0: నిత్యము పండుగ.
1: ఎవ్రీ డే ఇస్ ఎ ఫెస్టివల్.
0: నేను
1: భగవాన్ ఇస్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్.
0: ఎట్టి ఆనందము ఇతరు ఇచ్చేటువంటిది కాదు నాకు.
1: భగవాన్ బ్లెస్ ఇస్ నాట్ ఫ్రమ్ ఎనీ.
0: ఇతరుల ఆనందం కోసం నేను కాచుకోను.
1: హీ డజన్ వెయిట్ ఫర్ యు.
0: నా ఆనందం నా నుండి ఉండేది.
1: దట్ బ్లెస్ ఈస్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లెస్.
0: ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి.
1: ద బ్లెస్ ఆఫ్ భగవాన్ ఈస్ ఎటర్నల్ బ్లెస్.
0: ద్వంద్వాతీతం కలిగిన సత్యం తత్వమశాది లక్ష్యం.
1: ఇట్ ఈస్ నాన్ డ్యూవల్ సుప్రీం అండ్ స్పిరిచువల్.
0: ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
1: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ అన్బ్లెమిష్డ్. ఇట్ ఈస్
0: భావాతీతం త్రిగుణరహితం.
1: ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ అట్రిబ్యూట్లెస్.
0: నాకెట్టి గుణములు లేవు లేదు.
1: ఇట్ డజన్ వాంట్ ఎనీ.
0: నాకు నిత్యము పండుగే.
1: ఎవ్రీ డే ఇస్ ఎ ఫెస్టివల్.
0: నేను
1: భగవాన్ ఈస్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్.
0: ఎట్టి ఆనందము ఇతరులు ఇచ్చేటువంటిది కాదు నాకు.
1: భగవాన్స్ బ్లెస్ ఈస్ నాట్ ఫ్రమ్ ఎనీ.
0: ఇతరుల ఆనందం

0: లేవు.
1: నో అట్రిబ్యూషన్.
0: నమ్మినా నమ్మకపోయినప్పటికి నా యొక్క దీనికి నేనే ఆనందం.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, భగవాన్ ఇస్ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లిస్.
0: ఆ లోపంనంతా మీలో ఉద్భవిస్తుంటాయి కానీ నాలో రావు.
1: ఆల్ డిఫెక్ట్స్ ఆర్ ఇన్ యూ.
0: ఏది నేను చేసినా మీ నిమిత్తమే.
1: వాట్ ఎవర్ హీ భగవాన్
0: మీ క్షేమం కోసమని,
1: ఫర్ యువర్ వెల్ఫేర్,
0: మీ పవిత్రత కోసమని,
1: ఫర్ యువర్ ఓన్,
0: మీ ఆనందం కోసమని,
1: ఫర్ యువర్ హ్యాపీనెస్,
0: మీరు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండండి.
1: భగవాన్
0: దోషరహితులై జీవించండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు బి ప్యూర్ అండ్ డిఫెక్ట్లెస్.
0: దోషరహితులై జీవించడం అదే నాకు ముఖ్యమైనటువంటిది.
1: ఇఫ్ యు ఆర్ బ్లెమిష్లెస్, స్వామి ఇస్
0: ఎలాంటి సంఘము చేరినప్పటికి
1: యు మే బి ఇన్ ఎనీ కంపెనీ,
0: ఆ సంఘము ద్వారా మీ దోషాన్ని పెంచుకోకూడదు.
1: అండ్ డోంట్ డెవలప్, కల్టివేట్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: అలాంటి దోషరహితులై మీరు జీవించడమే నాకు చాలా ఆనందము.
1: భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ స్పాట్లెస్ లైఫ్.
0: నాకు ఎప్పుడు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క బాధలు నాకు కలగవు.
1: భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ ఎట్ ఎనీ టైమ్.
0: నాకు ఏ విధమైనటువంటి విచారము లేదు.
1: నో వరీ ఎట్ ఆల్.
0: ఎలాంటి చింతన నాకు లేదు.
1: నో థాట్స్ వాట్స్ ఎవర్.
0: ఈ వరీ నాకెందుకు, అన్నీ నాకు కావాల్సినట్టు ఉన్నాయి, నాకేది ఆశ లేదు.
1: భగవాన్ హ్యాస్ ఆల్ ఇన్ హిమ్, విత్ హిమ్.
0: ఏది చేసినా మీ నిమిత్తమే.
1: వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఇస్ ఫర్ యూ.
0: ఏది చెప్పినా మీ నిమిత్తమే.
1: ఎవ్రీథింగ్
0: వాట్ ఎవర్ ఐ టెల్, వాట్ ఎవర్ ఐ డూ, గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ.
1: వాట్ ఎవర్ భగవాన్ డస్, వాట్ ఎవర్ భగవాన్ సేస్, ఇట్ ఇస్ గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ.
0: నాట్ ఫర్ మీ.
1: ఇస్ నాట్ ఫర్ భగవాన్.
0: నేనే మీకోసం ఉన్నాను.
1: భగవాన్ ఈస్ హియర్ ఫర్ యూ.
0: నా కోసం నాకెందుకు.
1: అండ్ వాట్ ఈస్ దట్ హీ వాంట్స్.
0: కాబట్టి నన్నే ఉపయోగ పెట్టుకోండి.
1: మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ భగవాన్.
0: నేను ఎప్పుడు సిద్ధమే.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
0: కానీ పవిత్రమైనటువంటి భావాన్ని మీరు పెంచుకోండి.
1: బట్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్.
0: దివ్యమైన జీవితాన్ని పెంచుకోండి.
1: అండ్ హ్యావ్ డివైన్ లైఫ్.
0: ఇది ఏ ముఖ్యమైన, ఏ తప్పులు జరిగినా మీలో వచ్చేటువంటి భావం లే దోషములు.
1: ఆల్ ది మిస్టేక్స్ ఆర్ ద ఫీలింగ్స్.
0: నేను ఒక సమయం లోపల మౌనం వహిస్తాను.
1: అండ్ భగవాన్ ఈజ్ ఓన్లీ విట్నెస్.
0: ఓ స్వామి ఏదో మా దోషము చూసుకుని స్వామి మాతో మాట్లాడటం లేదే, మౌనం వహించాడే అనుకుంటారు.
1: You think we have committed some mistakes, so Swami is so silent, not talking to us.
0: నేను ఎప్పుడు దోషాన్ని వెతికేటువంటి స్వభావమే నాకు లేదు.
1: భగవాన్ హాస్ నో నేచర్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ యు.
0: నా నేత్రం ఎప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటివి.
1: భగవాన్స్ ఐస్ ఆర్ ప్యూర్.
0: నేను ఎప్పుడు శుద్ధంనే చూస్తుంటాను కానీ అశుద్ధం పక్కన ఉన్నప్పటికీ నేను చూడను.
1: హి ఆల్వేస్ వాచెస్ గుడ్ ఇన్ యూ, నాట్ ఎనీథింగ్ ఫాల్ట్ ఆర్ డిఫెక్ట్.
0: ఆ బ్యాడ్ అనేటువంటి మీ యొక్క ఇమాజినేషన్.
1: ఆల్ ద బ్యాడ్ ఈస్ యువర్ ఓన్.
0: మీలో ఉంది కాబట్టి అది మీకు ఇమాజినేషన్ గా వస్తుంటుంది.
1: యాజ్ ఇట్ ఈస్ విత్ ఇన్ యూ, ఇట్ కమ్స్ ఫోర్త్ యాజ్ ఇమాజినేషన్.
0: నాలో లేదు కాబట్టి బ్యాడ్ కూడా గుడ్ గా కనిపిస్తుంది నాకు.
1: బికాస్ నో డిఫెక్ట్ ఇన్ భగవాన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: కనుక మీరు ఎప్పుడు కూడా స్వామి విషయంలో డౌట్స్ కేమో అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్స్ ఇన్
0: సంశయాత్మ వినశ్యతే.
1: Those that doubt are sure to perish.
0: సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ టు
0: డౌట్. నిస్సంశయుడిగా ఉండాలి.
1: బి డౌట్లెస్.
0: దృఢత్వ స్వరూపుడై ఉండాలి.
1: హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: దృఢమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ధరించాలి.
1: అండ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సెల్ఫ్ విచ్ ఇస్ సో
0: స్ట్రాంగ్. మీకందరికీ తెలుసు, ఎవరైనా మన గృహానికి వచ్చినా మనం వారిని చూసినా వాళ్ళని గౌరవించండి.
1: రెస్పెక్ట్, ఎక్స్టెండ్ ఆల్ హాస్పిటాలిటీ, కర్టెసీ టు విజిటర్స్.
0: మన ప్రేమను పంచండి.
1: షేర్ ద లవ్ విత్ ఎవ్రీబడీ.
0: మీరు తినే తిండిలో కొంత భాగమైన వారికి పెట్టండి.
1: సర్వ్ ఫుడ్ టు ది గెస్ట్.
0: అప్పుడే నీకు సరైనటువంటి మానసిక శాంతి కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద మెంటల్ పీస్.
0: ఇది నిజమైనటువంటి జ్ఞానము.
1: దిస్ ఇస్ ట్రూ విజ్డమ్.
0: ఇలాంటి కంటే జ్ఞానం కంటే ఇంకేం కావాలి?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఇస్ విజ్డమ్.
0: కనుక జ్ఞానం అంటే ప్రత్యేకం ఇచ్చేటువంటిది కాదు.
1: విజ్డమ్ ఇస్ నాట్ సెపరేట్.
0: త్రికరణ శుద్ధి కావాలి.
1: ద ప్యూరిటీ,
0: వృతాన్ని మనం అనుసరించాలి.
1: అండ్ యూ షుడ్ ఫాలో వృతం.
0: వృతం అనగా దేహరీతిగా, మనస్సు రీతిగా, కర్మరీతిగా, మూడింటి ఎందుకు మనం వృతాన్ని అనుసరించాలి.
1: యూ షుడ్ ఫాలో అడాప్ట్ వృతం బై యూనిఫైయింగ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: తారకంగా మీరు రూపొందండి, మారకంగా మాత్రం వద్దు.
1: ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు చేంజ్లెస్ తారక, నాట్ ఎవర్ చేంజింగ్
0: మధ్య మధ్య మధ్య మధ్య మధ్య మధ్య మార్పు చెందుతుంటుంటే అంతకంటే దురదృష్టవంతుడు మరొక లేడు.
1: ఇఫ్ యు గో ఆన్ చేంజింగ్ మూమెంట్ టు మూమెంట్, యు ఆర్ వెరీ అన్లక్కీ.
0: అది మంకీ మైండ్.
1: ఇట్ ఇస్ మంకీ మైండ్.
0: మ్యాన్ కైండ్.
1: బట్ యు బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: ఇది తారకం మ్యాన్ కైండ్.
1: తారకం ఇస్ మ్యాన్ కైండ్.
0: చెలించేటువంటి మైండ్ మ్యాన్ కైండ్.
1: మారకం ఇస్ మ్యాన్ కైండ్.
0: కానీ మంకీ మైండ్.
1: ఇస్ మంకీ మైండ్.
0: కనుక అలాంటి దానికి మనం పోకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ గో.
0: మనం మంకీ కాదు.
1: యూఆర్ నాట్ ఎ మంకీ.
0: ఇలాంటి మానవుడై పుట్టి దీనికి మనం ప్రవేశించకూడదు.
1: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యూ కెనాట్ గో అలాంగ్ ద మంకీ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు పుట్టిన దినం అనేది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి ఒకటే ఒకటి.
1: యూ హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ బర్త్డే అకేషన్.
0: పవిత్రమైన వాక్యంను వృథా చేయొద్దండి.
1: నెవర్ వేస్ట్ యువర్ వర్డ్స్ దట్ ఆర్ సీక్రెట్.
0: వేస్ట్ చేసినటువంటి వైద్యుని కాలం మనం సంపాదించుకోలేము.
1: ద టైమ్ లాస్ట్ కెనాట్ బి రీగెయిన్డ్.
0: పుడమిలో ప్రవహించినటువంటి ప్రతి మానవునికి ప్రత్యక్ష పరమాత్మ సత్యమే.
1: ఎవ్రీ మ్యాన్ ఆన్ అర్త్ కెన్ సీ గాడ్ యాజ్ ట్రూత్.
0: ఆ సత్యాన్ని నీవు అనుసరించుతున్నారా?
1: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: దానికి ప్రక్కనే ఉన్నటువంటి ధర్మాన్ని కూడా నీవు అనుసరిస్తున్నారా?
1: బై ఇట్ సైడ్ ఇస్ రైచో.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో ధర్మ రైచో.
0: సత్య ధర్మం రెండు అనుసరిస్తూ పోవాలి.
1: ఫాలో సత్య అండ్ ధర్మ.
0: సత్య ధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగి

సత్య ధర్మము శాంతి ప్రేమనకు సత్య ధర్మము శాంతి ప్రేమ

0: చేకూర్చు విధము నేర్చి విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావములనెల్ల సమయజేసి ఐకమత్యము సహజీవనాధికములు తెలుపునదే విద్య సహజీవనాధికములు నేర్పునదే విద్య విద్యార్థి నేర్వమలయు.
1: A student is supposed to know the objectives of education. What are the aims and objectives of education? It teaches you how to attain, how to establish universal peace, how to dispel the narrow-mindedness, how to attain, work for unity and cooperation. Through education, works towards these goals.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Ramatattvamu sarvulnu ramimpajeyunadi.
1: The character of Rama attracts everybody.
0: Itti tattvamunu enni dinamulu cheppinappatikini tanivi teeradu.
1: There is no saturation point. We'll never get tired if we listen to the story of Rama every day.
0: Vintu, vintu, kokila ganamaina kuda nu visugupudutundi.
1: By listening to this melodious singing of the cuckoo bird, nightingale, we may get tired at one moment.
0: Tintu, tintu, amrutamaina kuda nu chedekkutundi.
1: Even if you are to taste nectar again and again, we may be vexed, disgusted with it.
0: Kani Ramacharitamu enta vinnanu enta tinnanu tanivi teeradu.
1: But we don't get tired, not disgusted, even if we listen to Ramayana every day more and more.
0: Itivanti Ramacharitamunu evaru paadina, ఎవరు విన్నా, ఎవరు చదివినా, ఎవరు చదివించుకున్నా అంత అమృతమయమే.
1: Whosoever that sings the glory of Ramayana, whosoever that listens to the story of Ramayana, make others to sing and read for them, that's all nectarine and so sweet.
0: ఎప్పటి నుండి ఈ రామాయణము ఆరంభించుతూ ఆలకిస్తూ ప్రచార ప్రబోధములు సలుపుతూ వస్తున్నదో ఎవ్వరికీ తెలియదు.
1: నో వన్ నోస్ ది ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎపిక్ రామాయణ వెన్ ఇట్ స్టార్టెడ్.
0: కానీ కొన్ని గుర్తులను పట్టి ఇది ఈనాటిది ఆనాటిది అని రామచరితమును అనేక రకములుగా నిర్ణయిస్తూ వస్తున్నారు.
1: హౌఎవర్ బేసింగ్ ఆన్ సర్టన్ ఎవిడెన్సెస్ they estimate the origin of the epic Ramayana.
0: Ravanudu Sitanu Ashokavanam teeskelidin tarvata aa madhya margamulo rathamulo cheptunnadu Ravanudu.
1: As Ravana was taking Sita, he was talking to her on the way.
0: Aanati vayasunu puraskarinchukoni సీత, నా వయసు ఈనాటికి 2000 సంవత్సరములు.
1: He said, Sita, my age is 2000 years.
0: నీ పతి రాముని యొక్క వయసు 40 సంవత్సరములు.
1: The age of your husband is 40.
0: నీ వయసు చూస్తామా 39 సంవత్సరములు.
1: You are 99 years old. 39 years old. 39.
0: ఇదే విధముగానే రామాయణం చెప్పుకునే సమయంలో కూడా ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.
1: certain mistakes do happen as we narrate Ramayana.
0: Lokamulo bhumiki anantamaina shakti unnadi.
1: The planet Earth has got infinite power.
0: భూమి ఆకాశములకు మధ్య లోపల చాలా విపరీతమైనటువంటి యొక్క శక్తి ఆవరించి ఉన్నది.
1: దర్ ఇస్ వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ ఎనర్జీ ది పవర్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద ఈథర్ ది స్పేస్.
0: కనుకనే భూమిని ఆకాశము ఆకర్షించలేకపోతున్నది.
1: ఫర్ దట్ రీజన్ ఎర్త్ ఈస్ నాట్ ఏబుల్ టు అట్రాక్ట్ ది స్కై.
0: భూమి యొక్క శక్తి చాలా ఘనమైనటువంటిది.
1: The power of earth is mighty.
0: ఇట్టి శక్తిని పురస్కరించుకుని భూమి అన్నింటికి ఆలవాలమైనటువంటిగా గోచరిస్తూ వస్తున్నది.
1: And so earth planet could be the foundation, the bearer of the entire creation.
0: ఇది మ్యాగ్నెట్ యొక్క శక్తి.
1: It has got the magnetic power.
0: ఈ శక్తిని ఎన్ని విధముల పరిశోధనలు చేసినప్పటికీ ఈ పరిశోధనల వల్ల ఏమాత్రము పరిశీలన చిక్కలేదు.
1: The investigation or inquiry has not yielded results.
0: కనుక భూమి యొక్క శక్తి చాలా ఘనమైనటువంటిది.
1: So the power of earth is infinite mighty.
0: అట్టి భూదేవి యొక్క పుత్రికనే సీత.
1: సీత is the daughter of Mother Earth.
0: కనుకనే సీతను భూజాత అని పిలుస్తూ వచ్చారు.
1: సో షీఈస్ కాల్డ్ భూజాత.
0: కనుక రాముడు శివధనస్సును విరిచే సమయం లోపల భూమాత చాలా ఆనందించింది.
1: సో వెన్ రామ లిఫ్టెడ్ దిస్ బౌ శివధనుస్ భూమాత వాజ్ ఎక్స్ట్రీమ్లీ
0: హ్యాపీ. వచ్చిన రాజులందరూ కూడాను వయసు మీరినటువంటి వారు.
1: All those kings that were there in the assembly were aged.
0: అంద చందమలయందు వికారములైనటువంటి వారు.
1: And the most of them are not presentable.
0: రాములు చాలా యువకుడు.
1: Rama was quite young enough.
0: అతని అందము వదనాతీతము.
1: He is very handsome beyond all nation.
0: మా సుందరస్వరూపుడు.
1: He is so handsome.
0: నా బిడ్డకు తగినటువంటి వాడు ఈ రాముడు.
1: And he is the right man, correct match for my daughter.
0: కనుక ఇతని యొక్క పరిశీలనలు యందు ఏమాత్రం కూడాను అపజయం కాకుండా చూసుకోవాలి అని తానే తాను సంకల్పించుకున్నది.
1: సో ద ఎర్త్ హ్యాస్ డిసైడ్ టు హర్ సెల్ఫ్ దట్ రామా విల్ నెవర్ లూజ్ హియర్ ఇన్ దిస్ టెస్ట్.
0: శివధనుస్సును ఎత్తే సమయం లోపల రాములు ఎడమ చేయి పట్టాడు.
1: వై లిఫ్టింగ్ దిస్ శివధనుస్ రామా కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ లెఫ్ట్.
0: అనగా ఒక్క ఎడమ చేత్తో మాత్రమే తాను ఎత్తగలడు అనేటువంటి యొక్క ఇది ప్రపంచానికి ప్రచారం చేసే నిమిత్తమై ఆ రకంగా పూనుకున్నాడు.
1: He has picked it up with his left hand so that the whole world could know that it's enough. His left hand is enough to lift it.
0: ఇది భూమాత యొక్క మహత్తరమైనటువంటి యొక్క పవిత్రమైన శక్తియే.
1: This is sacred infinite magnetic power of the Mother Earth.
0: ఆ శివధనుస్సు యొక్క వెయిట్ తగ్గించింది.
1: And in fact she's reduced the weight of శివధనుస్.
0: రాముని యొక్క శక్తి బలపరిచింది.
1: And the power of Rama was strengthened much more.
0: ఈ విధంగా భూజాత ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అనుకూలం కలుగుతుందో ఆ అనుకూలానుసారంగా వర్తించేటువంటిది భూజాత.
1: భూజాత ప్రొవైడెడ్ ఆల్ దాట్ విచ్ వాజ్ యాక్చువల్లీ రిక్వైర్డ్.
0: కనుక భూమి యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వము చాలా వర్ణనాతీతము.
1: The vastness and the power of earth one cannot narrate in full.
0: Aithe ee bhoomi yendu ee rasa sastram samattamulu ee yokka padarthamulu imidi unnavo aa samastham kudanu okka manamuni yokka deham nande imidi unnavi.
1: In fact all the ores, the metals present in this earth are equally present in the human body.
0: Rasa kudanu ఈ దేహములందే ఇమిడి ఉన్నవి.
1: దట్ ఎసెన్స్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ.
0: విద్యుత్ శక్తులు కూడాను ఈ దేహమునందే ఇమిడి ఉన్నవి.
1: సో ఆల్సో ఎలక్ట్రిక్ పవర్.
0: కేవలము ఇది అది అని చెప్పనక్కర్లేదు. సర్వశక్తులు కూడాను భూమి ఎందున్నటువంటి శక్తులు అన్నీ కూడాను ఒక్క మానవుని ఎందే చేరి ఉన్నవి.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ పవర్ ఆఫ్ మదర్ ఎర్త్ ఆర్ లేటెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కానీ మానవుడు ఇన్ని శక్తులు కలిగినటువంటి వాడు నేను అనేటువంటి విషయాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బట్ man is not aware of the immanent power.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు యోచించుకోవచ్చును.
1: Just think of this latent divinity, how powerful it is within you.
0: మానవుడు మహాశక్తి సంపన్నుడు.
1: Man is highly powerful.
0: తలచుకుంటే ఏమైనా చేయగలడు.
1: If he determines, he can accomplish anything.
0: ఈనాడు సైన్స్ అనేటువంటి యొక్క ప్రభావం చేత చంద్రమండలం పోగలిగాడు.
1: Because of the advancement in the field of science, man could reach moon.
0: చంద్రమండలంలో ఉన్నటువంటి యొక్క మట్టిని కూడా తీసుకుని వచ్చాడు.
1: He could collect the dust from moon.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము మానవుని యందు ఆవిర్భవించినటువంటి శక్తిదే.
1: That's all due to the mighty power of man.
0: మానవుడు సంకల్పించుకుంటే ఏమైనా చేయగలడు.
1: It is his thought, the power of the thought, the will of man.
0: అతి శక్తివంతుడైనటువంటి మానవుడు తన శక్తిని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బీయింగ్ సో పవర్ఫుల్ హీఈస్ నాట్ ఏబుల్ టు కాగ్నైజ్.
0: ఈనాటి ప్రపంచమునందు ప్రతి భక్తి కూడాను చూచిన వారందరినీ నీవెవరు నీవెవరు నీవెవరు అని ప్రశ్నిస్తుంటారు.
1: సో వీ గో ఆన్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్ హూసోఎవర్ వీ మీట్ ఆన్ ద వే హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
0: కానీ నీవెవరు నీవెవరు అని ప్రశ్నిస్తున్నాడే కానీ మానవుడు నేనెవరు అనేటువంటి దాన్ని తనను తాను ప్రశ్నించుకోవటం లేదు.
1: మ్యాన్ గోస్ ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ బట్ హీ డజంట్ పుట్ ఎ క్వశ్చన్ టు హింసెల్ఫ్
0: నేనెవరు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే అందులోనే సర్వ సమస్యలు కూడా తీరిపోతాయి.
1: ఇఫ్ యు పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ హూ ఎమ్ ఐ ద రెస్ట్ విల్ బి నోన్ టు యూ.
0: ఇలాంటి ఒక్క క్వశ్చన్ ముందు మాత్రమే సర్వము ఇమిడి ఉంటున్నది.
1: హోల్ థింగ్ ఇస్ కంటైన్ ఇన్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
0: సీతను అరణ్యమునకు తీసుకుని పోతున్నాడు.
1: సీత వాస్ టేకెన్ టు ద ఫారెస్ట్.
0: అక్కడ నుంచి తిరిగి సముద్రాన్ని దాటించుకుని తీసుకుని పోతున్నాడు.
1: అండ్ హీస్ టేకింగ్ హర్ అక్రాస్ ద సీస్.
0: కానీ ఇతని విషయవాసంలో అమితమైనటువంటి కనుకనే మొట్టమొదట ఈమెకు తన యొక్క అంతఃపురమును తన యొక్క ప్రభావమును తమ యొక్క శక్తి సామర్థ్యములను తమ యొక్క నగలను అన్నింటినీ చూపించాలని ఆశపడుతున్నాడు.
1: హీ వాంటెడ్ టు డెమాన్స్ట్రేట్ టు హర్ హౌ పవర్ఫుల్ హీఈస్ హౌ రిచ్ హీఈస్.
0: అంతఃపురమునకు తీసుకుని పోయాడు.
1: హీ హస్ టేకెన్ హర్ టు ప్యాలెస్.
0: కానీ ఏ పురమునకు పోయినప్పటికీ సీత కన్నులు తెరిచి దేనిని చూడలేదు.
1: సీత డిడ్ నాట్ అబ్జర్వ్ ఎనీథింగ్ దేర్ ఇన్ ద ప్యాలెస్.
0: ఈ దృశ్యమును చూచి మండోదరి చాలా బాధపడుతూ వచ్చింది.
1: మండోదరి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: రావణ ఏమిటి నీకు ఈ పోయే కాలం?
1: రావణ వాట్ బ్యాడ్ టైం.
0: వినాశకాలే విపరీత బుద్ధి.
1: In fact, you will have this kind of
0: ఇటువంటి పతివ్రత అయినటువంటి సీతామాతను నీవెందుకు తీసుకుని వచ్చావు?
1: వై హ్యావ్ యూ బ్రాట్ మదర్ సీత విత్ యూ?
0: మా ముసలిన ప్రాతన వ్రత కన్న కలదారు ఊరేంటించే మా నొసటి రాత అట్లా ఉన్నది.
1: దిస్ ఈజ్ అవర్ డెస్టినీ ద ఫేట్.
0: కానీ సీతామాత యొక్క శక్తి సామర్థ్యము నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద పవర్ ద గ్రేట్నెస్ ఆఫ్ సీత.
0: కనుక మొట్టమొదట నీ తత్వాన్ని నీవు గుర్తించుకో.
1: సో ఫస్ట్ నో యువర్ ఓన్ నేచర్.
0: ఈమెను ఈ అంతఃపురంలో పెట్టడానికి వీల్లేదు.
1: యు కెనాట్ కీప్ హర్ ఇన్ ద ప్యాలెస్.
0: ఆమె ప్రశాంతంగా జీవించడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఎన్నుకో.
1: సెలెక్ట్ ఎ ప్లేస్ వేర్ షీ కెన్ హ్యావ్ ఎ పీస్ఫుల్ టైమ్
0: అని మండోదరి బోధించడం చేత.
1: బికాస్ మండోదరి ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్.
0: అశోకవనంలో ఒక ప్రత్యేకమైనటువంటి భవనం ఏర్పరిచి అందులో పెట్టాడు.
1: ఎ స్పెషల్ ప్లేస్ వాస్ సెలెక్టెడ్ దేర్ ఇన్ అశోకవన ఫర్ హర్.
0: పతులు దుర్మార్గుడై పీడు అడవి వేడ మంత్రి అట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతకు హితమును గరపగా పడతులెపరు నరనివన్నను మండోదరి ఎట్టు భూమిని అన్నాడు.
1: మండోదరి ఇస్ మోస్ట్ వర్చ్యూస్ లేడీ బికాస్ షీ నెవర్ వాంటెడ్ రావణ టు టేక్ టు వికెట్ యాక్ట్స్ లైక్ దాట్. షీఈస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది విమెన్.
0: ఆమె ఎన్నియో బోధనలు చేసి ఎన్నియో విషయమంత తెలిపి ఈ విధమైనటువంటి యొక్క మనసును నిగ్రహింపజేసింది.
1: షీ థాట్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే షీ హాడ్ ఎ విజన్ అండ్ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ హిమ్.
0: రావణ
1: రావణ
0: నీవు రామచింతన చేయకుండా కామచింతన చేస్తూ ఉన్నావు.
1: రావణ యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ రామ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఆఫ్టర్ కామ ద డిజైర్.
0: నీ గతి చాలా పవిత్రమైనదిగా ఉండదు.
1: సో యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ గుడ్ టైమ్స్ గుడ్.
0: ఈ కాలం సమీపిస్తూ వచ్చింది.
1: ది ఎండ్ ఇస్ ఫాస్ట్ అప్రోచింగ్.
0: అది త్వరలో నీ యొక్క ప్రాణం కోల్పోతుంది.
1: వెరీ సూన్ యు ఆర్ గోయింగ్ టు డై.
0: అందువల్ల ఈ విపరీతమైన బుద్ధులు నీకు పుడుతూ వస్తున్నాయి.
1: దట్స్ వై యు ఆర్ థింకింగ్ ఇన్ దిస్ వే.
0: స్త్రీలను కంటిదారులను కార్చనివ్వకూడదు.
1: నో వన్ షుడ్ అలౌ ఎ ఉమెన్ టు షెడ్ టియర్స్.
0: కంటిదారులు కారిస్తే అన్ని వెయ్యింతల కంటిదారులు నీవు కార్చవలసి వస్తుంది.
1: ఇఫ్ యు మేక్ హర్ క్షత్రియ షీ హావ్ టు క్షత్రియ 1000 టైమ్స్ మోర్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక స్త్రీకి బాధ పెట్టకూడదు.
1: సో నెవర్ మేక్ ఎ వుమన్ సఫర్.
0: స్త్రీని ఏమాత్రం కూడాను విచారించడానికి అవకాశం అందించకూడదు.
1: యు షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు హర్ టు వరీ
0: అని అనేక బోధనలు చేసింది మండోదరి.
1: మండోదరి టాట్ ఇన్ ఎవ్రీవే.
0: ఒక దినము
1: వన్ డే
0: స్వయంగా మండోదరి సీత దగ్గరికి వెళ్ళింది.
1: మండోదరి వెంట్ టు సీత హర్ సెల్ఫ్.
0: తల్లి భూజాత నీకు ఒక నమస్కారము.
1: షీ జస్ట్ ప్రోస్ట్రేటెడ్ సాల్యూటెడ్ హర్.
0: నీవు మహా పతివ్రతవు.
1: యు ఆర్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: చాలా పవిత్రమైన జీవివి.
1: యు హావ్ గాట్ వర్చ్యూస్ లైఫ్.
0: నా పతి చాలా దుర్మార్గుడు.
1: మై హస్బెండ్ ఇస్ వికెడ్.
0: అది దుర్మార్గం యొక్క తత్వము ఈ విధంగా పాడైపోతూ వచ్చింది.
1: హిస్ వికెడ్నెస్ ఇస్ ద కాజ్ ఫర్ ద ప్రెసెంట్ ప్లైట్.
0: మంచి భావముల చేత సుఖం నొందు మానవుడు.
1: మ్యాన్ విల్ బి హ్యాపీ బై ఎంటర్టైనింగ్ గుడ్ థాట్స్.
0: దుష్ట భావముల చేత అతను దుష్టులగును.
1: బై వికెడ్ థాట్స్ వన్ టర్న్స్ వికెడ్.
0: కనుక నీ దుష్టభావములే అతని దుష్టత్వాన్ని పెంచుతూ వచ్చింది.
1: హిస్ క్రూయల్టీ ఇస్ బికాస్ ఆఫ్ వికెడ్నెస్.
0: కనుక అతన్ని క్షమించి,
1: యు పార్డన్ హిమ్,
0: నన్ను కరుణించి,
1: అండ్ యు హావ్ మర్సీ ఆన్ మీ,
0: నా సుమంగళత్వాన్ని కాపాడమని కోరింది.
1: ప్లీజ్ సీ దట్ ఐ కంటిన్యూ టు లివ్ యాజ్ హౌస్ వైఫ్.
0: కానీ మండోదరి ఈ విధంగా సీతను కోరటమని ఎక్కడ కూడా నువ్వు కనిపించటం లేదు.
1: యు డోంట్ ఫైండ్ దిస్ కన్వర్సేషన్ ఇన్ ఎనీ బుక్.
0: కానీ మండోదరి కోరిన కోరిక గాని రాముడు చేసిన కోరికలు గాని దేనిని ఆమె చెవిలోకి చేర్చుకోవటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ సీత డిడ్ నాట్ లిసన్ టు ఎనీ ఆఫ్ ద రిక్వెస్ట్ ప్రేయర్స్ ఆఫ్ మండోదరి.
0: కనుక సీత యొక్క చింత రామచింత తప్ప అన్య చింతలు లేవు.
1: ద రీజన్ ఇస్ సీత హ్యాస్ బీన్ కాన్స్టెంట్లీ స్పెండింగ్ ద టైమ్ థింకింగ్ ఆఫ్ రామ అలోన్.
0: ఈ విధంగా ఉన్న సమయం లోపల
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్
0: ప్రాపంచికమైనటువంటి పరిస్థితులు తారుమారవుతూ వచ్చినాయి.
1: సిచ్యువేషన్స్ హావ్ బీన్ చేంజింగ్ వెరీ ఫాస్ట్.
0: ఈనాడు ఉండినట్టుగానే ఆనాడు కూడాను అన్ని రకములైనటువంటి యొక్క భావములు తారుమారవుతూ వచ్చాయి.
1: వి ఫైండ్ ద చేంజింగ్ ఆఫ్ ది ఐడియాలజీ ఐడియాస్ ఇన్ దోస్ డేస్ టు.
0: సుఖమన్నదే కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఎక్కడ చూసినా విచారము.
1: ఎవ్రీవేర్ యాంగ్జైటీ.
0: ఎక్కడ చూసినా దుఃఖము.
1: ఎవ్రీవేర్ మిసరీ.
0: ఎక్కడ చూసినా కానీ ఏడుపులే.
1: People started crying.
0: లంక అంతా కూడాను ఏడుపులతో నిండి ఉంది.
1: The Lanka was full of cries.
0: కానీ రావణుని యొక్క భయం కోసమని ఎవరు ఎదురుగా ప్రదర్శించలేదు. కానీ లోపల అందరూ కూడాను భయ బాధపడేటువంటి వారే.
1: People didn't cry in front of Ravana because of fear, but within they were very sad.
0: Sita daggara,
1: close to Sita,
0: Vibhishana yokka bharya untundade ikkada.
1: There is present the wife of Vibhishana.
0: Ame Sarama.
1: Her name is Sarama.
0: Aa Sarama Sitaku ento manchi bodhalu chestu vachindi.
1: Sarama was talking to Sita in a very good way.
0: Amma talli,
1: mother,
0: నీ పుణ్యమైనటువంటి సేవలు చేసుకునే భాగ్యం మాకు లభ్యమైంది.
1: ఐఎమ్ లక్కీ టు హావ్ బీన్ బ్లెస్డ్ విత్ ఆపర్చునిటీ టు సర్వ్ యు.
0: మీ యొక్క పవిత్రమైనటువంటి గుణములే లంకను శాంతిపరుస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ లంక ఇస్ సో పీస్ఫుల్ బికాస్ ఆఫ్ యువర్ నోబిలిటీ.
0: కనుక రావణుడు సామాన్యుడు కాదు.
1: రావణ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: ఇంతటి దుర్మార్గుని చేతిలో నీవు పట్టడం మా దురదృష్టము.
1: ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ యు ఆర్ కాట్ బై దిస్ వికెడ్ మ్యాన్
0: అని అనేక రకములుగా ఆమెను ఓదార్స్తూ వచ్చింది.
1: షీ వాస్ కన్సోలింగ్ హర్ ఇన్ ఎవ్రీవే.
0: ఒక దినము లేచేటప్పటికి
1: వన్ డే వెన్ షీ గాట్ అప్,
0: ఈ యొక్క శరమకు ఒక విచిత్రమైన కల వచ్చింది.
1: శరమ హ్యాడ్ ఎ డ్రీమ్ దట్ నైట్.
0: ఆ శరమ యొక్క కుమార్తె కూడాను శాకిని.
1: ది డాటర్ ఆఫ్ శరమ ఇస్ శాకిని.
0: ఆ శాకిని కూడాను ఒక స్వప్నం వచ్చింది.
1: శాకిని ఆల్సో హ్యాడ్ ఎ డ్రీమ్.
0: లంక అంతా కూడాను ఎండిపోయినట్టుగా.
1: లంక వాస్ డ్రై.
0: వృక్షములన్నీ కూలిపోయినట్టుగా.
1: దట్ ఆల్ ట్రీస్ ఫెల్ డౌన్.
0: ఈ భవనం అనేటువంటిది రాజభవనం అంతా కూడాను నేలమట్టమైనట్టుగా.
1: ద ప్యాలెసెస్ వర్ బర్న్ డౌన్ టు యాషెస్.
0: త్రాగడానికి కూడాను నీరు లేకుండా రావణుడు అవస్థపడుతున్నట్టుగా.
1: యాజ్ ఇఫ్ ద రావణ వాస్ సఫరింగ్ ఫర్ వాంట్ ఆఫ్ వాటర్ టు డ్రింక్.
0: స్వప్నంలో చూచింది.
1: దట్స్ హౌ షీ డ్రీమ్డ్.
0: ఇది కేవలము తాను చేసుకున్నటువంటి పాప ఫలమే.
1: దిస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ ఓన్
0: యాక్షన్. తనలో తాను రావణుని నిందించుకుంటూ.
1: షీ వెంట్ ఆన్ బ్లేమింగ్ రావణ విత్ ఇన్.
0: శరమ చాలా బాధపడుతూ వచ్చింది.
1: శరమ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఈ బాధపడుతున్న సమయం లోపల
1: అట్ దిస్ టైమ్
0: రావణుడు వచ్చాడు.
1: రావణ కేమ్ ఇన్ ద మీన్ టైమ్.
0: నిత్యము వచ్చేటువంటి వాడే వీడు.
1: ఎవ్రీ డే హీ విజిట్స్.
0: ఇంకేమి పని లేదు.
1: హీ హాస్ నో అదర్ జాబ్ టు డూ.
0: వచ్చేది కాలం నిర్ణయం చేసేది వెళ్లిపోయేది.
1: హీ ఫిక్సెస్ ద టైమ్ అండ్
0: రెండు దినములు ఇంకా మూడు దినములు ఇంకా అని ఈ రకంగా కాలాన్ని నిర్ణయం చేసిపోతుండేవాడు.
1: ఎవ్రీ డే దేర్ ఇస్ కౌంట్ డౌన్ 8 డేస్ 4 డేస్ 3 డేస్ లైక్ దాట్.
0: ఈ విధంగా చెప్పిపోతూ ఉంటే
1: దేనిని
0: ఈ సీత తీసుకోవటం లేదు.
1: సీత వాజ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
0: ఒకనాడు శరమ దగ్గరకు వచ్చి
1: షీ కేమ్
0: తల్లి సీత పాదములు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ ఫీట్ ఆఫ్ సీత.
0: తల్లి ఇది నా అదృష్టము.
1: మదర్ దిస్ మై
0: నా కుమార్తె యొక్క అదృష్టము.
1: దిస్ ఇస్ ది ఫార్చ్యూన్ ఆఫ్ మై డాటర్.
0: తల్లి బిడ్డలకి ఇద్దరికి మాత్రమే ఈ పాదసేవ చిక్కింది.
1: అండ్ మదర్ అండ్ సీ అండ్ మదర్ అండ్ డాటర్
0: నా పతి గుణవంతుడు.
1: హస్బెండ్ ఇస్ వర్చ్యూ
0: రామ భక్తుడు.
1: అండ్ ఇస్ డివోటి ఆఫ్ రామ.
0: అతను రాముడి దగ్గర చేరినాడు సముద్ర తీరంలో.
1: అండ్ హీస్ ఇన్ కంపెనీ ఆఫ్ రామ ఆన్ ద అదర్ షోర్.
0: ఇది మా ఒక్క కుటుంబానికి తప్ప ఎవరికి ఇది ప్రాప్తించలేదు.
1: అండ్ ఇస్ ఓన్లీ వన్ డిజర్వ్డ్ దిస్ ఫార్చ్యూన్.
0: ఈ విధంగా పలికిన తర్వాత
1: ఆఫ్టర్ టాకింగ్ లైక్ దాట్
0: కొంత శాంతి కలిగింది ఈ సీతకు.
1: సీత హ్యాడ్ పీస్ అట్ దట్ మూమెంట్ ఆన్ లిసనింగ్ టు దీస్ థింగ్స్.
0: ఈ లోపలనే హనుమంతుడు ప్రవేశించాడు.
1: హనుమాన్ స్టెప్డ్ ఇన్.
0: ఎక్కడ చూసినా గాని తిరుగుతూ ఉన్నాడు సీతని కోసం.
1: హీ వెంట్ ఆన్ సర్చింగ్ ఫర్ సీత.
0: తనను తాను నిందించుకుంటూ ఉన్నాడు.
1: హీ వాస్ బ్లేమింగ్ హింసెల్ఫ్ ఫర్ నాట్
0: ఏబుల్ టు ఫైండ్ హర్. నేను చూడాలనుకుంటే స్త్రీలోనే పోయి చూడాలి, కానీ మగవారిలో చూడటానికి వీలు కాదు కదా.
1: ఐ హావ్ టు సర్చ్ ఫర్ సీత అమంగ్ విమెన్ ఓన్లీ.
0: కనుక ఈ హనుమంతుడు మొట్టమొదట అంతఃపురంలో ప్రవేశించాడు.
1: హనుమాన్ ఫస్ట్ గాట్ ఇన్ టు ద ప్యాలెస్.
0: ఈ యొక్క దుర్మార్గులైనటువంటి యొక్క స్త్రీల యొక్క పవిత్రము కానిటువంటి హృదయాన్ని చూచాడు.
1: అండ్ హి హస్ సీన్ ఆల్ ది వికెడ్ నేచర్
0: వికారమైన చర్యలతో ఉన్నారు.
1: దేవర్ దేర్ ఇన్ మిస్టీరియస్ వే.
0: తనను తాను నిందించుకున్నాడు.
1: హి బ్లేమ్ హింసెల్ఫ్.
0: ఎంతటి పాపం చేశాను నేను.
1: What a sin I committed.
0: ఈ దృశ్యంలో నేను చూడవలసింది.
1: Is this I am supposed to see?
0: రామచంద్రుని యొక్క ఆనంద స్వరూపాన్ని చూడాలి, కానీ ఈ పాడు దృశ్యంలో నాకెందుకు?
1: I should see only Rama's beauty, not this ugly scene.
0: కానీ సీతా లక్ష్మణుని ఉంచుకొని నేను ఈ దృశ్యం చూచాను, కానీ ఈ దృశ్యం పైన నాకేమాత్రం భ్రాంతి లేదు.
1: With full concentration, Sita and Rama only, she
0: observed. అంతఃపురం ఎక్కాడు.
1: And then he climbed up.
0: కిందికి దిగాడు.
1: And he got down.
0: దిగితే తలికే అక్కడ పెద్ద అంతఃపురం యొక్క భవనము.
1: దేర్ హీ సా ఏ బిగ్ ప్యాలెస్.
0: ఆ విశాలమైనటువంటి హాల్ లోపల రావణాసుడు కొలువు తీరి ఉన్నాడు.
1: దేర్ హీ గో ఫైండ్ రావణ ప్రిసైడింగ్ ద కోర్ట్.
0: ప్రశ్న వేశాడు రాముడు.
1: యెస్ పుట్ ఎ క్వశ్చన్.
0: కోతి జాతివి నీవు.
1: యు బిలాంగ్ టు మంకీ.
0: వనమెల్ల చరితీతివి.
1: యు స్పాయిల్ ది.
0: నిన్నెవడు పంపించరా?
1: హూ సెంట్ యు?
0: హనుమంతుడు సామాన్యుడు కాదు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: నీ చెల్లి ముక్కు చెవులు అటుకోసి పంపిన రాచధరుని అన్నం పెరా?
1: ద వన్ హూ హాస్ కట్ ఆఫ్ ది ఇయర్స్ అండ్ నోస్ ఆఫ్ యువర్ సిస్టర్ హాస్ సెంట్ మీ హియర్.
0: వరే, ఏ రాజును నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయించేనురా.
1: నో వన్ అడ్రెస్ మీ లైక్ దాట్. షట్ యువర్ మౌత్, హీ సెడ్.
0: యక్షుడవు నీవు, బ్రహ్మత్పాదులకు నేను రామస్వామి పంటురా. ఎవరన్నా నిన్ను ఏమిరా అనలేదేమో, కానీ నేనంటున్నాను.
1: I will address you in singular number. Nobody might have addressed you like that because I am the messenger of Rama.
0: ఈ విధంగా రావణుతో వాదించి,
1: he was arguing like that.
0: తిరిగి బయలుదేరాడు.
1: He was returning.
0: ఈ కోపం చేత,
1: because of anger,
0: రావణు చాలా మండిపోతున్నాడు.
1: Ravana was furious.
0: సీత వార్త ఇంకా తెలిసిపోయింది.
1: The message of Sita was conveyed.
0: ఇంకా రావణు వస్తాడో ఏమో.
1: Rama might come
0: anymore. యుద్ధం జరుగుతుందో ఏమో.
1: War may take
0: place. Guilty conscious. తనలో తాను భ్రమించిపోతున్నాడు.
1: Because of guilty conscious, he was highly doubtful, very much worried.
0: చూచాడు పైన మేడ ఎక్కి.
1: He just climbed up the staircase and saw.
0: ఒక్కదగ్గర అశోకవనం చాలా వృక్షములతో కూడినటువంటిదిగా కనిపించింది.
1: అశోకవన వాజ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ ట్రీ.
0: అక్కడికి జంప్ చేశాడు.
1: He jumped over there.
0: చేసేటప్పటికి ఒక చెట్టు క్రింద,
1: అండర్ ఎ ట్రీ,
0: చాలా తల వంచుకొని,
1: విత్ హెడ్ బెంట్,
0: మాసిన చీరతో,
1: విత్ అ డర్టీ
0: సారీ, సీతం వారు బాధపడుతూ ఉండాలి.
1: సీత వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: చెట్టుపై నిల్చొని,
1: ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ,
0: ఈ దశరథామని యొక్క చరిత్రనంతా పాట పాడుతూ వచ్చాడు హనుమంతుడు.
1: హనుమాన్ స్టార్టెడ్ సింగింగ్ ద స్టోరీ ఆఫ్ రామ.
0: తల ఎత్తి చూచింది.
1: షీ లిఫ్టెడ్ హర్ హెడ్ అండ్ సాంగ్.
0: ఎవరి మారుతి?
1: హూ ఇస్ దిస్ మారుతి?
0: ఈమె ముందు పోయే సమయంలో మారుతిని ఎప్పుడూ చూడలేదు.
1: హీ నెవర్ సా మారుతి బిఫోర్.
0: ఈమె అంకకు పోయిన తర్వాత,
1: వెన్ షీ రీచ్ లంక,
0: ఈ సీతాన్వేషణ జరిగే సమయం లోపల రామలక్ష్మణుడు సుగ్రీవుని చూచారు. సుగ్రీవుని దగ్గర ఉన్నటువంటి యొక్క హనుమంతుని కూడా చూచారు.
1: ఇన్ ఫ్యాక్ట్ రామలక్ష్మణ మెట్ సుగ్రీవ. దేర్ దే హ్యాపెన్ టు మీట్ హనుమాన్.
0: కనుక ఇతను క్రొత్తవాడు.
1: హీస్ క్వైట్ న్యూ టు హర్.
0: తల్లి,
1: మదర్,
0: నేను రామస్వామి బంటును అన్నాడు.
1: ఐఎమ్ ది మెసెంజర్ సర్వెంట్ ఆఫ్ రామ.
0: తల్లి, మీ పాదసేవకుణ్ణి అన్నాడు.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్, హీ సెడ్.
0: కానీ ఎన్ని మాటలకు ఆమె ఏమాత్రం ఊకొట్టలేదు.
1: షీ డిడ్ నాట్ నాట్ హర్ హెడ్.
0: ఈ రాక్షసులు ఎన్నో రూపములు ధరిస్తున్నారు.
1: ఇట్ మే బి ది నాక్ ఆఫ్ ది
0: డెమన్. ఎన్నో మాయలు చేస్తున్నారు.
1: దే కుడ్ హావ్ డిఫరెంట్ నాక్స్.
0: వీడు కూడా నన్ను ఈ విధమైన మాయలో ముంచుతున్నాడు ఏమో అని బాధపడింది.
1: షీ వాస్ ఫెల్ట్ సో సాడ్ థింకింగ్ దట్స్ ఆల్సో డిజైన్ ఆఫ్ ది డెమన్స్.
0: దుమికాడు ఆ చెట్టు కింద నుంచి.
1: హీ జస్ట్ జంప్డ్ ఫ్రమ్ ద ట్రీ.
0: నామస్మరణ చేసుకుంటూ,
1: డూయింగ్ నామస్మరణ,
0: తల్లి అని తన తొడలో పెట్టుకున్నటువంటి ఒక ఉంగరం చూపించాడు. రాములు తన ఉంగరమును సాక్షి నిమిత్తమై పంపించాడు సీతకు.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ద రింగ్ ఆఫ్ రామ సెంట్ టు సీత యాజ్ ఎ ప్రూఫ్.
0: దానిని కన్నులకు అద్దుకుంది సీతమ్మ వారు.
1: షీ హస్ టచ్డ్ విత్ బోత్
0: ఆఫ్ హర్ ఐస్. ఎంత అదృష్టవంతుడు పోయి,
1: హనుమాన్, హౌ లక్కీ యు ఆర్.
0: ఈ రామచంద్రుడు నీకు ఇచ్చాడా?
1: రామ హస్ గివెన్ యు దిస్.
0: ఇది జనక మహారాజు కళ్యాణ సమయంలో పెట్టినటువంటి ఉంగరము.
1: దిస్ ఇస్ ది వెడ్డింగ్ గిఫ్ట్ బై జనక కింగ్.
0: అది తనకు గుర్తు వచ్చింది.
1: షీ కుడ్ రికలెక్ట్ దాట్.
0: అని రాములు ఎక్కడున్నాడు ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
1: దెన్ అవుట్ ఆఫ్ ఎంగ్జైటీ షీ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ వేర్ రామ ఇస్.
0: వస్తున్నాడు, వస్తున్నాడు, నిన్ను కొనిపోతాడు, నువ్వేమి బాధపడనక్కర్లేదు.
1: హీ సెడ్ హీస్ కమింగ్, కమింగ్ వెరీ సూన్.
0: నీకంత ఆతృతగా ఉంటే నా వీపు పైన కూర్చో, నేను ఒక నిమిషంలో తీసుకుని పోతానన్నా.
1: యూ ఆర్ వెరీ మచ్ యాంగ్షియస్, కమ్ ఆన్, సిట్ ఆన్ మై షోల్డర్స్, ఐ విల్ టేక్ యూ ఓవర్ దేర్.
0: హనుమాన్,
1: హనుమాన్,
0: నేను నీ యొక్క భుజం పైన కూర్చొని,
1: ఇఫ్ ఐ సిట్ ఆన్ యువర్ షోల్డర్,
0: నేను రాముని దగ్గర పోయి చేరినానంటే,
1: ఇఫ్ ఐ రీచ్ రామ,
0: రావణుడు ఏ పని చేశాడో నీవు కూడా నువ్వు ఆ పని చేసిన వాడవుతావు.
1: ఇట్ అమౌంట్స్ ద సేమ్ యాక్ట్ డన్ బై రావణ హింసెల్ఫ్.
0: కనుక నేను ఇట్టి చెడ్డ పేరుకు నేను లోపడను.
1: సో ఐ డోంట్ గెట్ ఎ గుడ్.
0: రామునే రావాలి.
1: రామ హింసెల్ఫ్,
0: రావణ్ణి సంహరించాలి.
1: హస్ టు కిల్ రామ.
0: నన్ను చేపట్టి తీసుకుని పోవాలి. అంతవరకు నేను భరించుకుని ఉంటాను.
1: టిల్ దెన్ ఐ విల్ బేర్ ఆల్ ది
0: సఫరింగ్. ఈ వార్త రాముని చెవిలో వేయమని చెప్పింది.
1: కన్వే దిస్ మెసేజ్ టు రామ.
0: చాలా బాధపడుతూ ఈ మాట చెప్పి తిరిగి పంపింది.
1: అండ్ he wanted Hanuman to return with this message.
0: ఈ హనుమంతుడు ఈ బాధను చూచి భరించుకోలేక తిరిగి రావణాసురుని దగ్గరికి వచ్చాడు.
1: Hanuman could not bear this suffering, he returned back to Ravana.
0: వచ్చి ఇంకా భరించుకోలేకపోయాడు.
1: Well, it was suffering was unbearable.
0: అతన్ని అనేక రకములుగా దూషిస్తూ వచ్చాడు.
1: He went on accusing him.
0: మహాపాపివని కూడాను నిందించాడు.
1: He said, you are the worst of the sinners.
0: నిన్ను రాజులోని పెట్టుకోవటం ఈ ప్రజల యొక్క దోషమే.
1: It is the misfortune of the people to have you as the king.
0: ఇలాంటి దుర్మార్గుడు రాజు అయిపోతే ప్రజలు కూడా ఇలాంటి దుర్మార్గులే అవుతారు.
1: If such a bad fellow is to be the king, people also turn bad.
0: అని చెప్పి,
1: so say,
0: తన్ను అనేక రకంగా దూషించాడు.
1: And he accused him.
0: ఇంకా కాలహరణం చేయకూడదు.
1: He didn't want to delay.
0: రాములకు ఈ సువార్తను పోయి అందించాలి అని వెళ్ళాడు.
1: This good news has to be conveyed to Rama and he returned.
0: రాములు, లక్ష్మణులు, వానరులు ఈ యొక్క సముద్ర తీరంలో కూర్చున్నారు.
1: రామ, లక్ష్మణ, అదర్ వానరాస్ వర్ వెయిటింగ్ దేర్ అలాంగ్ ద షో.
0: అక్కడికి వెళ్లి దుమికాడు.
1: అండ్ దెన్ హనుమాన్ వెంట్ దేర్.
0: అందరూ జయం జయం జయం జయం అని చాలా ఆనందంగా అరిచారు.
1: ఆల్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇన్ ఆంటిసిపేషన్ ఆఫ్ ద విక్టరీ.
0: హనుమాన్,
1: హనుమాన్,
0: నీ యొక్క పవిత్రమైనటువంటి సేవ చేతనే రాముని యొక్క మనసును ఆనందపరుస్తూ వచ్చావు.
1: హనుమాన్, బికాస్ ఆఫ్ యువర్ స్పిరిట్ ఆఫ్ సీక్రెట్ సర్వీస్ యూ కుడ్ మేక్ రామా ఫీల్ హ్యాపీ.
0: మంచి వార్తను తెచ్చావు.
1: యూ బ్రాట్ గుడ్ న్యూస్.
0: శుభవార్తను నీవు అందుకొని వచ్చావు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ బ్రాట్ గుడ్ మెసేజ్.
0: రాములకంతా శుభమే కలుగుగాక.
1: అండ్ లెట్ ఆల్ గుడ్ థింగ్స్ హ్యాపెన్
0: అని వానరులందరూ కూడా ఆనందాన్ని నోడారు.
1: ఆల్ వానర్ ఆర్ సెడ్ గ్లోరీ బీ టు ది లార్డ్.
0: వెళ్లే సమయం లోపల,
1: యాజ్ దే ప్రొసీడింగ్,
0: తన అనసూయ, అగస్త్యుని భార్య అనసూయ దగ్గరికి పోయినప్పుడు అగస్త్య భార్య అనసూయ కొన్ని చీరలను కొన్ని నగలు పెట్టింది ఆ సీతకు.
1: అనసూయ ప్రెజెంటెడ్ ఫ్యూ జ్యూవెల్స్ అండ్ సారీస్ టు సీత.
0: కానీ దానిని ఒకదాన్ని ఎక్కడో దాచిపెట్టుకుని,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ కెప్ట్ వన్,
0: ఆ మణిని హనుమంతునికి ఇచ్చి పంపించింది.
1: అండ్ షీ సెండ్ దిస్ జెమ్ టు హనుమాన్.
0: ఆ మణి యొక్క సంగతి రామునికి తెలుసును.
1: రామ ఇస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దిస్ జెమ్.
0: దానిని చూసేటప్పటికి
1: ద మూమెంట్ హీ వాంట్
0: రామునికి చాలా ఆనందము వేసింది, దుఃఖము వచ్చింది.
1: రామ వాస్ సో హ్యాపీ బట్ హీ హస్ మిక్స్డ్ ఫీలింగ్.
0: కానీ క్షేమంగా ఉన్నదనేటువంటి వార్తను విన్నాడు.
1: బట్ ఎనీహౌ హీ వాస్ హ్యాపీ దట్ సీత వాస్ సేఫ్ ఎనఫ్.
0: అప్పుడు అన్ని జరిగినవన్నీ చెప్తూ వస్తున్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ వెంట్ ఆన్ టెలింగ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్డ్.

0: Sri Rama, listen to this news. Please listen to my message. And this is the gem of Sita, which I am passing on to you.
1: Chalagi villula lopulanunna Chilukariti valakutu niluchunna పలువురాక్షసమగులను బలిమితో ఖడ్గములు జరుపుచు తలలు దుంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి. శ్రీరామ నా మనవి వినుమా.
0: సీత వాజ్ షివరింగ్ లైక్ ఎ ప్యారట్ ఇన్ ఎ కేజ్. Particularly when Ravana approaches every day and threatens to behead her, she is totally afraid of the situation.
1: ముందుగా ఆ ఇంద్రజిత్తును ముఖ్యమైన ప్రహస్తుని సంతసంబున వీధి వీధులు దొంతిశాలలు వాడమేడలు రంతు చేసిన ధనజవర్లను కాంతకేళి గృహంబులరసి. శ్రీరామ నా మనవీ వినుమా. ఈ విధంగా చూచి వచ్చిన అన్ని కూడాను రాముతో చెప్తున్నాడు.
0: దాట్ వాస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్ యాజ్ నారేటెడ్ బై హనుమాన్ టు రామ.
1: ఈ మాటలు వినేటప్పటికీ,
0: హావింగ్ హర్డ్ ఆల్ దిస్,
1: లక్ష్మణుడు అమ్ము తీశాడు.
0: లక్ష్మణ పిక్ అప్ ది యారో.
1: అన్న లేవు,
0: బ్రదర్ గెట్ అప్,
1: క్షణం కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకో.
0: వి షుడ్ నాట్ వెయిట్ ఫర్ ఎ మొమెంట్.
1: తక్షణమే వెళ్ళి,
0: లెట్స్ గో ఇమిడియట్లీ.
1: ఆ సీతామాత చాలా బాధపడుతూ ఉంటుండాలి.
0: మదర్ సీత ఇస్ వెరీ సాడ్. వి హావ్ బ్రింగ్ హర్ నౌ.
1: రాముని చెప్పాడు.
0: రామ సెడ్
1: శాంతి శాంతి శాంతి.
0: హి సెడ్ బి పీస్ఫుల్ బి పీస్ఫుల్.
1: దేనికి మనం అవసరపడరాదు.
0: వి షుడ్ నాట్ బి ఇన్ హేస్ట్.
1: తమరు సేయంగ వలయు కార్యమును గుర్చి మంచి చెడ్డలు చక్కగా పొందుపరిచి చేయుటొప్పును కాకట్టి చింతలేక వేగిరించిన చూనది విషమ యగును అన్నాడు.
0: సో వన్ హ్యాస్ టు యాక్ట్ ఇన్ ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది ప్రో అండ్ కాన్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది టాస్క్. వన్ షుడ్ నాట్ యాక్ట్ ఇన్ హేస్ట్.
1: సుగ్రీవుడు తన సిపాయిలందరికీ కూడాను సందేశం పంపాడు.
0: Sugriva sent message to all soldiers.
1: అందరు కూడా ఇంకా లంకలో ప్రవేశించాల్సిందే.
0: All should get into Lanka.
1: రావణ్ని హతమార్చేంత వరకు కూడాను వెనుకు రాకూడదు.
0: We should not return until we kill Ravana.
1: అనువద్దు అక్కడ సుగ్రీవుడు హనుమంతుడు జామవంతుడు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వారందరూ కూడా బలపడిపోయారు.
0: They are all elders were there. Sugriva, Jambavan. They were all afraid of the situation.
1: అక్కడ చేరేటప్పటికి,
0: when were there,
1: లంకంతా వణిగిపోయింది.
0: ఎంటైర్ లంక
1: ఎక్కారు.
0: దే గాట్ అప్ ది
1: మతంగి పర్వతంపై నిల్చుకున్నారు.
0: దే వర్ ఆన్ ది మౌంటెన్ టాప్.
1: ఎక్కడ చూసినా గానీ కోతులే కోతులే కోతులే.
0: ఎవ్రీవేర్ వానరాస్ మంకీస్.
1: ఈ కోతులు ఏనాడు కూడా లంకవాసులు చూడలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే నెవర్ స్టెప్డ్ ఇంటు లంక.
1: ఎంత విచిత్రంగా ఉన్నాయి ఈ రూపాలు.
0: హౌ పెక్యూలియర్ ద ఫార్మ్స్.
1: అని ఆనాడు లంకను పరిస్థితిని చూచి ముందుగానే అగ్ని పెట్టి వచ్చాడు హనుమంతుడు.
0: And in fact, Hanuman had burned down the entire the forest over there. And they were arguing among
1: themselves.
0: Who has sent this monkey? And this monkey has spoiled the whole atmosphere, environment here.
1: ఇంటింటికి నీ పంటించిన వాల్గంటి ఎవరింటికి బోధుమే.
0: In fact, this monkey has set every house ablaze.
1: వింటిని రాములు బంటును జానకి కంటికి చల్లనాయనే.
0: And in fact, I have seen Sita. I am so happy.
1: ఇటువంటి పనుల ఇంటికి మింటికి నంటి నగద చెలియాడుదమ్మాయి కోతి దీన్ని ఎవరు పంపిరే నాతి మా వాడ గోడాడ చేసేనే. పరకాంతను చెరబెట్టిన రావణులకు పాపంబు పాపమాయని ఈ మనుషులకు ఇంతటి బలమిచ్చిన దాత ఇంకేమందును. ఈ విధంగా ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: All the people in the place, they were extremely happy.
1: తిరిగి ఆ కోతి వచ్చింది.
0: And the monkey,
1: ఏడమ్మా ఈ కోతి,
0: where from has it
1: come? ఎవరు పంపిన నాతి?
0: Who sent it?
1: ఈ విధంగా పలుకుతుంటుండగానే లంక అంతా వణికిపోయింది.
0: ది ఎంటైర్ లంక వాస్ షేకింగ్.
1: మంత్రులు సామంత్రులు అందరూ కూడాను తమ తమ స్థానంలో తమ తమ దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ వన్స్ ఓన్ బిలాంగింగ్.
1: ఈ రకంగా ఉన్న సమయ లోపలనే,
0: వెన్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ లైక్ దాట్,
1: ఇక్కడ మరొక సమయం జరిగింది.
0: అనదర్ థింగ్ హ్యాడ్ హ్యాపెన్.
1: ఈ లంకను దాటేటువంటి వారు ఎవరు?
0: హూ కెన్ క్రాస్?
1: హనుమంతుడు దాటాడు.
0: Hanuman did it.
1: కానీ తిరిగి అందరూ ఏ విధంగా దాటగలరు?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో హిమ్?
1: చెప్పేటప్పటికీ రాములు ఒక అమ్మును వేశాడు సముద్రంపై.
0: రామ షాట్ అండ్ యారో.
1: సముద్రము రాముని యొక్క దీంట్లో ఆజ్ఞలో మెండిగేటువంటిది కనుకనే దారి ఇడిచింది.
0: అండ్ ది సీ గేవ్ ద వే.
1: అందరూ బయలుదేరిపోయారు.
0: ఆల్ స్టార్టెడ్ మూవింగ్ అక్రాస్.
1: పవిత్రమైన పర్వతాన్ని ఎక్కారు.
0: దే గాట్ అప్ టు ది మౌంటైన్ టాప్.
1: ఆ పర్వతం పై నుంచి కేకలు వేస్తున్నారు.
0: దే స్టార్టెడ్ షౌటింగ్ దేర్.
1: ఈ శబ్దాన్ని భరించుకోలేకపోయాడు రావణుడు.
0: రావణ కుడ్ నాట్ బేర్ ద సౌండ్.
1: ఇంకా జరుగుతూ ఉండాలి ఏదో గొప్ప యుద్ధము.
0: A war is to take place.
1: ఈ యుద్ధంలో రావణుడు హతమారక తప్పదు.
0: రావణ ఇస్ బౌండ్ టు డై
1: అని ఎవరిలో వారు పలుకాడుతుంటున్నారు.
0: ఈచ్ వన్ వాజ్ థింకింగ్ లైక్ దాట్.
1: లంకిని కూడా చాలా భయపడిపోయింది.
0: లంకిని వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
1: ఈ దుర్మార్గునికి ఎందుకు పిచ్చి బుద్ధులు పుట్టాయి?
0: వై దాట్ దే ఆర్ యాక్టింగ్ ఇన్ ఎ వికెడ్ వే. వై
1: తన కోసమే కాకుండా లంకవాసులందరినీ భస్మం గావిస్తున్నాడే.
0: నాట్ ఓన్లీ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెత్ ఆఫ్ ఆల్
1: అని అందరూ కూడా లోపల రావణ్ని తిట్టుకునేటువంటి వారే.
0: ఆల్ వర్ బ్లేమింగ్ రావణ.
1: రావణ్ పైన ఎవరు కూడా ఇష్టమైనటువంటి భావాలు కలిగినటువంటి వారు కాదు.
0: నో వన్ హ్యాడ్ ఎనీ గుడ్ ఐడియా గుడ్ ఫీలింగ్ ఆన్ రావణ్.
1: ఈ విధంగా జరిగిన తర్వాత
0: యాజ్ థింగ్స్ పాస్ బై
1: కడాతరికి యుద్ధం జరిగింది.
0: ద వార్ టుక్ ప్లేస్.
1: ఈ యుద్ధం చాలా ఘోరంగా జరిగింది.
0: అండ్ ఇట్ వాస్ టెరిఫిక్ వార్.
1: ఇంద్రుణ్ణి కూడా జయించినటువంటి వాడు ఇంద్రజిత్తు, రావణి కుమారుడు.
0: ఇంద్రజిత్ ఇస్ ద సన్ ఆఫ్ రావణ. హూ కుడ్ విన్ ఓవర్ ఇంద్ర?
1: మొదటి పెద్ద కుమారుడు,
0: ది ఎల్డెస్ట్.
1: ఆ ఇంద్రజిత్తు రెండవ దినం వచ్చాడు యుద్ధం లోపలికి.
0: ఇంద్రజిత్ కేమ్ ఆన్ ది సెకండ్ డే.
1: అతను వచ్చేటప్పటికి చాలా గొప్ప టిక్ టాక్ గా వచ్చేసాడు. అనగా చాలా గంభీరంగా వచ్చాడు.
0: హీ కేమ్ విత్ ఆల్ ది పారాఫెర్నేలియా.
1: వీరందరూ చూచి ఇతనే రావణుడేమో అనుకున్నారు పాపం.
0: పీపుల్ థాట్ దట్ హీ హింసెల్ఫ్ ఇస్ రావణ.
1: కానీ రావణుడు కాదు, రావణుడి కుమారుడు.
0: హీ ద సన్ ఆఫ్ రావణ.
1: మూడవ దినము అందరినీ ఒకరినొకరు తరిమేశారు. ప్రాణాలు తీశారు.
0: అండ్ దెన్ దే వర్ కిల్డ్.
1: ఐదవ దినము
0: ఫిఫ్త్ డే
1: ఒక మహా రావణుడు వలే ఉంటున్నాడు.
0: వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ రావణ.
1: అంతటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆ సైన్యంలో మరొకడు కనిపించలేదు.
0: నన్ వుడ్ ఎవర్ ఈక్వల్ హిమ్ ఇన్ పవర్.
1: అప్పుడు
0: దెన్
1: విభీషణుడు చెప్తున్నాడు, రామ ఇతన్ని మీరు చంపాలి.
0: అండ్ విభీషణ వాస్ టెల్లింగ్ రామ
1: ఇతన్ని చంపితే రావణ్ణి చంపినట్టే.
0: దెన్ ఇట్ అమౌంట్స్ టు
1: రావణ సైన్యం లోపల ఇతను మహా గొప్పవాడు.
0: హీస్ ది చీఫ్టన్ వెరీ మైటీ.
1: అయితే ఇతనికి చేతిలో ఉన్నటువంటి బొటన వేలును కొట్టండి మీరు అన్నారు.
0: బట్ హిట్ ఎట్ ది థంబ్ హీ సెడ్.
1: ఈ బొటన వేలును కొట్టినప్పుడు చెప్పాడు తానే, దక్షిణాంగుష్టం ఇచ్చిన దాన చేసి బాణ సంధాన లావుగా భంగమయ్యే ఎరుకు విలువిచ్చే కలిమికి హీరుడయ్యే పార్థునకు మనోరచయుని భాషను తాని ఏ విధంగా అర్జునికి ఏ విధంగా చెప్పాడో అదే విధంగానే ఇక్కడ కూడాను చెప్పాడు రాములకు.
0: Just as had happened with the episode of Arjuna then, the same thing is narrated here. When the thumb is cut off, well, he will lose the battle.
1: కానీ రాముడు సూటి పెట్టి తన సంకల్పమైతే దేనినైనా కొట్టగలడు.
0: Rama can act as per his will.
1: ఆ బొటన వేలిని కొట్టేటప్పటికే పడిపోయాడు ఆ సైన్యాధిపతి.
0: When the thumb is cut off, he just fell on the ground.
1: అతను క్రింద పడిపోయేటప్పటికి
0: at that moment,
1: విభీషణుడు కంటిదారాలు తుడుచుకున్నాడు.
0: విభీషణ ఇస్ వైపింగ్ అవుట్ హిస్ టియర్స్.
1: చూచాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ సా
1: విభీషణ, ఇంతమంది పోయినప్పటికీ నీవు ఏమాత్రం కంటిదారులు పెట్టలేదే, ఇతను పోతే ఎందుకు నీవు కంటిదారులు పెట్టావు అన్నాడు.
0: అండ్ హి సెడ్ విభీషణ, లక్ష్మణ టోల్డ్ హిమ్ హౌ ఇస్ దట్ యు ఆర్ క్రైయింగ్ నౌ.
1: స్వామి
0: స్వామి,
1: అతను నా ఏకైక పుత్రుడు.
0: హి ఇస్ మై ఓన్లీ సన్.
1: నాకు ఒకే కుమారుడు.
0: ఐ హావ్ ఓన్లీ సన్.
1: ఆ కుమార వాత్సల్యం చేత నాకు కంటిదారులు కారింది, కానీ నిజంగా వాడు పోవటమే మంచిది.
0: బికాస్ ఆఫ్ అఫెక్షన్ అండ్ అటాచ్మెంట్ ఐఎమ్ క్రైయింగ్.
1: వాణి బలమును పురస్కరించుకుని రావణుడు ఇన్ని విధమైన దుర్మార్గ పనులు చేస్తూ వస్తున్నాడు.
0: రావణ వాజ్ ఇన్డల్జ్డ్ ఇన్ హిస్ వికెడ్ డీడ్స్ బికాస్ ఆఫ్ ది సపోర్ట్ ఆఫ్ దిస్ బాయ్.
1: ఇలాంటి వారంతా ఎంతమందో ఉంటున్నారు.
0: లాట్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ దిస్ టైమ్.
1: ఆ విభీషణ్ యొక్క కుమారుడు యొక్క చర్యలంతా కూడా రాముడు చక్కగా బోధించాడు.
0: అండ్ హి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఫుల్ ది పవర్ ఆఫ్ హిస్ సన్ టు రామ.
1: రెండవ దినం నుంచి అందరూ క్రమక్రమేణా చల్లబడుతూ వచ్చారు.
0: ఆల్ స్టార్టెడ్ లూజింగ్ ది బ్యాటిల్ డే బై డే.
1: కడపటి దినము వచ్చాడు కుంభకర్ణుడు.
0: దెన్ కేమ్ కుంభకర్ణ.
1: ఆ కుంభకర్ణుని ఒక్క ఏటుతోనే కింద పడగొట్టారు.
0: అండ్ దెన్ హి వాస్ షాట్ డెడ్ విత్ వన్ ఆరో.
1: ఎప్పుడు నిద్రపోయేటువంటి వాడికి యుద్ధం ఏం చేస్తారు? ఇంకా
0: ది వన్ హూ స్లీప్స్ కంటిన్యూస్లీ కాంట్ ఫైట్.
1: కడుపు నిండుకు తినటము, కంటి నిండుకు నిద్ర.
0: హీ ఈట్స్ ఇన్ ఫుల్ అండ్ స్లీప్స్ త్రూ అవుట్.
1: కానీ శరీరం మహాభారమైనటువంటిది.
0: బట్ హీ హాస్ గాట్ వెరీ హెవీ బాడీ.
1: పడిపోయాడు.
0: హీ ఫెల్ డౌన్ నేచురల్లీ.
1: కుంభకర్ణుడు పడిపోయేటప్పటికే
0: ఆఫ్టర్ హీ ఫెల్
1: ఒక కవి ఉండేటువంటి వాడు ఆ లంక లోపల.
0: దేర్ వాజ్ ఎ పోయిట్ ఇన్ లంక.
1: కాళిదాసు కూడా ఈ కవిత్వాన్ని పొందాడు.
0: Kailas also composed like this.
1: వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు.
0: They are three brothers.
1: రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు అని వీరందరికీ రెండవ వచనం బకారమే వస్తుండాలి.
0: రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు సెకండ్ లెటర్.
1: విభీషణ రెండవ వచనం బకారమే.
0: విభీషణ సెకండ్ లెటర్ భా.
1: కుంభకర్ణ రెండవ అక్షరం బకారమే.
0: కుంభకర్ణ నెక్స్ట్ లెటర్ భా.
1: రావణుడు రెండవ అక్షరం.
0: రావణుడు సెకండ్
1: బకారమే. కాబట్టి ఈ విధమైనటువంటి యొక్క బకారములు భస్మైపోతాయి. ఇంకా
0: భా స్టాండ్స్ ఫర్ భస్మ యాష్.
1: ఆ చేసేటప్పటికీ
0: దట్స్ దాన్.
1: తర్వాత రావణుడు వచ్చాడు.
0: రావణ కేమ్ లేటర్.
1: రావణుడు వస్తుంటే తనకే భయము.
0: He himself was afraid to come.
1: మొదటి దినం ఒక్కొక్క తలను ఒక్కొక్క తలను కొట్టేశాడు.
0: And in fact, one after another head was
1: తన పోతుంటే తిరిగి వస్తున్నాయి.
0: But they started reappearing again.
1: వస్తున్నాయి, తిరిగి కరుచుకుంటున్నాయి.
0: And they're regenerating and then got stuck up.
1: ఛార్జింగ్ కాలేదు ఇంకా.
0: Well, he didn't die finally.
1: అప్పుడు
0: then
1: విభీషణుడే పక్కన నుండి చెప్తున్నాడు.
0: విభీషణ by his side he started telling.
1: స్వామి,
0: స్వామి,
1: ఈ దుర్మార్గులకు చావు సంగతి చెప్పడం కూడా పాపము లేదు.
0: Nothing wrong if I tell you the secret of
1: ee durmargu nasinchipovadam chaala uttamam deshaniki.
0: It's very good if you were to die.
1: Naaku rajyam kavalani aasa naaku ledu.
0: I don't want to be king.
1: Kaani ee durmargu deenipatti raavanudu povali.
0: That wicked king should die
1: ani cheppi,
0: so saying,
1: todapaina choopinchadu.
0: And he has just showing the thigh part.
1: Aa todapaiki kottadu raavudu.
0: And Rama shot towards the thigh.
1: Chalamulo raavanasudu kinda padipoyadu.
0: And Ravana fell on the ground.
1: మండోదరి వచ్చింది.
0: మండోదరి కే.
1: మండోదరి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుండాలి.
0: షీ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: రావణ,
0: రావణ,
1: నేను ఎన్ని విధమైనటువంటి బుద్ధులు చెప్పాను నీకు.
0: ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్
1: పతివ్రతల జ్యోతికి నీకు పోవద్దు.
0: ఐ టోల్డ్ యూ నాట్ టు
1: సాధ్యమన్న నీవు ముట్టవద్దు.
0: ఐ నెవర్ టోల్డ్ యూ నాట్ టు టచ్
1: నీకు ఈ పాపం అంతా కూడా పరిహారం అవుతుంది అది.
0: అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ యూ షుడ్ నాట్ కమిట్.
1: చాలా పాపాన్ని ఒడిగట్టుకుంటున్నావు.
0: అండ్ యూఆర్ కమిటింగ్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: కనుక నీవు దీనికి పోకూడదు అని చెప్పి ఎన్నో చెప్పాను.
0: ఐ టోల్ యూ నాట్ టు ప్రొసీడ్.
1: కానీ నా మాటలు వినలేదు.
0: యూ నెవర్ పే హీడ్ టు మై
1: వర్డ్స్. మంచి మాటలు వినరు, మనసిచ్చి చెప్పిన.
0: దో ఐ టెల్ యూ హోల్ హార్టెడ్లీ.
1: చెడ్డ మాటలు ఇట్టే చెవికి చేతురు.
0: బ్యాడ్ వర్డ్స్ గెట్ ఇంటు యువర్ ఇయర్.
1: ఇట్టి వారు నన్ను ఎరుగంగా నేర్తురా.
0: సచ్ పీపుల్ వుడ్ ఎవర్ నో మీ.
1: ఇట్టి బలమున్న ఏమి పదము.
0: వాట్ ఫార్ ఇస్ ఆల్ దిస్ పవర్.
1: ఇటువంటి వాడు నన్ను తెలుసుకోగలరా.
0: సచ్ పీపుల్ కెన్ ఎవర్ నో మీ.
1: ఈ రావణుడు ఏమాత్రం కూడా గుర్తించుకోలేదు.
0: రావణ కుడ్ నాట్ నో.
1: రావణుడు కింద పడ్డాడు.
0: అండ్ రావణ ఫెల్ ఆన్ ది గ్రౌండ్.
1: ఇంకందరూ కూడా చాలా ఆనందించారు.
0: అండ్ పీపుల్ వర్ హ్యాపీ.
1: ఎవరు? వారర్లు.
0: ది మంకీస్ వర్ హ్యాపీ.
1: ఈ మంకీలు కూడా చాలా మంది మరణించారు.
0: అండ్ మెనీ మంకీస్ ఆల్సో డైడ్ ఇన్ ద వార్.
1: అప్పుడు కట్టగడపటికి
0: ఫైనల్లీ
1: సీతను తీసుకుని వస్తున్నారు.
0: అండ్ సీత వాజ్ కమింగ్ ఓవర్ దేర్. షీ వాజ్ ఎస్కార్టెడ్ బై.
1: కానీ ఆమె వస్తుంటే రాముడు తల కిందికి ఉంచుకున్నాడు.
0: As she was coming close, Rama bent down.
1: Ramunu chudalani ento asito thanu ostundadi.
0: Sita was coming very anxiously waiting to see
1: him. Adi nellayaga nen chuchi
0: 10 months passed.
1: Okka thureina Ramunu chudalani asito ostundadi.
0: He wanted to see him at least once.
1: Kani Ramunu talettaledu.
0: Rama didn't lift his head.
1: Anni recommendmentvi chesaru.
0: All arrangements.
1: Kani Lakshman tho cheppadu.
0: He told Lakshman.
1: Chiti perchu annadu.
0: అరే
1: ఆమె ఈ అగ్నిలో ప్రవేశించాలి.
0: షీ షుడ్ పాస్ త్రూ ది టెస్ట్ ఆఫ్ ఫైర్.
1: అగ్ని సాక్షిగా ఈమె నిర్దోషి అని చెప్పిన తర్వాతనే నేను స్వీకరిస్తాను.
0: వెన్ షీ పాసెస్ ది టెస్ట్ ఆఫ్ ఫైర్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ హర్.
1: సీత నిర్దోషి అని రామునికి తెలుసును.
0: Rama knows she has no mistake.
1: కాని లోకులో కాకులు.
0: People speak as they lie.
1: ఎన్ని విధములుగానో మాట్లాడుకుంటారు.
0: They speak as their will.
1: కాబట్టి అగ్ని సాక్షిగా నేను తిరిగి అగ్నిలో ప్రవేశించి తీసుకున్నానంటే ఎవరు కూడా మాకు నోరెత్తడానికి వీల్లేదు.
0: When one she passes successfully out of this test of fire as a witness, she is acceptable.
1: నమస్కారం చేసి అగ్నికి మూడు చుట్టూ చుట్టి అగ్నిలో పడింది.
0: She went round that fire thrice and fell into that.
1: అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు.
0: అండ్ ఫైర్ గాడ్ అపియర్.
1: రామ సీత నిర్దోషి, నిర్దోషి, నిర్దోషి.
0: అండ్ ఫైర్ గాడ్ సేస్ షీ హస్ నో గిల్ట్ వాట్స్ ఎవర్.
1: మహాసాధ్వీమణి.
0: షీ ఇస్ జస్ట్ డెడ్.
1: గుణవంతురాలు.
0: వర్చ్యువస్.
1: ఆమె జోలికి నీవు ఇంకా మాత్రం చర్య తీసుకోవద్దు.
0: అండ్ డోంట్ టేక్ ఎనీ ఫర్దర్ యాక్షన్.
1: ఇదిగో నేను నిలిచిపోతున్నాను. అగ్ని కూడా నిలిచిపోయింది.
0: అండ్ ద ఫైర్ జస్ట్ స్టాప్ దేర్.
1: సీతను రాముల దగ్గర తీసుకుని వస్తున్నారు.
0: అండ్ సీత వాస్ ఎస్కార్టెడ్.
1: కోతులు
0: మంకీస్.
1: మొదలే కోతులు.
0: ద మంకీ హ్యాస్ సచ్ బై బర్త్.
1: సీతను చూడాలని చూడాలని ఆ సీతామహాదేవి ఎట్లా ఉందో ఎట్లా ఉందో అని అందరికీ ఆతురత.
0: దే ఆర్ ఆల్ యాంగ్షియస్లీ వెయిటింగ్ టు సీ హర్.
1: ఒకరిపైన ఒకరికి ఒకరిపైన ఒకరికి సీతను చూస్తూ ఉన్నారు.
0: మంకీ స్టార్టెడ్ జంపింగ్ వన్ అవర్ ఓవర్ ది అదర్.
1: అప్పుడు
0: దెన్
1: సీతను చేపట్టి
0: అండ్ హీ టుక్ హర్ విత్ హర్ హ్యాండ్.
1: ఈ లోపల
0: మీన్ టైమ్
1: విభీషణుడు విమానం తీసుకుని వచ్చాడు.
0: అండ్ విభీషణ బ్రాట్ ది
1: ఈ విమానం ఎక్కడిది?
0: వాట్ ఈస్
1: ఆ కాలంలో కూడా విమానం ఉంది అని కొంతమంది విమర్శిస్తారు.
0: సమ్ పీపుల్ మే డౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్లైట్స్ ఇన్ దోస్
1: డేస్. స్టెప్ బ్రదర్ అతనికి విమానం ఒకటి ఉండేటువంటి.
0: హీ హాస్ ఎన్ ఏరోప్లేన్.
1: ఆ విమానాన్ని అతన్ని చంపివేసి ఆ విమానాన్ని అపహరించాడు ఈ రావణుడు.
0: అండ్ రావణ టుక్ దట్ ఏరోప్లేన్ కిలింగ్ హిస్ స్టెప్ బ్రదర్.
1: దానిలో కూర్చున్నారు.
0: అండ్ దే ఆల్ సాట్ దేర్.
1: తర్వాత విభీషణుడు కూడా కూర్చోబెట్టుకున్నాడు.
0: విభీషణ ఆల్సో వాస్ మేడ్ టు సిట్.
1: ఆయన అయోధ్య వరకు నీవు కూడా రామని చెప్పాడు.
0: అండ్ దే వాంట్ విభీషణ
1: స్థలముంటం చేత సుగ్రీవుని కూడా తీసుకున్నాడు.
0: సుగ్రీవ వాస్ ఆల్సో ఇన్వైటెడ్ టు జాయిన్.
1: అందరూ కూర్చున్నారు. ఈ లంక యజమానులు కూడా చాలా మంది కూర్చున్నారు.
0: మెనీ పీపుల్ ఫ్రమ్ లంక ఆల్సో వర్ దేర్.
1: అయోధ్యకు బయలుదేరి వచ్చారు.
0: అండ్ దే స్టార్ట్
1: స్టెప్ బ్రదర్ అతనికి విమానం ఒకటి ఉండేటువంటి.
0: హీ హాస్ ఎన్ ఏరోప్లేన్.
1: ఆ విమానాన్ని అతన్ని చంపివేసి

0: లక్ష్మణుడు లేచాడు.
1: లక్ష్మణ గాట
0: ఇదిగో అన్నగారు, ఇదిగో చూపించారు.
1: హీ హాస్ పాయింటెడ్ అవుట్ హిస్ బ్రదర్.
0: అన్నగారికి మాల వేశారు.
1: అండ్ బ్రదర్ వాస్ గార్లెండెడ్.
0: వదిలి గారికి మాల ఇచ్చారు.
1: అండ్ గార్లెండ్ వాస్ గివెన్ టు సిస్టర్.
0: అక్కడ నుంచి ఇంకా ప్రొసెషన్ తో తీసుకెళ్లారు.
1: అండ్ దే వర్ ఆల్ టేకెన్ దేర్ ఇన్ ఎ ప్రొసెషన్.
0: ఈ ప్రొసెషన్ లోపల
1: దేర్ ఇన్ ద ప్రొసెషన్
0: ఎన్ని రకమైనటువంటి యొక్క నృత్యంలో ప్రారంభించారు.
1: ఆల్ ద డాన్సింగ్ గెయిటీ ఫెస్టివిటీ
0: అవన్నీ చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్.
0: అయోధ్యను చేరారు.
1: దే రీచ్ అయోధ్య.
0: అయోధ్యను చేరిన తర్వాత
1: హావింగ్ రీచ్ దేర్
0: గొప్ప గొప్ప దినము కూడా ఒక్కొక్క ఫంక్షన్
1: ఎవ్రీ డే వన్ ఫంక్షన్ టుక్ ప్లేస్.
0: కనుక ఈ విధంగా జరిగి 14 సంవత్సరాలు పూర్తి కాగానే
1: ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది స్టిపులేటెడ్
0: సీతారాములు
1: సీతారామ
0: అయోధ్యలో చేరారు.
1: దే రీచ్డ్ అయోధ్య.
0: ఇది తల్లి యొక్క ఆశీర్వాద బలము.
1: దిస్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
0: కౌసల్య చెప్పింది.
1: కౌసల్య సే
0: నాయన ఈ 14 సంవత్సరాలు కూడా 14 నిమిషములు అది గడిచిపోవుగాక.
1: Mother blessed in such a way that all the 14 years would be spent like 14 minutes. You will not have any problem.
0: You are
1: God yourself. Nobody will put you to suffering. And you
0: will
1: reach Ayodhya safe. And she hugged her.
0: సుమిత్ర ఈమె గొప్ప మిత్రురాలు.
1: అండ్ షీ సుమిత్ర గుడ్ ఫ్రెండ్.
0: ఆ సుమిత్ర యొక్క గుణము ఇట్టిది అట్టిది చెప్పలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ హర్ గ్రేట్నెస్.
0: చూసేటప్పటికీ ఎంతటి ఆనందము పొందింది. ఆ మొదల నుంచి ఆనందమే.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ వాస్ బ్లిస్ఫుల్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: రాములకు ఎవరే విధమే చేసినప్పటికీ ప్రమాదం ఎవరు చేయలేరు.
1: Rama will not face any danger.
0: రాముని కించిత్తు కూడాను బాధ పెట్టలేరు.
1: None can make him suffer.
0: రాముని బాధ పెట్టేటువంటి వాడు జగత్తులోనే పుట్టలేదు.
1: In fact, in this world, no one has born
0: ఈ విధంగా వర్ణిస్తూ వర్ణిస్తూ
1: that has been her conviction.
0: తన కోడలైనటువంటి
1: and the daughter-in-law
0: ఆమెను తీసుకుని వచ్చాడు.
1: And she was brought there.
0: తీసుకుని వచ్చి అమ్మ ఇదిగో నీ పోతి వచ్చాడు.
1: And
0: లక్ష్మణుడు 14 సంవత్సరాలు అయింది చూచి.
1: I saw Lakshmana 14 years ago.
0: అప్పుడు ఆమె పాదాల పైన పడింది.
1: అండ్ షీ ఫెల్ ఎట్ హిస్ ఫీట్.
0: స్వామి
1: స్వామి
0: మీకు ఈ రామభక్తియే ఇంతవరకు మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది.
1: యువర్ డివోషన్ ఓన్లీ రెస్క్యూడ్.
0: నిరంతరము రామచింతన చేస్తూ వచ్చారు.
1: యూఆర్ థింకింగ్ ఆఫ్ రామ త్రూ అవుట్.
0: రామనామే నిన్ను రక్షిస్తూ వచ్చింది.
1: రామనామ ఓన్లీ ప్రొటెక్టెడ్ యూ
0: అని చెప్పి ఆమె సంతోషపడి
1: షీ వాస్ సో హ్యాపీ.
0: తన సింధూరాన్ని పాదముల పైన పట్టింది.
1: అండ్ షీ అప్లైడ్ సింధూరా ఆన్ హిస్ ఫీట్.
0: ఆనాటి సింధూరం పెట్టేటువంటి వాడు.
1: దట్ వాజ్ ది ప్రాక్టీస్ ఇన్ దోస్ డేస్.
0: కానీ ఆ విధంగా జరిగింది.
1: థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దాట్.
0: కైక కూడాను వచ్చింది.
1: కైక ఆల్సో కేమ్.
0: కైక కూడాను దుర్మార్గురాలు కాదు.
1: కైక ఇస్ నాట్ ఎ బ్యాడ్ లేడీ.
0: కానీ రాముని చేత ఇంత రాక్షస సంహారం జరగాల అని ఆమెకు తెలుసును.
1: షీ న్యూ ప్రెటీ వెల్ దట్ రామ హ్యాస్ టు కిల్ ఆల్ దీస్ రాక్షసస్.
0: ఈ ఊర్మిళ వచ్చేటప్పటికి ఊర్మిళ దగ్గర తీసుకుంది.
1: When Urmila was close and mother-in-law was by her side.
0: ఆమె దగ్గర తీర్చుకొని తల్లి నీ యొక్క గుణములే ఈ యొక్క కుమారుని రక్షిస్తూ వచ్చింది.
1: In fact, your qualities only safeguarded your son.
0: నీ గుణమంతురాలే కాకపోతే ఈ యొక్క నా కుమారుడు బతికేటువంటి వాడు కాదు.
1: I would not have had my son alive like this without you.
0: నలుగురు రత్నముల వంటి కుమారులు పుట్టారు.
1: You have got 3 sons, gems.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: సీత
1: ఊర్మిళ
0: మాండవి సుతకీర్తి. ఈ నలుగురు కోడళ్ళు కూడా రత్నాలు వంటి వారే ఉన్నారు.
1: ఆర్ ది 4 daughters-in-law ఆల్సో ఆర్ లైక్ జెమ్స్.
0: అప్పుడు ఈ నలుగురిని చేర్చింది.
1: ఆల్ ది 4 వర్ దేర్.
0: సుమిత్ర
1: సుమిత్ర
0: వీళ్ళందరినీ ఆశీర్వాదం చేసింది.
1: బ్లెస్ దెమ్ ఆల్.
0: ప్రాణం వదిలింది.
1: అండ్ బ్రీత్ హర్ లాస్ట్.
0: నాయన నీ చింతతో నేను ఇక్కడే కూలిపోతున్నాను.
1: ఐఎమ్ స్టేయింగ్ హియర్ థింకింగ్ ఆఫ్ యూ.
0: నిన్ను తిరిగి 14 సంవత్సరం జరిగిన తర్వాత కండారా చూడాలని ఆశించాను.
1: ఐ వాంటెడ్ టు సీ యూ ఆఫ్టర్
0: చూచాను.
1: ఐ హావ్ సీన్.
0: ధన్యురాలైనాను.
1: Yes, I am redeemed.
0: I am cheppindi.
1: So saying,
0: pranam vichi.
1: She passed away.
0: Eeme pranam vadultane.
1: After that,
0: kaika kudanu vadalindi.
1: Kaika also dropped her body.
0: కైక కూడా నువ్వు ప్రాణం వదిలింది.
1: సో ఆల్సో కైక.
0: నేను ఇంత అపకీర్తులకు పాలైపడ్డాను.
1: ఐ పుట్ టు డిస్రిప్యూట్.
0: కానీ ఈ అపకీర్తులు నావి కాదు.
1: ఇట్స్ నాట్ మై ఫాల్ట్.
0: ఇది కేవలము లోకులు కాకులు నన్ను ఈ విధంగా భావించారు.
1: పీపుల్ మే స్పీక్ సో.
0: రాముని ఈ విధమైనటువంటి రాక్షస సంహారం చేయాలని సంకల్పించుకున్నాడు.
1: రామ విల్డ్ టు కిల్.
0: అతనికి నేను విలువించి నేర్పే సమయం లోపల నాతో ఒక దినం చెప్పాడు.
1: వెన్ ఐ వాస్ టీచింగ్ హిమ్ దిస్ ఆర్చరీ హీ టోల్డ్ మీ వన్ డే.
0: పిన్ని నేను రాక్షస సంహారం కోసం వచ్చాను.
1: ఐ హావ్ కమ్ హియర్ టేకెన్ అప్ దిస్ బాడీ టు కిల్.
0: దీనికి నీవు తగినటువంటి ప్లాన్లన్నీ వెయ్యి.

0: అండ్ యూ సీ టు ఇట్ దట్ ఇట్ దెన్
1: అందువల్ల అక్కడి నుంచి కూడా మాస్టర్ ప్లాన్ వేసుకుంటూ వచ్చింది.
0: సిన్స్ దట్ డే షీ హస్ డివైస్డ్ ది హోల్ మాస్టర్ ప్లాన్.
1: ఈ మందర చేత ఈ కోరికలు కోరిపించటము
0: అండ్ మందర వాజ్ మేడ్ టు రిక్వెస్ట్ దశరథుడికి
1: ఈ విధంగా కోరికలు అడగటము
0: అండ్ దశరథ గ్రాంటెడ్ బూన్
1: కట్టకడబడికి దశరథుడి ప్రాణము కూడా కోల్పోయింది
0: అండ్ దశరథ ఆల్సో డైడ్.
1: రాముడు సత్కీర్తిని పొందుతూ వచ్చాడు
0: అండ్ రామ గాట్ గుడ్ నేమ్.
1: అతను దశరథుడు ఉండినంత వరకు రాముని యొక్క గొప్ప గుణాలు ఎవరూ చెప్పలేదు.
0: అండ్ హీ డిడ్ంట్ టెల్ ది గ్రేట్నెస్ ఆఫ్ రామ.
1: దశరథుడు మరణించిన తర్వాత రాముని యొక్క గొప్ప గుణములు అందరూ వర్ణిస్తూ వచ్చారు.
0: పీపుల్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ప్రైజింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ రామ.
1: కనుక
0: సో
1: అయోధ్యంతైకుడును కళ్యాణకరంగా నిండి ఉంటుండాలి.
0: అయోధ్య వాస్ ఫుల్ ఆఫ్ గ్రాండియర్ అండ్ స్ప్లెండర్.

మెలగుచునుండుటే మేలుగల్గు ప్రతి మానవుండును బ్రతికి తానుండుటా.

0: Man has to forget himself totally and dedicate himself in the service of the society. He should give up all narrow-mindedness and offer himself totally in the service of the society and the nation. Otherwise, what is the use of being born as a human being on this earth? What greater message of Guru can I give you than this truth?
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Manavatvamu kevalam oka swarthamunakai niyaminchinatundiga bhavinchi sarva satyanityamainatundi yokka aatmatattvanni vismaristu untunnadi ee naadu.
0: Today humanity is mistaking that life has been given in order to live totally for selfishness and thus giving up the noble quality of human being of service to others.
1: Manava jeevitamulo abhivyaktamu kavasinatvanti ishvara bhavame.
0: What has to express itself in human life is divine nature of human beings.
1: Srushti anaga ishvarechaka prakatane.
0: Creation is only an expression of the will of God.
1: Kanukane deeniki prakruti ani peru pettaru.
0: That is why it has been given the name prakruti.
1: Ee prakruti nundi aavirbhavinchinatundi prati prani endukulanu ishvara swabhavame undali undi teerali.
0: Every being which has come from this nature and this creation should essentially possess that divine quality and divine nature.
1: Itti prakruta ishvara tattvanni prakatimpacheyi nimittamai murti bhavinchinatunti vade manavudu.
0: Man is the very embodiment of this kind of idea manifesting itself as an expression of the divine nature and divine humanity.
1: Prakruti chaitanyamu vyarthamainatundi kaadu.
0: Nature consciousness as found in nature is not without purpose.
1: Ahankara paramainapudu vikrutiyu atma paramainapudu sukrutiyunu pondutunnadi.
0: When consciousness is associated with ego, it becomes crooked. When it is associated with atma, it becomes divine.
1: Aite ఈనాడు ఈ ప్రకృతి యొక్క చైతన్యాన్ని ఎవరికి మనం అర్పితం గావించాలి?
0: ఇన్ దట్ కేస్ టు హోమ్ షుడ్ వి డెడికేట్ దిస్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ గివన్ బై నేచర్?
1: స్వార్థమునకు కాదు, స్వప్రయోజనమునకు కాదు, ఈశ్వరార్పితమే గావించాలి.
0: సర్టన్లీ ఫర్ నాట్ సెల్ఫిష్నెస్ అండ్ ఫర్ సెల్ఫ్ సీకింగ్, ఇట్ ఈస్ ఫర్ డెడికేటింగ్ ఇట్ సెల్ఫ్ టు డివినిటీ అండ్ ఈశ్వర.
1: కానీ ఈనాడు అహంకారపరమైనటువంటి యొక్క ఆశలను అభివృద్ధి గావించుకోవటం చేతనే మానవత్వం అనేటువంటిది నశించి దానవత్వము పశుత్వంగా మారి దివ్యత్వాన్ని మరిపించి దైవత్వానికి దూరమై దానవత్వంలో జీవిస్తూ ఉంటున్నాం.
0: యాజ్ మ్యాన్ హాస్ డెవలప్డ్ సెల్ఫిష్ డిజైర్స్ ఇన్ ఎక్సెస్ అండ్ బియాండ్ ఎనీ లిమిట్, he has lost his human nature, his divine nature, and becoming an animal, a brute, and a demon.
1: Kanukane manavudu veyu prati adugu kudanu dharmamu tappuchunnadi.
0: That is the very reason why at every step man is going on the unrighteous path.
1: Prati aasayendu kudanu kevalamu oka bhavishyattainatundi yokka abhivruddhi margaanni విస్మరించిపోతున్నది.
0: ఎవ్రీ డిజైర్ ఈజ్ డివైడ్ ఆఫ్ ది ఫ్యూచర్ వెల్ఫేర్ అండ్ ఫ్యూచర్ ప్రోగ్రెస్.
1: ప్రతి ఆశ దురాశగా మారుతున్నది.
0: ఎవ్రీ డిజైర్ ఈజ్ బికమింగ్ గ్రీడ్.
1: మానవ అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నవి.
0: ఐడియాస్ విచ్ విల్ బ్రింగ్ అబౌట్ హ్యూమన్ వెల్ఫేర్ ఆర్ టోటలీ అబ్సెంట్.
1: మానవుని కన్నుల యందు ప్రేమ నశించినది.
0: లవ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్రెసెన్స్ ఇన్ ద విజన్ ఆఫ్ మ్యాన్.
1: మానవుని మాటల యందు సత్యము సంకుచితమైపోయినది.
0: ట్రూత్ ఈజ్ టోటలీ డిసపేరింగ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మ్యాన్.
1: ఆధ్యాత్మికమా కేవలం ఆడంబరంగా రూపొందుతుంది.
0: స్పిరిచువాలిటీ ఈజ్ బికమింగ్ ఎ మియర్ పాంపస్ షో.
1: కామక్రోధాది గుణములు కేవలము అదుపు తప్పి స్వేచ్ఛగా విహరించుచున్నవి.
0: ఈవిల్ క్వాలిటీస్ లైక్ యాంగర్ డిజైర్ ఎక్సెసివ్ డిజైర్
1: మానవుని యందు చైతన్యము చల్లబడినది.
0: కాన్షియస్నెస్ ఈజ్ రీచింగ్ ఎ లో లెవెల్ ఇన్ ద మ్యాన్.
1: మానవునికి మానవునికి మధ్యనున్న సంబంధ బాంధవ్యం అనేటువంటిది కృత్రిమ రూపాన్ని ధరించినటువంటిది.
0: ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ మస్ట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఈజ్ బికమింగ్ హైలీ ఆర్టిఫిషియల్.
1: నిజము చెప్పవాలంటే మానవత్వమే శూన్యమైపోయింది.
0: ఇఫ్ ట్రూత్ హ్యాస్ టు బి స్పోకన్ వన్ హ్యాస్ టు సే దట్ హ్యూమానిటీ హ్యాస్ డిసపియర్.
1: ఇట్టి తరుణమునందు ఇట్టి పరిస్థితుల యందు మానవుడు దేనిని సాధించాలి?
0: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వాట్ ఈజ్ ఇట్ దట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్.
1: మానవుడు శాంతిని ఆనందమును సుఖమును అనుభవించాలంటే దేనిని మనం పొందాలి?
0: ఇఫ్ మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ పీస్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ వాట్ ఈజ్ ఇట్ దట్ హీ షుడ్ అక్వైర్.
1: ఇది ఈనాడు అత్యవసరమైనటువంటి జవాబు.
0: దిస్ ఈజ్ వాట్ హ్యాస్ టు బి లుక్డ్ ఇన్ టు బై వే ఆఫ్ ఎన్ ఆన్సర్.
1: మనం ఈనాడు సాధించవలసినటువంటిది దైవ ప్రీతి.
0: టుడే వాట్ వీ హ్యావ్ టు అక్వైర్ అండ్ అచీవ్ ఈజ్ లవ్ ఫర్ గాడ్.
1: దైవము అవతరించడము కష్టములను దుఃఖములను బాధలను నివారించి దుర్మార్గులను హతం చేసి సన్మార్గులను రక్షించే నిమిత్తమని అనేక పురాణములు అనేక మంది పెద్దలు బోధిస్తూ వచ్చారు.
0: ఏ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ డిక్లర్డ్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఆల్ ఈవిల్ క్వాలిటీస్ అండ్ కన్ఫర్ ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్ ఆన్ మ్యాన్ అండ్ సేవ్ ధర్మ.
1: ఇది సరికాదు.
0: దిస్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: ఈ యొక్క భావము దీనికి విరుద్ధంగా ఉండేటువంటిది.
0: యాక్చువల్లీ దిస్ ఈజ్ కాంట్రరీ టు ది ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్.
1: భగవంతుడు అవతరించడము ప్రేమను బోధించే నిమిత్తమై.
0: గాడ్ డిసెండ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రీచ్ అండ్ ప్రాపగేట్
1: ప్రేమను నేర్పే నిమిత్తమై.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ పీపుల్ లెర్న్ హౌ టు లవ్
1: ప్రేమనగా ఏమిటి అని ప్రజలకు బోధించే నిమిత్తమై.
0: ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ వాట్ లవ్ ట్రూలీ మీన్స్.
1: కనుకనే అట్టి ప్రేమను మనం పొందినప్పుడే మనకు దుఃఖములు దూరమవుతాయి.
0: ఓన్లీ వెన్ వీ కెన్ అక్వైర్ సచ్ లవ్ ఆల్ అవర్ సారోస్ విల్ డిసపియర్.
1: పాపములు అంతర్ధానమైపోతాయి.
0: ఆల్ ద సిన్స్ విల్ ఆల్సో డిసపియర్.
1: భీతి అనేటువంటిది కానీ మన చింతకు చేరదు.
0: ఫియర్ వ్యానిషస్ అండ్ విల్ బికమ్ ఫార్ అవే.
1: కనుకనే మొట్టమొదట మనము నేర్చవలసినటువంటిది నేర్వలనటువంటిది దైవ ప్రీతి.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు కల్టివేట్ లవ్ ఆఫ్ గాడ్.
1: ఎక్కడ దైవ ప్రీతి కలదో అక్కడనే పాప భీతి సహజంగా షాడో వలె నీడ వలె వెంటాడుతుంది.
0: వేర్ దెర్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ విల్ ఆటోమేటికలీ ఫాలో ఇట్ లైక్ ఇట్స్ షాడో.
1: ఈ రెండింటి యొక్క ఐక్యత చేతనే సమాజములో ఒక నీతి ఏర్పడుతుంది.
0: వెన్ యూ హ్యావ్ బోత్ దీస్ థింగ్స్ అకాంప్లిష్ దెన్ దెర్ ఈజ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ ముమ్మూర్తులను మనము పోషించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు ఫాస్టర్ ఆల్ దీస్ త్రీ.
1: అదియే దైవ ప్రీతి పాప భీతి సమాజ నీతి.
0: లవ్ ఆఫ్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: అయితే వీటిని పొందాలంటే వీనికి తగిన సాధన ఏమిటి మార్గం ఏమిటి?
0: ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ దెమ్ వాట్ ఈస్ ది పాత్ వాట్ ఈస్ ది వే హౌ టు గెట్ ఇట్.
1: సాధన అని చెప్తూ వచ్చారు.
0: దే మెన్షన్ దట్ ఇట్ ఈస్ సాధన.
1: సాధనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై సాధన?
1: మన లక్ష్యమును సన్నిహితం గావించుకోవటమే సాధన.
0: సాధన రెఫర్స్ టు మేకింగ్ అవర్ గోల్ క్లోజర్ ఆఫ్ అవర్ అకాంప్లిష్మెంట్.
1: మనం ఒక వస్తువును ఆశించినప్పుడు ఆశించిన వస్తువును సన్నిహితం గావించుకోవాలంటే దానికి కొన్ని రకములైనటువంటి క్రియలు ఆచరించాలి.
0: ఇఫ్ వీ డిజైర్ టు గెట్ ఎన్ ఆబ్జెక్ట్ వీ హావ్ టు టేక్ నెససరీ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ఇట్.
1: మనము ప్రేమించినటువంటి వస్తువు యొక్క విశిష్టతను కూడాను మనం గుర్తించి దానిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: We should also understand the unique features of the object which we love and try to get.
1: ప్రేమనే లేకుండా విశ్వాసం దానిపైన కుదరదు.
0: If you do not have love, you can never have faith on that.
1: ప్రేమ విశ్వాసములు రెండింటి యొక్క చేరికనే ఇందులో ఒక విధమైనటువంటి యొక్క భక్తిగా ఏర్పడుతుంది.
0: ఏ కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ఫెయిత్ విల్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ అస్ డివోషన్.
1: తద్వారా దానిని పొందే నిమిత్తమై క్రియల్లో మనం ప్రవేశిస్తాం.
0: త్రూ డివోషన్ వీ కెన్ టేక్ స్టెప్స్ టు రీచ్ ఇట్.
1: కనుక ప్రేమనే భక్తి.
0: లవ్ ఈజ్ డివోషన్.
1: దీని యొక్క విశిష్టతపైన ఉన్నటువంటి యొక్క విశ్వాసమే జ్ఞానము.
0: The faith with which we approach this, that is jnana, wisdom.
1: ఈ రెండింటిని అనుభవించే నిమిత్తమే ఆచరించేటువంటి క్రియలే కర్మలు.
0: The actions which are undertaken in order to experience these things, those are our duties.
1: జ్ఞాన కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క సాధనే ఈ యొక్క ఉపాసన అని చెప్తూ వచ్చారు.
0: Real worship is a combination of devotion, action and wisdom.
1: ఈనాడు మానవుడు ద్వైతమును అభివృద్ధి గావించుకుంటూ పోతున్నాడు.
0: Today man is developing duality.
1: ద్వైతము ఏ నాటికైనా కూడా మన దుఃఖాన్ని దూరం చేయలేదు.
0: Duality can never free you from sorrow and misery.
1: దుఃఖమును మరింత అభివృద్ధి గావించుతుంది.
0: It can only develop sorrows and misery.
1: ఆనందమునకు అత్యంత దూరము చేస్తుంది.
0: It make you far distant from bliss and joy.
1: కనుక ఈనాడు అద్వైతము అనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం వహించడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we should make efforts in order to reach that state of advaita.
1: ఆ ఏకత్వం ఒక్కటి, అది ఏ ప్రేమ.
0: That unity, unifying factor.
1: ఈ ప్రేమకు ఫలితము కాని, ఈ ప్రేమకు మార్గము కాని, ఈ యొక్క ప్రేమకు సాధన కాని ప్రేమనే.
0: The path, the means, the instrument to reach this love is love alone.
1: మన ప్రేమను ఎంత పెంచుకుంటూ మనం పోదుమో మన యొక్క ఆనందము అంత పెరుగుతూ పోతుంది.
0: యాజ్ వి గో ఆన్ డెవలపింగ్ లవ్ మోర్ అండ్ మోర్ అవర్ జాయ్ అవర్ డిలైట్ గోస్ ఆన్.
1: ఈనాటి మన ప్రేమను సంకుచితం గావించుకుంటున్నాం.
0: టుడే వి ఆర్ కన్వర్టింగ్ అవర్ లవ్
1: నేను నా వారు అనేటువంటి దానిపైనే దీనిని హద్దుగా ఏర్పరచుకుంటున్నాము.
0: వీఆర్ సెట్టింగ్ లిమిట్స్ టు అవర్ లవ్ ఓన్లీ టు మై సెల్ఫ్ అండ్
1: ఈ పరిమితిని దాటి అనేకత్వమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి అందరినీ ప్రేమించాలి.
0: యూ గో బియాండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ టేక్ గో రైట్ అప్ టు ద ఎండ్ ఆఫ్ హ్యుమానిటీ. లవ్ ఎవ్రీ వన్ యాజ్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
1: అందరి యందు అంతో ఇంతో ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ స్మాల్
1: పరిషత్తులు అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
0: The same thing has been expressed as in the smallest it remains as the smallest and in the biggest it remains the
1: mainatti anuuna sukshmaguchu meti vastuvu nanduna meti yaguchu antatanu sarva sakshiyai.

0: are smaller than the smallest in all small objects. It is bigger than the biggest and the mightiest in the big objects. And it also remains as a witness for all the things that are taking place in big and small as well. And that is Atma. Atma is Brahma and Brahma is Atma.
1: Svabhavastu pravartate ani upanishattu cheppindi. Anaga, ee prakruti swabhavikangani tama yokka kartavyanni nirvartinchukuntu vastunnadi.
0: The Upanishad has declared that nature functions quite naturally and automatically.
1: దీనిని మరొకరు ఉద్ధరించటం కాని నశింపచేయటం కాని లేక ప్రోత్సహింపచేయటం కాని సాధ్యము కాదు.
0: There is no need and it is not possible either for any person either to improve it or to destroy it.
1: ఇది ప్రకృతి యొక్క స్వభావం.
0: This is the very nature.
1: ఇది పెరిగి తరగనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
0: Nature in a way is the very aspect of Atma, immortality itself. It does not change in a way.
1: Itti paratattvanni prakrutiki prabodhimpaganchi deeniki konni rakamulainatundi okka gunamulanu srishtinchukuntu vachindi.
0: In order to make this immortal divinity clearer to people who are having a natural limitation, certain qualities have been described.
1: Abhiye sattva rajo tamo gunamulu.
0: And those three qualities are sattva, rajas and tamas.
1: Ee gunamulanu prakriti yandu vyapimpa cheyalanna deeniki konni upadhulu athyavasaram.
0: If you want that these three qualities should manifest themselves in nature, there is need for some physical bodies, some form.
1: Ayaka upadhule Brahma, Vishnu, Maheshwarulu anekunti peruto prakatanam chestu vachindi.
0: Those very forms are Brahma, Vishnu and Maheshwara.
1: Brahma, Vishnu, Maheshwarulu kevalam dehadarulu kadu.
0: Brahma, Vishnu, Maheshwaras do not have such physical bodies as such.
1: Idi kevalamu gunopadhi swarupudu.
0: They are only the embodiment of attributes.
1: ఇటువంటి గుణముల యొక్క ఆకారమును ధరించినటువంటి యొక్క దివ్య స్వరూపములే ఈ యొక్క బ్రహ్మతత్వము, ఈశ్వరత్వము, విష్ణుత్వము.
0: దిస్ బ్రహ్మతత్వ, విష్ణుత్వ అండ్ ఈశ్వరత్వ ఆర్ ఓన్లీ ది ఫార్మ్స్ విచ్ హావ్ క్వాలిటీస్ ఎస్ దేర్ వెరీ బేసిస్ అండ్ కంటెంట్.
1: కనుక ఈ బ్రహ్మతత్వం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క చతుర్ముఖుడుగా ఉండి జగత్తునంతా సృష్టిస్తున్నాడు అనేటువంటి పురాణములు మనకు పెడమార్గము చూపుతూ వచ్చింది.
0: స్క్రిప్చర్స్ విచ్ డిక్లర్ దట్ బ్రహ్మ హ్యాస్ ఫోర్ ఫేసెస్ అండ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ అండ్ అండర్టేక్స్ క్రియేషన్ ఈజ్ నాట్ ఎ రియల్ కరెక్ట్ డిస్క్రిప్షన్.
1: కాదు కాదు, ఈ ముమ్మూర్తులు కూడా మన యొక్క గుణస్వరూపులే.
0: ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్ ఆర్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ ది క్వాలిటీస్ విచ్ వీ ఎంబాడీ.
1: ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులు ఐదు ఉంటున్నవి.
0: There are five powers in the form of elements.
1: Bhumi,
0: one is
1: Jalamu, Agni, Vayuvu, Akasham.
0: Earth, water, fire, air and sky.
1: Aithe deenini srishti kramalaga bhavinchadaniki punukunnappudu deeniki viruddhamainatundi padamulaga yerpadutundi. Akashamu, gali, agni, vayuvu, bhumi ani viruddhanga tirugutundi.
0: If you want to understand the process of creation, the process is reverse. It starts from sky, goes to fire, then air, then water, and then earth.
1: ee srushti kramanu gurinchi oka vidhanganu kevala anubhavam yokka kramanu gurinchi maroka vidhanganu prakruti manaku nirupistu vastunnadi.
0: Nature can be understood in two different ways. One based upon the process of creation, the second based upon our own experience.
1: Adhe vidhamgane Brahma, Vishnu, Maheshwara anetunti yokka anubhutiki undinatunti upadhanalu ee srushti kramanuga mana marchinappudu Ishwara, Vishnu, Brahmaga maripothundi.
0: If you apply the same principle, the process for Brahma, Vishnu, Maheshwara, it is for the creation, but if it is on the base of experience, it will be Ishwara, Vishnu and Brahma.
1: Ikkada Ishwarattam anaga emiti?
0: What do you mean by the principle of Ishvara?
1: Ishvara sarvabhutanam uddesho arjuna tishtati ennindi Gita. Anaga ఈశ్వరుడనగా హృదయుడు అని హృదయేశుడు అని పేరు.
0: దట్ మీన్స్ గీత హాస్ డిక్లర్డ్ దట్ ఈశ్వర రిసైడ్స్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: సర్వుల హృదయంలో కూడా ప్రకాశింపచేసేటువంటి వాడు.
0: హీఈస్ ద వన్ హూ మేక్స్ ఎవ్రీ హార్ట్ షైన్.
1: కనుక అందరి హృదయంలో కూడాను ఈశ్వరత్వం అనేటువంటి యొక్క దివ్య శక్తి ఉంటున్నది.
0: ద పవర్ ఆఫ్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఈ హృదయం అనే స్థితులంతా కూడాను ఆత్మ అని పిలుస్తూ వచ్చింది.
0: అనదర్ నేమ్ గివన్ ఫర్ దిస్ ఈశ్వర ఈజ్ ఆత్మ.
1: ఈ హృదయం నుంచినే తలంపు అనగా మనస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ హార్ట్ హెస్ కమ్ ద మైండ్.
1: ఈ మైండ్ ఏ విష్ణు తత్వము అని.
0: This mind may be compared to Vishnu Tattva.
1: Vishnu anaga sarvavyapakudu ani dini yokka artham.
0: Vishnu refers to an all-pervasive entity.
1: Kanuka manasu kudanu manomoolam midam jagat. Jagat anta vyapinchinatvanti manasse.
0: Mind is all-pervasive. It can be found everywhere in the world.
1: Kanuka ee manasunike vishnutvamu aneetvanti peru.
0: That is why mind has been given the name of Vishnutva.
1: Ee Vishnu naavinundi uddhavinchinatvanti vaadu Brahma ani ప్రజల యొక్క విశ్వాసం.
0: పీపుల్ బిలీవ్ దట్ బ్రహ్మ హ్యాస్ టేకన్ హిస్ బర్త్ ఫ్రమ్ ద నేవల్ ఆఫ్ విష్ణు.
1: అనగా ఈ మనసు నుండి ఆవిర్భవించినటువంటిదే వాక్కు. వాక్కే బ్రహ్మస్వరూపము.
0: దిస్ వర్డ్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద మైండ్ అండ్ దట్ ఈస్ ఈక్వలెంట్ టు బ్రహ్మతత్వ.
1: కనుకనే బ్రహ్మకు శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి జ్యోతిర్మయీ వాంగ్మయి నిత్యానందమయి పరాత్పరమయి మాయామయి శ్రీమయి అని వాక్కునకు బ్రహ్మతత్వంగా పోల్చుకుంటూ వచ్చారు.
0: దిస్ బ్రహ్మతత్వ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ది సౌండ్ అండ్ సౌండ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ ఇన్ ఆల్ ఇట్స్ మేనిఫెస్టేషన్స్ ఇన్ ఆల్ ఇట్స్ డిస్క్రిప్షన్.
1: కనుక ఈశ్వర విష్ణు బ్రహ్మానగా ఏమిటి? హృదయమే ఈశ్వరుడు, మనస్సే విష్ణువు, వాక్కే బ్రహ్మ.
0: What do you mean by Ishvara, Vishnu and Brahma? Ishvara is heart. Brahma is mind. And Vishnu is mind. And Brahma is word, walk.
1: ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: If you bring all these together and combine them, that is the very nature of Brahmatattva.
1: కనుకనే ఈ బ్రహ్మనే మనకు గురువు, ఈ యొక్క విష్ణువే మనకు గురువు, ఈశ్వరుడే మనకు గురువు అనేటువంటి యొక్క తత్వం లోపల దీన్ని ఏకత్వంగా భావిస్తూ వచ్చింది.
0: When you say that Brahma is the preceptor guru, Vishnu is guru, Ishvara is guru, this is how you have to understand in this perspective.
1: ఈ పవిత్రమైన అర్థమును కూడినటువంటి యొక్క ఒక శ్లోకమునకు ఏదో గురుత్వానికి ఒక అల్పత్వంగా మనం భావించి దీనిని అనేకత్వంగా మనం విభజించి నానత్వాన్ని స్వీకరించి యథార్థాన్ని విస్మరిస్తూ వస్తున్నాం.
0: దిస్ శ్లోక ఆర్ దిస్ స్టాంజా విచ్ హెస్ గాట్ సచ్ ఎ గ్లోరియస్ మీనింగ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బ్రహ్మత్వ విష్ణుతత్వ అండ్ ఈశ్వరత్వ హ్యావ్ బీన్ రాంగ్లీ ఇంటర్ప్రిటేట్ టు గివ్ ఎ నారో మీనింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ త్రీ పర్సన్స్.
1: గురు

0: దీని అంతరార్థం ఏమిటి? గురుర్బ్రహ్మ సృష్టికర్త కాదు, వాక్, వాక్కే మనకు నిజమైనటువంటి గురువు. గురుర్విష్ణు మనస్సు, సర్వవ్యాపకమైనటువంటి మనస్సు, సర్వత్రా తిరిగేటువంటి మనస్సు, సర్వభూతములు యందు కూడా ఉండినటువంటి మనస్సు, సర్వక్షేత్రములు యందు కూడాను ప్రతిష్ఠ అయినటువంటి మనస్సు, అదే విష్ణుత్వము.
1: వాట్ డు యు మీన్ బై దిస్ శ్లోక గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర? ఇట్ ఓన్లీ మీన్స్ దట్ ద వర్డ్ ఈజ్ బ్రహ్మ అండ్ దట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు. The mind
0: గురుదేవో మహేశ్వర అదే హృదయ స్థానము.
1: Mind also which is all pervasive must be taken as guru and as an aspect of Vishnu.
0: Guru sakshat parabrahma tasmai shri gurave namaha. ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వము, అదే మనకు గురువు అని చెప్పారు.
1: హార్ట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు యాజ్ ఈశ్వర అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ పరబ్రహ్మ స్వరూప విచ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ వరల్డ్ మైండ్ అండ్ హార్ట్, దట్ అలోన్ ఈజ్ డివినిటీ అండ్ ట్రూ డివినిటీ.
0: కనుకనే ఆ గురుత్వం అనగా దీని అర్థమేమిటి? అంధకారమును నిర్మూలము గావించేటువంటి ఒక తత్వమే గురుత్వం.
1: వాట్ డు యు మీన్ బై ది ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ గురు అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిస్పెలింగ్ డార్క్నెస్?
0: ఈ మూడు గుణములు ఉండినంత వరకు అంధకారము తప్పినది కాదు. ఇది మాయకు లోబడినటువంటిది.
1: దిస్ ట్రాన్సెండ్స్ ఆల్ ఇల్యూజన్.
0: ఇది యోగ నిద్రలో చిశక్తిని సంపాదించి కేవలము శుద్ధాత్మగా రూపొందుతూ వస్తుంటారు.
1: దిస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగిక్ స్లీప్, ఎంజాయింగ్ బ్లిస్ ఆల్ ద వైల్.
0: కనుకనే శుద్ధ సత్వం అనేటువంటిది ఈశ్వరత్వము.
1: ప్యూర్ సత్వ ఈజ్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర, ఈశ్వరత్వ ఇట్సెల్ఫ్.
0: ఇదే మానవుని యొక్క ప్రతి హృదయమును కూడాను వికసింపచేస్తూ ప్రకాశింపచేస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ఈశ్వరత్వ విచ్ మేక్స్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ బ్లాజమ్ షైన్.
0: సత్వగుణము, సత్వగుణముకు తెలుపు రంగు.
1: ఫర్ సత్వగుణ వైట్ కలర్ ఈజ్ అసోసియేటెడ్.
0: ఇంకా రజోగుణము, రజోగుణం అనగా ఏమి? రాగముల చేత, విరాగముల చేత విజృంభించేటువంటిది.
1: రజోగుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైర్స్, కాన్సిక్వెంట్లీ ఎక్సైట్మెంట్.
0: దీన్ని కేవలము ఒక రజోగుణము బ్రహ్మ అని చెప్తూ వచ్చారు, అది సరికాదు. రజోగుణము విష్ణువే.
1: రజోగుణ ఈజ్ ట్రూలీ విష్ణు అండ్ నాట్ బ్రహ్మ యాజ్ కామన్లీ మిస్.
0: శంఖ చక్ర గదా పద్మములతో కూడి
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది కాంచ్ అండ్ ది డిస్క్ అండ్ ది మేస్.
0: కనుక విష్ణుత్వం అనగా కేవలము అలంకార స్వరూపము.
1: విష్ణుత్వ రెఫర్స్ టు ద వన్ విచ్ ఈస్ ఫాండ్ ఆఫ్.
0: అందుకోసమనే విష్ణువుకు విశ్వంభరుడు అని పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై విష్ణు హాస్ బీన్ గివెన్ ద నేమ్ విశ్వంభర.
0: విశ్వంభర అనగా విశ్వమును కాపాడేటువంటి వాడు అని.
1: విశ్వంభర ఈజ్ వన్
0: విశ్వమును పాలించేటువంటి వాడు అని.
1: హూ ప్రొటెక్ట్స్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ ది
0: రాజ్యమును పాలించేవారెవరు? రాజే.
1: హూ ఈజ్ ద వన్ హూ రూల్స్? ఈజ్ ద రూలర్ ఇట్ సెల్ఫ్.
0: కనుక పాలించేటువంటి వాడు రాజు గనుక రజోగుణంతో కూడినటువంటి వాడు విష్ణువు.
1: యాజ్ ది రూలర్ ఈజ్ హ్యావింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ రూలర్షిప్ హీఈస్ అసోసియేటెడ్ విత్ విష్ణు.
0: కనుకనే విష్ణువు రజోగుణం అంటే ఎరుపు అని.
1: విష్ణు ఈజ్ అసోసియేటెడ్ విత్ రజోగుణ అండ్ రెడ్ కలర్.
0: ఇంకా శివుడు అనగా బ్రహ్మ. ఈ బ్రహ్మ కేవలము ఒక రజోగుణం అన్నారు. కాదు కాదు, తమో గుణమే.
1: బ్రహ్మ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ తమో గుణ.
0: తమ పాలించేవారెవరు? రాజే.
1: హూ ఈజ్ ద వన్ హూ రూల్స్? ఈజ్ ద రూలర్ ఇట్ సెల్ఫ్.
0: కనుక పాలించేటువంటి వాడు రాజు గనక రజోగుణంతో కూడినటువంటి వాడు.

0: associated with foolishness. Inte kadu. Kevalamu oka andhakaramto kudinatvantidi.
1: Not merely that, it is also full of darkness.
0: Idi mamakara abhimanamalto kudinatvantidi.
1: It is full of I and mine.
0: Mamakara abhimanamulu undinappude srushti jarugutu untadi.
1: Creation takes place only when there are those feelings of I and mine.
0: Mamakara abhimanamulu lenatvanti chota creation anaga srushtiye jaragadu.
1: If there is no I and mine, creation does not take place at all.
0: Mamakara abhimanam le tamogunam yokka lakshanalu.
1: It is this I and mine which are the qualities of
0: tamogunamulaku nalupu rangu.
1: For this tamoguna, it is the black color.
0: Telupu, yerupu, nalupu. Ee moodu rangule pradhanamainatuvanti rangulu.
1: It is this white color, black color and red color.
0: Meena anni rangulu kuda ee moodu rangullo ekamainatuvantivi.
1: With the combination of these three colors, every other color can be brought about.
0: అదే విధంగానే లోకము లోపల సత్వగుణం కలిగినటువంటి వారు, రజోగుణం కలిగినటువంటి వారు, తమోగుణం కలిగినటువంటి వారు, ఈ మూడు గుణములు కలిగినటువంటి వారు మూడు విధములైనటువంటి వర్ణములతో సృష్టింపబడుతూ వచ్చింది.
1: In the world and creation, there are people who are created with sattvaguna as the primary one.
0: Migilana anni rangulu kuda nu ee oka moodu rangullone cheri untuntadi.
1: All the other colors are a part and parcel of these three colors.
0: Aithe ee varnamulanu ee vidhamainatundi paristhitulanu ekattam gavinchadaniki okkate okati margamu.
1: There is only one way of bringing about unity in this kind of diversity with reference to the
0: దీనికి విచారణ చేస్తూ ఋషులు కొన్ని మార్గములు కూడాను వారు ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ ఎక్స్పీరియన్స్ రిషీస్ హావ్ ఎక్స్పౌండెడ్ డిఫరెంట్ పాత్స్ టు అచీవ్ యూనిటీ.
0: ఐదు మార్గములు.
1: దేర్ ఆర్ ఫైవ్ పాత్స్.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి, ఏకస్వరూపిణి. సత్యవతి,
1: సత్యవతి,
0: అంగవతి, అన్యవతి, నిదానవతి.
1: సత్యవతి, అంగవతి, అన్యవతి అండ్ నిదానవతి.
0: ఈ సత్యవతి అనేటువంటి ఒక సాధన.
1: సత్యవతి ఈజ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ సాధన.
0: ఏమిటి ఈ సాధన?
1: వాట్ ఈస్ దిస్ సాధన దెన్?
0: పాలలో వెన్న ఏ విధంగా ప్రతి చుక్క ఎందుకుడను లీనమై ఉంటున్నదో ఆ విధముగా సర్వత్ర సర్వ ప్రజలందు సర్వ పదార్థములు ఎందుకును దైవత్వం అనేటువంటిది సూక్ష్మ రూపంతో ఉన్నది అనేటువంటి సత్యత్వాన్ని నిరూపణ చేసేటువంటిది.
1: దిస్ పాత్ షోస్ టు ప్రూవ్ జస్ట్ యాజ్ బట్టర్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ మిల్క్ సట్లీ సో ఆల్సో దిస్ బ్రహ్మత్వ అండ్ ఈశ్వరత్వ ది డివినిటీ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ ఇన్ ఎంటైర్ క్రియేషన్ ఆల్ అరౌండ్.
0: కనుక భగవంతుడనగా సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, సర్వజ్ఞుడు అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించేటువంటిది సత్యవతి సాధన మార్గము.
1: సత్యవతి సాధన దిస్ పాత్ షోస్ దాట్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హార్ట్, డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్, డివినిటీ ఈజ్ ద వన్ విచ్ బ్రింగ్స్ అబౌట్ యూనిటీ అమంగ్ ఆల్ పీపుల్.
0: కనుక భగవంతుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నందున్నాడని కానీ, ఒక వ్యక్తి ఎందున్నాడని కానీ, ఒక జీవుని ఎందున్నాడని కానీ భేదమును పాటించరాదు. సర్వత్రా ఉంటున్నాడు.
1: వీ షుడ్ నాట్ ప్రాక్టీస్ ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్ పర్సన్ అండ్ పర్సన్ బికాస్ గాడ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: కనుక సర్వజీవులు ఎందు ఉండినటువంటిది పరమాత్ముడైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈ సత్యవతి సాధన యొక్క సరి అయినటువంటి అంతరార్థము.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ సత్యవతి పాత్ is to recognize the basic truth. God is resident of every heart and conduct oneself in tune with this conviction and this faith.
0: Inka angavati sadhana.
1: Next one is angavati sadhana.
0: Anaga panchabhutamulu untunnavi aakashamu vayuvu agni jalamu prakruti అనగా పృథ్వీ. ఈ ఐదింటి ఎందు కూడాను దైవము ఒకే రకమైన ఒక్కొక్క రూపమును ధరించి ఒక్కొక్క అంశంతో ఉంటున్నాడు.
1: దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ ది ఈథర్ స్కై, ద ఎయిర్, ద ఫైర్, ది వాటర్ అండ్ ది ఎర్త్. ఇన్ ఆల్ దీస్ గాడ్స్ ఆస్పెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఆకాశము అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యొక్క శక్తి ఎందు ఓంకారము అనేటువంటి శబ్దస్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇన్ స్కై ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్ ఆఫ్ ఓం.

0: ద్వారా గాడ్ ఇస్
1: శబ్దమునకు ఆధారము, శబ్దమునకు నిలయము ఆకాశమే.
0: ద బేసిస్ అండ్ ది ఫౌండేషన్ ఫార్ ద సౌండ్ ఈస్ ఆకాశ.
1: కనుక ప్రణవ స్వరూపమనేటువంటిది ఆకాశము నుండి ఆవిర్భవించినటువంటిది.
0: దిస్ సౌండ్ ఆఫ్ ప్రణవ హ్యాస్ ఎమనేటెడ్ ఫ్రమ్ స్కై,
1: వాయువు. ఇందులో ఒక జీవశక్తి ఇమిడి ఉంటున్నది.
0: నెక్స్ట్ ఈజ్ ఎయిర్. దేర్ ఈస్ ది పవర్ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్.
1: అదే ఆక్సిజన్, హైడ్రోజన్ అని చెప్పించారు. ఈ ఆక్సిజన్ అనేటువంటిది ఈ గాలి యొక్క స్వభావం యొక్క శక్తియే.
0: ది ఆక్సిజన్ విచ్ ఈస్ ఎ లైఫ్ గివింగ్ పవర్, ఇట్ ఈస్ ది
1: గాలిలో భగవంతుడు కేవలము ప్రాణస్వరూపుడుగా ఉంటున్నాడు.
0: ఇన్ ఎయిర్ గాడ్ ఈజ్ లివింగ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్
1: నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి కూడా గుర్తించేటువంటిది. ఎవరైనా కొంచెం స్పృహ తప్పి పడినప్పుడు కొంచెం దూరం పోమండి గాలి విసురుతారు. ఈ గాలి వల్ల ఆ ప్రాణశక్తి అందులోపల ఉద్భవిస్తుందని వీరి యొక్క అనుభూతి.
0: ఇట్ ఈస్ కామన్ ఎక్స్పీరియన్స్ దట్ వెన్ ఎవర్ ఎనీ పర్సన్ ఈస్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు బ్రీత్, హీ విల్ బి మేడ్ టు లై డౌన్ అండ్ It will be fanned in order to provide some air so that he will breathe. In air, God is living as the power of life itself. In fire, God lives as a principle of awakening.
1: ఇందులో ఏది కొంచెం అగ్ని ఉండినప్పటికీ మనం చాలా జాగ్రత్తగా ఉంటాము.
0: Whenever you come across fire, even if it is a little in it, you get aware and get alive the moment you come in touch
1: with fire.
0: In the form of fire, God is in the form of awareness. In water, God lives the form of prajna.
1: Adhe prajnanam brahma annaru.
0: That is the very meaning of the statement prajnanam brahma.
1: Ee prajna anetundi jalam dwarane manaku aavirbhavistu untundali.
0: We get this prajna through water.
1: ఏదైనా కొంచెం స్పృహ తప్పి పడినటువంటి వారికి జలము త్రాపుతారు, జలం తలపైన వేస్తారు. ఇది కొంచెం కొంతవరకు ప్రజ్ఞాశక్తిని తెప్పిస్తుంది.
0: ఇఫ్ ఎ పర్సన్ సూన్స్ బికమ్స్ అన్కాన్షియస్, వాటర్ ఇస్ పుట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ఆర్డర్ దాట్ హీ వే గెట్ బ్యాక్ హిస్ కాన్షియస్నెస్.
1: ఇంకా ఐదవది ప్రకృతి. ఈ ప్రకృతి యందు చైతన్య శక్తి ఉంటుండాలి.
0: ద ఫిఫ్త్ వన్ ఈస్ ప్రకృతి ఆర్ నేచర్. There is consciousness in the form of consciousness.
1: ఈ ప్రజ్ఞాన శక్తి,
0: ప్రజ్ఞాన, ది పవర్ ఆఫ్ ప్రజ్ఞాన,
1: ఈ జాగ్రత్త శక్తి,
0: ద పవర్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ జాగ్రత్త,
1: చేతనా శక్తి,
0: ద పవర్ ఆఫ్ చేతన,
1: శబ్దశక్తి,
0: ద పవర్ ఆఫ్ సౌండ్,
1: జీవశక్తి,
0: ద పవర్ ఆఫ్ లైఫ్.
1: ఐదు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
0: In all these five elements, these powers are the very aspects of God.
1: కనుక ఈ పంచభూతములే పరమాత్మ స్వరూపమని విశ్వసించి ఆరాధించేటువంటి వాళ్లే.
0: It is those people who trust that these five elements are the very embodiment of God. They are described as sadhakas following Angavati path.
1: Anyavati మూడవది.
0: The third one is Anyavati path.
1: కొన్ని గుర్తులను, కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని భగవంతుని ఆరాధించేటువంటి వారు.
0: పీపుల్ హూ ఫాలో ది సన్యవతి పాత్ టేక్ ఎ ఫ్యూ హింట్స్ గివన్ అండ్ ఫాలో దట్ పర్టికులర్ పాత్.
1: ఈశ్వరుడనగా కేవలము త్రిశూలధారి, డమరకము, త్రినేత్రము అనేటువంటి కొన్ని గుర్తులు తీసుకుని ఇది శివుని యొక్క స్వరూపము అని భావిస్తుంటారు. రాములనగా కోదండమును ధరించినటువంటి వాడు అని ఒక గుర్తు పెట్టుకుంటారు.
0: వెన్ యూ థింక్ ఆఫ్ రామ యూ ఆర్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్
1: విత్ గాడ్. కేవలము మురళిని ధరించినటువంటి వాడు, నెమిలి పించమును ధరించినటువంటి వాడు అంటారు.
0: టు థింక్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్ విత్ ది ఫ్లూట్ అండ్ హీ వేర్స్ ది ఫెదర్.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క చిహ్నంగా భావించుకునేటువంటి అన్యవతి.
0: అన్యవతి పాత్ ఈజ్ వన్ విచ్ ఐడెంటిఫైస్ గాడ్ విత్ సమ్ స్పెషల్ ఫీచర్స్, ఫిజికల్ ఫీచర్స్ అండ్ వర్షిప్స్.
1: ఇంకా నిదానవతి, దీన్ని ఈనాడు లోకంలో సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను సాధనలో పాల్గొంటుంటాడు.
2: The fourth one is Nidanavati, which is generally followed even today by most of the people.
1: Adiye,

0: ఈ నవవిధ మార్గములే నిదానవతి యొక్క సాధనలని భావిస్తూ వచ్చారు.
1: దిస్ నిదానవతి పాత్ ఈజ్ బేస్డ్ అపాన్ దిస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ శ్రవణం, లిజనింగ్, కీర్తనం, డిస్క్రిప్షన్, స్మరణం, రిమెంబరింగ్ గాడ్ అండ్ పాదసేవనం, సర్వింగ్ గాడ్, వందనం, ఆఫరింగ్ వర్షిప్.
0: స్వరూపాత్మక జ్ఞానము ఇది ఐదవది.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ స్వరూపాత్మక జ్ఞానం.
0: దీనిని భగవద్గీత యందు సర్వతః పాణిపాదం తర్వతోచి శిరోముఖం అనగా ప్రతి అంగము కూడాను ప్రతి వ్యక్తి కూడాను ఈశ్వర స్వరూపమే, దివ్యమైనటువంటి యొక్క భగవత్ స్వరూపమే, ఇది ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హాస్ ఎక్స్పౌండెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ పాత్ విచ్ సేస్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎవ్రీ లింబ్ ఈజ్ ఎ లింబ్ ఆఫ్ గాడ్ అండ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ సో మెనీ ఫార్మ్స్.
0: సర్వత పాణిపాదం, అన్ని పాదములు అతనివే, అన్ని హస్తములు అతనివే, అన్ని శిరస్సులు అతనివే, అన్ని నేత్రములు అతనివే.
1: Under this, one considers all feet as his, all hands are his, all eyes as his, and all heads as his. Everything
0: anaga yetavata manavuni yokka swaroopam lanta daivatmika swaroopamule.
1: The sum and substance of this is that every human being must be considered as the very embodiment of God.
0: Kanuka eko vashi sarvabhutantaratma andarukudunu daivaswaroopule.
1: All are the very embodiment of God, divinity.
0: దైవము నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క మానవత్వము దైవత్వంగానే మనం విశ్వసించడానికి తగిన కృషి చెయ్యాలి.
1: We should recognize the fact that all humanity has emanated from divinity only, and therefore recognize every human being as divine.
0: దైవస్వరూపులార ముఖ్యంగా మానవుని యందుండినటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖుడు మానవత్వం ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Embodiments of divine love. People who cannot, fools who cannot recognize even humanity in human beings,
0: మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: In the very first instance, we must make an effort to recognize the humanity in
0: అప్పుడే దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
1: Then only we will be able to understand divinity in us.
0: ఇది నిజమైనటువంటి విద్య.
1: This is true education.
0: విద్య అనగా కేవలము దయామయునిగా తీర్చిదిద్దేటువంటిదే విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ వన్ విచ్ కెన్ మేక్ ఎవ్రీ పర్సన్ కంపాషనేట్ అండ్ కైండ్.
0: మనము ప్రార్థన ప్రార్థన ప్రార్థన అంటున్నాం. ప్రార్థన అనగా ఏమిటి? యాచించటం కాదు.
1: ప్రార్థన వి సే వన్ వి గో ఆన్ రిపీటింగ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఆస్పైరింగ్ అండ్ బెగింగ్.
0: ఆత్మానందమునకు చిహ్నము
1: ప్రార్థన ప్రేయర్ ఈజ్ ఓన్లీ
0: దివ్యత్వాన్ని మేలుకొల్పటము.
1: It is a symbol of experiencing
0: anantarvanni prasarinchadam cheyatam.
1: It is experiencing the infinity
0: aanandamulo munagatam.
1: It is getting drenched and drowned in the divine delight.
0: Kevalam prarthana prarthana ani cheppani hrudayam leni prarthana prayojanam ledu.
1: It is no use praying without a heart.
0: Matal leni hrudayanaina bhagavantudu angikaristadu. హృదయం లేని మాటలను ప్రార్థనను అంగీకరించడు.
1: గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ఎ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ వర్డ్స్ అండ్ హి కెన్ నెవర్ యాక్సెప్ట్ వర్డ్స్ వితౌట్ హార్ట్.
0: హృదయేశ అన్నాడు.
1: దట్ ఈస్ వై
0: హృదయేశుని యొక్క ఈ తత్వాన్ని మనం విస్మరించినప్పుడు విశ్వసించినప్పుడే ఈ యొక్క దివ్యత్వం అనేది మనము కొంతవరకు వ్యాపింప చేయగలుగుతాం.
1: ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ద ఇండ్వెలర్ ఆఫ్ ఎవ్రీ వన్స్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ యువర్ క్రిటిసైజ్.
0: ఎవరిని ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ హావ్ లవ్డ్ యూ హావ్ లవ్డ్ గాడ్.
0: కనుకనే ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దేర్ ఫోర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
0: ఈ అసూయ అనేటువంటి ఒక దానవత్వమైన గుణాన్ని మనం ఏమాత్రము ప్రవేశింప చేసుకోరాదు.
1: యూ షుడ్ నెవర్ అలౌ దిస్ డెమోనిక్ జెరసీ టు ఎంటర్.
0: అసూయ చేరినటువంటి యొక్క మానవుని యొక్క హృదయము వికాసాన్ని విజ్ఞానాన్ని నశింపచేస్తుంది.
1: మ్యాన్స్ హార్ట్ విచ్ గివ్స్ రూమ్ ఫర్ జెలసీ విల్ మేక్ హిమ్ గివ్ అప్ ఆల్ విజ్డమ్ అండ్ టేక్ టు ద రాంగ్ పాత్.
0: కానీ రెండవది మరొకటి ఉంటుండాలి.
1: దెర్ ఈస్ వన్ మోర్ థింగ్.
0: ఈ రోగమునకు ఏ ఔషధం కూడాను పనిచేయలేదు.
1: ఫర్ దిస్ డిసీజ్ నో మెడిసిన్ కెన్.
0: ఏ వైద్యుడు కూడాను దీన్ని నయం చేయలేడు.
1: నో డాక్టర్ కెన్ క్యూర్.
0: ఏ యొక్క వైద్యానికి కూడా లొంగనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: ఇట్ కెన్ నెవర్ బి క్యూర్డ్ బై ఎనీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్.
0: అది అహంకారము.
1: అండ్ దట్ ఈస్ ఈగోటిజం.
0: అసూయ అహంకారము మానవుని యందు ఉండినంత వరకు కూడాను ఆత్మ జ్ఞానం అనేటువంటిది కానీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానం అనేటువంటిది కానీ వికసించడానికి అవకాశమే లేవు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ఈగో అండ్ జెలసీ ఇన్ హిమ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు అలౌ ద డివినిటీ టు బ్లాజమ్ ఇన్ ఎనీవే.
0: ఈ రెండు భూతములు చేరటం చేతనే మానవత్వాన్ని వాడు విశ్వసించలేకపోతున్నాడు.
1: వన్స్ దీస్ టూ టేక్ పొసెషన్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్,
0: మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హి కెన్ నెవర్ రికగ్నైజ్ హ్యుమానిటీ ఇన్ హిమ్.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే.
1: వి షుడ్ కన్సిడర్ అవర్ బాడీ యాజ్ అ టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో, హృదయం అనేటువంటి ఒక స్థానం లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ ఆఫ్ బాడీ, ఇన్ ది హార్ట్ దేర్ రిసైడ్స్ డివినిటీ.
0: ఈ త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ రిసైడ్ ఇన్ దిస్ హార్ట్.
0: కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠము విష్ణు ఒక చోట్ల వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు, ఈ విధంగా భ్రామించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు థింక్ దట్ బ్రహ్మ ఈస్ రిసైడింగ్ ఇన్ వన్ లోక. బ్రహ్మ
0: వారు కూడా ఒక్కొక్క కాలనీలంతా కట్టుకుని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి.
1: ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ ఓన్ ప్యాలసెస్ టు డ్వెల్, వాట్ ఇస్ ది డిఫరెన్స్?
0: నాది కైలాసము, నీది స్వర్గము, నీది వైకుంఠం అని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంకా మానవుల కంటే హెచ్చైనటువంటి వారు ఎట్లవుతారు?
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఇట్ సెల్ఫ్, ఇన్ వాట్ వే కెన్ దే బి డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్?
0: లోపాది స్వరూపులైపోయి ప్రతి మానవుని ఎందుకు కూడాను ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు.
1: ఆల్ దీస్ త్రీ గాడ్స్ ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సత్వరజోతమో క్వాలిటీస్.
0: కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాలి ఈ టెంపుల్.
1: దిస్ టెంపుల్ ఆఫ్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ వన్, ఇట్ ఈస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: భగవంతుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ షుడ్ రికగ్నైజ్ దట్ గాడ్ ఆల్వేస్ ఈజ్ విత్ అస్ బికాస్ హీస్ ఇన్ సైడ్ అస్.
0: మనమే దైవ స్వరూపము,
1: వీఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: అంతవరకు మనం పోయినప్పుడే ఈ యొక్క యథార్థమైన పూర్ణత్వాన్ని మనం పొందగలము.
1: ఓన్లీ వెన్ వీ గో దస్ ఫార్ వీ కెన్ రికగ్నైజ్ ది ఫుల్ డివినిటీ ఇన్ అస్ అండ్ దెన్ ఎంజాయ్ దట్ బ్లిస్ ఆఫ్ డివినిటీ ఇన్ అవర్
0: లైఫ్. ఆ పూర్ణత్వాన్ని కూడా మనం గుర్తించగలము.
1: వీ కెన్ ఆల్సో రికగ్నైజ్ ఫుల్నెస్ ఇన్ అస్.
0: అంతవరకు పోలేకుండా కేవలం ఉండినటువంటి స్థానంలోనే ఉంటుండి చిట్టి బాబు చెప్పినట్టుగా ఎప్పుడు చూసినా డౌటింగ్ థామస్ అన్నింటి ఎందు డౌట్స్. ఈ డౌట్స్ ఉండినంత వరకు కూడా వానికి ఏమాత్రము శాంతి సుఖములు లభించవు.
1: Without making such progress, if we remain where we are and entertaining doubts endlessly, as Mr. Chitti Babu has just said, well, how can we make any progress at all? We remain doubting thomas.
0: దైవము మనమే, మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకు మనం ఏకత్వాన్ని భావించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీఆర్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ వీ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ఎవ్రీ యాక్షన్ వీ హావ్ టు ప్రూవ్ దట్ కైండ్ ఆఫ్
0: స్వరూపులారా. ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము, ఇంకా పైన ఈ సాధనతో కాదు మనం ఆచరణలో పెట్టాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ. We have been doing different types of sadhana for a long time.
0: ఏది చెప్తున్నామో, ఏది తలస్తున్నామో, ఏది మనం చేస్తున్నామో, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
1: Enough of all sadhanas. We should practice now. We should prove the unity of thought, word and deed in our own action.
0: The proper study of mankind is man. అది అప్పుడు నీవు మానవుడిగా రూపొందుతావు.
1: Then only you can really become a proper man, and it is in this context it is
0: ee mooditi yokka ekatvame gina kaagapothe manas anyat vachas anyat karma anyat duratmanam neevu duratmuduga maaripothavu.
1: If you cannot unify your word, thought and deed and make them go in three different directions, you are a duratma and not a mahatma.
0: And because my heart, head, hand, ide 3HV. ఈ మూడింటి ఎందుకు మనం సరైనటువంటి ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనం నిరూపించాలి.
1: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు అవర్ హార్ట్, అవర్ హెడ్ అండ్ అవర్ హ్యాండ్. హూ షుడ్ ప్రూవ్ అవర్ సెల్స్ యాజ్ అ మోడల్ యాజ్ అన్ ఐడియల్
0: కంపెనీ. ఈనాడు ఆధ్యాత్మికమంతా కూడా కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుండాలి.
1: టుడే అవర్ ఆల్ అవర్ స్పిరిచువాలిటీ ఇస్ బికమింగ్ ఓన్లీ ఎ బిగ్ షో.
0: కావలసిన ఉపన్యాసాలు చెప్తున్నాము.
1: We are delivering very big speeches.
0: కావలసినన్ని సేవలు చేస్తున్నాము.
1: We are also undertaking
0: భజనలు కలుపుతున్నాము.
1: We are also doing భజన్.
0: ఇంకా అనేక విధమైన సాధనలు చేస్తున్నాము.
1: And many more things.
0: ఎన్ని చేసి ప్రయోజనం ఏంటి? మూడింటి యొక్క ఏకత్వం కాక.
1: Without bringing about unity between thought, word and deed, what is the use of doing any number of things
0: anyway? తమో గుణముల యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the unity of సత్వ రజ అండ్ తమో గుణ.
0: మనకు ఆనందము.
1: Then only we are full of
0: ఆత్మ సందర్శనం.
1: Then only we can get the vision of ఆత్మ.
0: ఆత్మకు ప్రత్యేకంగా ఒక చోటుకు మనం పోనక్కర్లేదు.
1: ఆత్మ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఎ డిఫరెంట్.
0: ఈ ఆత్మ ఒక చోటు నుండి ఒక చోటుకు కదిలేటువంటిది కాదు.
1: ఆత్మ ఇస్ నాట్ వన్ విచ్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
0: దైవం ఎక్కడి నుంచినో ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు.
1: We should not consider God comes from one place to another place.
0: సర్వత్రా ఉండేటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరం ఏముంటుండాలి?
1: When God is a all pervasive, where is the need for him to travel?
0: పోగరు లేనటువంటి యొక్క శక్తి దైవత్వం.
1: Divine power is one which does not have comings and goings.
0: కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం.
1: When we practice things properly, we become entitled for experiencing the bliss.
0: ఐకమత్యం కావాలి.
1: There is need for unity.
0: ఏకత్వంలో మన ఆనందం ఇవి ఉంటుండాలి.
1: The entire bliss lies in unity.

0: సర్పంబునను బట్టి చంపుచుండుటలేద జగతియందు ఐకమత్యమే సుఖము అందరి క్షేమంబు. ఎంత కార్యమైన నెగ్గవచ్చు చిన్న చీమలు చేరి సర్పంబును బట్టి చంపుచుండుటలేద జగతియందు ఐకమత్యం అందరూ ఒక్కటిగా చేరిందటంటే ఎంత సుఖం. నా వెనక ఇంకా 10 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము, ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది.
1: యూనిటీ ఈజ్ జాయ్, డిలైట్ అండ్ హ్యాపీనెస్. యూనిటీ బ్రింగ్స్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ పీపుల్. విత్ యూనిటీ ఎనీ స్టూపెండస్ టాస్క్ అండ్ హిమాలయన్ హర్క్యూలియన్ టాస్క్ కుడ్ బి అకాంప్లిష్.
0: అందరూ ఐకమత్యంగా పనిచేస్తే ఎంతటి కార్యాన్ని మనం సాధించవచ్చు.
1: యాంట్స్, ఈవెన్ స్మాల్ యాంట్స్ కెన్ బైండ్ ఎ వెరీ బిగ్ స్నేక్ ఆన్ అకౌంట్ ఆఫ్ యూనిటీ.
0: చిన్న చిన్న చీమలన్నీ చేరి పెద్ద సర్పాన్ని కూడా చంపేస్తుండేది మనం చేస్తున్నాం.
1: వీ కెన్ సీ ఈవెన్ స్మాల్ యాంట్స్ బై కమింగ్ టుగెదర్ కెన్ కిల్ ఈవెన్ ఎ బిగ్ స్నేక్.
0: కనుక మానవత్వం అనేటువంటిది ఐకమత్యంగా ఉంటుంటే మనం సాధించలేనటువంటిది ఏమిటి ఈ జగత్తులో?
1: ఇఫ్ దేర్ ఇస్ యూనిటీ అమంగ్ హ్యూమానిటీ, ఇస్ దేర్ ఎనీ వర్క్ విచ్ కెనాట్ బి అకాంప్లిష్డ్?
0: ఐకమత్యం ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: వెన్ కెన్ వి గెట్ దట్ యూనిటీ?
0: మన హృదయాలు పవిత్రము గావించుకున్నప్పుడే ఈ ఐకమత్యం అనేటువంటిది మనకు లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ వీ కెన్ అచీవ్ దట్ కైండ్ ఆఫ్ యూనిటీ.
0: ఈ హృదయాలు పవిత్రమైనప్పుడే దివ్యత్వం అనే దాన్ని మనం అందులో ప్రతిబింబింప చేసుకుంటాం.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ ది డివినిటీ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ హార్ట్స్.
0: కనుక యూనిటీ, యూనిటీ నుండి ప్యూరిటీ, ప్యూరిటీ నుండి డివినిటీ, ఈ మూడింటి ఎందుకు మనం అనుభూతి కావాలి. కానీ ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ కమ్యూనిటీ. దీన్ని పట్టుకొని అల్లాడుతున్నాము, వీడు నావాడు, వాడు నా. ఇదా మనం సాధించవలసినటువంటి ఈ తుచ్చమైనటువంటి యొక్క ఈ తుచ్చభావాన్ని దూరం చేసి యూనిటీ. మనం అందరూ ఒక దైవం బిడ్డలము. మన అందరి ఎందు ఉన్నటువంటి దైవం ఒక్కడే. ఏ జాతి, మతము, కులము, భేదము, వర్ణములు అనేటువంటి దాన్ని దూరము నెట్టి అందరూ ఒక అన్నతమ్ముల వలె, ఒక ఆత్మస్వరూపుల వలె మెలిగినప్పుడే ఇదే మానవత్వము, ఆనాడే దేశము నిత్య కళ్యాణంగా రూపొందుతుంది.
1: Unity leads to purity. Purity leads to divinity. Instead of that, if we only get divided and base all our things on community and differences, how can we have prosperity or joy? Only when we have this unity, purity and divinity, the entire nation would be happy, prosperous, and everyone would have welfare and
0: progress. Kalvi, ee sankuchitamainatundi bhavalanu manam netti veyali.
1: Give up this kind of narrow mindedness and narrow qualities.
0: Andarini premistu premistu povali.
1: Develop that kind of love towards all people.
0: Ante emi edo vikaramainatundi premallo poi mari pramadalu techukokoddu.
1: It is not that kind of
0: anaga dvesham lekunda chusukovali. Adveshta sarvabhutanam.
1: There should not be any enmity.
0: Ee vidhamainatundi yokka prema tattvanni manam penchukovali.
1: We should develop this kind of love free from enmity and wickedness.
0: అప్పుడే మన యొక్క జీవితము, మన యొక్క దైవత్వము, దివ్యత్వము ఏకత్వంగా మారిపోయి ఆనందాన్ని అభివృద్ధి చేకూరుస్తుంది.
1: Then only our lives become sanctified, divine, and we enjoy unity and bliss.
0: ప్రేమస్వరూపులారా, ఏదో గురు పౌర్ణమి గురు పౌర్ణమి అనుకుని, ఏదో బాహ్యమైనటువంటి గురువులంతా చేర్చుకొని, ఏదో కొన్ని పూజలు పునస్కారములని ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాల్లో మన జీవితాన్ని మరింత బంధించుకోనాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఇన్ ద నేమ్ ఆఫ్ గురు పూర్ణిమ వీ షుడ్ నాట్ గెట్ బౌండ్ బై రాంగ్లీ అండర్స్టాండింగ్ గురు పూర్ణిమ అండ్ గురు యాజ్
0: ఒక్కడే దైవం, ఒక్కడే గురు.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు.
0: ఆ గురు ఎవరు? అది నీవే.
1: Who is that guru? It is yourself.
0: ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుంది. నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు.
1: That guru in the form of divinity is residing in you, but you are searching for the guru in the outside world.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు నీ యొక్క గుణములే.
1: The Brahma, Vishnu, Maheshwara are the qualities which are embedded in you.
0: కనుక నిన్ను హతం చేసేది కానీ, పోషించేది కానీ, రక్షించేది మన గుణములే.
1: It is these qualities itself విచ్ కెన్ డిస్ట్రాయ్ యూ ఆర్ విచ్ కెన్ లిఫ్ట్ యూ అప్ ఇంటూ ఎన్ ఎలివేటెడ్.
0: మన ప్రవర్తనను సక్రమైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడు అదే మనకు రక్షిస్తుంది, అదే విస్తృతంగా మారిపోతుంది.
1: If your behavior and conduct is okay, it becomes Vishnutva and gives you protection.
0: పాపమనగ వేరు పరదేశమున్ లేదు తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin does not exist in a separate land by itself. Sin is associated with a type of action that
0: you perform. వేరు దేశమందును లేదు తాను చేయు పనుల తగిలియుండు.
1: God does not dwell in a different country or a nation. God is associated with the type of action that you are doing.
0: పాపము దేవుడు అనేటువంటిది కాదు, ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మనం చేసేటువంటి పనులు ఏంది, మన సంకల్పములు ఏంది, అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి.
1: Sin or divinity are associated with the type of action that you perform. Good action is associated with divinity, bad with sin.
0: అలాంటి తత్వాన్ని మనం గొప్పగా విశ్వసించాలి.
1: We should believe this in fullness.
0: నా మంచికి నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము.
1: ఫర్ మై గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ ఈస్ మై కాండక్ట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: నా అతపతనములకు కానీ నా అభివృద్ధికి కానీ నా గుణములే కారణము.
1: ఫర్ మై డిస్ట్రక్షన్ ఆఫ్ మై గుడ్ ఇట్ ఈస్ ఓన్లీ మై బిహేవియర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన గుణములను సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి ఒక సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి.
1: యూ హావ్ టు సాటిస్ఫై యువర్ సెల్ఫ్ అండ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ దట్ యుడ్ ఆల్వేస్ ఫాలో గుడ్ క్వాలిటీస్ సో దట్ యువర్ లైఫ్ విల్ బి హ్యాపీ.
0: కనుక మన కష్టాలు దూరం చేసుకోవటానికి కానీ సుఖాన్ని సమీపించుకోవటానికి కానీ మన ప్రవర్తన సక్రమైనట్టుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మిజరీ అండ్ సారో అండ్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ ఇట్ ఈస్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ మస్ట్ బి గుడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్
0: సర్వమతముల సారము,
1: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
0: సర్వమార్గముల యొక్క గమ్యము,
1: ద గోల్ ఆఫ్ ఆల్ రిలీజియన్
0: సర్వోపదేశముల యొక్క తత్వము,
1: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది మెసేజ్
0: ప్రేమ ఒక్కటి,
1: లవ్ ఒక్కటి, ఇట్ ఈస్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి.
1: టుడే వీ హావ్ టు డెవలప్ దట్ లవ్ ఇన్ అస్.
0: మనము ఇతరుల యొక్క 100 దోషములు వెతికేటటువంటి దానికంటే తన యందు ఉన్నటువంటి ఒక్క దోషాన్ని తాను వెతుకుంటే ధన్యుడవుతాడు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ 100 ఫాల్ట్స్ ఇన్ అదర్స్ ఇట్ ఈస్ బెటర్ దట్ వీ లొకేట్ అండ్ ఐడెంటిఫై 1 ఫాల్ట్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ కరెక్ట్ ఇట్.
0: కానీ అలాంటి పవిత్రమైన ప్రవేశంలో వాడు ఏమాత్రము చేయటం లేదు. ఇతరుల దోషములు వెంచటమే తనకు ప్రధానమైన కర్తవ్యంగా విశ్వసిస్తున్నాడు.
1: బట్ వీఆర్ నాట్ అండర్టేకింగ్ సచ్ గుడ్ యాక్టివిటీ అండ్ గుడ్ పాస్ట్. వీఆర్ ఇండల్జింగ్ అవర్ సెల్స్ ఓన్లీ ఇన్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్.
0: నీ దోషాన్ని నీవు తెలుసుకో.
1: రికగ్నైజ్ యువర్ ఓన్ వీక్నెసెస్ అండ్
0: దాన్ని తీసివేయి. రిమూవ్ అయిన భావాలను ఉంచుకో.
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: అది ప్రేమ ద్వారానే ప్రాప్తిస్తుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: యూ కెన్ గెట్ దోస్ గుడ్ క్వాలిటీస్ ఓన్లీ త్రూ లవ్ అండ్ త్రూ నో అదర్ పాత్.
0: దివ్యాత్మ స్వరూపులారా, ఎలాంటి కష్ట సమయం నందు కానీ, ఎలాంటి బాధలు ఎందుకు కానీ, ఎలాంటి పరిస్థితులు ఎందుకు కానీ దైవాన్ని మాత్రం వదలరాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: దైవం ఒక్కడే.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ ట్రబుల్స్ ట్రిబులేషన్స్ ఎట్సెట్రా డూ నాట్ గివ్ అప్ గాడ్. డూ నాట్ ఫర్గెట్ అబౌట్ గాడ్. God is alone.
0: సంపదలొచ్చిన గాని హెచ్చుగా సంపదలొచ్చిన గాని ఏనుగు గుర్రములెక్కిన గాని పిచ్చోడని పేరొచ్చిన గాని ప్రియముతో పెద్దలు పొగిడిన గాని దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా. దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా.
1: Whatever prosperity and wealth you may get, you may have all the comforts and all the luxuries available to you. You may become mad and lose all sense, but under all circumstances, never give up God. There is only one God.
0: దోషించినా గాని,
1: the wicked people may criticize you.
0: దుష్ట జనులు దోషించినా గాని, దోషరహితుడై ఉండిన గాని, కష్టములెన్నో వచ్చిన గాని, కాయము వ్యాధుల చిక్కిన గాని, దైవము వదలకురా ఉన్నది దైవము ఒక్కడురా.
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ యూ మే గెట్, వాట్ ఎవర్ డిసీజెస్ యూ మే గెట్, యూ మే బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. డూ నాట్ ఫర్గెట్ గాడ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: యోగాభ్యాసము చేసిన గాని భాగవతాదుల చూచిన గాని, యోగాభ్యాసము చేసిన గాని భాగవతాదుల చూచిన గాని, పండితుడని బిరుదొచ్చిన గాని పాపిష్టోడని అన్నను గాని, దేవుని వదలకురా, ఉన్నది దైవము ఒక్కడురా.
1: యు మే అండర్టేక్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా, యు మే గో అండ్ విజిట్ భాగవతాస్ అండ్ గ్రేట్ వన్స్, అండ్ యు మే బి ప్రైజ్డ్ బై ఎవ్రీ వన్ అండ్ యు మే బి కండెమ్డ్ బై ఎవ్రీ వన్, బట్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ డూ నాట్ గివ్ అప్ గాడ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: నిందకు లోబడి నిలచిన గాని, నిండు చదువులే చదివిన గాని, నిండు కుండవయ్యుండుమురా, నీవు ఎండని కుండగా నుండకురా, దైవము ఒక్కడరా, ఉన్నది దైవము ఒక్కడురా.
1: Whatever education you may get, whatever scholarship you may get, do not become proud of it. Be always humble and recognize the truth that there is only one God, and never give up your faith in God.
0: ఇలాంటి దైవతత్వాన్ని మాత్రమే నీవు ఏనాటికి మరవకూడదు.
1: Never forget this principle of divinity.
0: ఉన్నది ఒకే దైవం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: నా లోపల, నా వెలుపల, నా సర్వత్రా ఉండేటువంటిది దైవమే, దైవమే, దైవమే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: ఇన్సైడ్ ఆఫ్ మీ అండ్ అవుట్ సైడ్, ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఓన్లీ డివినిటీ అండ్ నథింగ్.
0: కేవలం నీ దేహతత్వాన్ని మాత్రమే గుర్తించుకుని ఇదే నేను మానవుడు అని చెప్పని ఆరోపణ చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ దట్ గాడ్ డ్వెల్స్ ఓన్లీ ఇన్ యూ అండ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
0: అనేక జనులు తనను తాను నరుడనియే తలచినారు.
1: A number of people think that they are only human beings.
0: ఏ జరిగిన నరజన్మము సార్థకమో తెలియలేదు.
1: But they do not know, by knowing which their life becomes sanctified.
0: నరజన్మమునందు పుట్టి,
1: they are born as human beings.
0: నరజన్మమునందు పెరిగి,
1: they are growing as human beings.
0: నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు.
1: People who have become lions, but they have forgotten their original home.
0: నరమతమ ఎదములు బెంచి, అసలత్వము స్వీకరించి, సమరాలను స్వాగతించి, శాంతి సభలు జరుపుతారు.
1: They are developing all sorts of differences between people and misunderstanding. Wars are also developed.
0: తన కొరకై బ్రతుకువాడు మనుషుడనే ఎట్టవుదా? తన కోసం తాను బ్రతికేటువంటి వాడు మానవుడు అవుతాడా?
1: If a person lives for himself, how can you call him a man at all?
0: కనుక జగత్తు కోసం మనం బ్రతకాలి.
1: వి షుడ్ లివ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది వరల్డ్.
0: జగత్తు లేకపోతే మనం ఎక్కడ ఉంటున్నాం?
1: ఇఫ్ దేర్ ఇస్ నో వరల్డ్ వి డోంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
0: కనుక జగత్తులో మనము ఒక్కరనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వి ఆర్ ఓన్లీ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది వరల్డ్.
0: సమాజం బాగుంటేనే నేను బాగు.
1: వెన్ సొసైటీ ఇస్ ఓకే,
0: సమాజం ఏమైనా అయిపోయి నేను బాగుండాలంటే నీ బాగు ఎక్కడి నుంచి వస్తుంది?
1: వెన్ ది సొసైటీ ఇట్సెల్ఫ్ గెట్స్ డిస్ట్రాయ్డ్, హౌ కెన్ ఐ ఎగ్జిస్ట్?
0: కనుక మనము ఏకత్వంగా జీవించటం అనేటువంటిది ఒక సంకుచితమైనటువంటి జీవితమే.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లివ్ సచ్ ఎ సాలిటరీ లైఫ్. యు కెనాట్ లివ్ లైక్ దట్.
0: అనేకత్వమైనటువంటి ఒక తత్వాన్ని భోజించాలి.
1: వి వుడ్ ఆల్సో రికగ్నైజ్ ద
0: అది ఏ దైవము, దైవము, దైవం అనేటువంటి ఒక పదానికి మనం అర్థం కుదుకుంటే సమష్టి స్వరూపమే దైవము అనేది.
1: వెన్ యూ రికగ్నైజ్ the correct meaning of divinity, then you understand the inner significance of society as God.
0: దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతా కూడాను,
1: the entire created world,
0: సత్శక్తిలో చిత్శక్తిలో ఏకమైపోవటం చేతనే దైవత్వంగా మారిపోతుంది.
1: ఇట్ ఈస్ ఇమ్మర్స్డ్ ఇన్ ది కాన్షియస్నెస్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ డివినిటీ.
0: కనిపించేటువంటి జగత్తే మ్యాటర్. ఆ చిత్శక్తి ఒక బీయింగ్, అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ ఈక్వల్ గాడ్ అన్నారు.
1: ది వరల్డ్ విచ్ ఈస్ విజిబుల్, ది విజిబుల్ వరల్డ్ ఈజ్ మ్యాటర్, ద ఇన్విజిబుల్ గాడ్ ఇట్ ఈస్ డివినిటీ. వెన్ యూ బ్రింగ్ దిస్,
0: అప్పుడే దైవత్వం. దైవత్వం అనగానే సమిష్టి స్వరూపము దైవత్వం.
1: వెన్ యూ బ్రింగ్ దిస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ టుగెదర్, దెన్ దే విల్ బికమ్ డివినిటీ.
0: కనుక దైవము ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతా ప్రేమమయమే.
1: The entire world is full of love.
0: మన దృష్టి అంతా ప్రేమమయమే.
1: షుడ్ మేక్ అవర్ ఎంటైర్ విజన్.
0: వ్యక్తిగతమైన భేదముల చేత ఒక విరోధం భావిస్తున్నామే కానీ మన దృష్టిలో ఉన్నదంతా ప్రేమని.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ దేర్ ఇస్ మిస్అండర్స్టాండింగ్, అదర్వైజ్ అవర్ విజన్.
0: ఏ విధంగా మన కన్నులకు వేరు వేరే కలర్ గ్లాసెస్ వేసుకుంటే వేరు వేరే రీతిగా కనిపించినట్టుగా, కోపం వచ్చినప్పుడు ఒక రీతిగా, ద్వేషం వచ్చినప్పుడు మరొక రీతిగా, ప్రేమ వచ్చినప్పుడు ఒక రీతిగా, ఇవి గ్లాసెస్ మాదిరి మారుతున్నాయి.
1: The type of the color of the glass decides the color of the sight that you get. Similarly, when you are very angry, everything becomes red.
0: Nijanga drushti undane aa drushte prema.
1: Whatever sight you have, the sight itself is love.
0: Kanuka prema drushtini manam penchukovali.
1: Should develop a vision of love.
0: Mana jeevitham premamayanga maarukunnappudu jagattanta brahmamayanga maarutundi.
1: Transform your life into life of love. Then the entire creation will become full of Brahma.
2: Prema mudita manase kaho.

0: You will now hear an inspiring discourse of Bhagavan Baba on faith, delivered at Kodaikanal on 25th of April 1998, with the wonder-filled stories of devotees who had unshakable faith in God. Bhagavan shows us what miracles faith can work in the life of man. Listen and reap joy.
1: సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు, సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. పూర్ణుడైరణమందు పోరవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. భోగ సౌభాగ్యములు ఇయ్యవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు, గగనమందు

అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు, కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి

0: ప్రశాంత హృదయుడై నిలువలేడు.
1: One can acquire all forms of knowledge and win over all scholars in an assembly of scholars. One can fight with all the valor and courage and conquer all the enemies in the battlefield. Having been born a prince, one can rule the kingdom thereafter. One can count the number of stars across the sky. One can mention the names of all of the living species. One can master the 8 forms of knowledge. One can even land on the moon, yet but controlling all the body and the senses. Withdrawing the mind, controlling the mind, turning inward, remain in blissful steady state, it is impossible.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: ఈనాటి ప్రపంచమునందు శాంతి నిమిత్తమై ప్రతి వ్యక్తి కూడాను అనేక విధమైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
1: ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ వర్కింగ్ హార్డ్ ఫాలోయింగ్ స్పిరిచువల్ పాత్ టు ఎర్న్ పీస్.
0: శాంతి సాధన చేత లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Peace cannot be attained by following spiritual pursuits.
0: Chadavu sandhila cheta praptinchetundi kaadu.
1: Nor can you acquire by formal learning and study.
0: Adhikara padavula cheta andukuneetundi kaadu.
1: Peace cannot be attained by occupying exalted positions.
0: Kaani oka daivanugraham chetane ee shantini pondadaniki veelavutundi.
1: You can be the recipient of peace only by God's grace alone.
0: ఈ నాటి మానవుడు శాంతిని పొందాలని ఆశిస్తున్నప్పటికీ దీనికి అడ్డు మార్గములు ఎన్నియో దీనికి అడ్డు తగులుతున్నవి.
1: Though today man is very eager to attain peace, there are so many obstacles on his way.
0: మీరందరూ రైల్వే ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ బోర్డు ఎందు మీరు చూచి ఉంటారు.
1: As you all travel by train, you must be noticing a board there.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: ఈనాటి మానవుని యొక్క కోరికలు మితిమీరిపోయినవి.
1: The desires have become infinite, limitless today to the modern man.
0: ఈ మితిమీరిపోయినటువంటి కోరికల వల్ల మానవుడు గతి తప్పి మతి తప్పి స్థితి తప్పి అశాంతిని అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ పొజిషన్ మ్యాన్ హిస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ద డెస్టినీ అండ్ హెస్ టర్న్ మ్యాడ్.
0: కనుక మొట్టమొదట మానవుడు సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: సో మ్యాన్ షుడ్ ఎక్సర్సైజ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఫస్ట్.
0: కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే కొంతవరకునైనా శాంతి మనకు చేకూరుతుంది.
1: When we exercise sealing our control on our desires, we can attain peace to certain extent.
0: కనుక మానవుడు తమ కోరికలను అదుపులో ఉంచుకొని దైవానుగ్రహం నిమిత్తమై కొన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నములు చేయాలి.
1: Therefore, man should exercise a sort of check on his desires and make every effort to be the recipient of God's grace.
0: ee naati prapanchamunandu dushana bhushana tiraskara puraskaramulu mitimiri poyinavi.
1: In the modern world we find the praise and the blame, the humiliation and exaltation, insult and shame.
0: Kani ee dushana bhushana kosamai manavudu amitanga krungipothunnadu.
1: Man is depressed and frustrated because of the praise and the blame.
0: ఈ విధమైనటువంటి దూషణ భూషణ నిమిత్తమై కృంగి పొంగటం అనేటువంటిది చాలా బలహీనత.
1: టు బి ఇలేటెడ్ బై ప్రైజ్ నాట్ ఫ్రస్ట్రేటెడ్ బై బ్లేమ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: కేవలము విద్యుత్ ద్వారా ఇది అరికట్టుకోవటం సాధ్యం కాదు.
1: యూ కెనాట్ కంట్రోల్ దిస్ బై మియర్లీ ఎక్వైరింగ్ నాలెడ్జ్.
0: అష్టాదశ పురాణములు రాసినటువంటి వ్యాసుడు కూడాను అశాంతికి గురి అయ్యాడు.
1: Vyasa, the composer of 18 epics, also was restless at one time.
0: Vedamalanu tarjuma chesi vibhajinchinatvanti Vyasude ee ashantiki guri ayyadu.
1: It was Vyasa, the composer of 4 Vedas, classified them, had to be restless at one stage.
0: Kadapatiki ee ashantini ee dushana bhushana tiriskaramulu yokka anugrahanni kontavarku arikattukune vidhanamu telpamani Naraduni prashninchadu.
1: Vyasa asked Narada how to overcome this kind of psychological drawbacks and upsets, how to control, how to give up that restlessness state of mind. Narada replied,
0: Vyasa,
1: Dushanaku kurungipokoddu. Don't get yourself depressed by blame.
0: భూషణకు పొంగిపోకూడదు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ బై ప్రైజ్.
0: భూషణ నిరస్కారములకు అతీతుడై ఉండాలి.
1: యూ షుడ్ బి బియాండ్ ప్రైజ్ అండ్ బ్లేమ్.
0: అది ఏ విధంగా సాధ్యమవుతుంది మానవులకు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ కైండ్?
0: దూషించేటువంటి వ్యక్తి, దూషింపబడేటువంటి వ్యక్తి ఏ విధమైన స్థితిలో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్. హూ ఇస్ ద వన్ హూ క్రిటిసైజెస్? Who is the person who is criticized? What is their state of mind?
0: Deni dushistunnadu manavudu.
1: What is that man criticizes?
0: Dehani dushistunnada.
1: Is he criticizing the body?
0: Manchidi.
1: Good.
0: Mana dehanni maname dushinchukuntunnamu.
1: In fact, we have to accuse our own body.
0: Mala mutra durganda maapsaraktam tho kudinatundi ee dehamu kevalamu panchabhautikamaina dehamu.
1: We criticize our body, which is full of foul, fecal, urine, dirty matter.
0: ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి మన దేహాన్ని దూషించటము మనకు సహాయకపడినట్టు అవుతుంది.
1: Under these circumstances, if another person criticizes your body, it amounts to a help.
0: పోనీ

0: నాకు సంబంధించింది కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: సో వన్ హ్యాస్ టు కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫుల్ రియలైజేషన్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్ ది యాక్సెప్టెన్స్ అండ్ ద డినయల్ రిలేట్ టు ద బాడీ బట్ నాట్ టు ద ట్రూ సెల్ఫ్.
0: నన్ను దూషిస్తున్నాడు అనేటువంటి అభిమానం పెంచుకున్నప్పుడు ఆ దూషణ నీకు చేరుతుంది.
1: When once we react, respond to the criticism, naturally it
0: goes
1: down to your
0: head. అనేటువంటి ఒక దీంతో తిరస్కరించినప్పుడు నీకేమాత్రమో బాధ కలగదు.
1: When you deny and reject the criticism, it will never come to you.
0: నీవు నీకు ఒక స్నేహితుడు రిజిస్టర్ కబురు వ్రాశాడు.
1: Your friend has written to you a register letter.
0: కానీ ఆ రిజిస్టర్ కబురు లోపల చాలా నిందిస్తూ రాశాడు.
1: This register letter is full of charges, accusations.
0: An indistu rasinatvanti oka cover nu manamu acknowledgement paina sign chesinappude aa cover manaku istadu postman.
1: Unless you sign the acknowledgement receipt, the postman will not give you that register letter.
0: Kaani neevu acknowledgement paina sign cheyinappudu aa letter redirect rasina vaadike poi cherutundi.
1: If you don't sign on the acknowledgement receipt, the register letter will go back to the sender.
0: Karaka dushana aneetvantidi oka letter.
1: Therefore this accusation is a letter.
0: Deeniki naaku dushana chestunnadu nannu dushana chestunnadu aneetvanti deeni paina acknowledgement paina sign chesthe anaga naaku chestunnadu aneetvanti abhimanam pondite adi neeku chendutundi.
1: If we respond, feel the pain of it, it amounts to signing the acknowledgement receipt.
0: దాని లెక్క చేయకుండా వదిలిపెడితే రీడైరెక్ట్ అతనికే పోయి చేరిపోతుంది.
1: If you are unmindful and neglected, it will go back to that person.
0: కనుక ఈనాటి యుగమునందు ఈ పరిస్థితులు ఎందు ఈ దూషణ భూషణ తిరస్కార పురస్కారములకు ఏమాత్రమో మనం లెక్క చేయకూడదు.
1: In this modern age, we should go beyond praise and blame. We should not be mindful of that.
0: కేవలము వారి యొక్క భావం పురస్కరించుకుని వారి యొక్క ద్వేషమును పురస్కరించుకుని వారి అహంకార మమకారమును పురస్కరించుకుని దూషణ భూషణకు దిగుతున్నారు.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ వన్స్ ఓన్ ఫీలింగ్స్ హేట్రెడ్ ఈగో అండ్ ద సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్.
0: దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అని.
1: దిస్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: వారి ఎందున్నటువంటి యొక్క ద్వేషమే మనకు రియాక్షన్ గా దూషణ జరుగుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది imminent hatred within that comes out by way of criticism.
0: ఒకానొక సమయంలో
1: at one time
0: కృష్ణుడు
1: కృష్ణ
0: దుర్యోధనుని పిలిచి
1: called Duryodhana close by.
0: దుర్యోధన కొంచెం సహాయం చేయాలి అన్నాడు.
1: He said, Duryodhana, you should help me.
0: కృష్ణ నీకు నేను సహాయం చేయటమా?
1: కృష్ణ, you need my help.
0: నాకెంతో గర్వంగా ఉంటుండాలి.
1: I'm proud of that fact.
0: తప్పక చేస్తానన్నాడు.
1: I'll certainly help you.
0: అయితే నీవు రాజ్యంలో సంచరించి ఈ రాజ్యము లోపల ఎవరైనా మంచివారు ఉన్నారేమో ఒకరిని పట్టుకుని రామన్నాడు.
1: It's okay now. You go around the whole kingdom. Find out a good man, if any.
0: వచ్చాడు. సంచారం సలిపాడు. వచ్చాడు.
1: He went round all over the kingdom and returned.
0: కృష్ణ, ఎక్కడ చూసినా మంచివారు నాకు లభించలేదు.
1: I did not find a good man anywhere all over
0: the world. Entayo samapadi vicharana salipanu.
1: I strained, made all every effort.
0: Kaani manchi vaadu naaku chikkaledu.
1: I couldn't catch hold of a single good man.
0: Anto into manchi unte ee Duryodhana yende undavachunu.
1: If there is
0: ani taram taanu varninchukunnadu.
1: If there is goodness left over to some or more, I am the only good man. He started praising himself.
0: Sari santoshinchadu. Idi Duryodhana yokka reflection, reaction, resound.
1: This is the reaction, reflection, resound of Duryodhana.
0: Dharmajunni pilichadu.
1: Then Krishna called Dharmaja.
0: Dharmaja, nee oka sahayam cheyali annadu.
1: You should help me, he said.
0: Swami.
1: Swami.
0: Neeke emti, nenu sahayam cheyatam emti.
1: What is it that I am to help you?
0: Sarva jagattukunu rakshinchetuvanti prabhu neevai undaga, neeku nenu sahayam em cheyatam.
1: You are the sustainer and the protector of the entire universe. How am I to help you?
0: Kaani నా కోరికను నీవు నెరవేర్చమని చెప్పాడు.
1: కృష్ణ సెడ్, యు మస్ట్ సర్టన్లీ హెల్ప్ మీ అండ్ ఫుల్ఫిల్ మై డిజైర్.
0: తప్పక చేయగలను స్వామి.
1: అండ్ ధర్మజా సెడ్, yes swami, I'll certainly attend to
0: ఈ రాజ్యములో
1: ఇన్ దిస్ కింగ్డమ్
0: ఎవరైనా చెడ్డవాడున్నాడేమో వెతుక్కుని రామన్నాడు.
1: యు గో రౌండ్ ద హోల్ కింగ్డమ్, ఫైండ్ అవుట్ ఎనీ బ్యాడ్ మ్యాన్.
0: ధర్మజుడు రాజ్యమంతా తిరిగాడు.
1: ధర్మజా వెంట రౌండ్
0: తిరిగి వచ్చి, కృష్ణ ఎక్కడే కాని దుర్మార్గుడు నాకు కనిపించలేదు.
1: ధర్మజా వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. కృష్ణ,

0: I went round, but I did not find a wicked man.
1: దోషము ఉంటుంటే ఈ ధర్మజనియందు ఏమైనా ఉండవచ్చునేమో కాని ఎవ్వరు దోషులు కారు అన్నాడు.
0: He said, Krishna, if there is any mistake in anybody, it is with me, not with anybody else.
1: ఇవి రెండు కూడా దుర్యోధను యొక్క ప్రభావము, ధర్మజను యొక్క విన్నపము ఈ విధమైనటువంటి యొక్క రియాక్షన్ గా రూపొందుతూ వచ్చింది.
0: దిస్ హౌ వి ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ వర్కింగ్ అమంగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ ధర్మజ.
1: ఉత్తమమైనటువంటి దృష్టి,
0: ద విజన్ ఆఫ్ ధర్మజ ఇస్ నోబుల్.
1: దుర్యోధన దృష్టి చాలా వికారమైన దృష్టి.
0: ది అవుట్లుక్స్ ఆఫ్ దుర్యోధన్ ఆర్ వికెడ్ అండ్ బ్యాడ్.
1: వారి వారి రియాక్షన్, వారి యొక్క రీసౌండ్, వారి వారి రిఫ్లెక్షన్ వారి నుంచి ఆవిర్భవించినటువంటివి.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక ధర్మజుడు చెడ్డవాడు కాదు.
0: ధర్మజ ఇస్ నో బ్యాడ్ మ్యాన్.
1: కేవలం దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది.
0: యాజ్ ఇస్ ద విజన్ సో ఇస్ ద క్రియేషన్.
1: కనుక క్రియేషన్ అనేటువంటిది, సృష్టి అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
0: సో క్రియేషన్ డెఫినెట్లీ ఇస్ నాట్ అపార్ట్.
1: మన దృష్టిని పురస్కరించుకునే సృష్టి రూపొందుతూ ఉంటుంది.
0: The whole creation shapes itself basing on our vision.
1: ఎలాంటి రంగు అద్దాలు ధరించినటువంటి వారికి సృష్టి అలాంటి రంగుగా కనిపిస్తుంది.
0: As is the color of the glasses we wear, so is the color of the world that we see.
1: కనుకనే ఎవరెవరి దృష్టి, ఎవరెవరి పాపము, ఎవరెవరు మంచి, ఎవరెవరు చెడ్డ, వారి దృష్టిని ఆధారం చేసుకుని ఉంటుంటారు.
0: Therefore, our sin, our merit, our good actions are based on our own vision.
1: కనుక మొట్టమొదట మన యొక్క దృష్టిని చక్క చేసుకోవాలి.
0: Therefore, we have to correct our vision first.
1: దీనిని పురస్కరించుకునే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు.
0: Basing on this, Buddha said, good looks, the first principle.
1: మన దృష్టిని మొట్టమొదట చక్క చేసుకున్నప్పుడే సృష్టిని అంతా చక్కబరిచినటువంటి వారు అవుతాం.
0: Correct your vision, the sight, everything would follow well.
1: మన దృష్టిలో దోషం నుంచుకొని,
0: with all the mistakes in our sight,
1: కేవలం సృష్టి అంతా చక్కబడాలంటే ఏ రీతిగా చక్కబడగలదు?
0: హౌ డు యూ కరెక్ట్ ద హోల్ క్రియేషన్? హౌ డు ఎక్స్పెక్ట్?
1: కేవలం చెప్పవచ్చు, కోటి చెయ్యరు ఒక్కటి.
0: వీ కెన్ సే మిలియన్ థింగ్స్ బట్ వీ డోంట్.
1: గొప్ప గొప్ప పండితులు కూడాను, మేధావులు కూడాను చెప్పగలరే కానీ చెయ్యలేరు.
0: ఇంటలెక్చువల్స్, గ్రేట్ స్కాలర్స్, దే సే ఎక్స్పౌండ్ బట్ దే డోంట్ ప్రాక్టీస్.
1: ఒక గొప్ప పండితుడు ఉండేటువంటి వాడు,
0: దేర్ వాజ్ ఎ స్కాలర్.
1: ఆ పండితునింటికి నిత్యము ఒక గొల్ల బామ నీ పాలు తెచ్చి ఇచ్చేటువంటిది.
0: ఎవ్రీ డే ఎ మిల్క్ మేడ్ యూస్ టు ఫెచ్ మిల్క్ టు ది స్కాలర్స్ రెసిడెన్స్.
1: ఒక దినం 7 గంటలకు, ఒక దినం 6 గంటలకు, ఒక దినం 8 గంటలకు, ఈ విధంగా కొన్ని వేరు వేరు కాలంలో తెచ్చి అందించేటువంటిది.
0: ద మిల్క్ వెండర్ యూస్ టు పాస్ ఆన్ ద మిల్క్ అట్ 6 o'clock, 8 o'clock, 10 o'clock ఇన్ ద మార్నింగ్.
1: కానీ ఆ పండితుడికి కోపం వచ్చింది.
0: ద స్కాలర్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ హర్.
1: అమ్మా, నాకు పూజకు సరైనటువంటి కాలము నిర్ణయించుకున్నాను.
0: ఐ హావ్ ఎ స్పెసిఫిక్ టైమ్ టు ఆఫర్ వర్షిప్ టు గాడ్.
1: ఆ సరైన కాలమునకే నీవు పాలు అందించినప్పుడు నేను అభిషేకాది పూజలు సమర్పించి దాంతో నేను ఆనందించగలను.
0: ద స్కాలర్ సెడ్ టు ద మిల్క్ వెండర్, ఇఫ్ యు జస్ట్ బ్రింగ్ మిల్క్ ఇన్ టైమ్,
1: నీ వివిధ కాలంలో అందిస్తున్నావు కనుక నా పూజకు ఆటంకం జరుగుతుండాలి అన్నాడు.
0: సిన్స్ యూ డోంట్ bring milk on time, I am put to a problem. At different times you bring.
1: ఆ గొల్ల పడు చెప్పింది, స్వామి, నేను వచ్చేటువంటి మార్గంలో ఒక పెద్ద నది ఉంది అడ్డు.
0: The milk vendor said, Swami, as I reach this place, I find a river on the way.
1: పడవ నుంచి నేను రావాలి.
0: I have to come travel by boat.
1: ఎవరైనా శ్రీమంతులు, ఇంకేమైనా ధనవంతులుగా ఉండేటువంటి వారికి మొట్టమొదట ఆ పడవలో సీట్ ఇస్తారు.
0: In fact, the seat is provided there in the boat to a rich man or an affluent person.
1: Rendo pariyayame maaboti variki istuntaru.
0: We people can take second chance, go there in the second trip.
1: Kanuka nenu padavulo vacheetundi prayanam kanuka sakalaniki nenu raalekapothunnanu annindi.
0: So as I have to travel by boat, I am not able to reach in time.
1: Aa panditunu kopam vachindi.
0: The scholar was furious.
1: Pichigana chinna nadini daataniki padavunu nu aashrayinchala.
0: The pandit said, oh mad cap, to cross the river do you need a boat?
1: Om namo narayanaya ani anukuntu osti nadiye neeku daarinistundi annadu.
0: The scholar said, chant the name of God, oh namo narayanaya, the river would part and give you the way.
1: Ee ashtachana naamam cheta neevu nadini kuda nu sulabhanga daati raagalavu.
0: By uttering the 8-lettered name of God,
1: sakalamlo raagalavu, naa poojana sakalamlo salpugogalavu,
0: you can reach in time and I can offer worship regularly.
1: Appudu agolla padchu, Swami, ఈ శుభమైన మార్గము, ఈ యుక్తి మార్గము నాకు తెలియదు పూర్వము.
0: The milkmaid said softly, Swami, I didn't know this
1: procedure earlier.
0: This milkmaid had full faith in the words of the scholar.
1: దీనిని ఆధారం చేసుకుని నేను సకాలంలో పాలు తెస్తాను స్వామి అని ప్రమాణం చేసింది.
0: ద మిల్క్ మేడ్ ప్రామిస్డ్ ఓ స్వామి ఐ విల్ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బటరింగ్ గాడ్స్ నేమ్ ఫ్రమ్ టుమారో మార్నింగ్.
1: పోయేటప్పుడే ఈ నామం యొక్క మహత్యాన్ని రిహార్సల్ అనగా పరీక్షించుకుంటూ పోయింది.
0: ద మిల్క్ మేడ్ జస్ట్ మేడ్ ఎ కైండ్ ఆఫ్ రిహార్సల్ టు టెస్ట్ ద వ్యాలిడిటీ ఆఫ్ గాడ్స్ నేమ్.
1: ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ నడుచుకుంటూ అవతల ఒడ్డుకు చేరిపోయింది.
0: While saying God's name, O Namo Narayana, eight-letter one, she just started crossing this river.
1: Anaati nundi.
0: Since then,
1: sakaramunaku aa golla padichu paalu techi ichchetvantidi.
0: Milkmaid to bring could bring the milk in time.
1: Ee sakalam testunnatvanti danni chuchadu, aashcharyapadipoyadu ee panditudu.
0: The scholar was very much surprised because the milkmaid developed the sense of punctuality and bringing milk on time.
1: ఇప్పుడు ఏ విధంగా వస్తున్నావు సకాలానికి అని అడిగాడు.
0: అండ్ ద స్కాలర్ ఆస్క్డ్, హౌ ఇస్ ఇట్ దట్ యు ఆర్ కమింగ్ హియర్ ఇన్ టైమ్.
1: మీ ఉపదేశ మంత్రాన్ని ఆధారం చేసుకుని నేను సకాలంలో నడిచి వస్తున్నాను, నది కూడాను నాకు దారి ఇస్తుండాది అన్నది.
0: ద మిల్క్ మేడ్ సేడ్, స్వామి, ఐ జస్ట్ ఫాలో యువర్ టీచింగ్, ఐఎమ్ అటరింగ్ గాడ్స్ నేమ్, ద రివర్ ఆల్సో పార్టెడ్ అండ్ గేవ్ మీ ద వే.
1: కానీ తాను చెప్పిన నామం పైన తనకే నమ్మకం లేదు.
0: The pandit has no faith in his own words.
1: ఆ పండితులకు అనుమానం కలిగింది.
0: And the pandit doubted his own teaching.
1: తక్షణమే ఆ వెంట వచ్చాడు.
0: హీ ఫాలోడ్ దిస్
1: మిల్క్ మేడ్. వస్తాను నీ వెంట, ఎట్లా దాటుతావో చూస్తామన్నాడు.
0: ద పండిట్ సెడ్, ఆల్ రైట్, ఐ విల్ ఫాలో యూ టుడే అండ్ సీ హౌ యూ ఆర్ గోయింగ్ టు క్రాస్ ద రివర్.
1: ఆ దగ్గరికి వచ్చింది.
0: దే కేమ్ క్లోజ్ టు ద రివర్.
1: తలపైన బుట్ట పెట్టుకుంది.
0: మిల్క్ మేడ్
1: కన్నులు మూసుకుంది.
0: క్లోజ్డ్ ఐస్.
1: ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ దారి విడిచి అవతల ఒడ్డు చేరిపోయింది.
0: ద మిల్క్ మేడ్ కెప్ ద పాట్ ఆన్ హర్ హెడ్, క్లోజ్ హర్ ఐస్, అటరింగ్ గాడ్స్ నేమ్, షీ స్టార్టెడ్ క్రాసింగ్ ద రివర్.
1: అనుమానము లేదు ఆమెకు.
0: షీ పాస్డ్ క్రాస్ డౌట్లెస్లీ. షీ రీచ్డ్ డౌట్లెస్లీ.
1: కానీ ఈ పండితుడు నది దగ్గరికి వచ్చేటప్పటికి,
0: వెన్ ది పండిట్ వాస్ క్లోజ్ టు ద రివర్,
1: ఇందులో నేను పడిపోతాను ఏమో అని పంచి పైకి ఎత్తుకుని,
0: హీ స్టార్టెడ్ డౌటింగ్ దట్ హీ మైట్ ఫాల్ ఆర్ డ్రౌన్ ఇన్ ద రివర్. సో లిఫ్టెడ్ ద పంచి
1: డౌటింగ్.
0: And while saying God's name,
1: padipoyadu, kottukoni poyadu.
0: He jumped and drowned and sunk there.
1: Chuchara.
0: See this.
1: Kanuka vishwasamato namminatvanti varini ye vidhamainatvanti margamulaina kudanu guru cheppina danni anusaristu untunte tappaka varu gattekkagalaru.
0: If anyone follows the teaching of one's own preceptor in all good faith, they will certainly reach the destination.
1: Kani cheppina guruvu ki dani paina vishwasam lenappudu thanu munigipothadu.
0: When the guru, the teacher himself, has no faith in what he says, he is sure to be sunk.
1: Ee naati vatavaranam ee paristhitilone untundadi.
0: This is the atmosphere today.
1: Cheppavachu koti cheyyaru okkati.
0: People say thousand many things, crore, but they don't do even one.
1: Cheppute sulabambu cheyuta kashtambu.
0: Easy to say, difficult to do.
1: ధాతకైనా వాని తాతకైనా.
0: టు బ్రహ్మ అండ్ ఈవెన్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో డిఫికల్ట్ టు డూ.
1: ఎవరికైనా సరియే చెప్పినది చేసినప్పుడే దాన్ని సార్థకం కాగలదు.
0: లెట్ హిమ్ ఎనీ వన్, ఇఫ్ వన్ యాక్ట్స్ ఇన్ అకార్డెన్స్ టు వాట్ దే సే, దే ఆర్ గోయింగ్ టు బి సక్సెస్.
1: ఈనాటి ప్రభావము, ఆధునిక ప్రభావము అత్యంత విలువైనటువంటిది.
0: The effects of the modern age is highly valuable.
1: కానీ విద్యార్థులకు అందు కాని విద్యార్థులకు ఎందు కాని విశ్వాసము అధికంగానే ఉంటున్నది.
0: The students and the teachers as well, they have faith more and more.
1: కానీ మధ్య మధ్య కొన్ని సంశయాత్మలైపోయి మునిగిపోతున్నారు.
0: But in between they get themselves drowned in doubts.
1: కనుకని సంశయాత్మ వినశ్యతి.
0: Therefore those that doubt are sure to perish.
1: సంశయమునకు అవకాశం ఇవ్వకుండా,
0: without giving any scope for doubt,
1: ఒక విధమైనటువంటి మాటపైనటువంటి నమ్మకాన్ని పటుత్వంగా పిలుచుకుని,
0: స్ట్రెంగ్నింగ్ అవర్ ఓన్ ఫెయిత్ ఇన్ ద టీచింగ్,
1: ఆధారం చేసుకుని జీవించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు.
0: When we rely on the teaching of the guru and lead our life, we can be successful.
1: తాను వేసిన డ్రామాలో కూడాను,
0: ఇన్ ద డ్రామా హీ ఎనాక్టెడ్,
1: బ్లైండ్ మ్యాన్ వెళ్లి జీసస్ దగ్గర నాకు కన్నులు ఇమ్మని కోరాడు.
0: There the drama he enacted, there is a scene where the blind boy prays to Lord Jesus Christ.
1: Jesus kuda adhe prashninchadu.
0: Jesus also
1: nee nivagalunnatundi vishwasam neeku unnada
0: Jesus says, do you have full faith that I will be able to give you sight?
1: నేను నీ దృష్టిని ఇవ్వగలననేటువంటి ఒక నమ్మకం నీకున్నదా?
0: Do you have faith that I will restore your sight?
1: ఆ నమ్మకం ఉంటే నేను ఇస్తాను.
0: If you have that faith, I will grant you.
1: ఆ నమ్మకం నీకు లేకపోతే నేను ఇవ్వనన్నాడు.
0: If you have no faith, I am not going to grant you.
1: నమ్మకం ఉంది అన్నాడు.
0: And the blind boy says, I have.
1: ఇచ్చాడు.
0: Immediately
1: sight was
0: and I will take care of you.
1: కానీ ఈనాడు
0: today
1: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి జగతి అందు ఇప్పుడు.
0: టుడే ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆర్ టోటల్లీ బ్లైండ్.
1: నమ్మకం అనేటువంటి కన్నులే లేనటువంటి గుడ్డి వారిగా ఉన్నారు.
0: అండ్ వీఆర్ టోటల్లీ బ్లైండ్ హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్
1: ఫెయిత్. నమ్మకం ఎంత విశ్వాసం ఉంది ఏం ప్రయోజనం?
0: వితౌట్ దిస్ ఫెయిత్ వాట్ ఫార్ ఇస్ ది అదర్ థింగ్స్.
1: నమ్మకము విశ్వాసము రెండు ఒక్కటే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the faith and the belief are one and the same.
1: భగవంతుని పైన విశ్వాసం ఉంది.
0: We have faith in God.
1: కానీ మాట పైన నమ్మకం లేదు.
0: But we don't have belief in his teaching.
1: కనుకనే వారికి ఆ కుటుంబానికి ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను వారి కుటుంబంలోని సమస్యలన్నీ కూడాను చిన్న చిన్నాలతో తీరిపోతూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ దర్ టోటల్ ఫెయిత్ ఇన్ భగవాన్స్ టీచింగ్స్ ఆల్ దర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ డే బై డే.
1: భగవంతుడు లోకములో మానవాకారం ధరించి జగత్ సంరక్షణ నిమిత్తమై ధర్మ సంస్థాపన నిమిత్తమై అవతరిస్తుంటాడని.
0: God comes down in human form for the emancipation of the humanity and to uphold the principle of dharma.
1: Dharmam anetvantidi cheeninchetvantidi kaadu.
0: Dharma can never diminish.
1: Cheeninchetvantaithe dharmam kaadu.
0: The one that declines cannot be dharma.
1: Aithe paritranaaya sadhunam sadhunu rakshinche kosamani.
0: And the incarnation made a promise that he would protect, uphold the pious people.
1: Kaani సాధువు అనగా సాధు వేషములు ధరించినటువంటి వారు కాదు.
0: సాధు ద పయస్ మ్యాన్ ఈజ్ నాట్ ద వన్ హూ హాస్ గాట్ స్పెషల్ రూమ్.
1: ప్రతిమందుకును సాధుత్వము అనేటువంటి గుణం ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ దిస్ పయస్ క్వాలిటీ.
1: కేవలము కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన కరతలామల కంబు కాదు భక్తి.
0: By merely take putting on the ochre robes, you cannot have devotion just for that reason.
1: గీతను చేపట్టి కేకలు వేసిన పుణ్యము మీ ఇంట పొరుగుపడదు.
0: By holding Bhagavad Gita on hand and shouting, you can never get merit in lifetime.
1: చెప్పు మాటలకును చేసేటి చేతలకు సమ్యమున్నది వాడు సాధువగును.
0: And he is the pious one who establishes unity between word and action.
1: కనుకనే మానవునికు సంకల్పము మాట పని మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సాధుత్వం.
0: Therefore the piousness lies in achieving the unity between the thought, word and deed.
1: అది నిజమైన ధర్మం.
0: That is true dharma.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: ఈ మ్యాన్కైండ్ అనేటువంటిది ఏమిటి?
0: What's this mankind?
1: Thoughts, words, action.
0: The thoughts, words and actions should go together.
1: ఇది education and human value అన్నారు.
0: This is what is called education in human value, EHV.
1: కానీ నా ఉద్దేశం EHV కాదు, 3HV.
0: భగవాన్ opines this way. It's not EHV, it is 3HV.
1: Heart.
0: The first H,
1: heart. Head.
0: First H, heart. Second H, head.
1: Hand.
0: The head, heart and hand, 3H.
1: కనుకనే ఇదే నిజమైనటువంటి మ్యాన్కైండ్.
0: దిస్ ఇస్ ద ట్రూ మ్యాన్కైండ్.
1: ఈ త్రిపుటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం.
0: దిస్ ఇస్ ది యూనిటీ ఇన్ ట్రినిటీ ఆఫ్ ట్రూ హ్యూమానిటీ.
1: కనుక ఇటువంటి మానవత్వం అనేటువంటి దానికి ఎట్టి అభ్యంతరములు వచ్చినప్పటికీ క్షణంలో దానిని తప్పించుకోగలరు.
0: ఫార్ దిస్ హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ ఆల్ ఆబ్స్టకల్స్ వుడ్ బి డ్రాప్డ్ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్.
1: మనసునందు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే,
0: ఇఫ్ దర్ ఎనీ డౌట్స్ ఇన్ అవర్ మైండ్,
1: ఎంతటి శక్తి అయినా కూడా వాడిని రక్షించలేదు.
0: In spite of his mighty power, nothing would ever come to his rescue.
1: Positive manchi powerful gaane untundadi.
0: Positive is highly powerful.
1: Kaani negative sarliga leinappudu,
0: when the negative is proper,
1: ee positive undi prayojanam ledu.
0: What is the use of all this positive mighty?
1: Kanaka negative manchiga untundi,
0: when the negative is good,
1: positive lekapothe నెగిటివ్ కూడా పని చేయలేదు.
0: విదౌట్ పాజిటివ్ ఈవెన్ నెగిటివ్ వుడ్ నాట్ వర్క్.
1: కనుక రెండింటి ఎందుకు కూడా దివ్యమైనటువంటి యొక్క ఏకత్వము అందులో ప్రసరించాలి.
0: దేర్ ఇస్ డివైన్ యూనిటీ ఆఫ్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ కంటిన్యూస్లీ ఇన్ బిట్వీన్ ద టూ, నెగిటివ్ అండ్ పాజిటివ్.
1: బాడీ నెగిటివ్.
0: ద బాడీ ఇస్ నెగిటివ్.
1: ఆత్మ పాజిటివ్.
0: ఆత్మ ఇస్ పాజిటివ్.
1: కనుక దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: దేర్ ఫోర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఈ టెంపుల్ బాగుండాలి.
0: the temple should be good.
1: లోపల దైవము సరైన స్థితిలో ఉంటుంది.
0: The deity also should be in proper position at
1: కానీ
0: all times. కానీ
1: కొన్ని టెంపుల్ పడిపోయి ఉంటాది. ఆ టెంపుల్ కి ఎవరు కూడా వెళ్ళరు.
0: Sometimes if the temple is dilapidated, nobody would go there.
1: కానీ కొన్నింటి యందు దైవం సుందరంగా ఉంటాడు.
0: In some places you find most beautiful idols there.
1: కానీ టెంపుల్ సరైన స్థితిలో ఉండదు.
0: బట్ ద టెంపుల్ ఇస్ మోస్ట్లీ డైలాపిడేటెడ్.
1: టెంపుల్ మంచి బ్యూటిఫుల్ గా మంచి రిచ్ గా కట్టింటారు.
0: ద టెంపుల్ మైట్ హావ్ బీన్ బిల్ట్ సో బ్యూటిఫుల్. లోపల
1: చూస్తే స్టాచ్యూ ఉండదు.
0: బట్ దేర్ ఇస్ నో స్టాచ్యూ ఇన్సైడ్.
1: ఈ విధంగా మన నెగిటివ్ పాజిటివ్ రెండింటికి కలిగినటువంటి సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ పాజిటివ్ అండ్ ద నెగటివ్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
1: అప్పుడే మనకు శాశ్వత శాంతి మనకు లభ్యమవుతుంది.
0: దెన్ వీ కెన్ అక్వైర్ అటైన్ దట్ ఎటర్నల్ పీస్.
1: శాంతి అనేటువంటిది
0: పీస్
1: కంటికి కనిపించేటువంటి వస్తువులు ఎందుకని
0: ఇస్ నాట్ సీన్
1: వ్యక్తులతో కానీ విషయములతో కానీ మనకు ఆత్మశాంతి లభ్యం కాదు.
0: యు కెనాట్ హ్యావ్ ఆత్మిక్ పీస్ త్రూ ఆబ్జెక్ట్స్ ఆర్ ద ఆర్టికల్స్.
1: ఇది ఏ వస్తువులకు ఇచ్చేటువంటి అధికారం లేదు.
0: ఇన్ఫాక్ట్ నో ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కెన్
1: ఏ వ్యక్తులకు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు.
0: నో పర్సన్ హ్యాస్ అథారిటీ.
1: ఏ కర్మలకు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు.
0: నో యాక్షన్ విల్ మేక్ యూ పీస్ఫుల్.
1: కానీ ఇచ్చేటువంటి అధికారము ఒక హృదయానికి మాత్రమే ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ హృదయ దట్ హ్యాస్ గాట్ ద రైట్ టు గివ్ యూ పీస్.
1: కంపాషన్ ఆ కరుణ అనేటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ దిస్ కంపాషన్ మోర్ అండ్ మోర్.
1: కానీ ఆ కంపాషన్ కి ఎక్కడ ఉంది స్థానము?
0: వాట్ వేర్ ఇస్ ది ప్లేస్ ఫర్ దిస్ కంపాషన్?
1: హృదయమందే ఉంది కానీ బయట తట్టు లేదు.
0: దేర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ కంపాషన్ ఆర్ హృదయ నాట్ అవుట్ సైడ్.
1: అక్కడే నిజమైనటువంటి శాంతి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ట్రూ పీస్ విద్ ఇన్.
1: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
0: పీస్ ఇస్ విద్ ఇన్ నాట్ అవుట్ సైడ్.
1: అవుట్ సైడ్ నో పీస్ ఓన్లీ పీసెస్.
0: Outside there kaadu. When you go on searching outside, in spite of for long period spent, you can never get peace.
1: Kaani sarvatra undinappatiki,
0: so the divinity is all pervasive.
1: Kaani konni chotla maatrame adi prakashanga untuntadi.
0: But at certain places it shines brilliantly.
1: Chudu idantha wire vesaru.
0: You find the wiring all over
1: here. Ee wire lopala current undi.
0: There is current flowing.
1: Chindi.
0: This is proved by Veda, the standard text.
1: Oka chinna
0: a small example.
1: Naa mundu neevu nilchuko.
0: You stand in front of me.
1: నా ముందు నీవు నిల్చుకున్నప్పుడు
0: when you stand there in
1: నా యొక్క స్వరూపము నీ కన్నుల్లో కనిపిస్తుండాలి.
0: My form is seen in your eyeball.
1: కానీ నీ యొక్క స్వరూపము నా కన్నుల్లో కనిపిస్తుండాలి.
0: Your form is seen in my eyeball.
1: నీ స్వరూపం ఎక్కడ ఉంది?
0: Where is your form?
1: నాలో ఉంది.
0: Your form is in me.
1: నా స్వరూపం ఎక్కడ ఉంది? నీలో ఉంది.
0: Where is my form? It is in you.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఎక్కడైనా రెండు ఒక్కటే.
0: The one who knows this unit of these two doesn't matter wherever he is.
1: కనుక దైవం సర్వత్రా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: నీ దృష్టి నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ లుక్స్ న్యాచురలీ యూ విల్ క్యాచ్ హిస్ లుక్స్ ఇన్ టర్న్.
1: అట్టు లేకుండా
0: అదర్వైజ్
1: నీ దృష్టి మాత్రం దైవం పైన లేకుండా దైవం దృష్టి నా పైన రావాలంటే ఎలా వస్తుంది?
0: యూ డోంట్ లుక్ ఎట్ గాడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు లుక్ ఎట్ యూ?
1: కనుక నీ దైవం దృష్టి నీ పైన పడాలంటే నీ దృష్టి కూడా దైవం పైన పడాలి.
0: ఇఫ్ యూ వాంట్ గాడ్ టు లుక్ ఎట్ యూ, యూ షుడ్ లుక్ ఎట్ హిమ్.
1: దీనికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడా మనం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన చేతని ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందుకుంటూ వచ్చింది.
0: Because of this ancient procedure adopted earlier, Bharatiyas had many umpteen number of experiences.
1: Kevalamu manavatvamlo undinatundi divyatvanni manam ye vidhanganu pratyaksham chesukolemu.
0: We cannot have the direct manifestation of the latent divinity in man.
1: Personal anaga practical anatundi dantlo kaakunda konni vidhamainatundi yokka anubhutilo manam anubhavinchali.
0: You can experience it, that's all, not by way of comprehension.
1: కనుక మన అనుభూతిలో మనం అనుభవించాలంటే దానిపైన పరిపూర్ణ విశ్వాసం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు హావ్ టోటల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: దైవం. చేత కానటువంటిది ఒక్కటి కూడా లేదు ఈ జగత్తులో.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ మ్యాన్ కెనాట్ డూ. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్.
1: కానీ ఆ చేయించుకునేటువంటి శక్తిని కూడా నీవు సంపాదించుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ డిజర్వ్ దాట్.
1: ఆ సంపాదనకు తగినటువంటి ఒక బుద్ధి కూడా మనలో అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ హావ్ అవర్ ఇంటెలెక్ట్ సో యాజ్ టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
1: కానీ శాంతి ఎక్కడ దక్కుతుంది?
0: దెన్ వేర్ డు యూ గెట్ పీస్?
1: దుష్ట బుద్ధులు తేత దుష్టుడై తిరుగును.
0: బికాస్ ఆఫ్ వికెట్ థాట్స్ యూ టర్న్ ఎ వికెట్ మ్యాన్.
1: సత్యభావము చేత సజ్జనుండు.
0: బికాస్ ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్ you become a pious man.
1: Sarva sankalpa rahitude shanti pondu.
0: The man who transcends the thought flow will attain peace.
1: Unnamata telipuchunnamata.
0: This is the truth that Bhagwan tells us.
1: Endukati?
0: Why?
1: Durguna lopala unchukoni dushtabhavamulu cheta dushta sankalpamulu cheta daivattam aneetundi chikkalante ela chikkutundi.
0: With all the wicked thoughts, maneuvering, manipulation, how do you expect to achieve
1: dushta sankalpam unnatundi vaaniki dushta sankalpamule pratyaksham avutuntai.
0: The man with wicked thoughts will find them in front.
1: Adhiye tane yokka reaction, resound and reflection.
0: That's what is said, reaction, reflection, resound.
1: Anaga emiti reality tane yendu untundadi.
0: It only means reality is within him.
1: కానీ ఏందున్నటువంటి మంచిదే అయినైపోతే రియాక్షన్ మంచిదిగానే ఉంటుంటది.
0: If good is within you, the reaction is bound to be good.
1: కానీ తన ఏందున్నటువంటి ఒక చెడ్డగా ఉంటున్నప్పుడే చెడ్డ రియాక్షన్ మనకు వస్తుంది.
0: Everything is bad within, the reaction is bound to be bad.
1: కనుక యాక్షన్ రియాక్షన్ రెండింటిని మార్చి,
0: we forget action and reaction.
1: ప్రశాంతమైనటువంటి దీని కింద ఉండు.
0: You remain in
1: పవిత్రమైనటువంటి రూపాన్ని పొందగలగాలి.
0: Beyond action and reaction, if you remain in a peaceful state, you would attain the state of sanctity.
1: కనుక మానవునికి శాంతి కావాలనుకుంటే శాంతి ఒక మార్కెట్ లో లభ్యమయ్యేటువంటిది కాదు.
0: If you want peace, you cannot buy it in the market.
1: ఏ కంపెనీ సప్లై చేసేటువంటిది కాదు.
0: Nor can it be supplied by company.
1: ఇచ్చేటువంటిది కాదు.
0: Nor friend can gift you.
1: తన ఎందే ఉంటున్నది.
0: Peace is
1: తన ఎందున్నటువంటి దాన్ని తాను సాక్షాత్కరించుకోవాలి.
0: Peace is within, latent, and it should become patent.
1: Mana sankalpanni kramakramena tagginchukuntu prayatnam cheyali.
0: It only means we have to put a check on our thought flow.
1: Manalo aneka vidhamaina aasalu periginappudu,
0: when desires are more and more,
1: atma shakti kramakramena channagilutundi.
0: The atomic power diminishes.
1: ఎత్తనగా ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈనాడు మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి.
0: టుడే
1: తెల్లవారు లేస్తేనే కాఫీ టీ కావాలి.
0: యు హావ్ మెనీ డిజైర్స్ బిగినింగ్ విత్ కాఫీ ఇన్ ద మార్నింగ్.
1: మరి కొంచెం ఇదైన తర్వాత ఒక సిగరెట్ బీడీను కావాలి.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ యూ నీడ్ టు స్మోక్ ఎ సిగర్ ఆర్ ఎ బీడీ.
1: ఇంకా కొంత అయిపోయేటప్పటికి ఏ పేకాటనో నువ్వు ప్రయత్నం చేస్తావు.
0: దేర్ ఆఫ్టర్ యూ వాంట్ ప్లే కార్డ్స్.
1: లేకపోతే ఏ టీవీలో వేసుకుని కూర్చుంటావు.
0: ఆర్ యూ వాంట్ వాచ్
1: అయినటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: నీవు ఇన్ని అభ్యాసములు ఉన్నటువంటి వాడవు, కొన్ని అభ్యాసములు నీవు తగ్గించుకో.
0: The one with all these bad habits at least should control few of them.
1: Inaade meer prayatnam cheyandi, tea, coffee, smoking, drinking ilanti vanta konni tagginchukoni chudandi.
0: Right from today, stop taking tea, coffee and smoking. Just try and observe. Nenu
1: dinamallo chudandi, mee yokka buddhi kusalata chaala perigipothundi.
0: In 2 days time you will be more intelligent.
1: కానీ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు,
0: నాట్ మెయిన్లీ ఇంటెలిజెన్స్,
1: ఆనందం కూడా ఆవిర్భవిస్తుంది.
0: అండ్ యూ విల్ ఆల్సో ఫైండ్ బ్లిస్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ.
1: ఈ మితిమీరినటువంటి కోరికల చేత, వాంఛల చేత,
0: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్స్
1: మన మతి గతి తప్పుతుండదు.
0: అండ్ వీ బికమ్ మ్యాడ్.
1: మతి గతి తప్పటం వల్ల స్థితి మర్చిపోతున్నాము.
0: బికాస్ ఆఫ్ మతి
1: నేను మానవుడు అనేటువంటి స్థితిని మర్చిపోతున్నాము.
0: అండ్ వీ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ ఎ హ్యూమన్.
1: మానవత్వం అనేటువంటి స్థితి మర్చిపోయినప్పుడు మన జ్ఞానం అనేటువంటి సంపత్తిని కూడా మనం కోల్పోతున్నాం.
0: When once we forget the fact that we are basically human beings, we also lose the wisdom.
1: భగవంతుడు ప్రతి మానవునకు మతి, స్థితి, గతి, సంపత్తి నాలుగింటిని ఇచ్చాడు.
0: God has given all these four: mati the mind, sthiti the position, gati the destination, sampatti the wealth.
1: కానీ
0: బట్
1: దానిని కోల్పోవటం చేతనే మన యొక్క పరిస్థితి ఈ విధంగా మారిపోతుండదు.
0: We have lost all the four, therefore this is the present plight.
1: మిగిలినటువంటి ఒక వాంఛను మాత్రం పెంచుకుంటున్నాము.
0: We go on increasing our desires.
1: ఈ వాంఛలు అన్ని కూడా కేవలము ఒక అనిమల్ వాంఛలు.
0: And all these
1: మృగవాంఛలు.
0: All these are bestial, animal desires.
1: మృగవాంఛలను ఏమాత్రము మనం ప్రవేశపెట్టకూడదు.
0: We should not entertain bestial desires.
1: మానవతా విలువను మనం పెంచుకుంటూ రావాలి.
0: We have to develop human values.
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ.
0: The human values are satya, dharma, shanti, prema.
1: Human value potam chetane animal value perigipothunnai.
0: As human values are lost, animal values are on the rise.
1: Ee animal vanyanu penchukoni
0: with all the animal desires behind,
1: kevalam sukha shantulu manam labhinchalante ee vidhanga labhistayi.
0: How do you expect to be peaceful and happy?
1: Dushta bhavanni manam penchukuntunnamu.
0: We develop only bad thoughts.
1: Dushta sthitini manam penchukuntunnamu.
0: And we have all wicked thoughts.
1: దుష్ట పనులు చేస్తున్నాము.
0: అండ్ వి ఇండల్జ్ ఇన్ వికెడ్ యాక్టివిటీస్.
1: మనకు శాంతి ఎట్లా లభ్యమవుతుంది?
0: హౌ డు యు అటైన్ పీస్?
1: కనుకనే వ్యాసుల వారు కూడాను
0: వ్యాస
1: ఈ శాంతికి మార్గం ఏమిటని బోధించమని నారదుని ప్రశ్నించినప్పుడు
0: వ్యాస వెన్ క్వశ్చన్ ద పాత్ టు పీస్
1: వ్యాస
0: వ్యాస
1: నీవు ఎన్నో పురాణములు రాశావు.
0: నారద శ్రేష్ఠ వ్యాస, ఓ వ్యాస, యువర్ కంపోజ్ మెనీ
1: పురాణముల యొక్క పరిస్థితి లోపల నీ పురాతనమైనటువంటి దైవత్వం నీకు సాక్షాత్కరించదు.
0: వైల్ కంపోజింగ్ ఆల్ దీస్ సేక్రెడ్ ఎపిక్స్, ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద ట్రూ సెల్ఫ్.
1: నీవు స్మరిస్తూ భజిస్తూ లిఖితిస్తూ నీవు భాగవతాన్ని రాయమన్నాడు.
0: వైల్ థింకింగ్, వైల్ చాంటింగ్, వైల్ గ్లోరిఫైయింగ్ గాడ్ కంపోజ్ భాగవతం.
1: ఈ భాగవతం లోపల మానవునికి ఆవిర్భవించినటువంటిది, ఈ ప్రవేశించినటువంటివి అన్ని కూడాను పవిత్రమైనటువంటి మార్గాన్ని పొందుతుంటాయి.
0: యాజ్ వన్ గోస్ త్రూ భాగవత ద సీక్రెట్ టెక్స్ట్, యూ విల్ హ్యావ్ ఆల్ సాంక్టిటీ ద సీక్రెట్నెస్.
1: సీక్రెట్ ట్రస్ట్ అంటారు. టెస్ట్ సీక్రెట్ టెస్ట్.
0: దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ టెస్ట్.
1: కానీ ఇది సీక్రెట్ కాదు.
0: ఇట్స్ నాట్ సీక్రెట్ ఎనీవే.
1: చాలా పవిత్రమైనటువంటిది.
0: ఇట్స్ హైలీ
1: భాగవతము. ఐదు అక్షరములు.
0: హియర్ వి ఫైండ్ ఫైవ్ లెటర్స్ భాగవతము.
1: ఈ ఐదు అక్షరములే మన పంచ ప్రాణములు.
0: దీస్ ఫైవ్ లెటర్స్ ఆర్ ఫైవ్ లైఫ్.
1: ఇవే మన పంచభూతములు.
0: దీస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇవే మన పంచకోశములు.
0: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ షీట్స్.
1: ఇవే పంచ స్వరూపములు.
0: అండ్ దే ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ స్థానములు కూడాను.
1: స్థానములు.
0: And their positions too.
1: ఏమిటి ఈ స్థానము?
0: What are they?
1: భక్తి.
0: భా భక్తి డివోషన్.
1: గా జ్ఞానము.
0: గా జ్ఞానము విజ్డమ్.
1: వా వైరాగ్యము.
0: వా వైరాగ్యము రినన్సియేషన్.
1: తా తత్వము.
0: తా తత్వము నేచర్ డివినిటీ.
1: ముక్తి.
0: మూ ముక్తి లిబరేషన్.
1: ఈ ఐదు అక్షరముల లోపలే మనకు ముక్తి మార్గము ప్రబోధించాడు.
0: దీస్ ఫైవ్ లెటర్స్ teaches the path towards liberation.
1: ఈ మొట్టమొదటిది భక్తి.
0: ఫర్ లిబరేషన్ ద ఫస్ట్ డివోషన్ ఇస్ నీడెడ్.
1: ఈ భక్తి వల్ల మనకి ఏం లభ్యమవుతుంది?
0: వాట్ ఇస్ యూ గెట్ అవుట్ ఆఫ్ డివోషన్?
1: ఈ భక్తి వల్ల మనకు ఒక శక్తి కలుగుతుంది.
0: భక్తి డివోషన్ గివ్స్ అస్ శక్తి, ది ఎనర్జీ.
1: ఈ శక్తి వల్ల ఒక రక్తి పుడుతుంది.
0: శక్తి ఎనర్జీ గివ్స్ అస్ రక్తి.
1: ఈ రక్తి పెరిగే కొద్దీ విరక్తి పెరుగుతుంది.
0: యాజ్ యూ హ్యావ్ దిస్ రక్తి, విరక్తి డిటాచ్మెంట్ విల్ బి మోర్
1: పుడుతుంది.
0: అండ్ అల్టిమేట్లీ యూ గెట్ వైరాగ్య రెనన్సియేషన్.
1: మనం మొట్టమొదటి భక్తి అనేటువంటి బీజం నాటాలి.
0: సో యూ హ్యావ్ టు సో ద సీడ్స్ ఆఫ్ డివోషన్.
1: భక్తి అనేటువంటి బీజం నాటేటప్పటికి,
0: యాజ్ వి సో ద సీడ్స్ ఆఫ్ డివోషన్,
1: జ్ఞానం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: నేచురల్లీ విజ్డమ్ డెవలప్స్ విద్ ఇన్
1: us. ఈ జ్ఞానం ఏమిస్తుంది మనకు?
0: వాట్ డస్ ఇట్ కన్ఫర్?
1: జ్ఞానాదేవత కైవల్యం.
0: ఇట్ గివ్స్ us లిబరేషన్.
1: ఈ జ్ఞానం అనేటువంటిది రెండవ అక్షరము.
0: ద విజ్డమ్ ఇస్ సెకండ్ లెటర్.
1: వకారం వైరాగ్యం రావాలి.
0: వా వైరాగ్య రెనన్సియేషన్.
1: కాలమైనప్పుడు కూడా మనకు రాగంలోనే ఉంటుంటే వైరాగ్యం ఎప్పుడు మనకు లభ్యమవుతుంది?
0: వెన్ వి స్పెండ్ లైఫ్ లాంగ్ ఇన్ అటాచ్మెంట్, హౌ డు యూ డెవలప్ డిటాచ్మెంట్?
1: కనుక నేను దీనిని వేదం కూడాను, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈ వైరాగ్యం మనలో ఆవిర్భవించాలి.
0: సో వేద వాంట్స్ us టు డెవలప్ డిటాచ్మెంట్, రెనన్సియేషన్.
1: భక్తితో జ్ఞానము, జ్ఞానంతో వైరాగ్యము.
0: సో అవుట్ ఆఫ్ డివోషన్ వీ డెవలప్ విజ్డమ్.
1: వైరాగ్యం ద్వారా ఏం
0: కలుగుతుంది?
1: తత్వం అసి, అది నేనే అనేటువంటి నమ్మకం వస్తుంది.
0: డిటాచ్మెంట్ విల్ ఇన్స్టిల్ ఫెయిత్ ఇన్ యూ దట్ దౌ ఆర్ట్ గాడ్.
1: ఈ తత్వజ్ఞానం కుదిరిన తర్వాత ముక్తి సహజంగా మనకు లభ్యమవుతుంది.
0: ఆఫ్ ద రియలైజేషన్ ఆఫ్ దిస్ డివినిటీ యూ విల్ అటైన్ లిబరేషన్.
1: కాబట్టి బాగా వాతాము అనేటువంటిది ముక్తిని పొందింపజేసేటువంటి యొక్క మూలతత్వములు.
0: దేర్ ఫోర్ దీస్ ఫైవ్ లెటర్స్ భాగవతాము షోస్ ది పాత్ టువర్డ్స్ లిబరేషన్.
1: దీంట్లో ప్రహ్లాదం చరిత్ర అత్యవసరమైనటువంటిది.
0: ద స్టోరీ ఆఫ్ ప్రహ్లాద ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ప్రహ్లాదం కూడా అనేక విధమైనటువంటి బాధలకు గురి అయ్యాడు.
0: ప్రహ్లాద వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ సెవెరల్ వేస్.
1: భక్తికి చాలా ఆటంకములు జరుగుతూ ఉంటాయి.
0: In the path of devotion there are many obstacles.
1: Kalukune the pleasure is an interval between two pains.
0: So pleasure is an interval between two pains.
1: Ee bhakti anetundi manlo abhruti kavalanukunte aneka vidhamainatundi ikkattu jarugutu untayi.
0: To grow in the path of devotion you face problems on the way.
1: Evaro ee prahladuniki badala pettaledu, kanna tandriye badala pettu vachadu.
0: No one else has put prahlada to suffering, the very father has put him to suffering.
1: Karanam emiti?
0: Why?
1: తనకు ఇష్టం లేనటువంటి దేశీయనటువంటి యొక్క హరిని నా కుమారుడు చింతిస్తున్నాడు.
0: బికాస్ హిస్ సన్ ప్రహ్లాద ఈజ్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ హిస్ ఎనిమీ హరి గాడ్.
1: భగవంతుని పైన ద్వేషం పుట్టము మహాపాపం.
0: ఇట్స్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు హేట్ గాడ్.
1: కనుక భగవంతుని ద్వేషించాడు కనుకనే హిరణ్యకశిపుడుకు అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్లు కలిగాయి.
0: బికాస్ హిరణ్యకశిపు ద ఫాదర్ హ్యాస్ అత్తర్ హేటెడ్ ఫర్ గాడ్, హీ హ్యాడ్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: రావణాసుడు కూడాను భగవంతుడైన రామును ద్వేషిస్తూ వచ్చాడు.
0: రావణ ఆల్సో హేటెడ్ రామ ద డివైన్.
1: రామును ద్వేషించి సీత కావాలని ఆశించాడు.
0: హీ హేటెడ్ రామ గాడ్ బట్ హీ వాంటెడ్ సీత.
1: ఎవరి సొత్తు? రాముని సొత్తు.
0: హూస్ ప్రాపర్టీ సీత? షీ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్
1: రాముని. రాముడు చేసి రాముని సొత్తు అయిన సీత కావాలంటే ఎలా లభ్యమవుతుంది?
0: వితౌట్ రామ హౌ డు యూ గెట్ సీత?
1: కనుక నీ భగవంతుని ద్వేషించి ఏమీ ఎవరు సాధించలేదు.
0: బై హేటింగ్ గాడ్ యూ కెనాట్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: భగవంతుని ప్రేమించి సర్వులు సాధించినటువంటి యొక్క ఫలితములు ఎన్నో ఉన్నాయి.
0: దర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ అకంప్లిష్డ్ బై లవింగ్ గాడ్.
1: ప్రహ్లాదుడు భగవంతుని ప్రేమించాడు.
0: ప్రహ్లాద లవ్ గాడ్.
1: కొండలపై నుంచి నెట్టించినప్పటికీ, పాములతో కరిపించినప్పటికీ, ఏనుగు చే త్రొక్కించినప్పటికీ తనకి ఏ మాత్రం బాధ కలగలేదు.
0: దో ప్రహ్లాద వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ది మౌంటైన్ టాప్స్, బిటెన్ బై స్నేక్స్, trampled under the feet of elephant, he didn't suffer.
1: కానీ తన కుమారుడైన ప్రహ్లాదునకు లౌకికమైనటువంటి కామక్రోధ మద మాత్సల్యమైనటువంటి గుణములు నేర్పించమని చెప్పని చండా అమార్కునికి బోధించాడు.
0: బట్ ఫాదర్ హిరణ్యకశిపు సెంట్ టూ టీచర్స్ చండా అమార్క to teach all fundamental weaknesses of mankind like lust, greed, anger, avarice and so on.
1: ఈ భక్తికి విరుద్ధమైనటువంటి మార్గములు బోధించమని చెప్పాడు.
0: And in fact he wanted the teachers to teach that which is opposed to devotion.
1: కానీ టీచర్స్ ఎంత బోధించినప్పటికీ హృదయంలో చేరలేదు.
0: In spite of teaching this has not gone into the heart of Prahlada.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఆ హృదయంలో భగవత్ భావము నిండి ఉంటుండాలి. దైత్య కుమారుడు
0: యువర్ సన్ ప్రహ్లాద
1: ఓ పన్నగసాయి
0: వెంట ఆన్ సేయింగ్ ఓ లార్డ్
1: ఓ ధనుజ భంజన ఓ మహాపచన్న శరణ
0: ది యువర్ సన్ ప్రహ్లాద వెంట ఆన్ ప్రైజింగ్ గాడ్ హూ రిక్లైన్స్ ఆన్ హిస్
1: సీట్
0: ద వన్ హూ కమ్ టు ది రెస్క్యూ ఆఫ్ ద ఫోర్ లార్డ్
1: తా కన్నుల నీరు తేడు
0: హీ ప్రైజ్డ్ గాడ్
1: భయకల్ప సమేతుడు కాడు
0: హీ డిడ్ంట్ షెడ్ ఇట్ హియర్ ఇన్ క్రై
1: ఓ భూవర
0: హీ వాస్ నాట్ ఫియర్ స్ట్రికెన్ ఓ కింగ్
1: ఏమిటి ఈ ఆశ్చర్యం
0: వాట్స్ మిస్టర్ ఇట్ ఈస్
1: ఏ విధంగా హింసించినప్పటికీ ఏమాత్రము తను బాధపడ్డం
0: ఇన్ స్పైట్ ఆఫ్ సఫరింగ్ వాస్ పుట్ టు
1: కన్నులు నీరు తేడు
0: ఫ్రైడ్ ఆఫ్ ఇట్ హీ డిడ్
1: భయప్రాంతులు లేవు
0: హీ డజంట్ షెడ్ ఎ టియర్ హీ హస్ నో సెన్స్ ఆఫ్ ఫియర్
1: హరినామం తప్ప మరొక నామమే లేదు
0: హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్ నథింగ్ ఎల్స్
1: ఈశ్వర నామాన్ని స్మరిస్తుండేటువంటి వారికి
0: దోస్ దట్ చాంట్ గాడ్స్
1: గ్లోరీ సర్వైశ్వర్యములు కూడా లభ్యమవుతుంటాయి
0: విల్ హావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెల్త్ ఇన్ దిస్ వరల్డ్
1: కనుక మన జ్ఞానము ఒక వెల్తే
0: విజ్డమ్ ఇస్ వెల్త్
1: మనకు సౌఖ్యము ఒకవేళతే
0: హ్యాపీనెస్ ఇస్ వెల్త్
1: హెల్త్ కూడా హెల్తే
0: హెల్త్ ఇస్ వెల్త్
1: అన్ని కూడా సంపదలే
0: సో ఆల్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సంపద
1: ఆరోగ్య సంపద
0: హెల్త్ ఇస్
1: ఆనంద సంపద
0: బ్లెస్ ఇస్ వెల్త్
1: శాంతి సంపద
0: పీస్ ఇస్ వెల్త్
1: సంపదల కిందనే చేరుతుంటాయి
0: దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్
1: కనుక మనకు ఏ విధమైనటువంటి శాంతి కావాలనుకున్నప్పటికీ దైవము సంసిద్ధంగా ఉంటుంటాడు
0: వాట్ ఎవర్ పీస్ వీ వాంట్ గాడ్ ఈస్ రెడీ టు గ్రాంట్
1: కనుక మనము విశ్వాసాన్ని పెంచుకోవాలి
0: సో వీ హావ్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్
1: విశ్వాసం లేనిటువంటి మానవత్వములు ఏమాత్రం కూడా ఫలింపదు
0: వితౌట్ ఫెయిత్ వీల్ నెవర్ బి సక్సెస్ఫుల్
1: పరిపూర్ణ విశ్వాసంతో మనము దాన్ని నమ్మాలి
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ టోటల్ ఫెయిత్
1: ఆ విధమైనటువంటిదిగా ఉండినప్పుడే దైవం ఏ విధమైన దానినైనా అందిస్తుంటాడు
0: వెన్ యూ హ్యావ్ దట్ స్ట్రాంగ్ టోటల్ ఫెయిత్ గాడ్ విల్ గివ్ అస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే
1: నేను క్రియేట్ చేసి ఇచ్చినటువంటి మందు అని పేరు చెప్పాను
0: ఇట్ ఈస్ భగవాన్స్ క్రియేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ మెడిసిన్
1: ఎందుకంటే వారికి ఆ మందు పైన నమ్మకం ఉంటుండాలి
0: బికాస్ దే హావ్ ఫెయిత్ ఇన్ మెడిసిన్
1: అందువల్లనే హాస్పిటల్స్ అంతా ఎందుకు కట్టాలి
0: వై హాస్పిటల్స్ నీడ్ టు బి బిల్ట్
1: ఈ విధంగా జబ్బులంతా నయం చేయవచ్చును కదా హాస్పిటల్స్ ఎందుకు కట్టాలి
0: భగవాన్ కెన్ క్యూర్ ఆల్ ద డిసీజెస్ వై కన్స్ట్రక్ట్ హాస్పిటల్
1: డాక్టర్స్ పైన నమ్మకం ఉంటుంది
0: సమ్ హావ్ ఫెయిత్ ఇన్
1: డాక్టర్ కొంతమందికి ఔషధం పైన నమ్మకం ఉంటుంది
0: సమ్ హావ్ ఫెయిత్ ఇన్ మెడిసిన్
1: ఏది నర్స్ అనేటువంటిదో డాక్టర్ అనేటువంటిదో ఊరికి డిస్టిల్ వాటర్ తెచ్చిపెట్టినా వేసినా కూడా ఆ మందు బాగా అయిపోయిందంటారు
0: నర్స్ ఆర్ డాక్టర్ ఈవెన్ ఇఫ్ ఇంజెక్ట్స్ డిస్టిల్ వాటర్ వీ సే వీఆర్ ఫైన్
1: కానీ మందు పైన ఉన్నటువంటి నమ్మకమే దానికి మూల కారణము
0: The cause is our faith in medicine. So modern man has become totally blind having lost the two eyes of faith. And the cure is based on the faith of
1: water.
0: It is the faith that gives bliss.
1: కనుకనే వారి గృహమునందు కానీ ఇలాంటి గృహములు ఎన్నో వేల గృహములు ఉంటున్నాయి.
0: Thousands and thousands of such homes are there.
1: భగవంతుడు వచ్చేదంతా కూడాను అవతారము ధరించేదంతా కూడాను శారీరకంగా మానవులు సమీపం చేసుకుని సమీపత్వం ద్వారా ప్రేమతత్వాన్ని పంచే కోసమని
0: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫామ్ ఇన్కార్నేషన్ ఇన్ ఫిజికల్ ఫామ్ సో హెస్ టు కన్ఫర్ ప్రాక్సిమిటీ టు డివోటీస్
1: కేవలం సంభాషణల చేత కొంత చింతన పోగొట్టుకోవచ్చు
0: గాడ్ కన్వర్సెస్ విత్ అస్ సచ్ దట్ అవర్ ప్రాబ్లమ్స్ వుడ్ బి సాల్వ్డ్
1: కేవలం సమీపత్వం చేత కూడాను వారి సంతోషాన్ని అందించవచ్చు
0: ద ప్రాక్సిమిటీ గివ్స్ అస్ హ్యాపీనెస్
1: మానవత్వం మానవత్వంతోనే వచ్చినప్పుడే మానవత్వానికి ఆనందం చేకూరుతుంది
0: ఏ హ్యూమన్ కెన్ కన్ఫర్ బి క్లోజ్ విత్ అనదర్ హ్యూమన్ సో టు బి హ్యాపీ
1: కనుకునే అవతారములంతా కూడాను మానవాతారం ధరిస్తూ వచ్చాయి
0: సో ఆల్ ఇన్కార్నేషన్స్ హ్యావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్
1: మానుష రూపేణ
0: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్
1: ఆ మానవాకారంతో వచ్చినప్పుడే మానవులకు అత్యంత సమీపంగా ఉండడానికి వీలవుతుంది
0: బికాస్ గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ he could come close to humanity
1: ee aakaram tappa maroka aakaram vaari samipaani chechukodu
0: is only human form that brings god close to humanity no
1: samipatvam anetundi saayujyanni andistundi
0: its proximity samipa that gives saayujya marja
1: sambhashana anetundi chintana teestundi
0: conversation sambhashana solves problems
1: kevalamu darshinchatamu paapanaasanam kalugutundi
0: దర్శనా ద వెరీ విజన్ ఆఫ్ ద లార్డ్ విల్ అటోన్ అవర్ సిన్స్
1: అనేక పాపం చేసి ఉంటాం.
0: వీ మే హావ్ కమిటెడ్ మెనీ సిన్స్
1: నోయింగ్ ఎప్పుడు కూడా మూడు రకమైన స్థితిని మనం పొందాలి.
0: మ్యాన్ షుడ్ రిటైన్ త్రీ లెవెల్స్ త్రీ పొజిషన్స్
1: దైవ ప్రీతి
0: వన్ లవ్ ఫర్ గాడ్
1: దైవ ప్రీతి ఉంటే నిజంగా నీకు పాప భీతి కలుగుతుంది.
0: వెన్ వన్స్ యూ హావ్ లవ్ ఫర్ గాడ్ యూ హావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ ప్రీతి లేకపోతే పాప భీతి మనకు లభ్యం కాదు.
0: వెన్ యూ నో లవ్ ఫర్ గాడ్ యూ నెవర్ ఫియర్ సిన్.
1: పాప భీతి కలిగినప్పుడు సంఘంలో నీతిని పొందుతాం.
0: వెన్ దర్ ఇస్ ఫియర్ ఆఫ్ సిన్ దర్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: కనుకనే
0: సో
1: దైవ ప్రీతి పాప భీతి సంఘ నీతి ఈ మూడింటి యొక్క జీవితమే మానవ జీవితం.
0: సో హ్యూమన్ లైఫ్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ కార్డినల్ ప్రిన్సిపల్స్ లవ్ ఫర్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ విధమైనటువంటి రీతిగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితము కుటుంబ జీవితము సమాజ జీవితము మూడు జీవితం కూడా సార్థకమై ఉంటుంది.
0: వెన్ వన్స్ వేర్ లైక్ దిస్ at the individual level, at the family level, at the level of the society, everything would be perfect.
1: Because individual family idantha kuda society pe aadhar padi untundadi.
0: The individual and the family depend on society.
1: Society baagundinappude mana kutumbam baagundadi.
0: When society is good, your family will be good.
1: Kutumbam baagundappude individual baagundadi.
0: When the family is good, individual will be happy.
1: Karuka ee pavithramaina Bharat desham nandu
0: in the sacred land of Bharat
1: prachina kaalam nundi
0: since ancient times
1: oka vidhamainatvanti pavithramainatvanti namakanni abhivruddhi parichukuntu
0: a sacred faith is developed
1: mana samskrutini poshinchukuntu
0: our culture is fostered
1: anadi kaalam nundi anek mandi maharishudu mahaniyulu swamulu anta abhivruddhi avutu vacharu
0: ancient sages seers as parents and sadhus have been growing in their number.
1: ఈ విధమైన యొక్క దీని కలగటం చేతనే భారతదేశంకు ఎన్ని చిక్కులు వచ్చినప్పటికీ
0: because of this background in spite of many problems difficulties
1: yugamulu jariginappatiki jagamulu kadillinappatiki
0: things changed
1: mana samskruti ye matram kodunu marpu kaledu.
0: The culture of Bharat has not been changed.
1: It is sustainable.
0: The culture of Bharat is permanent.
1: ఇది చాలా ఉన్నతమైనటువంటిది.
0: It's nobles.
1: ఇది చాలా పవిత్రమైనటువంటిది.
0: Most sacred.
1: ఇది కేవలం ఆదర్శవంతమైనటువంటిది.
0: It's most ideal.
1: అత్యద్భుతమైనటువంటిది.
0: It's mysterious.
1: అమృతమయమైనటువంటిది.
0: Wonderful.
1: అమరత్వం పొందినటువంటిది.
0: It's immortal.
1: ఇట్టి సంస్కృతాన్ని మనం ఈనాడు మనం వదలుకుంటున్నాం.
0: Such culture we are losing today.
1: కేవలము పాశ్చాత్య నాగరికతకు మనం బానిసలైపోయి
0: we become slaves to western culture.
1: తన సొంత సంస్కృతిని మాత్రం పూర్తి కోల్పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: వీఆర్ వర్కింగ్ టు లూజ్ అవర్ ఓన్ కల్చర్.
1: భారతీయ సంస్కృతిని విశ్వసించి దానికోసం అనేక రకమైనటువంటి పాటలు పడుతున్నారు.
0: వెస్టర్నర్స్ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్ దే ఫాలో అండ్ అడాప్ట్ ఇన్ దేర్ లైఫ్.
1: లేకపోతే ఇంతమంది ఇక్కడికి రావగలరా?
0: How do you expect so many foreigners here?
1: ఎన్ని సుఖములు ఎన్ని సౌఖ్యములు ఎన్ని ఆనందములు ఎన్ని కంఫర్ట్స్ ఉండేటువంటి వాళ్ళు.
0: Foreigners have got so many comforts and conveniences.
1: కానీ సర్వమును త్యాగం చేసి
0: దే హావ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్
1: ఈ కష్టములకు ఈ నష్టములకు ఈ దుఃఖములకు ఈ విచారం అన్నిటికీ వారు ఎదుర్కొని
0: దే ఆర్ రెడీ టు రెసిస్ట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అండ్ ది డిఫికల్టీస్ ఇన్కన్వీనియన్సెస్
1: అని అడిగితే చాలు అంత ఆనందాన్ని పొందుతున్నారు.
0: వెన్ వన్ స్వామి ఆస్క్ వేర్ డు యు కమ్ ఫ్రమ్ దే ఆర్ ఎక్స్టాటిక్.
1: ఒక్క తూరి మాట్లాడితే చాలు ఉప్పొంగిపోతున్నారు.
0: వెన్ వన్ స్వామి టాక్స్ టు దెమ్ ది జంప్ ఇన్ జాయ్.
1: ఈ ఆనందము ఎక్కడి నుంచి రాగలదు?
0: వేర్ ఫ్రమ్ దే గెట్ దిస్ జాయ్?
1: కేవలం వారి విశ్వాసంతోనే ఇది అభివృద్ధి అవుతుంది.
0: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ దట్ డెవలప్స్ దిస్ జాయ్.
1: వారి విశ్వాసంతోనే వారి కోరికలన్నీ కూడా సఫలీకృతం అవుతుంది.
0: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ దట్ గెట్ దేర్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్.
1: ఈ విధమైనటువంటి ఒక విశ్వాసాన్ని భారతీయులు కూడా పెంచుకోవాలి.
0: భారతీయ ఆల్సో షుడ్
1: భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనది అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ దట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ మోస్ట్ సీక్రెట్.
1: కల్చర్ అంటే ఏదో హాస్యంగా ఈనాటి మానవులు దాన్ని అలక్ష్యం చేస్తున్నారు.
0: మెన్ టుడే నెగ్లెక్ట్ కల్చర్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: ఏమిటి ఈ కల్చర్?
0: వాట్ ఈస్ దిస్ కల్చర్?
1: ఏమిటి ఈ కాస్ట్?
0: వాట్ ఈస్ దిస్ కాస్ట్?
1: కాస్ట్ అంటే కల్చర్ అంటే వాళ్ళకి ఏమో ఈనాటికి కూడా ఎంత గొప్ప మేధావులైనప్పటికీ వాళ్ళకి తెలియటం లేదు.
0: హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ దే డోంట్ నో వాట్ కాస్ట్ అండ్ కల్చర్ ఆర్.
1: Cost of humanity
0: is the cost of humanity.
1: Religion of love,
0: religion of love.
1: Language of the heart,
0: language of the heart.
1: ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: They are not making any endeavor to know this truth.
1: ఏంటి మన కాస్ట్? Cost of humanity.
0: What is our cost? It's cost of
1: humanity. నీవు నేను అందరూ కూడా ఒకటే.
0: You and I are one.
1: Culture and love.
0: Culture means love.
1: ప్రతి మానవుని ఎందుకు నాస్తిక ఆస్తిక యాస్తిక నాస్తిక అందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి?
0: Atheist or atheist or atheistic theist or theistic atheist, there is love in him.
1: ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కాలరాడు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కేవలం మానవులకే కాదు పశుపక్షి మృగాదులకు కూడా ప్రేమ ఉంటుండాలి.
0: నాట్ ఓన్లీ మ్యాన్ ద ఇన్సెక్ట్ ద బీస్ట్ అండ్ అనిమల్స్ హావ్ లవ్.
1: ఒక గోవు బిడ్డ పుట్టిన తక్షణమే
0: ద కౌ వెన్ వన్స్
1: ఆ మాయతో కప్పబడినటువంటి ఒక దేని తాను నాకి నాకి పరిశుద్ధం చేస్తుంది.
0: When once the cow gives birth to a calf, it licks its body to clean it.
1: కానీ అది క్లీన్ చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
0: The moment the calf is cleaned, it starts getting up.
1: అంతవరకు అది లేదు.
0: Till then it
1: అనగా పరిశుద్ధము అనేటువంటిది చాలా అవసరము.
0: It means cleanliness is important.
1: కనుక క్లీన్లీనెస్ అనేటువంటిది గాడ్లీనెస్.
0: So cleanliness is godliness.
1: ఆ క్లీన్ అనగా పరిశుద్ధం మనకులో అభివృద్ధి కావాలి.
0: That purity, cleanliness should develop.
1: కనుకనే ప్యూరిటీ అనేటువంటిది ఎట్ట మనకు అభివృద్ధి అవుతుంది?
0: ప్యూరిటీ హౌ డు యూ డెవలప్?
1: యూనిటీ చేరినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
0: యూ డెవలప్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ యూనిటీ.
1: యూనిటీ వల్ల ప్యూరిటీ లభ్యమవుతుంది.
0: అవుట్ ఆఫ్ యూనిటీ డెవలప్ ప్యూరిటీ.
1: యూనిటీ వల్ల డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
0: ది ప్యూరిటీ లీడ్స్ యూ టు అటైన్ డివినిటీ.
1: యూనిటీ లేదు,
0: దేర్ ఇస్ నో యూనిటీ టుడే.
1: ప్యూరిటీ లేదు,
0: దేర్ ఇస్ నో ప్యూరిటీ.
1: డివినిటీ లేదు,
0: దేర్ ఇస్ నో డివినిటీ.
1: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండు కూడా పెంచుకుంటూ వస్తున్నారు.
0: టుడే వీ ఫైండ్ ఓన్లీ టూ, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
1: ఈ ఎనిమిటీ ఎక్కడ వచ్చిందో, ఇంకా మానవత్వం అక్కడ పోతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎనిమిటీ, దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
1: మానవత్వమే లేదు,
0: దేర్ ఇస్ నో హ్యూమన్ వాల్యూ.
1: కేవలం పశుత్వం కంటే రాక్షసత్వం పెరిగిపోతుండదు.
0: ఎనిమల్ నేచర్ అండ్ ద డెమోనిక్ టెంపర్మెంట్ ఆర్ ఇంక్రీజింగ్.
1: ఈ రాక్షసత్వం పెరిగిపోవటం చేతనే మానవత్వం క్షీణించిపోతుండదు.
0: బికాస్ ఆఫ్ డెమోనిక్ క్వాలిటీ ఆన్ ద రైజ్.
1: చర్యలంతా కూడాను దానవ చర్యలు.
0: దో వన్ ఈజ్ ఎ హ్యూమన్ ఇన్ ఫార్మ్, ఆల్ దీస్ డీడ్స్ ఆర్ డెమోనిక్.
1: కనుక మనం ఈ దానవ చర్యలను దూరం చేయాలి.
0: సో వీ హావ్ టు గివ్ అప్ ది డెమోనిక్ క్వాలిటీ.
1: మానవత్వం నుంచి దైవత్వానికి మనం ప్రవేశించాలి.
0: ఫ్రమ్ హ్యూమన్ లెవెల్ వీ షుడ్ గో టు ది డివైన్ స్టేట్.
1: ఇది సత్య మార్గం అవుతుంది.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: కనుక దీనిని పురస్కరించుకుని వేదము సత్యం వద ధర్మం చెర.
0: బేసింగ్ ఆన్ దిస్ వేద వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
1: ఏమి శ్రమించవలసినవి కాదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్సెల్ఫ్.
1: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభం.
0: To say what had happened is so easy.
1: సత్యం చెప్పడం చాలా సులభం.
0: To tell truth is easiest.
1: అసత్యం చెప్పాలంటే చాలా యోచన చేయాలి.
0: To tell false or lie, you should think over.
1: చాలా కష్టపడాలి.
0: You have to struggle hard.
1: ఎంతో కష్టపడి చెప్పినప్పటికీ అది మరి అసత్యంగానే రూపొందుతుంది.
0: In spite of hard struggling, but it ultimately lands up in untruth.
1: ఈ విధాలా శ్రమతో కూడినటువంటి అసత్యానికి మనం ఎందుకు పాల్పడాలి?
0: Why should we struggle hard to utter a blatant lie?
1: సత్యాన్ని చెప్పు.
0: Easily tell truth.
1: ఒకవేళ కలిగితే కష్టం కలగవచ్చును.
0: Well, it may put you in difficulty.
1: కానీ నీకు సుఖమే ఏర్పడుతుంది.
0: But you will be happy ultimately.
1: కనుక సత్య మార్గంలో ప్రవేశించు.
0: So proceed along the path of truth.
1: ఆ సత్యమును ఆధారం చేసుకున్నటువంటిది ధర్మము.
0: And dharma depends on satya, the truth.
1: సత్యం అనే పునాదిపై నిలిచినటువంటిది ఈ ధర్మం అనే గోడ.
0: Dharma, the wall, stands on the foundation of satya, the truth.
1: సత్యమే లేకపోతే వాలే ఉండదు.
0: Without satya, the foundation, the wall of dharma cannot sustain.
1: శాంతి యొక్క దత్తం మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore we can develop shanti out of the
1: శాంతి సులభంగా మనకు లభ్యమవుతుంది.
0: And peace is so easy to attain.
1: ఈ అన్నింటి ఎందుకును ప్రేమ తత్వం పెంచుకోవాలి.
0: We have to develop the principle of love in all of them.
1: ప్రేమ ప్రేమ ప్రేమ.
0: The love and love
1: is God. Live in love.
0: Love is God. Live in love.

बुद्धिशक्ति पराक्रमम् यत्र शोडते गुणौ तत्र देवम्।

0: కూడాను వెంటాడుతూ ఉంటాడు.
1: వేర్ యు ఫైండ్ హ్యాపీనెస్ బ్యాల ద కరేజ్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ అండ్ బ్రేవరీ వేర్ ది సిక్స్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ యు ఫైండ్ డివైన్ ఎఫల్జెన్స్ టూ.
0: భోగము త్యాగము రెండు కూడాను ఒక చోట నిలిచేటకు వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ప్లెజర్ అండ్ సాక్రిఫైస్ టు కో ఎగ్జిస్ట్.
0: త్యాగం ఉంటే భోగము ఇష్టపడడు, భోగమే ఉంటే త్యాగాన్ని దగ్గరకే రానివ్వడు.
1: వెన్ దేర్ ఇస్ సాక్రిఫైస్ ఇట్ డస్ నాట్ రిలిష్ ప్లెజర్. వెన్ దేర్ ఇస్ ప్లెజర్ ద సాక్రిఫైస్ కెన్ నాట్ ఎగ్జిస్ట్.
0: అయితే త్యాగంతో భోగమును ఏ రీతిగా అనుభవించగలడు?
1: హౌఎవర్ విత్ సాక్రిఫైస్ హౌ కెన్ యూ హ్యావ్ ప్లెజర్ ఆల్సో.
0: ఆచరణ యందు అహంకారము అనుష్ఠానం నందు ఆసక్తి రెండును వదలిన భోగమే త్యాగము, త్యాగమే భోగము.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ నో ఈగో, వెన్ వన్స్ దేర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ దేర్ ఆఫ్ you can enjoy the life of sacrifice coupled with pleasure.
0: ee prapanchamunandu unnatvanti bhogamulanni kudanu ye okkari nimittame yerpadinatunti kaadu.
1: All the forms of happiness in this world are not specifically meant for one individual.
0: Andariki indulo bhagam unnadi.
1: All have an equal share.
0: Nini bhagamunu nee anubhavinchu.
1: Enjoy your own share.
0: Kanuka pavitramainti ee jeevitamunaku bhagavantudu andinchetvanti yokka samasta sadgunamulu kudanu sadalochana salipi sadaacharam nandu dinini sadviyogam cheyali.
1: Having been given this sacred life, having been bestowed with sacred virtues, one has to think over carefully and practice in daily life.
0: Isha avasyam idam jagam sarvam.
1: The whole universe is full of divine.
0: Ee prapancham antai kudanu bhagavat shakti tone kattabadi unnadi.
1: The entire universe is built by the divine power.
0: Endu chuchina bhagavantudu tappa anya padarthamulu manaku gocharinchavu.
1: Wherever you go and see excepting God, you do not find anyone else.
0: Kani ee satyanni andaru gurtinchaleru.
1: It's not possible for everybody to know this truth.
0: Variki prakrutamaina laukikamaina vishayavanchanato kudinatvanti hrudayalu laukikanne aashisthayi prakrutamane vadinchayi.
1: As their hearts are full of fleeting worldly pleasures and joys, their expectations, their actions also will be so.
0: Okati preyo shakti, rendavadi shreyo shakti.
1: One is shreyo shakti, other one is preyo shakti.
0: Ee preyo shakti anaga emiti?
1: What do you mean by preyo shakti?
0: Brahmacharyamu grihasthamu vanaprasthamu sanyasamu ee ashrama dharmamulanni kudanu preyo shakti.
1: Preyo shakti, the first one, includes the various stages in life, one of celibacy, one of householder, one of recluse, and the last,
0: renunciant.
1: They all confer worldly, sensual joy. The second one is Shreyo Shakti.
0: Daya, prema, sahanamu, sanubhuti, tyagamu. ఇత్యాది సద్గుణములంతా కూడాను శ్రేయోశక్తికి సంబంధించినటువంటివి.
1: శ్రేయోశక్తి ఇంక్లూడ్స్ దీస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ కంపాషన్ లవ్ ఫర్బేరెన్స్ సింపతి అండ్ సాక్రిఫైస్.
0: దీనినే కృష్ణుడు భగవద్గీత యందు స్వధర్మం పరధర్మం అని బోధించాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ టాట్ బై కృష్ణ ఇన్ భగవద్గీత యాజ్ వన్ స్వధర్మ ది అదర్ పరధర్మ.
0: స్వధర్మం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై స్వధర్మ?
0: స్వ అదే సాలోక్యం సారూప్యం సామీప్యం సాయుధ్యం.
1: స్వామెన్ స్వామెంట్ ద నియర్నెస్ టు గాడ్ లివింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్ విత్ ద సేమ్ ఐడియా అండ్ ఫైనల్ మర్జర్ ఇన్ ద డివినిటీ.
0: సంబంధమైనటువంటివన్నీ కూడాను

0: ఇవి కేవలము ఒక స్వధర్మమునకు చేరినటువంటివి.
1: ఆల్ దోస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద స్పిరిట్ ఆర్ ద సోల్ కాన్స్టిట్యూట్ స్వధర్మ.
0: దీనికి విరుద్ధమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి అంతా కూడాను ప్రేయోశక్తి.
1: బట్ దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద సెన్సెస్ ఇస్ ప్రేయోశక్తి.
0: కానీ ఈనాటి మానవులు ప్రేయోశక్తికి అధికమైన శక్తి కావటం చేత అందరు కూడాను దానినే ఆశిస్తారు, కానీ శ్రేయోశక్తిని ఎవ్వరు కూడాను ఆశించరు.
1: మ్యాన్ టుడే ఈజ్ ఆఫ్టర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్ అండ్ గోస్ బై ప్రేయోశక్తి అండ్ మైండ్ఫుల్ ఆఫ్ శ్రేయోశక్తి.
0: ప్రేయోశక్తి తాత్కాలికమైన ఆనందాన్ని చేకూరుస్తాయి.
1: ప్రేయోశక్తి గివ్స్ యూ టెంపరీ హ్యాపీనెస్.
0: శ్రేయోశక్తి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వం అనుగ్రహిస్తాయి.
1: శ్రేయోశక్తి కన్ఫర్స్ ది ఎటర్నల్లీ ట్రూ పవర్ డివినిటీ.
0: కనుకనే ఈ ప్రపంచమునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవ శాసనం చేత
1: బై గాడ్స్ విల్
0: వర్షములు కురుచున్నవి,
1: రెయిన్స్ హ్యాపెన్
0: పంటలు పండుచున్నవి,
1: వి ఫైండ్ ద క్రాప్ ఈల్డింగ్
0: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు,
1: ద సన్ షైన్స్
0: చంద్రుడు చల్లదనం అందిస్తున్నాడు,
1: వి ఆల్సో ఫైండ్ ద కూల్నెస్ ఆఫ్ ద
0: నదులు పొంగుతున్నాయి,
1: వి ఫైండ్ ద రివర్స్ ఫ్లోయింగ్
0: ఆనందం అందిస్తున్నవి,
1: అండ్ దే గివ్ us బ్లెస్.
0: ఇవి ఎవరి సొత్తు?
1: హూస్ ప్రాపర్టీ ఆర్ దే?
0: ఇది ప్రాకృతమైనటువంటి మానవులకు అందరికీ కూడాను సమానత్వమైనటువంటి శక్తియే.
1: ఇట్స్ జస్ట్ ఈక్వల్ అండ్ యూనిఫామ్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: ప్రాకృత పౌరులందరూ కూడాను దీనిని అనుభవించడానికి అధికారం ఉన్నది.
1: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ గాట్ అథారిటీ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్.
0: కనుక ఇవి అందరూ కూడాను అనుభవించవచ్చును.
1: ఆల్ కెన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్.
0: ఇది ప్రేయోశక్తి శ్రేయోశక్తి రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యమే.
1: దిస్ ఈస్ ది ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రేయోశక్తి అండ్ శ్రేయోశక్తి.
0: పంటలు పండించుకోవటము,
1: గ్రోయింగ్ హార్వెస్ట్,
0: భుజించటము,
1: పార్టేకింగ్ ఫుడ్,
0: శక్తి సామర్థ్యములు పెంచుకోవటము,
1: ఎక్వైరింగ్ ఎనర్జీ,
0: కర్మ మార్గం నందు ప్రవేశించి
1: ఎంటరింగ్ ఇన్ ది యాక్షన్,
0: దేహ కర్మలు ఆచరించటం.
1: వన్ హ్యాస్ టు డూ వన్స్ ఓన్ యాక్టివిటీ.
0: ఈ దేహ కర్మలు ఆచరించిన తర్వాత
1: ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ఫిజికల్ యాక్షన్
0: ఆత్మధర్మంతో ఆనందించటం.
1: వన్ కెన్ ఎంజాయ్ బ్లిస్ఫుల్ స్టేట్ ఫాలోయింగ్ ది స్పిరిట్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను విచారణ చేసి చూస్తే దైవ శాసనమే కాని అన్యుడు ఏమాత్రం కూడా నిర్ణయించేటువంటివి కాదు.
1: లైక్ వైజ్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ గోస్ బై గాడ్స్ విల్.
0: అణువు మొదలు ఘనం వరకు కూడాను,
1: రైట్ ఫ్రమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం
0: మొదలుకొని బ్రహ్మాండం వరకు కూడాను దైవ శాసనంలే జరుగుతున్నవి.
1: రైట్ ఫ్రమ్ ద ఎ మైన్యూటెస్ట్ ఆబ్జెక్ట్ టు ది మాక్రోకాజం ది కాస్మాస్
0: గోస్
1: బై ద డివైన్ కమాండ్.
0: అదియు ఇదియు అననగనేలా,
1: వై సే దట్ అండ్ దిస్.
0: పిపీలకాది బ్రహ్మ పర్యంతం,
1: రైట్ ఫ్రమ్ యాంట్ టు బ్రహ్మన్,
0: అది ఎరుంగరు,
1: యూ డోంట్ నో దాట్,
0: మరి గలంగరు,
1: యూ డోంట్ అండర్స్టాండ్,
0: భూమి జందరు,
1: అండ్ యు ఆర్ నాట్
0: భూమిని కొందరు,
1: అండ్ యు
0: వివేకమును వర్తించదని కాదు విర్రవీగిదరు, కానీ చివరికి వేడికేది సంభవించును తెలియజారు ఎంత వారనే. కదలదు నీదు సంకల్పము లేనిది, భగవత్ సంకల్పం లేనిది ఏది కూడా నువ్వు కదలదు.
1: వితౌట్ గాడ్స్ విల్ నథింగ్ కెన్ హ్యాపన్. యూ డు నాట్ అండర్స్టాండ్, యూ డు నాట్ ఎక్స్పీరియన్స్, బట్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్, యువర్ హైలీ ఎగోయిస్టిక్.
0: కానీ భూతము సంభూతము,
1: వన్ ఇస్ భూతము, అదర్ ఇస్ సంభూతము,
0: విద్య అవిద్య,
1: వన్ ఇస్ విద్య, అదర్ ఇస్ అవిద్య,
0: ప్రాకృతము పరమాత్మము,
1: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
0: రెండు పదములేక భావిస్తున్నారు కానీ రెండు కాదు ఇవి.
1: దే ఆర్ నాట్ ట్విన్స్, నాట్ టూ వర్డ్స్.
0: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
1: దే హావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: కనుక ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఎవర్ వీ డూ,
0: హృదయమునకు సంబంధించినటువంటి కర్మలన్నీ కూడాను పరాత్మైనటువంటివి.
1: ఆల్ దోస్ యాక్షన్స్ విచ్ వీ డూ హోల్ హార్టెడ్లీ ఆర్ స్పిరిచువల్.
0: ఇలాంటి పారాత్మికమైన సంబంధాన్ని మనం లౌకికమైన సంబంధంగా పోల్చుకోవటానికి తీర్చుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నాం.
1: వీఆర్ మేకింగ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ అండ్ వ్యూ ఇట్ యాజ్ వరల్డ్లీ అండ్ వీ కన్సిడర్ వరల్డ్లీ ఎక్స్పీరియన్స్.
0: లోకంలో ధర్మాత్ములు ఉన్నారు,
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ రైచస్నెస్,
0: త్యాగాత్ములు ఉన్నారు,
1: వన్ ఆఫ్ సాక్రిఫైస్,
0: యోగాత్ములు ఉన్నారు,
1: వన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్,
0: కర్మాత్ములు ఉన్నారు,
1: పీపుల్ ఆఫ్ యాక్షన్.
0: కానీ అందరూ ఉన్నారు,
1: ఆల్ ఎగ్జిస్ట్,
0: కానీ
1: బట్
0: ఆత్మాత్మలు లేరు,
1: whether none that follow the spirit or conscience.
0: Anaga atmatmulu anaga emiti?
1: Who are those that are of spiritual
0: ఇది కర్మయోగం కాదు.
1: They're not of action.
0: భక్తి యోగం కాదు.
1: Not of one of devotion.
0: జ్ఞాన యోగం కాదు.
1: Nor wisdom.
0: ఆత్మ యోగం.
1: It is the yoga, the spiritual practice of the spirit.
0: ఇది ఆత్మ యోగమును అనుభవించినటువంటి వారు ఈ జగత్తులో కానరారు.
1: In this world we do not find anybody that follow that spiritual practice of atma, the spirit.
0: శరీరం కనిపిస్తుంది.
1: You see the body.
0: మనసు ఉన్నట్టు అనిపిస్తుంది.
1: You also feel the mind.
0: కానీ ఆత్మ యొక్క తత్వమును గుర్తించినటువంటి వారు కనిపించటం లేదు.
1: We don't come across anybody who knows in full the depth of the spirit.
0: ఇట్టి ఆత్మ తత్వమును గుర్తించి వర్తించుకున్నటువంటి వాడే ఆత్మజ్ఞుడు.
1: The one who knows the real self is the true, is the knower in the true sense.
0: ఏ మాత్రం కూడా నువ్వు విచారించనక్కర్లేదు.
1: You don't need to know the body.
0: ఇది పంచభౌతికమైన శరీరము.
1: This is one of senses.
0: దుర్బలమైన కాయంబు.
1: It is so weak.
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When it drops down, we do not know.
0: ఇలాంటి అనిత్యము అశాస్త్రమైనటువంటి దేహతత్వాన్ని విచారించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of thinking this body which is temporary and ephemeral?
0: కనుకనే శ్రేయో మార్గమును అనుసరించేటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి విచారణ చేస్తూ వస్తుంటారు.
1: Those that follow the spiritual path, Shreyas, they think in this direction.
0: మన సంబంధమైనటువంటి ఒక విషయాలను చూస్తే,
1: దోస్ రిలేటెడ్ టు ద మైండ్,
0: మొన్న చెప్పాను మనసే విష్ణువు.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే మైండ్ ఈజ్ విష్ణు.
0: విష్ణు అనగా ఏమిటి? సర్వవ్యాపకత్వంకి చేరినటువంటి వాడు.
1: వాట్ డూ మీన్ బై విష్ణు? ఆల్ పర్వేసివ్నెస్.
0: ఇందు అందు ఇక్కడ చూసినా కానీ కనిపించేటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఈ సీన్ ద మైండ్ హియర్ అండ్ డేర్ టు.
0: అది ఏ సంబంధమైనటువంటి యొక్క మనసు యొక్క తద్భావము.
1: That is the aspect, the power of the mind.
0: Manomoolam idam jagat.
1: The whole world.
0: Jagatanta ikkudunu manomoolanga untundadi.
1: The whole world is full of the mind.
0: Manasu anetundi Vishnu yokka kamala naabham nundi kudanu aavirbhavinchinatundi vaadu Brahma.
1: And therefore out of the navel of Lord Vishnu is born Brahma.
0: Ee naabhikamanam nundi udhavinchinatundi vaadu Brahma.
1: Brahma is born out of the lotus flower that has originated out of the navel of Vishnu. So who is the cause for this?
0: Brahmane vaku annaru.
1: Brahma symbolizes speech faculty.
0: Brahma vaku.
1: Brahma stands for word.
0: Vishnu manasu.
1: Vishnu stands for expansiveness.
0: Dehame Ishwarudu.
1: And body is Ishwara.
0: Ee moodinti yokka aakaram darshinchinatunte varu lokamulo evvarunu leru.
1: In this world there are none who understood, experienced this trinity of Godhead.
0: Kaani ivi ekkada unnai?
1: Where are they?
0: Aatma darshan nimittamai aranyamuluku prayanam ayipothuntaru.
1: To experience the spirit of the self, people go to the forest.
0: Enta pichivaru manavulu.
1: What mad caps they are.
0: Tanayende tana chantane tanayende untundetundi atma tattvanni darshinchadaniki aranyaniki enduku?
1: In order to experience, visualize the true self present within him, around him, why do you need to go to the forest?
0: Inti endu jyoti veluguchunnundaga porugu intiki aggi karugunela?
1: When you have got the lamp at your own residence, why are you after lights elsewhere in the neighborhood?
0: Atte atma swarupam niyande untundaga,
1: when the self is in you,
0: neevu anta dooram velli aranyamlo tapas chesina karrede,
1: you don't need to undertake penance.
0: Idi kevalam ajnanam yokka darshaname.
1: It is just a sign of ignorance.
0: Atma swarupamuni darshinchalekapotame.
1: It is just your incapacity to
0: discern
1: the self. You are not able to know the existence of the self. In fact, the self or the spirit exists within you. Wherever there is water and air, you find the atma or the self. The water and air.
0: ఇవి రెండింటినీ అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ హెస్ గిఫ్టెడ్ బ్లెస్డ్ దీస్ టూ.
0: భూమి ఆకాశము మధ్యలో గాలి.
1: అండ్ వీ హావ్ గాట్ ది ఎర్త్ అండ్ ది స్పేస్ ఇన్ బిట్వీన్.
0: ఈ మూడు ఆ రెండు చేరినప్పుడే ఐదు భూతములు అవుతాయి.
1: అండ్ దీస్ టూ అండ్ దోస్ త్రూ త్రీ కాన్స్టిట్యూట్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: నేలను ఆకాశమును గాలిని అనగా వేడిని ఈ మూడింటిని కేవలము మానవ అనుకూల నిమిత్తమై అందించాడు.
1: This heat and the cold and the space and the water are all for the convenience of the mankind.
0: Gali, Agni, ee rendintu yokka tattvamu devudu aahara nimittamai andinchadu.
1: The air and the fire.
0: Neeru gali.
1: And here we find the water and the air.
0: Neeru gali aaharamu.
1: Food.
0: Bhoomi aakashamu madhyalo gali ee moodu kudunu chemamu.
1: And we find the earth and the space and the air in between.
0: ఎప్పుడు మనకు క్షేమం సంభవిస్తుంది?
1: When can you be happy?
0: ఆహారం భుజించిన తర్వాతనే క్షేమం మనకు కలుగుతుంది.
1: You will be quite contented after partaking food.
0: ఆహారమే లేకపోతే క్షీణించిపోతుంది.
1: Without food naturally you become weak.
0: పిచ్చాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ చాలా అవసరము.
1: For the sustenance of life food is necessary.
0: కనుక ఆత్మ నుండి ఈ పంచభూతములు కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: All five elements originated out of the self.
0: ఈ పంచభూతములు ఎందుకున్నటువంటి యొక్క పరతత్వమును ఒక్కతూరి విచారించాలి.
1: Let us investigate the spiritual aspect of the five elements.
0: ఈ పంచభూతములు ఎందుకును ఒకే ఆత్మనే.
1: The same spirit is present in all of the five elements.
0: అనేక ఆత్మలు లేవు.
1: And this self
0: ఏకాత్మా సర్వభూతాంతరాత్మ.
1: The same spirit is present in all of the beings.
0: కనుకనే అనేకత్వంగా మనం విభజించుకోవటం చేతనే మానవత్వం ఇన్ని విధములైనటువంటి యొక్క పిచ్చి మార్గాలను అనుసరిస్తూ వస్తుండాలి.
1: బికాజ్ వీ ఫాలో దిస్ డైవర్సిటీ అండ్ మల్టిప్లిసిటీ దేర్ ఫోర్ వీ సఫర్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: లెట్ అస్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అది ఏ నిజమైనటువంటి ఆత్మజ్ఞుడి యొక్క మార్గము.
1: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద నోవర్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్.
0: కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించుకోవటంలే ఇది అజ్ఞానం యొక్క లక్షణం.
1: ఇస్ ఇగ్నోరెన్స్. Out of ignorance, we diversify the unity.
0: కనుక మనం ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
1: We should not diversify the oneness of the unity.
0: అప్పుడు శక్తి సన్నగిల్లిపోతుంది.
1: You turn weak.
0: దివ్యత్వమైన పవిత్రమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఏకత్వంలో చాలు.
1: In order to understand the self or the true spirit, that divinity, that unity are essential.
0: మేఘములు సంచరిస్తున్నాయి.
1: You find the clouds moving.
0: వర్షం కురుస్తుండాలి.
1: Also the rain falls.
0: పంటలు పండుతున్నాయి.
1: You find the crop growing.
0: ఆ యొక్క క్రాప్స్ మనం తీసుకుని భుజిస్తున్నాము.
1: We also partake in the crop grain.
0: మూల కారణము.
1: What are the primordial cause?
0: అన్నిటికీ ఒక ఆత్మనే కారణము.
1: The same self, Atma, is the cause.
0: అది ఏ బ్రహ్మతత్వము.
1: That is Brahmic principle.
0: బ్రహ్మమనగా ఏమిటని?
1: Who is Brahma?
0: ఆ బ్రహ్మం అనేటువంటిది సర్వవ్యాపకత్వము.
1: Brahma is vast expansion.
0: అదే వాక్ స్వరూపము.
1: That is the very word that we utter.
0: ఇలాంటి వాక్ స్వరూపంలో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోవటానికి దీనికి మరి వేరే సాధన ఎందుకు?
1: వై స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇన్ ఆర్డర్ టు నో ది డివినిటీ ఇన్ అవర్ వర్డ్ బ్రహ్మిక్ ప్రిన్సిపల్.
0: శబ్ద బ్రహ్మమయ్యి,
1: వన్ ఆఫ్ ద
0: చరాచరమయ్యి,
1: ద మొటిలిటీ,
0: జ్యోతిర్మయ్యి,
1: ద లై,
0: వాంగ్మయ్యి,
1: అండ్ ద వర్డ్
0: నిత్యానందమయ్యి,
1: ఎటర్నల్
0: పరాత్పరమయ్యి,
1: స్పిరిచువల్
0: మాయామయ్యి,
1: ఇల్యూషన్
0: శ్రీమయ్యి,
1: అండ్ ద వన్ ఆఫ్
0: వాక్ స్వరూపం యొక్క లక్షణాలు,
1: అండ్ ద వన్ ఆఫ్ అఫ్లూయన్స్ రిప్రజెంట్ ద వెరీ వర్డ్ ద బ్రహ్మ.
0: ఈ వాక్కే బ్రహ్మ.
1: This word or the speech.
0: ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? విష్ణు యొక్క నాభికమలం నుండి పుట్టాడు.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ అట్ ద లోటస్ ఫ్లవర్.
0: నాభికమలం ఏమిటది? అది ఏ విష్ణు స్వరూపమే మన మైండ్.
1: అండ్ సో ద విష్ణు సింబలైజెస్ ద హ్యూమన్ మైండ్.
0: ఈ మైండ్ నుంచి పుట్టినటువంటిదే వాక్కు.
1: అండ్ ద వర్డ్ ఇస్ బోర్న్ అట్ ద మైండ్.
0: కాబట్టి ఈనాడు మైండ్ అంతా మంకీ మైండ్ గా మార్చుకుంటున్నారు.
1: We have converted the mind into monkey mind.
0: వాక్నంత కూడాను అసత్య రూపంగా భావిస్తున్నారు.
1: All our words are utter blatant lies.
0: ఈశా వాస్యం ఇదం జగత్. అన్ని వైపుల నిండినటువంటి ఈశ్వరుడు ఒక్కడే.
1: Is only God who is
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God dwells in all of the living beings.
0: మన యొక్క లోపల ఉన్నటువంటిది ఈశ్వరత్వం ఒక్కటే.
1: There's one divinity within us.
0: ఆ ఈశ్వరుని నుంచి ఆవిర్భవించినటువంటిదే ఈ యొక్క మైండ్.
1: Mind has come out of this Ishwaratva or the divinity.
0: ఈ మైండ్ నుంచి ఆవిర్భవించినటువంటిదే వాక్కు.
1: అండ్ దిస్ వర్డ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద మైండ్.
0: కనుక ఈశ్వర విష్ణు బ్రహ్మ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క స్వరూపము.
1: దేర్ ఫోర్ హ్యుమానిటీ రిప్రజెంట్ ద కాంబినేషన్ ఆఫ్ ది ట్రినిటీ ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఆచరణలో ఉన్నటువంటి అహంకారము
1: ది ఈగో ఇన్ అవర్ ప్రాక్టీస్,
0: అనుభూతిలో వచ్చేటువంటి యొక్క స్వార్థము రెండింటిని త్యాగం చేస్తే అదే దైవత్వం అయిపోతుంది.
1: సో వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ద స్పిరిట్ ఆఫ్ ఈగో అండ్ ద వన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇన్ యాక్షన్.
0: ఈనాడు దేనిని త్యాగం చేస్తున్నాము?
1: వాట్ ఇస్ దట్ వీఆర్ సాక్రిఫైసింగ్?
0: పవిత్రమైనటువంటి దానంతా త్యాగం చేస్తున్నాము.
1: వీఆర్ సాక్రిఫైసింగ్ ఆల్ దట్ ఈస్ సేక్రెడ్.
0: కాదు కాదు.
1: నో,
0: పవిత్రమైనటువంటి దాన్ని స్వీకరించాలి, అపవిత్రమైన దాన్ని విసర్జించాలి.
1: సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ అండ్ రిజెక్ట్ విచ్ ఇస్ అన్సేక్రెడ్.
0: మనం భుజించే ఆహారం నందు కూడాను
1: ద ఫుడ్ దట్ వీట్
0: ఏ యొక్క పదార్థం మనకు అయిష్టంగా ఉందో దాన్ని విసర్జిస్తున్నాం.
1: యూ జస్ట్ గివ్ అప్ దాట్ యూ డు నాట్ రిలిష్.
0: ఏది రుచిగా ఉందో దాన్ని స్వీకరిస్తున్నాము.
1: That which is so tasty, you accept.
0: మంచి మధురమైనటువంటి ఫలమును స్వీకరిస్తున్నాము.
1: You eat sweet fruits.
0: దుర్గంధంతో ఉండేటువంటి మలాన్ని విసర్జిస్తున్నాము.
1: And the foul excreta is excreted.
0: కాబట్టి మనం స్వీకరించే దేన్ని?
1: What is that you accept?
0: మధురమైన.
1: Sweet.
0: కనుక ఆ మధురం ఎవరు?
1: What is
0: that? మధురాధిపతే మధురం మధురం. దైవత్వమే మధురం.
1: The divine
0: వచనం మధురం. నయనం మధురం. వాక్యం మధురం. నయనం సర్వము మధురం. మధురాధిపతే మధురం మధురం.
1: God is sweetest, nectar of the nectar. His words are nectarine. His eyes are nectarine. His words are nectarine.
0: కొంచెం అభిరుచి ప్రారంభమవుతుంది గాని ఈ యొక్క వాక్కునకు ఎట్టి అభిరుచి కూడా పోదు.
1: And in fact, the word has not got that specific taste.
0: యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః.
1: The words and mind return in futility. You make
0: an attempt
1: to know the divinity. It is impossible to describe by word or comprehend by mind.
0: మనం మర్చిపోతున్నాము.
1: We have forgotten our true self.
0: మన ప్రాణతత్వాన్ని ఈనాడు త్యాగం చేస్తున్నాము.
1: We are sacrificing our life.
0: కానీ ఇంక దేనితో నీవు సాధించగలవు?
1: What that you can achieve?
0: కార్బన్ డయాక్సైడ్ ను మనం తీసుకుంటున్నాము.
1: Carbon dioxide you are accepting.
0: ఆక్సిజన్ వదల పెడుతున్నాము.
1: ఆక్సిజన్ యు ఆర్
0: మానవుని యొక్క చెడ్డ సంకల్పము.
1: దిస్ ఇస్ ద బ్యాడ్.
0: ఆక్సిజన్ తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ అంపాలి.
1: ఇన్హేల్ ఆక్సిజన్, ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్.
0: అది ఈ వృక్షములంతా చేసేటువంటి పరోపకారం.
1: అండ్ యు ఆల్సో ఫైండ్ ద ట్రీస్ సాక్రిఫైస్.
0: పరోపకారం చేస్తున్నాయి.
1: Trees sacrifice.
0: గోవులు పరోపకారం చేస్తున్నాయి.
1: And also the
0: ప్రాణులు పరోపకారం చేస్తున్నాయి.
1: All of the beings.
0: జంతువులు పరోపకారం చేస్తున్నాయి.
1: Animals sacrifice.
0: కానీ జంతువులు కంటే హీనమైపోతున్నాడు ఈనాటి మానవుడు.
1: Man has become much worse than animals.
0: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఏమాత్రము చేయటం లేదు.
1: There is no trace of help anywhere.
0: దానికును స్వార్థము స్వప్రయోజనమే.
1: Everything carries with it the trend of selfishness.
0: ఈ స్వార్థ స్వప్రయోజనము కేవలం ఏమిటది? పశుత్వము యొక్క లక్షణాలే.
1: Selfishness and self-interest are the qualities of beasts.
0: మానవుని యొక్క లక్షణములు కాదు.
1: ఇస్ నాట్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు సత్య స్వరూపుడు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: శాంత స్వభావుడు.
1: ఇస్ ద వన్ ఆఫ్ పీస్.
0: ఈ సత్య ధర్మ ప్రేమల చేతనే జీవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్స్ లైఫ్ ఇస్ సస్టైన్డ్ బై ద ట్రూత్, రైచ్యూస్నెస్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు సత్యం వద, ధర్మం చెర.
1: Therefore, since ancient days, it has been said, speak truth and follow righteousness. They are the signs of the sanctity of our tradition.
0: సత్యాన్ని నీవు ఎప్పుడు కూడా మరవద్దు.
1: Never forget truth.
0: సత్యమునందుండే సర్వము సృష్టించే.
1: Right from the position of truth,
0: yes. సత్యమునందు అడగే సర్వ సృష్టి.
1: Out of truth, the whole creation has emanated.
0: స్థలమేది కలుగొన్నా.
1: The universe is sustained by truth.
0: సత్వమిది చూడనయ్యా.
1: The universe ultimately merges in truth. Understand the pure unsullied truth.
0: శుద్ధ పరబ్రహ్మము.
1: That is pure unsullied principle of truth.
0: ఇటువంటి పరబ్రహ్మం అనేటువంటిది ఎక్కడ ఉంది?
1: That supreme, the cosmic principle.
0: పరపదార్థం ఎందు కాదు, తన ఎందే ఉంటున్నది.
1: It's nothing outside, it is within you.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి పదార్థాన్ని ఈనాడు వదిలిపెడుతున్నాము.
1: We have forgotten, we are giving it up. That eternal truth.
0: ఏదో మనకు గోచరము కానటువంటి దాన్ని మనం చదువుతున్నాము, దానికి సాధన చేస్తున్నాము.
1: In fact, you read and you want to experience that.
0: సాధనగా ఏమిటి?
1: What is spiritual practice?
0: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
1: సాధన, spiritual practice meant converting the bad into good.
0: అది ఏ మనం సాధన?
1: That is the spiritual practice.
0: కానీ ఈనాటి సాధన ఏం చేస్తున్నాం?
1: What are we doing today?
0: మంచిని మరిచిపోతున్నాం, చెడ్డను స్వీకరిస్తున్నాం. అదే సాధన.
1: But the practice today is to accept bad and forgetting good.
0: సాధన యొక్క అర్థాన్ని ఇప్పుడు నువ్వు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Aspirant is not knowing the meaning of sadhana.
0: Sadhana.
1: Sadhana.
0: Sadhana ఏంటి? ఆత్మతత్వము.
1: Sa means the spirit or the self.
0: అదే మన వెల్త్.
1: That is our wealth.
0: అదే మన హెల్త్.
1: That is our health.
0: ఆ సాను సత్యమైన మార్గంలో ప్రవేశించుకోవాలి.
1: దట్ సా ద స్పిరిట్ సెల్ఫ్, లెట్ ఇట్ బి ఇన్ ట్రూత్ఫుల్ పాత్.
0: ఈనాడు ధనం కోసం పాటలు పడుతున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ మనీ టుడే.
0: ఆరోగ్యాల కోసం పాటు పడుతున్నాము.
1: వి వాంట్ గుడ్ హెల్త్.
0: ఆనందం కోసం పాటు పడుతున్నాము.
1: వి వాంట్ హ్యాపీనెస్.
0: ఈ ఆనందం ఎక్కడుంది?
1: వెర్ ఇస్ హ్యాపీనెస్?
0: ఈ ఆనందం నీ జన్మస్థానమే.
1: అండ్ దట్ యువర్ సెంటర్ ఆఫ్ యువర్ ప్లేస్ ఆఫ్ యువర్ లైఫ్.
0: నీ పుట్టినది ఆనందం నుంచినే.
1: యు ఆర్ బోర్న్ ఇన్ ప్లేస్.
0: ఇలాంటి ఆనందం నీ జన్మస్థానం అయినప్పుడు దీన్ని నీవెందుకు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు?
1: యు హావ్ ఫర్గాటన్ యువర్ బర్త్ ప్లేస్ అండ్ నేటివిటీ, ద బ్లెస్.
0: వారి మాటలు, వీరి మాటలు, వీరి మాటలు నమ్ముతున్నామే కానీ తన హృదయం వాక్కును అంతర్భావాన్ని ఎవరు కూడా నమ్మటం లేదు.
1: యు ఆర్ ప్రిపేర్ టు లిసన్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ ఎవ్రీబడి టామ్ డిక్ అండ్ హారీ.
0: అది ఏ చెప్తుండది?
1: దట్స్ వాట్ ఇస్ సేడ్.
0: ఏ విధంగా చెప్తుంది? 21,600 పర్యాయములు. సో హం సో హం, నేనే దైవం, నేనే దైవం అంటున్నారు.
1: ఇన్ ది వెరీ బ్రీతింగ్ ప్రాసెస్ 21,600 టైమ్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ప్రిన్సిపల్ ఇస్ టాట్ టు యూ.
0: నీ అంతర్వాణిని నీవు నమ్మటం లేదు.
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ యువర్ ఇన్నర్ వాయిస్.
0: బయట శబ్దాన్ని ఎట్లా నమ్మగలుగుతున్నావు?
1: హౌ డు యూ బిలీవ్ ది ఎక్స్టర్నల్
0: సౌండ్?
1: యు ఆర్ మ్యాన్.
0: కనుక ఇలాంటి పిచ్చివారినంతా కూడా భక్తి కింద భావం వేసుకుని అనేక రకమైనటువంటి మార్గంలో అనుసరిస్తున్నారు.
1: సచ్ మ్యాడ్ పీపుల్ ఫాలో డిఫరెంట్ పాత్స్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్.
0: నాట్ మ్యాడ్ బ్యాడ్.
1: దే ఆర్ నాట్ ఓన్లీ మ్యాడ్, దే ఆర్ బ్యాడ్ ఆల్సో.
0: కనుక ఇలాంటి వారందరూ కూడా దీన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫాలో సచ్ మ్యాడ్ బ్యాడ్ పీపుల్.
0: దైవత్వం ఎక్కడ ఉన్నదంటే నీ యందే ఉంటున్నది.
1: వేర్ ఈస్ గాడ్? హీస్ ఇన్ యూ.
0: నేను చెప్పాను, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: Bhagavan said that your body is the temple, indweller is God.
0: Ee body temple ayin tarvata jeevude devude aynadu.
1: When once the body is the temple, indweller is God naturally.
0: Anni dehamulu kuda nu temples ae.
1: All bodies are temples here.
0: Ee temples lo unnatundi anni jeevulu kuda nu devude.
1: All that inner one is divine.
0: Kaniki daani enduku deshisthunnavu? Neeniki enduku krodha padutunnavu? Neenu enduku premisthunnavu?
1: Why are you angry with one? Why do you love another one?
0: Ee bheda bhavamle undakoddu.
1: Don't have difference.
0: Anni devalayamulu kuda nu okkate.
1: All temples are one.
0: Prathi దేవాలయంనందు కూడా ప్రతిష్ఠింపబడినటువంటిది జీవుడు ఒక్కడే.
1: ఇన్ ఎవ్రీ టెంపుల్ దేర్ లైస్ ఇన్స్టాల్డ్ ద డైటీ ఆఫ్ ద సెల్ఫ్.
0: దేనిని కూడా తిరస్కార పురస్కారంతో దీన్ని మనము ప్రతిష్ఠించకూడదు.
1: యూ షుడ్ నాట్ ఇన్స్టాల్ విత్ ఏ బ్లేమ్ ఆర్ ఎ బ్లెమిష్.
0: తిరస్కార పురస్కారములంతా కూడా కేవలము ఒక దుర్గుణముల యొక్క లక్షణాలే.
1: ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అండ్ ద బ్లెమిష్ ఆర్ ద సైన్స్ ఆఫ్ వీక్నెస్.
0: అందరినీ ప్రేమించటమే సరైనటువంటి లక్షణము.
1: లవ్ ఆల్ ఇట్స్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: The best way to love God is to love all, serve all.
1: The best way to love God is to love all and serve all.
0: కనుక అందరి యందు ఉండేటువంటి ఒక ప్రేమ స్వరూపుడు ఒక్కడే.
1: Understand the principle of love in everyone.
0: కనుక ఆ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: We have to foster, develop that love.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to understand, recognize.
0: ఆ ప్రేమకే బ్రహ్మ అని పేరు.
1: And this love is God, Brahma.
0: ప్రేమకి దేవుడు అని పేరు.
1: Love is God.
0: ఆ ప్రేమకి ఎరుక అని పేరు.
1: And love is awareness.
0: ఆ ప్రేమకి దైవము అని పేరు.
1: Love is God.
0: అంత దైవానికి ఇన్ని నేమ్స్ ఉన్నాయి.
1: God has so many names.
0: అహం అది కూడా దైవమే.
1: అహం is divine.
0: ఎందుకంటే అహం నేనే.
1: అహం ఐ.
0: అహం బ్రహ్మాస్మి అంటే రెండవుతుంది తిరిగి.
1: వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ,
0: నేను బ్రహ్మ అంటే నేను బ్రహ్మ రెండుగా ఉంటుంది. అది ఇది ద్వైతమే.
1: ఇఫ్ యూ సే ఐఎమ్ గాడ్ ద డ్యువాలిటీ ఎగ్జిస్ట్. ఐ యామ్ గాడ్.
0: అహం అహం అది అద్వైతం.
1: నాట్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్ ట్రూ. నో, అహం అహం ఐఎమ్ ఐ.
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: నేను పలాందాన్ని కాదు, పలాందాన్ని కాదు.
1: ఐఎమ్ నాట్ దాట్ అండ్ ఐఎమ్ నాట్ దిస్.
0: అప్పుడు నీ వేరైనట్టు అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ డ్యువాలిటీ.
0: నాదే అనుకుంటే ఇది వేరే చేసినట్టు అవుతుంది.
1: ఇఫ్ యు దిస్ ఇస్ మైన్, దట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇది నేనే.
1: ఐఎమ్ ఐ.
0: ఇది నేనే.
1: దిస్ ఇస్ ఐ.
0: ఇది నేనే.
1: ఐఎమ్ ఆల్సో.
0: ఇది నేనే.
1: ఇస్ ఐ.
0: ఇది నేనే. అంతా నేనే.
1: ఇట్స్ ఓన్లీ దిస్ ఐనెస్, ద స్పిరిట్ ఆఫ్ ఐ.
0: రూపనామాలు ప్రత్యేకంగా ఉంటున్నాయే కానీ
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. ఎవ్రీథింగ్ ఇస్ వన్ ఓన్లీ.
0: శృంగారములు వేరు, బంగారమొక్కటే, పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్, ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్.
0: జీవ జంతువులు వేరు, జీవుడు ఒక్కడే.
1: ద లివింగ్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది ఇండ్వెలర్ ఇస్ వన్.
0: దర్శనంబులు వేరు, దైవం ఒకటే.
1: పార్ట్స్ ఆర్ మెనీ, గాడ్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
1: ఫ్లవర్స్ ఆర్ ఆఫ్ మెనీ వెరైటీస్ బట్ వర్షిప్ ఇస్ వన్.
0: కేవలము భ్రాంతి నిమిత్తమై వీడు దీన్ని దాన్ని నేను పూజిస్తున్నాడే కానీ ఇవంతా కూడా ప్రాకృతమైన భావములే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇల్యూజరీ. ఇట్ ఇస్ వన్ ఆఫ్ డెల్యూషన్ ఇఫ్ యూ గో బై డైవర్సిటీ.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనిని మనం ప్రార్థిస్తూ కూర్చుంటే మనకు ప్రాప్తమే లభిస్తుంది.
1: ఇఫ్ యు గో ఇన్ ద వరల్డ్లీ సెన్స్ యూ విల్ హ్యావ్ వరల్డ్లీ రిజల్ట్.
0: నెగటివ్ థాట్స్
1: దీస్ ఆర్ ఆల్ నెగటివ్ థాట్స్.
0: ఈ నెగటివ్ థాట్స్ చింతించనేకూడదు.
1: నెవర్ కన్సిడర్ నెగటివ్ థాట్స్.
0: పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్
1: ఎంటర్టైన్ పాజిటివ్.
0: అదే నీ ఆత్మతత్వము
1: పాజిటివ్.
0: అదే నీ చైతన్య తత్వము
1: పాజిటివ్.
0: అదే నీ ప్రేమ తత్వము.
1: అదే
0: నీ శాంతి తత్వము.
1: పీస్.
0: అదే నీ ఆనందత్వం.
1: అండ్ బ్లిస్ ఇస్ పాజిటివ్ ఆల్ త్రూ.
0: ఆనందం అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
1: బ్లిస్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: మన ఎందే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
0: అనగా ఈ దేహం నందే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ విత్ ఇన్ ద బాడీ.
0: కూడా నీవు కాదు.
1: యు ఆర్ నాట్ ద బాడీ ఐదర్.
0: ఇది నా దేహము.
1: ఇస్ మై బాడీ.
0: దేహం నేను కాదు.
1: ఐ ఆమ్ నాట్ ద బాడీ.
0: నా కర్చీఫ్. కర్చీఫ్ వేరు, నేను వేరు. నా దేహం అంటే నా దేహం వేరు, నేను వేరు.
1: ఇస్ మై కర్చీఫ్. ఐ ఆమ్ సెపరేట్ ఫ్రమ్ కర్చీఫ్. యూ సే దిస్ మై బాడీ, ఐ ఆమ్ సెపరేట్ ఫ్రమ్ మై బాడీ.
0: కనుక నీ బాడీ నేను కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: బాడీ లైక్ వాటర్ బబుల్.
1: బాడీ లైక్
0: ఇన్స్ట్రుమెంట్.
1: ఇట్స్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్.
0: ఇన్స్ట్రుమెంట్ కానీ ఇన్స్ట్రుమెంట్ నేను చెప్పడానికి వీలవుతుందా?
1: కెన్ ఐ సే ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్? నో.
0: కాదు. దీన్ని ఉపయోగపెడుతున్నాను నేను.
1: ఐ మేక్ యూజ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్.
0: ఉపయోగపెడుతున్నాను.
1: ఐ యూజ్ ఇట్.
0: నా నిమిత్తమే నేను ఉపయోగపెడుతున్నాను.
1: ఫర్ మై ఓన్ కన్వీనియన్స్.
0: పరుల కోసం కాదు, పరుల అనేటువంటి వారు నేను.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్. ఇట్స్ ఓన్లీ ఐ.
0: నేను ఒక వస్తువుని ఇష్టపడుతున్నాను.
1: ఐ లైక్ వన్ ఆబ్జెక్ట్.
0: ఆ వస్తువు ఇష్టం కోసం నేను ఇష్టపడుతున్నానా?
1: ఐ డోంట్ లైక్ వన్ పర్టికులర్.
0: నేను ఆపిల్ తినాలని ఆశిస్తున్నాను.
1: ఐ వాంట్ ఆపిల్.
0: ఆపిల్ తృప్తి కోసం నీవు ఆపిల్ తింటున్నావా?
1: ఐ ఎమ్ నాట్ ఈటింగ్.
0: కాదు, నీ తృప్తి కోసం ఆపిల్ తింటున్నావు.
1: ఐ ఎమ్ నాట్ ఈటింగ్ ఆపిల్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆపిల్ ఫర్ మై ఓన్ సెల్ఫ్.
0: ఒక్కటి కూడా నువ్వు తన తృప్తి కోసమే తాను వినియోగించుకుంటున్నాడు కానీ ప్రపంచాన్ని, ప్రపంచం యొక్క తృప్తి కోసం కాదు.
1: సో ఎవ్రీ యాక్షన్ ఇస్ డన్ ఫర్ వన్స్ ఓన్ హ్యాపీనెస్.
0: తృప్తి లేదు, అసంతృప్తి లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ ఎస్ సచ్ హాస్ గాట్ సాటిస్ఫాక్షన్ నార్ డిస్సాటిస్ఫాక్షన్.
0: అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఎవ్రీథింగ్ ఇస్ సెల్ఫ్ సెంటర్డ్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ సాక్రిఫైస్ వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ బోర్న్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సాక్రిఫైస్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవత్వం అనగా మనకంటే వేరైనటువంటిది కాదు.
1: గాడ్ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: దైవత్వం అంత తన యందే ఉంటున్నది.
1: గాడ్ ఈస్ ఇన్ యూ, విత్ ఇన్ యూ.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు మన గుణములే మార్పు చెందుతున్నాయి.
1: ఓన్లీ ది అట్రిబ్యూట్స్ లీడ్ టు డైవర్సిటీ.
0: ఆహార విహారంతో లభించేటువంటివి.
1: దట్స్ ఆల్ డ్యూ టు అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: కామ క్రోధ లోభ మోహ మత్సంతా కూడా దేహ అనుభవమానంతో వచ్చేటువంటివి.
1: ది యాంగర్, ది హేట్రెడ్, అవరెస్, ఆల్ దీస్ ఆర్ అవుట్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
0: దయ, సహనము, సానుభూతి ఇవంతా హృదయం నుంచి ఆవిర్భవించేటువంటివి.
1: ది లవ్, ది కంపాషన్, ది ట్రూత్ అండ్ సాక్రిఫైస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్.
0: కనుక అవియే స్వధర్మములు.
1: These are the qualities of the
0: self-dharma.
1: The other are
0: panikirani dharmamule paradharmamulu.
1: All that useless are paradharma.
0: Kani swadharmamu anantakunu swapriyojanam kosam vachetuntivi.
1: Swadharma, the one's own reality, self.
0: స్వస్వరూపాన్ని దర్శించే కోసం వచ్చేటువంటివి.
1: ఇట్ దే ఆల్ హెల్ప్ యూ టు రియలైజ్ ద సెల్ఫ్.
0: స్వానందమును అనుభవించే కోసం వచ్చేటువంటివి.
1: అండ్ దే హెల్ప్ యూ టు ఎక్స్‌పీరియన్స్ ద సెల్ఫ్.
0: కనుక మన ఆనందమును మనమే అనుభవించాలి.
1: యూ కెన్ ఎక్స్‌పీరియన్స్ యువర్ ఓన్ బ్లెస్.
0: ఇంకొకరు కాదు, ఇంకొకరు అనేటువంటి వారే లేరు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ ఇన్ రియాలిటీ.
0: ఒక అద్దాల మేడలో పోయి నీవు ప్రవేశిస్తే,
1: ఇఫ్ యూ గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్,
0: ఎదువైపు చూసినా నీ ప్రతిబింబమే.
1: గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్, యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: ఆ ప్రతిబింబంలో నీవు నిన్ను నీవు చూసుకుంటున్నావు.
1: యూ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఎవ్రీ మిర్రర్.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల నీ ముఖం రౌండ్ అయితే ఆ అద్దంలో టాల్ గా కనిపిస్తుంది.
1: హౌఎవర్ ఇన్ సర్టన్ మిర్రర్స్ యువర్ ఫేస్ ఇస్ రౌండ్, బట్ దేర్ ఇట్ యూ అపియర్ వర్టికల్.
0: నీ ఫేస్ యొక్క దడ్మన్ తప్పు కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ యువర్ ఫేస్.
0: అద్దం యొక్క తప్పు.
1: మిస్టేక్ లైజ్ ఇన్ ద మిర్రర్.
0: అదే ప్రకృతి.
1: సో ది మిర్రర్ ఇస్ నేచర్.
0: ప్రకృతి యొక్క దోషముల చేతనే మనలో దోషం ఉన్నట్టుగా భావిస్తున్నాం.
1: బికాజ్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇన్ ద నేచర్ యూ థింక్ దట్ మిస్టేక్స్ ఆర్ ఇన్ యూ.
0: కాదు కాదు.
1: నో.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడికి అద్దం పైన ఏమాత్రము నెపం వేయడు.
1: ద వన్ హూ హాస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది మిర్రర్ ద నేచర్.
0: నాకు ఎడమ వైపున మచ్చం ఉంది అని నేను నిజంగా గుర్తించుకుంటే ఆ అద్దంలో కుడివైపున కనపడితే ఎట్లా నేను నమ్ముతాను?
1: ఇఫ్ యూ ఫైండ్ ది మోల్ ఆన్ మై లెఫ్ట్ పార్ట్, ఇఫ్ ఐ సీ ఇట్ ఆన్ ది రైట్ సైడ్ ఇన్ ద మిర్రర్, హౌ కెన్ ఐ బిలీవ్ ఇట్?
0: కనుకనే తన దీనిపైన తాను నమ్మకం కలిగినప్పుడే పరదాన్ని ఏమాత్రము నమ్మడు.
1: ఇఫ్ యూ గాట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ బి క్యారీడ్ అవే బై అదర్స్.
0: కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడే ఎవరేం చెప్పినా నమ్ముతూ పోతుంటాడు.
1: ద వన్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ బి క్యారీడ్ అవే బై ఆల్ దట్ గోస్ ఆన్ అరౌండ్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్.
0: ఎందుకంటే నీవు ఒక మనిషివి.
1: యు ఆర్ ఎన్ ఇండివిడ్యువల్.
0: నీకు ఒక మనసు ఉంది.
1: యు హావ్ మైండ్.
0: నీకు ఒక అభిష్టం ఉంది.
1: యు హావ్ గాట్ ద
0: లైఫ్. నీకు ఆనందం ఉంటుంది.
1: యు హావ్ గాట్ హ్యాపీనెస్.
0: నీ తత్వాన్ని నీవు అనుభవించు.
1: ఎక్స్‌పీరియన్స్ యువర్ ఓన్ రియాలిటీ.
0: ఇది కేవలం దైవాగ్నితే నీవు పూనుకోవాలి. కానీ పరుల యొక్క ఆజ్ఞకి ఏమాత్రము తల వంచరాదు.
1: యూ షుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్, నాట్ ది కమాండ్ ఆఫ్ ఫెలో మెన్.
0: కనుకనే నీకు నీవు ప్రతి ఒక్కదాన్ని కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: నో యువర్ సెల్ఫ్, నో దై సెల్ఫ్ ఫస్ట్.
0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా ప్రేమస్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది పర్సనిఫికేషన్
0: ప్రేమ లేనిటువంటి వ్యక్తి ఇక్కడ ఎక్కడ కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ నన్ వితౌట్ లవ్.
0: కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని ఎందుకు ప్రేమ ఉంటుంది.
1: ఆఫ్ కోర్స్ ఈచ్ వన్ హస్ గాట్ హిస్ ఓన్ లైక్స్ ఇన్ దిస్
0: లైఫ్. ఇవన్నీ కూడా ప్రేమయోగ మార్గములే.
1: దే ఆర్ ఆల్ ద ప్రేయోగ మార్గ.
0: బహిర్ముఖమైనటువంటి దాన్ని ప్రేమించేదంతా కూడా ప్రేయోగ మార్గమే.
1: ఆల్ దట్ దట్ గోస్ ఆఫ్టర్ ది ఎక్స్టర్నల్ ఇస్ ప్రేయర్.
0: శ్రేయస్సు కాదు.
1: ఇస్ నాట్ శ్రేయస్.
0: శ్రేయస్సును ప్రేమించాలంటే దైవాన్ని ఒక్కడే ప్రేమించాలి.
1: బీ ఆఫ్టర్ శ్రేయస్ ఇన్ వర్డ్ లవ్ గాడ్.
0: అది ఏ శ్రేయో మార్గము.
1: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ శ్రేయస్.
0: ఆ యొక్క గుణములన్నీ కూడా ఆ యొక్క శ్రేయస్ నుంచినే లభిస్తుంటాయి.
1: ఆల్ దీస్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఇన్ శ్రేయో మార్గ, ద పాత్ ఆఫ్ శ్రేయస్.
0: కనుక స్వధర్మాన్ని మనం అనుసరించాలి, ఆత్మధర్మాన్ని.
1: వీ హావ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ద సెల్ఫ్. స్వధర్మ
0: పరధర్మాన్ని మనం ఏమాత్రం అనుసరించకూడదు.
1: నాట్ పరధర్మ పాత్ లీడింగ్ టు ద వరల్డ్.
0: కొన్ని సమయంలో కొన్ని రకమైన మార్గంలో అనుసరించవలసి వస్తుంది.
1: అట్ టైమ్స్ యు మే హావ్ టు ఫాలో డిఫరెంట్ పాత్స్.
0: ఒక కడవ నీళ్లలో ముంచినామంటే
1: ఇఫ్ యూ జస్ట్ డిప్ ఎన్ ఎర్దన్ పాట్
0: ఇన్ ద రివర్, కడవ నీరే ఉంది, దాని ప్రక్కన చుట్టూ నీరే ఉంది.
1: దేర్ ఇస్ వాటర్ ఇన్ ద పాట్ అండ్ వాటర్ అరౌండ్ ద పాట్.
0: కనుక లోపల వెలుపల కూడా ఒకే వాటరే ఉంటుండాలి.
1: ద సేమ్ వాటర్ ఇన్సైడ్ అండ్ ఔటర్ ఎగ్జిస్ట్.
0: కనుక అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎవ్రీవేర్.
0: నీ లోపల నీ వెలుపల చుట్టూ ప్రక్కల సర్వత్ర కూడా ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఏకత్వాన్ని మనం గట్టిగా విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎలాంటి అభ్యంతరాలు వచ్చినప్పటికీ దాన్ని ప్రక్కకు నెట్టివేయాలి.
1: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ఆబ్స్టకల్స్ ఇన్ అవర్ వే, బట్ వీ హావ్ టు రిమెంబర్ గాడ్.
0: నీకు ఒక మనసు ఉంది.
1: యు హావ్ మైండ్.
0: నీకు ఒక సంకల్పం ఉంది.
1: యు హావ్ గాట్ ఎ థాట్.
0: నీకు ఒక దీక్ష ఉంది.
1: యు హావ్ గాట్ ఎ డిటర్మినేషన్.
0: ఆ దీక్షని నీవు సాధిస్తూ పోవాలి.
1: ఫాలో యువర్ ఓన్ పాత్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ అచీవ్.
0: అటువంటి నీ దీక్షను నీవు వదిలిపెట్టి
1: యు గివ్ అప్ యువర్ డిటర్మినేషన్.
0: పరదీక్షను నీవు ఫాలో చేస్తూ పోతే
1: యు ఫాలో అదర్ పాత్స్.
0: వచ్చేది ఏమిటింది?
1: వాట్ దట్ యు గెట్?
0: ఉన్నది కూడా ఊడిపోతుంది.
1: అండ్ యు ఆల్సో లూజ్ ది ఎగ్జిస్టింగ్ థింగ్ ఆన్ హ్యాండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: చదువుతున్నారు,
1: యు స్టడీ.
0: దేనికోసం చదువుతున్నారు?
1: వై డు యు స్టడీ?
0: ఉద్యోగాల కోసం చదువుతున్నారు.
1: ఫర్ జాబ్ యు లెర్న్.
0: ఉద్యోగాలు కూడా అవసరమే.
1: జాబ్స్ ఆర్ నెసెసరీ.
0: ప్రాకృత విద్యలు,
1: దట్స్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: అవి లౌకిక విద్యలు.
1: ఫిజికల్ నాలెడ్జ్, సెక్యులర్ నాలెడ్జ్,
0: భౌతిక విద్యలు,
1: సెక్యులర్ నాలెడ్జ్.
0: కానీ దానితో పాటు సాంస్కృతిక విద్యలు కూడా మనం ప్రయత్నించాలి.
1: అలాంగ్ విత్ ది వరల్డ్లీ నాలెడ్జ్ యు హావ్ టు హావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: అది ఏ శ్రేయో మార్గం.
1: The spiritual knowledge is prayer. Worldly knowledge is prayer.
0: ప్రతి మానవుడికి కూడా రెండు ఉంటున్నాయి.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టూ.
0: అది లెఫ్ట్ అండ్ రైట్.
1: లెఫ్ట్ అండ్ రైట్.
0: ఈ రెండు చేతులు ఇచ్చిండే దేనికోసమని?
1: వై టూ హ్యాండ్స్ ఆర్ గివెన్?
0: ఈ రెండు ద్వారా నీకు పనిచేసి రెండింటి యొక్క ఏకత్వం చేతనే పనిచేయాలి.
1: యూ వర్క్ విత్ బోత్ హ్యాండ్స్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ.
0: అనేక పర్యాయాలను మీకు చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
0: ఎందుకోసం మనం నమస్కారం చేస్తున్నాము?
1: వై డు వి నమస్కార?
0: ఈ రెండు చేతులు ఎందు 10 వేళ్లు ఉన్నాయి.
1: అండ్ ది టూ హ్యాండ్స్ హావ్ గాట్ ది 10 ఫింగర్స్.
0: ఇది ధర్మ మార్గమునకు ఇచ్చేటువంటిది.
1: వన్ ఈజ్ ఆఫ్ ధర్మ, రైట్.
0: ఇది ప్రాపంచిక ధర్మం కోసం ఇచ్చేది.
1: అదర్ ఈస్ ఫర్ ద వరల్డ్.
0: ఇది 5 వేళ్లు.
1: హియర్ 5.
0: ఇది 5 వేళ్లు.
1: హియర్ ఆల్సో 5 ఫింగర్స్.
0: ఐంతిని ఏకత్వం చేయటమే నమస్కారము.
1: Join both the hands, the 10 fingers. That is namaskara.
0: కనుక ఏకత్వం గావించటమే నమస్కారము.
1: This unifying thing is namaskara.
0: భిన్నత్వం గావించకూడదు.
1: Not diversification.
0: చాలా మంది ఇప్పుడంతా నమస్కారం అండి, నమస్కారం అండి అంటుంటారు.
1: People do namaskara with one hand.
0: ఏమిటి అంటే పెట్టుకుని తలగొట్టుకోవటం.
1: You are only hitting your head, that's all.
0: వాడి కర్మకు వాడు తలగొట్టుకుంటున్నాడు.
1: You are just repenting for your destiny, hitting your head.
0: నమస్కారము.
1: నమస్కారం.
0: నమ అహంకారం లేనటువంటిదే నమస్కారం.
1: ద వర్డ్ నమస్కార మెంట్ ద స్టేట్ ఆఫ్ ఈగోలెస్నెస్.
0: అహంకారం ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎన్ ఈగో.
0: నమ అనగా నేను కాదు.
1: నమ
0: మమ అనగా నేను.
1: ఐఎమ్ నాట్
0: మమ అనేటువంటి దాన్ని నేను కాదు. నమ నేను కాదు.
1: యువర్ ఈగోలెస్నెస్, ఐ అబ్సెన్స్ ఆఫ్ ఐనెస్.
0: ఈ అహంకారం ఉండినంత వరకు మానవుని అతపతనం చేస్తుంటుంది.
1: ఈగో నేచురలీ రూయిన్స్ యూ.
0: ఈ అహంకారం ప్రవేశపెట్టకూడదు.
1: డోంట్ బి ఈగోయిస్టిక్.
0: కొన్ని దురాశలు ఉంటాయి.
1: యు మే హావ్ ఎక్సెసివ్ డిజైర్.
0: దురాశలంతా దుర్గుణమైన ఆశలుగా మార్చుకోకూడదు.
1: ఓవర్ అంబిషన్ విల్ మేక్ యూ వికెడ్.
0: ఆశ ఉండవచ్చును.
1: ఎస్, యూ కెన్ హావ్ డిజైర్.
0: ఏ ఆశ?
1: వాట్ డిజైర్?
0: దైవాపేక్ష ఆశ.
1: అండ్ యూ షుడ్ డిజైర్ గాడ్.
0: కనుకనే మీరా, సక్కుబాయి, వీరందరూ కూడా ఆ విధమైనటువంటి స్వాపేక్షను ఆశిస్తూ వచ్చారు.
1: మీరా, సక్కుబాయి, దే డిజైర్డ్ గాడ్, నాట్ వరల్డ్లీ థింగ్స్.
0: తమను తాము ప్రేమిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ లవింగ్ దేర్ స్పిరిట్.
0: ఈ దేహం నందు ఉన్నటువంటి వాడు పరమాత్ముడే.
1: గాడ్
0: లేరు.
1: God is in you.
0: అన్యులకు ఎవరికి ఇక్కడ స్థానం లేదు.
1: And there's no chance for others to be in.
0: నా ఫ్రెండ్ అంటారు, ఫ్రెండ్ లోపల చేర్చుకోవడానికి వీలవుతుందా?
1: You say so and so is your friend. Is he present in you?
0: ఫ్రెండ్ బయట వాడే.
1: Friend is outer one.
0: కానీ రియల్ ఫ్రెండ్ ఎవరు?
1: Who is the real friend?
0: అతనే గాడ్.
1: God is the only real
0: అతని
1: friend.
0: అతని లోపల చేర్చుకోవడానికి వీలవుతుంది.
1: And he is in you.
0: ఇంకెవరిని చేర్చడానికి వీలు
1: కాదు. నో వన్ కెన్ గెట్ హిమ్.
0: ఒకే హార్ట్.
1: ఓన్లీ వన్ హార్ట్.
0: నాట్ డబుల్ సోఫా.
1: నాట్ డబుల్ సోఫా.
0: మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్.
0: ఓన్లీ వన్ చైర్.
1: ఇస్ ఓన్లీ వన్ చైర్.
0: అందులో ఒక్కరికి మాత్రమే స్థానం.
1: ఓన్లీ వన్ హాస్ గాట్ ఛాన్స్ టు సిట్ దేర్.
0: ఆ విధమైనటువంటి భావం చేత మనం ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే మనకు ఆనందమే, పరిసరముల ప్రాంతం వారికి కూడా ఆనందమే కలుగుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ విత్ ది స్పిరిట్ వీ బి బ్లిస్ఫుల్ అండ్ పీపుల్ అరౌండ్ అస్
0: శాంతి కలుగుతుంది.
1: ద హోల్ ఫ్యామిలీ విల్ బి పీస్ఫుల్.
0: కానీ కుటుంబానికి శాంతి కలిగినప్పుడు గ్రామానికంతా శాంతి లభిస్తుంది.
1: When the family is at peace, the whole village will
0: enjoy
1: peace.
0: గ్రామంతా శాంతిగా ఉండంటే దేశమంతా శాంతిగా వస్తుంది.
1: When villages are peaceful, the whole country will be in
0: peace. కానీ ఈనాడు మనం శాంతి శాంతి శాంతి చెప్తున్నాం.
1: We repeat శాంతి peace thrice.
0: ఆ శాంతి చెప్పేవాడి ఎందే లేదు.
1: The one who says that is
0: ఎవరికి
1: peaceless.
0: శాంతి.
1: Then how do you expect peace in others?
0: శాంతి అనేటువంటిది కేవలము చెప్పుకోవటం వల్ల వచ్చేటువంటిది కాదు.
1: Peace you cannot get it by utterance.
0: హృదయం నుండి దుర్భావం రాకుండా దాన్ని అణగదొక్కకోవటమే శాంతి.
1: See that you subdue all the wicked thoughts in you.
0: దుర్భావం మనయందు ఏమాత్రం పుట్టకుండా చూసుకోవటమే శాంతి.
1: See that bad thoughts do not originate at any point.
0: దుర్భావం మనయందు పుట్టినా అవి క్రమక్రమేణా పెరుగుతూ వస్తాయి.
1: The bad thoughts, when once they are entertained, they grow and more and more.
0: కనుకనే వారందరూ ఏకత్వం కోసమని పాటుపడుతూ వచ్చారు. ఆనాటి గోపికలు,
1: గోపికాస్ ఇన్ దోస్ డేస్ ఆల్వేస్ స్ట్రైవ్డ్ హార్డ్ ఫర్ యూనిటీ.
0: నేను శారీరకంగా ఉంటున్నాను.
1: ఓ గాడ్, ఐ హావ్ ద బాడీ.
0: కానీ ఈ శారీరకంగా నేను ఏనాడు విసర్జిస్తాను నాకు తెలియదు.
1: వెన్ ఐ వుడ్ గివ్ అప్ దిస్ బాడీ ఐ డు నాట్ నో.
0: కానీ నీవు కూడా శారీరకంగా వచ్చావు ఇక్కడ.
1: యు ఆర్ ఆల్సో హియర్ ఇన్ ఫిజికల్.
0: ఈ శరీరానికి ఆ శరీరానికి సన్ని సంబంధమైన బాంధవ్యం కుదరాలి.
1: దేర్ షుడ్ బి ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ బాడీ అండ్ ద డివైన్ బాడీ.
0: ఎట్లా కుదిరేది?
1: How is it possible?
0: వృక్షంబువై నీవు వల్లిల్లు చుండిన వల్లికనై నీకు అల్లుకొందు.
1: If you are there as a gigantic tree, I am the creeper that climb around you.
0: ఆ క్రీపర్ కూడా పక్కన పోకూడదు.
1: The creeper should not go hither and thither.
0: అల్లుకొని పోవాలి.
1: The creeper should climb around the tree.
0: నీవు పొలుపొందు చుండిన తుమ్మిదనై నేను తిరుగుచుందు.
1: If you are like a flower, I'll be like a honey bee humming around you.
0: అనంత ఆకాశమే నీవైనా,
1: ఇఫ్ యు ఆర్ ది ఇన్ఫినిట్ స్కై,
0: చిన్న చుక్కై నేను నీలోన చెలగుతుంది.
1: అండ్ దేర్ లైక్ ఎ షైనింగ్ టైనీ లిటిల్ స్టార్ అక్రాస్ ద స్కై.
0: ఇలాంటి ఏకత్వాన్ని కోరుతూ వచ్చారు ఆనాటి గోపిక.
1: గోపికాస్ ప్రేడ్ ఫర్ దట్ వన్నెస్ యూనిటీ.
0: మేరు పర్వతమే నీవైనా,
1: ఇఫ్ యూఆర్ ఎ మైటీ మౌంటైన్,
0: పరచుకుని పారేద నేను నీళ్లు సెల్లవేరునై.
1: అండ్ లైక్ ఎ వాటర్ ఫాల్స్,
0: వర సముద్రుడే నీవైనా,
1: if you are infinite ocean,
0: vahinavuchu nenu neelona aikyamagudu,
1: like a river I merge in you.
0: Adi ekatvaniki margamu.
1: That is the path to unity.
0: Ye matramo bhinnatvam anedi akkada jaragadaniki veelledu.
1: There is nothing like plurality.
0: Alanti ekatvam kosam manam prayatnam cheyali.
1: We have to make effort for that oneness or unity.
0: Bhinnatvaniki ye matram kudunu manam ప్రయత్నం చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ మేక్ ఇట్ డైవర్సిఫై.
0: సంకల్పమే మనలో చేరకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ థాట్ లీడింగ్ టు డైవర్సిఫై.
0: నీ గురువు కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, కుమారుడు కానీ, ఎవరైనా సరే అందరూ నా యొక్క ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ బి దట్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ సన్ ఇస్ ఓన్లీ వన్.
0: ఇది అంతా నీవు చెప్పుకోవటం కష్టమవుతుంది కనుక ఈ దేహం ఉంది.
1: You have got this body.
0: ఈ దేహంలో పంచభూతములే.
1: There are five elements are in this body.
0: ఈ దేహంలో పంచభూతములే.
1: So also your body.
0: కాబట్టి మనం ఇద్దరు ఒక్కటే.
1: So both are one.
0: దీనికి భిన్నత్వం ఎక్కడుంది?
1: వై డైవర్సిటీ.
0: నీ తల్లిలో ఉన్నటువంటిది పంచభూతములే.
1: మదర్ హ్యాస్ ఫైవ్ ఎలిమెంట్.
0: నీ తల్లిలో ఉన్నది పంచభూతములే.
1: సో ఆల్సో యువర్ ఫాదర్.
0: నీ మిత్రులో ఉన్నటువంటిది పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్.
0: కాబట్టి ఇది వస్తు అద్వైతం.
1: అండ్ దట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఇస్ డైవర్సిటీ డ్యూయలిజం.
0: కనుక అద్వైతం అనేటువంటిది ఒక్కొక్క పంచభూతములు ఎందుకు అద్వైతమే ఉంటుండాలి.
1: దేర్ ఫర్ ఫైవ్ ఎలిమెంట్స్ షో దిస్
0: భూతము లేనే లేదు.
1: And in fact, nothing to do with the cell.
0: ఎక్కడ వెతికినా చిక్కదు మనకు.
1: You cannot get it anywhere.
0: అయితే మానవుని యందు ఆరో భూతం కూడా ఒకటి ఉంది.
1: There is sixth element in man.
0: అది ఏ? పరమ ప్రేమ.
1: That is supreme love.
0: ఆ పరమ ప్రేమనే ఆరో గుణము.
1: That supreme love is the sixth element.
0: పరమ ప్రేమనే పరమాత్మ తత్వము.
1: That supreme love, sixth element is spiritual.
0: ఆ పరమాత్మ తత్వం అనేది తత్వం.
1: That is that thou art.
0: అదే నేను.
1: I am that.
0: ఈ రకమైనటువంటి ఏకత్వానికి మనం ప్రయత్నం చేస్తూ పోవాలి.
1: We have to make every effort to realize this.
0: దేహాభిమానంతో మనం కృంగిపోకూడదు.
1: We should not be frustrated because of the attachment. దేహాభిమానంతో
0: మనం పొంగిపోకూడదు.
1: We should not be extolled or elated.
0: ఈ పొంగనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should neither be elated nor frustrated with ego.
0: ఈ విధమైనటువంటి ఒక ప్రేమతత్వం చేతనే ఎంతటి ఆనందమైనా మనం పొందవచ్చును.
1: With the spirit of love, you can really experience bliss to any
0: lord.
1: స్టూడెంట్స్,
0: మనం ఎంత మందిని ప్రేమిస్తుంటామో అంత ఆనందం పెరుగుతూ ఉంటుంది.
1: యాజ్ యు లవ్ పీపుల్ మోర్ అండ్ మోర్ యు విల్ బి బ్లిస్ఫుల్ మోర్ అండ్ మోర్.
0: ఎప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది.
1: దిస్ గెట్స్ యాడెడ్ ఆన్ ప్లస్.
0: మనం ఎంత తక్కువ మందిని ప్రేమిస్తుంటామో మన ఆనందం కూడా అంత తక్కువైపోతుంది.
1: ఇఫ్ యు లవ్ ఓన్లీ ఫ్యూ పీపుల్ సో ఆల్సో ది బ్లిస్ గెట్స్ డిక్లైన్.
0: మనం అందరినీ ప్రేమిస్తాం.
1: లవ్ ఆల్.
0: ఏమి నష్టం వచ్చింది నీకు?
1: వాట్ లాస్ యు సఫర్.
0: నీవేకేమి నష్టం లేదు.
1: నో లాస్ వాట్
0: ప్రేమించు ఎంత ఆనందము.
1: లవ్ యుల్ బి వెరీ హ్యాపీ.
0: నవ్వుతాడు నీవు నవ్వుతావు.
1: హి స్మైల్స్ ఆల్సో యు స్మైల్.
0: ఈ విధంగా అందరూ నవ్వేటువంటి ఒక మార్గాన్ని మనం అనుసరించాలి.
1: లెట్ అస్ ఆల్ కీప్ స్మైలింగ్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్
0: ఎవరో మనం తిట్టాడని నీవు ఏడుస్తూ కూర్చుంటే వాడు నవ్వుతాడు నీవు ఏడుస్తావు. కాబట్టి నీవు ఇంకా నవ్వుతూ పోవాలి.
1: యు స్టిల్ లాస్ ఫర్దర్.
0: ఎందుకోసం?
1: వై?
0: ఆ విధంగా నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు.
1: హి సో హ్యాపీ బై క్రిటిసైజింగ్.
0: కాబట్టి వాడి ఆనందానికి నా తిట్టే మూల కారణము.
1: అండ్ సో ది అక్యుజేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మ్యాన్.
0: కాబట్టి నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు.
1: సో హి సో హ్యాపీ బై అటాకింగ్.
0: ఆనందాన్ని నా నుంచినే వానికి లభ్యమైపోయింది.
1: సో హిస్ హ్యాపీనెస్ ఇస్ డ్యూ టు మీ.
0: ఎంత ఆనందం, ఎంత ఆనందం, ఎంత ఆనందం.
1: హౌ హ్యాపీ హి ఇస్ బై క్రిటిసైజింగ్ మీ.
0: కనుక ఇలాంటి ఉత్సాహంతో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ బబ్లింగ్ ఎంథూసియాజం,
0: సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఇదే సరేశ్వర్యంలో.
1: సో ద సిక్స్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ కంటెయిన్ ద బబ్లింగ్ ఎంథూసియాజం, డైనమిజం,
0: ఎక్కడ
1: ఉంటాయి ఎనర్జీ
0: వెంటాడుతుంటాడు.
1: అండ్ నేచురల్లీ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ విల్ ఫాలో యూ త్రూ అవుట్.
0: కనుక
1: సో
0: నీరు, గాలి రెండు ఉన్న చోటనే ఆత్మ ఉంటుండాలి.
1: సో వేర్ దిస్ వాటర్ అండ్ ఎయిర్ దేర్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: కాబట్టి గాలిని ఏ స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఎయిర్.
0: కాబట్టి దేవుడు ఏ స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
0: గాడ్. నీరు ఏ స్థానం లేదు.
1: దేర్ ఇస్
0: నీరు బయటట్టు నీకు కనిపించకుండా ఉండొచ్చును.
1: యు మే నాట్ సీ వాటర్ ఆన్ ద సర్ఫేస్.
0: కానీ ఉంది భూమిలో.
1: బట్ దేర్ ఇస్ ప్రెసెంట్ వాటర్ ఇన్ డెప్త్.
0: కేవలం నీ యొక్క దుర్మార్గమైనటువంటి బుద్ధులు అభివృద్ధి కావడం చేతనే నీరు అట్టడుగునకు వెళ్లిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ యువర్ వికెడ్నెస్ ది వాటర్ హాస్ గాన్ డీప్ ఎనఫ్.
0: నీ దుర్మార్గపు జీవులను చూడటానికి ఇష్టం లేదు ఆ నీటికి.
1: దిస్ డివైన్ వాటర్ డస్ నాట్ వాంట్ టు సీ.
0: నీరు ఎందుకు చూడాలి?
1: ద వికెడ్ పీపుల్
0: అని వారికి నీరు తెప్పిస్తుంది తిరిగి.
1: అండ్ హౌఎవర్ ఇట్ పాసెస్
0: ఎలాంటి నీరు తెప్పిస్తుంది?
1: వాట్ సార్ట్ ఆఫ్ వాటర్?
0: దుఃఖంతో వచ్చేటువంటి కంటిదారం నీరు తెప్పిస్తుంది.
1: ద వికెడ్ పీపుల్ హ్యావ్ టు షెడ్ ద వాటర్ ద టియర్ ఆఫ్ గ్రీఫ్.
0: భగవత్ స్వరూపమైనటువంటి వాటర్ మధురమైనటువంటి వాటర్.
1: Whereas the divine water is nectar.
0: అది దానిని తోయం అని పిలిచారు.
1: And this divine water of bliss is తోయం.
0: ఆ తోయం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది?
1: When do you get that water?
0: భగవత్ నామాన్ని స్మరించే కొద్దీ తోయం అని బయలుదేరుతుంది.
1: As you sing the glory of God, you shed the tears of bliss.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమ తత్వము ప్రేమ చేతనే మనం పలకాలి.
1: The divine love has got to be realized by following a path of love.
0: భగవంతుని వచ్చేసి చిత్తచోరుడు అంటారు.
1: We say God చిత్తచోర.
0: భగవంతుడా నువ్వు పక్క దొంగవు.
1: యువర్ బిగ్ రాబర్.
0: భక్తులందరూ కూడా వీడిని పట్టుకుని కొడతారు.
1: అండ్ ఆల్ డివోటీస్ విల్ మ్యాన్ హ్యాండిల్ హిమ్.
0: ఇష్టం లేకపోతే పోనీ, భగవంతుని ఎందుకు దొంగ అంటున్నావు?
1: వై డు యూ కాల్ గాడ్ ఏ రాబర్, థీఫ్?
0: అట్ట కాదు, ప్రేమ చేత చిత్తచోర యశోదకే బా నవనీత చోర గోపాల్. చిత్త చోరాని పాట పాడుతుంటే వాడు కూడా దీంట్లో లీనమైపోయి వాడు కూడా పాట పాడతారు.
1: ద సేమ్ వర్డ్ వెన్ హి టేక్స్ ఎ మ్యూజికల్ టర్న్ కాల్ హిమ్ ఎ రాబర్, ది అదర్ జాయిన్ ఇన్ కోరస్.
0: ప్రేమ చేత నీవు పాట పాడు.
1: అవుట్ ఆఫ్ లవ్ విత్ లవ్ యు సింగ్.
0: ప్రేమ చేతనే లీనమవుతారు.
1: ఆల్ జాయిన్ ఇన్ కోరస్.
0: ద్వేషం చేత వీడు దొంగ అంటే నీకు కోపం వస్తుంది.
1: అవుట్ ఆఫ్ హేట్రెడ్ యు సే కాల్ హిమ్ ఎ రాబర్, యు విల్ బి యాంగ్రీ.
0: ఇది ఇది అది.
1: సేమ్ థింగ్ ఇస్ దిస్ ఆల్సో దట్.
0: కనుకనే మనం ప్రేమ చేతనే పలుకులు పలకాలి.
1: అవుట్ విత్ లవ్ యు
0: ప్రేమ చేతనే మన పనులన్నీ చేయాలి.
1: విత్ లవ్ యు డూ యువర్ డ్యూటీ.
0: ఏ నష్టం వచ్చినా కానీ సరే, ఏ కష్టం వచ్చినా సరే ప్రేమ చేతనే నీవు అనుభవించు.
1: లెట్ దేర్ బి ఎనీ ట్రబుల్ ఆర్ లాస్ ఎక్స్పీరియన్స్.
0: వద్దంటే మాత్రం పోవవి.
1: దాన్ యూ కెనాట్ గివ్ అప్ ఎనీవే.
0: దానికి నీవు స్వాగతం చేయి, స్వాగతం చేయి. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్,
1: వెల్కమ్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ థాట్.
0: దుఃఖం వచ్చింది, వెల్కమ్,
1: వెల్కమ్ దాట్.
0: సుఖం వచ్చింది, వెల్కమ్,
1: వెల్కమ్. హ్యాపీనెస్, వెల్కమ్.
0: సమైకత్వ లాభో లాభజేయాజి, రెండు కూడా నువ్వు ఒక్కటే.
1: ది హ్యాపీనెస్ అండ్ మిజరీ, ది ప్రాఫిట్ అండ్ లాస్, ఆర్ వన్ అండ్ సేమ్.
0: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, పెయిన్ లేకపోతే ప్రెజర్ లేదు.
2: ప్లెజర్ ఇస్ ఇన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ
0: పెయిన్. లేకపోతే వెలుతురుకు ప్రకాశమే లేదు.
2: వెన్ దేర్ ఇస్ నో డార్క్నెస్ లైట్ హ్యాస్ నో వాల్యూ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మంచికే మనకు లభిస్తున్నాయి.
2: సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఏది చేసినా కొన్ని నిందలు వచ్చినాయి అవి కూడా మన మంచి కోసమని.
2: బ్లేమ్ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: నిందలేంది బొందు బోదు అన్నట్టు. నింద లేకపోతే ఎట్లా వస్తుంది నీకు ఆనందం?
2: వితౌట్ బ్లేమ్ హౌ డూ ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్?
0: కాబట్టి దాని వల్లనే నీకు ఆనందం కూడా లభ్యమవుతుంది.
2: సమ్టైమ్స్ యూఆర్ హ్యాపీ బై బ్లేమ్ ఆల్సో.
0: కనుక ప్రపంచంలో ఇది ద్వైతంతో కూడినటువంటి ప్రపంచము.
2: ద హోల్ వరల్డ్ ఇస్ డ్యూయల్.
0: రెండు కాకుండా ఒకటి ఉండడానికి వీలు లేదు.
2: ద వరల్డ్ ఇస్ ఆఫ్ డ్యుయాలిటీ.
0: ఈ డ్యుయాలిటీ వల్లనే అర్థం బ్లైండ్నెస్ వస్తుండాలి.
2: డ్యుయాలిటీ లీడ్స్ టు
0: బ్లైండ్నెస్. విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
2: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: కనుక నీవు హాఫ్ బ్లైండ్ గా ఉంటున్నావు.
2: యూఆర్ హాఫ్ బ్లైండ్.
0: ఇది ప్రపంచము.
2: దిస్ ఇస్ ద వరల్డ్.
0: ఇది ద్వైతంతో ఉండాలి.
2: ద వరల్డ్ ఇస్ డ్యూయల్.
0: ఏకంగా ఉండడానికి వీలు కాదు.
2: ఇట్ కెనాట్ బి నాన్ డ్యూయల్.
0: కనుకనే మనం ద్వైతం అనే దాంతో కూడా ఒక ఆనందాన్ని పొందాలి.
2: యూ కెన్ బి యూ కెన్ డిరైవ్ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ డ్యూయలిజం.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: స్వామి అడ్రస్ చేసినట్టుగా మీరు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులుగానే ఉండాలి.
2: యాజ్ భగవాన్ అడ్రెసెస్ యూ యాజ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ యూ షుడ్ డిజర్వ్.
0: మీకు పేరు పెడుతున్నాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా.
2: స్వామి ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు పేరుకు తగినట్టుగా ప్రవర్తించండి.
2: కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: ప్రేమకు విరుద్ధంగా ప్రవర్తించకండి.
2: నెవర్ బి అగేన్స్ట్.
0: చూచి ద్వేషించకండి.
2: డోంట్ హేట్ ఎనీ.
0: ఎవరిని చూచి అసూయపడకండి.
2: డోంట్ బి జెలస్.
0: ఎవరిని చూచి ఆగ్రహపడకండి.
2: డోంట్ బి యాంగ్రీ.
0: అందరినీ చూచి ఆనందించండి.
2: బి హ్యాపీ విత్ ఎవ్రీబడి.
0: ఆనందమే మన ఆనందం.
2: దట్ హ్యాపీనెస్ ఇస్ యువర్
0: ఆనందం. పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిత్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. ఇంతటి గుణములు ఉండేటువంటి వాళ్ళకి ఎందుకు దుఃఖం?
2: When there are so many attributes that it is non-dual, that is ethereal, the oneness, why are you miserable?
0: రేపటి దినమంత అర్థం చెప్తాను.
2: భగవాన్ విల్ ఎక్స్ప్రెస్ ద ఫర్దర్ డీటెయిల్స్ అండ్ మీనింగ్ టుమారో.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: దినదినములకు మన కాలం గడిచిపోతుంటుండాలి.
2: డేస్ ఆర్ పాసింగ్.
0: కానీ కాలం గడిచే కొద్దీ గమ్యానికి సమీపంగా పోతున్నావు.
2: యాజ్ ద టైమ్ పాసెస్ ఆఫ్ యు ఆర్ నియరింగ్ ద డెస్టినేషన్.
0: మనం బెంగళూరుకు పోవాలని కారులో పోతుంటే,
2: ఇఫ్ యు గో టు బెంగళూరు,
0: బెంగళూరు దూరం అయిపోతుంటే నీవు బెంగళూరుకు ఎట్లా చేరగలవు?
2: అండ్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ దట్ హౌ కెన్ యు రీచ్ బెంగళూరు?
0: ఎంత నిదానంగా పోయినా కానీ నీవు బెంగళూరుకు సమీపించే పోవాలి.
2: యు మే బి స్లో బట్ యువర్ జర్నీ షుడ్ బి టువర్డ్స్ బెంగళూరు.
0: కనుకనే మనము మన ప్రయాణాన్ని ఏమాత్రం కూడా విరమించకూడదు.
2: వీ షుడ్ నాట్ గివ్ అప్ అవర్ జర్నీ.
0: నీ గమ్యం చేరేంత వరకు కూడా దీన్ని ఏమాత్రం కూడా మానుకోకూడదు.
2: డోంట్ స్టాప్ ఇన్ ద మిడిల్ అంటిల్ యూ రీచ్ ద డెస్టినేషన్.
0: కనుకనే గమ్యాన్ని చేరాలి.
2: రీచ్ యువర్ డెస్టినేషన్.
0: గమ్యం ఎక్కడ ఉంటుంది?
2: వేర్ ఇస్ ఇట్?
0: నీ ఎందే ఉంటుంది.
2: ఇట్ ఈస్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి ఒక భావం దుర్భావం పోతే అదే గమ్యం.
2: వెన్ వన్స్ ద బ్యాడ్ థాట్స్ ఆర్ గివెన్ అప్, you are there at the point of destination.
0: ఆ సంకల్పమునకే మనకు అవకాశం ఇవ్వకూడదు.
2: Don't give scope for such bad thoughts.
0: అన్నిటి యందు గుడ్ నే మనం చూడాలి.
2: Take good in everyone.
0: గుడ్ అంటే కోడి గుడ్డు కాదు, మంచితనాన్ని మనం చూడాలి.
2: Just watch the goodness.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వమును మనం ప్రేమించాలి.
2: Everyone should love God.
0: దైవము ఎక్కడో ఉన్నాడని కాదు.
2: గాడ్ ఈజ్ నాట్ సపరేట్.
0: మీ ఎందే ఉంటున్నాడు.
2: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: మీతో.
2: విత్ యూ.
0: మీలో.
2: ఇన్ యూ.
0: మీ రౌండ్ లో.
2: అరౌండ్ యూ.
0: మీ చుట్టూ ఉన్నాడు.
2: అరౌండ్ యూ.
0: మీ ప్రక్కలో ఉన్నాడు. మీ పైన ఉన్నాడు. మీ క్రింద ఉన్నాడు.
2: ఈజ్ ప్రెసెంట్ బిసైడ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ,
0: బిహైండ్ యూ.
2: ఈజ్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఇలాంటి దైవత్వాన్ని మొదలుపెట్టి ఎక్కడ మనం పోయేది?
2: కెన్ యూ గివ్ అప్ గాడ్ అండ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్?
0: ఎక్కడైనా పోతే ఇంత ఆర్టిఫిషియల్ దైవాన్ని చూడాల్సిందే.
2: యు మే గో ఎనీవేర్ బట్ యూ సీ ఆర్టిఫిషియల్ గాడ్.
0: నీవు చూస్తుంటే హార్ట్ దైవాన్ని చూడొచ్చు.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ ది హార్ట్ గాడ్.
0: బయట చూసేదంతా కూడా ఆర్టే.
2: అవుట్ సైడ్ ఈజ్ ఆర్ట్.
0: నీ హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
2: హార్ట్ ఈజ్ ఇన్
0: సైడ్. నువ్వు చూసుకో.
2: వాచ్ యువర్ ఇన్ సైడ్.
0: దీన్నే ప్రతి వేదాంతం కూడా నీ అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని చెప్తున్నాయి.
2: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద స్పిరిట్ విత్ ఇన్.
0: భజన బినా సుఖ

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 13th discourse on Gita Bhagavan delivered on 15th August 1984. In this discourse, Bhagavan explains how important it is to develop a spiritual outlook as early as possible in one's life, when one's health and vigor are at their peak. He exhorts all not to postpone spiritual inquiry. Sai Bhagavan Vacha.
1: Sarveshu Kaleshu Mamanusmara. ఎల్లప్పుడూ ఎవరు నన్ను స్మరించుచుందురో వారు నాకు అతి ప్రీతి అన్నది భగవద్గీత.
2: భగవద్గీత హ్యాస్ డిక్లర్డ్ హూఎవర్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ ఎవర్ రిమెంబర్స్ మీ అండ్ కాంటెంప్లేట్స్ ఆన్ మీ ఈజ్ డియర్ టు మీ.
1: కానీ ఈనాడు లోకములో వృద్ధాప్యమైనప్పుడే అట్టి వ్యక్తులే ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశిస్తున్నారు.
2: బట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఓన్లీ ఓల్డ్ పీపుల్ ఇన్ ఓల్డ్ ఏజ్ అండర్టేక్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
1: భోగ్య వస్తు ఆనందమును అనుభవించి విసుగెత్తి వేసారి తదుపరి ఈ ఆధ్యాత్మికములో ప్రవేశిస్తున్నారు.
2: ఆఫ్టర్ ఎంజాయింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ లగ్జరీ అండ్ ఎంజాయ్మెంట్ థరలీ అండ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ ఎగ్జాస్టెడ్ సచ్ ఎంజాయ్మెంట్ దెన్ దే ఆర్ ఎంటరింగ్ టు ది స్ఫియర్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: దృశ్య వస్తువులనందు ధారాపుత్రాదులు ఎందు ధనకనక వస్తువాహనాదులు ఎందు ఏదియో సుఖము శాంతి ఉన్నదని దాని నిమిత్తమై అనేక విధములుగా పరువులెత్తి అది ఎదురు దెబ్బ వేయగా చల్లగా వెనుకకు తిరిగి వస్తున్నారు ఈ వృద్ధులు.
2: These old people referred to earlier, after enjoying objects of senses and enjoying the family life, thinking that there is some enjoyment and some pleasure in the objects of senses and in the family life, in wife and children and in wealth, properties, name and fame, and after realizing that it is not true, after being haunted back by them, then they are trying to enter into the spiritual world.
1: Shanti sukhamulu dara putradulu endukani dhanakanaka vastuvahanadulu endukani dushyakalpitamaina jagattunandukani ledaneetunte satyanni anubhavinchina tarvatane aadhyatmikamulo praveshistunnaru.
2: Only after realizing that peace of mind, joy and happiness do not rest in the world of the phenomenal world, the property, the wealth, the wife and the children and such enjoyments, then only they are taking to the path of spirituality.
1: Jeevitamulo bhagavat chintana cheyinatvanti vari kante edo ee vruddhapyamunandaina ee margamlo praveshinchinatvanti vari yokka sthiti kontha merugane cheppavachchu.
2: In a way it can be said that instead of not doing any not thinking of the Lord at all, it is better at least in the old age people think of the Lord.
1: Aithe bhagavat chintanaku oka kalamu oka neemamu oka vayasu anetunte neemam le matramu levu.
2: But there is nothing, no restrictions whatsoever regarding the time, age and place so far as thinking of the Lord it goes.
1: కనుకనే సర్వేషు కాలేషు అని గీతాచార్యుడు ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాడు.
2: That's why గీతాచార్య has declared that at all times and in all places one can think of the Lord.
1: భగవద్గీత యందు సుఖ దుఃఖములు కష్ట నష్టములు శీతోష్ణములు లాభాలాభములు దూషణ భూషణులు.
2: In Bhagavad Gita it has been said, joy and sorrow, cold and heat, profit or loss,
1: criticism,
2: and censure and praise, criticism and praise.
1: ఇవన్నీ కూడాను సమముగా భావించమని బోధించాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య has taught that all these things should be considered with an equal mind and equally.
1: అయితే భక్తుని యొక్క లక్షణములు 64 లక్షణములుగా నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
2: భగవద్గీత has taught that there are 64 attributes for a true devotee.
1: ఇవన్నీ కూడాను భక్తుని యందు ఉన్నవా అని విచారించడం చాలా కష్టం.
2: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఎ డివోటీ హ్యాస్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్.
1: ఈ అన్ని విధములైనటువంటి యొక్క క్వాలిటీస్ వారి యొక్క అర్హతలు అన్ని కూడాను అభ్యాస వైరాగ్యము ఈ రెండింటి ఎందే ఇమిడి ఉంటున్నవి.
2: బట్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్ గెట్ దెమ్సెల్స్ ఐడెంటిఫైడ్ అండ్ మర్జ్డ్ ఇన్ టు టూ థింగ్స్. దట్ ఈస్ one is constant practice and the other is detachment and renunciation.
1: Sharirika tapassu, vak tapassu, manasika tapassu, moodinti yokka sammilitamainatundi tattvamu ikkada abhyasamu.
2: Practice refers to the essence and a combination of the bodily tapas, the mental tapas and tapas of speech.
1: Inka vairagyam anaga వస్తు దోషమును గుర్తించి కర్తవ్య కర్మలు ఆచరించి ఫలాపేక్షను ఏమాత్రము కూడాను హృదయమునందు చేర్చుకొనక సాక్షిభూతుడుగా ఉండటమే ఈ యొక్క వైరాగ్యమునకు సరి అయిన లక్షణము.
2: రినౌన్సియేషన్ రెఫర్స్ టు రికగ్నైజింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది ఆర్టికల్స్ అండ్ లివింగ్ ఎ లైఫ్ విచ్ డస్ నాట్ గెట్ అటాచ్డ్ టు దీస్ థింగ్స్ అండ్ లివింగ్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ ఆల్ ద థింగ్స్.
1: ఈ రెండింటిని మానవుడు సక్రముగా వర్తింపచేసుకున్న ఇంతకంటే పెద్ద సాధనలు అనవసరం.
2: దెర్ ఇస్ నో నీడ్ ఫర్ గ్రేటర్ సాధనాస్ ఇఫ్ వన్ కెన్ ప్రాక్టీస్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్.
1: ఇట్టి అర్హతలు మానవుని యందు అభివృద్ధి ఉండవలనన్న బాల్య యవ్వనం అనేటువంటి వయసులో చాలా ప్రధానము.
2: If one wants to develop and encourage these two important qualities in man, one has to use one's childhood and one's boyhood in an important and in a nice way.
1: Indriya shakti, deha patuttamu, aarogyamu, dhi shakti, oka pratigna shakti, ilanti navyamaina bhavyamaina tunte shaktulu pushtiga santushtiga undinappude ఈ విధమైనటువంటి సాధన చేయుటకు సాధ్యమవుతుంది.
2: స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ మెంటల్, వెన్ ఆల్ దీస్ ఆర్ ఇన్ ప్లెంటీ దెన్ ఓన్లీ వన్ కెన్ అండర్టేక్ ద స్పిరిచువల్ ఎక్సర్సైజ్.
1: వృద్ధాప్యములో అన్ని విధమైనటువంటి బలహీనతలు ఏర్పడి తన యొక్క ఇంద్రియ శక్తి కూడాను కోల్పోయి జ్ఞాపక శక్తి కానీ ఆరోగ్యము కానీ ఏమాత్రం కూడాను తనకు ఉత్సాహ ప్రోత్సాహములు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటుండటం చేత సాధనలు సలపటం అతి కష్టం.
2: ఇన్ ది ఓల్డ్ ఏజ్ వెన్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ ఫిజికల్ మెంటల్ మెమరీ అండ్ ది ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ లిమిటేషన్స్ ఇట్ విల్ బి రాదర్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
1: అట్లయినా వృద్ధులకు ఇంకా మార్గమే లేదా అని బలహీనులు కానక్కరలేదు.
2: ఇన్ దట్ కేస్ one need not get discouraged as if there is no way for the old people.
1: Aithe variki kodunu konni konni avakashalu kodunu appudappudu sambhavinchavachchu.
2: Even for them certain occasions certain opportunities may come their way.
1: Aithe ee balakulaku yuvakulainatunte variki idi labhyamu kavatamu tathyamu anetunte guarantee ni kodunu అందించాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ డిక్లర్డ్ దట్ the boys and the youth would certainly get this opportunity to practice these exercises in a more definite way.
1: Yettanaga modale manam hotel nundu aaharamunakai order ichi ticket koni pettukunnappudu manam eppudu poyinappudiki manaku aa bhojanam labhistundi.
2: It is something like reserving our food in a hotel and buying a ticket. Whenever we go after reserving the food, we are likely to get the food.
1: Idi mana guarantee.
2: This is guarantee to us.
1: Attu kaakunda edo aakalainappudu kaalam theerin tarvata hotel ku velli ayya naaku annam kavali anukunnappudu lekunda undavachunu.
2: On the other hand, if one goes to a hotel when he is hungry, outside the timings, one may not be able to get the food.
1: Labhinchakapovachu.
2: He may not get the food.
1: Okavela labhinchavachu.
2: He might sometimes get it also.
1: Idi kevalamu vaari chance paina aadharapadi untundadi kaani guarantee anetundi ledu akkada.
2: In such a case, there is no guarantee of getting food, but it depends upon the chance factor. They may get it.
1: ఆ వృద్ధులే బాల్యము నుండి భగవత్ చింతన చేయొచ్చు సాధన సంతృష్టి ఎందు వారు ఆరితేరి ఉండిన వృద్ధాప్యం నందు కూడా వారికి ఇది లభ్యమౌట సత్యం.
2: ఇఫ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ద సేమ్ ఓల్డ్ పీపుల్ రైట్ ఫ్రమ్ ద యంగ్ ఏజ్ హ్యావ్ అండర్టేకన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ అచీవ్డ్ ప్రొఫిషియన్సీ ఇన్ దెమ్ దే ఆర్ షూర్ టు గెట్ సచ్ ఆపర్చునిటీస్ ఈవెన్ ఇన్ ఓల్డ్ ఏజ్.
1: కాకుండా బాల్యము నందు ఏమాత్రము కూడా సాధనలు సలపక భగవత్ చింతనను చేయక కాలమును వ్యర్థము గావించుకుని ఇంద్రియముల చేత దేహము చేత అనేక విధములైనటువంటి లౌకికమైనటువంటి క్షుద్రమైనటువంటి సుఖములను అనుభవించి ఏదో వృద్ధాప్యములో భగవంతుని పొందాలని రాకులాడినంత మాత్రమున భగవంతుడు అంత సులభంగా లభించడు.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ పీపుల్ వేస్ట్ దేర్ టైమ్ ఎంజాయింగ్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ డ్యూరింగ్ ద యంగ్ ఏజ్ వేస్టింగ్ ది పవర్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్ దర్ బాడీ అండ్ వీకనింగ్ ఇన్ ది ప్రాసెస్ అండ్ దెన్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ ఇఫ్ దే వాంట్ టు జస్ట్ రీచ్ ది అల్టిమేట్ గోల్ అండ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ దెన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ దట్ ఆపర్చునిటీ.
1: పంచభక్ష పరమాన్నములను వండి పరిశుద్ధమైన లేత అరిటాకు పైన వడ్డించుకుని రాక్షసులకంతా దీని నైవేద్యంగా అందించి వారు భుజించి ఈ యొక్క ఆకును కూడాను శుద్ధము చేసి చించి చిల్లులు గావించి అనేక విధములుగా అనుభవించిన తర్వాత వారి యొక్క ఎంగిలి అన్నమును భగవంతునికి అందించడానికి ప్రయత్నించడంలో ఏ విధమైనటువంటి అర్థం లేదు.
2: దెర్ ఇస్ నో మీనింగ్ వాట్స్ ఎవర్ వెన్ పీపుల్ keep all the delicious food on a plantain leaf and offer all this food to the demons and the demonic characters, and after everything is taken away by the demons, after the leftover, if it is offered to the god and then try to please him, there is no meaning and it is impossible.
1: Yuvakulo yokka dehame leta parishuddhamainatundi aritaaku vantidi.
2: The body of the youth may be compared to the tender plantain leaf.
1: Shabda sparsha roopa rasa gandhavulato koodinatvanti yokka madhuryamainatvanti yokka phalitamule ee panchabhaksha paramannamulu.
2: The delicious food may be compared to the objects which are enjoyed by the sense organs.
1: ఈ మధురమైన ఈ అందమైన ఈ యొక్క అభిరుచికరమైనటువంటి యొక్క ఈ గుణములను కామ క్రోధ లోభ మోహం అనేటువంటి రాక్షసులకు మొట్టమొదట అందించి వారు భుజించి వారు అనుభవించిన తరువాత తీర్చి తిప్పివేసినటువంటి ఈ యొక్క ఆకును అనుభవించడానికి భగవంతునికి అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
2: People are trying to offer to the God, after all their powers, all their capacities are offered to various things like desire, anger, the greed and pride and such other things, the leftover, if it is offered to the God, it is not acceptable, it is not a nice thing to do.
1: Bhagavantuniki naivedyam gavinchavalasinatundi ee madhura padarthamulanu rakshasulaku andinchi vaaru vadalapettinatundi sheshamulu భగవంతునికి ఇస్తున్నారు వాటి వృద్ధులు.
2: ద ఓల్డ్ పీపుల్ ఆఫ్టర్ ఆఫరింగ్ ఆల్ దీస్ డెలీషియస్ స్వీట్ థింగ్స్ టు ది డెమన్స్ దెన్ దే ఆర్ ట్రైంగ్ టు ఆఫర్ ఇట్ టు ద లార్డ్.
1: కనుక మానవత్వంలో బాల్యము యవ్వనం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిదని కూడాను గీతాచార్యుడు ప్రబోధించాడు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ద యూత్ అండ్ ది బాయ్హుడ్ ఆర్ వెరీ ప్రెషియస్ థింగ్స్ విచ్ వన్ హ్యాస్ టు కేర్ఫుల్లీ యూజ్.
1: ఏదైనా ఒక వస్తువు ఉండినప్పుడు దాని విలువ మనకు అంత ఘనముగా కనిపించదు, తెలియదు.
2: When you are having an object, probably it would not be possible for you to understand its value.
1: ఆ వస్తువును మనము కోల్పోయినప్పుడే ఆ వస్తువు యొక్క విలువ మనకు స్పష్టంగా గుర్తించడానికి వీలవుతుంది.
2: ఓన్లీ ఆఫ్టర్ వీ లూజ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ ఆర్ ఆబ్జెక్ట్ వీ అండర్స్టాండ్ ద రియల్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
1: కన్నులు ఉండినప్పుడు కన్నుల యొక్క విలువ మనకు అంతగా తెలియదు.
2: When we are having eyes, we do not know the preciousness and the value of the eyes.
1: కన్నుల యొక్క దృష్టిని కోల్పోయిన తర్వాత కన్నుల యొక్క విలువ ఎట్టిదని అప్పుడు మానవుడు విచారిస్తాడు.
2: When we lose the power of the vision of the eyes, then we try to understand the importance of the vision.
1: అదే విధముగానే మానవుని యొక్క ఆరోగ్యము అన్ని విధములైనటువంటి శక్తి సామర్థ్యములు ఉండినప్పుడు ఈ మానవునికి ఈ పటుత్వం యొక్క సంగతి అర్థం కాదు.
2: ఇన్ ద సేమ్ వే వెన్ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ full health and all the faculties will be full glory, one would not be able to just understand the real importance of
1: aarogyamunu kolipoyina tarvata anni vidhamaina shaktulu udigipoyina tarvata aanadu tama yokka dehamu yokka shakti ilantidi kada ani appudu thana vicharinchi ayyo nenu vyaktamu gaavinchukuntune ani thana vicharistadu.
2: After losing all the health and all the powers of the faculties of the man, then he realizes and repents, oh, I have lost all my capacities and powers.
1: అప్పుడు విచారించే ప్రయోజనం ఏమిటి?
2: Lamenting then is useless.
1: ఇది కేవలము ఆనాటి ఆరోగ్యము దుర్మార్గములో మిత్రుని వలె సహాయపడింది.
2: During the young age, the bad habits and bad traits have become a great friend to you.
1: కానీ ఆ దుష్ప్రవర్తనలో వినియోగించినటువంటి ఈ శక్తి సామర్థ్యములు వృద్ధాప్యంలో అవియే శత్రువులుగా రూపొందుతూ వచ్చింది.
2: దోస్ వెరీ కెపాసిటీస్ విచ్ ఆర్ మిస్యూజ్ వెన్ యువర్ యంగ్ దే బికమ్ యువర్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
1: అయితే ఎవరు మిత్రులు ఎవరు శత్రులు అనేటువంటి గుర్తించేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను ఈ యొక్క యువకులు దానిని అలక్ష్యంగా అపమార్గములో అందుకుంటూ అనుభవిస్తూ వస్తున్నారు.
2: యూత్ in spite of their having discriminating power to find out who is a friend and who is a foe, they are not using their powers and capacities in the proper way. They are misusing and abusing.
1: Mitru evaru shatru evaru.
2: Who is a friend and who is a foe?
1: Guru evaru shishyudu evaru.
2: Who is guru and teacher? Who is disciple?
1: Kavi evaru natakudu evaru.
2: Who is a poet and who is an actor?
1: Telisukone telivunnada.
2: Do you have the discriminating power to understand?
1: Telisina samshayam unnada.
2: After knowing it, will you have a doubt?
1: Telivileni talayunnacho vanarudana tappunnada.
2: If you do not have the intelligence to understand, is there anything wrong in calling you a monkey?
1: Kanuka manavattam anetunte manamu oka pavitramainatunte margamulandu anubhavinchu chesukunnappudu ఈ విధమైనటువంటి ఒక విచారణ శక్తి మనలో ఏమాత్రము కూడాను తబ్బిబ్బు చేయనివ్వదు.
2: ఇఫ్ యూ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ ద ప్రాపర్ వే, దెన్ ది ఇంటెలిజెన్స్ విల్ నాట్ కన్ఫ్యూజ్ యూ.
1: ఈనాడు భగవంతుని తన దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
2: దీస్ డేస్ వీఆర్ యూజింగ్ గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద బాడీ.
1: దేవుని నిమిత్తమై దేహాన్ని ఉపయోగపెట్టడం లేదు.
2: But on the other hand, she is not using the body to worship the Lord.
1: Tana dehamu anarogyam chendinappudu balaheenatanu yerpadinappudu o daivama naaki balamu nandinchu naaki aarogyam cheekurchu ani deha nimittamai devunni upayoga pettukuntunnadu. Kaani ayyo ee deham patutvanga unnadi శక్తి సామర్థ్యంతో కూడి ఉన్నది, ఇంద్రియము యొక్క శక్తి మహా ఉజ్వలంగా ఉంటున్నది. ఇలాంటి సమయంలో ఈ దేహమును ఈ యొక్క దేహం యొక్క సేవను దైవమునకు అందించేటువంటి అవకాశం నాకు లభ్యమవుతుందా అని విచారించటం లేదు.
2: టుడేస్ మ్యాన్ ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ గాడ్ టు ప్రే ఫార్ గుడ్ హెల్త్ వెన్ ఎవర్ ది హెల్త్ ఈజ్ డిస్టర్బ్, టు ప్రే ఫార్ సచ్ ఫెసిలిటీస్ ఆఫ్ ద బాడీ. On the other hand, he is not using the strength of his body, the strength of his faculties for worshipping the Lord.
1: Inka eppudu eppudu eppudu kayala kaalam unnadu kanani kaalam nimittamai taanu kaalamunu vyaktham chestunnadu.
2: He is thinking and imagining there is plenty of time to make use of these things, and he is wasting his time that way.
1: Inka kontha mandi ఏదో రిటైర్మెంట్ అయిన తర్వాత భగవంతుని చింతించవచ్చును కదా, ఇప్పటి నుంచినే కూడాను ఈ భగవంతుని చింత మనకెందుకు, ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలను అనుభవించి భోగ భాగ్యమును అనుభవించి దీని తర్వాతనే మనము దైవ చింతన చేసుకునవచ్చునని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
2: సమ్ అదర్ పీపుల్ స్టార్ట్ థింకింగ్ దాట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వీ కెన్ జస్ట్ టేక్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ లెట్ అస్ జస్ట్ ఎంజాయ్ ది థింగ్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్.
1: ఇప్పుడు ఈనాడేని వీడే లేకున్నా ఇంకా తరించుటి ఇంకెన్నడో అని ఒక ప్రశ్న వేసినట్టుగా, ఇట్టి శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉన్నటువంటి ఈ సమయం నుండి నీవు అనుభవించలేనటువంటి యొక్క దౌర్బల్యుడవు, అన్ని విధముల శక్తిని ఉడిగించిపోయిన తర్వాత నీవు ఏ విధంగా నీవు భగవంతుని చింత చేయగలవు?
2: How can you just think of God when you are becoming old and when you do not have any capacities? If you are not using all the physical strength, physical prowess and physical capacities for the worship of the Lord,
1: kadalalevu,
2: you would not be able to move,
1: kanu masakalu,
2: you would not be able to see,
1: moguna madatalu bade,
2: and there will be folds in
1: tala narise kada,
2: your hair would have become grey,
1: musilu musivadanu ninnu pachivaralu ninnu ముసిపుసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడరా తోలుబొమ్మ అన్నారు. ఇలాంటి మానవత్వము కృషించి కృంగి అనేక విధమైనటువంటి కష్టములతో పరితపించు సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించగలడు? కన్నులు కనిపించవు, కాళ్లు కదలవు, చేతులు స్మరించిన సేవ చేయడానికి సాధ్యం కావు, ఇలాంటి పరిస్థితిలో ఏమి చేయగలవు?
2: వెన్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ బికమ్ వీక్, when they are not in a position to be used for the worship of the Lord, then you will not be able to use it. Only the youngsters and the children will be making fun of you, telling that you are old and you are something like an old man.
1: Kadatta bhagavatam marinta ghatuga andinchindi ee vruddulaku.
2: It is not merely this, bhagavatam has very forcefully expressed certain things for the sake of old people.
1: Padapada manchu kinkarulu paasamu lagedu vela,
2: get away, come come. In that particular fashion, when the Yamakinkaras are inviting you,
1: daba daba paita pettudika labham ledani cheppu vela,
2: when your own relatives are telling there is no use keeping this particular crops here, put it out,
1: aalu bitalu labalava yerchu vela,
2: your wife and children when they are wallowing,
1: tarama harinamam notanu palka, ఉండండి కొంతసేపు ఏడ్చకండి, నేను భగవంతుని చింతించాలంటే ఎవరైనా ఉంటారా? ఏ విధంగా ఇది కాలము తనకు చేరి వస్తుందా?
2: Would it be possible to think of hurry at that particular time? Can you just ask your people to just wait, not cry, that you want to think of the Lord at that particular moment of time?
1: Kanuka manamu bhavishyattuku taginatundi bhadratalanni kudanu manamu ee yavvanamu nandi balyamu nandi manamu krodikarinchukovali.
2: We will have to accumulate and collect all those things which are necessary, which are going to lay a very strong foundation for a happy future in the age of youth itself.
1: Koni retire ayin tarvata emaina bhagavant chintana chestamu ani cheppani uhistara? Ledu.
2: All right, do you think that out of the retirement you would be able to think of the Lord? It is not possible.
1: Retired kaakamunapu office panulato taamu alamatinchi pothuntadu.
2: Before retirement, he will be fully engaged in with office.
1: Leka maree vidhamainatundi vyapara rangamulo taanu munigi untadu.
2: It may be in the business he gets immersed.
1: Retire ayin tarvata ye clubbulu ventano tirigi cards aadatam aadukotamo kaalamuni vyartham gaavinchukuneetundi vyartapu maatalu yendu నిరర్థకం చేసుకోవటమో జరుగుతూ ఉంటుంది.
2: ఈవెన్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్ పీపుల్ వేస్ట్ దర్ టైమ్ బై గోయింగ్ టు క్లబ్స్ అండ్ వేస్ట్ దర్ లైఫ్.
1: ఏదో ఒక ఇల్లాలు వ్యాపారస్తుడైనటువంటి వ్యక్తిని ప్రశ్నించిందట, ఏమండి ఒక్క దినమైనా కానీ భగవంతుని చింతన చేసేటువంటిది నేను వినలేదే చూడలేదే, ఈ వృద్ధాప్యంలోనైనా కూడాను కొంత భగవంతుని చింత చేయటానికి కాలమును వినియోగించుకోండి అన్నాడట.
2: ఏ హసిఫ్ ఆస్క్ హర్ హస్బెండ్ సార్, at least now in the old age you think of the Lord, you have not found any time at all during your busy period to think of the Lord.
1: Vyaparasthudu cheptadu ante emite చావడానికి కూడా నాకు టైం చిక్కటం లేదు. అలాంటి పరిస్థితుల్లో నేను భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుందన్నాడట.
2: It seems the businessman expressed that I do not have time even to die. When can I just...
1: I have no time even to die, annadu.
2: He said, it seems I have no time even to die.
1: చావడానికి ఉన్న టైం లేదనుకునేటువంటి మానవుడికి చావు వదిలిపెడుతుందా? ఇది తన ఇష్టమా?
2: For a person who says that I have no time even to die, will death leave him? Is it according to his wishes?
1: కాల ప్రవాహం ఎవరి కోసము ఆగదు.
2: Time waits for none.
1: కనుక కాలమును ఉన్నంతలోనే మనం సార్థకం గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
2: Therefore, when time is available for us, we have to make use of the time in the proper way.
1: మృత్యు అనేటువంటి శత్రువులు, రోగం అనేటువంటి యొక్క సైన్యంతో చేరి దేహం అనేటువంటి రాజ్యం పైన దండెత్తి వస్తున్నారు.
2: The enemy of death, along with the soldiers of diseases, will be waging a war against the body.
1: అట్టి సమయంలో దిక్కు మొక్కు లేక నక్క కుక్కల వలె చావడానికి ప్రయత్నిస్తున్నారు మానవులు.
2: Men are dying most helplessly during such periods of time when they are attacked by death.
1: దైవత్వం యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి ఎట్టి సైన్యము కూడాను ఏమాత్రం కూడాను వీరిని ఛేదించలేవు.
2: పీపుల్ హూ హావ్ ఎర్న్డ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్, నో ఎనిమీ నో ఆర్మీ కెన్ అటాక్ దెమ్.
1: కనుకనే మనము ఈ యొక్క యవ్వనమునందే దైవానుగ్రహమును సంపాదించి తద్వారా మనమును ఆవరించేటువంటి యొక్క శత్రువులను, మనపైన రాలేటువంటి యొక్క కష్టములను తగిన రీతిగా సాధించడానికి, వాటిని ఎదుర్కోవటానికి శక్తి సామర్థ్యం మనం సంపాదించుకోవాలి.
2: దేర్ఫోర్ డ్యూరింగ్ యూత్ ఇట్సెల్ఫ్ విల్ హావ్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఎక్విప్ అవర్ సెల్ఫ్ టు మీట్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఎనిమీస్ వెన్ ద ఎనిమీస్ ట్రై టు లే సీజ్ ఆన్ అస్.
1: ముఖ్యముగా ఏనాటికైనా ఎప్పటికైనా మనకు ఒక దీర్ఘ ప్రయాణం అనేటువంటిది ఉన్నది అనేటువంటి దానిని మన హృదయంలో స్థిరం చేసుకోవాలి.
2: మోస్ట్ ఇంపార్టెంట్లీ, వీ మస్ట్ బి ఫర్మ్లీ కన్విన్స్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ దాట్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
1: రైలు ప్రయాణమో లేక ట్రైన్ ప్రయాణమో ఇంకేమైనా ప్లేన్ ప్రయాణమో బస్సు ప్రయాణమో ఏదో కొంతకాలం జరుగుతుంది.
2: ఇట్ మే బి ఎనీ అదర్ టైప్ ఆఫ్ ట్రావెల్, బస్ ట్రావెల్ ఆర్ ట్రైన్ ట్రావెల్, ఇట్ లాస్ట్ ఫర్
1: మన జీవితం అనేటువంటిది దీర్ఘ ప్రయాణము.
2: ద ట్రావెల్ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
1: ఈ ప్రయాణం అనేటువంటిది మనము ఎప్పుడు కూడా జ్ఞప్తి అందించుకోవాలి.
2: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ ఆల్వేస్ రిమెంబర్.
1: దీనిని మర్చిపోయే మానవుడు తాను ఈ ప్రయాణమునకు సిద్ధం కాక ప్రయాణములో జరిగేటువంటి యొక్క కష్టసుఖములకు తగినటువంటి యొక్క భద్రతను ఏర్పరచుకునలేక కేవలము ఈ యొక్క భోగభాగ్యం ఎందే కుమిలిపోతున్నాడు.
2: ఎ పర్సన్ హూ హాజ్ నాట్ రిమెంబర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ, హూ హాజ్ నాట్ ఎక్విప్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఆల్ ది కంటింజెన్సీస్ ఇన్ ద ట్రావెల్, హీ వుడ్ బి సఫరింగ్ వెరీ మచ్ వెన్ హీ ఈస్ ఫేస్డ్ విత్ రియల్ ట్రబుల్స్ అండ్ రియల్ ప్రాబ్లమ్స్.
1: మీకందరికీ తెలుసును,
2: ఆల్ ఆఫ్ యూ నో ఇట్,
1: రైల్వే ఒక పెట్టెలంతా ఉంటుంటాయి, గూడ్స్ పెట్టెలు.
2: In the compartments of the train,
1: దీన్ని నిర్మించే సమయం లోపలనే దీనికి ఒక విధమైనటువంటి కాల నిర్ణయం చేస్తూ వస్తుంటారు.
2: ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ ది పర్టికులర్ ది గూడ్స్ ట్రైన్ దే విల్ బి గివింగ్
1: స్టేషన్ లో పంపించే సమయం లోపల దానిపైన రిటైర్ అని ఒకటి రాసి కింద డేట్ వేసి పెట్టింటారు.
2: యూ కెన్ సీ ఆన్ ది గూడ్స్ ట్రైన్ in each one of the compartment a date is mentioned by which this particular thing will have to be returned back to the factory.
1: Akkada upayoginchukunna tarvata aa date ku sariga tirigi aa yokka pettanni pampinchali.
2: After using that particular box during that particular time, that compartment, it has to be sent back by the time when the
1: ee deham aneekunte petta paina kuda nu bhagavantudu return ani rasadu, date kuda vesadu, kaani aa date ni meeru gamaninchatam ledhu.
2: On this box of this body also the return date has been written by God, but we are not aware of it.
1: Kani ee nimishamlo idi venukaku pothundo,
2: we do not know when this has to go back.
1: Ilanti satyanni manavudu ee matram kuda nu vicharinchatam ledhu.
2: Such important truths man is not trying to remember at all.
1: Kanuka mana jeevitham lokala anni vidhamulainti yokka sukha shantam nijamuga undavalanna ee యవ్వనమునందే మనం దైవానుగ్రహమును తగినటువంటి కృషి చల్పాలి.
2: ఇఫ్ యు వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆల్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అట్ ఎ లేటర్ స్టేజ్ డ్యూరింగ్ ది యూత్ ఇట్సెల్ఫ్ యూ హావ్ టు మేక్ యూ హావ్ టు ఎర్న్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: ఈ మానవత్వములో ఈ బాల్యం అనేటువంటిది, ఈ యవ్వనం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
2: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ బాయ్హుడ్ అండ్ యూత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ విలువైనటువంటి యొక్క ఈ జీవితాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ఒక మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిపోకులకు అమ్ముకుంటున్నాం.
2: నాట్ రేజింగ్ ది ప్రెషియస్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ వీఆర్ వేస్టింగ్ అవర్ యూత్ అండ్ అవర్ బాయ్హుడ్.
1: వజ్ర వైడూర్య మరకత మాణిక్య గోవేదిక పుష్యరాగమంతో పొంచింపబడినటువంటి ఒక బంగారు గిన్నెలో తిలకను కలిపి, అనగా నూగులు పిండి కలిపి దానిని వండుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
2: వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ కప్ స్టడెడ్ విత్ ప్రెషియస్ జెమ్స్ అండ్ జ్యూవెల్స్ ఫార్ ఎ వెరీ పెటీ యూజ్.
1: దీనిని కాంచడానికి కేవలం గంధపు చెక్కలను ఉపయోగపెడుతున్నాం.
2: టు ప్రొడ్యూస్ ఫైర్ అండ్ హీట్ ఆఫ్ ద హోల్ థింగ్ వీఆర్ యూజింగ్ ది శాండల్వుడ్ ఆఫ్ ద ఫ్యూయల్.
1: పాత్ర చూస్తామా, చాలా విలువైనటువంటిది.
2: ది వెసల్ ఈజ్ వెరీ ప్రెషియస్.
1: కట్టెలు చూస్తామా, మహావిలువైనటువంటివి.
2: ఫ్యూయల్ ఆల్సో ఇస్ వెరీ వాల్యుయబుల్ అండ్ ప్రెషియస్.
1: కానీ పదార్థం చూస్తామా, అల్పమైనటువంటిది.
2: ద ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఈజ్ యూజ్లెస్ అండ్ వెరీ ట్రివియల్.
1: మన యొక్క విలువైనటువంటి దేహాన్ని, పవిత్రమైన భావాలను మనం తుచ్చమైనటువంటి సుఖాలకు అమ్ముకుంటున్నాం.
2: ప్రెషియస్ బాడీ, సేక్రెడ్ ఫీలింగ్స్ ఆర్ సోల్డ్ అవే ఫార్ ఎర్నింగ్ అండ్ ఎంజాయింగ్ యూజ్లెస్ ట్రివియల్ థింగ్స్ ఇన్ లైఫ్.
1: కేవలము ఒక విధమైనటువంటి అల్పమైనటువంటి విషయాలను ఈ పాత్రలో పెట్టి భుజిస్తున్నాము.
2: మీన్ అండ్ వాల్యూలెస్ థింగ్స్ ఆర్ పుట్ ఇన్ దిస్ పర్టికులర్ వెసల్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ దెమ్.
1: బంగారు నాగలను తీసి దున్నుకుని దానిలో జిల్లేడు మొక్కలను మలిపించినట్టుగా మనం అనుభవిస్తున్నాము.
2: వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ ప్లౌ టు ప్లౌ అండ్ టు ప్రొడ్యూస్ యూజ్లెస్ ప్లాంట్స్.
1: నీ హృదయ క్షేత్రం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము.
2: ద ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్ అండ్ సేక్రెడ్.
1: క్షేత్రము కూడాను నాదే అన్నాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హెస్ డిక్లేర్డ్ ఈవెన్ దట్ ఫీల్డ్ బిలాంగ్స్ టు హిమ్.
1: క్షేత్రజ్ఞ చాపి మాంది. క్షేత్రమే కాదు నేను, క్షేత్రజ్ఞుడి కూడాను, క్షేత్రజ్ఞుడే కాదు క్షేత్రం కూడాను నేనే అని ఆ రెండింటిని భగవంతుని యొక్క సొత్తులుగా భావించినటువంటి ఈ క్షేత్రములో సద్గుణములనేటువంటి యొక్క బంగారు నాగలను పెట్టి మనం అనేక విధముల సంస్కారం చేస్తున్నాము. చేసి కట్ట కడపటికి ఏమి పంటను బంధించుకున్నాం, విషయభోగములు అనేటువంటి జిల్లేడు మొక్కలను బంధించుకుంటున్నాం.
2: గాడ్ హస్ డిక్లర్డ్ హీస్ క్షేత్రజ్ఞ అండ్ క్షేత్రం ఇట్ సెల్ఫ్. హీ హాస్ ఓన్డ్ బోత్ దోస్ థింగ్స్ అండ్ హీ హాస్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ దెమ్. అండ్ వాట్ ఆర్ వీ డూయింగ్ విత్ దట్ క్షేత్రం ద హార్ట్? వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ ప్లౌ టు ప్లౌ, బట్ వీఆర్ రేజింగ్ క్రాప్స్ విచ్ ఆర్ యూజ్లెస్ అండ్ విచ్ ఆర్ సెన్షియస్ అండ్ సెన్షియల్.
1: నిజంగా ఈ క్షేత్రం యొక్క విలువ, ఈ యొక్క నాగలి యొక్క విలువ గుర్తించినటువంటి వ్యక్తి ఈ విధంగా వీటిని దుర్వినియోగం చేసుకునలేడు.
2: ఎనీ పర్సన్ హూ రికగ్నైజెస్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద ఫీలింగ్స్ విచ్ విల్ హావ్ టు బి దేర్ హీ వుడ్ నాట్ మిస్యూజ్ దిస్.
1: జీవితాన్ని పరోపకార సంబంధమైన కార్యంలో
2: లైఫ్ మస్ట్ బి యూజ్ ఫార్ ది గుడ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ అదర్స్.
1: పవిత్ర గమ్యంను చేరేటువంటి మార్గములో
2: ఫార్ రీచింగ్ ది సేక్రెడ్ గోల్ అండ్ ఇన్ ది సేక్రెడ్ పార్క్.
1: దివ్యత్వాన్ని ప్రకాశించేటువంటి యొక్క తత్వములో
2: ఇన్ బ్రింగింగ్ అబౌట్ ఎ షైనింగ్ ఎఫల్జెన్స్ ఇన్ ద హార్ట్ అండ్ ఇన్ ద మైండ్.
1: దైవత్వాన్ని పొందేటువంటి యొక్క లయములో దీనిని సార్థకంగా గావించుకోవాలి.
2: వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఇన్ గెటింగ్ అవర్ సెల్ఫ్ మర్జ్డ్ ఇన్ టు డివినిటీ ఇట్ సెల్ఫ్.
1: అప్పుడే ఈ యొక్క మానవత్వం సార్థకత పొందడానికి లేక మానవత్వం దీయమైనటువంటిదని చెప్పడానికి ఒక అర్హత కలిగి ఉంటాం.
2: దెన్ ఓన్లీ వీ గెట్ ది అథారిటీ టు సే దట్ లైఫ్ ఈజ్ శాంక్టిఫైడ్ అండ్ లైఫ్ ఈజ్.
1: జంతువు నాం నరజన్మ దుర్లభం అని భావిస్తున్నాము. ఏమి ఇందులో ఉండేటువంటి దుర్లభం, ఇందులో ఉన్న విశేషం ఏమిటి?
2: ఇట్ ఈస్ సేడ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ డిఫికల్ట్ టు గెట్ ఏ హ్యూమన్ లైఫ్. వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్? వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్ టు గెట్?
1: పశుపక్షి మృగాదులు ఏ విధమైనటువంటి సుఖ సంతోష భోగభాగ్యములు అనుభవించుతున్నావో అట్టినే ఈ యొక్క మానవత్వం కూడా అనుభవిస్తుండాలి. ఇంకా జంతువునాం నరజన్మ దుర్లభం అనటంలో ఏమిది విశేషం?
2: ఆల్ ది ప్లెజర్స్ అండ్ జాయ్స్ విచ్ ఆనిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ ఎంజాయింగ్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్ in that case, what is the speciality of declaring that human life is
1: మిగిలినటువంటి జీవరాశుల కంటే ఈ మానవత్వము ఒక విశిష్టమైనటువంటి మార్గములో దీన్ని అనుభవించాలి.
2: One has to enjoy in a special way this life of human being compared with the life of animals and birds.
1: మానాభిమానములను విసర్జించి
2: one has to give up attachment and
1: నిత్యానిత్య పరిశీలన సలపక
2: one has to discriminate between right and wrong.
1: ఆత్మానాత్మ వివేక తత్వం కోల్పోయి
2: giving up what is atma and giving up the discriminating power between
1: బుద్ధి యోగమునకు దూరమై
2: being away from the yoga of intelligence
1: దృఢత్వమును కోల్పోవటం చేత మానవుడు ఇన్ని విధములైనటువంటి యొక్క అశాంతికి గురి అవుతున్నాడు.
2: He is becoming a victim of so much of lack of peace because he has not been following the right path.
1: దృఢ నిశ్చయుడై వాక్ తపస్సును మానసిక తపస్సును శారీరక తపస్సును నిన్న చెప్పినట్టుగా దాని యొక్క గుణములను ప్రవర్తన రూపమైనటువంటి ప్రచారములు చేయడానికి యువకులు సంసిద్ధులు కావాలి.
2: As was explained yesterday, with a firm resolve, youth will have to undertake the manasika tapas, the vaak tapas and deha tapas and enjoy that and set an example for the world.
1: Sattvagunamuto rajogunamunu nimpali.
2: With the help of sattvaguna, rajoguna has to be subdued and it has to be filled with it.
1: హృదయమును రజోతమోగుణమును నింపుకొని సాత్వికము చేత దానిని అభివృద్ధి పొందాలని పొందించాలంటే ఇది సాధ్యము కాదు.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ప్రోగ్రెస్ ఇన్ సత్వగుణ ఇఫ్ యు ఫిల్ యువర్ హార్ట్ విత్ రజోగుణ అండ్ తమోగుణ.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
2: ఇఫ్ దర్ ఇస్ నథింగ్ ఇన్ ద హెడ్ సంథింగ్ కెన్ బి ఫిల్డ్ ఇన్ ఇట్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా.
2: ఇఫ్ యు ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ హౌ కెన్ యూ ఎంప్టీ ఇట్.
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగున
2: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు పుట్ సంథింగ్ గ్రేట్ అండ్ సేక్రెడ్ ఇన్
1: మొట్టమొదట ఏమేమో నింపుకున్నటువంటి ఈ తలబుర్రను మొట్టమొదట మనం ఖాళీ చేయాలి.
2: వీ హావ్ ఫిల్డ్ అవర్ హెడ్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అన్నెసరీ థింగ్స్ వీ హావ్ టు ఎంప్టీ దట్ ఫస్ట్.
1: అప్పుడే మనం ఏ సుకృతమైనటువంటి భావం నింపాలని తలుచుకుంటామో ఆ సుకృతాన్ని మనం నింపడానికి సాధ్యమవుతుంది.
2: Then only you will be able to just fill the head with sacred thoughts and sacred feelings. That would be possible only then.
1: కనుకనే మానవుడు అర్థం లేని ఏడుపులు ఏడుస్తున్నాడు.
2: Man has been crying a meaningless cry.
1: అర్థం లేని నడకలను నడుస్తున్నాడు.
2: A meaningless path he is taking.
1: అర్థం లేని జీవితాన్ని గడుపుతున్నాడు.
2: He is living a meaningless life also.
1: పుట్టినప్పుడు ఏడ్చినాడు.
2: When he was born, he cried.
1: చచ్చినప్పుడు ఏడ్చుతాడు.
2: While dying, he cries.
1: మధ్య నిన్న సుఖాలకు ఎందుకు ఏడ్చుతాడు.
2: ఇన్ బిట్వీన్ ఫర్ నంబర్ ఆఫ్ థింగ్స్ హీ గోస్ ఆన్ క్రైయింగ్.
1: ధర్మజ్ఞాని కలుగుచున్న ఉద్ధరింప ఏడ్చినాడా.
2: హాస్ హీ క్రైడ్ ఫర్ వెన్ హీ జస్ట్ సా డిక్లైన్ ఆఫ్ ధర్మ.
1: కనుక ధర్మజ్ఞాని నిమిత్తమై మన లోపల జరుగుతున్నటువంటి యొక్క అశాంతికి మనం ఏడ్చాలి.
2: వీ హ్యావ్ టు క్రై వెన్ వీ సీ ద డిక్లైన్ ఆఫ్ ధర్మ and the fall and the ruin of dharma as such.
1: ee dharmam emiti,
2: what is this dharma actually?
1: Daiva chintane nijamaina dharmam.
2: Real dharma is thinking and contemplating of the Lord.
1: Danani chinta chesukuntu nee nitya jeevitamulo nee kartavya karmalu enni anubhavinchinappudiki doshamu ledu.
2: Thinking of the Lord always, discharging your daily duties which are imposed upon you.
1: Nitani bhagavad gita sarvasanga parityagai avalapittalanu vadalapetti aastipaastulanu visarjinchi nee vellamani bodhinchatam ledu.
2: Bhagavad gita has not taught that you should give up all your family, your wealth, properties and you have to just go away to the forest.
1: Nee alupiddalanu chuchuko.
2: You take care of your family.
1: Nee udyogalanu nu chesuko.
2: You discharge your duties.
1: Nee kartavya karmalanu nu aacharinchu.
2: You do your duties.
1: Kaani lakshyam matramu దైవత్వం పయనించుకోవాలి.
2: కీప్ యువర్ గోల్, కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ డివినిటీ.
1: ఎన్ని చేసినప్పటికీ లక్ష్యాన్ని మాత్రం మార్చకూడదు.
2: వాట్ ఎవర్ యువర్ బి డూయింగ్, డోంట్ ఫర్గెట్ అబౌట్ యువర్ గోల్.
1: ఈ లక్ష్యాన్ని మనం విసర్జించిన మనం అవలక్షణ స్వరూపాన్ని పొందుతాం.
2: ఇఫ్ యూ గివ్ అప్ యువర్ గోల్ దెన్ యూ విల్ గెట్ ఎ బ్యాడ్ ఫార్మ్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: లక్ష్యమే మన జీవితం యొక్క గమ్యం.
2: అవర్ అంబిషన్, అవర్ గోల్ మస్ట్ బి రైట్లీ సెట్.
1: దీనిని ఆధారం చేసుకుని మన సర్వకర్మలు ఎందుకూడను ఈ కాయమును ఇమిడ్చి కర్తవ్యములు ఆచరించుకోవచ్చు.
2: కీపింగ్ అవర్ గోల్ ఇన్ వ్యూ, వాట్ ఎవర్ వీ డైలీ డ్యూటీస్ ఎట్సెట్రా వీ కెన్ డిశ్చార్జ్.
1: మన మాట ఎందు ఎట్టి విధములైనటువంటి యొక్క లోటును రాకుండా చూసుకోవాలి.
2: ఇన్ అవర్ వర్డ్స్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫ్లా, ఎనీ డిఫెక్ట్. వీ హావ్ టు టేక్ కేర్ టు సీ దాట్.
1: సత్యమునే ఉచ్చరించాలి.
2: We should always tell the truth.
1: అయితే కొంతమంది పిల్లలకు ఈ సత్యము ఒక్కొక్క సమయంలో ఆపత్సత్యం అనేటువంటి దాన్ని కూడా మనం కొంత తబ్బిబ్బు చేసుకోవచ్చును కదా, మార్చుకోవచ్చును కదా అని కూడా సందేహిస్తుంటారు.
2: Some people may be thinking, in times of difficulty, we will slightly modify the truth.
1: ఒక్కొక్క సమయంలో అసత్యం ఆడవలసి వస్తుంది.
2: Sometimes it may become necessary to tell untruth.
1: కానీ ఒక్కటి.
2: But
1: అసత్యం మాత్రం చెప్పక సత్యమును కూడా చెప్పకుండా ఉండేటువంటి యుక్తిని పొందుకు.
2: You can develop that much of cleverness to keep silence instead of telling either truth
1: or lie. సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్ అప్రియం సత్యం అప్రియం అని బ్రూజాత్ సత్యం అప్రియం అని ఈ సత్యం అనేటువంటిది అప్రియమైనటువంటి సత్యం కూడా చెప్పకూడదు.
2: That is why it is said,
1: ప్రియం కదా అని మనము కొంతవరకు అసత్యాన్ని కూడా చెప్పకూడదు.
2: That is why it is said, tell the truth, tell it dearly. But you should not tell untruth which may be dear. You should not tell truth in an undear way also.
1: ఇలాంటి సందిగ్ధ అవస్థ లోపల మనం సత్యానిష్టములను సత్య అసత్యములను రెండింటిని కూడా తప్పించుకుని మెలిగేటువంటి యొక్క యుక్తిని కొంతవరకు నేర్చుకోవచ్చును. కానీ సత్యం చెప్తే ప్రమాదం కలుగుతుంది ఏమో అని అసత్యాన్ని మనం ఉపయోగించుకోరాదు.
2: Whenever there are some testing or trying times as such, you should develop certain amount of cleverness to manage in such a way that without telling untruth, you should be able to just avoid situation and overcome that particular problem.
1: Kanuka manamu konni konni samayamulandu manamu chaala melakavuga nadchukovalsi vastundi.
2: In certain times, we will have to conduct ourselves in an extremely careful way.
1: Ee maatanu parulaku baadhinchakunda undeetunti vishayanni kuda nu gurtinchali.
2: You should know how to use the words without hurting people.
1: మొప్పించక తానవు ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడివేమో అన్నాడు.
2: ఇట్ ఇస్ సెడ్ దట్ హీ ఈజ్ ఎ ఫార్చునేట్ వన్ హూ నోస్ వితౌట్ హర్టింగ్ ఎనీవన్.
1: ఇతరులను మొప్పించకూడదని తాను నొప్పి పడకూడదు.
2: హీ షుడ్ నెవర్ హర్ట్ నో గెట్ హర్ట్ బై అదర్స్.
1: తాను నొప్పి పడకూడదని ఇతరులను నొప్పించరాదు.
2: జస్ట్ బికాస్ హీ షుడ్ నాట్ గెట్ హీ షుడ్ నాట్ హర్ట్ అదర్స్ ఆల్సో.
1: ఇతరులను నొప్పించక తాను నొప్పి పడకుండేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
2: You should recognize this truth which does not hurt others, which does not hurt us also.
1: Oka chinna udaharana oka kata.
2: One small example and a story.
1: Oka illalu ee vidhamga samaveshamlo palgoni pauranikudu cheppetunte dinini chakkaga vintu vachindi.
2: One hasif participated in a meeting like this and she was concentratedly listening to what was being expounded in the meeting.
1: ఒకనాడు ఈ పౌరాణికుడు రామాయణము చెప్పుతూ పతియే సతి.
2: వన్స్ వెన్ యూ ఆర్ జస్ట్ డిస్క్రైబింగ్ రామాయణ హీ జస్ట్ సెడ్ పతియే సతి
1: పతియే గతి.
2: హస్బెండ్ ఈజ్ ది ఓన్లీ గోల్.
1: కనుక అట్టి పతిని ఆనంద పెట్టడమే సతి యొక్క లక్ష్యము.
2: Therefore, it is the responsibility and the duty of Hasif to satisfy the husband who is
1: patini daivamga bhavinchali.
2: Treat husband as God.
1: Ani aneka vidhamuluga bodhisthu vachadu.
2: He was telling all these things in a number of ways.
1: Idi vinnatvanti yokka illaru intiki vellindi.
2: This Hasif, who heard with a lot of concentration all these things, went back home.
1: Atariki aneka vidhamulaina sevalu cheyali ani kudanu ఈ యొక్క పౌరాణికుడు చెప్పాడు.
2: దిస్ పౌరాణిక్ వాజ్ జస్ట్ టెలింగ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ దిస్ కోర్స్ దాట్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
1: పతియే దైవమని పౌరాణికుడు చెప్పాడు కదా అని ఆఫీస్ నుంచి భర్త వచ్చేటప్పటికి ఒక చెంబు నిండుకు నీళ్లు తీసుకుంది, ఆ బూడుసుల పైన పోసింది, కాళ్ళు కడిగింది, విసిరగరతో విసిరింది, ఏమేమో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది అది.
2: షీ వాజ్ సో మచ్ ఇంప్రెస్డ్ బై ది టాక్ గివన్ షీ వెంట విత్ డిటర్మినేషన్ టు గివ్ ఎఫెక్ట్ అండ్ ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హర్ లర్న్డ్. And when the husband returned from the office, she took a potful of water and poured the water right on the shoes itself, and she began just giving this kind of service to the husband.
1: Bhartaki enti enadu lenetunte yokka ee idi ee naadu etta vachindi endukosam vachindi ankoni idi edo koncha varaku chedipoyi undochunu ani lopaliki teeskollinadu.
2: She was confused and flabbergasted. And he was wondering how all of a sudden this particular lady has developed so much.
1: Ayana boortsulu vidichadaniki kurchi paalu kurchunte ee makinda kurchundi kaallu ottutu untundali boortsulu kuda nu vidipinchadaniki avakasam ivvaledu.
2: And he entered the house thinking that she must have been a little off the head, and then he settled down on the chair. He wanted to remove the shoes, but she did not allow him even to remove the shoes.
1: Itani yokka paristhithini gurtinchi nettaga office room ku velli doctor ku phone chesadu.
2: After observing all these things, the husband went into the office room and he rang up the door.
1: ఈ స్త్రీ మీ యొక్క పౌరాణమునకు వెళుతుందని తెలియదు పాపం ఈ భర్తకు.
2: This husband did not know that she was going to this పురాణము.
1: డాక్టర్ వచ్చాడు, అన్ని విధాల టెస్ట్ చేశాడు, నిద్రకింత మాత్రలు ఇచ్చి వెళ్ళాడు.
2: డాక్టర్ కేమ్ అండ్ టెస్టెడ్ అండ్ గేవ్ సమ్ పిల్స్ ఫర్ స్లీప్.
1: రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది, ఏదో కొంచెం హిస్టీరియా కింద ఉండాలి అని చెప్పాడు డాక్టర్.
2: డాక్టర్ సెడ్ ఇట్ లుక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ హిస్టీరియా, ఇఫ్ షీ టేక్స్ రెస్ట్ ఫర్ టూ డేస్ ఇట్ వుడ్ బి ఓకే.
1: మరి భర్త ఫోన్ చేశాడు, ఈమె ఇంటిలో రెస్ట్ తీసుకోమని చెప్పాడు, ఆయన ఆఫీస్ కు వెళ్లాడు.
2: హస్బెండ్ టుక్ హిస్ ఫుడ్, దెన్ హీ ఆస్క్డ్ హర్ టు టేక్ సమ్ రెస్ట్ అండ్ హీ వెంట్ టు ది ఆఫీస్ అగైన్. After he went to the office, she again went to the place where scriptures were expounded.
1: Anadu ee pouranikudu evariki evaru tallevaru biddalevaru bharya
2: and
1: bharta evaru mata rasti pita rasti nasti bandhu sahodara artham nasti nasti tasma jagrata jagrata ari cheppadu.
2: On that particular day the pandit was telling the ephemeral relationship that exists between the husband, who is wife, and nothing is permanent, nothing exists, all these things are only transitory and transient.
1: దైవమే ఒక్కటి సత్యం అని చెప్పాడు.
2: He said that God alone is true.
1: ఈమె పూజ రూమ్ లో పోయి కూర్చుంది, వస్తానే.
2: That day she went back home and she settled down in the worship room.
1: ఎట్ల ఉందో ఏమో అని పాప అరగంట ముందుగానే వచ్చాడు పాప.
2: Husband returned half an hour earlier itself, thinking that she might not be well.
1: తలుపు తట్టాడు.
2: He tapped the door.
1: నేనే నేను వచ్చాను అని చెప్పని చెప్పాడు పాపం.
2: He announced that he has come, asked her to open the door.
1: ఆమె లోపల నుంచి మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి పతి నాస్తి అంట.
2: From the worship room she began telling that there is no mother, no father, no house, not even husband, she declared.
1: ఈ విధంగా చెప్పేటప్పటికి ఇతనికి చాలా ఓ పిచ్చి ముదిరిపోయిందని తలుపులు తీయించి ఆమెను తెప్పించి ఏమిటి ఇవంతా ఇట్లా జరుగుతుండాలంటే ఒక సైకాటిస్ట్ వచ్చేసాడు, వాడిని పిలిపించాడు. అని పిలిస్తే ఈమె యొక్క పరిస్థితి ఏమిటో, ఈమె ముందు ఏమి చేస్తా ఉందో ఇవన్నీ గుర్తించడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేశాడు.
2: He was quite alarmed at this particular behavior, but he somehow got the doors open and then he called a psychiatrist to examine her in all detail.
1: అతను అన్ని విచారించాడు. ఓహో, ఈ పురాణం వినిపించి వచ్చినటువంటి ఈ తాత్కాలిక వైరాగ్యమే ఇదేని భావించుకున్నాడు.
2: This psychiatrist could diagnose the disease as the, after all she has listened to the exposition of the scriptures and as a consequence of that she has developed this particular attitude.
1: సరే, రెండు దినాలు ఈ పురాణం వినడానికి పోకూడదని చెప్పని ఆ వర్కర్స్ తో అంతా కూడా నియమించి ఈమెను బయట పోనివ్వకుండా కారులో అక్కడ తీసుకుని పోనివ్వకుండా డ్రైవర్ కూడా చెప్పి చాలా భద్రం చేశాడు.
2: ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ అండ్ ఎవ్రీవన్ హస్ బీన్ ఇన్ఫార్మ్డ్ దట్ షీ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో టు ద ప్లేస్ వేర్ స్క్రిప్చర్స్ ఆర్ ఎక్స్పౌండెడ్ అండ్ డ్రైవర్ వాస్ టోల్డ్, ఎవ్రీ సర్వెంట్ వాస్ టోల్డ్ టు సీ దట్ పర్టికులర్ థింగ్ ఇస్ ఇంప్లిమెంటేషన్.
1: ఈ విధమైనటువంటి కట్టుదిట్టములు చేసేటప్పటికీ రెండు దినాలు పురాణమునకు పోలేదు.
2: After these restrictions were imposed, she did not go to the place for 2 days.
1: ఈ తాత్కాలిక వైరాగ్యం అనే పొంగులు చల్లారినాయి.
2: This temporary type of detachment which she developed, it was
1: cooled down. సాయంకాలం భర్త వచ్చేటప్పటికి అన్ని విధాల నార్మల్ లో ఉంటుండాలి పాపం.
2: By the time the husband returned home, she was behaving in a normal way.
1: సరే, సంతోషించాడు ఆయన. అన్ని విధాల ఆయనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని ఆనందిస్తూ నిత్య జీవితం గడుపుతూ వచ్చాడు.
2: Husband was very happy after all this happened and the daily routine continued later.
1: ఒక వారం అయిన తర్వాత తిరిగి పురాణానికి వెళ్ళింది.
2: After 1 week this lady went again to the place where scriptures were.
1: ఆనాడు పురాణం లోపల ఈ భగవద్గీత చెప్పుతూ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నాడు. ఈ యొక్క ప్రీతిగాను హితంగాను ఉంటుండాలా, ఉద్వేగంగా ఉండకూడదు, ఈ సత్యమే చాలా ప్రధానమైనటువంటి, సత్యమునే మీరు అనుసరించాలి అని ఆ పురాణికుడు చాలా బాగా గట్టిగా చెప్పాడు.
2: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాజ్ ఎక్స్పౌండింగ్ గీత అండ్ హీ వాజ్ జస్ట్ టెలింగ్ వైల్ యూజింగ్ ద వర్డ్స్ యూ షుడ్ టెల్ ద ట్రూత్ బట్ యూ షుడ్ నాట్ యూజ్ ఇన్ ఎన్ ఎక్సైటెడ్ వే హీ వాజ్ ఎక్స్పౌండింగ్ దిస్ పర్టికులర్.
1: అది వినింది, ఇంటికి వచ్చింది.
2: She heard it and returned home.
1: But చెప్పాడు ఈనాడు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటుండాలి, ఆ మ్యారేజ్ కోసం ఉద్రి సిద్ధం కామన్నాడు.
2: Husband told her that there is a marriage reception today, my friend's marriage reception is there.
1: Manni alankaram chesukundi bhartato paatu pendle reception ki vellindi.
2: She got ready quick and she went with her husband to the reception.
1: Akkada pendi jarugutu untundali.
2: Marriage was going on.
1: Appudu ee brahmanulu mangal sutram teeskoni andariki peddalaku muttincheetuvanti alavatu ee yokka bharat deshamlo.
2: In bharat there is
1: ante aashirvadalu untundalani vaari abhiprayam.
2: There is a particular tradition that the Mangala Sutra would be taken to every elder and they would touch it and they would bless it.
1: Ayaka Brahmanudu anaga ayaka pendi cheyinchetundi Brahmanudu Paurohitudu veellinti kudanu Paurohitudu papa.
2: The Paurohit who was celebrating the marriage on that day was also Paurohit for this particular family. This
1: ee mundaru kurchunte vachi chuchadu emandi amma garu baagunnara muttandi annadu.
2: He came to this particular lady, recognized her and said, how are you mother, you are okay, you just please
1: andaru chemaina ani adigadu idini muttistu papa ee pauranikudu.
2: This pauranik he just asked her to touch it and just said everyone is okay.
1: Ee yokka brahmanudu ee vidhanga adigetappudiki andaru baagane unnarandi poyina varam maa atta garu chachipoyindi annindi annadu.
2: She said that well everyone is okay, 1 week ago I lost my mother-in-law.
1: ప్రక్కన ఉండేటువంటి ఆమె ఏమిటమ్మా మంగళసూత్రం ముట్టుతూ ఈ చావు మాటలంతా ఎందుకు చెప్పాలి అనింది.
2: ద నైబర్ హూ వాజ్ జస్ట్ సిట్టింగ్ బై హర్ సైడ్ జస్ట్ సెడ్ వెన్ యూ ఆర్ టచింగ్ దిస్ మంగళసూత్రం వై షుడ్ యూ సే సచ్ అన్ ఇన్ఆస్పిషియస్
1: ఈ మంగళసూత్రం కోసం నన్ను అబద్ధం చెప్పమంటావా, మా అత్తగారు చచ్చిపోయింది, ఇంకా చచ్చిపోయింది చచ్చిపోయింది, చావు మాటలు మంగళసూత్రం ముట్టు చెప్తూ వచ్చింది.
2: షీ సెడ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ మంగళసూత్ర డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు టెల్ ఎ లై, ఐ వుడ్ నెవర్ టెల్ ఎ లై. It is a fact that I lost my mother in law.
1: Telugu theatre gelinatunte oka vyakti ammayi lechi amma idi kevalamu samaya sandarbhanni kuda nu puraskarinchukoni maatadali ee vidhanga etlanti ettakudani padalu upayoga pettakoddu ani kontha bodha chesindi.
2: One intelligent young lady who was sitting there, she just said, mother, you should have a sense of proportionate context, should not go
1: adhe vidhanga kontha mandi streelu yenaadu ye vishayanni cheppinaro aa vishayanni aa roju chaala gattiga pattukoni saadhistuntaru.
2: In that particular way women whatever the reason on a particular day, they would be implementing it with a lot of rigor that particular day alone.
1: Pratidaniki ni samaya sandarbhanni puraskarinchukoni manamu maatalu upayoginchukovali.
2: One should use the words and one should use the intelligence and context should be understood whenever we do a particular thing.
1: Satyamu mana yokka nitya sthanamunu pondinchadaniki oka margamani manam visvasinchali kani prati vishayamlo kudanu dinni nitte cheyalani munditananga manam vaadinchalaru.
2: We should know truth is the means to reach the goal of the lotus feet, but we should not be very rigid and we should not be foolish in implementing that particular thing.
1: Asatyamuto dushitam kaanatvanti naluka,
2: a tongue which is not tainted by untruth.
1: Himsadulto dushitam kaanatvanti dehamu,
2: body which is not tainted by violence.
1: Inga apavitramaina bhavalato dushitam kaanatvanti manasu,
2: mind which is not stained by bad feelings.
1: కనుక ఇట్టి మనసు అట్టి దేహము ఇట్టి వాకు వీటినే త్రిపుటి అని చెప్తూ వచ్చారు.
2: దీస్ త్రీ సచ్ ఎ మైండ్ సచ్ ఎ బాడీ అండ్ సచ్ స్పీచ్ దీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రిపుటి.
1: ఈ త్రిపుటి యొక్క తత్వమే త్రిమూర్తి యొక్క తత్వంగా భావిస్తూ వచ్చారు.
2: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ త్రిపుటి ఈజ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ త్రిమూర్తి.
1: ఈ మూడింటిని మనం పవిత్రము గావించుకున్నప్పుడే దైవత్వం మనకు సాక్షాత్కారంగా కనిపిస్తుంది.
2: ఓన్లీ వెన్ వీ శాంటిఫై ఆల్ దీస్ త్రీ థింగ్స్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక పిల్లలు కూడాను సత్యం చెప్పమన్నాడు స్వామిని అనవసరంగా అవసరం లేని విషయంలో కూడా మనం కల్పించుకొని ఈ విధంగా మనము ఈ సత్యాన్ని దుర్వినియోగం చేయకూడదు.
2: స్టూడెంట్స్ ఆల్సో మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వైల్ జస్ట్ టెలింగ్ ద ట్రూత్. దే షుడ్ టెల్ ద ట్రూత్ బట్ అన్నెసరీ దే షుడ్ నాట్ గో ఆన్ టాకింగ్ అండ్ హర్టింగ్.
1: మాటలు అదుపులో ఉంచుకోవాలి.
2: Have control over your talk.
1: ఒక్కొక్క తూరి ఒక్క వ్యక్తి పైన మనకు క్రోధమో లేక ద్వేషమో కలిగినప్పుడు వాడి పైన ఉన్నటువంటివన్నీ చెప్పటము, ఇది నేను సత్యం చెప్తున్నాను అని వాడి జీవితానికి, ఈ మూడింటిని మనం పవిత్రము గావించుకున్నప్పుడే దైవత్వం మనకు సాక్షాత్కారంగా కనిపిస్తుంది.
2: ఓన్లీ వెన్ వీ శాంటిఫై ఆల్ దీస్ త్రీ థింగ్స్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక పిల్లలు కూడాను

0: ఒక వ్యక్తి పైన మనకు క్రోధమో లేక ద్వేషమో కలిగినప్పుడు వాడి పైన ఉన్నటువంటివన్నీ చెప్పటము, ఇది నేను సత్యం చెప్తున్నాను అని వాడి జీవితానికి లేనిపోని ఇక్కడికి కలిగించడం కూడా జరుగుతూ ఉంటాడు.
1: వెన్ ఎవర్ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ క్వారల్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ విత్ అనదర్ పర్సన్, టెలింగ్ ఆల్ ది డిఫెక్ట్స్ ఆఫ్ హిమ్ అండ్ టెలింగ్ దట్ దిస్ ఇస్ ట్రూత్ విచ్ ఐ యామ్ టెలింగ్,
0: ఇక్కడ అద్వేష్ట సర్వభూతానాం దీన్ని కూడా కొంతవరకు ఉపయోగించుకోవాలి.
1: యూ విల్ హావ్ టు జస్ట్ ఆల్సో రిమెంబర్ ద ఫ్యాక్ట్ దట్ వన్ షుడ్ నాట్ హేట్ అదర్స్.
0: ప్రేమను మనం పెంచుకున్నప్పుడు ఈ ద్వేషం కానీ ఈ అసూయ కానీ రెండింటి యొక్క బాధలు మనకేమాత్రము ఉండవు.
1: వన్స్ యూ డెవలప్ లవ్ ది క్వశ్చన్ ఆఫ్ హేట్రెడ్ అండ్ జెలసీ విల్ నాట్ అరైజ్.
0: అలాంటి సమయంలో మన పలుకు కూడాను చాలా మధురంగా ఉంటుంది.
1: వెన్ యూ హ్యావ్ లవ్ ఇన్ ద హార్ట్ అవర్ వర్డ్స్ విల్ బి వెరీ.
0: అందుకోసమే చెప్పారు సాత్విక గుణవంతుని యొక్క కోపము క్షణకాలంలో ఉంటుంది పోతుందట.
1: The anger with a person who is of sattvic nature, it will be very short-lived.
0: Itanu uttamudu ani Geeta cheppindi.
1: Geeta has declared him as a great man.
0: Madhyamuni yokka kopamu rendu ghadiyalu varaku untadata.
1: A middling or the second type of person, he will have his anger for a short while.
0: Adhamuni yokka kopamu oka dinamantha untuntadata 24 gantalantha untuntadata.
1: For the one who belongs to the lowest category, he will have his anger continuously.
0: Adamodamuni yokka kopamu jeevitham anta untadi.
1: The one who is the lowest of the in the category, he will have throughout the life that anger.
0: దీనిని గీతాచార్యుడు మరొక యుక్తితో కూడా బోధించాడు.
1: గీతాచార్య టాట్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఆల్సో.
0: ఉత్తముల యొక్క కోపము నీటి పైన వ్రాత వంటిది అన్నాడు. వ్రాస్తుంటే అది చెదిరిపోతుంటది, అప్పటికప్పటికే పోతుంటది.
1: The anger of a good man is something like writing on water. That is not permanent at all, even while you are writing the...
0: మధ్యముని యొక్క కోపము ఇసుకలోపు వ్రాత వంటిది అన్నాడు.
1: The second category of the category of a person, it is something like writing on sand.
0: ఇసుకలో రాస్తుంటే గాలి వస్తానే అది కొట్టుకొని అది మూసిపోతుంటది, అది మరుగుపడిపోతుంటది.
1: Writing on the sand also will not be permanent because that will be washed away and covered by the wind. When the wind comes,
0: అధముని యొక్క కోపము నల్లరాతిపై చెక్కబడినటువంటిదిగా ఉంటాదట.
1: ది థర్డ్ కేటగిరీ ఆఫ్ పర్సన్ హూ ఈస్ బ్యాడ్ వన్ హిస్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ రైటింగ్ ఐ మీన్
0: బ్లాక్ రాక్
1: రైటింగ్ ఆన్
0: బ్లాక్ స్టోన్
1: రైటింగ్ ఆన్ ఏ బ్లాక్ స్టోన్
0: ఇది కొంతకాలమునకు అరిగి అరిగి వర్షంతోనా ఎండతోనా అరిగి కొంతకాలమున పోతుంది, కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.
1: Over a period of time, this will also be washed away.
0: Adhamodamuni yokka kopamu inupu paina rasinatuvantidatta.
1: It is something like writing on an iron slab which will never be wiped off.
0: Adi tirigi karagabetti danini shuddhito kotte anta varaku adi podu.
1: Only when it is melted and then again made into a block, it will not go out of.
0: Adi karagabettalante nippulo veyyala.
1: If you want to destroy it, you will have to put it in the fire.
0: Anaga samskaramu kavali.
1: In other words, it means there is need for samskara and transformation.
0: ఇది కేవలం గాఢమైన సంస్కారం జరిగినప్పుడే ఇది కోపం చల్లారడానికి వీలవుతుంది.
1: Only when there is intense transformation, then only it is possible to change it.
0: కానీ ఇలాంటివి నిత్య జీవితంలో సంబంధించినటువంటి యొక్క సామాన్య మానవులు జీవితంలో ఆచరించదగినటువంటి యొక్క ఉపమానములు భావములే మన భగవద్గీత నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది.
1: Things which are highly relevant to day-to-day life and day-to-day practices will have to be taken from Bhagavad Gita.
0: Kanuka manamu annintini teesukoni mana aacharanalo pettadam idi asadhyam.
1: It would be impossible for us to take all the things from Bhagavad Gita and practice them.
0: Konni konni mana nitya jeevithaniki ee laukika jeevithaniki avasaramaina vishayalanu manamu జాగ్రత్తగా తీసుకుని దానిని ఆచరించడానికి అనుభవించడానికి ఆనందించడానికి తగినటువంటి అవకాశాన్ని మనం అందుకోవాలి.
1: We have to take such of those things which are useful in day to day life and practice them so that we'll get the benefit out of it.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు నందు పుణ్యము కాని పాపము కాని సుఖము కాని దుఃఖము కాని ఏది లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెరిట్, నో సిన్, నో ప్లెజర్, నో మిజరీ.
0: మంత్రము కాని యజ్ఞము కాని యాగము కాని ఇవన్నీ కూడా కేవలము ఒక భ్రాంతులే.
1: దేర్ ఇస్ నో మంత్ర యాజ్ సచ్. ఆల్ ది సీక్రెట్ రిచువల్స్ ఆర్ జస్ట్ ది యాక్టివిటీస్ అండర్టేకెన్.
0: సర్వత్రా నిండినది ఒక భగవంతుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఇస్ ఆల్ ప్రొవైడింగ్.
0: మీరందరూ కూడాను భగవత్ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
0: ధర్మం సత్యం,
1: రైచియస్నెస్
0: సత్యం
1: అండ్ ట్రూత్,
0: ధర్మం ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
1: ద ట్రూ హ్యూమన్ లైఫ్ కన్సిస్ట్ ఇన్ నోయింగ్ ద మీనింగ్ అండ్ ఇంప్లికేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్యమును జగత్తుకు భౌతికంగా చాటే నిమిత్తమై సత్యమునే నీతి అన్నారు.
1: ఇన్ ఆర్డర్ టు ప్రాపగేట్ దిస్ ట్రూత్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇట్ ఈస్ టాట్ బై వే ఆఫ్ మొరాలిటీ.
0: ధర్మమునే రీతి అన్నారు.
1: ధర్మ రైచియస్నెస్ ఇస్ ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్.
0: ఖ్యాతి అన్నారు.
1: త్యాగ సాక్రిఫైస్ ఇస్ ఖ్యాతి రెప్యుటేషన్.
0: నీతి రీతి ఖ్యాతి ఈ మూడింటి యొక్క ఏకత్వమునే మానవ జాతి.
1: మానవ జాతి హ్యూమన్ రేస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది ట్రినిటీ, నీతి మొరాలిటీ, రీతి ద మేనర్, ఖ్యాతి ద రెప్యుటేషన్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భౌతిక లోకమునందు ఈ నీతి రీతి ఖ్యాతి ఈ మూడు కూడాను కనిపించటం లేదు.
1: అన్ఫార్చునేట్లీ ఇన్ ద వరల్డ్ టుడే దేర్ ఇస్ నైదర్ మొరాలిటీ నార్ ఎనీ ప్రొసీజరల్ కాండక్ట్ నార్ ఏ గుడ్ నేమ్ ఎయిదర్.
0: ప్రాచీన కాలమునందు సిద్ధార్థి గౌతమ బుద్ధుడు అని పేరుగాంచిన వ్యక్తి తన సత్యస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై నిర్వాణ నిమిత్తమై అనేక సాధనలు సల్పుతూ వచ్చాడు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద వన్ ద నోబుల్ వన్ ద సిద్ధార్థ గౌతమ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ టు అటైన్ నిర్వాణ ఆర్ లిబరేషన్ డిడ్ స్ట్రెంజువస్ స్పిరిచువల్ ఎఫర్ట్.
0: అనేక వేద మంత్రములు కూడాను పఠించాడు.
1: హీ రిపీటెడ్ రిసైటెడ్ ద వేదిక్ చాంటింగ్.
0: జగత్తు నందు కల పెద్దలందరినీ కూడాను దర్శించాడు.
1: హీ విజిటెడ్ ఆల్ ది ఎల్డర్స్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: అన్ని సాధనలు ఎందుకు కూడాను తాను భాగమును వహించాడు. развитие.
1: He participated in every spiritual endeavor.
0: కట్టకడపటికి ఇది ఏది కూడాను సరైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు.
1: He realized the ultimate truth that none of them would give the liberation.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి పంచ ప్రాణములను కూడాను పరమాత్మునిగా విశ్వసించాడు.
1: He had a strong faith that the five life breaths are divine.
0: శబ్ద స్పర్శ రూప రస గంధము
1: ద ఫైవ్
0: ఫైవ్ ఇంద్రియములతో కూడినటువంటివి.
1: ద ఫైవ్ సెన్సెస్ రిప్రజెంటింగ్ ద సౌండ్ సెన్స్ ఆఫ్ టచ్ సో ఆన్ దే ఆర్ డివైన్.
0: ఈ పంచేంద్రియములను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే నిర్వాణము అని గుర్తించాడు.
1: హీ రియలైజ్డ్ ద బేసిక్ ఫ్యాక్ట్ that nirvana or liberation is nothing but making use of the five senses in a sacred way.
0: Japamu dhyanamu yogamu yagnamu ivanni kudunu bhautikamainatundi yokka kriyale ani gurtinchadu.
1: He also has understood that the penance, meditation, all rituals are just the physical activities.
0: Dehadhimanam unnatundi variki ee sadhanalanni kudunu avasaramu.
1: If you have attachment to your body, such spiritual attempts are necessary.
0: ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తికి ఈ సాధనలు ఏవి ఇక్కడ అక్కర్లేదు.
1: The one who is attached to the self need not do these activities.
0: Kanukane samyak drishti ani cheppadu.
1: So he prescribed samyak drishti, good
0: samyak
1: vision.
0: Samyak vaku annadu.
1: Then he said good word.
0: Samyak sevanamu annadu.
1: Then he mentioned good
0: samyak
1: listening.
0: Samyak maranamu annaru.
1: Good recapitulation.
0: Samyak kriya annadu.
1: Good action.
0: ఈ విధమైనటువంటి యొక్క ఐదు కర్మల యందు కూడాను దోషములు లేక సక్రమమైన మార్గములో సరైన రీతిగా అనుభవించడమే నిజమైనటువంటి నిర్వాణము అన్నాడు.
1: ద ట్రూ లిబరేషన్ కంప్రైజెస్ అండర్ టేకింగ్ దీస్ ఫైవ్ యాక్టివిటీస్ ఇన్ ఎ బ్లెమిష్లెస్ వే.
0: భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్రములను ఎందుకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకూడదు?
1: ది ఐస్ గిఫ్టెడ్ బై గాడ్, why not they be used in a sacred way?
0: ee nitram netramanu doshamainatundi margamulo pravesha petti
1: we make use of it in the mistaken direction.
0: Amida doshamulanta kudunu penchukuntunnadu manavudu.
1: We go on increasing our mistakes.
0: Manasi yokka tattvanni malinya parchukuntunnadu.
1: We are polluting our mind.
0: Manase malinyamaina inka manishi ee reetiga nirvanam pondagalaru.
1: When once the mind is polluted, how do you expect liberation, nirvana?
0: Kanaka motta mota samyak drishti.
1: To begin with, it is samyak drishti, good vision.
0: Manchi chupunu manam abhivruddhi parchukovali.
1: We should develop good looks.
0: Ee drishti yandu etti doshamulu kudanu praveshinchakunda chuchukovali.
1: We should see that our looks are pure, unpolluted.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: ఈ దృష్టి వల్లనే సమస్త కర్మములు కూడాను పెరిగి సమస్త బాధలు కూడాను కలిగింపజేస్తున్నది.
1: ఇట్ ఈస్ ద విజన్, ద లుక్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సఫరింగ్.
0: మానవత్వమునే మాలిన్యపరుస్తున్నది.
1: ద వెరీ హ్యూమన్ లైఫ్ ఈజ్ కంటామినేటెడ్.
0: ఈ దృష్టి చేసేటువంటిది చాలా గొప్ప పాపములుగా కూడా ఉంటున్నది.
1: ద లుక్స్ విల్ సర్టన్లీ లీడ్ టు సిన్ఫుల్ థింగ్స్.
0: దానిని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే సరి అయిన నిర్వాణం అన్నాడు.
1: నిర్వాణ ఈజ్ అటైన్డ్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ అవర్ సైట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: బుద్ధుడు సాధనలు ఒక్కటి కూడా లేదు, సర్వ సాధనలు చేశాడు.
1: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్ అటెంప్ట్స్.
0: సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: హీ రెనౌన్స్ ది హోల్ లాట్.
0: సర్వలతోన సంబంధ బాంధవ్యం కల్పించుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హాస్ గాట్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ కాస్మస్.
0: ఏకత్వాన్ని పొందే నిమిత్తమై అనేకత్వమైనటువంటి ఒక దివ్యాన్ని అనుభవించాడు.
1: హీ అటైన్డ్ దట్ స్టేట్ ఆఫ్ వన్నెస్ ఇన్ దిస్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: కట్టకడపటికి సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: ఫైనలీ హీ రెనౌన్స్డ్ ఎవ్రీథింగ్ అరౌండ్.
0: ఈ త్యాగం వల్లనే సక్రమమైన మార్గము తనకు గోచరిస్తూ వచ్చింది.
1: It's only by this sacrifice he could know the ultimate truth.
0: ఇది ఏ వేదమనందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసుహు అన్నింది.
1: Veda says no activity, no association, no wealth would confer immortality other than sacrifice.
0: ఈ అమృతత్వమే నిజమైన నిర్వాణము.
1: Immortality is the true nirvana or liberation.
0: కనుకనే ఇట్టి నిర్వాణమునకు సక్రమమైన మార్గము మొట్టమొదటిది సమ్యక్ దృష్టి.
1: ద రైట్ పాత్ టు లిబరేషన్ ఈజ్ గుడ్ విజన్, గుడ్ సైట్.
0: కన్నులనిచ్చినది సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరి అయినటువంటి మానవులను దర్శించి సత్యాన్ని బోధించు చేయడానికి ఈ నేత్రములను అందించాడు.
1: గాడ్ హెస్ గివెన్ ద గిఫ్ట్ ఆఫ్ ఐస్ so that we will make proper use of them and visualize the truth.
0: Chudinakulanu daiva samananga chudu.
1: We should have the divine approach to all forms that we watch.
0: Ee drishti premamayanga undali.
1: Our divine vision should be full of love.
0: Ee premamayamainatundi drishtiye manavatvaniki sariyainatti margamunu bodhisthundi.
1: This vision of love is the correct path to humanity.
0: All are one, be alike to everyone. Not
1: all are one, be alike to everyone.
0: Kanuka manamu samyak drishtini penchukovali.
1: So we have to develop the good sight, good looks now.
0: Deeni valane ekatvam anedi manaku praptippu chestundi.
1: This will help us to develop the spirit of oneness.
0: Sarvala yendukudunu daivatvani guttimpa chestundi.
1: It will help us to realize the divinity in all.
0: Deenini puraskarinchukoni ee vedamanandu ekam sat vipra bahudavadanti anedaru.
1: Veda says, basing on this principle, the truth is one, but the parts are many, represented by
0: scholars.
1: We should recognize this basic truth and see the world with the vision of truth.
0: కనుక మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: Therefore, our looks have got to be sacred.
0: ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు.
1: When once you look at your father, you address him as father.
0: తన బిడ్డను చూచి డాటర్ అని పిలుస్తాడు.
1: The moment you see your daughter, you call him
0: daughter. ఈ దేహమున భిన్నమైనటువంటి విరాతిగా భిన్న సంబంధాన్ని పెంచుకుంటున్నాడు.
1: You have got varied attachments basing on the relationship.
0: Yavaru tandri, yavaru bidda.
1: Who is the father? Who is the daughter?
0: Mata nasti, pita nasti, nasti bandhu sahodarha, artham nasti, gruham nasti, tasma jagrata, jagrata, jagrata annadu.
1: Be careful, be aware. There's no mother, there's no father, there's no property, there's no relationship, there's no family, there's no property whatsoever. All are one, in fact.
0: Andaru daivaswarupuli.
1: All are basically divine.
0: Kanukane ekatvaniki manam prayanam cheyalanukunte ee anekatvanni tejinchali.
1: We have to sacrifice the feeling of plurality or diversity.
0: Idi ye vedantam cheppinatundi. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ టు విజువలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం ఏమిటి? ఒకే ఆత్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్ సోల్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: అనేక బల్బులు ఎందు ఉండేటువంటి ఏమిటి? ఒకే కరెంటు.
1: Bulbs are many, but the same current flows.
0: అదే విధంగానే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే ఆత్మదర్శనం.
1: The visualization of the self meant the experience of unity and diversity.
0: Ni atma atana atma itana atma ee bhedamulu ke matram avakasam ivvakoddu.
1: In the realm of the spirit or the soul, there are no differences.
0: ఏకత్వాన్ని ఖండించి చేయటం వల్లనే మానవత్వము అజ్ఞానంలో మునిగి ఉంటుండాలి.
1: The fragmentation or segmentation is the cause for ignorance in humanity.
0: అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నిజమైనటువంటి మానవ తత్వం.
1: The human quality requires unifying the diversity.
0: Vinnattu gaavinchukotame manavunaku viruddhamainatti margamu.
1: Division, duality is the wrong path.
0: Kanuka manamu vinnamainatti margamlo praveshinchakoddu.
1: We should never be in the dual path.
0: దృష్టిని మనం ఏకత్వంగా తీసుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ యూనిఫైడ్ లుక్.
0: సమ్యక్ దృష్టి మొట్టమొదటి బుద్ధుడు బోధించినటువంటిది సమ్యక్ దృష్టి.
1: ద ఫస్ట్ టీచింగ్ ఆఫ్ బుద్ధ ఇస్ సమ్యక్ దృష్టి.
0: తదుపరి సమ్యక్ వాక్.
1: దేర్ ఆఫ్టర్ సమ్యక్ వాక్, గుడ్ వర్డ్.
0: వాక్ ఒక్కటిగానే ఉంటుండాలి.
1: వీ షుడ్ స్పీక్ ఓన్లీ వన్.
0: ఇది ఉద్వేగంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి అజిటేటెడ్.
0: అసత్యంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి లై.
0: అన్యాయంగా ఉండకూడదు.
1: ఆర్ ఇన్జస్ట్.
0: అక్రమంగా ఉండకూడదు.
1: ఆర్ ఇంప్రాపర్.
0: హింసగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి వయలెంట్.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నారు.
1: వాట్ ఎవర్ వీ స్పీక్ షుడ్ నాట్ బి ఎజిటేటింగ్. ఇట్ షుడ్ నాట్ బి డిస్టర్బింగ్. ఇట్ షుడ్ బి సో ప్లీజింగ్, కంఫర్టింగ్ అండ్ స్వీట్.
0: మన వాక్కు హితంగాను ప్రీతిగాను ఉద్వేగం లేకుండాను ఉండాలి.
1: Whatever we say have got to be pleasing, so soft, delicate and sweet and acceptable and palatable.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: Kanukane samyak vaku annadu.
1: Good word is prescribed.
0: Pavitramaina vaku kante minchinatundi daivattvam vere okati ledu.
1: The sacred talk is the divinity.
0: Ee vake shabda brahmamu.
1: This sound verily is divine.
0: Kanukane shabda brahmamayi characharamayi jyotirmayi vaangmayi nityanandamayi paratparamayi mayamayi srimayi asteshwarya swarupudu bhagavantudu.
1: Divinity is represented in 8 forms, that which are mobile and immobile, in the form of light, in the form of sound, in the form of the entire creation.
0: Elanti paristhitulu endaina kodunu vaakkuni ye maatramu maarchukokunda chudali.
1: Under any circumstances we should never go back.
0: Utvegam raakunda chuchukovali.
1: We should see that we are not agitated.
0: Kashinamaina palukulu raakunda chuchukovali.
1: We should never speak in a harsh way.
0: Kanukane ilanti maatalanu manam nerchukovadaniki sariyaina prayatnam cheyali. Adi ye sadhana.
1: Spiritual practice wants us to speak in a way we are
0: sarvam ekanga untinappudu ee udvegam raavadaniki avakasame undadu.
1: When we are all one, there's no chance to be agitated.
0: Anni addamulu yendu tana pratibimbane chustunnappudu oka addamulo undetundi pratibimbam paina tanaku enduku kopam vastundi.
1: In all the mirrors you find your own reflection, then you cannot be angry with another reflection.
0: Ekam anni ikkudunu mirrors vantivi.
1: All bodies are like mirrors.
0: కానీ ఈ మిర్రర్స్ లోపల నీ ప్రతిబింబాన్ని నీవు చూస్తున్నావు.
1: You see your own reflection in these mirrors.
0: కనుక ఆ ప్రతిబింబంతో నీవు ప్రేమతో మాట్లాడాలి.
1: You talk in a pleasing way with the reflection.
0: ప్రేమకు మించినటువంటి యొక్క దైవం మరొకటి లేదు.
1: There's no other God beyond love.
0: హృదయంలో ప్రేమతో నింపుకున్నప్పుడు ఆ హృదయం నుంచి ప్రేమ పలుకులే వస్తుంటాయి.
1: When once we fill our heart with love, whatever we speak have got to be loving.
0: Aa hrudayam nunchi prema choopule vastuntayi.
1: We'll develop loving looks.
0: Aa prema nunchi prema shravaname vastuntadi.
1: We listen in a loving way.
0: Aa prema nunchi prema thoughts e vastuntayi.
1: Out of the heart full of love we entertain thoughts of love.
0: Aa prema nunchi prema kala karmale aacharistuntavu.
1: Ultimately they will land up in loving deeds.
0: Mee hrudayanni prema tho nimpukuneetuvanti vidhanamu neeku telikapovatam chetane అనేక గుణముల చేత దాన్ని నింపుకుని మానవత్వాన్ని మంట కలుపుతున్నారు.
1: యూ డు నాట్ నో ద ప్రొసీజర్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ అండ్ దేర్ ఫోర్ యూ హావ్ బీన్ రూయినింగ్ యువర్ సెల్ఫ్.
0: పొందాలనుకుంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్
0: నీవు శారీరకంగా కష్టపడ్డావు, ధనమును ఆర్జించావు.
1: You have exerted, strained and earned money.
0: ఈ ధనాన్ని ఒక బ్యాంక్ లో డిపాజిట్ చేశావు.
1: యూ హావ్ డిపాజిటెడ్ దిస్ మనీ, యూ హావ్ ఎర్న్డ్.
0: ఆ ధనము నీదే.
1: That money is yours.
0: దాని భద్రత కోసము ఒక బ్యాంకు లోపల డిపాజిట్ చేశావు.
1: యూ డిపాజిటెడ్ ఫర్ సేఫ్టీ.
0: ఆ బ్యాంక్ మేనేజర్ నేను కొన్ని నిబంధనలు పెట్టాడు.
1: ద బ్యాంక్ మేనేజర్ హ్యాస్ సర్టన్ రెగ్యులేషన్స్.
0: నీవు నేను కట్టింది కదా డబ్బు అని, ఈ డబ్బు నాది కదా అని, సార్ నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగడానికి అధికారం లేదు.
1: బికాస్ ద మనీ డిపాజిటెడ్ ఈజ్ యువర్స్, యూ కెనాట్ క్లెయిమ్ ఎనీ టైమ్.
0: ఆ మేనేజర్ ఏమంటాడు, అయ్యా నీవు చెక్కు తీసుకుని రా, ఆ చెక్కు పైన సైన్ పెట్టుకుని రా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటాడు.
1: ద మేనేజర్ వాంట్స్ యూ టు బ్రింగ్ ఎ చెక్, సైన్ ఇట్ అండ్ డ్రా ద మనీ.
0: నీ చెక్ త్యాగము.
1: ద చెక్ ఇస్ సాక్రిఫైస్.
0: నీ ప్రేమనే సిగ్నేచర్.
1: ద లవ్ ఇస్ సిగ్నేచర్.
0: దీనిని ఆ మేనేజర్ కి ఇస్తే నీ డబ్బు నీకు వాపసిస్తాడు.
1: వెన్ వన్స్ యూ సబ్మిట్ ద చెక్ ఎఫిక్సింగ్ యువర్ సిగ్నేచర్, యూ డ్రా ద మనీ.
0: కనుక నీ పుణ్యధనం అనేటువంటి యొక్క ధనమనే ఈ యొక్క భగవంతుడు అనేటువంటి చైర్మన్ దగ్గర డిపాజిట్ చేశావు.
1: ద మేనేజర్ గాడ్ హ్యాస్ విత్ హిమ్ ద మనీ దట్ యు హావ్ డిపాజిటెడ్, ద మనీ ఆఫ్ లవ్.
0: కనుక నీకు త్యాగం అనేటువంటి చెక్ తీసుకో.
1: Get the check of sacrifice.
0: ఆ త్యాగం అనే దానిపైన ప్రేమ అనే సిగ్నేచర్ చేయి.
1: Affix the signature of love.
0: అది నీవు భగవంతుడనే చైర్మన్ కి ఇచ్చేసేయి.
1: Then surrender it to the chairman of the bank.
0: ఈ డబ్బు నీకు ఇచ్చిస్తాడు.
1: Then you will get your own money.
0: ఇది డబ్బును పొందడానికి తగినటువంటి మార్గము.
1: This is the way to withdraw money.
0: యేసును పొందడానికి తగినటువంటి మార్గము.
1: This is the way to become comfortable.
0: ఇదియే పవిత్రతను పొందడానికి మార్గము.
1: This is the path towards sanctity.
0: ఇదియే నిర్వాణం చెందడానికి మార్గము.
1: This is the path to liberation.
0: నీవు సంపాదించినటువంటి ఒక ప్రేమ తత్వాన్ని నీవు ప్రేమ ద్వారా త్యాగంతో దీనిని పొందడానికి ప్రయత్నం చేయాలి.
1: All that you have earned, the love, can be drawn through the sacrifice.
0: దైవము త్యాగమూర్తి అయినప్పటికీ,
1: దో గాడ్ ఈ సాక్రిఫైస్,
0: ధనము నీదే అయినప్పటికీ,
1: దౌ ద మనీ బిలాంగ్స్ టు యు,
0: పొందడానికి తగిన మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ టు విత్డ్రా ద మనీ.
0: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
1: యూ షుడ్ ఫాలో ద కరెక్ట్ ప్రొసీజర్.
0: నీ వాక్కు సక్రమమైనదిగా ఉండాలి.
1: యువర్ వర్డ్స్ షుడ్ బి ప్రాపర్.
0: నీవు ఒక బ్యాంకు లో నీవు డిపాజిట్ కట్టి,
1: హ్యావింగ్ డిపాజిటెడ్ ద మనీ ఇన్ ద బ్యాంక్,
0: ఇంకొక బ్యాంక్ యొక్క చెక్ దానికి అందిస్తే అక్కడ ఏమాత్రం పొందడానికి అధికారం లేదు.
1: యూ కెనాట్ హ్యాండ్ ఓవర్ ద చెక్ ఆఫ్ సమ్ అదర్ బ్యాంక్ అండ్ విత్ డ్రా ద మనీ.
0: దైవము అనేటువంటి ఒక్కటే అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి ఆ బ్యాంకు లో మనం పొందాలి.
1: యూ హ్యావ్ టు నో ద ప్రిన్సిపల్ ట్రూత్ దట్ గాడ్ ఈజ్ వన్.
0: ఈ బ్యాంక్ వేరు వేరే పేర్లంతా ఉన్నాయి.
1: బ్యాంక్స్ హావ్ మెనీ నేమ్స్.
0: అనేక పేర్లతో ఉండేటువంటి బ్యాంకు లోపల నీవు పోయి డబ్బును అడిగితే వారు అందించడానికి ప్రయత్నిస్తారా?
1: విల్ ఎనీ బ్యాంక్ give you money by mere asking?
0: నీ ఏ బ్యాంక్ లో కట్టావో ఆ బ్యాంక్ చెక్కులే నీవు అందించాలి.
1: యు ఆర్ ఎలిజిబుల్ టు విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ వేర్ యూ డిపాజిటెడ్.
0: ఏ నామాన్ని నీవు స్మరిస్తూ ఏ నామం యొక్క స్వరూపమే నా చైర్మన్ అనేటువంటి విశ్వసిస్తావో అతనికి మాత్రమే నీవు ఈ చెక్కును అందించాలి.
1: ద చెక్ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ టు బి సబ్మిటెడ్ To the God, the chairman, whose form you have been meditating and contemplating.
0: Corporation bank,
1: having deposited money in the Indian bank, you cannot withdraw it from corporation bank. You have deposited in the bank of
0: law.
1: You have to submit the same check belonging to the
0: bank.
1: That very check is
0: sacrificed. And
1: you sign there, your signature is law.
0: What
1: are these
0: names?
1: You may deposit money in any bank, but you are saying
0: love.
1: That is love.
0: Love is God. Live in love.
1: That's what Bhagavan says. Love is God. God is love.
0: ఈ ప్రేమ అనేటువంటి యొక్క మేమను నీవు త్యాగం అనేటువంటి చెక్కు పైన రాసి పెట్టితే తప్పక నీవు తీసుకుంటావు.
1: When once you have the signature of love with the check of sacrifice, you can get money.
0: సమ్యక్ వాక్ అన్నాడు దీన్ని బుద్ధుడు.
1: This Buddha called it as good word, good speech.
0: హృదయములో ఎన్ని మార్పులు కలిగినా కానీ ప్రేమ మార్పును మాత్రమే ఏమాత్రమే ప్రవేశింపకూడదు.
1: There will be many changes in our heart.
0: మార్చకూడదు.
1: We should never change our love.
0: ఆ ప్రేమ చేతనే నీవు ఈ త్యాగం అనేటువంటి దాన్ని అందించి భగవంతు యొక్క అనుగ్రహం అనేటువంటి దాన్ని పొందొచ్చు.
1: With this love, following the path of sacrifice, you can earn God's grace.
0: ధనమనగా ఏమిటి?
1: What is money?
0: Currency notes కాదు.
1: Is not currency.
0: జ్ఞాన ధనము.
1: It is the wealth of wisdom.
0: ప్రేమ ధనము.
1: It is the wealth of love.
0: ధనము.
1: Wealth of righteousness.
0: ధర్మం. ఇలాంటి దయాన్ని కొంచెం ధనాన్ని మనం పొందాలి.
1: యూ షుడ్ ఎర్న్ ద వెల్త్ ఆఫ్ లవ్, ద వెల్త్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈ ధనమునకి పేర్లు ఉంటుంటాయి.
1: దిస్ దే హావ్ వేరీడ్ నేమ్స్.
0: కనుకనే దీన్ని మనం పొందాలనుకుంటే ప్రేమ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ ఇట్, లవ్ ఇస్ ద ఓన్లీ పాత్.
0: ఇంతకాలం నేను సాధన చేశాను.
1: I did so many spiritual
0: things.
1: What is it that I got?
0: అని తనలో తాను చాలా విచారణ చేశాడు.
1: One is very much worried because of that.
0: ఏమాత్రము సాధనలోని ఫలితం కనిపించలేదు.
1: There was no any positive result.
0: నేను కాలం వ్యర్థం చేశాను.
1: I wasted my time.
0: ఈ వ్యర్థం చేసినటువంటిది మొట్టమొదట నేను గుర్తించుకుంటే ఎంత సుఖంగా పొందినాను.
1: I would have been very comfortable had I realized the waste of time.
0: భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి గుణముల్ని నేను అపవిత్రం చేసుకుంటున్నాను.
1: I made all the qualities, traits gifted to me by God unsacred.
0: పరిసరు పరసగంధాదులు ఈ పంచప్రాణములు అందించాడు.
1: The five life breaths are present in everyone.
0: దీనికి బీద సాధారణమైనటువంటి భేదములు లేదు.
1: They have no differences on grounds of money.
0: పూరనేటువంటి భేదములు లేదు.
1: They have no differences on grounds of
0: ఈ పంచభూతములు ఉంటున్నాయి.
1: The five elements are present in all.
0: ఆ పంచభూతములు కూడాను సక్రమమైన మార్గంలో ప్రేమ మార్గంలో నీవు ఉపయోగపెట్టుకుంటే దైవత్వం అక్కడనే నీకు సాక్షాత్కరిస్తుంది.
1: When once you make use of your senses in the proper direction, in a proper way, along the path of love, you will earn God's grace.
0: ఈ భౌతికమైనటువంటి జీవితం కోసమని,
1: for this worldly life,
0: అనేక రకములైన మార్గములను అనుసరించి,
1: we follow varied paths,
0: పెడమార్గమును పట్టి,
1: we go in the wrong way,
0: భగవంతుడు అందించినటువంటి ఈ ప్రసాదమును దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: We are misusing the God's gift of life.
0: కనుక వాక్కును ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: We are misusing the speech faculty.
0: ఇతరులను దూషించడము.
1: We accuse.
0: ఇతరులను విమర్శించడము.
1: We criticize.
0: ఇతరులను ఒక విధమైనటువంటి బాధ పెట్టడము.
1: We hurt others.
0: ఈ కఠినమైనటువంటి వాక్కుల చేత ఇతరుల హృదయాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాం.
1: We hurt them by accusing them, using harsh words.
0: కనుక ప్రేమ చేతను, మృదువు చేతను, మధురమైనటువంటి వాక్కుల చేతను నీ యొక్క శబ్దం వినియోగించాలి.
1: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ది స్పీచ్ ఫ్యాకల్టీ ఇన్ ఎ టెండర్, డెలికేట్, సాఫ్ట్, సెన్సిటివ్ వే.
0: అప్పుడే ఇది సమ్యక్ వాక్కు అని రూపొందుతుంది.
1: దెన్ యూ కెన్ కాల్ ఇట్ సమ్యక్ వాక్, గుడ్ వర్డ్.
0: తరువాత సమ్యక్ శ్రవణం.
1: దెన్ కమ్స్ గుడ్ ఆడిషన్.
0: ఎవరినిచ్చాడు భగవంతుడు?
1: God has given us ears.
0: ఎందుకోసము?
1: Why?
0: అనేక రకమైనటువంటి మాటలు వినడానిక.
1: Not to listen to gossip.
0: కాదు కాదు.
1: No.
0: ఇదంతా ఒక లౌడ్ స్పీకర్ వంటిది.
1: They are like loud speakers.
0: ఈ లౌడ్ స్పీకర్ లోపల ఎవరు మాట్లాడుతున్నారో ఆత్మతత్వాన్ని అది మాత్రమే ఈ స్పీకర్ లో రావాలి.
1: In fact, the ear, the speaker should permit the sound relating to the soul.
0: ఆత్మ ప్రతిబింబమే ఈ యొక్క శబ్దంలో ప్రవేశించాలి.
1: The sound should show the reflection of the spirit.
0: ఆత్మ యొక్క వైబ్రేషన్ ఈ యొక్క చెవుల ద్వారా మనం వినాలి.
1: The vibrations of the soul should percolate through the ear, the speaker.
0: అందుకోసమే ఈ లౌడ్ స్పీకర్స్ పెట్టిండేది.
1: So God has gifted these loud speakers.
0: కనుకనే మనం శబ్దమును అపవిత్రం చేయకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ నెవర్ మేక్ దిస్ సౌండ్ అన్సేక్.
0: అన్నింటికీ అంతర్భూతమైనటువంటి లక్ష్యము లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద సోల్ ఈస్ ది అల్టిమేట్ రియాలిటీ.
0: అందరి యందు ఒక్కటే.
1: ద సోల్ ఈస్ వన్.
0: భిన్న భేదములు ఏమాత్రము లేవు.
1: దర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్.
0: మీ యందున్న ఆత్మ కూడాను ఒక్కటే.
1: That the soul is uniform in
0: all.
1: In fact, no different, no change.
0: Atma swarupame.
1: Atma is Atma.
0: ఇలాంటి ఆత్మ కేవలము ప్రేమ చేతనే మనం నింపుకోవాలి.
1: We have to fill it up with the spirit of the self, with love.
0: ఇది ఒక పాత్ర.
1: This is a tumbler.
0: ఈ పాత్రలో ఏమీ లేదు.
1: The tumbler is empty.
0: కానీ నీరు పోస్తే నీరు నిలుస్తుంది.
1: You can fill it up with water.
0: సిరప్ పోస్తే సిరప్ నిలుస్తుంది.
1: Or syrup.
0: పాలు పోస్తే పాలు నిలుస్తుంది.
1: You can fill it up with milk.
0: మజ్జిగ పోస్తే మజ్జిగ నిలుస్తుంది.
1: Or buttermilk.
0: కానీ ఏది పోస్తామో ఆ పాత్ర దాన్ని నిండిపోతుంది.
1: యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ విత్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: హృదయము అనేటువంటిది ఒక పాత్ర.
1: అవర్ హార్ట్ ఈస్ ఎ టంబ్లర్.
0: దీంట్లో ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో.
1: వీ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: త్యాగము అనేటువంటి దాన్ని నింపుకో.
1: ఫిల్ ఇట్ ఫిల్ ఇన్ విత్ సాక్రిఫైస్.
0: సత్యము అనేటువంటి దాన్ని నింపుకో.
1: ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్.
0: శాంతి అనేటువంటి దాన్ని నింపుకో.
1: లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ పీస్.
0: అప్పుడు నీకు శాంతి నీ వేరే కోరనక్కర్లేదు.
1: దెన్ యూ డోంట్ టు ఆస్పైర్ ఫర్
0: పీస్. శాంతి నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు.
1: ద పీస్ విల్ emanate from within.
0: నీ ప్రేమ నీ నుంచినే ఆవిర్భవిస్తుంటారు.
1: ద పీస్ విల్ ఒరిజినేట్ విత్ ఇన్ యూ.
0: కనుకనే ప్రతి ఒక్కటిని లోపల నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి పోయేటువంటివి కాదు.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్, నథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నీ లోపల ఉన్నటువంటి ఒక తత్వము పవిత్రమైనటువంటిది ఎప్పుడు కూడాను.
1: ది ఇమ్మనెంట్ ఇన్నేట్ నేచర్ ఈ సీక్రెట్.
0: నీవే నీవు ఈ ప్రకృతిని అనుసరించి ఈ ప్రకృతి భావాల చేత దానిని మాలిన్యపరచుకుంటున్నావు.
1: యూ ఫాలో ద వరల్డ్ అండ్ బికాస్ వరల్డ్లీ ఫీలింగ్స్ యూ గెట్ యువర్ సెల్ఫ్ పొల్యూటెడ్
0: కనుక నీవే నీవు దీన్ని మాలిన్య పరచుకునేటువంటిది కానీ అది ఎప్పుడు కూడా నువ్వు పరిశుద్ధము.
1: ఇన్ఫాక్ట్ యు ఆర్ ద కాజ్ ఫర్ దిస్ పొల్యూషన్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ సీక్రెట్.
0: నిశ్చలం నిస్వార్థము.
1: ఇట్ ఈస్ సో ప్యూర్ అన్పొల్యూటెడ్ అండ్ సెల్ఫ్లెస్.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని నీవెందుకు పాడు చేసుకుంటున్నావు?
1: సచ్ ఎ సీక్రెట్ హార్ట్ వై డు యు
0: స్పాయిల్. ఈ పాడు కావడానికి ఏది మూల కారణము?
1: What is this cause for ruin?
0: Samyak drishti lekapovatame moola karanamu.
1: The main cause is the absence
0: samyak
1: of good vision.
0: Samyak vaku lekapovatame moola karanamu.
1: Absence of good word
0: samyak
1: is another reason.
0: Samyak shravanam lekapovatame moola karanamu.
1: Absence of good listening.
0: Kanukani ee yokka pancha bhutamunu kudanu pancha tattamunu kudanu pavitramaina reetiga maarchukunnappude సమ్యక్ దృష్టి లభిస్తుంది.
1: వెన్ వన్స్ వీ సాంక్టిఫై ఆల్ ద ఫైవ్ సెన్సెస్ వీ డెవలప్ ద సీక్రెట్ లుక్స్ టు బిగిన్ విత్.
0: అన్నింటికి మూల కారణము హృదయమే.
1: ద హార్ట్ ఇస్ ద మెయిన్ సోర్స్.
0: హృత్ ప్లస్ దయా హృదయము.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: అది ఎప్పుడు కూడా నువ్వు దయతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఆ దయనే ప్రేమ.
1: The compassion is
0: love. Compassion antaru.
1: Love is compassion.
0: Kanuka ee yokka aneka perlato kundinatundi okate prema.
1: Is only love that's called in different terms.
0: Aneka prabhu ka aneka naam.
1: One God has many names.
0: Prema ane oka peru pettaru.
1: We call it love.
0: Satyam ane peru pilto pilustunnaru.
1: We call it by truth.
0: Dharmam anetundi prema tho aadukuntunnaru.
1: Other times we play with the word righteousness.
0: Satyam prema tho anubhavistunnaru.
1: We experience by way of peace.
0: Tyagam anetundi dantho jeevichutunnaru.
1: We live with the spirit of sacrifice.
0: ఇవన్నీ కూడాను ఒకే ఆత్మకు పేరు.
1: ఆల్ హ్యావ్ గాట్ సేమ్ సోర్స్ ఆత్మ.
0: కనుకనే అనేకత్వంలో ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని మీరు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every attempt to experience this unity in diversity.
0: కట్టకడపటికి ఈ యొక్క ఏకత్వాన్ని పొందిన తర్వాత బుద్ధుడు అప్పుడు ఆనందాన్ని పొందాడు.
1: Buddha attained that blissful state having experienced that oneness in multiplicity.
0: Din anninti endukodunu ee indriyamulo oka bhavamunu tyagam chesadu.
1: He has given up all the sensual feelings.
0: Ee prapanchamlo indriyamula cheta ememi manam anubhavistunnamo avanni kudunu vyarthamainatunti vi ani gurtinchadu.
1: He could understand all the fleeting sensual pleasures of this world
0: are
1: useless. Ivanni
0: bandhanato kudinatunti oka senses ani bhavinchadu.
1: He also understood the senses will lead to bondage.
0: Maramni chalapadani వచ్చినటువంటి యొక్క సెన్సెస్ అనే గుర్తించాడు.
1: He has recognized the facts that the senses will ruin you.
0: మానవత్వాన్ని నిర్మూలం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి ఈ సెన్సెస్ అనుకున్నాడు.
1: He has understood the senses will ruin the human quality.
0: తన భార్యను కన్న కుమారుని కూడాను త్యజించాడు.
1: He has sacrificed the wife and the son.
0: క్రమక్రమేణా దీన్ని తాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
1: He has developed the renunciation slowly.
0: అంతా జరిగిన తర్వాత
1: at the end
0: తనకు ఈ శబ్దం అన్నిటి కూడా త్యజించిపోయాడు. ఏకాత్మతత్వాన్ని గుర్తించాడు. అప్పుడు ఆనందపడుతున్నాడు. ఆనందపడేటువంటి దృశ్యాన్ని తన పిన్నదల్లి కుమారుడైనటువంటి వాడు ఆనంద చూచాడు. అతని పేరు ఆనంద.
1: ఆనంద
0: నిరంతరం కూడా బుద్ధునితోనే ఉండేటువంటి వాడు. బుద్ధుడు నిర్వాణమైపోతున్నాడే అని కంటిదారలు కార్చాడు. ఆనందం దగ్గరికి పిలిచాడు బుద్ధుడు.
1: బుద్ధ కాల్డ్ ఆనంద క్లోజ్ టు హిమ్.
0: ఆనంద, నీవు ఆనందం అనుభవించే నిమిత్తమే పుట్టింటావు. భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఇంద్రియాలు సక్రమమైన మార్గంలో పెట్టుకో. నీవు ఈ ఆనందాన్ని అనుభవించగలవు.
1: యు కెన్ ఆల్సో ఎంజాయ్
0: ఈ ఆనందాన్ని పది మందికి పంచగలవు.
1: యు కెన్ ఆల్సో షేర్ దిస్ బ్లిస్ విత్
0: అదర్స్. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం
1: ఇస్ నాన్ డ్యువల్
0: గగన సదృశ్యం
1: ఎథీరియల్
0: విశ్వమిత్యాది లక్ష్యం
1: అండ్ ఇట్ హస్ గాట్ ది అల్టిమేట్ యాజ్ ఏమ్ వన్
0: నిత్యం
1: విమలం
0: అటలం సర్వదీ సాక్షిభూతం
1: ఇట్ ఇస్ unsullied, eternal, immortal, the witness.
0: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ఈ ఇంద్రియముల చేతనే నీవు పట్టుబడిపోతున్నావు. నక్కలు నక్కలు కోతులు అనుభవించేటువంటి యొక్క ఆనందాన్ని నీవు కూడా అనుభవిస్తున్నావు. నీవు మనిషి ఎందుకు పుట్టాలి?
1: షుడ్ వి ఎక్స్పీరియన్స్ ద సేమ్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ దట్ ఆఫ్ మంకీ ద ఫాక్స్ అండ్ ద డాగ్?
0: నీవు కూడా ఒక మంకీగా పుట్టింటే బాగుండేది కదా?
1: యు హావ్ బీన్ వండర్ఫుల్ హ్యాడ్ యూ బీన్ ఎ మంకీ.
0: నీవు అనుభవించేటువంటిదంతా మంకీస్ కూడా అనుభవిస్తున్నాయి.
1: మంకీ ఆల్సో హ్యాస్ ది సేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ దట్ ఆఫ్ యువర్స్.
0: మంకీ కాదు, మ్యాన్ కైండ్.
1: యు ఆర్ నాట్ ఎ మంకీ, యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: కైండ్ తో కూడినటువంటిదిగా ఉండాలి నీవు.
1: యూ షుడ్ బి వన్ ఆఫ్ కైండ్.
0: ప్రేమతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: You should be full of love.
0: ఇవన్నీ క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములు అనుభవించే కోసమని నీవు పుట్టినవాడు కాదు.
1: యు ఆర్ నాట్ బోర్న్ టు ఎంజాయ్ ద ప్లెజర్స్ విచ్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
0: పుట్టినప్పుడు ప్రతి ప్రాణి కూడాను కెవ్వున ఏడుస్తాడు.
1: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఎవ్రీ చైల్డ్ క్రైస్.
0: ఎందుకోసం ఏడ్చాడు?
1: వై?
0: అయ్యో, తిరిగి ఈ ప్రపంచంలో వచ్చి పుట్టాను నేను.
1: ద చైల్డ్ క్రైస్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: ఆనందం నుంచి నేను
1: వెళ్ళిపోతున్నానే. యు హావ్ కమ్ టు దిస్ వరల్డ్.
0: ఆత్మ నుండి వేరైపోతున్నానే.
1: ఫీలింగ్ సో బ్యాడ్ ఫర్ బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద సోల్. So the child cries.
0: ఏడుస్తూ పుట్టినటువంటి మనిషి ఏడుస్తూనే చావటం వల్ల మనిషి ప్రయోజనం ఏమిటి?
1: Having been born while crying, if we leave this world crying, what are its life? What is the aim of life?
0: కానీ నీ పర్పస్ ఆఫ్ లైఫ్ దాన్ని గుర్తించాలి.
1: We have to recognize the purpose of life.
0: ఏడుస్తూ నేను పుట్టాను.
1: I am born crying.
0: ఏడుస్తూ జీవిస్తున్నాను.
1: I lead while crying.
0: కట్టకి పోయేటప్పుడు కూడా ఏడుస్తూ పోతున్నాను.
1: At the end also I cry.
0: నేను సాధించినది ఏమిటి?
1: What is it I attained?
0: కాదు కాదు.
1: Nothing I attained.
0: ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి.
1: Having been born while crying, one should leave the world with smiles.
0: కనుకనే దానిని నీవు సరైనటువంటి మార్గంలో పెట్టుకోవాలి.
1: This is the proper path that you have to follow.
0: ఎప్పుడు నీవు నవ్వుతూ మరణిస్తావు?
1: When can you die smiling?
0: ఇంద్రియాలు సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీవు నవ్వుతూ జీవితాన్ని మొదలుతావు.
1: When senses are kept in a perfect order and way, you can leave the world smiling.
0: కనుకనే నీవు నవ్వుతూ చావాలి.
1: One has to die smiling, joyfully.
0: చావటం ఏమిటి?
1: What is death?
0: కేవలం డ్రెస్సును మార్చటమే.
1: Death is the dress of life.
0: Death is the dress of life.
1: Death is the dress of life.
0: ఈ లైఫ్ కు ఒక డ్రెస్ వంటిది ఇదంత.
1: This life is just a sort of a
0: dress. ఈ లైఫ్ లో ఉన్నప్పుడు ఈ డ్రెస్ పెట్టుకున్నావు, కానీ పోయిన తర్వాత ఇంకొక డ్రెస్ వస్తుంది.
1: This dress you have put on in this life, you will change in the next.
0: అంటే చావటం అని కాదు.
1: Death is not the absence.
0: నిర్వాణము.
1: It is nirvana.
0: ప్రతి మానవుడు కూడాను నిర్వాణం కావాలని ఆశిస్తున్నాడు.
1: Everyone wants liberation.
0: కానీ ఆ లిబరేషన్ కోసం మనం ఎంత ప్రయత్నం చేయాలి?
1: What effort we are making to attain this.
0: కనుక అనేక జన్మముల నుంచి మనం సాధించినటువంటి పుణ్యఫలం అనేటువంటి దాన్ని భగవంతుని దగ్గర డిపాజిట్ కట్టుకున్నాం.
1: Let us deposit all the merit that we have accrued over the past lives.
0: అది భగవంతుని దగ్గర భద్రంగా ఉంటుంది.
1: This merit is safe in
0: his bank. ఇంకా దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంటాడు భగవంతుడు.
1: God gives interest further to the principal amount.
0: కనుక దానిని మనం పొందేటప్పుడు మనం ఏ విధంగా పొందాలి?
1: As you receive the interest, how should you get it?
0: చెక్కును తీసుకుని పోయి సైన్ పెట్టి ఆ యొక్క భగవంతుడు అనేటువంటి మేనేజర్ కి ఇవ్వాలి.
1: టేక్ ద చెక్, పుట్ యువర్ సిగ్నేచర్, సబ్మిట్ టు ద మేనేజర్ గాడ్.
0: ఆ చెక్ బుక్ అతనే అందిస్తాడు.
1: గాడ్ విల్ గివ్ యూ చెక్ బుక్.
0: అది ఏ త్యాగము?
1: చెక్ బుక్ ఈ
0: త్యాగం అనేటువంటి చెక్ మన అందరి దగ్గర ఉంటుండాలి.
1: దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ విత్ అస్.
0: కానీ త్యాగం అనేటువంటి చెక్ పైన ప్రేమ అనేటువంటి సిగ్నేచర్ చేయకపోతే చెక్ ఇస్తే ప్రయోజనం ఏమిటి?
1: యూ గాట్ దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్, బట్ యూ షుడ్ పుట్ యువర్ సిగ్నేచర్ ఆఫ్ లవ్.
0: మానవునికి ప్రేమ త్యాగం రెండు చాలా అవసరము.
1: ఎవ్రీ మ్యాన్ రిక్వైర్స్ దీస్ టు సాక్రిఫైస్.
0: ప్రేమ త్యాగంలో రెండు కూడా ఏకమైనప్పుడే మనం పొందవలసినటువంటి ఫలితాన్ని మనం సుఖంగా పొందుతాం.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్ భగవంతుడు
0: అనుభవిస్తూ చేస్తున్నాడు.
1: ఇన్ఫాక్ట్ గాడ్ హాస్ బీన్ డూయింగ్
0: ఇన్ని ప్రయత్నంలో చేస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ గ్రాంటింగ్ మెనీ బోన్స్
0: ఎంత ప్రేమను అందిస్తున్నాడు.
1: ఈ షవర్
0: దురదృష్టవంతులు దీన్ని అందుకోలేకపోతున్నారు.
1: బట్ అన్లక్కీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ గాడ్స్ లవ్. ఏమిటి
0: భగవంతుని యొక్క సంకల్పం వేరు, అందుకునేటువంటి వాడి సంకల్పం వేరు.
1: ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ వన్ వే, దట్ ఆఫ్ ఎ రిసిపియంట్ ఇన్ అనదర్ డైరెక్షన్.
0: కనుకనే దీనిని పొందకుండా పోవడానికి మూల కారణం అయిపోతుంది.
1: దిస్ ఈస్ ద కాజ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్.
0: దయామయుడు,
1: గాడ్
0: దేవ స్వరూపుడు, కరుణా సముద్రుడు.
1: గాడ్ ఈస్ కంపాషనేట్, ఈస్ ఆల్ కైండ్ విత్ ఓషియానిక్ లవ్.
0: ఇలాంటి భగవంతుడు ఇస్తున్నటువంటి దాన్ని ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు?
1: How is that we lose God's love?
0: నీ ప్రకృతి భావములు నీలో నిండిపోయినాయి.
1: You are full of worldly feelings.
0: రాకుతమైనటువంటి చింతలు నీలో నిండిపోయినాయి.
1: You are not with the passing feelings, temporary ideas, you are not able to receive love.
0: ఏనాడు ఈ పవిత్రమైనటువంటి దాన్ని పొందాలని కోరుతున్నావో,
1: దట్ డే వెన్ యూ వాంట్ టు అటైన్ దిస్ సీక్రెట్, ఆనాడు
0: నీ అపవిత్రమైనటువంటి దాన్ని దూరం చేయాలి.
1: గివ్ అప్ ఆల్ దట్ ఈస్ అన్సీక్రెట్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీ అగునా?
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ కెన్ ఇట్ ఎవర్ బి ఎంప్టీ?
0: తలబుర్ర అది ఖాళీ కాక ఈయన సుకృతము నింపనగునా?
1: ది హెడ్ వితౌట్ బీయింగ్ ఎంప్టీ కెన్ ఇట్ ఎవర్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిచువల్ కంటెంట్?
0: ఏమేమో ఈ తల లోపల
1: you fill your head with lots of stuff.
0: భగవంతుడు అందించేటువంటి ప్రేమ యొక్క రసాన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు?
1: దెన్ హౌ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ లవ్, గాడ్స్ గిఫ్ట్?
0: దాన్ని పారబోయి,
1: ఎంప్టీ ది హోల్,
0: దాన్ని త్యాగం చేయి,
1: సాక్రిఫైస్ ఇట్,
0: దీన్ని నింపుకో,
1: ఫిల్ ఇట్ విత్ లవ్.
0: ఈ త్యాగంలో ఉండినటువంటి యోగము ఇంత గొప్ప యోగంగా ఉంటుండాలి.
1: త్యాగ సాక్రిఫైస్ ఈజ్ యోగా ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: యోగం యోగం యోగం యోగం చేస్తున్నావు. ఏమి యోగం చేస్తున్నావు?
1: యోగా స్పిరిచువల్ ప్రాక్టీస్ వాట్ యు డూ.
0: యోగం చేస్తున్నావు.
1: వీఆర్ డూయింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే.
0: అర్థం లేని యోగం చేస్తున్నావు.
1: మీనింగ్లెస్,
0: అనర్థమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నావు.
1: డూ ఇట్ ఇన్ ఎ డిస్టార్టెడ్ వే.
0: యోగ చిత్తవృత్తి నిరోధక.
1: యోగా యాక్చువల్లీ మీన్స్ ద కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: చిత్తవృత్తులు నీవు అరికట్టుకోవటమే నిజమైన యోగము.
1: ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఈజ్ ట్రూ యోగా.
0: అది కాకుండా నీవు శారీరకమైనటువంటి యోగం చేస్తుంటే అది ఒక పెద్ద రోగము.
1: యోగా ఈజ్ నాట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ బట్ ఇట్ ఈస్ రోగా ఆర్ డిసీజ్.
0: ప్రతి మానవుడు కూడా యోగం అనే పేరుతో రోగాన్ని పొందుతున్నాడు.
1: టుడే మ్యాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ యోగా ఈ సఫరింగ్ ఫ్రమ్ రోగా ద డిసీజ్.
0: ప్రేమ అనేటువంటి యొక్క పదార్థం చేత నీ యొక్క మానసిక తత్వాన్ని అభివృద్ధి పరచుకో.
1: లెట్ యువర్ సైకాలజీ ది మైండ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: మనసును పవిత్రం గావించుకున్నప్పుడే మనిషి పవిత్రుడైపోతాడు.
1: వెన్ వన్స్ యువర్ మైండ్ ఈజ్ సేక్రెడ్ యూ బికమ్ సేక్రెడ్.
0: భావం తద్భవతి.
1: As is the feeling, so is the result.
0: కనుకనే థింక్ ఇట్ ది మైండ్ వీ థింక్ ఇట్, అనగా నీ యొక్క భావమును పవిత్రమైనగా పెట్టుకో.
1: మేక్ యువర్ థాట్స్ సీక్రెట్.
0: అప్పుడే నీకు పవిత్రమైనటువంటివి లభిస్తుంటాయి.
1: దెన్ యూ గెట్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్.
0: కనుక హృదయాన్ని పవిత్రం చేసుకోవడానికి తగినటువంటి సాధన ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ స్పిరిచువల్ పాత్ దట్ వుడ్ శాంక్టిఫై యువర్ హార్ట్?
0: ధ్యానం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ మెడిటేషన్.
0: జపం కాదు.
1: నాట్ పెనెన్స్.
0: యోగం కాదు.
1: నాట్ యోగా.
0: ఏమి ప్రయోజనం? ముక్కు మూసుకొని కూర్చుంటుంటే నీకు యోగమా?
1: You catch hold of your nose and call it yoga. No.
0: ఈ ముక్కు నుంచి సద్భావం అనేటువంటి యొక్క దీనిని పీల్చుకోవాలి.
1: దేర్ షుడ్ బి బ్రెత్ ఆఫ్ గుడ్ ఫీలింగ్స్ త్రూ ద నాస్ట్రల్స్.
0: అది ఏ నీ ప్రాణము?
1: దట్ ఈస్ లైఫ్.
0: ప్రాణమును సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్
0: కార్బన్ డైఆక్సైడ్. నీ పీల్చుకుంటూ రావద్దు.
1: నెవర్ ఇన్హేల్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఆక్సిజన్ పీల్చుకో.
1: యూ బ్రీద్ ఇన్ ఆక్సిజన్ ఓన్లీ.
0: ఆక్సిజన్ నీ యొక్క లంగ్స్ కు ప్రాణములకు తగినటువంటి పోషణ కలిగిస్తుంది.
1: ఆక్సిజన్ సస్టైన్స్ యువర్ లైఫ్ and maintain the lungs.
0: కాని ఆక్సిజన్ ను పీల్చుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ ఇన్హేలింగ్
0: ఆక్సిజన్. నీ హృదయం నుంచినే వస్తుండాలి.
1: ది ఆక్సిజన్ ఇస్ విద్ ఇన్ యూ.
0: కార్బన్ డైఆక్సైడ్ హెడ్ నుంచి వస్తుండాలి.
1: కార్బన్ డైఆక్సైడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది
0: హెడ్. నుంచి అన్ని పిచ్చి పిచ్చివే వస్తున్నాయి.
1: అవుట్ ఆఫ్ ది హెడ్ ఆల్ మ్యాడ్ థింగ్స్ కమ్.
0: ఇవన్నీ విషమయమైన గాలులే.
1: దే ఆర్ ఆల్ పాయిజనస్.
0: ఆ విషమైన గాలులను కూడా స్తంభింపచేసి
1: జస్ట్ స్టాప్ దెమ్ దేర్.
0: హృదయం నుంచి అమృతమయమైనటువంటి యొక్క గాలిని తెప్పించుకో.
1: ఇన్హేల్ దట్ నెక్టరైన్ ఫీలింగ్.
0: భగవంతుని యొక్క స్పర్శ, భగవంతుని యొక్క స్పర్శనము, భగవంతుని యొక్క సంభాషణము, భగవంతుని యొక్క దర్శనము ఇంత అట్టిదేని కాదు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ the darshan of God, the sparshan conversation with God.
0: చూస్తున్నావు నీవు ప్రజలను చూస్తున్నావు.
1: You see people.
0: కానీ ఆ ప్రజలు ఎవరు?
1: భావస్వరూపములే. దే ఆర్ ఆల్ డివైన్.
0: ఆ భావాన్ని నీవు తలుచుకో.
1: హ్యావ్ దట్ ఫీలింగ్, డివైన్ థాట్.
0: అప్పుడే నీ దృష్టి పవిత్రమవుతుంది.
1: దెన్ యువర్ లుక్స్ విల్ బి సేక్రెడ్.
0: కనుక చూచేదంతా కూడా పవిత్రమే.
1: ఆల్ ద
0: అంతా భగవంతుడే.
1: ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
0: కనుకనే జగత్తును చూస్తూ కూడాను నేను భగవంతుని చూడలేదనుకుంటున్నావు.
1: యు సీ ద వరల్డ్ బట్ యెట్ యు సే దట్ యు హావ్ నాట్ సీన్ గాడ్.
0: భగవంతునికి ఒక రూపం లేదు.
1: గాడ్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: స్థానం లేదు.
1: ఆర్ నేమ్.
0: అన్ని స్వరూపములు తనవే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సర్వాంగములు తనవే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే సర్వసాక్షి స్వరూపుడైన భగవంతుడు అన్ని రూపంలోనే ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫామ్.
0: ఆ భావాన్ని నీవు పెట్టుకున్నప్పుడే నీవు సరి అయినటువంటి రీతిగా పొందుతావు.
1: వెన్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ యూ విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్.
0: ఏవో రవివర్మ రాసినటువంటి విష్ణువు విష్ణు బొమ్మను తీసుకునేది, విష్ణువు కృష్ణ బొమ్మను తీసుకుని ఈ బొమ్మల చేత వచ్చిందా?
1: All the pictures of Krishna, they are all the paintings of Ravi Verma.
0: ఇవన్నీ ఒక రాసినటువంటి ఒక బొమ్మలే.
1: దే ఆర్ ఆల్ ద పెయింటింగ్స్ ఆఫ్ ది ఆర్టిస్ట్.
0: భగవంతుడికి ఏ రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్.
0: ఈశ్వర సర్వస్వరూపుడు.
1: గాడ్ ఈస్ కాస్మిక్.
0: ఈశ్వర సర్వభూతానాం ఇదావాసం ఇదం సర్వం.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఎక్కడ చూసినా కానీ దైవమే.
1: ఎవ్రీవేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: దైవంగా భావించుకో. నీ తల్లిని దైవంగా భావించుకో. నీ తండ్రిని దైవంగా భావించుకో. నీ భార్యను దైవంగా భావించుకో. ఇది సరి అయినట్టు ఉత్తమమైన మార్గము.
1: ద నోబుల్ path wants you to consider your mother God, your father as God,
0: even
1: your bharya as divine.
0: You kattukunna tarvata bharya endi kani anta kurundamu ee evaru.
1: After all, the wife has become yours only after wedding. Prior to that, who is she?
0: Even aa talli ante kanna tarvata neeku talli endi kani kanakapunappu ee evaru.
1: The motherhood has come after begetting you.
0: Kalpinchukunnatundi passing clouds.
1: These relationships have come like passing clouds.
0: Comes and goes.
1: Passing clouds come and go.
0: But morality comes and grows. కనుకని ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
1: విత్ ది సెన్స్ కంట్రోల్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: దీనిని పురస్కరించుకుని ఏ పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ పతంజలి సెడ్ యోగా మెంట్ సెన్స్ కంట్రోల్.
0: ఈనాడు మానవుడు ఎంత బలహీనుడైపోయినాడు.
1: మ్యాన్ టుడే హెస్ బికమ్ సో వీక్.
0: దైవత్వంగా ఉండినటువంటి మానవుడు ఈనాడు దీనత్వంగా మారిపోయాడు.
1: మ్యాన్ హూ ఇస్ ఎసెన్షియల్ డివైన్ హెస్ బికమ్ సో
0: దీనుడు. కోపం వస్తుంది.
1: హీఈస్ అజిటేటెడ్ ఫర్ ఎవ్రీ సింపుల్ థింగ్.
0: చిన్నదానికి దుఃఖం వస్తుంది.
1: ఫర్ ఎవ్రీ సిల్లీ థింగ్ ఈజ్ మిజరబుల్.
0: ఇవన్నీ ఉంటుంటే ఇంక ఎట్ట భగవతత్వం నీకు కుదురుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్?
0: అన్నింటినీ సమత్వంగా తీసుకో.
1: హీ షుడ్ హావ్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: ఒక కొడుకు పుట్టాడు.
1: He has a son.
0: Santoshichchavu.
1: Be happy.
0: Kodaku poyadu dukkistunnavu.
1: When once a son is born. Evaru
0: poyindi evaru.
1: Who is born and who has disappeared.
0: Kodaku poyetundi passing clouds.
1: Both birth and death are passing clouds.
0: Kaga ee passing clouds tisukoni manamu imagine chesukuntunnamu.
1: We just imagine things basing on the passing cloud.
0: ఈ మ్యారేజ్ అని మిరాజ్ ని చూస్తున్నాము.
1: We just in the name of marriage you see only mirage.
0: మిరాజ్ ని చూచి ఎంతసేపు నీవు దాహం తీర్చుకుంటావు?
1: Watching the mirage you cannot quench your thirst.
0: ఎక్కడ చూసినా నీరుగానే కనిపిస్తుంటది.
1: Mirage appears as if there is water.
0: నీరు కనిపిస్తూనే ఉంటుంటది.
1: As you run ahead.
0: నీ దాహం తీరేది ఎప్పుడు?
1: You don't find water.
0: మిరాజ్ లో ఇంతే ఉండేటువంటి ఫలితం.
1: This is the result out of a mirage.
0: కానీ నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: Do your duty sincerely.
0: అది నిజమైనటువంటి మార్గము.
1: That is the correct way.
0: Duty is God.
1: Work is worship.
0: నీ వర్క్ ను కూడా నువ్వు దైవంగా భావించుకో.
1: Consider work as worship.
0: నీ డ్యూటీస్ ను కూడా దైవంగా భావించుకో.
1: Let duty be God.
0: అంతేకాని ఇది నా ఇంటి వరకు, ఇది ఆఫీసు వరకు, ఇది స్కూల్ వరకు, ఈ విధంగా భావించకూడదు.
1: నెవర్ ఫ్రాగ్మెంట్ ఆర్ బైఫర్కేట్ యాజ్ యువర్ వర్క్ అండ్ యాజ్ గాడ్స్ వర్క్ సెపరేట్.
0: నీ ఉండటం వల్ల ఇల్లు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ స్టే.
0: నువ్వు చేరటం వల్ల ఆఫీసు.
1: బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ దట్ ఇస్ ఆఫీస్.
0: చదవటం వల్ల స్కూల్.
1: బికాస్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఇన్
0: స్కూల్. కానీ పెట్టినవి కాదు.
1: ద లెర్నింగ్ ఇస్ ద స్కూల్. బై ప్రొఫెషన్ ఇట్ ఇస్ ఆఫీస్.
0: రానిది పోనిది ఒకటి ఉంది.
1: బట్ దట్ నైదర్ కమ్స్ నాట్ గోస్ ఇన్ వన్. ముఖ్యంగా
0: చిన్న మార్గంలో మీరు గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద సింపుల్ పాత్.
0: మానవుడు గుర్తించవలసింది మూడే మూడు.
1: మ్యాన్ హ్యాస్ టు రియలైజ్ ఓన్లీ త్రీ.
0: ఒకటి వస్తుంది పోతుంది.
1: వన్ కమ్స్ అండ్ గోస్.
0: కానీ రెండవది వస్తుంది పోదు.
1: ద సెకండ్ ఇట్ కమ్స్ అండ్ ఇట్
0: ఇది ఆఫీసు వరకు, ఇది స్కూల్ వరకు, ఈ విధంగా భావించకూడదు.
1: నెవర్ ఫ్రాగ్మెంట్ ఆర్ బైఫర్కేట్ యాజ్ యువర్ వర్క్ అండ్ యాజ్ గాడ్స్ వర్క్ సెపరేట్.
0: నీ ఉండటం వల్ల ఇల్లు.

0: ఒకటి వస్తుంది పోతుంది.
1: వన్ కమ్స్ అండ్ గోస్.
0: కానీ రెండవది వస్తుంది పోదు.
1: The second it comes and it doesn't go.
0: ఈ మూడవది పోదు రాదు.
1: Third neither it comes nor goes.
0: అజ్ఞానము.
1: Ignorance.
0: అజ్ఞానం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది.
1: Ignorance comes and goes.
0: కానీ జ్ఞానము వస్తుంది, నిలుస్తుంది.
1: Wisdom when once it comes it stays.
0: రాదు పోదు, అది ఆత్మ జ్ఞానము.
1: The knowledge of the self it neither comes nor
0: goes.
1: It is permanent, eternal.
0: ఇది నిత్యంగానే ఉంటుంది.
1: It is eternal.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: It is changeless.
0: ఆత్మ జ్ఞానం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: The knowledge of the self is so sweet.
0: ఇలాంటి అమృతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని నీవు పొందకుండా ఈ లోక జ్ఞానం నీవు ఎంత చదివి ప్రయోజనం ఏమిటి?
1: Without acquiring this nectarine knowledge of the self, what for this secular knowledge?
0: పుస్తకాలు చదివి చదివి చదివి చదివి పారవేస్తున్నాం.
1: We read books so many and throw them out.
0: ఈ పుస్తకాలు ఉన్నటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from you got the matter in books?
0: మానవుని మస్తకం నుంచి వచ్చింది.
1: Matter of the book, pustaka, is out of
0: mastaka, the head.
1: So all the stuff in the book, pustaka, is taken into mastaka, the head.
0: Kani atma jnanamu pustakam kaadu, mastakam kaadu.
1: The knowledge of the self is neither pustaka, the book, or mastaka, the head. It present in the heart.
0: కనుక మనస్తత్వాన్ని మొట్టమొదటగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి.
1: ఫస్ట్ నో ది మైండ్ అండ్ ఇట్స్ నేచర్.
0: మనస్ అనేటువంటిది చాలా పిచ్చి పిచ్చిది.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఇవన్నీ తలంపుల యొక్క చేరికనే.
1: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ థాట్స్ వల్లనే మన మనస్సు యొక్క భావాన్ని మాలిన్యపరుస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సైకలాజికల్ పొల్యూషన్.
0: చేసుకో.
1: Understand clearly.
0: నీవు కోరవలసినటువంటి కోరు.
1: Have the correct desire.
0: నీకు ఆకలి అవుతుండాలి.
1: You are hungry.
0: నువ్వు కోరవలసింది అన్నమే.
1: You should desire for food.
0: దాన్ని భోంచేసి.
1: Eat well.
0: ఆకలి తీరుతుంది.
1: Appease your hunger.
0: అయితే మానవునికి ముక్తి కావాలి.
1: But man wants liberation.
0: ఈ ముక్తి ముక్తి అనేటువంటిది ఏమిటిది?
1: What is this mukti liberation?
0: ప్రత్యేకంగా కట్టిపెట్టినటువంటి ఒక ఎయిర్ కండిషన్ గ్రామం కాదు.
1: Mukti liberation is not air conditioning building.
0: కాదు కాదు.
1: నో.
0: ముక్తి అంటే దానికి ముక్తాయం కావటమే ముక్తి.
1: ముక్తి మీన్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఇస్ ముక్తి.
0: ఆకలి ఒక ముక్తి.
1: అండ్ దిస్ హంగర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
0: భుజించితే ముక్తి వచ్చేసింది.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ టేక్ పార్టేక్ ఇన్ యువర్ ఫుడ్.
0: ఇదంతా లౌకిక ముక్తులు.
1: దీస్ ఆర్ ఆల్ ద వరల్డ్
0: ఫుల్ఫిల్మెంట్.
1: సపోజ్ యూ సఫర్ ఫ్రమ్ ఎ డిజీజ్.
0: మందు తీసుకుంటే నివారణ అయిపోయింది.
1: వెన్ వన్స్ యూ టేక్ మెడిసిన్ యూ ఆర్ క్యూర్.
0: ఆరోగ్యానికి ముక్తి.
1: దిస్ ఇస్ లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్.
0: కానీ మనసుకు ఒక ముక్తి కావాలి.
1: మైండ్ నీడ్స్ లిబరేషన్.
0: ఆ మనసుకి చంచలత్వంగా ఉండేటువంటి దాన్ని స్థిరం చేసుకోవటమే ముక్తి.
1: మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ టు మేక్ ఇట్ స్టడీ ఇస్ లిబరేషన్. దిస్ ఇస్ సైకలాజికల్ లిబరేషన్.
0: ఇవన్నీ కూడా భౌతిక ముక్తులే.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ వరల్డ్లీ.
0: నిజమైన ముక్తి ఏమిటి?
1: వాట్ ఇస్ ద ట్రూ లిబరేషన్?
0: రాదు పోదు ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైన ముక్తి.
1: ద ట్రూ లిబరేషన్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: ఆత్మ ఒక్కటే.
1: ద సేమ్ స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్. ఏకాత్మ
0: సర్వభూతాంతరాత్మ.
1: ద సేమ్ సౌల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఇలాంటి భావాన్ని మనము తెలుసుకునే నిమిత్తమై బుద్ధుడు ఇన్ని రకమైన సాధనలు చేశాడు.
1: బుద్ధ డిడ్ సో మెనీ స్పిరిచువల్ టాస్క్స్.
0: దీనిని నిర్వాణము అన్నారు.
1: టు టీచ్ దిస్ విచ్ ఇస్ కాల్డ్ నిర్వాణ లిబరేషన్.
0: ఈ నిర్వాణము.
1: వాట్ ఇస్ దిస్ నిర్వాణ?
0: అనగా మానవుని యందు మూడు తత్వములు ఉంటున్నాయి.
1: మీనింగ్ మ్యాన్ హ్యాస్ గాట్ త్రీ ఆస్పెక్ట్స్.
0: అది ఏ నిజమైనటువంటి నిర్వాణము?
1: దేర్ లైస్ ద ట్రూ లిబరేషన్.
0: మొట్టమొదట
1: ద ఫస్ట్
0: సంఘ నీతి.
1: ద వన్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ. ఫియర్ ఆఫ్ సిన్.
0: పాప భీతి.
1: ఫియర్ ఆఫ్ సిన్.
0: సత్యనీతి. ఈ మూడింటి యొక్క తత్వమే నిజమైన నిర్వాణము.
1: సో ద త్రీ, ద లవ్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ సిన్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: పాప భీతి ఉండాలి.
1: వన్ షుడ్ హావ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: ప్రేమను చూస్తే ఆనందించాలి.
1: యూ షుడ్ బి సో హ్యాపీ వెన్ యూ ఆర్ లవింగ్.
0: సంఘం చూస్తే కలిసిమెలిసి ఉండాలి.
1: యూ షుడ్ మింగిల్ ఇన్ సొసైటీ.
0: అది నిజమైన నిర్వాణము.
1: That is true liberation.
0: కనుకనే పాపమునకు ఏమాత్రం కూడా సమీపించకూడదు మనము.
1: Never be close to any sort of sin.
0: భగవత్ యొక్క సన్నిధి సన్నిధి సన్నిధి అది ఏ నిజమైన పెన్నిధి.
1: The pennidhi is the true wealth. Is sannidhi the proximity of God.
0: కాని మూర్ఖులైనటువంటి మానవులు,
1: man who is a fool,
0: దైవత్వాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవటం లేదు.
1: Could not understand the divine principle.
0: ఏదో ధ్యానం చేస్తే అక్కడ మాకు సాక్షాత్కారం వస్తుందని భావిస్తున్నారు.
1: He expects the manifestation of God.
0: ధ్యానంలో ఏమీ లేదు.
1: Nothing is there in meditation.
0: జీవితమే way of life.
1: Our life itself is
0: అదే నిజమైన ధ్యానము.
1: A particular meditation.
0: దోమ నడుస్తున్నావు నీవు.
1: You walk along the road.
0: ఆ దోమ పైన నీవు దృష్టి లేకుండా గినిపోతే యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
1: If you are not watchful as you walk,
0: డ్రైవ్ చేస్తున్నావు,
1: you face the danger.
0: డ్రైవ్ ను సరైన రోజు రోడ్డులో ప్రవేశపెట్టినప్పుడే అది నీకు క్షేమం కలుగుతుంది.
1: As you drive in your car along the road, you should be watchful.
0: లేకపోతే అక్కడ యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
1: Or else you will be met with an accident.
0: ప్రతి ఒక్కటి కూడాను మన లైఫ్ అంతా కూడాను ధ్యానమే.
1: The whole life is a matter of meditation.
0: ప్రతి దాని ఎందుకు ఏకాగ్రత అవసరము.
1: Concentration is

0: necessary.
1: ఇది ఏకాగ్రత అనేటువంటి ధ్యానం అవుతుందా?
0: Can concentration be meditation?
1: ఇది కేవలం కాన్సన్ట్రేషన్.
0: It's just the beginning concentration.
1: కాని ఇది నిజమైన ధ్యానం కాదు.
0: It's not meditation.
1: ఈ కాన్సన్ట్రేషన్ కు అతీతంగా పోవాలి.
0: One should transcend the concentration.
1: అప్పుడే నిజమైనటువంటి ధ్యానము.
0: Then life's meditation.
1: మనోభావాలు స్తంభించిపోవాలి.
0: Then the all thoughts should be withdrawn.
1: ఏ థాట్స్ కూడా రాకుండా చూసుకోవాలి.
0: You should be free from thoughts.
1: అది నిజమైనటువంటిది.
0: That is the state of meditation.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: గోపికలందరూ కూడా ఈ మార్గంనే అనుసరిస్తూ వచ్చారు.
0: Gopikas were adopting the same procedure.
1: కృష్ణుడిపైనే ఒక మార్గము, ఒక దృష్టి.
0: They always concentrated on Krishna.
1: ఆ గ్రామానికి కొత్త కోడలు వచ్చింది పాపం.
0: A new housewife, the bride, came there.
1: ఆ కొత్త కోడలు వచ్చేసి యశోద ఇంటికి పోయి దీపం ముట్టించుకుని రావాలని ఉంటుంది.
0: And she had to go to the residence of Yashoda to light the lamp.
1: కృష్ణుడు జన్మించినటువంటి వాడు.
0: And Krishna was born there.
1: Krishna inti nundi nen jyotam techukunte naa illu kuda nu krishna kutumbanga maaripothundi.
0: If I bring that light from the residence of Krishna, I will also be sacred if I visit
1: ani
0: that house.
1: Deepam teesukondi aa deepanni muttistu undali.
0: So she has gone there with the lamp to light it.
1: Aa jyoti velugutu undadi.
0: It was
1: aa jyotilo eeme krishnunu chustundadi.
0: She was watching Krishna in the light.
1: Chustunu cheyi kuda marchipoyindi.
0: And she has forgotten the hand.
1: Ee cheyyanta kaalipothuntundadi.
0: The hand was burned.
1: కానీ చలించకుండా నిలిచి ఉండాలి ఈ గోపిక.
0: బట్ దట్ గోపిక వాస్ సో స్టెడీ.
1: ఏదో వాసన వస్తుందని యశోద పరిగెత్తి వచ్చింది.
0: బికాస్ ఆఫ్ బర్నింగ్ స్మెల్ యశోద కేమ్ రన్నింగ్.
1: మండిపోతుంటే నీవెందుకు ఇంకా అట్లా నిలుచుకున్నావు?
0: As your hand is burning, why are you standing like that?
1: అని చెప్పి ఆ దీపం నుంచి ఆ చైన్ తీసి ఈమెను బయటికి పంపించింది.
0: And she has just kept the hand out of the flame and sent her out.
1: యశోద వచ్చి చెప్పింది బయట ఉన్నటువంటి గోపికలకు.
0: యశోద came out and told గోపిక.
1: అమ్మా ఏంటి పిచ్చి మనిషి ఏమిటి?
0: Is she a madcap? Why does she do that?
1: దీపం అంటించుకోవడానికి వచ్చేటువంటి చేయి కాలిపోతున్నా గానీ ఈమెకు ప్రజ్ఞ లేకుండా ఉంటుండాలి.
0: After all, she came there to light her lamp, but instead she getting her hand burned.
1: ఏమి సుగుణ, ఎందుకోసం నీవు ఆ విధంగా నిలుచుకున్నావు?
0: And then she asked Suguna, why are you standing like that?
1: Amma aa jyotilo krishnudu kanipistunnadu, nenu ye vidhanga vadili petti ravali?
0: As I am watching the beautiful form of Krishna in the flame, how can I get away from that spot?
1: Ee gopikalandaru egirinaru.
0: In the meantime, all gopikas were dancing.
1: Sugunaku kanipinchenanta manasugunaku kanipinchenanta nanduni inta gopaludanta deepana kanipinchenanta manasugunaku kanipinchenanta.
0: Our Suguna could see at the residence of Nanda, there in the flame, Krishna himself.
1: Ha Sugunaku kanipinchadattu Nandri inta.
0: Suguna could see Krishna at the residence of Nanda.
1: Ekkada kanipinchadu? Deepamlo kanipinchadu.
0: Where? In the flame of the lamp.
1: Anaga emti? ఏకాగ్రత లోపల సర్వత్రా కనిపిస్తాడు భగవంతుడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ పాయింటెడ్నెస్ ఇన్ కాన్సన్ట్రేషన్ షీ కుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే మన గుణములు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
0: సో అవర్ క్వాలిటీస్ హావ్ గాట్ టు బి సేక్రెడ్.
1: మన చర్యలు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
0: యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: మన దృష్టి పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
0: అవర్ లుక్ షుడ్ బి సేక్రెడ్.
1: మన వాక్కు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
0: ద వర్డ్ హస్ గాట్ టు బి గుడ్.
1: ఆ విధంగా జీవించినప్పుడే తానే దైవంగా మారిపోతాడు.
0: దెన్ వన్స్ యూ లీడ్ సచ్ ఎ లైఫ్ యు ఆర్ డివైన్.
1: దైవాన్ని వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు లివ్ లాంగ్.
1: దైవమే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు.
0: అండ్ గాడ్ విల్ కమ్ క్లోజ్ టు యూ సర్చింగ్ ఫర్ యూ.
1: ఒక దీంతో రాస్తూ వచ్చేసాడు బైబిల్లో.
0: అనిబిసెంట్ మేడ్ ఎ మెన్షన్ ఆఫ్ ఇట్.
1: మానవులు భారతదేశం లోపల భగవంతుని వెతుకుతూ ఉన్నారట.
0: ఇన్ భారత్ పీపుల్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఏమిటి ఈ పిచ్చి?
0: వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్?
1: మనుషులు పోయి భగవంతుని వెతకటమా?
0: వాట్ ఈస్ దట్ మ్యాన్ ఇస్ సర్చింగ్ ఫర్ గాడ్? నో,
1: భగవంతుడే మంచి మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు.
0: నో నో, గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
1: గుడ్ మ్యాన్ ఎవరు అని భగవంతుడే వెతుకుతూ ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్. వేర్ హీ ఇస్?
1: భగవత్ ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే గుడ్ మ్యాన్.
0: ద వన్ హూ ఇస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈస్ ద గుడ్ మ్యాన్.
1: ఆ గుడ్ మ్యాన్ ఏ గాడ్ మ్యాన్.
0: దట్ గుడ్ మ్యాన్ ఈస్ ద గాడ్ మ్యాన్.
1: ఆ గుడ్ భావం లేనప్పుడే బ్యాడ్ మ్యాన్.
0: అండ్ వెన్ He's not a good man, naturally he's a bad man.
1: కనుక మనం బ్యాడ్ మ్యాన్ కాకూడదు, గుడ్ మ్యాన్ కావాలి.
0: నెవర్ బి ఎ బ్యాడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
1: గాడ్ మ్యాన్ కావాలి.
0: యూ షుడ్ బి ఎ గాడ్ మ్యాన్.
1: అప్పుడే నీవు నిజమైనటువంటి యొక్క మానవత్వం ధరించినందుకు సార్థకం అవుతుంది.
0: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరి ఎందు ఉండేటువంటి ప్రేమ పరిశుద్ధమైనటువంటిది.
0: There's pure love in all of you.
1: కాని మధ్య మధ్య ఈ భ్రాంతులు చేత మాలిన్యపరుచుకుంటున్నారు.
0: Because of other illusions, worldly thoughts, you put
1: దానివల్ల మన విలువ తగ్గిపోతుంది.
0: Our value has gone down.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను చాలిస్తాను.
0: A small example Bhagavan wants to give us.
1: మీ దగ్గర ఒక బంగారు చైన్ ఉంటుంది.
0: You have got gold chain.
1: ఇది ప్యూర్ బంగారుగా ఉంటుంది.
0: It's pure gold.
1: ఈ ప్యూర్ గోల్డ్ గా ఉన్నప్పుడు షైనింగ్ ఇస్తుంది.
0: As a pure gold, it's shining brilliantly.
1: ఈ గోల్డ్ తగినటువంటి వెల కూడా పెరిగినా ఉంటుండాలి.
0: అండ్ ఇట్స్ కాస్ట్ ఇస్ ఆల్సో వెరీ హై.
1: దీంతో కొంచెం కాపర్ కలిపితే
0: ఇఫ్ యూ మిక్స్ ఇట్ విత్ సమ్ కాపర్
1: ప్యూరిటీ తగ్గిపోయింది.
0: ఇట్స్ ప్యూరిటీ హాస్ గాన్ డౌన్.
1: తగ్గిపోవడమే కాకుండా దాని వెల కూడా తగ్గిపోయింది.
0: ద వాల్యూ ఆల్సో హాస్ గాన్ డౌన్.
1: దాంతో మరింత పిత్తాలు కలిపినావు.
0: యూ ఆల్సో యాడ్ సమ్ మోర్ బ్రాస్.
1: ఈ బ్రాస్ ఈ వెండి రెండు కలపటం చేత మరింత దాని యొక్క ప్రకాశం తగ్గిపోయింది.
0: బికాస్ ఆఫ్ బ్రాస్ అండ్ కాపర్ అండ్ సిల్వర్ ద వాల్యూ హాస్ గాన్ డౌన్.
1: మరింత కాపర్ కలిపినావు.
0: దెన్ యూ హావ్ మిక్స్డ్ కాపర్ ఫర్దర్.
1: దానికి ఒక ప్రకాశమే తగ్గిపోయింది.
0: అండ్ ఇట్స్ నాట్ షైనింగ్ నౌ.
1: కట్టకట్టబడి బంగారు విలువనే పోయింది.
0: ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఈస్ లాస్ట్.
1: అట్టనే మానవుడు పవిత్రమైనటువంటి ఒక ప్యూర్ గోల్డ్ వంటి వాడు.
0: సిమిలర్లీ మ్యాన్ ఈస్ ఎ ప్యూర్ గోల్డ్.
1: ఈ డిజైర్స్ అనేటువంటి ఒక కాపర్ ను కలుపుకుంటున్నాడు.
0: యూ హావ్ మిక్స్డ్ అప్ విత్ ది కాపర్ ఆఫ్ డిజైర్.
1: కనుక ఈ మానవత్వం అనేటువంటి గోల్డ్ ప్రకాశం తగ్గిపోతుండాలి.
0: సో హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ గోల్డ్ ఈస్ నాట్ షైనింగ్.
1: మానవత్వం అనేటువంటి ఒక విలువ కూడా తగ్గిపోతుండాలి.
0: హ్యూమానిటీ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
1: దాంతో తిరిగి బ్రాస్ కలుపుతున్నాడు.
0: ఫర్దర్ యూ మిక్స్డ్ ఇట్ విత్
1: ఈ బ్రాస్ కలపడం వల్ల బంగారు విలువ పూర్తి తగ్గిపోయింది.
0: బికాస్ ఇట్స్ మిక్స్డ్ విత్ బ్రాస్ ద గోల్డ్ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
1: దాని ద్వారా ప్రకాశం కూడా తగ్గిపోయింది.
0: అండ్ సో ఇట్స్ నాట్
1: ఈనాడు మానవత్వానికి విలువ లేకుండా పోతుండాలంటే ఏది కారణం?
0: టుడే మ్యాన్ హాస్ నో వాల్యూ. వాట్ ద రీజన్?
1: అనవసరమైనటువంటివన్నీ మిక్స్ చేసుకుంటున్నాడు.
0: వీఆర్ మిక్సింగ్ విత్ ఆల్ అన్నెసెసరీ థింగ్.
1: కనుక ఈ మానవునికి ఉండవలసినటువంటి విలువలు లేకుండా పోతుండాలి.
0: దేర్ఫోర్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ డే బై డే.
1: మానవతా విలువ.
0: ట్రూత్ ఇస్ ద హ్యూమన్ వాల్యూ.
1: ధర్మము మానవతా విలువ.
0: రైచియస్నెస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: పీస్ మానవతా విలువ.
0: పీస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: ఈ మానవతా విలువలన్నీ చేర్చుకో, నీవు ప్రకాశంగా ఉంటుంది.
0: దెన్ వన్స్ యు హావ్ ది హ్యూమన్ వాల్యూస్ యు షైన్.
1: ఏ ప్రదేశం వెళ్ళినా కూడా నిన్ను గౌరవిస్తారు.
0: వేర్ ఎవర్ యు గో యు విల్ బి రిస్.
1: ప్రతి మానవుడు కూడా నిన్ను తగినటువంటి ఉన్నత స్థాయిని అందిస్తారు.
0: ఎవ్రీవన్ విల్ గివ్ యు ది ఎస్టీమ్ అండ్ ఆనర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ పవిత్రమైనటువంటి మనసును మాలిన్యం చేసుకోకండి.
0: నెవర్ పొల్యూట్ యువర్ మైండ్ విత్
1: ఎనీ. జన్మల యొక్క ఫలితం చేతలో మానవత్వం మనకు ప్రాప్తించింది.
0: బికాస్ ఆఫ్ ఆల్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్ యు కుడ్ బి బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ హై. హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఎప్పుడు విలువలు? ఈ గుణములు పెంచుకున్నప్పుడే విలువలు.
0: ద వాల్యూ లైస్ ఇన్ దీస్ వాల్యూస్ కల్టివేషన్.
1: బుద్ధుడు చెప్పినటువంటి బోధ ఇదియే.
0: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: కానీ నిజమైన బుద్ధులు కూడాను ఈ రకమైనటువంటి దాన్ని అనుసరించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈవెన్ ద టీచింగ్
1: నిర్వాణం నిర్వాణం నిర్వాణం అంటే మోక్షం పోవటమే.
0: నిర్వాణ మీన్స్ అటైన్మెంట్.
1: మోక్షం కాదు ఇక్కడ.
0: ఇస్ నాట్ మోక్ష లిబరేషన్.
1: నీలో ఉండేటువంటి పాపతత్వాన్ని పరిహారం చేసుకోవాలి.
0: యు జస్ట్ అటోన్ యువర్ సిన్స్, దట్ ఇస్ లిబరేషన్.
1: హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
0: ప్యూరిఫై యువర్ హార్ట్.
1: సంఘనీతిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఫాలో ద మొరాలిటీ ఆఫ్ ద సొసైటీ.
1: పాప భీతిని నీ పెంచుకోవాలి.
0: కీప్ అప్ దట్ ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ ప్రీతిని.
0: లవ్ ఆఫ్ గాడ్.
1: లవ్ ఆఫ్ గాడ్.
0: లవ్ ఆఫ్
1: ఫియర్ ఆఫ్ సిన్స్.
0: ఫియర్ ఆఫ్ సిన్. మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ మూడింటిని మనం పెంచుకుంటే ఇదే నిర్వాణం.
0: వెన్ వన్స్ యు అబ్జర్వ్ ఫాలో దీస్ త్రీ, దట్ ఇస్ నిర్వాణ లిబరేషన్.
1: కనుకనే దైవ ప్రీతిని మనం సంపాదించాలి.
0: హ్యావ్ ద లవ్ ఫర్ గాడ్ మోర్ అండ్ మోర్.
1: పాప భీతి ఉండాలి మానవునికి.
0: మ్యాన్ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పశువుకి ఎంత లేదు.
0: అనిమల్ హ్యాస్ నో డిస్టింక్షన్.
1: కారణం ఏమిటి? పాపం అంటే ఏమిటో దానికి తెలియదు.
0: బికాస్ అనిమల్ డస్ నాట్ నో వాట్ సిన్ ఈజ్.
1: మానవునికి పాప భీతి రావాలి.
0: మ్యాన్ నోస్ వాట్ సిన్ ఈజ్, సో హీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: ఫియర్ ఆఫ్ సిన్స్.
0: Fear of sin.
1: Love of God.
0: Love of God.
1: Morality in society.
0: Morality in society.
1: ఈ మూడింటి ఏకత్వమే నిర్వాణం.
0: ద వన్ యూనిట్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ లిబరేషన్.
1: కనుక మనము సరైన మార్గాన్ని అనుసరించి మొట్టమొదటి ఇంద్రియాలు అరికట్టుకోవడానికి చూసుకోవాలి.
0: లెట్ us follow proper path. First control our senses.
1: కానీ అప్పుడప్పుడు దీనిని మనం చేసుకుంటూ
0: we have to memorize this thing.
1: Charge isthu povali.
0: And we should charge our spirits.
1: Madhya madhya ee satsangam cherali.
0: We should join good company.
1: Satsangam cherthe ade charge ayipothundi.
0: In a good company we charge ourselves.
1: Kaabatti ee charge chesukuntu nuvu danni anusaristhu pote nuvu ento abhivruddhi ayipoyi aadarsha purushuluga meeru tayaravutaru.
0: By charging our spirits you will be certainly ideals in society.
1: Govinda Krishna jai Gopala Krishna jai Gopala bala bala raja Krishna jai.

0: ప్రేమస్వరూపులారా. మానవత్వం అనగా కేవలము ప్రాకృతమైనటువంటి చర్యలతో కూడినటువంటి ప్రవృత్తులని భావిస్తుంటారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా. వీ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వరల్డ్లీ యాక్టివిటీ అండ్ ద వరల్డ్లీ టెండెన్సీ.
0: కానీ ఇవి ప్రాకృతమైనటువంటివే కానీ పారమార్థికం కాదు.
1: దట్స్ ఆల్ వరల్డ్లీ అండ్ నాట్ స్పిరిచువల్.
0: సత్యమనగా చూచినది చూచినట్టు, విన్నది విన్నట్టు, చేసినది చేసినట్టు చెప్పటం, ఇది ప్రాకృతమైనటువంటి సత్యం.
1: దట్ వాట్ యు సీ, దట్స్ వాట్ యు హియర్, అండ్ దట్స్ వాట్ యు రిపోర్ట్ వాట్ ఈస్ డన్ ఈస్ ద వరల్డ్లీ ట్రూత్.
0: కానీ పారమార్థిక సత్యము మరొకటి ఉన్నది.
1: దేర్ ఇస్ నదర్ స్పిరిచువల్ ట్రూత్.
0: ఇది దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటిది.
1: ఇట్స్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక వ్యక్తిత్వానికి సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ కన్ఫైన్ టు ఎనీ రీజన్, ఎనీ కంట్రీ, ద టైమ్ ఆర్ ఎన్ ఇండివిజువల్.
0: ఇది త్రిగుణాతీతమైనటువంటి యొక్క సత్యం.
1: ఇట్స్ ద ట్రూత్ బియాండ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్.
0: ఈ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: Sarvamu ee satyam nundiye aavirbhavichunnavi.
1: Everything emanates out of this truth.

0: The truth is God. And everything, the whole creation came out of that God who is the truth himself. And the whole creation ultimately merges in the truth. There's no place in this universe that does not speak out of this truth.
1: పంచభూతములు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించినవి.
0: All the five elements came out of this truth.
1: ఇట్టి సత్యాన్ని మనం గుర్తించుకొనలేక కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క నిజమును మాత్రమే సత్యముగా భావిస్తున్నాం.
0: We do not recognize such a spiritual truth, but we go by this worldly transient facts.
1: భౌతికమైనటువంటి నిజము కంటికి కనిపించున్నది.
0: The worldly facts
1: చెవులకు వినిపించున్నది.
0: You can hear.
1: మనసుకు అనిపించునవి.
0: You can think.
1: హృదయాన్ని మురిపించునవి.
0: It will make your heart delight. It will make you forget.
1: ప్రాకృతమైనటువంటి నిజము.
0: This is worldly fact.
1: నిజమనగా మనము చూచుచున్న సమయంలో మాత్రమే ఇది స్వరూపం ఉంటుంది. తదుపరి దీని స్వరూపం మార్పు చెందుతుంది.
0: In this factual world, you see an object, but later it changes its
1: form. కానీ పారమార్థిక సత్యము త్రికాలములు యందు కూడాను మార్పు చెందక ఉంటుంది.
0: But the spiritual truth is changeless in
1: all
0: the three
1: త్రికాల భాగ్యం సత్యం అన్నారు.
0: The truth is indivisible in all the three periods of time.
1: అనగా ఇది ఒక విధమైనటువంటి సృష్టికే మూలాధారమైనటువంటిది.
0: It is the primal basis for the entire creation.
1: సత్యం అనగా ఏంటి?
0: What is సత్యం?
1: సా ప్లస్ ఈ ప్లస్ ఎం. సత్యం.
0: సా ప్లస్ ఈ ప్లస్ ఎం.
1: సా ప్రాణము.
0: సా లైఫ్.
1: ఈ అన్నము.
0: ఈ ఫుడ్.
1: ఎం సూర్యుడు.
0: ఎం సన్.
1: కనుక ప్రతి జీవికి ప్రాణము ప్రధానము.
0: Every individual needs life, important.
1: ఈ ప్రాణమునకు అన్నము ఆధారము.
0: Food is the basis for life.
1: ఈ సస్యశ్యామలము చేసి ప్రపంచమును ఆహారం అందించినది సూర్యుడు.
0: It's only the sun who is responsible for the harvest and the crop around.
1: కనుక తత్ ప్లస్ ఈ ప్లస్ ఎం ఇది సత్యము. అనగా ప్రాణము ఆహారము సూర్యత్వంతో కూడినటువంటిదే సత్యం.
0: And therefore satyam is equal to life plus food plus sun.
1: ఈ మూడు కూడాను బ్రహ్మ స్వరూపమే.
0: All the three are divine, the form of Brahman.
1: ప్రాణం బ్రహ్మ, అన్నం బ్రహ్మ, సూర్యం బ్రహ్మ.
0: Life is God, food is God, sun is God.
1: కనుక రెండవ రీతిగా మనం విచారం చేసినప్పుడు సత్య.
0: If we investigate in the second way, satya.
1: Sakaram plus takaram plus yakaram. It is satya.
0: The second interpretation, sa plus ya, is satya.
1: Dinini tirugavesi cheppinappudu, anaga reverse lo manam uchcharinchinappudu, yakara takara sakaram laipothu.
0: If we just say it in the reverse order, it is ya plus ta plus sa.
1: Sa, ta, ya. Ya, ta.
0: One order is sa ta ya, the reverse order ya ta sa.
1: Ya yamaniyamadulato.
0: Ya outer and inner discipline.
1: Ta tapasu chesinappudu ta satya swarupudainatte bhagavantudu sakshatkaristadu. Yamaniyamadulato tapasunu acharinchinappudu sakaram anetvanti satya swarupudu sakshatkaristadu. Adi satya.
0: Ya stands for yama niyama, inner and outer discipline. Ta signifies the penance or the sense control. Ta is the penance. Sa is the manifestation of the divinity. If you do penance with all this control over the senses, you see God.
1: Manamu prakrutamainatundi yokka yamaniyamadulu anaga antar bahir indriyamulanu arikattatam swadhina parichukovatam.
0: Having control over the inner and outer senses.
1: ఈ యొక్క ఇంద్రియములను అరికట్టి తపస్సు చేయటము.
0: అండర్ టేకింగ్ పెనెన్స్ విత్
1: తపస్సు అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ పెనెన్స్?
1: తల క్రిందికి పెట్టి కారు పైకి పెట్టి ఏదో ఒక విధమైనటువంటి దీక్షను పూరటం కాదు తపస్సు.
0: పెనెన్స్ డస్ నాట్ మీన్ రివర్సింగ్ ది బాడీ, టర్నింగ్ అప్ సైడ్ డౌన్.
1: తపస్సు అనగా త్రికరణ శుద్ధి.
0: పెనెన్స్ మీన్స్ ది ప్యూరిటీ. హృదయములో
1: ఆవిర్భవించినటువంటి దానిని వాక్కులో ఉచ్చరించి వాక్ ద్వారా ఉచ్చరించిన దానిని హస్తముతో ఆచరించడం, ఇదే తపస్.
0: ద పెనెన్స్మెంట్ వాట్ ఈస్ ఫెల్ట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ అండ్ మస్ట్ బి టేకెన్ టు యాక్షన్.
1: దీనినే త్రికరణ శుద్ధి అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ త్రికరణ శుద్ధి, హార్మోని ఆఫ్ థాట్ వర్డ్ అండ్
1: డీడ్. యమనియమాదులతో త్రికరణ శుద్ధితో ఉండినప్పుడు సత్యము అనేటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: When once there is total control over the outer inner senses, certainly you will have the manifestation of the divinity.
1: Kanukane satyam jnanam anantam brahma.
0: Therefore it is said, satyam jnanam anantam brahma.
1: Satyame jnanamu.
0: Truth is God.
1: Jnaname anantamu.
0: Wisdom is infinite.
1: Anantame brahma.
0: This infinite is God.
1: Brahma naga bruhaswarupani dharinchinatvanti brahma.
0: Brahma.
1: అనంతమైనటువంటి స్వరూపాన్ని ధరించినది బ్రహ్మ.
0: బ్రహ్మ మీన్స్ ఇస్ దాట్ విచ్ హస్ టేకెన్ ద కాస్మిక్ ఫామ్.
1: కనుక సత్యము అనగా సాక్షాత్ భగవత్ స్వరూపమే.
0: దేర్ఫోర్ ట్రూత్ ఈస్ గాడ్.
1: కానీ ఈనాటి మానవులు ప్రాకృతమైనటువంటి నిజమును సత్యముగా భావించి పారమాత్రికమైనటువంటి సత్యాన్ని విస్మరించి కేవలము ఒక విధమైన అజ్ఞాన మార్గంలో మునిగి అంధత్వంలో మునిగి ప్రకాశాన్ని చూడలేకపోతున్నారు.
0: Therefore man today, he goes by these worldly facts and he has forgotten the spiritual truth totally and therefore is in darkness of ignorance.
1: ప్రాకృతమైనటువంటి నిజము మార్పు చెందుతూ ఉంటాడు.
0: The worldly facts change.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఇది ఆశ్రమ ధర్మాలు.
0: These are the four stages in human life. That is the celibacy, the household of vanaprastha, and the renunciation final stage, sannyasa.
1: Brahmacharyam, gruhastham, vanaprastham, sannyasa.
0: Brahmacharyam, gruhaprastham, vanaprastham, sannyasa.
1: Aite, ee nalugu ashramam lopala, brahmacharyam, tarvata gruhastham, vanaprastham, sannyasam, roopanamamulu maravachu.
0: In these four, బ్రహ్మచర్య, గృహప్రస్థ, వానప్రస్థ, సన్యాస,
1: ఈ మార్పు చెందేటువంటి కూడాను ప్రాకృతమైనటువంటి నిజము.
0: ఆల్ దీస్ చేంజెస్ ఆర్ వరల్డ్లీ ఫ్యాక్ట్స్ ఓన్లీ.
1: పారమాత్రికమైన నిజము నాలుగింటి యందు ఉన్నది ఒకే వ్యక్తే.
0: బట్ ది స్పిరిచువల్ ట్రూత్ టెల్స్ యూ ది చేంజ్లెస్ పర్సన్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: పర్సన్ ఈజ్ వన్.
0: ద పర్సన్ ఈజ్ వన్.
1: కానీ దాని యొక్క మార్పులు వేరు వేరు.
0: బట్ ద చేంజెస్ ఆర్ డిఫరెంట్.
1: మార్పులు చెందేటువంటిది నిజము, మార్పు చెందనటువంటిది సత్యము.
0: దట్ విచ్ చేంజెస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, దట్ విచ్ డస్ నాట్ చేంజ్ ఇస్ ద ట్రూత్.
1: ఈ మార్పు చెందినటువంటిదే ఈ యొక్క మూలాధారమైనటువంటి యొక్క ఫౌండేషన్, అదే సత్యం.
0: దిస్ ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ విచ్ ఇస్ ద ఫౌండేషన్.
1: కానీ దానిపైన సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్యం అనేటువంటి పునాది పైననే ప్రాకృతమైనటువంటి ధర్మలన్నీ కూడా నిర్మింపబడినవి.
0: All the worldly activity is built on the foundation of truth.
1: గోడలకు ఎన్ని రంగులైనా కొట్టుకోవచ్చును.
0: You can paint any color to walls.
1: ఈ గోడలకు ఎన్ని అలంకారములైనా చేసుకోవచ్చును.
0: You can decorate walls.
1: ఈ గోడకు ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
0: You can give any name to a wall.
1: కానీ పునాదిని మాత్రం మార్చడానికి వీలు కాదు.
0: But it's not possible to change the foundation.
1: అదే సత్యము.
0: That is truth.
1: ఆ సత్యం పైన ఆధారపడినటువంటిదే ధర్మము. ధారయతి ఇతి ధర్మః.
0: ధర్మ,
1: ఈ సత్యాన్ని ధరించినటువంటిదే ధర్మము.
0: ధర్మ హ్యాస్ టేకెన్ ద వెస్ట్.
1: ఈ సత్యాన్ని వరించినటువంటిదే ధర్మము.
0: ఇట్ ద ధర్మ దట్ ఈస్ ఆఫ్టర్ దిస్ ట్రూత్.
1: ఈ ధర్మాన్ని భరించినటువంటిదే సత్యము.
0: ఇట్ ఈస్ ద సత్య దట్ బేర్స్ ద వెయిట్ ఆఫ్ ధర్మ.
1: కనుకనే సర్వమును ఆధారము గావించుకుని సర్వమునకు మూలాధారమైనటువంటిదే సత్యం.
0: దేర్ఫోర్ దిస్ ట్రూత్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఇలాంటి సత్యతత్వాన్ని ఈనాడు మనం విస్మరిస్తున్నాం.
0: Today, we are forgetting the nature of truth.
1: Prachina vaibhavamu, prachina vedam yokka samskrutiyu, satyam vada dharmam chera.
0: The ancient glory and the culture of Bharat certainly speak out these two principles, speak the truth and follow dharma. Eenaadi
1: manavuli yandu, satyamnu uccharinchetuvanti vyaktulu, ye nootikokkaro kotikokkaro kanipinchatam ledu.
0: And today we don't find one in 100 or one in a crore that speak truth.
1: సంవత్సరానికి ఒక పర్యాయం సత్యనారాయణ వ్రతం చేస్తారు, కానీ మిగిలిన దినమంతా అసత్యనారాయణ వ్రతములే.
0: We undertake the worship of the ritual సత్యనారాయణ వ్రత, the one of truth, once an year.
1: ఎప్పుడో జీవితంలో ఒక్కసారి మనం సత్యాన్ని పలుకుతున్నాము.
0: We speak truth once only
1: జీవితమంతా అసత్య జీవితమే జరుగుతున్నాం.
0: The whole life is spent in utter lies.
1: ఇది కాదు మానవత్వం.
0: This is not human quality.
1: జీవితమంతా సత్యంతోనే గడపటం నిజమైన మానవత్వము.
0: The true human life requires every one of us to speak truth.
1: మానవత్వమనగా ఏమిటి?
0: What is human life?
1: అజ్ఞానం లేక ప్రవర్తించేటువంటిది మానవత్వము.
0: Human life is the one that conducts without ignorance.
1: ఈ అజ్ఞానం లేక ప్రవర్తించేటువంటి మానవుడు సత్యమునే ఆధారం చేసుకోవాలి.
0: The one who wants to live without ignorance must have truth as the foundation.
1: కనుకనే ఇతనికి మానవ అని పేరు వచ్చింది.
0: So he is called human manava.
1: Manava. Managa ajnanamu. Nanaga lekunda. Vanaga vartinchitamu. Ajnanamu lekunda vartinchetunte vade manavudu.
0: Ma means ignorance. Na without it. Va who conducts himself. So the one who conducts himself
1: manavudu
0: without ignorance.
1: Ninna monnaga puttinatunte vadu kaadu manavudu.
0: Human manava is not the one of today or yesterday.
1: Managa kaadu.
0: Ma no.
1: ఏది కాదు.
0: వాట్ ఇస్ దిస్?
1: నవా. కొత్త కాదు ఈ మానవుడు.
0: దిస్ మానవ హ్యూమన్ ఇస్ నాట్ న్యూ.
1: మా నవా. నవా అంటే కొత్తది.
0: నవా న్యూ.
1: కేవలం ఈ జన్మంలో వచ్చినటువంటి వాడు కాదు ఈ మానవుడు.
0: యు ఆర్ నాట్ ద వన్ ఆఫ్
1: చాలా పురాతనుడు మానవుడు.
0: యు ఆర్ ఏన్షియంట్.
1: చాలా సనాతనుడు మానవుడు.
0: యు ఆర్ ఏన్షియంట్.
1: నూతనుడు కాదు.
0: యు ఆర్ నాట్ న్యూ.
1: ఇలాంటి యొక్క సత్యస్వరూపము సత్య జ్ఞానము ఈ యొక్క పదములు ఎందే ఇమిడి ఉంటున్నవి.
0: ఆల్ దిస్ మీనింగ్ ఇస్ కంటైన్డ్ ఇన్ దీస్ వెరీ వర్డ్స్.
1: కనుకని మానవత్వం అనేటువంటిది సత్యతత్వంతో మనము జీవితాన్ని అంకితం చేయాలి.
0: Therefore, being a human, we should dedicate our lives for truth.
1: కనుకని సత్ అనగా ఏమిటి? బీయింగ్.
0: సత్ మీన్స్ బీయింగ్.
1: అక్కడ నుంచి వచ్చినటువంటిది ఈ మానవత్వము. సత్ చిత్ ఆనందము.
0: సో హ్యూమన్ లైఫ్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ.
1: సత్ ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటిది. సత్
0: సత్ బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: చిత్ అవేర్నెస్.
0: చిత్ ఇస్
1: జ్ఞానంతో కలిపి కూడినటువంటిది ఈ యొక్క సత్.
0: దిస్ చిత్ ఇస్ అవేర్నెస్ విచ్ ఇస్ ప్రెసెంట్.
1: ఈ అవేర్నెస్ ఈ శాశ్వతత్వము రెండు కూడేటప్పటికే ఆనందం మనకు సహజమే.
0: దిస్ అవేర్నెస్ అండ్ బీయింగ్ టుగెదర్ లీడ్ యూ టు బ్లిస్.
1: ఈనాడు అట్టి ఆనందాన్ని మనం నోచుకోలేక ఆనంద నిమిత్తమై అనేక విధములైనటువంటి అన్వేషణలు జరుపుతున్నాము.
0: As we are not fortunate to be blissful, we are in search of bliss all over the world.
1: ఆనందం మన స్వరూపమే.
0: You are the form of the bliss.
1: కాని మన యొక్క ఆకారమును మనం గుర్తించుకోలేక ఎక్కడెక్కడో తిరుగుతున్నాము చూస్తున్నాము మన ఆకారాన్ని.
0: But we don't know our own true form.
1: తన ఆకారాన్ని తాను వెతికేటువంటి మానవుడు ఎంతటి మూర్ఖుడు చెప్పండి.
0: What type of a fool is a person who searches for his own self?
1: Foolish.
0: He is absolutely foolish if he is in search of
1: himself. తనంతాను ఎవరైనా వెతుకోగలరా?
0: Is there anyone who will search for his own self?
1: కాదు.
0: No.
1: కనుకనే నాకు ఆనందం కావాలని అనేక విధమైనటువంటి యొక్క ప్రపంచంలో మనం ప్రాకులాడుతున్నాం.
0: We have been in search of bliss all over the world.
1: ఏ పదార్థంతో నాకు ఆనందం లభిస్తుందో అని పదార్థాన్ని మనము విచారిస్తున్నాం.
0: We are after the material so as to be blissful.
1: ఏ వ్యక్తితో మనకు ఆనందం సంభవిస్తుందో అని అన్ని వ్యక్తులను మనం మీట్ చేస్తున్నాము.
0: We meet different individuals in order to be blissful.
1: ఏ కార్యంలో మనకు ఆనందం లభిస్తుందో అని అన్ని కార్యంలో కూడా ప్రవేశిస్తున్నాము.
0: We undertake various tasks so as to be blissful.
1: పరాయి వ్యక్తితో మనకు ఆనందం లేదు.
0: You don't get any bliss out of other person.
1: పర పదార్థంతో మనకు ఆనందం లేదు.
0: Material doesn't give you bliss.
1: పర విషయములతో మనకు ఆనందం లేదు.
0: The other material matters will not give you bliss.
1: ఆనందం తన యందే ఉంటున్నది.
0: The bliss is within
1: you. తన స్వరూపమై ఉంటున్నది.
0: You are the embodiment of bliss.
1: తన ఆనందంలో తాను లోలలాడుతున్నాడు.
0: He himself basks in his own

0: పుట్టి నీటి ఎంద పెరిగి నీటి ఎందడంగు నీటి బుడుగా.
1: ద వాటర్ బబుల్ ఈజ్ బోర్న్ ఇన్ వాటర్, ఇట్ గ్రోస్ ఇన్ వాటర్, అల్టిమేట్లీ మర్జెస్ ఇన్ టు వాటర్.
0: నరుడు బుద్భుదంబు
1: హ్యూమన్
0: నారాయణుడు నీరు.
1: Human being is the water bubble, God is water.
0: Vinudu Bharatiya Veerasutuda.
1: Oh Bharatiyas, listen to this.
0: Vinudu Bharatiya Veerasutuda.
1: Oh the son of Bharat, listen to this.
0: Manam aanandamlone puttamu.
1: We are born in bliss.
0: ఆనందం నందే పెరుగుతున్నాము.
1: We grow in bliss.
0: ఆనందం నందే అంత్యమైపోతున్నాము.
1: We merge in bliss.
0: కానీ ఇంకా ఆనందాన్ని ఎక్కడ వెతకటము?
1: Then why do you search where?
0: అనగా మనం జీవించేది, మనం పెరిగేది, మనం అనుభవించేది ఆనందం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. ఇంతటి అజ్ఞానుడైనాడు మానవుడు.
1: Man is so ignorant and foolish that he doesn't recognize the fact that he is born in bliss, that he grows in bliss and he experiences bliss.
0: మాయా.
1: This is illusion.
0: బ్రతుకులన్నీయు మాయా.
1: The whole life is illusion.
0: భవబంధములు మాయా.
1: Attachment is illusion.
0: సంసారమది మాయా. చావు మాయా.
1: Family is illusion. Death is illusion.
0: మాయా బ్రతుకుకింత మాయలో పడనేలా.
1: For this illusory life, why should you put yourself into illusion?
0: మాయా బ్రతుకుకింత మాయలో పడనేలా.
1: For this life of illusion, why should you be deluded?
0: నీవే నీవే పడుతున్నావు ఈ మాయలో.
1: You are the cause, you yourself.
0: మాయ నీకెక్కడా ప్రత్యేకంగా కనిపించేటువంటిది కాదు.
1: This illusion is not separate.
0: మాయా అనేది లేనే లేదు.
1: In fact, there is no illusion.
0: మాయా అని లేనటువంటిదే మాయా అని.
1: That which does not exist is illusion.
0: ఎక్కడుంది మాయా?
1: Where is it?
0: ఉంటే కదా మాయా అని చెప్పడానికి.
1: ఇఫ్ ఇట్ ఇస్ దేర్ యూ కెన్ సే దాట్.
0: ఒక త్రాడును చూచావు, పామని భ్రమిస్తున్నావు.
1: యు సీ ఎ రోప్ దేర్ అండ్ యు సే ఇట్స్ ఎ స్నేక్.
0: కానీ ఈ భ్రమించేటప్పటికి దూరం అయిపోతున్నావు ఆ త్రాడుకు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ యు రన్ అవే ఫ్రమ్ ఇట్.
0: ఒక టార్చ్ లైట్ తెచ్చి దాన్ని చూసేటప్పటికి ఇది త్రాడు అని తెలిసిపోయింది.
1: ద మూమెంట్ యు స్విచ్ ఆన్ ద టార్చ్ లైట్ యు విల్ నో దట్ ఇట్ ఇస్ ద రో.
0: ఇది త్రాడు కదా అని భయం పోయింది, దగ్గరికి వచ్చింది, ఆ త్రాడును చేతితో ముట్టుకున్నాడు.
1: నోయింగ్ ఫుల్లీ వెల్ ఇట్స్ ఎ రోప్ యు హావ్ పిక్డ్ ఇట్ అప్.
0: పామనుకున్నప్పుడు అది త్రాడే.
1: When you thought it is a snake, it was the rope.
0: త్రాడు అనుకున్నప్పుడు అది త్రాడే.
1: In that thought also. పాము
0: పోలేదు, త్రాడు రాలేదు.
1: The rope has not gone.
0: లైట్ వేస్తానే పాము పోలేదు, త్రాడు రాలేదు.
1: It has neither gone nor appeared there.
0: అప్పుడు ఇప్పుడు ఉన్నది త్రాడే.
1: Then and now the same rope is present.
0: అప్పుడు ఇప్పుడు ఉన్నది నీవు ఆనంద స్వరూపుడవే.
1: Then and now you are the form of bliss.
0: అజ్ఞానం చేత ఆనందం పోయినట్టుగా ఉంది, జ్ఞానం వచ్చినప్పుడు ఆనందం అనుభవించినట్టుగా ఉంది.
1: Because of ignorance you think you are cut off from bliss. The moment that awareness is there, you know that you are blessed.
0: రాక పోకలు లేనటువంటి యొక్క దివ్య తత్వమే ఈ ఆనందము.
1: So divinity is bliss which neither comes nor goes.
0: కనుక సత్యమును గుర్తించినప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం.
1: So when once you know the truth, you'll be knowing everything else.
0: ఈ సత్యమనగా ఏమిటి?
1: What is this truth?
0: అది ఏ త్రికరణ శుద్ధి?
1: That is the harmony of thought, word and deed.
0: ఏది నీ హృదయములో ఆవిర్భవించిందో ఆ హృదయంలో ఆవిర్భించినటువంటి యొక్క దీనిని వాక్తో మనం ఉచ్చరించటం.
1: వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ మస్ట్ బి అటర్డ్, మస్ట్ బి స్పెల్ట్ అవుట్.
0: వాక్తో ఉచ్చరించినటువంటి దానిని హస్తంతో ఆచరించటం.
1: హావింగ్ డిక్లేర్డ్, హావింగ్ సెడ్, యు మస్ట్ టేక్ టు
0: యాక్షన్. ఈ మూడింటి యొక్క ఏకత్వమే సత్యం.
1: ది ఇంటిగ్రేషన్ హార్మనీ ఆఫ్ ది త్రీ ఈజ్ ట్రూత్.
0: ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటిది.
1: ఆల్ దీస్ త్రీ హావ్ గాట్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: ముందు చెప్పాను,
1: భగవాన్ సెడ్,
0: హృదయం నుండి ఆవిర్భవించినటువంటిది ఏమిటి? అది ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది, అది ఏ అహం.
1: సో వాట్ ఈజ్ ఇట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఆత్మ? దట్ ఈస్ అహం.
0: ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటి అహం.
1: సో అహం కేమ్ అవుట్ ఆఫ్ ఆత్మ.
0: కాబట్టి ఆత్మకు కుమారుడు ఈ అహం.
1: సో అహం ఇస్ ది సన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది మైండ్.
1: ద మైండ్ ఇస్ బాండ్ టు దిస్ అహం.
0: కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: సో మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మైండ్ నుంచి ఉద్భవించినటువంటిదే వాక్కు.
1: ఇట్ ద వర్డ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్.
0: కాబట్టి వాక్కు అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: దేర్ ఫోర్ దిస్ వర్డ్ ఇస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ, అహం, మైండ్ వాక్కు ఇవన్నీ కూడా ఒక కుటుంబం యొక్క సంతతియే.
1: అండ్ దేర్ ఫోర్ ఆత్మ, అహం, మైండ్, వర్డ్ దే ఆల్ బిలాంగ్ టు
0: సేమ్ ఫ్యామిలీ. అదే రీతిగా హృదయం నుంచి వచ్చినటువంటిదే వాక్కు.
1: Therefore, the word that came out of the heart.
0: ఈ వాక్ నుంచి వచ్చినటువంటిది క్రియ.
1: And the action came out of this word.
0: త్రికరణ శుద్ధియే నిజమైనటువంటి సత్య స్వరూపము.
1: The harmony of these three speak of the truth.
0: కనుకని సత్యము అనేటువంటిది ఏదో మనం విన్నటువంటిది కన్నటువంటిది కాదు సత్యం.
1: So truth does not merely mean what you have seen and what you have listened to. You are the very embodiment of truth.
0: దేని వల్ల ఈ సత్యాన్ని మనం విస్మరిస్తున్నాము?
1: What is that makes you forget this truth?
0: ప్రాకృతమైనటువంటి ఒక విషయంలో మీరు చక్కగా విచారించుచ్చినప్పుడు,
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ది వరల్డ్లీ మెటీరియల్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు అనుభవం లేకపోవచ్చును.
1: యూ మే నాట్ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
0: ఒక్క భార్యను పెండాడినటువంటి వ్యక్తియే ఎన్నో కష్టములకు గురి అయిపోతుంటాడు.
1: ఎ పర్సన్ మ్యారీడ్ టు వన్ వైఫ్ విల్ బి పుట్ టు మెనీ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
0: సంసారం అంటే సుఖము కాదు.
1: ఫ్యామిలీ లైఫ్ డస్ నాట్ మీన్ హ్యాపీనెస్.
0: ఈ సంసారం అనేటువంటి దాంతో సంసారం కొంచెమే దాంతో సారం అని సంసారం.
1: ఫ్యామిలీ లైఫ్ సన్ లిటిల్ సారా ఎసెన్స్
0: కాదు, అల్పమైన ఆనందము.
1: దట్ టు ఇట్ ఇస్ మీన్ లో.
0: ఒక్క భార్య ఉండినప్పుడే ఆ యొక్క కుటుంబంలో అనేక విధమైనటువంటి ఒక అల్జడ్ అంతా ప్రారంభమవుతుంటాయి.
1: వన్ వైఫ్ ఇస్ ఎనఫ్ టు హ్యావ్ ఆల్ అజిటేషన్ అండ్ టర్బులెన్స్ అట్ హోమ్.
0: ఇంకా ఇద్దరు వైఫ్లు వచ్చేటప్పటికే మరింత బాధ అధికమవుతుంది.
1: విత్ టూ వైఫ్స్ బియాండ్ ఇన్ మై ఎస్టిమేట్.
0: రెండు వైపులు ఉన్నటువంటి వ్యక్తి అనేక కష్టములకు గురి అవుతుంటాడు.
1: ద వన్ విత్ టూ వైఫ్స్ విల్ బి పుట్ టు ఆల్ హార్డ్షిప్స్.
0: ధ్రువుణ్ణి, ఈ రెండు వైపులు ఉన్నటువంటి యొక్క భర్త ధ్రువుణ్ణి దూరం చేసుకుని అనేక కష్టములకు గురి అయిపోయాడు.
1: Dhruva was put to so many difficulties because of the two present on either side of the father.
0: Sumati, Suruchi. Iddaru valla modati bharya kodukunu todapaina kurchobettukokoddu. Rendava bharya kodukune kurchobettukovali ani jagadam vestu vachindi.
1: The father of Dhruva wanted to have the son of the second wife only sit on the lap, not the son of the first wife. That led to the conflict.
0: Ee badalanu barinchukoleka thanu kuvilipoyadu paapamu.
1: Dhruva could not bear this suffering. He was totally depressed.
0: ధ్రువుడే అరణ్యానికి వెళ్లిపోయాడు.
1: ధ్రువ లెఫ్ట్ ఫర్ ద ఫారెస్ట్.
0: ఇంకా మూడు భార్యలు కలిగినటువంటి వ్యక్తి దశరథ మహారాజు మీకు తెలుసును.
1: యు నో దశరథ విత్ త్రీ వైఫ్స్.
0: ఇతను కడపటి భార్యకు మాత్రమే లొంగిపోయాడు.
1: హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు ది యంగెస్ట్ వైఫ్ ద లాస్ట్.
0: మొదటి భార్య కుమారుడైనటువంటి శ్రీమన్ నారాయణుడైనటువంటి రాముల్ని అరణ్యానికి పంపించాడు.
1: హి హస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ హిస్ కంట్రీ the son of the first wife Rama, God himself the father.
0: పది భార్యలు ఉన్నటువంటి వారి గతి ఏమిటి?
1: What is the situation of a fellow with 10 wives?
0: ఎవరికి 10 భార్యలు ఉన్నారు?
1: Who has 10 wives?
0: మైండ్ కే 10 భార్యలు ఉన్నారు.
1: Mind has 10 wives.
0: అది ఏ దశేంద్రియములు. దశేంద్రియములకు పతి కనుకనే ఇతనికి దశేంద్రియ పతి అని మనస్సుకు పేరు.
1: It all the 10 senses. Therefore, mind is the husband of the 10 wives.
0: Mind manasunanta indriyadhipati annaru.
1: Therefore, mind is the master of the senses.
0: Kanukani indriyamunanta kuda enni avasthalaku guri chestundadi ee okka manasunu.
1: Senses will put this mind to suffering.
0: Kannulane bharyalu cheptunnayi emtandi naaku chakkani tv techi pettandi lekapothe manchi goppa drama ku teeskon pondi leka cinema ku teeskon pondi nannu ikkada pettadaniki veelu kaadu ani kannulanta kudanu atani himsistunnayi.
1: The wife of the eye will put the husband, the mind, to so many difficulty, asking him to take to a TV or a cinema or a drama.
0: Inka naaluka chaala baadha pedutundadi.
1: The tongue feeling so sad.
0: Em tendi sugandhamainatundi okka masala dosa lekapothe perugudi ilantivanta dechi naaku pettandi ani adi okka vepana baadhistundadi.
1: The tongue, another wife went on pestering the husband, the mind, why not masala dosa, other eatables.
0: Naaku sugandhamainatundi pushpalu naaku andinchandi ani ee naasikam korutundadi.
1: The next wife, the nose desires fragrant flowers.
0: Inga shravanamu,
1: the listening.
0: ఏమేమో కావాలని ఆశిస్తుంటుండాలి.
1: ఇట్ వాంట్స్ టు లిసన్ టు సో మెనీ.
0: ఈ అందరి ఇంద్రియములు 10 ఇంద్రియములు కూడాను ఏ విధంగా తృప్తిపరచడానికి వీలవుతుంది?
1: హౌ టు సాటిస్ఫై ఆల్ ద 10 senses?
0: ఒక ఇంద్రియాన్ని తృప్తిపరచడమే చాలా కష్టంగా ఉంటే దశేంద్రియాన్ని ఏ విధంగా తృప్తిపరచాలి?
1: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు సాటిస్ఫై ద డిమాండ్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది
0: దశేంద్రియములకు మైండ్ అంతా కూడా చాలా ఘోరమైన అవస్థలో గురి అయిపోయింది.
1: మైండ్ ఇస్ పుట్ టు లాట్ ఆఫ్ ట్రబుల్ బికాజ్ ఇట్ కుడ్ నాట్ సాటిస్ఫై.
0: ఓ భగవంతుడా నాకు ఈ సంసారం వద్దు.
1: దెన్ మైండ్ క్రైస్ అండ్ షౌట్స్ ఓ గాడ్ ఐ డోంట్ వాంట్ దిస్.
0: అనగా అప్పుడే ఈ ఇంద్రియాన్ని నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తుండాలి.
1: దెన్ ఇట్ స్టార్ట్స్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: ఏ విధంగా చింతపడుతుండాలి మైండ్?
1: హౌ డస్ ఇట్ ఫీల్?
0: పుట్టుట ఒక చింత
1: Birth is a matter of worry.
0: Bhumi nunduta chinta.
1: Life on earth is worry.
0: Samsaram oka chinta, chavu chinta.
1: Family is worry, death is worry.
0: Pratukulanniyu chinta.
1: All lives.
0: Bhava bandhamul chinta.
1: Attachment is worry.
0: Santasam oka chinta, vinta chinta.
1: Happiness is worry. And everything this new is.
0: Abba, ee chintanu nenu bharinchukolenu.
1: I can't bear this worry any longer.
0: Sarva chintala baapedi o sarvesa.
1: Oh God, who will make me free from this worry?
0: Appudu ee manasu sarvesuni praarthistuntundali.
1: Then the mind starts praying to God.
0: Antavarku sarvesudu gnapakame raadu ee manasu.
1: The mind does not think of God till then.
0: Sangatam osthe Venkatramana ani ee kashtalu praaptinchinappude ee manasu kudanu daivani stintistu vastundi.
1: It's only in times of Sankata the problem we think of Venkataramana God.
0: Eppudu ee chintalu manaku vastuntayi.
1: When we get these worries.
0: Satyanni marchinappudu ee chintalanta vastuntayi.
1: And once we forget the truth, we get all these worries.
0: Manam inni chintalaku guri kavadaniki satyanni marchatame moola karanamu.
1: We are put to all these worries because of
0: satyanni anusarinchu.
1: Follow the
0: sarva margamulu yendu sarva vijayamulu kudanu vijayanni sadinchagalavu.
1: You will be certainly victorious. Yes, you will win in every field if you
0: vijayamu satyanne varistundi kani maroka danni varinchadu.
1: The one of truth will be victorious.
0: Ye bhujabalamo, ye buddhibalamo, ye dhanabalamo, ye janabalamo, ye gunabalamo, ye undinappudiki deeniki e maatramu longadu.
1: The victory of success will not submit to any physical strength or intelligence
0: satyam
1: or wealth.
0: Satyam deeniki longadu.
1: The truth will not submit to anything.
0: Ee satyam ni kodanu vijayame varistundi.
1: The truth will be triumphant finally.
0: కనుకనే సత్యాన్ని జయించేటువంటిది ఈ జగత్తులో మరొకటి ఏదీ లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ కెన్ కాంకర్ దిస్ ట్రూత్.
0: కనుకనే సత్యం జయమవుతుంది.
1: దేర్ఫోర్ ట్రూత్ విల్ బి విక్టోరియస్.
0: దీనికంటే విజయాన్ని సాధించేది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్ సక్సెస్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఈ పండితులు అనేక రీతిగా దీన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.
1: ట్రూత్ ఈజ్ వన్ బట్ స్కాలర్స్ ఇన్
0: సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమే మనకు జయము.
1: When once you follow the truth, you are bound to be successful.
0: ఎలాంటి కఠినమైన సమస్యలను కూడా సత్యము సులభంగా సాధించుకుంటుంది.
1: Under any circumstances, in spite of severe problems, the truth will help you to win success. There is nothing that you cannot accomplish with
0: దేనినైనా సాధిస్తుంది.
1: You can achieve anything.
0: భూమిని ఆకాశం చేస్తుంది, ఆకాశాన్ని భూమి చేస్తుంది.
1: You can transmute the sky into earth and the earth into sky.
0: కనుకనే సత్యాన్ని మనం ఆశ్రయించాలి.
1: సో యూ షుడ్ ఫాలో ది ట్రూత్.
0: సత్యమే మన దైవము.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: సత్యమును మనం విస్మరిస్తే జీవితమే లేదు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ ట్రూత్, దేర్ ఇస్ నో లైఫ్ అట్ ఆల్.
0: కనుకనే ఈనాడు ఈ ప్రపంచంలో సత్యాన్ని విస్మరించడం చేతనే అనేక దుఃఖములకు, అనేక కష్టములకు, అనేక విధమైన బాధలకు గురి అవుతున్నారు. అధికారాన్ని మనం చేపట్టినప్పటికీ మనకు విజయం చేకూరదు.
1: We may occupy an exalted position of authority.
0: అధికారంలో సత్యమే లేదు.
1: In fact, there is no truth in any position of authority.
0: ఎంత చదువులు చదివినప్పటికీ,
1: in spite of education,
0: ఈ చదువుల్లో ఏమాత్రము సత్యము లేదు.
1: There is no truth in this education.
0: కారణమేమిటి?
1: Why?
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: That's all worldly knowledge.
0: ఇది ప్రాకృతమైనటువంటి చర్యలు.
1: That's worldly activity.
0: ఇవన్నీ ప్రవృత్తి అయినటువంటి ఒక లక్షణాలు.
1: That's all external outward.
0: సత్యము నివృత్తి మార్గం.
1: The truth is inward.
0: సత్యము నివృత్తి తత్వము.
1: It speaks of the within.
0: నిత్య సత్యమైనటువంటి స్వరూపము.
1: That's eternal truth.
0: కనుకనే ఈ సత్యాన్ని మనం సాధించినప్పుడే మనం విజయాన్ని కూడా సాధించిన వారం అవుతాం.
1: When once we follow that eternal truth, you'll certainly be victorious.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కోవడానికి వచ్చినప్పటికీ దీనిని ఎదుర్కొని సత్యంతో మనం సాధించడానికి ప్రయత్నించాలి.
1: వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్ యు మే కమ్ అక్రాస్,
0: ఎలాంటి పరిస్థితి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మనం పూనుకోవాలి.
1: యు షుడ్ బి రెడీ టు కీప్ అప్ టు ద ప్రామిస్ దట్
0: యు మేడ్. ఒక్కతూరి మనం సత్యం అనేటువంటి ప్రామిస్ చేశామా, అది లైఫ్ ఉండినంత వరకు మనం ఈ సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: వెన్ వన్స్ యు మేక్ ఏ ప్రామిస్ ఆఫ్ ట్రూత్, యు షుడ్ అప్ హోల్డ్ అండ్ కీప్ అప్.
0: వామనుడు వచ్చాడు,
1: వామనకే
0: దానము అడిగాడు,
1: ఇస్తానని
0: ప్రామిస్ చేశాడు.
1: హి మేడ్ ఎ ప్రామిస్ దట్ హి వుడ్ గివ్.
0: కానీ
1: బట్
0: తన గురువు అయినటువంటి కృపాచార్యుడు ఇవ్వవద్దు అని బోధించాడు.
1: హిస్ టీచర్ కృపా శుక్రాచార్య సెడ్ డోంట్ గివ్.
0: అప్పుడు చెప్తున్నాడు రాజు.
1: దెన్ ది కింగ్ వెంట్ ఆన్ టెలింగ్,
0: బలి చక్రవర్తి చెప్పాడు,
1: ఎంపరర్ బలి,
0: గురుజీ
1: గురుజీ
0: మీరు గురుజీ కావచ్చు,
1: యు మే బి ది టీచర్,
0: కానీ నేను ఇచ్చిన మాటను తప్పను.
1: బట్ ఐ విల్ నెవర్ గో బ్యాక్ ది ప్రామిస్ గివెన్.
0: బలికి బొంకుట కంటే పాపముంది.
1: Is there any other higher sin than to go back the promise given? Having said, why should you go back? It is the worst of the sin. I gave the promise. Anything may happen, I'll certainly keep up to the promise.
0: మనం ఇట్టి పవిత్రమైనటువంటి సత్యంలో మనం జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ లీడ్ అవర్ లైఫ్.
0: ఇంత మంది లోపల ఏ 10 మంది నిలిచినా కూడా చాలు, ప్రపంచాన్ని మనం కాపాడవచ్చు.
1: ఇన్ దిస్ కాంగ్రిగేషన్ ఇఫ్ ది 10 ఆర్ దేర్ వి కెన్ ప్రొటెక్ట్ దిస్ వరల్డ్.
0: ఎంత మంది మనం సత్యాన్ని కాపాడుకుంటున్నాం?
1: హౌ మెనీ ఆఫ్ us follow truth?
0: ఎంత మంది మనం ఈ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి గలుగుతున్నాం?
1: How many of us follow the path of dharma? No.
0: వింటున్నాము అనేక ఉపన్యాసములు.
1: We listen to many discourses.
0: చదువుతున్నాము వేలాది గ్రంథములు.
1: We read thousands of texts.
0: చూస్తున్నాము నూర్ల కొద్ది మహనీయులను.
1: We see many noble souls.
0: ఏమిటి నీవు అనుసరిస్తున్నావు?
1: What is that you follow?
0: ఏమిటి నీవు ఆచరిస్తున్నావు?
1: What is that you practice?
0: ఏమిటి నీ అనుభూతి నీకు తెచ్చుకున్నావు?
1: What is your experience?
0: ఏమీ లేదు.
1: Nothing whatsoever.
0: పండితుడను పండితుడను పండితుడని పేరు పెట్టుకుంటారు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ పండిత్
0: అనగా ఏమిటి?
1: హూ ఇస్ కాలర్?
0: నేను శాస్త్ర ఇతిహాస పురాణములు పఠించినటువంటి వాడు ఆ పండితుడు.
1: కెన్ యూ కాల్ హిమ్ ఎ పండిట్ ఎ స్కాలర్ ఇఫ్ హీ గోస్ త్రూ ఆల్ ద టెక్స్ట్?
0: నేక సర్వశాస్త్ర ప్రవీణుడైనటువంటి వాడు ఆ పండితుడు.
1: ఇఫ్ కెన్ యూ కాల్ హిమ్ ఎ పండిట్ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్?
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు ఆ పండితుడు.
1: ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్ కెన్ యూ కాల్ హిమ్ ఎ స్కాలర్?
0: కాదు కాదు.
1: నో.
0: అది ఏ భగవద్గీత దీన్నన్నిటినీ ఖండించి
1: భగవద్గీత క్లియర్
0: పండిత సమదర్శన అన్నారు.
1: On analysis, Bhagavad Gita said, Pandita
0: Samadarshana. The
1: one with such a mind is real scholar.
0: Sukadukkamuni yandu, papa punyamuni yandu, ninda stutuni yandu, kashta nashtamuli yandu, oke manasunu kaliginatunti vadu panditudu.
1: The Gita clearly tells, he is only a scholar, a pandit. If he maintains the state of equal mindedness or equanimity, both in times of pain and pleasure, the heat and cold he should be unmindful.
0: అదే ఉండాలి, ఇది ఉండాలి.
1: బోత్ ఆర్ నీడెడ్.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క లక్షణములు.
1: దిస్ ఇస్ ది క్వాలిటీ
0: ఆఫ్ ది నేచర్. ప్రాకృతమైనటువంటి ధర్మములు గురించి
1: భగవద్గీత క్లియర్
0: పండిత సమదర్శన అన్నారు.
1: ఆన్ అనాలిసిస్ భగవద్గీత సెట్ పండిత సమదర్శన.
0: మైండ్ ఉన్నటువంటి వాడే పండితుడు.
1: ద వన్ విత్ సచ్ మైండ్.

0: అదే ఉండాలి, ఇది ఉండాలి.
1: బోత్ ఆర్ నీడెడ్.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క లక్షణములు.
1: దిస్ ఇస్ ది క్వాలిటీ
0: ఆఫ్ ది నేచర్. ప్రాకృతమైనటువంటి ధర్మములు.
1: దిస్ ఇస్ ది ధర్మ ఆఫ్ ది వరల్డ్.
0: ఎండనే లేకుండా చలిగా ఉండాలంటే ఈ చలిని కూడా నువ్వు ఎంతకాలం నీవు ఆశించలేవు.
1: You cannot expect the severe cold all the time.
0: తిరిగి ఎండ కావాలని కోరుతున్నావు.
1: You want heat again sometimes. ఆ
0: ఎండనే తీవ్రంగా కాస్తుంటుంటే అబ్బబ్బా ఈ ఎండను సహించుకోలేము, తిరిగి చల్లదనం కావాలని కోరుతున్నాము.
1: You can't bear the heat again, you want the cold season.
0: ఇది నీ యొక్క చేతిలో ఉందా?
1: Does it lie in your hand?
0: భగవంతుని యొక్క అనుగ్రహము.
1: It's all God's grace.
0: ఈ ప్రపంచమునకే పేరు ద్వైతము అని పేరు.
1: The whole world is called dvaita or duality.
0: ఈ డ్యూయాలిటీ అనేటువంటిది ఉంటేనే మానవునికి ఒక విధమైనటువంటి రాణింపు కలుగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద డ్యూయాలిటీ యు ఏబుల్ టు లివ్ హియర్.
0: ఈ రెండు ఉండటం చేతనే మానవుడు సుఖశాంతులను అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ టూ యు హావ్ గాట్ ఆల్ ది పీస్ అండ్ కంఫర్ట్.
0: నిరంతరము తీపి తినడానికి ఎవరికి ఇష్టపడదు.
1: నో వన్ లైక్స్ టు ఈట్.
0: ఒక పది దినములు తీపి తింటే 11వ దినం ఒక పికిల్ తీసుకోవాలి.
1: ఇఫ్ యు ఈట్ స్వీట్ కంటిన్యూ ఫర్ 10 డేస్ యు నీడ్ ఎ పికిల్ ఆన్ ది 11th
0: డే. ఈ పికిల్స్ దినము తింటుంటే మరి స్వీట్ కావాలని ఆశ వస్తుంది.
1: ఇఫ్ యు ఈట్ పికిల్స్ ఎవ్రీ డే యు నీడ్ ఎ స్వీట్ దేర్ ఆఫ్టర్.
0: సుఖదుఃఖే సమే కృత్వా లాభో లాభో జయాజయా. ఈ రెండు కూడాను ఉండినప్పుడే మానవునికి సుఖదుఖములు లాభ నష్టములు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ డ్యూయల్ వరల్డ్ యు ఫైండ్ ద ప్రాఫిట్ ఇన్ ద లాస్. ఐ ప్లే ఇన్ ద ప్రైజ్.
0: ఈ డ్యూయలిజం లోపల కూడా ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: యూ షుడ్ నో ది ఈక్వాలిటీ ఇన్ దిస్ డ్యూయలిజం.
0: సృష్టిలో డ్యూయలిజం ఉంటుండాలి కదా అని చెప్పి ఈ డ్యూయలిజం లో మనం పోకూడదు.
1: బికాస్ దేర్ ఇస్ దిస్ డ్యూయలిజం ఇన్ దిస్ వరల్డ్ యు కెనాట్ బి డ్రాన్ ఇన్ దట్. ఎ మ్యాన్
0: విత్ డ్యూయల్ మైండ్ ఇస్ బ్లాక్ మైండెడ్.
1: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
0: హాఫ్ బ్లైండ్. బ్లైండ్.
1: బ్లైండ్. బ్లైండ్.
0: కనుకనే మనము ఈ డ్యూయల్ మైండ్ ఉంటుండకూడదు.
1: సో వీ షుడ్ హ్యావ్ డ్యూయల్ మైండ్.
0: ఇది కేవలము గడియారం పెండులు మాదిరి కొడుతుంటది, ఇటు అటు ఇటు అటు.
1: ఇట్ ఈస్ లైక్ ది పెండులమ్ ఆఫ్ ది వాల్ క్లాక్ దట్ ఆసిలేట్స్.
0: ఇది కొట్టేంత వరకు నువ్వు జీవ బ్రహ్మాలు తిరుగుతూనే ఉంటుంటాయి ఈ యొక్క నిమిట్టముండ్లు లేకపోతే గంటల ముందు.
1: సో లాంగ్ దిస్ పెండులమ్ ఆసిలేట్స్ యూ ఫైండ్ ద హ్యాండ్స్ హ్యాండ్ స్పిన్ ఆఫ్ ద సెకండ్స్ అండ్ మినిట్స్ అండ్ అవర్స్ రివాల్వ్.
0: ఈ జీవాత్మ పరమాత్మలు తిరుగుతూనే ఉంటుంటాయి.
1: ద ఇండివిజువల్ సూపర్ సోల్
0: ఎప్పుడు ఇంకా
1: when do they unite?
0: ఎప్పుడు ఈ పెండలం నిలిచిపోతే అప్పుడు రెండు చేరిపోతాయి.
1: The moment the pendulum comes to a stand still there will be unity.
0: కనుకనే ఈ మనస్సు అనేటువంటి పెండులాన్ని సాధ్యమైనంత వరకు మనము తక్కువ చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should have a control over this pendulum of the mind.
0: నీకు టైం కావాలని కోరుకున్నంత వరకు ఈ పెండులం తిరుగుతూనే ఉండాలి.
1: So long you need the time the pendulum must move.
0: ఏకత్వం అనేటువంటి దాన్ని గుర్తించిన తర్వాత నీకు టైమే అక్కర్లేదు.
1: When once you recognize this principle of unity oneness you
0: time
1: don't need time.
0: Is God.
1: Time is God.
0: కాలాయ నమః. కాల కాలాయ నమః. కాలదర్పదమనాయ నమః. కాలాతీతాయ నమః. కాల స్వరూపాయ నమః. అంత కాలమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ టైం.
0: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాల కిమ్ని కరిష్యతి. ఈ కాలమును కాలుడు మింగుతున్నాడు.
1: దిస్ టైమ్ ఈజ్ స్వాలోడ్ బై కాలుడు ద గాడ్ ఆఫ్ డెత్.
0: కానీ మానవుడు కాలుండే మింగుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ స్వాలోయింగ్ ది వెరీ కాలుడు.
0: అలాంటి వాడే నిజమైనటువంటి మనిషి.
1: He is the true human.
0: కాలానికి మనం వెదుకోకూడదు, వెరవకూడదు.
1: We should not fear time.
0: కాలమును మన హస్తగతం గావించుకోవాలి.
1: You should have total.
0: కాలం మన చేతిలో ఉంటుండాలి.
1: Is in your hands.
0: కాలమే దైవ స్వరూపము.
1: Time is God.
0: దైవం నీ హృదయవాసి.
1: God dwells in your heart.
0: కాబట్టి దైవం నీ యొక్క హృదయంలోనే నిలిచి ఉన్నాడు.
1: God is in your heart.
0: కనుకనే ఇంత గొప్పవాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ సో గ్రేట్.
0: భగవంతుని తన స్వాధీనం చేసుకున్నటువంటి వాడు మానవుడు.
1: అండ్ ఇట్స్ ఎ మ్యాన్ హూ విల్ హావ్ గాడ్ డివైనిటీ విత్ హిమ్.
0: కించిత్ పచ్చుకోవటము ఇది చాలా సరైనటువంటిది కాదు.
1: టు కన్సిడర్ వన్ సోన్ సెల్ఫ్ సో లో అండ్ మీన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: కనుకనే శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: God is gifted to undertake good activity.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: The human life is rarest of all.
0: నరజన్మ చాలా దుర్లభమైనటువంటిది.
1: It is very extremely rare.
0: అంతేకాని నరజన్మమని దీనిని కించిత్ పరచుకోకూడదు.
1: Never consider it so low and mean.
0: ఈ నరజన్మను నారాయణకి అర్పితం చేయాలి.
1: This human life has got to be surrendered to Narayana God.
0: అందుకోసమే వచ్చింది ఈ మానవత్వము.
1: Human life is gifted.
0: మానవత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
1: The humanity should attain divinity.
0: మానవత్వానికి వచ్చింది.
1: The human life is of
0: మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి.
1: The man should become God.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మానవుడు రివర్స్ తిరిగి పశుత్వానికి దిగజారిపోతున్నాడు.
1: Unfortunately man is coming down to the level of animal.
0: ఈ రివర్స్ గేర్ మనం యూజ్ చేయకూడదు.
1: We should never make use of reverse gear.
0: అంత ఫ్రంట్ గేర్ పోవాలి పోవాలి పోవాలి.
1: అప్లై ఫ్రంట్ గేర్ మార్చ్ అహెడ్ గో.
0: ఎక్కడే గానీ మనం స్టాప్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ స్టాప్ ఎట్ ఎనీ పాయింట్.
0: ఎక్కడ స్టాప్ చేయాలి? గమ్యం చేరేంత వరకు స్టాప్ చేయకూడదు.
1: అంటిల్ యూ రీచ్ ద గోల్ డెస్టినేషన్ డూ నాట్ స్టాప్.
0: అది ఏ మానవుని యొక్క జీవిత ప్రయాణము.
1: దాట్ ఈస్ ద ట్రావెల్ ఇన్ దిస్
0: మానవుడు కర్మక్షేత్ర యాత్ర.

0: మ్యాన్ ఇస్ దట్
1: ఈ యాత్రను పూర్తి గావించుకోవాలి
0: వర్క్ హీ షుడ్ కమ్ టు
1: ఈ పాత్రను పూర్తి గావించుకోవాలి
0: అండ్ హీ షుడ్ ఫుల్ఫిల్ హిస్ ఆబ్లిగేషన్స్
1: అది ఏ మానవుని యొక్క నిజమైన ఆశయము
0: దట్ ఈస్ ది ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్
1: అదే చెప్పాను లైఫ్ అంటే ఏంటి
0: వాట్ ఈస్ లైఫ్
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఫోర్ ఎఫ్స్ అని చెప్పాను
0: భగవాన్ రిఫర్ టు ఫోర్ ఎఫ్స్
1: ఎఫ్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్
0: ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్
1: హూ ఇస్ యువర్ మాస్టర్
0: హూ ఇస్ యువర్
1: కాన్షియన్స్ ఈజ్ యువర్ మాస్టర్
0: యువర్ కాన్షియన్స్ ఈజ్ యువర్ మాస్టర్
1: అదే ఫస్ట్ ఫాలో ది మాస్టర్
0: దట్స్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది
1: మాస్టర్ సెకండ్ ఎఫ్ ఫేస్ ది డెవిల్
0: సెకండ్ ఎఫ్ ఫేస్ ది డెవిల్
1: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్
0: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్
1: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్
0: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్
1: అదే నీ యొక్క జీవిత గమ్యం
0: దట్ ఈస్ ది
1: అదే నీ జీవితం యొక్క ఆట
0: That is the play.
1: Life is game, play it.
0: Life is a game, play it.
1: Life is dream, realize it.
0: Life is a dream, realize it.
1: Life is love, enjoy it.
0: Life is love, enjoy it.
1: Life is troubles, meet it.
0: Life is troubles, meet it.
1: కనుకనే లైఫ్ అనేటువంటిది ఇంత అంతరాత్మతో కూడినటువంటిది
0: లైఫ్ ఇస్ సో మీనింగ్
1: ఇంత రహస్యమైనటువంటిది
0: ఇట్ ఇస్ సటిలిటీ సీక్రెట్
1: ఇలాంటి రహస్యమైనటువంటి ఇలాంటి పవిత్రమైనటువంటి ఇలాంటి దివ్యమైనటువంటి ఇలాంటి భవ్యమైనటువంటి ఇలాంటి నవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం కించిత్ పరుచుకుంటున్నాం
0: వి కన్సిడర్ దిస్ హ్యూమన్ లైఫ్ సో మీన్ అండ్ లో ఆల్దో ఇట్ ఇస్ సేక్రెడ్ అండ్ డివైన్
1: సత్యాన్ని మర్చిపోవటమే
0: వాట్స్ ద రీజన్ వి హావ్ ఫర్గాటెన్ ది ట్రూత్
1: 3/4 ట్రూత్ ఇస్ లైఫ్ అన్న
0: 3/4 ఆఫ్ ట్రూత్ ఇస్ లైఫ్
1: కానీ నేను అది ఒప్పుకోను
0: బట్ భగవాన్ డజంట్ ఎండ్
1: 3/4 కంప్లీట్ ట్రూత్ ఇస్ లైఫ్
0: భగవాన్ డజంట్ ఎండోర్స్ ఇట్ కంప్లీట్ ట్రూత్ ఇస్ ఫుల్ లైఫ్
1: చాలా మంది 3/4 లైఫ్ ఇస్ ట్రూత్ అంటారు
0: మెనీ సే 3/4 ఆఫ్ లైఫ్ ఇస్ ట్రూత్
1: నో 3/4 వాట్ అబౌట్ 1/4
0: భగవాన్ విల్ క్వశ్చన్ యూ వాట్ అబౌట్ 1/4
1: కానీ ఫుల్ లైఫ్ ఇస్ ట్రూత్
0: సో ఫుల్ లైఫ్ ఇస్ ట్రూత్
1: ట్రూత్ ఇస్ గాడ్
0: ట్రూత్ ఇస్ గాడ్
1: గాడ్ ఇస్ పూర్ణం
0: గాడ్ ఇస్ ఫుల్
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే పూర్ణమద అతను పూర్ణమే నీవు పూర్ణమే జగత్తు పూర్ణమే అంతా పూర్ణమే
0: గాడ్ ఈస్ ఫుల్ యు ఆర్ ఫుల్ నేచర్ ఈస్ ఫుల్ ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్
1: పూర్ణం ఈస్ ట్రూత్
0: దేర్ఫోర్ దిస్
1: ట్రూత్ ఈస్ పూర్ణం
0: ట్రూత్ ఈస్ ఫుల్
1: కనుకనే ఫుల్ గా ఉంటుండాలి సత్యంలో
0: సో దేర్ ట్రూత్ ఈస్ ఫుల్
1: కనుక ఈ సత్యాన్ని మనం గుర్తించి సాధ్యమైనంత వరకు కూడాను మన నోటి నుంచి అసత్యం రాకుండా చూసుకోవాలి
0: సో వీ షుడ్ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ వీ షుడ్ నాట్ అటర్ లైస్
1: ఒకవేళ సత్యము చెప్తే ఏమైనా కొంత ప్రమాదమో లేక కొన్ని ఇక్కట్లో కలిగేటువంటి పరిస్థితి ఉంటుంటే సత్యం చెప్పద్దు అసత్యం చెప్పద్దు మౌనాన్ని వహించు
0: ఇన్ కేస్ యు ఎన్కౌంటర్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బై టెల్లింగ్ ట్రూత్ డోంట్ అటర్ ఏ లై ఎట్
1: లీస్ట్ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయదు ఇలాంటి పరిస్థితి లోపల నీవు సత్యము చెప్పవద్దు అసత్యము చెప్పవద్దు
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డేంజర్ డోంట్ స్పీక్ ట్రూత్ డోంట్ అటర్ ఎ లై
1: ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక సన్యాసిని పరీక్షించడానికి ప్రయత్నించాడు
0: అట్ వన్ టైమ్ ఇంద్ర వాంటెడ్ టు టెస్ట్
1: అన్ సన్యాసి కాదు మహాయోగిగా ఉండేటువంటి వాడు
0: ఈజ్ ఎన్ టోటల్ రెనన్షియల్
1: అతను రెండు ప్రతిజ్ఞలు పట్టాడు
0: హీ హస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ టు వౌస్
1: పరులను హింసించను
0: ఐ వోంట్ హర్ట్ ఎనీబడీ
1: అసత్యం ఆడను
0: ఐ విల్ నాట్ అటర్ ఎ లై
1: ఈ రెండింటిని మా జీవితంలో సాధించాలి అని పట్టుదలతో తపస్సు చేస్తున్నాడు
0: హి వాంటెడ్ టు అకంప్లిష్ దీస్ టూ అండ్ దేర్ఫోర్ హస్ అండర్ టేకెన్ పెనెన్స్
1: భగవంతుడు ఒక జింకను తరుముకుంటూ ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడిని ముందుగా ఆ జింక పోయేటట్టుగా చేశాడు
0: గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హంటర్ వాస్ జస్ట్ Chasing a deer that was passing by.
1: కానీ ఈ డియర్ దుంకుతూ పోవడం చేత ఈ తపస్వి కను తెరిచి చూచాడు
0: అండ్ దిస్ వన్ ఆఫ్ ఎసెటిక్ ఓపెన్ హిస్ ఐస్ అండ్ వాచ్డ్
1: దేర్ తక్షణమే అది ఒక పొదలో పోయి చేరిపోయింది
0: హీ వాచ్డ్ దిస్ డియర్ గెటింగ్ ఇట్ ఎ బుష్ దేర్
1: వచ్చాడు హంటర్ వేషం ఉన్నటువంటి భగవంతుడు
0: గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హంటర్ కేమ్ స్వామీజీ
1: నేను ఒక జింకను తరుముకొని వచ్చాను మీరు ఏమైనా చూసారా
0: ఐఎమ్ చేసింగ్ ఎ డియర్ హ్యావ్ యూ నోటీస్డ్ ఇట్
1: చూడలేదంటే అసత్యము
0: ఇఫ్ యు సే ఐ హావ్ నాట్ సీన్ ఇట్ ఇస్ ఎ లై
1: చూచినదంటే ఎక్కడ ఉంది అంటాడు
0: ఇఫ్ ఐ సే ఐ హావ్ సీన్ ఇట్ ఇస్
1: పొదలో ఉంది అంటే దాన్ని హింసిస్తాడు
0: ఇఫ్ ఐ సే ఇట్స్ బిహైండ్ ద బుష్
1: కాబట్టి ఒక ప్రాణిని హింసించను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ తప్పిన వాడవుతాడు
0: హి హస్ టేకెన్ ఎ వౌ నాట్ టు హర్ట్ నాట్ టు హార్మ్
1: చూడలేదు అంటే అసత్యం ఆడిన వాడవుతాడు
0: ఇఫ్ యు సే ఐ హావ్ నాట్ సీన్ ఇట్ ఇస్ ఎ లై బ్లేటెంట్ లై
1: అప్పుడు భగవంతుని ప్రార్థించాడు
0: సో హి ప్రేడ్ టు గాడ్
1: ఓ భగవంతుడా
0: ఓ గాడ్
1: నా ఈ రెండు ప్రతిజ్ఞలకు భంగం కాకుండా నీ ఒక విజన్ నీ యొక్క తలంపు నాకు అందించమని చెప్పాడు
0: హి ప్రేడ్ టు గాడ్ ఓ God, give me the thoughts so that I will uphold these two vows I have undertaken.
1: తక్షణమే భగవంతుడు ఆ యొక్క విజన్ అందించాడు.
0: Immediately God granted him that vision.
1: నిర్మలమైన హృదయంతో ప్రార్థించినటువంటి వారికి క్షణాల్లోపలే దాని యొక్క విజన్ జవాబులు ఇస్తుంటాడు భగవంతుడు.
0: ఇఫ్ యు ప్రే విత్ ప్యూర్ హార్ట్ గాడ్ రెస్పాండ్స్.
1: కేవలం పెదవులతో ప్రార్థించేటువంటి వారికి ఎన్ని సంవత్సరాలైనా కూడా జవాబు ఇవ్వడు.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఆల్ ఎ లిప్ సర్వీస్ యు విల్ నెవర్ గెట్ రిప్లై ఎనీ టైం.
1: హృదయముతో ప్రార్థించేటువంటి వారికి తక్షణమే రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్.
0: ఇఫ్ యు ప్రే విత్ యువర్ హార్ట్ యుల్ గెట్ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఇన్స్టంటేనియస్లీ.
1: వచ్చింది ఆ విజన్.
0: దేర్ కేమ్ దట్ విజన్.
1: ఆ ముని చెప్తున్నాడు.
0: అండ్ ద సెయింట్ వాస్ టెల్లింగ్.
1: ఏది చూచెను అది పల్కదు, ఏది పల్కును అది చూడలేదు, ఏమందు భువిన్.
0: వాట్ ఎమ్ ఐ టు సే?
1: ఓ హంటర్,
0: ఓ హంటర్,
1: ఏది చూచెను అది పల్కదు.
0: దట్ విచ్ హస్ సీన్.
1: కన్నులు చూచిన జింకను కానీ కన్నులు చెప్పలేవు, దానికి నోరు లేదు.
0: Eyes have seen the deer, but it cannot say because it has no mouth.
1: కాని నోరు చెప్పగలదు.
0: The mouth can say, tongue can speak. కాని
1: చూడలేదు.
0: But it has not seen the deer.
1: దాన్ని ఎట్ట చెప్పగలదు?
0: How can it say?
1: చెప్పలేనటువంటి దాన్ని ఎట్ట చూడగలదు?
0: That which cannot be expressed, how does it see?
1: చూచిండేది ఒకటి, చెప్పేది మరొకటి. ఇది నా ట్రూత్ అన్నాడు.
0: So one has seen, the other has to say, though I can't.
1: ఈ విధంగా తప్పించుకున్నాడు ఈ ఋషి.
0: That's how he could find an escape.
1: అప్పుడు భగవంతుడు ఇది సరి అయిన మార్గం.
0: దాట్ ఈస్ ది విజన్ గ్రాంటెడ్
1: బై గాడ్. ప్రాప్తమైనటువంటి జీవితంలో
0: ఇన్ దిస్ వరల్డ్
1: మానవ జీవితంగా గడుపుతున్నటువంటి వాడు
0: ది హ్యూమన్ లైఫ్
1: ఇలాంటి పరిస్థితిలో సందిగ్ధావస్థ యందు
0: ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్
1: ఈ విధమైన దీంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ ఫైండ్ అన్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ ఇట్.
1: సత్యం చెప్పి దాన్ని ప్రమాదం సంభవించకూడదు.
0: బై టెలింగ్ ట్రూత్
1: అసత్యం చెప్పి పాపంలో మునక్కూడదు.
0: నెవర్ కమిట్.
1: ఎన్నింటికి సంబంధం లేనటువంటి మార్గాన్ని, మధ్య మార్గాన్ని అనుసరించు. ఎందుకనగా ఇది మిథ్యలోకము, మిథ్యలోకము, ఇది మధ్యలోకమే కనుక మధ్య మార్గాన్ని అనుసరించమన్నాడు.
0: బై టెలింగ్ లైస్ విల్ బి కమిటింగ్ ఎ సిన్, దేర్ఫోర్ గో ఇన్ ద మిడిల్ పాత్, మిడ్ వే.
1: ఈ బాల్యమునందు సాధ్యమైనంత వరకు నువ్వు అసత్యం ఆడకుండా చూడండి. ఒకవేళ అసత్యం ఆడేటువంటి పరిస్థితి వస్తే అసత్యం మాత్రం చెప్పకండి, సత్యం మాత్రం చెప్పకండి. రెండూ లేకుండా మౌనాన్ని వహించు.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ బి కాషస్. ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ టు టెల్ ఎ లై, నెవర్ టెల్ లైక్ దాట్. అట్లీస్ట్ డోంట్ స్పీక్ ది ట్రూత్, రిమైన్ సైలెంట్.
1: హే శివ శంకర్, నమామి శంకర.

0: Just as the entire universe would shine like the divine Brahman.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఆత్మానందమును పొందవలనన్న ప్రతి మానవుడు కూడాను రామ అడుగు జాడలను అనుసరించాలి.
0: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ వన్ షుడ్ ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ రామ.
1: జీవితమును సార్థకంగా గావించుకునవలనన్న సీత యొక్క ఆశయాలను ఆచరణలో ఉంచాలి.
0: ఇన్ ఆర్డర్ టు రిడీమ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ షుడ్ అక్సెప్ట్ ద ఐడియల్స్ ప్రొపగేటెడ్ బై సీత.
1: ఇది సీతారాముల యొక్క చరిత్ర.
0: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ సీత అండ్ రామ.
1: కానీ శ్రీలోలత్వమును చంపుకునలేక రావణుడు తన కుమారుణ్ణి చంపుకున్నాడు.
0: యాజ్ హీ కుడ్ నాట్ ఫాలో దిస్ ప్రిన్సిపల్, Ravana has to face that miserable death of his son.
1: Tana sodarunu champukunnadu.
0: He lost his brothers too.
1: Bandhuvunu champukunnadu.
0: His relations too died.
1: Kadapatiki Lankane smashananga marchukunnadu.
0: The entire Lanka turned into a burial ground.
1: Tanaku migilinadi emi?
0: What is that left?
1: Kadapatiki taanu kudanu maraninchadu.
0: Ultimately he too died.
1: Migilinadi okkate.
0: Only one thing that remained.
1: Adiye apakirti.
0: That is disrepute.
1: Ee apakirti ki moola karanam emiti?
0: What is the reason behind this?
1: Deeniki vaanchane moola karanam.
0: Desire is the cause for this disrepute.
1: Kevalam okka vaanchane champukoni undina tana kumarulu, tana sodarulu, tana bandhuvulu suchheemanga jeevinchi undedivaru.
0: Had he not entertained the desires of this sort, his sons and relations wouldn't have died at all.
1: Kanuka aanati modalu neti varakunu manavudu swarthamu swarthamu swarthamu sapriyojaname.
0: Since then and now man is completely encompassed by selfishness and self interest.
1: Kanuka itti swartha sapriyojanam chetane jagattantai kudanu dukkhamayamuga maaripothunnadi.
0: Because of this selfishness, self interest, you find
1: jeevitamantainu అశాంతిమయం రోగా రూపొందుతున్నది.
0: ద లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: మానవత్వమే ఒక అంధకారంగా రూపొందుతున్నది.
0: ద హ్యూమన్ లైఫ్ ఎండెడ్ అప్ ఇన్ పిచ్ డార్క్నెస్.
1: మానవత్వం అనగా దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని ఈనాడు మానవుడు మర్చిపోతున్నాడు.
0: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫ్యాక్ట్ దట్ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
1: ఏ చరిత్రలందు మనం చూచినప్పటికీ అందులో స్వార్థమనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో మనకు కనిపిస్తున్నది.
0: యు మే గో త్రూ ఎనీ హిస్టరీ, యు ఫైండ్ సెల్ఫిష్నెస్ దేర్.
1: గోదావరిలో స్నానం చేసి రామలక్ష్మణ సీతతో సమానంగా పర్ణశాలలో ప్రవేశిస్తున్నారు.
0: ఆఫ్టర్ హ్యావింగ్ ద బాత్ దేర్ గోదావరి, దే ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు పర్ణశాల ద హట్ దేర్.
1: ఈ సమయంలో ఒక స్త్రీ వీరి వైపున నడుచుకుంటూ వస్తున్నది.
0: In the meantime, a woman was approaching these three.
1: Ramasitalu chudaledu kani Lakshmanudu veeriki bodyguard anni vaipulu kodunu drishti maranchi vicharana salipetuvanti vaadu.
0: Rama and Sita did not notice this woman approaching, but she was noticed by Lakshmana, who was the bodyguard.
1: Sumitra Sita Ramulu yokka samrakshanaarthamai Lakshmanudi aranyaniki pampindi.
0: Sumitra sent Lakshmana to safeguard and to act as a bodyguard to Rama and Sita.
1: Lakshmanudu chuchadu.
0: Lakshmana saw her.
1: Ati maryadato, ati vinayamato, evaramma meeru ani prashninchadu.
0: With all courtesy and humility he asked, who are you?
1: Kani aa streeki ee vyakti kanipinchaledu.
0: That woman didn't hear this.
1: Neeruga Ramulu vellinatuvanti pradeshamunaku vellindi.
0: She went straight where Rama was.
1: అక్కడ రాములు కూడా ఇదే ప్రశ్న వేశాడు, ఎవరమ్మా మీరు?
0: రామ ఆల్సో హస్ పుట్ ది సేమ్ క్వశ్చన్, హూ ఆర్ యూ?
1: నేనెవరైతే నీకేమి, నీవెవరు మొదలు అని ప్రశ్నించింది ఈమె.
0: షీ సెడ్, వై ఆర్ యూ కన్సర్న్ అబౌట్ మీ, లెట్ మీ నో హూ యూ ఆర్.
1: నేను దశరథ మహారాజు యొక్క పుత్రుడును.
0: ఐఎమ్ ద సన్ ఆఫ్ ఎంపరర్ దశరథ
1: అని జరిగినటువంటి యొక్క చరిత్ర అంతా కూడా చెప్పుతూ వచ్చాడు.
0: And he went on telling what all that had happened.
1: కానీ ఈ చరిత్ర ఆమె కర్ణములలో ప్రవేశించలేదు.
0: She didn't pay heed to all these words.
1: కడపటికి ఈమె తనను తాను అడ్రస్ చేసుకుంది.
0: Finally she started addressing to her own son.
1: మహావీరుడైనటువంటి రావణుని యొక్క సోదరుడు.
0: I am the sister of Ravana, the great warrior.
1: కుంభకర్ణ విభీషణుని యొక్క సోదరుని.
0: I am the sister of Kumbhakarna and Vibhishana.
1: కరుడు దంతవక్రుని యొక్క సోదరుని.
0: I am the sister of
1: కరదూషణ. ఈ విధంగా తనను తాను చెప్పుకుంటూ నా పేరు శూర్పణఖ అన్నాడు.
0: She started introducing herself and said, my name is శూర్పణఖ.
1: అయితే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి?
0: Then why have you come here?
1: ఈమెకి ఏ విధమైనటువంటి జంకు వంకు లేదు.
0: She had no hesitation whatsoever.
1: డైరెక్ట్ గా రాములతో చెప్పింది, నిన్ను వివాహం ఆడటం కోసం వచ్చాను.
0: She told directly, I have come here to marry you.
1: రాములకు అరణ్యములో ఈ విధమైన తమాషలు జరగటం ఇదే ప్రప్రథమం.
0: It is the first time such funny things happened in the history of Rama.
1: లక్ష్మణుడు కూడా దగ్గరకు వచ్చారు.
0: లక్ష్మణ కేమ్ క్లోజ్.
1: వీరిరువురు కూడా చిరునవ్వులు నవ్వుతున్నారు.
0: బోత్ ఆఫ్ దెమ్ వర్ స్మైలింగ్.
1: ఈమె అడిగినటువంటి యొక్క ప్రశ్నకు ఏ విధంగా జవాబు ఇవ్వాలి?
0: హౌ టు ఆన్సర్ హర్ క్వశ్చన్.
1: అప్పుడు రాములు యోచించి ఈమెతో కొంతసేపు తమాషాలు జరపాలి అని సంకల్పించుకున్నాడు.
0: Rama thought over for some time and wanted to make fun of her.
1: Amma Surpanaka,
0: said Surpanaka,
1: meeru chaala saundarya rasi.
0: You are beautiful.
1: Nee saundaryamunaku taginatvanti okka vyakti ikkada meeku chikkaru.
0: You don't find an exact person that suits you.
1: Okka vela chikkinu nenu ninnu vivaham aadataniki veelu kaadu.
0: Even if there is one, well, I can't marry you anyway.
1: Nee goppa raju okka sodarivi.
0: You are the sister of a mighty king.
1: నిన్ను సవతిపోరులో పెట్టడం నాకు ఇష్టం లేదు.
0: I don't want to have any step sisters.
1: నాకు ఒక భార్య ఉన్నది.
0: I have wife.
1: నీవు తిరిగి నీవు నన్ను పెళ్లాడితే నీకు సవతిపోరు వస్తుంది.
0: If you marry me, you will have all the conflict fighting there.
1: కనుక అదిగో లక్ష్మణుడు ఉన్నాడు.
0: There is a Lakshmana there.
1: అతని వెంట తన యొక్క ధర్మపత్ని రాలేదు.
0: His wife has not followed him.
1: అతన్ని వివాహమాడమని తమాష చేశాడు.
0: హీ స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ దిస్ వే యు మ్యారీ హిమ్.
1: తిరిగి నిజమే అనుకుని తలంచి ఈ శూర్పణఖ లక్ష్మణ దగ్గరికి వెళ్ళింది.
0: అండ్ లిసనింగ్ టు దీస్ వర్డ్స్ శూర్పణఖ అప్రోచ్.
1: లక్ష్మణ, నీవు సిద్ధంగా ఉన్నావా నన్ను వివాహం ఆడటానికి?
0: లక్ష్మణ, ఆర్ యు రెడీ టు మ్యారీ మీ?
1: సిద్ధమే, కానీ నిన్ను కొన్ని శ్రమంలో పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు.
0: He said, yes, I am ready, but I don't want you to suffer.
1: ఏమిటి ఆశ్రమ అనింది?
0: What is that?
1: నేను శ్రీరామచంద్రుని యొక్క దాసుడను.
0: I am the servant of Sri Rama.
1: నీవు నన్ను వివాహమాడితే నీవు కూడా దాసురాలు కావచ్చు.
0: If you marry me, you will also be a servant.
1: నీవు గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి దానవు.
0: You belong to a very big family.
1: కేవలము ఒక రావణాసుని యొక్క సోదరివి.
0: You are the sister of రావణాసుర.
1: అలాంటి స్త్రీవి నీవు దాసురాలు కావటము సరి అయినటువంటిది కాదు.
0: Such a great lady, she can't be merely a servant.
1: కనుక నీవు మాస్టర్ ని వివాహమాడు, శ్రీరాముల్ని వివాహమాడమని చెప్పి.
0: బెటర్ యూ మ్యారీ ద మాస్టర్ హింసెల్ఫ్ శ్రీరామ.
1: ఈ విధంగా ఇరువురు కూడా తమాషాలు చేస్తూ వచ్చారు. పాపం,
0: బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ హర్ లైక్ దిస్.
1: 13 సంవత్సరములు జరిగినప్పటికీ ఆ అరణ్యంలో ఇలాంటి జోక్ ఎప్పుడు కూడా సంభవించలేదు.
0: దో 13 ఇయర్స్ పాస్, సచ్ ఎ జోక్ నెవర్ టుక్ ప్లేస్.
1: ఈ రెండింటి యొక్క సంభాషణలు కూడా వింటూ ఉన్నది సీత.
0: Sita was listening to this conversation.
1: ఆమెకు ఇది ఒక పెద్ద ఆశ్చర్యంగా కనిపిస్తుంటుంది.
0: She was very much surprised.
1: ఏ స్త్రీలైనా కూడా ఈ విధంగా డైరెక్ట్ గా వచ్చి వివాహమాడమని కోరుతారా?
0: Will any woman ask like that directly, will you marry me?
1: ఆమె రూపము చూస్తేనే తెలుస్తున్నది పెద్ద రాక్షసి అని.
0: The very appearance is that of a demon.
1: తనలో తాను నోరు మూసుకుని కూర్చున్నది.
0: She just remained silent.
1: తిరిగి శూర్పణఖ రాముల దగ్గరకు వచ్చింది.
0: శూర్పణఖ కేమ్ టు రామ.
1: నీవు చెప్పావు,
0: యు సెడ్,
1: సవతి పోరు నీకు ఇవ్వకూడదు అని.
0: యు సెడ్ దట్ యు దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇన్ ఫైటింగ్ బికాజ్.
1: రామా, నీవు అంగీకరిస్తావంటే లక్ష్మణ్ణి సీతను ఒక్క నిమిషంలో నేను మరణింపచేసి మనం ఇరువురు కూడాను ఈ అరణ్యములో సుఖంగా జీవిస్తామని.
0: రామా, ఇఫ్ యు ఆర్ రెడీ, ఐ విల్ కిల్ లక్ష్మణ సీత ఇన్ ఎ మూమెంట్. వీ కెన్ హ్యావ్ ఎ హ్యాపీ టైమ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఈ సీత నీకు అడ్డముగా ఉంటుండాలి.
0: Sita is an obstacle here.
1: సీతను నేను మిరింగి వేస్తానని సీత పైన దుంకింది.
0: She is ready to swallow Sita. She jumped.
1: అప్పుడు సీత కొంచెం వెనుకకు జరిగింది.
0: Then Sita withdrew.
1: రాములు చెప్పాడు.
0: Rama said,
1: పురుష సింహము ప్రక్కలో ఉండగా ఈ చిన్న మృగముల యొక్క దీనికి భయం నీకెందుకు?
0: Why are you afraid of all these small animals when the lion is by your side?
1: సైగు చేశాడు రాముడు.
0: రామ సిగ్నల్.
1: రాముని యొక్క చిత్తము లక్ష్మణుడు తప్ప మరొకరికి తెలియదు.
0: ది హార్ట్ ఆఫ్ రామ ఈజ్ నోన్ ఓన్లీ టు లక్ష్మణ్ అండ్ నో ఎల్స్.
1: పైకి చూచాడు.
0: హి లుక్డ్ అప్.
1: ఏమిటి ఇది?
0: వాట్ ఇస్ దిస్?
1: అనగా ఏమి? తాను పైన చూచేటప్పటికీ శ్రవణము అనేటువంటి తెలిసింది. శబ్దము ఆకాశం నుండి శబ్దమే ఉద్భవించినటువంటిది.
0: యాజ్ హి లుక్డ్ అప్ ఇట్ మీన్స్ ద సౌండ్ దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్.
1: శ్రవణం అనగా ఏమిటి? శ్రవణముకు కర్మేంద్రియములు చెవులు.
0: ద ఇయర్స్ హావ్ పవర్ ఆఫ్ ఆడిషన్.
1: కట్ చేశాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ్ హాస్ కట్ ది ఇయర్స్.
1: తదుపరి నాసికం.
0: నెక్స్ట్ నోస్.
1: ముక్కలు చేశాడు.
0: హాస్ కట్ ది నోస్ ఆల్సో.
1: ఈ విధంగా శూర్పణ యొక్క అందమును చెదరగొట్టాడు ఈ లక్ష్మణుడు.
0: లైక్ దిస్ లక్ష్మణ్ హాస్ కట్ ది నోస్ అండ్ ది ఇయర్.
1: మహాఘోరంగా అరుచుకుంటూ
0: షీ వాజ్ షౌటింగ్.
1: కరదూషణాదులను పిలిచింది.
0: షీ కాల్డ్ కర అండ్ దూషణ.
1: వారి వెంట 14 మంది గొప్ప రాక్షసులు వచ్చారు.
0: దేర్ ఆఫ్టర్ మెనీ డెమన్స్ కేమ్ దేర్.
1: వీరందరినీ క్షణము లోపలనే రాములు ఈ అస్త్రం చేత సంహరింపజేశాడు.
0: రామ కిల్ దెమ్ ఆల్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
1: ఇంకా ఈ యొక్క శూర్పణక ఏడ్చుకుంటూ తన సోదరుడైనటువంటి రావణాసు దగ్గరికి పోయి చేరింది.
0: శూర్పణక వెంటు రావణ క్రయింగ్ ఆల్ ద వే.
1: ఈ వార్త వినగానే రావణుడు మండిపడ్డాడు.
0: లిసనింగ్ టు దిస్ న్యూస్ రావణ వాజ్ వెరీ ఫ్యూరియస్.
1: అక్కడ నుండి కరదూషణాదులను చంపినటువంటి యొక్క వార్త విన్నాడు.
0: హి ఆల్సో హర్డ్ ది న్యూస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ కరదూషణ.
1: సామాన్యులు కాదని యోచించాడు.
0: హి న్యూ దట్ హీస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
1: 40,000 రాక్షసులను పంపించాడు ఆ అన్యమునకు.
0: రావణ సెండ్ 40,000 డెమన్స్ టు ద ఫారెస్ట్.
1: దూరదృష్టి కలిగినటువంటి వాడు రాములు.
0: రామ హాస్ ఫార్టిట్యూడ్ అండ్ విజన్.
1: భూత భవిష్యత్ వర్తమానములు ఎరిగినటువంటి వాడు రాములు.
0: రామానోస్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: రాబోయేటువంటి యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.
0: కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఫ్యూచర్
1: లక్ష్మణ.
0: సరే లక్ష్మణ,
1: నీవు ఈ సీతను దూరంగా తీసుకుని పోయి ఈమెను కాపాడు.
0: బెటర్ యూ టేక్ సీత అండ్ టేక్ కేర్ ఆఫ్ హర్.
1: ఈ సమయంలో ఇక్కడ ఉండకూడదు అన్నాడు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ హర్ టు బి హియర్ నౌ.
1: ఇది సహజమే అని చెప్పి లక్ష్మణుడు అంగీకరించి,
0: యాజ్ ఇట్స్ ఎ నేచురల్ థింగ్,
1: సీతను తీసుకుని వెళ్లి ఒక కొండ గుహలో ఉంచి ద్వారములో తాను కాపలా కాస్తున్నాడు.
0: హి కెప్ట్ సీత ఇన్ ఎ కేవ్ నియర్ బాయ్ అండ్ హి వాస్ దేర్ ప్రొటెక్టింగ్ హర్.
1: రాక్షసులు వచ్చారు.
0: డెమన్స్ కేమ్.
1: రాముల పైన పడ్డారు.
0: దే స్టార్టెడ్ అటాకింగ్ రామ.
1: రాములకే మాత్రము విచారం లేదు.
0: రామ వాజ్ నాట్ వరీడ్.
1: ఒక అస్త్రం వేసేటప్పటికే ఆ ఒక అస్త్రమే 40,000 అస్త్రంగా రూపొందింది.
0: వన్ ఎరో got transformed into 40,000
1: మందిని కూడాను సంహరించాడు.
0: ఆల్ ది 40,000 ఆర్ కిల్డ్.
1: ఇంకా మిగిలినటువంటి వారిని కూడాను అస్త్రములతో సంహరింపజేశాడు.
0: ద రెస్ట్ ఆర్ ఆల్సో కిల్డ్ బై ఆరోస్.
1: ఈ విధంగా రాక్షస సంహారం అంతా జరిగిపోయింది.
0: లైక్ దిస్ ఆల్ ది డెమన్స్ ఆర్ కిల్డ్.
1: శూర్పణక పరాభవం జరిగింది.
0: శూర్పణక వాజ్ హ్యూమిలియేటెడ్.
1: శూర్పణక ఏ విధంగానైనా సరే ఈ రామలక్ష్మణ్ను హతమార్చాలని ఒక దీక్షను పూనింది.
0: శూర్పణక డిటర్మిన్ టు కిల్ రామ అండ్ లక్ష్మణ ఇన్ వన్ ఇయర్.
1: తన కోరిక నెరవేరలేదు అనేటువంటి యొక్క అసూయని.
0: బికాస్ హర్ డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్ షీ డెవలప్
1: ఆ నిరాశకు గురి అయినటువంటి ఈ శూర్పణక.
0: బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ శూర్పణక
1: రాముని దగ్గరికి వెళ్లి రావణుని దగ్గరికి వెళ్లి అనేక విధములైనటువంటి యొక్క చాడీలు చెప్తూ వచ్చింది.
0: షీ వెంట్ ఆన్ టెలింగ్ ఆల్ స్కాండల్స్ టేల్స్ టు రావణ.
1: అన్న, ఆ సీత నీ యొక్క అంతఃపురంలో ఉండవలసినటువంటిదే కాని అరణ్యములో ఉండవలసినటువంటిది కాదు.
0: శూర్పణక టోల్డ్ రావణ, బ్రదర్, సీత షుడ్ బి దేర్ ఇన్ యువర్ ప్యాలెస్, నాట్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఆమె యొక్క అందము ఈ జగత్తులో నేను ఇంతవరకు ఎవరినీ చూడలేదు.
0: ద బ్యూటీ ఆఫ్ సీత ఐ హావ్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
1: అట్టి అందమైనటువంటి ఒక స్త్రీ నీ అంతఃపురం నందే ఉండాలి.
0: సచ్ ఎ బ్యూటిఫుల్ లేడీ షుడ్ బి ఇన్ యువర్ ప్యాలెస్.
1: అంతేకాక
0: నాట్ ఓన్లీ దిస్,
1: రామలక్ష్మణుడు ఇరువురు కూడాను కేవలము అరణ్యంలో సంచరించేటువంటి సామాన్య మానవులే కనిపిస్తున్నారు.
0: రామ లక్ష్మణ్ అపియర్ టు బి యావరేజ్ ఆర్డినరీ హ్యూమన్.
1: ఈ సీతావియోగమును భరించుకునలేక వారిరువురు కూడాను సులభంగా మరణిస్తారు.
0: బికాస్ దే కెనాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ సీతా.
1: వారితో యుద్ధం చేయనక్కర్లేదు.
0: యూ దే డోంట్ నీడ్ టు బాదర్.
1: కనుక ఏదైనా ఒక ఉపాయమును పన్ని ఈ సీతను నీవు లంకకు చేర్చుకోవటం చాలా ఉత్తమం.
0: విత్ సమ్ ప్లాన్ ఆర్ అదర్ బెటర్ యూ హ్యావ్ సీత.
1: నీ జీవితంలో సాధించవలసినటువంటిది ప్రధానమైనటువంటి యొక్క విజయం ఇదే.
0: హియర్ లైస్ ద విక్టరీ ఇన్ హ్యావ్ వినింగ్ ది హ్యాండ్ ఆఫ్ సీత.
1: ఈ విధంగా దుర్బోధలు చేయటం చేత
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ టీచింగ్
1: రావణి యొక్క మనసు మారిపోయినది.
0: రావణస్ మైండ్ చేంజ్డ్.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలెంతో చెవిని చేరు.
0: Though we tell wholeheartedly good things, people will not listen.
1: Ittivaru ninnu eruganga nerthura.
0: Whereas they are ready to hear all bad things.
1: Yanta telivunna yemi phalamu.
0: What is the use of all this intelligence?
1: Yanta telivunna yemi phalamu.
0: What is the use of the intelligence in
1: chetta matalu ee naadu prathi manavudu kodunu sulabhanga vintadu.
0: Everyone is ready to hear all bad things.
1: Manchi matalu vinadaniki ee maatram kodunu mundanje veyadu.
0: He is not ready to listen to good things.
1: Itti varu daiva tattvanni ee reethiga gurtinchagalaru.
0: Such people, how do they recognize divinity?
1: Kanukane ee yokka chedda matalanta vini ravanudu marinta cheddaga mari poyadu.
0: Ravana, because of this bad listening, became much worse.
1: అప్పటి నుంచి ఆలోచనలు ప్రారంభమైంది.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ప్లానింగ్.
1: మారీచుణ్ణి పిలిపించాడు.
0: హీ సమన్ మారీచ.
1: మారీచుణ్ణి పిలిపించి, మారీచ నీవు నాకు ఒక సహాయం చేయాలి అన్నాడు.
0: హీ సెడ్, మారీచ యూ షుడ్ హెల్ప్ మీ.
1: ఏమిటి మీ సహాయం?
0: వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్?
1: అరణ్యంలో రామలక్ష్మణ సీతలని ముగ్గురు కొట్టి నివసిస్తున్నారట.
0: దేర్ ఇన్ ద ఫారెస్ట్ త్రీ రామలక్ష్మణ సీత ఆర్ లివింగ్ దేర్.
1: వీరిలో సీతను నేను అపహరించాలి.
0: I want to kidnap Sita.
1: Lankaku teeskoni raavali.
0: I want to take her to
1: Lanka. Neevu kontha sahayam cheyali annadu.
0: I need your help here.
1: Kaani Marichunniki telusunu.
0: Maricha knows well.
1: Rendu paryayamulu Ravanu cheta odipoyi aneka himsalu anubhavinchinatunti vaadu.
0: Maricha had plenty of experience in the past because he was defeated totally.
1: Ramulu yokka shakti samarthyamulu, Ramulu yokka pavitratanu గుర్తించినటువంటి వాడు మారీచుడు.
0: మారీచ నోస్ ది కెపాసిటీస్ అండ్ ద పవర్ ఆఫ్ రామ.
1: రావణ, వినాశకాలే విపరీత బుద్ధి.
0: రావణ,
1: వినాశకాలం ప్రారంభమవుతున్నది.
0: బ్యాడ్ టైమ్స్ ఆర్ అప్రోచింగ్.
1: రాముని యొక్క దివ్యత్వాన్ని, రాముని యొక్క పవిత్రతను నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ప్యూరిటీ అండ్ ది డివినిటీ ఆఫ్
1: రాముని యొక్క శక్తి సామర్థ్యములు ఈ జగత్తులో ఎవరికి నీ లేవు.
0: నో వన్ హ్యాస్ దట్ మచ్ ఆఫ్ కెపాసిటీ యాస్ దట్ ఆఫ్ రామ.
1: నీ శక్తి సామర్థ్యములన్నీ కూడాను రాముల శక్తి సామర్థ్యంలో అణుమాత్రమైనటువంటివి.
0: ఆల్ యువర్ కెపాసిటీస్ ఆఫ్టర్ ఆల్ దేర్ ఆర్ జస్ట్ ఎన్ ఆటమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: శక్తులకే విరవీగిపోతున్నావు.
0: యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్.
1: అతని ముందు నీవు ఒక చిన్న పొరకపుల్ల వంటి వాడవు.
0: ఆఫ్టర్ ఆల్ యువర్ స్మాల్ గ్రాస్ బ్లేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: నీవు ఈ దుర్మార్గమునకు గురి కట్టవద్దు.
0: నెవర్ బి ప్రిపేర్డ్ ఫర్ సచ్ బ్యాక్.
1: నీవు కేవలము నీ ప్రాణాన్ని, నీ రాజ్యాన్ని రక్షించుకోదలిచిన ఈ విషయంలో నీ విరమించుకోమన్నాడు.
0: ఇఫ్ యూ వాంట్ టు లివ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు హావ్ కింగ్డమ్, డ్రాప్ దిస్ ప్రపోజల్.
1: కానీ రావణుకు కోపం వచ్చింది.
0: రావణ వాజ్ వెరీ యాంగ్రీ.
1: మారీచా, నన్నింత ధిక్కరించి పలిగేటువంటి వాడవైనావా?
0: యూ హావ్ కమ్ టు దిస్ స్టేజ్ యస్ టు డిసోబే మీ.
1: ఎక్కడో దిక్కులేక వనవాసం చేస్తున్నటువంటి వీరులను వీరులని భావిస్తున్నావా?
0: యూ థింక్ దోస్ పీపుల్ మూవింగ్ ద ఫారెస్ట్ వీరులు కాదు,
1: దీనులు.
0: They are not warriors, they are
1: under cover.
0: They have nobody to come
1: here. అలాంటి వారి దగ్గర ఉండవలసినటువంటిది కాదు ఈ సీత.
0: సీత షుడ్ నాట్ బి విత్ దెమ్.
1: సర్వ సౌభాగ్యములు కలిగినటువంటి, సర్వశక్తిమైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి నా దగ్గరనే ఉండాలి.
0: సీత షుడ్ బి విత్ మీ బికాజ్ ఐఎమ్ ఆల్ పవర్ఫుల్ ఆల్ నోయింగ్.
1: ఇది కేవలము అజ్ఞానం యొక్క ప్రభావములే ఇవన్నీ.
0: Is all the effect of ignorance.
1: అజ్ఞానవంతులే ఈ విధంగా వెర్రవీగటము.
0: Ignorant people are egoistic.
1: కోరిక కలిగినటువంటి వారికి దుఃఖములు తప్పినవి కాదు.
0: The one with desire will certainly.
1: దుఃఖములు కలిగినటువంటి వారికి ఆనందం ప్రాప్తించదు.
0: The one who is miserable.
1: ఆనందము ప్రాప్తించినటువంటి వారు మానవుడే కాదు.
0: The one without happiness is no human.
1: కనుక నీవు ఈ విధమైనటువంటి మార్గంలో నీవు పోవటం మంచిది కాదని చెప్పాడు మారీచుడు.
0: మారీచ సేస్ నాట్ ప్రాపర్ ఫర్ యూ టు రిసార్ట్ టు సచ్ ఎన్ యాక్షన్.
1: కానీ మారీచుని పైన కోపం వచ్చింది.
0: వాజ్ వెరీ యాంగ్రీ విత్ మారీచ.
1: నిన్ను ఒక్క క్షణం లోపల నిన్ను మరణింపచేస్తానన్నాడు.
0: ఐ విల్ కిల్ యూ ఇన్ ఎ మూమెంట్.
1: మారీచుడు అనుకున్నాడు, రామచంద్ర.
0: మారీచ థాట్, రామచంద్ర,
1: నేను ఎట్టేనన్ను చావక తప్పదు.
0: ఐఎమ్ బౌండ్ టు డై ఎనీవే.
1: ఇతని మాటని విని నేను ఈ దుర్మార్గంలో ప్రవేశించితే నీ యొక్క దీనితో నేను మరణం తప్పింది కాదు.
0: ఇఫ్ ఐ ఫాలో హిస్ కమాండ్ ఐఎమ్ బౌండ్ టు డై ఇన్ యువర్ హ్యాండ్.
1: అతని ఆజ్ఞను మీరితే అతని చేతిలో నేను మరణం తప్పినది కాదు.
0: ఇఫ్ ఐ డిసోబే హిస్ కమాండ్ ఐ హావ్ టు డై ఇన్ హిస్ హ్యాండ్.
1: కానీ మరణం ఏనాటికైనను నిత్యమే.
0: అండ్ డెత్ ఇస్ సర్టెన్.
1: మరణం తప్పినది కాదు.
0: ఐ కెనాట్ ఎస్కేప్.
1: అయితే ఈ మరణము ఆ రాముల చేతితో మరణించడం నాకు చాలా అదృష్టం అన్నాడు.
0: ఇట్స్ మై గుడ్ ఫార్చ్యూన్ ఇఫ్ ఐ ఐమ్ టు డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ రామ.
1: ఈ పాడు చేతుల్లో మరణించేటువంటి దానికి ఆ దివ్యమైనటువంటి మా మహారాజునటువంటి రామ చేతుల్లో మరణించడం చాలా అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు.
0: ఐఎమ్ రియలీ లక్కీ, ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రావణ, బెటర్ ఐ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రామ
1: అనుకుని సరే తమ ఆజ్ఞను నేను శిరసావహిస్తానన్నాడు.
0: సెడ్ ఐ విల్ ఫాలో యువర్ కమాండ్.
1: నీ ఒక బంగారు జింకగా తయారు కావన్నాడు.
0: బికమ్ నౌ ఎ గోల్డెన్ డియర్.
1: దీనిపైన సీతకు భ్రమిస్తుంది.
0: సీత విల్ బి డెల్యూటెడ్ బై,
1: తద్వారా ఆ యొక్క జింకను తెచ్చే నిమిత్తమై రామలక్ష్మణులు వెళ్తారు.
0: రామలక్ష్మణ్ విల్ గో టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ గోల్డెన్ డేర్.
1: అప్పుడు సీతను నేను సులభంగా అపహరించవచ్చును.
0: అండ్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు బ్రింగ్ హర్ హియర్.
1: ఈ విధమైనటువంటి ప్లాన్ నీవు పూర్తి చేయమని చెప్పాడు.
0: దిస్ ఈస్ ద ప్లాన్ దట్ హీ డివైజ్డ్.
1: ఇంకా రావణ ఆజ్ఞ శిరసా వహించి బంగారు లేడీగా ధరించి ఆ పర్ణశాలలో అటు ఇటు తిరుగుతూ ఉంటుండాలి.
0: ఫాలోయింగ్ ది కమాండ్ ఆఫ్ రావణ, మారీచ హస్ టేకెన్ ద షేప్ ఆఫ్ ఎ గోల్డెన్ డేర్, స్టార్టెడ్ మూవింగ్ అరౌండ్ ద హట్ డేర్.
1: చూచింది సీత.
0: సీత సా

0: అని ప్రార్థించింది.
1: సీత స్టార్టెడ్ ప్రేయింగ్ దిస్, ఓ రామా, ఐ లవ్ దట్ గోల్డెన్ ఇయర్, ఐ రియలీ హావ్ గాట్ ఎ డిజైర్ టు హ్యావ్ ఇట్ విత్ మీ, రామా ప్లీజ్ బ్రింగ్ ఇట్.
0: సీత ఏనాడు కూడాను ఎట్టి కోరికను కోరనటువంటి సీత.
1: సీత దీంట్ ఆస్క్ ఫర్ ఎనీ డిజైర్ లేటర్.
0: ఇది ఇష్టమైన అయిష్టమైన,
1: లైక్స్ ఆర్ డిస్లైక్స్,
0: ఇది మోసమైన సత్యమైన,
1: డిసీట్ ఆర్ ట్రూత్,
0: ఇది ధర్మమైన అధర్మమైన,
1: రైచువస్ ఆర్ అన్ రైచువస్.
0: సీత మనసును సంతృప్తిపరచాలి,
1: సీత మస్ట్ బి సాటిస్ఫైడ్ ఎనీ
0: అని సంకల్పించి లక్ష్మణుడితో చెప్పి తాను ఆ లేడీని తరుముకుని వెళ్ళాడు.
1: సో సేయింగ్ హీ టోల్డ్ లక్ష్మణ అండ్ దెన్ హీ వాజ్ ఆఫ్టర్ దిస్ గోల్డెన్
0: వెళ్ళాడు. తర్వాత అనేక జరిగింది.
1: He went and did what he is supposed to.
0: Sitana aparinchadu, Ravana teeskellaadu.
1: Ravana has taken Sita along with him.
0: Sitana aparinchi Jatayavunu marnimpa chesi Lankanu cherukunnadu Ravanudu.
1: Ravana kidnapped Sita, killed Jatayu there and reached Lanka.
0: Aa Sita anveshana nimittamai Ravalakshmanudu aranyamanta shodhistunnaru.
1: Ramalakshmana, they went around all over the forest in search of Sita.
0: ఈ యొక్క పొదలు, అడవులు, వృక్షములు, గుంతులు, గొంతులు అన్ని కూడా చూస్తూ వచ్చారు.
1: దే ఆర్ సర్చింగ్ ఎవ్రీవేర్ ఆల్ రౌండ్ ద బుషెస్.
0: ఎక్కడైనా సీతా వార్త తెలుస్తుందో ఏమో అని.
1: దే వాంటెడ్ టు నో ద ట్రేస్ ఆఫ్ సీత.
0: రాముడు సర్వజ్ఞుడు, అతనికి తెలియనిది కాదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హి డస్
0: కానీ ప్రాకృతమైనటువంటి యొక్క దురూపమును ధరించడం చేత ప్రాకృతమైనటువంటి చర్యలను అనుసరిస్తూ వచ్చాడు.
1: యాజ్ హి హస్ టేకెన్ అప్ ద హ్యూమన్ ఫామ్ హీఈస్ బిహేవింగ్ ఇన్ ఎ నేచురల్ వే.
0: ఆ విధంగా వెతుకుతూ వెతుకుతూ ఒక ఘోరారణ్యంలో ప్రవేశించారు.
1: సర్చింగ్ హీ ఎంటర్డ్ థిక్ ఫారెస్ట్.
0: అక్కడ ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి ఎదురొచ్చింది.
1: దేర్ దే సా ఎ పెక్యులర్ పర్సనాలిటీ.
0: ఎవరి వ్యక్తి,
1: హూ ఇస్ దిస్ పర్సన్
0: అని చూస్తే మెడ గొంతు పైన లేదు, కడుపు పైన ఉంటుండాది మెడ.
1: ద నెక్ ఈస్ నాట్ అట్ ది ప్రాపర్ ప్లేస్, ఒరిజినల్ ప్లేస్, బట్ ఈస్ ఆన్ ది స్టమక్.
0: అతనే కబంధుడు.
1: హీస్ కబంధ.
0: కబంధుడు అనగా మెడ లేదు.
1: He has no neck.
0: ఈ తల వచ్చి గొంతు పొట్టపైన ఉంటుండాలి.
1: హెడ్ ఈజ్ ఆన్ ది స్టమక్.
0: ఈ విచిత్రమైనటువంటి వ్యక్తిని చూచారు రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ వాచ్ దిస్ మిస్టర్.
0: ఒకవైపు నా సీతాన్వేషణ నిమిత్తమై విచారం జరుపుతున్నారు.
1: దే హ్ బీన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: దుఃఖంలో మునిగి ఉన్నారు.
1: దే వర్ ఇన్ సాడ్నెస్.
0: కానీ ఈ విచిత్రమైన స్వరూపాన్ని చూస్తే నవ్వు రాక తప్పలేదు.
1: వాచింగ్ దిస్ పెక్యులర్ ఫార్మ్, వెల్ దే ఆర్ బౌండ్ టు లాఫ్.
0: ఎవరి విచిత్ర పురుషుడు,
1: హూ ఇస్ దిస్ పెక్యులర్ పర్సనాలిటీ.
0: రాక్షసుల్లో ఇన్ని రకమైనటువంటి రూపం ఉంటున్నాయా,
1: ఆర్ దేర్ సచ్ ఫార్మ్స్ అమంగ్
0: అని సందేహించి దగ్గరికి వెళ్లారు.
1: దే వెంట్ క్లోజ్.
0: వెళ్లేటప్పటికి ఆ కబంధుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క చేతిలో పట్టేశాడు.
1: హీ కాట్ హోల్డ్ ఆఫ్ రామలక్ష్మణ విత్ బోత్.
0: ఆజానుబాహుడు ఈ కబంధుడు.
1: అజాన్బాహు మైటీ పర్సనాలిటీ.
0: అతని చేతుల నుండి తప్పించుకునేటువంటి యొక్క శక్తి రామలక్ష్మణుడు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇది జరగలేదు.
1: రామలక్ష్మణ కుడ్ నాట్ ఫైండ్ ఎన్ ఎస్కేప్ విత్ ఆల్ ఎఫర్ట్స్.
0: కడపటికి లక్ష్మణుడు ప్రార్థించాడు రాముడు.
1: అల్టిమేట్లీ లక్ష్మణ ప్రే,
0: అన్నా ఈ రాక్షసుకి నన్ను ఆహారంగా ఇచ్చి మీరు ప్రాణమును తగ్గించుకోండి, బ్రతికించుకోండి, ఇది నా యొక్క నా చేసేటువంటి ఉపకారం.
1: లక్ష్మణ సెడ్ టు రామ, ఆఫర్ మీ యాజ్ ద ఫుడ్ టు దిస్ కబంధ సో దట్ యూ కెన్ గో, యూ కెన్ రిలీజ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కానీ రాముడు దీన్ని అంగీకరించలేదు.
1: రామ డి నాట్ అక్సెప్ట్.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ
0: నీవు చాలా గుణవంతుడు.
1: యు ఆర్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఇలాంటి సోదరుడు నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడా వెతికినా చిక్కడు.
1: ఐ కెనాట్ గెట్ ఎనీ వన్ ఆఫ్ యువర్.
0: నేనే ఈ రాక్షసుడికి ఆహారంగా ఉంటుండి, నీవుండి ఆ సీతను కాపాడుకుని పో.
1: ఐ విల్ ఆఫర్ మై సెల్ఫ్ ఎస్ ఫుడ్ టు కబంధ, బెటర్ యూ గో.
0: ఈ విధంగా ఒకరికి మించినటువంటి వారు ఒకరు ప్రేమను అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: ఈచ్ వన్ ఈజ్ ఎక్సలింగ్ అదర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లవ్.
0: సోదరులు అంటే ఇంత ప్రేమతో ఉంటుంటారనేటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
1: సచ్ ఎఫెక్షన్ అమంగ్ బ్రదర్స్.
0: ఒక్క రామాయణం నందు మాత్రమే సోదరుల యొక్క ప్రేమతత్వము, ఏకాత్మతత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: యు ఫైండ్ ది ఎఫెక్షన్ అండ్ ద లవ్ అమంగ్ బ్రదర్స్ ఓన్లీ ఇన్ రామాయణ.
0: అదే సోదరులు ఉంటున్నారు.
1: బ్రదర్స్
0: ఎవరు? వాలి సుగ్రీవులు.
1: వాలి సుగ్రీవ.
0: ఐకమత్యమే లేదు.
1: దేర్ నో యూనిటీ.
0: ఇరువురు ఒకరిని చూస్తే ఒకరు ఉండలేరు.
1: దే హావ్ హేట్రెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్.
0: అదే సోదరు లోపల కౌరవులు ఉన్నారు.
1: దేర్ కౌరవస్ బ్రదర్.
0: వీరిలో కూడా ఒకరికి ఒకరు సంబంధం లేదు.
1: దేర్ నో రిలేషన్షిప్.
0: అదే సోదరు లోపల రావణుడు, కుంభకర్ణుడు, భీష్ముడు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ రావణ, కుంభకర్ణ.
0: వారిలో కూడా ఈ ఐకమత్యం లేదు.
1: దేర్ నో యూనిటీ ఐదా.
0: కానీ ఒక్క రామాయణం నందు కలిగినటువంటి ఒక రామలక్ష్మణ భర్త శత్రుఘ్నుడు ఒకే ఆత్మస్వరూపుడు.
1: బట్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న హ్యాడ్ యూనిటీ.
0: ఏకాత్మతత్వం అనగా ఒక రామాయణం నందు మాత్రమే దీన్ని చక్కగా దర్శించడానికి వీలవుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ రామాయణ.
0: ఇరువురు ధైర్యం చేసుకుని
1: బోత్ ఆఫ్ దెమ్ పిక్డ్ అప్ కరేజ్.
0: ఒక్కతూరి ఆ యొక్క కబంధుని యొక్క చేతులు త్రించారు.
1: దే హావ్ కట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ కబంధ.
0: ఆ తెంచేటప్పటికి
1: వాని
0: శాపం విమోచనైపోయి
1: వాడు
0: దేవతారూపాన్ని ధరించాడు.
1: నీ
0: స్పర్శ చేత నా శాపం విమోచనైపోయింది.
1: బికాస్ ఆఫ్ యువర్ టచ్ ఐఎమ్ రిలీవ్ ఫ్రమ్ ద
0: భగవంతుని దర్శనం చేతను, స్పర్శనం చేతను, సంభాషణ చేతను ఎన్నో వారికి తెలియనటువంటి శాపములు విమోచనైపోతుంటాయి.
1: మెనీ ఆఫ్ ది కర్సెస్ విల్ బి రిలీవ్డ్ బై మియర్ ద గ్లాన్స్ ద టచ్ అండ్ ద కన్వర్సేషన్ విత్ గాడ్.
0: కానీ ఆనాడు కాదు, నేడు కాదు, ఏనాడైనప్పటికి అన్ని యుగములు ఎందు కూడా ఈ విధమైనటువంటి యొక్క శాప విమోచనలు జరుగుతూనే ఉంటుంటాయి.
1: దెన్ అండ్ నౌ ఇన్ ఆల్ ఏజెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ సచ్ థింగ్స్ హ్యాపెన్.
0: ఏ శాపమో వారికే తెలియదు.
1: వాట్ కర్స్ యు డోంట్
0: నో. కానీ విమోచన మాత్రం జరుగుతూ ఉంటాయి.
1: బట్ యు విల్ బి రిలీవ్డ్ ఫ్రమ్ దట్.
0: దర్శనం చేత ఒక శాపము,
1: అవుట్ ఆఫ్ సైట్
0: స్పర్శన చేత మరొక శాపము,
1: టచ్
0: సంభాషణ చేత మరొక శాపములు,
1: కాన్వర్సేషన్.
0: ఈ శాపములు పాపముల చేతనే వచ్చినటువంటివి.
1: దే విల్ ఆల్ అటోన్ అవర్ సిన్స్.
0: కనుక పాపములు శాపములు మూడు కూడాను ఇది
1: అపహరించేయగలుగుతాయి.
0: అప్పుడు కబందుడు చెప్తున్నాడు,
1: రామచంద్ర,
0: నేను పూర్వము ఒక ఋషి కుమారుడను,
1: అర్లియర్ ఐ వాజ్ సన్ ఆఫ్ ఎ సేజ్.
0: నేను చేసినటువంటి దోషం వల్లనే నాకు ఈ రాక్షసత్వం ప్రాప్తించింది.
1: బికాస్ ఆఫ్ ద సిన్స్ ఐ కమిటెడ్ ఐ హావ్ టేకెన్ దిస్ డెమోనిక్ ఫామ్.
0: ఇదిగో నా శాప విమోచనకు నా జీవితం అంతా నీకు కృతజ్ఞతగా ఉంటాను.
1: I'll remain grateful to you throughout my life.
0: Aithe sitaanvesham nimittamulo meeru chaala baadhapadutunnaru.
1: You are suffering in search of Sita.
0: Meeru ati shikramulone velli Matanga Maharshi aashramane untundali.
1: There is a hermitage of Matanga Sage.
0: Akkada
1: there
0: Shabari aneetundi vruddralu parama bhaktralu.
1: There is an ardent devotee Shabari.
0: Aame mee nimittamai chana chanam kudanu ramanamanu smarinchukuntu mee raagakai ediru chustundadi.
1: She has been waiting all along, chanting your divine name.
0: ఆమెకు దర్శనమిచ్చి ఆమె ద్వారా సీతావార్తను మీరు విందురుగాక అని చెప్పి తాను దేహాన్ని వదిలాడు.
1: You confer your grace on her. And then he dropped his body over there.
0: ఉత్తర దిశగా బయలుదేరి ప్రయాణమై వెళుతుండగానే ఆశ్రమం కనిపించింది.
1: As he was proceeding in the north direction, they saw the hermitage.
0: క్షణ క్షణము కూడా ఎదురు చూస్తున్నటువంటి శబరి.
1: శబరి is waiting everywhere.
0: మహాభక్తురాలు,
1: an ordinary devotee,
0: వృద్ధురాలు,
1: old lady.
0: ఇది కేవలం జ్ఞాన ఫలముగా ఉంటుండాలి ఈ శబరి.
1: She is one of wisdom.
0: చూచింది.
1: She saw.
0: ఎవరి సుందరమూర్తులు?
1: Who are these beautiful personalities?
0: నా రామలక్ష్మణులుగా ఉంటున్నారు.
1: There must be రామలక్ష్మణ.
0: మా గురువు అయినటువంటి మతంగ మహర్షి తాను ఈ దేహమును వదులుతూ చెప్పిపోయాడు.
1: My preceptor Matanga Sage told me while leaving his body.
0: ఈ అరణ్యమునకు రామలక్ష్మణులు వచ్చారు.
1: He said to this forest,
0: దర్శిస్తారు.
1: They will certainly visit this place.
0: వారు దర్శించి స్వాగతం చేసి తదుపరి నీవు వైకుంఠములకు వచ్చేసేయి అన్నాడు.
1: You welcome them and then return to.
0: గురువాజ్ఞ నిమిత్తమై నేను ఇంతవరకు కాచుకున్నాను.
1: I am waiting as per the command of my preceptor.
0: అని వారికి స్వాగతం ఇచ్చి
1: she welcomed them.
0: పాదములను ఈ జలముతో కడిగి
1: she washed their feet.
0: ఆ జలమును తాను త్రాగి
1: she drank the water.
0: శిరస్సు పైన చల్లుకొని
1: sprinkled on
0: her. నమస్కారం చేసింది, ప్రాణం వదలింది.
1: She paid all the respects.
0: ఆ వదిలేకి పూర్వము
1: ఒక్క
0: మాట చెప్పింది.
1: But earlier she said one.
0: రామ, సీతాన్వేషణ నిమిత్తమే మీరు పరితపిస్తున్నారు.
1: You are in search of Sita.
0: కొంచెం దూరంలో ఉత్తర దిశకు పోయిందంటే
1: if you proceed northward
0: ఋషి పర్వతం అనేది ఒకటి వస్తుండాలి.
1: There you find a mountain.
0: అక్కడ ఈ యొక్క వారి యొక్క తమ్ముడైన సుగ్రీవుడు, హనుమంతుడు, ఇంకా కొంతమంది వానరుల చేత వారు అక్కడ జీవిస్తున్నారు.
1: There you find the Sugriva, the brother of Vali and Hanuman will be there.
0: Sarva vartalu kuda neeku suspashtanga gocharam avutayani.
1: If you go over there you will have all the message needed.
0: Sare Shabariki anugrahinchadu uttara disaku prayanamai velutunnadu.
1: He conferred grace to Shabari.
0: Ee Rishimukha parvatham daggariki vellaru.
1: They approached Rishimukha mountain.
0: Pai nunchi Sugrivudu choochadu.
1: Sugriva saw from the top.
0: Choochi ఏదైనా వాలి పంపించినటువంటి వానరులుగా ఉంటారేమో,
1: దే మే బి ద మెసెంజర్స్ ఆఫ్ వాలి
0: అని భయపడి. హనుమంతుడు చాలా గొప్ప గుణవంతుడు.
1: హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ వర్చ్యూ క్యారెక్టర్.
0: అతనికి గొప్ప పేరు.
1: హస్ గాట్ గ్రేట్ టైటిల్.
0: శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అని బిరుదు.
1: శాంతుడు ద వన్ ఆఫ్ పీస్, గుణవంతుడు ద వర్చ్యూ, బలవంతుడు ద స్ట్రెంగ్.
0: అతనికి నాలుగు వేదములు కూడా తెలుసును.
1: ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ వేదాలు.
0: శాస్త్రములు కూడా తెలుసును.
1: హీ నోస్ ఆల్ సిక్స్ టెక్స్ట్.
0: మా తెలివితేటలు గలవాడు.
1: హైలీ ఇంటెలిజెంట్.
0: అతన్ని వెళ్లి నీ వార్తను కనుక్కుని రామని చెప్పాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవా సెంట్ హనుమాన్ యాజ్ ఎ మెసెంజర్.
0: హనుమాన్ కూడాను ఒక బ్రాహ్మణ వేషమును ధరించి.
1: హనుమాన్ హాస్ టేకెన్ ఎ ఫార్మ్ ఆఫ్ బ్రాహ్మణ్.
0: అతి వినయముగా రామలక్ష్మణ్ దగ్గరికి వెళ్ళాడు.
1: ఇన్ ఆల్ హ్యూమిలిటీ అప్రోచ్ రామలక్ష్మణ.
0: ఏ విధంగా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏ విధంగా నేను ప్రవర్తించాలి అనేటువంటి విధి విధానం అనేటువంటి ఒక్క హనుమంతుడికి మాత్రమే తెలుసు.
1: ఓన్లీ హనుమాన్ నోస్ హౌ టు టాక్ విత్ ఎల్డర్స్.
0: సుగ్రీవుడి యొక్క రాయబారి ఇతను.
1: హిస్ మెసెంజర్ ఆఫ్ సుగ్రీవ.
0: ఈ మెసెంజర్ అనేటువంటి యొక్క రావ హనుమంతుడు తన యొక్క గుణములన్నీ కూడా ఈ మెసెంజర్ కు ఉండవలసినటువంటి గుణములంతా నిరూపిస్తూ వచ్చాడు.
1: యాజ్ ఎ మెసెంజర్ హనుమాన్ డెమోన్స్ట్రేటెడ్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఐడియల్ మెసెంజర్.
0: మాటలు, గౌరవమైనటువంటి మాటలు, పవిత్రమైనటువంటి పలుకులు,
1: స్వీట్ రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్.
0: ఏ విధంగా కూడా వారిని గౌరవించాలనేటువంటిది ఆ హనుమంతునికి తప్ప మరొకరికి తెలియదు.
1: హనుమాన్ నోస్ హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: అప్పుడు రాముడు మితభాషి.
1: రామ ఆల్వేస్ టాక్స్ లెస్.
0: లక్ష్మణుడు చెప్పాడు, లక్ష్మణ వింటున్నావు కదా,
1: లక్ష్మణ ఆర్ యూ ఫాలో,
0: ఎంతటి గుణవంతుడో నీవు చక్కగా అర్థం చేసుకోమన్నాడు.
1: అండర్స్టాండ్ హౌ వర్చువస్ నోబుల్ హీ ఈజ్.
0: అప్పుడు లక్ష్మణుడే రాముడు హనుమంతునితో మాట్లాడుతున్నాడు.
1: దెన్ లక్ష్మణ స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ హనుమాన్.
0: మా యొక్క చరిత్ర ఈ విధంగా జరిగింది.
1: ఆల్ దిస్ హ్యాడ్ హ్యాపెండ్.
0: సీతాన్వేషణ నిమిత్తమే మేము ఈ ప్రదేశమునకు వచ్చాము.
1: వి హావ్ రీచ్డ్ హియర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కానీ శబరి మీ దగ్గరికి వెళ్ళమని చెప్పింది.
1: శబరి ఆస్క్ డైరెక్టర్ టు యూ
0: అని చెప్పేటప్పటికి వారిద్దరిని ఆ ఋషిముఖ పర్వతంపై తీసుకుని పోవాలి.
1: దీస్ టూ ఆర్ టు బి టేకెన్ టు ఋషిముఖ.
0: నడిచేటప్పటికి ఇంకా చాలా ఆలస్యం అయిపోతుంది.
1: ఇఫ్ దే వాక్ ద డిస్టెన్స్ ఇట్ విల్ బి డిలేడ్.
0: అందువల్ల ఇరువురు కూడా తమ భుజం పైన కూర్చోమని ప్రార్థించాడు హనుమంతుడు.
1: హనుమాన్ ప్రేడ్ దట్ బోత్ ఆఫ్ దెమ్
0: ఒక్క దూరం ఎగిరాడు, ఋషిముఖ పర్వతం పైన చేరాడు.
1: హి జంప్డ్ ఇన్ ఎ మూమెంట్ అండ్ రీచ్ ఋషిముఖ మౌంటెన్
0: టాప్. రామలక్ష్మణుడు,
1: రామలక్ష్మణ సా,
0: సీతా అన్వేషంలో ఇలాంటి వాడు చాలా అవసరమే.
1: టు ఫైండ్ సీతా సచ్ ఎ పర్సన్ ఇస్ వెరీ మచ్ నీడెడ్.
0: ఈ ప్రకృతి అన్వేషణ లోపల ఎంతమంది అయినా కూడా ఎవరైనా కూడా సహాయం చేయడంలో ఏ విధమైన వెనుకంజ వేయరు.
1: As we are in search of nature, anybody can help.
0: Satyanveshana chestunnadu Sri Ramudu.
1: They are doing good work.
0: Anduvalla aa satyamunaku prapanchame kudunu swagatham istundi.
1: In the investigation of truth, the world welcomes.
0: Akkada vellina tarvata Sugrivunni Ramuniki parichayam chesaru.
1: Having gone there, Sugriva is introduced to Rama.
0: Parichayam chesinappudu,
1: after introduction,
0: ee Sitanu evaro apaharinchinattuga telisindi.
1: Sugriva came to know that Sita is kidnapped.
0: తనకు ఎవరో వానరులు చెప్పినట్టుగా ఒక చిన్న మూట వారికి చిక్కినట్టుగా తెలిసింది.
1: హీ కేమ్ టు నో దట్ ఎ బండిల్ ఆఫ్ జ్యూవెల్స్ ఈజ్ రిసీవ్డ్ బై సమ్ ఆఫ్ వానరస్ మంకీస్ అసోసియేట్స్.
0: అప్పుడు ఆ మూటను తెచ్చి రామలక్ష్మణుడు ముందు పెట్టాడు సుగ్రీవుడు.
1: అండ్ దట్ బండిల్ ఆఫ్ జ్యూవెల్స్ ఈజ్ బ్రాట్ దేర్ బై సుగ్రీవ అండ్ కెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామలక్ష్మణ.
0: అది చూచాడు లక్ష్మణుడు, చూచాడు
1: లక్ష్మణ సా దేమ్.
0: రాముడు కూడా చెప్పాడు, లక్ష్మణ ఈ నగలేమైనా మీ సీతవేనా చూడమని చెప్పాడు.
1: లక్ష్మణ jewelry you find it, do they belong to Sita?
0: Lakshmanudu chuchadu.
1: Lakshmana saw them.
0: Kantidaralu karustunnadu.
1: He started shedding tears.
0: Naham janami keyuri anna, nenu cheppalenu ee kankanamulu evarevo nenu chudaledu.
1: I cannot say the bangles to whom they belong.
0: Kaadu nenu eppudu chudaledu.
1: I cannot say whether they belong to Sita or not.
0: Inga kundalamulu, ఈ కుండలాలు కూడా నేను ఎప్పుడూ చూడలేదు.
1: ఇయర్ రింగ్స్ ఐ నెవర్ సా.
0: కానీ ఈ కాలి అందెలు మాత్రము సీతమ్మ వారివి అన్నాడు.
1: బట్ యాంక్లెట్స్ దే సర్టెన్లీ బిలాంగ్ టు సీత.
0: ఇవి నీకెట్ట తెలుసునన్నాడు.
1: దెన్ యూ ఆర్ హౌ డు యూ నో.
0: నిత్యం పాదాభివందనం. ప్రతి ఉదయము లేచి ఆ తల్లిగారి పాదాభివందనం చేసేటువంటిది నాకు వాడుక.
1: ఇట్స్ మై హ్యాబిట్ టు డూ నమస్కార్ టు హర్ లోటస్ ఫీట్ ఎవ్రీడే మార్నింగ్.
0: చూచానున్నాడు.
1: Then I saw these anklets.
0: Chuchara Ramayanamlo undinatvanti yokka ee pavitramainatvanti yokka seela tattvanni guna tattvanni enta goppaga gamaninchinalo meeru chakka vidyarthulaina varu chakka gamaninchali.
1: Students should clearly observe the level and the standard of character. Adu
0: nelalu yuvukulainatvanti Ramalakshmana Sitalu ముగ్గురు కూడాను అరణ్యంలో ఏకంగా జీవిస్తున్నారు.
1: ఫర్ సో లాంగ్ ఏ పీరియడ్ రామలక్ష్మణ సీత యంగ్ దే స్పెంట్.
0: ఒక్కనాడైనప్పుడు సీతాముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ నెవర్ లుక్ ఎట్ సీత ఎనీ డే.
0: పాదములనే చూస్తూ ఉండేటువంటి వాడు.
1: హి వాజ్ ఓన్లీ వాచింగ్ హర్ ఫీట్ ఆల్ అలాంగ్.
0: ఇలాంటి గుణశీలుడైనటువంటి యొక్క రామాయణ తత్వము ఈ యొక్క దేశానికి ఇప్పుడు ప్రస్తుతం చాలా అవసరంగా ఉంటుండాలి.
1: ఇన్ ద ప్రెసెంట్ డే భారత్ నీడ్స్ ద స్టడీ ఆఫ్ రామాయణ మోర్ అండ్ మోర్.
0: ఈ దృష్టిని మనం మరల్చుకోవటం చేతనే మన పవిత్రత కూడా మనకు ఎంతో పెరిగిపోతుంది.
1: When we develop such good looks, naturally we'll grow in sanctity.
0: నాహం జానామి కేయూరి. నేను ఈ కుండలాలు చూడలేదు, కంకణాలు చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ ద బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్.
0: జాయతి, ఈ అందము, ఈ అందెలు మాత్రం చూచానన్నాడు.
1: ఐ సా ఓన్లీ ది యాంక్లెట్స్.
0: కనుకనే ఆ యొక్క గుణశీలుడైనటువంటి యొక్క ఈ లక్షణం యొక్క తత్వము చక్కగా గుర్తించాడు రాముడు.
1: రామ ఫుల్లీ అండర్స్టుడ్ ద క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ.
0: ఆ క్షణ క్షణము కూడాను లక్ష్మణ యొక్క గుణగణములు మాత్రమే వర్ణించడమే రాములకు అది ఒక పెద్ద పరిగా ఉంచిపోయింది.
1: సిన్స్ దెన్ ఇట్ హెస్ బికమ్ ఏ వెరీ బిగ్ టాస్క్ ఫర్ రామ టు నరేట్.
0: లక్ష్మణ నాకంటే కూడా నీవు గొప్ప గుణవంతుడివే అన్నాడు.
1: లక్ష్మణ ఈజ్ మోర్ వర్చువస్ దాన్ మీ.
0: రామ నీవెక్కడ నేనెక్కడ.
1: రామ వేర్ ఆర్ యూ అండ్ వేర్ ఆమ్ ఐ.
0: నీ కింకరుడను నేను, నీ కింకరుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: నీ గుణములే నాకు అభ్యసించాయి, చేశాయి.
1: ఐ కల్టివేటెడ్ యువర్ హ్యాబిట్స్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. ఎవరి కంపెనీతో మనం ఉంటామో వారి గుణములే మనకు లభ్యమవుతుంది.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో విల్ బి అవర్ క్యారెక్టర్.
0: నీవు సాక్షాత్ శ్రీమన్ నారాయణమూర్తివి.
1: యు ఆర్ వెరీ డివైన్.
0: నీ కంపెనీ నే నాకు ఈ మంచి గుణములంతా కూడా అభివృద్ధి గావిస్తూ వచ్చి.
1: సిన్స్ ఐఎమ్ ఇన్ యువర్ డివైన్ కంపెనీ ఐ హావ్ దిస్ క్వాలిటీ.
0: ప్రతి మానవునికి నీ సత్సంగం చాలా అవసరము.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ నీడ్స్ గుడ్ కంపెనీ టుడే.
0: అప్పుడు ఇంకా వీరిరువునికి సుగ్రీవునికి రాములకు మైత్రి జరిగింది.
1: దెన్ దేర్ ఇస్ గుడ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ది టూ.
0: ఈ మైత్రి జరిగిన తర్వాత వర్షాకాలం ప్రారంభమైంది.
1: ఇట్ వాజ్ రెయినీ సీజన్.
0: ఈ రెయినీ సీజన్ లోపల ఎక్కడ పోవడానికి కూడా వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో ఎనీవేర్ డ్యూరింగ్ దిస్.
0: ప్రవాహములంతా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: మీరు ఎక్కడ కూడా ప్రవహించి దానిలో చూడటానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మూవ్ అబౌట్.
0: అందువల్ల సుగ్రీవుడు కాలమును కోరాడు.
1: సుగ్రీవ వాంటెడ్ టైం.
0: 2 నెలల కాలమును మాత్రం కోరాడు.
1: హీ వాంటెడ్ 2 మంత్స్.
0: తదుపరి నేను సర్వత్రా వెతికి సీతను నీకు అప్పగిప్పుతానని.
1: ఐ విల్ సర్చ్ ఎవ్రీవేర్ అండ్ పాస్ ఆన్ సీత టు హ్యాండ్ ఓవర్.
0: ఈ 2 నెలలు జరిగింది.
1: 2 మంత్స్ పాస్డ్.
0: కానీ ఇంకా ఎక్కడా ప్రయాణం విషయంలో ప్రయత్నించలేదు.
1: దే ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు గో.
0: లక్ష్మణ్ని పంపించాడు.
1: హీ సెండ్ లక్ష్మణ.
0: సుగ్రీవ, నీ కార్యం తీరిన తక్షణమే నీవు ఈ ఉపకారమును మర్చిపోతున్నావా?
1: లక్ష్మణ సెడ్ సుగ్రీవ, యువర్ వర్క్ ఈజ్ ఓవర్ నౌ. యు ఆర్ ఫర్గెటింగ్ ది
0: ఇంపార్టెంట్. క్రూరుడు నీవు. ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: మీరు ఎక్కడ కూడా ప్రవహించి దానిలో చూడటానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మూవ్ అబౌట్.
0: అందువల్ల సుగ్రీవుడు కాలమును కోరాడు.

0: నీవు ఈ ఉపకారమును మర్చిపోతున్నావా?
1: లక్ష్మణ సెట్ సుగ్రీవా, యువర్ వర్క్ ఈజ్ ఓవర్ నౌ, యువర్ ఫర్గెటింగ్ ది ఇంపార్టెంట్ పార్ట్.
0: కృతజ్ఞతలేనటువంటి క్రూరుడవు నీవు.
1: యు ఆర్ ఎ వికెడ్ మ్యాన్. యు హావ్ నో
0: కార్యాన్ని నీవు సాధించుకున్నావు.
1: యు ఆర్ యు హాడ్ యువర్ డిజైర్.
0: నా కార్యంలో నీవు అలక్ష్యం చేస్తున్నావు.
1: బట్ యు ఆర్ నెగ్లెక్టింగ్ మై వర్క్.
0: అనేటువంటి పదములు లక్ష్మణతో చెప్పి పంపాడు.
1: అండ్ హీ మేడ్ లక్ష్మణ యూజ్ దీస్ హార్ష్ వర్డ్స్.
0: ఎందుకోసం రాములే డైరెక్ట్ గా చెప్పకూడదు?
1: వై కాంట్ రామ కన్వే డైరెక్ట్లీ?
0: అనగా తండ్రి ఆజ్ఞను శిరసావహిస్తున్నాడు తూచా ఒక్కొక్క పదము.
1: Rama is obeying father's command in total.
0: 14 సంవత్సరములు కూడా అరణ్యములోనే ఉండాలి కానీ పట్టణములో నివసించకూడదు.
1: All the 14 years he should spend time in the forest. He should not go to city.
0: కనుకనే కిష్కిందా పట్టణానికి పోవడానికి వీల్లేదు.
1: So it's not possible to go to Kishkindha city.
0: అందువల్ల లక్ష్మణుని పంపించాడు.
1: So he sent Lakshmana.
0: కానీ అక్కడ సుగ్రీవుడు కూడాను చాలా బాధపడుతున్నాడు.
1: అదే సుగ్రీవు was feeling.
0: సుగ్రీవుడు చాలా గుణవంతుడే.
1: Sugriva is a good one.
0: కానీ ఈ వర్షకాలం పూర్తి నిలిచిపోయేంత వరకు ఓపిక పట్టుకున్నాడు.
1: బట్ యూ వర్ సో పేషెంట్ బికాస్ ఆఫ్ రెయినీ సీజన్.
0: కృతజ్ఞుడు కాదు, కృతజ్ఞత చూపుతూనే ఉన్నాడు.
1: ఈజ్ నాట్ అన్ అన్గ్రేట్ఫుల్ రిచ్, బట్ హీస్
0: రాముడు చేసినటువంటి యొక్క ఉపకారం నేనెంతో మరవలేను.
1: హీ కెనాట్ ఫర్గెట్ ది హెల్ప్ దట్ హీ రిసీవ్ ఫ్రమ్ రామ
0: అని మనసులోనే తలంచుకుంటూ,
1: థింకింగ్ ఆల్ దిస్ అలాంగ్ ఇన్ ద మైండ్,
0: ఈ సీతాన్వేషణ లోపల అనేక విధమైనటువంటి కోతులంతా పంపించాడు.
1: హీ సెంట్ ఆల్ ద మంకీస్ టు బీ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: ఈ సమయం లోపల
1: ఇన్ ద మెయిన్ టైమ్
0: ఇంకా వాలికి సుగ్రీవునికి మధ్యలో ఒక మైత్రి జరగాలి.
1: దేర్ హ్యాస్ టు బి ఎ సెటిల్మెంట్ బిట్వీన్ వాలి అండ్ సుగ్రీవ.
0: ఈ మైత్రి జరగటం లోపల కొన్ని పరీక్షలు చేస్తూ వచ్చాడు సుగ్రీవుడు రాములను.
1: అండ్ రామ స్టార్టెడ్ టెస్టింగ్ ది సుగ్రీవ.
0: మనం ఎవరితోనైనా విజయాన్ని సాధించాలనుకుంటే ఎదుట వ్యక్తి కంటే సాధించేటువంటి వ్యక్తి యొక్క శక్తి మరింత రెండింతలు అధికంగా ఉండినప్పుడే ఆ వ్యక్తి యొక్క శక్తిని మనం సాధించగలం.
1: ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎనీ అదర్ పర్సన్ వీ షుడ్ ఎక్సెల్ ది అపోనెంట్ డబుల్.
0: కాబట్టి వారిని జయించాలంటే వారి కంటే అధిక శక్తి ఉన్నటువంటి వాడి మైత్రి మన కలిగినప్పుడే వారిని జయించడానికి వీలవుతుంది.
1: సో సుగ్రీవ థాట్స్ దిస్ వే, ఇఫ్ ఇన్ ఆర్డర్ టు కాంకర్ వాలి హీ షుడ్ అప్రోచ్ ద పర్సన్ హూ ఇస్ మోర్.
0: ఉండినంత శక్తి రాములకు ఉన్నదా అనేటువంటి డౌట్ వచ్చింది.
1: వెదర్ రామ ఇస్ పవర్ఫుల్ టు కాంకర్ వాలి ఆర్ నాట్.
0: సామాన్యమైనటువంటి యొక్క ప్రాకృతమైన జీవులకంతా ఇదే సందేహాలు.
1: దీస్ ఆర్ ది డౌట్స్ ఆఫ్ ది వరల్డ్లీ క్రీచర్స్.
0: తమకు తెలిసినది తక్కువైనప్పటికీ
1: దో దే నో లెస్,
0: ఎక్కువైనటువంటి దాంతో విమర్శలు జరపడానికి ప్రయత్నిస్తారు.
1: దే గో ఆన్ క్రిటిసైజింగ్ ఇన్ ఎ పాంపస్ వే.
0: అసలు ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి,
1: వెరీ ఇంపార్టెంట్ థింగ్,
0: దైవ విషయం లోపల వాదోపవాదం చేసేటువంటి వాడు పరమ మూర్ఖుడు.
1: ఈజ్ అటర్లీ ఫూలిష్ మ్యాన్ హూ ఆర్గ్యూస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివైన్.
0: దైవ విషయం లోపల ఇట్టిది అట్టిది నిర్ణయించడం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్ దిస్ వే ఆర్ దట్ వే.
0: అది ఎట్టిది ఇది ఎట్టిది.
1: Where are you and what is
0: that? అలాంటి అగోచరమైనటువంటి యొక్క దివ్యత్వం గురించి ఇట్టిది అట్టిది నిర్ణయించే అధికారం ఎవరికి?
1: No one has got any authority to decide the divinity which is
0: unapparent.
1: God can do anything.
0: ఇది చెడ్డది మంచిదని ఎవరు నిర్ణయించే అధికారం లేదు.
1: No one is in authority to decide.
0: దైవ సృష్టిలో చెడ్డదే లేదు.
1: There's nothing bad in God's creation.
0: ఈ దృష్టిలో మాత్రమే ఈ అల్పత్వము అధికత్వము ఉంటుంది.
1: From your point of view, good and bad.
0: ఈనాడు నీవు ఫలం తింటున్నావు, ఇది చాలా మంచిది అని నువ్వు భావిస్తున్నావు.
1: Today you eat a fruit and you think it good.
0: రేపటి దినం ఆ ఫలమే మలంగా మారిపోతుంది.
1: And tomorrow
0: అది చెడ్డది అని నువ్వు అనుకుంటున్నావు.
1: Excretory matter is bad.
0: నీ దృష్టికి అది చెడ్డదే కానీ భగవద్ దృష్టిలో అది కూడా మంచిది.
1: But from your viewpoint it's bad, but to God it's good.
0: ఫలం యొక్క వేరు స్వరూపమే ఈ మలము.
1: And fruit takes
0: ఇది చెడ్డదట్ అవుతుంది.
1: How do you say that?
0: కనుకనే అన్ని మంచివే లోకములో.
1: ఆల్ ఆర్ గుడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: చెడ్డదనేటువంటిది ఏమాత్రమూ లేదు.
1: దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్
0: దిస్ వరల్డ్. దృష్టి లోపల ఇది మంచి అది చెడ్డ అని అల్ప బుద్ధులతో నిర్ణయాలు చేసుకున్నారు. కనుకనే ఏది చేసినా ఇది మంచి చెడ్డ అని ఈ ప్రాకృతమైన దృష్టిలో వస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ యువర్ మీన్ లో మైండ్ యూ సే దిస్ ఇస్ గుడ్ దట్ ఇస్ బ్యాడ్.
0: ఇది ప్రేయో మార్గము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ప్రేయో మార్గ.
0: అనగా నీ దృష్టికి తగినంత మాత్రమే ఇది మంచిది అని నిర్ణయించుకోవటం.
1: యూ డిసైడ్ బేసింగ్ ఆన్ యువర్ లిమిటెడ్ లుక్స్.
0: శ్రేయో మార్గం అనేటువంటిది ఇది కాదు.
1: ఇట్స్ నాట్ శ్రేయో.
0: ఇప్పుడు నీ ఫలము మలంగా మారిపోయింది.
1: ద ఫ్రూట్ హెస్ బికమ్ వేస్ట్ మ్యాన్.
0: మలము నీవు చెడ్డదంటున్నావు.
1: యు కాల్ దిస్ ఎక్స్క్రీట్.
0: కానీ ఇది కేవలము శ్రేయో మార్గంలో ఇది మంచిదే.
1: బట్ ఇన్ శ్రేయో మార్గ ఇట్ ఇస్ గుడ్.
0: నిజంగా ఆ మలమే బయటికి పోకపోతే నీకు ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది.
1: ఇది వేస్ట్ మ్యాటర్ ఇస్ నాట్ సెంట్ అవుట్ యుల్ బి పుట్ టు డేంజర్.
0: అది నివృత్తి మార్గము.
1: దట్ ఇస్ ఇన్వర్డ్.
0: అందులో కూడా మంచి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ గుడ్ దేర్.
0: మంచిలో చెడ్డ ఉంది, చెడ్డలో మంచి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ గుడ్ ఇన్ బ్యాడ్, దేర్ ఇస్ బ్యాడ్ ఇన్ గుడ్.
0: మంచిలో చెడ్డను చూడటము ప్రవృత్తి మార్గము.
1: టు సీ
0: చెడ్డలో కూడా మంచిని చూడటము నివృత్తి మార్గము.
1: టు సీ గుడ్ ఈవెన్ ఇన్ బ్యాడ్ ఈజ్ ఇన్వర్డ్ పార్ట్.
0: కనుక అన్ని మంచివే భగవంతుడు చేసేది.
1: సో వాట్ ఎవర్ గాడ్ డస్ ఇస్ గుడ్.
0: నీ దృష్టికి అది ఇది భేదం ఉండవచ్చును.
1: ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: నీ దృష్టి

0: అపరిమితమైనటువంటిది.
1: Because yours is narrow look.
0: భగవంతుని దృష్టి అపరిమితమైనటువంటిది.
1: God has got broad mind, broad vision.
0: అందువల్లనే అగమ్యము, అగోచరము, అప్రమాణము.
1: Therefore he is beyond all norms, non-apparent.
0: నీ దృష్టికి, నీ చేష్టలకు, నీ భావములకు కొన్ని ప్రమాణములు ఉంటున్నాయి.
1: There is certain limits to your actions and to your thought.
0: భగవంతుని దీనికి ప్రమాణములే లేదు.
1: But God is limitless.
0: ఏది చెప్పినా అది రైటే.
1: Whatever he says is right.
0: ఏది చేసినా అది రైటే.
1: Whatever he does is right.
0: అనగా ఏమిటి?
1: What is
0: భగవంతుని ఎందు స్వార్థము లేకపోవటమే రైట్. భేదములంతా స్వార్థపరునికి మాత్రమే వస్తుంటాయి.
1: ఓన్లీ సెల్ఫిష్ పీపుల్ అంటే
0: స్వార్థరహితునికి ఈ భేదములే రావు.
1: ద వన్ హూ సెల్ఫ్లెస్
0: గలవానికి బాధలే ఉంటుంటాయి.
1: అండ్ అవర్ సెల్ఫిష్ విల్ బౌండ్ టు సఫర్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: జీవిత ధన్యము కావించుకోవలసినటువంటి వాడు
1: ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ లైఫ్
0: రామ జీవితాన్ని అనుసరించాలి.
1: వన్ షుడ్ ఫాలో ద లైఫ్ ఆఫ్ రామ.
0: ఆ రామ జీవితాన్ని అనుసరించడం లోపల కూడాను అడుగుజాడల్ని అనుసరించాలి.
1: వైల్ ఫాలోయింగ్ ద లైఫ్ ఆఫ్ రామ వీ షుడ్ ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్.
0: కనుక ఈ యొక్క సుగ్రీవునికి ఈ విధమైన సందేహం వచ్చి ఈ సందేహం తీర్చుకుంటే కానీ నాకు మనసు తృప్తి కాలేదు అన్నాడు.
1: సుగ్రీవ హ్యాడ్ దిస్ డౌట్ అండ్ హీ వాంటెడ్ క్లారిఫికేషన్.
0: హనుమంతుడు
1: హనుమాన్
0: మంచి పదములతో వినయ విధేయతలతో రాములకు చెప్పాడు అతని సందేహాన్ని.
1: హనుమాన్ కన్వేడ్ డౌట్ ఆఫ్ సుగ్రీవ ఇన్ సాఫ్ట్ స్వీట్.
0: రాముడు నవ్వాడు.
1: రామ లాఫ్ట్.
0: ఇది కేవలము సామాన్య జీవుల యొక్క ఇది సహజాలే.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ ఆర్డినరీ.
0: సందేహాలు రావటం సహజమే.
1: డౌట్స్ దే కమ్.
0: దీనికి కారణమేమిటి?
1: వాట్ ద రీజన్?
0: వాని అల్పత్వమే దీనికి కారణం.
1: దేర్ మీన్నెస్ ఈస్ ద కాజ్.
0: మీరు తెలివితేటలు గలవాడు అనుకుంటారు, చాలా తప్పు.
1: యూ థింక్ యువర్ ఇంటెలిజెంట్? నో.
0: మంచి మేధాశక్తి గలవాడు అనుకుంటారు, చాలా తప్పు.
1: యువర్ ఇంటెలెక్చువల్?
0: మేధాశక్తి తెలివితేటలు ఉన్నటువంటి వాడికి సందేహంలే రావు.
1: If you are really an intellectual and intelligent one, you will never doubt.
0: Sandeham unnatundi vaaniki alupulake sandehamu.
1: The one who entertains doubts is
0: vaada jeevitame alpatvamu.
1: Their life is mean.
0: Karuka ee sugrivudu alupuduga kanipistunnadani navvukunnadu ramudu.
1: Rama was smiling looking at the mean level of sugrivudu.
0: Kaani alupudu kaani adukudu kaani ee samayamlo naaku avasarame.
1: But at this moment I need him.
0: ప్రపంచంలో పనికిరాని వస్తువు ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్
0: యూస్లెస్. అన్ని పనికొచ్చేటువంటివి.
1: ఆల్ ఆర్ యూస్ఫుల్.
0: ఒక పొరక పుల్ల కూడాను పళ్ళు గుచ్చుకోవడానికి పనికి వస్తుంది.
1: ఈవెన్ ఏ స్మాల్
0: పొరక పుల్ల స్టిక్ స్మాల్ స్టిక్
1: ఏ స్మాల్ స్టిక్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్.
0: కానీ ఇంకా ప్రాణమున్న జీవి పనికిరాడా?
1: బట్ డోంట్ యూ థింక్ దట్ సుగ్రీవ
0: ఈ అల్పుడు కూడాను ఇప్పుడు నాకు అవసరమే.
1: ఈవెన్ దిస్ లో పర్సన్ ఇస్ ఆల్సో.
0: ఎందుకనగా హనుమంతుడు వారి పక్షంలో ఉంటున్నాడు.
1: హనుమంతుడు
0: చాలా శక్తివంతుడు.
1: హనుమాన్ ఇస్ పవర్ఫుల్.
0: కానీ ఈ అల్పుడైనటువంటి యొక్క సుగ్రీవుని ఎందుకు ఏ శక్తులు ఉంటున్నాయో.
1: వాట్ కైండ్ ఆఫ్ కెపాసిటీ దట్ హీ హ్యాస్.
0: కనుక గుర్తించినప్పుడే దీనికి తెలుసుకోవడానికి వీలవుతుందని.
1: I should know and find out.
0: తప్పక నీ యొక్క పరీక్షకు నేను నెగ్గుతానన్నాడు.
1: He said, I am ready to face your test.
0: ఐదు వృక్షములు నీటుగా ఉంటున్నాయి సరిగా.
1: దేర్ ఆర్ ఫైవ్ ట్రీస్
0: వరుసగా ఉంటున్నాయి.
1: దే ఆర్ ఇన్ ఏ సీక్వెన్స్.
0: అది ఏమి వృక్షములు?
1: వాట్ ఆర్ దే?
0: అనగా ఒక విధమైనటువంటి ఫిక్స్
1: ద ఫారెస్ట్ ట్రీస్.
0: దాన్ని ఒక్క తూరి కొట్టమన్నాడు.
1: హీ వాంటెడ్ దట్ ఆరోస్ షుడ్ బి షార్టెడ్ దీస్ ఫైవ్ ట్రీస్ అట్ ఎ స్ట్రెచ్.
0: ఒకనాడు కొట్టినప్పుడు ఐదు చెట్లు కూడా దాటినాయి.
1: వాలీ కుడ్ షూట్ దెమ్ ఆల్ ఎట్ వన్ స్ట్రెచ్.
0: ఈ రామును కొట్టేటప్పటికి ఐదు చెట్లు దాటి కొండను కూడా దాటి అవతల వేడింది.
1: When Rama shot the arrow, not only five trees, he crossed the mountain.
0: Ramulu paadamu paina padi
1: Sugriva fell on the feet of
0: Rama. Nannu chaminchamani cheppi
1: sought his pardon.
0: Nenu chaala alpagnudanu.
1: I am a mean fellow.
0: Aneka baadalaku padi nenu ee vidhamaitundi anumanalu guri ayipoyanu.
1: Because of long suffering I am having
0: Nannu
1: all these doubts.
0: Nannu rakshinchamani agni sakshiga pramanam chesadu.
1: So he sought his pardon. He wanted to be protected and made all the oaths.
0: Inka nenu nenu నీ యొక్క తండ్రి అన్న రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను అన్నాడు.
1: He said, I'll certainly hand over.
0: న్యాయంగా చూస్తే ఈ సుగ్రీవుల్లో ఎట్టి దోషము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో మిస్టేక్ ఇన్ సుగ్రీవ.
0: ఈ దోషమంతా కూడా వాలిదే.
1: ఆల్ ద మిస్టేక్ లైస్ ఇన్ వాలి.
0: మిస్అండర్స్టాండింగ్ తప్పు అర్థం తీసుకున్నాడు.
1: బికాస్ మిస్అండర్స్టాండింగ్ ఇస్ ద కాజ్.
0: ఈ తప్పు అర్థంలో చేతమే కాకుండా తప్పుడు మార్గం కూడా పట్టాడు.
1: మిస్అండర్స్టాండింగ్ అండ్ మిస్డైరెక్షన్.
0: తన యొక్క తమ్ముని భార్య తనకు బిడ్డతో సమానం.
1: The wife of younger brother is equal to a daughter.
0: Tammuni bharya kudunu biddato samanam.
1: She is equal to the daughter.
0: Alanti biddato samanamainatundi tammuni bharyanu taanu apaharistunnadu.
1: In fact he kidnapped the wife of his younger brother.
0: Ee babunu bharinchadaniki veelu kaadu.
1: So it's not possible to
0: kill. Ilanti dirmanukudiki shikshinchalsindi.
1: Such a wicked man must be punished.
0: Idi rama rajyam lopala pradhanamainatundi yokka neeti.
1: This is the main principle in Ramarajya.
0: ఈ నీతి నిజాయితీతో జీవించటమే ఇక్ష్వాకుల వంశమునకు రక్త ప్రమాణం.
1: Therefore, for Ikshvaku clan, one should live in integrity and morality.
0: ఇది రఘువంశమునకు తగినటువంటి ఒక కీర్తి.
1: It's only reputation for Raghuvamsa.
0: అని గుర్తించుకొని నేను తప్పక వారిని చంపుతానన్నాడు.
1: So said, I'll certainly kill one.
0: చంపి ఆ రాజ్యం నీకు అప్పగిస్తానన్నాడు.
1: And I'll give you that kingdom.
0: మొదటి దినం వెళ్ళాడు.
1: First day he went.
0: కానీ దెబ్బలు తిన్నాడు, పరిగెత్తి వచ్చాడు.
1: బట్ హీ వాస్ థారోలీ బీటెన్ దేర్ అండ్ రిటర్న్.
0: విషయం లోపల అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలు గురి అవుతూ వస్తారు.
1: హియర్ దేర్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్.
0: రామును చంపేటువంటి వాడు ఎదురుగా పోయే ఎందుకు వారిని చంపకూడదు?
1: ఇన్ ఫ్యాక్ట్ వై కాంట్ రామాన్ కిల్ హిమ్ లైక్
0: చాటను నిలుచుకొని ఎందుకు చంపాలి?
1: వై షుడ్ హీ కిల్ వాల్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ?
0: ఏదైనప్పటికీ భగవంతునకు అన్ని తెలుసును.
1: గాడ్ నోస్ ఆల్.
0: ఏ కార్యం ఎప్పుడు ఎక్కడ ఎట్ట జరగాలనో అక్కడే జరగాలి.
1: విచ్ టాస్క్ వేర్ వెన్ హౌ ఈస్ టు బి ఫుల్ఫిల్డ్ హీ నోస్.
0: వారికి భయపడి తాను చెట్టు చాటును దాగలేదు.
1: ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ఫియర్ హీ వాస్ బిహైండ్ ద ట్రీ.
0: ఏ విధమైనటువంటి యొక్క మార్పు చేత ఏ విధమైన కర్మలు ఆచరించాలో అతనికే తెలుసు, కానీ అందరికీ తెలియదు.
1: ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఆర్ బెటర్.
0: నీవు ప్రాకృతి దృష్టితో మాత్రమే నీవు ఇది తప్పు అని భావిస్తావు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ యూ సే ఇట్స్ రాంగ్.
0: ఇది మొట్టమొదటి అర్థం ఏమిటంటే,
1: వాట్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్?
0: ఈ యొక్క మృగవిహారార్థమై వెళ్లినటువంటి వారు,
1: వన్ హూ గోస్ ఆన్ హంటింగ్,
0: చెట్టు చాటు నుంచి మృగమును చంపుతారు.
1: కెన్ కిల్ ఎన్ ఎనిమల్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: కనుక ఇతను వాలి మృగమే కనుక ఇతను చెట్టు చాటు నుంచి చంపడం న్యాయమే.
1: సిన్స్ వాలి ఇస్ ఎన్ ఎనిమల్, రామా ఇస్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: ఇంకా రెండవది ఏమిటంటే,
1: సెకండ్ ఇంటర్ప్రిటేషన్,
0: వాలికి ఒక వరం ఉంటుండాలి.
1: వాలి హ్యాస్ గాట్ ఎ బూన్.
0: ఎవరు వారికి ఎదురుగా నిలుచుకుని యుద్దం చేస్తారో, ఎదురుగా యుద్దం నిలుచుకుని చేసేటువంటి వారి శక్తి అర్థం వారికి పోతుంది.
1: Therefore, if anyone stands in front of Wali and starts fighting, they will get half the energy.
0: ఎదురుగా నిలుచుకుంటే నా శక్తి అర్థం వాలికి పోయి చేరవచ్చు.
1: So if I stand in front, Wali may be recipient of half of my power. Not possible to kill. This is cause.
0: ఇనికి మూడవ కారణము,
1: the third reason.
0: వాలి కూడాను పరమ భక్తుడే.
1: Wali is a devotee.
0: నేను ఎదురుగా పోయి వారిని కొడితే పరిగెత్తి వచ్చి నా పాదాలపైన పడవచ్చును.
1: If I kill him standing in front, he may run and fall at my feet. He may say that, protect me, Rama.
0: అప్పుడు నేను సుగ్రీవునికి ఇచ్చిన మాట ఏమైపోవాలి?
1: And what about the promise given to
0: Sugriva? ఈ విధంగా అనేక రకమైనటువంటి యొక్క విషయమును తాను యోచించి తనలో స్వార్థం అనేది లేకపోవడం చేత ఆ వారిని ఈ విధంగా సంహరించాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిషనెస్
0: ప్రాణం ఇచ్చక పూర్వమే వారిని గుర్తించాడు.
1: దే అండర్స్టూడ్ ఈవెన్ బిఫోర్.
0: అప్పుడు రాముని నమస్కరించుకుని చేతులు పట్టుకుని, రామ నీవు చేసింది నిజమే.
1: వాలీ క్యాచింగ్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్
0: నీవు తప్పు మార్గం ఏనాడు కూడా చెయ్యవు.
1: యూ విల్ నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్.
0: నా తండ్రి అయినటువంటి బ్రహ్మ నాకు అందించినటువంటి ఈ గుణం నేను ఈనాడు ఉపయోగించుకున్నాను.
1: ఐఎమ్ జస్ట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ క్వాలిటీ గివెన్ టు మీ బై మై ఫాదర్.
0: నీవు చేసింది తప్పు కాదు, చక్కని రైట్.
1: యూ నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్, యు ఆర్ రైట్.
0: అయితే
1: హౌఎవర్
0: నీ హస్తములతో నేను మరణించాను, నేను మరణిస్తున్నాను, ఇది నా అదృష్టమే.
1: ఐఎమ్ డైయింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఐఎమ్ లక్కీ.
0: అయితే నా తమ్ముడుకు రాజ్య పట్టాభిషేకం చేసి నా కుమారుడైనటువంటి అంగదునికి యువరాజుగా చేయాలి, అదొక్కటి వరం ఇమ్ము అన్నాడు.
1: యు కరోనేట్ మై యంగర్ బ్రదర్ టు మై కింగ్డమ్ అండ్ మేక్ మై సన్ యాజ్ ద ప్రిన్స్.
0: ఈ విధంగానే వారి అభిష్టాలు నెరవేర్చారు. కిష్కింద రాజ్యమునకు సుగ్రీవుని రాజు చేశాడు.
1: హి ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ వాలి అండ్ సుగ్రీవ్ వాస్ కరోనేటెడ్.
0: అందరూ కూడాను
1: ఆల్ ప్రొసీడింగ్
0: అప్పటి నుంచి సీతాన్వేషణలోనే మునిగారు.
1: సిన్స్ దెన్ దే ఆర్ కంప్లీట్లీ ఎంగేజ్డ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: నాలుగు వైపులు కూడాను రాజు ఈ యొక్క వానరులను పంపించాడు.
1: వానరస్ ఆర్ మంకీస్ ఆర్ సెంట్ ఇన్ ఆల్ ది ఫోర్ డైరెక్షన్.
0: దీనితో లంకా పట్టణమునకు హనుమంతుని ప్రత్యేకంగా పంపించాడు.
1: అండ్ హనుమాన్ ఇస్ సెండ్ స్పెషల్లీ టు లంక.
0: ఎందుకంటే ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరూ దాటలేరు.
1: బికాస్ నో వన్ కెన్ క్రాస్ దిస్.
0: అతనితో పాటు జాంబవంతుడు,
1: జాంబవాన్,
0: అంగదుడు,
1: అంగద,
0: ఇలాంటి గొప్ప గొప్ప వారిని అందరినీ అక్కడ పంపించాడు.
1: ఆల్ గ్రేట్ పీపుల్.
0: ఎందుకంటే రావణుడే ఈ ఘోర కార్యం చేసినటువంటి వాడు.
1: ఇట్స్ ఓన్లీ రావణ హూ డిడ్ దిస్ వికెడ్ యాక్ట్.
0: కనుక మీరు లంకకు పోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు.
1: హి సెడ్ బీ రెడీ టు గో టు లంక.
0: లంకకు వెళ్లాడు.
1: హనుమాన్ వెంట లంక.
0: అక్కడ ఉండినటువంటి పరిస్థితినంతా చూచాడు.
1: హీ సా ఎవ్రీథింగ్ దేర్.
0: చాలా మండిపడ్డాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాస్ వెరీ యాంగ్రీ.
0: ఎక్కడ వనమునకు వెళ్ళినప్పటికీ ఈ సీతాన్వేషణ, సీతాన్వేషణ, సీతాన్వేషణ.
1: అట్ ఎవ్రీ స్పాట్ హీస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్.
0: బ్రహ్మచారి హనుమంతుడు.
1: బ్రహ్మచారి, బ్రహ్మచారి హనుమంతుడు.
0: ఇతని మంత్ర స్థిర చిత్తుడు.
1: హస్ గాట్ స్టడీ మైండ్.
0: అచంచల హృదయుడు.
1: అండ్ హస్ గాట్ ద హార్ట్.
0: అతను సీతన్ని వెతికే నిమిత్తమై ఈ యొక్క అంతఃపురంలో ఉండినటువంటి పడక రూములంతా కూడా వెతికాడు.
1: హీ వెంట్ ఆన్ సర్చింగ్ బెడ్రూమ్స్ ఫర్ సీత.
0: ఈ బెడ్రూమ్లకు వెళ్ళక తప్పదు.
2: హీస్ బౌండ్ టు గో ఓవర్ దేర్.
0: ఇతను బ్రహ్మచారి అనేటువంటి వాడు ఈ బెడ్రూమ్ లో ప్రవేశించడం తప్పు కాదా అని కొంతమంది చిల్లర బుద్ధి వారు ప్రశ్నించవచ్చు.
2: చీప్ మైండెడ్ పీపుల్ మే క్వశ్చన్, బీయింగ్ ఎ బ్రహ్మచారి హౌ కెన్ హీ స్టెప్ ఇన్ టు బెడ్రూమ్.
0: కానీ ఎవరైతేనేమి సీత దృష్టిని పెట్టుకుని వెతుకుతున్నాడే కానీ పరస్త్రీలను ఏమాత్రం పరస్త్రీలని దృష్టితో చూడలేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ వాట్ హనుమాన్ హ్యాడ్ ఇన్ హిస్ మైండ్ ఇస్ టు ఫైండ్ అవుట్ సీత, నో అదర్ థాట్ దేర్.
0: అన్ని వైపులా చూచేటప్పటికి రాక్షసులే తప్ప త్రాగి పడిపోయారు.
2: He found all the demons there.
0: వారి యొక్క స్వాధీనంలో లేవు.
2: They have no body consciousness.
0: కానీ ఒక అంతఃపురంలో ప్రవేశించేటప్పటికి
2: there in the palace
0: ఒక సుందరమైన స్త్రీ గాఢ నిద్రలో ఉంటుండాలి.
2: There's a beautiful lady who was sleeping.
0: చూచాడు.
2: He saw.
0: ఈమె సీత కావచ్చు.
2: She must have been సీత
0: అనుకున్నాడు.
2: He thought.
0: తరుపతి సీత ఇలాంటి వాడిని పడక గదికి వచ్చి పండుకుంటుందా, చాలా తప్పు, ఈమె సీత కాదు అని నిర్ణయించుకున్నాడు.
2: ఇమ్మీడియట్లీ డిసైడ్ షీ కెనాట్ బి సీత.
0: సీత యొక్క గుణగణములను చక్కగా గుర్తించుకున్నటువంటి వాడు ఈ హనుమంతుడు.
2: హనుమాన్ కుడ్ నో ది క్లియర్లీ ది క్యారెక్టర్.
0: అక్కడ ఒక విధమైన విరక్తి కలిగింది.
2: దేర్ హి వాస్ కంప్లీట్లీ చేంజ్డ్.
0: అక్కడికి నుంచి వెళ్లి అడవిలో ఉండినటువంటి కొమ్మలు రెమ్మలు అన్నిటిని కూడా తృంచి వేస్తున్నాడు.
2: దెన్ హీ వెంట్ ఆన్ కటింగ్ ఆఫ్ ఆల్ ద బ్రాంచెస్ ఆల్ ది ట్రీస్.
0: రాక్షసులందరూ బయలుదేరారు.
2: అండ్ ఆల్ ద డెమన్స్ స్టార్ట్.
0: ఏనాడు కూతురు కోతులు చూచి ఎరుగరు వారు.
2: ఆల్ ద డెమన్స్ ఇన్ లంక నెవర్ సా.
0: అలాంటి వారికి కోతులు చూడాలంటే చాలా ఆశ్చర్యంగా వింతగా కనిపిస్తూ వచ్చింది.
2: ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫన్ టు వాచ్ ఎ మంకీ.
0: ఒకరికొకరు చెప్పుకుంటున్నారు.
2: దే వర్ టాకింగ్ టు ఈచ్ అదర్.
0: యర్దమ్మా ఈ కోతి దిన్నెవరు బంపినాతి మా వాడ గోడాడ చేసిని.
2: What is this monkey? Who sent this? And it's spoiling the whole forest all over.
0: Intintiki ni pantinchina val ganti evarintiki bodume. Intintiki ni pantinchina val ganti evarintiki bodume.
2: It has been visiting house to house. Where, to which house it is visiting?
0: Ramula pantunu janaki kanti ki challanayane. Ituvanti panula ఇంటికి మింటిన నంటిన గద తెలియాడదమ్మా ఈ కోతి దిన్నెవ్వరు బంపిరి నాతి మా వాడ గోడాడ చేసనే చెప్పు. ఈ విధంగా స్త్రీలందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ పాడుకుంటూ వస్తున్నారు.
2: ఆల్ విమెన్ వెంట్ ఆన్ కన్వర్సింగ్ విత్ ఈచ్ అదర్ సింగింగ్ ఆల్ ద వే.
0: కానీ సీత చిక్కలేదు.
2: బట్ దే కుడ్ ఫైండ్ సీత దేర్.
0: నిరాశకు గురి అయ్యాడు.
2: దే వర్ డిసప్పాయింటెడ్.
0: హనుమంతుడు తిరిగి ఆ యొక్క లంక్ ఒక సముద్రం దగ్గరికి వచ్చాడు.
2: హనుమాన్ కేమ్ క్లోజ్ టు ఓషన్.
0: గుట్టపైన సింసుప వృక్షం పైన ఎక్కాడు.
2: హీ జస్ట్ క్లైమ్ ది ట్రీ సింసుప.
0: నేను ఈ విధంగా ఒట్టి చేతులతో పోతే, సీతావార్తలు తీసుకోకుండా పోతే నేను పోయి ప్రయోజనం ఏమిటి? రాములకు ఏమని జవాబు చెప్పాలి?
2: ఇఫ్ ఐ గో ఎంప్టీ హ్యాండెడ్ వితౌట్ ఎనీ న్యూస్ ఆఫ్ సీతా దేర్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హౌ కెన్ ఐ ఫేస్ రామ్?
0: సముద్రంలో పడి నేను మరణిస్తానని సంసిద్ధుడయ్యాడు.
2: వాస్ రెడీ టు జంప్ ఇంటూ ది ఓషన్.
0: ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు హనుమంతుడు.
2: హనుమాన్ వాజ్ రెడీ టు డై.
0: ఇంత గొప్పవాడు రామాజ్ఞను నెరవేర్చలేకపోతున్నాననేటువంటి ఒక ఫీలింగే అది ఆత్మహత్యకు కారణమైంది.
2: హి వాజ్ రెడీ ఫర్ టు కమిట్ సూయిసైడ్ బికాస్ హీ కుడ్ నాట్ ప్రిపేర్.
0: భగవంతుడు చెప్పినటువంటి మాటను నేను చేయలేకపోతున్నానే అనేటువంటి ఫీలింగే అతని ఆత్మహత్యకు కారణమైంది.
2: The very reason for his preparedness for suicide is that he could not fulfill the task
0: assigned to him.
2: Why should I live?
0: నేను జీవించి ఎవరి కోసం జీవించాలి?
2: ఫర్ హూ సేక్ షుడ్ ఐ లివ్?
0: దైవ ప్రీతి కోసం నేను జీవించాలి.
2: ఐ షుడ్ లివ్ ఫర్ గాడ్.
0: దైవ ప్రీతిని పొందలేకపోతే నా జీవితమే అవసరం లేదు.
2: ఇఫ్ ఐ కాంట్ ప్లీజ్ గాడ్ ఐ నీడ్ నాట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఆ యొక్క దీని నుంచి చెట్టు పైన ఎక్కి చూచాడు.
2: హీ సా ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది ట్రీ.
0: పెద్ద వనము కనిపించింది.
2: దేర్ హీ సా వెరీ బిగ్ థింగ్ దేర్.
0: నేను ఆ వనాన్ని చూడలేదే.
2: I have not seen that before.
0: అన్నాడు. అక్కడి నుంచి మరీ పరిగెత్తి వెళ్ళాడు.
2: Then he started running after that.
0: పరిగెత్తి వెళ్లేటప్పటికి
2: as he went there
0: అక్కడ పట్టేశారు.
2: There he was caught.
0: ఈ రావణుడి యొక్క పెద్ద కుమారుడు దీన్ని పట్టి ఆ సమావేశంలోకి తీసుకుని వెళ్లాడు.
2: The eldest son of Ravana.
0: రావణ దర్బారులో కూర్చున్నాడు.
2: Ravana was sitting on the throne.
0: రావణుడు పెద్ద సింహాసనం పైన కూర్చున్నాడు.
2: ఈ సాట్ ఆన్ ఎ వెరీ బిగ్ థ్రోన్.
0: ఈ దుర్మార్గుడు దుష్టుడు దురాచార సంపన్నుడైనటువంటి వాడు ఇంత హై స్థాయిలో కూర్చుంటే నేను సద్గుణవంతులను సదాచారవంతులను శ్రీరామచంద్రుని పరమ భక్తులను అలాంటి వాడు నేను క్రింద కూర్చోవటం నాకు సాధ్యం కాదన్నాడు.
2: దెన్ సచ్ ఎ వికెడ్ బ్యాడ్ క్రూయల్ ఫెలో ఈజ్ సీటింగ్ ఎట్ ఎ హై లెవెల్. ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ మీ టు బి సీటెడ్.
0: తన తోకను పెంచాడు పెంచాడు పెంచాడు పెంచాడు.
2: ఇంక్రీజ్ ఇంక్రీజ్
0: రౌండ్ చేసి రౌండ్ చేసి రావణ కంటే చాలా హై లెవెల్లో తన పోయి కూర్చున్నాడు.
2: అండ్ దట్ ఇంక్రీజ్ ప్రొలాంగ్డ్ ఎక్స్టెండెడ్ tail, it went round, coiled round, and it sat on a high platform.
0: Ramudu prashnistunnadu Ravanudu.
2: And Ravana was questioning.
0: Koti jativi neevu vanamella charachitivi ninnevadu vampinchera
1: You are a monkey. Who sent you?
0: నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన ఎర్రాచిదర నన్నం పెర.
1: అండ్ హనుమాన్స్
0: హనుమంతుడు తక్కువ కాదు.
1: హనుమంతుడు ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన ఎర్రాచిదర నన్నం పెర.
1: ద కింగ్ హూ హెస్ కట్ ఆఫ్ ద ఇయర్ ఇన్ ద నోస్ ఆఫ్ యువర్ సిస్టర్ హెస్ సెంట్ మీ.
0: రావణకు ఏ రాజులు నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయించేనురా.
1: అండ్ రావణ
0: ఎవరు నన్ను ఏమిరా ఏమిరా అని ఒక పనివాణ్ణి పలకరించినట్టుగా పలకరిస్తున్నావా నీవు, నీకు నోరు మూపిస్తానన్నాడు.
1: రావణ సెడ్ నో వన్ టాక్ టు మీ లైక్ దిస్ యాజ్ ఇఫ్ యు ఆర్ అడ్రెస్సింగ్ ఎ సర్వెంట్ యువర్ టాక్.
0: ఏ రాజులు నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయించేనురా. యక్షుడవు నీవు బ్రహ్మాత్వాదుడవు, నేను రామస్వామి బంటురా. నిన్నెవరైనా నేను రా అనలేదేమో, నేను రామస్వామి బంటు కనుక నిన్ను రా అనే పలకరిస్తున్నానన్నాడు.
1: అండ్ దెన్ హనుమాన్ సెడ్ ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ రామా, దేర్ఫోర్ ఐ కెన్ అడ్రెస్ యూ ఇన్ సింగులర్.
0: ఈ విధంగా రావణుడి పని ఏ విధమైనటువంటి దీనికైనా జవాబులు అక్కడ అందిస్తూ వచ్చాడు.
1: హి వాస్ గివింగ్ ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ రిప్లై.
0: రావణుడి ఒక విధమైన భయం ఏర్పడిపోయింది.
1: రావణ వాస్ ఫియర్ స్ట్రికెన్.
0: ఒక కోతికి ఇంత శక్తి ఇంత సామర్థ్యము ఇంత ధైర్యము సాహసం ఉండినప్పుడు ఇంకా రాముడి యొక్క సైన్యమునికంత ఎంత ధైర్యము, ఎటువంటి వారున్నారో అనేటువంటిది ఒక అనుమానం ఏర్పడిపోయింది.
1: రావణ స్టార్టెడ్ డౌటింగ్ లైక్ దిస్ వెన్ మంకీ హస్ గాట్ సో మచ్ ఆఫ్ కెపాసిటీ అండ్ పవర్, వెల్ దేర్ మస్ట్ బి గ్రేటర్ పర్సనాలిటీస్ బిహైండ్.
0: తదుపరి ఇంకా రావణుడికి ఏమి చేత కాలేదు.
1: రావణ కుండు లేట
0: చేత కాని వాళ్ళకి చేష్టలు జాస్తినట్ట.
1: హెల్ప్లెస్ ఫెలోస్ విల్ హ్యావ్ సో మెనీ థాట్స్.
0: అప్పుడు ఈ కోతికి తోక పైన చాలా అభిమానం ఉంటుంటాయి.
1: మంకీ విల్ హ్యావ్ అటాచ్మెంట్ టు ది టెయిల్.
0: ఆ టెయిల్ కు కొంచెం కొస లోపల అగ్ని అంటించండి అన్నారు.
1: సపోజింగ్ వీ క్యాచ్ ఫైర్ దేర్,
0: రాజాజ్ఞ ఇంక చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ కమాండర్ కింగ్.
0: ఇంకా ఈ రాక్షసులంతా కూడా ఊర్లోని పాత బట్టలంతా తెచ్చారు, దాని తోకకంతా చుట్టారు.
1: ఆల్ ది పీపుల్ బ్రాట్ ఆల్ ది ఓల్డ్ క్లాత్ ఫ్రమ్ లంక అండ్ టైడ్ ఇట్ రౌండ్ ద టెయిల్.
0: కానీ ఇది కూడా నువ్వు మంచిదే అనుకున్నాడు
1: హనుమంత.
0: కానీ నేను రామదూతగా వచ్చి రామాజ్ఞకు విరుద్ధంగా చేసిన వాడిని అవుతానో ఏమో అని తిరిగి విచారం చేశాడు.
1: హావింగ్ కమ్ హియర్ ఎస్ ఎ మెసెంజర్ ఆఫ్ రామా, well, will it amount to be disobedience to his command?
0: కాని నా తోక నేను చల్లార్చుకోవాలి.
1: But I should see cool down my tail.
0: ఎగిరాడు ఎగిరాడు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఎగిరి లేక అన్ని ఇండ్లు అంటుకున్నాయి.
1: As his tail was caught on fire, he started jumping out.
0: తాను సముద్రంలో పోయి దుంకాడు.
1: Ultimately jumping.
0: దేనికోసము? తన తోకను చల్లార్చుకోవటం కోసం.
1: Only to make the entire fire
0: extinguish. అక్కడ నుంచి చూస్తే అంతా కూడా మండిపోతుంటుండాలి.
1: And you find the fire all around in Lanka.
0: మరి యోచన చేశాడు.
1: Then he thought.
0: చీ రామాజ్ఞను నేను ఉల్లంఘించడం చేతనే నేను ఈ పెద్ద అపకారం చేస్తున్నాను.
1: ఐ రియలీ ఐ డిడ్ ఎ గ్రేట్ హార్మ్ యాజ్ ఐ డిజోబేడ్ హిస్ కమాండ్.
0: కానీ రావణ్ పైన ఉన్నటువంటి కోపంతో లంకను నేను మండింపజేశాను, కానీ అదే లంకలో సీత కూడా ఉంటుండాది, ఆమెకి ఏ గతి పడుతుందో, ఇది నేను పాపం చేసిన వాడిని అవుతానని మరి ఫీల్ చేస్తూ వచ్చాడు.
1: అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ ఐ హావ్ సెట్ హోల్ లంక ఆన్ ఫైర్, దేర్ మై బి సీత ఓవర్ దేర్.
0: తిరిగి లంకలో ప్రవేశించాడు.
1: దెనగైని అంటే లంక.
0: ఈ విధంగా అనేక పర్యాయాలు చూచి కట్టకడపటికి అశోకవనంలో ఒక వృక్షం కింద కూర్చుండాది పాపం సీత.
1: As he went on search of Sita there, he noticed Sita under the tree of Ashoka.
0: రాముణ్ణి చూచినటువంటి వాడు లేక సీతను చూచినటువంటి వాడు కాదు ఈ యొక్క హనుమంతుడు.
1: హనుమాన్ నెవర్ సా రావణ ఆర్ సీత.
0: సీత లంకలు చేరిన తర్వాతనే రామునితో ఫ్రెండ్షిప్ అయిపోయింది హనుమంతునికి.
1: సీత రీచ్ లంక దెన్ ఓన్లీ
0: సీతను ఎప్పుడు
1: హనుమాన్ చూడలేదు. సీ నెవర్ సా సీత బిఫోర్.
0: కనుక ఈమె సీతను కాదు
1: సీత ఆర్ నాట్
0: అని మెత్తగా ఒక చెట్టు ఎక్కి
1: ఈ క్లైమ్ ది ట్రీ టాప్
0: రామకథను గానం చేస్తూ వచ్చి
1: స్టార్టెడ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ.
0: ఒక్కతూరి సీత పైకి చూచింది.
1: సీత వాచ్డ్ ఆన్ ద టాప్.
0: చూచి కంటిధారలు కారుస్తుండాలి.
1: షీ స్టార్టెడ్ షెడ్డింగ్ ది టీయర్స్.
0: అప్పుడు
1: దెన్
0: ఆమె చుట్టూ ఎలాంటి వారు ఉంటున్నారు తెలిసినా రాక్షసులు ఉండడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద డెమన్స్ టు బి దేర్.
0: విభీషణి భార్య శరమ్మ,
1: ద వైఫ్ ఆఫ్ విభీషణ శరమ్మ,
0: ఆమె సేవ చేస్తూ ఉంటుండాలి.
1: షీ వాజ్ సర్వింగ్ సీత.
0: ఇంకా విభీషణి బిడ్డలు ఇద్దరు ఉంటున్నారు.
1: విభీషణ హాస్ టూ డాటర్స్
0: అజట త్రజట. అజట త్రిజట.
1: అజట త్రిజట
0: వీళ్ళు ముగ్గురే ఆమెకు ధైర్యాన్ని బోధిస్తూ ఉన్నారు.
1: శరమ అజట త్రిజట ఆర్ గివింగ్ ఆల్ ద కరేజ్ టు సీత.
0: మీరు భయపడకండి
1: మదర్, డోంట్ బి అఫ్రైడ్.
0: మా రాక్షసుల యొక్క గుణములు ఈయన ఇలాంటివే ఉంటుంటాయి.
1: దీస్ ఆర్ అవర్ డెమోనిక్ క్వాలిటీ.
0: ఏనాటికైనా మీ సత్యమే జయిస్తుంది.
1: వన్ డే ఆర్ అదర్ యూ
0: రాముడు ధర్మస్వరూపుడు, ధర్మమే జయిస్తుంది.
1: ధర్మ విల్ విన్.
0: సత్యమునకు విరుద్ధం కాదు.
2: Anything will never go against truth.
0: Satyameva jayati, satyameva jayati.
2: Where there is truth, there is victory.
0: Ee vidhanga varu dhairyani ivatam chetane Sita chala varaku bratakagaligindi.
2: And Sita could live because she could pick up courage.
0: Ee samayanni chuchukunnadu.
2: And this time is noticed.
0: Ramulu daggara nunchi oka ungaram techadu.
2: He brought a ring from Rama.
0: Aa ungaramunu Sita mundu padavesadu.
2: And he gave that ring to Sita.
0: Chuchindi aa ungaram.
2: Sita saw that ring.
0: పట్టలేని ఆనందముతో మరిచిపోయి ఆ హనుమంతుని గురించి ఎన్నో ప్రశ్నలు వేస్తుండాలి.
2: షీ వాజ్ ఎక్స్టాటిక్. షీ కుడ్ నాట్ కంట్రోల్. నాయనా
0: హనుమంత, నీవు నిజంగా రాముని యొక్క బంటేనా లేక ఏ రాక్షసులైనా ఈ స్వరూపాన్ని ధరించి వచ్చారా?
2: సీత వాజ్ ఆస్కింగ్ లైక్ దిస్. హనుమాన్, ఆర్ యూ రియల్లీ ది సర్వెంట్ ఆఫ్ రామా ఆర్ ఎనీ డెమన్ హస్ కమ్ ఇన్ దిస్ ఫామ్?
0: నేను ఎన్నో పర్యాయాలు చూచాను.
2: ఐ హావ్ సీన్ ఎర్లియర్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ దీస్ డెమన్స్.
0: కానీ నేను కూడా ఇప్పుడు నిన్ను నమ్మలేకపోతున్నాను.
2: ఐ యామ్ నాట్ గోయింగ్ టు బిలీవ్ యు నౌ.
0: ఈ ఉంగరం కూడా నీవు ఆర్టిఫిషియల్ గా తీసుకుని వచ్చిండొచ్చును.
2: దిస్ రింగ్ మే బి ఆర్టిఫిషియల్
0: నువ్వు నిరూపించవచ్చును.
2: ఇట్ మే బి ఆర్టిఫిషియల్.
0: కానీ నాకు సాక్ష్యం ఏమిటి?
2: వాట్ ఇస్ ది విట్నెస్?
0: నేను ఎప్పుడూ నిన్ను చూడలేదు.
2: ఐ నెవర్ సా యు బిఫోర్.
0: నీవు ఎప్పుడూ నన్ను చూడలేదు.
2: యు నెవర్ సా మీ
0: అని చెప్పేటప్పటికి తల్లి నా హృదయం నుండే ప్రతిష్ఠ అయినాడు రాముడు.
2: హి సెడ్ మదర్ రామా ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ మై హార్ట్.
0: నా హృదయాన్ని ఒక్క తూరి చూడమని చెప్పాడు.
2: యు సీ వాచ్ మై హార్ట్.
0: ఆ హృదయాన్ని చూస్తూ చూస్తూ చూస్తూ చూస్తూ పడిపోయింది సీత.
2: సీత వాజ్ వాచింగ్ రామా ఆన్ ద చెస్ట్ ఆఫ్ హనుమాన్.
0: మహాత్యము.
2: వాట్ ఈస్ దట్?
0: ఆ హనుమంతుని హృదయంలో రామచంద్రుడు కనిపించాడు.
2: రామా గాట్ ఇన్స్టాల్డ్ ఆన్ ద చెస్ట్ ఆఫ్ రామ.
0: ఈ ఆనందం చేత ఈమె సీతననే గుర్తించాడు.
2: బికాస్ ఆఫ్ ది ఎక్స్టసీ షీ కుడ్ నో సీత, ఐడెంటిఫై సీత.
0: తిరిగి వెనుకకు వెళ్ళాడు.
2: అండ్ హీ రిటర్న్.
0: ఇంకొక క్షణమైనా కూడా నిమిషం నిలిచలేదు.
2: ఐ కెనాట్ స్టాండ్ ఫర్ ఎనీ మోమెంట్.
0: సీతాన్వేషణ నిమిత్తమై వచ్చాను.
2: ఐ కమ్ హియర్ ఇన్ సర్చ్.
0: అన్వేషణ జరిగింది. సీతమ్మ వారు లంకలో ఉన్నారు.
2: సర్చ్ ఈస్ ఓవర్.
0: ఈ వార్తను ఎంత త్వరగా రామునికి అందించాలో అంత త్వరగా అంది.
2: హీ వాజ్ ఇన్ ఎ హరీ టు కన్వే ది మెసేజ్.
0: వెళ్ళాడు.
2: హీ వెంట్.
0: అనేక మంది ఆకలి ఆకలి ఆకలి అంటున్నారు. కొంతమంది అంతా కూడా కుంభకర్ణులు ఉంటారు కదా ఈ సైన్యంలో.
2: ఇన్ దిస్ ఆర్మీ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ వెరీ హంగ్రీ గ్లట్టన్స్.
0: ఈ మధుర నగరంలో చేరిపోయారు. మధురవనంలో చేరిపోయారు.
2: దే ఆల్ రీచ్ దిస్ ఫారెస్ట్ మధురవన.
0: ఆ మధురవనంలో ఉండినటువంటి ఫలములంతా భుజించారు.
2: దే ఏట్ ఆల్ ద ఫ్రూట్స్ దేర్.
0: కానీ హనుమంతుడు ఒక్క ఫలమును కూడా భుజించలేదు.
2: హనుమాన్ డిడ్ నాట్ ఈట్ సింగిల్.
0: రామాజ్ఞ పూర్తి జరిగేంత వరకు నేను ఏమాత్రం జలమును కూడా పుచ్చుకోనున్నా.
2: అంటిల్ ద టాస్క్ అసైన్ టు హిమ్ బై రామా హీ డిడ్ నాట్ ఈట్ ఎనీ ఫ్రూట్.
0: పరిగెత్తి వెళ్లాడు ఆ సముద్రం ఒడ్డుకు.
2: They all ran and stood by the side on the banks of the sea.

0: వినుమా
1: రామ, లిజన్ టు మీ.
0: చెడగే విల్లుల లోపులనున్నా చిలుక రీతి వణకుచు నిలుచున్నా పలువు రాక్షస మగవులెల్లను బలిమితో ఖడ్గములు జలుపుచు తలలు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత చూచితి శ్రీరామ నా మనవే వినుమా. చెలగి విల్లుల లోపులనున్నా
1: దేర్ బిహైండ్ ది బుషెస్
0: చెలగి విల్లుల లోపులనున్నా
1: బిహైండ్ ది బుషెస్
0: చిలుక రీతి వణకుచు నిలుచున్నా
1: ఐ సా ద వన్ షివరింగ్ లైక్ ఎ ప్యారట్
0: పలువు రాక్షస మగవులెల్లను బలిమితో ఖడ్గములు జలుపుచు తలదు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి శ్రీరామ నా మనవే వినుమా.
1: ఐ సా సీత దేర్ సరౌండెడ్ బై ది డెమన్స్ కాలింగ్ ఫోర్స్ రెడీ టు బి
0: ఖడ్గములు ఉంటే ఆ సీత వణికిపోతుంటుండాలి.
1: యాజ్ ఆల్ ద డెమన్స్ వర్ హోల్డింగ్ ద సీతను
0: చూచాను
1: షివరింగ్ ఐ సా దట్ సీన్.
0: ఇంకా వినలేదు రాముడు.
1: రామ డిడ్ హియర్ ఫర్దర్.
0: సీత ఇంత బాధలో ఉంటుండాదా?
1: సీత ఇస్ సఫరింగ్.
0: అని హనుమంత ఇంకా వెనుకకు తిరుగుదాం
1: హనుమాన్,
0: తిరిగి లంకకు పోదామన్నారు
1: హనుమాన్. లెట్స్ గో టు లంక నౌ.
0: సుగ్రీవుడు శాంతపరిచాడు.
1: సుగ్రీవ ప్యాసెస్
0: స్వామి, మీ ప్రేమావేశంతో నీవింత తొందరపడుతున్నావు కానీ ఇది చాలా పొరపాటు.
1: బికాస్ ఆఫ్ యువర్ టెంపర్ యు ఆర్ ఇన్ ఎ
0: హర్రీ. చేయాలంటే అనేక రకమైనటువంటి ఒక అరేంజ్మెంట్స్ అంతా జరగాలి.
1: యు హావ్ టు మేక్ మెనీ అరేంజ్మెంట్స్.
0: నీవు ఏనాడు యుద్ధం చేసి ఎరుగవు.
1: యు నెవర్ ఫాట్.
0: నీవు దయామయుడవు.
1: యువర్ వన్ ఆఫ్ కంపాషన్.
0: ప్రేమ స్వరూపుడవు.
1: యువర్ గాడ్.
0: ధర్మమే నీ యొక్క స్వరూపము.
1: యువర్ ధర్మ ఇస్ యువర్
0: ఫాట్. సత్యమే నీ యొక్క స్వభావము.
1: దట్స్ యువర్.
0: అలాంటి నీకు యుద్ధ సంబంధమైన విషయాలు నీకు తెలియదు.
1: యు డు నాట్ నో ఎనీ వార్.
0: ఇంత కాలం నాకు ఇచ్చేసి నేను దీనికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తానన్నాడు.
1: గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ మేక్ నెససరీ అరేంజ్మెంట్స్.
0: ఈ విధంగా
1: లైక్ దిస్
0: జరిగిన తర్వాత ఇంకా లంకకు చేరడానికి సుగ్రీవుడు, జాంబవంతుడు, ఈ హనుమంతుడు వీరందరూ కూడాను తగినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేస్తున్నారు.
1: సుగ్రీవ, జాంబవాన్, హనుమాన్ వాల్ మేకింగ్ ఆల్ అరేంజ్మెంట్స్ టు రీచ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ జరిగినదంతా కూడాను ఒక ఎత్తు.
1: ఆల్ దిస్ హ్యాపెండ్ ఇస్ వన్ థింగ్.
0: ఈ రామ రావణుల యొక్క యుద్ధమే ఒక ఎత్తు.
1: ద ఫైట్ బిట్వీన్ రామ అండ్ రావణ ఇస్ అనదర్ థింగ్.
0: ఇది చాలా గొప్ప విషయం.
1: ఇట్స్ అ మైటీ థింగ్.
0: ఇది ధర్మ అధర్మములకు మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ.
1: ఇట్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచ్యూస్ అండ్
0: అన్రైచ్యూస్. సత్యములకు అసత్యములకు మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ.
1: ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ట్రూత్ అండ్ ఫాల్స్.
0: ఇవి జగత్తులో ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉంటున్నాయి.
1: ఇట్స్ దేర్ సిన్స్ దెన్ అండ్ నౌ.
0: కనుకని ప్రేమ స్వరూపుడైనటువంటి రాములు,
1: రామ ఇస్ ఎంబాడీ
0: శాంత స్వరూపమైనటువంటి సీత,
1: సీత ఇస్ పీస్,
0: కామస్వరూపుడైనటువంటి రావణుడు
1: అండ్ రావణ స్టాండ్ ఫర్
0: అందరి హృదయాల్లో నేటికి కూడా ఉంటున్నారు.
1: దోస్ qualities are present in everybody.
0: అందుకోసమే మానవుడు త్రిమూర్తాత్మక స్వరూపుడు.
1: Therefore man has got three attributes.
0: మనకు ఒక్కొక్క సమయం లోపల కామోద్రేకం జరుగుతుంటాయి.
1: At times will be agitated.
0: శాంతమును కూడాను బోధిస్తుంటాడు సీత.
1: And Sita teaches peace.
0: ఇంకా సత్యస్వరూపుడు ప్రేమస్వరూపుడైనటువంటి ఈ రాముడు,
1: Rama is embodiment.
0: ఈ సత్యానికి ధర్మానికి పాటు పడుతుంటాడు.
1: He works for truth and righteousness.
0: కనుకనే రాముడు ఎక్కడ ఉంటున్నాడంటే సీతారామ లక్ష్మణుడు ఎక్కడ వీరు లాస్ట్ లో వనవాసం చేశారు?
1: సీతారామ లక్ష్మణ వేరే
0: పంచవటి.
1: దే స్టేట్ దేర్ ఇన్ పంచవటి.
0: అది ఏ అన్న కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము, ఈ పంచకోశములే ఈ పంచవటి.
1: పంచవటి మీన్స్ ఆల్ దీస్ ఫైవ్ లైఫ్ షీట్స్.
0: ఇక్కడే ఉంటున్నారు సీతారాములు.
1: దేర్ యు ఫైండ్ సీతారామ.
0: ఇక్కడే అపహరించాడు ఈ రావణుడు అనేటువంటి ఒక కాముడు.
1: దేర్ ఓన్లీ ద డిజైర్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ కాముని సంహరించడమే ఈ సీతారాముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: టు కిల్ ద డిజైర్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ సీతారామ.
0: కనుక ఈ విధంగా ఆధ్యాత్మిక రామాయణాన్ని కూడా కొంతవరకు విచారం చేసి,
1: సో వీ హావ్ టు నో దిస్
0: లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి ఒక చరిత్రను కూడా మనం విచారించినప్పుడే మనం ప్రాకృతమైన జీవితాన్ని గడుపుతున్నాం. కనుకనే ఈ ప్రాకృతమైనటువంటి రామాయణం చక్కగా బోధపడుతుంది.
1: Therefore we should know the spiritual meaning, significance, interpretation and understand from the story point of view externally.
0: కనుక
1: సో
0: ఇంకా రేపటి నుంచి ఈ యుద్ధము ప్రారంభం జరుగుతుంది.
1: From tomorrow
0: ఈ యుద్ధ ప్రారంభంలో ఎవరెవరు ఏ బాధ్యతను తీసుకున్నారు?
1: What are the responsibilities?
0: ఎలాంటి వారికి ఎలాంటి బాధ్యత ఇవ్వాలి?
1: What type of responsibilities are to be assigned?
0: కేవలం ఏమీ తెలియనటువంటి సుంటలకంతా కూడా ఈ యొక్క బాధ్యత ఇస్తే ఇది అపజయమైపోతుంది.
1: Fools should not be given important assignments.
0: కనుక ఈనాడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి?
1: So what should we know now?
0: ఎలాంటి పనికి ఎలాంటి వారిని నియమించాలి?
1: హూ షుడ్ బి అపాయింటెడ్ ఫర్ వాట్ టాస్క్?
0: ఎలాంటి భావానికి ఎలాంటి వారిని ప్రశ్నించాలి?
1: వాట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ యూ కెన్ గెట్ ఇట్?
0: కనుక దైవంతో వాదోపవాదములు వేయటం మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ.
0: మనం అల్పజ్ఞులము.
1: వీఆర్ మీన్ లో మైండెడ్.
0: అతను అనంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ఫినిట్.
0: అనంతుడైనటువంటి రామచంద్ర పరమాత్మునికి ఈ అంతులేనటువంటి అంతుతో కూడినటువంటి మానవుడు ఏమి విమర్శించగలడు?
1: గాడ్ ఈజ్ సో ఇన్ఫినిట్ లిమిట్లెస్.
0: విమర్శకపోయేటువంటి వాడు,
1: ద వన్ హూ క్రిటిసైజెస్,
0: కొంతవరకు నువ్వు వాదోపవాదములు చేసేటువంటి వాడు,
1: ద వన్ హూ ఆర్గ్యూస్,
0: అల్పజ్ఞులనే మనం విచారించాలి. అల్పజ్ఞులనే మనం చింతించాలి. అంతకంటే అల్పుడు మరొకటి లేడు.
1: యూ కెనాట్ ఫైండ్ మోర్.
0: ఒకవేళ తెలుసుకోవాలని ఆశ ఉంటే కొన్ని ప్రశ్నలు వేసి తెలుసుకోవచ్చును.
1: ఇఫ్ యూ హావ్ డౌట్స్ యూ కెన్ క్వశ్చన్.
0: అంతేకాని దైవం పైన మాత్రం డౌట్ రాకూడదు.
1: బట్ నెవర్ డౌట్ గాడ్.
0: నీకేమి తెలుసు దైవం విషయం?
1: వాట్ ఈస్ దట్ యు నో అబౌట్
0: దైవం అంటే ఏమిటి?
1: హూ ఇస్ గాడ్?
0: నీకు తెలిస్తే కదా నువ్వు చెప్పవచ్చును.
1: యూ కెన్ సే ఇఫ్ యూ నో.
0: ఇతను దైవం కాదు, ఇతను దైవం కాదు నువ్వు అనవచ్చు.
1: యూ మే సే హీ ఇస్ గాడ్.
0: అయితే దైవం అయిన వాడు ఎవరు?
1: బట్ దెన్ హూ ఇస్ గాడ్?
0: నువ్వు చూపగలవా?
1: కెన్ యూ షో?
0: కానిది అని చెప్పంగ కలరు కాని.
1: యూ కెన్ సే
0: బ్రహ్మమిది అని చెప్పంగా ఎవరి వశము?
1: యూ కెన్ సే దిస్ ఈస్ నాట్ నెగేషన్ బట్ యూ కెన్
0: కాదని చెప్తున్నావు నీవు. ఇది అవును అనేటువంటి చెప్పేది నీకేం అర్హత?
1: యూ కెన్ సే దిస్ ఈస్ నాట్. హౌ
0: నువ్వు అవునని చెప్పగలవు?
1: వాట్ ఈస్ దట్ యూ కెన్ సే ఎస్?
0: తెలియదు.
1: నథింగ్. యూ డోంట్ నో.
0: అవునని చెప్పడం తెలియనప్పుడు కాదని చెప్పడం నీకెట్ట తెలుసు?
1: వెన్ యూ కెనాట్ సే ఎస్, హౌ డు యూ సే నో టు దట్?
0: ఏ అల్పజ్ఞత.
1: దట్ ఈస్ మీన్నెస్.
0: కనుక ఇలాంటి అల్పజ్ఞులు అనేటువంటి వాళ్ళు ఇంకా రాబోయేటువంటి యుద్ధంలో చాలా మంది మీకు కనిపిస్తారు.
1: సచ్ మీన్ ఫెలోస్ యూ విల్ సీ.
0: వాళ్ళు కనిపించినప్పుడంతా కూడా మీలో ఉన్నటువంటి అల్పత్వాలు కూడా బయటపడుతుంటాయి.
1: యాజ్ వీ లిసన్ టు దెమ్ అవర్ మీన్ క్వాలిటీస్ విల్ ఫైండ్ రిఫ్లెక్షన్స్ దేర్.
0: కనుక రామాయణం యొక్క తత్వము మహాపవిత్రమైనటువంటి చరిత్ర.
1: రామాయణ ఇస్ ఎ సీక్రెట్ హిస్టరీ.
0: ఇది చాలా విచిత్రమైన చరిత్ర. ఇది చాలా ఆదర్శవంతమైన చరిత్ర.
1: ఐడియల్.
0: ఇది చాలా ఆనందమయమైనటువంటి చరిత్ర.
1: గివ్స్ యు బ్లిస్.
0: ఇది అమృతమయమైనటువంటి చరిత్ర.
1: ఇట్స్ నెక్టరైన్.
0: ఇలాంటి చరిత్రను ప్రతి భారతీయుడు కూడాను గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఎవ్రీ వన్ షుడ్ నెసెసరీ నో రామాయణ.
0: రాములను ప్రేమించండి.
1: లవ్ రామ.
0: ఆ ప్రేమ చేత అతన్ని దర్శించండి.
1: విత్ లవ్ యూ సీ హిమ్.
0: దర్శించి అతనిలో ఐక్యం కాండి.
1: అండ్ మర్జ్ ఇన్ హిమ్.
0: ఇది నిజమైన సాయుధ్యము.
1: దిస్ ఇస్ మర్జర్.

గ్రంథరాజంబేది ప్రత్యక్ష లోకమే గ్రంథరాజంబేది ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే ఎవరు

0: There is no other greater teacher than one's own conscience. On inquiry you will know the time is your teacher. The life is the real text or the scripture. God is only
1: not
0: your
1: life.
0: True friend.
1: The whole world is your name.
0: The whole world. God is only your friend.
1: భావి ప్రపంచ పౌరులైన యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్, ద ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ వరల్డ్,
1: ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మీ ప్రవర్తనలపై ఆధారపడి ఉన్నది.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ యువర్ కాండక్ట్.
1: మీ నడతలు మంచిగా ఉండినప్పుడే దేశం కూడాను సుభిక్షంగా, సుఖంగా, సునాయాసంగా, శాంతిగా జీవిస్తుంది.
0: When your behavior is good, the country will progress. It will be safe and secure and peaceful too.
1: ఈనాడు లోకమునకు కావలసినటువంటిది సిరి సంపదలు కాదు, భోగ భాగ్యములు కాదు.
0: What the world needs today is not affluence, is not comfort, convenience, nor wealth.
1: గుణవంతులైనటువంటి యువతి యువకుడు అత్యవసరం.
0: The world needs men and women of character.
1: ఈ యువతి యువకులు యందు సరి అయినటువంటి ప్రవర్తనలే లేకుండినా దేశం యొక్క స్థితి, గతి, సంపత్తి కూడాను సర్వము నాశనమవుతుంది.
0: When the behavior of the young men and women is not proper, the position, the plight and the affluence, prosperity of the country will go.
1: మానవుడనగా ఏమిటి?
0: Who is a human being?
1: సత్యమే నీతి.
0: Truth is the true conduct.
1: ధర్మమే రీతి.
0: Righteousness is the procedure, way.
1: త్యాగమే ఖ్యాతి.
0: And sacrifice is the true reputation.
1: నీతి, రీతి, ఖ్యాతి, ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపమే మానవ జాతి.
0: The human race is the comprehensive totality of morality, the procedure and sacrifice.
1: ఇట్టి మానవ జాతి ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: Where from the human race has arisen?
1: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందడగే సర్వ సృష్టి.
0: The entire creation has originated out of truth and it gets merges back in truth.
1: సర్వ మహిమ చేని సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్నాం శుద్ధ సత్వమదియే చూడరయ్యా, శుద్ధ సత్వమదియే చూడరయ్యా.
0: Is there any place in this universe where there's no principle of truth? No. It is the pure unsullied truth.
1: దీనిని పురస్కరించుకుని ప్రాచీన ఋషులందరూ కూడాను సత్యం బ్రూజాత్, ప్రియం బ్రూజాత్.
0: Basing on this, ancient sages and seers said, speak truth in an acceptable, pleasing way.
1: Na bhuyat satyam apriyam.
0: Never speak any lie. Never speak in an unpalatable way.
1: Anaga emiti?
0: What do you mean by speak truth?
1: Desham yokka naitika viluvane satyam bhuyat.
0: The moral values are essential principles of truth.
1: Morality. Manavatvamlo neetiye lekundina మానవ జాతియే లేదు.
0: When there is no morality, neeti, there is no jati or human race.
1: కనుక దేశమునకు నీతి అత్యవసరమైనటువంటిది.
0: Therefore morality is most essential for any country.
1: ఆ నీతిని పోషించే నిమిత్తమై యువతి యువకులు సత్యమును పోషించాలి.
0: In order to uphold this morality, young men and women should determine to uphold
1: సత్యమును ఆచరించాలి.
0: They should practice truth.
1: సత్యమును మీ జీవితంలో ప్రాక్టికల్ గా పెట్టాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూత్ హ్యాస్ గాట్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: దీనిని సత్యం బ్రూయాత్ అన్నారు.
0: This is what is meant by Satyam
1: Bruyat. This
0: is the main duty of every human being.
1: ఈనాడు ప్రపంచంలో అనేక సమస్యలతో తారుమారైపోతున్నది.
0: The whole world is highly confused because of so many problems.
1: అన్యాయ, అక్రమ, అనాచార, అవినీతి, అసత్యముల చేత తాండవమాడుతున్నది.
0: We find injustice, unrighteousness, corruption dancing.
1: ఇట్టి పెడమార్గములను అదుపులో తేవడానికి యువతి యువకులే దీనికి తగిన సమర్థులు.
0: యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ ప్రాపర్ పీపుల్ టు పుట్ అండర్ చెక్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ ర్యాంపెంట్.
1: మానవుని యందు నీతిని పోషించుకున్నప్పుడే సమత్వము, స్వేచ్ఛ, సోదరత్వము అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ వీ అపోల్డ్ మొరాలిటీ, దేర్ కెన్ బి ఈక్వాలిటీ, ద ఫ్రీడమ్ అండ్ ఫ్రెటర్నిటీ.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ కనుకనే నీతి అనేటువంటిది జగత్తుకు ఎంతైనా ప్రధానమైన జాతి.
0: దేర్ఫోర్ మొరాలిటీ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ దిస్ వరల్డ్.
1: ఇట్టి నీతిని పోషించే నిమిత్తమే సత్యం బ్రూయాత్.
0: ఇన్ ఆర్డర్ టు అఫోల్డ్ దిస్ మొరాలిటీ వన్ హ్యాస్ టు స్పీక్ ట్రూత్.
1: రెండవది నబ్రూయాత్ సత్యం అప్రియం. అప్రియమైనటువంటి సత్యం చెప్పకూడదు.
0: Never tell the truth which is unpalatable, unacceptable.
1: దీనిని పురస్కరించుకుని భగవద్గీత,
0: బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత,
1: సత్యం బ్రూయాత్ అనగా సత్యం చెప్తూ ఉన్నావు కానీ అది ప్రియమైన హితమైనటువంటి సత్యం చెప్పాలి.
0: యు ఆర్ స్పీకింగ్ ట్రూత్ నో డౌట్ బట్ యు షుడ్ బి సెడ్ ఇన్ ఎ ప్లీజింగ్ వే, ఇన్ ఎ స్వీట్ మేనర్.
1: అది ప్రియముగాను, హితముగాను, సత్యముగాను, ఆనందముగాను అది నిరూపించాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో డెమోన్స్ట్రేట్ దట్ ఇస్ క్వైట్ ప్లీజింగ్, యాక్సెప్టబుల్, ఇట్స్ క్వైట్ గుడ్ అండ్ ఇట్స్ బ్లిస్ఫుల్.
1: అది ఏ దేశమునకు ధర్మము
0: అండ్ ధర్మ.
1: అది నైతిక విలువ, ఇది ధార్మిక విలువ.
0: దట్ ఇస్ మోరల్ వాల్యూ, దిస్ ఇస్ ధార్మిక్ వాల్యూ.
1: ఇంకా ఆధ్యాత్మిక విలువ ఏమిటి?
0: వాట్ ఈస్ ద స్పిరిచువల్ వాల్యూ?
1: నబ్రూయాత్ సత్యం అప్రియం.
0: నెవర్ టెల్ ద ట్రూత్ విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్, విచ్ ఇస్ నాట్ ప్లీజింగ్.
1: ఆ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడే యువతి యువకులు ఆధ్యాత్మిక శక్తి అభివృద్ధి అవుతుంది.
0: When once we follow, we'll have more and more of spiritual power.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: భారతదేశమునకు సరిహద్దులు హిమాచల పర్వతములు.
0: In fact, the frontiers, the borders of Bharat, we have got the range of Himalaya.
1: హిమాచల పర్వతములనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner meaning of Himalayas?
1: హిమం అనగా చల్లని ఐసు.
0: Hima stands for the ice that is
1: tellani aisu.
0: It's white and bright.
1: Telladanamunaku nirmalamu.
0: White stands for purity.
1: Chaladanamunaku prashanti.
0: The cold represents the peace.
1: Atalamunaku sthiramu.
0: That which is more non-motile.
1: Nirmala nischala prashantamainatvanti yokka Himachalamule India deshamunaku sarihaddulu.
0: Therefore that which is pure, that which is steady, that which is unwavering, they are present symbolizing over there the Himalayas.
1: Bharata deshamulo Ganga, Yamuna, Saraswati ee moodu kudanu manavuni yandu prasarinchetvanti yokka rakta prasaramule.
0: The sacred rivers like Ganga, Yamuna, Saraswati are like the blood circulation in mankind.
1: Ee yokka Ganga, Yamuna, Saraswati yokka prabhavam chetane manavudu dharmikamainatvanti jeevithani gadaputadu.
0: Because of the flow of the sacred rivers as life breath, like the blood stream, man is able to lead a sacred life.
1: Vivekamnu vikasimpa chestadu.
0: In fact his intellect blossoms.
1: Inka Ramayana, Mahabharata, Gita.
0: Further we have got a sacred text like Ramayana.
1: Ee Ramayana Bharata Bhagavatamulu moodu kudanu manavatvanni prakatimpa chesetuvanti okka maha sutramulu.
0: Therefore the sacred epics like Rama, Bharata, Bhagavata, they manifest the symbolize the sacred
1: ఇట్టి పవిత్రమైన శక్తులు కలిగినటువంటి భారతీయులు కేవలం భారతీయుడు అనిపించుకోవటం మాత్రమే కాకుండా ఆచరణ యందు దీన్ని సాధించి నిరూపించాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వన్ ఇస్ కాల్డ్ ఎ భారతీయ సిటిజన్ ఆఫ్ భారత్ బై నేమ్, వన్ హ్యాస్ టు ఫాలో ద ప్రిన్సిపల్ అండ్
1: భారత. ఏమిటి దీని అర్థము?
0: త్రీ లెటర్స్ భారత.
1: భావ
0: Pa, first letter, feeling.
1: Ra, raga.
0: Ra is raga, the tune.
1: Ta, taalam.
0: Ta is taala.
1: Bava raga taalamunto sammilitamainatuvanti Bharat Desham.
0: Bharata is the combination of the tune, of the feeling and the beat.
1: Ba anaga kanti.
0: Ba also
1: prakashamu.
0: Radiance.
1: Velugu.
0: Light, effulgence.
1: Itti velugunu aasinchetuvanti Bharatiyudu.
0: Bharatiya
1: ittini kaantini prakashimpajeseetuvanti vaaru Bharatiyudu.
0: Bharatiya show that radiance, brilliance.
1: Itti velugunu andinchetuvanti vaaru Bharatiyudu.
0: They just pass on, share this brilliance.
1: Meeku etti chaduvulu lekapoyinappudikini.
0: You may not have any formal
1: education.
0: You may not have position.
1: ఎట్టి పరిస్థితులు ఎందు మీరు దిగజారిపోయినప్పటికీ
0: యు మే నాట్ బీన్ ప్రాపర్ పొజిషన్స్.
1: ఒక్క క్వాలిఫికేషన్ మాత్రం మీ ఎందు గట్టిది ఒకటి ఉంది.
0: దేర్ ఇస్ వన్ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ విదిన్ యు.
1: నేను భారతీయుడిని, భారతీయుడును, భారతీయుడును. ఇదియే మీ క్వాలిఫికేషన్.
0: యువర్ కరెక్ట్ క్వాలిఫికేషన్ ఈస్ ఐఎమ్ భారతీయ, ఐఎమ్ భారతీయ.
1: ఈ భారతదేశం యొక్క పవిత్రత చెప్పడానికి వీలు కాదు.
0: ద సేక్రెడ్నెస్ ఆఫ్ భారతీయ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వం ప్రసరింపజేసినది భారతదేశం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ భారత దట్ హెస్ షేర్డ్ ది ఆధ్యాత్మిక్ స్పిరిచువల్ ప్రిన్సిపల్.
1: కనుకనే అన్ని దేశములు ఎందుకును సమస్త లోకస్సు వినోభవంతు అని చెప్తూ వచ్చింది.
0: దేర్ ఫార్ ఇట్ ప్రొనౌన్స్ ప్రేడ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భారతదేశమే కాకుండా అన్ని దేశములు ఎందుకును అందరు కూడాను జీవులు ఒక్కటే.
0: Not only in Bharat. In fact, all are one, be that whatever country you may belong to.
1: Jeevatattvam okkate.
0: In fact, there's only one.
1: Devatattvam okkate.
0: Love is one.
1: Tyagatattvam okkate.
0: The principle of sacrifice one.
1: Yogatattvam okkate.
0: All are one.
1: Ekatvanga undinatvanti divyatvanni meeru enduku vibhajinchutunnaru?
0: In fact, the divinity is unity. Why do you fragment it? Why do you divide it?
1: Kevalam naa desamu nee desamu anetvanti vibhajinchukokoodadu.
0: You should never divide yourself, calling yourself.
1: Desamulu veru kavachunu.
0: Countries may be different.
1: దేహములు వేరు కావచ్చును.
0: Bodies may be different.
1: భావములు వేరు కావచ్చును.
0: Feelings may be
1: different. దాంతులు వేరు కావచ్చును.
0: Ideas may be different.
1: కానీ ఆత్మతత్వం ఒక్కటే, ఒక్కటే, ఒక్కటే.
0: But the principle of the spirit, Atma, is one and the same.
1: చూడండి, ఇక్కడ ఎన్నో బల్బులు అంతా వెలుగుతూ ఉన్నాయి.
0: Here you find so many bulbs shining.
1: బల్బులు ఎన్ని రకములుగా చూచినప్పటికీ,
0: there may be so many bulbs, a variety.
1: విడివిడిగా మనకు కనిపించినప్పటికీ,
0: there may be separate.
1: కరెంట్ ఒక్కటే.
0: But the current is one and the same.
1: ఇట్టి ఏకత్వాన్ని ఈనాడు యువతి యువకులు ప్రపంచానికి చాటుతూ పోవాలి.
0: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దట్ హెస్ గాట్ టు బి ప్రాపగేటెడ్ బై యూత్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: నేషన్స్ ఆర్ మెనీ,
0: నేషన్స్ ఆర్ మెనీ,
1: బట్ అర్త్ ఈజ్ వన్.
0: బట్ అర్త్ ఈజ్ వన్.
1: జ్యూల్స్ ఆర్ మెనీ,
0: జ్యూల్స్ ఆర్ మెనీ,
1: గోల్డ్ ఈజ్ వన్,
0: గోల్డ్ ఈజ్ వన్.
1: Stars are many.
0: Stars are many.
1: But sky is one.
0: But sky is one.
1: Cows are many.
0: Cows
1: milk
0: are
1: is
0: many.
1: One.
0: Cows are many. Milk is one.
1: Dehamulu veru.
0: Bodies are many. Different.
1: Kani atma tattvam okkate.
0: But the spirit atma is one and the same.
1: Ee ekatvanni meeru gurtinchi pavitramainatvanti sevalu yendu palgonnappude sarvulo yendu aanandanni anubhavinchavachchu.
0: Understanding the principle of unity, if we associate ourselves in sacred service activity, we can lead a blissful life.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Prema manamuni endu cheerinchipovatam chetane,
0: as the love is
1: deshamunandu kani vyaktulu endu kani rashtramulu endu kani anni vidhamulaina ashanti prabalipoyindi.
0: As love is decreasing day by day, either an individual or in society, country by and large,
1: manam premanu penchukovali.
0: We should develop love.
1: Manam premanu undiye puttam.
0: In fact, we have taken
1: premalone jeevisthunnamu.
0: We live in love.
1: Prema yende antyamaipothunnamu.
0: And we end up in love.
1: Bharata desham gaani ye desham enduku ani manava janmamuku moola kaaranam mattiye.
0: And in fact, either in Bharat or any other country, we are born of the dust.
1: Dust,
0: dust, dust, dust and dust alone.
1: Matti nundi pantalu pandi,
0: and we grow the harvest.
1: ఆ పంట నుండి మన ఆహారంగా మారి,
0: అండ్ వీ టేక్ పార్ట్ ద క్రాప్.
1: ఆ ఆహార స్వరూపమే మానవత్వాన్ని ధరిస్తుండాలి.
0: అండ్ ఇట్స్ ద వెరీ ఫుడ్ దట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ద బాడీ.
1: కనుకనే మట్టి మానవునికి జన్మను అందిస్తుండాలి.
0: అండ్ దర్ఫోర్ ఇస్ ద డస్ట్ విచ్ ద కాజ్ ఫర్ అవర్ బర్త్.
1: చెట్టు గాలిని అందిస్తుండాలి.
0: అండ్ ది ట్రీ దట్ గివ్స్ అస్ ద బ్రీత్.
1: ఈ గాలి ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్?
1: ఇదే ఆక్సిజన్.
0: this wind has got oxygen.
1: మానవుడు వదిలినటువంటి డస్ట్ గాలినంత కూడా అది స్వీకరిస్తుంటుంది. అదే
0: in fact in Bharat or any other country we are born of the dust.
1: Dust
0: and dust alone.
1: మట్టి నుండి పంటలు పండి
0: and we grow the harvest

0: దిస్ విండ్ హ్యాస్ గాట్ ఆక్సిజన్.
1: మానవుడు వదిలినటువంటి డస్ట్ గాలినంతా కూడా అది స్వీకరిస్తుంటుంది, అది అదే కార్బన్ డైఆక్సైడ్.
0: The carbon dioxide exhaled, breathed out, is accepted by the tree.
1: మానవుని చెడ్డనంతా అది తీసుకుంటుంది అది.
0: In fact, tree accepts all that is bad.
1: మానవునికి మంచిని అందిస్తుంది అది.
0: And tree gives you all that is good.
1: ఇంకా గాలి.
0: And then we have
1: పంచభూతములు యందున్నటువంటి ప్రాణతత్వములు గాలి.
0: And this the air, this important.
1: ఈ గాలి మానవునికి ప్రాణమును శ్వాసను అందించి జీవితాన్ని ప్రాప్తి చేస్తుంది.
0: And it's the air that is the life principle which is responsible for our breath.
1: సూర్యుడు ప్రకాశవంతుడిగా ఉండి
0: the sun shines,
1: ప్రాణమును అందించి
0: gives us life,
1: సమస్త లోకమునకు వెలుతురును అందించి
0: in fact gives life to everybody, to all the world,
1: జీవితాన్ని కూడా కాపాడుతుండాలి
0: and sustains the life.
1: అట్టి భూమి యందు, భూమి యొక్క వడి యందు మనం పుట్టి జీవించి జీవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కూడాను ఆ భూమి యొక్క త్యాగాన్ని మానవుడు అర్థం చేసుకోలేకపోతే ఏం ప్రయోజనం?
0: Having been born on earth, having been grown, having been developed over here, if we don't understand the principle of sacrifice,
1: తల్లి వడి యందే నీవు జీవించుకుంటూ తల్లి యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోవటం ఎంత దురదృష్టం.
0: Right where on the lap of mother earth, but we have not understood its sacrifice.
1: Earth, భూమి అనేటువంటిది ఏ యొక్క ఫలితాన్ని ఆశించడం లేదు.
0: In fact, earth is selfless, does not accept
1: సర్వ విధములైనటువంటి యొక్క ఫలమును అందిస్తుండాలి.
0: And it gives us all fruits.
1: Selfless love.
0: It demonstrates selfless love.
1: అట్టి సెల్ఫ్లెస్ లవ్ అనేటువంటి ప్రకృతి అందు పుట్టి మనం ఎందుకు సెల్ఫిష్ గా ఉండాలి?
0: Having been born in this nature, the stand for selfless love. Why
1: can't we ఎక్కడ చూసినప్పుడు స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము.
0: Everywhere we find selfishness and self-interest.
1: ఈ యువతి యువకులు ఎందు ఈనాడు ఈ స్వార్థము నిర్మూలన చేయాలి.
0: Young men and women should kill this selfishness totally.
1: All are one, my dear son. Be alike to everyone, annadu Jesus.
0: Jesus said, all are one, my dear son, be alike to everyone.
1: Andaru oka talli biddalame.
0: In fact, all are the children of
1: God. Andaru oka matti yokka swaroopamule.
0: We are all out of dust.
1: Andaru galani pilicheetunti vare.
0: We all breathe.
1: అందరు కూడా ప్రాణం విడిచేటువంటి వారు.
0: అండ్ వర్ బౌండ్ టు లీవ్ దిస్.
1: ఇలాంటి ఏకత్వమైన కూడాను మనం భిన్నత్వాన్ని ఎందుకు పాటించాలి?
0: హావింగ్ బీన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, వై ఆర్ యూ క్యారీడ్ అవే బై డైవర్సిటీ?
1: కనుక మనం భిన్నత్వాన్ని దూరం చేయాలి.
0: వి షుడ్ బి అవే ఫ్రమ్ డైవర్సిటీ.
1: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ దిస్ యూనిటీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క యువత యువకులు చేయవలసినటువంటివి.
0: This is thing that should be taken up by young men and women.
1: Yedo village seva chestunnamu, bidala seva chestunnamu, aa seva chestunnamu, ee seva, ivanni kuda kevalam artificial yokka sevale.
0: We say we take rural development program, we say we serve poor people, that's all artificial.
1: Adi manavuni yokka kartavyamu.
0: That's your responsibility of man.
1: Seva kaadu,
0: it's not service.
1: Manam puttindede seva nimittame.
0: In fact, we are born to serve.
1: Ee seva kosam putti నాయకత్వాన్ని మనం ఆశించటము ఇది చాలా పొరపాటు.
0: హ్యాంగ్ బీన్ బాన్ టు సర్వ్ బట్ యూ వాంట్ బి లీడర్ ఇట్స్ అ మిస్టేక్ ఐడియా.
1: కనుకనే మీరు నిరంతరం కూడా సేవకులుగా ఉండాలి.
0: సో యూ షుడ్ బి సర్వెంట్స్ త్రూ అవుట్.
1: ఎందుకంటే సేవకులు ఎందున్నటువంటి భావము నాయకులు ఎందు రాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫీలింగ్ దట్ ఈస్
1: సేవకుడే నిజమైన
0: లీడర్. ఇన్ ఫ్యాక్ట్ ఎ ట్రూ సర్వెంట్ ఈజ్ ఎ ట్రూ లీడర్.
1: కనుక తోటి మానవులతో మనం చేరి కూడి ఆనందంగా ప్రేమతో వారిని అభివృద్ధికి తెప్పించాలి.
0: Therefore, we should join with the rest of the brothers in society and work for their progress.
1: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పెంచడమే ఈనాడు అనేక విధములైనటువంటి యొక్క సాధనలు.
0: This principle of unity is a real spiritual practice that we have to undertake today.
1: జపము, ధ్యానము, యోగము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైన ప్రాకృతమైనటువంటి సాధనలు.
0: In fact, the meditation, chanting the name of God, they are only just
1: meditation. Meditation, ఏమిటి దీని అర్థం?
0: Meditation, what does it mean?
1: ఎవరైనా గుర్తించుకుంటున్నారా?
0: Has anyone recognized it?
1: Meditation అంటే ఏమో చేస్తున్నారా?
0: Are they meditating in the sense?
1: ఎవరికి మెడిటేషన్? దేవుని మెడిటేషన్ చేస్తున్నామంటున్నారు.
0: On whom are you meditating?
1: దేవుడు అంటే ఎవరు?
0: Who is God?
1: తెలియనప్పుడు ఎవరిని నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు?
0: When you don't know who God is.
1: రాముడు దేవుడా, కృష్ణుడు దేవుడా, జీసస్ దేవుడా, అల్లా దేవుడా, జరాస్ట్రం దేవుడా? కాదు కాదు, అందరూ మానవాకారములే.
0: Is Rama God, Krishna God, or Jesus, or Allah God?
1: అందరూ దేవ స్వరూపమే.
0: In fact, all are embodiments of the divine.
1: అటువంటి సమయంలో ఎవరని దేవుడని మెడిటేషన్ చేస్తున్నావు?
0: Then who can you decide God?
1: మెడిటేషన్ అంటే ఏమిటి అర్థం?
0: You just sit for meditation. What does it mean?
1: Concentration is meditation అంటారు.
0: And you say concentration is meditation.
1: Concentration is not meditation.
0: Concentration is not meditation.
1: అది కేవలం ఇంద్రియముతో కూడినటువంటి ఒక పనులు.
0: Concentration is done with the help of the senses.
1: దీనికి

0: తర్వాత ఒకటి ఉంటుండాలి, అదే కాంటెంప్లేషన్.
1: బియాండ్ ద సెన్సెస్ దర్ ఇస్ కాంటెంప్లేషన్.
0: ఈ కాంటెంప్లేషన్ దాటిన తర్వాతనే మెడిటేషన్.
1: అబౌ ద లెవెల్ ఆఫ్ కాంటెంప్లేషన్ దర్ ఇస్ మెడిటేషన్.
0: అబౌ సెన్సెస్ ఇది మెడిటేషన్.
1: మెడిటేషన్ ఇస్ ద స్టేట్
0: బిలో సెన్సెస్. కాన్సన్ట్రేషన్.
1: కాన్సన్ట్రేషన్ ఇస్ ప్రెసెంట్ బిలో
0: సెన్సెస్. తో నీవు పనిచేస్తూ నేను మెడిటేషన్ చేస్తున్నా, మెడిటేషన్ ఇది పేర్లు మార్చుకుంటున్నారు.
1: వైల్ యాక్టింగ్ బిలో ద లెవెల్ ఆఫ్ ద సెన్సెస్ యూ కాల్ ఇట్ మెడిటేషన్. ఇట్స్ ఓన్లీ యాక్షన్.
0: ఏమిటి ఒక సమయంలో మాత్రం చేసినప్పుడు ఇది మెడిటేషన్ అవుతుందా?
1: When you meditated on specific time,
0: the way of life is meditation.
1: The way of life is meditation.
0: ఏది చేసినా మనం మెడిటేషన్.
1: Whatever we do, it is meditation.
0: అంతా దైవం యొక్క లీలలే.
1: Everything is God's will.
0: అన్ని దైవం యొక్క ప్రేమలే.
1: Everything is divine.
0: అన్ని దైవం యొక్క రూపములే.
1: All forms are divine.
0: ఏది చేసినా కూడా ఇది మెడిటేషన్.
1: Whatever you do, that amounts to meditation.
0: ప్రేమతో నీవు ఏ పనైనా చేయి, అదంతా మెడిటేషన్.
1: Whatever you do with love, it is meditation.
0: ప్రేమ లేకుండా ఎంత గంటల కొద్ది కూర్చున్నా కూడా ఇది మెడిటేషన్ కాదు, ధ్యానము కాదు.
1: Without love, even if you sit for hours and hours, it is no meditation.
0: Love is important.
1: Love is important.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమతోనే నీవు గడపాలి.
1: Spend the whole of your life with love.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: There is no God higher than above love.
0: ఆ ప్రేమతో నీ ఏ పనైనా చేయి.
1: You may do anything with love.
0: అది దైవం యొక్క సాధనే.
1: And it is a spiritual practice.
0: ఆ ప్రేమతో ఏ పనైనా చేయి, అదంతా దైవం యొక్క త్యాగమే.
1: You may do any job, it amounts to divine work.
0: కనుక ప్రేమను ఈనాడు పెంచుకోవాలి.
1: We have to grow love.
0: హృదయమునందు ప్రేమనే లేకుండినా ఏ ప్రయోజనము ఉండదు.
1: When there is no love in our heart, everything is useless.
0: ప్రేమ లేని హృదయము అది కేవలం పాడు భూమి.
1: Therefore, the heart without love is a barren land.
0: ఎటువంటి ప్రేమ?
1: What sort of love?
0: స్వార్థ ప్రేమ కాదు.
1: It's not selfish.
0: లౌకిక ప్రేమ కాదు.
1: It's not worldly love.
0: భౌతిక ప్రేమ కాదు.
1: Physical love.
0: ఇది ఆధ్యాత్మిక ప్రేమ అనగా ఆత్మతత్వంతో కూడినటువంటి ప్రేమ.
1: It is only the spiritual love that has to be kept up. It is one spiritual that is ఆత్మిక.
0: ఈ విధమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం చూసుకోవాలి. అందరి యందు ఉండినటువంటి ఒక తత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: You have to understand there is only one principle of love which is uniform in everybody.
0: అయితే అందరికీ ఈ స్థాయి అంత సులభంగా చిక్కదు.
1: బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు రీచ్ దట్ స్టేజ్.
0: కనుకనే క్రమక్రమేణా ఆ పెద్ద స్థాయికి మనం పోయి చేరాలి.
1: గ్రాడ్యువలీ వీ షుడ్ రీచ్ దట్ టాప్ లెవెల్.
0: పుట్టిన పిల్లవాడే తక్షణం డిగ్రీలో పోయి చేరడానికి వీలవుతుందా?
1: ఎ న్యూలీ బోర్న్ బేబ్ కెనాట్ గెట్ ఎ యూనివర్సిటీ డిగ్రీ.
0: ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ ఈ విధంగా అయిపోయి స్కూల్ ఫైనల్ అయిన తర్వాత డిగ్రీలో పోయి చేరుతాడు.
1: దేర్ఫోర్ ద చైల్డ్ హ్యాస్ టు పాస్ త్రూ ద ప్రైమరీ స్కూల్ లెవెల్, సెకండరీ స్కూల్ లెవెల్, దెన్
0: అదే విధంగా ఈ ప్రాప్తమైనటువంటి సాధనలు మనం చేయాల్సిందే.
1: వీ హ్యావ్ టు డూ ద వరల్డ్లీ ప్రాక్టీసెస్.
0: ఎప్పుడు నివృత్తి స్థాయికి పోయినప్పుడే ఇవన్నీ వదలొస్తుంది.
1: ద డే వెన్ వీ గో ఇన్ వర్డ్ వీ కెన్ గివ్ అప్ దీస్ అవుట్ వర్డ్ ప్రాక్టీసెస్.
0: కనుక ప్రాక్తమైనందుకు కూడా ఈ నివృత్తిని మనం లక్ష్యం నందుంచుకోవాలి.
1: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ వరల్డ్లీ ప్రాక్టీసెస్ వీ షుడ్
0: ఆధ్యాత్మిక లక్ష్యం నందుంచుకుని ప్రాకృతమైన కర్మలు మనం ఆచరించాలి.
1: కీపింగ్ ది స్పిరిచువల్ ఎండ్స్ వీ షుడ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇవి ఏ ముఖ్యమైనటువంటి సాధనలు? సత్యము, ప్రేమ.
1: Two are important spiritual practices, the truth and love.
0: సత్యముకు మించినటువంటి దైవము, ప్రేమకు మించిన దైవము మరొకటి లేదు.
1: There is no God more than truth and love.
0: సత్యము దైవానికి ఒక చక్కని పేరు.
1: In fact, Satya is the correct name of God.
0: ప్రేమ దైవానికి ఒక చక్కని పేరు.
1: And love, ప్రేమ, is the correct name of God.
0: ఇది మనం పెట్టుకున్న పేరులే కాని ఇది నిజమైన కాదు.
1: In fact, these are names that we have given.
0: ప్రేమనే అతను.
1: And it's God is love.
0: కాబట్టి ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం తెలుసుకోకుండా ఇన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without understanding the principle of love, what is the fun of doing several things?
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీ హృదయాల లోపల పవిత్రమైన భావాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ సీక్రెట్ థాట్స్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్.
0: త్యాగ భావాన్ని పెంచుకోండి.
1: డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ప్రేమనే మీ లైఫ్ గా మీరు విశ్వసించండి.
1: కన్సిడర్ లవ్ యాజ్ యువర్ లైఫ్.
0: మీ ఇంద్రియాన్ని నిగ్రహపరచుకోండి.
1: కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియాన్ని నిగ్రహపరచుకోకుండా ఎన్ని రకమైనటువంటి సాధన చేసి కూడా ప్రయోజనం లేదు.
1: విదౌట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ విల్ బి ఇన్ వెయిన్.
0: ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం చేతనే
1: త్రూ సెన్స్ కంట్రోల్
0: మానవత్వం దైవత్వంగా మారిపోతుంది.
1: బై ఎక్సర్సైజింగ్ సెన్స్ కంట్రోల్ ద హ్యుమానిటీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద డివినిటీ.
0: కోపం వచ్చింది.
1: You are angry.
0: తిరిగి తక్షణమే దాన్ని పెంచుకోకూడదు.
1: Immediately don't go in that
0: way. అది నీ యొక్క సహజమైనటువంటిది కాదు.
1: It's not your natural quality.
0: It's not human value.
1: It's not a human value.
0: It is animal value.
1: Anger is animal value.
0: That time you think. I am not dog. I am man. I am not dog. I am man. కోపం dog యొక్క కులం.
1: Anger is the quality of a dog. When you are angry, just think, I am not dog. I am man.
0: కనుక డాగ్ క్వాలిటీస్ అంతా నీవు పెట్టుకుని హ్యూమన్ క్వాలిటీస్ అంటే ఎట్లా నీకు లభ్యమవుతుంది?
1: హ్యావింగ్ డాగ్స్ క్వాలిటీ, హౌ కెన్ ఐ కాల్ మైసెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎస్ ఎ హ్యూమన్ వాల్యూ?
0: చంచలత్వం కోతికి యొక్క క్వాలిటీ.
1: Wavering nature is the quality of a monkey.
0: అలాంటి మంకీ క్వాలిటీస్ అంతా నీ దగ్గర పెట్టుకుని నేను హ్యూమన్ క్వాలిటీ అంటే ఎట్ అవుతుంది.
1: యూ కెనాట్ కాల్ మంకీ క్వాలిటీ హ్యూమన్ క్వాలిటీ. నో,
0: ఈ మంకీ క్వాలిటీని దూరం చేయి.
1: గివ్ అప్ దట్ మంకీ క్వాలిటీ.
0: ప్రేమతత్వాన్ని పెంచుకో, అది ఏ హ్యూమన్ క్వాలిటీ.
1: గ్రో, డెవలప్
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవి ఏ నిజమైన హ్యూమన్ వాల్యూస్.
1: ద ట్రూ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద ట్రూత్ అండ్ రైట్వెస్నెస్, ద పీస్.
0: వీటిని పవిత్రమైన వేదం నందు ప్రేమ అని చెప్తూ వచ్చారు.
1: Veda declares it as love.
0: అనగా ఈ ప్రేమకే సర్వవిధమైనటువంటి రూపము ధరించింది.
1: లవ్ అస్యూమ్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: ప్రాణము, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇవి ఐదు ప్రాణములు.
1: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, అదర్ నేమ్స్ ఆఫ్ లవ్.
0: ఆ ఐదు కుడును సత్య, ధర్మ, శాంతి, ప్రేమలతో వచ్చింది.
1: దే ఆర్ ది ఫైవ్ హ్యూమన్ వాల్యూస్.
0: నీలో సత్య మార్గమే లేకుండా పోతే నీలో ఒక ప్రాణం పోయింది.
1: When there is no truth, you have lost one life principle.
0: నీలో ధర్మ మార్గమే ఆచరించకుండా పోతే నీలో రెండో ప్రాణం పోయింది.
1: When there is no righteous conduct, you have lost one life breath.
0: ప్రేమతత్వము, ప్రేమనే లేకుండా కఠినంగా నీవు ప్రవర్తిస్తుంటే నీతో మూడో ప్రాణం కూడా పోయింది.
1: When there is no love in you, if you are like a stone, you have lost the third life principle.
0: శాంతి ఎట్లా లభిస్తుంది? మూడు పోయిన తర్వాత శాంతి కూడా పోతుంది.
1: When these three are not there, how do you expect peace?
0: శాంతి కూడా పోయిన తర్వాత నాలుగో ప్రాణం కూడా పోయింది.
1: With the loss of peace, you lose on the fourth one.
0: నాలుగో పోయిన తర్వాత ఇంకా అహింస నీకు ఎక్కడ లభిస్తుంది?
1: Then how do you expect to develop non-violence?
0: ఐదో ప్రాణం కూడా పోతుంది.
1: The fifth life principle, non-violence.
0: ఈనాడు ఏ మానవుని ఎందైనా కూడా సత్యం స్థిరంగా ఉందా?
1: Is there any man with the truth that is steady?
0: ఈనాడు ఏ మానవుని ఎందన ధర్మాచరణ జరుగుతుందా?
1: Is there any man who is practicing dharma?
0: కనుకనే ప్రాణము లేని జీవితంగా మనం జీవిస్తున్నాం.
1: ఏనాడు
0: మానవుడు సత్యమైన అభివృద్ధి పరుచుకున్నాడో ఆనాడే ప్రాణం కలిగినటువంటి మానవుడు.
1: That day when we uphold the truth, we can call ourselves to be living.
0: కనుకనే సత్యమైనటువంటి ఒక ప్రాణాన్ని మనం బ్రతికించుకోవాలి.
1: So we have to sustain the principle of
0: ధర్మం అనేటువంటి ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి.
1: We have to protect this dharma.
0: మనకు ప్రేమ ఆవిర్భవిస్తుంది.
1: There emanates love.
0: ప్రేమ ఆవిర్భవించిన తక్షణమే శాంతి మనకు లభ్యమవుతుంది.
1: The moment there is love, then you will be
0: peaceful. మొట్టమొదట సత్యమును, సత్యము సత్యం, దీనిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ కంప్లీట్ ఫెయిత్ ఆన్ ట్రూత్ సత్య.
0: ఏ మానవునికి విశ్వాసం అభివృద్ధి అవుతుందో,
1: ద వన్ హూ హాస్ గాట్ ద ఫెయిత్,
0: వానికి అక్కడ ప్రేమ కలుగుతుంది.
1: దేర్ యూ హావ్ ఫెయిత్.
0: ఎక్కడ ప్రేమ కలుగుతుందో,
1: వేర్ దేర్ ఇస్ లవ్,
0: అక్కడే శాంతి లభిస్తుంది.
1: దేర్ యూ ఫైండ్ ద పీస్.
0: ఎక్కడ శాంతి లభిస్తుందో,
1: వేర్ దేర్ ఇస్ పీస్,
0: అక్కడే సత్యం లభిస్తుంది.
1: దేర్ యూ ఫైండ్ ట్రూత్.
0: ఈ సత్యం ఎక్కడనో,
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్,
0: అక్కడనే దైవం.
1: దేర్ ఇస్ గాడ్.
0: ఈ దైవం ఎక్కడనో అక్కడనే ఆనందం.
1: వేర్ దేర్ ఇస్ గాడ్, దేర్ ఇస్ బ్లిస్.
0: కాబట్టి విశ్వాసం మొదలు, ఆనందం కడపడిది. సో కాబట్టి మనకు ఆనందం అనేటువంటిది విశ్వాసం నుంచి లభ్యమవుతుండాలి.
1: సో ఫెయిత్ కమ్స్ ఫస్ట్, బ్లిస్ లాస్ట్. సో బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ఫెయిత్.
0: కనుక మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
1: మ్యాన్ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందం సులభంగా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ సింపుల్.
0: ఇది కేవలం బ్రహ్మస్వరూపమైన ఆనందం.
1: దిస్ బ్లిస్ ఇస్ బ్రహ్మిక్ క్వాలిటీ.
0: ఆనందం
1: ఎటర్నల్ బ్లిస్,
0: పరమ సుఖదం,
1: సుప్రీం,
0: కేవలం జ్ఞానమూర్తిం,
1: ఇట్స్ వన్ ఆఫ్ విజ్డమ్,
0: ద్వంద్వాతీతం,
1: నాన్ డ్యూయల్,
0: గగన సదృశం,
1: ఎథీరియల్,
0: తత్వమస్యాది లక్ష్యం,
1: ఎయిమ్స్ అండ్ అల్టిమేట్,
0: ఏకం,
1: వన్,
0: నిత్యం,
1: ఎటర్నల్,
0: అచలం, సర్వదీ సాక్షిభూతం, ఇది బ్రహ్మానందం.
1: ప్యూర్ అన్వేవరింగ్ ఎటర్నల్ విట్నెస్.
0: ఇట్టి ఆనందాన్ని మానవుడు అనుభవించాలంటే ఎంత కష్టపడాలి?
1: ఎంజాయ్ దట్ ఎటర్నల్ ప్యూర్ అన్సెలెక్టెడ్.
0: ఏమిటి ఈ కష్టం? శరీరంతో చేసే కష్టములు కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ స్ట్రెయిన్.
0: నీలో ఉన్నటువంటి పాడు గుణములను త్యాగం చేయి.
1: సాక్రిఫైస్ ఆల్ ది ఈవిల్ క్వాలిటీస్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి యొక్క అనత్యమైనటువంటి యొక్క గుణములను త్యాగం చేయి.
1: సాక్రిఫైస్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
0: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతను త్యాగం చేయి.
1: సాక్రిఫైస్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్.
0: ఈనాటి యువకుని యందు హృదయం నిండుకు గుణము, దుర్గుణములు, దురాలోచనలే నిండి ఉన్నాయి. మీ హృదయం ఇచ్చిండేది దుర్గుణాన్ని నింపుకునే కోసం కాదు.
1: గాడ్ హాస్ గిఫ్టెడ్ అవర్ హార్ట్ టు నాట్ ఫిల్ ఇట్ అప్ విత్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఆ దుర్గుణాన్ని దూరం చేసి సద్గుణంతో మీరు నింపుకోండి.
1: వీ హావ్ టు రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఫిల్ అవర్ హార్ట్.
0: సదాచారంతో మీ హృదయాన్ని నింపుకోండి.
1: వీ షుడ్ టేక్ టు గుడ్ ప్రాక్టీసెస్.
0: పవిత్రమైన ప్రేమతో మీ హృదయాన్ని నింపుకోండి.
1: లెట్ అవర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ సేక్రెడ్ లవ్.
0: మన హృదయం, హృదయం, హృదయం, హృదయం అనేటువంటిది చాలా భగవంతుడు నివసించేటువంటి స్థానం.
1: ద హార్ట్ ఇస్ ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: అట్టి భగవంతుడు నివసించేటువంటి యొక్క హృదయాన్ని ఈనాడు మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ స్పాయిల్డ్ ది వెరీ ఆల్టర్ వేర్ గాడ్ రిసైడ్స్.
0: కనుక ఈ యొక్క మాలిన్యంతో కూడినటువంటి యొక్క హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి.
1: లెట్ us cleanse our hearts which are actually dirty now.
0: ఇది ఈనాడు యువకులు చేయవలసినటువంటి యొక్క ప్రధాన కర్తవ్యం.
1: దిస్ ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఆఫ్ ఎవరీ యంగ్స్టర్.
0: ఇంకా యువకులు కూడా కొన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేయాలి.
1: అండ్ యంగ్స్టర్స్ ఆల్సో షుడ్ టేక్ అప్ సర్టన్ టాస్క్స్.
0: ప్రయత్నం చేయకుండా ఏ కార్యం కూడా మనకు ఫలించదు.
1: వితౌట్ ఎఫర్ట్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: నేను ఈ పుష్పం తీసుకోవాలని సంకల్పం వచ్చినప్పుడే నా చేయి పోయి ఆ పుష్పాన్ని తీసుకుంటుంది.
1: When I want that flower, my hand goes over there and picks up that flower.
0: దానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రయత్నం కావాలి.
1: Everything requires effort.
0: అది ఏ సాధన?
1: That is practice.
0: ఇప్పుడు ఒక చెట్టు పైన ఉన్నటువంటి ఫలమును చూచావు నువ్వు.
1: You find a tree bearing a
0: fruit. చూసినది కన్నులే.
1: Is the eye that watched.
0: కానీ తక్షణమే ఆ ఫలం మనకు లభిస్తుందా?
1: Can you get the fruit immediately there?
0: అక్కడికి మనం నడిచిపోవాలి, కాళ్ళతో పనిచేయాలి.
1: యూ హావ్ టు వాక్ వెరీ క్లోజ్ టు ది ట్రీ.
0: కాళ్ళతో పనిచేసి సమీపానికి పోయిన తక్షణమే ఫలం లభించిందా?
1: ద మూమెంట్ యూ గో దేర్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
0: లేదు.
1: నో.
0: నడుము వంగాలి.
1: యూ హావ్ టు బెండ్.
0: నడుము వంగిన తర్వాత ఫలం లభించిందా?
1: బై దట్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
0: లేదు.
1: నో.
0: తిరిగి చేత్తో ఒక రాతిని తీసుకోవాలి.
1: దెన్ యూ హావ్ టు పిక్ అప్ ఎ స్టోన్ విత్ ది హ్యాండ్.
0: రాతిని తీసుకున్నంత మాత్రమే ఫలం లభించిందా?
1: దెన్ బై దట్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
0: ఆ రాతిని తిరిగి ఆ ఫలాన్ని కొట్టాలి.
1: అండ్ యూ హావ్ టు త్రో ద స్టోన్ అండ్
0: అప్పుడే ఆ ఫలం క్రింద పడుతుంది.
1: దెన్ ద ఫ్రూట్ ఫాల్స్
0: కింద పడినటువంటి ఫలమును తిరిగి వేంతో వేడితో మనం అందుకోవాలి.
1: అండ్ విత్ ఫింగర్స్ యూ హావ్ టు పిక్ అప్ ద ఫ్రూట్.
0: అందుకున్నటువంటి ఫలమును నోటిలో పెట్టుకోవాలి.
1: అండ్ దెన్ యూ హావ్ టు స్టార్ట్ ఈటింగ్.
0: నోటిలో పెట్టుకున్న తర్వాత పండుతో నమలాలి.
1: అండ్ యూ హావ్ టు చూ ఇట్ వెల్.
0: పండుతో నమిలిన తర్వాత గొంతుతో మింగాలి.
1: అండ్ దెన్ యూ హావ్ టు స్వాలో.
0: అప్పుడే జఠరానికి పోయి జీర్ణించి ఆ ఫలం యొక్క ఫలము మనకు లభ్యమవుతుంది.
1: అండ్ ఇట్ విల్ గో టు ద స్టమక్. దేర్ విల్ బి డైజెస్టెడ్. ఎసెన్స్ విల్ బి సప్లైడ్.
0: చెట్టు పైన ఉన్నటువంటి ఫలము పొట్టలో ప్రవేశించాలంటే ఎంత ప్రయత్నం చేయాలి?
1: The fruit over there on the tree, in order to reach the stomach, you have to strain, you have to make effort.
0: కనుకని ఒక ఫలమును మనం పొందాలంటే ఎంతో శ్రమ పొందాలి.
1: In order to get the results, you should put in effort.
0: అందుకోసమే ఈ కాయాన్ని అందించింది.
1: Therefore, the body is gifted for that reason.
0: శరీరమాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించే నిమిత్తమే శరీరం వచ్చింది.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు లీడ్ ఎ ధార్మిక్ లైఫ్, లైఫ్ ఆఫ్ రైట్.
0: అంతేకాని శరీరం వచ్చింది కదా అని తినటము, త్రాగటము, తిరగటము, పోవటము, చావటము, ఇదేనా మనకు శరీరం యొక్క?
1: బాడీ ఇస్ నాట్ గిఫ్టెడ్ మియర్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ అండ్ డైయింగ్. అల్టిమేట్లీ
0: దీనికోసం కాదు మనం రావటం.
1: ఇస్ నాట్ ఫర్ దట్ పర్పస్.
0: ఒక ఆదర్శాన్ని మనం జగత్తుకు అందించాలి.
1: వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్.
0: ఒక ఆదర్శాన్ని సమాజంలో మనం పంచాలి.
1: అండ్ వీ షుడ్ షేర్ దిస్ ఐడియల్.
0: ఈ ఆదర్శమైనటువంటి దైవత్వాన్ని మనం నిరూపించాలి.
1: అండ్ వీ షుడ్ డెమాన్స్ట్రేట్ టు దిస్ ఐడియల్.
0: ఈ దైవత్వాన్ని నిరూపించే నిమిత్తమే ఈ దేహం మనకు ప్రాప్తించింది.
1: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ గాడ్.
0: ఈ దేహం వచ్చింది దేనికోసమని మీరు గుర్తించాలి.
1: Understand why this body is given.
0: Sarva shaktulu kudanu ichi ee dehanni srushtinchadu bhagavantudu.
1: God has gifted this body with all the powers and faculties.
0: Anni shaktulu taneyende untundayi.
1: All powers are latent, immanent.
0: ఆ శక్తులు ఉండి కూడాను తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: విత్ ఆల్ ది లేటెంట్ పవర్స్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవత్వంలో ఏ చిన్నదానికైనా ప్రయత్నం చేయాలి.
1: ఫర్ ఎనీ లిటిల్ థింగ్
0: ఈ ప్రయత్నాలు స్వార్థం కోసం చేయకండి.
1: అండ్ నెవర్ బి సెల్ఫిష్.
0: దేవుణ్ణి దర్శించాలి.
1: యూ వాంట్ సీ గాడ్.
0: ఎవరు దర్శించాలి?
1: హూ ఇస్ టు సీ?
0: నీవు మాత్రమే, అందరికీ కాదు. ఇది
1: ఇస్ ఓన్లీ ఫర్ యూ, నాట్ ఫర్ ఎవ్రీబడి.
0: కాదు, ఒక్క వ్యక్తి కోసం నువ్వు పోయిందంటే కేవలం అది స్వార్థమే అయిపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఇండివిజువల్ లెవెల్ ఇట్ అమౌంట్స్ టు సెల్ఫిష్.
0: సమస్త జగత్తు కూడా నువ్వు ఈ ఆనందాన్ని అందించాలి. అది ఏ నిజమైనటువంటి యొక్క నిస్వార్థం?
1: లెట్ ది హోల్ వరల్డ్ బి బ్లిస్ఫుల్, దేర్ లైఫ్.
0: అది ఏ నిజమైన పరార్థము?
1: దట్ ఈస్ ది సుప్రీమ్.
0: ఇది స్వార్థము.
1: దిస్ ఇస్ సెల్ఫిష్.
0: స్వార్థ జీవితంతో ఎన్ని సాధనలు చేసినా కానీ ప్రయోజనం లేదు.
1: విత్ ఆల్ ది సెల్ఫిష్ లైఫ్, వాట్ ఎవర్ స్పిరిచువల్.
0: ఈనాడు ధ్యానం చేస్తున్నాడు, స్వార్థమే.
1: యు మెడిటేట్, దట్ సెల్ఫిష్నెస్.
0: తన నిమిత్తమే తాను ధ్యానం చేస్తున్నాడు.
1: ఇట్స్ ఫర్ యువర్ ఓన్ పర్పస్ యు మెడిటేట్.
0: జపం చేస్తున్నాడు, అది స్వార్థమే.
1: యు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇట్స్ సెల్ఫిష్నెస్.
0: తపం చేస్తున్నాడు, అది స్వార్థమే.
1: యు రిపీట్ హిస్ గాడ్స్ నేమ్.
0: ఇవన్నీ స్వార్థం కోసం చేసేది, పరార్థం పరార్థం అని చెప్పేది. ఇది ఎంత అసత్యం?
1: దీస్ ఆర్ ఆల్ సెల్ఫిష్ రిచువల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దట్స్ ఆల్ యూస్లెస్.
0: దట్ ఈస్ అన్ట్రూత్.
1: దట్ ఈస్ అన్ట్రూత్.
0: కనుకనే మనం అసత్యం చెప్తున్నాము.
1: వీ స్పీక్ అన్ట్రూత్.
0: దేవుణ్ణి నేను దర్శించడం కోసం ధ్యానం చేస్తున్నాను.
1: వీ సే ఐ మెడిటేట్.
0: చేస్తున్నావు, చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు?
1: యూ మెడిటేట్ ఫర్ హూ సేక్?
0: అది కేవలం నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు.
1: యూ డూ ఇట్.
0: నీ కోసం నువ్వు భుజిస్తున్నావు.
1: యూ ఈట్ ఫర్ యువర్ ఓన్.
0: నీ కోసం నువ్వు నిద్రిస్తున్నావు.
1: యూ స్లీప్ ఫర్ యువర్.
0: నీ కోసం నువ్వు త్రాగుతున్నావు.
1: యూ డ్రింక్ ఫర్ యువర్.
0: నీ కోసం నువ్వు ఆనందపడుతున్నావు.
1: యూ వాంట్ టు బి హ్యాపీ.
0: ఇది సేవ ఎత్త అవుతుంది.
1: హౌ కెన్ యూ కాల్ ఇట్ సర్వీస్?
0: ఇది సేవనే కాదు, స్వార్థమే.
1: ఇట్ ఇస్ నాట్ సర్వీస్, ఇట్ ఇస్
0: సర్వీస్. కనుక సేవ చేయాలనుకుంటే భగవంతుని స్మరించుకుంటూ పరమ సేవ చేయి.
1: ఇఫ్ యూ కాల్ ఇట్ సర్వీస్, రిపీట్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ సర్వ్.
0: ఒక శక్తిహీనుడికి నీవు సేవ చేస్తున్నావు.
1: You are serving a poor man.
0: ఆ సేవ చేస్తున్నా అతనే దేయము అనుకో.
1: Consider weak person is God.
0: బుద్ధుడు,
1: బుద్ధ,
0: ఒక శవాన్ని చూచి,
1: saw the dead body.
0: ఒక రోగిని చూచి,
1: saw a patient.
0: ఒక కురూపిని చూచి,
1: and saw ugly person.
0: మనసు కరిగిపోయింది.
1: And his mind changed.
0: ఎంతమంది కురుపులు చూస్తున్నాం మనం ఇప్పుడు?
1: We see many ugly people.
0: ఎంతమంది, ఎన్ని డెడ్ బాడీస్ చూస్తున్నాం మనం?
1: Don't we see many dead
0: bodies? ఎన్ని రోగస్తులను చూస్తున్నాము?
1: We see many sick.
0: ఎత్తుంది మన మనసు, ఏమీ మార్చడం లేదు.
1: How is our mind? It is not changing.
0: కనుకనే అటువంటి బుద్ధుడు నిర్వాణాన్ని పొందాడు.
1: బుద్ధ హాస్ గాట్ హిస్ మైండ్ చేంజ్డ్ కుడ్ అటైన్ లిబరేషన్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఆ హృదయాన్ని కరిగించుకున్నాడు.
1: బికాజ్ హిస్ హార్ట్ మెల్టెడ్.
0: ఈనాడు మన హృదయం కఠినంగా మారిపోతుంది.
1: అవర్ హార్ట్ ఇస్ సో హార్డ్.
0: ఎవరైనా బాధపడుతుంటే వాడు బాధపడుతున్నాడు నాకేం కాదు అనుకుంటున్నాం.
1: ఇఫ్ వి సీ ఎ సఫరింగ్ మ్యాన్ వి ఆర్ neglecting him.
0: కానీ బుద్ధుడు ఆ బాధపడేటువంటి వాడిని చూసి తన మనసు కరిగిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ బుద్ధ లుక్డ్ అట్ ది సఫరింగ్ పీపుల్ అండ్ హిస్ హార్ట్ మెల్టెడ్ అట్ ది సఫరింగ్.
0: కనుక ముక్తి అనేటువంటి కానీ నిర్వాణం అనేటువంటి కానీ మనకు ప్రాప్తించాలంటే దాంట్లో లీనమైపోవాలి మనం.
1: In order to attain that liberation or nirvana, why should one should identify with the suffering?
0: ఆ సత్య మార్గంలో మనం ప్రవేశించాలి.
1: We should tread along the truthful path.
0: Dharma margamulo manam acharinchali.
1: We should also practice
0: prema tattvanni penchukovali.
1: We should tell the principle of
0: shanti jeevithani gadapali.
1: And then we should lead the life of
0: andukosam ee yokka life manaku raavatam.
1: For that purpose life is gifted.
0: Bend the body.
1: Bend the body.
0: Bend the senses.
1: Mend the senses.
0: Bend the mind.
1: End the mind.
0: ఈ మైండ్ అనేటువంటిది నిర్మూలమైపోవాలి.
1: The mind has to be annihilated.
0: ఎప్పుడు నిర్మూలమవుతుంది?
1: When?
0: Mend the senses.
1: Mend the senses.
0: ఈ సెన్సెస్ మనం నిర్మూలన చేసినప్పుడే మైండ్ కూడా పోతుంది.
1: When once we mend the senses, the mind ends.
0: ఈనాటి మానవుని యొక్క ప్రవర్తన అన్ని కూడా సంకల్పం చేతనే ఆధారపడి ఉంటుంది.
1: And human behavior is based on thought.
0: ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చినాయి?
1: Where from you get thought?
0: ఈ సంకల్పం చేతనే మైండ్ గా మారుతుండాలి.
1: And the thoughts constitute the mind.
0: ఈ మైండ్ అనేటువంటి నుంచి మనకు ప్రవర్తన అంతా కూడా మారిపోతున్నాయి.
1: And it's the mind that is the cause for the behavior, the conduct.
0: కనుకనే మన సంకల్పం అన్ని కూడా సత్య సంకల్పాలుగా రూపొందాలి.
1: Therefore all our thoughts must be truthful.
0: కనుక మైండ్ అనేటువంటిది అప్పుడే నిర్మూలం అయిపోతుంది.
1: Then the mind can be annihilated.
0: మనం సత్య సంకల్పాలను అభివృద్ధి పరచుకోవాలి.
1: And we should develop the truthful thoughts.
0: ఈనాడు లోకం ఉండవలసిన రీతిగా లేదంటే దీనికి కారణం ఏమిటి?
1: Why? What is the reason for the present point?
0: మానవుని సంకల్పం ఉండవలసిన రీతిలో లేవు.
1: Man is not conducting himself in the way he should.
0: తన సంకల్పం దుస్సంకల్పంగా ఉంటున్నాయి.
1: All his thoughts are bad.
0: కాబట్టి జగత్ ఎట్ట సుఖంగా ఉంటుంది?
1: How do you expect the world to be
0: happy? జగత్ ఎట్ట కళ్యాణంగా ఉంటుంది?
1: How do you expect
0: జగత్ ఎట్ట క్షేమంగా ఉంటుంది?
1: How do you expect security?
0: కనుక నీ సత్య సంకల్పాలుగా నీవు మార్చుకున్నప్పుడే జగత్ కళ్యాణం జరుగుతుంది.
1: When once you develop the thoughts which are truthful, then the whole world
0: జగత్ అంతా ఆనందమయంగా మారిపోతుంది.
1: The whole world will be blissful.
0: నీవు తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి నిద్రించేంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము.
1: Right from dawn to dusk we are filled with selfishness, selfishness only.
0: ఇంకా ఎప్పుడు నీకు పరాత్మ వచ్చేది?
1: Then when do you think of spiritual
0: end?
1: Right from the time you get up
0: మరి నిద్ర పోయేడు దాకా.
1: Until you retire and go to sleep.
0: పొట్టకై హద్దును పద్దులేక.
1: Without any limitation.
0: జీవితంబు.
1: You waste your life.
0: నీ విద్యల దారవోసి.
1: You spend all your time for learning.
0: అరవింద దలాచుని విస్మరించి.
1: You forget God.
0: నీవే పెద్ద సుఖంబు నొందితివి.
1: What great comfort you have in
0: having. యోచన చేయు మానవా.
1: Oh man, inquire within yourself what happiness you are getting.
0: నిద్ర లేచింది మొదలుకొని నిద్ర పోయేంత వరకు పొట్టకై నీ పాటు పడుతున్నావు.
1: Until you time you get up from the bed and go back to bed.
0: దానికి హద్దు పద్దు అనేటువంటిది లేదు.
1: You don't have any limitations, restrictions.
0: కానీ ఇంకా దైవాన్ని ఎక్కడ స్మరించేకి?
1: Then where is the time to think of God?
0: దైవాన్ని స్మరించినప్పుడు నీ యొక్క పవిత్రత ఎట్లా నీకు లేపిస్తుంది?
1: In fact, when you don't think of God, how do you expect?
0: ఏ పని చేసినా కానీ అందులో భగవత్ తత్వంగా నిరూపించాలి.
1: Whatever work you may do, consider as God's
0: work. Whatever you do, it is God's work. God's work. God's work.
1: Whatever you may do, take it as God's work. God's work.
0: ఈ గాడ్స్ వర్క్ అనేటువంటి కూడా ఎంత విధంగా భావించాలంటే సర్వకాల సర్వావస్థ ఎందుకు కూడా గాడ్ పనిగానే భావించాలి.
1: కన్సిడర్ ఎవ్రీ లిటిల్ యాక్ట్ ఆఫ్ యువర్స్ ఎస్ గాడ్స్ వర్క్ ఎట్ ఆల్ పాయింట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ, శ్వాసం వస్తుంది అది నీకు.
1: స్మాల్ ఎగ్జాంపుల్, యూ బ్రీత్.
0: సో శ్వాసను విదుతున్నావు.
1: దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ సో హమ్.
0: ఇదే దైవ స్వరూపము.
1: దాట్ ఈస్ డివైన్.
0: ఎందుకంటే ఇంకా ప్రత్యేకమైన సాధన అక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అదర్ దాన్ దిస్. సోహం బ్రీథ్ ఇన్ బ్రీథ్ అవుట్.
0: సో దట్ హం దీది
1: హం దిస్
0: తత్వం అసి నేనే అది.
1: తత్వం అసి దట్ దౌ ఆర్ట్ ఐఎమ్ దట్
0: నేనే అది.
1: ఐఎమ్ దట్
0: కనుకనే భగవంతుడు సర్వము కూడా అందించినటువంటి ఎంత పవిత్రత కోసం అందించాడు.
1: గాడ్ హెస్ గివెన్ ఆల్ సీక్రెట్ థింగ్స్.
0: ఈ పవిత్రత మీరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద శాంక్టిటీ బిహైండ్ ఇట్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ట్రూత్.
0: మానవుడు నిజంగా లోపల తీసుకోవాల్సింది మంచిదే తీసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వీ హావ్ టు యాక్సెప్ట్ రిసీవ్ ఇస్ ఓన్లీ గుడ్.
0: గుడ్ ను మనం స్వీకరించాలి.
1: వీ హావ్ టు యాక్సెప్ట్ రిసీవ్ గుడ్.
0: బ్యాడ్ ను విసర్జించాలి.
1: అండ్ వీ హావ్ టు గివ్ అప్ బ్యాడ్.
0: ఫలం తింటున్నాం.
1: యు ఆర్ ఈటింగ్ ఫ్రూట్.
0: కానీ మలాన్ని విసర్జిస్తున్నాం.
1: అండ్ యు ఎక్స్క్రీట్ ద బ్యాడ్ మ్యాటర్.
0: భగవంతుడు ఎంతటి మార్గాన్ని చూపించాడు.
1: వాట్ ఎ పాత్ గాడ్ హస్
0: గివెన్. ఒరేయ్ నాయనా, నీవు తినవలసింది ఫలం కానీ మలం కాదు.
1: Oh man, what you are supposed to eat is only good, not anything bad.
0: You manchini tinu.
1: Eat that is good.
0: Chettanu vadilipettu.
1: Bad be excreted.
0: Manchi swasanu teesuko.
1: Take good breath.
0: Chetta swasanu vadilipettu.
1: And the bad may be given exhaled.
0: Oxygen teesuko. Carbon dioxide vadilipettu.
1: And receive oxygen as you breathe in. And breathe out carbon
0: dioxide. Ee cheyavalsinatundi ee pavitramaina dehamu.
1: The body which is to be in a sacred way.
0: Adi chusukovatam ledu.
1: Is not mindful of this.
0: Soham soham soham anetundi soham padamu. Oka dinamunaku 21600 tulu jarugutundali.
1: Soham, this breathing process takes place at the rate of 21,600 times a day.
0: 21,600 times nee antarvani neeku bodhisthunte nayana neeve daivamu neeve deeni lakshyam cheyatam ledu manavudu.
1: It is the conscience that tells you that you are God every day 21,600 times.
0: Yedo poojarimulo praveshinchi rama rama rama rama ai tur jepte nenu bhaktunni anukuntanu.
1: You go to the altar and repeat God's name and consider yourself a devotee.
0: Ee bhakti e kaadu.
1: It's not devotion.
0: Swasamto koodinatvanti ye bhakti.
1: And is that which is
0: swasam swasvarupam.
1: The breathing process is your reality.
0: Ee pavitram nimittamai ee dehanni andinchadu bhagavantudu.
1: It's to understand this reality.
0: Deham prati oka angam koodanu prati deeni koodanu angaangamulato koodinatvanti.
1: In fact all the limbs of the human body are
0: manavuni yokka dehamu daivatvamto sambandhinchinatvanti.
1: Human body is essentially divine.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Idi emiti cheyi.
1: This is the hand.
0: ఇది ఏమిటి చెవు?
1: This is the
0: ఇది ఏమిటి ముక్కు?
1: This is the nose.
0: ఇది ఏమిటి నోరు?
1: This mouth.
0: ఇవన్నీ అంగములతో కూడినటువంటిది దేహం.
1: All these parts constitute the body.
0: ఈ చెయ్యి కాలు ముక్కు నోరు చెవులు లేకపోతే ఇది దేహమే కాదు.
1: Without these parts you cannot call it the body.
0: కాబట్టి ఈ అంగాలతో కూడినటువంటిది దేహము.
1: Therefore body has got all these limbs.
0: ఈ దేహములు
1: the body
0: అనేక దేహములతో కూడినటువంటిది సమాజము.
1: Therefore the combination of many bodies constitute the society.
0: ఈ సమాజం యొక్క తత్వాన్ని మానవత్వంతో చేర్చినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క సంఘము.
1: Therefore when once the human nature, the individual level is understood, the level of the society
0: ఈ సంఘం అనేటువంటిది భగవంతుడికి ఒక అంగము.
1: And the society is anga, the part of God.
0: కనుకనే ప్రకృతి భగవంతుని యొక్క అంగమే.
1: So nature is the part of God.
0: ఈ ప్రకృతి మానవత్వానికి అంగమే.
1: And this nature is the part of humanity.
0: మానవత్వం అనేటువంటిది ఈ యొక్క అంగములకు అంగమే.
1: సో హ్యూమన్ బాడీ హాస్ గాట్ సో మెనీ పార్ట్స్.
0: ఈ దేహం పుట్టి కట్టగలిపటికి దైవత్వంతో సంబంధంగా మారుతుండాలి.
1: దేర్ఫోర్ బాడీ హాస్ గాట్ ఎ డైరెక్ట్ కనెక్షన్
0: ఎక్కడ చూసినప్పటికి అంగాంగముల యొక్క సంబంధమే.
1: ఆఫ్ ఆల్ ది వరల్డ్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ ఇంటర్లింక్స్ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ పార్ట్స్.
0: అన్నిటికీ ఒక రిలేషన్షిప్ ఉంటుండాలి.
1: సేమ్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: ఆ రిలేషన్షిప్ లేకుండా ప్రపంచమే ఉండడానికి వీలు.
1: వితౌట్ దిస్ ఇంటిమేట్ రిలేషన్షిప్
0: ఎక్కడ అమెరికా ఉన్నప్పటికి ఎక్కడ ఇండియాలో ఉన్నప్పటికి దీనికి రిలేషన్షిప్ ఉంటుండాలి.
1: అమెరికా మే బి ఓవర్ దేర్ ఇండియా హియర్ దేర్ ఇస్ రిలేషన్షిప్ దేర్.
0: ఏ టెలివిజన్ కు ఏ ఫోన్ కు రిలేషన్షిప్ ఉన్నప్పుడు ప్రాణమున్న మనిషికి రిలేషన్షిప్ లేదా?
1: When there is a relationship at the level of the TV and phone, don't you think a living person has got a relationship?
0: అది కల్పితమైనటువంటి యొక్క సంబంధము.
1: That is artificial relationship.
0: హృదయ సంబంధము.
1: This is the relationship based on the heart.
0: సర్వ సంబంధములు ఉంటున్నాయి.
1: Man has got every relationship.
0: ఎక్కడైనా నీ విను నీ చెవికి వినపడుతుంది.
1: You may hear anywhere but your ear hears.
0: చూడండి ఫోన్ చేసినప్పుడు రెండు రకములు ఉంటుంటాయి.
1: As you make phone call the two types.
0: నంబర్ కాల్ మనం చేసేస్తే ఆ ఇంట్లో ఎవరుండినా ఎత్తుకుంటారు.
1: When you make a phone call number call anyone can pick up the receiver.
0: ఎవరైనా మాట్లాడవచ్చు.
1: Anyone can talk to you.
0: కానీ నంబర్ కాల్ కాదు.
1: It's not number call.
0: కానీ ఇండివిజువల్ ఫోన్ చేస్తే వాడు మాత్రమే వచ్చి మాట్లాడు.
1: బట్ దేర్ ఇస్ ఇండివిజువల్ పర్సనల్ కాల్ దట్ పర్సన్ షుడ్ ఆన్సర్.
0: ఈ పర్సనల్ కాల్ లో మనం బ్రతకడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు లివ్
0: వీడు వాడు వాడు వీడు అని ఈ యొక్క నంబర్ కాల్ లోపల మనం ప్రవేశించకూడదు.
1: జస్ట్ డోంట్ ఎంటర్టైన్ నంబర్ కాల్ స్టార్ట్
0: పర్సనల్ కాల్ ఐ వాంట్ గాడ్ గాడ్ గాడ్ గాడ్
1: the personal call I want God
0: ఆ
1: గాడ్
0: ఏ వచ్చి మాట్లాడతాను నీకు.
1: That personal call will make God respond.
0: కానీ నీవు నంబర్ కాల్ చేసుకుంటూ గాడ్ గాడ్ మాట్లాడమంటే ఎక్కడ మాట్లాడతాడు?
1: But you go on making number calls, how do you expect God to talk to
0: you? కనుక ఇవన్నీ కూడా నువ్వు కేవలం నెగటివ్ థాట్స్.
1: These are all negative thoughts.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నీ హృదయాలు చాలా పవిత్రమైనటువంటివి.
1: Your hearts are very
0: sacred. జన్మలు చాలా శుద్ధమైనటువంటివి.
1: And your lives are pure.
0: సాత్వికమైనటువంటి జన్మ నెత్తినారు మీరు.
1: And you should work for the redemption.
0: కానీ పాజిటివ్ థాట్స్ ని పెంచుకోండి.
1: Entertain positive thoughts.
0: ఈ పాజిటివ్ లేకుండా నెగటివ్ ఉండి ప్రయోజనం లేదు.
1: Without positivity all the negative is useless.
0: నా ముందు ఈ స్పీకర్ ఉంది.
1: A speaker in front of me.
0: కానీ కరెంట్ లేకపోతే నేను మాట్లాడే ప్రయోజనం ఏంటి?
1: Without current what is the fun of speaking in front of me?
0: కాబట్టి కరెంట్ పాజిటివ్.
1: Current is positive.
0: ఇది నెగటివ్.
1: And this mic is negative.
0: ఈ నెగటివ్ పాజిటివ్ ఉంటేనే పనికి వస్తుంది కానీ లేకపోతే పనికి రాదు.
1: Negative is useful only in combination with the positive.
0: అది ఏ దేహం అనేటువంటిది ఒక నెగటివ్.
1: బాడీ ఈజ్ నెగటివ్.
0: మైండ్ అనేది ఒక నెగటివ్.
1: మైండ్ ఇస్ నెగటివ్.
0: బుద్ధి అనేది ఒక నెగటివ్.
1: ఇంటెలెక్ట్ ఇస్ నెగటివ్.
0: కేవలం దేహం అనేది ఒక నెగటివ్.
1: బాడీ ఇస్
0: అంత నెగటివ్ తో నువ్వు పని చేస్తున్నావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: నీ వాంఛలన్నీ నెగటివ్ తోనే ముంచుతున్నావు.
1: ఆల్ యువర్ your desires are negative.
0: No. Conscience and it positive.
1: But there is conscience positive which you have to go by the
0: conscience principle.
1: You don't know what conscience is. In fact, same conscience is uniform in everyone. The same conscience is present in every body which is a bulb.
0: All are one.
1: Be alike to everyone. Don't hate anybody. Don't harm anybody. Don't hurt anybody.
0: You should not hurt anybody.
1: You should not get hurt in turn. And you should be that is a sacred practice you should undertake.
0: నిజమైన సాధన ఏమిటంటే జపం చేయటం కాదు ధ్యానం చేయటం కాదు ఏ పని చేసినా దైవ సేవగానే భావించండి.
1: True spiritual practice does not mean meditation or chanting, repeating
0: God's name. Every work is God's work. Where is God there?
1: Everywhere God is there. God is there everywhere.
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: Everywhere God is there.
0: సర్వత పాణిపాదం
1: God's feet, God's hands, God's eyes, God's ears are spread all over, everywhere.
0: You think that you
1: are doing secretly, but God sees you.
0: కానీ ఆ గాడ్ ఎక్కడున్నాడు?
1: వెర్ ఇస్ గాడ్?
0: నీ కన్నులో చూపు ఎట్ట ఉందో అట్టనే ఉంటున్నాడు.
1: జస్ట్ యాజ్ దేర్ ఇస్ విజన్ ఇన్ యువర్ ఐ, దేర్ లైస్ గాడ్.
0: నీ నాలుగు నుంచి ఎట్టి పదములు ఉచ్చరిస్తున్నావో అక్కడే ఉంటుంది అది గాడ్.
1: జస్ట్ యాజ్ యూ టాక్ విత్ యువర్ టంగ్, దేర్ ఇస్ గాడ్.
0: కన్నుల్లోని వెలుగు ఏ విధంగా నీకు ప్రవేశిస్తుందో అట్టనే దైవం కూడా నీలో ఆవిర్భవిస్తున్నాడు.
1: జస్ట్ యాజ్ దేర్ ఇస్ విజన్ ఇన్ యువర్ ఐ, యూ ఫైండ్ గాడ్ ఇన్ యూ.
0: కనుక మన చూపు ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు యు డెవలప్ ఐసైట్?
0: ఈ చూపుకి ఎవరు ఆధారం?
1: హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ విజన్?
0: గాడ్.
1: గాడ్.
0: కనుకనే సర్వమునకు గాడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
0: కదలదు నేను సంకల్పము లేనిది.
1: వితౌట్ యువర్ విల్ నథింగ్ కెన్ మూవ్.
0: గట్టి పోచేయును.
1: ఈవెన్ గ్రాస్.
0: కారణ అకారణ.
1: విత్ రీజన్ ఆర్
0: విత్ రీజన్ పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు, మదిగలంగరు, ముదిమిచందరు, భుమిని కొందరు. వివేకమును వర్తించదని కను వెర్రవీగెదరు కాని కడపటికి ఏమి చెందురు తెరుగులేరు. ఏమేమో చేస్తున్నామని అహంకారపడుతుంటారు.
1: యు ఆర్ ఈగోయిస్టిక్ బికాస్ యూ డూ దాట్.
0: ఎన్నెన్నో చేస్తున్నానని గర్వపడుతుంటారు.
1: సో ఈగోయిస్టిక్ ఫీల్ ప్రౌడ్ దట్ యు డూ.
0: అవకాశమే లేదు.
1: నో స్కోప్.
0: అన్ని తానే చేస్తున్నాడు.
1: ఇట్స్ గాడ్ హూ డస్.
0: తానే తాను అనుభవిస్తున్నాడు.
1: హీ ఎక్స్పీరియన్స్.
0: తానే ఆనందిస్తున్నాడు.
1: ఈ
0: చక్కని భావాన్ని మీరు పెట్టుకోండి.
1: యూ షుడ్ హావ్ దట్ గుడ్ సేక్రెడ్ ఐడియా.
0: నీకేదైనా దుఃఖం వచ్చింది.
1: యూ ఆర్ మిజరబుల్.
0: ఈ దుఃఖం నాది కాదు.
1: దిస్ మిజర్ ఇస్ నాట్ మైన్.
0: దేవుడు చేసేటువంటి యాక్షన్.
1: It's God's action.
0: This is good for me.
1: This is good for me.
0: ఏది జరిగినా, కష్టం జరిగినా, నష్టం జరిగినా, లాస్ జరిగినా, ప్రాఫిట్ జరిగినా, ఇది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: వాట్ ఎవర్ మే హ్యాపన్, ప్రాఫిట్ ఆర్ లాస్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ. దట్ షుడ్ బి స్పిరిట్.
0: ఆ సత్యాన్ని నీవు గుర్తించుకున్నప్పుడు అంతా నీకు గుడ్ అవుతుంది.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ దట్ ఎవ్రీథింగ్ ఫర్ గుడ్ ఫర్ మీ, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: ఒక మనిషికి రోగం వచ్చింది.
1: ఐ మ్యాన్ ఇస్ సఫరింగ్.
0: ఒక జ్వరం వచ్చింది. హై టెంపరేచర్.
1: ఎస్, హై టెంపరేచర్.
0: వాడు టెంపరేచర్ వచ్చిందని క్వినైన్ మిక్చర్ ఇచ్చాడు డాక్టర్.
1: డాక్టర్ హాస్ గివెన్ హిమ్ ది క్వినైన్ మిక్చర్.
0: ఈ క్వినైన్ మిక్చర్ చాలా బిట్టర్ గా ఉంటుంది, చేదుగా ఉంటుంది.
1: క్వినైన్ మిక్చర్ ఇస్ బిట్టర్ టు టేస్ట్.
0: కానీ బిట్టర్ క్వినైన్ మిక్చర్ తాగినప్పుడే ఈ వచ్చినటువంటి జ్వరం రిమూవ్ అవుతుంది.
1: వెన్ వన్స్ ది పేషెంట్ యాక్సెప్ట్ the bitter quinine mixture, he'll be relieved of the suffering.
0: Quinine mixture nin taaganapothe nijaram akate untuntadi.
1: If you are not prepared to take up that bitter quinine mixture,
0: you continue to suffer. Edo nee roga nivarana kosamane kashtam vachindi.
1: And this difficulty has come only to as a cure.
0: Dukkam kuda nee roga nivarana kosamane vachindi.
1: As a cure of your disease.
0: Bhagavantudu edi kudanu kaaranam ledi karyam cheyadu.
1: God will not act without any reason.
0: ప్రతి కారణానికి కూడా ఒక కార్యం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్
0: ప్రతి కార్యానికి కూడా ఒక కారణం ఉంటుంది.
1: ఇట్స్ ఆల్ ఎ రిలేషన్షిప్.
0: ఆ కారణ కార్య సంబంధమైనటువంటి ఒక విషయాన్ని గుర్తించుకోలేక మానవుడు దేవుడు నాకు కష్టాలు ఇస్తున్నాడు, దేవుడు నాకు బాధలు పెడుతున్నాడు అని అనుకుంటాం. అది చాలా పొరపాటు. దేవుడు పెట్టేది ఒక్కటే లేదు.
1: మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. ఆన్ ద అదర్ హ్యాండ్ హీ గోస్ ఆన్ బ్లేమింగ్ గాడ్. గాడ్ ఈస్ పుట్టింగ్ మీ దిస్ సఫరింగ్ డౌన్.
0: పడేది తానే, అనుభవించేది తాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ డస్.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: నౌ దిస్ ట్రూత్.
0: ఎవరో నన్ను తిట్టినారు అనుకుంటున్నావు.
1: యు సే సమ్వన్ అక్యూజ్డ్ యు.
0: అప్పుడు నీవు బాధపడతావు.
1: యు ఫీల్ సో సాడ్.
0: బాధపడకూడదు.
1: డోంట్ నెవర్ ఫీల్ సాడ్.
0: తిట్టిన వాళ్ళు ఎవరున్నారు?
1: హూ ఇస్ దేర్ ఇన్ ద అక్యూజర్?
0: తిట్టిన వాళ్ళు ఎవరున్నారు?
1: హూ ఇస్ ద వన్ హూ ఇస్ అక్యూజ్డ్?
0: ఇద్దరిలోనూ ఉన్నది ఒకే ఆత్మనే.
1: ద సేమ్ ఆత్మ ఇస్ ప్రెజెంట్.
0: కాబట్టి తన్ను తాను తిట్టుకున్నాడు.
1: సో ఇట్ అమౌంట్స్ టు రిప్రిమాండింగ్, స్కోల్డింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: చూచారా ఈ సమత్వాన్ని మనం వహించాలి.
1: దిస్ ఈక్వానిమిటీ వి షుడ్ డెవలప్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద సీక్రెట్ ఫీలింగ్స్ దట్ వే.
0: ఇట్టి అనిత్యము అశాశ్వతమైనటువంటి ఈ నీటి బుడగ కోసం
1: దిస్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ వాటర్ బబుల్ ద బాడీ
0: సరి అయినటువంటి నడత నడచాలి.
1: వి షుడ్ కండక్ట్ ఎ లీడ్ లైఫ్ఫుల్ లైఫ్.
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీరు వేరుగా భావించకండి.
1: డోంట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
0: మీరు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా మీ మంచి కోసమని.
1: వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ యు ఇట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: భగవత్ తత్వం కోసమని చెప్తున్నాను.
1: ఇట్స్ ఓన్లీ టు డెవలప్ ది స్పిరిచువల్ వాల్యూస్ ఇన్ యు.
0: అన్నింటి ఎందుకు ఒక అర్థం ఉంటుంది.
1: దేర్ ఇస్ మీనింగ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ భగవాన్ టెల్స్.
0: కాలేజ్ పిల్లలంతా కూడా వైట్ డ్రెస్ వేస్తారు.
1: ఆల్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్ పుట్ ఆన్ వైట్ డ్రెస్.
0: ఏం వైట్ డ్రెస్ లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వైట్ డ్రెస్?
0: అనగా ప్యూరిటీని గుర్తింపు చేసేటువంటి.
1: వైట్ కలర్ సింబలైజెస్ ప్యూరిటీ.
0: వాళ్ళలో ప్యూరిటీ ఉందో లేదో అది నీకు అక్కర్లేదు.
1: వెదర్ దిస్ ప్యూరిటీ ఇన్ సైడ్ ఆర్ నాట్ డోంట్ బాదర్.
0: కానీ తెలుపు చూసిన తక్షణమే ప్యూరిటీ అని అర్థం అవుతుంది.
1: వన్స్ హీ వేర్స్ ద వైట్ డ్రెస్ ఇట్ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
0: కాబట్టి చూసిన తక్షణమే ఆ యొక్క మంచిని మనం స్మరించడానికి ప్రయత్నించాలి.
1: ద మూమెంట్ యూ వాచ్ థింక్ ఆఫ్ ప్యూరిటీ.
0: సన్యాసి వస్త్రం ఉంటుంటుంది
1: అండ్ ఆకర్ రోబ్స్.
0: దీన్ని చూసిన తక్షణమే
1: the moment you see akaro
0: meeru sarvasanga parityagulu ani artham ostundi.
1: You can understand the total renunciation.
0: Vaadu sarvasanga parityagulo kaado teliyadu.
1: Whether they may be total renunciation
0: kaani aa pavitratanu manaku gurtimpa chestundi.
1: But it reminds you of renunciation.
0: ఒకరు నిన్ను వచ్చి కొట్టినాడు.
1: Someone has beaten you.
0: వాడు నన్ను కొట్టినాడు అని వాడిని తిరిగి నీవు కొట్టడానికి ప్రయత్నం చేయొద్దు.
1: Because you are beaten, you want to beat him again.
0: కొట్టిన దాంట్లో ఎవరున్నారు?
1: Who is there?
0: కొట్టించబడినటువంటి దేహములు ఎవరున్నారు?
1: In fact, the one
0: దేహములో ఉన్న ఆత్మనే ఒక్కటే.
1: The one who beat you, the one who is beaten, same ఆత్మిక ప్రిన్సిపల్.
0: కాబట్టి భగవంతుడు తన తానే కొట్టుకున్నాడు.
1: As a God has beaten himself.
0: ఈ భగవంతుడే సర్వవిధమైనటువంటి మౌన యాక్ట్ చేస్తుంటాడు.
1: It is all the mona action of God.
0: కొట్టేది తానే, కొట్టించుకునేది తానే.
1: He beats and he gets beaten in turn.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: Understand this truth.
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: We should not hate anybody.
0: ఎవరిని మనం హింసించకూడదు.
1: We should not harm anybody.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: We should not hate anyone.
0: అందరిని ప్రేమించండి.
1: We should love all.
0: కానీ ఆ సమయ సందర్భానుసారంగా మీరు తగినటువంటి అభివృద్ధిని పొందుతారు.
1: Then you can develop basing on the position, the situation.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు క్రమక్రమేణా ఈ యువకులు కాబట్టి కోరికలు పెరుగుతూ ఉంటున్నాయి.
1: At this young, as youngsters, you have many desires.
0: ఇది పరమ లగేజ్ గా తయారవుతుంటుంది.
1: It has become very big luggage.
0: పెద్ద భారంగా ఉంటుంటుంది.
1: Heavy luggage.
0: ఈ హెవీ లగేజ్ లో చిన్న స్టేషన్ లో దిగాలంటే దీన్ని దించుకోవడానికి ఎంత టైం
1: పడుతుంది? You want to get down the next station, how do you get down with the heavy luggage?
0: చాలా శ్రమ పడవలసి వస్తుంది.
1: We have to exert strain.
0: శరీరంకే కాదు మానసికంగా కూడా శ్రమ పడవలసి వస్తుంది.
1: It's not only physical, it's also mental strain.
0: కనుక less luggage, more comfort.
1: Make travel
0: a pleasure.
1: Make travel a pleasure.
0: ఇది భగవత్ యొక్క సన్నిధి అనేటువంటి మోక్షము.
1: Proximity is liberation.
0: అదే ఒక నిర్వాణము.
1: It is nirvana.
0: అదే నిశ్చింతన.
1: అదే
0: ప్రశాంతము.
1: దట్స్
0: అతి ప్రశాంతి ప్రదేశానికి పోయే సమయంలో ఎందుకు ఈ అశాంతిని కొట్టుకుని పోవాలి?
1: రీచింగ్ దట్ అబోర్డ్ ఆఫ్ పీస్, వై డూ క్యారీ ఆన్ ద బర్డెన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్?
0: ఎంతవరకు అంతవరకు ఉండాలి.
1: You should have desires and limits.
0: తిండి ఉండాలి, త్రాగడానికి నీరు ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి.
1: In fact, you need food, raiment and shelter.
0: ఈ తినే తిండి ఎందుకోసం ఇచ్చారు?
1: Why food?
0: Bichanam deharachatam.
1: The food is given to protect your body.
0: Vastram seetanivaranam.
1: And the clothing to protect your body.
0: Dehan rakshinchukune kosam deha idi batta.
1: And the cloth is given only to protect your body.
0: Ante kaani alankaram kosam kaadu batta.
1: Is not for decoration.
0: ఈనాడు యువకులంతా కూడా ఈ బట్టల డెకరేషన్ లో చాలా మునిగిపోతున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ దేర్ దే హావ్ మెనీ డ్రెస్సెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెకరేషన్.
0: కానీ మగపిల్లలు వేసుకున్నా కొంచెం బాగానే ఉంటుంది.
1: ఆఫ్ కోర్స్ మెన్ కెన్ వేర్ ఎనీవే.
0: ఆడవాళ్ళు ఇలాంటి ఫ్యాషన్ లో ప్రవేశించకూడదు.
1: లేడీస్ షుడ్ నెవర్ ట్రావెల్ టువర్డ్ ఫ్యాషన్.
0: దీనివల్ల అనేక రకమైనటువంటి యొక్క గుణములు కూడా ఆవిర్భవిస్తూ ఉంటాయి.
1: బికాస్ దే ఆర్ ఆఫ్టర్ ఫ్యాషన్ దే హావ్ సో మెనీ అదర్ క్వాలిటీస్.
0: యూ కట్టుకోవాల్సిందే, ఉండవలసిందే చక్కగా సంతోషంగా.
1: ఎస్ యూ మస్ట్ వేర్ అండ్ యూ షుడ్ బి
0: హ్యాపీ. నేను వద్దని చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్ డినై.
0: కానీ ఈ చూచే సినిమాలంతా కూడా వీళ్ళు అనుసరిస్తూ.
1: బట్ యూ ఫాలో ఇమిటేట్ ఆల్ సినిమాస్ మూవీస్.
0: ఇమిటేషన్ ఈజ్ అనిమల్.
1: ఇమిటేషన్ ఇస్ అనిమల్ క్వాలిటీ.
0: క్రియేషన్ ఈజ్ డివైన్.
1: క్రియేషన్ ఇస్ డివైన్.
0: ఈ అనుసరణ అనేటువంటిది మాత్రం మనం పోకూడదు.
1: దిస్ మిమిక్రీ ఇమిటేషన్ యూ షుడ్ నాట్ డూ దట్.
0: ఒంటి నిండుకు బట్ట వేసుకో.
1: ఎస్ హ్యావ్ అ క్లాత్ ఎనఫ్.
0: తిండి పొట్ట నిండుకు తిండి తిను.
1: అండ్ ఈట్ వెల్.
0: దీన్ని ఎవరు వద్దని చెప్పరు.
1: నోబడీ విల్ సే నో.
0: కానీ దీనిలో కూడా అనేక రకమైనటువంటి ఫ్యాషన్ వస్తే ఇక్కడ ఉండాలి.
1: బట్ ఇఫ్ యూ హావ్ గాట్ ఫ్యాషన్స్ ఈవెన్ ఫర్ ఈటింగ్, వాట్ ఈస్ టు బి డన్?
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఈ విధమైన గుణముల చేత మన యొక్క పవిత్రమైన ఇంద్రియ నిగ్రహం కూడా సంభవిస్తుంది.
1: బికాస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ వీ లూజ్ సెన్స్ కంట్రోల్.
0: మన సెన్స్ కంట్రోల్ చేయాలంటే ఈ వాంఛలంతా అరికట్టుకుంటూ పోవాలి.
1: టు హ్యావ్ సెన్స్ కంట్రోల్ వీ షుడ్ కంట్రోల్ అవర్ డిజైర్స్ టు బిగిన్ విత్.
0: అప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: క్రియేషన్ ఇస్ డివైన్.
0: ఈ అనుసరణ అనేటువంటిది మాత్రం మనం పోకూడదు.
1: దిస్ మిమిక్రీ ఇమిటేషన్ యూ షుడ్ నాట్ డూ దాట్.
0: ఒంటి నిండుకు బట్ట వేసుకో.
1: యెస్ హ్యావ్ ఎ క్లాత్ ఎనఫ్.

0: తిండి పొట్టనిండుకు తిండి తిను.
1: And eat well.
0: దీన్ని ఎవరు వద్దని చెప్పరు.
1: Nobody will say no.
0: కానీ
1: but
0: దీనిలో కూడా అనేక రకమైనటువంటి ఫ్యాషన్లు వస్తాయి ఇక్కడ ఉందంటే.
1: But if we have got fashions even for eating, what is to be done?
0: ఇది సరైనటువంటిది కాదు.
1: It's not proper.
0: ఈ విధమైన గుణముల చేత మన యొక్క పవిత్రమైనటువంటి ఇంద్రియ నిగ్రహం కూడా సంభవిస్తుంది.
1: బికాస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ వీ లూజ్ సెన్స్ కంట్రోల్.
0: మన సెన్స్ కంట్రోల్ చేయాలంటే ఈ వాంఛనంతా అరికట్టుకుంటూ పోవాలి.
1: టు హ్యావ్ సెన్స్ కంట్రోల్ వీ షుడ్ కంట్రోల్ అవర్ డిజైర్స్ టు బిగిన్ విత్.
0: అప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంటుంది.
1: దెన్ యు విల్ అటైన్ డివినిటీ.
0: పతంజలి చెప్పాడు.
1: పతంజలి సే
0: యోగ చిత్తవృత్తి నిరోధక.
1: యోగ మెంట్ సెన్స్ కంట్రోల్.
0: అది ఏ మన యోగము?
1: That is true yoga.
0: ఈ చిత్తవృత్తులను అరికట్టుకోవటమే మన యోగము.
1: కంట్రోలింగ్ ద సెన్సెస్ ఇస్ ట్రూ యోగా.
0: విచ్చలవిడిగా విడిచటమే మన రోగము.
1: వేవర్డ్ నేచర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ రోగా డిసీజ్.
0: కనుక ఈనాడు విచ్చలవిడిగా విడిచిపెట్టి రోగమునకు గురి అవుతున్నాం.
1: వేవర్డ్ నేచర్ మేక్స్ యూ సఫర్ ఫ్రమ్ డిసీజెస్.
0: కనుక మనం యోగులు కావాలి.
1: యూ షుడ్ బి యోగి స్పిరిచువల్.
0: భోగంతో యోగం రాదు.
1: Out of pleasure bhoga you cannot have yoga spirituality.
0: ఈ యోగంతో రోగం రాదు.
1: And with this yoga, when once you have yoga, you will have
0: no
1: rogadi. And they're just opposite.
0: కనుకనే మనం యోగులు కావాలి.
1: You should be yogi.
0: యోగం అనగా ఏమిటి? సర్వసంగ పరిత్యాగై అరణ్యానికి పోవటం కాదు యోగము.
1: Yoga spirituality does not mean getting into the forest.
0: యోగము అనగా చేరిక.
1: Yoga means joining together.
0: జ్ఞాన యోగము, భక్తి యోగము, పతంజలి యోగము, యోగం అనగా దాంతో కూడినది.
1: Yoga means joining bhakti yoga, jnana yoga.
0: Motta motta vishada yogamu vachindi.
1: First vishada yoga.
0: Vishadamto koodinaadu vaadu.
1: Because Arjuna
0: dukkamto koodinaadu ade vishada yogamu.
1: Vishada misery, even that misery becomes yoga.
0: కనుకనే అలాంటి యోగములు కాదు యోగం.
1: ఇట్స్ నాట్ సచ్ ఎ థింగ్.
0: కూడిక భక్తి అనగా ప్రేమ యోగమే మనం పూజించాలి.
1: లెట్ దిస్ యోగా ద ప్రేమ యోగా, యోగా ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను దైవంతో కూర్చాలి.
1: అండ్ వీ షుడ్ జాయిన్ ఇట్ విత్ గాడ్.
0: ఇది నిజమైన యోగం.
1: దిస్ ఇస్ ట్రూ యోగ.
0: చాలా మంది కొన్ని పదములకు అర్థం కూడా తెలుసుకోలేదు.
1: మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ సర్టన్ వర్డ్స్.
0: యోగం అంటే ఏదో కాలు పైన కాలు వేసుకుని, ఒంటి కాలు పైన నిల్చుకుని, అరణ్యంలో పోయి కూర్చొని ఏదో యోగం చేయటం. యోగం
1: yoga, they think standing on one leg or reversing the body, turning up and down. No.
0: ప్రాకృతమైనటువంటి వేషములు ఇవన్నీ.
1: They are only physical exercises, worldly exercises.
0: ఇది యోగం కాదు.
1: This is not yoga.
0: ఇది ఒక విధమైన రోగమే.
1: This is a sort of roga disease.
0: భగవంతుడు దేనిని ఆశించడు?
1: God does not expect anything.
0: నాన నీవు యోగం చేయి, నీవు ధ్యానం చేయి, నీవు జపం చేయి, నాకు సంతోషం అవుతుందని ఎప్పుడు భగవంతుడు చెప్పడు.
1: God will never tell you, do this meditation, think of me, chant my name. No, never.
0: నాయన నీవు ప్రేమ హృదయుడు కా.
1: He will say, have the love in your heart. And you be the embodiment
0: Satya
1: of love.
0: Ka.
1: Be the embodiment of
0: Shanti
1: truth.
0: Ka.
1: Have peace.
0: Adanya Bhagavantura asistuntadu.
1: That's what God expects from you.
0: అలాంటి భగవంతుని ఆశలకు విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తారు.
1: We act in the reverse way, in the negative direction.
0: ఏ సమయంలో ఏది కావాలో తానే అందిస్తుంటాడు.
1: God gives us what we need at the moment.
0: నీవు అడగనక్కర్లేదు.
1: You don't need to pray for it.
0: అడుగకువేవో మనస, అడుగకువేవో మనస.
1: Oh mind don't ask.
0: అడుగుకోలది అది అడుగునబడునని.
1: The more and more you ask, it will be neglected.
0: అడుగకున్న పని వడిగానగునని.
1: Without asking, things would be done better, speeder than otherwise.
0: అడుగని శబరిని ఆదరించడే.
1: వితౌట్ ఆస్కింగ్ శబరి వాస్ గివెన్ రిఫ్యూజ్.
0: అడుగక తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి కలిగించడే.
1: వితౌట్ ఆస్కింగ్ జటాయు బర్డ్ వాస్ ఆఫర్డ్ లాస్ట్ రైట్స్ బై గాడ్.
0: అడగలేదు.
1: యు డోంట్ నీడ్ టు ఆస్క్.
0: తానే వచ్చి చూసుకుంటాడు.
1: గాడ్ హింసెల్ఫ్ విల్ కమ్ అండ్ డు ఇట్.
0: చిన్న బిడ్డ ఉంటుంటుంది.
1: హియర్ ఇస్ ఎ చైల్డ్.
0: పాలిస్తుంది, తొట్టులో బండి పెడుతుంటుంది.
1: మదర్ ఫీడ్స్ అండ్ పుట్స్ ద బేబీ ఇన్ ద క్రైడల్.
0: కానీ ఆకలైనప్పుడు మాత్రం ఏడుస్తుంది.
1: బట్ ద బేబీ క్రైస్ వెన్ ద బేబీ ఇస్ హంగ్రీ.
0: అమ్మా నాకు పాలు కావాలని అడుగుతుందా?
1: బేబీ విల్ నెవర్ ఆస్క్ మదర్ ఐ వాంట్ మిల్క్. నో.
0: తల్లి ఆ సమయాన్ని గుర్తించి పాలిస్తుంది.
1: మదర్ నోస్ వెన్ ద చైల్డ్ నీడ్స్ మిల్క్.
0: కాబట్టి అది ఏ సరెండర్.
1: దట్ ఈస్ సరెండర్.
0: అక్కడ ఉంటే తల్లి చూసుకుంటుందని.
1: దెన్ మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్
0: ఇట్. కావాలి అది కావాలి అది కావాలి ఈ కోరికలన్నీ పెట్టుకుంటే తప్పక నిన్ను వీలు చేస్తుంది తల్లి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ గో ఆన్ ఆస్కింగ్ డిమాండింగ్, మదర్ విల్ లీవ్ యూ దేర్.
0: అడిగేటువంటి పిల్లవాడికి ఏం చెప్తుంది తల్లి?
1: ఇఫ్ ద బాయ్ చైల్డ్ గోస్ ఆన్ ఆస్కింగ్,
0: వంట వాడిని పోయి అడుగు అక్కడ పెడతాడు తిను అంటుంది.
1: అండ్ యూ విల్ సే యూ విల్ బి సర్వ్డ్ ఫుడ్ దేర్ యూ గో దేర్.
0: పాలిస్తుంది, తొట్టులో బండి పెడుతుంది.
1: మదర్ ఫీడ్స్ అండ్ పుట్స్ ద బేబీ ఇన్ ద.
0: కానీ ఆకలైనప్పుడు మాత్రం ఏడుస్తుంది.
1: బేబీ క్రైస్ విన్ ద బేబీ.
0: అమ్మా నాకు పాలు కావాలని అడుగుతుందా?
1: బేబీ విల్ నెవర్ ఆస్క్ మదర్ ఐ వాంట్ మిల్క్. నో.
0: తల్లి ఆ సమయాన్ని గుర్తించి పాలిస్తుంది.
1: మదర్ నోస్ వెన్ ద చైల్డ్ నీడ్స్ మిల్క్.
0: కాబట్టి అది ఏ సరెండర్.
1: దట్ ఈస్ సరెండర్.
0: అక్కడ ఉంటే తల్లి చూసుకుంటుందని.
1: దెన్ మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్
0: ఇట్. ఇది కావాలి అది కావాలి అది కావాలి ఈ కోరికలన్నీ పెట్టుకుంటే తప్పక నిన్ను వీలు చేస్తుంది తల్లి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ గో ఆన్ ఆస్కింగ్ డిమాండింగ్, మదర్ విల్ లీవ్ యూ దేర్.
0: అడిగేటువంటి పిల్లవాడికి ఏం చెప్తుంది తల్లి?
1: ఇఫ్ ద బాయ్ చైల్డ్ గోస్ ఆన్ ఆస్కింగ్,
0: వంటవాడిని పోయి అడుగు.

0: పెట్టాడు తిను అంటుంది.
1: అండ్ యూ విల్ సే యూ విల్ బి సర్వ్డ్ ఫుడ్ దేర్ యూ గో దేర్ గెట్ ఇన్ ద కిచెన్ కుక్ విల్ సర్వ్.
0: కానీ అడగలేనటువంటి ఒక చంటి బిడ్డకే తల్లే పోయి పాలు త్రాపుతుంది.
1: యాజ్ ద చైల్డ్ కెనాట్ ఆస్క్ మదర్ హర్ సెల్ఫ్ విల్ కమ్
0: అండ్ ఫీడ్. అహంకార సత్వము.
1: ద వన్ హూ డిమాండ్స్ ఆస్క్ ఇస్ ద సైన్.
0: వాడు కేవలం ఈ వరల్డ్లీ లైఫ్ లో ప్రవేశించాడు.
1: హీ ఈస్ ఇన్ ద వరల్డ్లీ లైఫ్.
0: కనుక ఈ అడగటము తెప్పించుకోవటం ఇవన్నీ జరుగుతుంటాయి.
1: దేర్ఫోర్ హీ గోస్ ఆన్ రిక్వెస్టింగ్ డిమాండింగ్.
0: ఏ ఇది లేకుండా చింత లేకుండా తల్లి యోచనలోనే ఉంటే సుఖంగా నిద్రిస్తుంటాడు.
1: వితౌట్ ఎనీ థాట్ ఇఫ్ యూ థింక్స్ ఆఫ్ ద మదర్ యూ కెన్ హావ్
0: పీస్ఫుల్ స్లీప్. తల్లే చూసుకుంటుంది సర్వము.
1: గాడ్ మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్.
0: తెలుసు,
1: యు నో దట్.
0: ఝాన్సీ లక్ష్మీబాయి,
1: ఝాన్సీ లక్ష్మీబాయి
0: యుద్ధానికి బయలుదేరింది.
1: షీ వెంట్ బ్యాక్ టు జవార్.
0: యుద్ధానికి బయలుదేరినప్పుడు యుద్ధం చేసే తీరాలి.
1: Yes, she must fight there.
0: విజయాన్ని సాధించాలి.
1: She must return.
0: కానీ చంటి బిడ్డ ఉంటుంది అది వెంట.
1: But she has got the child with her.
0: Child, small child.
1: Small child is with her.
0: కానీ ఇది కూడా నా కర్తవ్యమే.
1: Yes, this also my responsibility.
0: ఆ చంటి బిడ్డను వెనక్కి కట్టుకుంది.
1: And she tied the babe to her back.
0: చేతికి తీసుకుంది.
1: She held the sword on hand.
0: పైన ఎక్కింది, యుద్ధం చేసింది.
1: And she was riding the horse and she started with fighting.
0: యుద్ధం చేస్తున్నా గానీ బిడ్డ పైన ప్రేమ తప్పలేదు.
1: But yet she continued to love the babe. She held on her back.
0: ఈ విధంగా కర్తవ్యాన్ని నిర్వర్తించడం తప్పదు.
1: One must discharge the duty necessarily.
0: కాని చేయవలసింది చేయాల్సింది.
1: యూ మస్ట్ డూ ఇట్ వాట్ యువర్.
0: కాని లక్ష్యం దేనిపైన పెట్టాలో దాన్ని పెట్టాలి.
1: బట్ యువర్ ఎయిమ్ షుడ్ బి ఆన్ దాట్.
0: మీకు తెలుసు,
1: యు నో దిస్.
0: నర్తకులంతా అనేక రకములుగా ఆటలు చేతులు తిప్పుతుంటారు.
1: యు నో డాన్సర్స్ విత్ మెనీ ఆఫ్ జెస్చర్స్.
0: కానీ అనేక రకములుగా చేతులు తిప్పుతుంటారు.
1: దే గో అండ్ మూవ్ ఇన్ దేర్ హ్యాండ్స్.
0: కానీ కాలి తాళం మాత్రం మరవరు.
1: బట్ దే విల్ నెవర్ మిస్ ద బీట్.
0: దాని తాళంను పురస్కరించుకుని చేతులు తిప్పుతుంటారు.
1: అండ్ ద మూవ్మెంట్ ఆఫ్ ద హ్యాండ్స్ డిపెండ్ ఆన్ ద బీట్.
0: అదే విధంగానే మనం ఈ జగత్తు లోపల భౌతిక జీవితాన్ని గడపవలసిందే.
1: వి హావ్ టు లీడ్ దిస్ వరల్డ్లీ లైఫ్.
0: ఈ భౌతిక జీవితాన్ని గడుపుతుంటాడు, మనస్సు మాత్రం దైవం పైన ఉంటుంది.
1: బట్ అవర్ మైండ్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్ ఈవెన్ ఇన్ దిస్ లైఫ్ సోజర్న్.
0: హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ద ఫారెస్ట్.
0: అది మనం చేయవలసిన పని.
1: దట్స్ వాట్ వి ఆర్ సపోజ్డ్ టు.
0: చేతితో పని చేయి,
1: వర్క్ విత్ యువర్ హ్యాండ్స్.
0: కానీ మనస్సుతో దైవత్వాన్ని చింతి.
1: అండ్ థింక్ ఆఫ్ గాడ్ విత్ యువర్ మైండ్.
0: నీ ప్రత్యేకంగా కాలం కూడా నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ స్పెసిఫిక్ టైం.
0: ప్రత్యేకమైన సాధన కూడా అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీ స్పెసిఫిక్.
0: ఏ చేస్తున్నా కానీ నీ జ్ఞాపకం ఉన్నంత వరకు దైవాన్ని చింతించు.
1: వాట్ ఎవర్ యూ డూ, థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: అన్ని పనులు చేసుకో.
1: డూ ఎవ్రీథింగ్ దట్
0: తప్పలేదు,
1: నథింగ్ రాంగ్.
0: కానీ
1: బట్
0: ఈ పాంచభౌతికమైన దేహములకు కొన్ని ఆహారం కూడా పరిశుద్ధమైనవి కావాలి.
1: ఫిజికల్ బాడీ నీడ్స్ గుడ్ ఫుడ్, ప్యూర్ ఫుడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మందికి అనేక విధమైనటువంటి యొక్క వాంఛలు ఉంటుంటాయి.
1: మెనీ హ్యావ్ మెనీ డిజైర్స్.
0: కానీ ఆ వాంఛల్లో కూడా కొన్ని దుష్టమైన వాంఛలు కూడా ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ సర్టన్ బ్యాడ్ డిజైర్స్ టు.
0: అలాంటి ఆహారం మాత్రం ముట్టకూడదు.
1: నెవర్ టచ్ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్.
0: మద్యపానము,
1: డ్రింకింగ్,
0: మాంస భక్షణ,
1: నాన్ వెజిటేరియన్ ఫుడ్,
0: ధూపదీప నైవేద్యాలు,
1: ఇంతి
0: కాదు.
1: నాట్ ఓన్లీ
0: మన పనిని మనం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: అండ్ వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు డూ అవర్ ఓన్ వర్క్.
0: ఇంతే కాకుండా డోంట్ వేస్ట్ మనీ అని చెప్పారు
1: భగవాన్. సెడ్ డోంట్ వేస్ట్ మనీ.
0: ఈ హ్యూమన్ వాల్యూ లోపల డోంట్ వేస్ట్ మనీ,
1: డోంట్ వేస్ట్ మనీ,
0: డోంట్ వేస్ట్ టైం,
1: డోంట్ వేస్ట్
0: టైం, డోంట్ వేస్ట్ ఫుడ్,
1: డోంట్ వేస్ట్ ఫుడ్,
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ,
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: ఈ విధమైనటువంటివి మీరు నడుచుకోవాల్సింది.
1: దిస్ ద వే ఇన్ విచ్ యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: ఎంతమంది తిండి లేకుండా అవస్థలు పడుతున్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ డోంట్ హావ్ ఫుడ్.
0: మీరు వడ్డించినటువంటి అన్ని వదిలిపెట్టిపోతే అది ఎక్కడ వేస్తావు?
1: ఇఫ్ యూ జస్ట్ వేస్ట్ ఫుడ్ దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు ద
0: ఫుడ్? ఎంత పాపం ఇది.
1: ఇట్ ఇస్ వర్స్ట్ ఫర్ ది సిన్స్.
0: నువ్వు తినేటట్టు తిను, తప్పులేదు.
1: ఇట్స్ పాసిబుల్, కమ్ ఆన్, ఈట్.
0: కానీ నువ్వు తినకుండా బయట పారేసిస్తే ఎవరికైనా అందవలసినటువంటి అందలేము.
1: బట్ డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ త్రో ఇట్ అవే.
0: మీకు తెలుసును, ఈ ఒరిస్సా లోపల ఇప్పుడు పడుతున్నటువంటి బాధలు చాలా కష్టంగా ఉంటుంది.
1: యూ నో ది సఫరింగ్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒరిస్సా.
0: ముద్ద అన్నం తెలిసి చిక్కారంటే చాలా కష్టము.
1: దే కుడ్ నాట్ హ్యావ్ మార్సల్ ఆఫ్ ఫుడ్ టుడే.
0: వాళ్ళకి తెలుసు ఈ సమయంలో అన్నం అంటే ఏమిటి.
1: యూ నో ద వాల్యూ ఆఫ్ ఫుడ్ నా.
0: ఇక్కడున్న వాళ్ళకి అన్నం అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కాదు.
1: వేర్ ద పర్సన్ హియర్ డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ ఫుడ్.
0: కనుక నీ డోంట్ వేస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ గాడ్.
1: సో భగవాన్ టెల్స్ యూ డోంట్ వేస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ గాడ్.
0: కనుకని డోంట్ వేస్ట్ మనీ,
1: డోంట్ వేస్ట్ మనీ.
0: మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్,
1: మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: దీన్ని పాడు తీసినటువంటి వారు అవుతారు.
1: యూ విల్ బి వేస్టింగ్ మనీ.
0: నీ చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి,
1: యూ గాట్ లెగ్స్ ఇన్ హ్యాండ్.
0: సమయం చిక్కినప్పుడు నీ చొక్కా పంచి నువ్వు ఉతుక్కో.
1: వెన్ యూ హావ్ ఫైన్ టైమ్, కమ్ ఆన్, వాష్ యువర్ ఓన్ క్లోత్స్.
0: నీ వాషింగ్, నీ యొక్క గుడ్డని వాష్ చేసుకోవటం తప్పేం లేదు.
1: నథింగ్ రాంగ్ ఇఫ్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్.
0: దాని కూడా ఒక చాకలవానికి వేయటము.
1: Yes, you get to wash.
0: దానికి ఒక 2 రూపాయలు ఇవ్వటము.
1: అండ్ యూ పే మనీ.
0: నువ్వు సంపాదించావు 5 రూపాయలు.
1: ఇస్ దట్ యువర్ మనీ?
0: నీ తల్లి సంపాదించిన రూపాయలు నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు?
1: ఇట్స్ ఆల్ యువర్ ఫాదర్స్ మనీ, వై డు యూ వేస్ట్ ఇట్?
0: ఈ విధంగా వేస్ట్ చేయటం అనేది చాలా చెడ్డది.
1: You should not waste money. Waste of money is very bad.
0: ఈ నాటి పిల్లలంతా కూడా ఎంత మనీ వేస్ట్ చేస్తున్నారంటే చాలా చేస్తున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ టుడే ఆర్ వేస్టింగ్.
0: సంపాదించినా సరే లేక తల్లిదండ్రుల దగ్గర ధనమైనా సరే వేస్ట్ చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ వేస్ట్ యువర్ మనీ, ఐదర్ పేరెంట్స్ ఆర్ యువర్ ఓన్.
0: కనుకని ఈ వేస్ట్ ఆఫ్ మనీ చాలా చెడ్డది.

0: Waste of money is evil.
1: Waste of time.
0: Kalam chala pavitramaitundi.
1: Time is very highly
0: sacred. Kala kalaya namaha, kala pramana namaha, kala teetaya namaha, kala swarupaya namaha, kala nimita bhagavantuniki enno perulu unnai kalam paina.
1: God has so many names referring to the time, that is the commander of the
0: time. Form of the time. దైవాన్ని మనం వేస్ట్ చేసినట్టే.
1: ఇఫ్ యూ వేస్ట్ టైమ్ ఇట్ యుల్ బి వేస్టింగ్ డివినిటీ.
0: ఆ టైమ్ నువ్వు టేస్ట్ చేయి.
1: టేస్ట్ ద టైమ్.
0: ఆ టైమ్ చిక్కిందా రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అది టేస్ట్ అవుతుంది.
1: వెన్ యూ ఫైండ్ ద టైమ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: జీసస్ జీసస్ ఆర్ అల్లా అల్లా అల్లా కృష్ణ కృష్ణ ఏ నామైనా తెలుసుకో తప్పు లేదు.
1: లెట్ బి ఎనీ నేమ్ జీసస్ ఆర్ అల్లా రామ కృష్ణ డజంట్ మ్యాటర్.
0: ఎంత టేస్ట్ అవుతుంది ఆ యొక్క టైం.
1: What a taste you will enjoy at that moment.
0: ఆ టేస్ట్ నువ్వు వదిలిపెట్టి లోకమైన టేస్ట్ లో నువ్వు పోతే ఎంత వేస్ట్ అవుతుంది.
1: యూ లీవ్ దిస్ టేస్ట్ బట్ యూ గో బై వరల్డ్లీ టేస్ట్ అండ్ వేస్ట్ టైమ్.
0: పాకెట్ లో మనీ ఉంది కదా అనేది హోటల్ పోయేది
1: తినేది. బికాస్ యువర్ గాట్ మనీ ఇన్ యువర్ పాకెట్ యూ గో టు ద హోటల్ అండ్ ఈట్ ఇట్.
0: లేకపోతే నలుగురు ఫ్రెండ్స్ చేస్తుంది పేకాట ఆడేది.
1: ఆర్ యూ కాల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లే కార్డ్.
0: ఈ జూదా లోపల ఈ యువకులు ఏమాత్రం ప్రవేశించకూడదు.
1: యంగ్స్టర్ షుడ్ నెవర్ ఎంటర్ ఇన్ టు గ్యాంబ్లింగ్ ప్లేయింగ్ కార్డ్.
0: గ్యాంబ్లింగ్ చాలా చెడ్డది.
1: గ్యాంబ్లింగ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్.
0: కనుక ఈ డోంట్ వేస్ట్ మనీ.
1: డోంట్ వేస్ట్ మనీ.
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: ఏమిటి ఈ ఎనర్జీ?
1: వాట్ ఎనర్జీ?
0: మాట్లాడింది మాత్రమే కాదు ఎనర్జీ.
1: నాట్ మెయిన్లీ
0: చూసింది కూడా ఎనర్జీనే.
1: ఈవెన్
0: వినింది కూడా ఎనర్జీనే. ఇవంతా కొన్ని వేస్ట్ అవుతుండాలి.
1: మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక రేడియో పెట్టాము.
1: హియర్ యు గాట్ ఎ రేడియో.
0: రేడియో పెట్టి ఏదో మెడ్రాస్ నుంచి ఒక పాట వినాలని స్విచ్ వేశాము.
1: యు హావ్ స్విచ్డ్ ఆన్ ట్యూన్ టు మెడ్రాస్ స్టేషన్.
0: ఆ వేసేటప్పటికి బర్రన్ శబ్దం వచ్చింది.
1: అండ్ దెన్ యు లిసన్ టు ది సౌండ్.
0: ఆ శబ్దం లోపల కొంతసేపు నువ్వు వినేటప్పటికి ఎంత కరెంటు వేస్ట్ అవుతుంది. వేస్ట్ అవుతుంది
1: సో మచ్ యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఇస్ కన్స్యూమ్.
0: వేస్ట్ చేయటం కదా పవర్.
1: ఆర్ యూ నాట్ వేస్టింగ్?
0: ఈ వేస్ట్ చేయటం వల్ల నీకేం వచ్చింది? విన్నా నీ పాట సంతోషం అయిపోయింది.
1: ఐ లిసన్ టు సాంగ్.
0: విన్నదానికి ఎవరు ఇస్తారు?
1: హూ విల్ పే మనీ ఫర్ దట్ సాంగ్ యూ లిసన్?
0: కనుక ఇంత వేస్ట్ చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ వేస్ట్
0: మనీ. అనేటువంటి టైం చాలా ఇదిగా ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
1: అండ్ మనీ
0: ఈనాటి మానవుని ఎనర్జీ వేస్ట్ చేసుకోవడానికి చెడ్డ చూపులు, చెడ్డ వినికిడి, చెడ్డ మాటలు ఇలాంటివంతా చేయటం చేతనే ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
1: ఎనర్జీ ఇస్ వేస్టెడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ ఆడిషన్, బ్యాడ్ టాక్. బై దీస్ వేస్
0: ఆదర్శంగా తీసుకుని ఆనాటి మహర్షులు మౌనము అని ధరిస్తారు.
1: బేసింగ్ ఆల్ దిస్ ద సేజ్ సీయర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అబ్జర్వ్ సైలెన్స్.
0: కనుకనే మీరు కూడా వారానికి ఒక దినమైనా కానీ మీరు కొంచెం స్తంభించిపోవాలి మాటలు లేకుండా.
1: అట్లీస్ట్ వన్ డే ఇన్ ఎ వీక్ అబ్జర్వ్ సైలెన్స్.
0: నేను ఇంత ఊర్లో పిల్లలకు చెప్తుంటాను టాక్ లెస్ మోర్ వర్క్ అని.
1: భగవాన్ వెరీ ఆఫెన్ టెల్ స్టూడెంట్స్ టాక్ లెస్ వర్క్ మోర్.
0: ఆ విధంగా ఉండినప్పుడు మన ఎనర్జీ కూడా పెరిగిపోతుంది.
1: దెన్ ఎనర్జీ విత్ ఇన్ డెవలప్స్.
0: పవిత్రమైన ఋషులంతా చేసిన సాధనంతా కూడా ఈ ఎనర్జీని పెంచుకోవటం కోసమని.
1: మోస్ట్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ అండర్ టేకెన్ బై సేజెస్.
0: దానివల్ల జ్ఞాపకశక్తి కూడా ఎనర్జీ అవుతుంది.
1: యువర్ మెమరీ పవర్ విల్ ఇంక్రీజ్.
0: కేవలం ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
1: యూ హ్యావ్ థరో కాన్సన్ట్రేషన్.
0: ఎనర్జీ లేకపోవడం చేతనే మెమరీ ఉండదు.
1: బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనర్జీ యూ లూజ్ యువర్
0: కుదరదు.
1: యూ లూజ్ యువర్ మెమరీ.
0: శరీర శక్తి కూడా క్షీణించిపోతుంది.
1: అండ్ యూ బికమ్ వీక్.
0: కనుకనే మనం ఎగ్జామినేషన్ లోపల సరిగా మనం రాయలేదంటే ఏమిటి? మెమరీ పవర్ పోయింది.
1: యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇస్ నాట్ ప్రాపర్ బికాస్ యూ లాస్ట్ యువర్ మెమరీ.
0: పోయింది. బుక్ తో చదువుతుంటాడు ఇంకేమిట్రా సమాచారం, ఇంకేమిట్రా ఆ రేడియోలో ఏమొచ్చింది, ఈ క్రికెట్ ఏమైంది, ఈ క్రికెట్ రేడియోలు ఇవన్నీ వింటూ పుస్తకం చదువుతుంటాడు వీడు.
1: A modern student goes on reading the book on one hand while enquiring the cricket commentary on one other side and the worldly issues on the other way.
0: వాడికి ఎట్లా ఉంటుంది మెమరీ?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్ మెమరీ?
0: ఈ మెమరీ ఉండడానికి వీల్లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ.
0: సెకండ్ డే ఎగ్జామినేషన్ హాల్కి పోతాడు.
1: ఈ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జామ్ సెకండ్ డే
0: రావాలంటే చదువుకునేది కూడా జ్ఞాపకం రాదు.
1: హీ విల్ నెవర్ రికాల్ వాట్ ఆల్ హీ రెడ్.
0: మానవుని ఎందే ఉంటుంది అది.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఇస్ దట్
0: మర్చిపోయేది మానవుడే.
1: ది ఫర్గెట్ఫుల్నెస్ జ్ఞాపకం
0: తెప్పించుకునేది మానవుడే.
1: రికాపిటులేషన్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్ బిలాంగ్ టు
0: మ్యాన్. కనుకనే మానవత్వం లోపల ఈ ఎనర్జీని ఈనాడు యువకులు వేస్ట్ చేస్తున్నారు.
1: సో మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ వేస్టింగ్ ఎనర్జీ టుడే.
0: ఇంతే కాకుండా దురభ్యాసంతో మరింత పాడు చేసుకుంటారు.
1: అండ్ దే ఆర్ ఆల్సో స్పాయిలింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఇలాంటి దీని వల్లనే మానవత్వంలో చాలా శక్తి సామర్థ్యం కుంగిపోతున్నాయి.
1: ఫర్ దట్ రీజన్ వీ లూజ్ అవర్ స్కిల్స్ అండ్ కెపాసిటీ.
0: క్షణమైనా కూడా నువ్వు ఏకాగ్రత ఉండడానికి వీలు కాదు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: పవిత్రమైనటువంటి భారతదేశంలో పూర్వము ఎంత చిన్న పిల్లలు కూడా నువ్వు గురుకులం లోపల చాలా ఏకాగ్రతగా ఉండేటువంటి.
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఈవెన్ యంగ్స్టర్స్ టైనీ టాట్స్ కుడ్ హావ్ కాన్సన్ట్రేషన్.
0: ఆశ్రమాల్లో చేరి
1: they joined ashrams
0: vini,
1: they listen to their
0: guru vinnatuga vaaru bhavinchi
1: and they recapitulate.
0: E maatram kuda papers ledu.
1: They didn't have any stationery paper.
0: Pens ledu.
1: They didn't have any pens.
0: Vaaru raaskunedi ledu.
1: They could not write.
0: Teachers cheppeti maata matrame vinatam.
1: They just follow, they just hear what
0: are the told.
1: By mere listening, they could have very high education.
0: ఈ నాడు పుస్తకాలే కాదు నోట్స్ ఏ కాదు ఇంకా ఏం కాదు అన్ని ఉండి కూడాను వీళ్ళకే మాత్రం జ్ఞాపశక్తి లేదు.
1: They have books and pens, what not. Still we don't have memory.
0: ఈ విధంగా మనం మెమరీ పవర్ పాడు చేసుకుంటున్నాం.
1: We are spoiling our memory power.
0: కనుక యువతి యువకులారా,
1: యంగ్స్టర్స్ మెన్ అండ్
0: విమెన్, మొట్టమొదట మీ శక్తిని మీరు పోషించుకోండి.
1: Keep up, protect, preserve your energy.
0: శారీరక శక్తిని, మానసిక శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని, ఈ మూడు శక్తులను మీరు పోషించుకోవాలి.
1: Protect and safeguard your physical power, the psychological power and the spiritual power.
0: ఈ మూడింటిని మీరు సంపాదించుకుంటే ఇంకా మీకు మించినటువంటి యోగ్య లేదు, మీకు మించినటువంటి దైవమే లేదు.
1: When once you preserve these three, you are divine. Nothing is more than that.
0: శరీరాన్ని మంచి కార్యంలో ప్రవేశపెట్టు.
1: Make use of the body for proper work.
0: మైండ్ ని మంచి థాట్స్ లో మీరు ప్రవేశపెట్టు.
1: Let mind entertain good thoughts.
0: బుద్ధిని భగవంతుల్లో ఏమర్చు.
1: Let the intellect merge in God.
0: ఈ మైండ్ బుద్ధి అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్.
1: The mind and intellect are instruments.
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ కోసం నువ్వు పాటు పడద్దు.
1: Don't struggle for instruments.
0: ఇదంతా పనిచేసి దీన్ని వదిలిపెట్టాల్సిందే.
1: And once they discharge you, to give up.
0: ఎప్పుడూ ఆ ఇన్స్ట్రుమెంట్ ప్రధానంగా తీసుకోకూడదు.
1: డోంట్ గో బై ది ఇన్స్ట్రుమెంట్ త్రూ అవుట్.
0: ఆ ఇన్స్ట్రుమెంట్ నడిపించేటువంటి ఏదో అది ఒకటి ఉంది.
1: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ దట్ మేక్స్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ వర్క్.
0: ఎక్కడ చూసినా కానీ కంప్యూటర్ కంప్యూటర్ కంప్యూటర్ కంప్యూటర్.
1: టుడే ఎవ్రీవేర్ యూ హియర్ ఆఫ్ కంప్యూటర్.
0: ఎగ్జామినేషన్ పోవటము కంప్యూటర్సే,
1: ఎగ్జామ్
0: కంప్యూటర్సే, లైఫ్ అంతా కంప్యూటరే, కంప్యూటర్ కంప్యూటర్. యు ఆర్ నాట్ కంప్యూటర్, యు ఆర్ కంపోజర్.
1: వి టేక్ ఎగ్జామినేషన్స్ ఆన్ కంప్యూటర్స్. The whole life in the world is full of computers. You are not a computer, but you are a composer.
0: Even the computer chese panni,
1: what is that computer?
0: Manam adhi chesindi adi cheptu untundadi.
1: After all, computer tells you what all
0: computer
1: that is ready to.
0: Computer anni pannu chestundadi anukuntaru chaala mandi.
1: You think computer
0: is chaala porapaatu,
1: is a mistake.
0: Poni anni pannu chestunte nu po, where is my husband ani adugu cheptunda.
1: If you think computer does everything, go near the computer and say, where is my husband? Will he tell you?
0: No. Voice boy, where is my wife? Ante vaadu cheptunda.
1: If you ask the computer, where is my wife? Do you get the answer?
0: Cheppadu.
1: No.
0: Manam aa perunu adjust chesthe appudu cheptundi.
1: So computer responds basing on the matter you feed.
0: Mana chetulara manam danni penchukuntunnam.
1: You just supply the information.
0: Puram mana computer idi.
1: Computer brain is our computer.
0: Brain is my computer.
1: Brain is my computer.
0: Puram anta kudunu oka shopping poyi.
1: They go to shops earlier
0: to see the sarees.
1: That two sarees,
0: two blouses, oka towel teeskunte tarshame danni kooduku vesesi tarshame vaadiki dabbu ichi vachevaru.
1: And they go to shop when they want to buy two blouses and two saree pieces, two towels, they will add up, make total and pay the bill.
0: Two blouses, oka towel teeskunte calculator vachutaru.
1: Today if he makes any purchases, he will make you the calculator, make total.
0: Magavallu aadavallu anta kudunu ee vidhamaitundi weakness lo padipothunnaru.
1: Men and women, they have got this weakness.
0: Bhagavantu ichinatundi medaru em ayipoyindi?
1: What will happen to the brain?
0: Dani enduku upayogapettukundi?
1: Why will make your brain?
0: Kalukune meeru swayam jeevitham darpali.
1: You be self reliant.
0: Self reliant. అది చేసినప్పుడు మీరు బాగుపడిపోతారు.
1: Then you will be good and prosper.
0: ఇంకొకరి హెల్ప్ కోసమే మీరు పాటుపడొద్దు.
1: Don't depend on others.
0: Only help from God.
1: You receive help from God only.
0: ఆ ఒక్క గాడ్ మాత్రమే సర్వము హెల్ప్ చేస్తాడు.
1: God helps you in every way.
0: అదని పనే అది.
1: That's his job.
0: కర్గనే నీవు కూడా హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: So you also follow this help ever hurt never.
0: ఇది భాగవతం యొక్క రామాయణం యొక్క నింజ సారం.
1: This is the essence of all sacred
0: things. వ్యాసుడు కూడా చెప్పింది అది.
1: Same thing it says.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: Helping others is merit. Harming others
0: మనం
1: ఇతరులకు
0: అందరికి హెల్ప్ చేస్తూ వస్తాం.
1: యూ షుడ్ హెల్ప్ ఎవ్రీబడి.
0: సాధ్యమైనంత వరకు ఎవరికి అపకారం చేయకుండా చూడండి.
1: ఎక్స్టెండ్ పాసిబుల్ నెవర్ హార్మ్ ఎనీబడి.
0: మీలో మీరు ఒకరికొకరికి జగడాలు వేసుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఇన్ ఫైట్.
0: ఐకమత్యమే సరైనటువంటి జీవితం.
1: యూనిటీ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్.
0: ఈనాడు యూనిటీనే లేదు.
1: దేర్ నో యూనిటీ టుడే.
0: యూనిటీ లేకపోవడం వల్ల ప్యూరిటీనే లేదు.
1: బికాజ్ దేర్ నో యూనిటీ దేర్ నో ప్యూరిటీ.
0: యూనిటీ లేకపోవడం వల్ల డివినిటీనే పోయింది.
1: యాజ్ దేర్ నో ప్యూరిటీ దేర్ నో డివినిటీ ఐదర్.
0: మొట్టమొదట యూనిటీ.
1: ఫస్ట్ యూనిటీ.
0: సెకండ్ ప్యూరిటీ.
1: సెకండ్ ప్యూరిటీ.
0: థర్డ్ డివినిటీ.
1: థర్డ్ డివినిటీ.
0: యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు. డివినిటీ కావాలి, డివినిటీ కావాలి.
1: దేర్ నో యూనిటీ, దేర్ నో ప్యూరిటీ, బట్ దే వాంట్ డివినిటీ. డివినిటీ లైక్ దాట్.
0: డివినిటీ రావడానికి వీలే లేదు.
1: నాట్ పాసిబుల్ టు హ్యావ్ డివినిటీ.
0: కనుకనే మనం చేయవలసింది ఒక చిన్న సాధన చేయాలి.
1: సో వీ షుడ్ అండర్టేక్ ఏ స్మాల్ ప్రాక్టీస్.
0: ఆ సాధన కూడా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ప్రొసీజర్ టు ఫాలో.
0: ఆ ప్రొసీజర్ సరైనట్టుగా ఉంటే
1: ఇట్ షుడ్ బి కరెక్ట్ ప్రొసీజర్.
0: మనం ఆశించిన ఫలితం మనకు తప్పక లభిస్తుంది.
1: అండ్ యు విల్ సడన్లీ గెట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్.
0: దేన్ని కోరినా కూడా తక్షణమే లభిస్తుంది.
1: వాట్ ఎవర్ యు డిజైర్ ఇట్ గెట్స్ ఫ్రక్టిఫైడ్.
0: నాకు పెన్ను కావాలనుకున్నావు.
1: యు వాంట్ ఎ పెన్.
0: కానీ నీ డివైన్ పవర్ తో నీవు చింతించు.
1: With the divine power,
0: ఆ పవర్ ని ఆ యొక్క పెన్ ని జోబులో చూస్తుంది.
1: The power will make the pen
0: తప్పక తప్పక వస్తుంది వస్తుంది.
1: It will come, it's bound to come with the divine power.
0: ఆ పవిత్రమైన హృదయాన్ని నీవు పెంచుకోవాలి.
1: డెవలప్ దట్ సీక్రెట్ హార్ట్.
0: ఆ పవిత్రమైన హృదయమే ఉంటే సాధించలేని జగత్తులో ఒకటే లేదు.
1: విత్ ది సీక్రెట్ హార్ట్ యూ కెన్ అకంప్లిష్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: దైవాన్ని తెలుసుకోవాలంటే ఎవరి తరము కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ.
0: నీవేమో తెలుసుకోలేకపోతున్నావు.
1: యూఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్
0: నేచర్. హూ ఆర్ యూ?
1: యూ డోంట్ నో హూ యూ ఆర్.
0: నిన్ను నీవే తెలుసుకునేటప్పుడు దైవం అంటే ఎట్లా
1: తెలుసుకోవాలి? వెన్ యూ డోంట్ నో యువర్ సెల్ఫ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు నో గాడ్?
0: దైవాన్ని తెలుసుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అని ఎవరైనా అనుకుంటారట.
1: మెనీ పీపుల్ మే థింక్ దట్ ఐ హావ్ కమ్ టు నో గాడ్.
0: దైవం అంటే ఎటువంటి వాడు, ఎట్ట ఉంటాడని ఎవరికైనా తెలిస్తే కదా తెలుసుకోవడానికి.
1: ఇఫ్ ఎనీవన్ నోస్ హూ గాడ్, వేర్ హి గాడ్ ఇస్, వెల్ ఇట్ మే.
0: కాబట్టి దైవాన్ని తెలుసుకోవడం ఇక్కడ రాదు కర్లేదు.
1: ఐ హావ్ నాట్. యు డోంట్ నీడ్ టు కమ్ హియర్.
0: నువ్వు ఇక్కడికి వచ్చిగానే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ టు బి హియర్.
0: నిన్ను నీవు తెలుసుకో.
1: యు షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి.
1: మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో థైసెల్ఫ్.
0: మీరు వచ్చింది మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం.
1: యు హావ్ కమ్ హియర్ టు నో యువర్ సెల్ఫ్.
0: నన్ను తెలుసుకోవడం ఎవరికి తరం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు నో భగవాన్.
0: కనుకనే మొట్టమొదట మనము జపము ధ్యానము ఇక్కడ నుంచి ప్రారంభం కావాలి.
1: వీ షుడ్ బిగిన్ విత్ చాంటింగ్ హిస్ నేమ్ అండ్ మెడిటేషన్.
0: ఒక నామాన్ని స్మరించండి.
1: థింక్ ఆఫ్ గాడ్ వన్
0: ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి.
1: కీప్ వన్ ఎయిమ్.
0: పూరము
1: ఎర్లియర్
0: రమణ మహర్షి చాలా పల్లెటూరి మనిషి.
1: ఈజ్ ఎ విలేజ్.
0: ఆయన తిరువన్నామల వచ్చాడు.
1: ఏం తిరువన్నామలే?
0: ఏకాగ్రత చేయాలి.
1: యూ వాంట్ టు కాన్సెంట్
0: ఎక్కడ ఏకాగ్రత చేసేది, ఎట్ట చేసేది?
1: హౌ టు కాన్సెంట్రేట్ వేర్?
0: ఒక మిద్ది పైన కూర్చున్నాడు.
1: హి సాట్ ఆన్ ది
0: రాత్రి పూట ఒక్క చుక్కను దక్షిణంలో పెట్టుకున్నాడు.
1: హి కెప్ట్ వన్ స్టార్ ఇన్ ది స్కై ఇన్ వ్యూ.
0: ఆ చుక్కనే చూస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ స్టేరింగ్ ఎట్ ది స్టార్.
0: ఆ ఏకాగ్రత కుదిరిపోయింది.
1: దేర్ హి డెవలప్
0: మారినటువంటి దానిపైన ఏకాగ్రత రావాలి.
1: అండ్ వన్ హ్యాస్ టు డెవలప్ దిస్ కాన్సన్ట్రేషన్ బేసింగ్ ఆన్ దిస్.
0: ఆ చుక్కనే చూస్తూ కట్టగట్టు ఆ చుక్కలోపల లీనమయ్యాడు.
1: హి వెంట్ ఆన్ స్టేరింగ్ ఎట్ ది

0: this identification.
1: ప్రాణశక్తి లభిస్తుంది.
0: అండ్ దేర్ కమ్ ద లైఫ్ సోర్స్ ప్రాణశక్తి.
1: ఈ ప్రాణశక్తి ద్వారానే
0: అవుట్ ఆఫ్ దిస్ లైఫ్ సోర్స్
1: దివ్య శక్తి మనకు ప్రాప్తి.
0: దేర్ కమ్స్ ద డివైన్ పవర్.
1: కనుక ఎక్కడైనా దేవాలయంలో ప్రతిష్ట అంటే ప్రాణ ప్రతిష్టాయ నమః అంటారు.
0: ఇన్ ఇన్స్టాలింగ్ ఐడల్స్ ఇన్ ఎనీ టెంపుల్ దేర్ ఇస్ దిస్ ప్రాణ ప్రతిష్ట.
1: ఈ ప్రాణం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: సమయం వచ్చినప్పుడు ప్రాణాన్ని లెక్క చేయకుండా సాధనను మనం సాధించాలి.
0: Doesn't matter even if you have to lose your life, but follow this spiritual
1: path. That's
0: what sages followed that path in those
1: days.
0: The power of the sages is not possible for anyone today to adopt.
1: Kanva Maharshi,
0: Kanva,
1: ashramamlo untundi,
0: while he was in hermitage,
1: sarva vidhamaina shaktini sadhistu oka gurukulanu pettadu.
0: He had all the powers and maintained Gurukula, center of learning.
1: అక్కడ శకుంతల కూడా ఉంటుండాలి.
0: దేర్ వాస్ శకుంతల దేర్ ఇన్ ద హెర్మిటేజ్.
1: ఆమె కూడా గురువును అనుసరించి సాధన చేస్తూ ఉండే.
0: షీ టు అప్రోచ్ ద గురు అండ్ షీ డిడ్ ప్రాక్టీస్.
1: ఆడవారికి అందరికీ కూడా ఆమె లీడర్ గా అక్కడ ఉండి వారిని సమర్థన చేసుకుంటుంది.
0: అండ్ షీ వాస్ ద లీడర్ ఆఫ్ అదర్ లేడీస్ దేర్.
1: ఆ యొక్క ఆశ్రమానికి ఒక రాజు వచ్చాడు.
0: వన్ కింగ్ కేమ్ టు దట్ హెర్మిటేజ్.
1: చూచాడు.
0: హీ సా హర్.
1: ఈ కన్నులు పాడు కన్నులు.
0: బ్యాడ్ లుక్స్.
1: శకుంతలను చూచాడు. ఆమెను వివాహం ఆడాలని ప్రయత్నం చేశాడు.
0: హీ సా శకుంతల దేర్ అండ్ హీ వాంటెడ్ టు మ్యారీ హర్.
1: ఆమెకు కుమారుడు పుట్టాడు.
0: అండ్ షీ హాడ్ ఎ సన్.
1: వాడే భరతుడు.
0: దట్ సన్ ఇస్ భరత.
1: ఆ భరతుని యొక్క తత్వమునకును తండ్రి అయినటువంటి కనువించిన వాడికి తన తత్వానికి ఎంత భేదం ఉంది.
0: వాట్స్ నాట్ వాట్ వైట్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఫాదర్.
1: తండ్రి దుష్యంతుడు.
0: ఫాదర్ ఇస్ దుష్యంత.
1: ఆయన రాజు.
0: ఇస్ ద కింగ్.
1: కాలేజీలో టౌన్ లో చదువుకున్నటువంటి వాడు.
0: దుష్యంత హ్యాడ్ ఇస్ ఎడ్యుకేషన్ హ్యాబిట్స్
1: వచ్చినాయి వాడికి.
0: హస్ గాట్ ఆల్ టౌన్ హ్యాబిట్స్.
1: ఈ టౌన్ యొక్క బిహేవియర్ వచ్చింది వాడికి.
0: హస్ గాట్ అర్బన్ బిహేవియర్.
1: కానీ భరతుడు ఆశ్రమవాసి.
0: భరత స్పెంట్ హిస్ టైమ్ ఇన్ హెర్మిటేజ్.
1: ఆశ్రమ వాతావరణమే వానికి ప్రాప్తించింది.
0: హి హస్ డెవలప్డ్ పర్సనాలిటీ అంబియన్స్ ఆఫ్ హెర్మిటేజ్.
1: కనుకనే అక్కడ నేను శీలమును పెంచుకున్నాడు.
0: దేర్ హీ డెవలప్డ్ హిస్ క్యారెక్టర్.
1: ఆ యొక్క ఆశ్రమవాసి అయినటువంటి యొక్క భరతునికి క్యారెక్టర్ పెంచుకున్నాడు.
0: దేర్ఫోర్ దట్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ భరత టు డెవలప్ క్యారెక్టర్.
1: టౌన్ యొక్క ఎడ్యుకేషన్ వల్ల
0: బికాస్ ఆఫ్ అర్బన్ ఎడ్యుకేషన్
1: దుష్యంతుడికి క్యారెక్టర్ పోయింది.
0: దుష్యంత లాస్ట్ హిస్ క్యారెక్టర్.
1: ఈ టౌన్ యొక్క హ్యాబిట్స్ అంతా కూడా ఈనాడు పూర్తి క్యారెక్టర్ ని పాడు చేస్తుంది.
0: టౌన్ హ్యాబిట్స్ స్పాయిల్ యువర్ క్యారెక్టర్.
1: కనుక ఆనాడు ఋషికులంలో చేర్చి ఆ ఋషికులం యొక్క పద్ధతి తావడను అతనికి బోధిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ బికాస్ హి స్టేడ్ దేర్ ఇన్ ఋషికుల ద సెంటర్ ఆఫ్ లర్నింగ్ ఇన్ దోస్ డేస్ హి కుడ్ డెవలప్ క్యారెక్టర్.
1: భరతరాజ్యము.
0: అండ్ దిస్ ఇస్ కాల్డ్ భారత్ బికాస్ దిస్ వాస్ రూల్డ్ బై భరత.
1: కనుక మనం నివాసం చేసేటువంటి యొక్క ప్రదేశం యొక్క పవిత్రత కూడా మనకు చాలా వరకు అవసరం.
0: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ది ప్లేస్ వేర్ వీ లివ్.
1: అది ఆశ్రమము.
0: దట్ ఇస్ హెర్మిటేజ్.
1: ఇది టౌన్.
0: దిస్ ఇస్ ద టౌన్.
1: ఇది కేవలం శ్రమతో కూడినటువంటిది.
0: దిస్ ఫుల్ ఆఫ్ స్ట్రెయిన్.
1: అది ఆశ్రమం. శ్రమ లేనటువంటిది అది.
0: దేర్ ఇన్ హెర్మిటేజ్ దేర్ నో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్.
1: ఆ విధమైన జీవితాన్ని ఈనాడు యువకులు పొందాలి.
0: అండ్ యంగ్స్టర్స్ షుడ్ లీడ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. ఈనాడు
1: కాలేజీలకు పోవటము, కాలేజీలో తిరగటము, కాలేజీలో మాట్లాడటం ఈ యొక్క సంబంధ బాంధవ్యముల చేత మనసు యొక్క పవిత్రత పూర్తి పాడైపోయింది.
0: ది కాలేజ్ లైఫ్ టుడే పీపుల్ అటెండింగ్ కాలేజెస్ అండ్ లెర్నింగ్ దేర్ దే హావ్ లాస్ట్ ఆల్ ప్రాబబిలిటీ.
1: కాలేజీకి పో.
0: యు గో అటెండ్ ద
1: కాలేజ్.
0: స్టడీ దే.
1: కానీ చదువు కోసం పోయిన వాడు చదువు పైన లక్ష్యం పెట్టుకో.
0: హావింగ్ గాన్ దేర్ టు స్టడీ కీప్ దట్ యాజ్ యు చీఫ్ ఎయిమ్.
1: లక్ష్యం పెట్టద్దు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: అప్పుడే నీ యొక్క చదువు వస్తుంది.
0: దెన్ యూ
1: మంచి క్యారెక్టర్ గా ఉంటుంటావు.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లెర్న్ అక్వైర్ స్కిల్స్.
1: పూర్వకాలం లోపల
0: ఇన్ ఎర్లియర్ టైమ్
1: ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్.
0: క్యారెక్టర్ ఇస్ లాస్ట్.
1: ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్.
0: ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్.
1: నథింగ్ ఈజ్ లాస్ట్. ఈనాడు
0: టుడే ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఈనాడు క్యారెక్టర్ లాస్ట్ అయితే ఏమి నథింగ్ ఈజ్ లాస్ట్.
0: బట్ టుడే నోబడి బాదర్స్ ఇఫ్ క్యారెక్టర్.
1: ఈనాడు
0: బట్ టుడే
1: మనీ ఈజ్ లాస్ట్. ఓ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: టుడే మనీ ఈజ్ లాస్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: పూర్వమట్ట కాదు.
0: ఎర్లియర్
1: మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఇన్ ఎర్లియర్ టైమ్ మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
1: Health is lost, something is lost.
0: Health is lost, something is lost.
1: Character is lost, everything is lost.
0: Character is lost, everything is lost.
1: ఈ విధంగా ఆనాడు జీవితాన్ని గడుపుతూ.
0: That was the type of life in those days.
1: కనుక మనము క్యారెక్టర్ లైఫ్ లో పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ కీప్ క్యారెక్టర్ ఇన్ వ్యూ ఇన్ అవర్ లైఫ్. ఈ
1: విధమైన జీవితాన్ని గడిపినప్పుడే యూత్ లు సరైన గుణములు కలిగిన వారై భవిష్యత్తును కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని జరుపుతారు.
0: When youth develop this character, they will cultivate all sorts of virtues and they will set an ideal to the rest of the society.
1: యువతి యువకులారా,
0: young men and women,
1: నేను ఈ విధంగా మాట్లాడాలంటే ఎంత సేపు అయినా మాట్లాడతాను.
0: భగవాన్ ఇస్ ప్రిపేర్ టు టాక్ టు యూ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
1: అయితే
0: అన్నెసెసరీ
1: మాటలు నేను మాట్లాడను.
0: బట్ హీ విల్ నెవర్ టాక్ అన్నెసెసరీ.
1: నిరుపయోగమైన మాటలు నేను మాట్లాడను.
0: హీ విల్ నెవర్ యూజ్.
1: ఎవరికైనా ఉపయోగమైన మాటలు ఎన్నైనా మాట్లాడతాను.
0: ఇన్ఫాక్ట్ ఇస్ ఆర్ యూ

0: సత్యుడు భగవాన్ మీరు సత్యు.
1: కనుకనే మీరు చాలా పవిత్రమైన జీవితాన్ని గడపవలసిన వారు.
0: యు హావ్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: సత్యసాయి సంస్థల లోపల
0: ఇన్ సచ్ ఆర్గనైజేషన్
1: ముందు మీరే దీని బాధ్యతంతా వహించవలసిన వారు.
0: యు ఆర్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీస్ ఇన్ సచ్ఐ ఆర్గనైజేషన్.
1: ఈనాడు జరిపేటువంటి వారందరికీ కొంతవరకు వయసు అయి ఉంటుంది, కొన్ని శ్రమలకు వచ్చింటారు, అనేక బంధంలో ఉంటారు. మీరు దీనిలో ప్రవేశించి తగినటువంటి బాధ్యత తీసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్ కు ఒక్కొక్కరు ప్రత్యేకంగా కూడా లీడర్ గా నిర్ణయించాలి.
0: టుడే వీ హావ్ పీపుల్ హూ ఆర్ ఏజ్ విత్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ హూ హావ్ స్ట్రెయిన్డ్ ఎ లాట్ ఇన్ ద పాస్ట్. నౌ వీ హావ్ టు టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ.
1: అందరూ బాధ్యత వహించాలి.
0: ఆల్ షుడ్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీస్.
1: ఈ పవర్స్ మీరు సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దీస్ పవర్స్.
1: ఈ స్థానంలో మీరు ప్రవేశించాలి.
0: అండ్ యూ షుడ్ టేక్ ది స్పిరిచువల్
1: పాత్. అయితే ఒక్కటి మాత్రం పెడుతున్నారు.
0: బట్ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: పాలిటిక్స్ కనెక్షన్ లేకుండా చూసుకో.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ కనెక్షన్ విత్ పాలిటిక్స్.
1: సమాజం యొక్క సుక్షేమాన్ని మనం చూసుకోవాలి.
0: కీపింగ్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: సమాజం యొక్క కళ్యాణాన్ని మనం ఆశించాలి.
0: యూ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
1: సొసైటీ యొక్క అభివృద్ధిని మనం కోరాలి.
0: యూ షుడ్ వర్క్ ఫర్ ది అడ్వాన్స్.
1: దానికోసం ఎంతైనా పాటు పడండి.
0: యూ స్ట్రగుల్ హార్డ్.
1: తప్పులేదు, అదే గొప్ప తపస్సు.
0: ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ పెనెన్స్.
1: అంతకంటే మించి పెనెంట్ లేదు.
0: నథింగ్ బియాండ్.
1: కనుక మీరు ఈ బాధ్యత తీసుకోవడానికి తగినటువంటి ఒక నమ్మకమైన జీవితాన్ని జరిపించుకోవాలి.
0: హ్యావ్ ద ఫెయిత్ఫుల్ లైఫ్ in order to be prepared to accept responsibility.
1: Prashantanga undinanta varaku matram chaala manchiga untundi baitiki pothane appude thookalu tippakoodadu.
0: In prashantanalayam you are perfect and orderly. By the moment you step out you go to the same old rut.
1: Appudu thookalu tippesesthe meer monkey mind avutundi.
0: And then once you start waving your tail it's
1: a monkey mind. Divine mind.
0: Have the divine mind.
1: Divine mind lo undandi kaani deep wine mind lo matram pokoodadu.
0: Be in the divine mind but not in the deep wine mind.
1: ఆ దీన్ని మనం ఏమాత్రం ప్రవేశపెట్టకూడదు.
0: డోంట్ ఎంటర్టైన్ దాట్.
1: ఆ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యువతులు యువకులు నాకు అత్యంత అవసరం.
0: భగవాన్ నీడ్స్ సేక్రెడ్ యంగ్ మెన్ అండ్ విమెన్.
1: వారందరూ నాకు సమీపులే.
0: దే ఆర్ సో క్లోజ్ టు భగవాన్.
1: మై డియర్ ఫ్రెండ్స్.
0: దే ఆర్ డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ భగవాన్ బాబా.
1: అట్టి స్వామీజీకి డియర్ ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే తప్పక మీరు నడుచుకోండి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ భగవాన్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ.
1: మీరు ఇక్కడ రానక్కర్లేదు, నేనే అక్కడికి వస్తాను.
0: యూ డోంట్ నీడ్ టు కమ్ హియర్. భగవాన్ విల్ కమ్ టు యూ.
1: ఐ విల్ కమ్ దేర్. ఐ విల్ కమ్ దేర్. వేర్ ఎవర్ యూ స్టే.
0: భగవాన్ ప్రామిసెస్ ఐ విల్ కమ్ దేర్. ఐ విల్ కమ్ దేర్.
1: ఐ విల్ కమ్ దేర్.
0: భగవాన్ విల్ కమ్ టు యూ.
1: ఐ ఆమ్ విత్ యూ.
0: ఐ ఆమ్ విత్ యూ.
1: ఇన్ యూ, అరౌండ్ యూ, బిహైండ్ యూ.
0: భగవాన్ ప్రామిసెస్ డిక్లేర్స్ that bhagwan is in you, with you, around you.
1: Buddhulu meelo abhiruddhi pachukunte,
0: if you have that determined feeling,
1: I am not separate from you.
0: Bhagwan is not separate from you.
1: I and you are one.
0: Bhagwan says I and you are one.
1: ఇట్టి ఏకత్వానికి మీరు ప్రయత్నం చేయండి.
0: Have the sense of one.
1: ఇట్టి దివ్యత్వానికి మీరు ప్రయత్నం చేయండి. పవిత్రతను మీరు పెంచుకోండి.
0: డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీ.
1: ఎంతైనా మీరు అభివృద్ధి ఉంటారు.
0: యూ సర్టన్లీ ప్రోగ్రెస్.
1: లౌకికంగా, భౌతికంగా, ఆర్థికంగా అన్నింటి ఎందుకు మీరు అభివృద్ధి ఉంటారు.
0: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ఫిజికల్, ఫైనాన్షియల్, స్పిరిచువల్, యూ విల్ ప్రోగ్రెస్ డెఫినెట్లీ.
1: అన్నిటికీ మీరు అభివృద్ధి వచ్చి లీడర్స్ గా నిలుస్తారు.
0: అండ్ యూ విల్ బి లీడర్స్.
1: కనుక ఈ దైవనామాన్ని చక్కగా మీరు పెంచుకొని
0: చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ.
1: నిరంతరము దైవ చింతన చేస్తూ
0: థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: పిబరే ప్రేమ రసం రసనే.

0: ఒకే గురు, ఒకే గురువు, ఒకే దైవము, ఒకే గమ్యము. అట్టి గురువుని మీరు పెట్టుకోండి.
1: హావ్ సచ్ ఎ ప్రిన్సిపల్. దైవమే
0: మీ సత్య గురువు.
1: గాడ్ ఈస్
0: దైవమే మీ నిజ గురువు.
1: గాడ్ ఈస్ యువర్ ట్రూ గురు.
0: దైవమే మీ గమ్యము.
1: అండ్ హి ఇస్ అవర్ గోల్.
0: ధన్యము. నీ జన్మనే ధన్యము.
1: దెన్ యు యువర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: కనుక మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఈ మూడు దినములు ఉండినందుకు,
1: హావింగ్ కమ్ హియర్, హావింగ్ బీన్ స్పెండ్ దీస్ త్రీ డేస్ హియర్,
0: ఇంత కాలం మీరు గడిపినందుకు,
1: హావింగ్ స్పెండ్ సో లాంగ్,
0: ఇంత ధనం వేస్ట్ చేసినందుకు,
1: హావింగ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైం,
0: తగినటువంటి ఫలితాన్ని మీరు సాధించాలి.
1: యు సీ దట్ యు గెట్ రిజల్ట్స్ అకార్డింగ్లీ.
0: మీ స్వస్థానానికి వెళ్లి,
1: యాజ్ యు గో బ్యాక్,
0: ఇంకా చేరిన వాళ్ళందరికీ చేర్చి,
1: యు ఆల్సో షేర్ దిస్,
0: వాళ్ళకి దీన్నంతా కూడా పంచిపెట్టడానికి ప్రయత్నించాలి.
1: షేర్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఎవరీవన్.
0: మీ స్వార్థంగా భుజించవద్దు.
1: డోంట్ గో ఇన్ సెల్ఫిష్ వే.
0: నీవు ఇంత పది మందికి పంచు.
1: అండ్ యూ షుడ్ షేర్.
0: నీవు ఆనందించు.
1: యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఇక్కడికి వచ్చినందుకు తగిన ఫలితము.
1: దిస్ ఇస్ ద ట్రూ రిజల్ట్.
0: లేకపోతే కాన్ఫరెన్స్ కు వెళ్ళాము.
1: వి హావ్ ద కాన్ఫరెన్స్.
0: వచ్చినాము.
1: యు హావ్ కమ్ హియర్.
0: ఏం చేసినట్టు?
1: వాట్ ఇస్ యువర్
0: రిజల్ట్స్? మనం చూపించాలి.
1: వి షుడ్ షో దెం ఇన్ అవర్
0: ప్రవర్తనలో. మనం నిరూపించండి.
1: వి షుడ్ ప్రూవ్ ఇట్.
0: సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడీ.
0: సేవల్లో మీరు ప్రవేశించండి.
1: సార్,
0: సేవ లోపల మీకు తగినటువంటి ప్రాప్తి అవుతుంది.
1: అండ్ యూ విల్ గెట్ ద పాజిటివ్ రిజల్ట్స్ త్రూ ద ఫీల్డ్ ఆఫ్ సర్వీస్.
0: సేవకు మించినటువంటిది మరొక ధన్యమైనటువంటి సాధన లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ హైయర్ దాన్ సర్వీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సేవ, సేవ, సేవ.
1: ద సర్వీస్ అండ్ సర్వీస్ అలోన్.
0: ఆ సర్వీస్ లోపలే సర్వము ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైస్ ఇన్ దిస్ పాత్ ఆఫ్ సర్వీస్.
0: తపాంసి.
1: నో పెనెన్స్.
0: తపస్సు చేసి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఆఫ్ పెనెన్స్.
0: నా తీర్థానాం.
1: నో యూజ్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
0: నా శాస్త్రానాం.
1: నో స్కాలర్షిప్.
0: జపానహి.
1: నో పెనెన్స్.
0: సంసార సాగరోత్తారే.
1: టు క్రాస్ దిస్ లైఫ్.
0: సజ్జనా సేవనం వినా.
1: వన్ షుడ్ సర్వ్.
0: సేవ, సేవ, సేవ.
1: సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ సేవకు నీ ఫలితాన్ని నివాసించవద్దు.
1: డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ బై సర్వింగ్ అదర్స్.
0: ఫలరహితమైనటువంటి సేవ చేయాలి.
1: బీ సెల్ఫ్ లెస్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ రిజల్ట్.
0: నిష్కామ యోగము.
1: అండ్ దట్ ఇస్ రియల్ యోగ.
0: నేను ఇన్ని గ్రామాలు తిరిగాను, నేను ఇన్ని గ్రామ సేవ చేశాను, నాకు ఈ ఫలితం కావాలని ఈ దుష్ట పాపం పెట్టుకుంటే నీకు ఏ ఫలితము రాదు.
1: ఇఫ్ యూ గాట్ ఓన్లీ ది గోల్ ఆర్ ద రిజల్ట్స్ ఇన్ యువర్ వ్యూ, వెల్ దేర్ నో యూజ్ ఆఫ్ రూరల్.
0: నువ్వు చేస్తురా, తప్పకు తానే ఇస్తూ వస్తా.
1: యూ గో ఆన్ డూయింగ్ అండ్ గాడ్ విల్ గ్రాంట్.
0: చాలా ఆనందము. అనేక దేశాల నుంచి వచ్చారు, అనేక ఇక్కట్లకంతా గురి అయ్యారు. ఇక్కడ అనుకూలంలో అనానుకూలంలో చూడుకోకుండా ఎంతనూ ప్రేమతో మీ కాలాన్ని గడిపారు.
1: మెనీ ఫ్రమ్ మెనీ మెనీ కంట్రీస్ ఆర్ హియర్. దే ఆర్ నాట్ బాదర్డ్ ది ఇన్కన్వీనియన్సెస్ దే ఫేస్డ్ హియర్ డ్యూరింగ్ దేర్ స్టే.
0: మీకు ఫుడ్ తగిన ఫుడ్ కూడా లేదు ఇక్కడ.
1: యు మైట్ నాట్ హావ్ ద ఫుడ్ దట్ యు వాంటెడ్.
0: కనుకనే మీరు ఫుడ్ కాదు మీరు ఆశించవలసింది.
1: నాట్ ద ఫుడ్ దట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్.
0: హెడ్.
1: యూ థింక్ ఆఫ్ హెడ్, నాట్ ద ఫుడ్.
0: గాడ్.
1: దెన్ గాడ్.
0: అది చూసింది. ఫుడ్ కోసం మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ ఫుడ్ అలోన్.
0: ఏదో తింటున్నాం కడుపు.
1: బికాజ్ వీ ఈట్ టు లివ్.
0: ఆ తిండి కోసం కాకుండా జీవితం కోసం మనం ప్రయత్నించాలి.
1: అండ్ వీ షుడ్ ఈట్. వీ షుడ్ ఈట్ ఓన్లీ టు లివ్. దట్స్ ఆల్. నాట్ లివ్ టు ఈట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని,
1: యూ షుడ్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: ఆనందమైన జీవితాన్ని గడపాలని,
1: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: ఆదర్శ జీవితాన్ని గడపాలని,
1: లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: ఆశీర్వదిస్తూ
1: భగవాన్ బ్లెస్సెస్ యూ.
0: నేను నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: Sai Ram, dear listeners, Bhagwan Baba once remarked, expansion of love is life, contraction of love is death. Only when we broaden our vision to see everything around us as manifestations of the same divine principle which we term as God, can we derive true happiness in life. In today's Divine Discourse, Baba elaborates on this point by stressing that we must always strive to expand our hearts in all our endeavors. Let us now listen to the excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on Ladies' Day in Prashanthi Nilayam on 19th November 2005.
1: ఈనాడు ఆడవారి దినమని ఆడవారి అధిక మంది చేరి ఎంతో ఆనందాన్ని అందించుతూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
2: దిస్ బీయింగ్ ద లేడీస్ డే వీ కుడ్ ఆల్వేస్ షేర్ ద జాయ్ అండ్ ద బ్లిస్ ఆఫ్ ద అకేషన్ టోటలీ అరేంజ్డ్ బై లేడీస్ దెమ్సెల్వ్స్.
1: ఇందులో ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
2: హియర్ ఇన్ దిస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్.
1: కేవలము ఉపాధిని బట్టి ఆడ మగ అని చెప్తూ వచ్చారు, కాని అందరి యందు ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
2: ఇట్స్ ఓన్లీ బేసింగ్ ఆన్ ద వెస్చర్ వన్ హ్యాస్ పుట్ ఆన్ వీ డిస్టింగ్విష్ అండ్ డిఫరెన్షియేట్ మ్యాన్ అండ్ ఉమెన్. But basically, they are one and the same in spirit and the soul.
1: Sarvam kalividam brahma.
2: Everything is divine essentially.
1: Daivam kavalani andaru kortune untaru.
2: All aspire to attain divinity.
1: Anekamandi rishudu తపస్సులు చేసి అనేక మంది యోగులు సన్యాసులు తపస్సు చేసి దైవాన్ని దర్శించగలరు.
2: మెనీ ఆఫ్ ది సేజెస్ సెయింట్స్ ఆస్పిరెంట్స్ సీకర్స్ దే హావ్ అండర్టేకెన్ పెనెన్స్ టు విజువలైజ్ గాడ్.
1: కానీ దైవం ఎక్కడున్నాడు?
2: హౌఎవర్ వేర్ ఇస్ గాడ్?
1: దైవం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: ఈ అవతారంలో చూసినప్పటికీ భగవంతుడు మనుష్య రూపం ధరించినప్పుడు అందరి మనుషుల్ని రక్షిస్తూ వచ్చాడు.
2: In the time of any incarnation for that matter, God takes upon himself the human body to come to the rescue and protect the entire humanity by and large.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: దైవమునకు ప్రత్యేకమైనటువంటి గుణములు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
2: God has no specific attributes nor the form either.
1: దైవము అనంతరూపుడు.
2: God has infinite forms.
1: ఒక ఫాము ఒక ఇది ఉన్నది చెప్పడానికి వీలు లేదు.
2: We cannot specify allot a specific form to the divinity.
1: కానీ ఒకనొక సమయం నందు నారదుడు వచ్చి ప్రశ్నించినప్పుడు, మీరు భూలోకములకు వచ్చి దర్శనమిచ్చి అందరినీ భాగ్యం చేయమని.
2: At one time Narada prayed to God, O God, come down on earth, move amongst us, give us the experience of your manifestation.
1: అప్పుడు నారాయణుడు చెప్పాడు, నాయన, బ్రహ్మశక్తి ఉండినప్పటికీ ఆ యొక్క బ్రహ్మశక్తి ఏమాత్రము పనిచేయదు. దీనికి నెగిటివ్ కూడా ఉండాలి. దైవం పాజిటివ్ గా ఉన్నాడు, కొంత దీనికి నెగిటివ్ కూడా చేరినప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే వెళ్తూ జరుగుతుంది.
2: నారాయణ రిప్లైడ్ దిస్ వే, ద బ్రహ్మశక్తి ద సుప్రీం డివైన్ పవర్ ఈజ్ పాజిటివ్, బట్ అన్లెస్ ఇట్ ఈజ్ ఇన్ కాంబినేషన్ విత్ ది నెగిటివ్, God amidst us in a human form, cannot operate and be functional.
1: కనుక జీవులను అభివృద్ధి పరిచినప్పుడే దైవం కూడా వారిలో చేరి అందరికీ ఆనందాన్ని అందిస్తాడు.
2: Therefore, God in human form will help for the emancipation and the welfare of the entire humanity.
1: అందువలన నారదుడు ఋషులు అందరు కూడా దైవానికి అర్పితమైపోయి నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినటువంటి ఒక పవర్ఫుల్ తో దైవం దిగి వస్తారు.
2: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ఆఫ్ నారద ద సీకర్స్ అండ్ ఎస్పరెంట్స్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్.
1: కనుక దైవము బ్రహ్మస్వరూపమే కాదు, మానవ స్వరూపం కూడా.
2: God is not merely the divine power manifests in a human form.
1: ఎవరి యందు చేరినప్పటికీ అందరి యందు కూడా ఆ బ్రహ్మం ఉన్నాడు, అది అంతర్ముఖముగా ఉంటాడు.
2: The same divinity is present in everyone who can experience if one turns inward.
1: ఈశ్వర సర్వభూతానాం సర్వభూతముల యందు కూడాను ఈశ్వరత్వమే ఉంటుండాలి.
2: It is the same divinity present in infinite number of beings.
1: కానీ భర్త అని భావించినప్పుడు అతను భర్తగా కనిపిస్తాడు.
2: But if you call him the master, he will appear in the form of a master.
1: కుమారుడు అన్నప్పుడు అతను కుమారుడుగా కనిపిస్తాడు.
2: If you think that he is the son, you will find him so.
1: డాటర్ అన్నప్పుడు డాటర్ గానే కనిపిస్తాడు.
2: If you feel that he is the daughter, you will experience him that way.
1: ఈనాడు మా ఇంటిలో ఒక గ్రాండ్ సన్ పుట్టాడు అంటారు.
2: We say today we have a grandson born.
1: ఆ గ్రాండ్సన్ కూడాను బ్రహ్మమే.
2: Grandson is also divine.
1: ఏది పుట్టినప్పటికీ జన్మించినప్పటికీ అంత బ్రహ్మం అందులో లీనమై ఉంటాడు.
2: Whatever that is created, whosoever that is born, you find the innate, immanent divinity.
1: కనుకనే దైవము ఒక్కడిగానే రాడు, జీవునితో పాటు దైవము దైవముతో పాటు జీవుడు కూడాను ఏకమై ఉంటాడు.
2: Therefore, God doesn't come down on earth all alone. You find the God moving in the company of the beings in whom also you find the divine.
1: దైవమునకు ఒక్క స్వరూపం అనేటువంటిది లేదు.
2: There is no special single form to the divine.
1: రూపనామములు ఉన్నటువంటిది అంతా జీవుడికే కానీ దేవుడికి లేదు.
2: The name and the form are limited to the human beings only and not to God.
1: ఎవరి ఎందు చూసినప్పటికీ దైవమే. మీరందరూ చూస్తున్నారంటే మీరందరూ దైవస్వరూపులే. దైవస్వరూపులేపోయి దైవాన్ని చూస్తున్నారు.
2: You think that you are all looking at God. You are seeing him. But at the same time, you are also divine. Being divine, you look at the divinity.
1: ఈ పక్షులు ఉన్నాయి, చిన్న చిన్న పక్షులు. ఈ పక్షులు ఎందు కూడా దైవం ఉన్నాడు.
2: You find small parrots over here, you find God in them.
1: దైవము లేనటువంటి స్థానము, దైవం కానటువంటి రూపము ఎక్కడ కూడా మనకు కనిపించలేదు.
2: There is no place, there is no form in this entire universe without God.
1: కానీ మన యొక్క కోరికలు ఆ విధమైనటువంటివిగా ఉండటం చేత భగవంతుడు ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
2: God takes upon himself that form in response to our prayer and assumption.
1: మా పిల్లవాడిని గొప్పగా చదివించాలి, పరిదేశంలో పంపాలి, పరి విద్యను నేర్చుకోవాలి అని అనేకంగా ఆశపడుతుంటారు తల్లిదండ్రులు.
2: యూజువల్లీ పేరెంట్స్ డిజైర్ టు హ్యావ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ టు సెండ్ దమ్ అబ్రాడ్ అండ్ సెటిల్ దెమ్.
1: ఎవరి నుండి వచ్చినప్పటికీ ఆ మాటలన్నీ కూడా భగవంతుని మాటలే.
2: వాట్ ఎవర్ దే సే, హూమ్ సో ఎవర్ మే స్పెల్ అవుట్, దట్స్ ఆల్ గాడ్స్ వర్డ్స్ ఓన్లీ.
1: శబ్ద బ్రహ్మమై, చరాచరమై, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయ్యే, పరాత్పరమయ్యి, మాయామయి, శ్రీమయి అని ఆ బిరుదులు ఉంటున్నాయి భగవంతుడికి.
2: గాడ్ హ్యాస్ ఆల్ కైండ్స్ ఆఫ్ టైటిల్స్. దట్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ ద సౌండ్, దట్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ మొబిలిటీ ఆఫ్ ద లైట్, ది ఎటర్నల్ బ్లిస్ అండ్ ద మూవ్మెంట్.
1: కనుక ఎవరు మాట్లాడినప్పటికీ దైవము మాట్లాడుతున్నాడు అని అనుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫీలింగ్, హూ సో ఎవర్ మే స్పీక్ is the God who is speaking.
1: ఎవరేది చెప్పినా కూడాను దూషణ భూషణ తిరస్కారములన్నీ కూడా మానవుని కాదు, మానవుని యొక్క నోటి నుండి వస్తున్నాయి.
2: వాట్ ఎవర్ మే బి సెడ్, ప్రైజ్ ఆర్ బ్లేమ్, దే ఆర్ జస్ట్ అటర్డ్, దే ఆర్ ఓన్లీ సెడ్ బై మ్యాన్.
1: ఎవరైనా మనం తిట్టారంటే అది కూడా దైవమే నన్ను తిట్టాడు అనుకుంటే మనకి ఏమాత్రము మనశ్చర్యం కాదు.
2: If you think that the one who accused you, who criticizes you, is only God, then you will not have any ill feelings towards him.
1: దైవము ఈ రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా దూషించాడు.
2: God has come in this form and criticized me should be your feeling.
1: కనుక పోయినను కొట్టినను తిట్టినను కూడాను అంత దైవమే.
2: It may be praise or a blame, whatever may be, it's all from God only.
1: కనుక ఏది జరిగినప్పటికీ ఇది దైవమే జరిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం దృఢం చేసుకోవాలి హృదయంలో.
2: దేర్ మే బి నంబర్ ఆఫ్ హ్యాపెనింగ్స్ ఇన్ అవర్ లైఫ్ సో జర్న్, బట్ వీ షుడ్ కన్సిడర్ దట్ ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు ద విల్ ఆఫ్ గాడ్.
1: ఎదుటి వ్యక్తిని వ్యక్తిగా మనం చూడకూడదు.
2: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ పర్సన్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఎవరు మనం ఎదుటి వచ్చి మాట్లాడినప్పటికీ దైవమే ఈ రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు అనేటువంటి విశ్వాసము దృఢంగా పెట్టుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్. హూసో ఎవర్ యూ కమ్ అక్రాస్, విత్ హూసో ఎవర్ యూ కన్వర్స్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: అట్లు కాకుండా ఇతని పరాయవాడు అతని పరాయవాడు అని అనుకుంటే మనకు కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా కూడా బయలుదేరుతాయి, దుర్గుణం అంతా బయలుదేరుతాయి.
2: బట్ ఇఫ్ యూ ఐడెంటిఫై ఎవ్రీ పర్సన్ జస్ట్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ట్రై టు కన్వర్స్, you will have all ill feelings and traits like anger, jealousy, temper and so on.
1: ee temper, jealousy, ego ivani raavadaniki kaaranam emti?
2: What is the reason behind the temper, jealousy and ego?
1: ee baita desham varanta leka baita vyaktulandaru kodunu veri veri varu aneetundi paavam raavatam chethane ee vidhanga koopam rostunnayi.
2: Because you consider that all the people that you come across are different, they are separate, you have such feelings like temper, jealousy and ego.
1: Kanuka manu evaru maatladinappatikini evaru emannappatikini anta daivam yokka shabdame.
2: Anyone may talk to you, anyone may converse with you, the praise or blame whatever may be, it's only God's word.
1: Kanuka aa vidhamainatundi ekatvamu bhinnatvamu lekunda ఏకత్వాన్ని పెంచుకున్నప్పుడే మానవుడు ధన్యుడవుతాడు.
2: మ్యాన్ విల్ బి రిడీమ్డ్ ఇఫ్ ఓన్లీ హి అండర్స్టాండ్స్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎవరి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ మాకు ఏదైనా బోధించండి అని చెప్పేటప్పటికీ నాయన నిన్ను నీవు తెలుసుకో చాలు అని చెప్తారు.
2: ఇఫ్ యు మీట్ ఎనీ నోబుల్ సోల్ ఎల్డర్లీ పర్సన్ and request him to give you a teaching, they will tell you, know thyself, know yourself first.
1: Pochilu vallandani nee evaru ekkada nunchi vachavu emti ani ee vidhanga prashnistharu.
2: We go on putting questions like this, who are you, where do you come from,
1: who are you, who is he, itante adutaru gaani who am I ani vetti evaru prashninchukoru.
2: We put questions like this, who are you, who is she, but we don't put a question to ourselves, who am I?
1: అది ప్రశ్నించుకున్నటువంటి వారికి సరైనటువంటి అర్థం వస్తుంది.
2: If I put to myself this question, who am I, I'll get the correct answer.
1: అట్టిది భగవంతుడు బోధించినటువంటి యొక్క బోధనలు.
2: That is the teaching of God.
1: ఈ దేహమును తానే ఇచ్చాడు, ఈ దేహంతో పలికించేది తానే, నడిపించేది తానే, నవ్వించేది తానే, ఏడ్పించేది తానే.
2: This body is the gift of God. He is the doer. He is the speaker. Everything happens as per His will.
1: Kanuka inta daivam yokka sankalpam leni manam bhavinchali.
2: We should always feel that everything happens as per His command and will.
1: Okaraka samayam lopala Eesharamma naa daggariki vachi swami naaku korike undi annadi.
2: At one time Eesharamma approached Bhagavan and said, Swami, I have a small desire.
1: కాని ఈ సమయంలో ఈశ్వరం యొక్క గుణములు కూడా మనం చెప్పాలి.
2: This occasion to know the great noble qualities of Mother Eesharamma.
1: సంతోషంగా ఉండేటువంటిది.
2: హి వాస్ ఆల్వేస్ హ్యాపీ, షీ వాస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: నవ్వుతూ నవ్వుతూ ఉండేటువంటిది.
2: హి ఆల్వేస్ హ్యాడ్ స్మైలింగ్ ఫేస్.
1: ఆమె హృదయమంతా కూడా ప్రేమతో నిండినటువంటిది.
2: హర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: అందువల్ల స్వామి, ఈ చిన్న పల్లె లోపల జ్వరం వచ్చిందా, దగ్గు వచ్చిందా అని ఎవరు పరిగణించే వారు ఉండరు.
2: ఇన్ దిస్ స్మాల్ హ్యామ్లెట్ విలేజ్ నోబడి వుడ్ బి బాదర్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్.
1: అక్కడ పోయినా కూడా సరైన మందు ఇవ్వరు.
2: అండ్ ఈవెన్ ఇఫ్ దే గో టు హెల్త్ సెంటర్ దే వోంట్ హ్యావ్ ప్రాపర్ మెడిసిన్.
1: అందువల్ల నాకు ఒక చిన్న హాస్పిటల్ పెట్టండి పాపం ఈ గ్రామంలో స్వామి అని చెప్పేటువంటిది.
2: ఈ ప్రేర్ టు భగవాన్, స్వామి ప్లీజ్ కన్స్ట్రక్ట్ ఎ స్మాల్ హాస్పిటల్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది విలేజర్స్.
1: ఇప్పుడు కాదమ్మా, దానికి సమయం వస్తుంది.
2: భగవాన్ సెడ్ నాట్ నౌ, దేర్ ఇస్ టైమ్ ఫర్ ఇట్.
1: దేనికైనా కూడా ఒక కాలకర్మ కర్తవ్యాలు కలిసినప్పుడే అక్కడ ఒక స్వరూపం పొందుతుంది.
2: ఎనీథింగ్ విల్ కమ్ టు రియాలిటీ బేసింగ్ ఆన్ ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రైట్ మోమెంట్.
1: నీకు చూపుతాను లేదు, కట్టి చూపిస్తాను.
2: భగవాన్ సెడ్ ఐ విల్ కన్స్ట్రక్ట్ అండ్ లెట్ యు నో.
1: మరి రెండవ దినం ఏం చేసింది, మరి వచ్చేసేసింది.
2: ఆన్ ద ఫాలోయింగ్ డే షీ కేమ్ అగైన్.
1: స్వామి, మీరు కూడా నడిచి నడిచి బుక్ పట్టడానికి వెళుతున్నారు.
2: స్వామి, యు ఆర్ వాకింగ్ ఆల్ అలాంగ్ లాంగ్ డిస్టెన్స్ టు ద బుక్కపట్నం విలేజ్.
1: చాలా మంది బీద పిల్లలంతా కూడాను ఏదో కొన్ని పుస్తకాలు మెడకు వేసుకుని వాళ్ళు కూడా పట్టణాలంతా తిరుగుతున్నారు.
2: We also find children carrying heavy load of books going all around to the vicinity to study.
1: కనుక ఈ పిల్లలందరూ కూడా పరదేశానికి పోకుండా లేక పరవూరికి పోకుండా ఇదే గ్రామంలో ఉండేట ఒక చిన్న స్కూల్ కట్టించండి.
2: In order to help the children of this village so that they don't have to go to the neighboring villages such that they could have education here, Swami, I request you to construct a small school.
1: అవుతుంది అవుతుంది, ఊరుకోండు. అవుతుంది అవుతుంది, ఈ విషయంలో నిరంతరం చింత చేయకూడదు.
2: భగవాన్ సెడ్ ఇట్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ ఎనీ మోర్.
1: మరి కొన్ని దినంలో అయిన తర్వాత వచ్చి, స్వామి నీరు కావాలంటే ఆ చిత్రావతిలో నీరు వచ్చినప్పుడే మాకు నీరు దొరుకుతుంది కానీ లేకపోతే త్రాగడానికి కూడా నీరు లేదే కాబట్టి ఏదైనా ఒకటి బావి తవ్వించండి.
2: నెక్స్ట్ డే షీ అగైన్ కేమ్ అండ్ సెడ్, స్వామి In order to have drinking water, we have to walk all along to Chitravati River. When there is water available there, or else we are denied of even drinking water, please have a small well here for the benefit of the locals.
1: Chinna chinna pillalandaru kodanu bindalu teesukoni duttalu teesukoni Chitravati velli teesukoni vastunte naaku chaala edipostundi swami anindi.
2: Swami, watching the seeing young children going to Chitravati River, it's all small containers to fetch pot full of water, I really cry.
1: అక్కడ కూడా నువ్వు చెవి తిప్పితే కానీ నీరు రావు.
2: Unless they go in, they cannot collect water.
1: ఆ చిత్రావతి నది జీవనది కాదు.
2: And Chitravati River is not full always, all throughout the year.
1: ఎప్పుడో వర్షం వస్తే వస్తుంది, లేకపోతే లేదు.
2: The Chitravati River will be full of water during rainy season.
1: కనుక ఇది రెయిన్ సీజన్ పైన ఆధారపడి ఉంటుంటాయి.
2: Therefore, the sustenance is based on the rainy season only.
1: మానవుడికి నీరు నిరంతరము ఉండాలి.
2: Man requires water continuously.
1: దేహమంతా కూడా నీరే.
2: The whole body is full of water.
1: ఆ వాటర్ లేకపోతే దేహం కూడా ఎండిపోతుంది.
2: When there is no water, even the whole body gets dried up.
1: కనుక నీరు కావాలి కదా స్వామి, ఏదైనా ఒక బావి తవ్వించండి.
2: Swami, we need drinking water. Please arrange a well here.
1: అని ఈ విధంగా కోరికలంతా కోరుతూ వచ్చింది.
2: హీ హాస్ బీన్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ భగవాన్ టైమ్ అండ్ అగైన్.
1: చూడు, నీ కోరిక చాలా చిన్నది కానీ దీన్ని పెద్దదిగా చేస్తాను అన్నాను.
2: భగవాన్ సెడ్, యువర్ డిజైర్ ఇస్ సో స్మాల్, ఐ విల్ ఆంప్లిఫై ఇట్, ఐ విల్ మ్యాగ్నిఫై ఇట్, ఇన్ ఫ్యూచర్ యూ విల్ నో.
1: ఆమె పోయేకి ముందుగానే,
2: బిఫోర్ షీ లెఫ్ట్ ద బాడీ,
1: చెప్పినాను ఆమెకు, ఇదిగో నీ కోరినవన్నీ నేను తెప్పిస్తాను.
2: Bhagavan said, whatever you desired will be fulfilled.
1: కనుక నీవేం చింత పెట్టుకోకు.
2: Do not worry any longer.
1: గ్రామం వారందరికీ కూడా చదువులు చెప్పిస్తాను.
2: I will see that all the villagers will have proper education.
1: వారందరికీ ఆరోగ్యాన్ని అందిస్తాను.
2: I will also see they will have the good health.
1: కనుక మీరు ఏమీ యోచన చేయకండి.
2: Therefore, don't worry.
1: అని ఆమె వెళ్ళినట్టుగానే పుట్టపర్తిలో ఒక స్కూల్ కట్టించారు.
2: As the promise given, Bhagavan constructed a school here in Puttaparthi.
1: Puttaparthi kattin tharad, ayyo, papa kuntamandi maatame pothunnare, andaru povatam ledi, anindi.
2: She said, only few children attend the school, all are not attending.
1: Tarvata, nenu college kattin chayal.
2: Later, Swami constructed college.
1: Swami, ippudu naaku santoshanga undi.
2: And Mother Isurama said, Swami, I am very happy.
1: ఆ కాలేజీ యూనివర్సిటీ అయిపోయింది.
2: సత్యసాయి కాలేజ్ హ్యాస్ బికమ్ సత్యసాయి యూనివర్సిటీ లేటర్.
1: ఆసుపత్రికి చిన్నది ఒక రూమ్ కట్టించండి.
2: స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఏ సింగిల్ రూమ్.
1: ముందు నేను ఇక్కడ కొండపైన ఒక చిన్న హాస్పిటల్ కట్టించాను.
2: ఆన్ ద మౌంటైన్ ఓవర్ దేర్ స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ హాస్పిటల్.
1: ఒక డాక్టరు, ఇద్దరు నర్సులు.
2: అండ్ ద హాస్పిటల్ హ్యాస్ ద సర్వీసెస్ ఆఫ్ వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
1: కానీ దానిలో మంచి ఇక్కడే ఉండేటువంటి భక్తులు సీతారామయ్య.
2: బట్ దేర్స్ వన్ డివోటీ, డాక్టర్ సీతారామయ్య.
1: ఈస్ట్ గోదావరి.
2: డాక్టర్ సీతారామయ్య హెయిల్స్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి.
1: అతను ఇక్కడ రామని చెప్పాను.
2: స్వామి వాంటెడ్ హిమ్ టు గో ఓవర్ హియర్.
1: ఆయన భక్తుడు.
2: హీఈస్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఆయన తిరిగి వచ్చాడు.
2: డాక్టర్ సీతారామయ్య కేమ్ డౌన్ అండ్ సెటిల్డ్ హియర్.
1: ఒక నర్సు, ఒక డాక్టర్ తో నేను కాలం గడుపుతూ వచ్చాను.
2: ద హాస్పిటల్ వాస్ టోటల్లీ మేనేజ్డ్ బై వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
1: ఖర్చు కలిపటికి ఆమె కోరిన దానికంటే అధికంగా చేశారు.
2: అండ్ ద వర్క్ ఈజ్ మచ్ మోర్ దాన్ వాట్ షీ ఎక్స్పెక్టెడ్ అండ్ వాంటెడ్.
1: అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టారు.
2: The same simple small hospital then could become Sri Satya Sai super speciality hospital
1: today.
2: Small things could become gigantic, stupendous service centers.
1: Tarvata nenu oka dinamu Chitravati poyetappudiki aadavarandaru kodunu cheluvil chesukoni challukoni challukoni చాలా కొద్దిగా నీరు తెచ్చుకుంటున్నారు.
2: వన్ డే భగవాన్ నోటీస్డ్ మెనీ ఆఫ్ ది విమెన్ వెరీ క్లోజ్ టు చిత్రావతి రివర్ కలెక్టింగ్ వాటర్ దేర్, ఫెచింగ్ ఆల్ అలాంగ్ ఇన్ స్మాల్ కంటైనర్స్.
1: అది నేనే చూశాను.
2: భగవాన్ హిమ్సెల్ఫ్ నోటీస్ పర్సనలీ.
1: తర్వాత ఆమె కూడా నన్ను ప్రార్థించింది.
2: యాడింగ్ టు దిస్ మదర్ ఈశ్వరమ్మ ఆల్సో ప్రేడ్ టు హిమ్.
1: స్వామి నీటికి ఏదైనా అనుకూలం చేయండి అని.
2: షీ ప్రేడ్, స్వామి కైండ్లీ అరేంజ్ ఫర్ వాటర్ ఫెసిలిటీ.
1: అప్పుడు నేను 400 మైళ్ళ నుంచి నీరు తెప్పించాను.
2: భగవాన్ అరేంజ్డ్ ఫర్ ద వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫార్ ఫ్రమ్ 400 మైల్స్ టు దిస్ ప్లేస్.
1: దాని పేరు కూడా ఇక్కడ చిత్రావతి.
2: అండ్ దాట్ నేమ్ ఈజ్ ఆల్సో చిత్రావతి.
1: ఆ చిత్రావతిలోనే పైపులు వేయించి అక్కడి నుంచి పైపులు తెప్పించి పైపులు అంతా కూడా మన ఈ పుట్టపర్తి గ్రామానికి అంతా వేయించారు.
2: భగవాన్ లేడ్ పైప్స్ ఆల్ ఓవర్ సో దట్ ద వాటర్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఆల్ ది డిస్టెన్స్.
1: కనుక ఆమె కోరినవన్నీ నేను ఇచ్చాను.
2: భగవాన్ ఫుల్ఫిల్డ్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ మదర్ ఈశ్వరమ్మ.
1: ఆమె యొక్క స్వార్థం కోసం కాదు.
2: మదర్ ఈశ్వరమ్మ హ్యాస్ నాట్ ప్రేడ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ హర్సెల్ఫ్.
1: ఉపకారం చేసే నిమిత్తమై ఆమె ఇన్ని ప్రార్థనలు చేసింది.
2: All her desires, all her prayers are for the benefit for everybody.
1: దాన్ని చూసుకొని అందరూ కూడా బయలుదేరారు. ఇంకా
2: బేసింగ్ ఆన్ దీస్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ క్లోజ్ టు స్వామి.
1: ఏ కించిత్ కోరిక కోరినప్పటికీ దాన్ని అఖండమైనటువంటి ఒక కోరికగా రూపొందింపజేస్తాడు స్వామి.
2: ఇట్ హ్యాస్ బీన్ ది ఫర్మ్ ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీబడి. We may come to Bhagavan with a small desire, but Swami fulfills it, magnifies in the biggest way ever.
1: Chinna puri gurusu undatvanti oka dalini pedda college ga chesanu.
2: A small room later shaped into a very big college.
1: Chinna baavi ga undatvanti dani nadi ga pishtinchanu.
2: A small well could be modified into an ever flowing incessant river.
1: Tarvata ee current.
2: Then comes current.
1: అది వచ్చేటప్పటికి చాలా కష్టమైపోయింది.
2: had difficult times to have power supply here.
1: అక్కడ ఎక్కడ రాజకీయ వారు ఉంటారో వారికి మాత్రమే హెల్ప్ చేస్తూ వచ్చారు.
2: ఓన్లీ పాలిటీషియన్స్ కుడ్ బి బెనిఫిటెడ్.
1: ఆ పాలిటిక్స్ వచ్చిన తర్వాతనే ఏ గ్రామం అనుకూలకూడదు చేయలేదు.
2: ఎవర్ సిన్స్ పాలిటిక్స్ స్టెప్డ్ ఇన్ నో విలేజ్ వాజ్ టోటల్లీ బెనిఫిటెడ్.
1: కనుక వారిని ఏమాత్రం కట్టుకోకూడదని నేను ప్రత్యేకంగా కరెంటును చెప్పించాను.
2: స్వామి వాజ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ పాలిటీషియన్స్ అండ్ హీ అరేంజ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ.
1: పుట్టపర్తి మంచి తెల్లని దీపములంతా ఎక్కడ చూసినా ఉన్నాయి అని అనుకుంటూ వచ్చారు అందరూ.
2: పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ దిస్ చేంజ్. పుట్టపర్తి ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్స్. పుట్టపర్తి ఈజ్ హైలీ ఇల్యూమినేటెడ్ నౌ.
1: ఇట్టి జలసేలు పెరుగుతూ వచ్చినాయి.
2: And all the facilities went on increasing day by day.
1: కాని వారి కొడను జెలిసి ఉండకూడదని అన్ని గ్రామాలకు నేను సప్లై చేయించాను.
2: In order to see that the neighboring villages should not feel jealous of Puttaparthi, Swami arranged for water supply and power supply to everybody.
1: వారి ఈ దుర్గుణం ఏమాత్రము ఉండకూడదు అని నేను దాన్ని తప్పించాను.
2: The villages around should not have these bad qualities like jealousy and envy.
1: కనుక ప్రతి దానికి కూడా నేను నాకు ఇష్టమైపు చేసేది కాదు, ఇతరుల ఇష్టమును పూరించుకుని నేను దాన్ని సంపూర్తి చేస్తూ వచ్చాను.
2: భగవాన్ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ నాట్ దట్ హీ వాంటెడ్. భగవాన్ డిడ్ ఆల్ దిస్ ఇన్ రెస్పాన్స్ టు ద ఫెర్వెంట్ ప్రేయర్స్ అండ్ ద నీడ్స్ ఆఫ్ ది హోల్ కమ్యూనిటీ ఇన్ అండ్ అరౌండ్ అండ్ పుట్టపర్తి.
1: చూడండి, ఇంత పెద్ద హాల్ లోపల ఇంతమంది కూర్చున్నారంటే ఎవరు చేసింది?
2: You must have noticed one thing. You see very big gigantic hall here, very spacious. Who can imagine this hall? This hall is not for Bhagavan.
1: Andaki paropakara punyaya papaya parapetam. Paropakaram anetundi chaala andariki mukhyamainatundi.
2: We should help others.
1: Help ever, hurt never.
2: Help ever, hurt never.
1: Andariki manam help chesukuntu povala.
2: We should go on helping everybody.
1: కానీ నీ హెల్ప్ కోసం నీవు చూడకూడదు.
2: బట్ యూ షుడ్ నాట్ గో బై యువర్ ఓన్ సెల్ఫిష్నెస్ టు రిసీవ్ హెల్ప్.
1: సెల్ఫిష్ అనేటువంటిది వచ్చేసే సెల్ఫిష్. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
2: ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ అండర్స్టాండ్, ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్. వీ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: కానీ ఈనాడు అంత సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ చేర్చూచే కూడా సెల్ఫిష్.
2: బట్ టుడే ఇన్ ఎవ్రీ ఏరియా వీ ఫైండ్ సెల్ఫిష్నెస్.
1: ఈ రాజకీయాలు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ అవంతా ఒక దుర్గుణములుగా రూపొంది ప్రపంచం అంతా ప్రాకుతూ వచ్చింది.
2: ద పాలిటిక్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ దే హ్యావ్ యూ విల్ ఫైండ్ ఇట్ దేర్ ఇస్ పర్వర్షన్, దేర్ ఇస్ టోటల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ప్యాటర్న్.
1: కనుక ఈ పాలిటిక్స్ లేకపోతే అందరూ సుఖిస్తారు.
2: వెన్ దెర్ ఆర్ నో పాలిటిక్స్ ఆల్ విల్ ప్రాస్పర్, ఆల్ విల్ గ్రో.
1: చిన్న చిన్న వారంతా కూడా బయలుదేరుతున్నారు ఇప్పుడు.
2: And we find youngsters also getting involved in
1: politics. And
2: in a person who maintains his livelihood or by selling the cigarettes, he is also a politician now.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ పాలిటిక్స్ అంటే ఏమిటి దాని అర్థాన్ని గుర్తించుకొని వర్తించాలి.
2: We should understand the meaning of politics and then behave accordingly.
1: అది ఎవరికి గుర్తించడం లేదు.
2: No one is understanding.
1: ఇప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు.
2: నౌ యూ సే ఐఎమ్ ద ఫైనాన్స్ మినిస్టర్.
1: ఫైనాన్స్ అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ ఫైనాన్స్?
1: అది కూడా వారికి అర్థం తెలియదు.
2: ది ఫైనాన్స్ మినిస్టర్ డస్ నాట్ నో వాట్ ఫైనాన్స్ ఈస్.
1: ఎవరికి కావాల్సిన నా దగ్గరికి రావాలి అనేటువంటి అహంకారంతో మెలుగుతుంటారు.
2: దే విల్ హ్యావ్ ఎ ఫీలింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ షుడ్ అప్రోచ్ మీ.
1: కనుక ఏమీ తెలియనటువంటి మూర్ఖులు కూడాను పాలిటిక్స్ లో దిగుతున్నారు.
2: పీపుల్ హూ హ్యావ్ నో ఐడియా ఆఫ్ ఎనీథింగ్. They are also becoming politicians
1: today. Even
2: when you are involved in acts of service to others, they
1: interfere.
2: Therefore, none of you should ever join politics.
1: You
2: depend on your own self.
1: Self is self.
2: Your self is the real self.
1: Rely
2: on yourself.
1: ఇంటింటికి తిరిగి ఏదో ఓటు కోసం వెళ్ళిపోతుంటుంటే ఇదంతా మీరు ఇంత కూడా పేదైపోతున్నారు.
2: ఇఫ్ యు గో ఆన్ మూవింగ్ డోర్ టు డోర్ సొలిసిటింగ్ ఓట్స్, వెల్ లైఫ్ విల్ బీ ఇన్ వెయిన్.
1: దైవం పైన ఆధారపడండి.
2: డిపెండ్ ఆన్ గాడ్.
1: దైవం పైన ఆధారపడినప్పుడు అందరి మనుషులు తానే తిప్పుతాడు.
2: వెన్ వన్స్ యూ డిపెండ్ ఆన్ గాడ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
1: కనుక గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
2: గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: కనుక గాడ్ పైన ఆధారపడి ఉండాలి.
2: దేర్ఫోర్ డిపెండ్ ఆన్ గాడ్.
1: అప్పుడే మీరు జయాన్ని పొందుతారు.
2: దెన్ ఓన్లీ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ విక్టోరియస్.
1: నీ యొక్క దీనిపైన కూడా ఆశించకూడదు.
2: డోంట్ థింక్ దట్ యూ కెన్ మేనేజ్ యువర్ సెల్ఫ్.
1: నీకు నీవు సెల్ఫ్ దీనిపైన పొందుతున్నప్పుడు హెల్ప్ చేయలేవు.
2: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ యూఆర్ సెల్ఫిష్ యూ కెనాట్ హెల్ప్ ఎనీబడి.
1: కనుక మీరంతా కూడా 10 మందికి ఉపకారం చేయాలనే భావం మీలో రావాలి.
2: Therefore, you should have a strong feeling that you should be helpful to good people, many people around.
1: కనుక మీకు మంచి గుణం రావాలి.
2: You need good virtues.
1: త్యాగమైనటువంటి వర్క్ చేయాలి.
2: You should take that work which is full of sacrifice.
1: అందుకోసమే కర్మణ్యేవ అధికారస్య మా పరేశ్వరాచార్యాన్ని గీత కూడా చెప్పింది.
2: It is for that reason Gita declared that you have got through every right on action but not on the result.
1: మీరు యాక్షన్ చేయాలి.
2: Act in the right way.
1: కనుక మీరు ఏది కావాల్సిందే కూడా మీరు స్వయంగా పోయి ప్రయత్నం చేయండి.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ టు బి అచీవ్డ్ పార్టిసిపేట్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్.
1: ఇంకొకరిపైన ఆధారపడకండి.
2: డోంట్ డిపెండ్ అపాన్ ద థర్డ్ పర్సన్.
1: కనుక మీ దీనిపై మీరు ఆధారపడి మీ యొక్క జీవితాన్ని మీ యొక్క కుటుంబాలను చక్కగా జీవించండి.
2: దేర్ఫోర్ బీ సెల్ఫ్ రిలయంట్, బీ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ మెయింటైన్ యువర్ ఓన్ ఫ్యామిలీస్.
1: నేను వారిని వీరిని వర్ణించడం కోసం నేను చెప్పలేను.
2: భగవాన్ does not specifically mention anybody.
1: కనుక మీకు మీరు అభివృద్ధి కాండి.
2: భగవాన్ వాంట్స్ ఎవ్రీబడి టు గ్రో అండ్ ప్రాస్పర్.
1: నీ కుటుంబం అభివృద్ధి కావాలంటే, నీ కుటుంబం మంచి విద్యార్థి కావాలంటే మీరంతా కూడా దైవాన్ని ఆశించాలి.
2: ఇఫ్ యు వాంట్ యువర్ ఫ్యామిలీ టు డెవలప్ టు గ్రో అండ్ ప్రాస్పర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అన్ని కూడా ఎక్కడ చూసినా గాడే ఉన్నాడు.
2: యూ విల్ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ గో.
1: చుక్కలన్నీ బ్రహ్మ.
2: అండ్ స్టార్స్ ఆర్ డివైన్.
1: చూడంగా అది బ్రహ్మ.
2: ఇఫ్ యూ సీ ఇట్ ఇస్ డివైన్.
1: సూర్యుడు బ్రహ్మనే.
2: సన్ ఇస్ బ్రహ్మ.
1: కుట్ట ఈజ్ బ్రహ్మ.
2: యూ ఫైండ్ గాడ్ ఆన్ మౌంటైన్.
1: గుంత ఈజ్ బ్రహ్మ.
2: అండ్ యూ ఆల్సో ఇన్ ది డీప్ వ్యాలీ.
1: కుట్ట ఏంటంటే గుంతుకు తవ్వితే కదా గుట్ట అవుతుంది.
2: యూ కెనాట్ ఫైండ్ ద మౌండ్ ఆన్ వన్ సైడ్ అన్లెస్ దేర్ ఇస్ ఎ పిట్ బై ఇట్ సైడ్.
1: కానీ ఈ మట్టి అంతా అది గుట్టగా మారిపోతుంది.
2: ఆల్ దాట్ the soil that you collected sand would come to a mound or bite size.
1: ఆ సాండ్ తిరిగి గుంతలో పోయండి అది గుంతంత కూడా మెట్ అవుతుంది.
2: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ ద సేమ్ పిట్ విత్ ద సేమ్ సాండ్ బై ఇట్ సైడ్.
1: కానీ గుంతకు గుట్టకు ఏది భేదము?
2: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద పిట్ అండ్ ద మౌంటైన్ హియర్?
1: మట్టి భేదం.
2: ఇట్ ఈస్ దిస్ సాయిల్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిఫరెన్స్.
1: మీ హృదయాన్ని అంతా కూడా దయంతో నింపుకుంటే అదే ఒక పెద్ద గుట్టగా.
2: దేర్ఫోర్ ఇఫ్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్ ఇట్ విల్ బి మౌంటైనస్ ఇన్ ఇట్స్ స్టేచర్.
1: కానీ హార్ట్ ను పెద్దగా చేసుకున్నారంటే ఏమిటంటే హార్ట్ ను ఎండాజ్ చేసుకున్నాడని కాదు.
2: When it is said you have to widen, expand your heart, it does not mean expansion or enlargement of heart.
1: కనుక అది జబ్బుగా బయలుదేరుతుంది.
2: ది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ ఈస్ ద డిసీజ్.
1: హార్ట్ అంటే ఈ గుండె కాదు.
2: ద హార్ట్ డస్ నాట్ మీన్ ద ఫిజికల్ హార్ట్.
1: మన హృదయము.
2: ఇట్ ఈస్ హృదయ.
1: అందుకోసమే భగవంతుని హృదయవాసి అని అనిపించారు.
2: దట్స్ వై వీ సే గాడ్ ఈస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ద హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: అందరి ఎందు ఉంటుంది.
2: అండ్ దిస్ హృదయ ద స్పిరిచువల్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఉన్నటువంటి దాన్ని మనం హృదయం పెద్దది చేసుకోవాలి.
2: దేర్ఫోర్ దాట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: హృదయం పెద్దదిగా ఉంటుంటే మనలో పెద్ద భావాలే వస్తుంటాయి.
2: వెన్ వన్స్ వీ హావ్ బ్రాడెన్డ్ అవర్ మైండ్ యూ విల్ హావ్ బ్రాడ్ ఐడియాస్.
1: మనం చిన్న హార్ట్ గా ఉంటుంటే
2: ఇఫ్ వీఆర్ సో నారో
1: చిల్లర బుద్ధులే వస్తుంటాయి మనకు.
2: వీ విల్ హావ్ చీప్ క్వాలిటీస్.
1: కనుక మనం చీప్ క్వాలిటీ కాదు.
2: వీఆర్ నాట్ సో చీప్ యాజ్
1: దైవం. మనుషు రూపేణ
2: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కనుక మనం మంచి బలవంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి మానవుడుగా కావాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ షేప్ అవర్ సెల్స్ యాజ్ ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్ విత్ బ్రాడ్ విజన్ అండ్ లార్జ్ హార్ట్స్.
1: కనుక నేను భజన చేయించేది కానీ ఉపన్యాసాలు ఇచ్చేది కానీ మీ హృదయాలంతా పెరగాలని.
2: భగవాన్ వాంట్స్ అస్ టు పార్టిసిపేట్ ఇన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ భజన్ సో దట్ వీల్ హ్యావ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
1: తెల్లవారి నగర సంకీర్తనకు పోయినప్పుడు ఆ నగర సంకీర్తనలో హృదయం అంతా కూడా చాలా ఉప్పొంగుతుంది.
2: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ వెన్ డివోటీ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నగర సంకీర్తన యూ విల్ బి ఫిల్డ్ విత్ బబ్లింగ్ జాయ్.
1: సంకీర్తన
2: ఇట్ ఇస్ సంకీర్తన.
1: ఊరికే కీర్తన మాట్లాడటం కాదు.
2: నాట్ మియర్లీ సింగింగ్.
1: విశాలమైనటువంటి భావంతో కీర్తన చేయాలి.
2: యూ సింగ్ విత్ ఆల్ ద మెలడీ అండ్ బ్రాడ్ విజన్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: నీ ఒక్కడే అనుభవించుకోకుండా దీన్ని 10 మందికి పంచాలి.
2: యు ఆర్ నాట్ ఓన్లీ హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్, యు మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అందరికీ ఈ యొక్క నామాన్ని వారు పంచితే అది ఎంతో హృదయం చాలా ఉప్పొంగిపోతుంది.
2: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, మేక్ ఎవ్రీబడి ఇన్ ద విసినిటీ లిసన్ టు దట్ సాంగ్, దే విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
1: నేను ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది చూసినా అంత హృదయం పెరగాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సింగ్, వాట్ ఎవర్ వీ సే, వీ షుడ్ సీ దట్ దే విల్ బి బ్రాడ్ మైండెడ్.
1: అప్పుడే మీరు గొప్ప హ్యూమన్ అని పిలిచవచ్చు.
2: Then only we can say that you befit the title of a human being.
1: అప్పుడు మీరు మానవత్వాన్ని సార్థకం చేసుకునేటువంటి వారు అవుతారు.
2: Then only we will be fulfilling our lives as human beings.
1: కనుక మీరు హృదయాన్ని అభివృద్ధిపరచుకొని పెద్ద మనసుగా చేసుకొని ఆ పెద్ద మనసును ప్రజలకందరికీ పంచాలి.
2: Therefore we should widen our hearts, we should expand our hearts and share everything with everybody.
1: కానీ ఇప్పుడు సెల్ఫ్ తన హృదయాన్ని తాను బాగు చేసుకోకుండా తన హృదయంలో ఎట్టి దోషములు ఉండినప్పటికీ మర్చిపోయి తన ఆత్మే పెద్దగా ఉండాలి.
2: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీ ఫైండ్ సెల్ఫిష్ ట్రెండ్ ఎవ్రీవేర్. వన్ కాన్సన్ట్రేషన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్మెంట్, నెగ్లెక్టింగ్ ఎవ్రీబడి.
1: నా కుటుంబం పెద్దగా ఉండాలి.
2: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి ఐడియల్ అండ్ గ్రో.
1: నా కుటుంబమే క్షేమంగా ఉండాలి.
2: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
1: నా ఫ్యామిలీ ఒకటి మాత్రమే మంచి వెల్తీగా ఉండాలి.
2: మై ఫ్యామిలీ అలోన్ షుడ్ ది లైట్ అండ్ షుడ్ బి ఆన్ ద టాప్.
1: ఇది చాలా చెడ్డది.
2: అండ్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫీలింగ్.
1: నీ వలే ఇతరులు కూడా ప్రజలు అదే కోరుతుంటారు కదా.
2: యూ షుడ్ అండర్స్టాండ్ దట్ అదర్స్ ఆల్సో విల్ హ్యావ్ సిమిలర్ డిజైర్.
1: కనుక నీకున్నటువంటి ప్రేమనే వారికి కూడా ఉంటుంది.
2: దేర్ఫోర్ ద లవ్ దట్ యు హ్యావ్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక లవ్ ఈజ్ కామన్, లవ్ ఈజ్ వన్,
2: లవ్ ఈజ్ వన్,
1: లివ్ ఇన్ వన్.
2: Live in one.
1: అట్టి ఇదే నిజమైనటువంటి యొక్క ప్రేమ.
2: That is the true love, the sacred love.
1: ప్రేమ అంటే నా బిడ్డలు, నా యొక్క భర్త, నా యొక్క భార్య, నా యొక్క బంధువులు అందరూ మాత్రమే క్షేమంగా ఉండాలని ఆ నేరో మైండ్ రాకూడదు మనకు.
2: Love is never narrow minded. Love is never limited to one's own family, the wife and the children and relations.
1: కనుక అందరూ ఒకటిగానే ఉండాలి.
2: That all should be one.
1: అయితే అందరూ ఒకటిగా ఉండాలంటే ఎట్లా ఉండాలి?
2: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి యునైటెడ్?
1: అందరూ ఎందుకు? నా యొక్క దేవుడే ఉన్నాడు.
2: భగవాన్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీబడి, ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: అతను లేకుండా మీరు ఉండడానికి వీల్లేదు.
2: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ హిమ్
1: అని సర్వత్రా భగవత్ చింతన గావించాలి.
2: దేర్ ఫోర్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ ద డివినిటీ.
1: నాకు బాధ కలిగితే నేను ఎంత బాధపడతాను, ఇతరులు కూడా బాధ పెడితే అంత బాధపడతారు అనేటువంటి యొక్క భావము ఈక్వల్ గా ఉండాలి.
2: జస్ట్ యాజ్ ఐ ఫీల్ సో సాడ్ వెన్ ఐఎమ్ హర్ట్, ఐ షుడ్ అండర్స్టాండ్ ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ హర్ట్, ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ సాడ్.
1: దీని అన్నిటికీ ప్రేమ ఒక్కటే ప్రధానమైనటువంటి.
2: యు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్, ద లవ్ ఇస్ ద బేసిక్ థింగ్.
1: కనుక అందరూ ప్రేమను పెంచుకోండి.
2: ఆల్ ఆఫ్ యూ గ్రో లవ్, డెవలప్.
1: ఆ ప్రేమ ఏది మాత్రమే కాదు.
2: లవ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు యూ.
1: కానీ అది సెల్ఫిష్ గా ఉండకూడదు.
2: This love should never be selfish.
1: Broad minded ga undali.
2: And you should be broad minded.
1: Kanuka naaku vachina baadalu evariki galakkoddu.
2: No one should suffer like me. No one should not have difficulties like me. That should be our feeling.
1: Thavale itharulante kuda baadha padakoddu.
2: Others should not feel so sad as I am feeling right now.
1: Andaru santoshanga undali. Andaru abhivruddhi kavali.
2: All should be happy. All should come up in life. Should be our feeling.
1: కనుక ఇది రావాలంటే ప్రేమను పెంచుకున్నప్పుడు ఏ విధమైనటువంటి నేరో మైండ్ రాదు.
2: Therefore when once we develop faster love, we will never be narrow minded.
1: కనుక ప్రేమ ముదిత మనసే తహో రామ.

0: Sai Ram, dear listeners, self-confidence is the first step towards completing any task, big or small. In today's discourse, Bhagwan speaks about the life of Abraham Lincoln and explains how he cultivated self-confidence based on the encouragement that his mother gave him during his young age. Let us now listen to the divine words of wisdom delivered by Bhagwan Baba on the 23rd of November 2000 in Prashanthi Nilayam during his 75th birthday celebrations.
1: Sarvabhuta Sthitam Yema Bhajatye Katvamastitaha Sarvadharam Yamuvate Prema Swarupulara.
2: Embodiments of love.
1: Ye manavudu tana yendunnatvanti atma parlo yendunnatvanti atma okkate ani viswasinchuno.
2: The person who understands and experiences the divine spirit in him being very much same in others.
1: Attivadu gruhasthudaina.
2: Such a person, be it a householder,
1: virektudaina, raktudaina,
2: a renunciant or the one attached.
1: Atti manishyandu nirantaramu bhagavantudu nivasudai untadu.
2: Such a person will have God installed in his heart all through.
1: Tane bhagavantudiga marutadu.
2: He himself gets transformed into the divine.
1: Bhagavantuni tattvamuni evarunu gurtinchaleru.
2: No one can comprehend the divinity in full.
1: Kani aneka mandi vimarsithuru kani ee vimarsala kante artham chestunnatunti varu chala adrishtavantudu.
2: Though they try to analyze and investigate, very few understand it in true spirit.
1: Koti sarunakaina kudu buddaye kani bangaramunu tini bratukaledu.
2: He may be a millionaire. He will not eat or partake gold. He eats only food.
1: Manavattvamulo idi samattvamainatvanti oka tattvamu.
2: This is the principle of equality in humanity.
1: Daivamu andari yandu untunnadu.
2: God is in everyone.
1: Daivam satyamunandunu asatyamunandunu dharmamunandunu adharmamunandunu punyamunandunu paapamunandunu bhagavantudu samattanga untunnadu.
2: God is present both in truth and untruth, righteous and unrighteous, the merit and the sin as well.
1: Itti pavitramainatundi ekatvanni gurtinchukune nimittamai prachina kalamu nundi kudanu aneka mandi rishudu aneka prayatnamulu chesi parishodhanalu chestu vacharu.
2: To realize this sacred unity, since ancient times sages have been trying, attempting to understand the reality.
1: Kadapatiki vedaha vedam purusham mahantam adityavarnam tamasah parastat anindi vedamu.
2: The Veda declared ultimately that God transcends the darkness beyond the illusion.
1: Kani aadhanika yugamunandu deenini aneka vidhamuluga parishodhana chesi parishilana salipi deenini maroka reetiga bodhisthu vacharu.
2: In the modern age, the divine principle is investigated and experimented upon and revealed in a new way.
1: Srishti entayikudanu మూడు విధములైనటువంటి కర్మలతో జరుగుతూ ఉన్నది.
2: ది ఎంటైర్ యూనివర్స్ ప్రొసీడ్స్ అలాంగ్ త్రీ డైరెక్షన్స్.
1: ఒకటి సృష్టి యొక్క లక్షణం,
2: One is the nature of creation.
1: రెండవది దీనికి పోషణ యొక్క రచన.
2: The second is maintenance or sustenance.
1: మూడవది దయం గావించుకునేటువంటి లక్షణం.
2: The third one is annihilation.
1: సృష్టి రచన లయము ఈ మూడు కర్మల చేతనే జగత్ అంతేకుడును కాలము గడుపుతూ ఉన్నది.
2: The entire universe has got these three fundamental qualities of creation, sustenance and annihilation.
1: కాని ఈ సత్యమును ఎవరు కూడాను కాదనలేరు.
2: No one can deny this fundamental truth.
1: ఏ సైంటిస్ట్ కూడాను ఇది కాదని చెప్పలేరు.
2: No scientist can say no to this.
1: జగమంతయ్య కూడాను మనకు నిత్యభూతంగా కనిపిస్తూనే ఉన్నది.
2: This is experienced and visualized all over the world.
1: సృష్టించినటువంటిది పోషిస్తూ ఉన్నది.
2: That which is created is maintained.
1: పోషించబడినటువంటిది లయమైపోతూ ఉన్నది.
2: Having been sustained, it is bound to annihilate.
1: ఇది ప్రత్యక్ష ప్రమాణమే.
2: This is the direct experience.
1: కనుక ఈ మూడు విధములైనటువంటి యొక్క సృష్టి కర్మలను విచారణ చేసి మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు దివ్యత్వము మనకు ఒక గోచరమవుతుంది.
2: Then once we investigate, analyze the three attributes of nature, we'll be able to understand the divinity.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క అనుభూతులు ఎందు మనం కొన్ని ఆహ్వానం చేసుకోవచ్చు.
2: We can also understand in this physical world the divinity latent in humanity.
1: కానీ అది దైవత్వమునకు మూలాధారం కాకపోయినప్పటికీ దైవత్వాన్ని నిరూపించేటువంటి ఒక చిహ్నంగా రూపొందుతుంది.
2: The ephemeral world may not be the foundation of the divinity, yet you can experience it.
1: ఇప్పుడు లైన్స్ అంతా వచ్చాయి.
2: You find the lines there.
1: కానీ అది నిజమైనటువంటి ఒక లైన్ కాదు.
2: It's not a true line in the sense.
1: కానీ దీని ద్వారా నిజమైనటువంటి లైన్ ను మనం గుర్తించడానికి వీలు చేస్తుంది.
2: Through those lines that you have seen, you can also think of the real lion.
1: అదే విధముగానే
2: similarly
1: ప్రపంచమునందు ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడాను ప్రతి అనుభూతి కూడాను దివ్యత్వాన్ని గుర్తింపజేస్తుంది.
2: Likewise in this world, every experience, every material object makes you think of God.
1: చెరకులోని తీపు,
2: the sugar in the sugar cane,
1: మెరపులోని కారము,
2: and that which is hot
1: చింతలోని పులుసు, చింతలోని పులుసు,
2: and that is sour in tamarind,
1: వేపలేని చేదు,
2: and bitterness in neem,
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క నిజత్వాన్ని గుర్తింపజేయడానికి
2: ఆల్ డెమోన్స్ట్రేట్ ద డివినిటీ.
1: కనుక లోకమంతా కూడాను నక్షత్రాలు విరిసిల్లుతున్నాయి.
2: యు ఫైండ్ ద స్టార్స్ గ్లిటరింగ్.
1: కానీ తరంగములు కదులుతూ ఉన్నాయి.
2: యు ఆల్సో ద మూవ్మెంట్ టు ద వేవ్స్.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
2: ద సన్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: చంద్రుడు ఆనందాన్ని అందిస్తున్నాడు.
2: It's moon who gives you the moonlight.
1: భగవత్ తత్వమునకు ఒక నిదర్శనమే.
2: That's all the direct proof of the divine.
1: కనుక భగవంతుని నిరూపించడానికి పోయినప్పటికీ భగవంతుని యొక్క తత్వములను అది ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: They may not very much prove the existence of God, but exhibit the divinity.
1: ప్రభుత్వం యొక్క సంబంధమైనటువంటి యొక్క విచారణ యందు
2: in the world investigation,
1: ఒకరు ఎడ్యుకేషన్ దీనికి అధికారిగా ఉంటాడు.
2: వన్ మైట్ బి ఇన్ పొజిషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: రెండవ వాడు రెవెన్యూ దీనికి అధికారంగా ఉంటాడు.
2: ద సెకండ్ మే బి ద బాస్ ఇన్ ద రెవెన్యూ.
1: మూడవ వాడు పోలీస్ అధికారంగా ఉంటాడు.
2: థర్డ్ వన్ మే బి ఏ హెడ్ ఇన్ పోలీస్ సెక్షన్.
1: ఒక్కొక్క కర్మలకు ఒక్కొక్క అనుభూతిగా ఒక్కొక్క మినిస్టర్ నియమించినట్టుగా
2: జస్ట్ యాస్ వి హ్యావ్ ఎ మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ పోర్ట్ఫోలియో.
1: అందరూ చేరి ప్రైమ్ మినిస్టర్ కు ఆధీనమై ఉన్నట్టుగా
2: as all of them are under the control of the prime minister.
1: సృష్టికి బ్రహ్మా అనియు,
2: the creation is represented by Brahma.
1: రక్షణకు విష్ణువు అనియు,
2: sustenance Vishnu.
1: శిక్షణకు శివుడు అనియు,
2: and annihilation is represented by Shiva.
1: వారు ఈ యొక్క కర్మలను ఆచరిస్తూ వస్తున్నారు.
2: They take care of these three branches, portfolios.
1: కానీ ఈ మూడింటి యొక్క అధిపతి దైవమే.
2: But the master, the head of all the three is God himself.
1: అతన్నే మహమ్మడన్స్ అల్లా అంటారు.
2: Mohammedans call him Allah.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి పేర్లతో పిలుస్తూ వస్తున్నారు.
2: Each religion has got a particular name given.
1: కానీ భారతీయులు కానీ విదేశీయులు కానీ గాడ్ అని దీన్ని బోధిస్తూ వచ్చారు.
2: Indians or Westerners, whosoever may be, they call him God.
1: ఏమిటి ఈ గాడ్ అనేటువంటి దీనికి స్పెల్లింగ్?
2: What is the spelling of God?
1: G O D, God.
2: G G-O-D, God.
1: G అనగా జనరేషన్, సృష్టించడము.
2: G, జనరేటర్, క్రియేషన్.
1: ఓ ఆర్గనైజేషన్,
2: ఓ ఆర్గనైజేషన్,
1: పోషించడము.
2: సస్టెనెన్స్, మెయింటెనెన్స్.
1: డి, డిస్ట్రక్షన్.
2: డి, డిస్ట్రక్షన్,
1: నాశనం చేయటము.
2: ఎన్హిలేషన్.
1: కనుక ఈ జీవోడి గాడ్ అనేటువంటి దీంట్లో కూడాను సృష్టి స్థితి లయమని కూడాను చేరి ఉంటున్నవి.
2: దిస్ వెరీ వర్డ్ గాడ్ కంటైన్స్ విద్ ఇన్ ది త్రీ ప్రిన్సిపల్స్, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
1: దివ్యత్వాన్ని గుర్తించడానికి వీలుడైనటువంటి వారు,
2: the one who ought to be recognized,
1: ilanti laukikamaina aadhara teeskoni,
2: basing on the direct proof,
1: divyatvanni prakatistu vastunnaru,
2: will manifest the divinity.
1: Okaru cheppinanu cheppakapoyinanu,
2: one might say or not,
1: kaani satyam satyame,
2: truth remains all the same.
1: Daivam unnadu,
2: God is present.
1: Ekkada unnadu?
2: Where is he?
1: Sarvulu endukudu sarvaswarupudai untunnadu.
2: God is present in everybody.
1: Kanuka okarinokaru విభేదంగా తీసుకోకూడదు.
2: వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము సర్వులకు గోచరమవుతూనే ఉన్నది.
2: ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ హ్యుమానిటీ ఇస్ వెరీ మచ్ అపారెంట్.
1: ఈనాడు ఇన్ని లక్షల మంది స్వామిని ప్రేమిస్తూ వచ్చారంటే మీ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క రూపము.
2: Lakhs and lakhs have assembled here because of your love for Swami, and this love is the very proof of divinity.
1: ప్రేమ ఎందుకును నా యొక్క లక్ష్యాన్ని నిలుపుకుంటున్నారు.
2: అండ్ యూ హ్యావ్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్ ఫర్ భగవాన్.
1: అంతకంటే ఆనందమైనటువంటిది మరొకటి లేదు.
2: దేర్ కెనాట్ బి గ్రేటర్ బ్లిస్ దెన్ దిస్.
1: కనుక ప్రేమస్వరూపులారా,
2: సో ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఆత్మవిశ్వాసమే శాశ్వతమైనటువంటి యొక్క లక్షణము.
2: కాన్ఫిడెన్స్ ఇన్ ద సెల్ఫ్, ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ షుడ్ బి ద గోల్.
1: కనుక మనం ఆత్మవిశ్వాసంతో ఏ పనులు చేసినప్పటికీ అన్నీ కూడా దిగ్విజయం అవుతుంది.
2: With self-confidence, whatever you do, you are bound to be successful.
1: కనుకు ఆత్మవిశ్వాసం ప్రతి మానవునికి అత్యవసరము.
2: Self-confidence is most essential to everyone.
1: ఒకరి యొక్క ప్రేమను మనం అందుకోవాలనుకుంటే మనం వారిని మొదలు ప్రేమించాలి.
2: If you want to receive love from others, you have to love them first.
1: ఇతరులను మనల్ని గౌరవించాలనుకుంటే మొట్టమొదట ఇతరులను మనం గౌరవించాలి.
2: If you want to be respected, you should respect in the beginning.
1: కనుకనే మనం ఇతరులను గౌరవించక ఇతరులను మనల్ని గౌరవించాలంటే ఇది అసాధ్యము.
2: Without respecting others, you cannot expect to be respected.
1: అదే విధంగానే భగవంతుని మనం ప్రేమించినామంటే భగవంతుడు మనల్ని ప్రేమిస్తుంటాడు.
2: As you love God, God loves you too.
1: కనుక జీవితం అంతా ఇక్కడ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: The whole life revolves around these three: reaction, reflection.
1: కనుక మనం అందరిని కూడా ప్రేమించాలి.
2: We have to love all.
1: అప్పుడే ఇందరి ప్రేమకు మనం పాత్రులమవుతాము.
2: Then only you will be the recipient of love of everybody.
1: అందరిని మనం గౌరవించాలి.
2: You should respect all.
1: అప్పుడే మనల్ని కూడా అందరూ గౌరవిస్తారు.
2: Then everyone will respect you in turn.
1: ఏ దానిని మనం ఆశిస్తున్నామో,
2: that what you want,
1: దానిని మొట్టమొదట మనం ఆచరించాలి.
2: యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: మనం ఆచరించిన సర్వ కర్మలు కూడాను రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: ఆల్ అవర్ యాక్షన్స్ రిప్రజెంట్ ద త్రీ ప్రిన్సిపల్స్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక మొట్టమొదట నీవు ఇతరులు గౌరవించు.
2: ఫస్ట్ యూ రెస్పెక్ట్ అదర్స్.
1: ఇతరులకు తగినటువంటి ప్రేమ సందేశాన్ని అందించు.
2: యూ ఆల్సో లవ్.
1: అప్పుడే నిన్ను అతరులు కూడాను ప్రేమిస్తారు.
2: And then you will be loved by everyone.
1: ప్రేమ స్వరూపులార,
2: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మీకు నేనేం చెప్పగలను?
2: What do you want from Bhagavan today?
1: Mee yokka drishyamunu nenu chustunte entunu aanandanga naa hrudayam nindipothundadi.
2: Bhagavan is very very happy.
1: Indare premaku nenu paathrunnaina ante naa yokka aanandamunku entha mithimide undadi.
2: When all of us love Bhagavan, he will be extremely happy, mighty happy.
1: Mimmalni evvarni kudunu nenu aahvaninchaledu.
2: Bhagavan has not invited anyone.
1: Kaani naa endunnatundi premane mimmalni andarni kudunu invite chesindi.
2: It is your love, it's Bhagavan's love that brought all of you here.
1: ఈ రెండు కూడాను దైవత్వానికి తగినటువంటి ఒక సందేశములే.
2: This is the message of God, your love and Bhagavan's love.
1: మెసేజ్ అంటే ఏమి చెప్పాలి?
2: What message is to be said this morning?
1: నేను ఇవ్వటము, మీరు పుచ్చుకోవటము.
2: And Bhagavan gives and you receive.
1: మీరు ఇవ్వటము, నేను పుచ్చుకోవటము.
2: And you give, Bhagavan receives.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధ బాంధవ్యమే మన ఇరువురికి.
2: This kind of giving and receiving is the relationship between you and God.
1: Sarvabhuta hitam evam, meerandaru chemanga undali.
2: Let everybody be happy, safe and secure.
1: ఆనందంగా ఉంటుండాలి.
2: Let everyone be happy.
1: ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
2: Understand spirituality and grow in strength. And then you practice all that you have
1: learned. ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు చాలా అయోమయంగా ఉంటున్నాయి.
2: The present day position of the world is highly confusing.
1: ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడాను చాలా అశాంతిని అందించేటువంటివి.
2: We find restlessness, agitation all over.
1: కనుక ఈ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కు మనం తగినటువంటి ఒక భద్రతను సంపాదించాలి.
2: అందరి
1: దైవత్వం ఒక్కటే అనేటువంటి భావంతో మీరందరూ కూడా జీవితాన్ని గడపాలి.
2: Let us carry on our life with the full conviction the very same God is present in everyone.
1: ఏదో కొన్ని సృష్టిలంతా కూడా కల్పించే నిమిత్తమై సృష్టిస్తుంటాడు భగవంతుడు.
2: God simply creates to for all of us to experience.
1: ఇప్పుడు గవర్నమెంట్ కూడాను పోలీసులను కొంతమంది నియమించారు.
2: గవర్నమెంట్ అపాయింటెడ్ పోలీస్.
1: మిలిటరీని కొంతమంది నియమించారు.
2: ఆల్సో మిలిటరీ.
1: వీరు దేనికోసము?
2: వాట్ ఫర్?
1: దేశ రక్షణను కాపాడుకునే నిమిత్తము.
2: టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ దే వర్ అపాయింటెడ్.
1: పోలీసు ఎవరైనా దోషం చేసినటువంటి వారి వచ్చి కొడుతుంటే
2: ఇఫ్ ఎనీవన్ ఇస్ బీటన్
1: అది కూడాను తన యొక్క దోషాన్ని నివారణ గావించుకునే నిమిత్తమే.
2: That punishment is given to correct your mistake.
1: తాను దోషమే చేయకుండినా పోలీసు కొట్టడానికి వీల్లేదు.
2: If you don't commit any mistake, you'll never be beaten by police.
1: అదే విధంగానే భగవంతుడు కొన్ని శక్తులను సంపాదించి జగత్తును అందించాడు.
2: God has given such mighty power to humanity, to this world.
1: వారు మంచి చేసిన దానికి మంచి ఫలితం అందించడము.
2: Your good actions will give you good results.
1: చెడ్డ చేసిన దానికి చెడ్డ ఫలితం అందించడము.
2: Bad action will take you to consequences.
1: ఇది కర్మ ఫలితం అనేటువంటి దీనిని గా రూపొందింప చేసి.
2: And he has made it like that.
1: దీనిని లోకంలో సృష్టించాడు.
2: And this is his creation.
1: కానీ మనము ఆ కర్మలను దూషిస్తూ ఉన్నాము.
2: But we accuse blame our action.
1: చాలా పొరపాటు.
2: It's a big mistake.
1: సరే ఎందున్నటువంటి దుష్కర్మలను దూరం చేసుకో.
2: In fact, give up all the mistakes.
1: అవి పాపవిత్రమైన భావాలను దూరం చేయి.
2: Drive out all the unsacred thoughts.
1: దుర్భావములను దూరం చేయి.
2: Let bad feelings leave.
1: నిన్ను ఎవరూ శిక్షించరు.
2: No one thinks in this way.
1: నిన్ను శిక్షించేటువంటి వ్యక్తులు కూడా వచ్చి నిన్ను రక్షిస్తూ వస్తుంటారు.
2: In fact, the one who is ready to punish you, later he will try to protect you.
1: కనుక మనలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
2: Make every effort to be free from all defects and mistakes.
1: మానవుడంటే ఆత్మస్వరూపుడు అని చెప్పాను.
2: Bhagavan said you are all the embodiments of the divine.
1: నాశనము కానటువంటి వాడు అని చెప్పాను.
2: You are imperishable.
1: ఆత్మ శాశ్వతమైనటువంటిది అని చెప్పాను.
2: The spirit atma is permanent.
1: అంటే శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నుంచి శాశ్వతమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
2: Out of the principle of eternity of the spirit atma, you should have eternal thoughts and sentiments.
1: కనుక ఈ జగత్ యొక్క సృష్టి, జగత్ యొక్క పాలన, జగత్ యొక్క సంరక్షణ ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క నియమములే.
2: Therefore, this is all the code of divinity, the creation, sustenance and annihilation.
1: ఆ నియమంలో ఉన్నటువంటి ఒక ఆచరణ కూడా తనదే.
2: And in fact, the whole thing goes around as per his will.
1: సర్వభూత నిరంతరం సర్వభూతముని యందు కూడాను తాను ప్రకాశిస్తూ ఉన్నాడు.
2: God shines brilliantly in everyone.
1: అలాంటి తత్వం లోపల మనము ఎవరిని ఏ విధంగా మనము దూషించాలి, ఎవరిని ఏ విధంగా పూజించాలి?
2: How can you point out mistake in anybody? How do you blame anybody?
1: ఆత్మవిశ్వాసం పెట్టుకుని ఏ దేశం పోయినా కూడా సరే, ఏ కర్మలు ఆచరించినా సరే తాను దిగ్విజయాన్ని సాధిస్తాడు.
2: విత్ ఆల్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ మే గో టు ఎనీ కంట్రీ.
1: కనుకనే ఆధ్యాత్మిక తత్వంలో నిన్ను నీవు విశ్వసించు, నిన్ను నీవు నమ్ము అని బోధిస్తూ వచ్చింది.
2: ఫస్ట్ థింగ్ ఇస్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: అనగా నీవెవరు నిన్ను నీవు తెలుసుకో.
2: యూ జస్ట్ డిసైడ్ హూ యు ఆర్.
1: అన్నింటినీ మనం అడుగుతున్నాం, నేనెవరో అనేటువంటి దాన్ని మీరు ప్రశ్నించడం లేదు.
2: యు గో ఆన్ క్వశ్చనింగ్ ఎంక్వైరింగ్ బట్ యు డు నాట్ నో హూ యు ఆర్.
1: నేను పలాని వారిని అని నీవు రూపనామము చెప్పినంత మాత్రం అది నీ యొక్క సరి అయినటువంటి అర్థం కాదు.
2: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ సో అండ్ సో బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: ప్రాకృతమైనటువంటి యొక్క దీంట్లో ఇది ఒక డైలాగ్ మాదిరి ఉంటుంటుంది.
2: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ ఇట్స్ మియర్లీ ఎ డైలాగ్.
1: అది లేకుండా నేను పలాని దేశీయులను అని చెప్తే అది కూడా సత్యం కాదు.
2: యు మే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద కంట్రీ యూ బిలాంగ్ టు బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: లేక నా పేరు ఇట్టిది అని బోధిస్తున్నంత మాత్రం అది సత్యం కాదు.
2: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఇస్ మై నేమ్.
1: నేను పలాని యొక్క పని చేసేటువంటి వాడిని అని చెప్తే కూడా సరైనది కాదు.
2: యు ఆర్ నాట్ ద ప్రొఫెషన్ యూ డూ.
1: ఏది సరైన ఆన్సర్?
2: వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి.
2: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, యూ షుడ్ సే ఐ యామ్ ఆత్మ.
1: దేహము అనిత్యమైనటువంటిది.
2: బాడీ ఈస్ టెంపరరీ.
1: మనసు అనిత్యమైనటువంటిది.
2: సో ఆల్సో ద మైండ్.
1: కేవలము దేహం అనేటువంటి దాన్ని నేను నీవుగా భావించుకోవటం ఎంత పొరపాటు.
2: యు కెనాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ. ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
1: దేహ మనస్సును త్యజించి
2: giving up the body and the mind.
1: ఈ రెండింటికి నీవు పవర్ ఇచ్చేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించాలి, ప్రయత్నించాలి.
2: Understand Atma, which is the main source that gives power to all.
1: ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆత్మ స్వరూపుడే కానీ అన్య స్వరూపుడు కాదు.
2: Everyone is embodiment of the divinity.
1: అతని స్వరూపమే సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
2: In fact, it's only the God who is present in everyone.
1: సర్వత్రా వ్యాపించినటువంటి కాస్మిక్ హెల్త్ ఇది.
2: The divinity is all pervasive cosmic power.
1: ఈ కాస్మిక్ పవర్ ను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We have to make every attempt to know this cosmic power.
1: కానీ ఇది ఎంతో కష్టమని మీరు భావిస్తున్నారు. చాలా సులభమైనటువంటిది.
2: బట్ ఇట్స్ సో ఈజీ.
1: దీనికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ థింగ్ మచ్ ఈజియర్ దెన్ దిస్.
1: కానీ దేహాభిమానం మనం పెంచుకోవటం చేత ఇది చాలా మనకు కష్టంగా కనిపిస్తుంది. అది
2: వి ఫైండ్ దిస్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ అవర్ బాడీ అటాచ్మెంట్.
1: ఇది చాలా సులభమైన మార్గం కనుకొని
2: ఇట్ ఇస్ సో సింపుల్ పార్ట్.
1: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే అన్నారు.
2: హూసో ఎవర్ యూ డినై, యూల్ బి డినైంగ్ గాడ్.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితే.
2: హూసో ఎవర్ యూ రెస్పెక్ట్, యూల్ బి రెస్పెక్టింగ్ గాడ్.
1: ఎవరికి నమస్కారం అని చేసినప్పటికీ ఈ దైవానికి చేసినట్టుగా వస్తుంది.
2: యూ మే డూ నమస్కార్ టు ఎనీబడీ, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్ట్.
1: ఎందుకంటే సర్వలయందు ఉండేటువంటి ఒక దైవత్వం ఒక్కడే.
2: బికాస్ ద వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు కృష్ణుడు.
2: And Shruti, the sacred text, declares that you are all the sparks of the divine.
1: ఇది అంశంతో కూడినటువంటివన్నీ కూడాను.
2: We are all the sparks of the divine with all the attributes.
1: ఒక్క భక్తి యొక్క అంశములే ఇవన్నీ కూడాను.
2: We are all the sparks of the same divine principle.
1: అనేక అద్దాలు ఉండినటువంటి గదికి మనం వెళ్ళినప్పుడు,
2: when you step into a room full of mirrors,
1: ఈ రూపాన్ని నువ్వు చూచుకో.
2: You see your own image.
1: కానీ ఒక్క రూపం కాదనేది.
2: You are not one there.
1: ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క రూపం కనిపిస్తుంది.
2: Each mirror shows its own reflection.
1: కానీ అదే విధంగానే తెలివి తక్కువైనటువంటి పక్షి దాంట్లో ప్రవేశించింది.
2: A bird that is foolish has gone into this hall of mirrors.
1: దాని యొక్క రూపములు అన్నింటిలోనూ కనపడుతూ వచ్చింది.
2: The bird starts seeing all the reflections.
1: నా ఎనిమిస్ అయినటువంటి ఈ బర్డ్స్ అంతా వచ్చి నన్ను బాధిస్తాయో ఏమో అని కొంచెం క్రోధం బయలుదేరింది.
2: The bird was so angry because it started feeling that it could be heard by the birds around.
1: కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి బ్రద్దలు చేసింది.
2: And this bird went on attacking every mirror and broke it to pieces.
1: ఎన్ని బ్రద్దలైనాయో అన్ని రూపములు కూడా అధికమైపోయినాయి.
2: And reflections have increased in number depending on the number of pieces.
1: కట్టగడపటికి ఆ అద్దం పగిలిపోయింది.
2: అండ్ ఫైనల్లీ ది మిర్రర్ వాస్ బ్రోకెన్.
1: అక్కడ ఏ ఒక్క బింబము కనిపించలేదు.
2: దెన్ దేర్ ఇస్ నో రిఫ్లెక్షన్ ఎనీమోర్.
1: అప్పుడు దారి నుంచి తాను బయలుదేరి వెళ్లిపోయింది.
2: అండ్ దెన్ ఇట్ జస్ట్ మూవ్డ్ అవుట్ ఆఫ్ దాట్.
1: ఇది అజ్ఞానమైనటువంటి యొక్క భావము.
2: దిస్ ఇస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అదే గది యందు ప్రజ్ఞానుడైనటువంటి మానవుడు ప్రవేశిస్తే,
2: ఇఫ్ ఎ వైజ్ మ్యాన్ గెట్స్ ఇన్ టు దట్ హాల్ ఆఫ్ మిర్రర్,
1: ఇవన్నీ ఆ ప్రతిబింబాలే అని ఆనందిస్తాడు.
2: హీ విల్ బి సో హ్యాపీ వాచింగ్ హిస్ ఓన్ రిఫ్లెక్షన్.
1: తన ఎందున్నటువంటి దోషాలంతా కూడా నివారణ గావించుకుంటాడు.
2: హీ విల్ ట్రై టు కరెక్ట్ హింసెల్ఫ్.
1: కనుకనే వీడు నిజమైన మానవుడు.
2: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇన్ ద సెన్స్.
1: అంతా ప్రతిబింబంలే అని సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడు నిజమైన మానవుడు.
2: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఈక్వాలిటీ ఇన్ ఎవ్రీవన్.
1: ఎప్పుడు ఇది మానవుడు అవుతాడు?
2: వెన్ కెన్ యూ బి హ్యూమన్?
1: బయట ఉన్నటువంటి వస్తువు యొక్క తత్వము తన వస్తువే అనేటువంటి భావించడమే నిజమైన జ్ఞానం.
2: దట్ ఆబ్జెక్ట్ దట్ మెటీరియల్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూ.
1: ఇలాంటి బింబ ప్రతిబింబం యొక్క సంబంధము మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ హావ్ టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: నేను నేను అనేటువంటి ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Make an effort to know that you and I are one.
1: రూప నామముని యందు శక్తిని యందు మీరు ప్రత్యేకంగా గోచరించవచ్చును.
2: In name and form and abilities and capacities there are differences.
1: ఇవన్నీ కూడా ప్రతిబింబముల యొక్క లక్షణాలే.
2: These are all the qualities of the reflections.
1: కనుక నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరైనటువంటి సత్యము.
2: The truth is to understand experience that you and I are one.
1: దైవత్వం అనేటువంటిది నీ యందే ఉన్నది కానీ ప్రత్యేకంగా లేదు.
2: God is in you. He is not separate from you.
1: ఏదో టెంపుల్ యందు లేదు.
2: He is not outside. ఏదో
1: మసీదుల యందు లేదు.
2: ఏదో
1: దర్గాల యందు లేదు.
2: He is not present in any distinct
1: place. నీ యందే.
2: God is in you.
1: నీ యందు ఉన్నటువంటి దానికి ఆ దర్గాకు పోయినప్పుడు నీ ప్రతిబింబాన్ని నీవు దర్శిస్తున్నావు.
2: When once you go outside, you will be seeing your own reflection.
1: ఆ టెంపుల్ కు పోయినప్పుడు నిన్ను నీవు దర్శించుకుంటున్నావు.
2: You will be just seeing your own self there.
1: కనుక ఏ సాధనలు చేసినప్పటికీ,
2: ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ అండర్
1: తన ఎందున్నటువంటి సత్యాన్ని తాను గుర్తించుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలే,
2: ఈజ్ అండర్ టేకెన్ ఓన్లీ టు ఎక్స్పీరియన్స్ ద ఇన్నర్ రియాలిటీ.
1: ప్రతి మానవునికి జనన మరణములు ఉంటున్నాయి.
2: ఎవ్రీ మ్యాన్ విల్ హ్యావ్ దీస్ టు.
1: రెండింటికి మధ్యలో కూడా జీవితం అనేటువంటిది ఉంటుంది.
2: బిట్వీన్ బర్త్ అండ్ డెత్ దేర్ లైస్ ద హోల్ లైఫ్.
1: అది తరుగుతుంది, పెరుగుతుంది.
2: And as you think of it, you will live long.
1: కానీ నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది తరిగేది పరిగేది కాదు.
2: The true human spirit neither takes birth nor dies.
1: మానవ ఆకారం ధరించినటువంటి దేహం పెరుగుతుంది తరుగుతుంది కానీ,
2: it is only the body that grows and decreases.
1: కానీ తాను తరగటం లేదు, పెరగటం లేదు.
2: బట్ ది ఇన్నర్ సెల్ఫ్ హ్యాస్ నైదర్ ఇంక్రీజ్ నాట్ డిక్రీజ్.
1: చిన్న బాల్యమునందు
2: ఇన్ చైల్డ్హుడ్
1: అతని చైల్డ్ అన్నారు.
2: వి కాల్ హిమ్ ఏ చైల్డ్.
1: యవనమునందు అతని మ్యాన్ అన్నారు.
2: ఇన్ యూత్ వి కాల్ హిమ్ మ్యాన్.
1: వార్ధక్యమునందు అతని తాత అన్నారు.
2: ఇన్ ఓల్డ్ ఏజ్ వి కాల్ హిమ్ గ్రాండ్ ఫాదర్.
1: ఈ చైల్డ్ మ్యాన్ అండ్ ఫాదర్ అంతా ఒక్కటే.
2: ఇన్ ఫ్యాక్ట్ ద చైల్డ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్
1: రూపాలు మారినవే కానీ సంబంధాలు మారలేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద రిలేషన్షిప్ హ్యాస్ నాట్ చేంజ్.
1: అదే విధంగానే భగవత్ యొక్క తత్వం కూడాను రూపంలో మారుతుండవచ్చును కానీ నిజమైన శక్తి ఒక్కటే.
2: God's form, God's reality is one and the same.
1: ఏకం సత్ విప్రాభూదావదంతి.
2: Truth is only one, referred to as many by scholars.
1: సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించాలి.
2: We have to know this truth today.
1: ఎవరిని చూసినా మనం గౌరవించాలి.
2: We have to respect everyone.
1: అందరినీ మనం ప్రేమించాలి.
2: We should love all.
1: ఈ నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని మనకు అనుభవిస్తే నీవు దేవుడిగానే మారిపోతావు.
2: When once you experience this state of true bliss,
1: సర్వభూత హితం ఏవం భజత్వే కత్వమాత్మస్థః సర్వాధార సుమయంతి. అందరి ఎందు కూడా ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే అనేటువంటి దాన్ని గుర్తించుకున్నప్పుడు ఎట్టి భేదములు మనకు రాదు.
2: When once you understand the reality of the self present in everybody, you never suffer.
1: కానీ అది చాలా కష్టమని భావిస్తారు.
2: But we consider it is difficult to know this.
1: కష్టం కాదు.
2: Is not
1: దానికంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
2: There is no other thing that much simpler than this.
1: ఉన్నటువంటి దృష్టిని యొక్క దోషమే కానీ సృష్టి యొక్క దోషం కాదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ దృష్టి ద విజన్. కానీ
1: నీ దృష్టి యొక్క దోషాన్ని నీవు పురస్కరించుకుని సవరించుకోకుండా సృష్టి యొక్క దోషాన్ని నీవు వెతుకుతూ ఉన్నావు.
2: యూ డోంట్ కరెక్ట్ యువర్ విజన్ బట్ యూ ఫైండ్ అవుట్ ద మిస్టేక్ ఇన్ క్రియేషన్.
1: కానీ సృష్టిలో ఎట్టి తప్పు లేదు.
2: There's no mistake in creation as
1: such. సృష్టిలో సర్వము ఏకత్వంగానే ఉంటుండాలి.
2: You find oneness all over.
1: కానీ నీ దృష్టిలో ఉంటుండాలి భిన్నత్వం.
2: The mistake lies in your sight or vision.
1: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని ఏ కార్యంలో అయినా ప్రవేశించు, నీవు తప్పక విజయాన్ని సాధిస్తావు.
2: With self confidence undertake any task, you are sure to be successful.
1: నిజముగా ఒక విషయాన్ని మీకు గుర్తింపజేయాలి.
2: You should recognize one important point.
1: అమెరికా లోపల అతి బీద కుటుంబంలో పుట్టాడు లింకన్.
2: Lincoln was born in a very poor family in the United States of America.
1: Tandri vadrangi pani chestunnadu.
2: Father was a carpenter.
1: Talli Nancy ame paatachirlanta kutti da nunchi vachina dabbuto abbayini poshinchukuntu vachindi.
2: Mother served as a tailor stitching old cloth.
1: Ee pillavaadu koncham rich people anaga shaukari bittalato bayalderi school ku vendetundi vaadu.
2: The boy associated himself with rich people and attended school.
1: ఆ యొక్క శ్రీమంతులైనటువంటి బిడ్డలంతా కూడాను వీణ్ణి హేళన చేసేటువంటి వాడు.
2: ఆల్ రిచ్ బాయ్స్ స్టార్టెడ్ హెక్లింగ్.
1: వీని డ్రెస్సును వీని యొక్క పరిస్థితిని చూచి చాలా గేలి చేసేటువంటి వారు.
2: ఎవ్రీబడి మేక్ ఫన్ ఆఫ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ డ్రెస్ అండ్ పావర్టీ.
1: లింకన్ చాలా పిల్లవాడు కనుక భరించుకోలేకపోయి తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
2: Lincoln being young boy could not bear this and went to his parents.
1: నన్ను నా తోటి పిల్లలందరూ కూడాను అవమానం చేస్తున్నారు.
2: And put to shame by my friends.
1: నాకు మంచి డ్రెస్ కుట్టించు.
2: I want good dress, he said.
1: నాకు మంచి నగలు పెట్టు.
2: I want everything that's good now.
1: అప్పుడు తల్లి దగ్గర తీసింది.
2: Then mother called him close by. నాయన
1: మొట్టమొదట మన పరిస్థితి యొక్క లక్షణాన్ని గుర్తించాలి.
2: Understand our position first.
1: మన కుటుంబం యొక్క స్థితిని గుర్తించాలి.
2: Know the position of the family next.
1: మనం చాలా బీదవారము.
2: We are very poor.
1: తినడానికి తిండి లేనిటువంటి మనము ఏ విధంగా ఉత్తమమైనటువంటి గుడ్డలు మనం ధరించడానికి వీలవుతుంది?
2: We do not have enough to eat. How can we have rich dress?
1: కనుక నీ స్థితికి తగిన కతిక నీవు అనుసరించు అన్నది.
2: Therefore we should know our position and then maintain.
1: నీవు ఏనాటికైనా అభివృద్ధి అవుతావు.
2: You are bound to
1: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని నీవు జీవించు.
2: Carry on your life based on self-confidence.
1: ఎన్ని గేలు చేసినప్పటికీ ఎంత అవమానపరిచినప్పటికీ నీవు లెక్క చేయవద్దు.
2: Never be mindful of others. They might put
1: మన అన్నిటికీ ఆత్మనే మనకు ఆధారము.
2: And self-confidence is the foundation.
1: ఆత్మవిశ్వాసంతో నీవు బ్రతకడానికి ప్రయత్నించినైనా
2: with the self-confidence make every effort from now on.
1: దానికి తగినటువంటి ఉపమానాలు ధైర్యాలు చాలా అధికంగా బోధిస్తూ వచ్చింది.
2: Mother explained very clearly with appropriate suitable good examples.
1: అప్పటి నుంచి లింకన్ మంచి ఆత్మవిశ్వాసం పెట్టుకున్నాడు.
2: సిన్స్ దెన్ లింకన్ డెవలప్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఇమెన్స్.
1: కష్టపడి చదివినాడు.
2: హీ వర్క్డ్ హార్డ్.
1: ఎవరేమన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు.
2: హీ డిడ్ంట్ బాదర్ ఆఫ్ ద క్రిటిసిజం.
1: అది నా ఇష్టము, ఇది నా ఇష్టము.
2: అండ్ దాట్స్ దేర్ లైకింగ్. దిస్ మై
1: ఆత్మవిశ్వాసమే నాకు సర్వరక్ష.
2: అండ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ సేఫ్
1: ధన కనుక వస్తువు అనాదులు నాకు లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసం అనేటువంటి ధనము నా యందు నిండుగా దండిగా ఉన్నది.
2: ఐ మే నాట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఐ హావ్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కనుకనే ఆ యొక్క విశ్వాసంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
2: అండ్ హీ క్యారీడ్ ఆన్ హిస్ లైఫ్ విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ లోపల తల్లి మరణించింది.
2: The meantime, the mother died.
1: కానీ తల్లి మరణించినప్పటికీ తల్లి యొక్క బోధన తనలో స్థిరంగా నిలిచిపోయింది.
2: In spite of that, the teaching of the mother stayed with him all through.
1: తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు.
2: మదర్ మ్యారీ ఫాదర్ మ్యారీ సెకండ్ టైం.
1: విదేశీయులకు సహజమే.
2: ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెం.
1: కానీ ఆమె కొడుకును చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చింది.
2: షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్.
1: ఆ ప్రేమ చేతనే నాయన మీ తల్లి చెప్పినట్టుగా నీవు ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకో.
2: The stepmother also said, develop the self-confidence as taught by your mother.
1: ఆ తల్లి కొడుకును అదే బోధన చేస్తూ వచ్చింది.
2: The same teaching was given to him by her.
1: తర్వాత ఒక డిగ్రీ తీసుకున్నాడు.
2: Later he has taken degree.
1: తీసుకున్న తర్వాత క్రమక్రమేణ తన జీవితం చాలా కష్టమైపోయింది.
2: Then he found it hard to carry on further.
1: తండ్రి యొక్క వృత్తి లోపల జీవించడానికి వీలు కాలేకపోయింది.
2: And he could not carry on his life.
1: తనకు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలనుకున్నాడు.
2: He wanted to take up some job.
1: చీ, నాకు ఉద్యోగం అక్కర్లేదు.
2: Then he thought, I don't want any job.
1: ఆత్మపైన ఆధారపడినటువంటి వాడికి ఉద్యోగం నాకెందుకు?
2: The one who relies on the self,
1: నా స్వశక్తిపై నేను ఆధారపడతానని కొంత ఏదో వ్యాపారం చేస్తూ వచ్చాడు.
2: He wanted to stand on his own legs, his own
1: ability. వ్యాపారం కూడా ఎట్లా చేస్తాడు? పూర్తి సత్యమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
2: He has actually tread along the path of truth.
1: క్రమక్రమేణ ఈ సత్యాన్ని పురస్కరించుకుని తోటి వారందరూ కూడా అతన్ని మోసం చేశారు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ డిసీవ్డ్ బై మెనీ పీపుల్.
1: మంచిని చూచి ఎవరు ఓర్చలేరు లోకములో.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇట్స్ క్వైట్ నేచురల్ దట్ మెనీ
1: అభివృద్ధిని చూచి ఎవరు కూడా దాన్ని సహించలేరు.
2: పీపుల్ కెనాట్ బేర్ అదర్స్ ప్రోగ్రెస్.
1: ఇది అనాది కాలం నుండి జరుగుతూనే వస్తుంటుంది.
2: దిస్ హెస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ తల్లి చెప్పినటువంటి మాటలపై నమ్మకం చేత ఎవరిని లెక్క చేయకుండా పోయాడు.
2: బికాస్ ఆఫ్ హిస్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్ హీస్ నాట్ బదర్డ్ అబౌట్
1: దట్. ఆ బిజినెస్ లోపల కూడా ఫెయిల్ అయిపోయాడు.
2: హీ ఫెయిల్డ్ ఈవెన్ ఇన్ దట్ బిజినెస్.
1: ఆ ఉన్నటువంటి వస్తువులంతా కూడా అమ్మివేసి తన రుణాన్ని తాను తీర్చుకున్నాడు.
2: హీ సోల్డ్ అవుట్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ మెటీరియల్ విత్ హిమ్ అండ్ క్లియర్ ద డెట్.
1: రుణము కంటేను దుఃఖమేది.
2: Is there any other greater misery than
1: anna danamu kanna adika danam bedi.
2: The greatest act of charity
1: kanni tandulla kanna daivam bedi.
2: You don't find greater God than one's own parents. And in fact this enmity is the worst to the
1: deceit. Dayakante ekku dharma bedi.
2: And compassion is
1: the best. Sangati kanna chuda labham bedi.
2: And what a friendship is greatest wealth.
1: Intakante em undi?
2: What else?
1: Darane apakirti kantenu maranam edi?
2: Bad name is death.
1: Sarvada kirti kantenu sampadedi?
2: Reputation is wealth.
1: రుణము కంటే నన్నకు రోగం ఏది?
2: ద లోన్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది డిసీజ్.
1: స్మరణ కంటే మించిన ఆదరణ ఏది?
2: అండ్ దెన్ స్మరణ చాంటింగ్ గాడ్
1: నమ్మకంతో కూడి ఉంటున్నాడు.
2: అండ్ హీ వాస్ థింకింగ్
1: ఈ రుణం చేర్చుకోకూడదు, ఎవరిది మనం రుణం పెట్టుకోకూడదు అన్నాడు. ఆ టైప్ రైటర్ ఏదో చిన్న చిన్న మిషన్ ఉంటే అమ్మివేశాడు, ఆ రుణాన్ని తీర్చేశాడు.
2: హీ క్లియర్డ్ ఆల్ ద డెట్స్ బై సెల్లింగ్ అవుట్ ఆల్ ద బిలాంగింగ్స్.
1: ఈ సమయం లోపలే ఇతని సత్యత్వాన్ని గుర్తించినటువంటి కొంత స్నేహితులు,
2: friends who have known this fact,
1: Clinton, ఇది చాలా పార్లమెంట్ మెంబర్ గా ఇప్పుడు తయారు కావాల్సడానికి అవకాశం ఉంది, ఎలక్షన్ ప్రారంభమవుతున్నాయి.
2: They said elections are fast approaching.
1: నీవు దీంట్లో నిలుచుకో, మేమంతా సహాయం చేస్తామన్నారు.
2: They said you contest, we'll help you.
1: కానీ ఆ నమ్మకం పైన పార్లమెంట్ లో నిలుచుకున్నాడు.
2: He contested the parliament elections.
1: దాంతో దిగ్విజయాన్ని పొందాడు.
2: He won.
1: ఈ విజయాన్ని పొందిన తర్వాత అన్ని పార్టీల వారు ఈ Clinton ను చాలా పొగుడుకున్నారు.
2: All parties praised Clinton.
1: Andaru cheri adanni president ga chesaru.
2: All made Lincoln the president of America.
1: Appude tana talli matalu aatma vishwasanni chakkaga gurtinchukunnadu.
2: He could understand then
1: aatma vishwasam unnapude aa yokka talli yokka matalu vishwasam telisindi.
2: Because of his self confidence he had got full faith in the truth.
1: Talli cheppindi kuda nu satyamainatundi matane.
2: Whatever mother said is truth.
1: తాను చేసేది కూడా సత్యమైన పని.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ యాక్షన్స్ ఆర్ ట్రూత్ఫుల్.
1: అప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ దేశం లోపల నల్లవారికి తెల్లవారికి కొంత భేదములు కలుగుతూ వచ్చింది.
2: దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్లాక్స్ అండ్ వైట్స్.
1: తెల్లవారు నల్లవారిని చాలా హింసిస్తూ వచ్చారు.
2: The white people started hurting, harming the black people. అంతా కూడా లింకన్ దగ్గర చేరారు. Both assembled, met Lincoln.
1: సార్, మా బాధలను కొంచెం నివారణ గావించు, మమ్మల్ని కూడా నువ్వు సమానంగా చూచమని చెప్పాడు.
2: They all wanted him to resolve this problem.
1: లోకంలో అందరూ సమానమే.
2: In fact, all are equal.
1: అందరూ భగవంతుని బిడ్డలే.
2: All are the children of God.
1: కాబట్టి ఈ భేదములు మనకు ఎందుకు ఉండాలి?
2: Then why should there be disparity?
1: సార్, ఈ భేదములు ఉండకూడదని చెప్పినని తాను అందరినీ సవరించుకుంటూ వచ్చాడు.
2: దే నెవర్ వాంటెడ్ దిస్ రేషియల్ డిస్క్రిమినేషన్ టు ఎగ్జిస్ట్ ఎనీ లాంగర్.
1: ఆ ఏకత్వం లోపల వీరికి విజయం కలిగించాడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఈక్వాలిటీ బ్రాట్ హిమ్
1: ఈ విజయం చేయటం చేత అందరు కూడా నీగ్రోలంతా కూడా ఆ లింకన్ చాలా పొగుడుతూ వచ్చారు.
2: ఆల్ నీగ్రో స్టార్టెడ్ ప్రైజింగ్ లింకన్.
1: లోకంలో మంచి చెడ్డలకు సంకర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఎన్ ఎటర్నల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్
1: ఎప్పుడు జరుగుతుంది? మంచి చెడ్డలు గుర్తించినటువంటి మూర్ఖులకు మాత్రమే ఈ సంకర్షణ జరుగుతుంటుంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇగ్నోరెంట్ ఫూలిష్ మ్యాన్ హూ ఫైండ్స్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్.
1: ఎవరైనా మంచి పేరుతో అభివృద్ది వస్తున్నారంటే వాళ్లపైన ఏదో కొన్ని కిటుకులు కంపిస్తుంటారు.
2: వన్ ఈస్ ప్రోగ్రెసింగ్ ప్రాస్పరింగ్ హైయర్ అండ్ హైయర్,
1: వారిపైన లేనిపోని కొన్ని ఆపోహలంతా కూడా కనిపిస్తుంటారు.
2: అండ్ దే గో ఆన్ బ్లేమింగ్ దెమ్.
1: దానిని మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు.
2: వన్ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
1: నిందలు స్థుతులు. ఇవన్నీ కూడా మానవత్వానికి వచ్చేటువంటి సహజధర్మం.
2: దీస్ ఆర్ సర్టన్ టెండెన్సీస్ దట్ ఆర్ క్వైట్ నేచురల్.
1: కీర్తికి అపకీర్తికి ఉండేటువంటి మధ్య లోపల ఇలాంటివన్నీ జరుగుతూ వస్తుంటాయి.
2: బిట్వీన్ దీస్ టూ రెప్యూట్ అండ్ డిస్రెప్యూట్ దీస్ థింగ్స్ హ్యాపన్.
1: మన భారతదేశంలో
2: ఇన్ భారత్
1: గొప్ప పేరు పొందినటువంటి మహనీయులందరూ కూడాను ఇలాంటి యొక్క సందిగ్ధావస్థలోనే జరుగుతూ వచ్చింది.
2: వెరీ ఫేమస్ రిపీటెడ్ పీపుల్ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్.
1: కానీ వారు అన్నిటి ఎందుకు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
2: బట్ యెట్ దే వర్ విక్టోరియస్.
1: సత్యంతో మనం బ్రతికేటువంటి వారము, ప్రేమతో మనం జీవించేటువంటి వారము, దీర్ఘమైనటువంటి యొక్క దీంతో మనం దైత్య పట్టినటువంటి వారము, ఏనాటికి మనకు ముప్పు రాదు.
2: దే ఆల్ థాట్ లైక్ దిస్ వీ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్. We served everybody.
1: దేహము ఏనాటికైనా పోయేటువంటి దే.
2: God is bound to fall any time.
1: దీన్ని రక్షించుకునే నిమిత్తమే నీవు పెడమార్గం పట్టకూడదు.
2: Don't go along the wrong direction to safeguard your
1: body. దేహము పోనే పోతుంది.
2: It's bound to fall.
1: కానీ మన సత్యం శాశ్వతంగా నిలుస్తుంది.
2: But the truth remains once for all.
1: కనుక సత్యం కోసం మనం పాటుపడాలి.
2: Struggle for this truth.
1: సత్యం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
2: There's nothing greater than truth.
1: సత్యము నందుండి సర్వమే సృష్టించే.
2: Having been from the point of truth, the whole creation came.
1: Satyamunanda anage sarva srushti.
2: The creation merges in truth ultimately.
1: Satyam himalayani telamedi kanugunna.
2: There is no other place where there is no truth.
1: Sutta satvam ide chudagayya.
2: It is the pure unsullied truth that pervades.
1: Ekkada poyinappudiki vaari vaari manobishtamu nerveerinappudu vaaru viruddhamaina margaanni praveshistaru.
2: Everywhere when once all their desires are satisfied, they act in a perverted way.
1: Vaari dosame kaani naa dosham kaadu.
2: The mistake lies with them, nothing to do with God.
1: లోకములో భగవంతుని దూషించేటువంటి వారు ఎంతమంది? నాలుగు రకములైనటువంటి వారు.
2: Four people turn against God.
1: దేవుడంటేనే నమ్మకం లేనటువంటి వారు దేవుడిని దూషిస్తారు. ఇది మొదటి రకము.
2: ద ఫస్ట్ కేటగిరీ ఆర్ దోస్ హూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క దీని లోపల ఒకడు తన స్నేహితుడు అభివృద్ది వస్తుంటుంటే అతను చూడలేక ఓర్చుకోలేక ద్వేషించేటువంటి వారు రెండో రకము.
2: ద సెకండ్ కేటగిరీ ఆర్ దోస్ ఆఫ్ జెలసీ హూ కుడ్ నాట్ బేర్ ది అదర్స్ ప్రాబ్లమ్.
1: మూడవది వారు ఆశించినటువంటి కోరికను నెరవేరకుండా పోవడం వల్ల ద్వేషించేటువంటి వారు మూడవ వారు.
2: థర్డ్ కేటగిరీ ఆఫ్ దోస్ whose desires are not fulfilled, therefore they turn against.
1: కానీ అతనికి వచ్చినటువంటి స్థితి పేరు ప్రతిష్టలు నాకు రాలేదు అని కొన్ని ఏడ్చేటువంటి వారు మరికొంతమంది.
2: There are people who are envious watching the progress.
1: ఈ కారణాలు తప్ప దైవాన్ని దూషించేటువంటి వారు లోకములు ఎవరు లేరు.
2: These are only the four categories.
1: తుచ్చమైనటువంటి అలక్ష్యమైనటువంటి యొక్క ఈ యొక్క మార్గాలు ఆధారం చేసుకుంటున్నారు.
2: This path is so mean, so dirty, so low.
1: వారు ఏదో ఒక అభిష్టాన్ని కోరుతారు.
2: But yet what is the want?
1: Swami, naaku ee pani cheyali.
2: Swami, you do this for me.
1: Naaku ee dabbu kavali.
2: I want money.
1: Nenu ee vidhamainatuvanti society pettukuntunnanu.
2: I'm just starting.
1: Nenu oka school start chestunnanu.
2: I'm starting a business.
1: Daniki dainatuvanti dabbu kavali.
2: I need money now.
1: Nayana, nenu satyame cheptanu. Nayana, nee desham veru. Ee desham veru. Ee desham dabbu aa deshaniki chelladu.
2: Bhagavan tells, you have got your own nation, you should abide by the rules.
1: కాబట్టి
2: ఈ
1: డబ్బును నీవు ఎట్ట తీసుకుని పోతావు?
2: హౌ కెన్ యూ క్యారీ దిస్ మనీ?
1: అసాధ్యము.
2: నౌ ఇంపాసిబుల్.
1: గవర్నమెంట్ ను మనం మోసం చేయాలి.
2: అండ్ యూ హ్యావ్ టు బిట్రే.
1: నేను అంగీకరించను, ఇలాంటివంతా వద్దు అని అంటాను.
2: భగవాన్ విల్ సే నో టు సచ్.
1: అలాంటి పరిస్థితి లోపల వారు కొంచెం దేశాన్ని పూనుతారు.
2: అండ్ దెన్ దే డెవలప్ హేట్రెడ్.
1: దేశాన్ని పూచి అనేక రకమైనటువంటి తిరస్కారాలు చేస్తారు.
2: అండ్ దే గో ఆన్ డినైయింగ్ ద డివినిటీ.
1: ఏది చేసినా గానీ నా సత్యం నాదే.
2: బట్ భగవాన్ హోల్డ్స్ ఆన్ టు హిస్.
1: ఎవరు దూషించినా ఎవరు భూషించినా మీరెవ్వరు కూడా ఏ విధమైనటువంటి లెక్క చేయకూడదు.
2: Don't be carried away by the praise or blame.
1: ఎందుకంటే మీ నమ్మకం మీది.
2: Because your faith is your own.
1: దైవత్వం అనేటువంటిది నమ్మకం పైన ఆధారపడినటువంటిది.
2: Your faith depends on
1: నమ్మకాన్ని ఎవరు కల్పించేటువంటిది కాదు.
2: And it cannot be gifted by anybody.
1: నమ్మకం మంది.
2: Your faith is your own.
1: దైవం ఉన్నాడు అంటారు.
2: The theist says God exists.
1: కానీ కొంతమంది దైవం లేడు ఉంటారు.
2: Some may deny him.
1: లేడని వారికి లేడునరా, ఉన్నని వారికి ఉన్నరా.
2: In fact, you have got faith in God. God exists for you. If you deny
1: Him, yes,
2: him,
1: man,
2: he doesn't find
1: gaani,
2: him.
1: Swami ki sarvam, yes, yes, yes.
2: Yes, no belong to our tongue, the mouth, but to God everything is yes and yes.
1: Yevari manasu varike saachi.
2: You go by your own mind.
1: కనుక దేవుని మనం ఏమాత్రము లెక్క చేయకూడదు.
2: డోంట్ బి క్యారీడ్ అవే బై ఎనీబడి.
1: మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన ఆత్మతత్వాన్ని మనం వదలకూడదు.
2: యూ హోల్డ్ ఆన్ టు యువర్ ఓన్ ఫెయిత్, క్లింగ్ ఆన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్.
1: దినాభివృద్ధి పొందడం చూసేటువంటి వారు చాలా మంది దీనికి కొంత అసూయ పడుతూ ఉంటారు.
2: పీపుల్, సమ్ పీపుల్ ఆర్ జెలస్ బికాస్ దే వాచ్ ది ప్రోగ్రెస్.
1: అసూయ అనేటువంటిది గొప్ప రాక్షసి వంటిది.
2: And jealousy is the worst of the demons possible.
1: ఫలవృక్షంతో ఫలములు కాసి చక్కగా కలకలలాడుతున్నటువంటి వృక్షాన్ని లోపల ఎవరికి తెలియకుండా ఒక వేరు పురుగు వేరులో చేరిపోతుంది.
2: A fruit bearing tree, the fruits are so delicious, so sweet, but you find the pests entering into the roots.
1: అది ఎవరికి కనిపించదు.
2: Nobody would see that.
1: కానీ అది తల్లి వేరును కొట్టివేసినప్పటికి రెండో దినమే చెట్టు కూలిపోతుంది.
2: And the moment the roots are rotten, the tree falls.
1: అప్పుడు ఈ చెట్టు యొక్క దోషం ఏమిటి?
2: అండ్ వాట్ ఇస్ ది మిస్టేక్ ఆఫ్ ది ట్రీ?
1: ఈ అసూయ అనేటువంటి వాడు తన యందు ఉన్నటువంటి ఒక తత్వంను కొంతవరకు గోప్యంగా ఉంచుకొని అది లోపల లోపల ప్రచారం చేస్తూ ఉంటాడు.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద జెలసీ, ది ఎన్వీ దట్ ప్రాంప్ట్ పీపుల్ టు పబ్లిసైజ్ అండ్ ప్రొపగేట్.
1: దుర్మార్గుల యొక్క తత్వము.
2: ఇట్ ఈస్ వికెడ్నెస్.
1: కానీ నా ఉద్దేశంలో, నా దృష్టిలో దుర్మార్గులే లేరు.
2: From Bhagavan's point of view, there are no bad people at all.
1: వారి చేష్టలు ఈనాడు మారుతాయి, రేపు మారుతాయి.
2: And you may do something, you are bound to change tomorrow. But Bhagavan's path is one. All belong to Bhagavan. Bhagavan belongs to all.
1: My property is prema okkate.
2: His love is the binding principle.
1: Prema chetane nenu andarni aadaristuntanu.
2: Bhagavan treats everyone with love.
1: Evvaru vachina kudanu naa paina dveshanni pooni varu aashrayinchinappudiki varu nenu brostune untuntanu.
2: You may not love him, but yet Bhagavan blesses you.
1: Nenu ee tappappulu edi kudanu nenu vetakanu.
2: Bhagavan will not search your mistakes.
1: వారి దోషం అంతకంటే వెతకను.
2: None of your faults either.
1: నా ప్రేమను మాత్రం నేను చూస్తుంటాను.
2: Bhagavan goes by the principle of love.
1: ఈ ఏకత్వాన్ని గుర్తించినటువంటి తత్వం అందరికీ బోధించాలి.
2: And this principle of unity must be recognized.
1: ఈ యూనిటీ ఉండినప్పుడే మనలో ప్యూరిటీ వచ్చేస్తుంది.
2: Out of this unity you will develop purity.
1: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ బయలుదేరుతుంది.
2: And this purity will take you to divinity.
1: కనుక మనం డివినిటీని డెవలప్ చేసుకోవాలంటే మనలో ప్యూరిటీ కావాలి.
2: To develop divinity we need purity.
1: ఈ ప్యూరిటీ కావాలంటే,
2: if you want purity,
1: అందరినీ కలిసి మెలిసి ఉండాలి.
2: We should mingle together.
1: అప్పుడే మనకు తగినటువంటి ఒక ఫలితం మనకు లభిస్తుంది.
2: Then you will get the positive result.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఈనాడు
2: today
1: ఈ దేహమునికేమో 75 అంటున్నారు.
2: We say this is 75th birthday.
1: నాకు ఈ ఏజ్ తో నాకు అక్కర్లేదు.
2: Bhagavan is not bothered of the age.
1: జగత్ యొక్క క్షేమమే నాకు ప్రధానమైనటువంటిది.
2: భగవాన్ థింగ్స్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: కష్టజీవులైనటువంటి వారిని ఆదరించడమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
2: భగవాన్ ఇస్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లాన్.
1: కొన్ని దీనిని కష్టపడుతున్నట్టు వారి కష్టాలు తీర్చడమే నా యొక్క ప్రధాన కర్తవ్యం.
2: భగవాన్ విల్ రిమూవ్ ఆల్ ద ఆబ్స్టికల్స్ ద ప్రాబ్లమ్స్ దట్ కమ్ ఇన్ ద వే ఆఫ్
1: నేను ఎవరేమైనటువంటి రీతిగా నేను చాటినప్పటికీ నా యొక్క దీక్ష ఒక్కటే.
2: భగవాన్స్ డిటర్మినేషన్ ఇస్ వన్.
1: కనుకనే పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
2: You have taken determination anyway.
1: పట్టు చెల్లెడుదాకా తీరకుండు.
2: Hold on until it is fulfilled.
1: అడిగినది ఏదియో అడగనే అడిగితివి.
2: You have asked anyway.
1: అడిగినది ఇడుదాకా విడవకుండు.
2: Until it is given, do not drop.
1: కోరినది ఏదియో కోరనే కోరితిరి.
2: You have requested and begged.
1: కోరిక చెల్లెడుదాకా పోవకుండు.
2: And do not leave until it is granted.
1: పోరు పడలేక నేనైనా ప్రభువలయు.
2: He has to bless you to discuss.
1: వడంతలియక మీరేన అడుగవలయు.
2: Or you must ask repeatedly.
1: అంతే కాని
2: only that.
1: ఇంకా మీ అంత మీరు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
2: To return is not the quality of a devotee.
1: నీవు కోరినటువంటి జల్లేంత వరకు గట్టి పట్టులో ఉంటుంది.
2: Until your desire is fulfilled, hold on with determination.
1: ఇది ఏ మనకు దీక్ష?
2: This is the determination.
1: ఇది ఏ మానవుని యొక్క తపస్సు?
2: This is the penance.
1: తపస్సునిగా అడవులకు పోయి తల కింద పెట్టుకుని కాళ్ళు పైన పెట్టుకుని తపస్సు చేయడం కాదు.
2: Penance does not mean going to the forest, turning your body in the
1: water. మనం దక్కించుకోవాలి.
2: And cut your desire.
1: సత్యాన్ని కాపాడుకోవాలి.
2: And protect the truth.
1: మనం కృతజ్ఞతను పెట్టుకోవాలి.
2: సో గ్రాటిట్యూడ్
1: ఆత్మవిశ్వాసం నిలుపుకోవాలి.
2: హోల్డ్ ఆన్, కీప్ అప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఇది భక్తుల యొక్క ప్రధానమైనటువంటి జీవితము.
2: దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ,
2: మెనీ ఆబ్స్టకల్స్,
1: దీన్ని లెక్క చేయకుండా,
2: డోంట్ బి క్యారీడ్ అవే బై దెమ్.
1: మన యొక్క జీవితమే మనం ఆధారంగా తీసుకోవాలి.
2: గో బై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో.
2: డెవలప్ యువర్ ఓన్ సెల్ఫ్
1: ఆత్మగౌరవాన్ని నీవు పెంచుకో.
2: సో ఆల్సో సెల్ఫ్ రెస్పెక్ట్.
1: నీ ఆత్మత్యాగాన్ని నువ్వు చూసుకో.
2: బీ రెడీ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఆత్మని ఎందే ఉన్నది కానీ మరొకరు ఎందుకు కాదు.
2: ద సెల్ఫ్ ఆత్మ ఇస్ ఇన్ యూ.
1: వాని ఆత్మ కూడా వాని ఎందు ఉంటున్నది.
2: ద సెల్ఫ్ ద స్పిరిట్ ఇస్ ఇన్ ఎవరీవన్.
1: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
2: ఆత్మ ద స్పిరిట్ ఇస్
1: ముక్కలు ముక్కలు కాదు.
2: ఇట్ కెనాట్ బి డివైడెడ్.
1: ఇది దీని అంశములుగానే ఉంటుంటాయి.
2: దే ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: కనుక
2: సో
1: ఇది చిన్నవాడే, ఇది పెద్దవాడే, వీని విశ్వాసం తక్కువ, వాని విశ్వాసం పెద్దది అని కొలతలు వేయకండి.
2: నెవర్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్. Being young that he has got less of faith, being elder he has got greater faith. The faith and age are not related.
1: కరుగనే అందరి యందు ఉన్నటువంటిది క్వాలిటీ ఒక్కటే.
2: The quality is one and the same irrespective of age.
1: Quantity వేరు వేరుగా కావచ్చు.
2: Quantity might differ.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మన భారతదేశాన్ని సరైన స్థితిలో మనం తీర్చిదిద్దుకోవాలంటే అందరూ ఐకమత్యం కావాలి.
2: Unity is absolutely essential today. To mold this Bharat as an ideal country.
1: మన ప్రాచీన లీడర్స్ అంతా కూడాను
2: ఆల్ అవర్ లీడర్స్
1: త్యాగం చేసి
2: సాక్రిఫైస్
1: పట్టుదలను సాధించుకుంటూ
2: అండ్ దే హావ్ డిటర్మిన్డ్
1: స్వతంత్రాన్ని సాధించారు
2: అండ్ అచీవ్డ్ ఇండిపెండెన్స్.
1: కానీ స్వతంత్రాన్ని సాధించారే కానీ దురదృష్టం వల్ల ఐకమత్యాన్ని పొందించలేదు.
2: దే అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ యూనిటీ ఇస్ నాట్ అచీవ్డ్ టిల్ నౌ.
1: స్వతంత్రాన్ని సాధించి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇండిపెండెన్స్?
1: ఐకమత్యమే లేకపోతే ఇలాంటి అవస్థలే మనకు గురి అవుతుంటాయి.
2: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వి ఆర్ సఫరింగ్.
1: ఎక్కడ చూసినా కానీ దేశాలే.
2: వి ఫైండ్ హేట్రెడ్
1: ఒక పార్టీలో ఉంటే 10 పార్టీలు
2: అండ్ దేర్ సో మెనీ
1: ఒక కుటుంబం లోపల 4 దోవలు
2: అండ్ ద సేమ్ ఫ్యామిలీ
1: మనం పొందగలము.
2: హౌ డు ఎక్స్పెక్ట్ ది ఇండిపెండెన్స్ టు బి మెయింటైన్.
1: కనుకనే మనం ఇది కాదు మనం నేర్చవలసింది.
2: దిస్ నాట్ ద థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు లెర్న్.
1: అందరి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
2: వి షుడ్ నో ద వన్నెస్.
1: ఈనాడు నమ్మకమే లేని వారికి అంధులైపోతున్నారు.
2: అండ్ వి ఆర్ బ్లైండ్ బికాస్ వి లాస్ట్ ద సైట్ ఆఫ్ ఫెయిత్. ఎవరిని
1: నమ్మవద్దు, నిన్ను నీవు నమ్ముతావు కదా.
2: యు మే నాట్ హావ్ ఫెయిత్ ఇన్ ఎనీబడి, ఎట్ లీస్ట్ యు షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: అదే దైవం యొక్క ప్రేమ.
2: అండ్ దట్ ఇస్ డివైన్.
1: కాన్ఫిడెన్స్ ఇన్ యూ, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్.
2: First you should have confidence in you and then confidence in God. And this is the secret of greatness.
1: నీ పైన నీకు నమ్మకం ఉంటుంటే అదే దైవం పైన ఉండటం.
2: ఇఫ్ యూ గాట్ ఫెయిత్ ఇన్ యూ, యూ విల్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: నీవే నేను అనేటువంటి దీంతో నీవు దైవంగా ఉంటున్నావు.
2: అండ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ గాడ్.
1: దైవానికి ప్రత్యేకమైన ఆకారం లేదు.
2: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్.
1: నేను నేను నేను అనేటువంటిదే దైవత్వము.
2: అండ్ దిస్ వెరీ పాజిటివ్ ఐ ఇస్ డివైన్.
1: కనుకనే ఇట్ ఏకత్వాన్ని మీరు విశ్వసించి
2: హావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ వన్నెస్
1: దేశాన్ని మనం కాపాడుకునే నిమిత్తమై
2: టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ
1: ఐకమత్యం చేత
2: విత్ యూనిటీ
1: అందరూ ఒక్కటైపోతే ఎలాంటి దివ్యమైనటువంటి శక్తినైనా మనం సాధించవచ్చు.
2: వీ కెన్ సర్టన్లీ అకాంప్లిష్ ఎనీ డివైన్ పవర్.
1: ఏ మార్గమునైనా కూడా మనం విజయాన్ని చేకూర్చుకోవచ్చు.
2: యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ పార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భారతదేశంలో ఉండినటువంటి పవిత్రత మరొక దేశంలో లేదు.
2: ద శాంక్టిటీ సేక్రెడ్నెస్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: అందువల్లనే భారతదేశం లోపల అనేక అవతారములు ఇక్కడ ఉద్భవిస్తూ వచ్చాయి.
2: దేర్ఫోర్ భారత్ హాస్ బీన్ ద ల్యాండ్ ఆఫ్ సెవెరల్ ఇన్కార్నేషన్స్.
1: కనుకనే భారతదేశము అన్ని దేశములకు ఒక తల్లి వంటిది.
2: దేర్ఫోర్ భారత్ ఇస్ ద మదర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
1: అట్టి పవిత్రమైన మన తల్లిని మనం ఏ విధంగా మనం విడిచిపెట్టున్నాం?
2: అండ్ ఇన్ వాట్ వే వీఆర్ థింకింగ్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్?
1: తప్పు తప్పు తప్పు.
2: ద ప్రెసెంట్ ప్రొసీజర్ ఇస్ రాంగ్.
1: తల్లిని గౌరవించాలి.
2: రెస్పెక్ట్ యువర్ మదర్.
1: మాతృదేశము,
2: దిస్ యువర్ మదర్ ల్యాండ్.
1: అదే నీ యొక్క జీవితంలో సరైన లక్ష్యము.
2: అండ్ యూ షుడ్ కీప్
1: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి అరియసి అన్నాడు శ్రీరాముడు.
2: అండ్ రామా సెడ్ మదర్ ల్యాండ్ ఇస్ మచ్ గ్రేటర్ దాన్ ద వెరీ హెవెన్ ఆర్ పారడైస్.
1: కనుక నా తల్లి నా యొక్క మదర్ ల్యాండ్ రెండు ఒక్కటే అన్నారు.
2: హీ కన్సిడర్స్ హిస్ ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఐడెంటిటీ.
1: ఆ సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించి వర్తించాలి.
2: దట్ వీ హావ్ టు నో అండ్ కండక్ట్.
1: రామా రామా రామా రామా అని పూజిస్తుంటారు, స్మరిస్తుంటారు.
2: యూ థింక్ ఆఫ్ రామా, యూ గ్లోరిఫై హిమ్.
1: కానీ రామవాక్యం ఎవరు ఆచరిస్తున్నారు?
2: బట్ హూ ఇస్ ప్రాక్టీసింగ్ ద టీచింగ్ మెసేజ్ ఆఫ్ రామా? నో వన్ ఇస్ ప్రాక్టీసింగ్.
1: రామా రామా అని స్మరించడంలో మాత్రం హీరోస్ అయిపోతున్నారు, ప్రాక్టికల్ లో జీరోస్ అయిపోతున్నారు.
2: యు ఆర్ ఎ హీరో ఇన్ చాంటింగ్ రామాస్ నేమ్, యు ఆర్ ఎ జీరో ఇన్
1: నిజంగా ఆ నమ్మకంతో చేసేటువంటి వారు ఎందుకు ఈ యొక్క దీన్ని ఫాలో చేయకూడదు?
2: వై డోంట్ యూ ఫాలో ద టీచింగ్ ఆఫ్ రామా?
1: ఈనాడు ధర్మ విధమైనటువంటి ధర్మాలు అనేక రకములుగా ఉంటున్నాయి.
2: అండ్ వీ ఫైండ్ ద ధర్మ ద కోడ్ వెరీ
1: ఎక్కడ చూసినా దైవత్వం అనే చెప్తుండాలి.
2: అండ్ దే ఆల్ స్పీక్ ఆఫ్ సేమ్ వేదము
1: నాలుగు రకమైనటువంటి మహావాక్యములు అందించింది.
2: వేద రిఫర్ టు ఫోర్ మహావాక్యం.
1: తత్వం అసి అది నేను ఒకటే అన్నారు.
2: తత్వం అసి దట్ ద వర్డ్
1: కానీ అది ఎవరు నటిస్తున్నారు?
2: హౌ మెనీ పీపుల్ ఫాలో దట్?
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
2: ప్రజ్ఞానం బ్రహ్మ. అవేర్నెస్ ఇస్ డివైన్.
1: నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
2: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: అవేర్నెస్ కూడా నేనే అన్నారు.
2: దట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇంకా ఉన్నది ఒక్కటే.
2: వన్ దట్ ఎగ్జిస్ట్.
1: అది ఏమిటి?
2: వాట్ ఈస్ ఇట్?
1: దైవం అనేటువంటిది ఏకం సత్.
2: ట్రూత్ ఈజ్ వన్.
1: మూడవది అది తానేగానే ఉంటున్నాడు. అయమాత్మ బ్రహ్మ.
2: ద థర్డ్ వన్ అయమాత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ అనగా ఇంగ్లీష్ లో అయామ్ ఆత్మ అండ్ బ్రహ్మ అని.
2: అయమాత్మ బ్రహ్మ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సే ఐ ఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: అయామ్ ఆత్మ.
2: ఐఎమ్
1: బ్రహ్మ.
2: ఐఎమ్ బ్రహ్మ.
1: ఇదే అయమాత్మ బ్రహ్మ.
2: దట్ ఈజ్ అయమాత్మ బ్రహ్మ.
1: ఇలాంటి సందేహాలను, ఇలాంటి కిటికైనటువంటి అర్థాలను బోధిస్తూ వచ్చింది వేదము.
2: వేదస్ రిఫర్ టు సచ్ సటిల్ మీనింగ్స్.
1: కనుక మనం ఈ పవిత్రమైన వాక్యాలను ఉచ్చరిస్తున్నామే కానీ ఆచరణలో ఎవరూ పెట్టడం లేదు.
2: వి జస్ట్ రిపీట్ లైక్ ఎ ప్యారట్ ఆల్ దిస్ డిక్టా.
1: కానీ ఇన్ని ఉచ్చరిస్తున్నాము, ఇన్ని సాధనలు చేస్తున్నాము, ఇన్ని విధమైనటువంటి బోధనలు చేస్తున్నాము, కానీ ఎవరు ఆచరణలో పెడుతున్నారు?
2: వి జస్ట్ అట్టర్ బట్ వీ డోంట్ ఫాలో.
1: ఆచరణలో పెట్టినటువంటి వాక్యం అన్ని కూడా కేవలం అసత్యములే.
2: ఆల్ దట్ యు డు నాట్ ప్రాక్టీస్ ఆల్ అట్టర్
1: ఆడంబరములే.
2: I only pomp and show.
1: అందరి యందు దైవం ఉన్నాడు అని చెప్పి అందరినీ మనం ప్రేమిస్తూ రావాలి.
2: When once you say God dwells in everyone, you should love all.
1: కానీ మనం చెప్తున్నామే కానీ ఇతను నాకు ద్వేషి, ఇతను నాకు విరోధి అని చెప్తున్నాం.
2: బట్ యూ జస్ట్ సే సో, బట్ యూ కన్సిడర్ సమ్ యాజ్ యువర్ ఎనిమీస్.
1: చాలా విరుద్ధమైనటువంటి పదములు.
2: ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్టరీ వే ఆఫ్ యాక్షన్. యూ షుడ్ నాట్ సే.
1: ఒకవేళ నీకు అతనిపై ప్రేమ లేకుండా పోతే అతనితో ఏమీ సంభాషణ చేయవద్దు.
2: ఇఫ్ యూ డోంట్ లవ్ ఆర్ లైక్ హిమ్, బీ అవే ఫ్రమ్ హిమ్.
1: వైట్గా ఉంటుండు.
2: బీ సైలెంట్.
1: నీ యందు ప్రేమ అభివృద్ధి చేసుకో.
2: అండ్ డెవలప్ లవ్ విత్ హిమ్.
1: ఎవరిని ద్వేషించవద్దు.
2: డోంట్ హేట్ ఎనీబడీ.
1: ఎవరిని అసహించవద్దు.
2: Don't be disgusted with anyone. Don't accuse
1: anybody.
2: This is the message of Bhagavan to everybody
1: today.
2: Bhagavan
1: loves all.
2: Bhagavan doesn't hate
1: anybody. In
2: fact, none would hate him. So all of us are children of Bhagavan. All of us are friends of Bhagavan.
1: కనుకనే ఇలాంటి తత్వాన్ని మీరందరూ కూడా ఆచరించాలి.
2: వీ షుడ్ ప్రాక్టీస్ దిస్ ప్రిన్సిపల్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఫ్రెండ్షిప్ ని మీరు పెంచుకోవాలి.
2: దిస్ ఫ్రెండ్షిప్ విత్ లార్డ్ గాడ్ వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్. కనుకనే
1: మనకు గ్రంథం ఏమిది?
2: వాట్ ఈజ్ అవర్ గోల్?
1: ఈ ప్రపంచమే మనకు గ్రంథము.
2: అండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ద టెక్స్ట్.
1: అంతరాత్మనే మనకు గురువు.
2: అండ్ ది స్పిరిట్ ఈజ్ టీచర్.
1: కానీ గురు మన మిత్రుడు ఎవరు?
2: హూఇస్ అవర్ ఫ్రెండ్?
1: భగవంతుడే మన మిత్రుడు.
2: గాడ్ హింసెల్ఫ్ ఈజ్ అవర్ ఫ్రెండ్.
1: భగవంతుడే నా మిత్రుడు.
2: గాడ్ ఇస్ మై ఫ్రెండ్.
1: ప్రపంచమే నా గ్రంథము.
2: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బుక్.
1: నా అంతరాత్మనే గురువు.
2: మై ద సెల్ఫ్ ద స్పిరిట్ ఆఫ్ మై ప్రసెప్టర్.
1: నిజమైన యొక్క భోగము.
2: అండ్ వాట్ ఇస్ దిస్ ఇస్ రియల్ వెల్.
1: ఈ కాలాన్ని ఆధారం చేసుకుని పవిత్రం చేసుకోవాలి.
2: అండ్ దిస్ టైమ్ హ్యాస్ టు బి సాంక్టిఫైడ్ స్పెండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
1: కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
2: డోంట్ వేస్ట్ టైమ్.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
2: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమే భగవత్ స్వరూపము.
2: టైమ్ ఈజ్ ద వెరీ పర్సన్.
1: కాలకాల ప్రపన్నానం కాలక్రమం కరిష్యతి అనేది వేదం.
2: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
1: కనుకనే మాస్టర్ ఆఫ్ టైమ్.
2: గాడ్ ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
1: అన్ని కూడా ఈ కాలంతోనే ఇమిడి ఉంటున్నాయి.
2: ఆల్ ఆర్ బౌండ్ బై టైమ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నీ ప్రేమ ఎందు ఉన్నటువంటి ప్రేమ, నా యందు ఉన్నటువంటి ప్రేమ రెండు కూడా ఒక్కటే.
2: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్ యువర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ భగవాన్స్ లవ్ ఫర్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ద సేమ్ వేవ్ లైన్.
1: భూతముల యందు ఉన్నటువంటి ప్రేమ, నీ యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
2: లవ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ అండ్ లవ్ విత్ ఇన్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కానీ నీ ప్రేమ వస్తు వాహనాలపైన భ్రాంతితో కూడి ఉంటుండాలి.
2: ఆఫ్టర్ ఆల్ దిస్ లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ దే ఆర్ మొమెంటరీ.
1: నా ప్రేమ ఎట్టి వాహనాలు ఎట్టి ఆంచలు లేవు.
2: భగవాన్స్ లవ్ is beyond all material. It's not possessive.
1: The pure idi oka vidhamaitunte oka idi shuddhamainatunte idi
2: bhagavan's is pure, unsullied, unpolluted, pure love.
1: Andari endu unnatunte prema,
2: the love in everyone,
1: kontha negative ga maarutundadi.
2: Sometimes turns negative.
1: Vanchalato cherutundadi.
2: Because it is related to desire.
1: Vetina chikkadu.
2: Bhagavan has no desire at all.
1: Nadanta kudunu positive ni.
2: Bhagavan is absolutely positive.
1: Positive lekunda negative prayojanam ledu.
2: Without positive, negative is useless.
1: Negative lekunda positive prajodanam ledu.
2: Without negative, positive is useless.
1: Kanukane I and you are one.
2: So Bhagavan says, I and you are one.
1: Positive to kalapandi.
2: And just join God.
1: Ee positive ni mee negative to chechukondi.
2: And then take God into you.
1: Manam anubhavinchaleyanatundi okka ee sukaru emi undav lokamlo.
2: Then there will be no pleasure, no happiness that you cannot experience.
1: ఈ విధమైన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకున్నప్పుడే
2: when we have this interrelationship,
1: జీవితం ఎంతైనా ఆనందాన్ని పొందుతుంది.
2: The life is bound to be blissful.
1: ఎట్టి ఆనందము? బ్రహ్మానందం.
2: What sort of bliss? Supreme bliss.
1: ఆ ఆనందాన్ని మనం పొందుకుంటే పరమ సుఖదం.
2: And it is supreme bliss, happiness state.
1: అప్పుడే మనం బ్రహ్మస్వరూపుడైపోతాం.
2: And then you become divine at that level.
1: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
2: You don't need to follow.
1: ఒకవేళ నీకు ఇష్టముంటే సాధన చేసుకో, తప్పు కాదు.
2: If you really want, follow one spiritual
1: path. ఈ సాధన నీ మనోతృప్తి నిమిత్తమే చేస్తున్నావే కానీ
2: the spiritual practices give you satisfaction.
1: ఆత్మతృప్తి కాదు.
2: It's not for the satisfaction of the self.
1: అందరి యందు ఏకత్వాన్ని భావించు.
2: Consider everyone equal.
1: అందరి యందు ప్రేమ తత్వాన్ని పంచిపెట్టు.
2: And share love with everybody.
1: ఇదే నిజమైనటువంటి ఒక సాధన.
2: This is the true spiritual practice.
1: Karuka ye devudaina ye namamaina anni okate.
2: Any name, any form are one and the same. Ye
1: prabhu ka aneka naam.
2: One God has many.
1: Parama sukadam.
2: And it is supreme bliss, happiness state.
1: Appude manam brahma swarupulai potam.
2: And then you become divine at that
1: level. Ye sadhanalu cheyanakkaledu.
2: You don't need to follow
1: any practice. Nikku ishtamunte sadhan chesko, tappu kaadu.

0: any name, any form are one and the same.
1: Ek prabhu ka anek naam.
0: One God has many names.
1: అనేక నియమం ఉండినప్పటికీ మనం ఏ విధంగా భావించాలి?
0: గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: నీ ఒక దినము సహస్రనామార్చన చేయాలనుకుంటున్నావు.
0: వన్ డే యూ మే వర్షిప్ గాడ్ ఇన్ థౌజండ్ నేమ్స్.
1: కానీ థౌజండ్ మంచి గంధములు అనగా పూలు తెచ్చిపెట్టుకున్నాం.
0: అండ్ యూ బ్రాట్ థౌజండ్ ఫ్లవర్స్ ఫర్ వర్షిప్.
1: ఒక్కొక్క తోరి కేశవాయ నమః.
0: యూ సే వన్ నేమ్ అండ్ ఆఫర్ ఫ్లవర్. అనదర్ నేమ్ ఆఫర్ అనదర్ ఫ్లవర్.
1: మసూద్ నాయన మహ, త్రివిక్రమాయ నమః. ఈ విధంగా ఒక్కొక్క పేరు చెప్పి ఒక్కొక్క పుష్పం వేస్తున్నావు.
0: బై సేయింగ్ ఈచ్ నేమ్ యూ స్టార్ట్ ఆఫరింగ్ ఏ ఫ్లవర్ ఈచ్ టైమ్.
1: కానీ ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క రూపం ఉంది అక్కడ.
0: డూ యూ ఫైండ్ ఈచ్ ఫార్మ్?
1: ఒక్క రూపమునకే ఇన్ని పేర్లతో మీరు పూజిస్తున్నారు.
0: వన్ ఫార్మ్ ఇస్ కాల్డ్ బై మెనీ నేమ్స్.
1: కనుకనే భగవంతుడు ఎక్కడున్నాడు?
0: దెన్ వేర్ ఇస్ గాడ్?
1: సర్వరూపము చేయనటువంటి యొక్క నీ అందే ఉంటున్నాడు.
0: గాడ్ హ్యాస్ మెనీ ఫార్మ్స్ ఈజ్ ఇన్ యూ టూ.
1: కనుక దీన్ని అంగ పూజ కూడా అంటున్నారు.
0: అండ్ దిస్ వీ కాల్ ఇట్ అంగ పూజ.
1: నేత్రం సమర్పయామి అంటాం.
0: ఐ సే ఐ ఆఫర్ మై ఐ.
1: ఇలాంటి పూజలు చేయటం ఎంత దోషము?
0: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఈస్ టు ఆఫర్ సచ్ మీనింగ్.
1: ఇలాంటి పూజల వల్ల ఏమి తృప్తి మనకు?
0: వాట్ సాటిస్ఫాక్షన్ యూ హ్యావ్?
1: తృప్తి లేదు.
0: నౌ
1: భగవంతుడు కూడా అంగీకరించడు.
0: గాడ్ విల్ నాట్ రిసీవ్ సచ్ ప్రేయర్.
1: నేత్రం సమర్పయామంటే నువ్వు నేత్రాన్ని సమర్పిస్తున్నావా?
0: వెన్ వన్స్ యూ సే ఐ ఆఫర్ మై ఐ డూ యూ
1: తీసుకుంటున్నావు, నేత్రం పైన పెట్టుకుంటున్నావు, నేత్రం సమర్పయామి అంటున్నావు.
0: యు కలెక్ట్ ఎ ఫ్లవర్, టచ్ ఇట్ అండ్ దెన్ ఆఫర్ టు గాడ్.
1: చెప్పేది నేత్రము, ఇచ్చేది పుష్పము.
0: యు సే ఐ బట్ యు ఆఫర్ ఫ్లవర్.
1: కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి దైవానికి కూడా నువ్వు ద్రోహం చేస్తున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ చీటింగ్ గాడ్.
1: దైవం ప్రసాదించినటువంటి ఈ అంగములు ఎందుకు దైవానికి కావాలి?
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది హోల్ బాడీ అండ్ ది లింబ్స్ ఆర్ గివెన్ టు గాడ్.
1: ఈ దేహమే నీది,
0: ద బాడీ,
1: ఈ అంగములే నీవి,
0: లింబ్స్
1: నేనే నీవాడు,
0: అండ్ గాడ్ బిలాంగ్స్ టు హిమ్,
1: నేనే నావాడు,
0: అండ్ యు బిలాంగ్ టు హిమ్.
1: ఇన్నింటి యొక్క సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఏ యొక్క పూజలు మనకు అక్కర్లేదు.
0: వెన్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ యు డోంట్ నీడ్ టు పే ఆర్ వర్షిప్.
1: అంతటి ఉన్నత స్థాయికి రానేటువంటి వాళ్ళు చిన్న చిన్న పూజలు చేసుకోవచ్చు, తప్పులేదు.
0: దోస్ ఐ హావ్ నాట్ రీచ్డ్ దట్ స్టేజ్,
1: ధ్యానాలు చేసుకోవచ్చు, తప్పులేదు.
0: ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ రొటీన్ మెడిటేషన్ వర్షిప్ nothing wrong about it.
1: కానీ ఇవన్నీ కొన్ని అభ్యాసంతో ఏర్పడినటువంటివి.
0: They all have got to be practiced initially.
1: దురభ్యాసములంతా క్రమక్రమేణా మనం తగ్గించుకోవాలి.
0: Gradually you should cut short, reduce such practices.
1: ఈ నెగిటివ్ భావాలంతా కూడా నువ్వు నిర్మూలన చేయించాలి.
0: Kill, remove all the negative feelings.
1: పాజిటివ్ థాట్స్ మనం దినదినానికి అభివృద్ధి పరచుకోవాలి.
0: Develop, grow more and more positive thoughts.
1: మనం పోతుంటే ఎవరో మనం దూషించారనుకో,
0: along the way somebody
1: దాన్ని విన్నప్పుడు నీవు అది దాన్ని నెగిటివ్ గా మార్చుకోవాలి.
0: And then you have to transform it.
1: నన్ను ఈ విధమైన పేరుతో నన్ను పిలుస్తున్నాడు.
0: ఇన్ వాట్ వే హిస్ కాలింగ్?
1: తల్లిదండ్రులు నాకు ఎన్నో పేర్లు పెట్టారు.
0: మెనీ హావ్ గివెన్ మీ మెనీ నేమ్స్.
1: వాడేమో నన్ను దుష్టుడా అని పిలుస్తున్నాడు.
0: అండ్ హిస్ కాలింగ్ మీ బ్యాక్.
1: అది కూడా ఈ దేహానికి పేరే.
0: దిస్ ఇస్ ఆల్సో ది నేమ్ ఆఫ్ మై బాడీ.
1: అది కూడా ఈ దేహానికి పేరే.
0: దట్స్ ఆల్సో ది నేమ్ ఆఫ్.
1: మోసగాడు అంటే అది కూడా ఈ దేహానికి పేరే.
0: ఎనీవన్ సేస్ ఓల్డ్ మ్యాన్, దట్స్ నేమ్ ఆఫ్ ద బాడీ.
1: కనుక అన్ని ఈ దేహానికి పెట్టేటువంటి పేర్లు.
0: ఆల్ ఆర్ ది నేమ్స్ గివెన్ టు ద బాడీ.
1: నా తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు.
0: మై పేరెంట్స్
1: నా మిత్రులు ఇంకొక పేరు పెట్టారు. దుష్టులంతా ఇంకొక పేరు పెడుతున్నారు.
0: అండ్ అదర్స్ గేవ్ మీ నిక్ నేమ్స్.
1: ఈ దేహానికి పేర్లు ఎన్ని ఎన్ని పెట్టుకోవచ్చు?
0: దిస్ బాడీ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కాబట్టి నీవే మాత్రం దేహాన్ని లక్ష్యం చేయవద్దు.
0: డోంట్ గో బై ద బాడీ.
1: వాడు దుష్టులన్నంత మాత్రం నీవు దుష్టులవుతావా?
0: ఇఫ్ ఎనీవన్ కాల్స్ యూ బ్యాడ్, వుడ్ యూ బి బ్యాడ్? నో.
1: కాబట్టి దుష్టులన్నాడంటే దాన్ని ఎట్టని నిర్మూలం గావించడానికి నా దుష్టత్వంలో నిర్మూలం చేయాలి.
0: ఇఫ్ హి కాల్స్ యూ బ్యాడ్, ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఎవరే మనం దూషించినప్పటికీ వాళ్ళు ఉన్నటువంటి దోషాన్ని మనం కొంతవరకు తుడుచుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఇఫ్ ఎనీవన్ పాయింట్స్ అవుట్ ఎ మిస్టేక్, ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ దట్ మిస్టేక్.
1: చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల
0: ఇన్ దిస్ కలి ఏజ్
1: మనోభీష్టములు విఫలమైనప్పుడే,
0: వెన్ డిజైర్స్ ఆర్ నాట్
1: భగవంతుని దూషించడం అభివృద్ధి అవుతుండాలి.
0: దే స్టార్ట్ బ్లేమింగ్ గాడ్.
1: ఇది అన్ని దేశములు ఎందు ఉంటుండాలి.
0: దిస్ ఇస్ దేర్ ఇన్ ఆల్ కంట్రీస్.
1: ఇలాంటి తుచ్చమైన అలక్ష్యమైన ఈ యొక్క అపవిత్రమైన భావాన్ని మనం ఏమాత్రం తీసుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ సచ్ మీన్, డిస్రెస్పెక్ట్ఫుల్, అన్సేక్రెడ్ థాట్స్.
1: వాడి యొక్క దుష్టత్వం వాడిది.
0: ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ గాట్ యువర్ ఓన్ వికెట్నెస్.
1: అందువల్లనే
0: సో
1: త్యాగరాజ సమయం లోపల
0: in times of chagaraju
1: chepparu,
0: he said
1: enta maatramana evaru talichina anta maatrame neevu.
0: God appears in the way you estimate.
1: Evaru ee vidhanga talustaro vaadu aa vidhanga roopanthundi.
0: As you think of him, he manifests.
1: నీవు మంచి భావంతో సంపాదించు, ఆ మంచి భావమే నీకు ప్రాప్తిస్తుంది.
0: ఇట్స్ ఆల్ గుడ్ థాట్స్. ఇఫ్ యూ ప్రే టు హిమ్, యూ విల్ ఫైండ్ దట్ మేనిఫెస్టేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్. ఎవరిపైనా ద్వేషాలు పెట్టుకోకుండా,
0: డోంట్ హేట్ ఎనీబడి.
1: ఎవరిని మనం నిందించకుండా,
0: డోంట్ ఎక్యూజ్ ఎనీబడి.
1: సాధ్యమైనంత వరకు అందరినీ ప్రేమిస్తూ రండి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ లవ్.
1: ఒకవేళ అవకాశం లేకపోతే ప్రేమించడం మానుకోండి.
0: అండ్ ఇఫ్ నాట్ పాసిబుల్, డోంట్ హేట్.
1: దూషించడం మాత్రం పెట్టుకోకండి.
0: బట్ డోంట్ హేట్ ఎనీబడి.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు

0: అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to develop the spirit of oneness, unity.
0: ఈ దేహానికి దినాలు గడిచిపోయే కొద్దీ నెలలు నెలలు కలిపి చెబుతుంది, సంవత్సరాలు కూడా బయలుదేరుతుంటాయి.
1: As days pass by, months roll on, years pass by.
0: నాకు ఎప్పుడు కూడా ఈ బర్త్డే చేసుకోవాలని నాకు ఆశ లేదు.
1: భగవాన్ నెవర్ వాంటెడ్ ద బర్త్డే సెలబ్రేషన్.
0: కానీ భక్తులందరూ చేరటం వల్ల వారి నిమిత్తమే నేను ఈ పండుగ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
1: As all devotees assembled here, birthday has got to be performed,
0: observed.
1: In fact, Bhagavan doesn't want it.
0: ఆ భక్తులు నేను ఈ రెండింటికి సంబంధమే నా యొక్క సంబంధం.
1: భగవాన్ గోస్ బై దిస్ ఫీలింగ్, భగవాన్ అండ్ హిస్ డివోటీ.
0: కనుక మీ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: దేశక్షేమాన్ని మాత్రం లక్ష్యం అందించుకోండి.
1: థింక్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: ఈ భారతదేశం ఎంతో పవిత్రమైనటువంటిది.
1: భారత్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: భారతదేశం అనే బంగారం అనకుండా,
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ గోల్డ్ ఇన్ దిస్ కంట్రీ.
0: పరదేశం అనే గుమ్మడ వట్టి ఎయిలా.
1: అండ్ దెన్ వై డు యు వాంట్ టు గో అవుట్ సైడ్.
0: బంగారం మన దగ్గర ఉంటుంటే రాగి పిత్తాలి మనం ఎందుకు ఆశించాలి?
1: దెన్ వన్స్ యూ హావ్ గాట్ ద గోల్డ్ విత్ యూ, వై డు యూ వాంట్ ద బ్రాస్ అండ్ కాపర్?
0: సర్వరూపంతో ఉంటుండాలి.
1: అండ్ హీ హస్ గాట్ ఇన్ ఎవ్రీ ఫామ్.
0: కనుక దీనిని మీరు ఆనందంగా అనుభవించుకుంటూ,
1: ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ఫుల్లీ.
0: ఎక్కడ పోయినప్పటికీ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: యూ మే గో ఎనీవేర్, డెవలప్ దిస్ లవ్.
0: ఆ ప్రేమనే చాలు.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ఎనఫ్.
0: ఈ ప్రేమ చేతనే మనం జీవించాలి.
1: అండ్ వీ హావ్ టు లివ్ అవర్ లైఫ్.
0: ఈ ప్రేమతోనే మనం బ్రతకాలి.
1: అండ్ వీ కెన్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
0: ప్రేమనే మనం ఆరగించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎంజాయ్ దిస్ లవ్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
1: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్.
0: ప్రేమ ప్రేమతో సంధింప నియమం అగును.
1: ఇట్స్ ఓన్లీ ది కనెక్షన్, లవ్ టు లవ్.
0: కాన ప్రేమను మీరు గట్టిగా గడిచినా,
1: సో స్ట్రెంగ్త్ ఇన్ ద లవ్.
0: అద్వితీయమునందంగా నడకరు.
1: యూ విల్ రీచ్ దట్ నాన్ డ్యూయల్ స్టేట్.
0: అద్వితీయాన్ని మీరు పొందుతారు.
1: అండ్ యూ దట్ నాన్ డ్యూయల్ ఎఫల్జెన్స్.
0: ఒక్క ప్రేమను మాత్రమే పెంచుకోండి.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ఎనఫ్.
0: ఈనాడు లోకంలో ద్వేషము, అసూయ, డంబము ఇలాంటి ఆవరణాలు అంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే వీ ఫైండ్ ద సెల్ఫ్ ప్రైజ్, అగ్రాండైజ్మెంట్, ఎగ్జిబిటరిజం.
0: ఒక ప్రేమతత్వం ఒకటి చాలు.
1: అండ్ గివ్ అప్ ఆల్ ఆఫ్ దెమ్. లవ్ ఈజ్ జస్ట్ ఎనఫ్.
0: మన అభిష్టం నెరవేరని నెరవేరకపోని,
1: డిజైర్ మే బి ఫుల్ఫిల్.
0: ఇది కూడా మనం మంచి కోసమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: నేను ఆశించాను ఒక పని.
1: I wanted one.
0: అది నాకు కాలేదు.
1: ఐ కుడ్
0: కాదప్పుడు వారి పైన ఎందుకు ద్వేషించాలి?
1: దెన్ వై షుడ్ యూ హేట్? బికాస్ యూ
0: ద్వేషించడం వల్ల ఏమైపోతుంది? నీ యొక్క ఫలితం కూడా పోతుంది.
1: అండ్ దెన్ యూ లూజ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్. సరే,
0: ఈ నష్టము ఈ కష్టం కలిగించడము నా మంచి కోసమే.
1: ద డిఫికల్టీ ద ఫెయిల్యూర్ ఈజ్ ఫర్ మై ఓన్.
0: దీంతో కూడా ఏదో ఒకటి మంచి ఉన్నది.
1: దేర్ ఇస్ గుడ్, సంథింగ్ గుడ్ ఈవెన్ ఇన్ దిస్ లాస్.
0: ఏం చేసినా దాంతో ఒక మంచి ఉంటుంది.
1: ఎనీథింగ్ మైట్ హ్యాపన్ ఈజ్ ఫర్ మై ఓన్ గుడ్.
0: మంచి చెడ్డలు రెండుగా పోటీ ఉండు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ గో టుగెదర్.
0: ఈ రెండు లేకుండా ఏది ప్రయత్నం కాదు.
1: నథింగ్ కెన్ హ్యాపన్ వితౌట్ దీస్ టూ.
0: కనుకనే చెడ్డ లేకుండా మంచి రాదు.
1: దేర్ కెనాట్ బి గుడ్ వితౌట్ బ్యాడ్.
0: మంచి లేకుండా చెడ్డ జరగదు.
1: అండ్ విత్ గుడ్ బ్యాడ్ విల్ నెవర్ హ్యాపెన్.
0: కాబట్టి ఈ మంచిలోనే ఒక చెడ్డ ఉంది, చెడ్డలోనే మంచి ఉంది.
1: సో దేర్ ఇస్ బ్యాడ్ ఇన్ గుడ్ అండ్ గుడ్ ఇన్ బ్యాడ్.
0: కనుకనే రెండింటినీ ఏకత్వంగా తీసుకోండి.
1: వీ షుడ్ కన్సిడర్ దెమ్ ఇన్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: సుఖ దుఃఖే సమయ కృత్వా లాభో లాభ జయాజి.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్, ద ప్రాఫిట్ అండ్ లాస్.
0: ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చిక్కుతుంది.
1: అండ్ ప్లెజర్ లైస్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుక
1: సో
0: ఏదో ఆశ అని మనం ఊరికి పెంచుకుంటూ పోకూడదు.
1: డోంట్ హ్యావ్ టూ మెనీ డిజైర్స్.
0: ఈ డిజైర్స్ తగ్గించుకుని
1: రిడ్యూస్ యువర్ డిజైర్స్.
0: డివైన్ డిజైన్స్ పెంచుకుంటే
1: గ్రో డిజైర్ ఫర్ గాడ్
0: మనకు హాని కలుగుతుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ డివైన్ డిజైర్
0: హాయి చిక్కుతుంది.
1: యూ విల్ బి వెరీ హ్యాపీ.
0: ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతలు పెంచుకునే కొలది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంటాయి.
1: ద వరల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఆబ్లిగేషన్స్ విల్ బి నేచురల్లీ మోర్ అండ్ మోర్.
0: ఏదో నా బాధలు నివాళి గావించుకునే కోసం నేను పెంచుకుంటున్నాను అనుకుంటారు, చాలా పొరపాటు.
1: యూ థింక్ దర్ యూఆర్ అన్బర్డనింగ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఎ మిస్టేక్.
0: చాలా పొరపాటు.
1: నో, ఇట్స్ ఎ మిస్టేక్.
0: కోరికలు ఎంత పెరుగుతుందో ఆనందం అంత తరుగుతుంది.
1: ద మోర్ డిజైర్స్ యూ హ్యావ్ you'll be less happy.
0: ఎంత తరుగుతుందో ఆనందం అంత పెరుగుతుంది.
1: When once the desires decrease, the bliss increases.
0: నాకు ఆనందం లేదు ఆనందం లేదు అంటే దీనికి కారణం ఏమిటి?
1: Why are you not happy?
0: నీ కోరికలు పెంచుకుంటున్నావు.
1: Because desires are growing, increasing day by day.
0: ఆనందం తరిగిపోతుండాలి.
1: And so you are not happy.
0: కానీ కోరికలు తరిగించి చేసుకోండి, తప్పక ఆనందం పెరుగుతుంది.
1: When once you put a check or a ceiling on the desire, you'll be happy more and more.
0: మీకు అన్నిటికీ తెలుసు.
1: You all know this.
0: సత్యభామ సువాంచితేత కృష్ణుని స్వాధీనం చేసుకోవాలని చెప్పని అతని తూకం వేసి అతని కొనాలని ప్రయత్నం చేసింది.
1: సత్యభామ వాంటెడ్ టు పొజెస్ కృష్ణ, కీప్ హిమ్ ఆల్ టు హర్ సెల్ఫ్.
0: తర్వాత ఒక మంచి ధనమంతా ఉంటుండాలి.
1: అండ్ సత్యభామ
0: శమంతకమైనటువంటి దినానికి ఇన్ని తులములు అనేటువంటి అభివృద్ధి చేస్తుంది.
1: అండ్ షీ కెన్ హ్యావ్ గోల్డ్ టు ఎన్ ఎక్స్టెంట్ షీ వాంట్స్.
0: కాబట్టి బంగారుతో తూకం చేసిన ఆ భర్తను స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంది.
1: అండ్ షీ థాట్ దట్ షీ కెన్ బ్యాలెన్స్ షీ కెన్ వే లార్డ్ అండ్ బై హిమ్.
0: అప్పుడు కృష్ణుని కొనడానికి ప్రయత్నం చేస్తే
1: అండ్ వెన్ షీ వాంటెడ్
0: ఎంత బంగారం వేసినప్పటికీ కృష్ణుడు కదలలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ గోల్డ్ షీ కుడ్ నాట్ బ్యాలెన్స్ హిమ్.
0: కానీ ఇంకేం చేస్తూ ఉన్నదంతా వేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్
0: భగవంతుడు బంగారపు చిక్కడు.
1: నో యు కెనాట్ బై గాడ్
0: ధనమునకు చిక్కడు.
1: నాట్ యు కెనాట్ బై
0: గుణమునకు మాత్రమే చిక్కుతాడు.
1: బట్ యూ కెన్ బై హిమ్ విత్ యువర్ గుణ ద క్వాలిటీ.
0: అప్పుడు రుక్మిణి దగ్గరికి పరిగెత్తిపోయింది.
1: దెన్ సత్యభామ ర్యాన్ టు రుక్మిణి.
0: ఆ రుక్మిణి తులసి పూజ చేస్తూ ఉండినారు.
1: షీ వాస్ వర్షిపింగ్ విత్ తులసి.
0: ఇంకా తులసి తీసుకుని తన చేతులు పట్టుకుని సత్యభామ పిలిచింది కదా అని వచ్చేది.
1: షీ కలెక్టెడ్ తులసి లీఫ్ అండ్ ఫాలోడ్ సత్యభామ.
0: ఈ కథ అంతా కూడా నారదుడు చెప్పాడు.
1: ఆల్ ది స్టోరీస్ నేరేటెడ్ బై నారద.
0: చెప్పేటప్పటికి చెల్లి నీవి ఇలాంటి దుర్మార్గానికి నీకు పోవడం చాలా మంచిది కాదు.
1: సిస్టర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ టు ప్రొసీడ్ ఇన్ దిస్ రాంగ్.
0: భగవంతుడు ధనమునకు చిక్కేటువంటి వాడు కాదు.
1: యూ కెనాట్ బై గాడ్ విత్ మనీ.
0: పవిత్రమైన గుణమునకు చిక్కుతాడు అన్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ క్యారెక్టర్ యువర్ డివోషన్ యూ కెన్ హావ్ హిమ్.
0: అప్పుడు నీవైనా చూడమని చెప్పి కోరింది.
1: అండ్ దెన్ షీ వాంటెడ్ సంథింగ్ ఇన్ దిస్ మ్యాటర్.
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్
0: సత్య
1: సత్య
0: రూపానికి నామము నామానికి రూపము రెండింటికి సరైన తూకము అన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ అండ్ ఫామ్ వుడ్ మేక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: కృష్ణ నీ రూపానికి నీ నామే సరైన తూకము అనింది.
1: సిస్టర్ కృష్ణ ఫర్ యువర్ ఫామ్ యువర్ నేమ్ ఈక్వల్.
0: మధ్యలో నారదుడు ఉన్నాడు.
1: నారద
0: అమ్మా కృష్ణుని సాకారంతో ఇస్తున్నాను నాకు సాకారమైనటువంటి ఒకటి కావాలి.
1: అండ్ హీ సెడ్ ఐఎమ్ ఆఫరింగ్ కృష్ణ విత్ ఫామ్. ఐ వాంట్ సంథింగ్ దట్ ఫామ్ ఫుల్.
0: నా స్వాధీనంలో ఉన్నాడు ఇప్పుడు.
1: బికాస్ హీస్ అండర్ మై కంట్రోల్.
0: నీవు కూడా నువ్వు సాకారమైనటువంటి వస్తువు నాకు ఇచ్చినప్పుడు నేను సాకారమైనటువంటి రూపాన్ని నీకు అందిస్తాను.
1: ఇఫ్ యూ గివ్ మీ సంథింగ్ విత్ ఫామ్ దెన్ ఐ కెన్ ఆఫర్ కృష్ణ హియర్.
0: తన దగ్గర ఏం లేదు.
1: షీ హాస్ నథింగ్.
0: ఒక తులసి ఉంటుందా.
1: షీ హాస్ ఓన్లీ తులసి లీఫ్.
0: వేసింది.
1: హీ కెప్ట్ ఇట్ ఆన్ ద పెన్.
0: పత్రము
1: లీఫ్
0: పుష్పము
1: ఫ్లవర్
0: ఫలము
1: ఫ్రూట్
0: తోయము
1: వాటర్
0: భక్తి కలిగిన వారికి వశుడవౌట సత్యమని.
1: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ యు సబ్మిట్ యువర్ డివోషన్
0: తులసి దళమునకు తూగుదుగాక
1: యు విల్ సర్టన్లీ బ్యాలెన్స్ ఈక్వల్ టు దిస్ తులసి లీఫ్.
0: అది తులసి దళం వేసినప్పటికీ కృష్ణుడు పైకి పోయాడు. ఇది తగ్గిపోయింది.
1: దెన్ వన్ తులసి లీఫ్ ఇస్ కెప్ట్ దేర్ హి అవుట్ వెయిట్
0: అనగా
1: మీనింగ్
0: ప్రేమతో ఇచ్చింది ఆమె.
1: బికాస్ షీ ఆఫర్డ్
0: పత్రము. ఏమిటి మన పత్రము?
1: వాట్ ఇస్ దేహ?
0: దేహమే పత్రము.
1: హ్యూమన్ బాడీ ఇస్ ది లీఫ్.
0: పుష్పము హృదయమే పుష్పము.
1: హ్యూమన్ హార్ట్
0: తోయము
1: వాటర్
0: ఆనంద భాష్పములే తోయము.
1: టియర్స్ ఆఫ్ జాయ్
0: పత్రమో పుష్పమో ఫలమో. ఫలం ఏ ఫలము? మానసిక ఫలము.
1: ఫ్రూట్. వాట్ ఈస్ ది ఫ్రూట్? ది ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
0: భక్తి కలిగిన వానికి వశుడవౌట సత్యమేని.
1: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ గాడ్ సబ్మిట్స్ టు ఏ డివోటీ.
0: నీవు ఈ తులసి దళమునకు తూగుదుగా.
1: యూ విల్ జస్ట్ బ్యాలెన్స్ టు దిస్ తులసి లీఫ్.
0: పరమ భక్తురాలైనటువంటి రుక్మిణికి వాంఛలను పెంచుకున్నటువంటి సత్యభామకు ఇదే భేదము.
1: దేర్ లైస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సత్యభామ ద వన్ ఆఫ్ డిజైర్ అండ్ రుక్మిణి విత్ డివోషన్.
0: ఆదర్శాన్ని తీసుకుని ఆనాటి నుంచి భగవంతుణ్ణి ప్రేమతోనే పూజిస్తుండాలి.
1: సిన్స్ దెన్ షీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ విత్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. మీరందరూ కూడా ఏ యొక్క అభీష్టం నెరవేర్చుకోవాలన్నా
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యువర్ డిజైర్ ప్రేమను
0: పెంచుకోండి. మీ అభీష్టం సర్వము సంసిద్ధమవుతాయి.
1: లవ్ విల్ గ్రాంట్ ఆల్ ద బూన్స్.
0: ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: ఇది ఏ మీకు సరైనటువంటి ఆదర్శము.
1: దిస్ ఇస్ ది ట్రూ ఐడియా.
0: ఇది ముఖ్యమైనటువంటి సందేశము.
1: దిస్ ఇస్ ది మెయిన్ మెసేజ్ టుడే.
0: ప్రేమ స్వరూపులు మీరు కావాలి.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్.
0: ప్రేమ హృదయులు కావాలి.
1: అండ్ యూ షుడ్ హావ్ ప్రేమ మయులు కావాలి. యూ షుడ్ బి పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్.
0: అనుభవించాలి.
1: అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ఫినిట్.
0: కనుక ఇది ఏ ఈనాడు మీకు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్.
1: దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ భగవాన్ ఈస్ గివింగ్ టు యూ దిస్ మార్నింగ్.
0: ఇది ఒక్క ధనమే.
1: దిస్ ఇస్ ద చీఫ్ వెల్త్.
0: ఇవన్నీ కూడా నా ఒక్కటి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నన్ బిలాంగ్
0: ఏదో భక్తులు కట్టించారు. భక్తులవే ఇవన్నీ కూడా.
1: దీస్ ఆర్ ఆల్ బిల్ట్ బై డివోటీస్.
0: నా దగ్గర ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీ ఒక్కటే.
1: భగవాన్స్ హోల్ ప్రాపర్టీ ఇస్ వన్.
0: ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: లవ్ ఈజ్ హిస్ బిగ్గెస్ట్ ఓన్లీ సోల్ ప్రాపర్టీ. అండ్ హిస్ ప్రిపేర్డ్ టు గివ్ యూ.
0: కాబట్టి దేహమైనా మీకు ఇస్తాను.
1: అండ్ ఈజ్ రెడీ టు గివ్ హిస్ బాడీ.
0: మీరు ఆనందంగా జీవించండి.
1: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: ఆదర్శవంతులుగా బ్రతకండి.
1: బి ఐడియల్.
0: నిజమైనటువంటి ఆనందం నాకు అప్పుడు కలుగుతుంది.
1: అండ్ దెన్ భగవాన్ విల్ ఎక్స్పీరియన్స్.
0: నాకు ఆనందం కాదు.
1: దిస్ ఇస్ నాట్.
0: మీ ప్రేమనే నాకు ఆనందము.
1: యువర్ లవ్ మేక్స్ హిమ్ హ్యాపీ.
0: నా ప్రేమనే మీకు సౌభాగ్యము.
1: భగవాన్ లవ్ ఇస్ యువర్ వెల్త్.
0: కనుక దానిని మీరు కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తుంది.
1: భగవాన్ వాంట్స్ us to preserve, sustain, protect this divine law.
0: అందరూ ఈనాడు
1: టుడే
0: శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని
1: You should have that permanent
0: devotion. జీవితాన్ని,
1: you should have sacred life.
0: దీర్ఘమైనటువంటి జీవితాన్ని,
1: long life.
0: సుఖమైన జీవితాన్ని,
1: a happy life.
0: పొందుగాక.
1: And all of you have all these. So saying,
0: మీ కష్టములన్నీ కూడా పరిహారమవుగాక.
1: All your difficulties will go, will leave you.
0: కనుక మీ కష్టములకు యోచించకుండా,
1: don't be bothered by your troubles.
0: లభించినటువంటి సుఖాన్ని మీరు అనుభవిస్తూ పోండి.
1: And experience this permanent happiness hereafter.
0: ప్రేమ ముదిత మనసే క

0: జపము తపములందే జన్మలెన్నియొగడచే మనసు కుదురదాయే మానవునకు. జపము చేసినంత జన్మమే తరించునా, జపము చేసినంత జన్మ తరించునా, మనసు కుదిరినప్పుడే మహితుడగును, మనసు కుదిరినప్పుడే
1: Many of the lives have been spent in undertaking penance and chanting the name of the Lord. Merely with that, without the steady mind, there is no use. By merely chanting the name of the Lord, you will never attain liberation unless the mind is under control, then only will be reputed.
0: Bhavamu, rupamu, parimanamu, rangu, shakti. Ee aidu gunamula chetane manasu tana yokka prabhavamunu prasaktini prapanchamulo vijrumbimpa chestunnadi.
1: The feeling, the form, the change, the color, power, or the five traits of the mind, the effects of which are visualized in the world.
0: Prapanchamantayu manomayamaguta cheta ee prapanchamanandu kudanu ee pancha shaktulu kudanu prabhivitam avutunnadi.
1: As the entire world is just the expression of the mind, we find all these five traits there.
0: Manasu yokka prabhavamu maha shaktivantamainadi.
1: The effect of the mind is highly powerful.
0: Oka manasu yokka prabhavanni chakkaga artham chesukunte yavat prapancham yokka sthitigatulanu kuda manam sulabhamga gurtinchagalamu.
1: If we understand the nature of one mind, the position, the nature of the entire world could well be understood.
0: Samudramuloni neeti bindunu okka ruchi chusinappudu samudram yokka ruchi kudanu manam chusina varam avutam.
1: When the taste of the drops of ocean is known, you will be knowing the taste of the entire ocean.
0: Binduve samudramu samudrame bindu.
1: Drop is the ocean, ocean is the drop.
0: Manase prapanchamu prapanchame manasu.
1: Mind is the world, world is the mind.
0: Ee vishala prapanchamanandu 500 kotlaku minchi janaba untunnadi.
1: In this vast world, the population is beyond 500 crores.
0: Roopa namamulandu bhedam undavachanu.
1: There may be differences in name and form.
0: Ahara viharamulandu bhedam undavachunu.
1: There may be difference in food and habits.
0: Kani manavattumulo bhautikanga chusinappudu manavarandaru okkate.
1: But when we view from the physical point of view, the human quality is one and the same.
0: Prati bhautika dehamulandu kudanu 5 roopamulu imidi untunnavi.
1: In every physical body, there are 5 forms.
0: Tattva vicharana telisinatvanti samayam nandu maatrame ee yokka 4 roopamulu kudanu manam artham chesukogalamu.
1: When we make proper study and inquire, we will be able to understand the forms.
0: Tattva vicharana anaga 4 swaroopamulu yokka vishayamunu gurtimpa chesinade tattva vicharamu.
1: The inquiry is the one that would make you reveal the nature of these 4 forms.
0: Tat anaga paramatma.
1: Tat meant God.
0: పరమాత్మ విచారణే తత్వ విచారణ.
1: ఎంక్వైరీ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూ ఎంక్వైరీ.
0: పరమాత్మ అనంతుడు,
1: గాడ్ ఇన్ఫినిట్, ఇన్ఫినిట్ బియాండ్ ఆల్ కంపారిజన్.
0: కానీ అనంతుడైనటువంటి పరమాత్మని అనంత మార్గములలో మనం తెలుసుకోవలసి వస్తుంది.
1: టు నో ది ఇన్ఫినిట్ గాడ్ వి హావ్ టు పాస్ త్రూ ద పాత్ ఆఫ్ ఇన్ఫినిట్నెస్.
0: కనుకని అనేక మార్గములను విభజింపజేసి నవవిధ మార్గములతో భగవంతుని తెలుసుకున్నటకు ప్రయత్నించమని ప్రబోధించింది వేదాంతము.
1: ఫర్ దట్ రీజన్ వేదాంత హ్యాస్ షోన్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ టు అండర్స్టాండ్ ది ఇన్ఫినిట్ నేచర్ ఆఫ్ గాడ్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: థింకింగ్ ఆఫ్ ద లార్డ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్స్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: ఈ నవవిధ మార్గములు కూడాను మానవులకు జీవితం యొక్క నవత్వనై ప్రబోధించేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: All the 9 parts of devotion are prescribed to give all the freshness to human life.
0: ఇందులో భౌతికమైనటువంటి దేహము ఈ మానవ దేహము.
1: The first aspect is the physical body.
0: ఇది ఈ కంటికి కనిపించినటువంటిది.
1: This is seen with the physical eye.
0: ఇది 25 తత్వములతో కూడినటువంటిది.
1: This has 25 aspects.
0: 5 కర్మేంద్రియములు,
1: 5 senses of action,
0: 5 జ్ఞానేంద్రియములు,
1: 5 senses,
0: 5 ప్రాణములు,
1: 5 life principles,
0: పంచ తన్మాత్రలు,
1: పంచ 5 తన్మాత్ర, all 5 senses.
0: ఈ 20 తత్వములతో కూడి తదుపరి అంతర్ప్రాణములు అనేటువంటివి, అంతర్ ఇంద్రియములు అనేటువంటిది మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం.
1: బియాండ్ దీస్ దేర్ ఆర్ ఇన్నర్ సెన్సెస్ ఆల్సో, ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో అండ్ చిత్త.
0: ఇవన్నీ చేరినప్పుడు 24 తత్వములు అవుతుంది.
1: ఆల్ ఆఫ్ దెమ్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 24.
0: దీనికి లైఫ్ సోర్స్, అదే జీవితము. ఈ జీవితం దీనితో కూర్చున్నప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
1: Then above all there is life source making a total of 25.
0: ఈ 25 తత్వములు కూడాను విశ్వము నుండి ఆవిర్భవించినటువంటివి కనుకనే దీనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: As these 25 aspects came out of the universe, it is called Vishwudu, related to Vishwa, universe.
0: భౌతిక దేహము విశ్వ స్వరూపమే.
1: The physical body is the very form of the universe.
0: కేవలము ఒక సంకుచితమైన వ్యక్తిత్వము కానేరదు.
1: ఇట్ ఈస్ నెవర్ ఎ నారో ఇండివిజువాలిటీ.
0: సమష్టి స్వరూపంతో ఏకమైనటువంటిది మానవత్వము.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ కాంపోజిట్ కాంప్రిహెన్సివ్ ఆస్పెక్ట్.
0: కనుక భౌతిక దేహమునకు విశ్వుడు అని పేరు పెట్టారు.
1: సో ద ఫిజికల్ బాడీ ఈస్ కాల్డ్ విశ్వుడు.
0: రెండవది సూక్ష్మదేహము.
1: ద సెకండ్ సటిల్ బాడీ.
0: ఈ సూక్ష్మదేహము 17 తత్వములతో కూడి ఉంటున్నది.
1: ద సటిల్ బాడీ హ్యాస్ 17 ఆస్పెక్ట్స్.
0: పంచ తన్మాత్రలు, జ్ఞానేంద్రియములు 5, ప్రాణములు 5, ఇవి 15. తదుపరి మనస్సు, బుద్ధి, ఈ రెండూ చేరటం చేతనే 17 తత్వములతో రూపొందుతుంది.
1: ద 5 సెన్సెస్ అండ్ దెన్ ద 5 లైఫ్ ప్రిన్సిపల్స్ ఇన్ అడిషన్ 15, ఇన్ అడిషన్ టు దాట్ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ మేకింగ్ ఎ టోటల్ ఆఫ్ 17.
0: ఈ 17 తత్వములతో కూడినటువంటి సూక్ష్మదేహమును, ఈ 17 తత్వములు కూడాను తేజస్సుతో కూడినటువంటివి కనుక దీనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
1: ద సటిల్ బాడీ హ్యాస్ ది 17 ఆస్పెక్ట్స్ దట్ ఆర్ ఆల్ బ్రిలియంట్ అండ్ దేర్ఫోర్ యాజ్ దేర్ ఇస్ బ్రిలియన్స్ ఇట్ ఇస్ కాల్డ్ తైజస.
0: మానవుని యొక్క మంచి చెడ్డ కర్మల యొక్క ఫలితము ఈ సూక్ష్మదేహమే అనుభవించినది.
1: ద రిజల్ట్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఎక్స్పీరియన్స్ బై ద సటిల్ బాడీ.
0: జగత్తులో సంభవించేటువంటి సమస్త దుఃఖములు, విచారములు, ఆనందములు అన్నీ కూడాను ఈ సూక్ష్మదేహమే అనుభవిస్తే.
1: ఆల్ ద మిజరీ The anxiety and the pleasure are all experienced by the subtle
0: body. కనుకనే దీనికి మరొక పేరు కూడాను యాతనా దేహము అని కూడాను పేరు.
1: The subtle body has another name, yatana.
0: అనగా అవస్థలకు గురి అయినటువంటిది ఈ దేహము.
1: Yatana meant the body that is put to suffering.
0: ఇంకా మూడవది కారణ దేహము.
1: The third, causal body.
0: ఇది రెండు తత్వములతో మాత్రమే కూడి ఉంటుంది.
1: The causal body has two aspects.
0: ఇది చిత్తము ప్రజ్ఞ.
1: One is chitta, the other is awareness.
0: ఇది కేవలము ప్రజ్ఞతో కూడటం చేతనే ఇదికి ప్రజ్ఞానం అని పేరు పెట్టారు.
1: As there is awareness, it is called prajnana.
0: దీనినే ప్రాజ్ఞుడు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: This is also called prajna.
0: ఇంకా నాలుగవది మహాకారణము.
1: The fourth one, super causal body.
0: ఇది ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్
0: ఇది స్వస్వరూపముతో స్వయం జ్యోతితో స్వప్రకాశముతో వెలిగేటువంటిది.
1: దిస్ ఓవర్ మైండ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫార్మ్ అండ్ సెల్ఫ్ ఎఫల్జెంట్.
0: దీనిని ఉనికి అని కూడా పేరు పెట్టారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎగ్జిస్టెన్స్.
0: ఉనికి అనగా తనను తాను తెలుసుకోగలిగినటువంటి శక్తికి ఉనికి అని పేరు.
1: ద ఎగ్జిస్టెన్స్ మీన్స్ ద కెపాసిటీ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
0: తనను తాను తెలుసుకోగలిగినటువంటిది కేవలం ఒక జ్ఞానం మాత్రమే.
1: ఇట్స్ ఓన్లీ ద విజ్డమ్ దట్ విల్ హెల్ప్ అస్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
0: కనుకనే దీనికి ఎరుక అని కూడా మరొక పేరు.
1: దేర్ఫోర్ ఇట్స్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్ ఆర్ ఎరుక.
0: తెలుసుకోగలిగినటువంటిది ఎరుక అయినప్పుడు తెలియనటువంటి దానిని మరుపు అని పెట్టారు.
1: దట్ విచ్ హ్యాస్ టు బి నోన్ ఇస్ అవేర్నెస్. జస్ట్ ద ఆపోజిట్ ఈస్ కాల్డ్ ఫర్గెట్ఫుల్నెస్.
0: భౌతికమైన స్థూలము సూక్ష్మము కారణము ఇవన్నీ కూడా మరుపుతో చేరినటువంటివి.
1: ద ఫిజికల్ ద సటిల్ అండ్ ద కాజల్ ఆర్ ఆల్
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఈ మూడు కూడా మరుపుతో చేరినటువంటివి.
1: ద వేకింగ్ స్టేట్ the dreaming state and the deep sleep, they come under this forgetfulness.
0: Kanuka idi satya swaroopame yeruka.
1: The true form is awareness.
0: Satyam moolamu,
1: the basis of truth.
0: Ee marupu sthoolamu,
1: this forgetfulness is gross.
0: Ee marupu yerupu anetundi dendlopala oka divyatvamayetundi samatvangane untuntadi.
1: In these two states, one the forgetfulness, the other awareness,
0: తత్వజ్ఞానం మరొక రీతిగా దీనిని వర్ణిస్తూ వచ్చింది.
1: Therefore, the spirituality started describing in another way.
0: ఎరుకు మరుపనుకుండ జాగ్రత్త నిరతముగ స్వప్నాశు సుక్తిలో అరమరలు లేకుండ ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివేడి తారకం ఇది తారకం ఇది తారకం.
1: In the waking state, in the dreaming state and the deep sleep state, it is one that divinity that is there, that will
0: yerupunandunu marupunandunu jagrat swapna sushuptali endukodanu idi samatvangane antarbhutamai aavirbhavistuntadi.
1: In the waking state, the dreaming state, in the deep sleep state, it is all inner and then it originates from within.
0: Prati padarthamunandu kodanu parartham antarbhutamai untunnadi.
1: In every object there is a spiritual content.
0: ఈ పదార్థమే ఒక విధమైనటువంటి దృష్టి కల్పితమైనటువంటి వస్తువు.
1: ది స్పిరిచువాలిటీ ఇస్ ద వన్ విచ్ గివ్స్ ద నేమ్ విచ్ యు సీ ద మ్యాటర్.
0: పదార్థమే శక్తి.
1: ద పదార్థ ద స్పిరిచువాలిటీ ఈజ్ పవర్.
0: ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు కూడాను మన దృశ్యములకు వేరువేరుగా కనిపించినప్పటికీ ఇవి రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క ప్రపంచం యొక్క దివ్యతత్వము.
1: The matter and energy may appear to be different, but both are there that expresses in the world.
0: Ee shaktiye moolamu.
1: This power is the base.
0: Padarthame stoolam.
1: The matter is gross.
0: Ee shaktiye aadharamu.
1: Power is the basis.
0: Padarthame aadheyam.
1: The matter is support.
0: Aadhara aadheyamulu rendu kudanu avinabhava sambandhamule.
1: The support and supported are interrelated.
0: కనుకనే దీనిని క్షేత్ర క్షేత్రజ్ఞుడని కూడాను గీత ప్రబోధిస్తూ వచ్చింది.
1: గీత taught it as the knower and the known.
0: ప్రకృతి అంతా కూడా క్షేత్రమే.
1: The entire nature is a kshetra, the field.
0: ఈ క్షేత్రం అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యందు అంతర్భూతమై ఈ క్షేత్రమును నడిపించుండేటువంటి క్షేత్రజ్ఞుడు.
1: The entire kshetra, the field, is conducted by the knower, the inner self.
0: క్షేత్రజ్ఞుడు లేక క్షేత్రము లేదు.
1: Without knower, there is no known.
0: క్షేత్రము లేక క్షేత్రజ్ఞుడు కనిపించడు.
1: Without this kshetra, you cannot see the knower.
0: కనుకనే భగవద్గీత క్షేత్రం క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞం చాపిమాన్ విద్ధి చాపిమాన్ అది కూడాను నేనేను అన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ భగవద్గీత ఇట్ ఈస్ సెడ్ ఐఎమ్ దట్ ఆల్సో.
0: ఈ దీనిని పురస్కరించుకునియే సమస్త ప్రపంచమునందు కూడాను సృష్టి స్థితి లయములు కేవలము మనోప్రభావం చేత కలుగుతూ ఉంటున్నాయి.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ కెన్ బి సెడ్ ద క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్ ఆర్ అవుట్ ఆఫ్ ద మైండ్.
0: దీనిని బ్రహ్మసూత్రము తత్ జలాన్ అన్నాడు. ఒక చిన్న పదంతో తత్ జలాన్ అని
1: దిస్ బ్రహ్మసూత్ర సెడ్ తత్ జలాన్.
0: తత్ అది
1: తత్ దట్
0: జా పుట్టటము
1: జా బీయింగ్ బోర్న్
0: లా లయముందటము లా లయముందటము
1: లా ఎన్హిలేషన్
0: ఆన్ అభివృద్ధి కావటము
1: ఆన్ డెవలప్మెంట్
0: తత్ జలాన్
1: తత్ జలాన్
0: అనగా అందు నుండియే పుట్టి అందు నుండియే పెరిగి అందుయందే నీలమైపోతుంది.
1: ఇట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ దాట్ ఇట్ గ్రోస్ ఇన్ దాట్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ టు దాట్.
0: కనుక సృష్టి స్థితి లయములకంతా కూడా కేవలము మనసే మూల కారణము.
1: దేర్ఫోర్ ఫర్ క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్ మైండ్ ఈస్ రెస్పాన్సిబుల్.
0: దీనిని అక్షర పురుషుడని కూడా మరొక పేరు పెట్టారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ద పురుష ద వన్ ఆఫ్ లెటర్స్
0: అక్షరం
1: అక్షర.
0: లౌకికంగా అక్షరం అనుకుంటే నాశనము కానటువంటిది అని పేరు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అక్షర మీన్స్ దట్ విచ్ కెన్ నెవర్ బి కిల్డ్.
0: క్షరం అనగా మార్పు చెందేటువంటిది అని మరొక పేరు.
1: క్షర మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజబుల్.
0: క్షరాక్షరముల యొక్క తత్వమే ఈ జీవితం యొక్క రహస్యము.
1: ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ద చేంజబుల్ అండ్ చేంజ్లెస్.
0: క్షరమయ్యేటువంటిది
1: బాడీ చేంజెస్.
0: ఆత్మ అక్షరమైనటువంటిది.
1: సెల్ఫ్ ఇస్ చేంజ్లెస్.
0: కానీ ఇక్కడ క్షరాక్షరములు రెండు కూడాను ఒక్క పదమునందే కూడా ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద చేంజబుల్ అండ్ చేంజ్లెస్ ఆర్ కంటైన్డ్ ఇన్ వన్ వర్డ్.
0: అక్షరం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై అక్షరం?
0: కేవలము నశించినటువంటిది కాదు అని కాదు, నశించి నశించినటువంటిది రెండింటి యొక్క ఏకత్వమే అక్షరం.
1: నాట్ దట్ పెరిషబుల్ అండ్ నాట్ పెరిషబుల్ బట్ బోత్.
0: ఆ అక్షర స్వరూపమైనటువంటి ఆత్మ
1: ఆమెన్ ద సెల్ఫ్ ఆత్మ
0: తరా నశించేటువంటి నీకు దేహము
1: తరా పెరిషబుల్ బాడీ
0: నశించే దేహము నశించని ఆత్మ రెండింటి యొక్క స్వరూపమే అక్షరం.
1: పెరిషబుల్ బాడీ నాన్ పెరిషబుల్ సెల్ఫ్ ఇస్ అక్షర.
0: ఆ తర
1: ఆ అక్షర
0: ఆ అనంతమైనటువంటిది
1: ఆ దాట్
0: అమృతమైనటువంటిది
1: దట్ ఈస్ ఇటర్నల్
0: అమరమైనటువంటిది
1: దట్ ఈస్ ఇమ్మోర్టల్
0: క్షర అనిత్యమైనటువంటిది
1: క్షర టెంపర్
0: అశాశ్వతమైనటువంటిది
1: ఎఫిమర్
0: అసత్యమైనటువంటిది
1: దట్ ఈస్ ఫాల్స్
0: అసత్యమైన దేహము
1: ద బాడీ విచ్ ఇస్ ఫాల్స్
0: సత్యమైనటువంటి ఆత్మతో కూడి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఇన్ కాంబినేషన్ విత్ ఆల్ ద ట్రూత్.
0: కనుక క్షరాక్షరం రెండు కూడా ఏకమైనటువంటివి.
1: సో బోత్ ది ఆస్పెక్ట్ చేంజబుల్ అండ్ చేంజ్లెస్ ఆఫ్ వన్
0: కనుకనే అక్షరం అన్నారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ అక్షరం.
0: ఈ అక్షరం నుండియే
1: out of this akshara
0: tejovantamaina yokka divyatvamu aavirbhavistu untundadi.
1: The effulgent divinity came out of that.
0: Ee tejovantamaina yokka tattvamunaku prakruti paramatma rendu kudunu ekame.
1: For this effulgent nature both are one. The god and
0: nature
1: nature is not separate.
0: Prakruti endukudunu atma bhavam untundadi.
1: In the nature also there is self.
0: పరమాత్మ ఎందుకును ఆత్మ స్వరూపమే ఉంటున్నది.
1: విత్ ఇన్ గాడ్ ఆల్సో దేర్ ఇస్ ద సెల్ఫ్.
0: అందు ఇందు ఉండినటువంటిది ఒక్కటి.
1: హియర్ అండ్ దేర్ ఓన్లీ వన్ ఎగ్జిస్ట్.
0: ఇందుగలడందు లేడన్న సందేహం వలదు అన్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద సెడ్ నెవర్ డౌట్ దట్ హి ఇస్ హియర్ అండ్ హి ఇస్ దేర్.
0: ప్రకృతి కేవలం జడమైనటువంటిది కాదు.
1: ద నేచర్ ఇస్ నాట్ ఇనర్ట్.
0: ఇది కూడాను చైతన్యమైనటువంటిది.
1: దిస్ ఇస్ ఆల్సో అవేర్నెస్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వము తేజోవంతమైపోతుంటుండాలి.
1: ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ దీస్ టు ది హ్యూమన్ లైఫ్ ఇస్ ఆల్ ఇన్ రేడియన్.
0: ఇది ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ఇది ఒక నిప్పు పెట్టె.
1: దిస్ ఇస్ అ మ్యాచ్ బాక్స్.
0: ఈ నిప్పు పెట్టిన నేను చేతిలో పట్టుకున్నాను.
1: ఐఎమ్ హోల్డింగ్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆన్ హ్యాండ్,
0: కానీ నా చెయ్యి కాలటం లేదు.
1: బట్ మై హ్యాండ్స్ ఆర్ నాట్ బర్న్,
0: దీన్ని టవల్ లో పెట్టాను, ఈ టవల్ కూడా కాలటం లేదు.
1: ఐ కీప్ ఇట్ ఇన్ ద టవల్, ఇట్స్ నాట్ బర్న్,
0: కానీ దీనిలో నిప్పు పుల్ల ఉంటుంది.
1: బట్ హియర్ ఇస్ మ్యాచ్ స్టిక్,
0: దీనిని మనం గీచినప్పుడు,
1: వెన్ ఐ స్ట్రైక్ ఇట్ ఆన్ ద మ్యాచ్ బాక్స్,
0: దీంట్లో నిప్పు వచ్చింది.
1: హియర్ యూ గెట్ ద ఫైర్,
0: ఈ నిప్పు నా చేతిలో పెట్టుకుంటే కాలుతుంది.
1: If I keep the fire on hand,
0: towel ante stay idi maadutundi
1: and the kerchief also gets burned,
0: kaani idi kevalam towel nu kalustundi chetini kalustundi.
1: The fire burns the towel and also the hand,
0: kaani ee nippu pullalo unda nippulo pettelo unda.
1: Is there the fire in the matchstick or in the match box?
0: Box lona untundadi nippu.
1: The fire is there in the match box,
0: pullalo lona untundadi nippu.
1: The fire is there in the match stick.
0: Ee pulla nippu rendu ekamainappude ఇది స్వస్వరూపంగా రూపొందుతుంటుండాలి.
1: When the matchstick and the matchbox together,
0: అనగా పుల్లలో నిప్పులు అవ్యక్తంగా ఉండినటువంటి యొక్క తేజస్సు,
1: that light which is unmanifested,
0: యొక్క ఏకత్వం చేతనే వ్యక్తమవుతుండాలి.
1: Because of the unity of the two, it expresses outside.
0: కనుక మనస్సు అనేటువంటి దీనిలోన తేజస్సు ఉంటుండాలి.
1: In mind there is radiance.
0: హృదయం అనేటువంటి దానిలో తేజస్సు ఉంటుండాలి.
1: Within the heart there is radiance.
0: ఈ హృదయము మనసు రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వం అనేటువంటి మనకు సాక్షాత్కరిస్తుంది.
1: Because of the unity of the mind and heart, you can see the manifestation of divinity.
0: కనుక మనస్సు అనేటువంటి దానిలో ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: The power in the mind is one.
0: హృదయంలో ఉండేటువంటి యొక్క శక్తి ఒక్కటే.
1: The power of the heart is one.
0: స్టిక్స్ లో ఉండేటువంటి ఒక శక్తి ఒకటే.
1: ద పవర్ ఇన్ ద మ్యాచ్
0: మ్యాచ్ బాక్స్ లో ఉండేటువంటి శక్తి ఒకటే.
1: ద పవర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్ ఇస్ సేమ్.
0: ఈ రెండింటి యొక్క శక్తులు కూడాను ఏకం కావాలి.
1: బోత్ ది పవర్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: అప్పుడే నిజమైనటువంటి ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ ట్రూ డివినిటీ.
0: ఈ యొక్క నిప్పు పుల్ల లోపల,
1: హియర్ ద మ్యాచ్ స్టిక్,
0: నిప్పు ఉంది,
1: హియర్ ఇస్ ఫైర్,
0: కానీ ఇది నీళ్లలో ముంచి చేస్తే,
1: but if we soak it in water and strike it in match box, you don't get any fire.
0: Nippu raadu,
1: you don't get any fire, no trace.
0: Kaaranam enti?
1: What's the reason?
0: Ee nippu pulla,
1: this match stick,
0: neellalo unchatam cheta,
1: as it dipped in water,
0: deeni yokka shakti antargatam ayipothundi.
1: The power is lost.
0: Ade vidhamugane మానవుని యొక్క మనస్సు అనేటువంటిది,
1: సిమిలర్లీ ద మైండ్ ఆఫ్ మ్యాన్,
0: ప్రాప్తమైనటువంటి విషయవాసనలో మునిగటం చేత,
1: బికాస్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్ ఆఫ్ ద వరల్డ్,
0: ఇది దివ్యత్వమైన ఆత్మతో ప్రకాశించలేకపోతుండాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు షైన్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ద లైట్ ఆఫ్ సెల్ఫ్.
0: కారణం,
1: ద రీజన్,
0: విషయవాసన జలములో ముంచబడి ఉంటుండాలి.
1: బికాస్ ఇట్ ఈస్ సోక్ ఇన్ ఉంటుండాలి. It is dipped there, soaked there in water.
0: తిరిగి అది ఎప్పుడు దీనికి ప్రకాశవంతం ఏర్పడుతుంది?
1: Then when will it light?
0: వైరాగ్యం అనేటువంటి ఎండలో పెట్టినప్పుడే ఈ నీరంతా కూడా ఆరిపోయి తిరిగి దానికి స్వస్థ శక్తి ప్రారంభమవుతుంది.
1: When you dry it up in the sunlight of renunciation, it will come back to normal.
0: అదే వైరాగ్యము.
1: That is renunciation.
0: ఈ వైరాగ్యం అనేటువంటిది మనలో ప్రారంభమైనప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి దాంట్లో తేజవంతమైనటువంటి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: When renunciation originates within us,
0: చూడండి,
1: that is in combination,
0: రావటం లేదు.
1: Even if you strike it against the match box, you don't get the fire.
0: అదే నిప్పు పుల్ల నీటిలో ముంచకుండా చేశావు.
1: Without soaking in water, you strike it, you get the fire.
0: నిప్పు వచ్చింది.
1: Now you see the fire.
0: ఈ నిప్పు రావడానికి, ఇందులో నిప్పు రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ యూ గెట్ ద ఫైర్ నౌ యూ డిడ్ గెట్ బిఫోర్?
0: అది విషయవాసనలో మునిగింది.
1: బికాజ్ ఇట్ ఇస్ డిప్డ్ ఇన్ ద వాటర్ ఆఫ్ సెన్సెస్. విషయవాసనతో
0: సంబంధం లేకుండా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది సెన్సెస్.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది కేవలం విషయవాసనలో మునిగి ఎన్ని విధములైనటువంటి జపములు, ధ్యానములు, యోగములు చేసినప్పటికీ ఇది ఏమాత్రం కూడా మనలో అంతర్జ్యోతి ప్రకాశించలేదు.
1: యాజ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ డిప్డ్ ఇన్ సెన్సువల్ ప్లెజర్, it can never light, it can never shine in its true form.
0: Sadhyamenta varaku prati manavudu kudanu vishayamlone munigi untunnadu.
1: To a large extent, man is soaked in the sensual pleasure.
0: Vishayam nunchi dooram kavadaniki veelu kaadu.
1: It's not possible to get away from
0: it. Kaani indulo oka vairagyamu, ivanni nu anityam anetundi satyanni gurtinchukunnappudu indulo tirigi sasvaroopamainatundi oka gnanamu prarambhistundi.
1: However, when once out of this renunciation, when you have the feeling that is all temporary, nothing is permanent,
0: yenni manu anubhavinchinappatiki,
1: in spite of all experience,
0: manasunu vishayamlo munchi
1: కీపింగ్ ది విజ్డమ్
0: ధ్యానము జపములు యోగములు ధ్యానం ఎన్ని చేసినప్పటికీ భజనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ వెనెన్స్ మెడిటేషన్ వర్షిప్ దేర్ ఇస్ నో యూజ్ అట్ ఆల్.
0: కారణం
1: రీజన్
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క శక్తిహీనమైనటువంటి స్థితిలో ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఇన్ ఎ పొజిషన్ దాట్ ఈస్ పవర్లెస్
0: ఇది ప్రజ్ఞాహీనమైనటువంటి స్థితిలో ఉంటుండాలి.
1: ఇట్ హెస్ లాస్ట్ ఆల్ ఇట్స్ అవేర్నెస్
0: ఇది అంధత్వమైన యొక్క భావంలో ఉంటుండాలి.
1: ఇట్ హెస్ టు బి ఇన్నర్ ఫీలింగ్
0: అనేకత్వమైన యొక్క స్థితిలో ఉంటుండాలి.
1: ఇట్ హెస్ ఇట్ ఈస్ ఇన్ డైవర్సిటీ
0: కానీ ఏకత్వమైన స్థితికి రావాలి.
1: బట్ ఇట్ మస్ట్ రీచ్ ద పొజిషన్ ఆఫ్ యూనిటీ
0: దివ్యత్వమైన భావంలో మునగాలి.
1: ఇట్ షుడ్ డిప్ ఇన్ ది ఫీలింగ్ ఆఫ్ డివినిటీ
0: దివ్యత్వమైన తత్వంలో మనం చేరాలి.
1: వీ షుడ్ మర్జ్ ఇన్ ది నేచర్ ఆఫ్ డివినిటీ
0: అనిత్యము అనిత్యము అనే సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రియలైజ్ ది ట్రూత్ దట్ దిస్ ఇస్ టెంపరరీ దిస్ టెంపరరీ
0: మనం అనుభవిస్తున్నాం అనేక సుఖములు సంతోషములు.
1: వీ ఎక్స్పీరియన్స్ so much of pleasure and happiness
0: kaani ivanta enta varaku
1: how long do they last
0: kevalam chanikamainittiga roopanduthunnai
1: they are just momentary
0: prapancham manaku anipistuntundadi
1: we see the world
0: prapanchamunu anubhavistune untunnamu
1: we experience in the world
0: kaani prapancham roopanunnitti parama paratattvani manamu vicharinchadam ledu
1: but we are not bothered about the spirituality in this world
0: pasyam apichana pasyati mudho anindi vedanta
1: the vedanta said the foolish one sees but he says that he sees
0: bhagavantuni chudali chudali chudali అని ఆశిస్తున్నావు.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు సీ గాడ్ వాంట్స్ టు సీ గాడ్
0: చూడాలని నీవు అనేక విధములుగా కూడా నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు.
1: యు మేక్ ఎఫర్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ టు సీ గాడ్
0: ప్రతి మహనీయుని దగ్గరికి కూడా వెళ్లి నేను భగవంతుని చూడాలని ఆశిస్తూ అడుక్కుంటున్నావు.
1: యు ఆస్క్ ఎవ్రీ నోబుల్ సోల్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్
0: అతను ఎంత పిచ్చివాడు
1: హౌ మ్యాడ్ హీ ఇస్
0: భగవంతుని ప్రపంచ రూపంలో చూస్తూనే ఉన్నాడు.
1: హీ సీస్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్
0: చూడాలని ఆశిస్తున్నాడు.
1: స్టిల్ హీ వాంట్స్ టు సీ గాడ్
0: ఇది ఏ మానవుడి ఎందుకున్నటువంటి యొక్క అజ్ఞానం.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్ ఇన్
0: మానవుడు ఎంత వెర్రివాడో మీరు చక్కగా యోచించవచ్చు.
1: యు కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ హౌ ఫూలిష్ ఇస్ మ్యాన్.
0: ప్రతి దినము సూర్యోదయము సూర్యాస్తము జరుగుతుండాలి.
1: ఎవ్రీ డే వీ సీ సన్ రైజ్ అండ్ సన్సెట్
0: సూర్యోదయం జరిగిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాము.
1: హీ ఎక్స్పీరియన్స్ జాయ్ అండ్ థ్రిల్ అట్ ద టైమ్ ఆఫ్ సన్ రైజ్ దానికి
0: సంబంధించినటువంటి కృత్యములంతా కూడా ఆచరించవచ్చునని ఉల్లాసపడుతున్నాము.
1: హీ ఈస్ వెరీ హ్యాపీ దట్ హీ కెన్ గో ఆన్ విత్ ద డైలీ రొటీన్
0: పగలంతా శ్రమించి
1: వర్కింగ్ హార్డ్
0: సూర్యాస్తము జరిగిన తక్షణమే
1: అట్ ద టైమ్ ఆఫ్ సన్సెట్
0: తిరిగి ఆనందిస్తున్నాము.
1: గెయిన్ ఈస్ హ్యాపీ
0: సూర్యోస్తము జరిగింది ఇంకా హాయిగా భోంచేసి నిద్రించి విశ్రాంతి తీసుకోవచ్చును అని ఆనందిస్తున్నాము.
1: ఆఫ్టర్ సన్సెట్ బీయింగ్ డార్క్ ఐ కెన్ టేక్ రెస్ట్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్ హీ
0: సూర్యోదయానికి ఆనందిస్తున్నాము.
1: We are delighted about the sunrise.
0: సూర్యాస్తమునకు ఆనందిస్తున్నాము.
1: We are happy about the sunset.
0: నిజముగా సూర్యోదయ సూర్యాస్తమును మనము ఆనందించ తగినటువంటివా కాదు కాదు.
1: Truly speaking, the sunset and sunrise.
0: విచారించ తగినటువంటి ఈ రెండు.
1: One has to feel sorry about it, not to enjoy. How?
0: మన దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము ఒక్కొక్క సూర్యోదయ సూర్యాస్తముతో కరిగిపోతుంటుందని.
1: ద లైఫ్ స్పాన్ విత్ ఈచ్ సన్ రైజ్ అండ్
0: సన్సెట్ జీవితం కూడా మనం సమీపిస్తుపోతుందని.
1: ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఆన్ ద డిక్లైన్
0: మృత్యు దేవతకు సమీపంగా పోతున్నప్పుడు మనిషికి ఆనందం అవుతుందా?
1: వెన్ ఈ సో క్లోజ్ టు ద గాడెస్ ఆఫ్ డెత్
0: ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక
1: దిస్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్
0: ఈ సూర్యోదయం సూర్యాస్తమం మనకు ఉపకారంగా ఉంటున్నాయని ఎంతో ఆనందించిపోతున్నాం.
1: హీ సో హ్యాపీ అబౌట్ ది సన్ రైజ్ అండ్ సన్సెట్ బికాస్ హీ ఫీల్స్ దట్ హీ రిసీవ్స్
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క అజ్ఞానం.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: అతని ఈ విశ్వమును చూస్తున్నాం మనం.
1: వీ సీ దిస్ యూనివర్స్
0: అయ్యో ఈ విశ్వాన్ని వదిలి మనం పోవలసి వస్తుందేమో అని భయపడుతున్నాము.
1: వీ ఆర్ అఫ్రైడ్ బికాస్ వీ మే హావ్ టు లీవ్ ది వరల్డ్.
0: ఒక్కొక్క తూరి విశ్వాన్ని చూచి ఇది విశ్వం అనిత్యమైనటువంటి విశ్వేశ్వరుణ్ణి చూడాలని ఆశిస్తున్నాము.
1: ఎట్ వన్ టైమ్ వీ నో the world is temporary. We want to see God.
0: విశ్వమే విశ్వేశ్వరుడనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize God is in the world.
0: విశ్వకల్పితమైనటువంటి సమస్త జగత్తు కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క దైవత్వమే.
1: The entire universe is full of divinity.
0: నీ మనస్సు
1: your mind
0: ప్రకృతి దృష్టిపై ఉండటం చేత ప్రకృతిగా కనిపిస్తుండాలి.
1: When it is towards the world, it appears as world.
0: పరమాత్మ దృష్టిపైన మరల్చినప్పుడు పరమాత్మగా గోచరిస్తుంది.
1: If it is directed towards God, it appears divine.
0: కనుక నీ దృష్టి దోషమే కానీ సృష్టి దోషము కాదు.
1: So the mistake lies in the vision, not in the creation.
0: కనుక నీవు మొట్టమొదటి నీ దృష్టిని మార్చుకో.
1: First correct your sight.
0: నగను చూచినప్పుడు
1: when you see the jewel,
0: ఈ నెక్లెస్ ఎంత బాగుంది అని ఆనందిస్తాము.
1: You feel very happy that necklace is beautiful.
0: కానీ దృష్టి అంతా కూడా నెక్లెస్ పైన ఉంటుండాలి.
1: All your looks concentrate on the necklace.
0: మార్చినప్పుడు ఇది బంగారు అని ఆ దృష్టిని మార్చినప్పుడు నెక్లెస్ నీకు మరుగైపోతుంది.
2: When you change your view that it is gold, your experience is different.
0: ఈ నెక్లెస్ నందుని గోల్డ్ ఉంటుందాది, నగ ఉంటుందాది.
2: In this necklace there is this jewel and also gold.
0: నగపైన దృష్టి పెట్టినప్పుడు గోల్డ్ మరుగైపోతుందాది.
2: When you concentrate on the ornament, you don't think of the gold.
0: గోల్డ్ పైన దృష్టి పెట్టినప్పుడు నగ మర్చిపోతున్నాము.
2: When you think of the gold, you forget that ornament.
0: మీరు దైవ దృష్టితోని ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ ప్రపంచం మీకు మరుగైపోతుంది.
2: When you view the world from the godly point of view, everything divine.
0: కేవలం ప్రకృతి దృష్టితోనే చూసినప్పుడు దైవం నీకు మరుగైపోతుందా?
2: When you view it from the worldly point of view, we don't see divinity.
0: కనుక సర్వత్రముతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మొట్టమొదట దైవత్వంగా విశ్వసించాలి.
2: So we should understand that divinity is one in diversity.
0: Suradas kuda cheppadu.
2: Suradas also said,
0: ninu ganu gonnagalama krishna ninu ganu gonnagalana
2: krishna, can I recognize you?
0: Anuvu kante ati sutharupudavu ganamu kante ati ganeeyudavu.
2: You are the smallest to the small and the biggest to the big.
0: Enubadinaru laksha jeevamuna anayambuna nadabayakunduvata aluvureenu tudakastamu modaluga akanda roopudavai velavijuduvata ninu ganugunnagallanna.
2: In all the
0: anuvu kante ati sutva roopudavu ganamu kante ati ganeeyudavu enubadinaru laksha jeevamuna.
2: You are smaller than the smallest and bigger than the biggest. Among all the 84 lakhs of beings,
0: anayammuna nadabayakunduvata,
2: without any separation anytime,
0: anuvu renu tulakashtama modaluga,
2: right from the atom to the wood,
0: akanda roopudavai velayuduvata ninu ganugunnagallanna.
2: You exist in the infinite form. Can I recognize you?
0: Inte kaadu Krishna. ఘనమగు దొంగలలో గజ దొంగవు ను గను గొన్నగల్లన్న.
2: నాట్ ఓన్లీ దిస్ కృష్ణ, అమంగ్ ఆల్ ది థీవ్స్ యు ఆర్ నంబర్ 1 థీఫ్ నంబర్ 1.
0: ఎవరు ఈ దొంగలు?
2: హూ ఆర్ దీస్ థీవ్స్?
0: మానవుల్లో ప్రవేశించినటువంటి దొంగలు ఎవరు? మచ్చరంబు గల మానవు చేరుటే తుచ్చమైన జీవి తెలియదయ్యా.
2: టు జాయిన్ ద కంపెనీ ఆఫ్ ది
0: కేలస్ వన్ ప్రక్కనైనా పండవచ్చు.
2: We can lie down by the side and sleep.
0: Durvasunaina snehanga cheskovachunu.
2: We can have friends with Durvasa.
0: Kani matsaram anetundi vaani sneham manu matram undakoodadu.
2: But we should not have friendship with the one with jealousy.
0: Atane gajadunga.
2: He is a big thief.
0: Aa dunga kuda neeve.
2: You are that thief also.
0: Anaga bhagavantuni sarvasvarupuniga visvasinchadu ee yokka Suradasu.
2: Suradas has got full faith. God is infinite form.
0: Kanuka manavattamulo మనం ఈ మహనీయులు అనుభవించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఒక్కతూరి విచారం చేస్తే సర్వము భగవంతుని యొక్క మయమే.
2: When we inquire in this human life, the experiences of those people, we will understand
0: the universe is
2: a full. Everything is the form of the mind.
0: కనుక ఈ మనోమయమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని,
2: the life principle which is out of the mind,
0: భౌతికంగా మానసికంగా స్థూలంగా మనం విశ్వసించడము ఇది పెద్ద అజ్ఞానము.
2: టు టేక్ దిస్ మైండ్ మియర్లీ ఫిజికల్ అండ్ మెంటల్ ప్లేన్ అండ్ గ్రాస్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: జాగ్రత్తలో నీవు ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క ఉపన్యాసంను శ్రవణం చేస్తున్నట్టుగా అనుభూతి వస్తుంది.
2: నౌ ఇన్ ది వేకింగ్ స్టేట్ యు హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ దట్ యు ఆర్ లిసనింగ్ టు స్వామిస్ డిస్కోర్స్.
0: స్వప్నావస్థ లోపల నీవు నీ స్వగ్రామంలో చేరి నీ గృహస్థ ధర్మంలో నిర్వర్తించుకున్నట్టుగా నీకు స్వప్నం వస్తుంది.
2: In a dream state, you dream as if you are attending to your routine in your village.
0: గాఢ నిద్రావస్థ లోపల మయమర్చి నిద్రించి మేల్కొని హాయిగా నేను ఆనందంగా నిద్రించానని అనుభూతి కలుగుతుంది.
2: In deep sleep, you'll have the experience of sound sleep.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడు మాత్రం వేరువేరుగా కనిపిస్తున్నాయి.
2: These three positions, states, waking state, dream and deep sleep,
0: are different. వేరు వేరుగా కనిపిస్తున్నాయి.
2: Experiences also vary.
0: కానీ నీవు ఒక్కడే.
2: But you are one.
0: జాగ్రత్తలు అనుభవించింది నీవే.
2: You are the same who experienced the waking state. You are the very same in dream state.
0: సుషుప్తిలో ఆనందించింది నీవే.
2: The one who has been present.
0: అవస్థలు వేరైనా కానీ నీవు ఒక్కటే.
2: The positions vary, but you are one.
0: మూడు అవస్థలు యందు ఉండినటువంటి నీవు omnipresent.
2: The one you present in all the three states is omnipresent.
0: ప్రజెంట్ ప్రజెంట్ అని భావిస్తున్నావు.
1: We take the present.
0: కాదు కాదు మూడు కాలములు ఎందు ఉండినటువంటి ఒక మూర్తివి నీవు.
1: You are the very form present in all the three times.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ముమ్మూర్తి స్వరూపుడే.
1: So human being is this trinity.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముమ్మూర్తులు అని భావిస్తున్నాము.
1: We consider this trinity as Brahma, Vishnu and Maheshwara.
0: బ్రహ్మ అనగా ఏమిటి? క్రియేటర్ అని, సృష్టికర్త అని.
1: బ్రహ్మ ఇస్ క్రియేటర్.
0: ఈశ్వరుడు అనగా లయకర్త అని.
1: ఈశ్వర ద వన్ హూ ఎనిహిలేట్స్.
0: ఇంకా రక్షణకర్త విష్ణువు.
1: ద వన్ హూ ప్రొటెక్ట్ సస్టైన్స్
0: ఇస్ విష్ణు. మూడు ఎవరు ఉంటూ ఉన్నారు?
1: Who are these?
0: సాత్వికమే విష్ణు స్వరూపము.
1: ద పాయస్ నేచర్.
0: రజో గుణమే బ్రహ్మ స్వరూపము.
1: ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
0: తమో గుణమే ఈశ్వర స్వరూపము.
1: ద డల్నెస్ ఇస్ ఈశ్వర.
0: ఈ మూడు గుణములు నీ అందు ఉండటం చేత నీవు ముమ్మూర్తి స్వరూపుడు.
1: As all the three attributes are in you, you are the very form of that this
0: trinity. ఈ చెట్టగా భావించకూడదు.
1: You should not consider that.
0: ఈ మూడు గుణములు మానవునికి అత్యవసరమే.
1: All these three are most essential.
0: కష్టములే నాకుండకూడదు, నిరంతరము నేను సుఖాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు.
1: You always expect that I should have all the time happiness, never displeasure. You're mad.
0: కష్టములే లేకపోతే సుఖం యొక్క విలువే మనకు తెలియదు.
1: When there are no difficulties, you cannot recognize the happiness value.
0: ఆకలే లేకుండా అన్నం యొక్క రుచి మనకు అర్థం కాదు.
1: When there is no hunger, you cannot taste.
0: కాబట్టి ఆకలి అన్నమును రుచి చూపిస్తుందది.
1: It's only the hunger that will show you the taste of food.
0: దుఃఖము ఆనందాన్ని చవి చూపిస్తుందది.
1: It's only the difficulty that will make you the taste happiness.
0: దుఃఖం ఉండకూడదని మనం కోరకూడదు.
1: So never think that you should not have difficulty.
0: దుఃఖము మనకు కావాలి.
1: We need difficulties.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను ఎండ నీడల వంటివి.
1: The difficulties and the happiness or something like the sunlight and the shadow.
0: ఎండ నీడల యొక్క సంబంధము ఏ విధంగా ఉంటుండదు, అట్టనే సుఖ దుఃఖముల సంబంధం కూడాను మానవునికి అర్థం ఉంటుంది.
1: Just as there's sunlight and shadow are interrelated, the pain and pleasure are interdependent.
0: ఎండ ఒక్కటే.
1: The sunlight is one.
0: నీడలు వేరు వేరు.
1: The shadows are different.
0: దైవం ఒక్కటే.
1: God is one.
0: దేహములు వేరు వేరు.
1: Bodies are different.
0: ఒక చెట్టు పైన సూర్యుని యొక్క తేజస్సు పడింది.
1: On the tree you find the sunlight.
0: సూర్యుని తేజస్సు ఒక్కటే.
1: Sunlight is one.
0: కానీ ఆ చెట్టు నీడలు వివిధ రూపమును ధరిస్తూ ఉంటుంది.
1: But the shadows of the tree will assume different forms.
0: వేరు వేరుగా కనిపిస్తుండాలి.
1: They appear to be different.
0: ఇన్ని వేరు వేరుగా కనిపించే నీడలన్నీ కూడా ఒక్క సూర్యప్రభ ప్రకాశం యొక్క ప్రతిబింబములే.
1: The shadows that vary are out of only one sun.
0: ఉంటున్నది.
1: జస్ట్ యాజ్ దేర్ సన్లైట్ అండ్ షాడో ఆర్ ఇంటర్ రిలేటెడ్, ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ఇంటర్ డిపెండెంట్.
0: ఒక్కటే.
1: ద సన్లైట్ ఇస్ వన్.
0: నీడలు వేరు వేరు.
1: ద షాడోస్ ఆర్ డిఫరెంట్.

0: ఒక్క సూర్యప్రభ ప్రకాశం యొక్క ప్రతిబింబములి.
1: ద షాడోస్ దట్ వేరీ ఆర్ అవుట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
0: సముద్రంలో లేచేటువంటి అలలన్నీ కూడా వేరు వేరు రూపంగా కనిపిస్తుంటాయి.
1: ద వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద ఓషన్,
0: అనంతమైన తరంగములు ఆవిర్భవిస్తుంటాయి.
1: మెనీ వేవ్స్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ద ఓషన్,
0: కానీ ఎన్ని తరంగములు అయినప్పటికీ అందులో సముద్రం జలం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఎనీ నంబర్ ఆఫ్ వేవ్స్ మే బి ప్రెసెంట్ ద సేమ్ ఓషన్ వాటర్. సచ్చిదానంద
0: సముద్రమునందు మానవులనేటువంటి తరంగములు ఆవిర్భవిస్తున్నాయి.
1: In this ocean of the divinity, you find the human lives, the waves coming out of it.
0: ప్రతి మానవ తరంగమునందు కూడాను ఈ సచ్చిదానందం ఉంటుండాలి.
1: In every wave of human being, there is three the aspects. సచ్చిదానందం.
0: కనుక సచ్చిదానందం యొక్క స్వరూపమే నీవు.
1: You are the very form of సచ్చిదానందం.
0: నీవు బిందువుగా ఉండవచ్చును.
1: You may be a drop.
0: సచ్చిదానందం ఓషన్ గా ఉండవచ్చును.
1: Divinity may be ocean.
0: కానీ ఇందులో క్వాంటిటీ డిఫరెన్స్, కానీ క్వాలిటీ ఒక్కటే.
1: There is difference in the quantity, but quality is same.
0: మానవుని యందు ఉండేటువంటి దివ్యత్వము,
1: దైవమునందున్నటువంటి
0: దివ్యత్వము ఒక్కటే.
1: ది డివినిటీ ఇన్ మ్యాన్ అండ్ ది డివినిటీ ఇన్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: దివ్యమైన విద్యుత్ శక్తి ఒక్కటిగానే ఉంటుంటాది.
1: ద డివైన్ కరెంట్ ఈజ్ వన్.
0: అనేక బల్బులు అలంకారం చేసుకున్నాము.
1: వి డెకరేట్ విత్ మెనీ బల్బ్స్.
0: కానీ ఈ బల్బులలో కొన్ని భేదములు వస్తుంటుంటాయి.
1: దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్
0: బల్బ్స్. ఈ భేదములు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఫిలమెంట్.
1: ద డిఫరెన్స్ ఇన్ ద బల్బ్స్ ఇస్ డ్యూ టు ది ఫిలమెంట్. ఫిలమెంట్.
0: ఈ ఫిలిమెంట్ లోపల ఉండేటువంటి భేదాన్ని మనం గుర్తించుకోనకుండా, ఈ బల్బులో చిన్న లైట్ ఉంది, ఆ బల్బులో పెద్ద లైట్ ఉంటుంది, భగవంతుడు మహాప్రకాశవంతమైన యొక్క తేజస్సుతో కూడినటువంటి బల్బు, భగవంతుని బల్బు చాలా పెద్దది అనుకుంటున్నాం, మన బల్బు చిన్నది అనుకుంటున్నాం.
1: We forget the differences in the filament of the bulbs. We call it, this bulb has got low light intensity, another bulb has got high light intensity, God has got that infinite
0: and
1: light intensity.
0: అన్ని ఉండినటువంటి దివ్య శక్తి విద్యుత్ శక్తి ఒక్కటే.
1: The divine power. The divine power, current is one and the same. There is only difference in the filament.
0: కనుకని మనలో ఉండినటువంటి యొక్క భావములు సంకుచితంగా ఉంటున్నాయి.
1: So our feelings are narrow.
0: కనుకని ఇక్కడ ఈ కరెంటు చాలా డిమ్గా కనిపిస్తుంటుంది.
1: Therefore, it appears dim to your eye.
0: మన నిత్య జీవితంలో మన గృహములందు మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
1: We experience this in our daily life.
0: డ్రాయింగ్ రూమ్ లోపల పెద్ద బల్బు వేసుకుంటాం, ప్రకాశంగా ఉంటుంటుంది.
1: We'll have a very big bulb in the drawing room which has high light.
0: బెడ్రూమ్ లోపల డిమ్ బల్బు వేసుకుంటాం, అది చాలా అంధకారంగా ఉంటుంది.
1: In bedroom we'll have dim light.
0: అక్కడ కరెంటు డిమ్గా ఉంది, ఇక్కడ బ్రైట్గా ఉంది అని అనడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే ద కరెంట్ ఈస్ డిమ్ ఇన్ ద
0: బెడ్రూమ్. బల్బును మార్చు, అక్కడ కూడా బ్రైట్నెస్ వస్తుంది.
1: చేంజ్ ద బల్బ్ దేర్, దెన్ యూ విల్ హ్యావ్ బ్రైట్ లైట్.
0: కనుక నీ హృదయం అనేటువంటి దాని లోపల ఈ మనస్సు అనేటువంటి బల్బు చాలా సంకుచితంగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ ద మైండ్ విచ్ ఇస్ ద బల్బ్ ఇస్
0: డిమ్గా కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్
0: నేను అజ్ఞానిని, నేను మూర్ఖుణ్ణి, నేను మూఢుణ్ణి అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దట్ ఐఎమ్ ఇగ్నోరెంట్, ఐఎమ్ ఫూలిష్.
0: అట్ట మనం భావించకూడదు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్.
0: నీవు మూర్ఖుడు కాదు.
1: యు ఆర్ నెవర్ ఎ ఫూల్.
0: నీవు అజ్ఞాని కాదు.
1: యు ఆర్ నాట్ ఇగ్నోరెంట్.
0: నీవు ప్రజ్ఞానివి.
1: యు ఆర్ గాట్
0: సుజ్ఞానివి. నీవు విజ్ఞానివి.
1: యు ఆర్ ఆల్ అవేర్నెస్. యు నో ఎవ్రీథింగ్.
0: కానీ బల్బులు మార్చుకో.
1: బట్ చేంజ్ ద బల్బ్.
0: అంతేకాని బల్బ్ అనగా ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ దిస్ బల్బ్ హియర్?
0: అదే నీ హృదయం యొక్క దివ్యత్వంతో కూడినటువంటి మానసిక తత్వం వికసించాలి.
1: The nature of the mind should blossom within the heart.
0: చాలా మంది బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
1: పీపుల్ సే యూ షుడ్ హావ్ లార్జ్
0: బ్రాడ్ హార్ట్. చేస్తే డాక్టర్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ బ్రాడ్ హార్ట్
0: బ్రాడ్ మైండ్
1: బ్రాడ్ ఇఫ్ యూ హావ్ బ్రాడ్ హార్ట్ డాక్టర్ హ్యాస్ టు ఆపరేట్. యూ నీడ్ బ్రాడ్ మైండ్.
0: హార్ట్ ఎన్లార్జ్ అయింది అంటాడు, ఏదో ఆపరేషన్ అంటాడు. బ్రాడ్ మైండ్ కావాలి.
1: ఇస్ నాట్ బ్రాడ్ హార్ట్, యూ షుడ్ హావ్ బ్రాడ్ మైండ్.
0: హార్ట్ ఎప్పుడు బ్రాడే.
1: హార్ట్ ఈస్ ఆల్వేస్ బ్రాడ్.
0: నాట్ దిస్ ఫిజికల్ హార్ట్.
1: నాట్ దిస్ ఫిజికల్ హార్ట్. It is the spiritual heart.
0: Spiritual heart sarvatra untundadi.
1: Spiritual heart is everywhere.
0: Sarvatra paanipadam ta sarvato chisiromukam sarvata srutimalloki sarvamavrutisthati sarvatra untundadi yoka spiritual heart.
1: The spiritual heart is everywhere.
0: దీన్ని మనం బ్రాడ్ చేసుకోనక్కర్లేదు.
1: We need not broaden it.
0: దీన్ని చూడడానికి బ్రాడ్ మైండ్ కావాలి.
1: To see that we need broad mind.
0: సంకుచితమైనటువంటి మనసును మనము సంరక్షించడానికి ప్రయత్నించకూడదు.
1: We should never to safeguard the narrow mind.
0: సంహరించాలి.
1: We should kill it.
0: నేను నా వారు, నేను నా కుటుంబము, నేను నా ఫ్రెండ్స్ అనేటువంటి సంకుచితంగా మనం పోకూడదు.
1: We should never be proceed along the narrow path. I, mine, my family.
0: నేను నా కుటుంబము, నా సమాజము, నా దేశము, నా విశ్వము అని ఈ విశ్వం వరకు ప్రయాణం చేయాలి.
1: We should travel up to the universe. I, my family, society, country, universe.
0: అప్పుడే నీ యొక్క దివ్యత్వం అనేటువంటిది అధికంగా

0: ప్రకాశమవుతుంది, తేజోమయమైనటువంటిదిగా రూపొందుతుంది.
1: దెన్ ది డివినిటీ విల్ షైన్ ఫోర్త్ విత్ ఆల్ ఇట్స్ బ్రిలియన్స్ అండ్ రేడియన్స్.
0: స్వస్వరూప సందర్శనం అని,
1: దట్ ఈస్ విజువలైజేషన్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: దీనిని దివ్యమైన యొక్క మహాపురుషత్వము అని చెప్పని పెట్టారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ద డివైన్ స్పిరిచువల్ ఫోర్స్,
0: ఇన్ఫినిట్ డివైన్ ఫోర్స్. ఈ ఇన్ఫినిట్ డివైన్ గా మనం తయారు కావాలి.
1: We should become that infinite divine.
0: We are
1: in the divine.
0: కానీ తాత్కాలికమైనటువంటిది కాదు.
1: It's not temporary.
0: వైన్ తాగినప్పుడు మత్తుగా ఉంటుంది.
1: When we drink wine, you are
0: intoxicated. తాత్కాలికమైన డివైన్ గా ఉండేటప్పుడు భక్తిగా ఉంటుంది.
1: And when you are in the divine, temporarily you will have devotion.
0: Infinite divine గా ఉండాలి. మారినటువంటి డివైన్ రావాలి.
1: You should be in that state of changeless position.
0: అది మన యందే ఉంటున్నది.
1: That is within you.
0: దీన్ని వేరే సంపాదించుకోవాల్సినటువంటిది కాదు.
1: You need not acquire it.
0: మనం ఎక్కడో పోయి వెతుక్కోవాల్సినటువంటిది కాదు.
1: You don't need to search.
0: ఎవరితోనో మనం ఇప్పించుకోవాల్సినటువంటిది కాదు.
1: You don't need to summon it.
0: సహజంగానే ఉంటుంది.
1: It is in you naturally.
0: ఆ సహజమైనటువంటి దాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to notice that natural.
0: ఎప్పుడు గుర్తించగలవు?
1: When can you know?
0: స్థూల సూక్ష్మ కారణాన్ని మరిచినప్పుడు.
1: When you forget this gross, subtle and causal.
0: మహాకారణ తత్వంలో దానిని చక్కగా గుర్తించగలము. మహాకారణాన్ని చక్కగా మనం విచారణ చేయాలి.
1: Therefore, we should understand clearly the subtle and the gross and the causal, super causal body's nature.
0: కనుక ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే,
1: when we do all this,
0: సూపర్ మైండ్,
1: the super mind,
0: higher mind,
1: illuminated mind,
0: తర్వాతనే divine,
1: then divine.
0: ఈ విధమైన మూడు మనసులు కూడా దాటి మనం ముందుకు పోవాలి.
1: దెన్ వీ షుడ్ క్రాస్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ మైండ్.
0: ఇదే ఓవర్ మైండ్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఓవర్ మైండ్.
0: మనోతీతమైన తత్వంగా ఉండాలి.
1: ఇట్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
0: దీనిని అమనస్కము అని కూడా ఒక పేరు పెట్టారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ అమనస్కారు.
0: ఇంకొక పేరు కూడా పెట్టారు, విదేహ స్థితి అన్నారు.
1: ఇట్ హాస్ గాట్ నాన్ బాడీ కాన్షియస్నెస్. విదేహ స్థితి,
0: దేహంతో కూడా కూడినటువంటిది కాదు. ఇది
1: ఇస్ నాట్ ద వన్ విత్ ద బాడీ.
0: దేహంతో కూడినది మనస్సు.
1: ద మైండ్ ఈస్ ఇన్ ద బాడీ.
0: మనస్సుతో కూడినది ప్రపంచము. సుఖ దుఃఖములు.
1: అవుట్ ఆఫ్ ద మైండ్ ఓన్లీ యు కెన్ ఫైండ్ ద పెయిన్ అండ్ ప్లెజర్.
0: ఇవన్నీ కూడా మనకు బంధ కారణములే కాని ఆనంద కారణాలు కావు.
1: దే ఆల్ బైండ్ యూ, విల్ నెవర్ కన్ఫర్ బ్లిస్.
0: ఆనంద కారణం అనేటువంటిది ఓవర్ మైండ్ లోనే మనకు వస్తుంది.
1: దాట్ విచ్ కన్ఫర్స్ బ్లిస్, యూ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఓవర్ మైండ్.
0: ఓవర్ మైండ్ కు మనం పోయేది ఎట్లా?
1: How to reach over mind?
0: Kramakramina ee manavattu anedi patram pushpam phalam toyam ee naligintini samarpinchamani cheptani vedantam prabodhichindi.
1: Vedanta said, you surrender, you offer these three, these four.
0: Bhagavantudu dharakalaka vastu mahanadulu kani leka adhikara sthitulu kani ee matram kudunu longeetundi vaadu kaadu.
1: God will never submit himself because of your position or authority.
0: దీనికి సరి అయినటువంటి అంతరార్థము కృష్ణ తులాభారంలో చక్కగా ప్రకటించింది.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ వెరీ వెల్ నోన్ ఇన్ కృష్ణ తులాభార.
0: కృష్ణుడిని తనవాడుగా చేసుకోవాలని సత్యభామ స్వార్థమైనటువంటి మనసుతో సర్వ విధమైనటువంటి నగలంతా వేసింది.
1: అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సత్యభామ వాంటెడ్ టు ఓన్ కృష్ణ.
0: తనకనక వస్తు వాహనాలంతా వేసింది.
1: షీ ఆఫర్డ్ ఆల్ హర్ ప్రాపర్టీ, వెల్త్ అండ్ జ్యువెలరీ.
0: భగవంతుడు తూగలేదు.
1: బట్ గాడ్ డిడ్ బ్యాలెన్స్ దట్.
0: తిరిగి రుక్మిణి వచ్చి,
1: లేటర్ రుక్మిణి కమింగ్,
0: దీనికి ప్రేమనే ప్రధానము అనేటువంటి ఒక జ్ఞానోపదేశం చేసింది సత్యభామకు.
1: షీ టాట్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్ టు సత్యభామ.
0: ఈ ప్రకృతికి ప్రకృతి యొక్క దీని తృణం కూడా కొంత అవసరం.
1: ఫర్ దిస్ నేచర్ ఎ నేచురల్ ఆబ్జెక్ట్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: సంజయ్ సహా అని చెప్పాడు, ద్రౌపదికి అక్షయ పాత్ర లోపల తాను భుజించిన తర్వాత శుభ్రం చేసి పెట్టేటువంటి ఒక స్వభావం ద్రౌపదిది.
1: సంజయ్ సహాని సెడ్ దట్ ది regular habit of Draupadi is to cleanse that vessel.
0: Kani ekkado okada inta balusaaku oka chinna mukka chikkindi.
1: But a small fraction, a little bit of the leaf is noticed.
0: Deeni Krishna ani Krishna arpana chesindi.
1: Repeating Krishna's name, she offered it.
0: Inta alpamaina Krishna arpana chesthe kada adhikamainatundi oka deenini Krishnudu andistuntadu.
1: When such a small thing is offered,
0: arpitamu cheyaka
1: without offering,
0: sampadana manam andukodaniki veele kaadu.
1: It is not possible to acquire wealth.
0: ఏదో ఒక రీతిగా మనం అర్పితం కావాలి.
1: యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఇన్ వన్.
0: బజారుకైనా వెళ్లి ఒక షాపు లోపల 10 రూపాయలు వాడికి షాప్ కీపర్ మొగాన కొడితే వాడు మన మొఖాన ఒక హ్యాండ్ కర్చీఫ్ కొట్టేస్తాడు.
1: ఇఫ్ యూ గో టు ద షాప్ అండ్ పే 10 రూపీస్, ద షాప్ కీపర్ విల్ గివ్ యూ హ్యాండ్ కర్చీఫ్.
0: నీవు 10 రూపాయలే వాడికి ఇవ్వకపోతే వాడి కర్చీఫ్ నీకు ఎట్లా వస్తుంది?
1: ఇఫ్ యూ డోంట్ పే 10 రూపీస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ కర్చీఫ్?
0: అదే రీతిగా కుచేలుడు కూడా పిటికడు అడుగులైనా కృష్ణుడికి అందించినప్పుడే బహుళ భాగ్యాన్ని అందించాడు కృష్ణుడు.
1: కుచేల ఆల్సో ఆఫర్డ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ బీటెన్ రైస్ అండ్ కృష్ణ
0: భారతీయ సంస్కృతి యందు దేవాలయం పోయేటప్పుడు ఇంత పుష్పము లేక పత్రము లేక ఫలము దీన్ని ఒకదాన్ని తీసుకుని పోమని చెప్పని చెప్తుంటారు పెద్దలు.
1: దేర్ఫోర్ ఎల్డర్స్ సే వెన్ యు గో టు ద టెంపుల్ ఐదర్ యు టేక్ ద లీవ్స్ ఆర్ ద ఫ్లవర్స్.
0: నిజముగా విచారణ చేస్తే కృష్ణ నామమునకు కృష్ణ రూపమే సరైన తూకం.
1: Actually speaking, there will be correct balance between the form and the name of Krishna.
0: Aithe Krishna roopamu formuga untundadi kanipistundadi kantiki, Krishna naamamu kantiki kanipinchadu.
1: But you see the form of Krishna with the naked eye, but not the name.
0: Kalukane Naradudu maroku upadesham chesadu Satyabhamaku.
1: Therefore Narada gave another teaching.
0: Amma Krishna saakara roopude untunnadu.
1: Krishna is in the very form.
0: Ee rukmini nirakara naamamunu smariste naakochina aadayam enti?
1: When Rukmini thinks of Krishna as the formless aspect, what is the problem? Satyabhama
0: naaku daanam chesindi.
1: Satyabhama offered all this.
0: Ee Krishnunu ammukoni nenu bratakali.
1: I have to sell out Krishna and live.
0: Kaabatti naaku edo okati phaltam raavali.
1: I should have some profit.
0: Ani cheppetappudiki appudu Rukmini cheppindi.
1: Then Rukmini said,

0: If it is true, O God, that you submit yourself to the one with the devotion, let you be balanced with
1: this three bottles.
0: Repeating Krishna's name, she gets that tulsi.
1: Krishna namam Krishnamuniki samanamaina tookam vachindi. Tulsi dalam extra tookam ayipoyindi.
0: Then there is perfect balance, but this tulsi leaf has become extra weight.
1: Kanukane manamu patramo pushpamo polavanti emiti dini artham.
0: So when we say the leaf, flower, fruit, what is significant?
1: Patramo bila patro maradi patro e tulsi patro kaadu manaku patramo.
0: The leaf is not of different plant.
1: Ivanni vaadipoyeyatundi kaalipoyeyatundi.
0: They are sure to decay and fall.
1: Neevu dharinchinatundi oka deham aneetundide neeku patramo.
0: This very body is the leaf.
1: పత్రము ఇది భగవద్ అర్పితము.
0: దిస్ బాడీ ద లీఫ్ ఈస్ టు బి ఆఫర్డ్.
1: పుష్పము
0: దెన్ ఫ్లవర్.
1: అదే ఉదయ పుష్పము.
0: దాట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ ద హార్ట్.
1: ఫలము
0: ఫ్రూట్.
1: అదే మనోఫలము.
0: దాట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: తోయము
0: దెన్ వాటర్.
1: ఆనంద పాష్పములే తోయము.
0: ద టీయర్స్ ఆఫ్
1: ఇవి మనకు భగవంతునికి అర్పించవలసినటువంటిది.
0: దీస్ ఆర్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
1: అది నిజమైన అంతరార్థానికి సరి అయినటువంటి ఒక స్వరూపం.
0: దిస్ ది ఇన్నర్ సిగ్నిఫికెంట్.
1: ఈ విధమైనటువంటి ఒక జీవితాన్ని భగవంతుడికి ఇది చేసినప్పుడు అతీతమైన ఓవర్ మైండ్ లో మనం ప్రవేశిస్తాము.
0: వెన్ వీ ఆఫర్ దీస్ థింగ్స్ వీల్ రీచ్ దట్ స్టేజ్.
1: కానీ ఈ భక్తి పార్ట్ టైం డివోషన్ గా ఉండకూడదు, ఫుల్ టైం గా ఉంటుండాలి.
0: బట్ దిస్ డివోషన్ షుడ్ నెవర్ బి పార్ట్ టైం డివోషన్. ఇట్ షుడ్ బి ఫుల్ టైం డివోషన్.
1: దుఃఖాలు వచ్చినప్పుడు దేవుడా దేవుడా దేవుడా అని దేవుడాడుతాం.
0: At the time of difficulties and losses, we cry for God.
1: సౌభాగ్యములు సంభవించినప్పుడు దేవుని నామమే మనకు జ్ఞాపకం రాదు.
0: In pleasure and prosperity, we don't think of God.
1: ఇది కాదు నిజమైన భక్తి యొక్క తత్వం.
0: This is no true devotion.
1: సతతం యోగినః.
0: Continuously you should
1: తెల్లవారు లేస్తే మనం చాలా యోగంలో కూర్చుంటాము.
0: We always sit in the state of yoga.
1: మధ్యాహ్నం చూస్తే భోజనంలో కూర్చుంటాము.
0: In the afternoon we sit there dying.
1: రాత్రి చూస్తే రోగంలో మునిగిపోతాము.
0: But in the night time we'll be in disease.
1: ఇది కాదు తెల్లవారి మధ్యాహ్నం రాత్రి కూడా సతతం యోగినః. మనం నిరంతరం కూడా ఆ చిత్తవృత్తులు అరికట్టినటువంటి వారిగా ఉండాలి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వీ షుడ్ బి ఇన్ డివినిటీ.
1: అది ఏ దివ్యమైనటువంటి భావము.
0: దట్ ఈస్ ద డివైన్ ఫీలింగ్.
1: అందువల్లని
0: ఫర్ దట్ రీజన్
1: సర్వత పారిపాదం అని చెప్పి
0: టెలింగ్ దట్ గాడ్ ఇస్ ఎవరీవేర్
1: భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మనం మునగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ టు బి ఆఫర్డ్ టు గాడ్. వాట్ ఎవర్ యు మే డు
1: నీ ఉద్యోగం చేసుకో.
0: యు డు యువర్ జాబ్.
1: విద్యావంతుడిగా నీవు చదువు.
0: యు స్టడీ.
1: నీవు అధ్యాపకుడిగా బోధించు.
0: యు టీచ్ యాజ్ ఎ టీచర్.
1: ఏ విధమైన నీ కర్తవ్యాలు నిర్వర్తించుకున్నప్పటికీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థమే చేస్తున్నాను అనేటువంటి సుఖమైనటువంటి సులభమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో నీవు స్మరిస్తే అది ఏ అర్పితం.
0: వాట్ ఎవర్ టాస్క్ యు మే ఫుల్ఫిల్, వాట్ ఎవర్ ద డ్యూటీస్ యు మే డిశ్చార్జ్, if you have the feeling that they are offered to please God, then
1: arikattadaniki ide margamu.
0: This is the true path to reach God.
1: Ee dehamu bhagavantudi.
0: This body belongs to God.
1: Anukunnappudu ee dehamto paapa karyamulu ye maatramu nu cheyyam.
0: When you have that feeling, you will never commit sin.
1: Kalukuni ee yokka dehaarpitamaneetundi bhavam ante emi? Anta bhagavantunide.
0: When you offer body, it means everything is divinity.
1: Naa dhanamu bhagavantunide.
0: My wealth belongs to God.
1: అప్పుడు నీవు దుర్వినియోగం చేయవు.
0: Then you will never waste money.
1: దాని సదుద్యోగం లోపల సత్వవర్తం లోపల దాన్ని ప్రవేశపెట్టావు.
0: You will make proper use of money.
1: నా శక్తి అంతా భగవంతునిదే.
0: All my power.
1: ఈ శక్తిని కూడా నువ్వు దుర్వినియోగం చేయవు.
0: You should never misuse
1: it. కనుక సత్యసాయి సంస్థలో 4 సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాము.
0: For that reason in Sri Satyasai organizations, stealing on desires.
1: Don't waste food.
0: Don't waste food.
1: Food is God.
0: Food is God.
1: నీ శరీరము ఫుడ్తో ఆవిర్భవించినటువంటిది.
0: The body is out of
1: food. తల్లిదండ్రుల యొక్క ఫుడ్ యొక్క స్వరూపమే నీ దేహము.
0: Your body is the very form of the food given by parents.
1: కాబట్టి అన్నం బ్రహ్మ.
0: Therefore food is God.
1: కనుక ఫుడ్ ఈస్ గాడ్.
0: ఫుడ్ ఈస్ గాడ్.
1: దానిని నువ్వు వేస్ట్ చేయద్దు.
0: Never waste food.
1: నీవు ఎంత అవసరమో అంత తిను.
0: You eat to the
1: కానీ సత్తల్లో మాత్రం వదిలిపెట్టి అనవసరంగా దీన్ని వేస్ట్ చేయకూడదు. అప్పుడు భగవంతుని యొక్క శక్తిని మనం వృథాపరిచినటువంటి వారం అవుతాం.
0: నెవర్ లీవ్ ఇట్ ఆన్ ద ప్లేట్ అండ్ వేస్ట్ ఇట్. ఇట్ మీన్స్ యూఆర్ మిస్ యూజింగ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ మనీ, గాడ్ ఈస్ వెల్త్.
0: డోంట్ వేస్ట్ మనీ, గాడ్ ఈస్ వెల్త్.
1: కనుక ఈ ధనము,
0: దిస్ మనీ,
1: మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈస్ ఈవిల్ అన్నారు.
0: సో స్వామి సేస్ మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈస్ ఈవిల్.
1: కనుక నీవు ధనమును వేస్ట్ చేయొద్దు.
0: నెవర్ వేస్ట్ మనీ.
1: నీకు టేస్ట్ చేయాలనుకుంటే సత్కార్యం చేయి.
0: If you want to do it, do good
1: acts. అన్నదానం చేయి, వస్త్రదానం చేయి, గృహదానం చేయి, ఇంకే విధమైనటువంటి యొక్క శక్తిహీనులకంతా కూడా దాన్ని దానం చేయి.
0: You indulge in activities of charity.
1: అంతేకాదు దుర్వినియోగం మాత్రం చేయవద్దు.
0: But never waste, misuse
1: ధనమును దుర్వినియోగం చేయటం కూడా ఒక పాపమే.
0: Misuse of money is a sin.
1: ఇంకా మూడవది,
0: ద థర్డ్,
1: డోంట్ వేస్ట్ టైం.
0: డోంట్ వేస్ట్ టైం.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలగతమాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ టైం. గాడ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ టైం.
1: అనవసరమైన మాటల లోపల నీవు ఏమాత్రం కూడాను ఈ కాలమును వ్యర్థం చేయవద్దు.
0: నెవర్ వేస్ట్ యువర్ టైం ఇన్ గాసిప్.
1: కాలమును పవిత్రము గావించుకునేటువంటి పలుకులు నీవు ఉపయోగపెట్టుకో.
0: మేక్ యువర్ టైం సీక్రెట్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్.
1: కనుక కాలమును వ్యర్థం చేయటము మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు వేస్ట్.
1: కాలమును వ్యర్థం చేయటం భగవంతుని వ్యర్థం చేసినట్టే అవుతుంది.
0: ఇఫ్ యు వేస్ట్ టైం, యు విల్ బి వేస్టింగ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: డోంట్ వేస్ట్
1: ఎనర్జీ. అదే బ్యాడ్ లుక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్.
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ. దట్ ఈస్ బ్యాడ్ టాక్, బ్యాడ్ ఎనర్జీ.
1: ఎనర్జీ శరీరంలో ఉండేటువంటి ఎనర్జీ అంతా నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు.
0: యు ఆర్ వేస్టింగ్ ఆల్ ది ఎనర్జీ ఇన్ ద బాడీ.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్.
1: నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్.
1: నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
1: నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
1: ఇది నీవు సద్వినియోగం చేసిన వారు అవుతావు.
0: దట్ యు విల్ బి మేకింగ్ ప్రాపర్ యూస్. అది
1: భగవత్ యొక్క స్వరూపము.
0: That is very form of God.
1: అదే భగవంతుని యొక్క సాధన.
0: That is his service.
1: అదే భగవంతుని యొక్క సేవ.
0: That is service to God.
1: కనుక ఈ విధమైనట్టుగా చేసుకుంటే ఇది మనస్సు యొక్క ప్రభావము చచ్చిపోతుంది. తర్వాత దాని మనోలయమైపోతుంది.
0: When we do so, the effects of the mind would diminish, naturally disappear.
1: కనుక ఈ మనో అతీతమైనటువంటి స్థితికి మనం పోవాలనుకున్నప్పుడు ఈ విధమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
0: టు రీచ్ ద స్టేట్ విచ్ ఇస్ బియాండ్ ద మైండ్, వీ షుడ్ గో ఫోర్త్ ఇన్ దిస్ పాత్.
1: మనస్సు యొక్క దుర్లక్షణములను అభివృద్ధి పరిచేటువంటి కార్యంలో మనం ప్రవేశించకూడదు.
0: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ ద మైండ్ అండ్ డూ సచ్ వే.
1: మనసును క్రమక్రమేణ మర్చిపోయేటువంటి స్థితిలో మనము సాధన చేయాలి.
0: వాట్ ఈ సాధన ప్రాక్టీస్.
1: ప్రపంచమును మర్చి దివ్యత్వంలో లీనమై చేసినప్పుడే ధ్యానం అంటుంటారు.
0: The true thing is the meditation is forget the world and merge in divine.
1: దైవాన్ని గురించి చేయటమే మెడిటేషన్ కాదు.
0: Meditation does not mean concentration.
1: Talking meditation, eating meditation, drinking meditation, driving meditation, అన్ని మెడిటేషన్.
0: Walking, talking, driving, eating, everything is meditation.
1: Writing meditation, చదవటం మెడిటేషన్.
0: Writing is meditation, reading is meditation.
1: నీ దృష్టి అక్షరం పక్కలో మరొక అక్షరం ఏమిటి ఉండాలని నీకు మెడిటేషన్ చేస్తేనే కదా నీవు చదవగలుగుతున్నావు.
0: Unless you meditate while reading, you can only read.
1: Rasesemulo oka acharam tarvata mari em rastunnavo dani paina concentrate chesthe kada nuvu rayagalugutunnavu.
0: Unless you concentrate on the letters you write,
1: drive chesesemulo
0: you cannot write.
1: Enta concentrate chesinappudu nuvu apayam kaakunda nuvu drive cheyagalugutunnavu.
0: While driving you should concentrate, escape all
1: danger. Kaabatti jeevitame oka meditation.
0: Everything is meditation.
1: Kaaga naa life is meditation ani bhavamto edi chesina kanu concentration cheyachi.
0: Have a feeling that life is meditation. Whatever you do, do in concentration.
1: మాత్రం మంచిది కాదు.
0: Never be in a hurry.
1: ఈ మనసు ఎప్పుడు కూడా తొందరపాటుకు ఎక్కువ అవకాశం అందిస్తుంటారు.
0: Mind always hurries you.
1: మంచిది కాదు. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Haste makes waste. Waste makes hurry. So do not be in a hurry.
1: ఈ హరి అనేక విధమైనటువంటి యొక్క మానవుని క్రమక్రమేణ అంధకారంలో ముంచుతుండాలి.
0: If you are hurry all through, you will be in darkness.
1: నీ హరికి ఏమాత్రం వరి చేయొద్దు.
0: Don't get worried about being in a hurry.
1: ఈ హరి వరి కరి మూడు చేతని హార్ట్ జబ్బు ప్రారంభమవుతోంది.
0: We get the heart disease because of these three, hurry, worry,
1: hurry, hurry, worry,
0: hurry. Hurry, worry, hurry.
1: కనుకనే మనం హరి వరికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: So we should never give scope to hurry, worry.
1: అప్పుడే దివ్యత్వమైన మానసిక తత్వము క్రమక్రమేణ అణుగుతుంది.
0: Then only this nature
1: of the mind will be.
0: Then it will under control.
1: అప్పుడు దానిని మనం ఇష్టమొచ్చినట్టు మార్చుకోవచ్చు.
0: Then you can change it as you wish.
1: అంతే కాని మనసును మరొక విధంలో ఒక దీన్ని మార్చుకోవాలంటే ఇది అసాధ్యము.
0: It is impossible to divert the mind otherwise.
1: మనకు మనస్తత్వం అనేటువంటిది చాలా సులభమైన మార్గంలో మనము ఓవర్ మైండ్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: There is every scope to take the mind to the over mind.
1: అసాధ్యమని కాని ఇది అశక్తివంతమైనటువంటిది కానీ మనం భావించకూడదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ ఇట్ స్లో అండ్ పవర్లెస్.
1: ఇది చాలా సులభమైనటువంటిది.
0: ఇట్స్ క్వైట్ ఈజీ.
1: చాలా సున్నితమైనటువంటిది.
0: ఇట్ ఇస్ సో సాఫ్ట్.
1: ప్రయత్నం చేస్తే ఎంతైనా కూడా సాధించడానికి అవకాశం ఉండేటువంటిది.
0: విత్ ఎఫర్ట్ యూ కెన్ అకంప్లిష్.
1: మానవుడు ప్రయత్నపట్టాలి.
0: మ్యాన్ షుడ్ మేక్ ఎఫర్ట్.
1: ప్రయత్నం చేయటం వల్ల లక్షలమైనటువంటి అంతరిక్షానికి వెళ్ళిపోతున్నాం మనం.
0: With efforts, man can travel in the space to lakhs of miles.
1: కాని వర్ అరయించేనప్పుడు మనం హృదయాంతరాళానికి ప్రవేశించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not able to go within even half an inch.
1: చెయ్యాలి మనం. అంతర్జ్ఞానికి పోకుండా అంతర్భావానికి పోవాలి.
0: We should do it. Instead of getting into the space, we should travel within.
1: అంతరిక్షానికి పోవడం లోపల మిలియన్స్ ఆఫ్ క్రోర్స్ అంతా కూడా ఖర్చు అవుతుండాలి.
0: By traveling to the space, we are wasting millions of crores.
1: కానీ అంతర్భావానికి పోవటానికి 50 పైసా కూడా ఖర్చు కానక్కర్లేదు.
0: You go within. You don't need to waste.
1: ఏమాత్రము ఖర్చు కాదు.
0: You don't need to waste.
1: అలాంటి దానికి మనం తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort in this direction.
1: విద్యార్థులారా,
0: students,
1: మొట్టమొదట మీరు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోండి.
0: First, you develop inner vision.
1: కేవలం అవుట్లుక్స్ అంతా మీరు ఎక్కువ అభివృద్ధి పరచుకోకండి.
0: Merely don't develop
1: outlooks. మీ మనసునంతా కూడా మహా మంకీగా మారుస్తుంటుండాలి.
0: Only external outlooks will make the mind monkey.
1: కేవలం ఆర్డినరీ మంకీగా కాదు, మ్యాడ్ మంకీగా మారుస్తుంది.
0: Not ordinary monkey, mad monkey.
1: కనుక బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Don't follow the mind. Don't follow the body. Follow the conscience.
0: Don't follow the body. Don't follow the mind. Follow the conscience.
1: Conscience. Dan neevu conscience ni follow chesthe consciousness ni isukopothundi.
0: When you follow the conscience, it will take you to consciousness.
1: Consciousness is beyond mind.
0: That consciousness is beyond mind.
1: ఇలాంటి అతీతమైనటువంటి యొక్క మానసిక స్థితిని ప్రతి మానవుడు కూడా అందుకొని తమ తమ కర్తవ్యాన్ని తాము గుర్తించి వర్తించినప్పుడు దేశంలో సమస్యలే ఉంటుండవు, ప్రాబ్లమ్స్ ఏ ఉండవు.
0: When we reach that state beyond the mind, there will be no problems in this world.
1: కనుక ప్రపంచం యొక్క శాంతి కూడా మీరు పాటుపడండి.
0: You struggle for the peace in the world.
1: ప్రపంచం శాంతి కాదు, ప్రపంచం ఎప్పుడు శాంతిగానే ఉంటుండాలి.
0: The world is always at peace.
1: కానీ మానవుని యొక్క మనస్సులో అశాంతిగా ఉంటుండాలి.
0: But human mind is not at peace.
1: అశాంతిగా ఉండేటువంటి మనస్సును ప్రశాంతిగా చేకూర్చండి.
0: Confer, see that you get the peace in the mind.
1: అది మానవుని యొక్క నడతలపైన ఆధారపడి ఉంటుండాలి.
0: It rests on the human behavior.
1: మంచి నడతల చేత,
0: out of good behavior,
1: మంచి ప్రబోధనల చేత,
0: a good teaching,
1: నీవు ప్రపంచానికి ప్రచార ప్రబోధనలు సలపండి.
0: To the world, you teach, you publicize these things.
1: Bhagavat Namam Cheta,
0: with God's name,
1: Hriyani Nimpukondi.
0: Fill your heart.
1: Seva Bhavam Cheta,
0: with the feeling of service,
1: Shirasunu Nimpukondi.
0: Fill your head.
1: Manavuniki Kavalsinatuvanti Rende Rendu, Okati Head, Okati Heart.
0: Human being needs two, head and heart.
1: Ee head heart nu rendittiki manchiga nimpukunte hand lo manchi work cheyagali.
0: If the head and heart are good, you can have good activity in hand.
1: ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూ అని ఈ హెచ్వి అన్నారు, కాదు కాదు, హెడ్ హార్ట్ హ్యాండ్, ఇది త్రీ హెచ్ ఈ మూడింటిని మనం చక్క చేసుకుంటే ఇంతకంటే మనం తగినటువంటి ఉన్నత స్థితిని మనం పొందలేము.
0: ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ కాల్డ్ ఈ హెచ్వి నో త్రీ హెచ్ హెచ్ హెచ్ హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్.
2: భజన బినా సుఖ శాంతి నహి.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 15th discourse on Gita Bhagavan delivered on 20th August 1984. In this discourse, Bhagavan narrates the events that led to the Kurukshetra war and the commencement of Gita. He also gives an introduction to the most important chapter in Bhagavad Gita, which is Sankhya Yoga, the Yoga of Wisdom. Sai Bhagavan Uvacha.
1: Shudram Hrudaya Daurbhalyam.
2: Weakness of the heart is rather mean.
1: Arjuna, ఈ నీచమైన మానసిక దౌర్బల్యమును తరమగొట్టు. ధైర్యముగా ఈ యుద్ధభూమి నందు నిలువుని ఆదేశించాడు కృష్ణుడు.
2: కృష్ణ కమాండెడ్ అర్జున గివ్ అప్ ద ఫెయింట్ హార్టెడ్నెస్, ఫైట్ ఇన్ దిస్ వార్ విత్ కరేజ్.
1: హృదయ దౌర్బల్యమునకు మూల కారణము దేహాత్మ భావం.
2: Body consciousness is responsible for faint heartedness.
1: ఈ దేహాత్మ భావమునకు అజ్ఞాన ప్రభావమే కారణం.
2: The influence of ignorance that is responsible for the body consciousness.
1: ఏతావత అజ్ఞాన ప్రభావం చేత మానవుని యందు దేహాత్మ భావన పెంచుకొని తద్వారా మానసిక దౌర్బల్యుడవుతున్నాడు.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మ్యాన్ ఈస్ డెవలపింగ్ బాడీ కాన్షియస్నెస్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ హీఈస్ బికమింగ్ వీక్ మైండెడ్.
1: మానసిక దౌర్బల్యుడు ఎట్టి చిన్న కార్యమును కూడా సాధించలేడు.
2: విత్ వీక్ మైండెడ్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ దో ఇట్ ఇస్ స్మాల్.
1: కనుకనే మధ్య మధ్య గీతాచార్యుడు నాయమాత్మ బలహీనైన లభ్య అని, హృదయ దౌర్బల్యము కలిగినటువంటి వాడు బలహీనుడైనటువంటి వాడు ఎట్టి కార్యమును కూడా సాధించలేడని నిరూపించాడు.
2: గీతాచార్య ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ గివింగ్ గీత ఉపదేశ జస్ట్ సే దట్ ఎ వీక్ మైండెడ్ పర్సన్ కెనాట్ అచీవ్ అండ్ అకాంప్లిష్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్. దిస్ హెస్ బీన్ రిపీటెడ్ బై హిమ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్.
1: మానసిక దౌర్బల్యము కలిగినటువంటి వ్యక్తికి దుఃఖ మోహములు వెంటాడుతుంటాయి.
2: ఎ పర్సన్ హూ ఈజ్ వీక్ మైండెడ్ విల్ బి హాంటెడ్ బై సారో అండ్ ఇన్ఫాచ్యునేషన్.
1: దుఃఖము ముందా లేక మోహం ముందా అనే విషయాన్ని మనం విచారించినప్పుడు మోహము ఉండినప్పుడే దుఃఖము మోహమును వెంటాడుతుంది.
2: బిట్వీన్ సారో అండ్ ఇన్ఫాచ్యునేషన్ విచ్ ఈస్ ఫస్ట్ ఇఫ్ వీ ఎన్క్వైర్ ఇన్ టు వీ కమ్ టు ది కన్క్లూజన్ ఇన్ఫాచ్యునేషన్ బ్రింగ్స్ అబౌట్ సారో.
1: మోహమే లేకుండినా దుఃఖము ఆ స్థానం నందే ఉండదు.
2: వితౌట్ అటాచ్మెంట్ దెర్ వుడ్ బి నో సారో.
1: మోహము బింబము దుఃఖము ప్రతిబింబము.
2: ఇన్ఫాచ్యునేషన్ ఆర్ అటాచ్మెంట్ ఈస్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ ఇస్ సారో.
1: ఈ బింబ ప్రతిబింబములే మానవుని ప్రధానమైన విరోధులు.
2: దీస్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ దే ఆర్ ది ప్రైమరీ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: ఈ మోహ దుఃఖములు మానవుని కృంగదీయుచున్నవి.
2: దిస్ అటాచ్మెంట్ అండ్ సారో దే మేక్ హిమ్ వెరీ వీక్.
1: నాది నేను నావారు అనేటువంటిదే ఒక మోహం.
2: మై సెల్ఫ్ మై పీపుల్ అండ్ మై థింగ్స్ దిస్ ఈస్ ఇన్ఫాచ్యులేషన్.
1: ఎంతకాలమైనప్పటికీ నాది నావారు అనేటువంటి భావము ఉండినంత వరకు కూడాను ఈ దుఃఖం అనేటువంటిది వానిని వెంటాడుతూనే ఉంటుండాలి.
2: యాజ్ లాంగ్ యాజ్ ఎ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ అటాచ్మెంట్ హీ వుడ్ సర్టన్లీ బి హ్యావింగ్ సారో.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నేను నాది నావారు అనేటువంటి స్థానం నుండి మనము మనవారు అనేటువంటి స్థానమునకు మనం ప్రయాణం చేయాలి.
2: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ ది స్టేజ్ వేర్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద థింగ్స్ హిమ్సెల్ హిజ్ ఓన్ పీపుల్ అండ్ హిజ్ ఓన్ ఆర్టికల్స్ హీ హ్యాస్ టు గో ది నెక్స్ట్ స్టెప్ ఆఫ్ we ours and our own people
1: neeru naadi naavaru ani itunti kevalam swarthaparamainatundi
2: I my things and my people this is saturated with selfishness
1: see swartham anetundi bandhana
2: selfishness is bondage
1: kramakramina ee swartham nundi paratmanaku manam prayanam kavali
2: from selfishness we must travel gradually to selflessness
1: vidyarthulu chakkaga gurtinchinatundi vishayamu oka sslc anukondi leka 10th class anukondi examination ayin tarvata swari results anta paper lo vastuntai
2: it is common experience for the students that after the examination of 10th standard sslc the results are published in the newspaper
1: lopala oka rendu pages anta kudanu ee results number e untuntadi
2: in a newspaper almost two pages the results the numbers of the students have passed would be
1: around konni lakshala mandi numbers unta untuntayi akkada
2: there could be a lack of people the numbers would be announced there
1: aithe vidyarthi chuchedi ఈ అన్ని నంబర్స్ చూడడు తన నంబర్ ఎక్కడుందో దానిపైన మాత్రమే గమనం పెట్టుకుని ఉంటాడు
2: బట్ ఎనీ స్టూడెంట్ ఈస్ కన్సర్న్ టు ఫైండ్ అవుట్ హిస్ పర్టికులర్ నంబర్ హీ డజంట్ సో మచ్ కేర్ ఫర్ ఆల్ ది అదర్ నంబర్స్
1: ఇన్ని నంబర్స్ వచ్చినాయే నా మిత్రులు ఇంతమంది పాస్ అయినారే అనేటువంటి విశాల భావం ఈ విద్యార్థిలో రాదు
2: A student doesn't have that feeling of broad-mindedness, seeing all the numbers. So many of my friends have passed.
1: Purti swarthaparudu kavatam cheta, okka number kosame thanu aa pejilantha vetukutu untadu.
2: As he is extremely selfish, he will be searching only for one number and that is his number.
1: Ide swartham.
2: This is selfishness.
1: ఈ స్వార్థమును కొంతవరకు లక్ష్యమును దించుకొని పరాత్మను కూడాను అనుభవించుటకు ప్రయత్నించాలి
2: Based upon this selfishness, we should try to understand selflessness also.
1: Smaraka udaharanam.
2: One more example.
1: 10 mandi mitrulu cheri oka photo teesukunnaru.
2: 10 friends have taken a photo.
1: ఈ ఫోటోలో 10 మంది వచ్చారలే నా ముఖం ఎక్కడుంది నా ముఖం ముందు ఫోటోలో తన ముఖాన్ని మాత్రం ముందు చూస్తాడు
2: Anyone is interested in identifying his own photo among the 10.
1: ఇది కూడా కేవలము ఒక విధమైనటువంటి స్వార్థమైనటువంటి ఒక దృష్టి
2: దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ నారో అండ్ సెల్ఫిష్ విజన్
1: ఈ స్వార్థంతో పాటు పరు యొక్క ముఖమును కూడా చక్కగా వచ్చిన వాళ్ళేవా అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గమనించాలి
2: అలాంగ్ విత్ హిస్ సెల్ఫిష్ ఫీలింగ్ ఆఫ్ లుకింగ్ అట్ హిజ్ ఓన్ ఇమేజ్ ఇన్ దట్ పర్టికులర్ ఫోటో హి హస్ టు లుక్ ట్రై టు ఫైండ్ అవుట్ హౌ ది అదర్స్ ఫోటో హస్ కమ్
1: మనది మనము మనవారు అనేటువంటి విశాల భావము లోపల సర్వుడి యొక్క యోగక్షేమాన్ని కూడా చూసుకుంటుంది ఈ యొక్క మనస్తత్వం
2: విత్ ద ఫీలింగ్ విచ్ ఈస్ సాచురేటెడ్ విత్ వీ అవర్ థింగ్స్ అండ్ అవర్ పీపుల్ వన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్
1: పూర్వము అర్జునుడు ఖాండవనము దహించాడు
2: వన్స్ అపాన్ ఎ టైమ్ అర్జున డిస్ట్రాయ్డ్ in the forest of Kandava
1: inka ennenno yuddhamulu gavinchadu
2: he has waged a number of wars
1: aa paristhiti endu thanaku ee vidhamainatundi yokka mamakaram kaani shokamu kaani raledu
2: at the time of fighting those wars he never got either the sorrow or attachment
1: aithe ee mahabharata yuddhamunandu మధ్యస్థానములో నిలుచుకున్నటువంటి అర్జునుడు బంధువులను మిత్రులను పుత్రులను తిరుతండ్రులను తాతలను గురువులను నావారు అనుకునేటువంటి వారిని చూచాడు
2: బట్ ద సేమ్ అర్జున స్టాండింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మహాభారత వార్ హీ టుక్ ఎ వ్యూ ఆఫ్ హిజ్ ఓన్ క్లోజ్ రిలేటివ్స్ హిజ్ ఓన్ టీచర్స్ హిజ్ ఓన్ అంకుల్స్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ హీ గాట్ ఎ పర్టికులర్ ఫీలింగ్
1: ఇక్కడ నావారు అనేటువంటి యొక్క మమత్వము ఈ మోహము రావటం చేత తాను అనేక విధములుగా కూడాను కొంత మోహమునకు కట్టుబడి అజ్ఞానమునకు ఉరి అవుతూ వచ్చాడు
2: హీ వాజ్ సబ్జెక్టెడ్ టు ద ఫీలింగ్ ఆఫ్ మైనస్ అండ్ విత్ దట్ అరోస్ ఇన్ఫాచుయేషన్ అండ్ కాన్సిక్వెంట్లీ సారో
1: రాయబారమునకు పంపే సమయమునందు అర్జునుడు కృష్ణుడు కొంచెం ఆలస్యం చేయుచున్నాడే, తక్షణమే యుద్ధము గావించాలి అనేటువంటి ఉత్సాహంతో కృష్ణుని అనేక విధములుగా పురికొలుస్తూ వచ్చాడు అర్జునుడు.
2: When Krishna was sent on peace mission, Arjuna was very much interested in waging a war and he was trying to provoke Krishna to see that this mission fails.
1: రాయబారమునకు అనేక విధములుగా ప్రయత్నం చేస్తుండేటువంటి సమయం లోపల కృష్ణ, ఈ రాయబారంతో జరిగేటువంటి పని కాదు, యుద్ధమునకు సిద్ధం కావటమే మంచిది అని ధైర్య సాహసముతో కృష్ణునికి చెప్పాడు.
2: Arjuna told Krishna with a lot of courage in his heart that Arjuna, Krishna, this particular thing is not going to be settled by
1: Kauravulu. Rayabaramu kudireetunte varu kaadu.
2: Kauravas would not agree for this particular mission.
1: Yetlanaga
2: Shiva asked as to how this could be described.
1: Kalakutamuna amrutam sujimpavila.
2: Nectar cannot arise out of the poison.
1: Bhayadadavagilo malle poola veda jallu leela.
2: How can you get a peace in the midst of the ocean of terror?
1: Mushkaru nimrola. Hitoktulu meela.
2: Why?
1: Unajala.
2: Why do
1: you? Yela. Isandhi matalika Gopala.
2: He said, Gopala, why all these words of peace? They will never be acceptable to them. Let us not indulge in this kind of peace mission.
1: Kuracha buddula kauravulara baratoragi mana pottu kottura.
2: Those mean-minded Kauravas, would they agree for and accept our proposals?
1: Chalika uttara dakshina dhruvamulu kaliyuna yuddhamu siddhamanaka kalaharana nikayela.
2: Is it possible to bring North Pole and South Pole together? Similarly, it is impossible to bring peace mission. Why do you make efforts in this particular direction, O Krishna?
1: Pandavulu uttara disha yandunnaru, Kauravulu dakshina disha yandunnaru. ఈ ఇరువురు కలవాలంటే ఇటువైపున పడమరు ఇటువైపున తూర్పు అడ్డం వస్తుంది, కనుక మీరు కలవాలంటే ఇంకా పైన్నే కలవాలి కానీ కింద కలచడానికి వీలు కాదని చెప్పినని దృఢంగా చెప్పాడు అర్జునుడు.
2: అర్జున ఎక్స్ప్లెయిన్ దట్ పాండవాస్ ఆర్ ఆన్ ద నార్థన్ సైడ్, కౌరవాస్ ఆర్ ఆన్ ద సౌదర్న్ సైడ్, అండ్ బిట్వీన్ దెమ్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్. ఇఫ్ అట్ ఆల్ దే హావ్ టు జాయిన్ టుగెదర్, దే హావ్ టు జాయిన్ ఓన్లీ ఇన్ హెవెన్ అండ్ నాట్ ఆన్ ఎర్త్. అండ్ దట్ వే హి జస్ట్
1: ఆర్ హెవెన్ ఆర్ హెల్,
2: హెవెన్ ఆర్ హెల్, బట్ నాట్ సర్టన్లీ ఆన్ ఎర్త్.
1: కనుక ఈ విధంగా ఆలస్యం చేయుచున్నటువంటి కృష్ణుణ్ణి అనేక విధములుగా కూడాను తాను తొందర చేస్తూ వచ్చాడు అర్జునుడు.
2: అర్జున వాస్ ట్రైంగ్ టు హేజన్ అప్ ఆల్ దీస్ థింగ్స్ విత్ కృష్ణ, హూ వాస్ ట్రైంగ్ టు షోస్ ఎలిటల్.
1: కారణమేమి? తన బంధువులను, తన మిత్రులను, తన యొక్క గురువులను, తన యొక్క తాతలను ఎవరిని చూడలేదు.
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ అర్జున అట్ దట్ టైమ్? He did not see anyone of his relatives, grandparents and none so ever.
1: Drushti kontavarakunu vikasinchaka puramu, idi vishalamainatu bhavanga undinadi Arjunuku.
2: Before the vision was blossom, it seems Arjuna had very broad vision.
1: Yuddha bhoomilo madhya bhagamlo nilchina samayam lopala andarni drushtini prasarinchadu.
2: Once he stood in the middle of the war field, took a look at the relatives.
1: Anadu yuddhamunaku purukalpinatuvanti oka Arjunude ee madhyasthanam nandu nilchi, Krishna, indari bandhu mitru guru putrula jampi barinchutettulo naa kannulu tiruguchunnavika kaalamu gadupaka kadalumintikin.
2: The same Arjuna, when he stood in the middle of the battlefield, took a look at the close relatives and friends, his eyes began reeling and he suffered from giddiness and he just said, well, Krishna, I would not be able to fight the war.
1: Ee matalu vinna tachaname Arjuna chuchi Krishnudu mandi paddadu.
2: The moment
1: udram hudaya daurbhalyam ani kontha varaku dushinchadu kuda Arjunni.
2: The moment Krishna heard these words of Arjuna, he was very much angry. He just said, he advised him by telling, it is mean-mindedness.
1: ఈ విధమైనటువంటి పిరికి పంద యుద్ధమునకు సిద్ధం ఎందుకు కావాలి?
2: Such a timid fellow as you are, why did you get ready for the war?
1: కేవలము ధీరత్వంగా నిరూపణ చేసి దీనుడై ప్రతిపిస్తున్నావు.
2: You posed as if you are a hero and a courageous fellow, but you seem to be suffering from timidity.
1: ఇలాంటి శోకముతో బాధపడేటువంటి వ్యక్తి కేవలం వైద్యులకు శిష్యుడే కాని యోగులకు శిష్యుడు కాదు.
2: A person who suffers from such faint-heartedness can be a disciple of a doctor and not a disciple of a yogeshwara.
1: కనుక ఇలాంటి వాడిని నా శిష్యుడని చెప్పుకోవటం కూడా సిగ్గుచేటుగా ఉంటుంది.
2: I feel ashamed of accepting you as my disciple.
1: యుద్ధం అప్పటికప్పటికి ఉట్టిపడినటువంటిది కాదు.
2: War did not arise suddenly.
1: ఇది 3 నెలల నుంచి కూడా దీని యొక్క రాయబారం జరుగుతూనే ఉంటుండాలి.
2: The mission has been going on for the past 3 months and preparations also.
1: ఆనాడే ఈ విధమైనటువంటి యొక్క దీనిని ప్రదర్శించి ఉండిన నేను ఇందులో పాల్గొని ఉండేటువంటి వాడిని కాను.
2: If only in the beginning itself he has shown this kind of disinclination, I would not have taken up this particular task at all.
1: బంధువులకు స్నేహితులకు అనేక విధములుగా పత్రములు రాసి వారి యొక్క సమ్మతిని పొంది ఈనాడు సర్వ బంధువులు కూడా చేరినటువంటి ఈ సమయం లోపల నీ ఛాత్రధర్మం నిర్మూలన చేసుకుంటున్నావు.
2: After writing letters to friends and relatives, getting their approval, and after assembling all of them, then you are just destroying your own true spirit of ఛాత్ర.
1: నీవు దౌర్బన్యుడు, దౌర్భాగ్యుడవు.
2: You are an unfortunate fellow and a faint-hearted one.
1: అంతే కాదు, నీవు పిరికి పందవు అన్నాడు.
2: You are extremely timid fellow.
1: నీబోటి వారిని చూచి ఇంకా రాబోయేటువంటి జనరేషన్ అంతా కూడాను నీ యొక్క మనమళ్ళు కొడుకులు కూడాను నీ యొక్క పరాక్రమం చూచి నవ్వవలసి వస్తుంది అన్నాడు.
2: ది కమింగ్ జనరేషన్స్ విల్ హావ్ టు లాఫ్ అట్ యువర్ ల్యాక్ ఆఫ్ కరేజ్.
1: నీవు అర్జునుడు అని పేరు పెట్టుకున్నావు.
2: యు హావ్ టేకెన్ ద నేమ్ ఆఫ్ అర్జున.
1: అర్జున అనగా దీనికి అర్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అర్జున?
1: ఈ అర్జున అనగా పవిత్రము అని, నిర్మలము అని దీనికి అర్థం.
2: అర్జున యాక్చువల్లీ మీన్స్ సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ.
1: ఇలాంటి నిర్మల నిశ్చలమైనటువంటి యొక్క అర్జునుకు ఈ మాలిన్యము, ఈ దౌర్భాగ్యము ఎందుకు ప్రవేశించింది?
2: ఫర్ సచ్ ఎ పర్సన్ యాజ్ అర్జున, హూ ఈస్ ప్యూర్ అండ్ హూ ఈస్ సేక్రెడ్,
1: దీనికంతా మూల కారణము అజ్ఞానము.
2: ఫర్ దిస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఇగ్నోరెన్స్.
1: ఈ యొక్క రోగమును చక్కగా కనిపెట్టినటువంటి వైద్యుడు కనుక నారాయణుడు దానికి తగినటువంటి యొక్క చికిత్సను పూనుకుంటున్నాడు.
2: నారాయణ బీయింగ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిసీజ్, హీ గాట్ హింసెల్ఫ్ ప్రిపేర్డ్ టు ట్రీట్ ఇట్.
1: భగవద్గీత ప్రారంభమైన తక్షణమే ఏ కర్మయోగము, ఏ ధర్మయోగము, ఏ యొక్క నిష్కామ కర్మను ఇలాంటి బోధనలు చేయవచ్చును, భక్తి యోగమును కూడా బోధించవచ్చును.
2: In the beginning of Bhagavad Gita itself, Krishna could have taught Bhakti Yoga or Karma Yoga or Nishkama Karma Yoga.
1: Asalu Krishnudu maatladaniki prarambhinchatame rendo adhyayam.
2: Krishna commenced speaking only in the second chapter.
1: Modati adhyayam antha kudanu Arjuna yokka godava yerchukotamlone saripoyindi.
2: The entire first chapter is devoted to the record of the weeping and the crying of
1: ye matramu andulo kinchit maataina kudanu taanu upayoga pettaledu.
2: Krishna did not interfere at all even for a small while, for a little.
1: Rendava adhyayamulo prarambhinchindi 11th shlokam.
2: In the second chapter from the 11th shloka Krishna began teaching.
1: Anta varaku opiga pattukunnadu Krishnudu.
2: Krishna exercised patience until such time.
1: Ayya nee saruku inka ayipoyinda ani prashninchadu.
2: He questioned, have you exhausted all your stock?
1: Unna sarukanta talalo nimpukunnadanta kudanu pillalu examination hall lo poi paper lo chutnattuga empty head ayipoyindi Arjunuki.
2: Just as students' head become empty after writing the examination, Arjuna's head became empty after exhausting all his sorrow in the form of first chapter.
1: Appudu prarambhinchadu Krishnudu.
2: Then Krishna commenced.
1: Nee endu karpanya doshamu praveshinchindi?
2: In you the defect of mean-mindedness, weakness has entered.
1: దీనికి తగినటువంటి వైద్యం చేస్తానని తాను కోరుకున్నాడు.
2: ఐ నో హౌ టు ట్రీట్ ఇట్, ఐ విల్ డూ ఇట్, హి సెడ్.
1: కారణమేమనగా అజ్ఞానమే ఈ మోహమునకు, ఈ శోకమునకు కారణమని గుర్తించాడు.
2: ఇగ్నోరెన్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అటాచ్మెంట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్, దిస్ వాజ్ రికగ్నైజ్డ్ బై కృష్ణ.
1: అప్పుడే సాంఖ్యయోగమును ప్రారంభించాడు.
2: దెన్ హి కమెన్స్డ్ సాంఖ్యయోగ.
1: సాంఖ్య విషయమునకు సంబంధించినటువంటి ఆత్మ అనాత్మ భావము స్వరూపము యొక్క తత్వం.
2: సాంఖ్యయోగ ప్రైమరీలీ డీల్స్ విత్ ఆత్మ అండ్ అనాత్మ, సెంటినెంట్ అండ్ ఇన్సెంటియంట్, ఆప్టికల్.
1: అజ్ఞానములో ఉండినటువంటి వానికి ఈ ఆత్మ అనాత్మ అనేటువంటి విషయములు ఎట్లా అర్థమవుతాయి?
2: ఎ పర్సన్ హూ ఈజ్ సో క్లీన్ ఇగ్నరెంట్, హౌ కుడ్ యూ అండర్స్టాండ్ ఆత్మ అండ్ అనాత్మ?
1: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
2: వన్ ఫైన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: రోగంతో ప్రమాదమైనటువంటి స్థితిలో ఉండినటువంటి వానికి డాక్టర్ మొట్టమొదట ఆ ప్రమాదమును తప్పించేటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి.
2: When a patient is in great danger, doctor has to see that he goes out of danger.
1: తదుపరి తగినటువంటి ఉపచారములు చేయాలి.
2: After that, he can undertake the other treatment.
1: మొదలు ప్రమాదము ఉంచుకుని పోతుంటుంటే, ఉపచారాలు చేస్తూ కూర్చుంటే ఈ ప్రమాదము తప్పదు.
2: When he is in great danger, unless he is saved from that, the other things will not be of
1: help. మొట్టమొదట ప్రమాదమును కొంతవరకు చల్లార్చి తదుపరి ఉపచారములో ప్రారంభించాలి.
2: First save him from the danger and then give the other treatment.
1: మునిగిపోయేటువంటి వాడిని మందులు లేవదీసి తదుపరి కొన్ని ఉపచారములు చేయాలి.
2: If a person is getting drowned, take him out, bring him to the bank, then you can give the other treatment.
1: వాడు మునిగిపోతుంటే వాడికి ఉపచారాలు చేయడానికి పోతుంటే మునిగి చచ్చిపోతాడు.
2: When he is getting drowned, if you want to just give him all sorts, if you want to try to give him comfort,
1: అదే విధంగానే అర్జునుడు శోకమోహములో మునిగిపోతున్నాడు.
2: In the same way, Arjuna was sinking and he was full of sorrow and attachment.
1: కనుక మొదలు శోకమోహములకు తగినటువంటి ట్రీట్మెంట్ చేయాలి.
2: Therefore, in the first place, the treatment will have to be to deal
1: ఆ బలహీనతలో ఉండినటువంటి వానికి దైవ సాహసం అనేటువంటి చక్కని స్ట్రాంగ్ ఇంజక్షన్ ఇచ్చాడు అర్జునుడు కృష్ణుడు.
2: కృష్ణ గేవ్ ఏ స్ట్రాంగ్ ఇంజక్షన్ ఆఫ్ కరేజ్ అండ్ వాలర్ ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్.
1: దైవ సాహసమును అందించే నిమిత్తమై ఈ ఆత్మ అనాత్మ యొక్క విషయాన్ని బోధించడానికి ప్రారంభించాడు.
2: ఇన్ ఆర్డర్ దాట్ అర్జున గెట్స్ కరేజ్ అండ్ వాలర్ హీ ఎక్స్ప్లెయిన్ ఆత్మ అండ్ అనాత్మ.
1: అర్జున, భయభ్రాంతులతో మనం ఎట్టి చిన్న కార్యములు కూడా సాధించలేము.
2: అర్జున, విత్ ఫియర్ యుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఎనీథింగ్.
1: కనుక నీవు ధైర్యంతో నిలిచాలి.
2: స్టాండ్ కరేజియస్లీ.
1: ఏ విధమైన భయానికి అవకాశం కాకుండా చూసుకోవాలి.
2: డోంట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఫియర్.
1: బీ ఫియర్లెస్.
2: బీ ఫియర్లెస్ సార్.
1: ఈ విధముగా నువ్వు ఉండినప్పుడే నీతో ఎంత కార్యమైన కూడా నేను సాధిస్తాను.
2: Only when you are like that, I can make you to achieve many things.
1: కృష్ణుడు ఆసనమందు కూడా నవ్వుతూనే ఉంటున్నాడు.
2: Even at that time, Krishna was found smiling.
1: అర్జునుడు ఏడుస్తూనే ఉన్నాడు.
2: అర్జున was crying.
1: నవ్వేవాడు నారాయణుడు, ఏడ్చేవాడు నరుడు అని.
2: The one who is always smiling is Narayana. The one who cries is Nara.
1: ఏడ్చేవాడు అజ్ఞాని, నవ్వేవాడు జ్ఞాని.
2: A crying person is ignorant. A person who is always smiling.
1: ఈ జ్ఞానాజ్ఞానములు అనేటువంటిది ఇక్కడనే ఉంటుండాలి, కనిపిస్తూనే ఉంటుండాలి ఆత్మ అనాత్మ యొక్క విభాగంలో.
2: The difference between wisdom and ignorance can be seen there itself.
1: కృష్ణుడు ఆత్మ.
2: Krishna is ఆత్మ.
1: ఇంకా అర్జునుడు అనాత్మ.
2: అర్జున ఈజ్ అనాత్మ.
1: నీది నాది సంబంధించినటువంటి విషయాన్ని నీకు బోధిస్తానన్నాడు.
2: కృష్ణ సే థింగ్స్ రిలేటింగ్ టు మీ అండ్ టు యూ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్.
1: నేను నీవు కావాలా, నీవు నేను కావాలా?
2: ఐ షుడ్ బికమ్ యూ అండ్ యూ షుడ్ బికమ్ మీ. హీస్ కృష్ణ సే.
1: నేను నీవు కావాలనుకుంటే నేను ఒక దౌర్బల్యుడు కావాలి.
2: ఇఫ్ ఐ షుడ్ బికమ్ యూ, ఐ షుడ్ ఆల్సో బికమ్ వీక్ మైండెడ్.
1: నాకు ఇట్టి దౌర్బల్యం నాలో ఏమాత్రం కూడా ప్రవేశించదు.
2: It is impossible for any entry of such weakness in me.
1: Like neevu nenu kavalani aashistunnava nannu follow chey.
2: If you want to become me, then you have to follow me.
1: Appude karishye vachanam tava annadu Arjunudu. Swami, mee aagna prakaram nenu nadchukuntanu annadu.
2: Then Arjuna said, Swami, I would implicitly follow your command.
1: Ee vidhamuga mundu adaniki daivya sahasamulu andinchi కార్యములు యందు ముందంజ వేసేటువంటి యొక్క ఉత్సాహాన్ని ప్రోత్సాహంగా అందించాడు.
2: ఆఫ్టర్ గివింగ్ సఫిషియంట్ ఎన్కరేజ్మెంట్ అండ్ కరేజ్ టు అర్జున, హీ మేడ్ హిమ్ టు అండర్టేక్ ఫైటింగ్ అండ్ యాక్షన్.
1: ఈ సాంఖ్య యోగములో మొట్టమొదట దేహం యొక్క తత్వాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు.
2: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఇన్ ది సాంఖ్య యోగ, థింగ్స్ రిలేటింగ్ టు బాడీ వర్ టాట్.
1: అర్జున, నీవు చూసినటువంటి వారందరూ నీ బంధువులని, నీ మిత్రులని నీవు భావిస్తున్నావు.
2: అర్జున, ది పీపుల్ హూమ్ యు హావ్ సీన్, యు ఆర్ థింకింగ్ that they are your relatives and friends.
1: ఎవరు బంధువులు ఎవరు మిత్రులు?
2: Who is relative and who is a friend?
1: ఎవరు దేహి ఎవరు దేహము?
2: Who is body and who is the intellect?
1: దేహములంతా కూడాను కేవలం నీటి బుడగల వంటివి.
2: All the bodies are like water bubbles.
1: నీ బంధువులు నీ మిత్రులు చర్మలు కూడాను ఈనాడు మాత్రమే కలిగినటువంటి వారు చేరినటువంటి వారు కాదు.
2: All your relatives or friends, they are not present only today.
1: అనేక జన్మల నుండి వారు నీవు నేను కూడాను వస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం.
2: For a number of births, all of them are true, all of them existed and you existed and we also existed.
1: దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి ఇవి కేవలము మానవుని యొక్క ఉపాధులు.
2: బాడీ మైండ్ ఇంటెలిజెన్స్ దిస్ ఆర్ ఆల్ ఓన్లీ ది దిస్ ఆర్ ఓన్లీ అడ్జంక్ట్స్ ఆఫ్ ఎ పర్సన్.
1: ఇవి ఉపాధి అనగా మనము ధరించినటువంటివి వస్త్రములు వంటివి.
2: దిస్ ఆర్ సంథింగ్ లైక్ ది క్లోత్స్ దట్ వి హావ్ వోర్న్.
1: ఇవి మనము ధరించి ఇవి జడములైనటువంటివి.
2: దిస్ ఆర్ ఆల్ ఇనర్ట్.
1: ఈ జడములైనటువంటి దానికోసం సంబంధ బాంధవ్యమును నీవు అభివృద్ధి పరచుకొని ఈ శోకమోహమునకు గురి కావద్దు.
2: వై డు యూ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఇనర్ట్ థింగ్స్ అండ్ సబ్జెక్ట్ యువర్ సెల్ఫ్ టు సారో అండ్ ఇన్ఫాక్ట్.
1: ఈ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
2: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: నీ బంధువులకు నీ మిత్రులకు తగినటువంటి గౌరవ మర్యాదలు నువ్వు చేయవచ్చును.
2: ఆల్ ది ఆనర్ అండ్ ది అదర్ థింగ్స్ డ్యూ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్.
1: అయితే
2: బట్
1: ఈ యుద్ధ భూమిలో వాయు వరుసలకు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
2: ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ దేర్ కెనాట్ బి ఎనీ రూమ్ ఫార్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్.
1: ఒకరు ఎదురు పార్టీ రెండవది వారిని ఎదిరించేటువంటి పార్టీ.
2: దేర్ ఆర్ టూ పార్ట్స్ వన్ అపోజిట్ టు ది అదర్.
1: ఇక్కడ రెండు లక్ష్యములు మాత్రమే ఉంటుండాలి.
2: దేర్ ఆర్ ఓన్లీ టూ ఆబ్జెక్టివ్స్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క బంధుమిత్రుల యొక్క సంబంధం అనేటువంటిది ఈ యుద్ధ భూమిలో ఏమాత్రం కూడా వాయు వర్షాలటానికి పెండిండు కావు అని చెప్పి చెప్పాడు.
2: టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎ మ్యారేజ్ ఫంక్షన్.
1: కనుక నీవు యుద్ధ భూమిలో ఉన్నావా లేక భద్రభూమిలో ఉన్నావా?
2: ఆర్ యూ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఆర్ యూ ఇన్ ఎనీ అదర్ ప్లేస్?
1: కనుక యుద్ధమునకు వచ్చినటువంటి వాడు యుద్ధము గావించు.
2: You have come for fighting, fight.
1: దీనిని ఆధారం చేసుకుని ధృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకం లోపల ధర్మక్షేత్రి కురుక్షేత్రి సమవేత ఉత్సవ మామక పాండవ శివ కిం కురువత్ సంజయ అన్నాడు సంజయుని చూచి.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ధృతరాష్ట్ర ఆస్కర్ సంజయ, సంజయ వాట్ ఆర్ మై పీపుల్ డూయింగ్ అండ్ వాట్ ఆర్ పాండవాస్ డూయింగ్?
1: ధర్మక్షేత్రి కురుక్షేత్రి ఈ రెండు కాదు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు.
2: ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఈస్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ బేస్డ్ ఆన్ ధర్మ, వాట్ ఆర్ దే డూయింగ్?
1: యజ్ఞయాగాది కృతములు ఆచరించడం చేత అది ధర్మక్షేత్రంగా మారింది.
2: ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ సాక్రిఫైసెస్ హ్యావ్ బీన్ డన్ అండ్ దేర్ఫోర్ ఇట్ బి డిస్క్రైబ్డ్ యాస్
1: గురునందనులు ఆడుకున్నటువంటి ప్రదేశం కనుక దీనికి కురుక్షేత్రం అని పేరు వచ్చింది.
2: చిల్డ్రన్ ఆఫ్ కురు హ్యావ్ ప్లేడ్ ఆన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ దేర్ఫోర్ ఇట్ ఇస్
1: కనుక ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో. ధర్మక్షేత్రం అనగా ఏమి? అనేక విధమైనటువంటి స్వార్థరహితమైన పవిత్రమైన దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి భావముతో కూడినటువంటిది.
2: ఆల్ సేక్రెడ్ ఆస్పీషియస్ థింగ్స్ హావ్ బీన్ డన్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ దేర్ ఫోర్ ఇట్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్.
1: అనగా దీనికి మన దేహముని ప్రమాణంగా తీసుకుందాం.
2: వీ కెన్ టేక్ అవర్ ఓన్ బాడీ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్.
1: పుట్టినప్పుడు ఈ దేహము నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి రీతిగా పశుపాపగా ఉంటుంటుంది.
2: వెన్ దిస్ బాడీ వాజ్ బోర్న్ ఇట్ ఇస్ ప్యూర్ అండ్ అన్బ్లెమిష్డ్.
1: దీనికి కురుక్షేత్రము అని పేరు వచ్చింది.
2: చిల్డ్రన్ ఆఫ్ కురు హ్యావ్ ప్లేడ్ ఆన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్
1: కనుక ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో. ధర్మక్షేత్రం అనగా ఏమి? అనేక

0: ఎట్టి కామక్రోధ లోపమోహం వాచ్యమైనటువంటి ఈ అరిషద్ వర్గంలోకి ఏమాత్రము తాను బానిస కాదు.
1: ఇట్ వాజ్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
0: నిరంతరము ఆనందంతో చిరునవ్వులు చిందులు దొరుకుతుంటారు సంటి బిడ్డ.
1: A small child just born would always be happy.
0: Oka aakaliki maatram yedustundi gaani anya bhavadalaki ematramu taanu yochana cheyadu.
1: It cries only when it is hungry, otherwise not. It will always be happy.
0: Donga vachi chuchina navutundi, dera vachi chuchina navutundi chanti bidda.
1: Whenever be it a thief or be it a king, whoever takes a look at it, it smiles at them.
0: కొట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది, ముద్దు ఎట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది.
1: ఇట్ లాఫ్ అండ్ స్మైల్ అట్ ఎ పర్సన్ హూ హాస్ కమ్ టు బీట్ ఇట్ ఆర్ హూ హాస్ కమ్ టు ఫాండ్లింగ్
0: కిస్ కిస్. అదే విధంగానే చంటి బిడ్డలో నిర్మలంగా ఉంటుంటారు కనుక ఆ వయసు అది ధర్మక్షేత్రమైనటువంటి దేహం.
1: చైల్డ్ యాజ్ ఇట్ విల్ బి ప్యూర్ ఇట్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ధర్మక్షేత్ర.
0: అనగా ఎట్టి గుణములకు సంబంధం లేనటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి దేహములకి ధర్మక్షేత్రము అని.
1: ఏ బాడీ విచ్ ఇస్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీ ఆఫ్ ది గుణస్ సత్వరజస్తమో
0: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఇందులో అనేక గుణములు పెరుగుతూ వస్తుంటాయి.
1: యాజ్ ది బాడీ గ్రోస్ ఆన్ ఇట్ గ్రోస్ ఆన్ కలెక్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
0: ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది అహంకారము, క్రోధము, తాపము, మోహము ఈ గుణములు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
1: జెలసీ, హేట్రేట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్, అటాచ్మెంట్, వెన్ ఆల్ దీస్ థింగ్స్ డెవలప్ దిస్ బికమ్స్ కురుక్షేత్ర.
0: కాబట్టి ధర్మక్షేత్రము ఇదే, కురుక్షేత్రము ఇదే.
1: Therefore, the same body is dharmakshetra and it is kurukshetra also.
0: ee manchi chettalu rendu kudumam manu kurukshetram lo untunnayi.
1: Both good and bad are they find a place in our heart.
0: Pandava kauravula yokka yuddhamu 18 dinalu maatrame jarigindi.
1: The war between Pandavas and Kauravas was there, but it lasted only for 8 years.
0: ee manchi chettalu yokka gudamulu yuddhamu jeevithamanta jarugutu untadi.
1: But the war between good and bad, it goes on throughout the life.
0: దీనికి ఒక ఎండ్ అనేటువంటిది, అంత్యం అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ వార్.
0: కనుకని అతను ఆ దృష్టి అందించుకుని ఇలాంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు పాండవులు కౌరవులు నావారు అనగా ఏంటి, మమత్వంతో కూడినటువంటిది నావారు.
1: మై పీపుల్ కౌరవాస్ అండ్ పాండవాస్.
0: ఈ మమత్వంతో కూడినటువంటిది ఈ రజో తమో గుణము.
1: రజో తమో attributes and gunas, they are associated with mamatvam.
0: Mamaka pandavas cheva, pandava anadani enti pure adi satvikamainatundi yokka gunamulu.
1: The word pandava stands for purity and satvic nature.
0: Telladanamunaku nirmalatvaniki pandavatvam ani peru.
1: For whiteness and purity the word used is pandavatvam.
0: Evarikaina tella jabbu vachinante pandu rogam untaru. Pandu anadani enti tella jabbu ani, tellaga undeyatundi.
1: If any person gets a disease, it is called Pandu Rogam.
0: Pandu Rajuku adeve jabbu.
1: The king Pandu suffered from that.
0: Atani peru kudunu Pandu.
1: His name also is Pandu.
0: Kanuka atani putrulu ainatundi varu kabatti itulu parishuddhamainatundi yokka varu Pandavulu.
1: The children of Pandu therefore are pure.
0: Anaga deeni yokka antaratham emiti, rajoguna tamogunamulakunu satvikamunaku yuddham prarambhamaindi.
1: In other words, the inner significance of it is a war commenced between సాత్విక గుణ అండ్ రజోగుణ అండ్ తమోగుణ.
0: ఈ ఇరువురు చేరి కిమకురువత్ సంజయ ఏం చేస్తున్నారప్ప అని అడిగాడు.
1: ధృతరాష్ట్ర ఆస్క్డ్ సంజయ, దీస్ టూ పీపుల్ వాట్ ఆర్ దే డూయింగ్.
0: ఏమైనా అర్థం ఉందా? యుద్ధం చేయటానికి పోయినటువంటి వాళ్ళు అక్కడ ఫుట్బాల్ ఆడుతా కూర్చుంటారా? యుద్ధమే చేస్తారు.
1: Why was this question asked? Is there any meaning in this question? When they have gone for a war, they would certainly fight. They would not be playing.
0: ధృతరాష్ట్రుడు ఈ ప్రశ్న అడగటంలో ఒక అంతరార్థం ఉంటుండాలి.
1: But there is an inner meaning behind this question.
0: ఏమిటనగా, అది ధర్మక్షేత్రం.
1: The explanation is that this is ధర్మక్షేత్రం.
0: నా కుమారుడు దుష్టులు దుర్మార్గులే.
1: My children are bad ones, wicked ones.
0: అయితే ఆ ధర్మక్షేత్రంలో ప్రవేశించేటప్పటికి వీరికి ఏమైనా మానసిక పరివర్తన కలిగి ఉండవచ్చు.
1: After they have entered in that particular field of dharma, there could be some mental transformation.
0: ఈ పరివర్తన జరగటం లేచేత ఒక కాంప్రమైజ్, ఒక రాజీకి ఏమైనా కుదిరినారో ఏమో అనేటువంటి ఉద్దేశంతో అట్లా అడిగాడు.
1: After they have entered that sacred land, it is possible that the minds must have been transformed. There could have been some compromise.
0: అయితే యుద్ధం చేయడానికి వెళ్ళిన వాడు యుద్ధమే చేస్తారు గాని ఇంకేమైన పనులు చేయడానికి వీలు లేదు.
1: People who have gone for a war, they would otherwise certainly fight.

0: They cannot do anything else.
1: Aithe adigina vaadu evadu?
0: But then, who is the person who has asked this question?
1: Atane Dhritarashtrudu.
0: He is Dhritarashtra.
1: Idane Dhritarashtram idi Dhritarashtramu ni Dhritarashtram aniga evarante tanadi kaanatuvanti danini tanadiga bhavinchukune vaadu Dhritarashtrudu.
0: Dhritarashtra refers to the one who considers things which do not belong to him as his.
1: Dehamu taanu kaadu.
0: He is not the body.
1: Taanu kaanatuvanti dehamu taanu ani bhavistunnadu.
0: He considers the body which he is not as he.
1: Indriyamulu taanu kaadu.
0: He is not the senses.
1: Taanu kaani indriyamulu taanu ani garvistunnadu.
0: But he takes pride in the fact that he is the senses.
1: Anaga tanadi kaanatuvanti rajyamunu tanadiga bhavinchukuneetuvanti vaadu Dhritarashtrudu.
0: Any person who considers the kingdom which is not his as his own, he is Dhritarashtra.
1: Kanuka evaru Dhritarashtra anaga andaru Dhritarashtrule. Tanadi kaani dehanni tanadiga bhavinchukuntunnaru, tanadi kaani indriyanni tanadiga bhavinchukuntunnaru, dani nimittamai aneka vidhamaiti sohamohamulaku guri avutunnaru. Kanuka prati okkaru kuda Dhritarashtrude. Aa Dhritarashtra anetundi antardhritarashtruniki aadharam chesukoni ఈ హృదయ క్షేత్రమునందు ఈ మంచి చెడ్డల యొక్క సంబంధమైనటువంటి యొక్క యుద్ధములే ఇదే మహాభారత యుద్ధంగా భావించుకుంటూ వచ్చారు.
0: If you ask, all people are Dhritarashtras because they identify themselves with the body which is not a fact, they identify themselves with the senses which is a fact, and therefore they are all of them can be described as Dhritarashtras only.
1: కనుక ఇక్కడ విన్నటువంటి వాడెవడు? అర్జునుడు.
0: Who is the person who heard the entire thing? It was Arjuna.
1: పాండవుల్లో ఇంతమంది ఉంటున్నారు గొప్ప గొప్ప వారు, మహాధర్మమూర్తి అనేటువంటి ధర్మజుడే ఉంటున్నాడు.
0: Among the Pandavas, there are people who might be better. For example, Dharmaja himself.
1: ధర్మజునికి ఎందుకు ఇంత పవిత్రమైనటువంటి గీతను బోధించి ఉండకూడదు?
0: Why was not this sacred Gita taught to Dharmaraja?
1: అతనికి సర్వబలములు కూడా ఉంటున్నాయి.
0: He had all the strength.
1: పూరి భుజబలము బుద్ధిబలము గదబలము ఉండేటువంటి వాడు చూస్తామంటే దేవుడు ఉన్నాడు కదా.
0: If you take the physical prowess, there was Bhima.
1: Bhimudu kuda enduku bodhinchukundakoddu?
0: It could have been taught to Bhima, but why not?
1: Aithe Arjunike maatrame enduku bodhinchali?
0: What is the reason for teaching this?
1: Deenini kuda manam Geetalo motta motta koncham gurtinchali.
0: In the first place, we'll have to understand the inner significance of this.
1: Dharmajudu manchivadi, dharmamurti.
0: Dharmaja is the embodiment of dharma, no doubt.
1: అయితే అతనికి పూర్వతాపము లేదు, పశ్చాత్తాపముంది.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫోర్ సైట్, హీ హ్యాడ్ ఓన్లీ రిపెంట్.
1: అనగా ముందు జరగబోయేటువంటి దానిని గురించి తాను ఏమాత్రం కూడాను విచారించడు. జరిగిన తరువాత అయ్యో ఈ విధంగా జరిగిపోయింది అని విచారిస్తాడు.
0: హీ డిడ్ నాట్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ థింగ్స్, ఓన్లీ ఆఫ్టర్ థింగ్స్ హ్యాపెన్ దెన్ హీ రిపెంట్స్.
1: ఇంకా భీమునకు భుజబలముంది, గదబలముంది, కండబలం ఉంటుండాలి, కానీ బుద్ధిబలం లేదు.
0: ఇఫ్ యూ టేక్ భీమ, ఆఫ్ కోర్స్ హీ హాడ్ ఫిజికల్ స్ట్రెంగ్, వాలర్, ప్రోవెస్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్.
1: తనకేమైనా కోపం వచ్చినా పెద్ద వృక్షాన్ని కూడా వేర్ల వరకు పెరిగి ఇందతోనే పోట్లాటానికి సిద్ధమవుతాడు.
0: ఇఫ్ హీ గెట్స్ యాంగ్రీ, హీ వుడ్ బి ఏబుల్ టు టేక్ అవుట్ ఎ ట్రీ విత్ రూట్స్ అండ్ ప్రిపేర్ టు ఫైట్.
1: కానీ బుద్ధిబలము తక్కువ.
0: But he did not have much of intelligence.
1: Arjuna ki ye balam untundadi ante purva tapame untundadi.
0: Arjuna on the other hand had foresight.
1: Arjuna cheppadu yuddhamuniki purame, Krishna inta mandi bandhuvulandarni mitrulandarni champi ee rattapu koodu bhujinchutakante nenu bichcham ettadanikaina vellutanu, nenu yuddham cheyanannadu. Munduganni purva tapame thanu anubhavinchadu.
0: For example, Arjuna told Krishna, well Krishna, I would rather beg alms elsewhere, but not fight this war, because it means so much of suffering.
1: Dharmaraju atta cheyaledu. Yuddham anta aina tarvata vishrantiga intilo kurchoni, yo na bandhuvulandaru poyire, na varandaru vellire, inka nenu ilanti rajyam niyeli prayojanam emtuku ani appudu vicharistu vachadu papa.
0: In contrast to this, Dharmaraja, after the ways of war was waged, and after he lost all his relatives, sitting in his house, he was repenting for what happened.
1: Anukani tamaru seyengavariyu karyamunu gurchi manchi chiddalu chankaga bondukorachi cheyutuppunuga katti chintaleka vegirinchinatonade vishamayagunu unnadu.
0: Therefore it is said that if any person without discrimination and thinking, if he is, has does anything which is bad, he will have to repent.
1: Idi Dasaratha Maharaja yokka swabhavam.
0: This is the nature of Dasaratha, King Dasaratha.
1: తానేదో దేవాసులు యుద్ధమునందు తాను వారిని జయించుటకై రథమునెక్కి తన యొక్క మూడో భార్య అయినటువంటి కైకను తీసుకుని వెళ్ళాడు.
0: ఇన్ ది వార్ బిట్వీన్ ది గాడ్స్ అండ్ డెమన్స్ హీ వెంట్ అండ్ పార్టిసిపేటెడ్ టేకింగ్ కైకేయి ఇన్ హిస్ చారియట్.
1: కైకేయి కేకేయి రాజపుత్రి, అనగా కాశ్మీర్ దేశం రాజు యొక్క పుత్రి.
0: కైకేయి ఈజ్ ది డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కాశ్మీర్.
1: ఆమెకు అష్టశస్త్ర విద్యములు చాలా గొప్పగా తెలిసినటువంటిది.
0: షీ వాజ్ వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్ ఇన్ ది
1: అసలు రాములకంతా కూడా అష్టశస్త్ర విద్యలంతా నేర్పించింది కైకేయిని.
0: ఇట్ వాజ్ కైకేయి ఇన్ ఫ్యాక్ట్ హూ టాట్ రామ ఆర్చరీ అదర్ థింగ్స్ రిలేటింగ్ టు వార్.
1: కృష్ణావతారంలో సత్యభామ, రామావతారంలో కైకేయి ఈ అష్టశస్త్ర విద్యంలో ఆరితేరినటువంటి వారు.
0: డ్యూరింగ్ కృష్ణావతార సత్యభామ అండ్ డ్యూరింగ్ రామావతార కైకేయి ఆర్ ఎక్స్ట్రీమ్లీ.
1: ఈ రథంలో ఈ కైకేయిని తీసుకెళ్లినప్పుడు ఈ యుద్ధం చేస్తున్న సమయం లోపల ఆ యొక్క చక్రములకు ఒక శూల ఉంటుంటుంది, అది ఊడిపోయింది పాపం.
0: వెన్ దశరథ వాజ్ ఫైటింగ్ ది వార్ ఇన్ టు దిస్ చారియట్ దేర్ వాజ్ ఎ పర్టికులర్ రోప్ విచ్ వాజ్ మిస్సింగ్ అండ్ విచ్ వాజ్
1: అది ఊడిపోయిందంటే చక్రం కింద పడిపోతుంది.
0: It is likely that the wheel would come off the chariot.
1: ఆ సమయంలో తన భర్తకి ఏమైనా కూడా అపజయం కలుగుతుందో ఏమో అని తన వేలిని ఆ యొక్క దీనిలో పెట్టి ఆ యుద్ధం లోపల కాపాడింది.
0: In that particular situation, Kaikeyi used her finger to insert and see that the wheel does not come off the chariot and save.
1: ఈ విజయాన్ని సాధించిన తర్వాత చూచాడు దశరథ మహారాజు రక్తం కారిపోతుంటుండాలి కైకేయి చేయి నుంచి.
0: After achieving victory, King Dasaratha had a look at Kaikeyi. Her hand was profusely bleeding.
1: ఈ దృశ్యమును చూచి కైక నీ వల్ల నేను విజయం సాధించగలిగాను కనుక నీవు ఏదైనా రెండు వరములు కోరుకో నేను ఇస్తానన్నాడు.
0: After seeing this particular plight, he was so pleased with Kaikeyi's services. She said, Kaika, you can ask any two boons.
1: అనగా ఆ సమయము చెప్పలేదు, ఆ కోరికను చెప్పలేదు.
0: While granting boons, he did not specify a time period, he did not specify the specific boons as such.
1: మీకు ఇష్టమొచ్చిన సమయంలో ఇష్టమొచ్చిన కోరికను కోరుకోమని రెండు ఆమెకి అప్పచెప్పాడు.
0: He has given the freedom to ask for two boons anytime, any of the boons.
1: ఒక కాలమైనా నిర్ణయం చేయాలి, కోరికలైనా నిర్ణయం చేయాలి.
0: Either the time of granting the boons will have to be specified.
1: కనుకనే ముందు వెనుక యోచించకుండా వరం ఇచ్చేసేసినాడు.
0: Without thinking the consequences, he has just granted the
1: boon. మనకు ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన కోరికలే కోరుకుంది. అప్పుడు ఎవరు తప్పు? కైక తప్ప, దశరథం తప్ప. దశరథం తప్పు.
0: Kaikeyi asked for the boons at a time which was appropriate for her and the boons also were decided by her. It is not the mistake of Kaikeyi, it is the mistake of the
1: కనుకనే వేగిరించినతోనది విషమయగును అన్నాడు. తొందరపట్టము కొన్ని విషయం లోపల చాలా ప్రమాదం అవుతుంది.
0: అదే
1: విధముగానే ఇక్కడ అర్జునుడు ఉండినటువంటి యొక్క ప్రభావం చేత, ప్రేమ చేత అర్జును యొక్క తత్వాన్ని కూడా ముందు వెనుక యోచించకుండా కృష్ణుడు ఏమాత్రము పనిచేయలేదు.
0: దేర్ ఫోర్ కృష్ణ హూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ అర్జున looked to all the effects and implications and then only he taught him Gita.
1: Kanuka Arjuna yokka mundu venakalu yochinchi tadupari ee vidhamga thanu yuddhamunku siddham ayyadu Arjunudu. Mundu venaku yochinchi anaga yuddhamu lopala entha mandi bandhu mitrulu potaro idantha jarigina tarvata nenu evari kosam yuddham cheyali prajale lenappudu naa yokka rajyam emiti ani ee vidhamga kodunu mundu raaboyetunte vishayanni yochistu vachadu
0: Arjuna. Foresaw what is going to happen after fighting the war, and therefore he just said, I do not want to fight because the consequences will be very bad.
1: Kanuka paschattapam kaakunda purvatapamto nindinatuvanti vaadu Arjunudu.
0: He was not feeling sorry after the event was over. Before the event took place, he was feeling sorry.
1: Ee purvatapam elanti variki vastundi? Parishuddha hrudayam kaliginatuvanti varike vastundi.
0: That feeling of sorry before the event takes place will be obtained only in pure hearts.
1: అందువలనే అర్జున అనగానే పవిత్రము, ఒక పరిశుద్ధము అయినటువంటి హృదయం కలవాడు అని అర్థం.
0: దేర్ ఫోర్ అర్జున రెఫర్స్ టు ఎ ప్యూర్ అండ్ ఎ సేక్రెడ్ హార్ట్.
1: శ్రీశైలము అనేటువంటిది ఇక్కడ దగ్గరగా ఉంటుండాలి.
0: Near here there is a place called Srisailam.
1: అక్కడ కూడాను మల్లికార్జున భ్రమరాంబ అని ఉంటుండాలి.
0: There are two entities, Mallikarjuna and Bhramaramba. There
1: ee Mallikarjuna Bhramaramba ante em viri artham untundi Parvati Parameshwarulu ani cheptuntaru.
0: The meaning of Mallikarjuna and Bhramaramba are taken as Parvati and Parameshwara.
1: Mallikarjuna anaga malli ante jasmine, oka malle puvu.
0: Malle refers to jasmine flower.
1: Elanti jasmine, elanti malle puvu adi? Arjuna, tellati malle puvu.
0: What is the color of this particular jasmine? It is pure and white.
1: Tellati mallipuvu vanti vaadu ee Mallikarjuna.
0: Mallikarjuna is one who is like jasmine, which is extremely white.
1: Atane Ishwarudu.
0: He is Ishwara himself.
1: Bramara amba, amba Parvati evarunte bramaramu oka tummedata.
0: Bramaramba refers to the Parvati who may be compared to a bee.
1: Aa amba ayinatundi bramaramu తెల్లటి మల్ల లోపల చేరి ఆ మల్ల యొక్క మకరందాన్ని తీసుకుంటుందట. అందువల్లనే ఈ పార్వతమ్మకు మల్లిక అర్జున అనేటువంటి ఈశ్వరత్వంలో ప్రవేశించి ఆ యొక్క అంబ ఎటువంటి వారు భ్రమరము కమ్యూనిటీ భ్రమరాంబ పార్వతి అనగా భ్రమరంతో కూడినటువంటిది పార్వతి. తెల్లటి రంగుతో కూడినటువంటి మల్లెపూలో ఉండేటువంటి మకరందము ఈశ్వరుడు.
0: Bramaramba refers to bee. Parvati, who may be compared to Parvati, she goes into the flower of Mallikarjuna, the jasmine flower, and she draws the nectar from the flower.
1: కనుక ఈ మల్లె పువ్వులు ఉండేటువంటి మకరందాన్ని కోనేటువంటిది కనుక అర్ధ రైట్ గా ఉంటుండాలి. ఆమెకు అర్ధ భాగం లోపల అధికారం ఉంటుండాలి.
0: బికాస్ షీ డ్రాస్, షీ సెట్స్ ద నెక్టర్ ఫ్రమ్ ద ఫ్లవర్, షీ హెస్ గాట్ authority over half the body of Ishwara.
1: దీని అర్థమును పురస్కరించుకునే శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబ అని పేరు పెట్టారు.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ఇన్నర్ మీనింగ్ ది నేమ్స్ గివెన్ ఇన్ శ్రీశైలం ఆర్ మల్లికార్జున.
1: ఏతావత అర్జున అనగా ఏమిటి? పవిత్రము, నిర్మలము అని అర్థం.
0: The sum and substance of all this is Arjuna refers to sacredness and purity.
1: అలాంటి నిర్మల పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి అర్జునుడు కనుకని ఆనాటి నుండి యుద్ధ భూమి వరకు కూడాను అనగా 75 సంవత్సరములు విడనాడినటువంటి ఒక జంటగా కలిసి నిలిచి ఉంటున్నారు కృష్ణార్జునుడు.
0: కృష్ణ అండ్ అర్జున వర్ టుగెదర్ ఆల్మోస్ట్ ఫర్ 75 ఇయర్స్ ఇన్సెపరబ్లీ బికాస్ అర్జున హ్యాడ్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ ఎ సేక్రెడ్ హార్ట్.
1: 75 సంవత్సరములంతా కలిసి మెలిసి ఉండినప్పటికీ ఏనాడు కూడాను భగవద్గీత బోధించలేదు.
0: Although they lived together for 75 years, at no time earlier Krishna taught Bhagavad Gita to Arjuna.
1: కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: అంతకాలము కేవలము ఒక బంధుత్వమైన బాంధవ్యంలో అనుసరిస్తున్నారు. బాంధవ్యము బావా బావా బావమర్దలు.
0: What is the reason for not telling Gita? Throughout these 75 years he was treating his Krishna as his
1: అనగా దేహాత్మ భావంతోనే జీవిస్తూ వస్తున్నారు.
0: They were living with body consciousness.
1: ఏనాడు నేను నీకు శరణు దొచ్చినటువంటి వాడిని అని శరణాగతి పొందినాడో అప్పుడు కృష్ణుడు గురువు అయినాడు, అర్జునుడు శిష్యుడయ్యాడు.
0: బట్ ద మోమెంట్ అర్జున సరెండర్డ్ అండ్ యాక్సెప్టెడ్ ది డిసైపుల్షిప్ కృష్ణ బికెమ్ ఎ టీచర్ అండ్ అర్జున బికెమ్ ది.
1: ఆ సమయంలోనే గీతను బోధించడానికి ప్రయత్నించాడు.
0: ఓన్లీ అట్ దట్ టైమ్ కృష్ణ టాట్ గీత.
1: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానమును మనం పడేయవలన గురు శిష్యుడు యొక్క సంబంధము రావాలి.
0: ఇట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అక్వైర్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎనీవన్, ఓన్లీ వెన్ దేర్ ఇస్ ఎ రిలేషన్షిప్ ఫ్రమ్ ది టీచర్ అండ్ ది డిసైపుల్ యూ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: ఉద్దాలకుడు మహాజ్ఞాని.
0: ఉద్దాలక వాజ్ ఎ గ్రేట్.
1: అతని కుమారుడు నచికేతుడు.
0: హిస్ సన్ వాజ్ నచికేతస్.
1: కానీ ఉద్దాలకుడికి మించినటువంటి యొక్క విద్యావంతుడు మరొకరు లేడు.
0: అట్ దట్ టైమ్ దేర్ వాజ్ నో గ్రేటర్ పండిట్ దాన్ ఉద్దాలక.
1: కానీ తన కుమారుడైనటువంటి నచికేతుణ్ణి మరొకరి దగ్గరికి చదువుకోవడానికి పంపిస్తూ వచ్చాడు.
0: బట్ ఉద్దాలక సెంట్ హిస్ సన్ నచికేతస్ టు సమ్వన్ ఎల్స్ ఫర్ లెర్నింగ్ ది వేరియస్ స్క్రిప్చర్స్.
1: తండ్రి చెప్పవచ్చును కదా కుమారునికి.
0: ఫాదర్ హింసెల్ఫ్ కుడ్ టాక్ ది సన్ రీజన్.
1: అప్పుడు తాను యోచించాడు, నాకు పుత్రవాత్సల్యము అతనికి తండ్రి భావము వస్తుంది, కాని శిష్యభావము గురుభావము రాదు. గురు శిష్య భావము లేనప్పుడు ఈ జ్ఞానం వారి తలకంటదు అన్నాడు.
0: దిస్ స్టెప్ వాస్ టేకన్ బికాస్ హీ వాస్ ఫీలింగ్ దట్ హీ విల్ బి కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ ఆస్ ద ఫాదర్ అండ్ సమ్ బికమ్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ ఆస్ ద సన్. విత్ దట్ రిలేషన్షిప్ హీ కుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ నాలెడ్జ్.
1: కనుక మనం భావాభావమర్థులుగా ఉన్నంత వరకు కూడా ఈ బాహ్య జగత్తునికే మనం కట్టుబడిపోతాం.
0: సో లాంగ్ యాస్ ది రిలేషన్షిప్ ఈస్ బ్రదర్ ఇన్ లా అండ్ బ్రదర్ ఇన్ లా, వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ సీక్రెట్ నాలెడ్జ్.
1: నీవు ఈ భావాన్ని పూర్తి దూరం చేసి, దేహాత్మ భావాన్ని దూరం చేసి పరమాత్మ భావంలో నీవు ప్రవేశించమన్నాడు.
0: రిమూవ్ దిస్ ఫీలింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ విత్ ఫీలింగ్ ఆఫ్ పరమాత్మ ఇఫ్ యూ అప్రోచ్ మీ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు టీచ్.
1: కనుక అర్జునుడు ఆ విధంగా శరణాగతి పొందిన తరువాతనే ఈ కృష్ణుడు గీతను బోధించడానికి పూనుకున్నాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ అర్జున సరెండర్ కంప్లీట్లీ డెవలప్డ్ దట్ పర్టికులర్ ఫీలింగ్ దెన్ ఓన్లీ కృష్ణ బిగన్.
1: తమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధు సఖత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే అప్పుడు మన్మనాభవమత్మక్తో మధ్యాజీ మా నమస్కరి మామే వైశేషి సత్యంతే ప్రత్యానే ప్రయోజనం. ఇప్పుడు నీవు నా భక్తుడవు, ఇప్పుడు నా బావవు కాదు.
0: వెన్ అర్జున సెట్ దట్ యు ఆర్ మై ఫాదర్ యు ఆర్ మై మదర్ యు ఆర్ మై టీచర్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ యు ఆర్ మై వెల్త్ అండ్ సరెండర్ హిమ్సెల్ఫ్, దెన్ ఓన్లీ కృష్ణ డిక్లేర్డ్ వెల్ యు ఆర్ మై డిసైపుల్ యు డూ మై వర్క్ అండ్ యు డూ ఎవ్రీథింగ్ ఫర్ మీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: కనుక ఈ శరణాగతి తత్వానికి తెప్పించుకునేటువంటి యొక్క యుక్తి ఉపయోగపెట్టాడు సాంఖ్యయోగంలో.
0: ఇన్ సాంఖ్య యోగ కృష్ణ ఎంప్లాయ్డ్ ది టెక్నాలజీ దట్ వాజ్ నెసరీ టు మేక్ అర్జున సరెండర్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ.
1: చేసి అర్జునుడికి దేహాత్మ భావాన్ని దూరం గావించాడు. ఇది మొట్టమొదటి ఈ మందు చేసిన పని.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విత్ కృష్ణ డిడ్ వాజ్ కృష్ణ ఫ్రీడ్ అర్జున ఫ్రమ్ ద ఫీలింగ్ ఆఫ్ బాడీ కాన్షియస్.
1: నిజంగా దేహాత్మ భావం ఉండినంత వరకు ఈ కర్మ మార్గమో ధర్మ మార్గమో భక్తి మార్గములో హృదయంలో ప్రవేశించదు.
0: సో లాంగ్ యాజ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ బాడీ కాన్షియస్నెస్ ఎనీ ఆఫ్ దిస్ మార్గ ధర్మ మార్గ కర్మ మార్గ భక్తి మార్గ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్
1: ది శోక దుఃఖములు అనగా మోహములు హృదయంలో నిండిపోయినాయి.
0: అటాచ్మెంట్ ఇన్ఫాచ్యుయేషన్ ఆర్ ఫుల్ ఇన్ ద హార్ట్.
1: మనం చెప్పాను ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ది అదర్ డే స్వామి సెడ్ దట్ ఇన్ ద హెడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ సంథింగ్ సేక్రెడ్ టు బి ఫిల్డ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీ అగునా?
0: ఇఫ్ ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ సో మెనీ థింగ్స్ వుడ్ ఇట్ బి
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగున
0: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ సమ్ సేక్రెడ్?
1: టమ్మర్ లోపల నిండుగా నీళ్లు పోసుకుని దాంట్లో పాలు పోయాలంటే ఏ విధంగా పాలు పోయడానికి వీలవుతుంది? నీళ్లను పారబోయాలి, పాలను ప్రవేశపెట్టాలి.
0: ఇఫ్ ఎ టమ్మర్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ హౌ కెన్ యూ ఫిల్ మిల్క్ ఇన్ టు ఇట్? ది వాటర్ విల్ నాట్ బి థ్రోన్ అవుట్ దెన్ ఓన్లీ యూ కెన్.
1: కనుక అర్జున నీ శోకమోహముల చేత నీ హృదయాన్ని నింపుకున్నావు.
0: అర్జున యు ఆర్ ఫుల్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
1: వీటిని ముందు పారవే,
0: త్రో దెమ్ అవుట్.
1: తదుపరి నా యొక్క జ్ఞానం అనేటువంటి యొక్క దీని రసమును దాన్ని నింపుతానన్నాడు.
0: దెన్ ఓన్లీ ఐ విల్ బి ఏబుల్ టు ఫిల్ యూ యువర్ హార్ట్.
1: ఈ జ్ఞానామృతమును నింపే నిమిత్తమై ఈ విధమైనటువంటి శోకమోహములను దూరం గావించుటకై ప్రయత్నం చేసినటువంటి యొక్క యోగమే ఈ సాంఖ్య యోగం.
0: దిస్ సాంఖ్య యోగ రెఫర్స్ టు ఎఫర్ట్స్ మేడ్ టు ఎంప్టీ అండ్ ఫ్రీ అర్జున ఫ్రమ్ ది అటాచ్మెంట్ అండ్ ఫ్రమ్ సారో అండ్ ఫిల్లింగ్ హిమ్ విత్ ది ఆత్మ కాన్షియస్నెస్.
1: అర్జున ఈనాడు కాండవనము దహనం చేసే సమయంలో నిర్దాక్షిణ్యంగా నిర్మోహ మాటగా చేశావు.
0: అర్జున వైల్ డిస్ట్రాయింగ్ కాండవ ఫారెస్ట్ మెర్సిలెస్లీ వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ డిస్ట్రాయిడ్ ఇట్.
1: ఇంకా గో సంరక్షణ జరిగే సమయం లోపల కూడాను నీవు ఏ విధమైనటువంటి యొక్క పరితాపము పడలేదు.
0: At the time of offering protection to the cows also, you did not hesitate or repent or think twice.
1: Yenadu nee ee dukkhamulaku kaaranam lekapore.
0: For today's sorrow, there is definite reason.
1: Neeki ee ajnaname moola kaaranam.
0: The most important reason is ignorance.
1: Dharmamunaku, daivamunaku nee yerchinava?
0: Have you cried for God and Dharma?
1: Yenadu nee dharmamunaku, daivamunaku yedustavo ade yoganga maaripothundi. Antavarku neeku sokame.
0: The moment you cry for God, you cry for righteousness, it becomes
1: super. If you
0: cry for me,
1: vishada yoganga vachindi.
0: If you cry for me, it becomes yoga.
1: Puttinappudu yerchutaru.
0: when person is born
1: చచ్చినప్పుడు ఏడ్చుతారు.
0: While dying he cries.
1: మధ్య విషయాలకు ఎందుకు ఏడ్చుతారు?
0: In the middle also for a number of things people cry.
1: ధర్మజ్ఞాని గారుచుండ ఉద్ధరింప ఏడ్చునారా?
0: When there is decline of dharma, do people cry?
1: మనము ధర్మజ్ఞాని నిమిత్తమై దానిని ఉద్ధరించడానికి తగినటువంటి ఏడుపులు మనలో రావాలి.
0: ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ ది డిక్లైన్,
1: కనుక దేనినైనా మనం సాధించాలనుకుంటే ధైర్యంగా సాహసంగా మనకు హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎనీథింగ్ యూ షుడ్ హావ్ ఎ కరేజియస్ హార్ట్.
1: కనుక మనం క్షుద్రమైనటువంటి యొక్క ఈ మనో దౌర్బల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోరాదు.
0: దిస్ కైండ్ ఆఫ్ వీక్ అండ్ ఫెయింట్ హార్టెడ్నెస్ యూ షుడ్ నెవర్ డెవలప్.
1: ఈ దౌర్బల్యాన్ని దూరం గావించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం అందులో ప్రవేశిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ రిమూవ్ దిస్ ఫ్రమ్ యువర్ హార్ట్ ది రియల్ డివైన్ పవర్ విల్ ఎంటర్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక మనము మొట్టమొదట ఏనానికి కాని బలహీనతకు కాని భయానికి కాని ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: Therefore, we should not give room for any weakness and any fear in our
1: life. We should wear the weapon of courage.
0: ఒక
1: కర్ర చేతులు లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట.
0: If you do not have a stick in hand, even a sheep will frighten you.
1: కనుక మనం ధైర్యం లేకపోతే అందరూ మనల్ని బెదిరిస్తారు.
0: If you do not have courage, anyone can just terrify you.
1: దాని ఎదుర్కొనేటువంటి సాహసాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
0: You must have the capacity to face.
1: పరిగెత్తుతూ కోతి కూడా తరుముకొని వస్తుంది.
0: If you are running away, even a monkey
1: is not chasing you. This
0: is a daily experience. If you take a stick and stand firm, then it runs away.
1: కనుక మనము వెన్ను చూపకూడదు.
0: Don't show your back.
1: నీ ముఖాన్ని చూపాలి.
0: You should show your face.
1: అప్పుడే దీన్ని మనం సాధించడానికి వీలవుతాం.
0: Then only you will be able to achieve.
1: దీనిని వివేకానంద కూడా చెప్పాడు.
0: The same thing has been told by Vivekananda.
1: Fearless annadu.
0: Be fearless, he said.
1: Dhairyam tone manam deenina sadhinchadu. Dhairyam sarvasadakam annaru.
0: Courage can become instrument of all success, it has been said.
1: Kanuka vidyarthulainatundi meeru ee pavitramaina vidyanu abhyasinchi sadhinche nimittamai dhairyamto utsahamto kevalam dhairyam undi prayojanam ledu utsaham kuda untundali.
0: Students, as you are, you should have courage, you should have enthusiasm also.
1: కేవలము ఒక మూర్ఖమైనటువంటి ధైర్యం కూడా ఉండరాదు.
0: వన్ షుడ్ నాట్ హ్యావ్ ఫూలిష్ అండ్ బ్లైండ్ కరేజ్.
1: దానికి విచారణ శిక్షతో కూడినటువంటి ధైర్యం ఉండాలి.
0: ఇట్ మస్ట్ బి అకంపనీడ్ బై డిస్క్రిమినేషన్.
1: ఈ సమయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా నింపుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ డిస్క్రిమినేటింగ్ పవర్ టు బిహేవ్ అప్రోప్రియేట్ టు ఎన్ అకేషన్ అండ్ ప్లేస్.
1: కనుక మనము ఇక్కడ ఉండినా ఎక్కడ ఉండినా కూడాను మనం ధైర్యంతో మనం సంకల్పించినటువంటి విషయాలను సాధించడానికి తగినటువంటి ఒక కృషిని చేయాలి.
0: Whether we are here or anywhere else, we should always have courage in our heart and have a determination to accomplish the things.
1: రేపటి దినము ఈ సాంఖ్య యోగం యొక్క విషయాన్ని మనము విపులంగా మనం చెప్పుకుందాం.
0: We try to understand in detail Sankhya Yoga from tomorrow onwards.
1: Sankhya Yoga naku kevalam upodghatam matrame.
0: This is only an introduction to Sankhya Yoga.
2: That was the 15th in a series of 34 discourses Bhagwan delivered on Gita in 1984. Bhagwan narrated the events that led to the Kurukshetra war and the commencement of Gita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: నేను పుణ్యము కాదు పాపము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ మెరిటోరియస్ యాక్ట్ నార్ ఎ సిన్.
0: నేను సౌఖ్యము కాదు దుఃఖము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ హ్యాపీనెస్ నార్ సారో.
0: నేను మంత్రము కాదు తీర్థము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ ఎ మంత్ర నార్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: నేను భోక్తను కాదు కర్తను కాదు.
1: నైదర్ ఐ ఆమ్ పార్టేకింగ్ నార్ ఆమ్ ఐ డూయింగ్.
0: నేను సచ్చిదానంద స్వరూపమైన సత్యం శివం సుందరం.
1: ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద ట్రూత్ ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మంత్రము ప్రతి వ్యక్తికి కూడాను సంబంధించినటువంటిది.
1: దిస్ పర్టిక్యులర్ మంత్ర ఈజ్ అప్లికబుల్ అండ్ రిలెవెంట్ టు ఎవ్రీ పర్సన్.
0: ప్రపంచంలో మానవుడు సుఖాభిలాషి ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ అండ్ విషస్ టు హ్యావ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ సుఖానంద నిమిత్తమై మానవుడు అహోరాత్రములు అనేక శ్రమలు పడి ఈ సుఖానందమును సంపాదించుకున్నట్టుకై కృషి చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ సీజ్లెస్ ఎఫర్ట్స్ డే ఇన్ అండ్ డే అవుట్ ఇన్ ద వరల్డ్ సీకింగ్ దిస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: అన్ని రంగములు యందు మానవుడు ఆశించున్నది రెండు.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్.
0: సుఖ ప్రాప్తి దుఃఖ నివృత్తి.
1: దట్ ఈస్ గెటింగ్ జాయ్ అండ్ అవాయిడింగ్ సారో.
0: ఒకటి సుఖప్రాప్తి, రెండవది దుఃఖ నివృత్తి.
1: ద ఫస్ట్ వన్ ఈస్ ది అక్వైరింగ్ ఆఫ్ జాయ్, ది సెకండ్ వన్ ఈస్ అవాయిడింగ్ సారో.
0: మానవుడు సుఖాన్ని కోరటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఇన్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఆల్వేస్ జాయ్?
0: మానవుడు నిరంతరము ఆనందమును ఆశించటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ బ్లిస్ ఆల్వేస్?
0: ఇది కేవలము ఆధ్యాత్మికమునందే కాక వైజ్ఞానమునందు కూడాను దీనికి అనేక ఆధారములుంటున్నవి.
1: దే యు కెన్ ఫైండ్ బేసిస్ నాట్ మెర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ లాంగ్వేజ్ బట్ ఈవెన్ ఇన్ సైంటిఫిక్ టర్మ్స్.
0: మానవుడి యొక్క స్వభావము స్వరూపము ఆనందం.
1: మ్యాన్స్ నేచర్ అండ్ వెరీ ఫార్మ్ ఈజ్ బ్లిస్.
0: అతను సుఖస్వరూపుడు.
1: ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుఖ.
0: తన స్వభావమైనటువంటి యొక్క ఆనందమును సుఖమును ఆశించుటలో అతనికి అధికారమున్నది.
1: హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ విచ్ ఈస్ హిస్ వెరీ నేచర్.
0: అతని స్వరూపమే అది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్ దట్.
0: చక్కెర సహజంగా తీపిగా ఉంటాడు.
1: షుగర్ ఈజ్ నేచురలీ స్వీట్.
0: ఈ తీపి చక్కెర యొక్క స్వభావము.
1: దిస్ స్వీట్నెస్ ఈజ్ ఇట్స్ వెరీ నేచర్.
0: చక్కెర తన స్వభావం అనేటువంటి తీపినే కోల్పోయినా అది చక్కెరే కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఈజ్ లాస్ట్ బై షుగర్ ఇట్ కెనాట్ బి కాల్డ్ షుగర్ అట్ ఆల్.
0: విచ్చిన గులాబీ పుష్పము పరిమళాన్ని అందిస్తుంది, సుగంధాన్ని అందిస్తుంది.
1: ది బ్లాజమ్డ్ రోజ్ ఫ్లవర్ స్ప్రెడ్స్ ఫ్రాగ్రెన్స్.
0: ఈ గులాబీ పుష్పమునకు ఇది స్వభావము.
1: ఫ్రాగ్రెన్స్ ఈజ్ ది వెరీ నేచర్ ఆఫ్ రోజ్.
0: అదే విధముగానే మానవుడు సుఖమును ఆనందమును కోరుట లోపల ఒక వారి యొక్క స్వభావమే కనుక దాని కోరుటలో అధికారం ఉన్నది.
1: సిమిలర్ ఈజ్ ద కేస్ ఆఫ్ మ్యాన్. యాజ్ మ్యాన్స్ నేచర్ ఈజ్ జాయ్ అండ్ బ్లిస్ హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్.
0: మానవుని యొక్క స్వభావమైన సుఖానందమునే కోల్పోయిన తాను మానవుడే కాదు.
1: ఇఫ్ హీ సీజెస్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ హీ కెనాట్ బి కాల్డ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
0: కనుక మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించి తాను సుఖము కోరుట లోపల ఉండినటువంటి యొక్క రహస్యాన్ని కూడాను తాను అర్థం చేసుకోవాలి.
1: రియలైజింగ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్, మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ హ్యాస్ టు వై హీ కంటిన్యూస్లీ సీక్స్ జాయ్ అండ్ బ్లిస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సహజమునకు విరుద్ధమైనటువంటి స్థితి ఎందు అది మనకు విచిత్రంగాను వికారంగాను రూపొందుతుంది.
1: ఎవ్రీథింగ్ విచ్ ఈస్ కాంట్రరీ టు నేచర్ లుక్స్ రాదర్ సర్ప్రైజింగ్ అండ్ క్రూకెడ్.
0: మనము మార్గంలో నడుస్తున్న సమయంలో అదే మార్గం నందు ఏదో ఒక వ్యక్తి చాలా దుఃఖిస్తూ ఉంటాడు.
1: సపోజ్ యు ఆర్ టేకింగ్ ఎ వాక్ ఆన్ ద రోడ్, యు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ ఈజ్ రాదర్ సాడ్.
0: కానీ అటు ఇటు పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను నిలిచి అదే దుఃఖములకు కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు.
1: ఎవ్రీ వాకర్ బాయ్ స్టాప్స్ అట్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ వై ఆర్ యు సాడ్.
0: ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను ఆ దుఃఖించే వ్యక్తిని ప్రశ్నించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమి,
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ పాసర్ బై ఆస్కింగ్ హిమ్ వై ఆర్ యు సాడ్.
0: మానవునికి దుఃఖం స్వభావం కాదే.
1: Sadness is not natural.
0: స్వభావం కానటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవటమే ఈ యొక్క ప్రజల యొక్క అభిలాష.
1: పీపుల్ ఆర్ ఆస్కింగ్ హిమ్ యాస్ టు వై హీ సాడ్ బికాస్ sadness is not natural to man, therefore they want to find out the reason.
0: కనుకనే అతని స్వభావం కానటువంటి దానిని అనుభవిస్తున్నటువంటిది చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు.
1: ఎవరీ పర్సన్ హూ సీస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్ పుట్స్ ఎ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్.
0: అదే బజారు ఎందు మరొక వ్యక్తి ఆనందంగా నవ్వులాడుతూ ఉంటాడు.
1: సపోజ్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ హూ ఈస్ రాదర్ జాయస్
0: ప్రసన్నుడై ఉంటాడు.
1: హీఈస్ ఎక్స్ట్రీమ్లీ చీర్ఫుల్.
0: అతన్ని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదే అని ప్రశ్నించరే.
1: No one would ask him as to why sir, why are you not crying, why are you not sad.
0: Itanu aanandamu prasannata itane yokka swabhavam.
1: Cheerfulness, happiness and joy is his very nature.
0: Ee swabhavamunaku etti aashchiryamu undadu.
1: No one expresses surprise when anything is natural.
0: Aswabhavamunake aashchiryam.
1: Surprise is expressed only when there is something unnatural.
0: Kanuka aanandamu sukhamu aneekundi manavuni yokka swabhavam ani manavudu gurtinchalekapothunnadu.
1: Man has not been able to recognize that bliss and joy are his very nature.
0: Karanam emanaga ee aananda sukhamulu aananda sukhamunu andinche nimittamai andukune nimittamai ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఏర్పడినాయి.
1: దిస్ బాడీ సెన్సస్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ గివెన్ టు మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్.
0: అయితే దురదృష్టవశాత్తు ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులందు దోషములు చేరిపోవటం చేతనే తన యొక్క స్వభావమును తన యొక్క స్వరూపమును మరచి మానవుడు విచారంలో మగ్నుడవుతున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ defects have established themselves with reference to the body, the senses, the mind and the intelligence. Therefore he is put to all sorts of inconvenience and grief.
0: Dehamunu raga dveshamulu aneetunte malinyam kappabadindi.
1: Body is covered by likes and dislikes.
0: Indriyamulanu bhoga bhagyamulu aneetunte oka malinyam kappabadindi.
1: The senses are covered by the luxuries and indulgence.
0: ఈ మనస్సును రెండింటి చేతను కప్పబడింది, అనగా రాగద్వేషములు భోగ భాగ్యములు అనేటువంటి ఈ నాలుగింటి చేతను కప్పబడింది.
1: Mind is covered by all the four, the attachment and hatred and the luxuries and indulgence.
0: కనుకనే మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
0: ఈ భౌతికమైన లౌకికమైన భోగ భాగ్యములు సుఖ సంతోషములే తన యొక్క ఆధారములని తన స్వరూపమని విశ్వసిస్తున్నాడు.
1: He is believing wrongly that this physical and worldly wealth, comforts are his very nature and his very form.
0: ఇవి కేవలము కదిలిపోయేటువంటి మేఘములు.
1: All these worldly things are like passing clouds.
0: ఇందులో ఒక్క మేఘము కూడాను శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: Not even one cloud is going to be permanent.
0: కానీ సుఖానందములు శాశ్వతమైనటువంటివి.
1: But joy and bliss are permanent.
0: కనుక మానవుడు తాను భుజించేటువంటి ఆహారం వల్ల ఈ రాగద్వేషములు భోగ భాగ్యములు అభివృద్ధి అవుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించే ప్రాచీనులు దీనికి ఒక చక్కని రాజమార్గమును కనిపెట్టారు.
1: ద ఏన్షియన్స్ రియలైజ్డ్ దట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ పార్టేకన్ బై మ్యాన్ హీ సబ్జెక్టెడ్ టు లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఆల్సో ద లగ్జరీస్ అండ్ ఆస్పిరేషన్ ఫర్ వెల్త్ ఎట్సెట్రా. దే హావ్ ఫౌండ్ అవుట్ ఏ వే అవుట్.
0: పూజించుటకు పూర్వము కొన్ని ప్రోక్షణల చేత ఆహారమును పరిశుద్ధి గావించుకునేటువంటి వారు.
1: దే యూస్ టు అడాప్ట్ సర్టన్ మెజర్స్ టు ప్యూరిఫై ది ఫుడ్ బై ఫిలింగ్ వాటర్ అరౌండ్ ఇట్.

0: Food is Brahma and Raso Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: It is Maheshwara who partakes this.
1: Annam Brahma Raso Vishnu.
0: The solid food is Brahma.
1: Bhujinchetunte annamu Brahmato samanam.
0: The food partaken is equal to Brahma.
1: Rasamu deeni yokka essence antaru. Anaga trage neeru inka anek rakamainatundi bhujinchetundi padarthamulu yokka saramulu idi Vishnu swaroopam annaru.
0: The water and the essence of all the foods taken is the very form of Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: The God who is partaking is Maheshwara.
1: Anaga memu bhujinchetundi annamu shashvatamainatundi anandanni andinchali.
0: That means the food which we are partaking must give us permanent joy and bliss.
1: Ani denito prochimpabadutundadi.
0: And with what were you doing prochana?
1: Rutam satyamuto prochimpabadutundadi.
0: It was done with rutam and satyam.
1: Kanuka o Brahma Vishnu Maheshwara swarupulaina trikalagnana triloka swarupulu trimurtulainatundi meeru ఈ రుతం సత్యం యొక్క స్వభావాన్ని మాకు అందించండి.
0: ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర, హూ ఆర్ ది ట్రినిటీ అండ్ హూ రిప్రజెంట్ ది త్రీ టైమ్స్, యూ బ్లెస్ అస్ విత్ ది రుతం అండ్ సత్యం.
1: రుతం అనేటువంటిది మాలో అభివృద్ధి పరచాలి.
0: మే రుతం గ్రో ఇనస్,
1: అనగా త్రికరణ శుద్ధిని గావించాలి.
0: దట్ మీన్స్ లెట్ అస్ హ్యావ్ ది ప్యూరిటీ ఆఫ్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
1: సత్యం ఆచరణ ఎందు అనంతరము ఉంటుండాలి.
0: ఇన్ అవర్ ప్రాక్టీస్ మే వి అబ్జర్వ్ ట్రూత్.
1: ఈ విధమైనటువంటి ఆహారమును రుతంగా సత్యంగా మార్చుకునే నిమిత్తమై ఆహారమును ప్రోత్సహించి పవిత్రము గావించి ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
0: దే యూస్ టు ఆఫర్ ప్రోక్షణ అండ్ ప్యూరిఫై ది ఫుడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ది ఫుడ్ ఇన్ టు రుతం అండ్ సత్యం.
1: కానీ ఈనాటి మానవుడు మేధాశక్తినే ప్రధానంగా ఉంచుకొని ఈ రుతం సత్యం అనేటువంటి దానిని విస్మరించి మేధాశక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు ఈ జగత్తునందు అని విర్రవీగుతున్నారు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్, థింకింగ్ దట్ ఇంటెలిజెన్స్ అలోన్ ఈజ్ సుప్రీం అండ్ రుతం సత్యం ఆర్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్.
1: శంకరాచార్యుల వారు దిగ్విజయాత్ర చేసే సమయం నందు మండన మిషన్తో వాదన ఏర్పడింది.
0: వెన్ శంకరాచార్య వెంట్ ఆన్ ఎ టూర్ ఆఫ్ విక్టరీ, హీ హ్యాపెన్ టు ఆర్గ్యూ విత్ మండన మిశ్ర.
1: ఈ యొక్క వాదన మేధాశక్తి యొక్క ప్రమాణమును ప్రకటించే నిమిత్తం.
0: ది ఆర్గ్యుమెంట్ వాస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ది స్పెషాలిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, మేధాశక్తి.
1: అక్కడ వీరిద్దరి యొక్క వాదనలో జయాపజయములు నిందించేటువంటి అధికారము ఒకరికి ఉండాలి.
0: దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ కెన్ జడ్జ్ అండ్ ఆఫర్ ది డెసిషన్.
1: కనుక శంకరాచార్యులకు మండన మిశ్రులకు మధ్యలో ఈ జయాపజయములు నిర్ణయించేటువంటి అధికారం కల వ్యక్తి ఎవరు అని విచారణ చేశారు.
0: దే లుక్డ్ ఇన్ టు ఫైండ్ అవుట్ హూ హ్యాస్ దట్ అథారిటీ టు డిసైడ్ హూ ఈజ్ విక్టోరియస్ అండ్ హూ ఈజ్ డిఫీటెడ్ బిట్వీన్ దెమ్.
1: సర్వవిధములా యోచించి సత్యవాణి, పవిత్ర హృదయులు, దివ్యమైన భావము, ఋత సంపత్తు కలిగినటువంటి యొక్క శ్రద్ధ, స్థిరత్వము కలిగినటువంటి యొక్క ఉభయ భారతిని ఈ నిర్ణయాన్ని చేయడానికి జడ్జిగా నిర్మించాడు.
0: దే డిసైడెడ్ ఉభయ భారతి యాజ్ ది జడ్జ్, యాజ్ హీ హ్యాడ్ ది ట్రూత్ sacred heart, pure heart, and he was full of rut and faith.
1: Buddhi anaga kevalam aasakti sthirattamu ఈ రెండింటితో కూడినటువంటి యొక్క ఋతము, ఈ యొక్క ఉభయ భారతి యొక్క స్వభావం.
0: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ఉభయ భారతి హూ వాజ్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్ బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ అండ్ హీ హ్యాడ్ ది ఋతం.
1: ఈ ఉభయ భారతి ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఉభయ భారతి?
1: మండన మిశ్రుని భార్య.
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండన మిశ్ర.
1: శంకరాచార్యునకు ఈ మండన మిశ్రునకు వాదము జరుగుతున్నప్పుడు ఎవరైనా లోకములో తన భార్యనే జయాపజయములు నిర్ణయించమని ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోరటారా?
0: కెన్ దెర్ బి అనదర్ ఇన్స్టెన్స్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇన్ ది వెన్ దెర్ ఇస్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ వన్ పార్టీ కెన్ ఆస్క్ ఫర్ ది వైఫ్ ఆఫ్ ది ఆపోజిట్ పార్టీ?
1: ఒకవేళ నిర్ణయించుకుంటే తన యొక్క భర్త వైపునే విజయాన్ని సాధించాలని కోరుతుంది, కానీ సమత్వముతో, దివ్యత్వముతో, పవిత్రతతో సమత్వాన్ని భావించి నిర్ణయించేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: ఇట్ ఈస్ రేర్ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ వుడ్ ఎంజాయ్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, జస్టిస్ వెన్ దే హావ్ టు డిసైడ్ అబౌట్ దేర్ ఓన్ హస్బెండ్స్.
1: అనగా శంకరాచార్యుని యొక్క స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ శంకరాచార్య?
1: మేధాశక్తి కంటే బుద్ధి యొక్క శక్తి చాలా ఉత్కృష్టమైనటువంటిదని, శక్తివంతమైనటువంటిదని భావించి ఆ యొక్క ఉభయ భారతిని నిర్ణయం చేశాడు.
0: శంకరాచార్య డిసైడెడ్ ఉభయ భారతి టు బి ది జడ్జ్ బికాస్ హీ అండర్స్టూడ్ దట్ ది పవర్ ఆఫ్ బుద్ధి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పవర్ ఆఫ్ మేధస్.
1: కనుక మేధస్సు కంటే బుద్ధి చాలా శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి విద్యార్థులు.
0: Therefore, students have to realize that the power of intelligence, that is buddhi, is far
1: సామాన్యంగా భావించేటువంటి బుద్ధి కాదు ఇది.
0: This is not the type of buddhi which is ordinarily understood.
1: Asta 8 swastha అనేటువంటి ఆసక్తి స్థిరత్వము కూడినటువంటి యొక్క శాంతియే ఈ బుద్ధి.
0: ది రియల్ ఇంటెలిజెన్స్ అండ్ బుద్ధి ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆసక్తి అండ్ స్టెడీనెస్.
1: ఋతము, సత్యము రెండింటితో ఏకీభవించినటువంటి యొక్క శుద్ధమే ఈ బుద్ధి.
0: దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ది అసోసియేషన్ ఆఫ్ ఋతం అండ్ సత్యం, ట్రూత్.
1: ఇంకా యోగము, మహత్తరమైన శక్తి, మహత్తత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క పవిత్రమే ఈ యొక్క బుద్ధి.
0: దిస్ బుద్ధి ఈజ్ ది వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ద ప్యూరిటీ అండ్ ది సేక్రెడ్నెస్ అసోసియేటెడ్ విత్ యోగ అండ్ మహత్తత్వ.
1: బుద్ధి అనగా కేవలం ఆలోచన శక్తి మాత్రమే కాదు.
0: బుద్ధి హియర్ డజంట్ రెఫర్ టు మియర్లీ థింకింగ్ పవర్.
1: కేవలం విచారణ శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ పవర్ ఆఫ్ డెలిబరేషన్.
1: కేవలం వివేక శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలం విజ్ఞాన శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ సైన్స్.
1: విచక్షణ శక్తితో కూడినటువంటి విచారణ శక్తి.
0: ఇట్ ఈస్ దట్ పవర్ ఆఫ్ థింకింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ వాదనను పురస్కరించుకుని ఉభయ భారతి మండలి మిశ్రుని ఓటమికి అంగీకరించింది.
0: ఉభయ భారతి అగ్రీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
1: అనగా తన భర్తనే ఓడిపోయినట్టుగా అంగీకరించింది.
0: ఆఫ్టర్ సీయింగ్ ది ఆర్గ్యుమెంటేషన్ షీ డిసైడెడ్ హర్ ఓన్ హస్బెండ్ వాజ్ డిఫీటెడ్.
1: ఇది సత్య ఋతంతో కూడినటువంటి నిర్ణయము.
0: దిస్ డెసిషన్ ఈస్ బేస్డ్ అపాన్ సత్యం అండ్ ఋతం.
1: దీనికి శంకరులు చాలా ఆనందించాడు, ఆమెను అభివందించాడు.
0: Shankara was extremely pleased with her capacity to decide properly.
1: Intito poka ubhaya bharati ninnayanusaramu neevu shankarulu variki dasudu kavali, shishyudu kavali, sanyasamunu swikarinchamani aadeshinchindi.
0: She ordered that according to the agreement Mandana Mishra should become a disciple of Shankaracharya and accept this sanyasatva.
1: Mata satyamu anaga చెప్పిన దానిని చేయటమే సత్యము, తలచిన దానిని చెప్పటము, చెప్పిన దానిని చేయటమే ఋతం.
0: డూయింగ్ వాట్ యు సే రిఫర్స్ టు సత్యం, ట్రూత్.
1: కనుక నీవు ఈ యొక్క నిర్ణయానుసారంగా సన్యాసం స్వీకరించమని ఆదేశించింది ఉభయ భారతి.
0: షీ ఆర్డర్డ్ యాజ్ పర్ ది డిసిషన్ టేకప్ సన్యాస.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి అనేటువంటి యొక్క బిరుదును అందుకున్నందుకు, లోకంలో స్త్రీ జాతికి సరైన ఆదర్శాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో, తన భర్త సన్యాసి అయినప్పుడు తాను కూడాను సన్యాసి కావటం సహజమని భావించి ఆ ఉభయ భారతి కూడాను సన్యాసాన్ని స్వీకరించింది.
0: ఉభయ భారతి యాజ్ షీఈస్ గృహలక్ష్మి అండ్ ధర్మపత్ని, ఇట్ వాజ్ హర్ డ్యూటీ టు ఆల్సో బికమ్ ఏ సన్యాసిన్ వన్స్ హర్ హస్బెండ్ బికమ్ సన్యాసి.
1: అనుసరించడము భార్యల యొక్క సహజము.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ అండ్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ద వైఫ్ టు ఫాలో.
1: ఆమె నిజముగా సన్యాసం స్వీకరించనక్కరలేదు.
0: దెర్ వాజ్ నో నీడ్ ఫర్ హర్ టు యాక్సెప్ట్ సన్యాసిన్ అట్ ఆల్.
1: కానీ లోకాదర్శన నిమిత్తమై తాను సన్యాసమును స్వీకరించింది.
0: ఇన్ ఆర్డర్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్ షీ యాక్సెప్టెడ్ సన్యాస.
1: పరిశుద్ధ హృదయురాలు ఉభయ భారతి.
0: ఉభయ భారతి వాజ్ ఎ ప్యూర్ హార్టెడ్ సోల్.
1: ఆమె ఒక ఆశ్రమం నిర్ణయించుకుని కేవలము మేధాశక్తిపై ఆధారపడి మేధాశక్తి చేత జయ విజయాలను పొందాలనేటువంటి యొక్క అపేక్షలు కలిగినటువంటి యొక్క అహంకార వ్యక్తులకు సరైనటువంటి మార్గం నిరూపించాలనేటువంటి సంకల్పం తాను చేసుకుంది.
0: షీ రిజాల్వ్ దట్ హర్ హస్బెండ్ హూ వాజ్ బేసింగ్ ఆల్ హిస్ స్కాలర్షిప్ ఆన్ మేధస్ షుడ్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో షుడ్ బి టాట్ ఏ లెసన్ అండ్ షీ గేవ్ ది కరెక్ట్ డెసిషన్.
1: తాను ఆశ్రమం నిర్మించుకుని ఆశ్రమం నుంచి నదిలో స్నానం చేసే నిమిత్తమై తనను అనుసరించేటువంటి కొన్ని శిష్యురాళ్లతో ఆమె ఒకనాడు బయలుదేరింది.
0: దే బిల్ట్ ఎ హెర్మిటేజ్ బై ది సైడ్ ఆఫ్ ఎ రివర్ అండ్ అలాంగ్ విత్ ది అదర్ డిసైపుల్స్ దే వుడ్ గో టు ద రివర్ అండ్ బేర్ ఎవ్రీ డే.
1: మార్గ మధ్యము లోపల సర్వసంగ పరిత్యాగి అని పేరుగాంచినటువంటి ఒక సన్యాసి.
0: దేర్ వాజ్ ఎ సన్యాసిన్ హూ వాజ్ ఫౌండ్ ఆన్ హర్ వే టు ద రివర్.
1: నీరు త్రాగేటువంటి ఒక తొరకాయ బుర్ర అంటారు తెలుగులో.
0: ఇట్ వాజ్ ఎ వెరీ ఆర్డినరీ టైప్ ఆఫ్ వాటర్ జగ్ వాజ్ దేర్.
1: తీరుని ఎక్కడైనా బయట పెడితే ఎవరైనా దొంగిలిస్తారో ఏమో అనేటువంటి యొక్క భయం చేత, దానిపైన ఉన్నటువంటి అభిమానం చేత ఆ సొరకాయని తల కింద పెట్టుకుని పండుకున్నాడు ఈ యొక్క సర్వసంగ పరిత్యాగి.
0: This great sannyasin who had given up everything was attached to that small ordinary water jug. Fearing that that may be stolen away by someone else, he used it as a pillow and he was sleeping on that.
1: అతనికి సరియైనటువంటి జ్ఞానోపదేశం చేయాలని సంకల్పించుకుంది ఉభయ భారతి.
0: ఉభయ భారతి డిసైడెడ్ దట్ షీ షుడ్ టీచ్ హిమ్ ది కరెక్ట్ పాత్.
1: అతను వినునట్టుగా తీరుని ఎక్కడైనా బయట పెడితే ఎవరైనా దొంగిలిస్తారో ఏమో అనేటువంటి యొక్క భయం చేత, దానిపైన ఉన్నటువంటి అభిమానం చేత

0: నేర్చుకుంది ఉభయ భారతి.
1: ఉభయ భారతి డిసైడెడ్ దట్ షీ షుడ్ టీచ్ హిమ్ ది కరెక్ట్ పాత్.
0: అతను వినున్నట్టుగా తన యొక్క శిష్యురాళ్లతో చెప్తుండాలి. చూడవే, అతను సర్వసంగ పరిత్యాగి, కానీ సొరకాయ పైన మాత్రం అభిమానం వదలలేదు.
1: ఇన్ ది హియరింగ్ ఆఫ్ దట్ సన్యాసి హూ వాజ్ జస్ట్ స్లీపింగ్ షీ బిగాన్ టెలింగ్ హర్ డిసైపుల్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ పర్సన్ హీ హాస్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ యాజ్ అటాచ్మెంట్
0: ఈ చిన్న అల్పమైనటువంటి దాని ఏంటి ఇంత అభిమానం ఉండినప్పుడు ఇంకా ఘనమైనటువంటి దాని అభిమానం ఎంత గొప్పగా పోతుందో.
1: ఇఫ్ హీ హాస్ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఫర్ సచ్ అ స్మాల్ పెటీ థింగ్ హౌ మచ్ మోర్ ఆఫ్ అటాచ్మెంట్ వుడ్ హీ హ్యావ్ ఆన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ షీ కామెంటెడ్.
0: ఇతని పేరుకు తగినటువంటి ప్రవర్తన కాదే అనింది.
1: హిస్ యాక్షన్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ది ఆశ్రమ్ ది హీ హాస్ యాక్సెప్టెడ్.
0: విన్నాడు ఈ సర్వసంగ పరిత్యాగి.
1: దిస్ పర్సన్ హూ హాస్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్ హీ హర్డ్ ఇట్.
0: మనసులో చాలా బాధ ఉద్రేకము రెండు కూడా చేరిపోయాయి.
1: He was filled with anger and also excitement.
0: ఒక స్త్రీ నన్ను ఇంతటి మాట అనటమా అని తనలో ఒక విధమైనటువంటి ద్వేషాన్ని కూడా అభివృద్ధి పరుచుకున్నాడు.
1: హీ డెవలప్డ్ ఎ సార్ట్ ఆఫ్ యాంగర్ అండ్ హేట్రెడ్ అగెన్స్ట్ హర్ ఆఫ్టర్ ఆల్ ఎ ఉమన్ కామెంటింగ్ అపాన్ మీ.
0: తిరిగి తాను స్నానం చేసి వచ్చే సమయం లోపల నా త్యాగం ఎట్టిదో చూడు అన్నట్టుగా ఆ తల క్రింద ఉన్నటువంటి సొరకాయని తీసి ఆమె పాదాల దగ్గరికి విసిరివేశాడు.
1: When she was returning after bath from the river, the moment she approached him, he threw away that particular jug at her feet, declaring, "Look at my renunciation. I don't care for this thing." He threw it away.
0: అప్పుడు ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, ఒట్టి అభిమానమే కాదే అహంకారం కూడా ఉంటుండాలి అన్నింది.
1: Then ఉభయ భారత్ commented, "Well, you not merely have attachment but you have your full of ego also."
0: ee abhimanam amankaram lani ahankaram lani untundi manavuniki undinanta varaku kudanu aatmanu artham cheskoleru aatmanandanni pondaleru anindi.
1: He also said, as long as men have attachment and ego and mindness, they would never be able to realize atma.
0: Ee satyanni సర్వసంగ ప్రత్యాగి గ్రహించాడు.
1: దిస్ గ్రేట్ రినౌన్సర్ ఆఫ్ ద వరల్డ్ రియలైజ్ ది ట్రూత్.
0: పరిగెత్తి వచ్చి ఆమె స్త్రీయా పురుషుడా అనేటువంటి విచారణ జ్ఞానమే చేయకుండా పాదముల పైన పడ్డాడు.
1: షీ ర్యాన్ టు హర్ ఫెల్ అట్ హర్ ఫీట్ నాట్ కేరింగ్ వెదర్ ఇట్ వాజ్ అ మ్యాన్ ఆర్ ఎ ఉమన్.
0: నా దోషమును క్షమించమన్నాడు.
1: ఫర్గివ్ మై ఫాల్ట్ హీ సెడ్.
0: సహజంగా మానవులకు అన్ని విధములైనటువంటి యొక్క బంధనకు మూల కారణము అభిమాన అహంకారములే.
1: ఇట్ ఇస్ ది అటాచ్మెంట్ అండ్ ఈగో విచ్ బైండ్ మ్యాన్ ఫర్ ఎవ్రీథింగ్ దాట్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ బాండింగ్.
0: నేను అనేటువంటి అహంకారము, నాది అనే మమకారము, ఈ రెండూ పోయినప్పుడు నీవు నీవుగానే నిలుస్తావు.
1: ఇఫ్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ ఐ అండ్ ద ఫీలింగ్ ఆఫ్ మైండ్ దెన్ యూ విల్ రిమైన్ యువర్ ప్యూర్ సెల్ఫ్.
0: ఈ విధమైనటువంటి అహంకారం మమకారములంతా కూడా ఆహారం చేతనే కూడుతుంటాయి.
1: ఆల్ దీస్ ఈగో అండ్ అటాచ్మెంట్ కమ్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ దట్ వి పార్టేక్.
0: ఈ దుష్టమైన లేక దురార్జితమైన ఆహారము మానవుని అనేక విధములుగా కూడాను అజ్ఞానంలో ముంచుతుంది.
1: ద ఫుడ్ అక్వైర్డ్ బై అన్ఫేర్ మీన్స్ అన్ఫేర్ అర్నింగ్ దాట్ విల్
0: పవిత్రమైన భావనను అణచగొడుతుంది.
1: That will suppress all good feelings in man.
0: ఎక్కడ ఎప్పుడు ఏమి ఎవరితో ఏలాగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతుంది.
1: He loses all the power of discrimination as to with whom, when, where, what to talk and how to talk.
0: కనుకనే మహాభారత యుద్ధమునందు భీష్ముడు మహాజ్ఞాని, మహాత్యాగి, అతని యొక్క దీక్షను ఇట్టిది అట్టిదిని ఎవరు కూడా వర్ణించలేరు. పితృఆజ్ఞ పరిపాలన శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వరకు మాత్రమే పరిపాలించాడు. కాని భీష్ముడు తండ్రి ఆజ్ఞను యావత్ జీవితం కూడా అనుసరించాడు.
1: భీష్మ వాజ్ ఎ వెరీ యునీక్లీ గ్రేట్ పర్సన్. ఫర్ ద సేక్ ఆఫ్ హీ సాటిస్ఫైయింగ్ హిస్ ఫాదర్స్ విష్ హీ అండర్టుక్ టు రిమైన్ బ్యాచులర్ త్రూఅవుట్ హిస్ లైఫ్ while Ram

0: Yashoda could go to forest to satisfy and fulfill the wishes of his father only for 40 years.
1: దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడి కొరకనే ఇతనికి భీష్ముడు అని పేరు వచ్చింది.
0: As he had such firm resolve, he got the appropriate name.
1: ఇటువంటి ప్రతిజ్ఞల యందు భీష్మునికి మించినటువంటి వారు మన భారతదేశం యందు ఏ చరిత్ర యందు కూడాను కానరాదు.
0: Among those people who have taken great vows, there is none comparable to Bhishma in the whole history of Bharat.
1: భీష్ముడు మహాభారత యుద్ధ సమయమునందు 9వ దినమున నేల కూలాడు.
0: 9th day of the war, Mahabharata war, Bhishma was defeated.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: He was lying down on the bed of arrows.
1: పాండవులు ద్రౌపదితో కూడాను కూడి పితామహుడైనటువంటి యొక్క భీష్మాచార్యని చూచే నిమిత్తమై దర్శించే నిమిత్తమై అక్కడికి వచ్చారు.
0: పాండవాస్ అకంపెనీడ్ బై ద్రౌపది కేమ్ టు దిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఫార్ హిస్ దర్శన్ ఫర్ ఎ విజన్ ఆఫ్ హిమ్.
1: శరతల్పం పైన పరుండినటువంటి భీష్ముడు ధర్మజునకు భీమునకు అర్జునకు నకుల సహదేవులకు శాంతి పర్వాన్ని బోధిస్తున్నాడు.
0: లైన్ డౌన్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ భీష్మా బిగాన్ టీచింగ్ టు ధర్మజ అండ్ హిస్ బ్రదర్స్ ది
1: ఏది ధర్మం ఏది అధర్మము, ఏది న్యాయము ఏది అన్యాయము, ఏది అక్రమము ఏది అనాచారము అనేటువంటిది దేనిని మనం అనుభవించాలి అనుసరించాలి, దేనిని మనం అనుసరించకూడదు అనుభవించకూడదు అనేటువంటి విషయాన్ని పాండవులకు చెబుతున్నాడు.
0: He began expounding what is righteousness, what is unrighteousness, what should be enjoyed, what should not be enjoyed, what is justice, what is injustice.
1: ఈ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణమునందు పాండవులకు శాంతి పర్వాన్ని బోధించే సమయమునందు వినలేక ద్రౌపది పక్కున నవ్వింది.
0: The whole surroundings were peaceful. The teaching was going on. Draupadi suddenly burst into laughter.
1: పెద్దలైనటువంటి పితామహుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ఈ భీష్ముడు సందేశాన్ని ఇచ్చే సమయం లోపల స్త్రీ సామాన్యమైనటువంటి స్త్రీ ఈ విధంగా నవ్వటం అవమానపరిచినట్టు కాదా?
0: When such a great wise grand man was teaching, should a woman, ordinary woman laugh? Is it not something
1: yanta nee vidhetanu anubhavinchi andinchavasinatundi ee stree ee vidhamga navvindeni bhimudiki koopam vachindi kandalu kadirinchadu.
0: Bhima was rather enraged. How could this lady, who will show so much of humility and obedience, laugh like that? Is it appropriate?
1: అర్జునకు కన్నులు ఎర్రబడిపోయాయి.
0: అర్జున ఐస్ బికేమ్ రెడ్ షాట్.
1: ధర్మజుడు తల వంచుకున్నాడు.
0: ధర్మజ బెండ్ డౌన్ హిస్ హెడ్.
1: నకుల సహదేవులు చాలా విచారపడుతున్నారు.
0: నకుల అండ్ సహదేవ వర్ వెరీ మచ్ వరీడ్.
1: పాండవుల యొక్క గౌరవం ప్రతిష్టలంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క దీంతో కేవలము ఒక అవమానం పాలవుతుండాలి అని కూడాను అందులో ఒకరికొకరు విచారణ చేస్తూ వచ్చారు.
0: All of them were worried and thinking that the honor and great name and good name of Pandavas has gone to dust on account of the behavior of this woman.
1: Chakkaga gurtinchi Bhishmudu, Bhima, Arjuna, Dharmaja, Draupadi chala goppa buddhi kaliginatundi.
0: Bhishma, who understood the reason as to why Draupadi was
1: aamaku minchinatvanti yokka pativrata ee jagattunandu kanararu.
0: There is no woman who is more chaste than
1: maha gunavanturalu.
0: She is extremely virtuous lady.
1: Prapanchamulo evariki ayinatundi gunamulu moodu untunna vyamelo.
0: There are three extraordinary qualities which she possesses, which
1: ane karanam leni karyam cheyadu.
0: She would never do anything without reason.
1: Kanuka ee navvadaniki karanam unnadi.
0: Let us find out the reason for this.
1: Ee karanani ippudu nirupistanu chudamani cheptani amma Draupadi దగ్గరికి రా అని పిలిచాడు.
0: ఐల్ షో యూ ది రీజన్ అస్ టు వై షీ హాస్ లాఫ్డ్ అండ్ హీ టోల్డ్ అండ్ హీ ఆస్క్డ్ ద్రౌపది అమ్మా కమ్ హియర్ కమ్ క్లోజర్ టు మీ.
1: నీ నవ్వుకు కారణమేమిటో చక్కగా వివరించి నీ పతులకు అర్థమయ్యేటట్టుగా బోధించమన్నాడు.
0: కైండ్లీ టెల్ యాజ్ టు వై యూ హ్యావ్ లాఫ్డ్ లెట్ యువర్ హస్బెండ్స్ అండర్స్టాండ్ క్లియర్లీ.
1: పితామహ ఇది నా దోషమే, కానీ అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ప్రవర్తిస్తున్నటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి బోధనలు సత్యధర్మ నియమ నిరుతులైనటువంటి పాండవులకు బోధించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
0: వెల్, ఇట్ ఈస్ మై ఫాల్ట్ టు హావ్ లాఫ్డ్, బట్ ఐ వాంట్ టు నో యువర్ టీచింగ్స్ ఆర్ మోర్ అప్రోప్రియేట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఫర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇంజస్టిస్.
1: కౌరవులకు సన్యాధిపతిగా ఉంటుండి కూడాను నీవు కౌరవులకు బోధించవలసినటువంటి విషయములు పాండవులకు బోధిస్తున్నావు. పాండవులు ఏనాడు అధర్మాన్ని ఆచరించలేదు, లేదా అక్రమంలో ప్రవేశించలేదు. వారు నిత్య సత్యవ్రతులు, ధర్మాచరణలు. ఇలాంటి వారికి నీ బోధ కేవలం వృథా అయిపోతున్నది అని నేను విచారించానని.
0: యాజ్ కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ఎల్డర్ యూ షుడ్ హావ్ టాట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్. Why should you teach to the Pandavas who have always followed the path of righteousness and truth?
1: నీ బోధనంత దుర్మార్గులకు దుష్టులకు అత్యవసరం.
0: Your teachings are required for evil minded ones and wicked ones.
1: అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు.
0: Then Bhishma told her,
1: ద్రౌపది, నేను కౌరవుల వైపున నేను ఉండినటువంటి వాడను. నా ఆహారమంతా కూడాను కౌరవులు పెట్టిన అటువంటి ఆహారమే. నేను వారి పలుపుసు పప్పు తిన్నాను, కనుకనే వారి అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో కూడినటువంటి ఆహారం నేను భుజించటం చేత నా రక్తమంతా అన్యాయ అక్రమంగానే మారిపోయింది.
0: హి సెడ్, ద్రౌపది, ఐ హాడ్ పార్టేకన్ ఫుడ్ విచ్ వాజ్ అర్న్డ్ ఇన్ ది ఇంప్రాపర్ వే బై ది కౌరవాస్ అండ్ దేర్ ఫోర్ మై బ్లడ్ వాజ్ ఫుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఓన్లీ.
1: నీ పతి అయినటువంటి అర్జునుడు వేసినటువంటి అంబు చేత ఆ యొక్క మాలిన్యమైనటువంటి రక్తం అంతా కూడా కారిపోయింది.
0: బై ది ఆరో షాట్ బై యువర్ హస్బెండ్ అర్జున దట్ ఎంటైర్ బ్లడ్ హ్యాస్ ఊజ్డ్ అవుట్ ఆఫ్ మై బాడీ.
1: అట్టడుగులు ఉన్నటువంటి ధర్మం ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
0: ది రైచియస్నెస్ విచ్ వాజ్ హిడెన్ విత్ ఇన్ మీ ఈజ్ కమింగ్ టు ది సర్ఫేస్.
1: ఇంతకాలము నా ధర్మమును, నా ప్రతిజ్ఞను, నా యొక్క న్యాయమును ఈ చెడు రక్తమే నన్ను కప్పిపెట్టింది.
0: ఆల్ మై రైచియస్నెస్, ఆల్ మై జస్టిస్ వాజ్ కవర్డ్ బై దిస్ బ్యాడ్ బ్లడ్.
1: కనుక ఇప్పుడు ఆ యొక్క చెడు రక్తం అంతా, మలినమైనటువంటి రక్తం అంతా పోయింది భూమి పైన.
0: యాజ్ ది ఇంప్యూర్ బ్లడ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్, నౌ
1: అడుగులు దాగినటువంటి యొక్క న్యాయ ధర్మములు ఇప్పుడు ఉప్పొంగి వస్తున్నాయి ద్రౌపది అన్నాడు.
0: ది justice and righteousness which were hidden in me are surging forth with all the force.
1: Kanuka aaharam yokka prabhavamu enta goppaga untunnado meer chakaga vicharinchandi.
0: You can imagine the influence which food has on man's behavior.
1: Kanuka Draupadi yokka navu valla ee parama satyam kudunu baita padindi.
0: On account of Draupadi's laughing, this great truth has come out.
1: Anduvalle Bhishmudu cheppadu.
0: That is why Bhishma told,
1: patula palu matalaku eduru cheppanga bodu.
0: She would never answer back to the husbands. Come
1: oka pati gaadu aidi mandi patulu oka pati yokka aagnanu narchukotame chaala kashtam ee kaalamlo. Aidi mandi patulu yokka aagnanu sirasa vahinchi kaadu ledu aneetundi jawabu lekunda narchukuntu vachindi.
0: She obeyed the commands of 5 husbands. These days it is difficult even to obey the commands of even one husband. And she always obediently carried out the commands.
1: Vari sevalu cheyaga tiradanadu.
0: She would always serve them most willingly.
1: Tanaku nunnadani che trupti ganuchunundu.
0: She was always contented with whatever she had.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ చేస్ట్ ఉమన్ హూ ఈజ్ కంపేరబుల్ టు ద్రౌపది ఇన్ హర్ గ్రేట్.
1: ఇక్కడ ద్రౌపది యొక్క పతులు ఎవరు?
0: హూ ఆర్ ది హస్బెండ్స్ ఆఫ్ ద్రౌపది?
1: ధర్మార్జున, భీమ, నకుల, సహదేవులు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ధర్మ, అర్జున, భీమ, నకుల అండ్ సహదేవ.
1: పంచ ప్రాణములే ద్రౌపది అనగా వాక్శుద్ధి అయినటువంటి యొక్క అగ్నికి పతులు అని. ప్రతి మానవుడు ఈ 5 పతులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 5 హస్బెండ్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమాన
1: ఈ ఐదింటిని చక్కగా సమన్వయపరుచుకొని అనుసరిస్తూ వచ్చింది.
0: ఆల్ దీస్ ఫైవ్ లైఫ్ రెస్ వర్క్ ఇన్ యూనిజాన్ అండ్ సస్టైన్ లైఫ్.
1: ప్రతి మానవుడు కూడాను స్త్రీ పురుషులు కూడాను ఈ యొక్క ఐదు ప్రాణములను కూడాను మనము కలిగే ఉంటున్నాం.
0: బి ఇట్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఆల్ దీస్ విల్ హ్యావ్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెస్.
1: కనుక మనము వీటిని అనుసరిస్తున్నామా? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఉద్రేకిస్తుంది.
0: వన్ అట్ ఎ టైమ్ గోస్ ఆన్ ఎక్సైటింగ్ అస్.
1: కనుకనే తాను చెప్పాడు, తనకు నున్న దాని చే తృప్తి గనుచునుండు.
0: దట్ ఈస్ వై
1: ఎంత ఉన్నదో అంతతోనే తృప్తి పడుతుంటాడు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ షీ వాజ్ కంటెంటెడ్ విత్ వాట్ ఎవర్ షీ హ్యాడ్.
1: ఈనాటి వలె 500 రూపాయల నెలకు జీతం వస్తుంటే 1000 రూపాయల కంచి చీర నాకు కావాలని ఏడ్చటం లేదాయమ. 500 రూపాయలు వస్తుంటే దానికి తగినట్టుగానే నడుచుకునేటువంటి స్త్రీ.
0: లైక్ టుడేస్ ఉమెన్, ఇఫ్ ది హస్బెండ్ గెట్స్ ఎ సాలరీ ఆఫ్ 500 రూపీస్, షీ వుడ్ నెవర్ ఆస్క్ ఫర్ 1000 రూపీస్ సారీ. షీ వుడ్ ఆల్వేస్
1: మనకున్న దానితోనే మనం తృప్తి పడాలి.
0: వుడ్ ఆల్వేస్ బి కంటెంటెడ్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్.
1: కనుకనే ద్రౌపది నిరంతరం కూడా తృప్తిగానే ఉండేటువంటిది.
0: షీ వాజ్ ఆల్వేస్ ఎ కంటెంటెడ్ పర్సన్.
1: కారణం ఏమిటి?
0: వాట్ వాజ్ ద రీజన్?
1: మన వారు అసంతృప్తికి కారణము ఉన్నదాన్ని త్యజిస్తూ లేనిదానికై ఆరాట పడుతున్నారు, అందువల్లనే అశాంతికి గురి అయిపోతున్నారు.
0: Our people are discontented because they do not care to be satisfied with what they have. They always want to have something.
1: Draupadi leni danini aashinchatam ledu.
0: She never
1: unna danini vadatam ledu. Unna danni anubhavistundadi.
0: She always enjoyed whatever she had, never wanted to have anything more than what she had.
1: Kanuka ee kaaranamulu puraskarinchukoni aaharam cheta buddhulu ఏ విధమైనటువంటి స్థితిని ఇంకా మారుతుందాయనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: స్టూడెంట్ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ హౌ దర్ ఇంటెలిజెన్స్ గెట్ షేప్డ్ బై ద ఫుడ్ దట్ దే పార్టేక్.
1: మన రాగద్వేషములు కానీ అభిమాన మమకారములు కానీ ఆహారం చేతనే సంభవిస్తున్నాయి.
0: వెదర్ ఇట్ ఇస్ లైక్స్ అండ్ డిస్ లైక్స్, అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్, ఆల్ దీస్ థింగ్స్ కమ్ బై ది ఫుడ్ దట్ యు పార్టేక్.
1: కనుక ఈ ఆహార నియమం అనేటువంటిది మనోబుద్ధులకు అత్యవసరమైనటువంటిది.
0: Therefore, the discipline relating to food is extremely important for mind and intelligence.
1: మనస్సు యొక్క తత్వము చాలా విచిత్రం.
0: The very nature of mind is rather
1: కనుకనే శాస్త్రములన్నీ ఏ విధంగా దీనిని నిర్ణయించాయంటే,
0: దట్ ఈస్ వై స్క్రిప్చర్స్ హావ్ డిస్క్రైబ్డ్ మైండ్.
1: మానవుడు ఇంద్రియములను అనుసరించడం చేత పశువైపోతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ది సెన్సస్ మ్యాన్ బికమ్స్ ఎన్ యానిమల్.
1: మానవుడు మనసును అనుసరించటం చేత మనిషి అవుతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ద మైండ్ మ్యాన్ బికమ్స్ ఎ మ్యాన్.
1: మానవుడు బుద్ధిని అనుసరించటం చేత మహాతత్వము కలిగినటువంటి వాడవుతున్నాడు, మహనీయుడు అవుతున్నాడు.
0: మ్యాన్ బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ బికమ్స్ ఎ గ్రేట్ మ్యాన్.
1: మానవుడు ఆత్మను అనుసరించినటువంటి వాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తానే బ్రహ్మగా మారుతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ఆత్మ మ్యాన్ బికమ్స్ బ్రహ్మ.
1: కనుక మనం ఇంద్రియములను అనుసరించడం చేతనే పశువుగా మారుతున్నాం.
0: వీఆర్ బికమింగ్ యానిమల్స్ బై ఫాలోయింగ్ సెన్సస్.
1: కానీ మనసునైనా అనుసరించి మానవుడిగానైనా నిలు.
0: అట్లీస్ట్ వీ షుడ్ ఫాలో మైండ్ అండ్ రిమైన్ హ్యూమన్ బీయింగ్స్.
1: బుద్ధిని అనుసరించి మహనీయుడు కాకపోయినప్పటికీ మనసరించి మనసును అనుసరించి మానవుడిగానైనా జీవించు.
0: బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ యూ మే నాట్ బికమ్ గ్రేట్, బట్ అట్లీస్ట్ ఫాలో ద మైండ్ అండ్ రిమైన్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అయితే చాలా మంది ఇక్కడ సందేహించవచ్చును, మనసు కూడా చాలా చెడ్డదే కదా అని.
0: మెనీ పీపుల్ మే గెట్ ఎ డౌట్ ఈవెన్ దిస్ మైండ్ కుడ్ బి రాదర్.
1: మనసు ఎప్పుడూ పరిశుద్ధమైనటువంటిది.
0: మైండ్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్.
1: ఇటువైపున ఇంద్రియాన్ని అనుసరించడం చేతనే మాలిన్యాన్ని పొందుతుండాలి.
0: వెన్ ఇట్ ఫాలోస్ ది సెన్సస్
1: ఇంద్రియములు సేకరించినటువంటి విషయ సామగ్రిని మనసుకు అందిస్తుంటాయి.
0: ది సెన్సస్ గోన్ సప్లైయింగ్ ది మైండ్.
1: మనసే మనసు ఏమాత్రం విషయాన్ని స్వీకరించడం లేదు.
0: మైండ్ బై ఇట్ సెల్ఫ్ డస్ నాట్ గెట్ అటాచ్డ్ టు ఎనీథింగ్ అట్ ఆల్.
1: మనసు ఇంద్రియానికి మాస్టర్.
0: మైండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ సెన్సస్.
1: కనుక ఈ యొక్క మనసు యొక్క ఫాలోయర్స్ అయినటువంటి ఇంద్రియాలు అనేక విషయాన్ని స్వీకరించి ఈ మనసు అందించటం చేతనే మనసు చక్కగా కూర్చొని భోంచేస్తుంటాడు.
0: దీస్ సెన్సస్ విచ్ ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ ద మైండ్ కలెక్ట్ ఆల్ ది విషయాస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ సప్లై టు ద మైండ్.
1: ఈ మనసు బుద్ధిని కూడా కొంచెం అనుసరించిందంటే ఆ బుద్ధి వచ్చి చెప్పుతుంది మనసుకు, ఇది చేయతగినది, ఇది చేయతగినది, ఇది నీ ఒప్పుకోకూడదు, ఇది ఒప్పుకోవచ్చును అని నిర్ణయిస్తుంది. కానీ బుద్ధిని ఏమాత్రం సంప్రదించటం లేదు ఈ మనసు.
0: ఇఫ్
1: మైండ్ ఇచ్చిన దాన్ని అనుభవించడం చేతనే ఈ మనసు కొంతవరకు మాలిన్యాన్ని పొందుతుండాలి.
0: ఇఫ్ మైండ్ కెన్ ఆల్సో ఫాలో ది ఇంటెలిజెన్స్ విచ్ కెన్ డిసైడ్ విచ్ ఇస్ గుడ్ అండ్ విచ్ ఇస్ నాట్ గుడ్ దెన్ ఇట్ వుడ్ బి సేఫ్, బట్ ఇట్ ఇస్ నాట్ డూయింగ్ దట్ అట్ ఆల్, దేర్ ఫోర్ ఇట్ ఇస్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్.
1: కనుక మనము ఈ గడచిన దినములంతా కూడాను శరీర ఇంద్రియ మనోబుద్ధులు ఈ నాలుగింటిని గురించి మనము చక్కగా గుర్తించుకుంటాం.
0: All these days we have recognized and realized the very aspects relating to body, the senses, the mind and intelligence.
1: ఈ నాలుగింటి యొక్క ఏకత్వమైన స్వరూపమే క్షేత్రము అన్నారు.
0: This క్షేత్రం refers to a combination of all these four.
1: ఈ క్షేత్రము కేవలము జడమైనటువంటిది, మనస్సు జడమైనటువంటిది, ఇంద్రియములు జడమైనటువంటివి, లేక దేహము జడమైనటువంటిది. అయితే ఈ జడమైనటువంటి దానిని గురించి ఈనాడు తెలుసుకున్నాం. అయితే ఈ జడమైనటువంటి వాటి యొక్క స్వభావాన్ని ఏ రీతిగా కంట్రోల్ చేసేది అదే క్షేత్రజ్ఞుడు.
0: దిస్ క్షేత్రం ఫీల్డ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ బాడీ సెన్సస్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇనర్ట్. ఆల్ దీస్ ఆర్ ఆల్సో ఇనర్ట్. బాడీ ఈజ్ ఇనర్ట్, సెన్సస్ ఆర్ ఇనర్ట్, మైండ్ ఈజ్ ఇనర్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఇనర్ట్.
1: ఈ క్షేత్ర క్షేత్రజ్ఞులకు మధ్య కొంత అవకాశం ఉంటుండాలి సృష్టి యొక్క పరిణామం.
0: And we'll have to just know about Kshetrajna. Between this Kshetra and Kshetrajna, there are certain subtle things which we'll have to be known.
1: ఈ క్షేత్రం అనేటువంటిది మరి కొన్ని మాలిన్యమైనటువంటి దీంతో కూడాను శుద్ధమైనటువంటి దీంతో కూడాను స్నేహం కలిగి ఉంటుండాలి.
0: This Kshetram field is associated with certain things which are polluted and certain things which are pure.
1: అవి త్రిగుణములు.
0: And those are the qualities, three qualities, త్రిగుణాస్.
1: సత్వ రజో తమో గుణములు.
0: దోస్ క్వాలిటీస్ ఆర్
1: సత్వ రజో తమో గుణములు. చాలా విచిత్రమైనటువంటివి, చాలా ఆశ్చర్యంగా ఉండేటువంటివి.
0: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ వెరీ స్ట్రేంజ్.
1: ఏ విధంగా సృష్టింపబడినది ఈ సృష్టికి, ఈ త్రిగుణములు ఏ రీతిగా ఆధారమైపోయి ఈ జగత్తంతా త్రిగుణాత్మకమైనటువంటి జగత్ అని పేరు పొందడానికి ఏమి కారణము అనేటువంటి విషయాన్నంతా కూడాను రేపటి దినం మనం తెలుసుకుందాం. నిజంగా ఈ త్రిగుణముల యొక్క సృష్టి అనేటువంటిది ఏనాడు కూడాను మీరు విని ఉండాలనుకుంటారు. కనుక అలాంటి విషయాన్ని రేపటి దినం చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అండ్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దీస్ క్వాలిటీస్, హౌ వాట్ రోల్ దే ప్లే. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీల్ ట్రై టు నో ఆల్ ద డీటెయిల్స్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 19th discourse on Gita Bhagavan delivered on 24th August 1984. In this powerful discourse, Bhagawan Baba, as the teacher of teachers, dispels all doubts one may have as to why one should give up craving for sense objects and yearn for atmic bliss. Sai Bhagawan Uvacha.
1: Brahmaloka Trunikaro Vairagyascha Vadarmataha. Brahmaloka Trunikaro Vairagyascha Vadarmataha. Brahmaloka Praptini Prasadinchina Patikini Trunikarinchute Vairagyam Yokka Avadhyani Shastra Pramana.
2: Shastras have declared that detachment, true detachment, is considering even attainment of Brahmaloka as trivial and insignificant.
1: Arjunudu, Krishna, Mullokadipatyam naku prasadinchinappatikini naku avasaram ledu annadu.
2: Arjuna told Krishna, Krishna, even if mastery and rulership of all the three worlds is granted to me, I am not interested in that.
1: Ee padamulu vairagyam yokka antarbhuta shaktulu.
2: These words prove the inner strength of the detachment which Arjuna had.
1: Arjuna yokka parama lakshyamu padartha virakti paravartha prasakti.
2: Arjuna's inner strength and his goal was detachment of the worldly objects and attachment and aspiration for the transcendental principle.
1: Vishaya virakti jignasa prapti.
2: It is detachment and renunciation of the sensory objects and attachment and hankering for the Atman.
1: Samanyamuga చిన్న చిన్న కుటీరములు నిర్మించవలసి వచ్చినప్పుడు ఆ కుటీరములకు తగినటువంటి పునాదులు మనం భద్రంగా వేస్తుంటాం.
2: ఈవెన్ ఇఫ్ వీ వాంట్ టు కన్స్ట్రక్ట్ స్మాల్ ఆర్డినరీ హౌసెస్, ప్రాపర్ ఫౌండేషన్ ఈజ్ బీయింగ్ లేడ్ ఫర్ దెమ్.
1: అలాంటిది బ్రహ్మజ్ఞాన సౌధమునకు పునాదులు అతి భద్రమై ఉండాలి.
2: That being so, for the mansion of Brahma Jnana, the foundation must be strong and appropriate.
1: Kanukane ikkada vairagyamu indriyam yokka nirmoolamunu indriya visham yokka visarjananu pradhanamainatuvanti yokka lakshyamulo Krishnudu bodhistu vachadu.
2: Therefore Krishna has been teaching that control of sensory organs, giving up the sensory objects and having detachment to the world, these are all essential.
1: Punadule bhadramuga lekundina ee brahmajnanam anetundi saudhamu achire kalamlone koolipothundi.
2: If the foundation is not strong and appropriate, the mansion of brahmajnana would not last long, it would collapse in a short time.
1: Appatikappatiki kevalam vairagyamu aavirbhavinchi అంతర్ధానము కావటము ఇది సైరేనేటువంటి బ్రహ్మజ్ఞానము కానే.
2: డిటాచ్మెంట్ అండ్ రినౌన్సియేషన్ ఇస్ నాట్ లైక్లీ టు స్ప్రింగ్ అప్ జస్ట్ లైక్ దాట్ సడన్లీ ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లే అండ్ బికమ్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ బ్రహ్మజ్ఞానం.
1: దీపం వెలిగించవలనన్నా ప్రమిదే నూనె వత్తి ఈ మూడు కూడాను అత్యవసరము.
2: ఇఫ్ యూ వాంట్ టు లైట్ ద ల్యాంప్ ద కంటైనర్ the oil and the wick, these are essential.
1: Jnana jyotini veliginchavalanna vairagyam anetunte pramida avasaram.
2: For lighting the jnana jyoti or the light of wisdom, there is a need for ది డిటాచ్మెంట్
1: భక్తి ఏ దీని తైలము
2: డివోషన్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్
1: ఇంద్రియ నిగ్రహమే వత్తి
2: కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ మే బి కంపేర్డ్ టు ది విక్
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము చేతనే ఆత్మజ్యోతి కాని లేక పరంజ్యోతి కాని లేక జ్ఞానజ్యోతి కాని వెలుగుటకు వీలవుతుంది
2: బై బ్రింగింగ్ అబౌట్ ఎ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఇట్ ఈస్ పాసిబుల్ టు లైట్ ది లైట్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన ఆత్మ ఆత్మజ్యోతి
1: కనుక అర్జుని యందు ఈ విధమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానము ఆవిర్భవింపచేసే నిమిత్తమై కృష్ణుడు అనేక విధములకు కూడాను అతనికి ఇంద్రియ నిగ్రహముల గురించి బోధిస్తూ వచ్చాడు
2: ఇన్ ఆర్డర్ టు ఎన్కరేజ్ ది లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ఇన్ ది హార్ట్ ఆఫ్ అర్జున కృష్ణ హ్యాస్ బీన్ టీచింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్పెషలీ కంట్రోల్ ఆఫ్ సెన్సరీ ఆర్గన్స్
1: లోకములో ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు
2: ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విచ్ ఇస్ పాసిబుల్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్
1: సర్వసామాన్యమైనటువంటి ప్రజలు ఇంద్రియ నిగ్రహం చేత కొంతవరకు కూడాను అసంతృప్తి అసంతృప్తిని పొందగలరు
2: ఈవెన్ బై ఎన్ ఎఫర్ట్ ఆఫ్ సెన్స్ కంట్రోల్ ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ఇట్
1: సామాన్యమైనటువంటి ప్రజలు తమ నిత్య జీవితంలో ఇంద్రియముల యొక్క విషయములను విషయ భోగములను ఆనందముగా అనుభవించటం కాదు
2: ఆర్డినరీ పీపుల్ కెన్ బి ఫౌండ్ ఎక్స్పీరియన్సింగ్ ది సెన్సరీ ఆర్గన్స్ అండ్ సెన్స్ ఆబ్జెక్ట్స్ యూజువలీ ఇన్ ది నార్మల్ కోర్స్
1: ప్రత్యక్షముగా అనుభవించేటువంటి ఆనందమునకు ఈ యొక్క ఇంద్రియము యొక్క భోగములు కాని విషయం యొక్క సంపర్కము కాని మానవునికి ఆనందమును అందించుతున్నదని వారు విశ్వసిస్తుంటారు
2: ఆర్డినరీ పీపుల్ ఫీల్ యాజ్ ది డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ ది సెన్సరీ ఆబ్జెక్ట్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ దే బిలీవ్ దట్ ఈస్ ఎ రియల్ ఎంజాయ్మెంట్ అండ్ రియల్ జాయ్
1: ఇట్టి విషయానందమును త్యజించటం లోపల మానవత్వముని నిర్మూలం గావించుకున్నట్టు అవుతుంది
2: దే ఫీల్ యాజ్ ఇఫ్ దేర్ వెరీ నేచర్ ఇట్సెల్ఫ్ దేర్ వెరీ లైఫ్ ఇట్సెల్ఫ్ కమ్స్ టు ఎన్ ఎండ్ ఇఫ్ దే హ్యావ్ టు గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ సెన్సరీ ఆబ్జెక్ట్స్
1: మనకు తెలియనటువంటి యొక్క ఆత్మజ్ఞాన తత్వములో మనం ఈ యొక్క ఇంద్రియములు నిగ్రహం చేయటంలో అర్థం ఏమాత్రము లేదని భావిస్తుంటారు
2: దే ఫీల్ దట్ దీస్ సెన్స్ ఎంజాయ్మెంట్స్ ఆర్ సో ట్రూ టు అస్ అండ్ ఆత్మజ్ఞాన ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ వీ హావ్ సీన్ దేర్ ఫోర్ వీ డోంట్ ఫీల్ లైక్ గివింగ్ అప్ దీస్ పర్టికులర్ థింగ్ ఫర్ ది సేక్ ఆఫ్
1: ప్రత్యక్ష ప్రమాణములుగా గోచరించటం లేదు
2: దే ఫీల్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దాట్ ఆత్మజ్ఞానం
1: ఇంద్రియ విషయ ఆనందములు ప్రత్యక్షమైనటువంటి అనుభూతిలో ఉంటున్నాయి
2: సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్డినరీ ఇండివిజువల్
1: మన చేతిలో ఉండినటువంటి పిట్టను వదలి పొదలోని పిట్టకై ప్రాకులాడేటువంటి వాడు అజ్ఞాని అని భావిస్తుంటారు
2: దే థింక్ ఏ పర్సన్ ఇస్ ఇగ్నోరెంట్ ఇఫ్ హీ కన్సిడర్స్ ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ బుష్
1: మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క విషయానందమును విసర్జించి ఎప్పుడో ఎక్కడో ఏదో నాడు అనుభవించడానికి అవకాశం ఉంటుంటుందని ఈ ఆత్మానంద నిమిత్తమై ప్రాకులాడటము ఇది వెర్రితనమని కూడా భావిస్తుంటారు
2: దే కన్సిడర్ ఇట్ మ్యాడ్నెస్ టు థింక్ ఆఫ్ ఎంజాయింగ్ ఆత్మజ్ఞాన విచ్ దే హావ్ నెవర్ ఎక్స్పీరియన్స్ గివింగ్ అప్ ది సెన్సరీ ఎంజాయ్మెంట్స్ విచ్ ఎవ్రీ డే దే ఎంజాయ్
1: కనుక భగవద్గీత బోధించేటువంటి ఇంద్రియ నిగ్రహమును గాని విషయ త్యాగమును కాని ఇది సరైనటువంటి మార్గము కాదు ప్రజలకుని కూడాను విమర్శిస్తుంటారు
2: సమ్ పీపుల్ క్రిటిసైజ్ దాట్ డిటాచ్మెంట్ అండ్ సెన్సరీ సెన్స్ కంట్రోల్ విచ్ హావ్ బీన్ టాట్ బై భగవద్గీత ఆర్ నాట్ రియలీ యూస్ఫుల్ ఫర్ ది ఆర్డినరీ సిటిజన్స్
1: ఇది కేవలము తెలియనటువంటి యొక్క అమాయకత్వం అని చెప్పవచ్చు
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఇగ్నోరెన్స్
1: ఏ ఇంద్రియముల చేతను ఏ విషయముల చేతను ఏ యొక్క విషయానందము చేతను తాము సంతృప్తి పడుతున్నాడో అవి అన్నీను ప్రతిబింబ స్వరూపములే
2: ఆల్ ది సెన్స్ ఎంజాయ్మెంట్స్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్లెజర్స్ విచ్ హీ ఎంజాయ్స్ ఆర్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్
1: నిరంతరము కూడాను ఏదో ఒక విషయాన్ని ఒక వస్తువును లేక ఒక వ్యక్తిను మనం పదే పదే చింతించటం చేత మనసు యొక్క స్వస్థానమైనటువంటి హృదయ స్థానము నుండి మనసు వెలువడి ఆ యొక్క విషయానందమును ఏదో అనుభవించినట్టుగా తాను సంతృప్తి పడుతుంటాడు.
2: కంటిన్యూస్లీ అండ్ అగెయిన్ అండ్ అగెయిన్ బై థింకింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ ద మైండ్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ రియల్ ప్లేస్ అండ్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ డెల్యూట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంజాయింగ్ రియలీ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
1: కానీ ఇది నిజానందము కాదు.
2: బట్ దిస్ ఈస్ నాట్ ఎ ట్రూ జాయ్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రతిబింబానందం అనే చెప్పవచ్చు.
2: దిస్ ఈజ్ ఓన్లీ ఎ జాయ్ విచ్ ఈస్ ఇమాజినరీ ఆర్ రిఫ్లెక్ట్.
1: ఇది ప్రతిబింబానందం అనగా దీనికి బింబానందం కూడా ఒకటి ఉన్నదని మనం గుర్తించాలి.
2: ఇఫ్ ఇట్ ఈస్ జాయ్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ రిఫ్లెక్షన్ వీ షుడ్ సే దట్ దేర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ జాయ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇమేజ్.
1: పసిబిడ్డ తన బొటన వేలును తన నోటి అందుంచుకొని చివుకుతూ తన యొక్క గుజ్జును తానే మింగుతూ ఇది వ్రేలు నుండి వెలువడేటువంటి యొక్క పాల మాదిరి భావిస్తుంటాడు.
2: ఏ చైల్డ్ కీప్స్ ఇట్స్ థమ్ ఇన్ ఇట్స్ మౌత్ సక్స్ అండ్ ఈ డ్రింక్స్ ఇట్స్ సలైవా అండ్ థింక్స్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ గెటింగ్ మిల్క్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇట్స్ థమ్.
1: కానీ ఆ యొక్క జొంగ తన నుంచి వచ్చినటువంటిదే కానీ వ్రేలు నుంచి రాలేదు.
2: బట్ ది ఫ్యాక్ట్ ఈస్ that the saliva which the child considers as milk is coming from out of its own mouth and not from out of its tongue.
1: Tana nunchi vachinatvanti yokka ee gujjunu tana vreeli dwara anubhavistu vreeli nundi vachinadani bhavistuntadu.
2: It is considering that the saliva is coming out of the finger although it is really coming out of its own mouth and it deludes itself thinking like that.
1: Deeniki maroko chinna drushtantaram.
2: There is another example for this.
1: ఒక కుక్కకు కఠినమైనటువంటి యొక్క ఎముక చిక్కింది.
2: ఎ డాగ్ హ్యాస్ కమ్ అక్రాస్ ఎ హార్డ్ బోన్.
1: కుక్కకు ఎముక అంటే చాలా ప్రీతి.
2: ఎ డాగ్ లవ్స్ బోన్ వెరీ మచ్.
1: తనకు ప్రీతికరమైనటువంటి ఎముక లభించింది కదా అని ఇతర కుక్కలకు ఏమాత్రం కూడా నువ్వు దీన్ని దక్కించకుండా చూసుకోవాలని ఒక ఏకాంత ప్రదేశమునకు తీసుకుని పోయింది.
2: థింకింగ్ దట్ ఇట్ హస్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ బోన్ విచ్ ఇస్ సో డియర్ టు ఇట్ it doesn't want to share it with other dogs. It takes it to a solitary place.
1: Akkada nidanamuga tana shantito preetito aa emukanu chustu aneka vidhamuluga dani anubhavinchadaniki prayatninchindi.
2: It just sees and observes and it wants to enjoy taking that particular
1: bone. Adi chaala paata emuka ganuka chaala gattiga
2: untundadi. It is an old bone, therefore it was very hard.
1: తన ప్రీతి యొక్క ప్రోత్సాహం చేతను బలము చేతను ఆ ఎముకను గట్టిగా కొరికింది.
2: విత్ ఆల్ ఇట్స్ ఎంథూజియాజం అండ్ స్ట్రెంగ్త్ ఇట్ బిట్ దట్ బోన్.
1: కొరికేటప్పటికీ తన పళ్ళులు ఊడినాయి.
2: ఇన్ దట్ హార్డ్ బైటింగ్ ఇట్ లాస్ట్ ఇట్స్ టూత్.
1: ఆ పళ్ళు ఊడినటువంటి ప్రదేశం నుంచి రక్తము ప్రసరించి ఆ ఎముక పైన పడుతూ వచ్చినది.
2: ఫ్రమ్ దట్ పర్టికులర్ స్పాట్ వేర్ ద టూత్ వాస్ దేర్ బ్లడ్ వాస్ ఊజింగ్ అవుట్ అండ్ ఇట్ వాస్ ఫాలింగ్ ఆన్ దట్ బోన్.
1: ఈ కుక్క భావిస్తుండాలి ఈ రక్తం అంతా ఆ ఎముక నుంచి వస్తుండాలని ఆనందంతో జొర్రుకుంటుండాలి.
2: దిస్ డాగ్ వాస్ థింకింగ్ దట్ బ్లడ్ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ బోన్ అండ్ విత్ జాయ్ ఇట్ వాస్ ఎంజాయింగ్ ఇట్.
1: కానీ ఈ రక్తం ఎముక నుంచి రాలేదు.
2: But this blood has not come out of the bone.
1: Tana nunde vachinatundi.
2: From out of its own mouth it has come.
1: Yanni gurtinchaleinatundi oka kukka kanukane idi emuka nunchi vachinattuga bhavistundadi.
2: This dog did not realize the truth and therefore it was thinking that blood was coming out of that bone.
1: Adhe vidhamugane ajnani ainatundi manavudu aneka vishayalalo aneka vidhamainatundi indriyalato taanu edo sukhanni anubhavistunnadani taanu ఆనందిస్తున్నాడు కానీ ఆ సుఖము బహిర్సుఖము కాదది అంతర్సుఖమే అంతర్సుఖము యొక్క ప్రతిబింబమే.
2: ఇన్ ది సేమ్ వే ద ఇగ్నోరెంట్ మ్యాన్ హీఈస్ థింకింగ్ దట్ హీస్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ బై ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ బట్ ఇట్ ఈస్ నాట్ సో. ఇట్ ఈస్ ది జాయ్ విచ్ ఈస్ ఇన్ హిస్ హార్ట్ విచ్ హీఈస్ థింకింగ్ అండ్ సూపర్ ఇంపోజింగ్ ఆన్ ద పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ థింకింగ్ దట్ హీస్ గెటింగ్ ఫ్రమ్ ఇట్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను భౌతిక సంబంధమైనటువంటి ఇంద్రియములతోనూ విషయములతోనూ అనుభవించేటువంటి ఆనందము ఇది ప్రత్యక్ష ప్రమాణమునకు చేరినటువంటిదని దీనిని తెగించి పరోక్షమైనటువంటి ఆనందమునకై ప్రాకులాడటము కాలమును వ్యర్థము చేయటమని కూడా భావిస్తుంటారు.
2: దేర్ ఫోర్ పీపుల్ విల్ బి థింకింగ్ దాట్ the joy and the pleasure that they get out of the sense objects are direct experiences, and joy which they are likely to get from the other world is indirect. Therefore, they would like to give up the other one and accept the joy of the sense objects.
1: ఒక్క విషయాన్ని మనం లోతుగా దిగి విచారించాలి.
2: One thing we'll have to just investigate.
1: వస్తువు కాని లేక విషయము కాని ఆనందమిచ్చుటే సత్యమైన వస్తువు అందరికి ఒకే ఆనందంని అందించాలి కదా.
2: One truth we'll have to investigate. Be it an object, be it any other thing, if it is really giving joy, the joy which it gives must be uniformly the same for all people.
1: ఒక వస్తువు ఒకరికి ఆనందమును సుఖమును ఇస్తే అదే వస్తువు మరొక వ్యక్తికి దుఃఖమును అసంతృప్తిని అందిస్తుంది.
2: If one object is giving joy and pleasure to one person, the same object is giving grief and sorrow to another person.
1: వస్తువునందే సుఖం ఉండినట్లయినా దీని సుఖం అందరికీ సమానంగానే ఉండాలి కదా.
2: If joy was inherent in the object itself, it could have been the same and equal for all the people.
1: ఒకరికి కాకరకాయ చాలా ఇష్టంగా ఉంటుంటాడు.
2: For some people, bitter gourd may be very dear or very loved.
1: మరొకరికి ఈ కాకరకాయ అయిష్టంగా ఉంటుంటాడు.
2: For some people, bitter gourd, they don't like it at all.
1: నిజముగా ఈ ఆనందము కాకరకాయ అందే ఉంటుంటే ఈ కాకరకాయ అందరికీ ఆనందమే ఇవ్వాలి, కానీ ఒకరికి ఇష్టమును మరొకరికి అయిష్టమును అందించడానికి వీలు లేదు.
2: If joy really existed and it was inherent in the bitter gourd, it could have given the same joy to all the people alike. It should not have given joy for some and it would not have created a feeling of dislike for itself in others.
1: Ade vidhamuga okkokka vishayamu okkariki ishtamaithe marokariki aishtanga untuntadi.
2: In the same way, certain things may be liked by a few people, may be disliked by a few others.
1: ఈ ఇష్టమును అయిష్టమును తాత్కాలికమైన సంబంధించినటువంటివే కానీ శాశ్వత సుఖానందములు కావు.
2: దీస్ లైకింగ్స్ అండ్ డిస్ లైకింగ్స్ ఆర్ టెంపరీ ఫెనామినా, బట్ దే ఆర్ నాట్ పర్మనెంట్.
1: ఒకనికి అమితంగా ఆకలి వేసింది.
2: ఏ పర్టికులర్ పర్సన్ వాజ్ ఫీలింగ్ ఇమెన్స్లీ హంగ్రీ.
1: ఈ ఆకలి సమయం లోపల ఏదో ఒకటి వడ్డించారు.
2: At that particular point of time, some food was served to him.
1: కానీ ఆ వడ్డించినటువంటి పదార్థములు అతి రుచిగా తోచింది అతనికి.
2: He was finding them very tasty.
1: ఈ రుచికి కారణం ఏమిటి? ఆకలి.
2: What is the reason for this extreme taste?
1: ఈ ఆకలి తీరేంత వరకు ఏ పదార్థమైనా కూడాను రుచిగానే ఉంటుండేనని.
2: So long as hunger was not satisfied, everything was found to be very sweet and very tasty.
1: ఈ ఆకలి తీరిన తర్వాత పంచభక్ష పరమాన్నములు వడ్డించినప్పటికీ తాను విసుగు పొందుతాడు.
2: ఆఫ్టర్ హిస్ హంగర్ ఇస్ సాటిస్ఫైడ్, ఈవెన్ ఇఫ్ మోస్ట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వాస్ సర్వ్డ్, హీ వుడ్ నాట్ బి లైకింగ్ దెమ్.
1: ఆకలైన సమయంలో అల్ప పదార్థములు కూడాను అతి రుచిగా ఉండి ఆకలి తీరిన తర్వాత రుచికరమైన పదార్థములు కూడాను అరుచిగా కావడానికి కారణమేమిటి?
2: When he was hungry, ordinary food items of food gave him so much of joy and they were tasty. Once his hunger was satisfied, most delicious things did not become tasty for him.
1: కేవలము తన నుండి వచ్చినటువంటి యొక్క ఇష్టాయిష్టములే కాని దీనికి మూల కారణము ఈ విషయములు కాని పదార్థములు కాని కాదు.
2: The primary reason and responsibility is because that kind of liking and disliking were emanating from him. They were not coming from the object as such.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను తన ఆత్మస్థాయి నుండినే ఆవిర్భవిస్తున్నాయి, కానీ బహిర్ముఖమైనటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ విషయములు కానీ మానవునికి ఆనందమిచ్చుట లేదు.
2: దేర్ఫోర్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ జాయ్ అండ్ సారో ఆర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఆత్మ అండ్ ద ప్లేస్ ఆఫ్ ఆత్మ, దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్స్.
1: ఈ తృప్తి కేవలము తనకు ఇష్టమైనటువంటి యొక్క వస్తువుల వల్లనూ, ఇష్టమైనటువంటి వ్యక్తుల వల్లనూ, ఇష్టమైనటువంటి విషయం వల్లనూ తనకు తృప్తినిచ్చినట్టుగా భావిస్తున్నాడు.
2: దిస్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ హీ థింక్స్ దట్ హీ ఈస్ గెటింగ్ ఫ్రమ్ పీపుల్ హూమ్ హీ లైక్స్, థింగ్స్ విచ్ హీ లైక్స్ అండ్ సిచ్యుయేషన్స్ విచ్ హీ లైక్స్.
1: ఈ ఆనందమునకు తనకు ఇష్ట అయిష్టములే మూల కారణం.
2: ఫర్ దిస్ జాయ్ విచ్ హీ థింక్స్ ఇట్ ఇస్ ఓన్లీ హిస్ లైకింగ్ అండ్ డిస్లైక్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఒక వ్యక్తి పైన అమితంగా ప్రేమగా ఉండినప్పుడు ఆ వ్యక్తి ఎట్టి పనులు చేసినప్పటికీ ఈ వ్యక్తి సమర్థించుకుంటూ ఆ వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటాడు.
2: వెన్ ఎనీ పర్సన్ లైక్స్ అనదర్ పర్సన్ డియర్లీ, వాట్ ఎవర్ బి ది యాటిట్యూడ్ ఆఫ్ ది అదర్ పర్సన్, వాట్ ఎవర్ థింగ్స్ హీ డస్ ఫర్ దిస్ పర్టికులర్ ఫస్ట్ పర్సన్, హీ వుడ్ బి లైకింగ్ దెమ్ వెరీ మచ్.
3: అతను ఎట్టి కార్యములు చేసినప్పటికీ సమర్థించి అతన్ని ప్రేమించటంలో ఉండేటువంటి కారణం ఏమిటి? తన ఇష్టమే.
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ లవింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీడ్స్ విచ్ హీ డస్? బికాస్ హీ లైక్స్ హిమ్, దీస్ థింగ్స్ లుక్ వెరీ స్వీట్ టు హిమ్.
3: ఒక వ్యక్తి పైన అమితమైనటువంటి మోహముతో ప్రేమతో ఆ వ్యక్తిని సన్నిహితమైనటువంటి మిత్రునిగా భావిస్తుంటాడు.
2: లెట్ అస్ ప్రెజ్యూమ్ దట్ ఎ పర్టికులర్ పర్సన్ ఇస్ కన్సిడరింగ్ అనదర్ వన్ యాజ్ వెరీ డియర్ టు హిమ్ విత్ అ లాట్ ఆఫ్ లవ్ హీ లుక్స్ అపాన్ హిమ్.
3: కానీ ఈ ప్రేమ ఆ వ్యక్తి ఎందు లేదు.
2: దిస్ లవ్ ఈజ్ నాట్ ఇన్ ది సెకండ్ పర్సన్.
3: అతన్ని ప్రేమించినటువంటి మోహమునందు ఉంటుండాలి.
2: ఇన్ ది అటాచ్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫస్ట్ పర్సన్ టువర్డ్ ది సెకండ్ వన్ ది లవ్ అండ్ ది జాయ్ ఆర్ దేర్.
3: దీనిని బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు మైత్రేయికి చెప్పుతూ, మైత్రేయి, నీవు నీ నిమిత్తమే నన్ను ప్రేమిస్తున్నావు కాని నా నిమిత్తము కాదు.
2: ద సేమ్ థింగ్ వాస్ టోల్డ్ బై యాజ్ఞవల్క టు మైత్రేయి ఇన్ బృహదారణ్యకోపనిషత్. He said, Maitreyi, you are loving me not for my sake, but for your own sake you are loving me.
3: Prapanchamulo evvaraina kudanu vari vari nimittamai varu vastuvulu kaani vyaktulu kaani vishayanni kaani premistunnaru kaani vastuvula kosamu vyaktulu kosamu vishayam kosamu varu preminchatam ledu.
2: In the whole world, whoever he be, he is just loving the persons, the things and the objects because he likes them. He is not loving them.
3: ఒక చిన్న ఉదాహరణం.
2: One small example for this.
3: ప్రతి దేహము కూడాను అనిత్యమైనటువంటిది.
2: Every body is impermanent.
3: దీనికి మృత్యువు తప్పదు.
2: Death is certain for this.
3: ఏ 100 సంవత్సరములు అయిన తర్వాత అయినా కూడాను ఇది మృత్యువు వాత పడక తప్పదు.
2: Even after at least 100 years it is going to face death.
3: ఇది ప్రతి ఒక్కరికి తెలుసు.
2: Everyone knows about this.
3: కనుకనే మరణించిన వాని నిమిత్తమై మరణించబోయేటువంటి వాడు చింతిస్తున్నాడు అన్నారు.
2: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఎ పర్సన్ హూ ఈస్ డైయింగ్ ఈస్ థింకింగ్ అండ్ ఫీలింగ్ సారీ ఫర్ అబౌట్ ద పర్సన్ హూ ఈస్ డెడ్.
3: కనుక మరణించిన వాడికి మరణించబోయేటువంటి వాడు దుఃఖించటం అనేటువంటిది కేవలము ఆ మరణించిన వానిపై ఉండేటువంటి యొక్క మోహమే దీనికి మూల కారణం.
2: ఎ డైయింగ్ పర్సన్ loving and thinking about a dead person is only because of his attachment.
3: Maranamu satyamani telisikudanu veedu dukkistunnadante aa dehamunaku ee dehamunaku penchukunnatvanti yokka mohame deeniki moola kaaranam.
2: After knowing fully well that death is certain, if a person still is worrying himself about another body, it is the attachment which has developed between these two bodies which is responsible for that state.
3: Kanuka దుఃఖములకు మూల కారణము మోహమే కాని ప్రేమ కాదు.
2: దేర్ఫోర్ ది ప్రైమరీ రీజన్ అండ్ రెస్పాన్సిబుల్ థింగ్ ఫర్ గ్రీఫ్ ఈజ్ అటాచ్మెంట్ అండ్ నాట్ లవ్.
3: మానవుడు నిరంతరము కూడాను వీని పేరే ఆనంద పిపాసి అని.
2: బేసికలీ అండ్ కంటిన్యూస్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ లవర్ ఆఫ్ జాయ్.
3: అట్టి ఆనంద పిపాసి నిరంతరము ఆనందమునే ఆశిస్తాడు కాని దుఃఖమును ఏమాత్రము ఆశించడు.
2: Therefore, he thirsts for joy and he never likes to have sorrow.
3: ఈ మానవుడు నిరంతరం కూడాను లాభమునే ఆశిస్తాడు కాని నష్టమును ఆశించడు.
2: A man therefore always aspires for profit and never desires.
3: కారణము ఇతని యొక్క స్వభావం.
2: The reason is his own nature.
3: ఆనందమే ఇతని స్వభావం.
2: Joy and bliss is his very nature.
3: లాభమే ఇతని స్వభావం.
2: Profit itself is his nature.
3: కనుకనే అనేక మంది వ్యాపారస్తులు ఒక ఏదైనా ఒక తూనిక చేస్తును లేక కొలతలు వేస్తును మొట్టమొదట ఒకటి ఒకటి అని వారు ఎంచరు. లాభం లాభం లాభం మొదలు లాభంతో ప్రారంభిస్తారు.
2: దిస్ కెన్ బి సీన్ ఇన్ ద బిజినెస్ మ్యాన్. వెన్ ఎవర్ దే ఆర్ వెయింగ్ ఎనీ పర్టికులర్ థింగ్ ఆర్ వెన్ ఎవర్ దే ఆర్ మెజరింగ్ ఎ పర్టికులర్ థింగ్ ద ఫస్ట్ కౌంట్ దే నెవర్ సే ఫస్ట్ దే సే లాభం విచ్ మీన్స్ ప్రాఫిట్ ప్రాఫిట్. ఇట్ ఈస్ వెరీ ఇట్ ఈస్ దేర్ నేచర్ ఇట్ సెల్ఫ్.
3: ఇంకా ఆరో అంకె దగ్గరికి పోయేటప్పటికీ ఆడు ఆరు అంటారు, ఏడు అని చెప్పడు. ఆరునొకటి ఆరునొకటి ఆరునొకటి అంటారు. అంటే ఏడు అంటే దుఃఖము, దుఃఖము తాను ఆశించడు.
2: సిమిలర్లీ వెన్ ఇన్ కౌంటింగ్ ది మెజర్స్ ఎట్సెట్రా ఆఫ్టర్ సిక్స్ వెన్ ది సెవెంత్ కమ్స్ దే విల్ నాట్ సే సెవెన్ విచ్ స్టాండ్స్ ఫర్ లాస్. దే విల్ సే సిక్స్ ప్లస్ వన్ సిక్స్ ప్లస్ వన్ ఆరునొకటి.
3: దీనిలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
2: What is the inner significance of this?
3: ఈ ఏడు అనేటువంటి తెలుగు పదము తాను ఉపయోగపెట్టడానికి ఇష్టం ఉండదు.
2: తెలుగు వర్డ్ ఏడు ఫర్ సెవెన్.
3: ఏడు మీన్స్ క్రై, ఏడ్చమని.
2: ఏడు మీన్స్ క్రై.
3: ఈ ఏడుపు తనకి ఇష్టం లేదు.
2: క్రయింగ్ నో వన్ లైక్స్.
3: కనుకని ఇక్కడ ఆరున్న ఒకటి అంటున్నాడు.
2: దేర్ ఫోర్ హీఈస్ యూజింగ్ ఎ వర్డ్ టు అవాయిడ్ దిస్ పర్టికులర్ వర్డ్ క్రై అండ్ టెలింగ్ 6+1.
3: ప్రారంభములో లాభము,
2: ఇన్ ది బిగినింగ్ హీ యూజెస్ ద వర్డ్,
3: మధ్యలో ఆనందం,
2: ఇన్ ది మిడిల్ హీ యూజెస్ ద వర్డ్ జాయ్.
3: కనుక మానవునికి ప్రారంభములోపలనే ఈ లాభము, ఎట్టి లాభము, ఆత్మలాభము.
2: Therefore, right from the beginning, for every man, he would like to just have gain. What
3: anni laabhamula kante aatma laabhamu chaala goppadi annaru.
2: Of all the gains and profits, the gain of aatman is the most important and supreme one.
3: Kanukani ee aanandam anetundi ekkada nunchi vastundi?
2: From where do you get this particular joy?
3: మనము ఒక చక్కని సుందరంగా ఉండినటువంటి, మంచి అందంగా ఉండినటువంటి ఒక గులాబీ పుష్పం తీసుకుందాం.
2: లెట్ అస్ టేక్ ఫర్ ఇలస్ట్రేషన్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఎ నైస్ రోజ్.
3: ఈ అందమైనటువంటి పుష్పం చూసేటప్పటికీ కొంత ఆనందం కలుగుతుంది.
2: ద మోమెంట్ యూ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ పర్టికులర్ రోజ్, ది జాయ్ ఎమినేట్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
3: అదే ఒక అందమైనటువంటి వ్యక్తిని చూస్తే ఒక ఆనందం కలుగుతుంది.
2: ఇన్ ది సేమ్ వే వెన్ యూ సీ ఎ హ్యాండ్సమ్ ఆర్ ఎ బ్యూటిఫుల్ పర్సన్,
3: అదే ఒక అందమైనటువంటి జగత్తును చూస్తే ఆనందం కలుగుతుంది.
2: ఇన్ ద సేమ్ వే వెన్ యూ సీ ది బ్యూటిఫుల్ వరల్డ్ యూ గెట్ జాయ్.
3: సైట్ సీన్స్ చూడటానికి చాలా వెళుతుంటారు. ఇందులో ఏమి కారణం? ఆనందము.
2: Quite a few people go for sightseeing. What is the reason? To derive joy.
3: కనుకని ప్రకృతి యొక్క సౌందర్యంలో కూడాను ఆనందం ఉంటుండాలి.
2: Therefore, you can see beauty even in nature.
3: వ్యక్తి యొక్క అందములో కూడాను ఆనందం ఉంటుండాలి.
2: Beauty can be seen even in persons.
3: వస్తువుల యొక్క అందములో కూడాను ఆనందం ఉంటుండాలి.
2: There is joy in the beauty of even things.
3: అయితే ఈ ఆనందం ఎంతవరకు? ఈ అందము ఎంతవరకు?
2: But this particular joy and beauty, for how long does it last?
3: Gulabu pushpam neduku manam chetilo teesukunnam.
2: The rose you have taken in your hand today,
3: repati dinamuku adi vaadipothundi.
2: It dries up by next day, tomorrow.
3: Ee andamu koolipothundi.
2: Its beauty is lost.
3: Aanandam kudanu antyam avutundi.
2: Joy also comes to an end.
3: Andamu vikrutattam pondina takshaname aanandamu antardhanam aipothundi.
2: The moment beauty fades away, the joy also subsides.
3: అదే విధముగానే బాలుడు, యవ్వనుడు, వృద్ధుడు ఈ మూడింటి యందు కూడాను బాల్యమునందు చాలా అందంగా ఉంటుంటాయి.
2: ఇన్ ద సేమ్ వే ది చైల్డ్హుడ్ ఆర్ ద బాయ్హుడ్, ద యూత్ అండ్ ద ఓల్డ్ ఏజ్. ఇన్ ఆఫ్ ది త్రీ డ్యూరింగ్ ది బాయ్హుడ్,
3: ఇది బాల్యము అనేటువంటిది కేవలము దైవాత్మక స్వరూపం అని కూడా చెప్పవచ్చు.
2: బాయ్హుడ్ మే బి కంపేర్డ్ టు ఎ థింగ్ విచ్ రిఫ్లెక్ట్స్ డివినిటీ.
3: కారణం ఏమనగా ఆ బాల్యములో ఎట్టి కోప, తాప, ఈర్ష్య, అసూయ, డంబ, అహంకారాలు ఆ యొక్క వయసులో ఏమాత్రము ఉండవు.
2: డ్యూరింగ్ దట్ పర్టికులర్ ఏజ్ ది రీజన్ ఈస్ దట్ యుల్ నాట్ బి సఫరింగ్ ఫ్రమ్ ఎనీ సెన్స్ ఆఫ్ హేట్రెడ్, జలసీ.
3: దుర్గుణములు ఆ యొక్క బాల్యములో ఉండవు కనుక వాడు సత్పురుషుడుగాను సర్వేశుడిగాను భావించడంలో తప్పు లేదన్నాడు జీసస్.
2: జీసస్ హస్ సెడ్ దట్ డ్యూరింగ్ బాయ్హుడ్ యాజ్ దోస్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ అట్రిబ్యూట్స్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ డివైన్.
3: ఈ దేహమునందు ఏ విధమైనటువంటి దుర్గుణములు, దురాలోచనలు ఉండవు కనుకనే వాడు చక్కగా అందంగా ఉంటుంటాడు.
2: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ హిస్ మైండ్ అండ్ హిస్ బాడీ దెర్ ఆర్ నో బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్.
3: ఈ అందమునకు కారణం ఏమిటని మనం చక్కగా విచారిస్తే దుర్భావములు, దుర్గుణములు లేవు కనుకనే అందం.
2: He is beautiful because he doesn't have bad feelings from bad thoughts.
3: ఇది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ తన దుర్గుణములు కూడాను పెంచుకుంటాడు.
2: As he grows gradually, he develops bad qualities also.
3: ఈ దుర్గుణములు అభివృద్ధి కాగానే అందము క్రమక్రమేణా నశిస్తూ వస్తుంది.
2: The moment that these bad qualities grow in him, the beauty fades away.
3: ఈ అందమును కోల్పోవటం కారణం ఏమిటి? దురాలోచనలు, దుర్గుణములు, దుశ్చర్యలు.
2: What is the reason for losing beauty? The reason is bad thoughts, bad feelings, bad deeds.
3: Kanukane manavuni yokka andamanta kudanu kramakramina kudanu nasinchipothundadi kanuka ikkada idi kudanu shashtamaina aanandam kaadu.
2: Gradually the beauty of a person also fades away. Therefore this also doesn't give permanent joy.
3: Meekandariki baaga telusunu.
2: All of you know very well.
3: Puttina gaadi pilla kudanu chaala mudduga untuntadi.
2: The donkey when it was born, even a donkey also would be very beautiful.
3: అది పెరుగుతూ పెరుగుతూ పొట్ట కూడాను పెరిగిపోవటం వల్ల వికారంగా మారిపోతుంది.
2: As it grows, gradually it develops a big stomach and it becomes very ugly to look at.
3: అదే విధముగానే దీనికి దుర్గుణములు లేనంత వరకు కూడాను ఇది కూడాను అందంగానే ఉంటుంటది.
2: సో లాంగ్ యాజ్ దేర్ ఆర్ నో బ్యాడ్ క్వాలిటీస్ ఎనీథింగ్ అండ్ ఈవెన్ దిస్ థింగ్ ఆల్సో వుడ్ లుక్ గుడ్.
3: ఈ విధంగా జగత్తులో ఏ విషయమును కానీ ఏ వస్తువును కానీ ఏ వ్యక్తిని కానీ మనం విచారించినప్పుడు దీనికి అందము కొంతకాలమే కనుక ఆనందం కూడాను కొంతకాలమే.
2: దేర్ ఫోర్ ఇన్ ద వరల్డ్ వాట్ ఎవర్ బి ద పర్సన్ వాట్ ఎవర్ బి ద సెన్స్ ఆబ్జెక్ట్ వాట్
3: ఉంటుంటది.
2: The donkey when it was born, even a donkey also would be very beautiful.
3: అది పెరుగుతూ పెరుగుతూ పొట్ట కూడాను పెరిగిపోవటం వల్ల వికారం

0: దీనికి అందము కొంతకాలమే, కనుక ఆనందం కూడాను కొంతకాలమే.
1: దేర్ఫోర్ ఇన్ ద వరల్డ్ వాట్ ఎవర్ బి ద పర్సన్, వాట్ ఎవర్ బి ద సెన్స్ ఆబ్జెక్ట్, వాట్ ఎవర్ బి ద థింగ్, వెన్ యూ వాంట్ టు ఎన్క్వైర్ ఎ లిటిల్ యూ విల్ ఫైండ్ దట్ ది బ్యూటీ ఈజ్ లిమిటెడ్ అండ్ దేర్ఫోర్ జాయ్ ఆల్సో.
0: కనుకని అందమే ఆనందం, ఆనందమే అందం.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ జాయ్ ఈజ్ బ్యూటీ అండ్ బ్యూటీ ఈజ్ జాయ్.
0: ఆనందము లేని అందము, అందము లేని ఆనందము ఉండుటకు వీలు లేదు.
1: It is also said it is impossible to have beauty without joy and joy without beauty.
0: Itti andanandamulato koodinatvantidi emiti?
1: What is it which has both beauty and joy within itself?
0: Idi atma.
1: This is atman.
0: Ee andanandamulato koodinatvantidi kanuka idi shashvatamainatvanti andam, shashvatamainatvanti aanandam.
1: Atman has permanent joy and permanent beauty.
0: Atmaku etti vikaramulu kodanu levu.
1: Atman doesn't have any type of modification.
0: ఆకారం ఉంటే కదా వికారం.
1: When Atman doesn't have any format of
0: ఆనందమే దీని ఆకారం.
1: Its beauty and its joy itself is form.
0: కనుక ఇట్టి ఆనందము హృదయ స్థాయి నుండి రావటం చేతనే ప్రతి వ్యక్తి కూడాను తాను ఈ ప్రతిబింబమైనటువంటి జగత్ ఆనందాన్ని అనుభవిస్తూ ఇదే నిజమైన ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు, ఈ జగత్ ఆనందం అనేటువంటిది, ఈ ఇంద్రియానందం అనేటువంటిది, విషయానందం అనేటువంటిది హృదయానందము నుంచి ఆవిర్భవిస్తుండాలి.
1: Joy will be emanating from his heart as it is natural. He thinks that he is deriving this joy from the sensory objects, sense organs and senses. It is not so. In fact, it is coming from the heart. He is thinking that they are coming from the objects and he is mistaken.
0: Kanuka itti aanandamu brahma sthayi nundi labhinchunnadi kanuka deeniki brahmaanandamu ani peru vachindi.
1: As such joy emanates from the position of brahman, it is described as brahmaanandam.
0: ఇంద్రియ విషయానందముల కంటే అనేక రెట్లు అధికమైనటువంటి ఆనందము చతుర్ముఖానందము అన్నారు.
1: The joy which emanates from the sense objects and the senses compared to it, the joy derived from chaturmukhananda is extremely great.
0: Chaturmukhanandam anetundi brahmananda sagaramulo oka bindu maadiri untadanta.
1: The joy of chaturmukha may be compared to a drop in the ocean of brahmananda.
0: ఈ బ్రహ్మానందం అనేటువంటి మహాసాగరము దైవానందములు ఒక్క అణువు మాత్రం ఉంటుందట.
1: The ocean of brahmananda is something like a small particle or an atom in devananda.
0: కనుకని దైవానందం అనేటువంటిది ఇది ప్రధానమైనటువంటిది.
1: Therefore దైవానంద is a primary.
0: ఇది నిజమైన హృదయానందం.
1: This is joy coming out of the heart.
0: ఈ హృదయం అనేటువంటిది సర్వత్రా ప్రకాశించేటువంటి యొక్క దేదీప్యమానమైనటువంటి జ్యోతి.
1: This heart is maybe compared to an effulgent light which shines in all places and everywhere.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: one small example.
0: జాగ్రత్త అవస్థ యందు సర్వ వస్తువులను కూడాను సూర్య చంద్రాదులు దీపములు ప్రకాశింపచేస్తుంటాయి.
1: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ సన్ అండ్ మూన్ విల్ ఇల్యూమినేట్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్ ద థింగ్స్.
0: ఇది ఈ జగత్తు యొక్క ప్రకాశమునకు కాని, వస్తువుల యొక్క ప్రకాశమునకు కాని సూర్యచంద్రాదులు జ్యోతులే దీనిని ప్రకాశింపచేస్తున్నాయని మనం విశ్వసిస్తున్నాం.
1: ఫర్ ది షైనింగ్ అండ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ వీ థింక్ సన్ అండ్ మూన్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: అయితే స్వప్నావస్థ నందు మనం అనేక విధమైనటువంటి వస్తువులను చూస్తున్నాము, అక్కడ ఏ సూర్యచంద్రాది ఉంటున్నాయి?
1: డ్యూరింగ్ డ్రీమ్ స్టేజ్ వీ సీ ఏ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ థింగ్స్. వేర్ ఈజ్ సన్ అండ్ మూన్ ఇన్ దట్ పర్టికులర్ స్టేజ్?
0: స్వప్నావస్థలో ఏ విధమైన సూర్యుడు లేదు, ఏ చంద్రుడు లేదు, ఏ జ్యోతి లేదు.
1: డ్యూరింగ్ డ్రీమ్ స్టేజ్ దేర్ ఇస్ నైదర్ సన్ నార్ మూన్ నార్ ఎనీ టైప్ ఆఫ్ లైట్.
0: కానీ ఆ స్వప్నావస్థ లోపల జగత్తునంతా చూస్తున్నామే, దీనిని ప్రకాశింపచేసేది ఏమిటి?
1: During the dream stage we see the entire world in itself. What is it that illuminates that world in the dream?
0: Inka poorthi nidravastha lopala tamasunu kudanu chudagalugutunnam manam.
1: In the deep sleep stage we see tamas.
0: Ee tamasunu choopinchetuvanti yokka jyoti emiti?
1: What is the light which illuminates this tamas?
0: Ee tamas yendu కేవలము ఒక చీకటి మాత్రమే ఉంటుండాలి.
1: ఇన్ దట్ పర్టికులర్ స్టేజ్ దేర్ ఇస్ అబ్సల్యూట్ డార్క్నెస్.
0: దీనిని ఒక విధమైనటువంటి జ్ఞాన స్థితి అని కూడా చెప్పడం వీలు కాదు.
1: వీ కెనాట్ డిస్క్రైబ్ దిస్ యాజ్ అ స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఆర్ జ్ఞాన స్టేజ్.
0: ఇది కేవలము అన్కాన్షియస్ అని చెప్పొచ్చు.
1: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్

0: అన్కాన్షియస్ స్టేజ్.
1: స్వప్నము అనేటువంటిది సబ్ కాన్షియస్ అని చెప్పొచ్చు.
0: డ్రీమ్ స్టేజ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సబ్ కాన్షియస్ స్టేజ్.
1: ఇప్పుడు జాగ్రత్తలో ఉండేటువంటిది కాన్షియస్ అని చెప్పొచ్చు.
0: వేకింగ్ స్టేజ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ కాన్షియస్ స్టేజ్.
1: కానీ ఈ మూడింటికి మితిమీరినటువంటి అనగా దాటినటువంటి యొక్క తురియావస్థని సూపర్ కాన్షియస్ అన్నారు.
0: ది స్టేజ్ విత్ ట్రాన్సెండ్స్ ఆల్ దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తురియావస్థ.
1: ఈ తురియావస్థలో కూడాను అన్నింటినీ స్తంభింపచేసి ఆనందాన్ని చూడగలుగుతున్నాము.
0: డ్యూరింగ్ దిస్ స్టేజ్ ఆఫ్ తురియా వీ స్టిల్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ వీ ఎంజాయ్ బ్లిస్.
1: అయితే ఈ ఆనందాన్ని చూచేటువంటి వాడెవరు?
0: హూ ఇస్ ఇట్ దట్ సీస్ దిస్ బ్లిస్ దేర్?
1: అన్నిటికీ ఈ యొక్క ఆత్మ నుండి వెలువడేటువంటి యొక్క ప్రకాశం, ఇది ఏ దైవ తత్వము, ఇది ఏ దైవ జ్యోతి.
0: ఇట్ ఈస్ ది లైట్ అండ్ ది ఎఫల్జెన్స్ విచ్ ఎమినేట్స్ ఫ్రమ్ ఆత్మ which is responsible for seeing all these things in all these four stages.
1: దీనిని వేదము, వేదాంతం, వేదం, పురుషం, ఆంతం, ఆదిత్యవర్ణం, తమస పరస్తాతు, ఈ తమస్సుకుడును ఆవల ఉండినటువంటి యొక్క పరంజ్యోతిని మేము చూడగలిగాము. ఈ తమస్సు అనేటువంటి ఏమిటంటే అది ఒక సుషుప్తి స్థితి.
0: వేదాస్ ఆర్ డిస్క్రైబ్డ్ దిస్ పర్టికులర్ థింగ్ యాజ్ ది రిషీస్ టెలింగ్ దట్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సీ a stage which transcends all these stages including darkness.
1: Anaga swapnamu lenetuvanti sthiti ee oka tamassu.
0: A dreamless state may be described as a state of tamassu.
1: Ee andhakaramunaku aavalane untundadi ee paranjyoti.
0: Beyond this stage is there that state that paranjyoti or the light of
1: kanuku ee annintini jagrat swapna sushupti adindi kudanu sarvasthumunu prakashimpa chesetuvantidi aatma shakti.
0: It is the power of Atman which illuminates in all these stages of wakeful, dream and deep sleep state.
1: Oka chinnadi jagratte endey manam yochinchukovachu.
0: We can understand this by taking an example from the wakeful state.
1: Meerandaru kannulu mooskondi okka turi nayana kannulu gattiga mooskunna tarvata em chustunnavu ani nenu prashnistanu.
0: You close your eyes for a minute. I'll put a question after 2 minutes. What exactly are you seeing?
1: ఏమి లేదు, చీకటిగా ఉంది అంటాడు.
0: యూ విల్ సే దట్ దేర్ ఇస్ నథింగ్, అబ్సల్యూట్ డార్క్నెస్ ఇస్ దేర్.
1: ఈ చీకటిని చూచిన వాడెవరు?
0: దెన్ ది క్వశ్చన్ ఇస్ హూ ఇస్ ఇట్ దట్ హస్ సీన్ దట్ డార్క్నెస్.
1: ఈ చీకటిని నువ్వు చూచింటే కదా చీకటిగా ఉంది అని అంటున్నావు.
0: బికాస్ యూ హావ్ సీన్ దిస్ డార్క్నెస్ యూ ఆర్ డిస్క్రైబింగ్ దట్ యాజ్ డార్క్నెస్.
1: కనుక చీకటిని కూడా నువ్వు చూచేటువంటి యొక్క జ్యోతి నీలో ఒకటి ఉంది.
0: దెర్ ఈస్ ఎ లైట్ విచ్ ఎనేబుల్స్ యూ టు సీ ఈవెన్ దట్ డార్క్నెస్.
1: ఆ జ్యోతియే ఆత్మజ్యోతి.
0: దట్ జ్యోతి మే బి డిస్క్రైబ్డ్ యాజ్
1: అట్టి ఆత్మజ్యోతి ద్వారానే సమస్త విషయ జ్యోతులు, సమస్త వ్యక్తి జ్యోతులు, అనేక విధమైనటువంటి యొక్క ఇంద్రియ జ్యోతులు కూడా ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
0: త్రూ దట్ లైట్ ఆఫ్ ఆత్మన్ అలూన్ ఆల్ ది అదర్ లైట్స్ ఆర్ షైనింగ్.
1: దీపావళి పండుగ మనం చూస్తుంటాము.
0: విల్ సీ ద ఫెస్టివల్ ఆఫ్ దీపావళి.
1: ఒక క్యాండిల్ ను మనం ముట్టించుకుని అనేక క్యాండిల్స్ జ్యోతులంతా అంటిస్తూ ఉంటాం.
0: వి లైట్ వన్ క్యాండిల్ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ వి గో ఆన్ లైటింగ్ వేరియస్ అదర్ ల్యాంప్స్ అండ్ లైట్స్.
1: ఈ ఆధారమైనటువంటి యొక్క జ్యోతి ఒకటి ఉండటం వల్లనే కదా ఆదాయం అన్ని జ్యోతులను మనం వెలిగించగలుగుతున్నాం.
0: బికాస్ దర్ ఇస్ వన్ లైట్ విచ్ ఇస్ ద బేసిస్ వీ హావ్ బీన్ ఏబుల్ టు లైట్ సో మెనీ అదర్ థింగ్స్ అదర్ లైట్స్.
1: ఈ ఆధారమైనటువంటి జ్యోతియే ఆత్మజ్యోతి.
0: The light which is the basis is Atma Jyoti.
1: ఈ అంటింపబడినటువంటివే జీవన జ్యోతులు.
0: The lights which have been lighted with the help of this Atma Jyoti, these are Jivana Jyoti.
1: సమస్త జీవన జ్యోతులు కూడాను ఆత్మ జ్యోతి ద్వారానే వెలుగుతూ ఉన్నాయి.
0: All the lights of Jiva have been lighted with the help of the Atma Jyoti.
1: కన్నులు చూడగలుగుతున్నాయి.
0: Eyes have been able to see.
1: ఈ కన్నులు చూచేటువంటి దానికి ఆధారం ఏమిటి? లోపల ఆ యొక్క ఆత్మ జ్యోతి యొక్క ప్రతిబింబమే కన్నుల్లో కనిపిస్తున్నాయి.
0: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్ దిస్ ఐస్ సీ? ఇట్ ఈస్ ద లైట్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఆత్మన్ ఫ్రమ్ ఇన్ సైడ్.
1: ఈ ఆత్మజ్యోతి వల్ల కన్నుల్లో ఒక ప్రసరింపజేయడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదే అని మనం భావించవచ్చు.
0: యూ మస్ట్ సే వాట్ ఈస్ ఇట్ దట్ ట్రాన్స్మిట్స్ దిస్ ఆత్మజ్యోతి టు ద ఐస్.
1: ఆత్మజ్యోతి మనకు కనిపించలేదు కనుక అదే జ్యోతి దీంట్లో వెలుగుతుండదని మనకి గట్టి అర్థమవుతుంది.
0: యాజ్ వి ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ఆత్మజ్యోతి, హౌ కెన్ వీ కన్క్లూడ్ దట్ ఇట్ ఇస్ ఆత్మజ్యోతి?
1: టార్చ్ లో సెల్స్ వేసాం మనము.
0: టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టార్చ్, హావ్ పుట్ సెల్స్ ఇన్ దట్.
1: కానీ ఆ సెల్స్ లో అగ్ని మనకు కనిపించడం లేదు.
0: But the light and the power in the cells is not seen.
1: Kaani switch vesthe bulb lo kanipistundadi.
0: But when we put on the switch you can see the light in the bulb.
1: Nijanga cells lo negina aa yokka current lekapothe ఈ యొక్క బల్బులో రావడానికి వీల్లేదు కదా.
0: ఇఫ్ దెర్ ఇస్ నో పవర్ ఇన్ ద సెల్ యుల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద లైట్ ఇన్ ద బల్బ్.
1: కనుకని ఆత్మజ్యోతి అనేటువంటిది దేహమే ఒక టార్చ్ లైట్.
0: బాడీ మే బి కంపేర్డ్ టు ఏ టార్చ్ లైట్.
1: మన కన్నులే దీనికి బల్బ్స్.
0: అవర్ ఐస్ ఆర్ బల్బ్స్.
1: మన బుద్ధి దీనికి స్విచ్.
0: అవర్ ఇంటెలిజెన్స్ మే బి కంపేర్డ్ టు
1: మన మైండ్. దీంట్లో సెల్స్.
0: అవర్ మైండ్ ఇస్ ద సెల్.
1: ఈ సెల్స్ అనేటువంటి దానికి దీని సెన్స్ లోపలి ఒక కరెంటు అనేటువంటిది చాలా ఉంటుండాలి. అదే ఆత్మశక్తి.
0: ఇన్ ది సెల్స్ దేర్ ఇస్ కరెంట్ విచ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఆత్మ.
1: అయితే కొన్ని సెల్స్ లోపల కరెంటు త్వరలోపల నశించిపోతుంటది.
0: బట్ ఇన్ సర్టన్ సెల్స్ ది కరెంట్ అండ్ ది పవర్ గెట్స్ ఎగ్జాస్టెడ్ క్విక్లీ.
1: కానీ ఆత్మ అనేటువంటి కరెంట్ నిరంతరం కూడాను మైండ్ ద్వారా ప్రసరిస్తూనే ఉంటుంటది.
0: బట్ ది కరెంట్ ఆఫ్ ఆత్మన్ విల్ బి కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ త్రూ ద మైండ్ స్టఫ్.
1: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యో. ఈ మనస్సును చాలా ప్రమాదమైనటువంటిది గాను ప్రధానమైనటువంటిది గాను ప్రమాణమైనటువంటిది గాను ఊహిస్తూ వచ్చింది వేదం.
0: వేదం దేర్ఫర్ హాస్ డిస్క్రైబ్డ్ మైండ్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఏ బేసిక్ రిక్వైర్మెంట్.
1: కనుక నీవు జగత్తునందు అనుభవించేటువంటి యొక్క ఈ భోగానందములంతా కూడాను కేవలము తాత్కాలికమైనటువంటి ప్రతిబింబములే కాని ఇది నిజానందములు కాదు.
0: దేర్ఫోర్ ఆల్ ది జాయ్స్ అండ్ ప్లెజర్స్ విచ్ యూ ఎంజాయ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఓన్లీ టెంపరీ అండ్ ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అండ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఎల్సవేర్.
1: అయితే ఈ ఆత్మానందం అనేటువంటి దాని ద్వారా ఈ లౌకికమైనటువంటి ఆనందములంతా మనం అనుభవిస్తూ ఇవే సత్యానందములుగా మనం భావిస్తున్నాము.
0: But we are considering the joy which is coming out of the sense objects which we are enjoying with the help of Atmananda as true.
1: ఇవి సరియైన ఆనందములు కావు.
0: The joys of the world are not.
1: ఇది తాత్కాలికంగా కనిపిస్తుంటాయి.
0: They are only temporarily seen.
1: జాగ్రత్తలో మనము చూచినటువంటి యొక్క వస్తు వాహనాదులంతా కూడాను స్వప్నావస్థ ఎందే మనకు శూన్యమైపోతున్నాయి.
0: ఆల్ ద థింగ్స్ విచ్ యూ సీ ఇన్ ది వేకింగ్ స్టేజ్ దే డిసప్పియర్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్.
1: స్వప్నావస్థ ఎందు లభించినటువంటి యొక్క సుఖ దుఃఖములంతా కూడాను జాగ్రత్తలో మనం అలక్ష్యం చేస్తున్నాము.
0: ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ విచ్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రీమ్ స్టేజ్ యూఆర్ ఇండిఫరెంట్ ఇన్ ది వేకింగ్ స్టేజ్.
1: స్వప్నం యొక్క పరిస్థితిని మనం జాగ్రత్తలో ఏమాత్రం కూడాను ఊహించడానికి వీలుండదు.
0: It is not possible to imagine what has happened in the dream state.
1: Kanuka jagrat swapna sushuptadulu andinti endukodanu manamu jagrat yokka pratibimbame swapnam. Swapnam yokka antarthaname ee yokka sushupti.
0: Therefore whatever you see in the waking state appears as a reflection in the dream state and it when it gets absorbed and disappears then it is the deep sleep state.
1: Kanukane manamu laukikanga anubhavincheetundi aanandamulu సత్యములని భావించి దాని నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాము.
0: ఆల్ ది వర్ల్డ్లీ జాయ్స్ వి ఆర్ థింకింగ్ యాజ్ ఇఫ్ ది ఆర్ పర్మనెంట్ అండ్ వి ఆర్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్ టు అన్నెసరీ ట్రబుల్ అండ్ బాదర్.
1: కనుకనే కృష్ణుడు అర్జునుడుకు నాయన ఆధారమును నీవు ఆధారంగా చేసుకుంటే ఆధేయము నీకు అలక్ష్యంగా ఉంటుంటాదన్నాడు.
0: Therefore Krishna told Arjuna, if you only give proper attention to the basis, the manifestation would not bother you.
1: Adharamu chalinchanidi.
0: The basis will not shake or will not waver.
1: Marpu chandanidi.
0: It doesn't change.
1: Kani adeyam anetundi ee adharam paina adharapadinatundi.
0: The manifestations, they are dependent upon the basis.
1: Ee adeyam nirantaramu chalinchetundi.
0: These manifestations will be continuously changing.
1: ఈ యొక్క మార్పుతో పాటు ఆధారం కూడా మార్పు చెందితే ఇంకా బ్రతకటకు వీలు కాదు.
0: ఇఫ్ అలాంగ్ విత్ దిస్ చేంజింగ్ మేనిఫెస్టేషన్ ద బేసిస్ ఇట్సెల్ఫ్ చేంజెస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెన్ టు లివ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనం కార్లలో బస్సుల్లో సైకిల్లో బండ్లో మనం ప్రయాణం అవుతున్నాం.
0: విల్ బి ట్రావెలింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వెహికల్స్ లైక్ కార్స్ బస్సెస్ కార్స్.
1: కానీ కారు కదులుతూ ఉండాలి, బస్ స్పీడ్ గా పోతుండాలి.
0: ద కార్ ఇస్ మూవింగ్ గోయింగ్ వెరీ ఫాస్ట్.
1: బస్సు కూడా బాగా వేగంగానే పోతుండాలి.
0: సిమిలర్లీ ది బస్ ఇస్ గోయింగ్ వెరీ ఫాస్ట్.
1: ఏదో కాళ్లతో నడిచినా కూడా మనం కదులుతూనే ఉంటున్నాము.
0: ఈవెన్ వెన్ యూ ఆర్ వాకింగ్ వీ వాక్ ఫాస్ట్.
1: కానీ కార్లతో పాటు బస్సులతో పాటు రోడ్డు కూడా కదిలిందంటే మన పరిస్థితి ఏమైపోతుంది?
0: సపోజ్ ఇన్ ట్యూన్ విత్ ఆర్ అలాంగ్ విత్ ద మూవ్మెంట్ ఆఫ్ ది బస్ అండ్ ది మూవ్మెంట్ ఆఫ్ ది కార్ ది మూవ్మెంట్ ఆఫ్ ది లెగ్స్ ఇఫ్ రోడ్ ఇట్సెల్ఫ్ మూవ్స్ వాట్ వుడ్ హ్యాపెన్.
1: కనుక కదలని రోడ్డు పైన కదిలే వాహనములతో మనం ప్రయాణం చేస్తున్నాము.
0: దేర్ఫోర్ ఆన్ ఏ స్టడీ రోడ్ With vehicles which are moving fast, we are journey, we are taking
1: journey. కనుక స్థిరమైన నిత్యమైన సత్యమైనటువంటి యొక్క హృదయము దీని ద్వారా మనం అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి దేహములతో మనం ప్రయాణం చేస్తున్నాం.
0: Therefore, similarly, with the permanent entity of the heart, which is permanent, which is steady, we are enjoying the things of the world which are impermanent.
1: మరొక సైంటిస్ట్ కూడాను చక్కగా గుర్తించవచ్చును.
0: Scientists also can observe this particular phenomenon.
1: స్వామి బోధించేటువంటి ప్రతి విషయం కూడాను వైజ్ఞానికంగా ఆధ్యాత్మికంగా లౌకికంగా అన్నింటినీ కూడాను సమన్వయం చేసేటువంటివి.
0: All the teachings of Swami reconcile and bring about harmony.
1: దీంట్లో ఎవ్వరు కూడాను వేలు చూపడానికి వీలు లేనటువంటి యొక్క స్థితి.
0: No one can point out a finger at this particular thing.
1: ఒక్కటి నేను ఒక టేబుల్ పై నిల్చుకున్నాను.
0: Swami is standing on a table.
1: Table kadilte nenu kuda kadultunnanu.
0: If the table moves, Swami also moves.
1: Busulo kurchunnam. Bus kadilte manam kuda kadultam.
0: If we are sitting in the bus, when the bus moves, we also move.
1: Idu samanyamga chinnadiga kadultunnappude manam kadiripothuntunnamu. Deenikante enno kotla rettuga adhikanga kudanu bhoomi kadultu untundadi tirugutu untundadi.
0: When there is a small movement, it will be reflected in the movement of us. But earth is moving so fast, a million times
1: manam kadale bhoomi paina undi kadalanaatunte vaadiga manam bhavistunnamu.
0: We are on a moving earth, but we think we are not moving.
1: Kadale bhoomi paina unnatunte vaadu nenu kadalakunda sthiranga untunnanu anukotamu idi ajnanam kada.
0: Is it not ignorance to consider that I am not moving, standing on earth, which is itself moving so fast?
1: Samudram lopala oka padava paina thanu prayanam avutunnadu.
0: A person is traveling in a ship or in a steamer on the ocean.
1: Padavalo thanu chaala kadalakunda kurchunnattiga undavachunu kaani alal dwara paiki kindiki tirutunnadu kadalaka tappadu.
0: He may be sitting firm, thinking that he is not moving. But when the waves bring about that movement of the steamer, he is bound to move.
1: Kanukane Arjuna, anityam asukham lokam.
0: Therefore, Arjuna, world is impermanent and full of sorrow.
1: Idi eppudu chanchalamainatundi.
0: It is fickle and changing.
1: Idi eppudu marpu chendetundi.
0: It is undergoing modification.
1: Ee marpu chendetundi danilo neevu nivasistu మార్పు చెందనటువంటి రీతిగా ఉన్నాను అనుకోవటం పొరపాటు కదా.
0: లివింగ్ ఇన్ ఎ వరల్డ్ విచ్ ఇస్ అండర్గోయింగ్ సచ్ చేంజెస్ అండ్ మోడిఫికేషన్స్,
1: దీంతో మార్పు చెందని ఆనందమును నీవు అనుభవించటము ఇది కేవలం సాధ్యం కాదన్నాడు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎంజాయ్ అన్చేంజింగ్ బ్లిస్ అండ్ జాయ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ చేంజింగ్.
1: నీ మార్పు చెందని కూర్పు కలగని ఆత్మతత్వములో నీవు ప్రవేశించమన్నాడు.
0: Therefore, he just said, enter into the principle of Atman, which is not changing, which is steady.
1: పిల్లలకు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహములు అనేటువంటిది బోధించడంలో కేవలం వాళ్ళని జడస్వరూపులుగా మార్చుకోవచ్చును కదా అని కొంతమంది భావించవచ్చును.
0: సమ్ పీపుల్ మే బి థింకింగ్ దట్ ఇఫ్ దీస్ యంగ్ చిల్డ్రన్ ఆర్ టాట్ సెన్స్ కంట్రోల్ వుడ్ వి నాట్ బి కన్వర్టింగ్ దెమ్ ఇంటూ ఇనర్ట్ బీయింగ్.
1: ఇది కేవలం కంట్రోల్ చేయటం మాత్రమే కానీ సెన్స్ లేకుండా చేసుకోమని చెప్పటం లేదే.
0: ఇట్ ఈస్ నాట్ దట్ వన్ షుడ్ నాట్ హ్యావ్ సెన్సెస్ బట్ వన్ షుడ్ ఓన్లీ కంట్రోల్ ది సెన్సెస్.
1: కారుకు బ్రేక్ ఉంటుండాలి.
0: దెర్ ఇస్ బ్రేక్ ఇన్ ద కార్.
1: కానీ అపాయ సమయం నందు ప్రమాదం సంభవించే సమయం నందు దాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాము.
0: బట్ వెన్ ఎవర్ దెర్ ఈస్ సమ్ డేంజర్ యూ కెన్ యూజ్ ద బ్రేక్.
1: ఈ విషయాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: స్టూడెంట్
1: స్వామి ఏదో సెన్స్ కంట్రోల్ చేయమని బ్రెయిన్ కంట్రోల్ చేయమని విషయాశక్తిని విసర్జించమని అంటున్నాడు. ఇవన్నీ విసర్జించిన తర్వాత లైఫ్ లివింగ్ డెత్ అయిపోతుంది, ఉండి ప్రయోజనం ఏమిటి అని భావిస్తున్నారు.
0: స్టూడెంట్స్ విల్ హావ్ టు కన్సిడర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. స్వామి ఈజ్ ఆస్కింగ్ టు కంట్రోల్ ద సెన్సెస్, టు కంట్రోల్ ద మైండ్ ఎట్సెట్రా. ఇఫ్ వి కంట్రోల్ ద సెన్సెస్ అండ్ ఇఫ్ వి కంట్రోల్ ద మైండ్.
1: నేను బ్రేక్ ను తీసేయమని చెప్పటం లేదు, బ్రేక్ ఉండని, కానీ అవసరం వచ్చినప్పుడు ఉపయోగపెట్టుకో.
0: Would it not be amounting to living death? Swami is not asking to remove the brakes, but use the brakes only when it is necessary.
1: Yetti avasaram vachinappudu pramadamu ajnanamo leka inke vidhamainatundi yokka durmargamo durbuddhulo ilanti samayamlo pramadam kalugutundi ganaka alanti samayamlo indriyani kavanchi.
0: Only when you are threatened with some danger of bad thoughts, bad feelings, etc., then you should control.
1: Asalu brake lekapothe pramadamlo manaku pramadame jarugutundi.
0: If we don't have brake at all, we are sure to land ourselves in real
1: kanukane.
0: Therefore,
1: కాడి కిందికి రాని ఎద్దు,
0: ఏ బుల్లెట్ విచ్ కెనాట్ బి బ్రాట్ అండర్ కంట్రోల్,
1: కళ్ళము లేని గుర్రము,
0: ఏ హార్స్ వితౌట్ విచ్ డజంట్ హ్యావ్ రెయిన్,
1: బ్రేకులు లేని కారు,
0: ఏ కార్ విచ్ డజంట్ హ్యావ్ బ్రేక్,
1: ఇంద్రియ నిగ్రహం లేని మనిషి చాలా ప్రమాదమైన ఉన్నాడు.
0: ఏ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ రాదర్ డేంజరస్.
1: కనుకనే అర్జున, నీవు కేవలము ఇంద్రియ నిగ్రహం మాత్రమే చేయి.
0: దేర్ఫోర్ అర్జున, యు ఓన్లీ కంట్రోల్ ది
1: విషయాసక్తి అందుకున్నటువంటి దోషములను విసర్జించు.
0: యు గివ్ అప్ ద డిఫెక్ట్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ ది
1: విషయములో ప్రవేశించు.
0: యు కెన్ ఎంటర్ ఇన్ టు ద సెన్స్.
1: అదే విధముగానే మనము విషయములో జీవించవచ్చు.
0: వి క్యాన్ లివ్ ఇన్ ద వరల్డ్.
1: సంసారమును విసర్జించమని, ఆడు బిడ్డలను త్యజించమని, ఆస్తిపాస్తులు విడచమని ఏ వేదాంతము చెప్పటం లేదు.
0: నో వేదాంత ఆర్ ఫిలాసఫీ ఈజ్ టీచింగ్ గివ్ అప్ ది ఫ్యామిలీ, గివ్ అప్ యువర్ వర్లీ డ్యూటీస్ అండ్ గివ్ అప్ ది వర్లీ.
1: ఏ ఇంద్రియములు ఏ సమయమున ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధమైనటువంటి యొక్క నీతి నిజాయితీల మార్గంలో దానిని ప్రవేశపెట్టుకోమన్నారు.
0: ఇన్ ఎన్ ఎథికల్ అండ్ ప్రాపర్ వే యూజ్ ఆల్ ది సెన్సెస్ డిపెండింగ్ అపాన్ ది టైమ్ అండ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ది కాజేషన్.
1: కనుకనే భగవద్గీత యందు హితమును మితమును బోధించాడు.
0: దేర్ఫోర్ భగవద్గీత హ్యాస్ టాట్ డిసిప్లిన్ అండ్ లిమిట్స్.
1: హితముగాను మితముగాను ఏది కూడా ప్రమాదం చేయదు.
0: ఇఫ్ ఇట్ ఈస్ విత్ ఇన్ లిమిట్స్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ డన్ నథింగ్ విల్ బి హార్మ్ఫుల్.
1: ఇష్టం వచ్చినట్టుగా భుజి చేస్తే కూడాను అది చాలా ప్రమాదమే అయిపోతుంది.
0: అన్లిమిటెడ్ టేకింగ్ ఆఫ్ ఫుడ్ వుడ్ లీడ్ టు ప్రాబ్లమ్.
1: కనుకనే చెప్పాడు, అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ బ్రింగ్స్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద మైండ్.
1: అదే విధంగానే అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి.
0: ఇన్ ద సేమ్ వే ఎక్సెస్ టాక్ ఈజ్ రాదర్ డేంజరస్ ఫర్ ద హెడ్ అండ్ లిమిటెడ్ టాక్ ఈజ్ ఆల్వేస్.
1: అతిరాగము మతి రోగమే.
0: ఇన్ ద సేమ్ వే ఎక్స్ట్రీమ్ అటాచ్మెంట్ ఈజ్ అ టైప్ ఆఫ్ మెంటల్ డిసీజ్.
1: మిత రాగము అతిహాయి.
0: లిమిటెడ్ అటాచ్మెంట్ ఈజ్ ఆల్వేస్.
1: కనుక ఇంద్రియములు ఈ విధమైన రీతిలో నీవు కారు బ్రేకును ఏ రీతిగా ఉపయోగపెట్టుకుందవో ఆ విధంగా నీలో ఇంద్రియములను మధ్య మధ్య కొంచెం బ్రేక్ వేస్తూ రావాలి. నీకు ప్రమాదం కాకుండా చూసుకోవాలి.
0: జస్ట్ యాజ్ బ్రేక్స్ ఇన్ ఎ కార్ ఆర్ యూజ్డ్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది రెసిడెంట్స్, సిమిలర్లీ సెన్స్ ఆఫ్
1: ఈ లక్ష్యముతోనే కృష్ణుడు అర్జునకు ఇంద్రియ నిగ్రహం అత్యవసరము, ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటి ఒత్తి ఉంటేనే నీ యొక్క జీవన జ్యోతి వెలుగుతుంది అన్నాడు.
0: With this object in view, Krishna has told Arjuna, have self-control. If you are having self-control, it will be something like a which lights you the lamp of your life.
1: Which
0: it is something like a which lights the lamp of your life.
1: ఒత్తి ఉండినంత మాత్రమే ప్రయోజనము లేదు, దీనికి భక్తి అనేటువంటి తైలం కూడా కావాలి అన్నాడు.
0: If you are merely having the wick of self-control, it is no use. You must have the oil of devotion.
1: ఈ భక్తి అనేటువంటి తైలం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, దాన్ని నిల్వ చేయడానికి ఒక విధమైన వైరాగ్యం అనే ప్రమేద కూడా ఉండాలి అన్నాడు.
0: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఆయిల్ ఆఫ్ డివోషన్ ఇట్సెల్ఫ్, ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. దెర్ మస్ట్ బి ఎ కంటైనర్, సంథింగ్ లైక్ విచ్ మే బి కంపేర్డ్ టు ఎ డిటాచ్మెంట్.
1: కనుకనే దీపమునకు ప్రమిద నూనె ఒత్తి కలదు, దీపపు వెలుగు కలుగున.
0: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎ కంటైనర్ a oil and the wick, will you be able to just light the lamp just like that?
1: Muttinche vaadu okadu undali.
0: There is someone who should light it.
1: Atane daivam,
0: that is God.
1: Meeku vairagyam undi, bhakti undi, kaani indriya nigraham kuda untundali. Dini veliginchetundi vaade vai adhe Krishnudu Arjuna yendunnatundi yokka ee ottini veliginchadu.
0: You have detachment, you have sense control, you have devotion, you have the container, you have the oil, you have the wick. But it has to be lighted. It is Krishna who has done that particular job for Arjuna.
1: Poolu soodi daramunda pushpamala tanaguna.
0: You have flowers, you have needle, you have thread. Would it automatically become a garland?
1: Ledu, ee garland ni kutteetundi vaadu okadu undali.
0: There is one who makes a garland out of this.
1: Swarnamu ratnalu kalavu sommulu nirmanamaguna.
0: There is gold, there are different types of precious diamonds. బట్ వుడ్ జ్యువెలరీ బికమ్
1: చేసేటువంటి గోల్డ్ స్మిత్ ఒకడు ఉండాలి, కంసాలి ఉండాలి.
0: దేర్ ఈస్ నీడ్ ఫర్ గోల్డ్ స్మిత్ హూ కెన్ మ్యానుఫ్యాక్చర్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
1: విద్య కలదు, బుద్ధి కలదు.
0: దేర్ ఈస్ ఎడ్యుకేషన్ అండ్ దేర్ ఈస్ ఇంటెలిజెన్స్.
1: కానీ విద్యావంతుడు తాలగున
0: వుడ్ హీ ఆటోమేటికలీ బికమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్?
1: నేర్పేటువంటి గురువు అక్కడ ఉండాలి కదా.
0: దేర్ ఈస్ నీడ్ ఫార్ సమ్ టీచర్ హూ కెన్ టీచ్ ఇట్.
1: పెద్ద అక్షరంతో ఇట్లా రాసి పెట్టారు, అది ఏ అని ఉండాలి.
0: లెటర్ ఏ ఈజ్ రిటర్న్,
1: ఏ బోర్డు పైన ఉంటుండాలి. పిల్లవాడు కళ్ళతో చూస్తున్నాడు, కన్నులు బాగా మంచిగా ఉంటున్నవి, కానీ అక్షరం కూడా చాలా పెద్దగానే ఉంటుండాలి.
0: A letter is written, a large size, on the board A. There is a boy who is seeing it. He has eyes. He sees that letter also.
1: Ah, letter ku A ani shabdam aneetundi cheppali aneetundi bodhinche guru okadu undali kada.
0: There is need for a teacher who teaches that that particular letter is A.
1: Kaani letter undi, veedi kannulu undayi kattikayila maadiri.
0: There is letter, there are eyes.
1: Kaani ఈ అక్షరము ఏ, ఈ అక్షరము బి అని చెప్పేటువంటి వాడు ఒకడు ఉండాలి.
0: బట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎ పర్టికులర్ పర్సన్, ఎ టీచర్ హూ కెన్ డిస్క్రైబ్ ఈచ్ పర్సన్.
1: జగద్గురువు అతనే దైవము.
0: దిస్ ఈస్ జగద్గురు అండ్ దిస్ ఈస్ గాడ్.
1: కనుక జగత్తునందు సర్వ విషయములను మనం గుర్తించవలనన్నా, సర్వ కర్మలను మనము సరైనటువంటి స్థితిలో మనము చేయవలనన్నా, దీనిని ఆత్మరీతిగా సత్యమైనటువంటి మార్గంలో ప్రబోధించేటువంటి సద్గురు ఒకడు ఉంటుండాల, అతనే గురువు. గురువు అతనే దైవం.
0: ఇఫ్ యూ వాంట్ టు రికగ్నైజ్ ది రియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్ అండ్ యూ వాంట్ టు రికగ్నైజ్ డివినిటీ, దెర్ ఇస్ నీడ్ ఫార్ ఎ సద్గురు, ఎ జగద్గురు.
1: కనుక ఇంద్రియ నిగ్రహం లోపల చాలా ప్రధానమైనటువంటి యొక్క జీవితము ఇమిడి ఉంటుండాలి.
0: దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ది సెల్ఫ్ కంట్రోల్ అండ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
2: That was the 19th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this powerful discourse which Bhagavan delivered on 24th August 1984, he dispelled all doubts one may have as to why one should give up craving for the sense objects and yearn for atmic bliss. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: as he emerges from the mother's womb, he does not bring any wealth with him. As he goes from this world, he does not take any wealth with him. He could accumulate and accumulate by the lakhs. What does he do with all the gold and the precious which he accumulates? He cannot take anything that he may bury deep within the womb of the Mother Earth. He hides. He tries to keep away from the eye of the world, little realizing that he could possibly put these to acts of dharma, to acts of mercy or compassion. In the end, what is going to happen to all that he accumulates? For all that he knows, this may be taken away by the robbers, or he may have to come up with it for something which he doesn't have any mind for.
1: Prema Swarupudaru, Udattamaina Lakshmanaku Sadhinche Nimittamai, Jeevitamanainappudu Tyagam Chesetuvanti Yokka Tyagashilulu Needu Samajamunaku Atyavasaram.
0: Embodiments of love. It is of paramount necessity for the world of today that people, with a view to sacrificing, with a view to coming out with all that they have, it's absolutely essential that the world needs such people today.
1: Okka lakshyamunu sadhinchinanta matramana trupti pondetuvanti swabhavam kaadu manavuniki.
0: It is not given to man that by succeeding merely in one endeavor of his, he becomes
1: satisfied.
0: He dreams of achieving many, many more things.
1: కాని మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను గుర్తించుకొనలేక ఆశలకు గురి అవుతున్నాడు మానవుడు.
0: బట్ నాట్ రియలైజింగ్ ద ఇన్నేట్ స్పార్క్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ హిమ్ అండ్ ద ఇన్నేట్ ప్యూరిటీ, హీ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ అన్డిజైరబుల్ థింగ్స్.
1: ఐకమత్యమే జీవిత సూత్రము.
0: యూనిటీ ఈజ్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
1: సామూహిక కృషినే అభివృద్ధికి మార్గము.
0: వర్కింగ్ టుగెదర్ ఈజ్ ద కీ టు ప్రోగ్రెస్.
1: మానవులు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్ని సాధించటంలో సందేహం ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ మెన్ వర్క్ టుగెదర్ దట్ దే విల్ బి ఏబుల్ టు అచీవ్ సక్సెస్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్.
1: భారతీయ ప్రజలు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్ని సాధించవచ్చును, ఎంతటి శాంతి భద్రతలైనా కూడా అనుభవించవచ్చు.
0: The 70 crores of people of Bharat can achieve a high degree of prosperity if only they were to work together.
1: దేశమనగా కేవలం మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: The notion of one's own country does not merely get confined to the Mother Earth.
1: Anudinamu mana kantiki kanipinchutu sajeevamainatundi oka samajame desham.
0: Every second that which strikes our sight in the form of society is what constitutes one's nation.
1: Manavudu tana manasunu, tana buddhini, tana indriyamulanu tana nimittamai ee vidhamuga upayoga pettano ade vidhamuga samajamunu kudanu ఉపయోగపెట్టడానికి మానవు సంసిద్ధుడై ఉండాలి.
0: జస్ట్ యాజ్ మ్యాన్ ట్రైస్ టు వర్క్ హిస్ మైండ్, హిస్ ఇంటెలెక్ట్ అండ్ ఆల్ హిస్ అదర్ ఫ్యాకల్టీస్ టువర్డ్స్ హిస్ ఓన్ ప్రోగ్రెస్, సో షుడ్ హీ ఆల్సో ఆస్పైర్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ది అదర్స్ అరౌండ్ హిమ్.
1: వ్యక్తి యొక్క సుఖ సంతోషములన్నీ కూడా సమాజ క్షేమంపైనే ఆధారపడి ఉంటున్నవి.
0: ది వెరీ హ్యాపీనెస్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఎండ్ డిపెండ్స్ అపాన్ ది హ్యాపీనెస్ ఆఫ్ ద సొసైటీ.
1: మానవుడు కర్మనిష్ఠుడై, కర్మయోగుడై, కర్మశీలుడు కావాలి.
0: మ్యాన్ షుడ్ టేక్ అప్ ది పాత్ ఆఫ్ కర్మ, దట్ షుడ్ బి హిస్ గైడింగ్ స్టార్, దట్ షుడ్ బికమ్ హిస్ వెరీ లైఫ్ అండ్ దట్ షుడ్ బి హిస్ యోగా.
1: ఉపయోగించుకున్నకుండిన జడమైన యంత్రమైన కూడాను తుప్పు పడుతుంది.
0: ఎనీ ఇన్స్ట్రుమెంట్ దట్ ఇస్ నాట్ పుట్ టు యూజ్ గెట్స్ రస్టెడ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్.
1: అదే విధముగానే కర్మలాచరించినటువంటి మానవుడు తుప్పు పట్టిన యంత్రం వంటి వాడనే చెప్పవచ్చు.
0: ఇన్ ఎ సిమిలర్ వే మ్యాన్ ఇఫ్ యూ వర్ నాట్ టు పుట్ హిమ్సెల్ఫ్ టు వర్క్ బికమ్స్ రస్ట్.
1: నాడి ఆడినంత మాత్రం ప్రాణం ఉన్నదని భావించరాదు.
0: జస్ట్ బికాస్ వి కెన్ ఫీల్ ద హార్ట్ బీట్ వీ షుడ్ నాట్ కంక్లూడ్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: పనులు చేసినప్పుడే ప్రాణం ఉండినట్టుగా భావించాలి.
0: ఇట్స్ ఓన్లీ వెన్ హీ డస్ వర్క్ దట్ వీ కంక్లూడ్ దట్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: ప్రతి మానవుడు కూడాను కర్మక్షేత్ర యాత్రికుడై ఈ యొక్క మిథ్యలోకమునందు జన్మించుతూ వచ్చాడు.
0: ఎవ్రీ మ్యాన్ హీ మేక్స్ ఎ లివింగ్ ఇన్ దిస్ పిల్గ్రిమ్ సిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ వర్క్.
1: కనుకనే నిరంతరము కాయము ద్వారా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించాలి.
0: సో దట్ హీ షుడ్ ట్రై టు ప్యూరిఫై హిజ్ ఓన్ బాడీ హిజ్ ఓన్ లైఫ్ త్రూ ది మీడియం ఆఫ్ వర్క్.
1: ప్రతి మానవుడు కూడాను పృథ్వీపుత్రుడైన పాత్రుడే.
0: ఎవ్రీ పర్సన్ ఈజ్ ద సన్ ఆఫ్ ది ఎర్త్.
1: మాతృమూర్తిని అనుసరించినప్పుడే పుత్రుడైనటువంటి యొక్క భారతీయుడు సార్థకతను అందుకుంటాడు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ ఎవ్రీ ఇండివిజువల్ ఫాలోస్ ద ఎగ్జాంపుల్ సెట్ బై హిస్ మదర్ ఇన్ దిస్ కేస్ మదర్ ఎర్త్ దట్ హీ బికమ్స్ డిజర్వింగ్ ఆఫ్ దిస్ స్టేటస్ ఆఫ్ హిస్.
1: పృథ్వీ తన యొక్క రహస్యమైనటువంటి కర్మశీలతను ప్రకటిస్తూ వస్తున్నది.
0: The earth in many ways shows a true nature.
1: Tanu nishwarthamaina tyagi.
0: The earth is a selfless entity.
1: Nirvirama karma yogi.
0: Entity indulging in selfless sacrifice.
1: Tyagi yogi ainatvanti yokka prithvi tattvanni prathi yokka putrudu kudanu chakkaga gurtinchadaniki prayatninchali.
0: Every son, every child of this mother earth should imbue this lesson of selflessness.
1: భూమి నిర్విరామ కృషి తలుపుతూ గంటకు 1000 మైళ్ల వేగముతో తన చుట్టూ తాను తిరుగుతున్నది.
0: The earth rotates about itself, about its axis at 1000 miles an hour.
1: తన చుట్టూ తాను తిరగటం చేత తనకు వచ్చినటువంటి లాభం ఏమాత్రము లేదు.
0: By this process, the earth does not secure anything for herself.
1: తన ఆనంద నిమిత్తమే తాను ఆచరించటం లేదు.
0: She does not do it for her happiness as such.
1: ఈ విధముగా గంటకు 1000 మైళ్ల వేగముతో తన చుట్టూ తాను తిరగటం చేత రాత్రి పగలు ఏర్పడుచున్నది.
0: బట్ బికాస్ ఆఫ్ దిస్ రొటేషన్ వీ హ్యావ్ వాట్ వీ కాల్ అ డే అండ్ నైట్.
1: ఈ రాత్రి పగల చేత మానవుడు తన సమస్యలను తాము పూర్తి చేసుకోగలుగుతున్నాడు.
0: అండ్ బికాస్ ఆఫ్ ద అకరెన్స్ ఆఫ్ డే అండ్ నైట్ మ్యాన్ ఈస్ ఏబుల్ టు వర్క్ అవుట్ హిస్ ఓన్ షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీ.
1: ఇంతే కాక భూమి సూర్యుని చుట్టూ 66,000 మైళ్లు వేగముతో గంటకు తిరుగుచున్నది.
0: In addition, the earth revolves around the sun at 66,000 miles an hour.
1: ఈ విధంగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుచున్నవి.
0: In this manner, we have the occurrence of seasons.
1: ఋతువుల వల్ల వర్షము.
0: And through the seasons, we have the rains.
1: వర్షము చేత ఆహార పానీయములు ఏర్పడుచున్నాయి.
0: And rains in turn give man plenty of water and food.
1: ఈ ఆహార పానీయముల చేత మానవుడు కూడాను ఇంకా పశుపక్షి మృగాదులు కూడాను తమ తమ సమస్యలను తాము తీర్చుకోగలుగుతున్నవి.
0: అండ్ దీస్ రెయిన్స్ అండ్ ఫుడ్ హెల్ప్ మ్యాన్ టు సర్వైవ్ అండ్ ఆల్సో హెల్ప్ ద యానిమల్ కింగ్డమ్.
1: కనుక భూమి తాను చేయనటువంటి యొక్క సర్వకర్మలు కూడాను త్యాగభావము చేతను యోగభావము చేతను స్వార్థరహితమైనటువంటి భావము చేతను ఆచరిస్తూ ఉంటున్నది.
0: సో వీ ఫైండ్ దట్ వాట్ ఎవర్ ద ఎర్త్ డస్ సో in a selfless manner, in a spirit of sacrifice.
1: లౌకిక దృష్టితో మరొక వైపున మనము విచారం చేసినప్పుడు పర్వతములు మృణ్మయములు.
0: Now when we take a look at the earth around us through an external view, we find that the mountains are nothing but rock.
1: భూమి మృణ్మయము.
0: The earth likewise is also of rock.
1: పర్వతములు శిలామయము.
0: Mountains are of rock.
1: వృక్షములు కాష్టమయం.
0: If you take the trees, they are food.
1: దేహము మాంసమయం.
0: If you take the body, it is full of flesh.
1: మన యొక్క వ్యవహార నిమిత్తమై వీటికి కొన్ని రూపనామములు కల్పించి అనుభవించుచున్నామే కాని లేకపోతే పంచభూతముల యొక్క వికారములే ఇవన్నీ.
0: Now in order that we may try to make use of these and carry out our own life processes, we give a different name and form to each of these, but essentially They are made up of the five elements.
1: ఇది మొట్టమొదట కర్రని.
0: Now this table here is made of wood.
1: మన ఉపయోగ నిమిత్తమై దీనిని ఒక టేబుల్ గా మనం నిర్ణయించుకుందాం.
0: In order that we may put this wood to some use, we have made it into a form of table.
1: ఇది ఒక కుర్చీని.
0: Now this is a chair.
1: కానీ మన ఉపయోగ నిమిత్తమై దానికి ఒక ఆకారం అందించాం.
0: So that it may serve our needs, we give it the form of a chair.
1: అది ఒక డోరే.
0: Then we have a door over there.
1: మన అనుకూల నిమిత్తమై దానిని ఒక తలుపుగా మనం నిర్ణయించుకుందాం.
0: Again, it helps us by our giving it the form of a door.
1: ఈ టేబుల్, ఈ చైర్, ఆ తలుపు కూడుకూడను ఒక విధమైనటువంటి కాష్టమయమే, చెక్కని మాత్రమే.
0: The table, the chair and the door are essentially made of the same material, wood.
1: అదే విధముగానే పంచభూతముల యొక్క వికారముని మనం అనేక ఆకారములుగా నిర్మించుకొని దానికి కొన్ని నామములు అప్పగించి తద్వారా మనము అనుభవిస్తూ ఉన్నాం.
0: In the same way, the five elements when taken together in different proportions give rise to different entities as far as our views are concerned.
1: కానీ ఇది అంతర్ముఖముగా మానవుని యొక్క నిజతత్వమును, ఆధ్యాత్మిక తత్వమును ప్రకృతి ఒక మనకు అర్థం వలె నిరూపిస్తూ బోధిస్తూ వస్తున్నది.
0: This is however the external view that one takes, but deep within, if you were to look inwards into the inner significance of these, there is a tremendous lesson for us all.
1: దేహమునకు రక్తము ఎంత ప్రధానమో ఆత్మానందమునకు కూడాను విశుద్ధమైన భక్తి, స్వార్థరహితమైన యొక్క కర్మలు అత్యంత అవసరం.
0: Just as blood is absolutely essential for the physical process of a body, so also for ఆత్మానంద, that is in a state of bliss, భక్తి in its purity and sacredness is absolutely
1: నమే పార్థాస్తి కర్తవ్యం శిశులోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్తయే వచకర్మణి. భగవద్గీత యందు కృష్ణుడు కూడా చెప్పాడు, ఈ సృష్టి చేయటం చేత నాకు వచ్చినటువంటి ఫలితం ఏమాత్రము లేదు, నేను కర్తవ్య రీతి అయినటువంటి కర్మలు కూడా ఆచరించనక్కరలేదు, కానీ జనోద్ధరణ నిమిత్తమై ధర్మోద్ధరణ నిమిత్తమై మానవులకు ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అందించే నిమిత్తమై నేను కర్మలు ఆచరిస్తున్నానన్నాడు.
0: లార్డ్ కృష్ణ స్టేటెడ్ ఇన్ ద గీత దట్ త్రూ దిస్ క్రియేషన్ ఆఫ్ మైండ్ ఐ హావ్ నాట్ సాట్ ఎనీథింగ్ ఫర్ మైసెల్ఫ్, బై అండర్టేకింగ్ యాక్టివిటీస్ ఆఫ్ వేరియింగ్ డైమెన్షన్స్ దర్ ఇస్ నథింగ్ దట్ అక్రూస్ టు మీ, బట్ ఫర్ ద సేక్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మ్యాన్, ఫర్ ద సేక్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అండ్ ఫర్దరెన్స్ ఆఫ్ ధర్మ ఐ అండర్టేక్ దీస్ యాక్టివిటీస్.
1: కనుకనే పృథ్వీ కూడాను ఇది కేవలం ప్రత్యక్ష స్వరూపమైనటువంటి భగవత్ స్వరూపమే.
0: సో ఆల్సో దిస్ ఎర్త్ ఆఫ్ ఆర్స్ ఈజ్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ.
1: ఈ యొక్క పృథ్వీ మనకు బోధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి బోధనలను, నిష్కామ కర్మను, నిరంతర కృషిని మనకు బోధిస్తూ వస్తున్నది.
0: సో దాట్ దిస్ మదర్ ఎర్త్ హ్యాస్ ఎ లెసన్ ఫర్ అస్ ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఆఫ్ ఇట్స్ ఓన్ లైఫ్ in the art of sacrifice.
1: కాని తరించగోరినటువంటి మానవుడు అనేక విధములైనటువంటి వేషములు వేయనక్కరలేదు.
0: But man who seeks salvation need not put on any number of acts.
1: నిజముగా మానవత్వమునందున్నటువంటి ఒక అహంకార తత్వమును నిర్మూలముగా విచ్చుకున్నప్పుడే ప్రజలు కూడాను అతన్ని గౌరవించడానికి వీలుగా ఉంటుంటారు.
0: When man eliminates the ego in him, he secures respect of all.
1: ఈనాడు ఆడంబరములకు మాత్రమే మానవుడు అభ్యసించుతున్నాడు, కానీ అతి వినయమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను పాటించటం లేదు.
0: మ్యాన్ సీక్స్ టు క్లోక్ హింసెల్ఫ్ విత్ ఎన్ ఎయిర్ ఆఫ్ సూపర్ఫిషియాలిటీ, హీ డస్ నాట్ రియలీ బాదర్ టు ఫైండ్ అవుట్ హిస్ ఓన్ ట్రూ నేచర్.
1: విత్తనమును మట్టిలో పెట్టి నాటినప్పుడే వృక్షంగా అయి ఫలపుష్పాలు అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి సో ద సీడ్ ఇన్ సాయిల్ that it becomes a plant and then a tree and
1: andariki kalipinchinattuga kundu paina pettinanta maatramu adi vruksham kaadu.
0: We want to keep this seed on a piece of rock so that others may see it would not become a tree.
1: Adhe vidhamugane manamu ahankaram aneetundi kundu paina kurchunnanta maatramu manaku gauravam kaadu.
0: In the same manner, so long as we sit on this stone or boulder of ego,
1: adi vinayamainatundi yokka margamuno manu undinappude manavattvamu abhivruddhi gaanchutundi.
0: We cannot get the respect of others. It's only when we lie deep within ourselves, it's only then that we can really come up.
1: Kalukani sarva bhutamulonu preminchateme paramaatmuni yokka sevaga bhavinchali.
0: Loving, showing love to all creatures around us is the path of serving the Lord.
1: Sarva rasamula saarame కరుణారసంగా విశ్వసించాలి.
0: The essence of all the rasas is the karuna rasa, a compassion.
1: సర్వ మతముల యొక్క బోధనే మానసిక ఒక స్థిరత్వము.
0: The essence of all religions is to give equanimity of mind.
1: సర్వ సాధనల యొక్క గమ్యమే శాంతి సౌధము.
0: The goal of all sadhanas is to secure peace and bliss.
1: సర్వ మతములు కూడాను ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వమునే బోధిస్తూ వస్తున్నది.
0: All religions highlight the divine principle.
1: మతములన్నీ చేరి మంచినే బోధించి.
0: All the religions together talk about the good of man.
1: తెలిసి మెలుగవలను తెలివితోడ.
0: It is only that we should understand this basic idea.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: If the minds are good, what can you find wrong in the religions?
1: కనుక మతములలో ఏమాత్రము కూడాను చెడుపు లేదు. మతులలో ఉంటుండాలి చెలుపు.
0: So there is nothing wrong with the religions. If there is anything wrong, it's with the mind of man.
1: ఈనాడు లోకములో సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: Today we find in the world that tremendous advances have been made in various fields.
1: గణిత శాస్త్రము కూడాను విరివిగా పెరిగినది.
0: Even the mathematical sciences have made
1: సంగీత సాహిత్య శాస్త్రములు కూడాను విరివిగా పెరిగినవి.
0: Fields of art literature also have registered progress.
1: చిత్ర శిల్పి కళలు కూడాను విరివిగా పెరిగినవి.
0: సో ఆల్సో పెయింటింగ్, సో ఆల్సో స్కల్ప్చర్.
1: కానీ ఇవి కాదు మానవునికి శాంతి భద్రతను అందించినవి.
0: బట్ ఇట్ ఈస్ నాట్ దీస్ విచ్ వుడ్ ఎండో మ్యాన్.
1: ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికీ ఆత్మ జ్ఞానమే లేకపోయినా అన్ని కూడా నిరుపయోగమే.
0: He may have access to any of these fields of endeavor, but so long as he does not know something about his own atma, he cannot get happiness.
1: మానవుడు విజ్ఞాన శాస్త్రములో చంద్రునిపైన వ్రాలుతున్నాడు, చుక్కలను లెక్కిస్తున్నాడు.
0: If you look to the fields of science and technology, we find that man has landed himself on the moon. He is able to count the stars accurately.
1: చుక్కలను లెక్కిస్తున్నాడు కానీ తనను తాను లెక్కించుకోవటం లేదు.
0: He is in a position to count the stars, but he is not in a position to delve within himself.
1: కనుకనే తాను లక్షల మైల్ అంతరిక్షయానం చేసినప్పటికీ అరయించి హృదయాంతరాళానికి ప్రవేశం చేయకుండానే ఉండినా ఇవన్నీ కూడా నిరుపయోగమే.
0: He has succeeded in bridging vast expanses of space by travelling out to lakhs of miles, but he has not been able to probe even half an inch within his own heart.
1: ప్రాచీన సంస్కృతిని, సాంప్రదాయమును, సత్యతత్వాన్ని మనం కాలానుగుణ్యంగా సమన్వయము చేసి సంరక్షించుకున్నటమే నేటి పరిస్థితుల యొక్క ప్రభావములకు సరి అయినటువంటి ఔషధం.
0: What is required at the present moment is trying to bring an understanding between the ancient glory, the ancient truths and man's understanding of the world around him today.
1: కాని ఈనాటి మానవుని యొక్క పరిస్థితి మితిమీరినటువంటి ఆశలతో నిండి ఉంటున్నది.
0: But today we find that man finds himself in a state where his desires are unlimited.
1: ఈ యొక్క ఆశలు కూడాను కొంత అదుపులో ఉంటుండాలి.
0: Now he has to put a limitation on these desires.
1: శరీరము యొక్క శక్తులు ఉడిగినప్పటికీ, కన్నులు మసకలు ఏర్పడినప్పటికీ, తల నరిచినప్పటికీ, చేతికర్ర చేతికి చిక్కినప్పటికీ ఇంకను తాను ఎన్నియో అనుభవించాలని, ఈ ప్రపంచంతో ఎన్నియో జుర్రుకోవాలని కుతూహలపడుతున్నాడు మానవుడు.
0: His body may become old, there'd be wrinkles all over. His sight gets blurred, his mind goes awry. He has a stick to help him and support him. Still, he wants to delve into the world and secure whatever he thinks is happiness.
1: Retired ayina tarvata kudanu shesha jeevithanni samaj sevalo ankitam gaavinchukonaka inkanu dhanam sampadinchalani cheppani aneka vidhamainatvanti udyogamula nimittamai adhikara chuttu pradakshinalu jaruputhunnadu.
0: Even after retirement, instead of trying to go to the society and do what little he can, he tries to seek happiness, more wealth and comfort and positions for himself.
1: ఇదన్నీ ఎవరి నిమిత్తం?
0: Now what for is all this?
1: చదువు చదువు చదివి సద్గుణములు లేక పరుల మోసగించు పాపియవులు.
0: We study, we acquire knowledge, but without the idea of doing good, this comes to nothingness.
1: ఇది కాదు మన చదువు, ఇది కాదు మన యొక్క విచారం, ఇది కాదు మన యొక్క సాధన. నిజముగా సమాజ సేవలో పాల్గొని సమాజ క్షేమాన్ని మనం కోరినప్పుడే మన క్షేమాన్ని సమాజం కూడా ధర్మో రక్షతే రక్షిత, ధర్మ ఏవ హతోహంతి. ధర్మాన్ని మనం రక్షించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తుంది.
0: దిస్ ఇస్ నాట్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ వి ట్రై టు కీప్ డూయింగ్ గుడ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్ అవర్స్ షుడ్ బి దట్ వి షుడ్ అండర్స్టాండ్ ద అర్జెంట్ నెసెసిటీ ఆఫ్ డూయింగ్ గుడ్ టు అదర్స్. ఇట్స్ ఓన్లీ వెన్ వి ప్రొటెక్ట్ ధర్మ ద ధర్మ ఇన్ టర్న్ వుడ్ ప్రొటెక్ట్ అస్.
1: మనం సముద్రాన్ని చూస్తున్నాము నిత్యం.
0: We see the ocean every day.
1: సముద్రం అట్టడుగున విలువైనటువంటి యొక్క ముత్యములు రత్నములు ఉంటున్నాయి.
0: Deep within the ocean we have the precious pearls and stones.
1: కాని తన యొక్క విలువైనటువంటి యొక్క ముత్యములను తన యందు ఉంచుకొని పరికరాని నత్తచిప్పలను పైకి కొడుతుండాలి.
0: But what does the ocean do? It keeps within herself the precious gems and pearls and throws up to the surface all valueless shells.
1: అదే విధముగానే మానవుడు కూడాను తన పరికరానటువంటి దుర్గుణములు దురాచారములను దుస్సత్యములను ఇవన్నీ కూడాను ప్రపంచమునకు వెదజల్లుతూ పవిత్రమైనటువంటి గుణములను తన యందు అణగదొక్కుకుంటున్నాడు.
0: In the same manner, what man is doing is, he is trying to throw up to the surface all that is bad and evil in him through his words and deeds. And deep within him are the precious ones, the good things.
1: కూడబెట్టటమే సహజమైనటువంటి స్వభావం కలిగినటువంటి సముద్రము నిరంతరము అట్టడుగునే పడి ఉంటుండాలి.
0: Now this water, this ocean, it is her nature that she tends to accumulate and keeps things to
1: herself. జాగ స్వభావం కలిగినటువంటి మేఘములు పైకి వెళ్లి గర్జిస్తున్నాయి.
0: Now we find that the ocean is always remaining at her level. But the clouds which have the spirit of sacrifice rise up and elevate themselves.
1: త్యాగము కలిగినటువంటి వ్యక్తియే ఉన్నత స్థాయికి చేయగలడు.
0: So one who has the spirit of sacrifice rises up.
1: కేవలం కూడబెట్టటమే స్వభావం కలిగినటువంటి మానవుడు నిరంతరమును అట్టడుగునే ఉండగలడు.
0: So that person, it is whose nature to accumulate, he tends to be always at a low level.
1: కనుక మానవులు ఈనాడు కేవలము తోటి మానవులందరి కూడాను కీర్తి పదములను చూచి గౌరవిస్తున్నారు.
0: Today we find that man gets a sense of fame, a sense of authority from the others because of his external position.
1: కాని భగవంతుడు త్యాగశీలతను చూచి ఆదరిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు.
0: But God looks for those who have the spirit of sacrifice and to them he
1: ఈనాడు మన తెలివితేటలంతా కూడాను మితిమీరిగా మనం పెంచుకుంటున్నాము.
0: Today we find that this process of thinking on our part has gone beyond extreme.
1: అతి తెలివి పెరిగిపోవడం చేతనే అనుమానములు కూడాను అధికంగా పెరిగిపోతున్నాయి.
0: We claim to be clever but we are led to doubts.
1: తక్కువ తెలివి ఉండినటువంటి వ్యక్తియే ఎక్కువ విషయాన్ని విచారణ చేయగలుగుతున్నాడు.
0: A person with less of this clever feeling in him gets to know more things.
1: కనుక మనం అతి తెలివి పనికి రాదు, అతి తెలివి మతిహాని, మిత తెలివి అతిహాయి.
0: Being too clever leads only to a disturbance of mind. Less of this and more happiness is.
1: ఈనాడు తెలివితేటలను పెంచుకునే దాంట్లో మనం ప్రాకులాడుతున్నామే కానీ దానికి తగినటువంటి గుణమును మనం అభివృద్ధి గావించుకోవటం లేదు.
0: Today we are becoming rather clever, but in keeping with it we are not furthering the good qualities of ours.
1: మానవులకు ప్రధానమైనటువంటిది గుణమే.
0: What man needs for himself is character.
1: ఈనాటి మానవుని యొక్క నడతలు సక్రమమైనటువంటివిగా కనిపించటం లేదు.
0: Today man's activities are not on the right path.
1: కేవలం అన్నియును కూడా కుయుక్తులతో కూడినటువంటి నడతలుగా ఉంటున్నాయి.
0: It has become his nature to tread the crooked path.
1: స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థం అనేటువంటి యొక్క మృగ తత్వము లోపల మునిగిపోతున్నాడు మానవుడు.
0: He is deep within, deep immersed, deeply immersed in this selfish attitude of his.
1: ఈ స్వార్థమును కోరటం చేత నీటిపైన తైలం వలె తాను ఏకాకిగా జీవించడానికి వీలు కాదు.
0: Now because of this nature of his to be selfish, he cannot really aspire to live by himself in an isolated
1: పరలో యొక్క మంచి చెడ్డలను కూడాను పరిశీలించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని పొందుతుంది.
0: It's only when he looks around and seeks and finds the difficulties others are facing that he'll be able to realize the divinity within him.
1: ఈనాటి మానవుడు కేవలము తాను సంపాదించినటువంటి ధనమే గొప్పది అనుకుంటున్నాడు.
0: Today again we find that man feels that the wealth that he has accumulated is really something.
1: తాను అభ్యసించినటువంటి విద్యనే గొప్పది అని భావిస్తున్నాడు.
0: The education that he has got, he feels is again a great achievement.
1: తన యొక్క కీర్తినే ప్రధానమని భావిస్తున్నాడు.
0: His fame, he feels, is the thing.
1: కాదు కాదు కాదు.
0: But no.
1: ఐశ్వర్యమున కంటే, విద్య కంటే, కీర్తి కంటే వ్యక్తే గొప్పవాడు.
0: But well ahead and well above these ideas of wealth, education and fame is man himself. Seeks and finds the difficulties others are facing, that he'll be able to realize the divinity within him.
1: ఈనాటి మానవుడు కేవలము తాను సంపాదించినటువంటి ధనమే గొప్పది అనుకుంటుంది.

0: కంటే వ్యక్తే గొప్పవాడు.
1: బట్ వెల్ అహెడ్ అండ్ వెల్ అబౌవ్ దీస్ ఐడియాస్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఫేమ్ ఈజ్ మ్యాన్ హింసెల్ఫ్.
0: ఈ యొక్క సంపద కూడా తన వల్లనే లభిస్తుండాలి.
1: Now all that he accrues for himself is also because of himself.
0: ఈ కీర్తి కూడాను తన వల్లనే లభిస్తుందని.
1: This fame is also because of himself.
0: మానవుడు ఈనాడు తనను తాను కించిత్ పరచుకుంటూ కేవలం బాహ్యమైనటువంటి సిరి సంపదలు మాత్రమే తాను లక్ష్యం నందించుకుంటున్నాడు.
1: And what do we find today? He has degraded himself and he is after acquiring wealth, education and fame.
0: కనుక ఈనాడు మానవుడు జ్ఞానమే ప్రధానమైనటువంటి దీంట్లో జ్ఞానమునకే ఎక్కువ విలువ నందిస్తున్నాము.
1: Now today we find that here again we are giving more value to what a man earns.
0: జ్ఞానము విలువైనటువంటిది కాదు, గుణమే విలువైనటువంటిది.
1: Embodiments of love, it is not jnana which is important but guna, character.
0: ఈ జ్ఞానములన్నీ కూడాను కేవలం బుక్ నాలెడ్జ్, గ్రంథ పరిచయం వల్ల ఏర్పడినటువంటివి.
1: It is merely our acquaintance with books that we call is jnana today.
0: ఈ యొక్క జ్ఞానము మనకి ఏమాత్రం కూడా నిత్య జీవితంలో ఒక విధమైనటువంటి ఆధారప్రాయంగా ఉంటుంది.
1: అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు గివ్ అస్ ఎనీ కంఫర్ట్ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్.
0: బాహ్య దృష్టిని మనం లక్ష్యం నందించుకుని మనము జీవితాన్ని గడుపుతున్నాం.
1: వి లుక్ అరౌండ్ అస్, దట్ ఇస్ అవర్ వ్యూ పాయింట్ అండ్ వి ఆర్ వర్కింగ్ అవుట్ అవర్ లైవ్లీహుడ్.
0: ఒకానొక సమయం లోపల జీసస్ కూడాను చెప్పాడు.
1: దట్ ఇస్ వై వన్స్ అపాన్ ఎ టైమ్ జీసస్ హడ్ సెడ్
0: నరక మార్గము చాలా విశాలంగా ఉంటుందని అన్నాడు.
1: The path to hell, Jesus said, was very broad.
0: స్వర్గ మార్గము చాలా ఇరుకాటంగా ఉంటుందని అన్నాడు.
1: The road to heaven, he said, was extremely narrow.
0: కారణం ఏమనగా నరకమునకు ప్రయాణమయ్యేటువంటి వ్యక్తులు లక్షలకు మంది ఉంటున్నారు, అందువల్లే పెద్ద రోడ్డు కావాలి.
1: The reason those who are treading on the road to hell are far too many, that's why it is broad.
0: నిరంతరము కూడాను త్యాగశీరుడైనటువంటి వారు నూటికి ఒక్కరే కోటికి ఒక్కరే ఉంటుంటారు.
1: అండ్ దోస్ హు మేక్ ఇట్ ఎ పాయింట్ ఇన్ దేర్ లైఫ్స్ టు డూ,
0: ఈనాడు మన భారతదేశమునందు పవిత్రమైన త్యాగ భూమి యందు నిర్మలమైనటువంటి ఒక యోగ భూమి నందు ఈనాటి భారతీయులు స్వార్థము అహంకారం ఈ రెండింటినే రెండు చక్రములుగా ఉంచుకొని ఈ రెండింటినే రెండు రెక్కలుగా ఉంచుకొని ఆకాశములో సంచరించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: That's why that path is narrow. Today we find this ancient land of ours, Bharat, which has as its tradition a glorious past. We find that man of today has the two wheels on which he makes his livelihood.
0: Dharmam cheta chedagaatam aadutunnaru, sarvamunu kuda hastagatam gaavinchukotaniki prayatnistunnaru.
1: He, man of today, we find is after wealth and money. He plays with money.
0: Kaani deeni valla manavattam e maatram kuda nu prakatinchadu.
1: But through these means we cannot have the true nature of man.
0: Mukhyamuga mana yokka telivitetalu yendu gunamulu chechukoni tadwara sevaka bhavamunandu samajamlo manam adugu pettali.
1: So along with what we acquire, we should also try to imbue a sense of goodness in us, and together with these we should try and do good for others.
0: Sama bhavanni manamu pechukovali.
1: For example, the spirit of forgiveness should be
0: samane బలహీనుని యొక్క బలము.
1: Now it is this kshama that gives a lot of strength to the weak.
0: బలవంతునకు ఆభరణము.
1: And it's an ornament to the strong ones.
0: కేవలము సిరి సంపదల సమయమునందు తన యొక్క పొరపాటును ఏమాత్రం కూడాను మానవుడు గుర్తించడు.
1: It's when man is happy and comfortable, he really cannot understand what trouble is like.
0: తన అన్ని విధములుగా సుఖముగా ఉంటున్నప్పుడు తనలో అన్ని కూడాను అవగుణములే బయలుదేరుతుంటాయి.
1: When he enjoys all comfort and pleasures, all that really comes out of him is nothing but bad.
0: కష్ట సమయములందు సుగుణాలంతా కూడాను ఉప్పొంగుతుంటాయి.
1: It's only when he is put to a lot of trials and tribulations.
0: కనుక మనకు కష్టములే ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శప్రాయములు.
1: That his innate goodness comes out to the fore.
0: కష్టములే లేకుండినా సుఖమునకు విలువనే లేదు.
1: It's only through this process of trials that we can see comfort.
0: కనుక మన సుఖములన్నీ కూడాను కష్టముతో చేరి ఉంటున్నాయి.
1: So our sense of happiness is intimately linked with troubles.
0: Kalukane manamu the pleasure is an interval between two pains.
1: That's why it's been said the pleasure is an interval between two pains.
0: Manavudu ee naadu bhrantini pondi kashtamulu undakoodadu sukame kavali antunnadu.
1: But today
0: chaala asaadhyamaina
1: man is under an illusion, so he seeks comfort, he doesn't want any distress.
0: Na sukhar labhyate sukham. సుఖము ద్వారా మనకు సుఖము లేదు, కష్టము ద్వారానే సుఖము.
1: యు కెనాట్ గెట్ కంఫర్ట్ టు కంఫర్ట్.
0: ఇట్స్ ఓన్లీ మానవుడు.

0: చక్కగా గుర్తించాలి.
1: Now man has to understand this.
0: 24 అవర్స్ కూడాను ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
1: If you are to sit 24 hours in an air conditioned room, you really do not understand the value of this air condition.
0: ఒక గంట బయట ఎండలో మనం సంచరించి వచ్చినప్పుడే ఎయిర్ కండిషన్ విలువ మనకు అర్థమవుతుంది.
1: We go out in the hot sun for 1 hour, then we come back, then we realize what this air condition.
0: కనుకనే మనకు కష్టములను మనము అనేక విధమైన సుఖములను అందించేటువంటి యొక్క సూత్ర మార్గములు.
1: That's why all that's really bad for us, all our troubles are really those which give us happiness in the end.
0: కాని ఈ నాటి మానవత్వం లోపల మనము అనేక విధములైనటువంటి లౌకిక భోగములను మాత్రమే అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: Now today again we are given to experiencing what we call our pleasures, but the worldly ones.
0: ప్రేమ స్వరూపులారా, మనం పెద్ద పెద్ద భవనములు నిర్మించుకొని అన్ని విధములుగా సుఖ సంతోషములు అనుభవిస్తున్నప్పుడు నేను చక్కగా భోగాన్ని అనుభవిస్తున్నామని వెర్రవీగుతున్నాము. ఇది వెర్రితనం యొక్క లక్షణం.
1: In monuments of love, we find that now we have built huge mansions, giving us all the pleasures and comforts, and we feel that we are really enjoying happiness. This is nothing but foolishness.
0: ఇది కేవలము నీవు భోగములను అనుభవించలేదు, భోగములే నిన్ను అనుభవిస్తున్నాయి. ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: It is not as if you are experiencing comfort and happiness. In fact, it's the other way around. It is comfort which is experiencing you.
0: నిన్ను ఈ భోగములంతా అనుభవించి నీలో ఉండినటువంటి శక్తి సామర్థ్యములంతా జుర్రుకొని నీలో అహంకారము, ఒక విధమైన క్రోధము, ద్వేషము, అసూయ అనేటువంటి రోగములకు గురి చేస్తున్నాయి ఈ భోగములు.
1: Through a continuous process of experiencing you, this comfort ultimately leads you to disaster by depriving you of your innate qualities, of all the good in you and all your strength.
0: ఈనాడు ప్రపంచమును గొప్పగా అభివృద్ధి గావించాలని అనేక సదుపాయాలను ఉనర్చాలని ప్రభుత్వం కూడా చాలా పాటుపడుతుండాలి.
1: Today the government also embarks upon various schemes and plans to bring happiness to the majority.
0: పెద్ద పెద్ద ఇండస్ట్రీలు నిర్మించడం చేత దేశం బాగుపడదు.
1: By merely putting up big industries, the country cannot progress.
0: మానవునికి అనేక సౌకర్యములు చేకూర్చడం చేత దేశం బాగుపడదు.
1: By securing plenty of comforts for man, the country cannot progress.
0: దేశం యొక్క అభివృద్ధులన్నీ కూడాను భౌతికమైనటువంటి సుఖ సంతోషములతో కట్టుబడలేదు.
1: The progress of a country do not get linked up with this material progress.
0: మానవుని నైతిక విలువను ఏనాడు పెంచుకుంటాడో ఆనాడు దేశం బాగుపడదు.
1: It is only when man furthers his own basic innate good qualities, it's only then that the nation will progress. Morality, the morality in man should come up. It's only then.
0: ఈనాడు మొరాలిటీ మాత్రం లేకుండా దేశం బాగుపడాలంటే ఎక్కడ బాగుపడదు?
1: Today, without this essence of morality, how can we feel that the country will progress?
0: మనసునందు విశాల భావములు లేవు.
1: We don't have a broad vision.
0: ఇవంతా కూడాను narrow mind, సంకుచితమైన భావములుగా ఉంటున్నాయి.
1: We have a very narrow outlook.
0: Expansion love, ee vishalamaina premanu manu pechukovali, ide life.
1: We should try to derive this principle of
0: drishyamunaku adrishyamunaku madhyana unnatvanti okka vantane manavattam.
1: What is seen and what is not seen, the bridge between these two is man.
0: Ee manavattam kontha adrishyamunaku drishyamunaku kontha sambandhanni yerparchukovali,
1: and through this medium we should make this bridge visible as also the two extremes.
0: మనము ప్రయత్నంగా పూర్వకంగా మనం ఇందులో ప్రవేశిస్తే ఎంతైనా మనం సాహసంతో దేశం యొక్క ఉన్నతిని సాధించగలం.
1: If we make a deliberate attempt and jump into this venture, we certainly can see to it that the country will progress.
0: మెల్లగా నడుచుటకే ప్రయత్నిస్తే చీమ కూడాను కొన్ని మైళ్ళ ప్రయాణం సరిపోతుంది.
1: And a small ant, if it wants to undertake a long journey, will certainly succeed, however slow its progress may be.
0: రెక్కలను ముడుచుకొని కూర్చుంటే గ్రద్దైనా ఒక ఇంచైనా ముందుకు పోలేదు.
1: The mighty eagle, if it were to fold its wings and sit at a place, it cannot make any progress.
0: కాని ఈనాడు మనకు రెక్కలు ఉండినప్పటికీ ముడుచుకొని కూర్చున్నాము, మనం ముందుకు ఏ రీతిగా సాగగలం?
1: Today we are endowed with wings, but we have folded them up. How can we move forward?
0: ఏ పని చేసినా నాకు ఏమి సుఖము, ఏ యొక్క చదువు చదివినా నాకు ఏమి ఆదాయము, ప్రతిదాని ఎందుకును తన స్వార్థమే తన స్వార్థమే తన స్వార్థమే, ఈ విధంగా మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే దేశమును ఏ రీతిగా మనం ఉద్ధరించగలం?
1: If I do this, what will be my share? If I do that, what will be my happiness? In this manner, we are trying to question everything in relation to ours.
0: Tellavari lechinani modalukoni raatri parundunanta varakunu oka pavitramaina karyamulu kaani oka paramaatma chintana kaani ee maatramu ledu nirantaram kudanu oka vidhamaina kutti yokka laukika bhogamulake paatapadutunnamu.
1: Right from the moment we get up in the early hours of the morning till we go to bed at night. All the while, rather than spend even a fraction of our time in the thought of Lord or of doing good to others, we are all the while carried away by trying to see everything in relation to
0: ourselves.
1: Embodiments of love. What is inside man?
0: Mana premanu penchukovali.
1: Animal quality. We should develop love.
0: Tailamu oka vattiki jeevithanni isthundi.
1: Oil gives life to a wick.
0: Kani prema manishike pranam postundi.
1: But love gives this essential quality which will make a man keep moving.
0: Daivattam paina manamu sampurnamaina vishwasamunu penchukovali.
1: We should have full faith in the Lord.
0: Ekkada daivattam paina manaku nammakam untado akkade prema abhivruddhi avutundi.
1: Where we have this faith, we'll have love.
0: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is God. మనము ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ ఈ నమ్మకం అనేటువంటి రెండు కన్నులను మనము పొడుచుకుంటున్నాము.
1: Where there is faith, we have love. Where there is love, we have peace. Where there is peace, we have truth. Where we have truth, there is God.
0: Truth is God.
1: Truth is God.
0: ఒకానొక సమయంలో మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, దైవం ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే ట్రూత్, ట్రూత్ అనేటువంటిది కాబట్టి దేర్ ఇస్ గాడ్.
1: It was Gandhiji who said that God certainly exists where truth is God and truth is everywhere, so God is everywhere.
0: Kanuka satyamunu manam maraninpa cheyadaniki veelu kaade.
1: We really cannot exterminate truth.
0: Ee nammakamu anetvanti kevalam oka experiment tho prayojanam cheyadaniki veelu kaade.
1: This aspect of faith is something which cannot be understood by experimentation.
0: Ee faith anetvanti deeniki oka reason season ledu.
1: And there is no season. There is no reason for this quality of faith.
0: Kanuka ee season ku reason ku atheetamaina kunte nammakamu mana nammakam anadi ante kaani inkokar ledanadaniki ye matram adhikaram ledu.
1: Faith is beyond season and reason. Our faith is ours. Nobody has the right to question this.
0: Divyamaina manavatvanni andichinatvanti yokka ee yokka sthiti endu manamu bhagavantunku taginatvanti krutagnata roopakanga ee karmaacharanalo manamu kaayanni praveshapettali.
1: And man which has been given this birth should try and spend every minute of his existence in order to show a sense of gratitude.
0: Mukhyanga ee naadu manavattunandu krutagnata ye maatram kuda nu kanipinchadam ledu.
1: And then again we find that the man of today, there is absolutely no sense of gratitude in him.
0: Oka doctor emaina kuda nu medicine ichi mana rogam nivaranam chesti manam athariki krutagnata vandanam landisthunnam.
1: When a doctor cures us of our illness, we express our gratitude to him.
0: దాహం కొన్నప్పుడు ఎవరైనా ఇంత మంచి నీళ్లు ఇస్తే అయ్యో వారికి థ్యాంక్స్ అని మనం చెప్తున్నాం కృతజ్ఞత పూర్వకంగా.
1: When we are thirsty and when we find somebody who offers us a cup of water,
0: మన కష్టాల సమయంలో ఎవరైనా పట్టెడు అన్నం పెట్టి పొట్ట నింపితే వారికి కృతజ్ఞత రూపకంగా మనం అనుభవిస్తున్నాం.
1: When we are starving and if somebody comes along and offers us some food, we feel grateful to
0: him. అమృతమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని అందించినటువంటి దైవత్వానికి మనం కృతజ్ఞత ఏమాత్రం చూపటం లేదు.
1: బట్ మ్యాన్ హూ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్, he has no sense of gratitude towards the supreme being.
0: Sarvatra daivattam tappa anyattam ledu.
1: Everywhere that you see is nothing but divinity.
0: Kani manavudu naa yokka prayatnam chetha deenu sadhisthunnanani ahankaram cheta taanu viravigutunnadu.
1: But man feels egoistic and feels that it is he who is doing everything around him.
0: Kani idi kevalam ajnanam yokka lakshanam.
1: This is an indication of his ignorance.
0: Manavudu emi cheyagaladu?
1: What is it that man can really achieve?
0: Kevalam ee deham anetundi oka pani muttu.
1: This body of his is nothing but an instrument.
0: Taanu ee oka divinatvam kaadedu.
1: It is not this divine spark.
0: This is my body. I am not body.
1: He says this is my body, but I am not this body.
0: Kanukane this is my body antunname kaani I am body ani evaru cheptam ledu.
1: We say it is my body, but nobody says I am this body.
0: Idi my kerchief. Kerchief separate ga undi, nenu separate ga undi.
1: We say this is my kerchief, so I am separate from this kerchief.
0: Adhe vidhamga my mind, my body, my buddhi, my chittam, my indriyam, my antakaranam antunnam, but who am I?
1: In the same manner,
0: evaraina question vesukuntunnara?
1: In the same manner we say this is my body, this is my mind, my intellect, my organs and so on, but has anybody asked this question, who is this mind?
0: కనుకని ఈ మై అనేటువంటిది సాక్షిభూతంగా ఉండాలి. అదే మై ఈజ్ మాయా, మై.
1: ఇట్ ఈస్ దిస్ మై విచ్ అపియర్స్ యాజ్ ఎటర్నల్ విట్నెస్ అండ్ ఇట్ ఈస్ దిస్ మై విచ్ ఈస్ దిస్ మాయా.
0: తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకు నాది నా వారు నేను అనేటువంటి దీనికి ఉపయోగపెడుతున్నాం, కానీ నేనెవరు అనేటువంటి సత్యాన్ని ఎవరు కూడా విచారించడం లేదు.
1: రైట్ ఫ్రమ్ ద మూమెంట్ వి గెట్ అప్ టిల్ ద మూమెంట్ వి గో టు బెడ్ వి కీప్ టాకింగ్ అబౌట్ మై అండ్ ఐ, బట్ నోబడీ హస్ రియల్లీ బదర్డ్ టు ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూస్ దిస్ మై.
0: కనుకని అన్నింటినీ ఎందుకు సాక్ష్యభూతమైనటువంటి యొక్క దివ్యతత్వమైనటువంటి ఆత్మనే నీవు.
1: సో దాట్ విట్నెస్ విచ్ ఈస్ ప్రెసెంట్ విచ్ ఈస్ ఇన్నేట్ ఇన్ ఎవ్రీథింగ్ that is this atma, that is the true entity.
0: Tamil lo meera cheppindi kadalil kulithoru muttadi teeni kai neduva vidumayo karuna ye purivayo ani tamil. Ee kadalil kulithoru ee samudram aneetundi deen lopala enni alalo enni vidhamainatu musallo enni vidhamainatu mrugamulo undinappadiki neenu munigi kashtapadi ee bhagavantuni naamamu aneetundi oka ratnaanni mutyani nenu sampayinchukunnanu deenini tirigi naa chei nunchi vadilipothe tirigi naaku labhinchu.
1: It was Meera who said it in Tamil. In this vast ocean, there are these waves, there are these whales, there are these crocodiles and any number of other things. Having dipped into this vast ocean, I have now secured the precious name of the Lord, the precious gem of this name of God. And I must try to see to it that I do not lose hold of this.
0: Eenaadu manavattu lopala కేవలం ఆధ్యాత్మికం అంటే ఏమో అదిరి పడిపోతున్నారు.
1: టుడే వి ఫైండ్ దట్ మ్యాన్ గెట్స్ ఫ్రైటన్ బై ద వెరీ వర్డ్ స్పిరిచువాలిటీ.
0: ప్రాయమున్నప్పుడే భగవంతు కనుగొనాలి.
1: వెన్ వన్ ఈజ్ యంగ్ హీ డస్ నాట్ ట్రై టు సీక్ గాడ్.
0: కాయముడిగిన ఎంత కాంచలేవు.
1: అండ్ యాజ్ హీ బికమ్స్ ఓల్డ్ ఆర్ వెన్ ఇట్ గోస్ ద బాడీ గోస్ అవే
0: ముందు ముందని ఎంచు మోసమ్ము చెందకు.
1: డోంట్ కీప్ సేయింగ్ that later on, you are only deceiving yourself.
0: Sarvula endukudunu manavattu okkatigane manaku kanipistuntundali.
1: Man's nature is something which is present in every being.
0: Film record gramophone plate untundali. Idi chuste okkatigane anni kanipistuntuntayi.
1: In a gramophone record, when we look at it, we find that everything seems to be together.
0: సౌండ్ బాక్స్ నందు సవరించి చూచిన పాటలు ఎన్నో విధము పలుకుచుండు. ఈ ప్లేట్ చూస్తే అన్ని సమానంగానే ఉంటుంటాయి, కానీ సౌండ్ బాక్స్ లో సవరించి చూస్తే వేరు వేరు వేరు పాటలుగా కనిపిస్తుంటాయి.
1: When we look at this film record, the gramophone record, we feel that it is one entity. But when you use the accompanying sound box along with this, we find the different notes, the different tones and the different voices coming out into the open.
0: Kani manavattamlo chuste sarvulu kudunu manavulu vale kanipistunnaru, kani manavattam evari endu untundado aa practical lopalle telustundi.
1: But in the same way, when we look around, it is the same nature which prevails all around. But when you want to look into one particular individual, nobody seems to be knowing what this really is like.
0: Kondaru mahaniyuluga untuntaru, kondaru telivitetala varaga untaru, mari kondaru murkhuluga untuntaru.
1: There are some who have evolved. There are some who are intelligent. There are some who are foolish.
0: మంచి వారికి మాటలు ఉండవు.
1: Those who are good, they are men of few words.
0: తెలివితేటల వారికి అధిక మాటలు ఉంటుంటాయి.
1: Those who are intelligent, far too many words.
0: మూర్ఖులు చూస్తే వాదిస్తుంటారు.
1: And the foolish ones go on arguing and debating.
0: కనుక వారిని క్రియారూపంలో మనం పెట్టినప్పుడే వారి యొక్క నిజతత్వం మనకు అర్థమవుతుంటుంది.
1: So it's only when we see these people in action that we'll get to know their true nature.
0: చిన్న చిన్న దానికి కూడా నువ్వు వాదించేటువంటి యొక్క తత్వము మూర్ఖత్వం అనే చెప్పవచ్చు, కానీ మానవత్వం కాదు.
1: That nature which goes on arguing and debating is the nature of a real.
0: మరి కొంతమంది తెలివితేటలు కలవారమని భావిస్తున్నారే, కానీ ఒట్టి మాటలతో తప్ప క్రియలతో వారు ఏ మాత్రము పాల్గొనరు.
1: And the intelligent ones waste away their time in words and words, do nothing in action.
0: ఖాళీ పాత్ర శబ్దం ఎక్కువ ఇస్తుంది.
1: An empty vessel makes much noise.
0: కనుకనే మనం తెలివితేటలు అనుకుంటున్నామే, కానీ మనం ఎంటీ వెసల్స్.
1: We think this is our intelligence, we are clever, but it is nothing but an empty vessel.
0: నిజమైనటువంటి మానవత్వము ఒక వింటుంది, కానీ ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది. అతి మాటలకు ఏమాత్రము అవకాశం ఇవ్వదు.
1: ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ ఈస్ దాట్ విచ్ కీప్స్ హిమ్ సైలెంట్ విచ్ డస్ నాట్ గివ్ వెన్ టు వర్డ్స్ అండ్ undue thoughts.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వం ఏమిటి అని విచారిస్తే పవిత్రమైనటువంటి ఆత్మతత్వమే అని అర్థమవుతుంది.
1: Now if you ask this question, what is this true nature of man? We find that it's a sacred one. It is this atmic principle.
0: కాన మనం ప్రతి మానవుడు కూడాను, నేను మానవుడును, నేను అజ్ఞానమునకు ఏమాత్రం కూడా సంబంధించినటువంటి వాడు కాను అనేటువంటి యొక్క త్యాగభావాన్ని మనం అనుభవించాలి.
1: సో మ్యాన్ షుడ్ ట్రై అండ్ టు డెవలప్ దిస్ ఫీలింగ్ దట్ హీస్ మ్యాన్ ఇన్ ద వెరీ ఎసెన్స్ ఇన్ ద ట్రూ నేచర్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్
0: కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం వల్ల మనకి ఎంత క్షేమం ఏర్పడుతుండదో మీరు నిత్య జీవితంలో కూడా అనుభవించవచ్చు.
1: దిస్ సాక్రిఫైస్, ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్, what actually it gives us in return is something which we really see around us.
0: Ippudu manam gaalini teeskuntunnam.
1: For example, we breathe in.
0: Teeskunna gaalini maroku vaipuna manam visarjinchakapothe mana lungs chedipothundi.
1: The air that we breathe in, we should also breathe it out, so that otherwise the lungs may go bad.
0: Aaharam teeskuntunnam daarini maroku vaipuna visarjinchakapothe kadupu chedipothundi.
1: We take in food, but through some other channel we'll have to put it out.
0: Mana chetilo oka pradeshamlo raktam prasaristundali, aa raktam prasarinchakunda akkade nilchipothe akkada oka gullaga tayaraipothundi.
1: It is the nature of blood to circulate, but if the blood were not to circulate and were to stand still at a point, kaabatti manam
0: tyagam cheta enta chemam erpadutundali,
1: a boil develops at that particular spot. So we see the
0: gaalini vidchakoddu ani dana atle katti pettesiste mana yokka pranam pothundi.
1: The air that I breathe in, I should not breathe it out. Hold it up and you can see the disastrous consequences.
0: కనుక త్యాగములోపల ఎంతో యోగం ఉంది. యోగమే క్షేమాన్ని అందిస్తుంది.
1: So it is through this sacrifice that we have yoga.
0: అయితే మన మనస్తత్వాన్ని కేవలం లౌకికమైన మార్గంలో ప్రవేశపెట్టి అనేక జన్మలుగా ప్రవేశపెట్టడం చేత దానిని అనేక విధములుగా మనం మార్చుకోలేకపోతున్నాం.
1: Through yoga we get happiness. Over a period of lifetimes we have got used to spending everything for ourselves.
0: దీనికి అభ్యాసం అత్యవసరం.
1: Now in order that we take this new path,
0: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం, అభ్యాసం చేయాలి.
1: We need this అభ్యాసం, a practice. Practice is essential. It's at the root of everything.
0: ఒక చేపను పట్టాలనుకుంటే మనము ఎర్రను కుట్టి దానిని చూపించి చేపను పడుతున్నాం.
1: If you want to catch fish, we spread a net.
0: అనేక విధములైనటువంటి ప్రాక్టీసుల చేత క్రూరమైన మృగాన్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నాం.
1: వీ హ్యావ్ ఎ బెయిట్ ఫర్ ద ఫిష్. ఇఫ్ యు వాంట్ టు క్యాచ్ వైల్డ్ యానిమల్స్ వీ హ్యావ్ ఎ బెయిట్ అగైన్స్ట్.
0: విషసర్పాన్ని కూడా మనము ఆ యొక్క విషదంతములు పెరికి వేసి దాంతో నిర్భయంగా మనం ఆడుకుంటున్నాము.
1: ఎ పాయిజనస్ స్నేక్ వీ గెట్ హోల్డ్ ఆఫ్ ఇట్ రిమూవ్ ఇట్ ద పాయిజనస్ ఫాంగ్స్ అండ్ ప్లే విత్ ఇట్.
0: స్నేక్ కు మనసుకు రెండు కూడా ఒకే జంటలుగా ఉంటున్నాయి.
1: ద స్నేక్ ఆన్ ద వన్ హ్యాండ్ and the mind on the other, there is an intimacy between these two.
0: Sarpam eppudu kudunu chakkaga podu adi vankari tinkariga potundi.
1: It is the snake's nature to keep moving in a zigzag manner.
0: Yedi chikkite dannanta karustu vellutundi
1: and whatever it comes across it bites and goes.
0: Ane vidhamga manas kudunu straight ga potam ledu adi kudunu vankari intikira potundadi.
1: In the same manner mind also treads a crooked path.
0: చూచినదాన్నంతా ఆశిస్తుండాలి.
1: Whatever it sees, it desires for.
0: కాబట్టి సర్పగుణములు ఉంటున్నాయి మనసునందు.
1: That's why the mind has the qualities of a snake.
0: అయితే ఆ సర్పం కరిస్తే విషం తలకెక్కుతుంది.
1: If that snake were to bite, well, the poison would get into the body.
0: అయితే ఆ సర్పం నందున్నటువంటి రెండు దంతములు కూడాను పెరికి పారవేస్తే విషం ఒక సర్పం మన స్వాధీనమైపోతుంది.
1: But if you remove those fangs, the poisonous fangs, the snake becomes your servant.
0: అదే విధంగానే మన యొక్క అభిమానం మమకారం రెండు విషదంతాలు ఉంటున్నాయి మనకు.
1: ఇన్ ద సేమ్ మేనర్ వీ హ్యావ్ దీస్ టూ పాయిజనస్ ఫ్యాంగ్స్, అభిమానం అటాచ్మెంట్ అండ్ మమకారం డిజైర్.
0: ఈ రెండు దంతములు మనం తీసివేసేస్తే మన జీవితం మన స్వాధీనం అయిపోతుంది.
1: బై రిమూవింగ్ దీస్ టూ ఫ్యాంగ్స్ అవర్ లైఫ్ బికమ్స్ ఆర్స్.
0: మనం ఏ రీతిగా తీయటం?
1: హౌ డు వి రిమూవ్ దీస్?
0: దీనికి కూడా ప్రాక్టీస్ చేయాలి.
1: ఫర్ దిస్ ఆల్సో ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: ఇది ఒక పేపర్.
1: This is a piece of paper.
0: దీన్ని బాగా చుట్టినాం.
1: We roll it up.
0: ఈ చుట్టేటప్పటికి ఏమైపోతుంది? అది మడత పడిపోయింది.
1: As we roll it, we find it gets folded.
0: దీన్ని తిరిగి స్ట్రైట్ చేయాలంటే ఏంటి? దీనికి ఆపోజిట్ గా చుట్టాలి.
1: If you want to make it straight, we must unfold it in the opposite direction.
0: అదే విధంగానే మన అనేక జన్మల నుంచి కూడాను భౌతికమైనటువంటి విషయంలో మనం చుట్టుతూ వచ్చాము ఈ మనసును.
1: In the same manner, over past lives, we have been rolling the mind in one direction.
0: దీనిని స్ట్రైట్ చేయాలంటే దీనిని ఆపోజిట్ గా ఆధ్యాత్మిక విషయంలో దీన్ని చుట్టూ రావాలి.
1: If you want to straighten the mind now, we must unroll it in the opposite direction towards God.
0: కలుగనే మనం బహిర్దృష్టిని వదిలిపెట్టి అంతర్దృష్టిని అభివృద్ధి చేసుకున్నామా మనం ధన్యులమైపోతాం.
1: So putting aside the worldly view, we should try and look within ourselves.
0: మన చేతిలో ఒక టార్చ్ ఉంది.
1: We have a torch in our hands.
0: నేను ఇట్లు బయలుదేరిపోవాలి.
1: I want to go in one particular direction.
0: నేను పోయే రోడ్డుకు టార్చ్ వేస్తే నేను సులభంగా వెళ్ళొచ్చు.
1: If I flash this torch in the direction which I have to go,
0: నేను పోయేది ఒక మార్గము వేసేది ఇంకొక మార్గము టార్చ్.
1: But I want to go in one direction. I flash the torch in the opposite direction.
0: కనుక మన లోపల దివ్య దృష్టి అనేటువంటి ఒక టార్చ్ ఉంటుండాలి.
1: In the same manner, that divya drushti, that spark of inner vision is within us. That spark.
0: దానిని మనము లోపల వైపున వేసుకుంటే అంతర్భావం మనకు అర్థమవుతుంది.
1: If that view of ours, if that sight of ours, if we were to turn inwards,
0: అంతర్దృష్టిని తెలుసుకోవాలని ఆశించటము బహిర్వైపున మాత్రం దాచివేయటం.
1: We want to know our true nature, but we flash the torch to the external world.
0: ఇది సాధ్యమవుతుంది.
1: How is it possible?
0: ఇది సాధ్యం కాదు. మనం ఎక్కడ బయలుదేరిపోవాలనుకుంటున్నామో ఆ వైపునే మనం దృష్టిని మరల్చాలి.
1: We want to go in a particular direction, we should try to look in that direction.
0: కాన ప్రతి మానవత్వంలో కూడా ఈనాడు జగత్తు లోపల అశాంతి ప్రబలడానికి మూల కారణం ఏమిటి?
1: Today we find lot of restlessness in the world. What's the cause for this?
0: హృదయము లేని మాటలు పెరిగిపోతున్నాయి.
1: We have words and words without the heart.
0: ఇది కాదు, మనకిప్పుడు అత్యవసరమైనటువంటిది మాటలు లేని హృదయం కావాలి.
1: What we want is a heart without words.
0: ఇదే మనం ఈనాడు కోరవలసింది.
1: This is what we must look for.
0: మాటల చేత ఏమాత్రం కూడా మనం కార్యములు సాధించలేము.
1: Mere words do not give us any.
0: క్రియల చేత మనం ఎంతటి విజయాన్నైనా సాధించగలము.
1: It is through work that we can achieve a lot of things.
0: కనుక ప్రతి మానవుడు కూడాను క్రియలో ప్రవేశించాలి.
1: So every man should jump into
0: the కర్మ మార్గములో మనం ప్రవేశించాలి.
1: Into this field of karma.
0: సమాజ సేవను మనం చేయాలి.
1: Service of society.
0: సమాజంతోనే మన జీవితం ఆధారపడి ఉంటుండాలి.
1: It's a society which sustains our life.
0: మనం సొసైటీని వదిలిపెట్టి ఒక క్షణమైన ఉండడానికి వీలు కాదు.
1: We cannot live even for a second.
0: కానీ సొసైటీ యొక్క క్షేమాన్ని మనం కోరటం లేదు.
1: By removing ourselves from the society.
0: But we don't. మనం ఈనాడు చేయవచ్చు. సొసైటీ సేవ. మనం ఉన్నటువంటి ధనమును కాని, ఉన్నటువంటి శక్తిని కాని, ఉన్నటువంటి బుద్ధిని కాని సమాజ సేవలో ప్రవేశపెట్టినప్పుడు మన పవిత్రమైన భారతదేశము ఇతర దేశములకు ఆదర్శవంతమైన దేవస్యంగా మనం రూపొందుతుంది.
1: We should serve society through our money, through our intelligence, through our words, through our deeds, and by this our country can achieve any degree of progress.
0: ఏ కించిత్తైనా కూడా స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: At least for a fraction, for an iota, we should try to.
0: లేక తోటి మానవుడి చోట ప్రియమైన మాటలైనా మనం ఆడాలి.
1: Have good words for the others.
0: కానీ మాటలు కూడా మధురంగా ఉండటం లేదు.
1: But today we find even words
0: మాటలు కూడా కఠినంగానే ఉంటున్నాయి.
1: Words tend to be hard and biting.
0: కారణం ఏమిటి? హృదయం కఠినమైనప్పుడు మాటలు కూడా కఠినమవుతాయి.
1: Reason, the heart itself is hard as a stone.
0: ప్రేమ స్వరూపులారా, మనం చేయవలసినటువంటి మంచి మాటలు, మంచి చూపులు, మంచి హృదయము, మంచి నడతలు ఈ విధంగా ఉంటుంటే మంచి జీవితంగా ఉంది, మంచి దేశంగా కూడా రూపొందుతుంది.
1: Embodiments of love, what we should have is good thoughts, good words, good heart, good deeds. And we can really go.
0: కనీసం మృదుమధురమైనటువంటి మాటలైనా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should try to learn at least words which will sound sweet.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can always speak obligingly.
0: కనుక మన మానవత్వం అనేటువంటిది మనలో ఎంతనో ఉంటుండాలి, దివ్యమైనటువంటిగా ఉంటుండాలి.
1: This spark of divinity is very much latent in us.
0: క్రోధము మానవత్వం కాదు.
1: Anger is certainly not.
0: అసూయ మానవత్వం కాదు.
1: Jealousy is not.
0: అహంకారం మానవత్వం కాదు.
1: Ego is not.
0: ఇవన్నీ కూడా మృగ లక్షణాలు.
1: All these are animal qualities.
0: లక్షణాలు మనము మృగ లక్షణాలు పెట్టుకుని మానవులము మానవులం అనుకుంటే ఇంకా ఇది దేశం ఎట్ట ఉద్ధరించగలం?
1: With these animal qualities deep within us, we say that we are man. How is it possible?
0: కనుక మనము మానవులం అనుకున్నప్పుడు మానవ కుడములను పెంచుకోవాలి.
1: When we say that we are men, we should try to show that.
0: ప్రేమ, దయ, కరుణ, త్యాగము, సానుభూతి ఈ పంచ ప్రాణముల చేత మనము ఈ జగత్తును కొంతవరకు ఉద్ధరించాలి.
1: లవ్, కంపాషన్, మర్సీ, కైండ్నెస్ అండ్ సింపతి ఫర్ అదర్స్, ఇట్ ఇస్ దీస్ ఫైవ్ విచ్ ఫార్మ్ ది కార్నర్ స్టోన్.
0: ఈ విధమైనటువంటి దానిని మనం పెంచుకున్నప్పుడే కొన్ని కష్టములకు మనం గురి కావాల్సి వస్తుంది.
1: ఇట్స్ అన్అవాయిడబుల్ దట్ వీ కమ్ అక్రాస్.
0: మంచి మార్గంలో మనం ప్రవేశించినప్పుడు కొన్ని దుఃఖములు కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
1: That we come across troubles. Now when we want to do something
0: manchi varik anni kudunu konni kashtamule ventaadutuntayi.
1: those who want to do good are always upping
0: his విలువైనటువంటి డైమండ్ కు చాలా కోతలు కోస్తుంటారు.
1: Now if you take this diamond for example, the diamond is subjected to a lot of cutting.
0: విలువైనటువంటి బంగారును నిప్పులో వేయటము, శుద్ధితో కొట్టటము, ఎన్నో విధములుగా హింస చేసినప్పుడే అది ఒక సుందరమైన నగగా తయారవుతుంది.
1: గోల్డ్ విచ్ ఇస్ ప్రెషియస్, ఇట్ ఆల్సో ఇస్ సబ్జెక్టెడ్ టు వెరీ హార్ష్ ట్రీట్మెంట్ సో దట్ ఇట్ మే బికమ్ ఎన్ ఆర్నమెంట్.
0: కనుకనే ఏకేశ్వరోపాసనే ప్రధానమంత్రి బోధించినటువంటి యొక్క మహమ్మదును మక్కా నుంచి తరమగొట్టింది.
1: ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ హూ సెడ్ దట్ వీ షుడ్ వర్షిప్ ద సుప్రీం వన్, హీ వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ మక్కా.
0: కరుణే ప్రధానమని చెప్పిన కరుణామయమైనటువంటి జీసస్ ను సిలువకు ఎక్కించిరి.
1: నౌ జీసస్ హూ స్టూడ్ ఫర్ కంపాషన్ హీ వాస్ పుట్ హీ వాస్ క్రూసిఫైడ్.
0: సత్యమే నా ప్రాణమని పలికినటువంటి హరిశ్చంద్రునికి ఆరు బిడ్డలు కూడా అమ్ముకోవలసి వచ్చేది.
1: హరిశ్చంద్ర హూ అప్హెల్డ్ ద సాంక్టిటీ ఆఫ్ ట్రూత్ వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ డిస్ట్రెస్, హిస్ ఫ్యామిలీ వాస్ డ్రివెన్ అవుట్.
0: కనుకనే మంచి వారికి మొట్టమొదట కొన్ని బాధలు అంటాడుతుంటాయి.
1: సో దోస్ హూ డూ గుడ్ ఆల్వేస్ అప్ అగైన్స్ట్ ఆడర్స్.
0: కానీ మనం అది లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ కేర్ ఫర్ దీస్.
0: ఒక ముసమ్మి పండు ఉంటుండాలి.
1: వి హావ్ ఎన్ ఆరెంజ్.
0: ఆరెంజ్ కానీ అది లోపల స్వీట్ జ్యూస్ ఉంటుందా కానీ బయట బిటర్ స్కిన్ ఉంటుండాలి.
1: Now this orange has got a sweet juice within, but on the outside
0: దాని తీసి వేసినప్పుడే ఆ స్వీట్ జ్యూస్ మనకు లభిస్తుంది.
1: By removing the bitter skin we can get the sweet juice.
0: కరుగనే కష్టములను, నష్టములను, దుఃఖములను, నిందలను, నిరుద్యోగములు అన్నిటి కూడా నిరుద్యోగం చేసినప్పుడే, దాన్ని త్యజించినప్పుడే మనకి శాంతి, సంతోషము, సుఖము, ఆనందము మనకు లభిస్తుంది.
1: In the same manner, by putting aside the obstacles, the ridicule, the abuse and all such things which are going to dishearten us, we can secure the innate happiness.
0: ప్రేమ ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం పైన కూడా కాసేటువంటి ఫలము.
1: Now man's life which is full of love is will also certainly become a fruit.
0: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
1: Without love you can't have the world.
0: కరుకని love is God, live in love.
1: That's why love is God, live in love.
0: ఈ ప్రేమ ఎక్కడ మనకు ఉంటుందో అక్కడ అన్ని విధములైనటువంటి యొక్క క్షమ కూడా మనకు ఏర్పడుతుంటది.
1: Where you have this love we have the sense of forgiveness.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Self lives by getting and forgetting.
1: Self lives by getting and forgetting.
0: Love is selflessness. Self is lovelessness.
1: Love is selflessness. Self is lovelessness.
0: కనుక ఈ యొక్క స్వార్థము స్వార్థమని ఉండినంత వరకు కూడా మనకు ప్రేమ మనలో ప్రవేశించదు.
1: So long as we cling to this sense of selfishness, we cannot have love sprouting within us.
0: కనుక ఈ ప్రేమను మనం పెంచుకోవాలంటే మనం స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: If you want to secure love, then sacrifice selfishness.
0: ప్రేమ స్వరూపులారా, ఏ నాటికైనా కూడా ఈ దేహం రాలిపోయేది, కూలిపోయేది, కాలిపోయేది.
1: Embodiments of love, one day or the other this body has to collapse and burn.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నిమ్మనమున.
1: We talk about hundreds of years but we should not believe in that.
0: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఎప్పుడో వెళ్లేది ఎరుకలేదు.
1: We do not know when this body will go, either in childhood or in youth, middle age or old age.
0: కనుక ఈ యొక్క మరణం అనేటువంటిది నీ చేతిలో లేదు.
1: Death is something which is not in our hands.
0: ఏ నిమిషంలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: We cannot tell at what moment it will
0: come. ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: నేను నిల్చుకున్నాను, ఫోటోగ్రాఫర్ వచ్చి అక్కడ నిల్చుకున్నాడు.
1: I am standing here and a photographer stands in front of me.
0: నేను ఎంత తిరుగుతూ ఉండినప్పటికీ ఫోటోగ్రాఫర్ రెడీ అన్నప్పుడు స్టడీగా ఉంటే ఫోటో బాగా వస్తుంది.
1: I might be moving about, shuffling about, but at the moment when the photographer wants to click, if he says ready, I'll become still.
0: నేను దీనికి పూర్వమంతా బాగా స్టడీగా ఉంటుంది, వాడు రెడీ అన్నప్పుడు నేను తిరిగిందంటే నా ఫోటో చెడిపోతుంది.
1: On the other hand, if I was still all the while, and just at the moment when he wants to click, if I want to shuffle about, then the photo will go bad.
0: అదే విధముగానే God ఒక ఫోటోగ్రాఫర్.
1: In the same manner, God is the photographer.
0: ఆ ఫోటోగ్రాఫర్ రెడీ అని చెప్పడు, ఎప్పుడు చెప్తాడో ఏమిటో. కనుక మనం ఎప్పుడు స్టడీగానే ఉంటుండాలి.
1: But this photographer would not caution us to be ready. We never know when he is going to click.
0: Prema swarupulara, meeru nijamuga nitya jeevithamlo sahajamaina manavulaga untundi chinna chinna vishayanni vicharinchukunte kudanu manaki ento viluvainaatvanti arthamulata manaku gochelustayi.
1: Embodiments of love, every small little act and deed of ours in our daily lives has a lot of thing to tell us. We only have to wait and pause.
0: Oka chinna ekkadaina oka pendiki manam pevvalane prayatnam chesam.
1: Now we want to go టు అటెండ్ ఎ వెడ్డింగ్.
0: ఒక పెళ్లికి పోవాలంటే ఏదో కొన్ని గుడ్డలైనా ఒక చిన్న బ్యాగ్ లో అయినా పెట్టి మనం రెడీ అవుతున్నాం.
1: వెన్ యూ వాంట్ టు గో, వీ వాంట్ టు గెట్ రెడీ ఫర్ ద జర్నీ అండ్ ప్యాక్ ఎ ఫ్యూ థింగ్స్.
0: ఒక సినిమాకి పోవాలంటే కూడాను ఏదో కొన్ని రకములుగా ఒక చెప్పులు వేసుకుని ఒక 5 రూపాయలు జోబులో పెట్టుకుని ప్రయాణం అవుతున్నాం.
1: వెన్ యూ వాంట్ టు గో టు సినిమా హౌస్, వీ గెట్ ప్రిపేర్ ఫర్ దాట్ బై హావింగ్ ఎ లిటిల్ మనీ.
0: లేక సాయంకాలం వాకింగ్ పోవాలంటే ఒక వాకింగ్ స్టిక్ అయినా చేతిలో వేసుకుని స్లిప్పర్స్ తెచ్చుకుని ప్రయాణం సిద్ధం అవుతున్నాం.
1: వెన్ యూ వాంట్ టు గో ఫర్ ఎ వాక్, వీ టేక్ గెట్ హోల్డ్ ఆఫ్ ద వాకింగ్ స్టిక్ అండ్ పుట్ ఆన్ అవర్ స్లిప్పర్స్.
0: కానీ ఈనాడు వాకింగ్ పోవచ్చు లేకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు.
1: బట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్, if at the last minute you wish to cancel this engagement, you
0: like
1: can do that.
0: సినిమాకు పోవచ్చును లేకపోతే రేపు పోదాం లేని పోస్ట్పోన్ చేసుకోవచ్చును.
1: You can likewise postpone going to the cinema house tomorrow.
0: కానీ ఈ అంత్యప్రయాణము క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు, పోస్ట్పోన్ చేయడానికి వీలు లేదు. కానీ ఇది తప్పింది కాదు, మనం ఏమి రెడీ అవుతున్నాం.
1: బట్ దిస్ జర్నీ, ద ఎండ్ జర్నీ, ద లాస్ట్ ల్యాప్ యాజ్ ఇట్స్ కాల్డ్, ఈ సంథింగ్ విచ్ కెనాట్ బి పోస్ట్పోన్. వాట్ ఆర్ వీ డూయింగ్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్?
0: కనుక మనము మరణమే నిశ్చయము, బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలి.
1: డెత్ ఈజ్ అ సర్టెంటీ, సో ద వన్ హూస్ రియల్లీ ఇంటెలిజెంట్ గెట్స్ రెడీ ఫర్ దిస్.
0: ఈ పడవ గట్టిగా ఉండినప్పుడే ఈ యొక్క జీవితం అనేటువంటి నదిలో వేసుకుని గట్టుకు చేరడానికి ప్రయత్నించాలి.
1: దిస్ బాడీ, ఇట్స్ ఓన్లీ వెన్ ఇట్స్ సెక్యూర్ దట్ యు మస్ట్ ట్రై టు గెట్ ఇట్ రెడీ టు గో అక్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్.
0: కనుకనే మనము ఈ పడవ చిల్లులు పడి శిథిలమైన తర్వాత మనము ఈ యొక్క నదిలో ప్రయాణం చేయడానికి వీలు కాదు.
1: వెన్ దిస్ బోట్ బికమ్స్ ఫుల్ ఆఫ్ హోల్స్, గోస్ బ్యాడ్, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు అండర్టేక్ ఏ జర్నీ లైక్ దాట్.
0: ధనము మనల్ని రక్షించదు.
1: మనీ ఆర్ వెల్త్ ఈస్ నాట్ గోయింగ్
0: టు, బంధువులు ఎవరూ మన వెంట రారు.
1: అవర్ రిలేటివ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ విత్ అస్.
0: ఏ యొక్క సిరి సంపదలు కూడా మనం కించిత్తైనా విచారించదు.
1: ఆల్ ద వెల్త్ అండ్ ఆల్ ద ఫేమ్ ఈస్ సర్టెన్లీ నాట్
0: నిజముగా పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను పట్టెడు మట్టేగిన తీసుకుని పోతుంటే భారతదేశంలో మట్టి కూడా రేషన్ అయిపోయింది.
1: ఇఫ్ ఇట్ వర్ ఎ ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ పర్సన్ హూస్ గోయింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఇఫ్ యూ వర్ ఇన్ ఎ పొజిషన్ టు పిక్అప్ ఎ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మడ్, దెన్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ సిచ్యువేషన్ వేర్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా దే వుడ్ హావ్ బీన్ రేషనింగ్ ఫర్ మడ్ ఆల్సో.
0: కనుక మనం ఏ మాత్రము కూడా తీసుకుని పోవడం లేదు, ఉండినంత వరకు మంచి పేరును తీసుకోవాలి.
1: సో వీ రియలీ కెనాట్ టేక్ ఎనీథింగ్ విత్ అస్. సో లాంగ్ యాజ్ వీ లివ్, వీ మైట్ యాజ్ వెల్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఈ యొక్క పవిత్రమైనటువంటి పేరును సంపాదించుకునే నిమిత్తమై మనము ఈ యొక్క ప్రాణాన్ని అర్పితం గావించాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు అండర్టేక్ ఎ జర్నీ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ ఆర్సెల్వ్స్, వి మస్ట్
0: అధోగతి పోవడానికి మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: టు గో టు ఎ
0: లోయర్ స్థాయికి పోవడానికి తగిన సాధన చేయాలి.
1: టు గో టు ఎ లోయర్ లెవెల్ యూ రియలీ నాట్ డూ ఎనీథింగ్, ఇట్స్ ఓన్లీ టు గో టు ఎ హైయర్ లెవెల్ దట్ యూ మస్ట్ ప్రిపేర్ యువర్సెల్ఫ్.
0: కొండపైన ఉన్నటువంటి గుండును క్రిందికి సులభంగా నెట్టవచ్చు.
1: ఎ బౌల్డర్ విచ్ ఇస్ హై అప్ ఆన్ ఎ రాక్ ఆన్ ఎ స్టీప్ హిల్ can easily be pulled down.
0: కానీ కింద రాతిని కొండపై తీసుకుపోవాలంటే శ్రమ పడవలసి వస్తుంది.
1: బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ బౌల్డర్ అప్ అగైన్స్ ద స్లోప్, ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్.
0: కనుక మనం కొన్ని శ్రమలకైనా వచ్చి ఉన్నత స్థాయికి మనం పైనకి ఎక్కాలి.
1: సో బై అండర్గోయింగ్ సచ్ ఎఫర్ట్స్ అండ్ ట్రబుల్స్ వి మస్ట్
0: ట్రై టు చెడ్డ పేరు సులభంగా వస్తుంది.
1: బ్యాడ్ ఇస్ సంథింగ్ విచ్ కమ్స్ వెరీ ఈజీ.
0: కానీ మంచి పేరును మనం సంపాదించాలి.
1: బట్ వి షుడ్ ట్రై టు గెట్ ఎ గుడ్ నేమ్.
0: కనుకనే బి గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: బి గుడ్, do good, see good, this is the way to God.
0: ee vidhamainatundi bhavalato manam hrudayamulo prema tattvanni penchukovali.
1: Imbued with these qualities, we should try and further this quality of love.
0: Bhakti, bhakti, bhakti annanta matramana kevalamu japam cheyatam matram bhakti kaadu, dhyanam cheyatam matrame bhakti kaadu. Sarva jeevulanu preminchetundi yokka ekaikamainatundi margaanni anubhavinchinappude idi nijamaina bhakti.
1: By chanting the name, the word bhakti, by doing japa, by doing dhyana, all this does not constitute bhakti. It's only when we try to realize this path of love in every
0: deed. Manchi karmalu ani cheppavachu.
1: This is something which is good.
0: Kaani deeni valla manaku vacheetundi phalitam em ledhu.
1: But what is that we get out of it?
0: Manchi hrudayamuto manchi karmalu acharinchu.
1: Through a good heart, try to do something good.
0: Manaku hrudayame positive.
1: Heart is positive.
0: Mana karmale negative.
1: Our work,
0: ee positive negative rendu cherinappude oka vidhamaina phalitam.
1: Our actions are like the negative. When these two, positive and negative, come together, we have some result there.
0: Kaani ooriki manu panulu chestu pothe prayojanam ledu, hrudayapurvakanga pani cheyali.
1: Merely doing something is no good, that should be accompanied by a good heart.
0: Manu panulu chesinanta matrame adi quantity ga untuntadi.
1: We might do any number of things, but that only signifies
0: hrudayam cheratame quality.
1: when the heart gets mixed up with it, then we have quality.
0: కనుక మనం క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా నువ్వు చేరినప్పుడే ఇది నిజమైన డివినిటీ అవుతుంది.
1: సో వెన్ వి సీక్ బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ, వి ఆర్ రియలీ సీకింగ్ డివినిటీ.
0: కనుకని ఈ డివినిటీ అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో లేదు, మన వెంటనే, మన జంటనే, మన ఇంటనే, మన కంటనే కూడా ఉంటుండాలి.
1: దిస్ డివినిటీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఏలియన్ టు
0: అస్. విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: ఇట్ ఈస్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అబౌ యూ. డివినిటీ
0: కనుక దాని చుట్టూనే నీ ఉంటున్నావు.
1: And you are around this divinity.
0: కానీ దానిని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But you are not making an effort to recognize this.
0: మన చుట్టూ గాలి ఉంటుండాలి.
1: We have this wind around
0: మన కంటికి కనపడుతుందా?
1: We can't see it.
0: కాదు. అదే విధంగా అతి సూక్ష్మమైనటువంటి అనుస్వరూపమైనటువంటి ఒక తత్వంలో మనకు ఆత్మస్వరూపము నిండీభూతమై ఉంటుండాలి.
1: In the same manner, this ఆత్మతత్వం, the divine principle, is something which is present in an infinitesimal way.
0: వేదాంతమునందు అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్నాడు.
1: That's why in the Vedanta it has been said that this divinity is something smallest of the small, biggest of the big.
0: కనుకని వేదము కూడాను ఏది అన్నింటికన్నా ఉత్తమమైనటువంటిదో దానికంటే ఇంకా మరొకటి లేదు, అదే దైవము అన్నాడు.
1: That which is way beyond and ahead of everything else, and there is nothing beyond this, that is this divinity.
0: ఏది పరమాణువుగా ఉంటుందో దానికంటే మరి కింద లేదు, అది కూడా నువ్వు దైవత్వమే.
1: And the smallest of the small, there is nothing smaller than this, that indeed is divine.
0: కవిం పురాణం అనుశాసితం రణోరణీయాంశం స్మరజ్య దాతస్య రమాచింత రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తార్థమే. ఇది వేదం. ఏది దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి, ఉండినప్పటికీ మనం గోచరించటం లేదు. ఇది పరమాణు స్వరూపంలో ఉంటుండాలి.
1: The Vedas proclaim that all that is around us, present everywhere, is this divinity. And it is smaller, smaller than the smallest, bigger than the biggest.
0: పరమాణువును కేవలము ఛేదించటకు వీలు కాదు.
1: And that which is the smallest,
0: పరమాణువును ఎవరు కూడా నువ్వు సృష్టించలేరు.
1: You cannot divide it further.
0: పరమాణువును ఎవరు కూడా నువ్వు పోషించలేరు.
1: You cannot create it, you cannot sustain it.
0: కేవలం పరిశీలించవచ్చునే కానీ పరిశోధన సాధ్యం కాదు.
1: You can possibly see it, but cannot experiment with it.
0: కనుకనే ఈ యొక్క మూలాధారమైనటువంటి యొక్క పరమాణువునందు అనేక చుట్టు పరమాణువులు కూడా నువ్వు చేరి ఉంటుండాలి.
1: Now this, the smallest entity which is there, you have a large number of other similar entities.
0: ఈ మూలాధారమైన పరమాణువును చేరినప్పుడే పరమాణువుల యొక్క సంయోగము అని కూడా పేరు వచ్చింది.
1: బట్ ఇట్స్ ఓన్లీ వెన్ దిస్ ద ప్రైమరీ క్వాంటిటీ, ద ప్రైమరీ ఎంటిటీ ఇస్ ఇన్వాల్వ్డ్, దెన్ వి హావ్ సమ్
0: ఆటమ్. ఆటమ్ అని చెప్తూ
1: దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇస్ ద ఆటమ్.
0: ఈ ఆటమ్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ ఆటమ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ ఈ ఆటమ్ తోనే సమ్మిళితం చేయటం చేతని సర్వ బ్రహ్మాండమైనటువంటి స్వరూపంగా నిరూపిస్తుండాలి.
1: బట్ బై పుటింగ్ టుగెదర్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ దీస్ ఆటమ్స్ యు హావ్ ద వాస్ట్
0: సైన్స్ కు ఆధ్యాత్మికానికి సన్నిహిత సంబంధం కొంతవరకు కలిసిపోతుంటాయి.
1: నౌ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ డూ మీట్ ఎట్ సమ్ పాయింట్.
0: స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే అన్నింటి యందు ఏకత్వము లేక జీవతత్వము అన్ని ఏకంగా కలిసి ఉంటుంటాయి.
1: నౌ వాట్ ఇస్ స్పిరిచువాలిటీ? వి ఫైండ్ యూనిటీ ఇన్ ద డైవర్సిటీ. దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడే ఇది అంత్యమవుతుంది.
1: స్పిరిచువాలిటీ ఇస్ సంథింగ్ విచ్ ఎండ్స్ అట్ ద సేమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ యూ హావ్ బిగన్.
0: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతి. ఈ పూర్ణం ఎక్కడ పూర్ణం? ఇక్కడ ప్రారంభమైంది, తిరిగి వచ్చి అక్కడ చేరినప్పుడు అది పూర్ణం అవుతుంది.
1: స్పిరిచువాలిటీ ఇస్ లైక్ ఎ ఫుల్ సర్కిల్. యూ బిగిన్ ఎట్ వన్ పాయింట్ ఇన్ ద సర్కిల్, గో అరౌండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, యూ కమ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్. దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్.
0: కనుకనే ఫుల్ సర్కిల్ దీనినే ఒక పూర్ణం అన్నారు.
1: దిస్ ఫుల్ సర్కిల్ ఇస్ ద హోల్ ఎంటిటీ.
0: దీనికి అంత్యం అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్.
0: ఎక్కడ ప్రారంభమైతే అక్కడికే తిరిగి వచ్చి చేరుతుంది, ఇక్కడ ప్రారంభమైతే ఇక్కడికే వచ్చి చేరిపోతుంది.
1: ఎనీ పాయింట్ దట్ యు స్టార్ట్ ఫ్రమ్, యూ కమ్ బ్యాక్ టు ఇట్, అండ్ దేర్ ఇస్ రియలీ నో ఎండ్.
0: కనుక దీని ఆధ్యాంతరహితమైనటువంటిది కాబట్టి దీని ఆధ్యాత్మికంలో దీన్ని పోల్చుకుంటూ వచ్చారు.
1: బికాస్ దేర్ ఇస్ నో బిగినింగ్, బికాస్ దేర్ ఇస్ నో ఎండ్, దిస్ హాస్ బీన్ టేకెన్ టు ది రియల్ స్పిరిచువాలిటీ.
0: ఇది అనంతము.
1: దిస్ ఇస్ వితౌట్ ఎన్ ఎండ్.
0: ఈ యొక్క పూర్ణమునే మనము అర్థముగా తీసివేస్తే ఇది సెమీ సర్కిల్ అయిపోయింది.
1: నౌ దిస్ ఫుల్ సర్కిల్ ఇఫ్ యూ హావ్ టు కట్ ఇట్ ఇంటూ టూ, యూ హావ్ ఎ సెమీ సర్కిల్.
0: ఈ సెమీ సర్కిల్ ఒక దగ్గర ప్రారంభమవుతుంది, ఒక దగ్గర వచ్చి అంత్యమవుతుంది.
1: టేక్ ఎ సెమీ సర్కిల్, స్టార్ట్ ఎట్ ద టాప్ పాయింట్ ఆఫ్ ద సెమీ సర్కిల్, యూ గో అరౌండ్ ది హాఫ్ సర్కంఫరెన్స్.
0: ఈ సెమీ సర్కిల్ సి అన్నారు.
1: నౌ దిస్ సెమీ సర్కిల్ రిసెంబుల్స్ ద ఆల్ఫాబెట్ సి.
0: ఈ సీనే సైన్స్.
1: దిస్ సి ఇస్ సైన్స్.
0: ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర వచ్చి నిలిచిపోతుంది.
1: It begins at one point and ends at another.
0: ఒకదాన్ని మనం ప్రవేశపెట్టి దానిని పరిశీలన చేస్తుంటే రేపటి దినం మరొక కృతజ్ఞతగా బయలుదేరుతుంటారు.
1: So we start at one point by way of experimenting. That in turn leads to something else.
0: కనుకని సీ సైన్స్ అని ఈ యొక్క ఫుల్ సర్కిల్ అనేటువంటిదని ఆధ్యాత్మికము అని చెప్పారు.
1: So సీ has been likened to science and the full circle to spirituality.
0: ఈ సైన్స్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ అని చెప్తూ వచ్చారు.
1: Science keeps asking what is this, what is this.
0: ఈ యొక్క ఫుల్ సర్కిల్ ను వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దట్ అన్నారు.
1: The full circle of spirituality questions what is that.
0: ఆధ్యాత్మికం వాట్ ఈస్ దట్. Science, what is this?
1: Spirituality asks a question, what is that? Science asks a question, what is
0: what
1: this?
0: What is this ante empty? Near. Deenini this annaru.
1: Now what is this meaning? What is this? This is something which connotes that which is
0: that
1: near.
0: That means far.
1: And the word that connotes something which is far.
0: Far means beyond sense, adhyatmikam. Below sense, science.
1: Far, that is spirituality. Beyond sense, this near, below sense, that is science.
0: Below sense ane antide prakruti.
1: That which is below sense is this nature.
0: దీనిని అబౌవ్ సెన్స్ అనేటువంటిది పారమార్థికము.
1: అండ్ దాట్ విచ్ ఇస్ బియాండ్ ఇస్ పారమార్థిక.
0: ఈ రెండింటికి సన్నిహిత సంబంధము.
1: దీస్ టూ ఆర్ గాట్ టు సమ్ పాయింట్.
0: అది తత్ ఇది త్వము.
1: దేర్ యు హావ్ తత్ దాట్ త్వం.
0: ఈ రెండింటికి అసి చేరి ఉంటుండాలి.
1: ఇన్ బిట్వీన్ యు హావ్ ద వర్డ్
0: దీనిని తత్ త్వం అసి ఈ రెండింటిని కలపాలి మనం.
1: అండ్ వాట్ హాస్ బీన్ సెట్ ఇన్ దిస్ స్టేట్మెంట్ తత్వం అసి ఇస్ బ్రిడ్జింగ్ ద టూ.
0: కనుకనే ప్రకృతిని పరమాత్మను రెండింటిని ఏకత్వంగా ఉంటుండాలి.
1: సో నేచర్ ఆన్ ద వన్ హ్యాండ్ ద లార్డ్ ఆన్ ది అదర్ దీస్ టూ.
0: థ్రెడ్ లేని బట్ట లేదు.
1: వితౌట్ ద థ్రెడ్ వీ డోంట్ హ్యావ్ దిస్ పీస్ ఆఫ్ క్లాత్.
0: సిల్వర్ లేని ప్లేట్ లేదు.
1: వితౌట్ సిల్వర్ యూ డోంట్ హ్యావ్ ద ప్లేట్.
0: ఇక బ్రహ్మ లేని ప్రకృతి లేదు.
1: వితౌట్ బ్రహ్మ యూ డోంట్ హ్యావ్ ప్రకృతి.
0: కనుకని ఈ ప్రకృతి కూడాను బ్రహ్మతో నిండి ఉంటుండాలి.
1: సో దిస్ ప్రకృతి ఆఫ్ నేచర్ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్.
0: దీనిని విడదీయుటకు వీడు కాదు.
1: వీ కెనాట్ సెపరేట్ ద టూ.
0: కనుక ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా కూడాను పవిత్రమైన భావంతో మనం చేసినప్పుడు ప్రకృతి నిత్య కళ్యాణ పచ్చన తోరణతో తొలతొలు లాగుతూ కలకలలాడుతూ ఉంటుంటాది.
1: నౌ దిస్ నేచర్ ఆఫ్ ఆర్స్ ఈస్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ రేడియేటింగ్ పీస్ అరౌండ్ ఇట్సెల్ఫ్.
0: మనం నిరంతరం కూడాను ఆనందంతో ఉంటుండాలి.
1: We should aspire to be happy.
0: ఎందుకు మనం వరి చేసుకోవాలి?
1: Why should we worry?
0: ఎందుకు మనం దుఃఖపడాలి?
1: Why should we feel?
0: What is the shape of worry?
1: What is the shape of worry?
0: ఇది ఓన్లీ ఇట్ ఇస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్.
1: Worry is nothing but a mentally created fear.
0: ఇది ఏమీ దీనికి రూపం లేదు.
1: There is no form for
0: this. కనుకనే happiness is union with God.
1: That's why happiness is nothing but union with God.
0: కానీ కొంతమంది నిరంతరం కూడా ఆనందపడుతుంటారు.
1: There are some who are always happy.
0: కొంతమంది నిరంతరం కూడా నువ్వు క్యాస్ట్రాయిల్ ఫేస్ వేసుకుని కూర్చొని
1: ఉంటారు. ఆల్వేస్ పోర్ట్ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: ఇది మానవుని యొక్క లక్షణం కాదు. ఎప్పుడు కూడా నువ్వు కిలకిలలాడుతూ ఉంటుండాలి, కలకలలాడుతూ ఉంటుండాలి.
1: దిస్ ఈస్ నాట్ మ్యాన్స్ నేచర్. హీ షుడ్ ఆల్వేస్ బి రేడియేటింగ్ హ్యాపీనెస్.
0: ఆనందము కానీ
1: హీ షుడ్ నాట్ ఫీల్ దట్ దిస్ ఈస్ ట్రబుల్ ఆర్ డిస్ట్రెస్. కష్టము కానీ
0: సుఖము కానీ
1: దట్ ఈస్ ట్రబుల్, దిస్ ఈస్
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా పర్మనెంట్ క్లౌడ్స్ లేదు.
1: Nothing is a permanent cloud.
0: కనుక మన హృదయమే ఆకాశము.
1: Our heart is like the sky.
0: మన బుద్ధియే సూర్యుడు.
1: Our buddhi is like the sun.
0: మన మనసే చంద్రుడు.
1: Mind is like the moon.
0: మన thoughts are passing clouds.
1: Thoughts are like the passing clouds.
0: కనుకనే చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖా ఇంద్రశ్చ అగ్నిశ్చ అని వేదం బోధిస్తూ వచ్చింది.
1: That's why in the Vedas, the mind has been likened to the moon, the buddhi has been likened to the sun, and
0: thoughts
1: are like the passing clouds.
0: Kanuka, manam appudappudu ee young age lo chaala thoughts vastuntadi.
1: Now in the young age, thoughts do come to us.
0: Ee thoughts vachinappudu ee buddhi, manasu rendu block aipothayi.
1: And when these thoughts come, the mind and the intellect get blocked.
0: కనుకని కొంతసేపు మన బుద్ధి పనిచేయదు, మనసు యోచించలేదు.
1: Our intellect doesn't function, the mind also goes off.
0: ఆ సమయంలో మనం ఏమి చేయకుండా ఏదో ఒక విధమైనటువంటి బ్లైండ్ గా పోతుంటాం.
1: In such moments we go about in a blind way.
0: కానీ అట్లా పోకూడదు.
1: But
0: కొంతవరకు మనం ఓపిక పట్టుకోవాలి, దానిని విచారణ చేయాలి. ఆ తక్షణమే ఈ క్లౌడ్ దాటిపోతుంది.
1: We should not do this. Instead we should pause and take stock of things and try to
0: ప్రతి విషయాన్ని కూడా మనం విచారణ చేసి మనం పనిలో ప్రవేశపెట్టాలి.
1: వి షుడ్ ఆల్వేస్ ఎంక్వైర్ అండ్ దెన్ ఓన్లీ వి షుడ్ అండర్టేక్ యాక్షన్.
0: థాట్స్ వచ్చిన తక్షణమే మనం క్రియలో ప్రవేశించకూడదు.
1: యాస్ థాట్స్ కమ్ వి షుడ్ నాట్ జంప్ ఇన్ టు యాక్షన్.
0: ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్?
1: వి షుడ్ పాజ్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్.
0: రైట్ ఆర్ రాంగ్?
1: ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? good or bad.
0: కనుకని మనసును ఆధారం చేసుకుని పోకూడదు, బుద్ధిని ఆధారం చేసుకోవాలి.
1: We should not let mind lead us. We should let the
0: మనసు తలచినటువంటి వంత చేయాలని పోతుంది.
1: Mind wants to do everything that we think.
0: బుద్ధి ఇది తప్పు, ఇది చేయకూడదు అని విచారణ చేస్తుంది.
1: But our intellect keeps telling us, cautioning us, not this and that.
0: కనుకని బుద్ధి గ్రాహ్య మతి ఇంద్రియం అన్నారు. బుద్ధికి ఆత్మశక్తి చాలా వరకు ఉంటుంటది.
1: Now this intellect of ours, buddhi, has got this atma shakti.
0: ఇది ఆత్మ.
1: ఆత్మా ఇస్ అట్ ఎ సర్టెన్ లెవెల్.
0: ఇది బుద్ధి.
1: బిలో దాట్ ఈస్ ద ఇంటెలెక్ట్.
0: ఇది కింద మైండ్.
1: బిలో దాట్ ఈస్ ద మైండ్.
0: ఇది సెన్స్.
1: అండ్ బిలో దాట్ ఈస్ ద సెన్స్
0: బాడీ.
1: అండ్ దెన్ వీ హ్యావ్ ద బాడీ.
0: బాడీ ఎంత అట్టడుగును ఉంటుందో చూడండి. ఆత్మ హైలో ఉంటుండాలి.
1: ఇన్ దిస్ గ్రేడేషన్ వీ ఫైండ్ దట్ ద బాడీ ఇస్ ద లోయర్ లెవెల్.
0: కనుక ఆత్మకు బుద్ధి సమీపంలో ఉంటుండాలి.
1: And buddhi is very close to the atma.
0: కనుకనే ఆత్మ యొక్క ప్రకాశం బుద్ధి పైన పడుతుంటాది.
1: And the radiance of the atma falls on the buddhi.
0: కనుకనే సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడినప్పుడు చంద్రుని యొక్క వెలుతురు భూమి పైన పడుతున్నట్టుగా ఈ యొక్క ఆత్మ యొక్క శక్తి బుద్ధి పైన పడి, బుద్ధి యొక్క శక్తి మనసు పైన పడి, మనసు యొక్క శక్తి ఇంద్రియం పైన పడి, ఇంద్రియం పైన శక్తి దేహం పైన పడేటప్పటికి చాలా లైట్ అయిపోతుంది.
1: The light from the sun falls on the moon. And the reflected light from the moon falls on the earth. In the same manner, this spark, this radiance from the intellect should fall on the mind. That in turn should...
0: కనుక మనము బుద్ధిని అనుసరించినప్పుడే మనము సరియైనటువంటి కర్మలు ఆచరించవచ్చు.
1: It's only when we follow the buddhi that we can really undertake good acts.
0: ఈ బుద్ధిని అభివృద్ధి కావించడమే విద్య అన్నారు.
1: And in order to further this buddhi, we have vidya.
0: విద్య యొసగును వినయము.
1: This vidya leads to humility.
0: Vinayamulanu kalugu patrata.
1: And through humility we get deservedness.
0: Patravalana dhanamu.
1: And through this deservedness
0: dharmamu vallanu dharmambu.
1: Through wealth dharma.
0: Dani valanu aihikamushmikambunu nandunaru.
1: And through this dharma we get happiness in this world and the world beyond.
0: Kaluka manamu ee jagattunandu maroka jagattunandu sukha shantulu manam anubhavinchalakante oka vidhamainatundi dharma bhavamu daya bhavamu ప్రేమ భావాన్ని మనం పెంచుకోవాలి.
1: సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద వరల్డ్ బియాండ్, వి షుడ్ హ్యావ్ ధర్మ, వి షుడ్ హ్యావ్ దయా, అండ్ వి షుడ్ హ్యావ్ ప్రేమ.
0: ఈ సంస్కృతి ఒక్క భారతీయులకు తప్ప ఇతర దేశీయులకు ఇది ప్రాప్తించలేదు.
1: దిస్ రిచ్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గివెన్ ఓన్లీ టు ఇండియన్స్.
0: భారతీయులు చాలా అదృష్టవంతులు.
1: The people of Bharata are very fortunate.
0: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము భారతీయులు అర్థం చేసుకోవడానికి తగిన అవకాశాలు ఉంటున్నాయి.
1: This, in order to understand this atmic reality, the divine principle, people of Bharat have got a lot of
0: ఇలాంటి అవకాశం మనకు ప్రాప్తించినప్పుడు కూడా మనం దీనిని దుర్వినియోగం చేయకూడదు.
1: And when we get such opportunities, we should not waste it.
0: ప్రేమ స్వరూపులారా, భారతదేశం యొక్క కీర్తి సర్వవ్యాప్తి,
1: embodiments of love, the fame of Bharatiyas is something that can bar in light.
0: స్థిర కీర్తి,
1: it is something which has been long lasting.
0: ప్రియమైన మాతృమూర్తి.
1: And something which has been there forever.
0: మనము దుర్వినియోగం చేయకూడదు.
1: And such an entity as this
0: ప్రతి ఒక్కరు కూడాను భారత పుత్రులే.
1: Everyone is the son of Bharat.
0: ఈనాడు కేవలం స్వార్థం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకుని కేవలం భారతదేశాన్ని ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తున్నాం.
1: Because of the selfishness of ours, we are dividing the country into bits.
0: మాది మహారాష్ట్ర, దీనికి ఒక విధమైన మరాఠీ ఉంటుండాలి, మాది కర్ణాటకము, మాకు కన్నడం ఉంటుండాలి, మాది తెలుగుదేశము, మాకు తెలుగు ఉంటుండాలి, ఈ విధంగా దీన్ని ముక్కలు చేస్తే ఎవరికి నష్టము? మనకే నష్టం. ఇది కర్ణాటకము కాదు, ఆంధ్రప్రదేశం ఆంధ్రదేశం కాదు, మహారాష్ట్ర దేశం కాదు, భారతదేశం. దేశాన్ని మనం దూరం చేస్తున్నాము, రాష్ట్రానికి మాత్రం పోషణ చేస్తున్నాము.
1: A state of balkanization is being ushered in. By every Maharashtra person feeling, this is Maharashtra, I should have Marathi. Every Kannadiga feeling, this is my state, I should have Kannada. Every Telugu person feeling, this is Andhra, this is mine, I should have Telugu. In this manner, each one is looking to his own self and thereby creating divisions in a country which is essentially one.
0: దేశం యొక్క క్షేమాన్ని మనం కోరాలి.
1: We should look for the prosperity of the nation as a whole.
0: మన భారతదేశం అంతా పెద్ద భవనము.
1: Our country is like a huge mansion.
0: House.
1: A huge house.
0: ఈ హౌస్ లోపల ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క గది.
1: ఇన్ దిస్ హౌస్ ఈచ్ స్టేట్ ఈజ్ లైక్ ఎ రూమ్.
0: కనుక ఒక రూమ్ లో వారు నిరంతరము ఒకే రూమ్ లో జీవించడానికి వీలు కాదు, మరొక రూమ్ కూడా పోవాలి.
1: ఎ పర్సన్ లివింగ్ ఇన్ ఎ పర్టికులర్ రూమ్ కెనాట్ ఫర్ ఎవర్ లివ్ ఇన్ దాట్, హీ హాస్ టు గో టు అదర్ రూమ్స్ ఆల్సో.
0: కనుకనే అన్ని భాషలు నేర్చుకోవాలి, అందరితోనూ సమన్వయం ఉంటుండాలి, అన్ని యొక్క క్షేమాన్ని మనం కోరాలి.
1: సో దాట్ We should learn others' languages. We should move with others, mix with others, and
0: ఈ విధముగా మనం ముక్కలు ముక్కలు చేయటం చేత మన దేశం పరాధీనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ డివిజన్ ఫ్రమ్ విత్ ఇన్ అవర్ కంట్రీ ఇస్ బికమింగ్ డిపెండెంట్ ఆన్ అవుట్ సైడ్ ఎలిమెంట్.
0: అన్ని అంగములు చేరినప్పుడే దేశం అయిపోయింది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ ది పార్ట్స్ కమ్ టుగెదర్ యూ హ్యావ్ ది బాడీ.
0: ఒక్కొక్క అంగము తెక్కొట్టి పక్కకు పారవేస్తూ వస్తుంటే ఇంకా నిలిచిండేది ఏమిటి? అది ఏమి దేహమే లేదు.
1: యూ కట్ ఈచ్ పార్ట్ ఫ్రమ్ ది బాడీ అండ్ వేర్ ఇస్ యువర్ బాడీ?
0: కనుక దేహము దేశము రెండు బింబ ప్రతిబింబాలు.
1: బాడీ అండ్ ది కంట్రీ ఆర్ లైక్ ది ఇమేజ్.
0: మన దేహం పైన మనం ఎంత ప్రీతిగా దీని యొక్క క్షేమాన్ని కోరుతున్నామో మన దేశ క్షేమాన్ని కూడా మనం కోరాలి.
1: వి హావ్ ఎ లాట్ ఆఫ్ లైకింగ్ ఫర్ ది బాడీ. ఇన్ ది సేమ్ మానర్ వి షుడ్ ఆల్సో హావ్ ఎ లైకింగ్ ఫర్ ది నేషన్.
0: ఈ దేశ క్షేమం కోరడానికి ప్రేమను పెంచుకోవాలి.
1: ఫర్ దిస్ వి షుడ్ హావ్ లవ్.
0: ఈ ప్రేమను పెంచుకోవడానికి భగవత్ ప్రార్థన సరగాలి.
1: ఫర్ దిస్ వీ షుడ్ వర్షిప్ ది లార్డ్.
0: కనుకని ఒకవైపున భగవత్ ప్రార్థన చేస్తూ మరొక వైపున సమాజ సేవ చేస్తూ ఉంటే ఇది రెండు విధములు కూడాను నెగిటివ్ పాజిటివ్ చేరినట్టుగా దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అందుకోగలము.
1: వర్షిపింగ్ ది లార్డ్ అండ్ డూయింగ్ సర్వీస్ టు ది సొసైటీ, దీస్ టూ షుడ్ గో టుగెదర్ ఇన్ ఆర్డర్ దట్ వీ మే రియలైజ్ అవర్ ట్రూ నేచర్.
0: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా భగవంతుడే లేకపోతే మరొకటి జగత్తులో లేదు.
1: Embodiments of love, without what we call God, we have nothing.
0: విశ్వాసం ఉండినా ఉండకపోయినా దైవత్వమనేటువంటిదే నిజమైనటువంటి జీవిత తత్వం.
1: You may believe, you may not believe, but it is God who gives true meaning to one's life.
0: కనుకనే చాలా మంది there is no God అంటుంటారు.
1: There are many who say there is no God.
0: There is no God అంటే ఈ పదములో ఉన్నటువంటి అర్థాన్ని మనం మొట్టమొదట చూడండి.
1: Now we should look closely at this sentence, there is no God.
0: There is మొట్ట వస్తుంది, no God next వస్తాడు.
1: In this sentence we have these two words, there is. After that come the words, no God.
0: పదమునందు కూడాను దాని అంతరార్థాలంత కూడి ఉంటున్నాయి.
1: So within these words itself we have the true meaning.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఒకరికొకరు సోదర భావం చేతను సోదరీ భావం చేతను అభివృద్ధిగా ఉంచుకొని మన భారతదేశం యొక్క కీర్తిని దైవ ప్రార్థనల చేత సుక్షేమాన్ని కలిగించినట్టుగా మీరు త్యాగ భావం చేత ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను.
1: So people of this great nation should try and worship God, try to seek the brotherhood of man and try to do good to others by a spirit of sacrifice, and I am hoping and blessing that this may be achieved.
0: Prati manavudu kudanu manaviki manaviki madhyam unna sambandha bandhavyamu aatma tattvame ani gurtinchali. Dveshamunu penchukokoddu.
1: We should also understand that what links one man to another is this atma tattva.
0: Nijamaina dvesham emiti ante mana paapa karmale manaku nijamaina dvesham.
1: There should be no sense of hatred, because this is nothing but a result of our sins, hatred.
0: Manamu chesinatvanti prati karmalu kodanu mana venta needavale ventaadutu vastunnayi.
1: Whatever we do, they follow us, the fruits thereof follow us like shadows.
0: Neenu tappinchutaku veelu kaadu.
1: We cannot avoid the shadows.
0: Ye vittanamu naatinamo aa mokkane tayaravutundi.
1: As you sow, so would you reap.
0: కనుక ఈనాడు మాత్రం నీవు తప్పించుకుని తిరగవచ్చును, కానీ ఆనాడు తప్పించుకున్నట్టు వీలు కాదు.
1: టుడే యూ మై ట్రై టు ఎస్కేప్ బట్ ద డే విల్ కమ్ అండ్ యూ కెనాట్.
0: కనుక ఈనాటి నుంచి మనం అటువంటి చెడ్డ కార్యముల్లో ప్రవేశించకుండా ద్వేషమును త్యజించుకుని ఒక విధమైన ప్రేమ భావము చేత దైవాత్మ భావంగా మనం విశ్వసించి సాధన సల్పాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో అట్లీస్ట్ ఫ్రమ్ టుడే, పుటింగ్ అసైడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ హేట్రెడ్, ట్రైయింగ్ టు రియలైజ్ ద ఇన్నేట్ డివినిటీ in one individual and another individual, and trying to work for the good of society through a spirit of sacrifice, I'm hoping and blessing that you may all succeed.

జగమెల్ల ప్రేమమయము, ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమి వీర, ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమి వీర, ప్రేమ రూపము దైవం.

0: ಕೃಷ್ಣ ಪ್ರೇಮ ಕೃಷ್ಣ ಪ್ರೇಮ ಅವತಾರ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಪ್ರೇಮ ಕೃಷ್ಣ
1: ಈಸ್ ದಿ ವೆರಿ ಗಾಡ್ ಆಫ್ ಲವ್ ಅಂಡ್ ಫುಲ್ ಆಫ್ ಲವ್ ಆನ್ ಆಲ್ ದ ಪೀಪಲ್. His very form itself is love. He is saturated with love. He showers the nectarine love on all people. He is the very avatar, the descendant of the love itself. He fills everyone with thirst for love and Krishna himself.
0: ప్రేమ మహా విలువైన వజ్రం వంటిది.
1: లవ్ ఈజ్ ఎ ప్రెషియస్ డైమండ్.
0: ఈ ప్రేమ స్వార్థపరుల దగ్గర క్షణమైన నిలువుదారు.
1: ఇట్ విల్ నెవర్ స్టే విత్ సెల్ఫిష్ పీపుల్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: అహంకారుల దగ్గర అరక్షణమైన ఉండలేదు.
1: ఇట్ డజంట్ స్టే హాఫ్ ఎ సెకండ్ విత్ ఈగోటిజం.
0: ఆడంబరములు వారి దగ్గర ఇది అసలే ప్రవేశించదు.
1: ఇట్ నెవర్ ఎంటర్స్ ఇన్ టు పీపుల్ హూ ఆర్ షోయీ అండ్ ఆస్టెంటేషియస్.
0: స్వార్థ అహంకార ఆడంబరములు ఏమాత్రం కూడా మొహమైనా చూడదు.
1: ఇట్ విల్ నెవర్ లుక్ అట్ సెల్ఫిష్నెస్ ఈగో అండ్ ఆస్టెంటేషన్.
0: కానీ ఈ ప్రేమ ఎక్కడ లభ్యమవుతుంది?
1: But where do you get this love?
0: ఈ విలువైన వజ్రము ప్రేమ రాజ్యమునందు మాత్రమే లభ్యమవుతుంది.
1: You get this precious diamond only in the kingdom of love.
0: ప్రేమ మార్గమునందే ఇది లభ్యమవుతుంది.
1: You can get straight only in the street of love.
0: ప్రేమ అంగడియందు మాత్రమే ఇది మనకు లభిస్తుంది.
1: You can get it only in the shop of love.
0: ప్రేమ హృదయంతోనే మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ విత్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అయితే ఈ జగత్తంతయును ప్రేమమయమే కదా, ఇట్టి ప్రేమయందు ప్రేమ ఎందుకు లభ్యం కావటం లేదు?
1: వెన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్, హౌ ఇస్ ఇట్ దట్ వీఆర్ నాట్ గెటింగ్ లవ్?
0: కానీ జగత్తంతయును ప్రేమగా భావిస్తున్నారు, కానీ ఇది ప్రేమ కాదు.
1: You think that the world is full of love, but that is not love.
0: Deha, indriya, mano, buddhula sambandhamainatundi jeevitamunaku prema anipinchukodu.
1: Anything associated with the physical body, the senses, mind and intellect cannot be called love.
0: Ee deha, indriya, mano, buddhulato koodinatundi anuragame kaani prema kaadu.
1: One associated with body, senses, mind and intellect may be called anuraga, affection, and not love.
0: Atma jeevitame nijamaina prema.
1: A life of atma is alone love.
0: Kanuka atma jeevuluga manam bhavinchali kani sharira jeevuluga, indri jeevuluga, mano jeevuluga, buddhi jeevuluga manam jeevincharadu.
1: We should not live the life on the basis of the body, the senses, the mind and intellect.
0: Sharira indriya mano buddhulu undinanta varaku ahankara mamakaram anetunti kani aadambaram swartham anetunti kani manavuni vidichi undaledu.
1: As long as man is thinking of his body, mind, intellect and senses, he will be full of selfishness, ego and show.
0: Ekti premanu pondutaku ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ క్రతువులో ఆచరించనక్కరలేదు.
1: టు గెట్ సచ్ గ్రేట్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ డూయింగ్ ఎనీ జప, ధ్యాన, యజ్ఞ.
0: వీటి వల్ల కూడాను ప్రేమ లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ లవ్ త్రూ దెమ్.
0: కారణమేమనగా ఈ యొక్క కర్మలయందు అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనము ఇమిడి ఉంటున్నది.
1: The reason is, in all these actions, there is an element of selfishness అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కనుక యజ్ఞములకు కాని యాగములకు కాని ధ్యానములకు కాని యోగములకు కాని ఈ ప్రేమ లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Therefore you cannot get this love either through యజ్ఞ, యాగ, ధ్యాన అండ్ జప.
0: సర్వాత్మిక భావమునకే ఈ ప్రేమ సాధ్యమవుతుంది.
1: You can get love only when you offer entirely.
0: కనుకనే కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు.
1: That is why Krishna said, you have to give up all dharmas.
0: Jesus kudanu,
1: even Jesus,
0: ide vidhamainatundi artham vachinattuga
1: mentioned to this
0: I am the path annadu.
1: He said that I am the path.
0: Buddhudu kudanu ide artham vachinattuga sarvam taranam gacchami annadu.
1: Buddha also has mentioned to this extent when he said sarvam saranam gacchami.
0: Anaga sarvamatamulo saramu,
1: the meaning of this is the essence of all religions.
0: Sarva shastramula moolamu,
1: the origin of all
0: sarva dharmamula yokka gamyamu,
1: the goal of all dharmas.
0: Sarvatpita bhavame,
1: offering totally entirely to the Lord.
0: Atti arpitamu gavinchukunnatunti vare gopikalu.
1: Gopikas are those people who have offered themselves unreservedly and entirely.
0: అయితే ఈ ప్రాకృతమైనటువంటి ఈ జగత్తునందు సర్వార్పిత భావము సాధ్యమవుతుందా అని సందేహించవచ్చు.
1: వన్ మే గెట్ ఎ డౌట్ వెదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ యాక్షన్ అండ్ న్యాచురల్ వరల్డ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ వన్ సెల్ఫ్ ఎంటైర్లీ.
0: స్వార్థము కానీ సప్రయోజనము కానీ అహంకారం కానీ ఆడంబరం కానీ లేకుండా ఉండుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ లైఫ్ వితౌట్ సెల్ఫిష్నెస్, self-interest, ego and show.
0: కానీ దీనికి కూడా ఒక పరిమితం ఉంటున్నది.
1: But there is a limit set for all these things.
0: నశ్రేయో నియమం వినా, కొంత నియమం పాటించాలి.
1: You have to observe certain rules, limitations.
0: మన దేహములో ఉష్ణము ఒక పరిమితమై ఉంటుండాలి.
1: There is a limit for the temperature in our body.
0: ఈ యొక్క వేడి ఒక పరిమితంలోనే ఉంటున్నది.
1: There is a limit for the temperature set.
0: 98.4 or 0.6 unte idi aarogyamu kaani 99 cheyatappudiki anarogyam prarambhamayi.
1: One is healthy when the temperature is 98.4 or 98.6.
0: ade vidhamugane manavulaku swartham undavachu kaani enta varaku swartham adi mitimeeri pote rogamuga roopandutundi.
1: Similarly there could be selfishness in man, but it should be within limits. Once it exceeds the limits, it becomes a disease.
0: Ahankaramu oka rogamu.
1: Ego is also a disease.
0: Adambaramu oka rogamu.
1: Ostentation is a disease.
0: Swarthamu oka rogamu.
1: Selfishness is a disease.
0: Saprayojanamu oka rogamu.
1: Self-interest is a disease.
0: Kanukani veetannitini kudanu cherchi bhava rogamu ani deeniki peru pettaru.
1: All these things put together is described as bhava roga. భవ డిసీజ్
0: అనగా జగత్తునందు మనకు వ్యాపించేటువంటి రోగములు ఇవన్నీ.
1: దట్ మీన్స్ ఆల్ దీస్ డిసీజెస్ అక్కర్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే భగవంతుడు సర్వులయందు ఉండినప్పటికీ సర్వాత్మ భావాన్ని భక్తునియందు లేకుండినా ఇది కేవలము సాత్వికమైనటువంటి యొక్క ప్రేమతత్వము కాదు.
1: యాజ్ గాడ్ ఈజ్ డిసైడింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీవన్, if a devotee doesn't recognize this, it is not correct.
0: Tanayendu bhagavantudu unnadani vishwasinchavachune kaani,
1: one may believe that God is resident of his heart.
0: Ee vishwasamu sariyaina vishwasamu kaadu,
1: but this is not a proper faith.
0: Niyendu bhagavantunu chuttam goppatanam kaadu.
1: There is nothing great seeing God in yourself.
0: Bhagavantuni endu ninnu chudali.
1: You have to see yourself in God.
0: అది సరి అయినటువంటి ప్రేమతత్వం.
1: దట్ ఈస్ ప్రాపర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు నీ యొక్క స్వరూప లక్షణములు కనిపించకుండినంత వరకు కూడాను నీవు స్వార్థపరుడే కానీ పరాత్మ తత్వముతో కూడినటువంటి వాడు కాదు.
1: అంటిల్ యూ సీ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఓన్ నేచర్ రిఫ్లెక్టెడ్ ఇన్ గాడ్, యు ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, యు డోంట్ హ్యావ్ సాక్రిఫైస్.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను ఈ ప్రాప్తమైన జగత్తునందు ఒక పరిమితమైన యొక్క భావమును గుర్తిస్తూ పోవాలి.
1: ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ లిమిట్స్ ఆర్ సెట్ ఫర్ ఎవ్రీ.
0: ప్రతి మానవుడు కూడాను ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ డిలైట్ అండ్ జాయ్.
0: ఆనందం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై జాయ్?
0: దీనిని వేదాంత పరిభాషయందు యోగము అన్నారు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దిస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: యోగం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాణాయామం, ప్రత్యాహారం, ఇలాంటి కర్మలను ఆచరించడం యోగంగా భావిస్తున్నాము.
1: సమ్ పీపుల్ కన్సిడర్ యోగా యాజ్ అసోసియేటెడ్ విత్ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ డయట్.
0: యోగం అంటే ఇది కాదు అర్థం.
1: దాట్ ఈస్ నాట్ ది మీనింగ్ ఆఫ్ యోగా.
0: యోగం అనగా ఆనందము అని అర్థం.
1: యోగా మీన్స్ జాయ్.
0: ఈ ఆనందం ఎక్కడ మనకు లభ్యమవుతుంది?
1: వేర్ డు యు గెట్ దిస్ జాయ్?
0: ఆనందమైన దగ్గర నుంచినే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ది సోర్స్.
0: ఆనందం వస్తువాహనములు ఎందు కానీ,
1: జాయ్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆబ్జెక్ట్స్,
0: ఆహార విహారములు ఎందు కానీ,
1: ఇన్ ఫుడ్ అండ్ రెస్ట్,
0: ప్రాకృతమైనటువంటి పదవులు ఎందు కానీ,
1: ఇన్ ది వరల్డ్లీ పొజిషన్స్ అండ్ పవర్,
0: స్థితిగతులు ఎందు కానీ,
1: ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్,
0: ఆనందము మనకు లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ జాయ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్.
0: ఈ ఆనందము ఆనందమయుడైనటువంటి భగవంతుడి ఎందే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ దిస్ జాయ్ ఫ్రమ్ గాడ్ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జాయ్ అండ్ డిలైట్.
0: అయితే ఎప్పుడు ఈ ఆనందం మనకు లభ్యమవుతుంది?
1: వెన్ కెన్ యూ గెట్ దిస్ జాయ్?
0: గోపికలు, రాధ వీరందరూ కూడాను నిరంతరము కూడాను ఏకాత్మ భావంతో కృష్ణుని స్మరిస్తూ వచ్చారు అని.
1: గోపికాస్ అండ్ రాధా హ్యావ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ వన్ విత్ దెమ్. ఏకాత్మ భావన.
0: గోపికలు అనగా ఎవరు?
1: హూ ఆర్ గోపికాస్?
0: రాధ అనగా ఎవరు?
1: హూ ఈజ్ రాధా?
0: కేవలము ఒక స్త్రీలుగా భావించి దీనికి అనేక విధమైన ఆపోహలను కలిగించి అనర్థములను పెంచి యథార్థమును విశ్వసిస్తూ వస్తున్నారు.
1: Wrong meaning is attributed to the word gopikas, and thus there is a lot of misunderstanding, consequent suffering of that.
0: Mana sankalpamule gopikalu.
1: Our thoughts are gopikas.
0: Sarva sankalpamulu yokka koodike inetundi manase radha.
1: Mind which is a conglomeration of all thoughts is radha.
0: Kanuka mana sankalpamulu, mana manasu pragna anetundi krishnulo karigipovali.
1: Our thoughts and mind should merge in Krishna, who is Prajna.
0: Adi Prajnanam Brahma annaru.
1: That is the meaning of Prajnanam Brahma.
0: Ee Prajnanam anetundi kevalamu shariramunandu, manasunandu, buddhiyandu, antakaraniyandu, sarvatra antarbahishta sarvavyapya Prajna swarupaha.
1: This Prajna is inside, outside, in the mind, in the chitta, in every aspect of, in the heart, in every aspect of human being.
0: Kanukane itti prajnane brahma ani pilustu vacharu.
1: This prajna is described as brahma.
0: Anaga constant integrated awareness ani deeni peru.
1: This is prajna means constant integrated awareness.
0: Itti prajna yandu mana bhavamulu, mana manasu, sankalpamulu leenamai povali.
1: In this constant integrated awareness, all our feelings, our mind and our thoughts must get merged.
0: Aithe ilanti prajna swarupudainatti bhagavantudu sarvatra undinappudu ee avataramulu dharinchetunte yokka deenlo unna rahasyam emiti?
1: When God in the form of prajna, constant integrated awareness is available everywhere, why should avatars come down and appear on the earth?
0: Aithe ee avataramulu dharinchadaniki కారణములు లేకపోలేదు.
1: దేర్ ఆర్ రీజన్స్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అవతార్స్ టు అపియర్.
0: ప్రత్యక్షం, పరోక్షం అని రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ లైక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ప్రత్యక్ష, పరోక్ష.
0: అంతర్శక్తి, బాహ్యశక్తి అని కూడా రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఈజ్ ది ఇన్నర్ పవర్ అండ్ ది అదర్ ఈజ్ ఎక్స్టర్నల్.
0: అంతర్భూతము, బహిర్భూతము అని కూడా రెండు ఉంటున్నవి.
1: సిమిలర్లీ దేర్ ఆర్ టూ థింగ్స్ కాల్డ్ అంతర్భూత అండ్ బహిర్భూత.
0: కట్టెల యందు అగ్ని ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్.
0: కానీ ఆ కట్టెల యందు ఉండేటువంటి అగ్ని అంతర్భూతమై ఉంటున్నది.
1: బట్ దట్ ఫైర్ ఈజ్ ఇన్సైడ్ ది ఫైర్ వుడ్,
0: అంతర్గతమై ఉంటున్నది.
1: అండ్ ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్,
0: అవ్యక్తమై ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ సీన్.
0: కనుక ఈ కట్టెల పైన బియ్యం పెట్టి ఆ కట్టెల పైన పాత్ర పెట్టితే బియ్యము అన్నముగా మారవు.
1: దేర్ఫోర్ యూ కెనాట్ కుక్ ఫుడ్ విత్ మియర్లీ ఫైర్ వుడ్ కీపింగ్ ఇన్ ది ప్లేస్.
0: ఆ కట్టెల ఎందుకునేటువంటి ఒక అగ్ని ప్రత్యక్షముగా వచ్చినప్పుడే కట్టెలను కూడా కాల్చి బియ్యమును కూడా ఉడికించి అన్నముగా రూపొందింపజేస్తుంది.
1: ఓన్లీ వెన్ ది అన్మానిఫెస్ట్ ఇన్విజిబుల్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్ మానిఫెస్ట్ అండ్ కమ్స్ అవుట్ ఇట్ కెన్ కుక్ ఫుడ్ అండ్ గెట్.
0: కనుక ప్రతి దేహము కూడా ఒక ఫైర్ వుడ్ వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఫైర్ వుడ్.
0: ఈ కట్ట ఎందు అంతర్భూతమై ఉంటున్నది ఆత్మతత్వం.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఇన్విజిబులీ ఇంబెడెడ్ ఇన్ దిస్
0: దారిని ప్రత్యక్షము గావించుకునే నిమిత్తమై కొన్ని రకమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
1: టు మేనిఫెస్ట్ దిస్ ఇన్విజిబుల్ డివినిటీ దేర్ ఇస్ నీడ్ ఫార్ డూయింగ్ సమ్ సాధన.
0: మరొక చిన్న ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్.
0: మన జోబి ఎందే మ్యాచ్ బాక్స్ ఉంటుండదు అగ్గి పెట్టే.
1: దేర్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్ ఇన్ అవర్ పాకెట్.
0: కానీ మన జోబీని ఏమాత్రం కూడా నువ్వు కాల్చదు.
1: బట్ ఇట్ డజంట్ బర్న్ అవర్ పాకెట్.
0: కానీ ప్రతి పుల్ల ఎందుకు అగ్ని ఉంటున్నది.
1: ఇన్ ఎవరీ మ్యాచ్ స్టిక్ దేర్ ఇస్ ఫైర్.
0: ఆ పుల్లను తీసి పెట్టెతో రాసినప్పుడు ఆ యొక్క అగ్ని ప్రత్యక్షంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ స్ట్రైక్ ది స్టిక్ అగైన్స్ ది ఫైర్ బాక్స్
0: ప్రత్యక్షంగా రూపొందినటువంటి అగ్ని తనను తన చొక్కాను తన జోబీని సర్వంను కాల్చివేస్తుంది.
1: వన్స్ దిస్ ఫైర్ బికమ్స్ మేనిఫెస్ట్ అండ్ డైరెక్ట్ ఇట్ కెన్ బర్న్ అప్ ది ఎంటైర్ షర్ట్ ది పాకెట్ అండ్ ఈవెన్ ది బాడీ ఇట్సెల్ఫ్.
0: కనుక అట్టనే మానవుని యందు దివ్యత్వమనేటువంటి ప్రేమతత్వం అనేటువంటి యొక్క జ్ఞాన స్వరూపమైన ప్రకాశం ఉండినప్పటికీ,
1: దో దేర్ ఈస్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ప్రత్యక్షం గావించుకోవాలన్న,
1: ఇఫ్ యూ వాంట్ టు మేక్ దట్ మేనిఫెస్ట్
0: ప్రేమతో ప్రేమను చేర్చినప్పుడే ఆ ప్రత్యక్షమైన స్వరూపము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ఓన్లీ వెన్ లవ్ ఈజ్ మేడ్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ లవ్ ఇట్ కెన్ మేనిఫెస్ట్.
0: అగ్గి పుల్లలో ఉండినటువంటి మందు ఒక్కటే, అగ్గి పెట్టపైన ఉన్నటువంటిది మందు ఒక్కటే, రెండింటినీ రాపిడి జరిగినప్పుడే అది అగ్ని మనకు గోచరం అవుతుంది.
1: ది పాయింట్ ఆన్ ది మ్యాచ్ బాక్స్ అండ్ ఆల్సో ఆన్ ది మ్యాచ్ స్టిక్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ది సేమ్. బట్ ఓన్లీ వెన్ యూ రబ్ వన్ అగేన్స్ ది అదర్ ది ఫైర్
0: ఉన్నటువంటి ప్రేమ, దైవం నందు ఉన్నటువంటి ప్రేమ రెండు ఒక్కటిగా నీవు భావిస్తున్నావు.
1: యూ కన్సిడర్ లవ్ ఇన్ యూ అండ్ లవ్ ఇన్ గాడ్ యాజ్ ద సేమ్.
0: కానీ దైవం యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది.
1: బట్ గాడ్స్ లవ్ ఈస్ టోటలీ అన్సెల్ఫిష్.
0: నిర్వికల్పమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్
0: నిరంజనమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ప్యూర్
0: నిత్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ పర్మనెంట్
0: నిర్గుణమైనటువంటిది.
1: ఇట్ ఈస్ క్వాలిటీలెస్.
0: నీ ఎందుండినటువంటి ప్రేమ
1: యువర్ లవ్
0: స్వార్థమైనటువంటిది.
1: ఈ సెల్ఫిష్
0: స్వప్రయోజనమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
0: గుణ సహితమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
0: ఇలాంటి ప్రేమతత్వంతో ఆ ప్రేమతత్వం ఏమాత్రం కూడా కలియుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మిక్స్ సచ్ లవ్ ఆఫ్ యువర్స్ విత్ ది లవ్ ఆఫ్ ది గాడ్.
0: కనుక మానవుని ఎందుకు ఉండినటువంటి ఈ అహంకార ఆడంబర అసూయ స్వార్థాదులనేటువంటిది ఏనాడు త్యజించినో ఆనాడే ఆ హృదయంలో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: ఓన్లీ వెన్ మ్యాన్స్ హార్ట్ ఈజ్ రిడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆస్టెంటేషన్ ఈగో గాడ్ విల్
0: ప్రే. త్యాగము చేయక
1: వితౌట్ సాక్రిఫైసింగ్
0: భోగముల పైన మనసు నుంచి,
1: ఇఫ్ యూ వాంట్ టు జస్ట్
0: విషయ రాగములతో ఈదుతూ,
1: ఇఫ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ డిజైర్స్
0: ప్రాకృతమైన జీవితాన్ని గడిపేంత వరకు కూడాను,
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లివింగ్
0: భక్తిగా నటించినప్పటికీ,
1: హౌవర్ మచ్ ఆఫ్
0: ఎంత పరిశుద్ధుడిగా నీవు భావించినప్పటికీ,
1: యు మే థింక్ యు ఆర్ యువర్ సెల్ఫ్ ఆమ్నిషియంట్.
0: ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి జీవితమే కాని నిన్ను నీవు మోసం చేసుకునేటువంటి వాడే కాని దైవంతో కూడేటువంటి యోగం లేదు అక్కడ.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్నెస్. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. యు కెన్ నెవర్ జాయిన్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ గుణములతోనే నిండి ఉంటుంది.
1: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ క్వాలిటీస్.
0: దైవాన్ని ప్రేమిస్తున్నామంటున్నాం.
1: యూ థింక్ దట్ యు ఆర్ లవింగ్ గాడ్.
0: దైవాన్ని ప్రేమించేటువంటి జీవుడు ఎక్కడ కూడా ఇంతవరకు నాకు కనిపించలేదు.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ఎనీవన్ హూ లవ్స్ గాడ్.
0: తన నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమిస్తున్నాడే కాని దైవ నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమించటం లేదు.
1: హీ ఈజ్ లవింగ్ గాడ్ ఫర్ హిజ్ ఓన్ సేక్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్.
0: ఇదే స్వార్థం.
1: దిస్ ఈస్ సెల్ఫిష్.
0: ఈ యొక్క కర్చీఫ్ నిమిత్తమే నేను కర్చీఫ్ని ప్రేమిస్తున్నాను కానీ నా నిమిత్తమే కర్చీఫ్ని ప్రేమించడం లేదు.
1: ఐఎమ్ లవింగ్ దిస్ హ్యాంకీ ఫర్ సేక్ ఆఫ్ మైసెల్ఫ్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్
0: ఈ జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను పదార్థముల యొక్క ప్రయోజన నిమిత్తమే పదార్థములు ప్రేమిస్తున్నాడు.
1: Man is loving all the objects in the world for the sake of objects.
0: కాని పదార్థముల నిమిత్తం ప్రేమించటం లేదు.
1: For his sake, not for the sake of objects.
0: అన్ని తన స్వార్థమే, తన స్వార్థమే.
1: Everything is for his own
0: selfishness. స్వార్థం కోసం ప్రేమిస్తున్నాడు.
1: He is loving God also for his own selfishness.
0: దైవం సామాన్యం కాదు.
1: God is not ordinary.
0: దైవం అంత సులభంగా లభ్యమయ్యేటువంటి వాడు కాదు.
1: It is not so easy to get at God.
0: ఇది కేవలము ఒక్క సింహాసనమే, హృదయం.
1: This heart is a seat, a
0: double sofa kadu.
1: This is not a double sofa bed.
0: Leka musical chair kadu.
1: This is not a musical chair.
0: Prakrutamaina bhavani ee chair paina kurchobettukoni daivama indulo kurchamante edisa kurchogaladu.
1: If your heart is full of worldly desires, how will God come and sit on your heart?
0: Kanuka deenini neevu khariga unchinappude andulo bhagavantudu praveshistadu.
1: Only when you vacate your heart and make it free, God will enter into your heart.
0: Kanuka ee naadu prema aneetvanti perutho neevu musical chair aadutunnavu.
1: In the name of love, you are playing the game of musical chair.
0: Aa chair okkariki swantham kaadu.
1: This chair doesn't belong to anyone.
0: Okka turi kurchovachunu, mari okka turi marokaru kurchovachunu.
1: One person is given the seat on the chair once, another
0: కాబట్టి
1: person
0: has the chair. చెప్పడానికి అధికారం లేదు.
1: How can you say that it is yours then?
0: కానీ అట్టి అధికారము,
1: that power, that authority,
0: గోపికలు మాత్రమే ఆదర్శంగా నిరూపించారు.
1: Only gopikas had that kind of authority.
0: అనగా భావములు దైవ భావముతో జీవించుతూ వచ్చారు.
1: They lived their life and feelings with godly feelings.
0: ప్రతి ఇంద్రియము కూడాను దైవార్పితమైన భావంతో అనుభవిస్తూ వచ్చారు.
1: దే ఎంజాయిడ్ ఎవ్రీ సెన్స్ ఓన్లీ ఆఫరింగ్ ఇట్ టు గాడ్.
0: తమ మాటలు దైవ మాటలే.
1: దేర్ టాక్ వాస్ ఫుల్ ఆఫ్ డివైన్ టాక్.
0: తమ స్మరణ దైవ స్మరణే.
1: దేర్ థింకింగ్ వాస్ ఫుల్ ఆఫ్ గాడ్.
0: తమ శ్రవణము దైవ స్మరణమే.
1: దేర్ హియరింగ్ వాస్ ఫుల్ ఆఫ్ గాడ్.
0: తమ హస్తములు దైవ కర్మలే.
1: వాట్ ఎవర్ దే డిడ్ విత్ హ్యాండ్స్ వాస్ ఫర్ గాడ్.
0: కనుక తమ సర్వేంద్రియములు కూడాను దైవార్పితమైన భావముతో అనుభవిస్తూ వచ్చారు.
1: They enjoyed all their sense organs offering them
0: tamadi anetundi ekkada kudunu vaari endu kanipinchaledu.
1: They never felt anything as their own.
0: Tam evaru krishnudu maatrame tam vaaru.
1: Who are they? After all, Krishna is theirs.
0: Oka chinna udaharanam.
1: There is a small example.
0: Vaara bhakti prapattaruku chakkani saachyanga oka aadarshanni andistu vachadu krishnudu.
1: Krishna offered to show to the world as an example their love.
0: అనేక పర్యాయాలు చెప్పాను.
1: I told you a number of times.
0: ఒకరొక నిరము ఉండినట్టుగా ఉండి కృష్ణుడు తనకు గొప్పగా తలభారము అని తలనొప్పిగా భావిస్తూ వచ్చాడు.
1: On a particular day, Krishna all of a sudden mentioned that he is having very severe headache.
0: ఈ తలనొప్పి కోసము మందు కావాలని ఆశించాడు.
1: He wanted to have medicine for the headache.
0: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు సర్వము కూడినటువంటి సమయం నుండే ఈ యొక్క లీలను ప్రకటన గావిస్తూ వచ్చాడు.
1: ఆమ్నిషియంట్ కృష్ణ ఆల్వేస్ షోడ్ దిస్ లీలాస్, దిస్ మిరకల్స్ ఫర్ ఆల్ పీపుల్.
0: రుక్మిణి, నారద, జాంబవతి వీరందరూ కూడా సమీపంలోనే ఉంటున్నారు.
1: సత్యభామ, రుక్మిణి, జాంబవతి, నారద, ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ నియర్ కృష్ణ అట్ దట్ టైమ్.
0: ఏ కించిత్ ఆహారం కూడా తాను స్వీకరించడం లేదు.
1: He was not taking even a particle of food.
0: Chaala natakam aadutu vachadu.
1: He began playing a drama.
0: Ee baadham nenu bharinchalenu annadu.
1: I can never bear this pain.
0: Ee drushyanni gurtinchinatundi Naradudu, Swami, neeniki mandu ekkada untundadi, tappaka cheppandi nenu chestanu annadu.
1: Seeing this, Narada asked, Swami, where can I find the medicine? I'll certainly get it.
0: వ్రేతల్లకు వెళ్లి గోపికల యొక్క పాదధూళిని తీసుకుని వచ్చి నా తలపైన పట్టు వేసిన ఈ తలనొప్పి తగ్గిపోతుందన్నారు.
1: ఇఫ్ యూ కెన్ గో టు రేపల్లె అండ్ గెట్ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ అండ్ పుట్ ఇట్ ఆన్ మై ఫోర్ హెడ్ దెన్ ఐ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ హెడేక్.
0: పరమ భక్తులైనటువంటి వారు ఆ గోపికలు.
1: గోపికాస్ వర్ గ్రేట్ డివోటీస్.
0: ఆ పరమ భక్తుల పాదధూడియే నా శిరోవేదన తగ్గిస్తుంది.
1: The dust of the feet of those gopikas who are the great devotees will free them from headache.
0: నాదునకు కొంత తన లోపల దాగి ఉండినటువంటి అహంకారము బయట వచ్చింది.
1: The hidden ego in Narada began manifesting on hearing this.
0: స్వామి సతతం యోగినః నేను నిరంతరం కూడా కృష్ణ యోగంలోనే ఉంటున్నాను.
1: స్వామి, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ కృష్ణ యోగ థింకింగ్ ఆఫ్ యూ కాన్స్టెంట్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కృష్ణ చింతనం, ఎక్కడికి వెళ్ళినా నేను కృష్ణ చింతన చేస్తున్నాను.
1: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కృష్ణ అలోన్.
0: నాకంటే గొప్ప భక్తులు ఉంటున్నారా ఈ జగత్తులో?
1: ఈజ్ దేర్ ఎ గ్రేటర్ డివోటీ దాన్ మీ స్వామి ఇన్ దిస్ వరల్డ్?
0: కానీ దీనిని అంగీకరించలేదు కృష్ణుడు.
1: కృష్ణ డిడ్ నాట్ అగ్రీ ఫర్ దిస్.
0: నీవు భక్తులు కావచ్చును నారద, కానీ ఆ గోపికల యొక్క పాదజోడియే నా యొక్క శిరోవేదనను చల్లారుస్తుంది.
1: యు మే బి ఏ డివోటీ నారద, బట్ ఓన్లీ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ విల్ ఫ్రీ మీ ఫ్రమ్ ది హెడేక్.
0: ఈ నారదుడు కొంచెం ప్రజ్ఞానం కలిగినటువంటి వాడు.
1: నారద హ్యాడ్
0: తమ తెలివితేటలంతకు మాటల్లో చుప్తూ వచ్చాడు.
1: నారద బిగాన్ షోయింగ్ ఆల్ హిస్ క్లెవర్నెస్ ఇన్ వర్డ్స్.
0: అమితమైనటువంటి తెలివి గలవానికి అమితమైన భాష ఉంటుంటాయి.
1: ఏ పర్సన్ హూ హాస్ ఎక్స్ట్రాడినరీ క్లెవర్నెస్ విల్ ఆల్సో స్పీక్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే.
0: తెలివితేటలు గలవానికి ఎప్పుడు కూడా సందేహాలే ఉంటుంటాయి.
1: పీపుల్ విత్ ఎక్సెసివ్ క్లెవర్నెస్ విల్ హావ్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: ఎంత మేధాశక్తి కలిగిందని భావిస్తున్నాడో అంత అపశక్తులు కూడా అతనిలో ప్రవేశించి ఉంటాయి.
1: ది మోర్ వన్ థింగ్ దట్ హీస్ క్లెవర్ ది మోర్ హీ విల్ ఫుల్ ఆఫ్ ది నెగటివ్ ఫీలింగ్స్.
0: కృష్ణ, పోనీ నా యొక్క భక్తి దానికి తగినంతటిగా లేకపోవచ్చును. సత్యభామ నీ నిమిత్తమై జీవితానంతా అంకితం చేసినటువంటిది సత్యభామ పాదశ్రీ ఒక పాదము యొక్క ధూడిని నీవు ధరించరాదా అన్నాడు.
1: హీ ఆస్క్డ్ కృష్ణ, ఐ మే నాట్ బి ఏ గ్రేట్ డివోటీ. సత్యభామ హ్యాస్ ఆఫర్డ్ హర్ ఎంటైర్ లైఫ్ టు కృష్ణ. కెన్ వీ నాట్ గెట్ ది డస్ట్ ఆఫ్ హర్ ఫీట్?
0: సత్యభామ చెప్పింది, నారద నేను సతి, కృష్ణుడు పతి. సతి పాదధూళి పతి శిరస్సు పైన వేయటం ఎంత పాపము, నేను దానికి అంగీకరించను అన్నింది.
1: సత్యభామ సెట్, ఐ ఆమ్ వైఫ్ అండ్ కృష్ణ ఇస్ హస్బెండ్. హౌ కెన్ ది డస్ట్ ఆఫ్ మై ఫీట్ బి పుట్ ఆన్ ది హెడ్ ఆఫ్ మై హస్బెండ్? ఐ డోంట్ అగ్రీ ఫర్ దిస్.
0: నేను పాపకూపంలో పడ్డాను కానీ నేను ఈ పని చేయటము.
1: If this is done, I will be committing a great sin.
0: అక్కడ కూడా పూర్తి స్వార్థం ఏర్పడిపోయింది.
1: There again, there is
0: తన పాదధూళి తన శిరస్సు భర్త యొక్క శిరస్సు పైన వేసినప్పుడు తాను పాపకూపంలో మునుగుతుంది అనేటువంటి స్వార్థము తనలో ప్రవేశించింది.
1: She had the selfish feeling that she would be committing a sin if the dust of her feet is put on Krishna's head.
0: సత్యభామ కూడాను ఆ పాదధూళికి అంగీకరించలేదు.
1: సత్యభామ డిడ్ నాట్ అగ్రీ ఫార్ దిస్ పర్టికులర్ ప్రపోజల్ ఆఫ్ పుట్టింగ్.
0: రుక్మిణి కూడా ఇదే భావమునే పొందుతూ వచ్చింది.
1: రుక్మిణి ఆల్సో హ్యాడ్ ది సేమ్ ఫీలింగ్.
0: కానీ వారెవరు ఇవ్వలేదు.
1: నన్ ఆఫ్ దెమ్ గేవ్ ది డస్ట్.
0: క్షణములకు కూడా కృష్ణుని యొక్క బాధ అధికమవుతూ వచ్చింది.
1: ఎవ్రీ సెకండ్ కృష్ణాస్ పెయిన్ వాజ్ ఇంక్రీజింగ్.
0: తప్పినది కాక నారదుడు రేపల్లెకి వచ్చాడు.
1: నారద వాజ్ కంపెల్డ్ టు గో టు రేపల్లె.
0: నారదుడు వచ్చిన తక్షణమే గోపికలందరూ కూడా గుమిగూరారు.
1: ది మొమెంట్ నారద కేమ్ టు రేపల్లె ఆల్ ది
0: గోపికారు ఎప్పుడు వస్తాడు మా రేపల్లెకు, ఈ వార్తలు బోధించమని చెప్పారు.
1: ప్లీజ్ లెట్ అస్ నో హౌ ఇస్ అవర్ కృష్ణ, వెన్ ఈస్ హి కమింగ్ టు రేపల్లె?
0: అమ్మా, ఇప్పుడు కృష్ణుడు వచ్చే విషయము నాకు తెలియదు, కానీ ఇప్పుడు అమితమైనటువంటి శిరోబాధను అనుభవిస్తున్నాడు.
1: హి సెడ్ ఐ డు నాట్ నో వెన్ హీస్ కమింగ్ టు రేపల్లె, బట్ హీఈస్ హ్యావింగ్
0: ఆ బాధ నివారణార్థమై నేను మందు నిమిత్తమై ఇక్కడికి వచ్చాను.
1: ఫర్ దిస్ హెడేక్ ఐ వాంటెడ్ టు టేక్ మెడిసిన్, దేర్ఫర్ ఐ హావ్ కమ్ హియర్.
0: నారద, మా కృష్ణుని యొక్క శిరస్సు యొక్క బాధను నివారణ గావించేటువంటి మందు మా రేపల్లె ఎందుందా?
1: నారద, ఈజ్ దేర్ మెడిసిన్ అవైలబుల్ ఇన్ రేపల్లె విచ్ కెన్ ఫ్రీ కృష్ణాస్ హెడేక్?
0: కనుక ఆ మందు ఎక్కడ ఉన్నదో చెప్తే తప్పక మేము వెతికిస్తామన్నారు.
1: ఇఫ్ యూ కెన్ లెట్ అస్ నో వేర్ ది మెడిసిన్ ఇస్ అవైలబుల్ విల్ సర్టన్లీ గెట్ ఇట్.
0: అమ్మా, మీ పాదధూడి అతని యొక్క శిరోబాధ నివారణ గావించేటువంటి మందు అన్నాడు.
1: ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్ అలోన్ విల్ రిమూవ్ ది హెడేక్ ఆఫ్ కృష్ణ, హీ సెడ్.
0: ఒక గోపిక వెళ్ళింది, దుప్పట తెచ్చింది, అందరూ తమ పాదాలు ధూళినంతా తగుందో విదిలించారు, మూట కట్టుకున్నాడు. నారదుడు దాన్ని బయలుదేరి వచ్చాడు.
1: వన్ గోపిక ర్యాన్, గాట్ ఎ బెడ్షీట్, కలెక్టెడ్ ది డస్ట్ ఆఫ్ ఆల్ ది గోపికాస్ ఫీట్ అండ్ ఇట్ వాస్ ప్యాక్డ్ అండ్ కృష్ణ నారద బిగాన్ గెటింగ్ ఇట్ టు కృష్ణ.
0: ఇక్కడ వారి యొక్క నిస్వార్థమునకు చక్కని ఉదాహరణ.
1: యూ కెన్ సి ది ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్ లెస్నెస్.
0: మేము భక్తులమే, మేము దాసులమే, మా పాదధూళి కృష్ణుడికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి యోచనే వారికి లేదు.
1: దే నెవర్ హ్యాడ్ ది థాట్ దేవర్ డివోటీస్ అండ్ దేర్ the rest of their feet should not be
0: good. ఆనందంగా ఉంటే అంతే చాలు మాకు.
1: All that they wanted was Krishna should be happy.
0: అంతే కాని ఇది అది వాదోపవాదం వేయడానికి మాకు అర్హత లేదు.
1: There is no question of our arguing and counter argument in such matters.
0: మా జీవితమే అతనికి అర్పితమైనటువంటివి.
1: We have offered our life to Krishna.
0: అతని ఆనందమే మా ఆనందం.
1: Our joy, his joy is our
0: joy. ఏకత్వ భావంతో వారు ఆ పాదజోడిని ఇచ్చిన దర్శనమే అక్కడ కృష్ణుడికి తలభారం నివారణ అయిపోయింది.
1: The moment this the dust was given with this kind of feeling of oneness of atma,
0: Krishna పాదజోడి తీసుకుని వెళ్ళి చూసేటప్పటికి కృష్ణుడు నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు.
1: By the time Narada took this dust to Krishna, Krishna was talking full of smiles.
0: Narada, meeru bhaktulamu bhaktulamani ahankara padutunnaru aadambaralato jeevithanni gadaputunnaru ee swarthamto jeevithanni ankitam galisinattuga bhavistunnaru.
1: Narada, thinking that you are devotees, you are spending your life full of selfishness,
0: nirahankaramu nishwarthamu niradambaramu gopakali endunnadu kaani meelandu evari endu ledannadu.
1: Only gopikas are free from selfishness, ego and show. None of you are free from that.
0: Kanuka ee naadu lokamulo prati okaru meevu bhaktulamu bhaktulamu swamiki sannidhulamu sannihitulamu ani bhavistunnaru kaani ivi evaru kaadu.
1: In the world of today, everyone is thinking that we are devotees of swami.
0: Prati okaru antho into swartham anetundi emidi untunnadu.
1: You can find selfishness in small measure or bigger measure, every
0: ahankaramu undinanta varaku kodunu bhagavantuni drishti vaari paina padadu.
1: As long as people have this selfishness and ego, God will never
0: suryudu prakashistu unnadu.
1: You may say how he will not shower his
0: love. Meghamulu addu vachinappudu suryudu kanipinchadu evariki.
1: Sun is shining. When the clouds cover the sun, you cannot see the sun.
0: Kaani prakasham leda undi.
1: Is there no shining of the sun? There it is.
0: Megamulu addu tagalatam cheta aa prakasham tanapaina padalekapothundali.
1: Clouds are preventing the sunshine from falling on human beings.
0: Adhe vidhamgane daivamu nirantaramu prema swaroopude.
1: Similarly, God is the very embodiment of love.
0: Kaani aa premaku ee ahankaramu swarthamu aadambaram anetundi oka dattamaina megamuluga addum raavatam chetane aa prema tattvanni veeripaina prasarinchalekapothundali.
1: Selfishness, ego and show become clouds obstructing the grace and love of Lord to fall on the devotees.
0: Kanuka manavattamulo undinatvanti oka divyatvanni chakkaga gurtinchadaniki prema tattvame pradhanamaina prayanam.
1: Love is the right royal path to recognize and to manifest divinity hidden in man.
0: Lokamulo dhanakadaka vastuvahanadala shaktini.
1: In the world there is the power of
0: vijaya balamunu buddhi balamunu dana balamunu aashrayinchi aneka vidhamainatvanti yokka ahankaralu padutuntaru.
1: There are number of people who are full of ego on the basis of their physical prowess, their money, their position, their power, which is only.
0: కానీ దైవానుగ్రహమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థములుగా తోస్తాయి.
1: వితౌట్ గాడ్స్ గ్రేస్ ఆల్ దిస్ ఆర్ ఎ వేస్ట్.
0: భారతమునందు కృష్ణుడు ఈ ఇరువురి బలమును గుర్తింపజేయడానికి చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: కృష్ణ హ్యాస్ ఆఫర్డ్ ఎన్ ఎక్సలెంట్ ఇలస్ట్రేషన్ ఇన్ భారత టు షో దిస్.
0: అర్జునులకు కర్ణులకు ఉండినటువంటి భేదాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: He was showing the difference between Arjuna and Karna.
0: ఈ ఇరువురు శక్తికి లోపల కూడా కర్ణుడి శక్తి అధికంగా ఉంటున్నది కానీ అర్జును శక్తి అంత అధికంగా లేకపోయింది.
1: Karna's prowess and strength was much superior to that of Arjuna.
0: అస్త్రశస్త్ర విద్యములు యందు కూడాను కర్ణుడే వీరుడిగా కనిపించాడు.
1: In the use of archery,
0: కర్ణుడే అధికుడిగా కనిపించాడు.
1: Karna was much superior to Arjuna in the use of all the weapons.
0: అర్జునుడి కంటే అధికమైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి ఈ కర్ణుడు కడపటికి ఏమయ్యాడు?
1: But what happened to Karna, who was much superior to Arjuna at the end?
0: దుష్టులు దుర్మార్గులు అన్యాయులు అక్రమలు అనాచారంతో ఉండినటువంటి యొక్క దుర్యోధన దుశ్శాసనాదులను ఆశ్రయించాడు.
1: Karna took shelter with people who are full of evil, wicked qualities like Duryodhana, Dushyasana and the host of them.
0: నిస్వార్థము నిరహంకారము ప్రేమతత్వంతో సత్య ధర్మములతో కూడినటువంటి దైవాన్ని ఆశ్రయించాడు అర్జునుడు.
1: అర్జున టుక్ షెల్టర్ అండర్ గాడ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ పర్మనెన్స్ స్ప్లెండర్ అండ్ గ్లోరీ.
0: ఇన్ని శక్తులు ఉండినప్పటికీ ఆశ్రయించినటువంటి వారి యొక్క ఇది చాలా హీనమైనటువంటి స్థితి కనుక వీడు కూడా అదే స్థితిని పొందాడు కర్ణుడు.
1: కర్ణ కేమ్ టు ఆల్ రూయిన్ అండ్ సఫరింగ్ బికాస్ హీ టుక్ షెల్టర్ అండర్ పీపుల్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్ క్వాలిటీస్.

0: One may have extraordinary physical strength and strength of intellect, but if he doesn't have
1: kartuntati vaadu kadapati kemaiye vinudu bharatiya veerasutuda.
0: Without God's grace, it would not be possible for anyone to shine. Look at Karna.
1: Inni shaktulu untundi Karnudu emaipoyadu.
0: With all the powers, what happened to Karna?
1: Daivanni aashrayinchaledu.
0: Karna did not take
1: daivanni devulaku paathrudu kaledu.
0: He never earned the grace of
1: enni
0: God.
1: Enni shaktulu undu em prayojanam?
0: What is the use of having any power?
1: Kanukane prati Bharata Bhagavata Ramayana itihasa puranamulanni kudanu ilanti pavitramainatvanti neetulanu bodhinchi మానవత్వాన్ని వికసింపజేసి పశుత్వాన్ని నిర్మూలం గావిస్తూ వచ్చాయి.
0: ఆల్ ద స్క్రిప్చర్స్ సచ్ అస్ భారత భాగవత రామాయణ అండ్ అదర్ స్క్రిప్చర్స్ దే హావ్ డెమోన్స్ట్రేటెడ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ డివైన్ గ్రేస్ అలోన్ విల్ కన్ఫర్ సక్సెస్ అండ్ ది యానిమల్ పవర్ విల్ నెవర్ సక్సీడ్.
1: మనము అనేక జన్మల నుండి కూడాను ఈ ప్రాప్తమైనటువంటి జీవితాన్ని గడుపుతూ రావటం చేత ఈ ప్రాప్తమైన జీవితం యొక్క భావములే మన హృదయంలో ప్రవేశిస్తూ వచ్చాయి.
0: బర్త్ ఆఫ్టర్ బర్త్ ఫర్ మెనీ బర్త్స్ వి హావ్ బీన్ లివింగ్ ఎ వరల్డ్లీ లైఫ్ దేర్ఫోర్ దిస్ హస్ గాట్ సచ్
1: దివ్యమైన భవ్యమైన నవ్యమైన యొక్క దైవం యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించలేకపోతున్నారు.
0: దేర్ఫోర్ దే వి హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ డివైన్ గ్రేస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్
1: ఎంతో కాలం చెరసాలలో కాలం గడిపినటువంటి వ్యక్తి
0: a person who has spent all his life in prison
1: katina neela paina pavadinchinatvanti oka aa vyakti
0: person who has slept on the
1: tara parimitamainatvanti oka shikshanu poorthi kagare
0: as soon as he completed his imprisonment
1: intiki velli pattu paanpulu paina pavadinchinadu
0: he began sleeping on a luxurious bed in his home
1: kani pattu paanpulu paina pavadinchinappatikini ataniki nidra raledu.
0: He did not get sleep in spite of his sleeping on such comfortable beds.
1: Karanam emiti?
0: What is the reason?
1: Ento kaalam katina neela paina pavadinchinatvanti ee vyakti kanuka ikkada pattu paanukulu paina pavadinchetappudiki nidra raakapoyindi.
0: The reason is he is used to sleeping on the rough ground.
1: Katina neela paina ataniki haayi kanipinchindi.
0: He will feel comfortable only when he sleeps on this rough ground.
1: Adunelle loka vyavaharamu lopala loka gunamulu lopala loka sambandhamainatvanti chintana lopala కాలము గడిపినటువంటి వాడికి పవిత్రమైన దివ్య భావములు అతనికి ఏమాత్రం కూడా గిట్టవు.
0: సిమిలర్లీ ఏ పర్సన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ ది ఓన్లీ థాట్స్ ఓన్లీ ఫీలింగ్స్ ఓన్లీ ఎక్స్పీరియన్స్
1: అతి మధురమైనటువంటి యొక్క భగవంతుని యొక్క ప్రేమతత్వం అతనికి అర్థం కాదు.
0: హీ వుడ్ నెవర్ అండర్స్టాండ్ ద నెక్ట్రైన్ డివైన్ గ్రేస్ ఆఫ్ లార్డ్
1: పరమ ప్రశాంతమైనటువంటి భగవత్ యొక్క తత్వము అతను అనుభవించలేడు.
0: హీ వుడ్ నెవర్ సీమ్ టు బి ఎంజాయింగ్ ది పీస్ అండ్ సెరెనిటీ.
1: కారణంగా దానికి పూర్వం అనుభవించినటువంటి యొక్క దుర్భావములు దుర్గుణములు దురాలోచనలే దుశ్చింతనలే దీనికి మూల కారణం.
0: ది రీజన్ ఈస్ ది మెమరీస్ ఆఫ్ హిస్ ప్రీవియస్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ బ్యాడ్ యాక్షన్స్.
1: నీవు పరిశుద్ధం చేసుకుందువో
0: వెన్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్ ఫీలింగ్
1: అప్పుడే ఈ పవిత్రమైన భావం అందులో ప్రవేశిస్తుంటాయి.
0: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ దీస్ డివైన్ ఫీలింగ్స్ ఇన్ యూ.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ వన్స్ హెడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ సంథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా.
0: ఇఫ్ దట్ హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ కెన్ ఇట్ బి ఎంప్టీ ఈజీలీ.
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
0: వితౌట్ ఎంప్టీయింగ్ ది హెడ్ కెన్ యూ ఫిల్ ఇట్ విత్ ది నెక్స్ట్లైన్ గ్రేస్.
1: కనుక ఈ పాత్రలో నీరు ఉందంటే దీంట్లో పాలు నింపాలంటే ఈ నీరు పారబోయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు పుట్ మిల్క్ ఇన్ టు దిస్ you will have to throw out the water which is inside that.
1: Kanaka manayandudinaatvanti oka durbhavamulu durgunamulu duralochanalu manam dooram gaavinchukunnappude daivatvaniki sannihitulavutavu.
0: Only when we are freed from bad feelings bad thoughts bad actions bad tendencies we can become closer to God.
1: Kanuka manam gaavinchukovalasindi emitante durbhavamulu duram chesukovali.
0: What we have to do is we have to free ourselves from
1: krishna tattvam anaga em tanaga prema tattvame krishna tattvam.
0: What is the principle of krishna? Principle of love is
1: prema anaga emiti.
0: What do you mean by love?
1: Kevalam daiva tattvam tho kudinatvanti prema avutundi kani praaptamaina tattvam tho kudinatvanti prema kaadu idi anuragam avutundi.
0: Love of God alone is true love. Love of the world can never be called love. It is only affection.
1: Kanuka prema ane perutho anuragaanni anubhavistunnaru manavulu.
0: Men are enjoying affection in the name of love.
1: పేరు ప్రేమ పేరు చెప్తున్నారే కాని అనుభవించేదంతా అనురాగాలే.
0: దే ఆర్ కాలింగ్ ఇట్ లవ్ బట్ దే ఆర్ ఓన్లీ హ్యావింగ్
1: ప్రేమ బుర్కా వేసుకున్నారు.
0: But they are only putting on this curtain of love.
1: Chusara kanuka manavattam lopala kevalam roopa naamamulu maatrame vesha bhashalu maatrame manam chustunnamu kaani bhava suddhini manam gurtinchadaniki prayatninchadam ledhu.
0: We are only looking at the name and form of man, but we are not looking at the purity of the heart of man.
1: Aaku pachcha pachulanni chilukala vela palukuna
0: ken the all green birds make sounds like a parrot.
1: Poola pai paaradu purugulu tummedalaguna.
0: All the worms that move on the flowers, can they be called bees?
1: Pulu charmamu kappinatti gaadinta puliyaguna.
0: A donkey covered with a tiger skin, can it be called a tiger at all?
1: Yenuganta balisi unna pandi yenugavulatayya.
0: However fat a pig can be, as much as an elephant, can it be called an elephant at all?
1: Kaadu kaadu kaadu.
0: You cannot call
1: ఇది పైవేషములే కానీ
0: దిస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ అపియరెన్సెస్
1: కావివి.
0: దిస్ ఆర్ ఆల్ నాట్ ది కరెక్ట్ రియల్ ఫార్మ్స్.
1: కనుక స్వస్వరూప సందర్శనం కావాలనుకుంటే పైవేషములు పూర్తి మనం తీసివేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ నో హూ యూ రియలీ ఆర్, యు హావ్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ దిస్.
1: ఈనాడు జగత్ అంతా కూడా ఈ విధమైనటువంటి రోగంతోనే నిండి ఉంటుంది.
0: టుడేస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ డిసీజ్.
1: ఈ రోగాలు నివారణ కావాలంటే పరిశుద్ధమైన ప్రేమతత్వాన్ని మనం పొందాలి.
0: Only when you fill yourself with pure love, you can free yourself from this disease.
1: ee premaku minchinatundi margam marokati ledu.
0: There is no better path than this path of love.
1: ee prema nilavalantunte motta motta swarthamunu ahankaranni tejinchali.
0: Only when you give up selfishness and ego, love can stay in you.
1: tejinchinatundi vaade premaku kontha vairukunaina samipaniki raagaladu.
0: Only such a person can come at least a little close to the love, the source of love.
1: Vidyarthulara,
0: dear students,
1: bhaktulara,
0: dear devotees,
1: bhagavat tattvani gurtinchadam ante anta sulabham kaadu.
0: Understanding the principle of divinity is not easy.
1: Gurtinchinattuga meeru bhavistunnaru.
0: You think that you know.
1: Ee vidhanga meeru aneka janmalu tarinchinappatiki meeru ee gurtinchadani meeru satyanni gurtinchukoleru.
0: In this way, even if you spend a number of births, you can never understand the principle of divinity and God.
1: తాత్కాలిక జీవితానికి మీరు అనుభవిస్తున్నారు.
0: You are all enjoying temporary life.
1: ఈ తాత్కాలిక జీవితానికే సమీపంగా ఉంటున్నారు.
0: You are only close to this kind of life.
1: ఇది శాశ్వత సమీపత్వాన్ని అందించలేదు.
0: This can never give you closeness to the permanent Lord.
1: ఎవరు దీని నిమిత్తమై పాటు పడుదురో వారే అతి సమీపులవుతారు.
0: Whoever aspires and struggles to achieve this can become closer.
1: Krishna tattvamulo pala aneka vidhamainatundi ilanti aadarshalu nirupistu vachayi.
0: There are a number of things which have been demonstrated by the principle of Krishna.
1: Gopikalu tama sarvasvanni kodunu krishnudiki arpitam gaavistu vacharu.
0: Gopikas have offered their entire life to Krishna.
1: Krishna neeve vruchamaite nenu kripariga vachi ninnu allukoni untundali annadu.
0: If you become a tree like a creeper, I'll circle round you.
1: ఇలాంటి ఏకత్వాన్ని గుర్తించి ఆశించి ఆనందించి అనుభవించడానికి పూనుకున్నటువంటి వారు గోపికలు.
0: Gopikas were such people who recognized this truth and who lived a life according to that.
1: గోపికలు అంటే ఎవరు?
0: Who are Gopikas?
1: వారి ఆత్మభావంతో జీవించినటువంటి వారే గోపికలు.
0: ఆల్ పీపుల్ హూ లివ్ విత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ,
1: ఆత్మభావంతో జీవించినటువంటి వారే పాపులు.
0: అండ్ పీపుల్ హూ లివ్ ఆల్వేస్ ఫర్ ఫుడ్ అండ్ విత్ థాట్స్ ఆఫ్ ఫుడ్ ఆర్ సిన్నర్.
1: గోపి వీరు పాపి.
0: వన్ ఈజ్ గోపి, ది అదర్ ఈజ్ పాపి.
1: కనుకనే మనం నిరంతరం కూడాను అన్నము అన్నము అన్నము అన్నము ఈ అన్నమయ జీవితంలో మనం జీవించుతూ కూర్చొని ఆత్మమయాన్ని చింతించకుండా మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
0: We are constantly thinking of food and making our life based upon food and not thinking of atma at all.
1: Atma bhavanni manu chintistu ravali.
0: Good always think of atma.
1: Swartham undavasindi kaani enta varaku anta haddulo pettukovali.
0: Selfishness must be within limits.
1: Okaru mechukoni okaru dushinchani dan rendukini lakshyam chesekunte varu kaadu gopikalu.
0: They never care the praise of some people or the criticism of others.
1: Krishnudu mechukovali kaani veeru meppulu maakenduku.
0: Krishna has to accept and appreciate. Why should we care for these people's praise?
1: Veedu naavaadu ani okkatu anipinchukunte chaalu.
0: If Krishna can say that he is mine even once, that is sufficient.
1: భగవంతుడు నావాడని నీవు అనుకోవటం వల్ల ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ నో యూస్ యువర్ కాలింగ్ గాడ్ యాజ్ యువర్స్.
1: భగవంతుడు చెప్పాలి వీడు నావాడు అని.
0: గాడ్ హ్యాస్ టు సే దట్ దిస్ పర్సన్ ఈజ్ మైన్.
1: అప్పుడే దీనికి తగినటువంటి విలువ.
0: దెన్ ఓన్లీ ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ.
1: అర్జునుడు కూడా ఎంతో కాలము అహంకార పడుతూ వచ్చాడు.
0: అర్జున ఆల్సో హ్యాడ్ ఈగో ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: కృష్ణుడు మా స్నేహితుడు,
0: కృష్ణ ఇస్ మై ఫ్రెండ్,
1: కృష్ణుడు మా భావమర్ది,
0: కృష్ణ ఇస్ మై బ్రదర్,
1: కృష్ణుడు మా బంధువు,
0: కృష్ణ ఇస్ మై రిలేటివ్,
1: కృష్ణుడు నా సారథి,
0: కృష్ణ ఇస్ మై చారిటీ,
1: కృష్ణుడు నా మిత్రుడు,
0: కృష్ణ ఇస్ మై ఫ్రెండ్.
1: ఈ రకంగా భావించుకుంటూ వచ్చారు.
0: హీ వెంట్ ఆన్ థింకింగ్ ఆన్ దీస్ లైన్.
1: ఎంతకాలం ఈతన్ని ఈ విధంగా భావిస్తూ వచ్చారో అంతకాలం కొన్ని కృష్ణ తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు.
0: యాజ్ లాంగ్ యాజ్ హీ వాస్ థింకింగ్ ఆన్ దీస్ లైన్ హీ నెవర్ అండర్స్టూడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ కరెక్ట్లీ.
1: అంతవరకు భావమర్ది గారే ఇద్దరు జీవిస్తూ వచ్చారు.
0: టిల్ దట్ టైమ్ దే వర్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ రిలేటివ్స్.
1: అర్జునుడు మహా మేధావి.
0: అర్జున వాజ్ ఎక్స్ట్రీమ్లీ
1: ఇంటెలిజెంట్. ఈ మేధాశక్తిని అంతా కూడా ఉపయోగించి కృష్ణుని అనేక విధముల వాదోపవాదములు వేశాడు.
0: Using all his intelligence, he began arguing with Krishna.
1: Inka saruku poyindi, taggipoyindi.
0: He exhausted all his intelligence.
1: Appudu inka tana matanu tagginchadu.
0: He reduced his talk.
1: Charanagatudayyadu.
0: He fell at the feet and surrendered.
1: Appude karishche vachanam tava annadu.
0: He said that I'll do whatever you ask me to do.
1: Krishna ikapaina nee matanu nenu anusaristanu.
0: Krishna, I'll follow your word.
1: Nee vachanani nenu anusaristanu.
0: I'll enjoy your word.
1: ఆచరిస్తాను.
0: ఐ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్.
1: అనుకరిస్తాను.
0: ఐ ఫాలో ఇట్.
1: ఆ విధమైన వాగ్దానం చేసిన తర్వాతనే కృష్ణ యొక్క తత్వము చక్కగా గుర్తించుకోవడానికి వచ్చాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ అర్జున ప్రామిస్ ఆన్ దీస్ లైన్స్ హీ కుడ్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: ఒక మిత్రుడికి నీ ఒక జాబు రాస్తే,
0: ఇఫ్ యూఆర్ రైటింగ్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్,
1: రిజిస్టర్ జాబ్ జాబ్ వేసావు.
0: యూ హావ్ సెంట్ ఎ రిజిస్టర్డ్ లెటర్.
1: కానీ ఆ రిజిస్టర్ జాబు నీ మిత్రుడికి చిక్కిందా లేదా అనేటువంటిది నీకు తెలియాలంటే ఏమి కావాలి?
0: If you want to know whether that registered letter has reached your friend or not, what should you get?
1: Akkada nunchi neeku acknowledgement vaapas raavali.
0: You should get acknowledgement from your friend.
1: Ee acknowledgement neeku raakunda undinanta varaku kuda nee job nee mitrudiki inka cheraledu.
0: If you have not got acknowledgement, your letter has not reached your friend.
1: Adhe vidhangane neevu naaku prema undi anukuntunnavu, kaani ee letter naaku vachi cheri naa yokka acknowledgement neeku vachi cherali.
0: You are thinking that you have love for me. Your love should reach me, that letter, and acknowledgement must come from me to you.
1: అప్పుడే దీనికి చేరినట్టు గుర్తు.
0: Then only you can say that your letter has
1: reached. భగవంతుడు నీవు నావాడు అని చెప్పాలి.
0: That means God should say that you are mine.
1: అది చెప్పకుండా ఉండినంత వరకు కూడా నీవు భగవంతుడికి సంబంధించినటువంటి వాడు కానే కాదు.
0: Until God tells so, you are not God's.
1: ఎప్పుడు నీవు అవుతావు?
0: When do you become God?
1: నీ సర్వస్వాన్ని అర్పితం గావించుకొని,
0: when you offer your entire thing,
1: aatma bhavanto neevu jeevinchinappude,
0: when you live the life on the principle of
1: sadhyam avutundi,
0: it becomes possible for you.
1: Sulabhamainatuvanti margam kaadu.
0: It is not that easy.
1: Kaani daniki taginatuvanti krushi cheyali.
0: But one has to make effort for this.
1: Nenu samanyamaina manavudu.
0: I am an ordinary man.
1: Nenu intati ghana karyam nenu sadhinchagalana?
0: Can I achieve this great
1: task?
0: Don't doubt on these lines.
1: Pattu padte denaina sadhinchavachchu.
0: If there is a firm determination, anything can be achieved.
1: Abhruddhi parchukovali.
0: You should develop that kind of earnestness.
1: Shravan labate jnanam.
0: A person with earnestness
1: jnanam labhistundi.
0: Can get knowledge and wisdom.
1: Na chetakadu antani vadala pettukuntu uttiri. Neevu kevalam heerudaipothavu.
0: If you go on telling, well, I cannot
1: do this. Unna shaktini kuda neevu nirupayogam gavinchukuntavu.
0: You will waste whatever capacities you have also.
1: సాధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా నీవు సాధించవచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్, వెల్ యూ కెన్ డూ ఇట్.
1: రెక్కలు ఉండి కూడాను గ్రద్ద ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక ఇంచైనా ముందుకు పోలేదు.
0: ఆల్దో ది కైట్ హ్యాస్ ది వింగ్స్, ఇఫ్ ఇట్ డజంట్ డిసైడ్ టు ఫ్లై, ఇట్ కెనాట్ ఈవెన్ మూవ్ ఎన్ ఇంచ్.
1: చిన్న చీమ నడచడానికి ప్రయత్నిస్తే మైళ్ళ దూరమైన నడుస్తుంది.
0: When even a small ant decides to move, it can move miles.
1: Kanaka sadhinchali ani sankalpam pettukunte emaina manam sadhinchavachchu.
0: If you have a determination to achieve, you can achieve anything.
1: Kaani manavattulo ee madhya madhya kontu ee ahankaram praveshistundi.
0: But in human beings, this ego interferes.
1: Ee maha rakshasi.
0: This is very demonic.
1: Chaala chadda jabbu.
0: It is a grave disease.
1: ఈ రోగం నివారణ కావాలంటే చాలా కాలం తీసుకుంటుంది.
0: It takes a long time if you want to free yourself from this disease.
1: ఈనాడు లోకములో అన్ని జబ్బుల కంటే అహంకారం అనే జబ్బు చాలా మితిమీరిపోయింది.
0: The disease of ego is seen excessively in the world today.
1: కనుక ఈ అహంకారం పోవాలి.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఈగో.
1: అహంకారమునకు అవకాశమే లేదు.
0: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ఈగో అట్ ఆల్.
1: దేనిని చూసి నువ్వు అహంకార పడుతున్నావు?
0: వై ఆర్ యూ ఈగోయిస్టిక్?
1: ఈ ధనమును చూచా?
0: ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్
1: వెల్త్? ఈ ధనం కంటే అధిక ధనం కలిగిన వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: ఆర్ దేర్ నో పీపుల్ హు ఆర్ వెల్తియర్ దాన్ యూ?
1: లేక నీ అందమును చూచా?
0: ఇస్ ఇట్ యువర్ బ్యూటీ?
1: నీకంటే అందమైనటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ?
1: నీ చదువును చూచా?
0: ఇస్ ఇట్ యువర్ స్టడీస్?
1: నీ చదువు కంటే మించినటువంటి చదువు గల వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
1: లేక నీ గుణములు చూచా?
0: ఇస్ ఇట్ యువర్ క్వాలిటీస్ ఆఫ్ వర్చ్యూ?
1: నీ గుణం కంటే ఎంతో ఉత్తమ గుణములు కలిగినటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ఫెలోస్ హు ఆర్ మచ్ బెటర్ దాన్ యూ.
1: దేని గురించి నువ్వు అహంకార పడుతున్నావు?
0: Why are you becoming a
1: rogam?
0: This is a great disease.
1: అజ్ఞానం అనే రోగము.
0: This is the disease of ignorance.
1: ఈ అహంకారం అనేటువంటి దానిని పూర్తి మనం నిర్మూలన చేయాలి.
0: Root out this ego.
1: ఈ దేహం కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
0: This body is an instrument.
1: శరీర మాధ్యం కలుధర్మ సాధకం, ధర్మమును ఆచరించే నిమిత్తం వచ్చింది.
0: This body is given to practice dharma, righteousness.
1: కనుక ఈ భావం చేత నీవు పనులు చేస్తూ వస్తే తప్పక దైవత్వాన్ని నీవు పొందగలవు, దైవత్వానికి సమీపం కాగలవు.
0: లివ్ యువర్ లైఫ్ ఆన్ దీస్ థాట్స్, దెన్ యూ విల్ బికమ్ క్లోజర్ టు గాడ్ అండ్ యూ విల్ రీచ్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎంజాయ్ దిస్ లవ్.
1: ఈ ప్రేమనే మనం అనుభవించినామంటే ప్రపంచంలో ద్వేషం అనేదే ఉండదు.
0: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ లవ్, దేర్ కెన్ బి నో హేట్రెడ్ ఇన్ ద వరల్డ్.
1: ద్వేషం అనేది లేకపోతే ఈ అలజడలంతా కూడా జరగనే జరగవు.
0: వితౌట్ హేట్రెడ్ దేర్ కెనాట్ బి దిస్ కైండ్ ఆఫ్ వైలెన్స్.
1: హౌ మచ్ జరుగుతున్నాయి,
0: హౌ మచ్ ఆఫ్ వైలెంట్ యాక్టివిటీస్
1: క్రూర కృత్యములు జరుగుతున్నాయి,
0: క్రూయల్ యాక్టివిటీస్ ఆఫ్
1: దీనికంత కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: ఈ స్వార్థము అహంకారమే మూల కారణం.
0: సెల్ఫిష్నెస్ అండ్ ఈగో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
1: కనుక ఈ స్వార్థము అహంకారాన్ని మొట్టమొదట కాల్చివేయాలి.
0: దేర్ఫోర్ బర్న్ అవుట్ ఆల్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ ఈగో.
1: అప్పుడే నిస్వార్థమనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుంది.
0: దెన్ ఓన్లీ సెల్ఫ్లెస్నెస్ కెన్ ఎమర్జ్ ఇన్ యూ.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఆధారం చేసుకుని
0: బేస్ యువర్ లైఫ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
1: ప్రేమ భావాన్ని మనం అభివృద్ధి గావించుకుని
0: డెవలప్ ఫీలింగ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ జీవితాన్ని మనం గడిపి
0: లివ్ ది లైఫ్
1: ప్రేమలోనే మనం అంత్యం కావాలి.
0: యూ షుడ్ ఎండ్ అప్ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని అనుభవించే సమయంలో ఏది మనకు బాధలు అనిపించవు.
0: When you are experiencing this love, you will never feel
1: prema leni vaniki anni baadhalu.
0: A person who does not have this love alone experiences all problems and difficulties.
1: Neeraja deepamunu antinchukuntu unnappudu,
0: when Neeraja was lighting the lamp,
1: Krishna chustu,
0: she saw Krishna in that flame.
1: Tana veru kalutu undira kuda tanaku teliyutundi.
0: Even when her fingers were being burned, she was not aware of it.
1: Adi tana dehanni marchi,
0: she forgot her about her body.
1: అది నిజమైన ప్రేమ తత్వం.
0: దట్ ఈస్ ట్రూ లవ్.
1: ఈ దీపంలో ఏలు పెడితే కాల్తుందో ఏమో, పాలుతుందో ఏమో, ఈ యొక్క భావం నీలో ఉంటే నీకు భగవంతుడు కనిపించదే కనిపించదు.
0: యాజ్ లాంగ్ యాజ్ యువర్ థింకింగ్ వెదర్ యువర్ ఫింగర్స్ విల్ గెట్ బర్న్ట్ అప్ ఇన్ దిస్.
1: కారణం ఏంటి? భగవంతుని ప్రేమ కంటే నీ దేహ ప్రేమ అధికంగా ఉంటుండాలి.
0: బికాస్ ది లవ్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ మచ్ మోర్ దాన్ ది లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ.
1: కనుక ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దేహ భ్రాంతిని నీవు పెంచుకుంటున్నావు.
0: You are developing love of this body which is impermanent.
1: నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమ తత్వంతో కూడినటువంటి ఆత్మభావాన్ని విస్మరిస్తున్నావు.
0: You are giving up principle of ఆత్మ which is permanent and which is everlasting.
1: అట్టి ఏకత్వ భావాన్ని మనం అనుభవించాలి.
0: We should enjoy that kind of principle of unity.
1: నిత్య సత్యాన్ని ప్రబోధించే నిమిత్తమై
0: in order to preach this kind of
1: అవతారాలు రావటం కూడాను కారణం.
0: The avatars come down on earth.
1: సర్వనియందు దైవత్వం ఉండినప్పటికీ
0: గాడ్ లివ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: నువ్వులలో నూనె ఉండినట్టుగా
0: ఇట్ ఇస్ లైక్ ఆయిల్ ఇన్ టిల్స్.
1: నీలో దైవం ఉన్నాడు,
0: గాడ్ రిసైడ్స్ ఇన్ యూ.
1: కానీ నువ్వులో నూనె దాన్ని పిండినప్పుడే ఆ నూనె నువ్వు తలంటుకోవచ్చు, కానీ నువ్వులతో నువ్వు తలంటుకోగలవా?
0: ఓన్లీ వెన్ యూ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఫ్రమ్ దిస్ టిల్స్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఆయిల్ బాత్. అదర్వైజ్ హౌ కెన్
1: నువ్వుల నుంచి నూనెను తీవాలి.
0: యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఆయిల్ ఫ్రమ్ ది టిల్స్.
1: కనుకనే ప్రతి మానవుడికి కొన్ని కష్టాలు కూడా సంభవిస్తుంటాయి.
0: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ కమ్స్ అక్రాస్ ఫేసెస్ సమ్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్.

0: చందనపు కట్టెను మనము అగరి దీనిని తిక్కుతూ తిక్కుతూ రావుగా అందులో నుంచి పరిమళంతో కూడినటువంటి ఒక గంధం మనకు లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ యు రబ్ ది శాండిల్ స్టిక్ యు కెన్ ఎక్స్ట్రాక్ట్ ది శాండిల్ పేస్ట్ అవుట్ ఆఫ్ ఇట్.

0: అండం. చెరకును నములుతూ నములుతూ నములుతూ రాగానే ఆ చెరకును ఉన్నటువంటి యొక్క తీయని రసము మనకు అనుభూతికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ చూ షుగర్ కేన్ యూ గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్వీట్ జ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద షుగర్ కేన్.
0: దగ్ధం దగ్ధం పునరపి పునః కాంచనం కాంతివర్ణం. బంగారును అగ్నిలో వేసి కాల్చిన కొలది కూడాను అందులో ఉండేటువంటి మాలిన్యం తొలగి అపరంజిగా ప్రకాశిస్తూ వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ ది గోల్డ్ ఇన్ ది క్రూసియబుల్ అండ్ బర్న్ ఇట్ ది ఇంప్యూరిటీస్ గో అవే అండ్ ఇట్ షైన్స్ రెస్ప్లెండెంట్లీ.
0: అటులనే ఉత్తముడైనటువంటి వానికి అనేక కష్టములు కలిగే కొలది కూడాను వాళ్ళలో ఉన్నటువంటి యొక్క పవిత్రమైన విశ్వాసము అభివృద్ధి కావాలనే కానీ క్షీణించరాదు.
1: సిమిలర్లీ ఫర్ ఎ గుడ్ పర్సన్ మోర్ అండ్ మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ హిస్ ఫెయిత్ ఫర్మర్ అండ్ ఫర్మర్. హి షుడ్ నెవర్ బికమ్
0: కష్టాలలో బాధల్లో దుఃఖాల లోపల భగవంతుని యొక్క ప్రేమ తగ్గిపోతుందా, వాడు దుష్టుడు రాక్షసుడే.
1: ఇఫ్ ఎనీ పర్సన్ లూజెస్ ఫెయిత్ ఇన్ గాడ్ వెన్ హి ఫేసెస్ డిఫికల్టీస్
0: భగవంతుని ప్రేమ అధికం కావాలి.
1: మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ ఫెయిత్ స్ట్రాంగర్.
0: ఎట్లనగా బంగారం కాల్చిన కొలది అది పరిశుద్ధమే అవుతుంది కానీ మాలిన్యం కాదు.
1: ది మోర్ యు బర్న్ దిస్ గోల్డ్ ఇట్ బికమ్స్ ప్యూరర్ అండ్ ప్యూరర్.
0: మాలిన్యం అయిపోతే వీడు ఏ విధంగా ఉంటుంది? ఈ మాలిన్యం కాకూడదు. భక్తి కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఇంప్యూర్ ఫీలింగ్ ఇట్ ఇస్ నాట్ డివోషన్.
0: కనుక మన భక్తిని మనమే ప్రమాణంగా దాన్ని నిర్ణయించుకోవచ్చు.
1: వీ కెన్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ డివోషన్ వీ హ్యావ్.
0: మనము దృష్టినంతకులను పలు విధములుగా ప్రసరింపజేసుకుంటున్నాం.
1: వీఆర్ డైవర్టింగ్ అవర్ లుక్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: రామాయణం నందు కూడా ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితము అనేకంగా నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ ఆల్సో హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: రామ లక్ష్మణ సీత 14 సంవత్సరములు కఠినమైనటువంటి యొక్క కారణములందు జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: రామ లక్ష్మణ అండ్ సీత స్పెంట్ 14 ఇయర్స్ ఇన్ ది ఫారెస్ట్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: వయసు చూస్తామా చాలా చిన్న వయసే.
1: దే వర్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్.
0: 20-21 సంవత్సరం రామలక్ష్మణులకు.
1: రామాయణ లక్ష్మణ
0: 16-18 సంవత్సరం సీతకు.
1: రామాయణ లక్ష్మణ వర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 20-21.
0: కూడా ఒకే కుటీరమునందు జీవిస్తూ
1: ఆల్ ది త్రీ వర్ లివింగ్ ఇన్ ది
0: సేమ్ సంవత్సరం కూడా జీవించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ లివింగ్
0: లక్ష్మణుడు తన యొక్క ఉదయమైనటువంటి సీత ముఖం ఏనాడు కూడా చూచింది.
1: లక్ష్మణ నెవర్ లుక్డ్ ఈవెన్ వన్స్ డ్యూరింగ్ దిస్ 14 ఇయర్స్ ఆఫ్ స్టే ది ఫేస్ ఆఫ్ సీత.
0: కానీ రావణుడు సీతను అపహరించిన తర్వాత సీతాన్వేషణ నిమిత్తమై రామలక్ష్మణుడు ప్రయాణమైపోతున్నారు ఆ భయంకరమైన అరణ్యంలో.
1: ఆఫ్టర్ షీ వాజ్ టేకన్ అవే బై రావణ, రామ అండ్ లక్ష్మణ బిగాన్ సర్చింగ్ ఫర్ సీత ఇన్ ది ఫారెస్ట్.
0: తిరిగి హనుమంతుడు సుగ్రీవుడు స్నేహమైన తర్వాత వారితో సంభాషించే సమయం లోపల సీత వియోగ భావనను లక్ష్మణుడు బోధించాడు.
1: ఆఫ్టర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ లక్ష్మణ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ సీత.
0: అది జ్ఞాపకం వచ్చి హనుమంతుడు ఒక మూటను తెచ్చి ఇచ్చాడు.
1: హనుమాన్ బ్రాట్ వన్ స్మాల్
0: ఈ విధంగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుని పోయాడు. ఆమె కిందికి ఈ మూటను విడిచింది. ఇందులో ఆమె మూటలు ఏమైనా ఆమె నగలేమైనా ఉన్నాయా చూడమన్నాడు.
1: హనుమాన్ బ్రాట్ ఎ బ్యాగ్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ సెడ్ దట్ దీస్ జ్యువెల్స్ వర్ ఫౌండ్ ప్రాబబ్లీ సీత మైట్ హావ్ లెఫ్ట్ దెమ్ వెన్
0: రాముడు ఎప్పుడు తన భార్య యొక్క నగలను ఏనాడు చూసిన వాడు కాదు.
1: రామ నెవర్ హ్యాడ్ ఎన్ ఆపర్చునిటీ టు నెవర్ లుక్ అట్ ది జ్యువెలరీ ఓన్ బై
0: లక్ష్మణుడు. అంతకంటే చూడలేదు పాపం.
1: లక్ష్మణ వాజ్ వర్స్ స్టిల్ ఇన్ దిస్ రెస్పెక్ట్.
0: లక్ష్మణ ఇందులో మీ వదే యొక్క నగలు ఏమైనా ఉన్నవా చూడమన్నాడు.
1: రామ ఆస్క్ లక్ష్మణ లుక్ అట్ ది వెదర్ దీస్ జ్యువెలరీ బిలాంగ్ టు యువర్ సిస్టర్ ఇన్ లా.
0: చూచాడు. నహం జానామి తేయూరి అన్న, ఈ కంకణాలు నేను ఎప్పుడు చూడలేదు, ఇది సీతవు కాదేమో అన్నాడు.
1: హి సెడ్ బ్రదర్ ఐ హాడ్ నెవర్ సీన్ ది బ్యాంగిల్స్ దే మే నాట్ బి హర్స్.
0: జనామి కుండలే, ఈ చెవుల పోగులు నేనెప్పుడు చూడలేదు, ఇది నాకు తెలియదు అన్నాడు.

0: The ear way also I have never seen. I do not know whether they are.
1: Pure twabhi janami nityam padabhi vandanam. Anna, ee kaalandalu matramu cheetavenu annadu.
0: These anklets are hurt because I used to prostrate every day at the lotus feet of
1: nityamu padarthu vandanam chese samilo aa andalu matrame naaku chuchinanu avi sitaveenu annadu.
0: Every day I used to touch her feet, therefore I can recognize this alluri
1: tu adi janami nityam padarthu vandanam. Chusara yuvakulu ee satyanni chakkaga gurtinchali.
0: The youth should recognize
1: 14 సంవత్సరములు అరణ్యంలో ఉంటున్నప్పటికీ ఆ యొక్క తల్లి యొక్క ముఖం ఏనాడు కూడా చూచి ఎరుగడు. ఈ లక్షణం
0: ఆల్దో హీ లివ్డ్ టుగెదర్ విత్ రామ అండ్ సీత ఫర్ 14 ఇయర్స్ హీ నెవర్ లుక్డ్ అట్ సీతాస్ ఫేస్ ఈవెన్ వన్స్.
1: అట్టి శీల గుణం కలిగినటువంటి వాడు లక్షణుడు.
0: సచ్ వాజ్ ది క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ.
1: ఒక్కతూరి రాముని చేతులెత్తి లక్ష్మణ నీకు నమస్కారము అన్నాడు.
0: Once Rama folded his hands and said, this is my
1: Lord. Nenu peddavadu kavachunu,
0: in age I am elder to you.
1: Gunamu kante goppadi marokati ledu lokamulo.
0: There is nothing which is greater than virtue and character.
1: Neelanti gunavantudu ee lokamulo naaku kanaraadu.
0: I can never come across.
1: Nenu peddavadaina kodunu nee paadamulu patti namaskaristanu ani Ramulu Lakshmanu paadamulu patti namaskarinchadu.
0: Rama said that no one can excel you in character. I would like to
1: anaga bhagavantudu gunanni mechukuntunnade kaani tana yokka vayasunu kaani shakti samarthyamulu kaani e maatramo chudaledu.
0: God recognizes and appreciates good qualities and character.
1: Ee yogullo modalu chuchedi mohamu.
0: In today's youth they see the face first.
1: Ee enta durgunamo chusukondi,
0: you can see what a bad quality it is.
1: Gunaseerudainatunti vaadu paadamulu chudagaligindi ముఖం చూడకూడదు.
0: ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ షుడ్ లుక్ అట్ ద ఫీట్ నాట్ ద ఫేస్.
1: ఈనాడు మాటలు పాటలు ఆటలు అన్ని కూడా ఒక విధమైనటువంటి మాలిన్యంతో కూడినటువంటివి.
0: టుడే దేర్ టాక్ దేర్ సాంగ్
1: అన్ని కలుషితమైనటువంటివి,
0: ఫుల్ ఆఫ్ పొల్యూషన్
1: అనగా గాలి అపవిత్రంతో కూడినటువంటిది.
0: ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
1: మాటలు అపవిత్రంతో కూడినటువంటివి.
0: టాక్ ఇస్ పొల్యూటెడ్.
1: చూపులు అపవిత్రంతో కూడినటువంటివి.
0: లుక్ ఫర్ పొల్యూటెడ్.
1: ఇది అపవిత్రంతో కూడినటువంటి
0: హ్యాండ్ ఇస్ పొల్యూటెడ్.
1: ఈ చేతులు ఎన్ని పాపాలకో గురి అవుతున్నాయి.
0: దిస్ హ్యాండ్స్ ఇట్ డిఫికల్ట్ టు సే హౌ మెనీ.
1: సీన రహితుడైనటువంటి ఈ యువకత్వము ఎందుకు ఉండాలి?
0: యూత్ వితౌట్ క్యారెక్టర్ వై షుడ్ దేర్ బి ఎ టాక్.
1: యువకులనగా ఆదర్శప్రాయులుగా రూపొందాలి.
0: యూ షుడ్ బి ఎగ్జాంపులరీ.
1: అప్పుడే భారతదేశం యొక్క రామచరిత్రను చక్కగా మనము సాటిన వారము, ఆదర్శించి అందించినటువంటి వారం అవుతాం.
0: దెన్ ఓన్లీ వుడ్ హెల్డ్ అవర్ లైఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ రామ.
1: ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ఆదర్శప్రాయుడైనటువంటి విద్యార్థిగా రూపొందాలి.
0: ఎవరీ స్టూడెంట్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ బై హిమ్సెల్ఫ్.
1: కానీ అది ఏమాత్రం కూడా సాధ్యమవటం లేదు.
0: బట్ first things are not obtained today.
1: Aneka rakamainatundi backgrounds anta untuntai.
0: There is a lot of background for this.
1: Deento sahavas doshalu kuda untuntai.
0: Bad friendship is also
1: ee oka sahavas doshamtone sarvam kuda nu cheenichi potundadi.
0: On account of bad friendship people get destroyed.
1: Paiki potani kani adogatiki digadani kani ee oka sanga doshame.
0: To go up or to descend and go down it is company.
1: Bhoomilo dust untundadi.
0: There is dust on earth.
1: ee dust garito sneham chesthe gaganam varaku egurtundi.
0: Dust associated with wind goes into sky.
1: Kani paiki egaladaniki rekkal levu daniki.
0: Dust doesn't have wings.
1: Friendship ee yokka gali friendship valla gaganam varaku poyindi.
0: It is this company and friendship with air which has taken dust.
1: Neetito friendship chesthe gunta varaku digipothundi adi aa matti.
0: If the dust makes friendship with water it goes into the
1: kaalu levu daniki.
0: It doesn't have legs to go get down.
1: కనుక ఎలాంటి దాన్ని మనం ఫ్రెండ్షిప్ చేస్తామో అలాంటి గుణములు మనలో వస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ది ఫ్రెండ్షిప్ అండ్ ది కంపెనీ విచ్ డిసైడ్ ది
1: కంపెనీ. ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ.
1: చెడ్డవారితో సహవాసం చేసినప్పుడు అంతా మనం కూడా చెడ్డ అయిపోతాం.
0: ఇఫ్ యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్ పీపుల్ యూ డెవలప్ వికెట్ క్వాలిటీస్.
1: వేసుకొని
0: యూ హావ్ వోర్న్ ఏ వైట్
1: కంసలి వాడు బంగారు పని చేస్తుంటాడు.
0: A goldsmith is doing his work.
1: దాని ఒక గొట్టంతో ఊదుతూ ఊదుతూ ఉంటాడు.
0: He is blowing into the crucible.
1: దాని సహవాసంతో ఉన్నాడు కనుక తన తెల్ల బట్టంతా కూడా నల్లగా మారిపోతుండాలి.
0: on account of the work that he is doing, his clothes, white clothes, are becoming dirty.
1: ఆ ఊదినప్పుడంతా కూడా ఆ యొక్క బొగ్గు యొక్క కణములంతా కూడా తన చొక్కా పైన పడిపోతున్నాయి.
0: Every time he blows in the crucible, the charcoal, the particles of that will fall on his
1: తాను చేసేది బంగారు పని.
0: The work that he is doing is
1: కానీ ఆ డస్ట్ అంతా అతని పైన వచ్చి పడిపోతుంది.
0: But all this dust is collecting on his clothes.
1: సహవాసం దానికి కారణం.
0: కంపెనీ అసోసియేషన్
1: కనుక మనము సత్సంగాన్ని చేరండి.
0: హ్యావ్ గుడ్ కంపెనీ,
1: అప్పుడే మనము సద్గుణవంతులుగా రూపొందవచ్చు.
0: దెన్ ఓన్లీ వి బికమ్ వర్చ్యుస్ అండ్ ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
1: ప్రేమతత్వాన్ని మనం ప్రవేశపెట్టుకోండి.
0: డెవలప్ లవ్ ఇన్ యూ,
1: ప్రేమ గల వారితోనే మనం సంబంధం చేర్చుకోండి.
0: హ్యావ్ అసోసియేషన్.
1: ప్రేమ లౌకికమైనటువంటిది కాదు.
0: లవ్ ఈజ్ నాట్ ఓన్లీ
1: కేవలం డివైన్ అనేటువంటిది.
0: Love is divine.
1: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అనుకుంటున్నాం. ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
0: What do you mean by spirituality?
1: భజనలు చేయటం ఆధ్యాత్మికం.
0: Doing bhajan is
1: పూజలు చేయటం ఆధ్యాత్మికము.
0: Worship.
1: జపం చేయటం ఆధ్యాత్మికము.
0: Doing japa.
1: ధ్యానం చేయటం ఆధ్యాత్మికము.
0: Doing meditation.
1: ఇది ఆధ్యాత్మికమే కాదు.
0: All these are not spiritual.
1: ఇవన్నీ ఉపాంగములు.
0: These are all only limbs.
1: ఆధ్యాత్మికం అనగా దీనికి సరైన అర్థం ఏమిటి?
0: The real meaning of spirituality.
1: మానవత్వమును ఉన్నటువంటి పశుత్వాన్ని నాశనం చేసి
0: destroying animal nature in man,
1: మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం.
0: ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ నేచర్ ఇంటూ డివైన్ నేచర్.
1: ఈనాడు జపాలు ధ్యానాలు యోగాలు భజనలు అన్ని చేస్తూనే ఉంటున్నావు, మనలో ఉన్న పశుత్వం ఏమాత్రం తగ్గలేదు.
0: But you are doing all sorts of japa, meditation, bhajan, everything, but animal nature is not destroyed.
1: తేతాయకు ద్వాపరయుగమునందు దుర్మార్గులు దుర్మార్గులుగానే కనిపిస్తూ వచ్చారు.
0: In the bygone ages of Krita, Treta and Dwapara, wicked people were recognized as wicked.
1: Dharmaraja gane nirupistu vachadu.
0: Dharmaja was appearing like Dharmaja.
1: Shakuni gane nirupistu vachadu.
0: Shakuni was appearing like Shakuni.
1: Duryodhana gane pravartistu vachadu.
0: Duryodhana was behaving like Duryodhana.
1: Kani kalikalamlo ippudu vesham Dharmaraju, kani chestunnadu Duryodhana chestunnadu.
0: But in the Kali age, he puts on the robes of a Dharmaja, but అపీరెన్స్ ఆఫ్ ధర్మరాజు.
1: అతనే ఒక కవి చెప్పాడు, పేరు ధర్మరాజు పెనువేప విత్తండ్రు అని. పేరు ధర్మరాజే కాని వాడు రాక్షస పనులు చేస్తున్నాడు.
0: దేర్ వన్ పాయింట్ సెడ్ దట్ హిస్ నేమ్ ఇస్ ధర్మరాజా బట్ హిస్ యాక్షన్స్ ఆర్ డెమోనిక్.
1: మానసిక తత్వమును మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: రికగ్నైజ్ యువర్ మెంటల్ లెవెల్ థాట్స్.
1: భక్తి ఆధ్యాత్మికం అంటే ఇది కాదు. మొట్టమొదట మనలో పశుత్వాన్ని నాశనం చేసుకోవాలి.
0: When you say spirituality and devotion, you have to destroy animal nature. What do you mean by animal nature?
1: Ahara, nidra, bhaya, maidunal. Ivanni pashuku manushiki nalugu okate.
0: Food, sleep and
1: rest.
0: Desire. These are all common between animal and man.
1: Kani jnanam narana adhikam visheshaha.
0: But the wisdom is the unique nature of man.
1: Jnanena sunyaha pashupis samanaha.
0: Man without wisdom is worse than an animal.
1: కనుక మనలో ఈ పశుత్వం అనేటువంటి ఉండటం చేతనే ఎన్ని చేసినా కూడా అన్ని నిరుపయోగం అయిపోతున్నాయి.
0: హ్యావింగ్ అనిమల్ నేచర్ ఇన్ అస్, వాట్ ఎవర్ యూ డూ, ఇట్ బికమ్స్ అ వేస్ట్.
1: ఈ పశుత్వాన్ని మొట్టమొదట నిర్మూలన చేసుకోవాలి.
0: డెస్ట్రాయ్ అనిమల్ నేచర్ ఇన్ యూ.
1: మనం మానవుడు అనేటువంటి తత్వాన్ని నుంచి దివ్యత్వానికి మారాలి.
0: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్
1: సరైన భక్తికి లక్షణాలు.
0: దట్ ఈస్ ది కరెక్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డివోషన్.
1: కనుక వేషాలు వేస్తే ప్రయోజనం లేదు.
0: నో యూజ్ పుటింగ్ ఆన్ అపీరెన్సెస్.
1: భాషలు ఉపయోగపెడితే ప్రయోజనం లేదు.
0: నో యూజ్ యూజింగ్ లాంగ్వేజ్.
1: చేష్టల్లో మనం నిరూపించాలి.
0: త్రూ యాక్షన్స్ విల్ హావ్ టు ప్రూవ్.
1: ఇదియే నిజమైనటువంటి భక్తికి గుర్తు.
0: దట్ ఈస్ ది కరెక్ట్ ప్రూఫ్ ఆఫ్ డివోషన్.

0: జగత్తులో భౌతికమైనటువంటి శరీరమునకు ప్రాకృతమైనటువంటి ఈ జీవితమునకు అనిత్యమైనటువంటి ఈ జీవితానికి ప్రాకృతమైనటువంటి తల్లిదండ్రులే, అనిత్యమైనటువంటి తల్లిదండ్రులే, భౌతికమైనటువంటి తల్లిదండ్రులే ప్రాప్తిస్తుంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ ద ఫిజికల్ వరల్డ్ ద మండేన్ వరల్డ్ ద టెంపరరీ అండ్ ఎఫీమరల్ వరల్డ్ వీ హ్యావ్ అవర్ పేరెంట్స్ హు ఆర్ ఆల్సో టెంపరరీ హు ఆర్ నాట్ పర్మనెంట్.
0: నివృత్తి మార్గంలో మనం విచారణ సరిపినప్పుడు నిత్య సత్యమైనటువంటి యొక్క మానవతకు ఎవరు నిజమైనటువంటి యొక్క బంధువులు అనేటువంటి దానిని ఈ శ్లోకం చక్కగా వివరిస్తుంది.
1: దిస్ శ్లోక విల్ క్లియర్లీ ఇండికేట్ ఇఫ్ యూ విజువలైజ్ ఇన్ ది ఇన్వర్డ్ పాత్ అండ్ డైరెక్షన్ వి విల్ నో అవర్ ట్రూ రిలేషన్స్.
0: సత్యము మార్పు చెందినది కాదు.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్.
0: త్రికాల భాజ్యమైనటువంటిది సత్యము.
1: ఇట్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: అట్టి సత్యమే శాశ్వతమైన నిత్యమైన సత్యమైన తల్లి.
1: సచ్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ మదర్.
0: జ్ఞానం పిత. ఏమిటి ఈ జ్ఞానం?
1: What is this wisdom?
0: భౌతిక జ్ఞానమా?
1: Is it physical?
0: లౌకిక జ్ఞానమా? లేకపోతే శాస్త్ర జ్ఞానమా?
1: Is it worldly knowledge or scientific knowledge or physical knowledge?
0: కాదు కాదు.
1: No.
0: ఇది సత్యమైనటువంటి ఒక జ్ఞానము.
1: It is the one of truth.
0: అది అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి జ్ఞానమే నిజమైనటువంటి తండ్రి.
1: ద ఫాదర్ ఇస్ ద విజ్డమ్ హియర్ అండ్ ద విజ్డమ్ ఇస్ నాన్ డ్యూయల్.
0: ధర్మో భ్రాత. మనకు సోదరులు ఉంటారు.
1: వి హ్యావ్ బ్రదర్స్.
0: కానీ ఈ సోదరులు యందు ఎన్ని విధములైనటువంటి యొక్క భిన్న భావములో ఉంటుంటాయి.
1: అమంగ్ బ్రదర్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్.
0: కానీ మారినటువంటి చెలించినటువంటి ఏ విధమైనటువంటి మార్పు కలిగినటువంటి యొక్క ధర్మమే మనకు నిజమైనటువంటి సోదరుడు.
1: ది అన్వేవరింగ్ చేంజ్లెస్ పర్మనెంట్ బ్రదర్ హియర్ ఇస్ దిస్ ధర్మ ఆర్ రైచోస్నెస్.
0: అతనే దైవము.
1: దిస్ ధర్మ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఋషులందరూ కూడాను అరణ్యములో రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మస్వరూపుడు రాముడు.
1: Sages described Rama as the very embodiment of
0: dharma. కనుకనే ధర్మమే మనకు నిజమైనటువంటి మిత్రుడు, సోదరుడు.
1: ధర్మ ఇస్ అవర్ ట్రూ బ్రదర్.
0: దయా సఖ. దయ. దయకు మించినటువంటి దైవం వేరొకటి లేదు. దయకు మించినటువంటి ధర్మం మరొకటి లేదు. దయచేతనే ధన్యులవుతుంటారు మానవులు.
1: దేర్ ఇస్ నో ధర్మ beyond this daya or compassion. We redeem our lives through this compassion.
0: Asurudaina bhusurudaina,
1: he may be the demon or
0: akanda telivi kalavadaina,
1: mighty intelligent,
0: daya chetane dhanyulu kavali.
1: He is liberated by compassion
0: alone. Aa daya daivam nundi aavirbhavinchetundi,
1: and it comes out of this compassion.
0: Kanukane atane sakha.
1: So this compassion is our friend.
0: భార్యా పత్ని అనగా శాంతియే పత్ని.
1: పీస్ ఇస్ ద వైఫ్.
0: కానీ శాంతికి మించినటువంటి పత్ని మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వైఫ్ హైయర్ దాన్ మోర్ దాన్ పీస్.
0: శాంతికి మించినటువంటి యొక్క పవిత్రత మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ సీక్రెట్ దాన్ పీస్.
0: ఈనాడు శాంతిని మనం కోల్పోవటం చేతనే అంతా ప్రపంచమంతా ఇక్కడను అశాంతితో కుమిలిపోతున్నది.
1: As we have lost the peace today, the whole world is full of agitations and anxieties.
0: Shantiye daivamu.
1: Peace is God.
0: Inka chama. Chamane putrudu.
1: Forbearance is the son.
0: పుత్రుడు లోకములో ఏదో ఉద్ధారము గావించేటువంటి వాడని భావిస్తుంటారు మానవులు.
1: The mankind feels that the son would help for the liberation.
0: భౌతికమైన అలౌకికమైనటువంటి పుత్రుడు కాదు ఉద్ధారం గావించినది.
1: It's not this physical mundane son that would help you.
0: ఉద్ధరించినటువంటి వాడు ఉత్తముడైనటువంటి దైవమే.
1: The one who helps for emancipation is God himself.
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత.

0: Basing on this, it is said in Gita, God is mother, God is your father, God is your relation, God is your friend, He is your knowledge, He is your wealth, everything.
1: ఈ జగత్తంతయు కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
0: The whole cosmos is the divine form.
1: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను ఉన్నది బ్రహ్మనే.
0: The same Brahman, the principle present right from an atom and every cell.
1: కనిపించు పర్వతములు, గాలిని వీచు వృక్షములు, పారాడేటువంటి యొక్క పురుగులు, తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి, ఎగిరే పక్షులు, సర్వం కూడాను బ్రహ్మస్వరూపమే.
0: హై మౌంటైన్స్, ద జైజాంటిక్ ట్రీస్ అండ్ ది ఇన్సెక్ట్స్, ద ఫుడ్ దట్ వి పార్టేక్, ద వాటర్ దట్ వి డ్రింక్ అండ్ ది ఎయిర్ దట్ వి బ్రీద్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్, దేర్ ఆల్ ది డివైన్ ఫార్మ్స్.
1: చుక్కలన్నీ బ్రహ్మ.
0: Stars are divine.
1: Suryundu oka brahma.
0: Sun is God.
1: Chandrudannanu brahma.
0: So also the moon.
1: Jalamu brahma.
0: Water is God.
1: Swargamannanu brahma.
0: The heaven is divine.
1: Vaikunthamadi brahma.
0: The paradise.
1: Talliyu brahmaye tandri brahma.
0: Mother is God. Father is God.
1: భాగ్యం అది బ్రహ్మ.
0: ద వెల్త్.
1: వాళ్ళక్యం అది బ్రహ్మ.
0: ద లిబరేషన్.
1: జీవించుటది బ్రహ్మ. జీవి బ్రహ్మ.
0: ద వెరీ లైఫ్ అండ్ ది ఇండివిజువల్.
1: పుట్టించునది బ్రహ్మ.
0: ద కాజ్ ఫర్ అవర్ బర్త్.
1: పోషించునది బ్రహ్మ.
0: ద సస్టైనర్.
1: గిట్టించునది బ్రహ్మ.
0: For inhalation,
1: Gruhini Brahma,
0: the wife,
1: Kalamantayu Brahma,
0: the Kayambu
1: Brahma,
0: the body,
1: Prakrutiyantayu Brahma, Mana Prema Brahma,
0: the nature is God, the love is God,
1: Sarvamunu Brahma,
0: everything is divine,
1: Ee Sabhayu Brahma.
0: And this assembly is divine.
1: Satyamunu telpunatti ee Sai Brahma.
0: Sai who speaks truth here is Brahma.
1: Intakantanu veredi erugaparatu.
0: What more is to be expressed?

0: the members of this assembly who are pious and noble, what more is to be communicated to you?
1: Bhagavantudu, Shaktimayudu.
0: God is powerful.
1: Aa Shaktiye Prakriti yokka Pratibimbam.
0: This power is the reflection of nature.
1: Prakriti yendunnatvanti samasta Shaktulu, Prakritilo jeevinche prati manavuni yendu kudanu untunnavi.
0: This power is latent in every human being.
1: Kanuka Bhagavantudu, Prakriti, Jeevudu. Ee moodu padarthamulu kudanu Brahmatattvamule.
0: Hence, God, nature and individual are divine.
1: Jeevudu veru, Devudu veru kaadu.
0: The individual and God are not different.
1: Jagattu veru, Jagadishwarudu veru kaadu.
0: This nature and the creator are not separate.
1: Sarvam Vishnumayam Jagat.
0: The whole cosmos is the embodiment
1: Vishnumu
0: of divine.
1: Karanamu.
0: One is the cause, God is the cause.
1: Prakurti karyamu.
0: Nature is the effect.
1: Karya karana sarupude Bhagavantudu.
0: God is the combination of cause and effect.
1: Kanuka Bhagavantuni anveshinchutaku manam yetti sadhanalu cheyanu akkarledu.
0: We don't need to follow any spiritual path to search for God.
1: Manushi endukudanu samasta shaktulu kudanu ividi unnavi.
0: In man there are present so many potentialities.
1: Ajnatamainatvanti sthitilo ividi untunnavi.
0: They are all present in a hidden way.
1: Ajnatamanaga emiti?
0: What do you mean by this?
1: తెలియనటువంటి స్థితియే.
0: That which is not known.
1: పాండవులు 11 సంవత్సరములు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారని.
0: Pandavas spent 11 years in the forest and one period.
1: అజ్ఞాతవాసం అనగా ఏమిటి? ఎవరికి నీ తెలియకుండా జీవించటమే అజ్ఞాతవాసం.
0: అజ్ఞాతవాస మీన్స్ ద లైఫ్ విచ్ ఇస్ నాట్ నోన్ ఆర్ రికగ్నైజ్డ్ బై ఎనీబడీ.
1: సమస్త శక్తులు కూడాను మానవుని యందు అజ్ఞాతవాసం చేస్తున్నాయి.
0: లైక్ వైజ్ ఆల్ ద పొటెన్షియాలిటీస్ ఆర్ హిడెన్ ఇన్ మ్యాన్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకునలేక తాను అమాయకుడని, కేవలం అజ్ఞాని అని, శక్తిహీనుడని భ్రమిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్. హీ కన్సిడర్ హిమ్సెల్ఫ్ ఇగ్నోరెంట్, ఇన్నోసెంట్ అండ్ వీక్.
1: మానవుడు మహాశక్తి సంపన్నుడు.
0: మ్యాన్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: దీనిని సైంటిస్టులు అన్ని విధాల విచారణ చెలిపి వివేకం చేత విజ్ఞానమును తెలుసుకుని అంత అణుమయం అన్నారు.
0: సైంటిస్ట్ ఆఫ్ రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ కాల్డ్ ఇట్ ఎసెన్షియల్లీ ద నాలెడ్జ్ అండ్ ఫుల్ ఆఫ్ ఆటమ్.
1: కానీ వేదాంతులు అంత బ్రహ్మమయం అన్నారు.
0: బట్ స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ ద హోల్ థింగ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్.
1: పేరులు మాత్రం ప్రత్యేకంగా ఉన్నవి కానీ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
0: The names are different, but essentially convey the same.
1: Shaktiye Brahma, Brahmane Shakti.
0: Energy is Brahma, Brahma is energy.
1: Kanukane jagattunandu oka vidhamainatundi shakti sarvatra vyapinchi untunnadi.
0: Therefore this energy is present all over this world.
1: Manamu cheyunatundi chusunatundi sarvam kudunu shaktimayame.
0: What we see, what we do is full of energy.
1: ఈనాడు పదార్థంగా మనం గోచరిస్తుంది.
0: టుడే యు సీ ద మ్యాటర్.
1: ఈనాడు జీవుడిగా మనం గోచరిస్తుంది.
0: వి సీ ది ఇండివిజువల్.
1: కడపటికి జీవుడు, పదార్థము, సర్వం కూడాను శక్తిమయంగా మారిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ నో ద మ్యాటర్ అండ్ ఇండివిజువల్ ఆర్ అటామిక్ ఎసెన్షియల్.
1: కానీ ఈనాటి యొక్క విజ్ఞానవంతులు కూడాను సైన్స్ అండ్ మెటీరియల్ అని పెట్టారు, మ్యాటర్ అని.
0: సైంటిస్ట్ కాల్ ఇట్ యాజ్ మెటీరియల్ మ్యాటర్.
1: కానీ మ్యాటర్ అనేటువంటిదే లేదు ఈ జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దిస్.
1: అంతా శక్తియే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ.
1: నీకు కనిపించే సమయంలో మ్యాటర్ గా ఉండవచ్చును.
0: యు ఫైండ్ ఇట్ యాజ్ మ్యాటర్.
1: తిరిగి తదుపరి అది శక్తిలో ప్రవేశిస్తుంది.
0: లేటర్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు ఎనర్జీ.
1: నీకు కనిపించే సమయంలో జీవుడుగా ఉండవచ్చును.
0: యు మే సీ, యు మే ఫైండ్ అన్ ఇండివిజువల్.
1: తిరిగి ఆ జీవుడు కూడా శక్తిగా మారిపోతుంది.
0: ఈవెన్ దిస్ ఇండివిజువల్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు
1: ఎనర్జీ. కనుక వివిధ రూపనామములతో ఉండినటువంటి ఈ జగత్ అంతా కూడా శక్తిమయమే.
0: Therefore this world which is full of name and form essentially is energy only.
1: ఈ శక్తి అనగా ఏమిటి?
0: What is this energy?
1: శక్తి అనగా కేవలము కంటికి కనిపించినది కాదు.
0: You don't see with the naked eye.
1: చెవులకు వినిపించినది కాదు.
0: You can't listen with the ear.
1: మనసుకు అనిపించినది కాదు.
0: You can't comprehend
1: with the mind. హృదయానికి వినిపించినటువంటిది కాదు.
0: It will not delight your heart.
1: శక్తి శక్తియే.
0: Energy is energy.
1: అనగా ఇదియే దైవత్వము.
0: దిస్ ఇస్ డివినిటీ.
1: ప్రతి పదార్థమునకును ఒక ఆధారం ఉంటున్నది.
0: Every matter has got its own foundation, the base.
1: మానవుని యందు విద్యుత్ శక్తి ఉంటున్నది.
0: There is electricity in man.
1: అదే విద్యుత్ శక్తి జగత్తులో ఉంటున్నది.
0: The very same electricity is present in the world.
1: మానవుని యందు కాంతి శక్తి ఉంటున్నది.
0: There is light in man.
1: అది ఈ జగత్తునందు ఉంటున్నది.
0: The same is present in the outer world.
1: మనిషి యందు రేడియో శక్తి ఉంటున్నది.
0: There is radio power in man.
1: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటున్నది.
0: The very same is present in
1: మనిషి యందు ఎక్స్రే శక్తి ఉంటున్నది.
0: There is X-ray power in man.
1: కానీ జగత్తునందు అదే శక్తి ఉంటున్నది.
0: The very same is present in the world.
1: మనిషి యందు కాంతి శక్తి ఉంటున్నది.
0: There is power of light.
1: ఈ శక్తియే తిరిగి జగత్తునందు ఉంటున్నది.
0: The very same is present in the world.
1: అయితే ఈ శక్తులన్నిటికీ ఒకటి ఆధారం ఉండాలి.
0: However, these forms of energy must have.
1: దేనికైనా ఒకటి ఆధారం ఉంటుండాలి.
0: They must depend on something else.
1: ఈ టంబ్లర్ ఉంటున్నదంటే ఈ టేబుల్ పైన టేబుల్ ఆధారంగా ఉంటుండాలి.
0: The tumbler you find here has got the table.
1: టేబుల్ నిల్చాలంటే దీనికి భూమి ఆధారంగా ఉంటుండాలి.
0: The table is present on the floor.
1: ఇక్కడ ఒకదానికి ఒకటి ఆధారంగా ఉంటుండాలి.
0: So one is the basis for the other.
1: కనుక ఈ సమస్త శక్తులకును ఆధారభూతుడైనటువంటి వాడే దైవము.
0: The essential basis for all forms of energy is God himself.
1: దీనిని అతీత శక్తులు అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
0: Philosophers call it as transcendental power.
1: కానీ సైంటిస్ట్ అంతా కూడాను సూపర్ పవర్ అన్నారు దీన్ని.
0: Scientists call it as atomic power. సూపర్ పవర్.
1: కనుకనే పేర్లు మాత్రం వ్యత్యాసంగా జరుగుతూ ఉండాలి, కానీ జగత్తు యొక్క విచారణ చేసినప్పుడు సర్వము ఒక్కటిగానే ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ ది డిఫరెన్స్ ఇన్ నేమ్, బట్ ఆన్ ఎంక్వైరీ యు ఫైండ్ ది బేసిక్.
1: మానవుని యందు కూడాను తనకు తెలియనటువంటి శక్తులు ఎన్నియో ఉంటుంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దర్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ దట్ హీ ఈస్ నాట్ అవేర్ ఆఫ్.
1: సైంటిస్ట్ అంతా కూడాను
0: దిస్ సైంటిస్ట్
1: అనేక విధములైనటువంటి పేర్లతో ఉచ్చరిస్తూ వచ్చారు.
0: కాల్ ఇట్ బై డిఫరెంట్ నేమ్.
1: సైకోట్రానిక్ శక్తి అన్నారు.
0: They call it psychotonic energy.
1: Bioplasmic శక్తి అన్నారు.
0: Biocosmic energy.
1: అయితే దీనినే అతీత శక్తి అని వేదాంతులు పిలుస్తూ వచ్చారు.
0: Philosophers call it as transcendental power.
1: దీనిని ఎట్లా మనం తెలుసుకోవాలి?
0: How to know that?
1: దీనిని మానసిక శక్తి చేతను
0: through mental power.
1: ధారణా శక్తి, not mental power, will power.
0: With the will power.
1: మానసిక శక్తి చేతను
0: with the will power.
1: ధారణాశక్తి చేతను కాన్సన్ట్రేషన్
0: విత్ కాన్సన్ట్రేషన్.
1: జ్ఞాన శక్తి చేతను
0: మెడిటేషన్.
1: తర్వాత సమాధి శక్తి చేతను
0: విత్ ది సోషల్ పవర్.
1: నాదు
0: సోషల్
1: సమాజం సమాధి శక్తి
0: సమాధి
1: సమాధి
0: పవర్ దట్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ దట్ సమాధి
1: సౌండ్ సౌండ్ స్టిప్స్ ఆఫ్ మైండ్ అని సౌండ్ స్టిప్ ఆఫ్ మైండ్
0: సౌండ్ స్టేట్ ఆఫ్ మైండ్
1: దీనిని సమాధి అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ సమాధి.
1: ఈ నాలుగింటి ద్వారా అంతర్గతమై ఉండినటువంటి యొక్క ఆత్మశక్తిని గుర్తించడానికి వీలవుతుంది.
0: త్రూ దీస్ ఫోర్ వన్ కెన్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది లేటెంట్ ఆత్మ.
1: ప్రతి వ్యక్తి కూడాను, ప్రతి శక్తి కూడాను, ప్రతి పదార్థం కూడాను కట్టకడపటికి దైవత్వంతో ఏకమైపోతుంది.
0: ఎవ్రీ ఇండివిజువల్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ and the material ultimately gets unified with God.
1: ఇక్కడ మనం చక్కగా విచారణ చేయాలి.
0: Here we have to inquire clearly.
1: మేము దైవంతో చేరిపోవాలి అనుకుంటారు.
0: We feel that we should merge in God.
1: మేము దైవమును నిల్చాలి.
0: That we should be near God.
1: మనం మోక్షమును పొందాలి.
0: That should attain liberation.
1: మాకు లిబరేషన్ ఏంటి కావాలి.
0: We want liberation.
1: ఎట్ట కలుగుతుంది?
0: How is it possible?
1: దీన్ని చక్కగా విచారణ చేయాలి.
0: We have to investigate.
1: భగవంతుడు రూపరహితుడు.
0: God is formless.
1: భగవంతుడు శక్తిమయుడు.
0: God is power.
1: భగవంతుడు జ్యోతిర్మయుడు.
0: God is light.
1: దీనిని భగవంతుని అష్ట విధములుగా ప్రబంధించి వచ్చారు.
0: God is described in 8 ways.
1: శబ్ద బ్రహ్మమయి.
0: The one of sound.
1: చరాచరమయి.
0: One of movement.
1: జ్యోతిర్మయి.
0: The light.
1: వాంగ్మయి. నిత్యానందమయి.
0: Eternal bliss.
1: పరాపరమయి.
0: Super power.
1: మాయామయి.
0: One of illusion.
1: శ్రీమయి.
0: And the one of wealth.
1: ఇలాంటి అష్టశక్తులతో కూడినటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా నీవు పొందడానికి వీలవుతుంది?
0: ది డివినిటీ విత్ ఆల్ దీస్ ఎయిట్ ఫ్యాకల్టీస్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు కాంప్రిహెండ్ అండర్స్టాండ్?
1: నీరు నీరుతో చేరగలదు.
0: ద వాటర్ కెన్ కంబైన్ విత్ వాటర్.
1: గాలి గాలితో చేరగలదు.
0: ద విండ్ వుడ్ మిక్స్ విత్ ద విండ్.
1: నిప్పు నిప్పుతో చేరగలదు.
0: ద ఫైర్ జాయింట్స్ ద ఫైర్.
1: మట్టి మట్టితో చేరగలదు.
0: ద మట్ యునైట్స్ విత్ మట్.
1: కాబట్టి భగవంతుడు రూపరహితుడు.
0: గాడ్ ఈజ్ ఫార్మ్లెస్.
1: అతనిని మనం చేరాలనుకున్నప్పుడు మనము కూడాను రూపరహితులు కావాలి.
0: టు రీచ్ గాడ్ వీ షుడ్ ఆల్సో బి ఫార్మ్లెస్.
1: అనగా రూపరహితం అంటే ఏమిటి?
0: వాట్ డు మీన్ బై ఫార్మ్లెస్నెస్?
1: దేహాభిమానమును మరవాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు ఫర్గెట్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: అది ఏ ధ్యానము అన్నారు?
0: దట్ ఈస్ మెడిటేషన్.
1: అనగా దేహాభిమానము ఏనాడు మరచిపోతుమోనో అప్పుడే రూపరహితుడైనటువంటి దైవంతో మనం ఏకం కావచ్చు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ డే వెన్ యూ గివ్ అప్ ద బాడీ అటాచ్మెంట్ యూ కెన్ సర్టన్లీ అటైన్ ది డివినిటీ.
1: ఈ విధంగా దేనితో మనం ఏకం కావాలో ఆ దాని యొక్క స్వరూపాన్ని మనం పొందాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ వీ షుడ్ అస్యూమ్ దట్ ఫామ్ అండ్ వెన్ యూ వాంట్ టు ఇమాజిన్ ఇట్.
1: దేహాభిమానమును నింపుకొని దైవాభిమానంతో దైవాన్ని ప్రార్థిస్తే ఇది ఫలసిద్ధి పొందేటువంటిది కాదు.
0: With all body attachment, when you pray to God, it is impossible to attain that state.
1: Bhagavantudu rooparahitudu.
0: God is formless.
1: Alanti rooparahitunni ee roopam ee reetiga pondagaladu.
0: With this form, how do you comprehend, know the form?
1: Kanuka neevu kuda nu rooparahitudu kavali.
0: So you should also be formless.
1: Rooparahitudu kavalante dehaabhimanam povali.
0: It only means you should give up this body attachment.
1: Bhagavantudu jyotirmayudu.
0: God is light.
1: Nee yokka tattvamu జీవన జ్యోతిగా వెలగాలి.
0: యువర్ లైఫ్ షుడ్ బి ది లైఫ్ ఆఫ్ లైట్.
1: నేను ఒక జీవిని.
0: ఐ యామ్ ఎన్ ఇండివిజువల్.
1: నా యొక్క జీవన జ్యోతి
0: దిస్ లైట్ ఆఫ్ లైట్.
1: అది పరం జ్యోతి.
0: అండ్ దట్ ఈస్
1: ఈ జీవన జ్యోతి పరం జ్యోతి నుంచే వచ్చినటువంటిది.
0: దిస్ ల్యాంప్ హియర్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దట్ లైట్.
1: కనుక ఈ జీవన జ్యోతి తిరిగి పరం జ్యోతిలో లీనమే కావాలి.
0: దిస్ ల్యాంప్ షుడ్ బి యునైటెడ్ విత్ దట్ లైట్, కాస్మిక్ లైట్.
1: ఎప్పుడు దేహాభిమానం మర్తము అప్పుడు ఈ జీవ జ్యోతి వెలుగులుతుంది.
0: ద డే యూ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ నేచురలీ కెన్ అటైన్ దట్ లైట్.
1: దీపావళి దినంలో మీరు చూచి ఉంటారు.
0: యూ మస్ట్ హావ్ సీన్ డ్యూరింగ్ దీపావళి ఫెస్టివల్.
1: ఒక్క క్యాండిల్ ని తీసుకుని పోయి అనేక జ్యోతులంతా అంటిస్తుంది.
0: విత్ వన్ క్యాండిల్ యూ కెన్ లైట్ అప్ ఆల్ అదర్ క్యాండిల్స్.
1: కాబట్టి ఏకంగా ఉండినటువంటి ఒక క్యాండిల్ అనేటువంటిది పరం జ్యోతి.
0: దిస్ వన్ క్యాండిల్ ఈజ్ ద సూపర్ లైట్.
1: అనేక జ్యోతులను అంటించడం చేత ఆ జ్యోతులంతా కూడా జీవన జ్యోతులు.
0: ఇట్ విల్ light the other remaining lights.
1: Kanukane daivamu param jyoti.
0: God is the super
1: param jyoti nunchi ee jeevana jyotulu anetuvanti yerpadutu vachayi.
0: It is this cosmic light that is a cause for others.
1: Kanuka manamu jeevana jyotiga manam bhavinchi jyotini manamu ekagratalo nunchukoni tadwara jnanam salipi daivattvamto leenam kavali.
0: We should consider ourselves as the light of life, concentrate on the light and merge in God.
1: ఇంకొకటి మీరు ప్రత్యేకంగా విచారణ చేసి వేరుగా భావించకుండా సక్రమమైన మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: You should also investigate clearly in the correct way and then try to know God.
1: భజన చేస్తున్నాం.
0: You do bhajans.
1: జపం చేస్తున్నారు.
0: You do japa.
1: ధ్యానం చేస్తున్నారు.
0: You meditate.
1: తపం చేస్తున్నారు.
0: You do tapas.
1: యజ్ఞం చేస్తున్నారు.
0: You perform. యాగములు
1: చేస్తున్నారు. వ్రతములు చేస్తున్నారు.
0: You perform rituals.
1: ఇవన్నీ కూడాను కేవలము ఒక ప్రాకృతమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గములే కాని నివృత్తి మార్గములు కాదు.
0: ఆల్ దీస్ ఆర్ ద ఫిజికల్ యాక్టివిటీస్, ఔటర్ యాక్టివిటీస్, ద వరల్డ్లీ యాక్టివిటీస్ అలోన్.
1: ఇవి సత్కర్మలు.
0: దేర్ ఆర్ గుడ్ యాక్షన్స్ నో డౌట్.
1: కానీ ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికం మాత్రం కాదు.
0: ఆల్ దీస్ డు నాట్ అమౌంట్ టు స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికమనగా ఏమిటి? ఆత్మకు ఆత్మకు సంబంధించినటువంటిది ఆధ్యాత్మికం.
0: స్పిరిచువాలిటీ మీన్స్ కనెక్షన్
1: టు హార్ట్ టు హార్ట్. కానీ ఇవంతా కూడాను లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి సత్కర్మలుగా రూపొందుతాయి.
0: ఫర్ ద వరల్డ్ దే ఆల్ అమౌంట్ గుడ్ యాక్షన్స్.
1: అయితే ఎట్టి కర్మలకు అట్టి ఫలితం మనకు ప్రాప్తిస్తుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
1: ఫలితం మాత్రం ఉండకపోదు.
0: You are bound to get results.
1: Phalitam untundi.
0: You have.
1: Deeniki phalitamu satkarmalaku sambandhinchina phalitam maatrame untadi.
0: You have positive results depending upon the good actions you do.
1: Atmaku sambandhinchina phalitamulu raavu.
0: They have nothing to do with the atma.
1: Kanukani ee karmalanni kudunu satkarmaluga manam aacharinchi ee satkarmala nunchi kudunu divyamaina atma sambandhamaitundi deento manam praveshinchali.
0: Therefore by undertaking good activity we should also take up to that activity as to know
1: ఎంత కాలమైనప్పటికీ ఈ సత్కర్మల్లోనే ఉంటుంటే మనము పవిత్రమైన మార్గాన్ని ఎప్పుడు పొందేది?
0: So long we are ritualistic, when can you tread along the sacred path?
1: ఇది సత్కర్మ అన్ని కూడా ద్వైతంతో కూడినటువంటిది.
0: All the rituals are dual.
1: కనుక ద్వైతం నుంచి అద్వైతంలో ప్రవేశించాలి.
0: ఫ్రమ్ జ్యువలిజం వీ షుడ్ రీచ్ నాన్ జ్యువలిజం.
1: అద్వైతంలో కూరినప్పుడే నీవు జ్ఞానిగా మారిపోతావు.
0: యు బికమ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ జ్యువలిజం.
1: జ్ఞానం,
0: ద ట్రూ విజ్డమ్ ఇస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ జ్యువలిజం.
1: నీ లోపల ఈ శక్తులంతా ఎట్లా ఉన్నాయని నీవు గొప్ప విచారం చేస్తే,
0: ఇఫ్ యు వాంట్ టు ఫైండ్ అవుట్ హౌ దిస్ పవర్ ఈజ్ ఇన్ యూ,
1: మానవుని యందు ఒక కరెంటు అనేటువంటిది అభివృద్ధి రావాలంటే ఆమ్లము తర్వాత ఈ మెటీరియల్ అనగా మెటల్ శక్తులు.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ది కరెంట్ విత్ ఇన్ యూ, యూ షుడ్ నో ది యాసిడ్ కంటెంట్ అండ్ ద మెటాలిక్ పవర్ విత్ ఇన్ యూ.
1: ఇందులో నీ యొక్క దేహం లోపల కావలసినటువంటి ఖనిజములు ఉంటున్నాయి.
0: దట్స్ సో మెనీ మెటల్స్ ఇన్ యువర్ బాడీ.
1: పంచభూతములు అంతా కూడాను దేహంలో ఏర్పడేటువంటి ఖనిజములే.
0: All the five elements are present within your body, contained within the metal.
1: ఈ ఖనిజ సంపత్తి మన దేహము పూర్తి నకసిక పర్యంతం ఉంటుండాలి.
0: This metallic power is present all over the body, top to toe.
1: తరువాత ఈ యొక్క చింతపండు వల్ల,
0: because of the tamarind,
1: lime juice వల్ల,
0: the lime juice,
1: apple juice వల్ల,
0: apple juice,
1: నిమ్మ పండు వల్ల,
0: and also the lime,
1: బత్తాయి పండు వల్ల,
0: and also oranges,
1: ఈ విధమైనటువంటి ఆపిల్ పండు వల్ల,
0: apple,
1: ఏర్పడేటువంటి అంతా కూడాను ఆమ్లము.
0: This is all acid.
1: ఈ యాసిడ్ అనేటువంటి దాని ఆమ్లం అనే యాసిడ్ కొంతవరకు ఇందులో ప్రవేశించి ఈ యొక్క ఖనిజ శక్తితో చేరినప్పుడు ఇక్కడ కరెంట్ ప్రారంభమవుతుంది.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది యాసిడ్ అండ్ ది మెటల్ ఇన్సైడ్ యు ఫైండ్ కరెంట్ జనరేటెడ్.
1: కనుకనే నీ జీవితం అనేటువంటిది, నీ దేహం అనేటువంటిది ఒక చిన్న జనరేటర్ వంటిది.
0: లైక్ దిస్ యువర్ బాడీ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
1: జనరేటరే కాదు,
0: నాట్ ఓన్లీ దాట్,
1: నీలో ప్రవేశించినటువంటి భావములంతా కూడాను నీ నోటి ద్వారా వెలుపల పడుతున్నాయి.
0: ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ సైడ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ బై
1: మౌత్. కాబట్టి మానవుడంతా కూడాను ఒక విధమైనటువంటి రేడియో వంటి వాడే.
0: సో హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ రేడియో.
1: కనుక నీ రేడియో సోర్స్ అంతా మానవుని యందు ఉంటున్నాయి.
0: సో ఆల్ ద రేడియో సోర్స్ ఈజ్ ఇన్ యూ.
1: నీవు పూర్వం దర్శించినటువంటి ప్రతి పదార్థములు కూడాను నీవు తలుచుకుంటే చూడగలుగుతుంటున్నావు. ఇది ఏ నీలో ఉన్నటువంటి టీవీ.
0: All that you have seen earlier, you are able to imagine and picturize. This is the
1: TV
0: in you.
1: రేడియో, జనరేటర్, ఎలక్ట్రిక్ పవర్స్, అట్రాక్షన్ శక్తి అన్ని కూడా నీలోనే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ది టీవీ, ది రేడియో, జనరేటివ్,
1: అంతా కూడా జగత్ అంతా కూడాను ఇందులో ఒక అట్రాక్షన్ పవర్, ఒక విధమైనటువంటి ఒక దివ్యమైన ఆకర్షణ శక్తి.
0: దేర్ ఇస్ ప్రెసెంట్ దిస్ డివైన్ అట్రాక్షన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఈ యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది సర్వుల్ని కూడాను అమితంగా కూడాను ఆకర్షిస్తూ ఉంటుండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ ద కాజ్ ఫర్ ఎవ్రీవన్ టు బి డ్రాన్.
1: అయస్కాంతము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిజం.
1: ఏది మ్యాగ్నెటిజం అని ఎవరైనా పిల్లల్ని అడిగినప్పుడు,
0: ఇఫ్ యు ఆస్క్ బాయ్స్ వాట్ మ్యాగ్నెటిజం ఈస్,
1: ఒక ఇనుప ముక్కను తీసుకుని పోతే అది ఆకర్షిస్తుంది, అది మ్యాగ్నెట్ అంటారు.
0: దే కాల్ ఎ మ్యాగ్నెట్ దట్ అట్రాక్ట్స్ అన్ ఐరన్ ఫైల్.
1: చాలా పొరపాటు. ప్రపంచంలో ఉన్నదంతా కూడా మ్యాగ్నెటే.
0: It's a big mistake. All over the world there is a magnet.
1: Pacha gaddini chuchi pashu parigettipothundi. Kabatti ee rendittiki madhyalo unnatundi magnet.
0: Watching the green grass there, cow goes over there. It's the principle of magnetism there.
1: Biddanu chuste talli chaala sannihitanga kuda aapyayanga velutundi. Avi rendu iddariki madhyalo unnadi magnet.
0: Watching the child, the mother is drawn towards the child.
1: Talli biddalaku madhyalo unnadi magnet.
0: It's the magnet.
1: Bharya bhartalaku madhyalo unnatundi magnet. పశువులకు గడ్డికి మధ్య ఉన్నటువంటిది మ్యాగ్నెట్టే. ముంగిసుకు పాముకు మధ్య ఉన్నటువంటిది మ్యాగ్నెట్టే. పుష్పమునకు తుమ్మెదకు మధ్య ఉన్నటువంటిది మ్యాగ్నెట్టే.
0: దేర్ఫోర్ ఇస్ ద మ్యాగ్నెట్ ప్రెసెంట్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్, బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ ద కౌ అండ్ ద గ్రాస్.
1: ఏది ఆకర్షిస్తున్నారో అదంతా మ్యాగ్నెట్టే.
0: దట్ విచ్ అట్రాక్ట్స్ ఇస్ ఎ మ్యాగ్నెట్.
1: కనుకనే రమేతి ఇతి రామః అన్నారు. సర్వులను రమింపజేసేటువంటి వాడు రాములు అన్నారు.
0: రామ హూ మేక్స్ ఎవ్రీవన్ హ్యాపీ అండ్ హి అట్రాక్ట్స్ ఎవ్రీవన్.
1: ఆ రాముడు ఎవరు?
0: దెన్ హూ ఇస్ దిస్ రామ?
1: దశరథ రాముడా?
0: ది సన్ ఆఫ్ దశరథ.
1: ఆత్మారాముడా?
0: ఆర్ ది వన్ ఆఫ్ ది ఇన్నర్ స్పిరిట్.
1: ఆత్మారాముడు.
0: రామ ఈజ్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మ అనేటువంటిది అన్నింటినీ కూడా నువ్వు ఆకర్షిస్తుంటుండాలి.
0: ఇట్ ఈస్ డివైన్ ఆత్మ దట్ అట్రాక్ట్స్ ఆల్.
1: కనుక ఈనాడు ఇంతమంది ఇక్కడ రావాలంటే ఈ యొక్క ఆకర్షణయే మీకు మూల కారణము.
0: So many have assembled here. What is the main cause? You are all attracted by this divine magnet, Bhagavan.
1: పుష్పములను పెట్టినప్పుడు అనేక తుమ్మెదలంతా వచ్చి దానిపైన వాలుతూ ఉంటాయి.
0: When you keep a flower here, so many honeybees are
1: దానిలో మధురమైన పవిత్రమైనటువంటి ఈ యొక్క జ్యూస్ ఉండటం చేతనే.
0: బికాస్ ఆఫ్ దిస్ నెక్టార్ కంటెయిన్డ్ విత్ ఇన్ ది హనీ బీస్ ఆర్ అట్రాక్టెడ్.
1: అదే పుష్పమును ప్లాస్టిక్ పుష్పంగా పెట్టేస్తే ఒక్క తుమ్మిది కూడా అక్కడికి రాదు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ కీప్ ఎ ప్లాస్టిక్ ఫ్లవర్ దేర్ నో బీ వుడ్ కమ్.
1: కనుకనే ఈ మధురత్వం అనేటువంటిది ప్రేమ.
0: సో ది స్వీట్నెస్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమనే సర్వులను ఆకర్షిస్తూ ఉంటుంటారు.
0: ఇట్ ఇస్ దిస్ లవ్ దట్ అట్రాక్ట్స్.
1: ఇది తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, భార్య ప్రేమ కావచ్చు, భర్త ప్రేమ కావచ్చు, బిడ్డ ప్రేమ కావచ్చు, బంధు ప్రేమ కావచ్చు, స్నేహితుల ప్రేమ కావచ్చు.
0: ఇట్ మే బి లవ్ ఆఫ్ ఎ మదర్, ఆఫ్ ఎ ఫాదర్, ఆఫ్ ఎ వైఫ్, ఆఫ్ ఎ చైల్డ్ ఆర్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ రిలేషన్.
1: ఇచ్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
0: ఇట్ ఇస్ ది లవ్ దట్ అట్రాక్ట్స్.
1: ఆ ప్రేమనే పవర్ఫుల్ మ్యాగ్నెట్.
0: దిస్ లవ్ ఇస్ ద పవర్ఫుల్ మ్యాగ్నెట్.
1: ఆ యొక్క మ్యాగ్నెట్ అనేటువంటిది ప్రపంచమంతా నిండి ఉంటుండాలి.
0: దిస్ మ్యాగ్నెట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: కనుకనే ప్రపంచంలో ఉండినటువంటి మ్యాగ్నెట్ మనం ప్రపంచంలో పుట్టిన వారం కలకనే ఆ మ్యాగ్నెట్ మనుషుల్లో కూడా ప్రవేశించింది.
0: సిన్స్ వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎ మ్యాగ్నెట్ ఈచ్ వన్ ఆఫ్ అస్ హస్ గాట్ దట్ మ్యాగ్నెటిక్ పవర్.
1: ఒక తల్లి తండ్రులకు ఒక పుత్రుడు పుట్టినప్పుడు తల్లిదండ్రుల యొక్క రూపం పుట్టిన కూడా చేరుతుంటారు.
0: A child will have both the qualities, the forms of the parents.
1: అదే విధంగానే జగత్తు నుండి ఆవిర్భవించినటువంటి ఈ జీవుడు కూడాను జగత్ యొక్క స్వరూపాన్ని పొందుతుంటాడు.
0: So the individual who is born in this nature will have natural qualities.
1: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛక ప్రకృతి ఒక ప్రమాణమే.
0: Creation is the manifestation of the creator.
1: కనుకనే ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఆ ఈశ్వర యొక్క భావమే రావాలి.
0: So everyone born in this world nature should have the divine quality.
1: ప్రతి మానవుడు కూడాను ఈ జగత్తులో ఆవిర్భవించడానికి మూల కారణము ఆ ఈశ్వరత్వాన్ని పొందటం కోసమని.
0: Everyone is born to attain the divinity.
1: ఆ ఈశ్వరత్వాన్ని ప్రకటించే నిమిత్తమే మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
0: Man is born to express and manifest and share the divinity.
1: కనుకని ఈ జగత్తునందు పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి పదార్థం కూడాను ఒక దైవ స్వరూపమే.
0: Therefore in this world every material, every matter, every individual are essentially divine.
1: అది ఏ శక్తి?
0: దట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ శక్తిని ఒకరు పుట్టించేటువంటిది కాదు.
0: ఎనర్జీ కెనాట్ బి జనరేటెడ్ బై ఎ పర్సన్.
1: దీనిని నాశం చేసేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ డిస్ట్రాయ్.
1: కానీ ఇది అవినాశి.
0: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్.
1: దైవ శక్తి అనేటువంటిది అవినాశి.
0: ద డివైన్ ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయ్డ్.
1: అయితే ఒక శక్తి నుండి మరొక రీతిగా మార్చడానికి వీలవుతుంది.
0: హవెవర్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ కుడ్ బి చేంజ్డ్ టు అనదర్.
1: మ్యాగ్నెట్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ మ్యాగ్నెట్.
1: ఈ మ్యాగ్నెట్ నుంచి విద్యుత్ శక్తిని మార్చవచ్చు.
0: దిస్ మ్యాగ్నెట్ పవర్ కుడ్ బి చేంజ్డ్ ఇంటు
1: విద్యుత్ శక్తి నుంచి కాంతి శక్తిగా మార్చవచ్చు.
0: ఎలక్ట్రిక్ పవర్ టు లైట్ ఎనర్జీ.
1: కాంతి శక్తి నుంచి ఆటమ్ శక్తిగా మార్చవచ్చు.
0: లైట్ ఎనర్జీ టు అటామిక్ పవర్.
1: కనుక ఈ విధంగా కూడా శక్తిని అనేక రూపముగా మార్చవచ్చునే కానీ శక్తిని లేకుండా చేయడానికి వీలు కాదు.
0: ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ బి కన్వర్టెడ్ వన్ ఫార్మ్ టు అనదర్.
1: కనుకనే అట్టి మార్పు చెందనటువంటిదే దైవత్వము.
0: దట్ చేంజ్లెస్ వన్ ఇస్
1: అట్టి దైవత్వంతో ఎన్నైనా మనం మార్చవచ్చును కానీ దైవత్వాన్ని మాత్రం నిర్మూలం గావించడానికి ఎవరికీ చేత కాదు.
0: విత్ దిస్ డివినిటీ కెన్ చేంజ్ వన్ ఇన్ టు అనదర్ బట్ యు కెనాట్ రిమూవ్ ఇట్ టోటల్లీ.
1: కనుక
0: సో
1: దైవత్వం అనేటువంటిది లేని ప్రపంచం కానీ స్థానం కానీ లేదు.
0: Without divinity there is no world, there is no place
1: at all. Prati anuvanandunu prati kanamunandu kuda nu daivathame untunnadu.
0: In every act power to light energy.
1: Kaanti shakti nunchi atom shakti ga marchochu.
0: Light energy to atomic power.
1: Kanuka ee vidhanga kuda nu shakti ni aneka roopamuga marchavachune kaani shakti ni lekunda che

0: ప్రపంచం కానీ స్థానం కానీ లేదు.
1: Without divinity there is no world, there is no place.
0: ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను దైవత్వమే ఉంటున్నాడు.
1: In every atom, in every cell there is God.
0: కనుకనే ప్రాచీనులందరూ కూడాను.
1: So ancients,
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు,
1: smaller than the smallest,
0: మేటి వస్తువునందున మేటియగుచు,
1: bigger than the biggest,
0: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి,
1: the one who stands there as an eternal witness,
0: ఆత్మయే అణువు అణువునే బ్రహ్మమగును,
1: it is this ఆత్మా and that ఆత్మ is divine బ్రహ్మ,
0: కనుక ఆత్మనే అణువు అణువునే బ్రహ్మ.
1: So this Atma is Anuraya.
0: Brahma, Anuvu, Atma, moodu kudanu vakkate, pariyaya padamulu matrame daivatvaniki.
1: Therefore Atma, the Atom and Brahma are synonymous.
0: Kanukane, deenni telusukovadaniki, scientist anta kudanu, ee yokka sarvatra undatvanti yokka divyatvam vakkate ani telusukovadaniki, 1000 samvatsaram pattindi.
1: Scientists have taken about 1000 years to know this principle of unity.
0: Kani, ఈనాడు వీడు తెలుసుకున్నటువంటి చిన్న ఆవుకాయంత తెలుసుకున్నారు, గుమ్మడికాయంత అహంకార పడుతున్నారు.
1: Today they have known very little, but they have got the ego of the size of a pumpkin.
0: కానీ ఈ సత్యాన్ని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము,
1: this truth thousands of years ago,
0: ఇప్పుడు కలియుగము,
1: this is Kali Age,
0: పోయినది ద్వాపర యుగము,
1: the bygone one is ద్వాపర,
0: ముందు దానికి ముందు త్రేతాయుగము,
1: prior to that త్రేత,
0: త్రేతాయుగంకంటే ముందుగా కృతయుగము, కృతయుగము లోపలనే చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ తత్వాన్ని గుర్తించాడు.
1: ఈవెన్ బిఫోర్ ద కృత ఏజ్ ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్.
0: ఇందుకలడు

0: Prahlada said that he is here, and you cannot say that he is not there. God is everywhere. Wherever you search for him, you find him there.
1: Anadu Prahladude cheppadu.
0: Prahlada said then.
1: Ekkada chuchina unnatundi bhagavat tattvame.
0: Its divinity is present everywhere.
1: Ekkada chuchina unnatundi anu tattvame.
0: It is this anu
1: tattvame daivattamu.
0: This atomic power is divinity.
1: Anulona ghanamulona unnadi kudanu daivattvame.
0: It is in microcosm and macrocosm divinity is present.
1: Chetane ee Prahladudu annitini sadinchukoni deha vimanamunu marchi chetane daivattamulo leenam pondadu.
0: It's because of the essential unity oneness that Prahlada
1: దేహాభిమానమే ఉంటే పర్వతం నుంచి కింద వేసేసంలో అయ్యో పడతానేమో అని భయం ఉంటుంటుంది అతనికి లేదు. నారాయణ నారాయణ నారాయణ ఆ నారాయణతోనే నవ్వుకుంటూ కింద పడ్డాడు.
0: హీ హ్యాడ్ నో బాడీ అటాచ్మెంట్ ఎట్ ఆల్ బికాస్ వెన్ హీ వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద మౌంటైన్ టాప్ హీ డిడ్ంట్ క్రై. హీ వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: మదగజంలో తెచ్చి త్రొక్కిస్తూ ఉంటుంటే అప్పుడు కూడా నువ్వు అయ్యో మదగజం త్రొక్కితే నేనేమైపోతానో అనే భయం లేదు. నారాయణ నారాయణ నవ్వుకుంటూనే ఉంటున్నాడు.
0: And mighty elephants were there and they were allowed to trample on his body. He was not
1: fearful. విషసర్పములు తెచ్చి కరిపించుకుంటూ వచ్చారు.
0: Poisonous snakes were brought there.
1: కానీ దానిని చూచిన తక్షణమే పూలమాల మాదిరి తీసుకుని నారాయణ నారాయణ అన్నాడు.
0: He accepted the poisonous serpent as a garland repeating God's name.
1: ఈ విధంగా కూడాను సర్వత్రా కూడాను దేహాభిమానమును వదలి దైవాభిమానంతో జీవిస్తూ వచ్చినాడు.
0: Prahlada lived without any body attachment.
1: అందువలనే ప్రతి అణువు కూడాను దైవమే అని.
0: Therefore every atom is God.
1: ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: He publicized to God to the world.
1: ఆ గురువులంతా కూడాను
0: all those teachers
1: ఆ యొక్క రాక్షస తండ్రి అయినటువంటి వాడి దగ్గరికి వచ్చి హిరణ్యకశిపుని దగ్గరికి
0: దే అప్రోచ్డ్ హిరణ్యకశిపు ద ఫాదర్
1: అయ్యా ఏమిటి ఈ బిడ్డ యొక్క మహత్యము
0: దే సెడ్ వాట్స్ ద మిస్టరీ బిహైండ్ దిస్ చైల్డ్
1: కించిత్తైనా దేహాభిమానం లేదు
0: హియాస్ నో బాడీ అటాచ్మెంట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్
1: తన్ను నిశాచరు పొడువా
0: వెన్ హిస్ అటాక్డ్ బై ద డెమన్స్
1: దైత్య కుమారుడు
0: యువర్ సన్
1: మాటి మాటికిం ఓ పన్నగసాయి ఓ ధనుజమంజన ఓ మహాపన్న శరణ్య అంచును తించెగాని
0: When he was attacked by the demons, your son went on praising God.
1: Ta kannula niru tedu bayakampa sametudu kaadu.
0: He had never shed a tear. He was never
1: fear-stricken. Bayam anedi ledu. కంటి నీరు అనేది కార్చలేదు. ఆనందములతో తాను ఎంతో ఉత్సాహంగా

0: ఉల్లాసంగా దైవ చింతన చేస్తున్నాడు అన్నారు.
1: దిస్ బాయ్ నెవర్ క్రైడ్, హి నెవర్ షెడ్ ఎ టియర్, హి వెంట్ ఆన్ సింగింగ్ ద గ్లోరీ
0: ఆఫ్ గాడ్. అనగా దైవత్వాన్ని గుర్తించినటువంటి ప్రతి వ్యక్తి కూడా నువ్వు నిరంతరము ఆనందమే తప్ప విచారం అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద వన్ హూ రియలైజ్ గాడ్ would be in the state of bliss.
0: ఎవరు విచారం చేసేది? దేహాభిమానం కలవాడే విచారం చేసేది.
1: Who is worried usually? The one of body is worried.
0: దేహానికి సంబంధించినటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు తాను చింతించి తాను విచారం చేస్తుంటాడు.
1: If he broods over the past, the losses and the difficulties he had, he goes on worrying.
0: దేహము ఒక ఇన్స్ట్రుమెంట్.
1: Body is an instrument.
0: ఇది పుట్టినది గిట్టక తప్పదు.
1: ది మూమెంట్ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు డై.
0: పుట్టుకతో పాటు కూడాను గిట్టు కూడాను దీంతో చేరి వచ్చింది.
1: ది బర్త్ విల్ బి ఫాలోడ్ బై డెత్.
0: కనుక ఎందుకు మనం విచారం చేయాలి?
1: వై షుడ్ వి వరీ?
0: ఏ నాటికైనా తప్పింది కాదు.
1: వి ఆర్ బౌండ్ టు డై సమ్ డే.
0: అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి నిరంతరము ఆనందము.
1: ది వన్ హూ రియలైజెస్ దిస్ ట్రూత్ విల్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ గోపికలు అనేక విధములైనటువంటి రీతిగా విచారం జరుపుతూ వచ్చారు.
1: Gopikas prayed to Krishna in different ways.
0: నిన్ను ఏ విధంగా వర్ణించాలి కృష్ణ?
1: కృష్ణ, హౌ ఆర్ వీ టు డిస్క్రైబ్ యూ?
0: నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలి?
1: హౌ ఆర్ వీ టు నో యూ?
0: ఎట్టి రూపాన్ని నీ ధ్యానించాలి?
1: వాట్ ఫార్మ్ షుడ్ వి వర్షిప్?
0: ఎట్టి నేమ్ ఫామ్ నామమును స్మరించాలి?
1: వాట్ నేమ్ షుడ్ వి చెంట్?
0: మాకు తెలియటం లేదు.
1: వీ డోంట్ నో.
0: ఎందుకోసం?
1: వై?
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: You are smaller, subtler than an atom.
0: Ganamu kante ati gananiyudamu.
1: You are bigger, mightier than the biggest.
0: Yenubadi nalugu lachcha jeevamula anayammuna nedavayakunduvata. అణువురేణు తృణకాష్టమ మొదలుగా అఖండ రూపుడమై వెలయుదువట నిను గనుగొనగల్లమా కృష్ణ, నిను గనుగొనగల్లమా.
1: యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది 84 లాక్స్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ ది క్రీచర్స్. యు ఆర్ ప్రెసెంట్ ఫ్రమ్ అన్ ఆటమ్ టు ది బిగ్గెస్ట్. కెన్ వీ నో యు?
0: నిన్ను తెలుసుకునేటువంటిది
1: హౌ టు నో యూ?
0: ఆ గోపికలు ఏ శాస్త్రములు చదవలేదు,
1: గోపికలు
0: ఏ వేదములు వల్లించలేదు, ఏ విధమైనటువంటి వేదాంతములు చూడలేదు, ఏ విధమైనటువంటి గురువులు లేరు, ఏ విధమైనటువంటి సైంటిస్టులు తెలపలేదు.
1: గోపికస్ డిడ్ నాట్ గో త్రూ ఎనీ సీక్రెట్ టెక్స్ట్, డిడ్ నాట్ లిసన్ టు ఎనీ వేద.
0: వారి లోపల ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఆ విధంగా ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ ది లేటెంట్ పవర్ విదిన్ దెమ్ దట్ హస్ బికమ్ పేటెంట్.
0: శక్తి ఎందుకును? అతీతమైన శక్తులు ఉంటున్నాయి.
1: ఇన్ ఎవ్రీ పర్సన్ దర్ ఇస్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: ఆ యొక్క శక్తిని సద్వినియోగపరుస్తూ వచ్చినప్పుడే ఈ శక్తి మరింత అభివృద్ధి అవుతూ వస్తుంటారు.
1: వెన్ వి మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇట్ మల్టిప్లైస్.
0: కనుక మనల్ని ఎందున్నటువంటి యొక్క శక్తిని సద్వినియోగపరచాలి.
1: సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లేటెంట్ ఎనర్జీ.
0: బావి ఎందున్నటువంటి నీరును తోడుతూ తోడుతూ వచ్చినప్పుడే ఆ బావిలో మరింత కొత్త నీరు అభివృద్ధి అవుతుంది.
1: వెన్ యూ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ ద వెల్, ద వాటర్ వుడ్ బి మోర్ అండ్ మోర్ దేర్.
0: మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి బోధిస్తూ బోధిస్తూ రాగా మన జ్ఞానం కూడా పెరిగిపోతూ వస్తుంది.
1: వెన్ వన్స్ యూ గో ఆన్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ ఇట్ ఇంక్రీజెస్.
0: మనకున్నటువంటి ధనమును దానం చేస్తూ చేస్తూ రాగా ధనం కూడా పెరిగిపోతుంటాయి.
1: ఇఫ్ యూ గో ఆన్ ఆఫరింగ్ యువర్ మనీ ఇన్ చారిటీ యూ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ మనీ.
0: ఉన్న జలమంతా కూడా ప్రవహిస్తూ పోతుంటుంటే కొత్త జలం వస్తూ ఉంటుంది.
1: యాజ్ వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ న్యూ వాటర్.
0: జలమేగం ముందుకు పోకపోతే అది నిలిచిన నీళ్లలో పురుగులు పడిపోతాయి.
1: ఇది వాటర్ డజంట్ ఫ్లో, ఇఫ్ ఇట్ గెట్స్ స్టాగ్నేటెడ్ ఇట్ ఇస్ ఇట్ విల్
0: కనుకనే మన ఎందున్నటువంటి శక్తిని మనం ఆవిర్భావం చేసుకుని అందరికీ పంచిపెట్టడానికి ప్రయత్నించాలి.
1: దెర్ఫోర్ ది ఇన్నర్ ఎనర్జీ ద లేటెంట్ షుడ్ బి పేటెంట్ సో హస్ టు బి
0: షేర్డ్ విత్ ఎవరీబడీ. లేనటువంటి శక్తి జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నో ఎనర్జీ అవుట్ సైడ్.
0: జగత్తులో లేని శక్తి దైవంలో లేదు.
1: దట్ ఎనర్జీ విచ్ ఇస్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద
0: వరల్డ్ దైవ శక్తియే జగత్తులో ఉంటుంది. అది
1: ఇది కాస్మిక్ ఎనర్జీ.
0: జగత్ శక్తియే మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఎనర్జీ
0: ఆఫ్
1: ది నేచర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్
0: స్థితిలో ఉంటుండాలి.
1: బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
0: ఇది అజ్ఞాతంగా నిలిచి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ హిడెన్.
0: ఈ అజ్ఞాతమైనటువంటి శక్తిని మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే ఎంతైనా మనం సాధించవచ్చును.
1: దిస్ హిడెన్ ఎనర్జీ షుడ్ బి బ్రాట్ అవుట్ విత్ ఆల్ ది ఎఫర్ట్.
0: ఏమాత్రము దీనికి సందేహం లేదు.
1: నెవర్ డౌట్ ఇట్.
0: అయితే కేవలము ప్రాచీన కాలం నుండి కూడాను మనం కొన్ని దురభ్యాసములకు గురి అయిపోతూ వచ్చాం.
1: హౌఎవర్ సిన్స్ లాంగ్ వి హావ్ బీన్ సబ్జెక్టెడ్ టు సర్టెన్
0: దేవుణ్ణి పొందాలనుకుంటే ఏం రామ్ రామ్ రామ్ రామ్ అనుకుంటే చాలే అనుకుంటాం. కాదు కాదు, ఆ రామనామంతో మనం దేవుణ్ణి పొందలేము.
1: టు అటైన్ డివినిటీ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ రిపీట్ గాడ్స్ నేమ్.
0: ఏదో ధ్యానం చేస్తే రామతత్వాన్ని పొందొచ్చును కదా అనుకుంటున్నాం. ఆ చేసేటువంటి ధ్యానం చేసేది, నామం సలిపేది, యజ్ఞం చేసేది, యాగం చేసేది మనసు యొక్క తృప్తి కోసమే.
1: యు మే మెడిటేట్ టు అటైన్ గాడ్ నో ఐదర్ మెడిటేషన్ ఆర్ పెనెన్స్ ఆర్ చాంటింగ్. యు డు ఇట్ విత్ ద మైండ్. నో వన్ కెన్ గో బియాండ్ ద మైండ్.
0: ఈ మనసును అమనస్కంగా భావించుకోవాలి.
1: ద మైండ్ షుడ్ బి విత్ డ్రాన్.
0: మనసు మనసు ఉండినంత వరకు కూడాను మనకి ఈ విచారములు తప్పింది కాదు.
1: సో లాంగ్ ద మైండ్ ఎగ్జిస్ట్ యూ విల్ హ్యావ్
0: మనసు ఉండినంత వరకు దైవత్వం మనకు ప్రాప్తించదు.
1: సో లాంగ్ యూఆర్ ఇన్ ద మెంటల్ రెల్మ్ యూ కెనాట్ రీచ్ డివైన్.
0: కనుకనే అమనస్కుడు కావాలి.
1: సో యూ హ్యావ్ టు విత్డ్రా యువర్ మైండ్.
0: అంతాను తానాయ అంతయులోనాయ అంత తానేలైనాడు అంతా తానైనాడు.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: మాయకులోనాయ మాయకు తానాయ మాయ 25 మంత్రములాయ మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. అంతకుడును ఒక మాయతత్వంగా కనిపిస్తుంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
0: నిద్రలో నీవు ఏ విధంగా స్వప్నాలు పొందుతున్నావో
1: యాజ్ యు డ్రీమ్ ఇన్ స్లీప్
0: ఆ విధంగా జాగ్రత్త లోపల నీ పదవులు నీ యొక్క పనులు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క స్వప్నం మాదిరే కనిపిస్తుండాయి.
1: సో ఆల్సో యువర్ పొజిషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
0: ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
1: దిస్ ఇస్ ది వేకింగ్ స్టేట్ ఇస్ ది డే డ్రీమ్.
0: డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు.
1: There is no night dream in the daytime.
0: Night dream lo day dream ledu.
1: And there in the night there is no day dream.
0: Nee day dream lo na unnav, night dream lo na unnav.
1: You exist in both the states.
0: You are omnipresent.
1: You are omnipresent.
0: Alanti ekatvani manu vishwasinchali.
1: We should know this.
0: Are raatri nen kalalo ememo chuchanu.
1: I saw many in my dream.
0: Kaani jagratalu levi.
1: In the waking state I don't
0: kalalo chuchina medalu middelu kannulu vippina levu kada.
1: All the mansions and buildings that have been seen in the dream are not noticed in the waking state.
0: Ee delo anubhavinchinatundi kalalo chusti ekkada marchipoyinaamu.
1: Experiences in the waking state are not in a dream.
0: Ee kulvanta mahala lopala ee hall lopala kurchunnavu.
1: We are all seated here in kulvanta
0: hall. Kaani neeku dream vacheste nuvu bombay lo untunnavu.
1: Once you dream you will be there in Bombay.
0: Kaani deeni gati emiti daani gati emiti.
1: What will happen to this? What will happen to that?
0: Bombay lo unnatundi nijama leka ee kulvanta hall lo undetundi nijama?
1: Is it true that you are here or is it true that you are in Bombay?
0: Idi nijam gaadu adi nijam gaadu indulona nee unnav andulona nee unnav.
1: Neither this nor that are true, but you are present in both.
0: Neevu rendu kaadu okkate.
1: You are not two but
0: one. Sthitulu maatram rendu.
1: The positions are different too.
0: Kanukani ee rendu sthitulu vallane mana manasunu aneka vidhamuga tikabakkalaipothundadi.
1: Because of the two states we are confused.
0: కనుక మొట్టమొదటి దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు
1: టు నో గాడ్ ఫస్ట్
0: క్రమక్రమేణ ధ్యానము చేయండి.
1: We have to meditate.
0: ఈ ధ్యానం చేత ఏమైపోతుంది?
1: What happens?
0: ఏకాగ్రత కుదురుతుంది.
1: You'll have concentration.
0: ఏకాగ్రత కుదిరినప్పుడు ఏమైపోతుంది?
1: When once your concentration
0: అమనస్కం అనేటువంటి మార్గానికి వస్తుంది.
1: You can withdraw your mind.
0: అమనస్కం అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే
1: when mind is withdrawn
0: దేహాభిమానం పోతుంది.
1: You can give up the body at
0: that. దేహాభిమానం పోయినప్పుడే సమాధి స్థితి ప్రాప్తిస్తుంది.
1: When once the body attachment is gone you will experience samadhi state.
0: Ee samadhi sthiti ante kevalam rendu arthamulu untunnayi. Samadhi kashta nashtamulaku papa punyamulaku rendittiki samatvanga chusukovatam.
1: Samadhi means equanimity, the same spirit in both the times. Samadhi
0: buddhi samananga undali.
1: Samadhi is the state of equanimity.
0: Dukkhamulaku krungakoodadu, సుఖములకు పొంగకూడదు.
1: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ మిజరీ నార్ ఇలేటెడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దీనివల్లనే అతీత శక్తులు మన నుండి ఆవిర్భవిస్తాయి.
1: త్రూ దట్ యుల్ హ్యావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: మానవుని యందు లేని శక్తులు మరొక చోట లేనే లేదు.
1: ద పవర్ విచ్ ఇస్ నాట్ మరొక చోట లేదు. దేర్ ఇస్ నో ప్లేస్ అట్ ఆల్.
0: నీ యందు ఉన్నటువంటి శక్తులే మరొక చోట ఉన్నాయి.
1: దట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఆల్సో.
0: ప్రపంచమంతా ఈ శక్తులతోనే నిండి ఉంటుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ ఎనర్జీ.
0: ఇలాంటి శక్తుల యొక్క తత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
1: వి హావ్ టు నో ది నేచర్ ఆఫ్ ఎనర్జీ ఫస్ట్.
0: ఈ ప్రాక్తమ జీవితాన్ని గడిపేంత వరకును ఏదో కొన్ని ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క సాధనలు మనం సల్పాలి.
1: హౌఎవర్ సో లాంగ్ వేర్ ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ టు డూ సర్టన్ యాక్టివిటీ విత్ అవర్ మైండ్.
0: అయితే ఒకటి మీరు వేరుగా భావించొద్దండి.
1: డూ నాట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
0: ఈ ప్రాక్తమైనటువంటి గురువుల చేత నిత్య సత్యాన్ని మనం అనుభవించలేక చేస్తున్నారు.
1: Because of the teachers outside we are not able to experience the reality.
0: Varu cheppetundi bodhanu chetane manavattamlo undinatundi divyattam marinta adugulu padipothuntundadi.
1: Their teachings has put down the divinity in humanity further.
0: Kanuka guru aneetundi padaniki mottamota manam artham teeskovali.
1: Let's know the meaning of this word guru.
0: గురువు అనగా బోధించినటువంటి వాడు కాదు గురువు.
1: ఇస్ నాట్ ద వన్ హూ టీచర్స్.
0: మంత్రాన్ని ఉపదేశించినటువంటి వాడు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
0: అజ్ఞానాన్ని నిర్మూలం గావించిన వాడు గురువు.
1: ద వన్ హూ రిమూవ్స్ దిస్ ఇగ్నోరెన్స్ ఇస్ గురువు.
0: ఇంతేకాకుండా గుకారము గుణాతీత తత్వము.
1: Gu means that which is beyond attribute.
0: Rukaramu, rupavaishtamu.
1: Ru means formlessness.
0: Gunamu, rupamu lenetunti vadu. Daivam okkade kanukoni. Guru Brahma, Guru Vishnu, Guru Devu annaru.
1: The one beyond attributes and form is God himself.
0: Nijamaina guruvu daivam okkade.
1: The true guru is God only.
0: Veellandaru kudanu.
1: All the rest.
0: Kevalam teachers vanti vallu.
1: All the rest are teachers.
0: Ippudu oka vidyarthiki oka college lo praveshinchinappudu మ్యాథమెటిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, ఫిజిక్స్ టీచర్ ఒకడు ఉంటాడు, కెమిస్ట్రీ టీచర్ ఒకడు ఉంటారు. ఇంతమందిని ఎట్ట పూజించేకవుతుంది? వీళ్ళు ఎట్ట గౌరవించేకవుతుంది? ఉండేది ఒక గురువే.
1: స్టూడెంట్ జాయిన్స్ దేర్ ఇన్ ద కాలేజ్, హి హస్ గాట్ మ్యాథమెటిక్స్ టీచర్, ఫిజిక్స్ టీచర్, కెమిస్ట్రీ టీచర్. హౌ కెన్ యు వర్షిప్ దెం ఆల్?
0: ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క గురువుగా ఉంటాడు.
1: ఈచ్ సబ్జెక్ట్ హస్ గాట్
0: గురువులు కాదు,
1: దే ఆర్ నాట్ గురుస్,
0: వీళ్ళు టీచర్స్.
1: దే ఆర్ ఓన్లీ టీచర్స్,
0: బోధించేటువంటి వాళ్ళు.
1: దే టీచ్.
0: కానీ వీళ్ళ గురువు అంటే ఏమిటి?
1: అండ్ హూ ఇస్ గురు హియర్?
0: తన యొక్క గురువుని చూపించాలి.
1: గురు ఇస్ ద వన్ హూ విల్ షో ద గురి ఆర్ ద గోల్.
0: గురి అనగా ఆత్మతత్వాన్ని చేర్చాలి.
1: హియర్ గురి గోల్ ఇస్ ఆత్మ.
0: అదే గురి.
1: దట్ ఈస్ ది గోల్.
0: గురియే లేనప్పుడు గురువు ఏం చేయగలడు?
1: వితౌట్ దట్ గోల్ వాట్ ఈస్ దట్ గురు క్యాన్ డూ?
0: కనుకనే గురువు అనేటువంటి తత్వం ఏమిటి? నిర్మలమైనటువంటి మనస్తత్వమే గురుత్వము.
1: గురు మీన్స్ ద వన్ హూ ఇస్ పైయస్ అండ్ ప్యూర్.
0: తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైన తనకు గురువు.
1: ద వన్ హూ నోస్ హింసెల్ఫ్ ఈజ్ ద ట్రూ గురు.
0: ఇది ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రాచీన కాలములో కృతయుగమునందు కూడాను,
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ కృతయ ఏజ్,
0: శ్రీమన్నారాయణుడు వామన అవతారం తీసుకుని,
1: శ్రీమన్నారాయణ హస్ కమ్ డౌన్ ద ఫామ్ ఆఫ్ వామన,
0: చక్రవర్తిని సరైన మార్గంలో పెట్టే నిమిత్తమై,
1: టు సెట్ రైట్ ది ఎంపరర్ బలి,
0: దానం అడగడానికి వెళ్ళాడు.
1: హీ వెంట్ దేర్ టు రిసీవ్ ద ఆఫర్.
0: బలి చక్రవర్తికి గురువు ఎవరు? శుక్రాచార్యుడు.
1: హూ ఇస్ ది గురు ఆఫ్ ఎంపరర్?
0: ఆచార్య, శుక్ర ఆచార్య. ఆచార్య అంటే ఏమి? ఆచరించినటువంటి వాడు ఆచార్యుడు. అనేక వేల మందికి గురువు అయినటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్, శుక్రాచార్య.
0: కానీ అలాంటి పెద్ద గురువు కూడాను,
1: సచ్ బిగ్ గురు,
0: బలచక్రవర్తి వామనుడు నారాయణుడు అని తెలుసుకుని అతనికి సర్వంను అర్పించడానికి సిద్ధమయ్యాడు.
1: బలి హ్యావింగ్ రియలైజ్ the one who has come there is God, he ready to offer, he made a promise.
0: Kani Shukracharya vaddi oddu oddu, nivu chaala mosapothavu, nee rajyamanta prashtayipothundi, nivu athaniki em matram kudanu moodu adugulu daanam ivvaddu annadu.
1: But Shukracharya said, don't offer anything, you will be betrayed, you will be deceived.
0: Daivam kante guru emiti?
1: Then he said, who is more than God?
0: Ani dikkarinchi
1: he disobeyed guru.
0: పలికి బొంకుట కంటే పాడి ఉన్నే పాపమున్నే.
1: ఇఫ్ యు గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్, కెన్ దెర్ బి ఎ సిన్ మచ్ వర్స్?
0: పలికి బొంకుట కంటే పాపమున్నే.
1: ఇఫ్ యు అటర్ ఎ లై, కెన్ దెర్ బి ఎ వర్స్ టు ది సిన్?
0: ఏమైనా సరే, గురువు ఏమైనా శపించినా పర్వాలేదు, నేను భగవంతునికి అర్పితం చేస్తున్నాను.
1: లెట్ ది గురు కర్స్ ఇన్ ఎనీ వే, బట్ ఐఎమ్ గోయింగ్ టు సరెండర్ ఆఫర్.
0: ఆనాటి గురువులు గురువులా?
1: ఆర్ ది గురుస్ by the name?
0: దైవానికి అర్పితం చేస్తుంటే వద్దని చెప్పేటువంటి వాడు గురువా?
1: కెన్ యూ కాల్ హిమ్ ఏ గురు ఇఫ్ హీ ఆస్క్ యూ నాట్ టు ఆఫర్?
0: పాండవులు,
1: పాండవర్స్
0: ద్వాపర యుగం లోపల,
1: ఇన్ ద్వాపర ఏజ్,
0: వారికి అన్ని రకమైనటువంటి విద్యలను బోధించి,
1: హావింగ్ టాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: వచ్చాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణాచార్య కేమ్ దేర్ వన్ టీచ్ గురు.
0: ఈ ద్రోణాచార్యుడు వచ్చినప్పుడు అర్జునికి ప్రామిస్ చేశాడు.
1: ద్రోణాచార్య మేడ్ ఎ ప్రామిస్ టు అర్జున,
0: నీకు తప్ప మరొకరికి నేను గురువుగా ఉండను అన్నాడు.
1: ఐ విల్ నాట్ బి గురు టు ఎనీవన్ ఎల్స్,
0: నా శక్తులంతా కూడా నీకే అర్పితం చేస్తారు, కానీ మరొకరికి నేను చేయను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ టు కన్ఫర్ ఆల్ మై పవర్ టు యూ.
0: ఆ ధైర్యం చేత అర్జునుడు విర్రవీగిపోయాడు.
1: బికాస్ ఆఫ్ ది ప్రామిస్ అర్జున వాజ్ ఎగోయిస్ట్.
0: అన్ని విద్యను నేర్పినాడు
1: ద్రోణ, టాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్
0: నాలెడ్జ్. ద్రోణుడు కూడా చెప్పినట్టుగా ఎవరికి గురువుగా పోలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద్రోణ వాజ్ నాట్ ద గురు టు ఎనీవన్ ఎల్స్.
0: ఒకానొక సమయంలో ఏకలవ్యుడు వచ్చి,
1: అట్ వన్ టైమ్ ఏకలవ్య,
0: స్వామి నాకు విలువిచ్చి నేర్పమని ప్రార్థించాడు.
1: ఏకలవ్య ప్రే టు టీచ్ హిమ్ ఆర్టిస్ట్రీ.
0: నేను అర్జునుడికి ప్రామిస్ చేశాను.
1: ఐ ప్రామిస్ టు అర్జున,
0: అర్జునుడు తప్ప మరొకరికి నేను గురువు కాను అన్నాడు.
1: ఐఎమ్ గురు ఓన్లీ టు అర్జున.
0: మంచిది, అంతవరకు చాలా సంతోషమే.
1: ఇట్స్ గుడ్ టు దట్ ఎక్స్టెంట్.
0: కానీ పాండవులు కౌరవులు అరణ్యవాసానికి వెళ్లారు.
1: పాండవస్ కౌరవస్ వర్ దేర్ ఇన్ ద ఫార్మ్.
0: కేవలం విహారార్థమై వెళ్లారు.
1: ఇట్స్ ఓన్లీ దేర్ ఫర్ ఫన్.
0: వెంట కొన్ని కుక్కలను తీసుకెళ్లారు.
1: దే టుక్ డాగ్స్ అలాంగ్ విత్ దెం.
0: అక్కడ ఒక మృగంను చూచి కుక్క గట్టిగా అరిచింది.
1: దేర్ దే సా ఎ బీస్ట్ అండ్ ది
0: అరుపును చూచి
1: అండ్ ద డాగ్ బార్క్
0: నుంచి 4-5 అంబులు వచ్చాయి.
1: అండ్ వాచింగ్ దిస్ 4 arrows were noticed.
0: పడిన చోటే 5 కూడా ఒక్క తూరి పడ్డాయి.
1: ఆల్ ది arrows were shot at one point.
0: అర్జునుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: అర్జున్ వాస్ మిస్టిఫైడ్.
0: శబ్ద పేరుకి అనుకున్నటువంటి వాడు, ఈ శబ్దాన్ని పురస్కరించుకుని ఇన్ని అమ్ములు ఒకే స్థానంలో వేసినటువంటి ఆ యొక్క గొప్ప విద్యావంతుడు ఎవర్రా? ఆ అరణ్యములు అంతా వెతుకుతూ పోయారు.
1: Arjuna started wondering, who is that expert who could shoot like that by merely listening to the sound?
0: ఇది గొప్ప శక్తివంతుడిగా ఉంటున్నాడు.
1: He must be in
0: high. ఈ శక్తి నాకు కూడాను లేదే.
1: I don't have that capacity.
0: తనకు లేక పరైన వారికి అంత శక్తి ఉండినప్పుడు ఇది అక్కడ ఒక అసూయగా వస్తుంది.
1: When others are more powerful, naturally one would be jealous.
0: అప్పుడు వెతికించేటప్పటికి
1: when he went on in search of him,
0: ఊరి గుడిసె లోపల
1: in a hut,
0: ఒక విధమైనటువంటి ఒక బోయవాడు
1: there they saw a hunter there.
0: అతను ఒక అమ్మును పెట్టుకుని నిలుచుకున్నాడు.
1: హి వాస్ దేర్ విత్ ఎ బౌ అండ్ ఎన్ ఆరో.
0: అతన్ని చూచాడు.
1: హి సా హిమ్.
0: నీవేనా దీన్ని వదిలింది
1: అన్నాడు. ఆర్ ద వన్ హూ షాట్ ద ఆరో?
0: అవును అన్నాడు.
1: సెడ్ యెస్.
0: వాళ్ళు ట్రైబల్స్.
1: దే వర్ ట్రైబల్స్.
0: నీకెవరు గురువు అన్నారు.
1: దెన్ హి ఆస్క్డ్ హూ ఇస్ యువర్ గురు?
0: కానీ ద్రోణాచార్యుని ప్రార్థించాడు, కానీ ద్రోణుడు ఒప్పుకోకపోవటం చేతనే ద్రోణాచార్య యొక్క భావాన్ని అతనే గురువుగా భావించుకుని ఈ విలు విద్య నేర్చుకున్నాడు.
1: దో హీ ప్రేడ్ టు ద్రోణ అర్లియర్, హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు రెస్పాండ్ టు హిమ్. దేర్ ఫోర్ హీ మెడిటేటెడ్ ఆన్ హిస్
0: ఫామ్. ద్రోణాచార్యుడే నా గురువు అన్నారు.
1: అన్నోయింగ్లీ సెడ్, ద్రోణ ఇస్ మై గురు.
0: అర్జునుడు మండిపోయాడు.
1: అర్జున వాజ్ ఫ్యూరియస్.
0: నాకు ఒక వైపున ప్రామిస్ చేసి తిరిగి ఈ యొక్క ఈ వ్యక్తి కంటే కూడా ఇన్ని విద్యను నేర్పినాడు కదా అని చాలా కోపంగా ఇంటికి వెళ్లాడు.
1: Arjuna was full of anger and fury because Drona promised him on one side and accept the place of a guru to another.
0: Drona charanu patti adigadu.
1: And then he questioned Drona.
0: Drona charanu satyame cheppadu, nenu evvariki guru kaadu.
1: Drona spoke truth. I am not guru to anyone.
0: Nenu aa ekavaniki guru kaadu.
1: I am not a guru.
0: Naa daggariki vachi prarthinchadu kaani nenu angikarinchaledu annadu.
1: He prayed to me but I didn't respond.
0: Idi satyame.
1: Yes, it's truth.
0: Kaani అర్జును చాలా మండిపోతున్నాడు.
1: అర్జున వాజ్ స్టిల్ యాంగ్రీ.
0: నాకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడే లోకంలో.
1: ఐ ఫైండ్ ఎ పర్సన్ గ్రేటర్ దాన్ మీ.
0: పెద్ద అసూయ.
1: ఇస్ ఎ సైన్ ఆఫ్ జెలసీ.
0: కనుక అతని శక్తిని ఎట్టైనా కూడా నిర్మూలన చేయాలని ఒక దుర్గుణంతో సంకల్పించుకున్నాడు.
1: హీ వాంటెడ్ దట్ పర్సన్ షుడ్ బి పవర్లెస్.
0: కనుక నాకంటే అధికమైన వాడు ఉండకూడదు ఈ లోకంలో, కాబట్టి దీనికి తగినటువంటి ప్రయత్నం చేయమన్నాడు ద్రోణాచార్యతో.
1: అండ్ హీ వాంటెడ్ ద్రోణ టు సీ దట్ దేర్ వుడ్ బి నో పర్సన్ గ్రేటర్ దాన్ హిమ్.
0: ద్రోణాచార్యుడు విధిలేక
1: ద్రోణ నెసెసర్లీ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ గొప్పతనమును చూచి లొంగిపోయాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణ సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు దిస్ గ్రేట్నెస్.
0: ఈ రాజులకు నేను విరుద్ధంగా పోతే నా గతి ఏమవుతుందో అని భయపడ్డాడు.
1: హి వాస్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్ ఇఫ్ హి యాక్ట్స్ అగైన్స్ట్ హిమ్.
0: సమనేటువంటి బుద్ధితో తాను అనేక రకమైనటువంటి కుయుక్తులు పన్ని
1: అవుట్ ఆఫ్ అటర్ సెల్ఫిష్నెస్ ఇస్ మెనోవర్
0: అడవియందు నివసించేటువంటి యొక్క ఏకలవ్యుని దగ్గరికి పోయి
1: హి వెంట్ టు ఏకలవ్య హౌస్.
0: ఏకలవ్య నీకెవరు గురువు?
1: ఏకలవ్య హూ ఇస్ యువర్ గురు?
0: నేనే నా గురువు అన్నారు.
1: హి సెడ్ యు ఆర్ మై గురు.
0: ఇంత గౌరవంగా చెప్పినటువంటి వాడు ఇతను గురువు కాకపోయినప్పటికీ మానసికంగా విశ్వసించి నీవే మా గురువు అన్నాడు.
1: దో హీ వాజ్ నాట్ గురు ఫిజికలీ బట్ హీ కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్ మెంటలీ.
0: అయితే నా గురు దక్షిణ ఏమిస్తావు అన్నాడు.
1: దెన్ హీ సెడ్ వాట్ ఈస్ ఇట్ యు ఆర్ గోయింగ్ టు ఆఫర్ ఇన్ రిటర్న్?
0: ఏది అడిగితే అది ఇస్తాను అన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
0: అన్నిటికీ సిద్ధమే వాడు.
1: ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ హీ సెడ్.
0: ఎందుకంటే గురు విశ్వాసం అట్లా ఉంటుండాలి.
1: బికాస్ ఫెయిత్ ఇన్ గురు ఇస్ దట్.
0: విశ్వాసంగా ఉండినటువంటి వాడికి ఈ గురువు చాలా ద్రోహం చేశాడు.
1: అండ్ దట్ హియర్ యు ఫైండ్ ది డిసైపుల్ సో మచ్ ఆఫ్ ఫెయిత్ బట్ ది గురు బిట్రేడ్ హిమ్.
0: దక్షిణ అంగుష్టమిచ్చిన దాన చేసి
1: he wanted the thumb to be offered
0: bana santana laguvaku bangamayye
1: and he could not shoot any arrow later
0: vidya kalimiki heenudayye
1: and he became unfit for this archery
0: arjunaku manorathiyunu pasenanta.
1: This made the desire of Arjuna fulfilled.
0: ఈ అర్జునుడి యొక్క మనస్సు సంతృప్తి పరిచే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణ అంగుష్టాన్ని దక్షిణగా కోరాడు.
1: టు ప్లీజ్ అర్జున హీ వాంటెడ్ ద థమ్ టు బి ఆఫర్డ్ టు హిమ్.
0: ఇది గురువులు చేసేటువంటి పనియా?
1: ఇస్ ఇట్ ది యాక్ట్ ప్రాపర్ యాక్ట్ ఆఫ్ ఎ గురు?
0: కాదు కాదు.
1: నో.
0: కనుకనే ఇలాంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి గురువులు స్వార్థానికి స్వప్రయోజనానికి వినియోగించుకుని నిజమైనటువంటి ఆత్మజ్ఞానానికి అత్యంత దూరం గావిస్తున్నారు.
1: ద వరల్డ్లీ గురుస్ బికాస్ ఆఫ్ అటర్ సెల్ఫిష్నెస్ దే టేక్ యూ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ది విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్. వీరందరూ
0: వ్యావహారిక గురువులే కాని ఆత్మ సంబంధమైన గురువులు కాదు.
1: దే ఆర్ ఓన్లీ వరల్డ్లీ టీచర్స్. They are not preceptors.
0: ఎవరితోనైనా నీ విద్యను నేర్చుకో, తప్పు లేదు.
1: యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీ వన్, నో మిస్టేక్.
0: కానీ
1: బట్
0: అర్పితము మాత్రము భగవంతునికి మాత్రమే కావాలి.
1: బట్ యూ హ్యావ్ టు సరెండర్ టు గాడ్ ఓన్లీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి, అది ఏ నిజమైనటువంటి ఆధ్యాత్మికము.
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఇలాంటి నిజమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం లోపల గురుత్వం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ పొజిషన్ ఆఫ్ ఎ గురు?
0: లోకానికి ఎన్నియో బోధలు చేశాడు వ్యాసుడు.
1: వ్యాస టాట్ సో మెనీ థింగ్స్.
0: వ్యాసో నారాయణ హరిహి అన్నారు. అతను నారాయణ స్వరూపుడే అన్నారు.
1: People said Vyasa is God himself.
0: ఇది వ్యాస పౌర్ణిమ అంటారు దీనిని.
1: Today is called Vyasa Purnami.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: అనేక వేదములుగా ఉండినటువంటి దాని దీన్ని ఉచ్చరించడం చాలా కష్టమవుతుందని నాలుగు వేదములుగా విభజించి లోకానికంతా అందించాడు.
1: This infinite knowledge of Veda is classified into four important texts and propagated to the world.
0: అలాంటి విభాగం గావించినటువంటి యొక్క వ్యాసునికి ఆనాడు హృదయం చాలా పవిత్రంగా మారిపోయింది.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది వేదిక్ నాలెడ్జ్
0: ప్రపంచానికి ఈ పవిత్రమైనటువంటి వేదమాతను అందించాను కదా అని సంతృప్తి పడ్డాడు.
1: హి వాస్ సో హ్యాపీ దట్ హి కుడ్ షేర్ ద వేదిక్ లిటరేచర్ విత్ దిస్ వరల్డ్.
0: ఆ సంతృప్తి పడినటువంటి దినమే పూర్ణిమ.
1: దిస్ డే ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమి? ఫుల్ మూన్.
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్.
0: పూర్ణమద పూర్ణమిదం అని పూర్ణంగా ఉంటున్నాడు చంద్రుడు.
1: మూన్ ఇస్ ఫుల్, ఫుల్ మూన్ డే.
0: అయితే ఈ యొక్క మూనుకు మానవుని మనసుకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆ వేదము అండ్ మైండ్.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఆ చంద్రుడు మనసు రెండు ఒక్కటే.
1: మూన్ ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది మైండ్.
0: ప్రతిబింబంలే.
1: వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, అదర్ ఇస్ ద రిఫ్లెక్షన్.
0: కనుక ఆ పూర్ణ దినము పూర్ణ చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మన హృదయం కూడాను మనసు కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
1: జస్ట్ ఎస్ మూన్ ఇస్ సో బ్రిలియంట్ ఆన్ ది ఫుల్ మూన్ డే, అవర్ మైండ్ ఆల్సో.
0: ఎట్టి మచ్చలు లేకుండా, ఎట్టి దోషములు లేకుండా, ఎట్టి కీడుకును లేకుండా, దురభ్యాసం లేకుండా పవిత్రమైనటువంటి ఒక స్వచ్ఛంగా ఉంటుండాలి.
1: వితౌట్ ఎనీ బ్లాట్, వితౌట్ ఎనీ మిస్టేక్, వితౌట్ ఎనీ డర్ట్, వితౌట్ ఎనీ వీక్నెస్ వీ షుడ్ బి ఫుల్ అండ్ బ్రిలియంట్.
0: కనుకనే ఆనాటి యొక్క పవిత్రమైన భావంతో భావించి వేదములు విభజించినటువంటి వాడు కనుకనే పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని పేరు పెట్టారు.
1: విత్ దీస్ సీక్రెట్ ఫీలింగ్స్ Vyasa classified Vedic literature. So this day is called Vyasa Purnima.
0: Guru Purnima kaadu.
1: This is not Guru Purnima.
0: Hrudayanni yenadu manam parishuddha bhavinchukuntamo ade Guru Purnima.
1: That day when we purify our heart is the day of Guru Purnima.
0: Marma merigina marunimshammulo manaseya variki guru dandi annaru.
1: The day when you understand the mystery of this world, your mind will be your guru.
0: Marmam yenadu nivu telusukuntavo appudu tana manase tana guru avutundi.
1: When once you know the secrets, your mind becomes guru.
0: మాయాకు లోనాయా మా 25 మంత్రములాయా
1: అనే సబ్మిటెడ్ ది ఇల్యూషన్ అండ్ దిస్ ఇల్యూషన్ హాస్ గాట్ 25 మంత్రాస్.
0: దీనిని రామదాస్ కూడా చెప్పాడు.
1: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై రామదాస్.
0: కోట ఏడు చుట్టూరా కోట లోపుల తోటరా తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్లరా. స్వామి మానవత్వానికి ఏడు రకమైనటువంటి కోటలున్నాయి, ఫోర్ట్స్.
1: The human life has got forts, seven forts.
0: ఏమిటది?
1: What is?
0: కామం అనేటువంటిది ఒక ఫోర్టు.
1: One is.
0: క్రోధం అనేటువంటిది ఒక ఫోర్టు.
1: Anger is one.
0: లోభం అనేటువంటిది ఒక ఫోర్టు.
1: Anger.
0: కామ క్రోధ లోభ మోహం మాత్సర్యం ఈ ఆరు కోటలు ఉంటున్నాయి.
1: And human life has got these seven forts.
0: ఈ అన్నిటికంటే పెద్ద కోట ఒకటి ఉండాలి, దేహాభిమానం అనే కోట.
1: There is biggest fort, one of body attachment.
0: ఈ ఏడు కోటలకు మధ్యలో ఉంటున్నాడు భగవంతుడు.
1: God is present at the center of, surrounded by seven forts.
0: కోట ఏడు చుట్టూరా కోట లోపుల తోటరా.
1: There are seven forts. Within
0: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
1: To get into the garden, what is the path, what is the way?
0: పాటు అయినది చెట్టురా పట్టు అయినది కొమ్మరా.
1: Here is present a strong tree and there is the branch that will be the
0: పాటు దప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమె చేరురా. కింద ఉన్నది చెట్టు, చేతిలో పట్టుకునేది కొమ్మ. ఈ చెట్టు విరిగిపోయి కొమ్మ విరిగిపోతే ఇంక వీనికి ఏం గతి?
1: Here lies this tree standing on the ground and if the tree falls and if the branch leaves you, what will happen to you?
0: కనుక గురువులనేటువంటి వారు ఈనాడు కొమ్మలు, కొమ్మల వంటి వారు.
1: సో గురుస్ టుడే ఆర్ లైక్ బ్రాంచెస్.
0: భగవంతుడే చెట్టు వంటి వాడు.
1: గాడ్ ఈస్ ద ట్రీ.
0: చెట్టును ఆశ్రయించినటువంటి వానికి కొమ్మలు ఏమి మాత్రము భద్రం ఉండవు.
1: ఇఫ్ యు రిలై ఆన్ ద ట్రీ దేర్ విల్ బి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: ఏ విధమైన ప్రమాదం జరిగినా కూడా అతనికి బాధ కలగదు.
1: యు నెవర్ బి పుట్ టు డేంజర్, యు కెన్ బి సేఫ్.
0: కనుకనే దైవాన్ని ఆశ్రయించండి.
1: సో సరెండర్ టు గాడ్.
0: దానికోసమనే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ
0: దైవమే
1: విష్ణు అండ్
0: నిజమైన గురువు
1: అండ్ గాడ్ ఈజ్ ది ట్రూ గురు.
0: అందువల్లనే ఆనాటి భక్తులందరూ కూడా తస్మై నమః కర్మణి అన్నారు ఋషులు.
1: దేర్ ఫోర్ ఏన్షియంట్ సేజెస్ ఆఫర్ ద సల్యూషన్.
0: ఏ కర్మలు చేసినా కానీ మీకే అర్పితమవుతుండాలి.
1: వాట్ ఎవర్ ఐ మే డూ ఇట్ విల్ బి ఎన్ ఆఫరింగ్ టు యూ.
0: మీకే నమస్కారము అన్నారు.
1: ఐ ఆఫర్ మై రెస్పెక్ట్స్ టు యూ.
0: తస్మై నమః కర్మణే, కర్మను చేసే ముందుగా నీకు ఒక నమస్కారము అన్నారు.
1: బిఫోర్ ఐ ప్రొసీడ్ ఐ ఆఫర్ ఐ సాల్యూట్.
0: ఎందుకోసం నమస్కారం చేయాలి?
1: వై షుడ్ యు పే యువర్ రెస్పెక్ట్?
0: మా చేత మంచి కర్మలు చేయించు.
1: మేక్ మీ డూ గుడ్ యాక్షన్స్.
0: పవిత్రమైన కర్మలు ఆచరింప చేయి.
1: హెల్ప్ మీ టు డూ సెక్రెడ్ యాక్టివిటీ.
0: దైవానికి ప్రీతికరమైనటువంటి కర్మలు మాత్రం చేయించు.
1: లెట్ మీ డూ ఆల్ దట్ ప్లీజ్
0: అనేటువంటి దృష్టితో తస్మై నమః కర్మణే అన్నారు.
1: విత్ దిస్ స్పిరిట్ యాజ్ అ మోటివ్ ఫోర్స్ వన్ షుడ్ ప్రే.
0: ఈ విధంగా వేదములు ఎందు, ఉపనిషత్తులు ఎందు, ఇతిహాసం ఎందు, పురాణములు ఎందు ఎంతటి పవిత్రమైనటువంటి సూత్రులు ఉంటున్నాయో గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ది సీక్రెట్ టీచింగ్స్ ఫ్రమ్ అవర్ సీక్రెట్ టెక్స్ట్ వేద ఇతిహాస అండ్ పురాణ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జగత్ అంతా కూడా ఏ శక్తితో నిండి ఉన్నదో ఆ శక్తి మీ అందు కూడా ఉంటుండాలి.
1: దట్ ఎనర్జీ ప్రెసెంట్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇన్ యూ ఆల్సో.
0: దైవం మీకంటే వేరు లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: మీకంటే దైవం వేరు లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ.
0: దైవం కంటే మీరు వేరు కాదు.
1: అండ్ యూఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: కలుకునే ఐ అండ్ యూ ఆర్ వన్ అని.
1: దేర్ఫోర్ ఐ అండ్ యూ ఆర్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మనం భావించుకొని దైవం నాయందే ఉంటున్నాడు.
1: Experience is not yourself. God is in me,
0: and
1: God.
0: విశ్వాసాన్ని బలపరుచుకుంటూ రావాలి.
1: Strengthen this faith more and more.
0: నేను పలాని సోమనసో రామయ్యను కృష్ణయ్యను గుట్టయ్యను అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
1: Don't introduce yourself as so and so.
0: నీవు రామయ్య ఎవరైనావు?
1: How could you be Ramayya?
0: ఈ ఎవరు పెట్టారు నీకు పేరు?
1: Who gave this name Ramayya?
0: నీ తల్లిదండ్రులు పెట్టారు.
1: Your parents christened you.
0: పెట్టిన పేరు గాని పుట్టిన పేరు కాదు కదా.
1: This name given to you. You are not born with the name.
0: కాబట్టి ఈ దేహానికి ఎవరు? తల్లిదండ్రులే దీన్ని పుట్టించింది.
1: అండ్ ద బాడీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్.
0: కాబట్టి దైవం పుట్టినటువంటి దీన్ని మనం భద్రమైనటువంటిగా ఉంటుంటాది.
1: దేర్ఫోర్ గాడ్స్ గిఫ్ట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ అండ్ సస్టైన్డ్.
0: అందువల్లనే ఆనాడు మీరా కూడాను,
1: మీరా ఇన్ దోస్ డేస్
0: మందిరం నుంచి బయట పొమ్మన్నాడు.
1: హి వాస్ ఆస్క్డ్ టు గెట్ ఔట్ ఆఫ్ మందిర్ బై రాణా.
0: ఎందుకంటే తనకు అనేక విధములైన అవమానం జరిగిందని.
1: బికాస్ హి వాస్
0: తన మాటను నడుచుకోలేదని.
1: దట్ షీ డిడ్ బిహేవ్ యాజ్ పర్ హిస్ కమాండ్.
0: కానీ కృష్ణుని వదిలిపోవడం కష్టమైపోయింది.
1: బట్ షీ కుడ్ నాట్ గివ్ అప్ కృష్ణ.
0: కొంతసేపు యోచించుకుంది.
1: షీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్.
0: ఈ దేహానికి, ఈ మందిరమునకు మహారాణా గొప్పవాడని చెప్పుకోవచ్చు.
1: మహారాణా మై కన్సిడర్ హిమ్సెల్ఫ్ గ్రేట్.
0: ఈ మందిరము మహారాణా కట్టినటువంటిది.
1: దిస్ మందిర్ ఇస్ బిల్ట్ బై మహారాణా.
0: నా హృదయ మందిరము భగవంతుడే కట్టినటువంటిది.
1: బట్ దిస్ టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్ బిల్ట్ బై గాడ్.
0: కనుకనే నా యొక్క హృదయమే భగవంతుని మందిరము.
1: సో మై హార్ట్ ఇస్ ది టెంపుల్
0: ఆఫ్ మందిర్ కృష్ణ అన్నది.
1: మై హార్ట్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ కృష్ణ షీ సెడ్.
0: చెల్లూరి

0: ఏ మనసా, నువ్వు అక్కడికి ఇక్కడ పోవద్దు, వీరికి వీరికి నువ్వు ఏమాత్రము జంకవద్దు. గంగా జమునా తీర్, ఈడా పింగళ నాడులకు మధ్యలో ఉన్నటువంటిది అదే భూమధ్య స్థానము.
1: ఓ మైండ్, డోంట్ గో హిదర్ అండ్ థిదర్, డోంట్ ఆఫర్ యువర్ సెల్ఫ్ టు ఎనీవన్,
0: అక్కడ గంగా జమున భూమధ్య స్థానంలో నీ దృష్టిని పెట్టుకో.
1: ది సెంటర్ ఆఫ్ ఫోర్ హెడ్స్,
0: ఆ మందిరం పైన నువ్వు దృష్టి పెట్టుకోవద్దు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ మందిర్ అండ్

0: ತೀರ್.
1: ఓ మైండ్ యు గో టువర్డ్స్ ది షోర్స్ ఆఫ్ గంగా అండ్ జమునా.
0: అక్కడ ఎవరున్నారు?
1: హూ ఇస్ దేర్?
0: మోరమకుట పీతాంబర శోభే కుండల రజత శరీర్ చల్లోరేమన్. ఎలాంటి శరీరుడు కృష్ణుడు? నాశనము లేనటువంటి శరీరము, పవిత్రమైనటువంటి శరీరము, పరిపూర్ణమైనటువంటి శరీరము, మధురమైన శరీరము, ఆనందమునిచ్చే శరీరము, అలాంటి యొక్క కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు. భూమధ్యస్థ అక్కడికి నీ వెళ్ళమన్నాడు.
1: దేర్ యు ఫైండ్ ఇన్ దట్ భూమధ్య సెంటర్ ఆఫ్ ఆల్.
0: ఎక్కడ ఉండాలి ఆ భూమధ్య స్థానము? అది ఏ ప్రయాగనా? ప్రయాగ అలహాబాద్ పోనక్కర్లేదు, మన ప్రయాగ ఇక్కడే ఉంటుండాలి. కనుకనే మానవుని ఎందే సర్వము ఉంటుండాలి.
1: వేర్ ఇస్ ప్రయాగ? యూ డోంట్ నీడ్ టు గో టు అలహాబాద్. యువర్ బాడీ ఇస్ ఇట్సెల్ఫ్ ది పిల్గ్రిమ్ సెంటర్.
0: కనుకనే మన సర్వస్వం కూడా మన దేహం నందే ఉంటుండాలి.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ అవర్ బాడీ.
0: అలాంటి సర్వస్వాన్ని తాను పెట్టుకుని ఎక్కడో నీవు ఇంటికి పోవటం ఎందుకు?
1: దో యు ఆర్ ఫుల్, వై ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్.
0: నీ ఇంటిలో పంచపక్ష ప్రమాణం ఉంటుంటే పర ఇంటికి పోయి పాసిపోయిన పప్పు ఎందుకు అడుగుతావు?
1: వెన్ యూ హ్యావ్ ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఎట్ హోమ్, వై డూ యూ వాంట్ రాటన్ స్టఫ్ అవుట్సైడ్?

0: When the lamp is burning brilliantly at your own residence, shedding light, why do you go for lamp to other's house?
1: ఎందుకు పోవాలి?
0: Why should you go?
1: నీ దగ్గరే ఉంటుంది అది ల్యాంప్.
0: You have the lamp with you.
1: నీ ల్యాంప్ ఇంకొకరి ఇంటికి పోయి నీ వడిని ఎందుకు అడుక్కోవటం?
0: Why should you beg for the
1: కాబట్టి ఆ జీవన జ్యోతి నీ అంతే ఉంటుండాలి.
0: So this light of love
1: జ్యోతి నీ అంతే ఉంటుండాలి. నీ ఆత్మ జ్యోతి నీ అంతే ఉంటుండాలి. అద్వైత జ్యోతి నీ అంతే ఉంటుండాలి. ఆనంద జ్యోతి నీ అంతే ఉంటుండాలి.
0: Therefore this light of love, this light of non-dualism, this light is present in you.
1: Light of love.
0: The light of love. Light of love. Is in you.
1: Light of bliss.
0: Light of bliss is in you.
1: ఇవన్నీ తన యందే ఉంటుంది.
0: Everything is within you.
1: కనుక దేనికి మనం ఏ మాత్రము విడవనక్కర్లేదు.
0: You don't need to fear.
1: దైవత్వాన్ని మాత్రం విడవనక్కర్లేదు.
0: Never give up God.
1: కూడదు.
0: You should not.
1: హెచ్చుగా సంపదలొచ్చిన గాని,
0: you may prosper.
1: ఏనుగు గుర్రము లెక్కిన గాని,
0: you may just ride over the horse and elephant.
1: పేరు వచ్చిన గాని,
0: people may call you mad.
1: పీడిత ప్రజలు పిలిచిన గాని, పీడిత ప్రజలు పిలిచిన గాని,
0: people call you with all good name and reputation.
1: దైవము మరువకురా.
0: Never forget God.
1: నరుడా,
0: oh man,
1: దీనుడి విలువకురా.
0: Never give up God.
1: దైవాన్ని మరవద్దు.
0: Never forget God.
1: ఏ విధమైనటువంటి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మరవద్దు.
0: Let anything come, never forget God. Never give up our Lord's name.
1: ఆ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకున్నాం. ఇంతకంటే మించినటువంటి ధ్యానం ఏమిటి?
0: దిస్ షుడ్ బి ది క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఏది చేస్తున్నా కూడా దైవ ధ్యానంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యు మే డు, ఇట్ అమౌంట్స్ టు మెడిటేషన్.
1: ఇంట్లో ఉన్నటువంటి ఆనందం ఎక్కడుంది?
0: This bliss here is not found elsewhere.
1: భగవంతుని హృదయంలోనే ఉన్నాడంటే ఎంత ఆనందము.
0: When once you say God is in my heart, you will be blissed.
1: భగవంతుని నివాసం ఎక్కడ?
0: Where does God live?
1: ఎక్కడో కాదు.
0: Not elsewhere.
1: హృదయవాసి.
0: God dwells in your
1: హృదయవాసి.
0: He is in your heart.
1: హృదయవాసి.
0: He is in your heart.
1: కనుకనే నా ఎందే ఉంటున్నాడు భగవంతుడు అనుకుంటే నీవు ఏ తప్పులను చేయవు.
0: When once you feel that God is in you, you
1: will
0: not commit any mistake or
1: anything.
0: You will not be afraid of anybody.
1: Conscience చాలా గైడెన్స్ ఇస్తుంది.
0: The conscience will guide you.
1: కనుక ఎవరి కోసము నీవు వెరవనక్కర్లేదు.
0: You don't need to fear anyone.
1: అందరిని గౌరవించు.
0: Respect all.
1: అందరినీ నీకు సరైనటువంటి రీతిలో నీవు ప్రేమించు.
0: లవ్ ఆల్.
1: కానీ అందరి యందు దైవం ఉన్నాడు అని విశ్వసించు.
0: బట్ హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: అంతేకాని ఎవరిని ద్వేషించద్దు.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: అద్వైష్ట సర్వదూతానాం.
0: యు షుడ్ నాట్ హేట్ ఎనీ క్రీచర్, ఎనీవన్.
1: అయితే నీ హృదయాన్ని మాత్రం మరవద్దు.
0: బట్ నెవర్ ఫర్గెట్.
1: దైవం అక్కడే ఉన్నాడు.
0: గాడ్ ఈస్ దేర్.
1: బయట లేడు.
0: నాట్ అవుట్ సైడ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
1: మంచిగా మాట్లాడు.
0: స్పీక్ వెల్.
1: నీవు ఫోటోలు పెట్టుకుంటున్నావు.
0: You have photos.
1: You may worship a picture as a god.
0: You may worship a picture as a god.
1: But not God as a picture.
0: But not God as a picture.
1: ఆ తత్వాన్ని తీసుకోవాలి.
0: Know this quality, principle.
1: నీ పిక్చర్ నీలోనే ఉంటుండాలి.
0: The picture is in you.
1: దానిని భద్రం చేసుకో.
0: And you safeguard it.
1: ఈ విధమైనటువంటి యొక్క మాట తత్వంలో మనము ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క భావాన్ని మనం గుర్తించాలి.
0: Along this path, we should know all the sanctity behind this.
1: విజ్ఞానం ఏమని పోలించినప్పటికీ,
0: whatever the science may tell,
1: వేదాంతం ఏమని చెప్పినప్పటికీ,
0: philosophy may tell,
1: కట్టకట్టుకు మనకు నిలిచినటువంటిది అణువే అణువే అణువే.
0: What that remains at the end is only అణు or atom.
1: అంతా అణుమయమే.
0: Everything is full of atoms.
1: ఒక్కొక్క పదార్థం కూడా అణువు యొక్క చేరికనే.
0: Matter is the combination of atoms.
1: ఈ టంబ్లర్ అణువే.
0: The tumbler is
1: ఈ పుష్పం అణువే.
0: Flower.
1: ఈ మైక అణువే.
0: Mic.
1: ఈ టవల్ అణువే.
0: Towel.
1: ఈ దేహం అణువే.
0: The body.
1: ఈ టేబుల్ అణువే.
0: Table.
1: అంతా అణువే.
0: Everything
1: అణువే.
0: Is full of atoms and atoms.
1: అయితే అణువుకు రూపం ఉందా అని మీరు భావించవచ్చు.
0: యూ మే క్వశ్చన్ వెదర్ అటమ్ హ్యాస్ ఎ ఫామ్.
1: ప్రతి అణువు కూడా రూపం ఉంది.
0: ఎవ్రీ అటమ్ హ్యాస్ ఎ ఫామ్.
1: రూపము లేని అణువే లేదు.
0: దేర్ ఇస్ నో అటమ్ వితౌట్ ఫామ్.
1: మీకు కనిపించడం లేదు కానీ,
0: యూ మే నాట్ సీ.
1: అది పూతద్దం పెట్టుకుని చూస్తే తప్ప కనిపిస్తుంది.
0: బట్ యూ కెన్ సీ ఇట్ అండర్ పవర్ఫుల్ లెన్స్. లెన్స్
1: నాట్ లెన్స్,
0: మైక్రోస్కోప్.
1: మైక్రోస్కోప్
0: మైక్రోస్కోప్
1: దానిని పెట్టుకుని చూసినప్పుడే మీకు బాగా కనిపిస్తుంది.
0: ఎస్, విత్ మైక్రోస్కోప్ యూ కెన్ సీ ఇట్.
1: దానికి మాత్రమే సూక్ష్మమైన అణువు గోచరిస్తుంది.
0: విత్ ది మైక్రోస్కోప్.
1: అదే విధంగానే మీకు ఈ చర్మచచ్చులు కనిపించడు భగవంతుడు.
0: యు కాంట్ సీ గాడ్ విత్ దిస్ నేకెడ్ ఐ.
1: జ్ఞాన నేత్రములతో అది అతి సంబంధమైనటువంటి, అతి లూపమైనటువంటి, సూక్ష్మమైనటువంటి స్థితిలో పోవాలి.
0: ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్ దట్ హెల్ప్స్ యూ టు నో ది సీ ది ఫామ్.
1: ఈ చర్మచచ్చులు కనిపించేదంతా కూడాను బాహ్యమైన ప్రపంచమే.
0: ద నేకెడ్ ఐ విల్ హెల్ప్ యూ టు సీ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: నీకు సూక్ష్మమైనటువంటి యొక్క జ్ఞాన చచ్చువుని సాధించాలి.
0: You must have that eye of wisdom to see the subtle form.
1: అప్పుడు నిజమైనటువంటి దైవత్వం నీకు చక్కగా అర్థమవుతుంది.
0: Then you can understand the true divinity.
1: ఒరే పిచ్చివాడని అయిపోయాను, నేనే దైవముగా ఉంటుంటే కూడాను నేను ఎందుకు ఇన్ని పిచ్చి ఆటలు ఆడాను.
0: I am so mad. I being God, why should I act like a mad cat?
1: చాలా మందికి మీకు తెలుసును.
0: Many of you know this.
1: తాగినటువంటి వాడు ఏమేమో చేస్తుంటాడు.
0: The drunkard acts in a funny way.
1: వాడి యాక్షన్ ఏమిటి, ఎట్లా చేస్తున్నారో వానికే తెలియదు.
0: The drunkard doesn't know how he acts.
1: తరువాత
0: later
1: తమ బిడ్డలు భార్యలు కూడా నవ్వుతారు.
0: And he'll be heckled, made fun of by his wife and children.
1: తీరిన తర్వాత వీరందరూ చెప్తే చి నేను ఇట్లా చేశానా అని తానే అవమానపడతాడు.
0: And when once he's out of spirits, he feels ashamed.
1: ఈనాడు జగ సంబంధమైనటువంటి వాసనతో నిండినటువంటి వాడు ఈ యొక్క డ్రంక్ అనగా తాగినటువంటి వాడిగా కనిపిస్తాడు.
0: The one of worldly sensual pleasure is a drunkard.
1: విషయ వాసనలో మునిగినటువంటి వాడు వాడికి ఏమీ తెలియదు.
0: బికాజ్ హిస్ డ్రౌండ్ ఇన్ సెన్సువల్ ప్లెజర్ హీ డస్ నో ఎనీథింగ్. వాసన
1: నుంచి విశ్వేశ్వర తత్వాల్లో నీవు బయలుదేరితే అప్పుడు దీని యొక్క తత్వం నీకు అర్థమవుతుంది.
0: అవుట్ ఆఫ్ ది సెన్సువల్ ప్లెజర్ హీ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డివినిటీ, దెన్ హీ కెన్ అండర్స్టాండ్.
1: కనుక
0: సో
1: మీరు పవిత్రమైనటువంటి భావం చేత
0: సీక్రెట్ థాట్స్
1: దైవాన్ని మీ హృదయం నుండి ఉన్నట్టుగా విశ్వసించి
0: హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
1: సర్వము నాకు గురువు భగవంతుడే.
0: గాడ్ ఈజ్ మై గురు.
1: నిజమైన వారు ఈ జగత్తులో ఎవరు లేరు.
0: దేర్ ఇస్ నో అదర్ గురు.
1: అందరికీ గురువు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఎవరీవన్.
1: ఒక వ్యక్తికి ఒక గురువు అని ఈ లోకంలో ఉండవచ్చును.
0: ఈచ్ వన్ మే కాల్ ఇన్ హిస్ ఓన్ వే.
1: అందరికీ గురువు అయినటువంటి వాడు దైవం ఒక్కడే.
0: బట్ ది గురు ఆఫ్ గురుస్.
1: అన్ని దేశముల వారు కూడా దైవం ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు టు ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్.
1: కానీ ఆ దైవాన్ని అనేక పేర్లతో పిలవచ్చును.
0: బట్ వీ మే కాల్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ పేర్లు వేరు, రూపములు వేరు కావచ్చును.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ దైవం ఒక్కడే.
0: బట్ గాడ్ ఈజ్ వన్.
1: ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: మీ మీ అభిష్టం చేత మీరు ఆ విధమైనటువంటి టేస్ట్ మీరు పొందుతుంటారు.
0: బేసింగ్ ఆన్ యువర్ టెంపర్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్.
1: కానీ ఎన్ని టేస్ట్లు మీరు చూసినప్పటికీ అందులో ఉన్నటువంటి మూలాధారమైన తత్వము ఒకదాన్ని గుర్తించుకుంటూ పోవాలి.
0: టేస్ట్ డిఫర్ బట్ ది అండర్లైంగ్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఎన్నెన్నో పేర్లు చెప్పుకుంటారు. మరే అన్నిటి ఎందుకు ఉన్నటువంటిది ఏమిట్రా? షుగర్ అని చాలు.
0: We mention the names of so many sweets, Mysore Pak, Gulab Jam, Ghee, but when once you understand that the sugar is one and the same,
1: sugar
0: you know the unity.
1: No Mysore Pak, no Gulab Jam.
0: Without sugar you cannot have Mysore Pak or Gulab Jam.
1: Divinity.
0: And the sugar is
1: divinity. Divinity. దైవత్వం అనేటువంటిది అన్ని దీనిలోనూ చేరి ఉంటుంటాడు.
0: The divinity is essentially one, present in all.
1: దీనిని ఉపనిషత్తుడు పిష్టాదిష్ గృహ సంపత్తు అన్నాడు. పిష్టము, పిష్టం అనగా పిండి.
0: Flour.
1: ఇది ఏ విధంగా ఈ పిండిలో ఏమాత్రము రుచి లేదు.
0: ద ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: కానీ దాన్ని మిఠాయి చేయలేనప్పుడు, చక్కెర దాంట్లో వేసినప్పుడు ఆ పిండి తీయగా కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ మిక్స్ ద ఫ్లోర్ విత్ ద షుగర్ ఇట్ బికమ్స్ ఎ స్వీట్.
1: బేడల పిండి అది ఏమాత్రము రుచి లేదు.
0: అండ్ యూ ఫైండ్ ద దాల్
1: దాంట్లో చక్కెర వేసి లడ్డు చేస్తే చాలా తీయగా కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ మిక్స్ ఇట్ విత్ ద షుగర్ యూ గెట్ ద లడ్డు ద స్వీట్.
1: కాబట్టి అన్నింటిలోనా చేరినటువంటి షుగరే.
0: సో ఇన్ ఆల్ ది స్వీట్స్ ద షుగర్ ఇస్ సేమ్.
1: పిష్టంలో ఏమాత్రము రుచి లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: పిండిలో రుచి లేదు.
0: దేర్ ఇస్ ఫ్లోర్ ఇస్ టేస్ట్లెస్.
1: గుణ సంపర్కతం చేతనే, దైవం యొక్క సంపర్కం చేతనే ఈ యొక్క పిండి కూడా రుచిగా మారిపోతుంది.
0: ఇట్ ఇస్ అసోసియేషన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ దట్ మేక్స్ అవర్ లైవ్స్ నెక్టరైన్ అండ్ సో స్వీట్.
1: కనుక మీరు భగవత్ సంకల్పాన్ని ఒక సంపర్కంతో మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: లెట్ అస్ రిడీమ్ అండ్ వర్క్ ఫర్ అవర్ లైవ్స్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్.

0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: సౌందర్యము, సౌశీల్యము, సౌజన్యము, సౌభ్రాతృత్వము, ఇవి ఎన్ని ఉండినప్పటికీ సంస్కృతియే లేకుండినా ఇవన్నీ కూడాను నిరుపయోగములే.
1: There might be the beauty, the character, fraternity and perfect understanding. Without culture, they are all useless.
0: ఈ సంస్కృతి లేనటువంటి జీవితము కేవలము దేవుడు లేని గుడి వంటిది.
1: Life without culture is like a temple without God.
0: నీరు లేని పైరు వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ద ఫీల్డ్ వితౌట్ వాటర్.
0: కరెంటు లేని వైరు వంటిది.
1: ఇట్స్ ద వైర్ వితౌట్ కరెంట్.
0: ఇట్టి జీవితము ఈ విశాలమైన ప్రపంచం నందు ఏ విధమైన సుఖశాంతులు పొందగలదు.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ లైఫ్ టు హ్యావ్ ఆల్ ద పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్?
0: ఈనాటి ప్రపంచంలో అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యములు ఆర్జించి అనేక విధములైనటువంటి పరిశోధనలు సలిపి విజ్ఞాన శాస్త్రమునందు అతి ప్రవీణులని పేరు పొందిన అమెరికా, రష్యా దేశములు కూడాను ఎంతో గర్వించుచున్నవి.
1: Today in the present day world, the countries like America and Russia, they pride themselves because of their capacities and progress in the field of science and technology.
0: కానీ ఈనాటి పరిస్థితులు యందు ఈ రెండు దేశముల వారు కనిపెట్టినటువంటి యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏ విధమైనటువంటి యొక్క దేశం కూడాను దీనికి సాటి రాదు అని వెర్రవీగుతూ వచ్చారు.
1: దే ఆర్ సో ఈగోయిస్టిక్ బికాస్ నో అదర్ కంట్రీ వుడ్ ఎవర్ ఈక్వల్ దెమ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: కానీ ఏ వేద కాలం నుండియో ఈ భారతదేశము ఈ వైజ్ఞాన శాస్త్రం నందు అనంతమైనటువంటి యొక్క అభిరుచులను చూచింది, అనుభవాలు అనుభవించింది, ఆదర్శాలు అందించింది.
1: బట్ యెట్ రైట్ దేర్ ఇన్ వేదిక్ టైమ్స్ భారత్ హెస్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ యు ఫైండ్ టుడే.
0: ఈనాటి భారతదేశం యొక్క చరిత్ర ఏ వేద కాలం నుండో ప్రారంభమైనటువంటిది.
1: ద హిస్టరీ ఆఫ్ భారత్ డేట్ బ్యాక్స్ టు ద వేదిక్ టైమ్స్.
0: ఈ వేదమునందున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క మంత్రములు,
1: ఆల్ ది సీక్రెట్ మంత్రస్ ఇన్ వేద,
0: శక్తివంతమైనటువంటి యంత్రములు,
1: ఆల్ మెషినరీ విచ్ ఆర్ పవర్ఫుల్,
0: మహా తీవ్రమైనటువంటి యొక్క తంత్రములు,
1: అండ్ ఆల్ ద టెక్నిక్ విచ్ ఇస్ సో సీరియస్ కమెన్స్డ్ లాంగ్ బ్యాక్.
0: ఆధ్యాత్మిక జీవితమునకు ఈ వేదమే ఒక ప్రాణముగా ఆధారం చేసుకుంటూ వచ్చింది.
1: ఫర్ ది స్పిరిచువల్ లైఫ్ వేద is the foundation, its very breath.
0: ee vedamulandu ye vedakalamulandu prarambhamainatundi.
1: The history of Bharat dates back to the Vedic times.
0: ee vedamulandunnatvanti yokka

0: For the spiritual life, Veda is the foundation, its very breath.
1: ఈ వేదములందు అధర్వణ వేదమును అనేక దేశీయులు పరిశోధన సల్పుతూ వచ్చారు.
0: Among Vedas, Adharvana Veda is investigated by many foreigners.
1: జపాన్ వారు, జర్మనీ వారు ఈ అధర్వణ వేదమును అనేక విధములుగా పరిశోధన సల్పుతూ వచ్చారు.
0: People from Japan and Germany conducted several experiments based on Adharvana Veda.
1: భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి చరిత్రములు ఇట్టివి అట్టివని ఎవ్వరు కూడా వర్ణించలేరు.
0: No one can narrate or extol the sanctity of the sacred texts of Bharat.
1: మొట్టమొదట భారతీయులు మాట నుంచి వచ్చినటువంటి పదము వేదమే.
0: It is the word that is spelt out first by Bharatiyas in the beginning.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను భారతీయుడైనటువంటి వాడు మొట్టమొదట వేదము అనేటువంటి పదమును పలుకుతూ వచ్చాడు.
0: Therefore, every Bharatiya started uttering this word Veda right from the beginning.
1: దీనిని గ్రిఫ్ట్ అనేటువంటి జర్మనీ దేశస్థుడు అనేక విధమైన పరిశోధన సల్పుతూ వచ్చాడు.
0: Several experiments were conducted by a German scientist by name Grift.
1: ఈ వేదము నుండియే మహా గొప్ప సైంటిస్ట్ అయినటువంటి విశ్వామిత్రుడు గాయత్రి మంత్రమును కూడాను ఆవిర్భవింపచేశాడు.
0: It's only out of this Vedic text Vishwamitra invented this Gayatri mantra.
1: ఈ యొక్క విశ్వామిత్రుడు కేవలం ఒక గాయత్రి మంత్రమును ఉచ్చరించడమే కాకుండా
0: not merely chanting Gayatri mantra.
1: ఆదిత్య తేజస్సు అనేటువంటి దాని నుంచి అనేక పరిశోధనలు చేసి అజ్ఞాయాస్త్రము
0: He made several investigations. Agnayastra.
1: ఇలాంటి గొప్ప గొప్ప అస్త్రం సిస్టంలంతా కూడాను తాను కనిపెడుతూ వచ్చాడు.
0: Basing on this Aditya Tejas, Vishwamitra discovered several powerful weapons.
1: అట్టి అస్త్రములన్నీ కూడాను రామచంద్రుడికి అర్పితం చేస్తూ వచ్చాడు.
0: He handed over all this mighty powerful weaponry to Ramachandra.
1: ఎన్ని వేల సంవత్సరముల పూర్వం జరిగినటువంటిది.
0: How many thousands years back that thing happened.
1: కనుక భారతీయులు విజ్ఞాన శాస్త్రమందు వెనుకబడినటువంటి వారు కాదు.
0: Bharatiyas are never backward in science and technology.
1: భారతీయులు శోధించి సాధించినటువంటి విడిచినటువంటి దానిని ఈనాడు విదేశీయులంతా కూడాను ఆధారం చేసుకుంటున్నారు.
0: What all that has been investigated, inquired and researched by Bharatiyas and dropped is followed by foreigners today.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: మరికొన్ని ఈనాడు సాధారణంగా జరుగుతున్నటువంటి విషయంలో ఎయిర్‌ప్లేన్స్.
0: What's generally happening today is that of an aeroplane.
1: కాని వారు అమెరికాలోని రైట్ బ్రదర్స్ అనేటువంటి వారు 1903 సంవత్సరంలో కనిపెట్టారు.
0: We say this aeroplane is discovered there by Wright brothers in America in 1903.
1: కాని 1896 లోపలనే జర్మనీ వాడు కనిపెట్టాడు.
0: However, German discovered it in the year 1896.
1: దీనిని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు?
0: హూ డిస్కవర్డ్ ఇట్?
1: లిలిత్. లిలిత్
0: ఇస్ ఎలిప్స్.
1: లిలిత్.
0: లిలిత్.
1: లిలిత్.
0: లిలిత్
1: కనిపెట్టాడు కానీ కట్టగడపడి క్రింద పడి మరణించాడు.
0: హౌఎవర్ హి ఫెల్ డౌన్ అండ్ డైడ్.
1: 1895 లోపల కూడాను మన భారతీయులు కనిపెట్టారు. మొట్టమొదటి కనిపెట్టినటువంటి వాడు.
0: భారతీయస్ ఆల్సో డిస్కవర్డ్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ ఇయర్ 1895.
1: శివరాం బాపు చీతటర్జీ అని బాంబే ఉన్నటువంటి వాడు.
0: ఎ రెసిడెంట్ ఆఫ్ బాంబే శివరాం చటర్జీ. శివరాం బాపూజీ చటర్జీ.
1: అతను 1500 అడుగులు పైకి వెళ్లాడు.
0: Yes, gone up to the height of 1500.
1: అతనికి తగినటువంటి సహాయం కూడాను ఆనాటి బరోడా రాజా మహాదేవన్ గోవింద రాణా అనేటువంటి అతను అనేక విధములు సహాయం చేశాడు.
0: ఆల్ పాసిబుల్ హెల్ప్ is rendered, given to him by one belonging to Baroda, Mahadevan Govinda.
1: Kanuka, 1895 lopalane Bharatiyulu kanipettaru ee yokka vimanam yokka shastranni.
0: Therefore, Bharatiyas invented this aeroplane in the year 1895.
1: Inta maatrame kaadu.
0: Not only this.
1: Ganita shastram anta kuda nu Bharat desam nunchi velipadinattundi.
0: All mathematics is the one that belongs to Bharat.
1: Roman language lopala kuda nu ఈ భారతదేశం యొక్క గణిత శాస్త్రమే ప్రారంభమైంది.
0: ఇన్ ద రోమన్ లాంగ్వేజ్ ఆల్ దట్ బిలాంగ్స్ టు భారత్.
1: ఈ విధంగా విచారణ చేసి చూస్తే అన్నింటి యందు భారతదేశమే ముందంజ వేస్తూ వచ్చింది.
0: ఇఫ్ యు ఎంక్వైర్ ఇన్ దిస్ వే యుల్ అండర్స్టాండ్.

0: భారత్ ఈస్ ప్రొసీడింగ్ అహెడ్.
1: కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఐకమత్యం లేకపోవటం చేతను, అసూయ పెరిగిపోవటం చేతను దీనిని సరైన మార్గంలో ప్రచార ప్రబోధన స్వల్పలేకపోతూ వచ్చారు.
0: అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ అండ్ గ్రోయింగ్ జెలసీ దిస్ కుడ్ నాట్ బి ప్రాపగేటెడ్ ఫార్ అండ్ వైడ్.
1: ఇంకా వైద్య శాస్త్రం నందు
0: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్
1: భారద్వాజ మహర్షి ఈ వైద్య శాస్త్రాన్ని కనిపెట్టాడు.
0: ఇట్ ఈస్ ది సేజ్ భారద్వాజ హూ ఇన్వెంటెడ్ దిస్
1: అస్త్ర శస్త్ర విద్యల చేత ఈ యొక్క శాస్త్ర పరిశోధనలు కూడా కనిపెట్టాడు.
0: He also investigated along the lines of the astras.
1: Anaga ee naati operation nanni kudunu aanade Bharadwajudu kanipettadu.
0: It only means the modern surgery is that of the invention of Bharadwaja then.
1: Inka prapanchamunaku oka dharmam kavali.
0: World needs code of conduct.
1: Dharmo rakshate rakshitaha adi ye jagattunu rakshinchetuvantidi.
0: It is the dharma that protects the world.
1: Ee dharma shastramunu Manu Chakravarti kanipettadu.
0: It is the Emperor Manu who just discovered this code of conduct, dharma.
1: Nyaya Shastramanu Gautamudu kanipettadu.
0: Law is discovered by sage Gautama.
1: Inga Arthika Shastramanu Chanakyudu kanipettadu.
0: The economics is the one of Chanakya.
1: Ivanni kudanu sakala vidyalu kudanu Bharatadesam nundi aavirbhavinchinatuntivi.
0: All forms of knowledge originated out of Bharat.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములను ఈనాడు విద్యార్థులు గుర్తించుకునలేక విదేశీయులపై ఆధారపడిపోతూ వస్తున్నారు.
0: The capacities and the abilities of Bharatiyas are not known to the modern students, therefore they depend on foreigners.
1: అన్ని శక్తులు కూడాను యంత్ర మంత్ర తంత్రములంతా కూడాను భారతదేశం నుంచి వెలువడినటువంటివి.
0: All weapons, all techniques are out of Bharat only.
1: ఇంతియే కాదు,
0: not only this,
1: శ్రీ జాతి యందు కూడాను గతించినటువంటి పతిని కూడాను బ్రతికించుకున్నటువంటి సావిత్రి ఆమె యొక్క శక్తి సామర్థ్యం కూడాను అత్యవసరమే.
0: ఇట్స్ ఆల్సో మోస్ట్ ఎసెన్షియల్ టు నో ఆఫ్ సావిత్రి ఉమెన్ హూ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ హర్ డెడ్ హస్బెండ్.
1: తన పతి మరణ నిమిత్తమై సూర్యోదయం కూడా కాకుండా ఉండాలని సుమతి అనేక విధములుగా చేసింది.
0: సుమతి ఆల్సో డిడ్ హర్ బెస్ట్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ వుడ్ నాట్ బి సన్ రైజ్.
1: ఇలాంటి గొప్ప శక్తులు భారతదేశం ముందు స్త్రీ పురుషులు ఎందు నాటి మొదలు నేటి వరకు కూడాను ప్రకాశిస్తూనే వస్తున్నవి.
0: సచ్ మైటీ పవర్ ఈ షైనింగ్ అమంగ్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ భారత్ దెన్ అండ్ నౌ.
1: భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము ఇట్టిది అట్టిదిని చెప్పడానికి వీలు కాదు. గొప్ప అనంతమైన సముద్రం వంటిది.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ కెనాట్ బి ఎక్స్టోల్డ్, కెనాట్ బి ఎస్టిమేటెడ్.
1: ఈ సముద్రము ఎన్ని పంపు చెట్లు పెట్టి కొట్టినప్పటికీ ఇది ఒక్క ఇంచు కూడాను తక్కువ అయ్యేటువంటిది కాదు.
0: You cannot draw water with the help of the pump sets out of the ocean. It will be not the water.
1: ఇది ఎప్పుడు సమత్వం యోగముచ్చతి సమత్వంతో ఉండేటువంటిది భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat maintains the spirit of equanimity.
1: ఎన్ని నదులు వర్షాకాలంలో ప్రవహించి చేరిపోతున్నాయి సముద్రంలో.
0: You know many of the rivers merge in ocean.
1: కానీ ఒక్క ఇంచు అయినా కూడాను పెరగటం లేదు.
0: But it doesn't grow even an inch.
1: నిత్యము సూర్యుని యొక్క ఆవిరి చేత ఎంతో జలము ఆవిరైపోతుండాలి.
0: You also water gets transformed into vapor because
1: కానీ సముద్రం ఒక ఇంచు అయినా కూడాను తరగటం లేదు.
0: But there's no dearth of water even for an inch in an ocean.
1: పెరిగి తరగనటువంటి యొక్క సముద్రం యొక్క స్థితియే భారతీయ సంస్కృతి.
0: The ocean that doesn't rise, that doesn't come down, reflects the culture of Bharat.
1: ఎవరు ఎన్ని విధములైనటువంటి ప్రమాదములు సంభవింపజేసినప్పటికీ ఈ భారతదేశం నందు సంస్కృతి అనేటువంటిది నేటికి ప్రాణంతోనే ఉంటున్నది.
0: In spite of repeated foreign invasions, the culture of Bharat still exists.
1: ఎన్ని దేశముల వారు ఈ యొక్క సంస్కృతిని నిర్మూలము గావించాలని ప్రయత్నించారు.
0: Many foreigners attempted to destroy the culture.
1: కానీ ఒక్కరు కూడా దీనిని కదిలించలేకపోయారు.
0: None can shake it.
1: కనుక సంస్కృతి అంటే చాలా శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మస్వరూపమే సంస్కృతి.
0: కల్చర్ ఈస్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్, ద వెరీ ఫార్మ్ ఆఫ్ ది స్పిరిట్.
1: కానీ ఈ కల్చర్ ను అతి సూక్ష్మంగా తీసుకుంటున్నారు విదేశీయులు, మన భారతీయులు కూడాను.
0: But the foreigners and Bharatiyas take it easy.
1: ఇది కేవలము వే ఆఫ్ లైఫ్ అనేటువంటి ఒక చిన్న పదంతోనే ముగిస్తున్నారు.
0: However, they conclude by saying it's culture of the way of life.
1: Way of life. లైఫ్ అంటే ఏమిటి, వే అంటే ఏమిటి అనేటువంటిది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు.
0: దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ లైఫ్, వాట్ ఈస్ ద వే.
1: లైఫ్ అనేటువంటిది చాలా ప్రమాదమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఈస్ హైలీ సేక్రెడ్.
1: ఇది ఎన్నో విధమైనటువంటి యొక్క తీవ్రతను, పవిత్రతను, ఆదర్శాన్ని, అనుకూలాన్ని, ఆనందాన్ని కూడా అందిస్తూ వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ లైఫ్ వి ఎంజాయ్ ఆల్ కైండ్స్ ఆఫ్ కన్వీనియన్స్, కంఫర్ట్స్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఈ విధమైనటువంటి యొక్క కల్చర్ తత్వాన్ని ప్రతి భారతీయుడు గుర్తించాలి.
0: Every Bharatiya should understand the nature of culture.
1: ఈ భారతదేశం యొక్క కల్చర్ ఒక భారతదేశమునికే పరిమితమైనటువంటిది కాదు.
0: The culture of Bharat is not restricted to Bharat only.
1: యావత్ ప్రపంచమునికే ఇది ఆధారమైనటువంటిది.
0: It is the very foundation for the entire world.
1: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
0: All should live together.
1: అందరూ కలిసిమెలిసి జీవించాలి.
0: All should live in harmony.
1: అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి.
0: They should be blissful together.
1: అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటుండాలి.
0: They should live in all friendship and coordination.
1: కనుకనే ఇది మానవత్వమునకే చెందినటువంటిది ఈ యొక్క సంస్కృతి.
0: Therefore culture belongs to human society by and large.
1: ఏ దేశమునందు పుట్టిన రంగులు వేరు కావచ్చును, పేర్లు వేరు కావచ్చును, రూపములు వేరు కావచ్చును.
0: We may be born in any other country, we may have separate names.
1: కానీ మానవత్వం ఒక్కటే.
0: But the humanity is one.
1: కనుక ఎక్కడికి పోయినప్పటికీ మానవత్వం ఒకే జాతి.
0: Humanity is just one race.
1: ఆ జాతికి ఏ విధమైనటువంటి భేదములు లేదు.
0: It has no differences whatsoever.
1: ఇట్టి భేదములు లేనటువంటి జాతి భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat speaks of that human society without any differences.
1: ఇంతియే కాదు.
0: Not only this.
1: ఇంకను అనేక విధములైనటువంటి యొక్క భాషా విషయాలను కూడాను యావత్ ప్రపంచమునకు ప్రబోధ చేసినటువంటిది భారతీయ సంస్కృతి.
0: ఇట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ టాట్ ఆల్ ద లింగ్విస్టిక్స్ అండ్ ద లాంగ్వేజ్ టు ద వరల్డ్.
1: ఈ ఆర్థిక శాస్త్రం లోపల
0: ఇన్ ఎకనామిక్స్
1: అనేక విధములైనటువంటి యొక్క ఉడుదుడుకులు బయలుదేరాయి.
0: దర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: కానీ దాన్ని అన్నింటినీ తట్టుకుని నెట్టుకుని సాధిస్తూ వచ్చింది భారతీయ సంస్కృతి.
0: ఇట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ కుడ్ రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫైనాన్షియల్.
1: ఈ చాళుక్యులు ఈ యొక్క ఆర్థిక శాస్త్రం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు చేస్తూ వచ్చాడు.
0: చాణుక్య రిఫర్ టు సో మెనీ ఆఫ్ ది చేంజెస్ టు ది ఫైనాన్షియల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్.
1: ఆనాటి నుండి నేటి వరకు కూడాను ఈ ఆర్థిక శాస్త్రం అనేటువంటిది ఈ యొక్క చాణుక్య శాస్త్రాన్ని పురస్కరించుకోలేకపోవడం చేతనే ఈ దేశం ఇన్ని రకములైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తుంది.
0: దిస్ కంట్రీ ఇస్ పాసింగ్ త్రూ ద ప్రెసెంట్ ప్లైట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ టు కన్సిడరేషన్ ఆల్ దట్ ఈస్ రిటన్ బై చాణుక్యస్ ఎకనామిక్స్.
1: ఈ యొక్క చాణక్య తత్వం అంతా కూడాను దైవాన్వేషణ అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటుంది.
0: ది ఎంటైర్ టెక్స్ట్ ఆఫ్ చాణక్య డిపెండ్స్ అపాన్ దిస్ సర్చ్ ఫర్ గాడ్.
1: కానీ మధ్య మధ్య కొంతమంది పండితులు అన్వేషణ అనగా వెతకటము అని దీనికి ఒక అర్థం చెప్తారు.
0: మెనీ స్కాలర్స్ సే ఎంక్వైరీ మీన్స్ సర్చ్.
1: కానీ ఇది వెతకటం కాదు.
0: ఇట్స్ నాట్ సర్చింగ్.
1: సర్వత్రా ఉండినటువంటి ఒక దైవత్వాన్ని వెతికేది ఎక్కడ?
0: The divinity which is all pervasive, where do you search for it?
1: Sarva jeevulu yendu undinatvanti oka daivatvanni vetikede evaru?
0: Who is going to search for the divinity which is present in all beings?
1: Aithe anveshana ane padamu etla puttindi?
0: Then how do you say this inquiry or search?
1: Idi oka japam chetanu leka dhyanam chetanu leka bhajana chetanu leka poojana chetanu labhyam ayyetundi kaadu.
0: It's not the one that you would get out of worship or meditation or penance.
1: Ivanni kudu kevalamu sthirachittamunaku sahayamulu chesetundi oka satkarmale.
0: They're all good acts to maintain the stability of the mind.
1: దైవాన్వేషణ అనగా ఏమిటి?
0: What do you mean by search for God?
1: రాగ ద్వేష అహంకారమును వదిలించుకోవటమే అన్వేషణ.
0: The inquiry or search for God means to giving up one's own attachment and hatred.
1: ఒక నిప్పు ఉండాలి.
0: Here is fire.
1: ఈ నిప్పును అలక్ష్యం చేయటం చేత దానిపైన నిమురొచ్చి కప్పుతుంటుండాలి.
0: As you neglect fire, it will be covered by ash.
1: కానీ ఈ ash ని ఏ విధంగా తీయాలి?
0: How can you remove the ash?
1: ఈ యాష్ ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from it came?
1: అగ్ని నుంచి వచ్చింది.
0: It is out of the fire.
1: కలుకనే అగ్నిని మూసివేసింది.
0: It covers the very fire.
1: మేఘములు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from you get clouds?
1: సూర్యుని యొక్క తేజస్సు నుంచినే వచ్చాయి.
0: It's only because of sunlight.
1: కానీ సూర్యుని తేజస్సు నుంచి వచ్చినటువంటి మేఘములే సూర్యుని కప్పివేస్తున్నాయి.
0: The product of the sunlight covers the very sun itself.
1: ఒక బావిలో ఉపయోగం చేయనటువంటి ఒక నీరు ఉండినప్పుడు ఆ నీటి నుంచినే ఒక పాచి ప్రారంభమవుతుంది.
0: The water which is neglected for a long time in a well will be covered by moss.
1: ఆ యొక్క పాచి నీరుని కప్పివేస్తుంది.
0: The very moss covers the water.
1: మన కంటిలో దృష్టి ఉంది.
0: We have vision, sight.
1: కానీ ఇక్కడ కేటరాక్ట్ బయలుదేరేటప్పటికి దృష్టినే కవర్ చేసేస్తుంది.
0: When once the cataract develops,
1: ఇది ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you got?
1: కంటి నుంచినే వచ్చింది.
0: It's out of the
1: eye. బయట నుంచి వచ్చి చేరలేదు.
0: It has not come from outside.
1: కంటి నిప్పు నుంచి వచ్చినటువంటి నిమురు పోవాలంటే ఉఫ్ అని ఊపాలి.
0: So in order to remove ash, which is the product of the fire, you have to blow it off.
1: ఆ నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
0: When once ash is gone, you will see the fire.
1: చల్లని గాలులు వీచినట్లంటే మేఘములు కదిలిపోతుంది, సూర్యుడు కనిపిస్తాడు.
0: When there's cool breeze around, the clouds will pass off.
1: సూర్యుడు కొత్తగా ఉద్భవించలేదు.
0: Sun has not come afresh.
1: అదే విధంగానే పైన కప్పినటువంటి యొక్క ఇది తీసివేస్తే నీరు కనిపిస్తాయి.
0: When once you remove the moss, you will see the water.
1: కంటిలో పుట్టినటువంటి పొరను తీసివేస్తే దృష్టి మనకు వస్తుంది.
0: When once you remove the cataract, you will have the
1: అదే విధంగానే మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అహంకారం ఈ మూడు కూడా చేరి మానవత్వం అనే దివ్యత్వాన్ని మరిపింపజేస్తున్నాడు.
0: Therefore the divinity within the humanity is hidden there because of attachment, hatred and ego.
1: కనుక రాగ ద్వేష అహంకారములను మనము దూరం వేసి చేస్తామంటే మన యొక్క దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: When once we give up this attachment, hatred and ego, you will have the manifestation of the divinity within.
1: ఈ విధమైనటువంటి యొక్క శాస్త్రములను ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశము ప్రజలకు ఆదేశిస్తూ వస్తుంది.
0: Such sacred texts have been propagated since ancient times in Bharat.
1: కానీ ప్రాచీన కాలములో సంస్కృత భాష అందరికీ తెలిసినటువంటిదిగా ఉండేది.
0: In olden days, Sanskrit is known to all.
1: రాను రాను భారతదేశంలో సంస్కృత భాషనే అడుగంటిపోయింది.
0: As days passed, the Sanskrit is neglected.
1: భారతీయ చరిత్రలన్నీ కూడాను వ్యాఖ్యలన్నీ కూడాను వ్యామోహంలన్నీ కూడాను సంస్కృతంతోనే నిండినటువంటివి.
0: All the interpretations and texts are written in Sanskrit only.
1: భారతదేశంలో ఉంచినటువంటి యొక్క ఈ యొక్క సంపదను ఏ విధంగా కూడాను ఎవరు కూడాను తీర్చుకోలేరు.
0: No one can exactly receive all the wealth contained here.
1: ఇటువంటి సంస్కృతిని మనము ఈనాడు మర్చిపోయి లేనిపోని సంస్కృతిలో మనం బాటపడి మన దివ్యత్వాన్ని మన స్వస్వరూపాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We have forgotten such a sacred culture. We are deluded and we have forgotten our true form and nature.
1: ప్రాప్తమైన వాంఛలు తరిగిపోతున్నాయి.
0: The worldly desires are on the rise.
1: అంతర్భావం సంబంధమైనటువంటి వాంఛలు తరిగిపోతున్నాయి.
0: The inner feelings are lost.
1: కనుకనే మొట్టమొదట అంతర్భావములను ఆవిర్భవింపు చేసుకోవాలి.
0: Therefore inner feelings should develop.
1: బాహ్యమైనటువంటి క్షణభంగురాలు.
0: All the external is momentary.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్,
1: ఈ యవనం లోపల అనేక రకములైనటువంటి యొక్క అలలు పొరలు తెరలు పుడుతుంటాయి.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దే ఆర్ బౌండ్ టు బి ది వేవ్స్ అండ్ కవర్స్ ఆర్ లేయర్స్ ఓవర్ దేర్.
1: దీనిని శంకర్ల వారు చెప్పారు,

0: ఏమిటిది? యవ్వన గర్భము మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది.
1: What for is this pride of youth? It comes in between and passes off.
0: ఒక అర నిమిషం లోపల కదిలిపోయేటువంటిది.
1: In a half moment it moves.
0: అలాంటి దానిని మనం శాశ్వతంగా భావిస్తున్నాం.
1: You take it permanent.
0: శాశ్వతమైన ఆనందాన్ని క్షణభంగురంగా విశ్వసిస్తున్నాం.
1: You consider eternal bliss momentary.
0: ఇది కాదు.
1: This not.
0: మనం నేర్చే విద్యలన్నీ కూడాను ఒక సంస్కారంతో కూడినటువంటివిగా ఉండాలి.
1: All the forms of knowledge that we acquire should give us culture.
0: దీనిని శంకరుల వారు మరొక రీతిగా కూడా ఉపదేశం చేస్తూ వచ్చారు.
1: శంకర టాట్ ఇన్ అనదర్ వే ది
0: సేమ్. ఈ కలియుగ ప్రభావం చేత మహాపండితులు కూడాను పాణీ గ్రంథములను ఉచ్చరిస్తూ ఉంటుంటారు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ స్కాలర్స్ రిపీటెడ్లీ రీడ్ ఒక గ్రామర్ రిటెన్ బై పాణి.
0: వ్యాకరణం అనేటువంటిది చాలా గొప్ప విలువైనటువంటిది.
1: గ్రామర్ రిటెన్ బై పాణి హైలీ.
0: గ్రామర్ లేకుండా భాష ఉండడానికి వీల్లేదు.
1: వితౌట్ గ్రామర్ దే కెనాట్ బి లాంగ్వేజ్.
0: కానీ ఈనాడు గ్రామర్ ఉండనక్కర్లేదు.
1: Today grammar is not necessary.
0: ఈనాటి భాష అంతా కూడా స్వయం భాష కాదు.
1: Is not the language which is original.
0: కృత్రిమమైనటువంటి భాషగా రూపొందుతున్నది.
1: Today we find artificial language.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: సంస్కృతి కాని సంస్కృతం కాని లేదు ఇందులో.
1: Today there is no సంస్కృతి, the culture సంస్కృత, the Sanskrit.
0: కేవలం పదములు మాత్రమే ఉచ్చరించడానికి వారు వల్లిస్తుంటారు.
1: They just repeat words.
0: కాశీ లోపల శంకర్లు వారు శిష్యులతో స్నానమునకు బయలుదేరి వెళ్ళాడు.
1: Then Kasi Shankara, accompanied by disciples,
0: ఒక వృద్ధుడైనటువంటి పండితుడు దుక్నుం కరణే దుక్నుం కరణే దుక్నుం కరణే అని వల్లిస్తున్నాడు.
1: An old scholar went on repeating the grammar principle దుక్నుం కరణే.
0: విన్నాడు శంకర్ల వారు.
1: Shankara heard this.
0: ఏమిటి ఈ పిచ్చి గ్రంథములు?
1: What is this madness?
0: ఏమిటి ఈ యొక్క గ్రామర్స్ యొక్క సంబంధము?
1: What for is this grammar?
0: దుక్నుం కరణే అంటే ఏమిటిది?
1: What does it mean, dukkum
0: karane? ఏ విధమైనటువంటి సహాయం చేస్తుండాలి?
1: In what way does it help you?
0: కనుక ఇది ఏ సహాయం చేయలేదు.
1: It won't give any help.
0: పిచ్చివాడా,
1: madcap.
0: ఇది కేవలం ఏదో నిన్ను ఉద్ధరిస్తుందని విశ్వసిస్తున్నావు.
1: You think that it's going to redeem you.

0: नहि नहि नहि रक्षति दुक्रुंकरणे। ओ పిచ్చివాడా, ఏమిటి ఈ దుఃఖంకరణి? నిన్ను ఎప్పుడు రక్షిస్తుంది? ఏ విధమైనటువంటి ప్రమాదంలో నిన్ను రక్షిస్తుంది? ఇది రక్షించదు. భజ గోవిందం, భజ గోవిందం, భగవంతుని స్మరించు.
1: ఓ మ్యాట్ క్యాప్, ఇన్ వాట్ వే దిస్ గ్రామర్ ప్రిన్సిపల్ దుఃఖంకరణే ఈజ్ ఆఫ్ గోయింగ్ టు బి ఆఫ్ ఎనీ యూస్ టు యూ? ఇట్ విల్ నాట్ ప్రొటెక్ట్ యూ. చాంట్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: ఈ గోవిందం ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ఇస్ దిస్ గోవిందం?
0: కేవలం నీ యందే ఉంటుండాలి.
1: He is within you.
0: దైవత్వం అనేటువంటిది బయట ప్రదేశంలో లేదు.
1: Divinity is not present outside.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: It is everywhere.
0: అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః, లోపల వెలుపల సర్వత్రా కూడా ఉంటుండాలి.
1: It is present inside, outside and everywhere.
0: కానీ ఏమీ తెలియనటువంటి వాడు భగవంతుని వెతుకుతున్నాను, భగవంతుని వెతుకుతున్నాను, ఇది కేవలం మూర్ఖత్వమే ఉంటుండాలి.
1: The one who does not know anything, he goes on saying that he is in search of God.
0: ఇది వెతకవలసినటువంటిది కాదు.
1: It is not the one that you can get it that way.
0: తెలుసుకోవలసినటువంటిది.
1: You have to know.
0: ఏ విధంగా?
1: హౌ?
0: తనకున్నటువంటి దుర్గుణములు దూరం చేస్తే దాని పాటికి అదే బయటపడుతుంది.
1: ఇఫ్ యూ గివ్ అప్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్, ఇట్ కమ్స్ ఆన్ ఇట్స్ ఓన్.
0: ఇవన్నీ కూడా దానికి కప్పబడినటువంటి,
1: దే ఆల్ కవర్ ఇట్ అప్.
0: ఈ కప్పబడినటువంటి తీసివేస్తే నీ స్వస్వరూపం నీకు సందర్శించేస్తుంది.
1: ఇఫ్ యూ రిమూవ్ ఆల్ దిస్ కవరింగ్ బ్యాడ్ క్వాలిటీస్,
0: కనుక నీ మానవుని యందు అనేక శక్తులు ఉంటున్నాయి.
1: మ్యాన్ హెస్ సో మెనీ అబిలిటీస్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏ ఇది కనిపెడుతున్నారో ఆ సర్వశక్తులు కూడా మానవుని యందే ఉంటున్నాయి.
1: వాట్ ఆల్ ద పవర్ దాట్ ఇస్ ఎక్స్పెరిమెంటెడ్ అండ్ డిస్కవర్డ్ బై ద సైంటిస్ట్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: కేవలం బాహ్యమైనటువంటి పరిశోధనలు సల్పుతూ వస్తున్నారే కానీ అంతర్ పరిశోధనలు సల్పటం లేదు.
1: దే ఓన్లీ ఇన్వెస్టిగేట్ ఇన్ ద ఔటర్ వరల్డ్ బట్ దే డు నాట్ ఎక్స్పెరిమెంట్ విత్ హిమ్.
0: ప్రతి దానికి కూడా ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, కెమెరా తీసి ఫోటో తీస్తే ఆ మనిషి ఈ పిక్చర్ లో వచ్చేస్తుంది.
1: హియర్ ఇస్ ఎ మ్యాన్. If you just click your camera, you will have his photograph.
0: Aithe elanti picture ostundi?
1: What sort of picture?
0: Nee deham paina ye bhagamulu unnayo, ye vastramulu vesukunnavo, ye rangulu untunnayo, avanni vastuntayi.
1: You'll get there in the picture, you're dressed in the color and your form.
0: Aithe bahyamaini vastunnayi kani antarmainatundi raavatam ledhu.
1: You get only the external but not the internal.
0: Adhe x-ray photo teeseste lopalu unnatundi bones, ee nerves, ee muscles anni kudanu vachesestayi.
1: But in an x-ray photo, you'll find your bones and nerves and the muscles there.
0: Kalki ee naati vidyalanni kudanu kevalamu ee bahyamaina photographer vantidi.
1: The modern education is something like an external photograph.
0: Ee aadhyatmika samskruti anetvantidi x-ray photo untidi, lopalu unnatundi anta kudanu kampincheetvantidi.
1: Whereas spiritual culture is like an x-ray photo that speaks of within.
0: Kanukani deeniki oka aadhyatmikamainatundi athyavasaram.
1: Spirituality is essential.
0: Ee naadu naitikamu, ధార్మికము, ఆధ్యాత్మికము మూడు లేనటువంటి చదువులుగా రూపొందుతున్నాయి.
1: టుడే వి హ్యావ్ ది ఎడ్యుకేషన్ బిరెఫ్ట్ ఆఫ్ మొరాలిటీ, రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఆనాటి విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేశాడు.
1: విశ్వామిత్ర అండర్ టు పెనెన్స్ ఇన్ ద
0: తపస్సు చేయటం చేత
1: బికాస్ ఆఫ్
0: ఆదిత్య హృదయము అనేటువంటి దాన్ని కనిపెట్టాడు.
1: హీ డిస్కవర్డ్ ఆదిత్య హృదయం.
0: ఈ ఆదిత్య హృదయం నుంచి కూడాను అన్ని అస్త్రములు కూడా ప్రారంభమైనాయి.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్ హీ కుడ్ హ్యావ్ ఆల్ ద వెపన్స్.
0: అయితే ఇంత గొప్ప అస్త్రములు ఉండి కూడాను శ్రీరామచంద్రుడు ఎందుకు శరణు చొచ్చాడు?
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద మైటీ పవర్, వై డిడ్ విశ్వామిత్ర
0: చంపడానికి శ్రీరాముని ఎందుకు ఆశ్రయించాడు?
1: వై షుడ్ హీ గో టు రామ టు కిల్ ఆల్ ద డెమన్స్?
0: అనగా అక్కడ కొన్ని పద్ధతులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్.
0: విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న టైంలో ఇతను ఒక జపం చేయాలా, ఒక విధమైన యాగం చేయాలి అని సంకల్పించుకున్నాడు.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పెనెన్స్ హి ఆల్సో వాంటెడ్ టు కండక్ట్ యాగ.
0: యాగం చేసే సమయంలో తాను యాగం చేసేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి హింసలకు పాల్గొనకూడదు.
1: ద వన్ హూ పర్ఫార్మ్స్ యాగ షుడ్ నాట్ రిసార్ట్ టు వయలెన్స్.
0: యాగ దీక్షను పూనాడు.
1: Yes, he is determined to conduct yaga.
0: ఆ దీక్షను, ఆ ప్రామిస్ నిలబెట్టుకునే నిమిత్తము ఆ యజ్ఞంలో ఉండిన సమయంలో తాను ఏ విధమైనటువంటి క్రోధములు కాని ద్వేషములు కాని అందులో ఆవిర్భవించరాదు.
1: As he has undertaken a promise that he will conduct the yaga, he should not entertain any feelings of
0: kalukani
1: anger or hatred.
0: Tanu brahma ga nilchi yagam chestunnadu kanaka tanaku sahayanga ramulu undalani koraadu.
1: As he stood there as the chief priest to conduct the yaga, he wanted the help of Rama.
0: Ramulu anaga evaru?
1: Who is Rama?
0: Dasaratha maharajuku kumaru kaadu.
1: Not the son of Dasaratha.
0: Rameti iti ramaha, atma ramudu.
1: He is the one who is the spirit atma.
0: అది ఈ ఆత్మతత్వం సర్వత్రా ఉంటుండాలి.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ఆత్మ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఆత్మ సర్వలు ఎందుకు కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఈ చైతన్యమే యొక్క భగవత్ స్వరూపము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ డివినిటీ.
0: నో కాన్షియస్నెస్.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ.
0: కాన్షియస్నెస్
1: కాన్షియన్స్ ఇస్ డివినిటీ.
0: కనుక అదే అందరి ఎందు సమత్వంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఈక్వలీ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక మన కాన్షియన్స్ కు ఏమాత్రము విరుద్ధంగా పోకూడదు.
1: వీ షుడ్ నెవర్ యాక్ట్ అగెన్స్ట్ అవర్ కాన్షియన్స్.
0: అది ఏ దైవాజ్ఞ.
1: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: దానిని మనము ఆచరణలో పెట్టడానికే ఇన్ని రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు.
1: ఇన్ ఆర్డర్ టు పుట్ ఇట్ ఇంటూ ప్రాక్టీస్ వీ అండర్టేక్ వేరియస్ సాధన.
0: ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్.
0: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు, అదే ఆవిర్భవిస్తుంది.
1: If you love wholeheartedly, you will have the practice.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: చిన్న బిడ్డను కింద పెట్టింది, అమ్మ పై మిద్దెలో పనిచేస్తుండాలి.
1: Mother is working on the terrace with the child on the downstairs.
0: బిడ్డ నిద్రపోతుండాలి.
1: Child is sleeping.
0: కానీ తక్షణమే లేచి ఏడ్చింది బిడ్డ.
1: The child got up and cried.
0: లేచేటప్పటికి అరిచేటప్పటికి తల్లి పైన ఉన్నటువంటి తల్లి పని పూర్తి వదిలిపెట్టి కిందికి వచ్చి దిగేస్తుంది.
1: Mother dropped all the work she was doing at that time and got down.
0: తగి వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుని ఆ ఏడుపును చల్లార్చుతుంది.
1: And then she mother lifted the baby and caressed the baby.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఈ ప్రకృతి యందు మానవుడు అనేక రకమైనటువంటి చిక్కులకు కష్టములకు గురి అయిపోతున్నాడు.
1: Man is put to so many troubles and turmoil and problems in this world.
0: కేవ్వును ఏడుస్తాడు భగవంతుని కోసమని.
1: He cries for God.
0: అప్పుడు ఎక్కడ ఉండినప్పటికి భగవంతుడు టక్కన దిగి వచ్చేసేస్తాడు.
1: Wherever he is, God will descend immediately.
0: ఎట్లా ఏడ్చటం? హృదయపూర్వకంగా ప్రార్థన చేయటమే ఏడ్చటం.
1: If you pray wholeheartedly,
0: హృదయపూర్వకంగా ప్రేమించటమే ఏడ్చటం.
1: If you love wholeheartedly, is yearning, pining for the Lord.
0: పైన నుంచి తల్లి దిగి రావాలంటే నా బిడ్డ ఏ తాళానికి తగినట్టుగా ఏడుస్తా ఉంది, ఏ స్థితిలో ఏడుస్తా ఉంది అని ఆ తల్లి ఏమాత్రం విచారణ చేయదు.
1: ఇన్ ఆర్డర్ టు కమ్ డౌన్ ద మదర్ ఇస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ట్యూన్ అండ్ ద రిథమ్ ఆఫ్ ది క్రై ఆఫ్ ద బేబీ.
0: ఏడిస్తే చాలు పరిగెత్తుస్తుంది.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ది బేబీ క్రైస్, మదర్ వుడ్
0: రెస్పాండ్.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ క్రైయింగ్ టుడే.
0: పుట్టినప్పుడు ఏడ్చినారు.
1: You cry at the time of
0: birth. చచ్చినప్పుడు ఏడ్చినారు.
1: You cry at the time of
0: death. మధ్యమన్న ఎందుకు ఏడ్చినారు?
1: In between you cry for several
0: reasons. ధర్మజ్ఞాని కలుగుచుండ ఉద్ధరింప ఏడ్చినారా?
1: In the absence of dharma did you ever cry?
0: దేని కోసం ఏడ్చినావా?
1: What for you cry?
0: ఏడుపు కోసం ఏడ్చినావా?
1: You cry for crying sake.
0: ఏడుస్తున్నారు కానీ దైవం కోసం ఏడ్చటం లేదు.
1: We don't cry for God.
0: అది ఏ రామకృష్ణ పరమహంస కూడా చెప్పాడు.
1: The same thing is stated by Ramakrishna Paramahamsa.
0: స్వామి నీకు అయినట్టుగా మాకు కూడా సాక్షాత్కారం త్వరలో జరుగుతుందా అన్నారు.
1: సమ్ ఆస్క్డ్ హిమ్, స్వామి, వుడ్ వి, ఇస్ ఇట్ పాసిబుల్ టు సీ గాడ్ యాస్ యు సీ హిమ్?
0: తప్పక జరుగుతుంది.
1: ఇస్ ఇట్ సర్టెన్?
0: నేను నీవు ఎంత మాట్లాడుతున్నామో దైవంతో నీవు నువ్వు మాట్లాడవచ్చు.
1: ఇస్ ఇట్ జస్ట్ యూ అండ్ ఐ టాక్ హియర్, యూ కెన్ ఆల్సో కన్వర్స్ విత్ గాడ్?
0: అయితే ఎట్లా?
1: హౌ?
0: ఎట్లంటున్నావా? నీవు భార్య కోసం ఏడుస్తున్నావు, పిల్లల కోసం ఏడుస్తున్నావు, ఉద్యోగం కోసం ఏడుస్తున్నావు, పదవుల కోసం ఏడుస్తున్నావు, చదువుల కోసం ఏడుస్తున్నావు, దైవం కోసం ఏడుస్తున్నావా?
1: You pine and you worry yourself for the family and the children, the position and job. Did you ever
0: Kevalam
1: pine
0: ade for yed, God? Daivam kosam yedchu.
1: You cry for God in the same way.
0: Tappaka daivam pratyaksham avutadu.
1: Certainly God will manifest.
0: Daivam ekkado ledu.
1: God is not elsewhere.
0: Ani ende untundadi.
1: He is within you.
0: Tana danni tana telusukolekapothunnadu.
1: You are not able to know that.
0: Aneka mandi mukku paina addalu pettukuntaru.
1: Many will have glasses on, above the nose.
0: Kani moham gadukunnappudu teesi pettaru, tirigi vesukuntaru.
1: They wash their, as they wash their face, they keep it aside the glasses.
0: తన ముక్కు పైన అద్దాలు ఎక్కడ వెతికితే చిక్కుతాయి? తన ముక్కు పైన ఉన్న అద్దములు ఎక్కడ వెతికితే చిక్కుతాయి?
1: The glasses which are present on the very nose, where do you search for them?
0: ఈనాడు అట్టనే ఉంటుండాలి.
1: The present situation.
0: తన ముక్కు పైన అద్దాలు పెట్టుకుని నా అద్దాలు ఎక్కడ, అద్దాలు ఎక్కడ అని వెతుకుతున్నాడు.
1: Glasses are present above the nose, but he is in search of the glasses.
0: దైవం ఎక్కడ అని వెతికేటువంటి వాడు తనను తాను ఎక్కడ అని వెతికినటువంటి మూర్ఖుడిగా ఉంటున్నాడు.
1: The one who is in search of God is searching for his own self.
0: ఎక్కడ వెతుకుతాడు తనం తాను?
1: Where does he inquire?
0: తానే దైవం.
1: He is God.
0: సర్వత్రా దైవమే.
1: God is everywhere.
0: దైవం లేని పదార్థమే లేదు.
1: There is no material.
0: దైవం లేని వ్యక్తియే లేదు.
1: There is no person.
0: దైవం లేని శబ్దమే లేదు.
1: There is no sound without God.
0: దైవం లేని పదార్థమే లేదు.
1: There is no matter without God.
0: కనుకనే ప్రతి విషయమునందును, ప్రతి వస్తువునందును, ప్రతి వ్యక్తియందును దైవత్వం ఇమిడి ఉంటుంది.
1: In every matter, in every object, in every individual there is divinity.
0: ఎట్ల తెలుసుకోగలవు?
1: How do you know that?
0: ఇప్పుడు నీ చుట్టూ గాలి ఉంటుందది.
1: There is air around you.
0: నీ కంటి కనిపిస్తుందా?
1: Do you see it?
0: లేదు.
1: నో.
0: కానీ చెవులకు వినిపిస్తుంది.
1: హౌఆర్ యూ లిసన్ ద
0: సౌండ్? కంటికి కనిపించినంత మాత్రం దేవుడు లేడని అర్థం.
1: యాజ్ యూ డోంట్ సీ విత్ యువర్ ఐ, కెన్ యూ డినై గాడ్?
0: ఆ గాలియే లేకపోతే నీవు ఎట్ట నిలిచగలగావు?
1: వితౌట్ ఎయిర్ హౌ డు యూ లివ్?
0: గాలి ఉంది.
1: దేర్ ఈస్.
0: కానీ కనిపించదు.
1: బట్ యూ డోంట్ సీ.
0: దాన్ని పట్టుకోవటానికి చేత కాదు.
1: యూ కెనాట్ క్యాచ్ ఇట్.
0: చేతగానంత మాత్రం గాలి లేదని చెప్పడానికి వీలు కాదు.
1: As you can't do it, you cannot deny the presence of air.
0: కనిపించకుండానంత మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు.
1: As you cannot see with the naked eye, you cannot deny.
0: నేనున్నాను కాబట్టి దేవుడు ఉన్నాడు.
1: I exist, so God is also present.
0: ఎందుకంటే దేవతత్వంతోనే నేను ఉండగలిగాను.
1: Because I live with the divinity only.
0: ఈ విధమైనటువంటి ఆత్మవిశ్వాసం అధికంగా ఉండాలి.
1: That sort of self-confidence should be present.
0: విశ్వాసమే లేకుండా దైవం కావాలంటే ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: వితౌట్ దిస్ ఫెయిత్ హౌ డు యు అక్వైర్, హౌ డు యు నో గాడ్?
0: తనపైనైనా తనకు విశ్వాసం ఉండాలి.
1: అట్లీస్ట్
0: అదే చెప్పాడు, ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: సో యూ షుడ్ హావ్ ఫెయిత్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, దెన్ యూ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఈ రెండు ఉండినప్పుడే నీ యొక్క అంతరాత్మ తప్పుతుంది.
1: వెన్ యూ హావ్ దీస్ బోత్, యూ విల్ నో ది ఇన్నర్ సెల్ఫ్.
0: నీ పైన నీకు ఫెయిత్ లేదు.
1: You have no faith in yourself.
0: దైవం పైన ఫెయిత్ లేదు.
1: You have no faith in God.
0: దైవాన్ని ఏ రీతిగా నీవు పొందగలవు?
1: Then how do you acquire divinity?
0: ఇది అసాధ్యం.
1: It's impossible.
0: ఇంకా 1000 జన్మలు ఎత్తినా కూడా ఇది వీలు కాదు.
1: You may take 1000 births. It's impossible.
0: ఎందుకంటే తనలోనే ఉండినటువంటి దాన్ని తను తెలుసుకోలేకపోతుంది.
1: Because you are not able to know that is
0: within you. ఎక్కడో పోనక్కర్లేదు.
1: You don't need to go any far.
0: ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: You don't need to search for him.
0: కనుకని ఈనాడు మనం చేస్తున్నటువంటి పరిశోధనలన్నీ కూడాను కేవలం విచిత్రమైన పరిశోధనలు జరుపుతున్నాం.
1: All our inquiries are funny.
0: సైన్స్ లో కాని సైన్స్ లో కానీ,
1: ఏదర్ ఇన్ సైన్స్
0: ఇంకా ఆధ్యాత్మికంలో
1: కానీ,
0: నైతికంలో కానీ, భౌతికంలో కానీ, లౌకికంలో కానీ, అన్నింటి ఎందుకు మనం వెతుకుతున్నటువంటిదంతా కూడా కృత్రిమమైనటువంటి దాన్ని వెతుకుతున్నాం.
1: ఆల్ అవర్ సర్చ్ ఈస్ ఆర్టిఫిషియల్.
0: కానీ ప్రేమతో వెతకాలి.
1: బట్ వీ షుడ్ సర్చ్ విత్ లవ్.
0: దాన్ని తెలుసుకోవడానికి అదొక్కటే సరి అయినటువంటి ఒక అస్త్రం.
1: లవ్ ఈస్ ద ప్రాపర్ పాత్ ఇన్స్ట్రుమెంట్ టు నో దాట్.
0: ఆ ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఇంకెన్ని చేసి ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ అదర్ థింగ్స్ ఆర్ యూస్ లెస్.
0: మనకు కంటికి కనిపించినటువంటి ఎన్నో ఇన్సెక్ట్స్ అంతా ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ ఇన్సెక్ట్స్ దట్ యు డోంట్ సీ విత్ యువర్ ఐ.
0: కానీ భూతద్దం తీసుకుని దాన్ని చూడాలి.
1: బట్ టేక్ ది లెన్స్ యూ కెన్ సీ.
0: ఆ అద్దమునకే అవి కనిపిస్తాయి.
1: యు కెన్ సీ విత్ ది లెన్స్.
0: మిగతా దానికి కనిపించవు.
1: నాట్ అదర్వైజ్.
0: కనుకనే ఈనాటి మన విద్యలన్నీ కూడాను కేవలం భౌతికమైన జీవితోపాధి కోసం నిమిత్తం మనం విద్యను అభ్యసిస్తున్నాం.
1: సో ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ అవర్ లివింగ్, దట్స్ ఆల్.
0: ఈ పరిశోధనలన్నీ కూడాను స్వార్థం కోసం చేస్తున్నాం.
1: ఆల్ అవర్ రీసెర్చ్ ఇస్ ఫర్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం కాకుండా విశాలమైన భావంతో లోకస్సమస్తా సుఖినో భవంతు, అందరూ బాగుండాలని పెద్ద విశాల భావంతో చేయి, తప్పక నీకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యు డు ఇట్ వితౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, ఇఫ్ ద బ్రాడ్ ఫీలింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యూమన్ రేస్, యు విల్ సక్సీడ్.
0: ఈ వైజ్ఞాన శాస్త్రంలో కొత్త కొత్త పరిశోధనలంతా చేస్తూ వస్తున్నారు.
1: Many countries have undertaken research in science.
0: కాని ఈ నాటివి కాదు.
1: They are not of this day.
0: ఏనాడు ఏ వేల కాలంలో నుంచి కూడా జరుగుతూ వస్తుంది అది భారతదేశంలో.
1: In Bharat it has been going on since thousands of years.
0: హిరణ్యకశిపుడు ఏనాటి వాడు?
1: హిరణ్యకశిపుడు what times?
0: అతను గొప్ప సైంటిస్ట్.
1: He's a great scientist.
0: అతను అనేక రకములైనటువంటి పంచభూతములను కూడా శోధించాడు.
1: He inquired, investigated five elements.
0: పంచభూతములను కూడా హస్తగతం గావించుకున్నాడు.
1: He could have full control on them.
0: భూమిని క్రమక్రమేణ తిప్పడానికి ప్రయత్నం చేశాడు.
1: He could also move earth planet.
0: కానీ చంద్రమండలం కూడాను వెళ్ళాడు.
1: He also reached moon.
0: క్రమక్రమేణ నక్షత్ర మండలానికి పోవడానికి కూడా ప్రయత్నించాడు.
1: హీ మేడ్ అన్ అటెంప్ట్ టు రీచ్ స్టార్.
0: ధ్రువ నక్షత్రాన్ని క్రమక్రమేణ కొంచెం మార్పు చేయాలని చేశాడు.
1: హీ మేడ్ అన్ అటెంప్ట్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్టార్.
0: ఈ లోపల ప్రళయం ప్రారంభమైంది.
1: ఇన్ ది మీన్ టైమ్ దేర్ ఇస్ ప్రళయ.
0: కనుక అతనికంటే మించినటువంటి సైంటిస్ట్ ఈనాడు?
1: డూ యూ ఫైండ్ సైంటిస్ట్ గ్రేటర్ దాన్ హిరణ్యకశిపు?
0: దాంట్లో 1000 ఒక భాగం కూడా లేదు ఈనాడు సైంటిస్ట్ లో.
1: సైంటిస్ట్ టుడే ఇస్ నాట్ 1000.
0: భారతదేశం యొక్క దివ్యశక్తి ఎత్తిది అనేటువంటిది విద్యార్థులు గుర్తించాలి.
1: ద గ్రేట్ పవర్, మైటీ పవర్ ఇన్ భారత్ ఎస్ మస్ట్ బి నోన్ టు
0: విద్యార్థి అయినటువంటి తన బాలుడే కూడా తండ్రికి బోధిస్తూ వచ్చాడు.
1: దో ఈస్ సో యంగ్, హీ స్టార్టెడ్ టీచింగ్ టు హిస్ ఫాదర్.
0: నాన్న ఎన్నో సాధిస్తూ వచ్చావు.
1: ఫాదర్ యు అకంప్లిష్డ్ మెనీ.
0: లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
1: యు కుడ్ కాంకర్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: ఇంద్రియాలోకము చిత్తము గెలువ నేరవు.
1: You could not conquer your senses and your mind.
0: ఏమి ప్రయోజనం?
1: What is the use?
0: నీ యొక్క ఇంద్రియములను నీ వశం చేసుకోకుండా పోయినప్పుడు నీవు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without sense control, what is the fun of controlling other things?
0: నేను అన్ని విద్యలు చదివానన్నాడు.
1: You say, I have learnt all.
0: నా గురువులు కూడా నాకు అన్ని విద్యలు బోధించారు.
1: My teachers also taught everything.
0: ఏం బోధించారు చెప్పమన్నాడు హిరణ్యకశిపు.
1: హిరణ్యకశిపు, tell what your teachers taught you.
0: చదివించిరి నను గురువులు.
1: My teachers made me learn.
0: చదివితి ధర్మ అర్థ కామ మోక్షములుని.
1: ఐ స్టడీడ్ ఆల్ దట్ రిలేటింగ్ టు ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి.
1: ఐ హావ్ నోన్ ఆల్ ది సీక్రెట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫాదర్.
0: ఏమిటి ఆ నాలెడ్జ్?
1: వాట్ ఈస్ దాట్?
0: ఆ మర్మం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ సీక్రెట్?
0: ఓం నమో నారాయణాయ అన్నాడు.
1: ద సీక్రెట్ ఈస్ ఓం నమో నారాయణాయ.
0: ఓం
1: ఓం
0: అది ప్రణవనాదము.
1: దట్ ఇస్ ప్రణవ.
0: అదే ప్రారంభంలో కూరిపోయినటువంటిది.
1: ఇట్ ద వన్ ప్రెసెంట్ ఇన్ ద బిగినింగ్.
0: అది ఆది శబ్దము.
1: ఇట్ ద ఫస్ట్ వర్డ్.
0: ఈ ఆది శబ్దం నుండి ఆ కా చాట తాప యశ ఈ 8 అక్షరాలు పుట్టాయి.
1: The 8 letters are born out of that primal sound.
0: A, ka, cha, ta, ta, pa, ya, sa.
1: The 8 letters are originated of the primal sound.
0: ఈ 8 అక్షరముల నుంచినే సర్వ వేదములు ప్రారంభమైనాయి.
1: All Vedas are the products out of these 8 letters.
0: దీనిని సర్వ వేద ఉపనిషత్తులంత కూడాను అభివృద్ధి గావించిన సారస్వతుడు.
1: So it's all the Vedic and Upanishadic literature.
0: ఇది అక చ ట ప య స అని.
1: These are the 8 letters present in all those texts.
0: ఈ 8 అక్షరములతోనే అనంతో వై వేద అన్నారు.
1: ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఇస్ కంపోజ్డ్ విత్ దీస్ లెటర్స్.
0: మీకు తెలిసిన పిల్లలకు
1: స్టూడెంట్స్ నౌ
0: ఇంగ్లీష్ లెటర్స్ లోపల 26 అక్షరాలు ఉంటాయి.
1: ఇన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లో ఇంత పెద్ద గ్రంథం రాయొచ్చు.
1: విత్ దీస్ 26 లెటర్స్ యూ కెన్ కంపోజ్ బిగ్ వాల్యూమ్.
0: ఈ 26 లెటర్స్
1: ఆల్ ఎవ్రీథింగ్ కంటైన్స్ దీస్ 26 లెటర్స్.
0: నాలుగు వైర్లు ఉంటుంటాయి వైలిన్ లోపల.
1: వైలిన్ హ్యాస్ 4 వైర్స్.
0: నాలుగు వైర్లు వైలిన్ లోపలే నన్ను రాగాలు అంతా కూడా పాడొచ్చు.
1: విత్ దీస్ 4 వైర్స్ ఆఫ్ ఎ వైలిన్ యూ కెన్ ప్లే మెనీ ట్యూన్స్.
0: అదే రకంగానే ఈ ఆకా చాటా తాపాయశ అనేటువంటి 8 అక్షరాల లోపలే వేదమంతా ప్రారంభమైంది.
1: విత్ దీస్ 8 లెటర్స్ ఆల్ వేదాస్ ఆర్ కంపోజ్డ్.
0: ఈ శబ్దం నుంచి వచ్చినటువంటి కనుకనే దీనికి శృతి అని పేరు పెట్టారు.
1: అండ్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ద ప్రైమల్ సౌండ్ ఇట్ ఇస్ కాల్డ్ శృతి. దట్ విచ్ ఇస్ హర్డ్
0: అనగా వినికిడి చేత లభ్యమైనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ అక్వైర్డ్ బై హియరింగ్ ఆడిషన్.
0: ఇప్పుడు ఈ వినికిడి చేతనే 3 మాత్రమే మొట్టమొదట ప్రారంభమైన వేదములు.
1: ఇన్ వేద 3 థింగ్స్ స్టార్టెడ్ ద బిగినింగ్.
0: అది త్రయి అని.
1: దట్ ఈస్ త్రయి
0: అనగా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము.
1: ఋగ్వేద యజుర్వేద సామవేద.
0: ఋగ్వేదం అనేటువంటిది మంత్ర స్వరూపము.
1: ఋగ్వేద ఇస్ వన్ ఆఫ్ మంత్ర.
0: మంత్రం అనగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై మంత్ర?
0: ఓం నమో నారాయణాయ, ఓం నమ శివ ఇది కాదు మంత్రం.
1: ఇట్స్ నాట్ నమో నారాయణాయ.
0: మనన త్రాణ సమ్మిళితం ఇతి మంత్ర అన్నారు. అనగా విన్నటువంటిది మననం చేసుకోవటము, మననం చేసినటువంటిది ప్రాక్టికల్ లో పెట్టడం, ఇదే మంత్రం.
1: మంత్ర మీన్స్ దట్ విచ్ ఇస్ హర్డ్ మస్ట్ బి రీకాపిచ్యులేటెడ్ అండ్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఈ మూడింటిని చేసేటువంటి వాడు మనిషి.
1: ఇట్స్ ఓన్లీ ది ట్రూ హ్యూమన్ హూ డస్ దీస్ త్రీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఈస్ సెడ్. ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: థాట్ వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇది ఏ మంత్రము?
1: దిస్ ఇస్ మంత్ర.
0: కనుక ఇట్టి మంత్రతత్వాన్ని ఎంతోనో బోధిస్తూ వచ్చారు.
1: సచ్ మంత్ర ఇస్ థాట్ ప్రీవియస్లీ లాంగ్ బ్యాక్.
0: ఈ మంత్రం యొక్క శక్తి,
1: ద పవర్ ఆఫ్ మంత్ర
0: ఎంతనో ఉంటుండాలి.
1: ఇట్స్ మైటీ.
0: ఈ ప్రణవనాదం లోపల చాలా గొప్ప శక్తి ఉంటుండాలి.
1: ద సౌండ్ ఆఫ్ ప్రణవ హ్యాస్ గాట్ దట్ మైటీ ఇన్ఫినిట్ పవర్.
0: ఈ ప్రణవం ఎట్లా వస్తుంది?
1: హౌ డు యూ గెట్ ఇట్?
0: ఇది అకార ఉకార మకారంతో కూడినటువంటిది.
1: ఇట్ హెస్ గాట్ దీస్ ది అకార ఉకార మకార.
0: కానీ మనం ఈనాడు కేవలం ఒకే రీతిగా చెప్తూ ఉంటున్నాం.
1: బట్ వీ సే ఇట్ ఇన్ ది సేమ్ వే.
0: గాడ్ అని ఒక పేరు పదం వచ్చింది.
1: హియర్ ఇస్ ఎ వర్డ్ గాడ్.
0: గాడ్ అంటే ఏమిటి? దీని స్పెల్లింగ్ ఏమిటి?
1: వాట్ ఇస్ ది స్పెల్లింగ్ ఆఫ్ గాడ్?
0: జిఓడి. 3 అక్షరాలు చేరినప్పుడు గాడ్ అయిపోయింది.
1: దేర్ 3 లెటర్ జిఓడి గాడ్.
0: అదే విధంగా ఓం అనేటువంటి పదమునకు స్పెల్లింగ్ ఏమిటి?
1: వాట్ ఇస్ ది స్పెల్లింగ్ ఆఫ్ ఓం?
0: ఆ ఊం. ఇది ఓం అయిపోయింది.
1: 3 హియర్ ఆ ఊం.
0: ప్రతి శబ్దమును కూడాను కొన్ని పదములు చేరినప్పుడే, ఇది ఒక అక్షరం చేరినప్పుడే ఇది ఒక శబ్ద రూపంగా బదిలీ అవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది కాంబినేషన్ ఆఫ్ ద లెటర్స్ దట్ విల్ కమ్ అవుట్ బై వే ఆఫ్ సౌండ్.
0: కనుక ఆ ఉ ఉమ్.
1: సో ఆ ఉ ఉమ్
0: దానిని భూర్ భువ సువః గాయత్రి మంత్రంలో భూర్ భువ సువః.
1: దిస్ ఈస్ సెడ్ ఇన్ గాయత్రి మంత్ర. భూర్ భువ సువః.
0: భూలోక భూవర్లోక స్వర్లోకము అన్నారు.
1: దిస్ ఈస్ భూలోక భూవర్లోక స్వర్లోకం.
0: ఎక్కడ ఉంటుంది భూలోకము?
1: వేర్ ఆర్ దీస్?
0: ఈ భూలోకం అనగా ప్రకృతి అని అంటున్నారు. కాదు కాదు.
1: వి సే భూలోక ఇస్ నేచర్. నో,
0: ఇది మెటీరియలైజేషన్ బాడీ.
1: దిస్ భూలోక ఇస్ ద బాడీ మెటీరియలైజేషన్.
0: మెటీరియలైజేషన్ అదే భూలోక. భూర్ అదే దేహము.
1: సో ద ఫస్ట్ వన్ భూ దట్స్ బాడీ.
0: ఇంకా భువహా.
1: సెకండ్ భూ
0: అదే వైబ్రేషన్.
1: భూవహ వైబ్రేషన్.
0: ఆ వైబ్రేషన్ లైఫ్ ప్రాణము.
1: దట్ వైబ్రేషన్ ఇస్ లైఫ్ ప్రాణ.
0: సువహ అది రేడియేషన్.
1: దట్ ఈస్ రేడియేషన్.
0: ప్రజ్ఞానం.
1: దట్ ఈస్ ప్రజ్ఞాన స్పిరిచువల్.
0: ప్రజ్ఞానం ప్రాణం దేహం మూడింటి యొక్క ఏకత్వమే భూర్ భువ సువహ.
1: సో ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ప్రజ్ఞాన ది స్పిరిచువల్ ప్రాణ ద లైఫ్ అండ్ దేహ ద బాడీ.
0: కనుక ఈ భూర్భువస్వం అంటే భూలోకం, భూర్లోకం, సూర్యలోకం, ఎక్కడెక్కడో లోకాలు ఇవి ఎక్కడో లేవు, అంత మన దేహమే.
1: ఇట్ డస్ నాట్ మీన్ దేర్ ఆర్ త్రీ సెపరేట్ వరల్డ్స్, భూలోక, భూర్లోక,
0: సూర్యలోక. యు థింక్ యు ఆర్ దట్ ఇస్ బాడీ.
1: The one you think you are is the body.
0: The one others think you are, adhe life.
1: The one others think you are is the life.
0: The one you really are, adhe manajnanam.
1: The Atma. One you really are is prajnana, spiritual.
0: Prajnanam brahma annaru.
1: This prajnana, spiritual, is brahma.
0: Daivam anetundi ekkadalo ledu.
1: So God is not separate from you.
0: Viluvaleni inipe pettayandu.
1: In this iron safe which has no value.
0: ఐరన్ సేఫ్ కి ఏమీ విలువ లేదు.
1: ఐరన్ సేఫ్
0: కానీ దాని లోపల పెట్టేటువంటి నగలకంతా చాలా విలువ ఉంటుంది.
1: బట్ ది జ్యూవెల్స్ ఆఫ్ ఐరన్ సేఫ్ ఆర్ హైలీ వాల్యుబుల్.
0: కాబట్టి మన దేహం అనేటువంటిది విలువలేని ఇనుప పెట్టే.
1: సో బాడీ ఈజ్ అన్ ఐరన్ సేఫ్ దట్ హెస్ నో వాల్యూ.
0: ఇందులో ఉండాలి సద్గుణములు, సదాచారములు, సచ్చింతనం, సత్ప్రవర్తనం, సచ్చిత్త, ఇవన్నీ విలువైనటువంటివన్నీ ఉన్నాయి లోపల.
1: దట్ ప్రెసెంట్ వాల్యుబుల్ జ్యూవెల్స్ ఇన్ సైడ్ ద గుడ్ ఫీలింగ్, గుడ్ ఎమోషన్స్, గుడ్ థాట్, గుడ్ కాండక్ట్ విద్ ఇన్.
0: కనుకనే ఈ లోపల ఉన్నటువంటి దానిని మనము దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ వాల్యూస్.
0: ఈ లోపల ఉన్నటువంటి దాన్ని కాపాడుకుంటూ రావాలి.
1: వీ షుడ్ సేఫ్ గాడ్ ప్రెసెంట్ దోస్.
0: అది వైబ్రేషన్.
1: That is vibration.
0: ఆ వైబ్రేషన్ లేకపోతే దేహం ఏమాత్రము కదలలేదు.
1: Without this vibration, the body cannot move.
0: ఇది కేవలం జడమైనటువంటిది.
1: Body is inert.
0: అదే విధంగానే
1: likewise,
0: మనలో లేనివి మాత్రం బయటికి రావు.
1: That which is not within you will not come
0: out. విద్యలు
1: that is there latent
0: బయటపడుతూ వస్తుంది.
1: But it should become patent later.
0: లేని బయట రావడానికి వీలు కాదు.
1: That which is not within cannot come out.
0: లేని రావడానికి వీలు కాదు, ఉన్నది పోవడానికి వీలు కాదు.
1: That which exists cannot vanish. That which is not there cannot go.
0: ఉన్నవి ఉన్నవి.
1: All are present there within.
0: Everything is reflection of the inner being.
1: Everything is the reflection of the inner being.
0: అన్ని మన రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: Everything comes out as reaction, reflection.
0: కనుక దైవ విషయం లోపల ఒక్క నిర్మలమైన ప్రేమను పెంచుకుంటే చాలు.
1: In respect of God, if you develop pure love, that
0: ఈ వైజ్ఞానంలో కూడా నువ్వు ఎన్నో పరిశోధనలు చేయవచ్చు.
1: In the field of science, you can do research.
0: ఈ పరిశోధన ప్రేమ చేతనే చేయాలి.
1: You should do research with love.
0: ప్రేమ చేత కాకుండా రీసెర్చ్ చేయడానికి వీలే కాదు.
1: It's not possible to research and investigate without love.
0: ఈ రీసెర్చ్ అనేటువంటిది ఏమిటి?
1: What is this research?
0: ఏం చేస్తున్నావు?
1: What is that you do?
0: ఎవరిని చేస్తున్నావు?
1: Who is doing?
0: ఎందుకు చేస్తున్నావు?
1: Why?
0: ఎట్లా చేస్తున్నావు?
1: How?
0: ఈ క్వశ్చన్ వేసుకో.
1: Put a question like that.
0: నిన్ను నీవు చేసుకోవాలి.
1: You have to search for yourself.
0: Am I good or bad?
1: You should research for yourself. Am I good or bad?
0: ఆ విధమైనటువంటి దాన్ని తీసుకుంటే ఇంకా ఏ రీసెర్చ్ ఇవ్వదు.
1: If you do research like that, you don't need any other.
0: నీ ఆత్మనే నీకు సాక్షిగా ఉంటుంటారు.
1: Your conscience, ఆత్మ, will stand as a witness.
0: నీనే ఆత్మ సాక్షి అన్నారు.
1: That is, your ఆత్మ stands as a witness.
0: నీ యొక్క భావములు పవిత్రమైనవిగా ఉండాలి.
1: యువర్ ఫీలింగ్స్ షుడ్ బి సీక్రెట్.
0: ఇది ఏ ప్రాచీన కాలం నుండి కూడా ఇన్ని పరిశోధనలకు మూల కారణం.
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ సెవెరల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్స్.
0: దైవం పైన సంపూర్ణమైన ప్రేమ ఉండటం చేతనే విశ్వామిత్రుడు ఇంత తపస్సు చేయగలిగాడు.
1: బికాస్ ఆఫ్ టోటల్ లవ్ ఆన్ గాడ్, విశ్వామిత్ర కుడ్ సక్సీడ్ ఇన్ హిస్
0: వశిష్ఠుడు.
1: వశిష్ఠ,
0: ఈ వశిష్ఠుడు యొక్క శబ్దం కూడా ప్రత్యేకమైనటువంటిది.
1: ద వశిష్ఠ ఇస్ ఆల్సో సెపరేట్ అండ్ ఇంపార్టెంట్.
0: వశిష్ఠ సిస్టమ్ ను అనుసరించేటువంటి వాడు వశిష్ఠుడు.
1: Vasishta, the one who follows system is Vasishta.
0: Anaga yemi mana krama shikshanu anusaristu raavali.
1: Meaning he follows discipline.
0: Oka vidhamainatundi system untunna prati daniki kuda.
1: For everything there is a system.
0: Ippudu oka idi tamdar untundali.
1: There is a tamla.
0: Ee tamdar ki gina oka edina oka paatra ku oka atta pettinatte kaagidam pettinatte tippi pettite atta karchukuntundi.
1: This tamla is there, it is covered by a pad. If you reverse it, it will stick on to the tamla.
0: Karanam enti lopunnatundi oka gaali danni akashistundadi.
1: Because it is drawn by the pressure force of the air within.
0: Prati daani endu kudanu oka magnet untundadi.
1: Everything has got this magnet.
0: Ah, magnet e attraction power.
1: That magnet stands for attraction power.
0: Ah, attraction swaroopame daivamu.
1: That power of attraction is God.
0: Prati manavuni endu untundadi.
1: That's present in every human being.
0: Daivam nandu 100% untundadi.
1: But there in God there is 100% of attraction.
0: 100% ఇంత ఉంటుండాలి.
1: 100%
0: కనుకనే
1: సో
0: ఆ విధమైనటువంటి జగత్తునంతా కూడా ఆకర్షిస్తుంది.
1: Therefore God attracts the whole world.
0: అట్టి అట్రాక్షన్ ఆ మ్యాగ్నెట్ తో మనం కూడా చేరినప్పుడు మనం కూడా మ్యాగ్నెట్ అయిపోతాం.
1: When once we are in the company of the magnet, you turn into
0: Brahma,
1: the magnet.
0: Brahma vit Brahmaiva bhavati.
1: The knower of the Brahman becomes Brahman.
0: ఒక మ్యాగ్నెట్ ను ఐరన్ పీస్ పెట్టేసేయి, అది కరుచుకుంటుంది.
1: The iron piece sticks to a magnet.
0: ఆ ఐరన్ పీస్ ను మ్యాగ్నెట్ తో అట్టనే ఒక రెండు దినములు పెట్టేసేయి.
1: If you keep the iron piece with the magnet for 2 days,
0: మూడవ దినము ఐరన్ పీస్ మ్యాగ్నెట్ అయిపోతుంది.
1: Third day iron piece becomes a magnet.
0: ఇది ఏ నిజమైనటువంటి పరిశోధన.
1: This is true research.
0: దైవానికి సమీపంగా ఉంటే,
1: if you are near God,
0: దైవ ప్రేమకు సన్నిహితంగా ఉంటున్నప్పుడు,
1: if you are near God's love,
0: become God.
1: You become God.
0: కనుకనే మనము దివ్యత్వాన్ని మనం పొందడానికి ఏ సాధనలో చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు రిసార్ట్ టు స్పిరిచువల్ పర్సూట్స్ టు అటైన్
0: యూనిటీ. ప్రేమకు సంబంధించినటువంటి యొక్క భావములు మనలో రావాలి.
1: యు డెవలప్ ది ఫీలింగ్స్ ఆఫ్ లవ్.
0: అది ఏ దైవత్వంగా మారిపోతుంది.
1: దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు డివినిటీ.
0: కనుక
1: సో
0: ఈ పరిశోధనలు భారతదేశం యొక్క విశిష్టతను, మన సంస్కృతిని గురించి చెప్పమని వైస్ ఛాన్సలర్ మొట్టమొదటి కోరుకున్నాడు.
1: వైస్ ఛాన్సలర్ ఎట్ ద బిగినింగ్ రిక్వెస్టెడ్ భగవాన్ టు స్పీక్ టు అస్ ఆన్ ద రీసెర్చ్.
0: సంస్కృతి యొక్క తత్వము,
1: ద నేచర్ ఆఫ్ కల్చర్,
0: చాలా విచిత్రమైనటువంటి,
1: ఇట్స్ వెరీ మిస్టీరియస్, పెక్యూరియర్.
0: అద్దన నిన్నటి దినం వైస్ ఛాన్సలర్, కొంతమంది పిల్లలు అందరూ కలిసి మాట్లాడుతుంటున్నాము.
1: Yesterday, vice chancellor, few students were present.
0: Swami, ఇది మా యొక్క అదృష్టము అన్నారు.
1: They all said, Swami, it's our good luck.
0: అదృష్టము.
1: It's our fortune, they said.
0: No, same word.
1: Oh, they said, అదృష్ట.
0: అదృష్టం అంటే ఏమిటి?
1: What do you mean by అదృష్ట?
0: My good luck అన్నారు.
1: They said, my good luck.
0: Good luck అంటే ఏమిటి?
1: What do you mean by good luck?
0: మంచి ప్రాప్తి అన్నారు.
1: He said, good deserved.
0: నేను ఏదో చెప్తూ వచ్చేసారు.
1: They go on telling.
0: కానీ అదృష్టం అది కాదు.
1: He's not అదృష్ట.
0: అదృష్టం అనే దృష్టి కనిపించినటువంటిది అదృష్టం అన్నారు.
1: Adrishta, that which is not seen with the eye.
0: Ah, drishta. Drishti kanipinchetundi kaadu adrishtam.
1: Adrishta, that which you don't see with the eye.
0: Adi ye daivattam.
1: That is divinity.
0: Drishti kanipinchadu.
1: You don't see.
0: Ah, drishta. Adi adrishta.
1: Adrishta, which is not seen.
0: Adrishtam anekundi annitni techipettestundi.
1: It is that adrishta that brings all.
0: Anni praaptunnu kaligimpachestundi.
1: It confers all
0: the things. Shariga manasika aadhyatmika tattvamunu kuda veligimpachestundi.
1: The physical, the psychic and spiritual.
0: Bhautika aadhyatmikamunu kuda veligimpachestundi.
1: The worldly, ethical, moral, spiritual.
0: Dharmika vaigyanikanga kuda veligimpachestundi.
1: The righteousness and the scientific investigation.
0: Adi ye daiva drishti.
1: This is adrishta, the spiritual look.
0: కనుక అదృష్టం అనగా గుడ్ లక్ అని కాదు.
1: సో అదృష్ట ఇస్ నాట్ గుడ్ లక్.
0: కంటికి కనిపించినటువంటిది అదృష్టం.
1: సో దాట్ వాట్ యు డోంట్ సీ ఇస్ అదృష్ట.
0: ఆ అదృష్టం రావాలంటే ఒక్క ప్రేమ చేతనే రావాలి.
1: యు కెన్ హ్యావ్ దట్ అదృష్ట ఓన్లీ విత్ లవ్.
0: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: ఈ ప్రేమ. అందరి ఎందు కూడా ఉంటుంది.
1: దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కానీ ఎట్టి ప్రేమను?
1: వాట్ సార్ట్ ఆఫ్ లవ్?
0: ప్రాకృతమైన ప్రేమ కాదు. అది
1: ఇస్ నాట్ వరల్డ్లీ లవ్.
0: స్వార్థరహితమైన ప్రేమ.
1: ఇట్ షుడ్ బి సెల్ఫ్ లెస్.
0: ఇప్పుడు భార్యాభర్తలు స్వార్థం ఉంటుందని,
1: దేర్ సెల్ఫిష్నెస్ బిట్వీన్
0: హస్బెండ్ అండ్ వైఫ్. తల్లులకు స్వార్థం ఉంటుందని,
1: బిట్వీన్ చిల్డ్రన్
0: అన్న తమ్ములకు స్వార్థం ఉంటుందని, దేర్
1: సెల్ఫిష్నెస్ అమంగ్ బ్రదర్స్.
0: బంధుమిత్రులకు స్వార్థం ఉంటుందని,
1: సెల్ఫిష్నెస్ అమంగ్ రిలేషన్స్.
0: ఉండవలసింది ప్రాపంచిక ప్రేమ.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ.
0: కానీ దైవ ప్రేమకు మాత్రము హార్ట్ టు హార్ట్.
1: But the divine love, there is connection between heart.
0: అది ఎప్పుడు ఉండేటువంటిది.
1: It is present all the time.
0: మార్పు కలగనటువంటిది.
1: It is changeless.
0: ఇది ప్రేమ చేతనే వచ్చేటువంటిది.
1: Get out of love only.
0: కానీ అట్టు కాకుండా జపం తిప్పుకుంటూ కూర్చుంటే జపమాల చేతిలో ఉంటుంటారు, బుద్ధి మార్కెట్ లో తిరుగుతుంటారు, ఏ ప్రయోజనం?
1: But you may hold the talisman and repeat God's name, but the mind will go around the market streets there.
0: ధ్యానం కూర్చుంటున్నాము.
1: You sit for meditation.
0: ఏమిటి నువ్వు ధ్యానానికి ఫోటో కోసం కూర్చుంటున్నావా?
1: Do you sit for meditation for a photograph?
0: కాదు, దీని వల్ల కాదు దైవత్వం నీకు రాదు.
1: You can't attain divinity that way.
0: మానసిక స్థిరత్వానికి మాత్రం మార్గాలు.
1: There are only the paths to maintain the stability of
0: దైవత్వాన్ని పొందడానికి ప్రేమ ఒక్కటే మార్గం.
1: To attain divinity, love is the only path.
0: నీవు ఒక గాలము తీసుకుని పోయి నీటిలో వేయి.
1: Just put a hook there in water.
0: దానికి తాడు కట్టు.
1: And just
0: కానీ దీనికి చేప ఏనాడు కూడా చిక్కదు.
1: And you can never catch a fish there.
0: ఎంత కాలం నువ్వు కూర్చున్నా కూడా చేప చిక్కదు.
1: You may sit for long, you can never catch fish.
0: కానీ ఆ గాలమునకు ఒక ఎర్రను కుట్టు, లేక మాంసం పెట్టు, అప్పుడు అది తప్పదు.
1: But if you put a bait to the hook, you can catch a fish.
0: Earthworm. అది పెట్టేస్తే దాన్ని తినడానికి వస్తుంది ఆ చేప నీ చేతి పడుతుంది.
1: And once you keep this bait earth worm, you can catch a fish.
0: కనుక ఈ ప్రపంచం అనేటువంటి బావి లోపల,
1: in this world which is a well,
0: ప్రేమ అనేటువంటి పాశం పెట్టి,
1: put that rope of love, thread of love,
0: ఇది జగత్తులో మనం వేసిందంటే ఆ దైవత్వం అనేటువంటి చేప మనకు చిక్కేసేస్తుంది.
1: And you will have the divinity, the fish, you can catch hold of it.
0: అంతేకాని ప్రేమ లేకుండా ఇది ఏమాత్రం చిక్కడానికి వీలు
1: కాదు. Without love, it is impossible to catch the fish.
0: కనుక మనం ఈ ప్రేమను దైవ ప్రేమగా మార్చుకోవాలి.
1: So we should transform this worldly love into divine love.
0: Work will be transformed into worship.
1: Whatever you may do with love, that then the work will be transformed into worship.
0: మీరు ఏ పైనా చేయొచ్చు.
1: You may do anything.
0: ఆఫీస్ కు వెళ్ళు.
1: Go to office.
0: ఇంజనీరింగ్ చేసుకో.
1: Do engineering.
0: డాక్టర్ చేసుకో. సేద్యం చేసుకో. టీచ్ చేసుకో. ఏ పని చేసినా ఇవంతా భగవత్ ప్రీతి అర్థం అని వదిలిపెట్టు. తప్పక అదే నీకు ప్రేమ.
1: You may work as an engineer or a doctor or a teacher. With the love, the work is transformed into worship.
0: కేవలం మాటలతో చెప్పినంత మాత్రం చాలదు.
1: It's not merely lip service.
0: హృదయంతో రావాలి.
1: You should say out of your heart, wholehearted.
0: తప్పక ఒక క్షణంలో నీకు దైవం చిక్కుతుంది.
1: In a moment you can attain divinity.
0: వెతకనక్కరలేదు.
1: You don't need to search.
0: ఎందుకంటే ఎక్కడో ఉంటే కదా వెతకవల్ల.
1: Because he is not present separate from you.
0: తల్లిదండ్రులైనా కొంత దూరం కావచ్చును కానీ దైవం దూరం కాదు.
1: Parents may be apart from you, but not God.
0: దైవం ఎప్పుడు కూడా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌ యూ, బిలో యూ, ఎవ్రీవేర్.
0: కనుక అట్టి దైవత్వాన్ని పొందడానికి ఒక్క ప్రేమ
1: నేర్చాలి.
0: ఈ ప్రేమ అనేటువంటి గాలాన్ని మీరు సంపాదించుకోండి.
1: హ్యావ్ దట్ హుక్ ఆఫ్ లవ్.
0: అప్పుడే దైవత్వం మీకు లభ్యమవుతుంది.
1: దెన్ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: కనుక మన భారతీయ సంస్కృతి ఇంత సులభమైన మార్గాలు బోధిస్తూ వచ్చింది.
1: కల్చర్ ఆఫ్ భారత్ టీచర్స్ ఈజీ పాత్. మన
0: వైస్ ఛాన్సలర్ కూడా చెప్పాడు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్,
0: తోరణానికి మామిడి తోరణం కట్టారు పచ్చని ఆకులు.
1: యు ఫైండ్ ద బంటింగ్స్ దేర్ విత్ ద గ్రీన్ లీవ్స్.
0: కానీ ఇప్పుడు ఏదో అదొక అలంకారం కోసం అని చెప్పి ప్లాస్టిక్ లీవ్స్ అంతా పెట్టేసేస్తుంటారు.
1: బట్ ఫర్ డెకరేషన్ టుడే వీ మేక్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ లీవ్స్ గ్రీన్.
0: అయితే ఈ యొక్క గ్రీన్ లీవ్స్ ఎందుకు కోసం కట్టు వచ్చారు?
1: వై డు వీ కీప్ గ్రీన్?
0: మన ప్రాచీన కాలంలో ఈ సైన్స్ ను ఏనాడో మూర్ఖులైనటువంటి పల్లెటూరి వాళ్ళు కూడా తెలుసుకున్నారు.
1: ఈవెన్ ఇన్నోసెంట్ విలేజర్స్ ఆల్సో హావ్ నోన్ ద సీక్రెట్స్ ఆఫ్ సైన్స్.
0: చిన్న ఇంటిలో పెళ్లి చేస్తుంటారు.
1: దే పర్ఫార్మ్ ద వెడ్డింగ్ దేర్.
0: ఇంటి ముందు బత్తన ఆకులతో ఒక పందెలు వేసుకుంటారు. ఎందుకోసం
1: వేస్తున్నారు?
0: వాళ్ళకి ఆనాడంతా ఈ షామియాలంతా చిక్కలేదా?
1: డోంట్ దే హావ్ ద షామియానాస్ ఆఫ్ ద ప్రెసెంట్ డే?
0: కాదు కాదు, ఆనాడు కూడా వీళ్ళకి చాలా వైజ్ఞాన శాస్త్రం తెలిసింది.
1: దే నో ద సైన్స్ ఈవెన్ దెన్.
0: ఈ చిన్న ప్రదేశంలో
1: ఇన్ స్మాల్ ప్లేస్
0: ఎక్కువ మంది చేరిపోతారు.
1: మెనీ గ్యాదర్ దేర్.
0: వారు ఇచ్చినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడో మనకు పోతుంది, మనకే తీర్చుకుంటుంటాం.
1: ఆల్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇస్ రిలీజ్డ్ ఇన్ ఎక్సలేషన్.
0: కార్బన్ డైఆక్సైడ్ ఆ పచ్చని ఆకులు తీసుకుంటుంది. పచ్చని ఆకులు మనకు దీన్ని ప్రాణవాయువును అందిస్తుంది.
1: ద గ్రీన్ లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్, యూ బ్రీద్ అవుట్ అండ్ ఇన్ టర్న్ గివ్ ఆక్సిజన్ టు యూ.
0: ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది.
1: ఇట్ రిలీజెస్ ఆక్సిజన్ అండ్ రిసీవ్స్ కార్బన్ డైఆక్సైడ్.
0: కనిపెట్టుకున్నారు పల్లెటూరు వాళ్ళు కూడా.
1: ఇన్నోసెంట్ విలేజెస్
0: ఇప్పుడు కూడా మన ఇంటికి తోరణం కట్టేది ఈ కారణం చేతనే.
1: ఈవెన్ టుడే వీ హావ్ దట్ తోరణం.
0: మన ఇంట్లో మనం ఇస్తుంటాం, మనం వదిలినటువంటి యొక్క ఈ కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు దాన్ని తీసుకుంటుంది.
1: ద గ్రీన్ లీవ్స్ యాక్సెప్ట్ రిసీవ్ ద కార్బన్ డైఆక్సైడ్.
0: దానిలో ఉన్నటువంటి ప్రాణవాయువును మనకు అందిస్తుంది.
1: అండ్ ఇట్ గివ్స్ యు ది ఆక్సిజన్.
0: కనుక ఈ వైజ్ఞానిక శాస్త్రం అనేటువంటిది ఈనాడు కొత్తగా తయారైనటువంటిది కాదు.
1: సో సైన్స్ ఈజ్ నాట్ ద వన్ ఆఫ్ టుడే.
0: పూర్వం ప్రతి గ్రామం కూడాను పెద్ద అడవుల మధ్యలో ఉండేటువంటిది.
1: ఇన్ ఓల్డెన్ డేస్ most of the villages are located in the midst of the forest.
0: అందువల్లనే వారికి ఏ జబ్బులు కూడాను వచ్చేటువంటి కాదు.
1: సో దే నెవర్ ఫెల్ సిక్ ఫర్ ఎనీ రీజన్.
0: హార్ట్ జబ్బులు అసలే లేదు.
1: దేర్ వర్ నో హార్ట్ ప్రాబ్లమ్.
0: అసలు అనేది రానే రాదు.
1: దేర్ ఇస్ నో ప్రాబ్లమ్.
0: ఇస్నోఫిలియా లేనే లేదు.
1: నో ఇస్నోఫిలియా.
0: ఎందువల్ల?
1: వై?
0: ఎందుకంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ వృక్షాలంతా తీసుకుంటున్నాయి.
1: బికాస్ ట్రీస్ రిసీవ్ ది కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ ట్రీస్ ఎంత ఉపకారం చేస్తుందో అది ప్రాణవాయువుని అందిస్తున్నాయి.
1: ది ట్రీస్ గివ్ యు ఆక్సిజన్. వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్.
0: కానీ ఈ సత్యాన్ని గమనించుకోలేక చదువులు పెరిగేకొలది వృక్షాలు కొట్టివేస్తున్నారు.
1: We don't know the truth. We don't realize their importance, the trees. We cut down the trees now.
0: కనుకని మనకు ఆక్సిజన్ తక్కువైపోతుంది.
1: So there is shortage of oxygen.
0: కనుకని మనకు మనం చేతులారా చేసుకుంటున్నాం మన ప్రమాదాలు.
1: All this danger is of our making.
0: ప్రపంచం అంతా కూడా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: The whole world is full of science and technology.
0: ఈ రెండు లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: Without these two it's not possible to live.
0: ఈ సైన్స్ అనేటువంటిది,
1: this science,
0: ఎలక్ట్రికల్
1: ఎలక్ట్రిసిటీ
0: అనగా పాజిటివ్
1: positive
0: అనగా టెక్నాలజీ అనేది నెగిటివ్.
1: టెక్నాలజీ ఇస్ నెగిటివ్.
0: ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా ఉంటుండాలి.
1: ద సైన్స్ అండ్ టెక్నాలజీ నెగిటివ్ అండ్ పాజిటివ్
0: కూడా, నెగిటివ్ పాజిటివ్ థాట్స్ కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ పాజిటివ్ నెగిటివ్ థాట్స్ విత్ ఇన్ us.
0: మన మనసు లోపల నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటే పాజిటివ్ డివైన్ రానే రాదు.
1: If you fill your mind with negative thoughts, you can never attain positive divinity.
0: మొట్టమొదటి లోపల నీవు పాజిటివ్ డిజైర్స్ డెవలప్ చేసుకోవాలి.
1: So fill your mind with the positive desires first.
0: అప్పుడు ఈ నెగటివ్ రావడానికి వీల్లేదు.
1: Then there's no scope for the negativity there.
0: కనుక ఈనాడు మనకంత దుఃఖాలకు కష్టాలకు ఈ విచారాలకు కారణము మన నెగటివ్ థాట్స్.
1: The reason for all the anxiety and the misery and sorrow is the negative
0: thoughts.
1: All negative thoughts.
0: They are lifeless thoughts.
1: So they are lifeless thoughts.
0: Positive పెట్టుకో.
1: Fill it up with positive thoughts.
0: ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుండాలి.
1: There is a bulb.
0: ఒట్టి పాజిటివ్ పెట్టు రాదు.
1: By connecting with the positive
0: wire. నెగటివ్ బల్బ్ కూడా ఉండాలి. అప్పుడు నెగటివ్ పాజిటివ్ రెండు చేసినప్పుడే బ్రైట్ లైట్ వచ్చేస్తుంది.
1: When once positive and negative are there, you get bright light.
0: కనుకని నీ బాడీ నెగటివ్.
1: The body is negative.
0: నీ లైఫ్ పాజిటివ్.
1: The life is positive.
0: ఈ రెండు చేరినప్పుడే,
1: when both are there,
0: అది ఏ వైబ్రేషన్.
1: That is vibration.
0: ఆ వైబ్రేషన్ అనేటువంటిది సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: That very vibration is satya jnanam anantam brahma.
0: Satya jnanam anantam brahma.
1: Satya jnanam anantam brahma.
0: Adi e truth.
1: That is true.
0: Adi e knowledge.
1: That is knowledge.
0: Not knowledge, wisdom.
1: That is not knowledge, wisdom.
0: Only knowledge, knowledge antaru.
1: That which is wisdom.
0: Divine dananta విజ్డమ్ అంటారు.
1: ది డివైన్ నాలెడ్జ్ ఇస్ విజ్డమ్.
0: కనుక విజ్డమ్ పవర్ రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద పవర్ ఆఫ్
0: విజ్డమ్. పవర్ అనేటువంటిది కేవలం ప్రేమ చేతనే వస్తుంది.
1: యూ గెట్ ది పవర్ ఆఫ్ విజ్డమ్ అవుట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని హృదయం లోపల
1: ద హార్ట్ విదౌట్
0: జనరల్ నాలెడ్జ్ వస్తుంది.
1: యూ గెట్ ఓన్లీ జనరల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్ ఉండి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్ జనరల్ నాలెడ్జ్?
0: ఆ జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ కూడా ఏకం కావాలి.
1: యూ షుడ్ మిక్స్ ఇట్ విత్ కామన్ సెన్స్.
0: ఈ కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ చేరినప్పుడే అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ గా బయలుదేరుతుంది.
1: కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ టుగెదర్ విల్ గివ్ యూ ది ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కేవలం వైజ్ఞానిక శాస్త్రం అనేటువంటిది ఏదో ఒక అమెరికా లోపల, ఒక రష్యా లోపల, ఒక జర్మన్ లోపల చాలా అభివృద్ధి అయిపోతుంది, అది మన భారతదేశంలో లేదే అని మీరు ఏమాత్రం తలుచుకోకండి.
1: స్టూడెంట్స్ డోంట్ ఫీల్ దట్ ద సైన్స్ ఇస్ ప్రోగ్రెసింగ్ ఇన్ అమెరికా.
0: ఈ దేశాలకంతా భారతదేశం నుంచినే బయలుదేరిపోయింది.
1: దే ఆర్ ఆల్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ భారత్ ఓన్లీ.
0: ఈ భారతదేశం నుంచి వచ్చినటువంటి యొక్క అధర్వణ వేదమే సర్వ దేశాలకు కూడా ఈ యొక్క విజ్ఞానాన్ని బోధిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద అధర్వణ వేద ఆఫ్ భారత్ విచ్ ఇస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్ సైన్స్.
0: సమస్త అస్త్రశస్త్రముల విద్య అంతా కూడా అధర్వణ వేదంలో ఉంటుంది.
1: ఆల్ మోడర్న్ వెపన్స్ యూ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్.
0: అంతేకాదు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా దాంట్లోనే ఉంటుంది.
1: హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆల్సో contained there in that same text.
0: See, health ki sambandhinchinadanta kuda adharvana vedame.
1: All that referring to medicine and health are there in adharvana veda.
0: Idi Bharadwaja maharshi kanipettadu.
1: This is discovered by Bharadwaja.
0: Andarkudunu భారతదేశంలో ఋషులు కనిపెట్టినటువంటివే ఈ విద్యలన్నీ కూడా.
1: దీస్ ఆర్ ఆల్ ది ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ ఆఫ్ సేజెన్స్ సెయింట్స్ ఆఫ్ భారత్.
0: 1+1=2 అనేటువంటిది కూడా భారతదేశమే కనిపెట్టింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఇన్వెన్షన్ ఆఫ్ భారత్ దట్ సేస్ 1+1=2.
0: కానీ
1: బట్
0: ఆధ్యాత్మికంలో పోతే ఇది విరుద్ధం అయిపోతుంది.
1: బట్ ఇన్ స్పిరిచువల్ పాయింట్ ఇట్ జస్ట్ ది ఆపోజిట్.
0: చూడండి, మీకు బాగా తెలుసు 3-1=2 అంటారు మీరు.
1: యు ఆల్ సే 3-1=2.
0: ఇది లౌకికమైనటువంటి యొక్క ఒక జడమైనటువంటి యొక్క నెగటివ్ ఆన్సర్.
1: ఇట్ ఈస్ ద నెగటివ్ ఆన్సర్ విచ్ ఇస్ ఫిజికల్ వరల్డ్లీ అండ్ నెగటివ్.
0: ఈ ప్రపంచానికి అది రైటే
1: ఫార్ ది వరల్డ్.
0: కానీ స్పిరిచువల్ దీనికి 3-1=1 అంటాడు.
1: బట్ స్పిరిచువల్లీ స్పీకింగ్ 3-1=1.
0: అది ఎట్లా?
1: హౌ?
0: ఇది ఎవరు ప్రపంచం ఒప్పుకోరే.
1: ద వరల్డ్ విల్ నాట్ యాక్సెప్ట్.
0: ప్రపంచం ఒప్పుకోనక్కర్లేదు, నేను ఒప్పుకుంటాను.
1: వరల్డ్ నీడ్ నాట్ యాక్సెప్ట్. బట్ ఐ విల్
0: నాట్. అది సత్యమే.
1: ఇట్ ఇస్ ట్రూత్ టు మీ.
0: ఎంత సత్యము?
1: హౌ డు యు సే దట్?
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక మిర్రర్ ఉంటుంది.
1: హియర్ ఇస్ ద మిర్రర్.
0: ఈ మిర్రర్ ముందు నీవు పోయి నిల్చుకున్నావు.
1: యు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్.
0: నీవు,
1: యు,
0: మిర్రర్,
1: మిర్రర్,
0: రిఫ్లెక్షన్
1: అండ్ ది రిఫ్లెక్షన్,
0: మూడు ఉంటున్నాయి అక్కడ.
1: త్రీ ఆర్ దేర్.
0: నీవు,
1: యు,
0: నీ రిఫ్లెక్షన్,
1: యువర్ రిఫ్లెక్షన్,
0: మిర్రర్,
1: అండ్ ద మిర్రర్.
0: ఎన్నున్నాయి?
1: త్రీ.
0: మూడు ఉన్నాయి.
1: త్రీ ఆర్ దేర్.
0: మిర్రర్ తీసేసే.
1: రిమూవ్ ద మిర్రర్.
0: రిఫ్లెక్షన్ కూడా పోతుంది.
1: రిమూవ్ ద మిర్రర్.
0: మొదలు చూస్తే నీవు, నీ రిఫ్లెక్షన్, మిర్రర్ మూడు ఉంటున్నాయి.
1: అట్ ద బిగినింగ్ యు, ద మిర్రర్ అండ్ ద రిఫ్లెక్షన్, త్రీ ఆర్
0: దేర్. లోపల మిర్రర్ అనేటువంటిది ఒకటి తీసేసే ఒకటే ఉంటుంది.
1: జస్ట్ రిమూవ్ వన్ ద మిర్రర్.
0: దాంతో పాటు రిఫ్లెక్షన్ కూడా పోతుండాలి.
1: ఆటోమేటిక్ రిఫ్లెక్షన్.
0: అనగా
1: మీనింగ్
0: దేవుడు నీవు,
1: గాడ్ అండ్ యూ,
0: జీవుడు రిఫ్లెక్షన్,
1: ఇండివిజువల్ ఇస్ రిఫ్లెక్షన్,
0: మిర్రర్,
1: ద నేచర్ ఇస్ ద మిర్రర్.
0: కాబట్టి ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల జీవుడు అనే రిఫ్లెక్షన్ కనిపిస్తుంది.
1: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్ ది ఇండివిజువల్ రిఫ్లెక్షన్ ఇస్ అబ్జర్వ్.
0: ప్రకృతిని నీవు మర్చిపో,
1: ఫర్గెట్ ద నేచర్.
0: ఒక్కడే దేవుడు అయిపోతావు.
1: యూ బికమ్ గాడ్.
0: నో జీవుడు.
1: దేర్ ఇస్ నో సెపరేట్నెస్.
0: ఈ ప్రకృతి ఉండినంత వరకే.
1: That exists on this nature.
0: అది అర్థమవుతుందో కాదు, ఇంకొక చిన్న ఉదాహరణ.
1: You may follow or not, another example.
0: ఏమిటిది పగలు?
1: This is daytime.
0: Daytime.
1: Daytime.
0: కనుకనే ప్రపంచం అంతా కనిపిస్తుంది.
1: So you see the world.
0: ప్రపంచం కనిపించేంత వరకు దుఃఖం మనకు ఆవరించే ఉంటుంది.
1: So long you see the world, there is bound to be misery.
0: రాత్రి నిద్రపోతావు.
1: You sleep at night.
0: నిద్ర లోపల ఈ ప్రపంచం లేదు.
1: When you are in deep sleep, there is no
0: కనిపించదు నీకు.
1: You don't see anything.
0: దుఃఖం కూడా లేదు.
1: No misery either.
0: ప్రపంచం లేనప్పుడు దుఃఖము లేదు.
1: When there is no world, there is no misery.
0: ప్రపంచం ఉన్నప్పుడు దుఃఖము ఉంటుంది.
1: When there is world, there is misery.
0: కనుకనే ప్రపంచాన్ని మర్చిపోయే నిమిత్తమే మెడిటేషన్ అన్నారు.
1: To forget the world, meditation is prescribed.
0: కనుక ప్రపంచాన్ని మర్చే నిమిత్తం ఆ కొద్ది సమయమైనా మర్చవల్ల.
1: You should forget the world at least for some time.
0: ఎప్పుడు ఆనందంలో కూడా ప్రపంచాన్ని మర్చిపోతాం మనం.
1: In blissful state, you forget the world.
0: కనుకనే ఆనందం, సత్యం, జ్ఞానం, అనంతం.
1: That is ananda, which is the truth and infinite. That is
0: an. Adi nityanandam.
1: That's eternal.
0: Adi paramanandam.
1: That's supreme.
0: Adi yoganandam.
1: That's one of spiritual.
0: Adi advaitanandam.
1: That's non-dual.
0: Adi satchidanandam.
1: That is eternal truth.
0: Kanuka satchidanandam anetundi sat chit rendu chernappudu aanandamu.
1: So there is bliss when there is combination of sat existence with chit awareness.
0: Pillalu meeru chakkaga telusukovali.
1: Students should know
0: sat anaga emti being.
1: Sat is being.
0: Being anaga emti undatamu.
1: Being means existence.
0: Adi eppudu maarpu chendakunda untundi.
1: It is changeless.
0: Edi maarpu chendadu.
1: What is that is changeless?
0: Sugar chetilo untundadi.
1: Here is sugar.
0: ఈ షుగర్ పాయసంలో వేయి, టీలో వేయి, కాఫీలో వేయి, లడ్డులో వేయి, మైసూర్ పాక్ దేంట్లో వేసినా తీపి తీపి.
1: యు మిక్స్ ది షుగర్ ఐదర్ కాఫీ ఆర్ టీ ఆర్ రైస్ పుడింగ్ ఆర్ మైసూర్ పాక్ ఇట్ ది టేస్ట్ విల్ నాట్ చేంజ్.
0: కాబట్టి అది సత్తు, ఎక్కడ పోయినప్పటికీ ఇది మారకుండా ఉంటుంటారు.
1: సో దట్ ఈస్ ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: దేనిని ఇది చేరుతున్నారో దానికి కూడా దీని గుణాన్ని అందిస్తుండాలి.
1: అండ్ ఇట్ గివ్స్ ది టేస్ట్ ఆఫ్ స్వీట్నెస్ టు ఎనీథింగ్ ది to which it is added.
0: Adi sat.
1: That is sat.
0: Idi chit.
1: This is chit.
0: Chanchalitundu. Neeru.
1: Here is water.
0: గుట్ట పైన పోసినా కిందికి దిగుతాయి ఆ నీరు.
1: ఈవెన్ వాటర్ ఇస్ దర్ ఇన్ ద మౌంటైన్ టాప్ ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
0: కనుకనే అవి కిందికి దిగేటువంటి స్వభావం.
1: దేర్ ఫోర్ ఇట్ హస్ గాట్ దిస్ క్వాలిటీ.
0: అది చిట్ వాటర్.
1: చిట్ ఇస్ వాటర్.
0: సత్తు షుగర్.
1: సత్ ఇస్ షుగర్.
0: షుగర్ ఇస్ షుగర్. వాటర్ ఇస్ వాటర్.
1: షుగర్ అండ్ వాటర్ ఆర్ అపార్ట్ సెపరేట్.
0: షుగర్ అండ్ వాటర్ రెండు చేర్చేసేసి
1: మిక్స్ బోత్.
0: షుగర్ కాదు వాటర్ కాదు సిరప్ అయిపోతుంది.
1: ఇట్ ఈస్ నైదర్ షుగర్ ఆర్ వాటర్ ఇట్ ఇస్ సిరప్.
0: అనగా ఏమిటి, ఆ సత్తు ఈ చిత్తు రెండు చేరితే ఆనందం వచ్చేసింది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద సత్ అండ్ చిత్ టుగెదర్ వెన్ మిక్స్
0: రెండింటిని ఏకం చెయ్యాలి.
1: యూ షుడ్ యూనిఫై మిక్స్ బోత్.
0: జీవాత్మ పరమాత్మ ఏకత్వము.
1: The individual soul in the infinite
0: శాశ్వత ఆనందం.
1: That is eternal permanent bliss.
0: అది ఏ సచ్చిత్ ఆనందము.
1: That is one of existence and being.
0: అది అద్వైత ఆనందము. రెండు కాదు అక్కడ.
1: That is a non-dual.
0: దాన్ని ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్న.
1: There is only one, not two, non-dual.
0: కనుక
1: so
0: మనము దైవత్వం కోసమని అనేక రీతిగా ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: So we don't need to make all efforts.
0: పెంచుకోండి, అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: అందరిలోనూ దైవత్వం ఉన్నదని విశ్వసించండి.
1: హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవరీవన్.
0: నీ తత్వము దైవంతో ఏకం చేయాలి.
1: బట్ మేక్ యువర్ నేచర్ టోటలీ ఐడెంటిఫైడ్ విత్ ద డివైన్.
0: కనుక
1: సో
0: జీవాత్మ పరమాత్మ ఏకత్వము.
1: The individual soul in the infinite
0: శాశ్వత ఆనందం.
1: That is eternal permanent bliss.
0: అది ఏ సచ్చిత్ ఆనందము.
1: That is one of existence.

0: ദൈവം തുയ്യേക്കം ചെയ്യാൻ.
1: ബട്ട് മേക്ക് യുവർ നേച്ചർ ടോട്ടലി ഐഡന്റിഫൈഡ് വിത്ത് ദ ഡിവൈൻ.
0: కనుక
1: సో
0: విద్యార్థులు
1: స్టూడెంట్
0: భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాల్సిన విషయం ఉంది.
1: దేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హావ్ గాట్ టు నో అబౌట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: సంస్కృతిలో లేనటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ సెపరేట్ విచ్ ఇస్ నాట్ మెన్షన్.
0: పిల్లలు కొన్ని రకమైనటువంటి యొక్క యోచనలు చేస్తుంటారు.
1: స్టూడెంట్స్ హావ్ సర్టన్ థాట్స్ నౌ.
0: స్వామి చెప్తుంటాడు కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ ఒకటే.
1: స్వామి స్పీక్స్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ ఇస్ ఓన్లీ వన్.
0: ఏమిటది?
1: వాట్స్ దాట్?
0: కల్చర్ ఒక్కటి.
1: కల్చర్
0: కాస్ట్ ఒక్కటి.
1: కాస్ట్ ఇస్ వన్.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఆ పిల్లలకు నచ్చినప్పుడు ఆ స్వామి చెప్పాడే కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ఎవరైతే మనం పెళ్లి చేసుకుందాం అనుకుంటారు.
1: స్వామి సెడ్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, లెట్ హిమ్ ఎనీబడీ, ఐ విల్ మ్యారీ ఎనీవన్.
0: నిజమే.
1: Yes.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: నో కులము, నో మతము, నో ఇది లేదు. బట్ వాట్ అబౌట్ కల్చర్?
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో కాస్ట్, క్రీడ్ అండ్ కలర్. హౌ అబౌట్ కల్చర్?
0: కాస్ట్ మాత్రమే నీవు తీసుకుంటున్నావు.
1: యూ థింక్ ఆఫ్
0: కల్చర్ కూడా తీసుకోవాలి.
1: ఆల్సో టేక్ ఇన్ కన్సిడరేషన్ కల్చర్.
0: కల్చర్ కలవదు.
1: ద కల్చర్ యూ డోంట్ ఫైండ్ ఇట్ టాలీయింగ్ అగ్రీయింగ్ విత్ అదర్.
0: కల్చర్ కల్చర్ అంటే అదే సంస్కృతి.
1: దట్ ఈస్ ది యాక్చువల్ కల్చర్.
0: ఆ సంస్కృతి ఇంకో దాంతో కలవదు.
1: ఇట్ విల్ నెవర్ టాలీ. దేర్ షుడ్ బి కంపాటిబిలిటీ.
0: మాత్రమే కలుస్తుంది.
1: ఇట్ విల్ ఓన్లీ బి వన్ విత్ ది రియాలిటీ.
0: మిగతా దాంతో కలవదు.
1: నాట్ విత్ ది అదర్స్.
0: కనుక మనము ఏ పని చేయవలసిందే గానీ మొట్టమొదట మన కల్చర్ ను కూడా విచారించుకో.
1: సో వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది కల్చర్.
0: దీనినే సాంప్రదాయము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ట్రెడిషన్.
0: సాంప్రదాయాన్ని అనుసరించినప్పుడు వాళ్ళకి సుక్షేమమే లభిస్తుంది.
1: వెన్ యూ ఫాలో ది ట్రెడిషన్ యూ విల్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: తప్పక మనము కల్చర్ ను కూడా సాంప్రదాయాన్ని అనుసరించాలి.
1: సో వీ షుడ్ అబ్జర్వ్ ది కల్చర్ అండ్ ట్రెడిషన్.
0: మనం చదువుకున్నటువంటి చదువు లోపల ఏదో అస్తవ్యస్తమైనటువంటి చదువులంతా చదివేసేసి అన్నింటినీ ఈక్వల్ అని అనుకుంటుంటాం.
1: బికాస్ ఆఫ్ ది కన్ఫ్యూజన్ అవుట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ యూ కాంట్ టేక్ ఎవ్రీథింగ్ వన్ ఈక్వల్.
0: త్యాగరాజ్ చెప్పాడు.
1: త్యాగరాజ్
0: చీమలో బ్రహ్మలో. ఓ భగవంతుడా, చీమలో నుంచి బ్రహ్మ వరకు నీవే ఉంటున్నావని చెప్పాడు.
1: త్యాగరాజ్ సెడ్, ఓ గాడ్, యు ఆర్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ఎన్ హ్యాండ్ టు బ్రహ్మ.
0: అయితే చీమ కొట్టినప్పుడు కొట్టేస్తాం, బ్రహ్మ వచ్చినప్పుడు నమస్కరిస్తాం.
1: Then once there is ant that's giving the problem, then you'll suddenly kill it there. Then where is this equality?
0: Enduku chimalo brahmalo unnappudu chimaku kuda namaskaram cheyali kada.
1: And God is there in ant, why don't you respect it?
0: Aha, cheyam manam.
1: No, you don't do that.
0: Endukante aakaranni aadharam teeskunnam.
1: Because you go by the specific form.
0: Kanu aakaram kaadu,
1: it's not the form that's important.
0: Aanandam pradanam,
1: and it's the bliss which
0: is danlona jayavattu undi, dinlona divattu undi.
1: There is divinity in both. They have
0: chima enta chinnadi.
1: Ant is so small.
0: అది కుట్టితే ఎంత నొప్పి చేస్తుంటుండాలి.
1: What kind of pain it would cause?
0: ఈ నొప్పి దాంట్లో ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శక్తి?
1: Where from you got it the pain?
0: చీమ చిన్నదే.
1: It is so small.
0: ఇంత శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చింది?
1: What a mighty power it has. How could get it?
0: తేరు చాలా చిన్నది.
1: The scorpion is so
0: small. అది కుట్టితే బో భరించలేని బాధగా ఉంటుంది.
1: The scorpion bites you, you cannot bear.
0: ఈ శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from it got?
0: అని చీమలోనే ఇంత శక్తి ఉన్నప్పుడు మానవుడి యందు ఎంత శక్తి ఉంటుంది?
1: And such power is latent in ant, why not in human?
0: కనుకనే మానవుని అంత సమస్త శక్తులు ఉంటున్నాయి.
1: మ్యాన్ హెస్ గాట్ ఆల్ ద పవర్.
0: ఆ పవర్ లేనటువంటి మానవుడే లేదు.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ వితౌట్ దట్ పవర్.
0: కానీ తెలుసుకోలేక అవస్థ పడుతున్నాడు.
1: వీ సఫర్ బికాస్ వీ డోంట్ నో.
0: తెలుసుకుంటే చాలా సులభంగా ఆనందిస్తాడు.
1: దెన్ వన్స్ యూఆర్ అవేర్ యూ విల్ ఎంజాయ్ ద బ్లెస్.
0: కనుక దైవత్వాన్ని మనం హృదయం నందు చిత్రించుకొని తద్వారా దైవత్వాన్ని ఆనందాన్ని అందుకోవడానికి ప్రయత్నించండి.
1: దేర్ఫోర్ వీ షుడ్ పోర్ట్రే పిక్చరైజ్ డివినిటీ విత్ ఇన్ అవర్ సెల్వ్స్ అండ్ అటైన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: కనుక ఈ దేహానికి కూడా ఒక పవిత్రత కావాలి.
1: సో బాడీ ఆల్సో షుడ్ బి
0: దేహం పవిత్రం కావాలంటే దైవనామాన్ని స్మరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ది శాంక్టిటీ ది సీక్రెట్నెస్ ఆఫ్ ద బాడీ
0: మనసు పవిత్రం ధ్యానంలో పోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ద మైండ్ సీక్రెట్ యు షుడ్
0: మెడిటేట్. ధ్యానము ధ్యాన సహిత జపము రెండు కూడా ఉండాలి.
1: Therefore, the chanting of the God's name and meditation, both are needed.
0: You should have equal-mindedness in both. That is love.
1: You should have equal-mindedness in both. That is love.
0: Here is lock. Talam. Oh, talam,
1: Swami.
0: Talam.
1: Simple.
0: ఈ చేతిలో ఒక తాళం ఉంది, ఈ చేతిలో ఒక తాళం ఉంది.
1: ఓ యూ హోల్డ్ విత్ బోత్ ఆఫ్ యూర్ హ్యాండ్స్ ద తాళం.
0: కానీ రెండు తాళములు కలిసినప్పుడే శబ్దం వచ్చేసేస్తుంది.
1: అన్లెస్ యూ జాయిన్ బోత్ యూ డోంట్ గెట్ ద సౌండ్.
0: జప ధ్యాన రిప్రజెంట్ ధ్యానం రెండు కూడా చేరినప్పుడే అక్కడ ఒక విధమైనటువంటి నిర్వికల్ప స్థితి మనకు ఏర్పడుతుంది.
1: వన్ ఈజ్ చాంటింగ్ ద నేమ్, అదర్ ఇస్ మెడిటేషన్. దెన్ యూ విల్ హావ్ ద బెనిఫిట్ విత్ బోత్ ఆఫ్ దెం.
0: ఆ నిర్వికల్పమే నిజమైనటువంటి వికల్పం.
1: అండ్ దట్ స్టేట్ ఈస్ ది వన్ దట్ ఇస్ టు బి అటైన్డ్.
0: ఈ తత్వమును ఏదో సాధన చేస్తున్నారు కానీ దాని వల్ల రాదు మనకు.
1: మెనీ పీపుల్ అండర్ టేక్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఉన్నటువంటి గాఢమైనటువంటి ప్రేమ ఉండాలి.
1: యూ షుడ్ హావ్
0: విశ్వాసం కూడా ఉంటుండాలి.
1: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ ఇంటెన్స్ లవ్.
0: ఈ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop that faith.
0: ఈ ప్రేమతను మనం సాధించాలి.
1: With this love we should achieve.
0: భజన బినా సుఖ

నిగమము హరించి నిగమము హరించి నిన్ను దూషణ చేసే నిగమము హరించి నిన్ను దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునుందే పరసతిని ఆశించి పదితలల వాడేమి తీసుక

0: నేటి దుర్మార్గులకు నీకు ఇదియే గతియు. నేడు కాకున్నా రేపైనా నిలువది చెట, పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను, పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను, మితము కలిగి యుండుటే మేలు నీకు, మితము కలిగి యుండుటే మేలు నీకు.
1: హ్యావింగ్ అక్యూజ్డ్ గాడ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ హీ డిరైవ్డ్, హ్యావింగ్ అబ్జెక్టెడ్ ద కాన్సర్ట్ వాట్ ఈస్ ఇట్ దట్ ది టెన్ హెడెడ్ రావణాసుర గాడ్, హ్యావింగ్ డినైడ్ ఈవెన్ ద లిటిల్ స్పేస్ దట్ వుడ్ అకామిడేట్ ఎ పిన్ హెడ్, Duryodhana refused to partake that land. What is that he has taken along with him at the end? What is that Kamsa derived, having caught hold of children, having killed them? What is it that had happened to him? That is going to be the situation to all of the wicked people even today. If not this day, one day or other they are bound to face the consequence. Do not have too much of desire, very high ambition. Better lead our lives under stipulation, under limitation.
0: Satyame Isvaro Loke Satyam Padmasitasam.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈ ప్రపంచమంతా ఇక్కడను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ధనకనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫ్లూయన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఆర్ ఆఫ్టర్ ట్రూత్ ఓన్లీ.
0: సత్యమే లేకుండా లోకమే లేదు.
1: Bereft of truth, there is no world at all.
0: ఈనాడు సత్యమును కోల్పోవటం చేతనే మానవులు అనేక విధములైనటువంటి ఒక కష్టములకు గురి అవుతూ వచ్చారు.
1: As man has lost truth today, he is passing on through the experiences of suffering and misery.
0: సత్యము చాలా విలువైనటువంటిది.
1: Truth is highly valuable.
0: ఒకరు దాచితే దాచేది కాదు.
1: It cannot be hidden by anybody.
0: ఒకరు మార్చితే మారేటువంటిది కాదు.
1: It is unchangeable.
0: త్రికాల భాగ్యం సత్యం. మూడు కాలములు ఎందుకూడను మారినటువంటిదే సత్యం.
1: Truth is unchangeable in all the three periods of time, past, present and future.
0: ప్రాచీన కాలము నుండి భారతీయులు సత్యమునే ఆశ్రయించి సత్యమునే పలుకుతూ సత్య జీవితం గడుపుతూ రావటం చేతనే భారతదేశము నాటి మొదలు నేటి వరకు కూడాను సుక్షేమంగా ఉండగలిగింది.
1: Since ancient times, Bharat adhered to truth. It believed in the utterance of truth. It also propagated the life of truth. And hence it is enjoying all the security and prosperity down this day.
0: సత్యము చేతనే భారతీయులు యావత్ ప్రపంచమునకు కూడాను ఆధ్యాత్మిక తత్వమును ప్రచురింపచేశారు.
1: In fact, Bharat has been the teacher of the entire world because of this truth.
0: Loka samasta sukhino bhavantu annatvantidi ee satyam dwarane aavirbhavinchinatvantidi.
1: The very dictum that the whole world should, universe should live happily and prosperously is based on this truth.
0: Itti pavitramaina nitya satyamainatvanti yokka satyamunu ee naadu manavulu marchipothunnaru.
1: That sacred eternal truth is forgotten by man today.
0: Satyame lekunna dharmame ledu.
1: Without truth there is no dharma, righteousness.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Satyame manaku pradhanamaina dharmamu.
1: Truth is the main path.
0: Satyame manaku manavuniki pranamu.
1: Truth is the very life of a human being.
0: Satyame lekundina manavattame ledu.
1: Without truth there is no human life at all.
0: Manavata viluva satyam paine aadharapadi unnadi.
1: The human values depend on truth.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Satyamu chala goppadi.
1: Truth is noblest of all.
0: Ee satyamunu aashrayinchiye rajyamunu koinu kolpoyi aalabittalanu kudanu ammukoni తాను కాటి కాపరిగా నిలిచినటువంటి సత్య హరిశ్చంద్రుడి యొక్క తత్వము అందరికీ గుర్తే వస్తుంది.
1: ఆల్ ఆఫ్ యూ నో ద హిస్టరీ ఆఫ్ హరిశ్చంద్ర, హూ అడ్హెర్డ్ టు ద ట్రూత్ అండ్ హీ హాస్ ఈవెన్ సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్ అండ్ ది ఎంటైర్ ఫ్యామిలీ అండ్ హ్యాడ్ టు స్పెండ్ హిస్ లైఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద గ్రేవ్ యార్డ్.
0: సత్యమునందుండి సర్వం సృష్టించే.
1: From the point of truth, God has created everything.
0: Satyamunandanage sarva srushti.
1: The entire creation ultimately merges.
0: Satyamahimaleni salamedi kanugunna.
1: Is there any place where there is no truth?
0: Shuddha satyamidiye chudaraya.
1: It is a pure unsullied truth that exists.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Satyamu chinna padamuga manaku gocharistundi.
1: Truth might sound like a simple word.
0: Kani satyanni artham chesukovatam chala goppadi.
1: But it's a great thing to know the meaning of truth.
0: ee satyamunde sarvasamu imidi unnadi.
1: Everything is contained within this truth.
0: Yavat prapancham kodunu satyam paine aadharapadi unnadi.
1: The whole world has this truth as the foundation.
0: Atti aadharamaina satyamunu manamu kolpoyina mana jeevitame gadipadutundi.
1: When the very foundation of truth is lost, what will happen to our life?
0: Satyam leni sthaname ledu.
1: There's no place here without truth.
0: సత్యం సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ఆల్ పర్వేడింగ్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: సత్యమును ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ట్రూత్
0: బలచక్రవర్తి ప్రజలను ప్రాణంగా చూచుకుంటూ బిడ్డలుగా పోషించుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ Emperor Bali considered all his subjects as his children and reigned that place.
0: Bali Chakravarti chala danaparudu.
1: Emperor Bali is
0: premasvarupudu,
1: the embodiment of law.
0: Satya Bhaskarudu.
1: And then he shines by the
0: Atti Bali Chakravarti anadu Kerala desamlo undatam chetane manavulnu etti koratanu lekunda tindi tithamulaku gaani vastupadamulaku gaani ee koratanu lekunda jeevistu vacharu.
1: Because Kerala was ruled by Emperor Bali, there was no shortage, there was no dearth for food, the raiment and shelter.
0: Thanu devatalitto vijayanu sadhinchinadu.
1: In fact, he conquered all the deities.
0: Aa vijaya chinhanga kodanu narmada nadi odduna goppa oka vyagam chestu vachadu.
1: As a sign of his victory over all devatas, he conducted a sacred ritual along the shore of Narmada River.
0: Danine Vishwajit aneetvanti yagam prarambhinchadu Narmada nadi teeramulandu.
1: Along the shore of Narmada River, he conducted a sacred ritual called Vishwajit.
0: Aa samayamlo palle
1: at that time
0: Vamana murti janminchinadu.
1: Vamana appeared.
0: Aa Vamana murti Kashyapa adithulaku janminchinadu.
1: It was the child of Kashyapa and Aditi.
0: Aa samayamunandu ee Balachakravarti yagamulakai taanu nadichi vastunnadu.
1: He was proceeding towards the sacred ritual Vishwajit.
0: Atani nivasam siddhashramam.
1: He lives there in that siddhashrama.
0: Akkadi nunchi ee yagamulaku vachutundara.
1: From that siddhashrama, as he was proceeding to this yaga,
0: andaru aashcharyanga chustu vacharu.
1: All started looking at him with all surprise.
0: Adan chaala baaludu.
1: He was so young boy.
0: Atti baaludainatvanti yokka vamana murtindu tejasu prakashistu vachindi.
1: They could see the effulgence and brilliance adorning the face of this young boy.
0: Aa prakashame andarini aakarshistu vachindi.
1: That radiance started attracting everybody.
0: Vamanudanaga magnet swarupame.
1: Vamana symbolizes the magnet attraction.
0: Ee drishyamunu Balachakravarti bidda ainatvanti yokka.
1: This scene was noticed by the daughter of
0: Ratnamala chuchindi.
1: Ratnamala.
0: Aame chuchi, aha, emiti ee tejasu, emi ee pillavadi yokka vachasu, ilanti pillavade naaku putti unde nenanta adrushtamantaralanu.
1: Ratnamala, the daughter of Emperor Bali, was very much mystified, surprised, watching the beauty and the brilliance of the young boy.
0: Atanni poshinchi, lalinchi, palinchi, aneka rakamuga kodina aadinchetuvanti daninni.
1: She wanted to have a child of that type so as to foster that child.
0: Alanti pitta naaku lekapoye kada ani chintinchindi.
1: In fact, she was feeling so sorry that she didn't have a child of that type.
0: Ee lopala,
1: in the meantime,
0: Vamana murti,
1: Vamana,
0: Balachakravartini paatala lokamunaku trokkadu.
1: Yes, subdued, he has put down Emperor Bali to paatala.
0: Aa drishyamunu chuchinatvanti yokka Ratnamala chi, ఇలాంటి దుర్మార్గుడు నాకు కొడుకు కావాలని ఆశించినానా? లేదు, నేను విషపాలు ఇచ్చి చంపి ఉండేటువంటి దానను అనింది.
1: రత్నమాల ఫెల్ట్ వెరీ మచ్ అషేమ్డ్ ఆఫ్ దిస్ బాయ్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది ఎంపరర్ బలి బీయింగ్ సెంట్ టు దట్ పాతాళ అండ్ ఫెల్ట్ వాట్ అషేమ్ ఇట్ ఈస్ ఇఫ్ ఐ వర్ టు హ్యావ్ ఎ చైల్డ్.
0: వామనుడు ఈ దృశ్యమును చూచాడు.
1: And Vamana noticed this scene.
0: Tathastu annadu.
1: He said, let things happen that way.
0: Bhagavantudu eppudu kodanu evari sankalpamulu evari bhavamulu ye vidhamainatuga untundo danikanta aashirvadistu vastuntadu.
1: God blesses all your sentiments and feelings and your thoughts.
0: కనుకనే మనం మంచిని తలచాలి.
1: సో వీ షుడ్ థింక్ గుడ్.
0: భగవంతుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ పర్వేడ్స్ ది హోల్ యూనివర్స్.
0: సర్వత పాణిపాదం తత్సర్వతో చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. ఎక్కడ చూచినా ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు.
1: He has his got his feet, the ears and the hands spread all over the world. You cannot hide him at a spot.
0: అమ్మ రత్నమాల, నాకు మొట్టమొదట నీ పాలునిచ్చి పెంచాలని ఆశించావు.
1: రత్నమాల, ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ టు ఫీడ్ మీ.
0: దేహాభిమానం చేత నీ తండ్రి పాతాళలోకం తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్ బికాజ్ ఐ హావ్ పుట్ డౌన్ యువర్ ఫాదర్.
0: నాకు విషపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు.
1: యు రియల్లీ వాంటెడ్ టు కిల్ మీ.
0: కనుకనే నీవు ద్వాపరయుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణింతువుగాక అని శపించాడు.
1: And he has blessed Ratnamala this way. Let you be born in Dwapara age in the form of Putrana and die after feeding me with your poison.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలి.
1: It is necessary the modern man should develop truthful thought.
0: ఏ సంకల్పములు చేసినప్పటికీ భగవంతుడు తెలియక తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు.
1: Unknowingly you may entertain certain thoughts, but God would bless you to things happen that way.
0: కానీ ఈ యొక్క పవిత్రమంతను గుర్తించుకోలేని మానవులు అనేక రకములైనటువంటి చింతనలు చేస్తుంటారు.
1: Man is not able to know the secret of the divinity and acts as per his whims and fancies.
0: కనుక మనం నిరంతరం కూడాను మంచి చింతన చేయాలి.
1: Therefore it is necessary to think good all the time.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what
0: talk
1: is good.
0: No evil, talk what is good.
1: Talk no evil, talk
0: think
1: what is
0: no
1: good.
0: Think no evil, think what is good.
1: Think no evil, think what is
0: do
1: good.
0: Do no evil, do what is good.
1: Do no evil, do
0: this
1: what is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుకనే మీరు ఆ పవిత్రమైన చింతన చేసినప్పుడు పవిత్రమైన ఆశీర్వాదాలు కలుగుతుంటాయి.
1: If you entertain sacred thoughts, you will be the recipient of sacred blessings of God.
0: ఈనాడు చెడ్డ సంకల్పముల చేత మనము ఆడి పాడి కూడటం చేత అన్ని చెడ్డ సంకల్పములుగే మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: Since we have got all the time bad thoughts, spending all the life, we face all consequences.
0: కానీ ఈ ఫలితములు మనం అందుకున్నప్పుడు బాధపడుతుంటాము.
1: We suffer when we face the results.
0: కానీ చింతించే సమయంలో దీనిని బాధ చేయము.
1: As the thoughts emanate, we are not mindful of the result.
0: కనుకనే రత్నమాల బోధించినటువంటి యొక్క తారము ఇదియే.
1: This was the thought of Ratnamala.
0: తన సంకల్పములు ఎట్టివో తన ఫలితములు కూడాను అట్టిగానే రూపొందినాయి.
1: As was her thought, so was the result and the experience.
0: కానీ నాకెందుకు ఇట్టి ఫలితం అందించాడు భగవంతుడని విచారిస్తాము, కానీ అది సంకల్పం నీ దోషమే కాని భగవంతుని యొక్క దోషములు కాదు.
1: బట్ వీ వరీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. నథింగ్ రాంగ్ విత్ గాడ్, సంథింగ్ రాంగ్ విత్ అవర్ వెరీ థాట్.
0: కనుకనే మనం సత్సంగము సత్సంకల్పము సత్సంగము చేరాలి.
1: Therefore we should entertain truthful thoughts and join the good company.
0: నీవు మంచి కంపెనీతో చేరినప్పుడు మంచి భావములే నీకు ఆవిర్భవిస్తుంటాయి.
1: When you join good company, you will have good thoughts naturally.
0: కనుక నీవు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలని రత్నమాల దేశమునకు బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ రత్నమాల దట్ వన్ షుడ్ డెవలప్ ద గుడ్ థాట్స్, ద ట్రూత్ఫుల్ థాట్స్.
0: బలి చక్రవర్తి,
1: ఎంపరర్ బలి,
0: మహాదానపరుడు,
1: ద వన్ ఆఫ్ చారిటీ,
0: యజ్ఞంలో సర్వస్వమును కూడా దానపోశాడు.
1: ఇన్ఫాక్ట్ హి సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై బలి చక్రవర్తి తన సర్వస్వమును దానపోశాడు.
1: టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హి వాస్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: వామనుడు వచ్చి నాకు మూడడుగులు దానం కావాలి అన్నాడు.
1: వామన కేమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ ఫర్ 3 feet.
0: కానీ తాను యోచించలేదు, తప్పక ఇస్తానని వారు వాగ్దానం చేశాడు.
1: హీ నెవర్ హ్యాడ్ సెకండ్ థాట్స్, హీ ప్రామిస్డ్ దట్ హీ విల్ గివ్.
0: శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు.
1: ప్రిసెప్టర్ శుక్రాచార్య కేమ్ అండ్ అబ్జెక్టెడ్.
0: బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు.
1: Bali emperor, he is not an ordinary one.
0: Atanu goppa shaktivantudu.
1: He is highly powerful.
0: Sakshat Vishnumurti.
1: The very Vishnu is
0: here. Ataniki neevu maata ichin tarvata tappakoodadu.
1: When once you have given a promise, you cannot go back.
0: Kanuka neevu ee maata ivvakoodadu annadu.
1: Better you don't promise him at all.
0: Appudu Bali Chakravarti cheppadu.
1: Then emperor Bali said,
0: paliki bonkuta kante paadapamunni.
1: Can there be greater sin, more than that going back?
0: Guru vaagnenu dhikarinchi,
1: he even disobeyed command of guru.
0: ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం అందించాడు బలి చక్రవర్తి.
1: Yet he promised to emperor Bali.
0: కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు.
1: Therefore Bali struggled to uphold truth.
0: కనుకనే అతనికి అనేక రకములైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకమును వెనగదొక్కాడు.
1: గాడ్ గ్రాంటెడ్ హిమ్ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ అండ్ హి సెంట్ హిమ్ టు పాతాళ.
0: అనగా పాతాళం అనగా ఏమి, జన్మమే లేకుండా ఉండునట్టు.
1: పాతాళ మీన్స్ హి విల్ నాట్ బి బోర్న్ అగైన్, బర్త్లెస్.
0: ఆనాడు బలి చక్రవర్తి వామన్ని ఒక కోరిక కోరుకున్నాడు.
1: అండ్ ఎంపరర్ బలి బెగ్డ్, ఆస్క్డ్ విష్ణు టు గ్రాంట్
0: హిమ్. ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారు,
1: just as you conversed with me today,
0: ఈనాడు మా కేరళ దేశమునకు ఏ విధంగా మీరు ప్రవేశించారు,
1: just as you have been ruling this Kerala,
0: అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశమునకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు.
1: Every year you should visit this Kerala, take care of all the people of Kerala. That was his రిక్వెస్ట్.
0: కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓళము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు.
1: People of Kerala enjoy, they celebrate the festival Onam, which signifies the visit of Vamana to this planet Earth.
0: కనుక బలి చక్రవర్తి చాలా పుణ్యాత్ముడు.
1: Bali was highly virtuous one.
0: తాను రాక్షస కులంలో జన్మించినప్పటికీ తనకు దైవతాభావములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: He is highly meritorious. Though born in a demonic family, he had all noble qualities.
0: కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణం అనేటువంటి యొక్క గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ హిస్ మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ఎంపరర్ బలి, ది కేరళ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఆపర్చునిటీ.
0: ఓణం అనగా కేవలం ఏదోటి పాయసం పరమానం తీపులు చేసుకుని భుజించటం కాదు.
1: ఓణం డస్ నాట్ మీన్ లిమిటింగ్ ది సెలబ్రేషన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ రైస్.
0: బలి చక్రవర్తి వామనంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
1: వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎంపరర్ బలి ఇన్ ద కంపెనీ ఆఫ్ వామన.
0: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
1: దిస్ డే వామనా ఇస్ స్టెప్పింగ్ ఇన్ టు దట్ స్టేట్ ఆఫ్ కేరళ.
0: ఇది భగవంతుని యొక్క అవతారంగా భావించుకుని
1: consider it as incarnation.
0: ఈ ఓణం దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
1: In fact, we celebrate with all the gaiety and festivity.
0: నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి.
1: We should lead a life of spirituality, of a specific code of conduct.
0: సత్యం బ్రూయాత్,
1: speak truth.
0: అది ఏ నైతికము,
1: that is moral.
0: ప్రియం బ్రూయాత్,
1: in an acceptable way.
0: అది ఏ ధార్మికము,
1: that is righteous.
0: నబ్రూయాత్ సత్యం అప్రియం, ఇది ఏ ఆధ్యాత్మికం.
1: The spiritual aspect requires you not to speak lies any time.
0: కనుకనే సత్యం పైనే ఈ మూడు గుణాలు ఆధారపడి ఉంటున్నవి.
1: All these three depend on truth ultimately.
0: కనుక సత్యాన్ని మనం ఆశ్రయించి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించి
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: లోక కళ్యాణములకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి.
1: అండ్ యు హావ్ టు డు సచ్ డీడ్స్ యాస్ టు మేక్ ఎవరీవన్ హ్యాపీ.
0: కనుక ఈ కేరళ దేశం లోపల ఈనాటి వరకు కూడాను అది కమ్యూనిస్ట్ సెంటర్ అయినప్పటికీ అందరూ కూడాను ఎంత భక్తిగా ప్రతి మానవుడు కూడాను స్నానం చేయటము, విభూతి ఎంచుకోవటము, గంధమును పూయటము, దేవాలయంను పోవటం ఇలాంటి ఆధ్యాత్మిక తత్వములు నేటికి కూడాను తూచా నడుస్తూ వస్తున్నాయి.
1: దో కేరళ ఇస్ అండర్ కమ్యూనిస్ట్ రెజీమ్, ఇట్ స్టాండ్స్ ఫర్ డివోషన్. పీపుల్ విజిట్ టెంపుల్స్ ఎవ్రీ డే అండ్ అబ్జర్వ్ ఆల్ రిచువల్స్ మోస్ట్ నెసెసర్లీ.
0: కనుక వారి ఎందున్నటువంటి యొక్క ప్రేమ భక్తులు మరి ఎవరి ఎందుకు కనరావు.
1: ద లవ్ అండ్ డివోషన్ నోటీస్డ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
0: కేరళ చాలా సుందరమైనటువంటి స్టేటం.
1: కేరళ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్.
0: ఇందులో ఉండినటువంటి మానవులు అందరికి కూడాను ఆధ్యాత్మిక తత్వము అంతర్భావములో ఉంటున్నది.
1: ఎవ్రీవన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ కేరళ హ్యాస్ గాట్ ది స్పిరిచువల్ కంటెంట్ లేటెంట్.
0: కానీ కాలానుగుణ్యంగా దేశకాల పవిత్రతను అనుసరించి
1: with the passage of time depending on the circumstances
0: manavuni yokka hrudayamu maaripothu vachindi.
1: The human heart goes on changing.
0: కరుణమయమైనటువంటి హృదయము ఈనాడు కఠిన హృదయంగా మారుతూ వచ్చింది.
1: ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ టెండర్ హ్యాస్ బికమ్ హార్డ్.
0: కారణమేమిటి,
1: వాయ్,
0: మన ప్రవర్తనే.
1: అవర్ కాండక్ట్ ఇస్
0: దేశం యొక్క మంచి చెడ్డలు ఆ దేశంలో ఉండేటువంటి ఒక స్త్రీ పురుషుల క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంటాది.
1: ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ అండ్ యాక్షన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: కనుకనే మనము క్యారెక్టర్ పోతే మన లైఫ్ పోయినట్టే.
1: వెన్ వన్స్ ద క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ద లైఫ్ ఇస్ గాన్.
0: ఇఫ్ మనీ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్.
0: ఇఫ్ health is lost, something is lost.
1: If health is lost, something is lost.
0: If character is lost, everything is lost.
1: If character is lost, everything is lost.
0: కనుకనే మన జీవితం లోపల దానినే బలంగా మనం తీసుకోవాలి.
1: Therefore we should think of this character as most important.
0: నాటి నుండి నేటి వరకు భగవంతుడు ఆశించేటువంటిది అది ఒక్కటే.
1: That's what God expects from us then and now and forever.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
1: man is not able to know this.
0: వ్యక్తిగతమైనటువంటి స్వార్థ సప్రయోజనములకై పాటుపడుతున్నాడు.
1: By the individual selfishness and self-interest.
0: మానవుని యందు ఈ స్వార్థము సప్రయోజనము నిర్మూలం కావాలి.
1: One has to kill the selfishness and self-interest.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: అందరూ కూడాను ఒక విశ్వమాన కుటుంబంలో మెంబర్సే.
1: All of us are members of this family of God.
0: కనుక మానవులందరూ ఒకే కులమే.
1: All the human society belongs to one caste.
0: మానవ జాతి అంతా ఒకే మానవ జాతి.
1: In fact, there's only one race.
0: నీవు నాస్తికుడా, యాస్తికుడా, యూదుడా, బుద్ధుడా అని పేరు పెట్టలేదు.
1: That doesn't matter whether a theist or atheist or Hindu or anyone.
0: నీవు మానవ జాతి, ఇది సత్యం.
1: You belong to human race.
0: అది ఒక్కటి నీవు గుర్తించుకుంటే చాలు.
1: That's enough if you remember this.
0: నీవు నాస్తికుడా, యాస్తికుడా అనేటువంటి క్వశ్చన్ పక్కన పెట్టు.
1: Keep aside the question whether you are theist or atheist.
0: నేను మానవుడను, మానవుడను, మానవుడను.
1: I am a human being. I am a
0: human. మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Human values we have to develop.
0: నేను మానవుడను అనుకున్నందుకు మానవతా గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
1: Having been born a human, if you do not have human values, you are a human just by form, not in reality.
0: కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డమ్మము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి.
1: We find certain traits such as anger, the pomp and show and jealousy and getting in.
0: ఈ అసూయ అనేటువంటిదంతా కూడా కేవలము ఒక అనిమల్ క్వాలిటీస్.
1: యాంగర్ అండ్ జెలసీ ఆర్ అనిమల్ క్వాలిటీ.
0: క్రోధము కుక్క క్వాలిటీ.
1: యాంగర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
0: చంచలత్వము కోతి క్వాలిటీ.
1: అండ్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్.
0: కాబట్టి యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
1: యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
0: ఆ కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ అని థింక్ చేయి, ఆ కోపం పోతుంది.
1: వెన్ యు ఆర్ క్యారీడ్ అవే బై ది ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ థింక్ 10 టైమ్స్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్.
0: కనుక ఈనాడు మానవతా గుణములు మాయమైపోతున్నాయి.
1: టుడే వి ఫైండ్ హ్యూమన్ వాల్యూస్ బీయింగ్ లాస్ట్ టోటలీ.
0: ఈ యొక్క జంతు గుణములంతా కూడా మానవుడు ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి.
1: Animal qualities are finding a place in man.
0: కాదు కాదు, ఇది కాదు మన మానవత్వం.
1: దిస్ ఇస్ నాట్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
0: దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీస్ లైక్ కంపాషన్, ద లవ్, ద సాక్రిఫైస్.
0: భగవంతుడు ఎన్నో కారణాల చేత అనేక కర్మలు ఆచరిస్తుంటాడు.
1: God does so many activities for several reasons.
0: కాని ఆ యొక్క యాక్ట్ కు ఏ మాత్రం అర్థం కూడా గుర్తించుకోలేరు.
1: We cannot understand God's actions.
0: గుర్తించుకోలేక తనలో ఉన్నటువంటి యొక్క భావమునే తాను ప్రతిబింబింప చేసుకుంటాడు.
1: So he goes on imposing his own ideas on.
0: అది కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, తన యొక్క భావమే.
1: That all amounts to the reflection of the inner being.
0: ఎవరైనా క్రోధంగా ఉంటున్నారంటే అతని కోపము అని భావిస్తున్నాము.
1: We think the other man is angry with you.
0: అతనికి కాదు ఆ కోపము.
1: It is not his anger.
0: నీలో ఉన్నటువంటి కోపమే అతని యందు ప్రతిబింబిస్తుండాలి.
1: His anger within you is reflected in front of you.
0: కనుకనే ప్రతి కామ, క్రోధ, లోభ, మోహము నాచ్యంత reflection of your inner being.
1: Therefore the anger and the greed and the lust and avarice, they are all the reflections of the inner being.
0: కనుక ప్రతి ఒక్కటి ఎదుటి వ్యక్తి యొక్క దోషములే తప్ప పరమాత్మని యొక్క దోషములు కాదు.
1: అండ్ నథింగ్ రాంగ్ విత్ గాడ్, నో మిస్టేక్.
0: పరమాత్మ ఎప్పుడు కూడా నిర్మలం, నిశ్చలం, నిర్గుణం, నిశాబ్దం.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్, ఇమ్మోర్టల్, నెక్టరైన్, ప్యూర్, అన్సలీడ్, అన్పొల్యూటెడ్.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి దైవత్వం లోపల ఈ దోషములు మీరు పుట్టించటము ఇది మీ దోషముల యొక్క ప్రతిబింబమే కాని భగవంతుని కాదు.
1: To attribute all the defects and the mistakes and the divinity is your own weakness.
0: కనుకని మొట్ట మొట నీ యొక్క థాట్స్ నీవు అరికట్టుకోకూడదు.
1: It's not possible to control your thoughts.
0: Chaala mandi krodhamu taapamanta arikattukodaniki prayatnam chestunnaru.
1: Many people make an effort to control the anger.
0: Adi chaala tappu.
1: It's a big mistake.
0: Arikattakoodadu.
1: You cannot control.
0: Dani praveshimpa cheyakunda undali.
1: See that they do not get into you.
0: దాన్ని ప్రవేశించకుండా నీ హృదయాన్ని మూసుకోవాలి.
1: సీ దట్ దే డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్.
0: దాన్ని వచ్చిన తర్వాత అరికట్టుకుంటే అది అణిగి ఉంటుంది, ఎప్పుడో ఒకతూరి
1: బయటపడిపోతుంటారు.
0: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడెక్కడో బొగ్గును తీస్తున్నారు, పెట్రోల్ తీస్తున్నారు, ఆయిల్ తీస్తున్నారు, ఇవంతా ఎక్కడవి?
1: We find extraction of coal, petrol and oil all over the world. Where from you get it?
0: పూర్వం అందులో కూడిపోయినటువంటివి.
1: In fact they were there hidden.
0: అవి ఈనాడు బయటకు తీస్తున్నారు.
1: They are extracted today.
0: అదే విధంగానే కామ, క్రోధ, లోభములంతా కూడాను నీలో కూడిపోయినటువంటివి.
1: Like that desire, the anger.
0: నీలో అణిగి ఉన్నటువంటివి.
1: Those which are hidden in you.
0: ఎప్పుడో ఒకతూరి అవి బయటపడిపోతుంటాయి.
1: They just find themselves an expression.
0: కనుక దానిని ఏ మాత్రము లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: So see that they don't find a place in you.
0: మానవతా విలువలు.
1: దాట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కేవలం వచ్చింది కదా అని కోపం అరికట్టుకుంటూ పోతే అది ప్రయోజనం లేదు.
1: బికాస్ యాంగర్ గెట్స్ ఇన్ యూ, ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్
0: యాంగర్, కంట్రోల్ చేయటము ఒక వీక్నెస్.
1: టు కంట్రోల్ యాంగర్ ఇస్ అ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: ఆ వీక్నెస్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి వీక్ ఎనీ పాయింట్.
0: యాంగరే రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు నెవర్ బి యాంగ్రీ.
0: అప్పుడే నీవు అరికట్టుకోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ నో ఛాన్స్ టు కంట్రోల్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి.
1: దట్ సో many qualities within man.
0: కాని వచ్చినటువంటి గుణమును మనం అడగొట్టుకోకూడదు.
1: It's not possible to control all those that get in.
0: మంచి గుణములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We should see good qualities.
0: ప్రకటింప చేసుకోవాలి.
1: Arise and manifest.
0: ప్రచారం చేయాలి.
1: And we should propagate.
0: 10 మందికి పంచాలి.
1: Share.
0: నీవు అనుభవించాలి.
1: And you also experience.
0: ఇది నిజమైనటువంటి మానవతా విలువ.
1: This is the true human value.
0: మొట్టమొదట ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: First, love is most important.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఈ ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి.
1: Therefore, this is the love that we should.
0: ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
1: When once there is love in your heart, no other bad quality.
0: మీ హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు.
1: Your heart, human heart, is single sofa, not double sofa.
0: Not musical chair.
1: It's not a musical chair.
0: ఇది ఒకే హార్ట్.
1: Only one heart.
0: దానిలో నీవు ప్రేమను నింపుకో.
1: Fill the heart with love.
0: ఇంకొకటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు.
1: No one can enter thereafter.
0: కనుకనే నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవటం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి.
1: As there is no love in the human heart, the wicked qualities find a place.
0: కనుకనే స్టార్ట్ ది డే విత్ లవ్,
1: ఎండ్
0: ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: ది వే టు గాడ్, స్టార్ట్ ది డే విత్ లవ్. Spend the day with love, fill the day with love, end the day.
0: ప్రేమతో జీవించాలి.
1: Lead your life in love.
0: ప్రేమకు మించినటువంటిది రోజే లేదు.
1: There's nothing beyond love.
0: ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Love also arises.
0: సత్యం కూడాను ప్రేమ నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Truth arises out of love.
0: సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు. ప్రేమనే లేకుండా సత్యమే లేదు.
1: Without truth love cannot exist and love cannot exist without truth.
0: కనుకనే సత్యము అంతర్వాహిని.
1: So truth is an undercurrent.
0: ప్రేమ బహిర్వాహిని.
1: And love manifests.
0: కనుకని అంతర్బహిర్తత్వ వ్యాప్య నారాయణ స్థిత. ఈ రెండింటి యొక్క ఏకత్వమే నారాయణత్వం.
1: గాడ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇన్నర్ అండ్ ద ఔటర్, ద ట్రూత్ అండ్ ద లవ్ యాజ్ వెల్.
0: కనుక నీకు అంతర్వాహిని ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంటుంది.
1: ది అండర్ కరెంట్ ట్రూత్ ఫ్లోస్ సీజ్లెస్.
0: అది సరస్వతి స్వరూపము.
1: దట్ సింబలైజెస్ సరస్వతి.
0: చూడండి, మీరు గంగా యమునలు మీరు చూస్తుంటారు.
1: యు మస్ట్ హావ్ సీన్ గంగా యమున.
0: కానీ సరస్వతి అంతర్వాహినిగా పోతుంటది.
1: సరస్వతి ఇస్ అన్ అండర్ కరెంట్.
0: అనగా మన యొక్క మాట యొక్క తత్వమే సరస్వతి.
1: మీనింగ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ రిప్రజెంటెడ్ బై
0: సరస్వతి. మాటను మనము సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ప్రాపర్ వర్డ్.
0: బుద్ధికి తోచినట్టుగా మనం మాట్లాడకూడదు.
1: వీ కెనాట్ స్పీక్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ always obligingly.
0: కరగని మన యొక్క మాటనే మనం విలువ కట్టుకోవాలి.
1: Therefore we should attach value to our word.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమేరా అన్నాడు.
1: If you slip doesn't matter, the slip of the tongue is worse than the hell.
0: కరగని మనము నాలుగును జారనివ్వకుండా చూసుకోవాలి.
1: So you should never slip as you.
0: ఎవర్ని బాధపెట్టేటువంటి మాటలు మనం మాట్లాడకుండా చూసుకోవాలి.
1: Your words should never hurt anybody.
0: ఎవర్ని నొప్పించకుండా ఉండేటువంటి మాటలు మాట్లాడాలి.
1: You should see such a way that no one would be hurt by your.
0: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం.
1: That is the main quality of a man.
0: అది చాలా కష్టమైనటువంటిది కదా.